0: Sometimes Shiva, today you are worshipping me, tomorrow you may not. Where is the guarantee?
1: కనుక నాకు అది ఏమవుతుందో.
0: Therefore I don't know whatsoever.
1: ఇది కాదు నిజమైన పూజ.
0: This is not true worship.
1: పుట్టినప్పటి నుంచి కూడాను పుట్టేంత వరకు కూడాను ఒకే దైవం ఉన్నది.
0: Therefore right from the beginning till the end we should have only one God.
1: ఇది జీవితంలో వచ్చేటువంటి మార్పులు.
0: These are the changes that do happen.
1: ఇంత లౌకికమైనటువంటి జీవితము.
0: This is all worldly life.
1: కానీ ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలి.
0: We should lead spiritual life.
1: నా తల్లిని నేను మార్చవచ్చు.
0: I can change.
1: కానీ మార్చిన తల్లి ఎప్పటికైనా మార్పుగానే ఉంటుంటది, కానీ అది కూర్పుగా ఉండదు.
0: Even if you go for adoption, that change is just a change.
1: మొట్టమొదట నీకు భర్త ఇచ్చినటువంటి వారు ఎవరు? తల్లియే.
0: Therefore it's the mother who taught you this devotion.
1: కానీ కొంతమంది దైవమే లేడు.
0: Some deny God.
1: ఏదో ఒక ఓపులను పెట్టుకుంటారు, ఓంకారాలను పలుకుతుంటారు.
0: They go on repeat, they go by the sound ఓంకారా.
1: కానీ ఈ ఓంకారం కానీ ఎంతకాలం ఉంటుంటది?
0: This ఓంకారా, the primal sound, how long does it last?
1: అనేంత వరకు ఉంటుంది.
0: And you will certainly listen to the sound so long you speak it out.
1: Om anetunte oka ee shabdamunu abhirudhi gavuchutre.
0: That moment when you go on speaking it out loud,
1: Om anetunte eppudu chestadu kaadu.
0: And that will not remain permanent.
1: Ee hrudayam lopala pavitramainatunte ee bhavamulu abhirudhi kavali.
0: Sacred thoughts should develop within you.
1: Aa pavitramaina bhavamulu abhirudhi pachukunnappude ee pavitrudu avutavu.
0: When once you have sacred thoughts, you are sacred then.
1: కనుక నీవు గొప్పవాడు కావాలనుకుంటుంటే భగవంతుని నామాన్ని మరుపుకోకుండా, భగవంతుని నామాన్ని మార్చుకోకుండా ఒకే దీంట్లో ఉండాలి.
0: If you want to come up in life, never forget God. Never change the name that you are committed to.
1: కనుక నీకు ఆ మనసు మార్పు కాకుండా,
0: without changing your mind,
1: మనసు కూడా ఒక కల్పితమైనటువంటిది.
0: And we should also understand it's just an instrument.
1: మనయేవో మనుష్యానాం కారణం బంధమో చేయో.
0: మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది బాండేజ్ ఆర్ లిబరేషన్.
1: కనుక మనసు కూడా మారేటువంటిది.
0: ఈవెన్ ద మైండ్ ఆల్సో చేంజెస్.
1: కనుక మనసు నీవు కాదు.
0: అండ్ యూఆర్ నాట్ ద మైండ్ ఐదర్.
1: బుద్ధి నీవు కాదు.
0: యూఆర్ నాట్ ది ఇంటెలెక్ట్.
1: మనసు అనేటువంటిది కేవలం ఒక కోరికల బండలు.
0: అండ్ మైండ్ ఇస్ జస్ట్ బండల్ ఆఫ్ డిజైర్స్.
1: ఈ డిజైర్స్ ఉన్నంత వరకు కూడా ఇవి మనసును మార్చుకుంటూ ఉంటాడు.
0: సో లాంగ్ ది డిజైర్స్ లాస్ట్, mind undergoes changes like that.
1: Manasunu nee emaatramu maarchavadu.
0: So never change that mind like that.
1: Manasu kevalam korikala yokka gumpu.
0: And mind is just a combination group of thoughts.
1: Adi unnanta varaku kuda nee emaatramu shanti padavadu.
0: So long there are desires, you will never be in peace.
1: Aa manasu ekanga chesukuni
0: with one pointedness
1: sthiranga pettukunnappude,
0: when once you are steady,
1: nee tappa manchi vaadu avutavu.
0: You are bound to be good.
1: నీవు మంచివాడు కావాలంటే దాన ధర్మాలు చేస్తే కాదు. నీవు
0: ఇఫ్ యూ వాంట్ టు బి గుడ్ ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: కానీ దైవానికి అర్పితం చేయి.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్.
1: అప్పుడే నీకు అన్ని విధాలు కూడా శాంతి కూడా కలుగుతుంది, సంతోషం లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ బి హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఒక మనసు ఉన్నది.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ మనస్ ఆర్ ద మైండ్.
1: కనుక ఆ మనసే దేవుడు.
0: And that very mind should be filled with the divinity.
1: భౌతికమైనటువంటి కోరికలు రావటం చేత మనసు చాలా మార్పు చెందుతుంది.
0: Because of desires, mind has taken a different turn.
1: కనుక డిజైర్స్ అనేటువంటి మీద కంట్రోల్ చేయండి.
0: Control your desires.
1: కనుక నేను అన్ని సమయాల్లో చెప్తుంటాను, కంట్రోల్ యువర్ థాట్స్.
0: భగవాన్ ఆల్వేస్ రిపీటెడ్లీ టెల్స్ us control your thoughts.
1: థాట్స్ ను కంట్రోల్ చేస్తే అంత కంట్రోల్ అవుతుంది.
0: With this thought control, rest of the things can be controlled.
1: Kanuka prema swarupulara,
0: embodiments of love,
1: mee andunnadi shastramainadi satyamu prema.
0: That which is permanent eternal in you is the satya, the truth, prema, love.
1: Satya dharmamu rendu cherinappude,
0: when these two are together, satya and
1: dharma, satyam nasti paro dharma,
0: there is no other dharma beyond satya, the truth.
1: Tiri satyame aadharam,
0: and satya is the foundation.
1: అటు సత్యాన్ని ఆధారంగా చేసుకుని నీవు ధర్మాన్ని నడుచుకుంటుంటే,
0: బేసింగ్ ఆన్ ట్రూత్ ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ద రైచువస్ డైరెక్షన్,
1: అప్పుడే నీవు ప్రేమను పొందుతావు.
0: దెన్ యూ అటైన్ ద స్టేట్ ఆఫ్ లవ్.
1: ప్రేమ సర్వకర్మలను కూడా ఫలింపజేస్తుంది.
0: ఇన్ఫాక్ట్ లవ్ విల్ ఫ్రక్టిఫై ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: కనుక ఆత్మస్వరూపులారా.
0: సో ఎంబాడీమెంట్స్ ఆఫ్ ఆత్మ,
1: మీరు ఆత్మస్వరూపుడే.
0: యు ఆర్ వెరీలీ ద వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఆత్మ.
1: దానికి రూపమే లేదు.
0: అండ్ ఆత్మ హ్యాస్ నో ఫామ్.
1: పంచభౌతికము దేహము దుర్బలము, ఖాయమైన దుర్బలము.
0: ద బాడీస్ ఆఫ్ సెన్సెస్ ఇస్ బౌండ్ టు ఫాల్ ఎట్ వన్ టైమ్ ఆర్ అదర్.
1: గడితింపక తానికి చావు పుట్టుకలు మోహ నిబంధన ముద్రలు లేవు.
0: ద ఇన్నేట్ స్పిరిట్ ఆఫ్ ద సోల్ హ్యాస్ నో బిగినింగ్ నార్ ఎండ్, లిబరేషన్ ఆర్ బాండేజ్.
1: కనుక నీవు రామయుడు.
0: యు ఆర్ ఇమ్మోర్టల్.
1: మోహ నిబంధన ముద్రలు లేవు.
0: అండ్ యూ డు నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రింట్స్ ఆర్ మార్క్స్ లైక్ బిగినింగ్ నార్ ది ఎండ్.
1: లేనప్పుడే నీవు శాశ్వతమైన వాడిగా ఉంటావు.
0: Without these things only you can remain
1: immortal.
0: And then only you will be ideal to the rest of the world.
1: Chinta ye maatram undakoddu.
0: Don't worry for anything.
1: Ippudu meeru deeniki deeniki emaina varu sachi unnara anni cheppavachu.
0: You may say, is there any witness for all the experiences I have?
1: Daniki nenu okkade sarainatvanti aadarshamu.
0: Bhagavan is the only ideal for everybody.
1: Naaku etti desires kuda ledu.
0: Bhagavan has no desire at all.
1: నేను ఇప్పుడు పోవాలంటే ఎవడు ఇప్పుడు పోవచ్చు.
0: భగవాన్ కెన్ విత్డ్రా హిమ్సెల్ఫ్ ఎనీ టైమ్ హీ వాంట్స్.
1: ఏది కావాలన్నా కూడా నేను తీవచ్చు.
0: భగవాన్ కెన్ గెట్ ఎనీథింగ్ హీ వాంట్స్.
1: తీసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్?
1: పోయినటువంటి వాడికి ఇవ్వాలి ఏది?
0: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ డిజైర్స్,
1: కానీ నేను తీసుకుని రేపు పోయేటువంటి వాడికి నేను ఇది ఇచ్చి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఇన్ గివింగ్ యూ సంథింగ్ అండ్ యూ రిటర్న్?
1: కనుక మీరు ఎప్పుడు కూడాను పోయేటువంటి వస్తువులను కోరకండి.
0: సో నెవర్ డిజైర్ దోస్ థింగ్స్ దట్ వుడ్ నాట్ లాస్ట్ పర్మనెంట్.
1: కోరకండి.
0: ఆస్క్ ఫర్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.
1: మేఘములు తిరుగుతూ ఉంటాయి.
0: అండ్ యూ ఫైండ్ ద క్లౌడ్స్ దట్ మూవ్ కంటిన్యూస్.
1: కానీ కదిలే మేఘములు శాశ్వతమా?
0: అండ్ ఆర్ ది పాసింగ్ క్లౌడ్స్ పర్మనెంట్?
1: మనలో కదలని శాశ్వతమైనటువంటి సత్యం అంటుంది.
0: బట్ దేర్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విత్ ఇన్ యూ.
1: ఆ సత్యం వల్లనే జగత్ జగత్తుగా ఉంటుండాలి.
0: ద హోల్ వరల్డ్ ఇస్ సస్టైన్డ్ మెయింటైన్డ్ బికాస్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము,
0: ట్రూత్,
1: లవ్, ఈ రెండు కూడాను అందరి ఎందు ఉంటున్నటువంటి.
0: ట్రూత్ అండ్ లవ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుక అందరి ఎందు ఉండేటువంటి యొక్క ప్రేమనే నేను, అందరి ఎందు ఉన్నటువంటి సత్యమే నేను. సత్యం సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: ట్రూత్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, ఆల్ పర్వేసివ్. Love is everywhere. Truth is everywhere. That is Bhagavan.
1: కాని ఈనాడు మనకు సత్యము రుచించదు.
0: And today you don't accept truth.
1: మన అనుకూలం కొద్దీ ఈ సత్య ప్రేమను ఉపయోగపెడుతున్నాము.
0: You go by your convenience and interpret truth.
1: నీ ఎందున్నటువంటి సత్య ప్రేమలు కోతులు ఎందు కుక్కల ఎందు కూడా ఉంటుంది.
0: And the truth and love in you are uniformly present in other animals too.
1: కనుక మనము పోయినటువంటి యొక్క ప్రేమను సత్యాన్ని మనం పెంచుకోవాలి.
0: Therefore we have developed and foster the eternal principles of love and truth.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాడు మనం గొప్ప అధికారంలో ఉంటున్నాము.
0: Today you are in very high position.
1: కానీ ఈ అధికారం ఎంతవరకు ఉంటుందంటే రిటైర్ అయ్యేంత వరకు ఉంటుంది.
0: You'll continue to remain in position until you retire.
1: కనుక ఈ డివైన్ అనేటువంటి ఎప్పటికీ పోయేటువంటిది కాదు.
0: బట్ ది ఇన్నే డివినిటీ విల్ నెవర్ రిటైర్, విల్ నెవర్ గో.
1: ఈనాడు ఇట్టి సత్యంలో మీరు ప్రవేశించారు.
0: యు ఆర్ ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
1: ఈ సత్యాన్ని మీరు ఏనాడు కూడా మరవకూడదు.
0: అండ్ నెవర్ గివ్ అప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. యూ హ్యావ్ అండర్స్టూడ్.
1: ఏది మర్చినప్పటికీ సత్య ప్రేమను మాత్రం ఉండాలి.
0: యు మే ఫర్గెట్ ఎనీథింగ్ బట్ యూ షుడ్ హ్యావ్ సత్య అండ్ ప్రేమ.
1: ప్రేమ అంతర్వాహిని.
0: అండ్ లవ్ ఈజ్ అండర్ కరెంట్.
1: సత్యము బహిర్వాహిని.
0: అండ్ ద ట్రూత్ ఈజ్ స్పోకెన్ అవుట్.
1: కనుక ఈ బహిర్వాహిని అంతర్వాహిని రెండు కూడా మనం కాపాడుకుంటున్నాం.
0: సో వీ హ్యావ్ టు ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ది ఔటర్ అండ్ ఇన్నర్ కరెంట్ ఆఫ్ లవ్.
1: నిజమైన కర్తవ్యము.
0: అండ్ దట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: రెండు లేకపోతే వారు మానవుడే కాదు.
0: వితౌట్ దిస్ యూ కెనాట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు ఎప్పుడు నిరంతరము ప్రేమతోనే ఉండండి.
0: రిమైన్ ఇన్ లవ్ త్రూ అవుట్.
1: నా బిడ్డలు, నా భార్య, నా బంధువులు అని వారు మాత్రమే ప్రేమతో కూడుకోవద్దు.
0: Don't limit your love to your family, to your children and to your relations.
1: Evvarini chusinappudini varanta bhagavatam chusindi.
0: Whomsoever you meet, understand that he is divine.
1: Aa vidhame yokka sarvudu yendu premanu pichukoni premanu ichukoni manu satyamto jeevinchali.
0: Therefore understanding love within you, love in everybody in the entire vicinity and humanity, live in love.
1: Kada nirantaramu nenu prema satyamune maatrame bodhisthuntanu.
0: Bhagavan continuously gives his divine message on these two principles, satya, the truth, prema, love.
1: అది నిమిత్తమే నేను అనేక సభలంతా జరుపుతుంటాను.
0: భగవాన్ అడ్రెస్సెస్ మెనీ అసెంబ్లీస్ ఓన్లీ టు గివ్ ద డివైన్ టీచింగ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్.
1: ఈ విధమైన జీవితంతో మీరు చెప్తున్నప్పుడే ఈనాడు మీరందరూ ఇక్కడికి వచ్చి స్వామి వాక్కు విన్నందుకు నాకు ఎంతో సంతోషం.
0: భగవాన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ యు హ్యావ్ లిసన్ టు హిస్ డివైన్ మెసేజ్. ద క్వింటెసెన్స్ ఆఫ్ ది మెసేజ్ బీయింగ్ టు వన్ ద ట్రూత్ ది అదర్ లవ్.
1: నేను ఇంతమంది ప్రేమకు నేను గురి అయ్యాను కదా, మీరందరూ రావటం ఎంతవరకు నా నిమిత్తమై.
0: You all have assembled here for Bhagavan only.
1: ivanni kuda meeru aacharanalo pettite
0: if you practice Bhagavan's teaching
1: adi mimmalu chusinanduku ee maatalu vinnanduku naaku ento aanandam vastundi.
0: That will make Bhagavan very happy for having come all along. If you practice, that will make him extremely happy.
1: Kanuka mee premanu antakudu prakruti ayinatte daukikapoyina bhavam pokoodadu.
0: Therefore don't make your love physical or worldly.
1: కేవలం ఒక దైవతత్వం పైన మీ ప్రేమనంతా పెట్టండి.
0: సో మేక్ యువర్ లవ్ డివైన్. ద డివైన్ లవ్
1: రాధ. రాధ అంటే ఎవరు?
0: రాధ. హూ ఇస్ రాధ?
1: ధారా. ఆమెనే రాధ.
0: రాధ ధారా, దట్ ఇన్సెసెంట్ ఫ్లో కంటిన్యూస్.
1: ఈ ధర అంతా కూడా కేవలము భగవంతుని పైనే పెట్టింది.
0: ధరా ద అర్త్ షుడ్ బి ఫుల్ ఆఫ్ గాడ్స్ నేమ్.
1: కానీ తన ఆడబిడ్డ పాలలో విషం కల్పించినప్పటికీ,
0: వెన్ షీ వాజ్ పాయిజన్డ్,
1: అది కూడా భగవంతుడికి అర్పితం చేసింది.
0: షీ ఆఫర్డ్ దట్ పాయిజన్ ఆల్సో టు గాడ్.
1: అప్పుడే ఆ విషయం అంతా కూడా దేవుడు తీసుకున్నాడు.
0: అండ్ గాడ్ రిసీవ్డ్ ఆల్ ద పాయిజన్ ఆఫర్డ్ టు హిమ్.
1: ఈ పాయిజన్ తీసుకున్న తర్వాత పవిత్రమైన పాలను మాత్రం తాగింది.
0: వెన్ ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ పాయిజన్ రాధా కుడ్ టేక్ దట్ ప్యూర్ మిల్క్.
1: కనుక రాధ అంటే మీరు అర్థాన్ని కూడా తీసుకోవాలి.
0: సో యూ షుడ్ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ రాధ.
1: ఆర్ ఏడిఏ రాధ.
0: ఆర్ ఏడిఏ రాధ.
1: ఆర్ అంటే
0: ఆర్ మీన్స్
1: రాధ.
0: రాధ
1: ఏ అంటే
0: ఏ మీన్స్
1: ఆధారము.
0: ఆధారా బేసిస్.
1: డి అంటే
0: డి
1: డియర్ అనే ప్రేమ.
0: డియర్ సో క్లోజ్ లవ్. దైవాన్ని
1: ప్రేమిస్తుండాలి.
0: రెస్పెక్ట్ఫుల్ నేచర్ టువర్డ్స్ ప్రకృతి అండ్ గాడ్.
1: కనుక ఆమెకు నిజము పూర్వము ఏమైతే తెలియదు.
0: అండ్ షీ డజంట్ నో వాట్స్ ఎవర్ అదర్ దాన్ వర్షిప్ఫుల్ స్పిరిట్.
1: ఆమెకు కృష్ణుడు ఒక్కడు మాత్రమే తెలుసు.
0: And she worships Krishna only.
1: ఆ విధంగా ఉండినప్పుడే ఆమె స్వర్గాన్ని పొందింది.
0: And with that she attained liberation.
1: ఈనాడు అంత లిబరేషన్ కావాలి, లిబరేషన్ కావాలి.
0: People want liberation today.
1: లిబరేషన్ ఎట్లా వస్తుంది?
0: How do you expect to be liberated?
1: ఈ విధమైన మార్గాన్ని మనం పొందినప్పుడే లిబరేషన్ మనకు కలుగుతుంది.
0: When once you are here, follow divine life, you will attain liberation.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love,
1: నా మాటలు అధికమైపోయాయి.
0: Bhagwan has spoken a lot of things to you.
1: చాలా శ్రమ పెడుతున్నాను.
0: Perhaps you are put to strain.
1: నేను ఇంకా విరమిస్తాను.
0: Bhagwan wants to conclude his divine discourse.
1: మీరు నిరంతరం ఎక్కడ పోయినప్పటికీ, ఏమి చేసినప్పటికీ, ఇంత దైవ కార్యమే, ఇంత దైవ ప్రదేశమే అని మీరు భావించండి.
0: Consider always whatever you speak, whatever you do, it's all God's word, God's work only.
1: ఆ విధమైన భావంతో ఉంటే అది నాకు చాలా ఆనందం.
0: That divine feeling will make Swami extremely happy.
1: ఈనాడు ఇంతమంది వచ్చారు కనుక మీరందరికీ కూడా పవిత్రమైన ప్రేమానందమును నేను మీకు తెలుపుతున్నాను.
0: Bhagwan blesses you all. So many people have assembled here. Let all of you be full of love. Let all of you lead the life of bliss.
1: మీరందరూ కూడా లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్.
0: భగవాన్ బ్లెసెస్ యూ ఆల్ సచ్ దట్ యూ విల్ లీడ్ ఎ లాంగ్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, హెల్తీ లైఫ్ అండ్ ద డివైన్ లైఫ్,
1: హ్యాపీ లైఫ్,
0: హ్యాపీ లైఫ్.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ద 1st ఆఫ్ ఆగస్ట్ 1981 డ్యూరింగ్ ద బాల్వికాస్ గురుస్ ట్రైనింగ్ క్యాంప్.

సద్బుద్ధి సత్య నిరతి సద్గుణంగులు సద్బుద్ధి సత్య నిరతి భక్తి

0: primary virtues, the cleansed intellect, steady adherence to truth, devotion to God, disciplined senses, dedication to one's duty, these are the things that a teacher ought to seek in order to teach. And the pupil must learn these things in order to be a pupil.
1: ప్రేమ స్వరూపులైన అధ్యాపకులారా, విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్,
1: విశాలమైన ఈ ప్రపంచమునందు అనంతమైన కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది.
0: In this vast expanse of the world, times are becoming worse and great changes are happening very quick.
1: Manavudu tana kartavyanni gurtinchukonaka puravame kayamunu visarjinchutunnadu.
0: Man has been giving up his body even before he is able to recognize his primary duty.
1: కాయము ఏ నిమిత్తమై ఏర్పడినటువంటిదని ప్రతి వ్యక్తికిడను గుర్తించడం అత్యవసరము.
0: Every person should recognize how is it or why is it that he has been given the body.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
0: The body
1: ఒక కర్మాచరణ నిమిత్తమై మనకు ఈ కాయం ఏర్పడుతున్నది.
0: The body has been given to us in order to do service, in order to do work. This body has been endowed.
1: Karma ye nimittamai yerpadutunnadanaga kalamunu pavitramu gavinchukune nimittamai yerpadutunnadu.
0: And what is work? Work is to be done in order to make time sacred, sanctified.
1: Mana prati karma kudanu దివ్యమైనటువంటి యొక్క మార్గం నందు ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలి.
0: We must try to direct every work of ours in a holy path.
1: ప్రతి కర్మ కూడాను ఆధ్యాత్మికంగానే మనము ఊహిస్తూ రావాలి.
0: Every work has got to be looked upon as a spiritual task. Work has got to be transformed into worship.
1: కనుకనే కాయము, కాలము, కర్మము ఈ మూడింటి యొక్క సత్యాన్ని మొట్టమొదట అధ్యాపకులు గుర్తించాలి.
0: The teachers must first evaluate time, body, work, the holiness of all these three.
1: కర్మాచరణ కోసం కాయము, కాలమును పవిత్రము చేసే నిమిత్తమై కర్మ అనేటువంటి రెండు పవిత్రమైనటువంటి యొక్క అంశములను మనము నిరంతరము హృదయమునందు ఉంచుకోవాలి.
0: The body has been given for the sake of work and work is to be done in order to sanctify time. These two things every person must instill into his heart.
1: మానవుని ఉత్తమ గతికి గుణపోవునది గుర్తించాలి.
0: The teachers must first evaluate time, body, work, the holiness of all these three.

0: త్రోయునది మానవుని యొక్క కర్మని.
1: ఇట్ ఈస్ ది వర్క్ దట్ మ్యాన్ డస్ దట్ ఐదర్ రైజెస్ హిమ్ టు ది స్పిరిచువల్ హైట్ ఆర్ లోవర్స్ హిమ్ టు పర్డిషన్.
0: కర్మ ఒక మిర్రర్ వంటిది.
1: వర్క్ ఈస్ లైక్ ఎ మిర్రర్.
0: మన ముందు పెట్టినటువంటి యొక్క అద్దము మన యొక్క అందచందములను ఏ రీతిగా నిరూపిస్తూ ఉన్నదో అదే విధముగానే మానవుడు చేయు ప్రతి కర్మ యందు కూడాను మంచి చెడ్డ అనేటువంటి యొక్క ప్రతిబింబాలను మనకు అందిస్తూ ఉంటుండాలి.
1: జస్ట్ ఇస్ ఎ మిర్రర్. ఇఫ్ యు స్టాండ్ బిఫోర్ ఇట్ ఇట్ రివీల్స్ టు యు యువర్ ఫీచర్స్. సో టు ద వర్క్ దట్ యు డు రివీల్స్ టు అదర్స్ యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ నేచర్.
0: కొంతమంది పనిలో ప్రారంభించుటకు పూర్వము పరమ శాంతంగా ఉండినట్టుగా కనిపిస్తారు.
1: సమ్ పీపుల్ బిఫోర్ దే బిగిన్ ఎనీ వర్క్ దే అపియర్ టు బి వెరీ కామ్ అండ్ పీస్ఫుల్.
0: పనిలో ప్రవేశించగానే కొన్ని విధములైనటువంటి యొక్క విసుగులు కొన్ని విధములైనటువంటి యొక్క కోపములు ప్రదర్శిస్తూ ఉంటారు.
1: బట్ వన్స్ దే ఎంటర్ ఇన్ టు వర్క్ దే బిగిన్ టు ఎగ్జిబిట్ ఎ సర్టన్ టైర్సమ్నెస్ ఆర్ వాంట్ ఆఫ్ ఎంథూజియాజమ్ అండ్ ఈవెన్ సమ్ యాంగర్.
0: మరికొంతమంది పనిలో ప్రారంభించక పూర్వము కొన్ని విధమైనటువంటి యొక్క అలజడతో నిండి ఉంటారు.
1: అదర్స్ బిఫోర్ దే స్టార్ట్ వర్క్ దే విల్ హ్యావ్ వాంట్ ఆఫ్ ఎంథూజియాజమ్ అండ్ దే వోంట్ బి వెరీ ఎర్నెస్ట్ అబౌట్ ఇట్.
0: పనిలో తాము ప్రవేశించగానే ప్రశాంతమైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ పవిత్రమైనటువంటి భావముల చేత దానిని అనుభవిస్తూ ఉంటారు.
1: బట్ ఆఫ్టర్ దే ఎంటర్ ది వర్క్ దే విల్ డూ ఇట్ విత్ అ కామ్ అండ్ పీస్ఫుల్ మైండ్ అండ్ వెరీ ఎంథూజియాస్టికలీ.
0: కనుక పనులయందే మానవుని యొక్క పవిత్రత కాని అపవిత్రత కాని మనకు ప్రత్యక్షమవుతున్నది.
1: దేర్ఫోర్ అవర్ హోలీనెస్ ఆర్ అన్హోలీనెస్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ ది వర్క్ దట్ వి డూ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ వి డూ ది వర్క్.
0: కనుకనే భగవద్గీత యందు కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు గదాచన.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ఇన్ ది గీత ఫర్ వర్క్ అలోన్ యు హ్యావ్ ది రైట్ యు హ్యావ్ నో రైట్ ఫర్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్.
0: మనము చేయు ప్రతి కర్మ యందు కూడాను ఒక విధమైనటువంటి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి యొక్క గుణములు మనకు నిరూపిస్తూ వస్తుంటాయి.
1: ఎవ్రీ వర్క్ దట్ వి డూ హెస్ గాట్ ఇన్ ఇట్ ది కాన్సిక్వెన్సెస్ దట్ విల్ కమ్ ఇన్ ది ఫ్యూచర్.
0: మొట్టమొదట మనము నిష్కామ కర్మలో ప్రవేశించడం అనేటువంటిది చాలా కష్టం.
1: ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ ది బిగినింగ్ టు ఎంటర్ ఇన్ టు వర్క్ అబౌట్ విచ్ వి డోంట్ రిగార్డ్ ది కాన్సిక్వెన్స్.
0: దుష్టకర్మ నుంచి సత్యకర్మలో ప్రవేశించి సత్కర్మ నుంచి నిష్కామ కర్మలో మనం చేరటం ఇది సరియైన మార్గం.
1: వి హావ్ గాట్ టు ఎంటర్ ఇన్ టు ద రియల్ ట్రూ వర్క్ అండ్ ఫ్రమ్ గుడ్ వర్క్ వి హావ్ గాట్ టు ప్రొసీడ్ టు వర్క్ ఫర్ విచ్ వి డోంట్ డిజైర్ ది కాన్సిక్వెన్సెస్.
0: కర్మ ఒక థర్మామీటర్ వంటిది.
1: వర్క్ ఈజ్ లైక్ ఎ థర్మామీటర్.
0: మానవుని యొక్క ఉష్ణము ఎంతవరకు ఉన్నది ఎంతవరకు తగ్గినది అనేటువంటిది థర్మామీటర్ ఏ విధంగా చెప్పగలుగుతున్నదో అదే విధంగానే మానవుడు చేయు ప్రతి కర్మ కూడాను తనలో ఉన్నటువంటి తాపత్రయములు ఎంతవరకు చల్లారినవి ఎంతవరకు అభివృద్ధి అయినవి ఎంతవరకు కొంత నిలిచినవి అనేటువంటి యొక్క దీనిని నిరూపిస్తూ వస్తుంటాయి.
1: జస్ట్ ఇస్ ది థర్మామీటర్ shows the temperature of the body, whether it is increased or decreased. So also, the work that a person does indicates the increase in virtue or in vice or his motives. It can measure the motives and the vices and the virtues.
0: Kanuka, manavudu sattvika gunamanandunnada, leka rajasikamanandunnada, leka tamasikamanandunnada, aneetvanti yokka ninnayanni మనం ఆచరించే కర్మలే నిరూపిస్తూ ఉన్నాయి.
1: ది వర్క్ దట్ వి డూ ఇండికేట్స్ వెదర్ ఎ పర్సన్ హస్ గాట్ ఎ బ్యాలెన్స్డ్ మైండ్ ఆర్ ఎ ప్యాషనేట్ మైండ్ ఆర్ ఎ స్లోత్ఫుల్ డల్ మైండ్.
0: కనుకనే మానవుడు కర్మ ప్రవీణుడైపోయినప్పుడు కర్మలో ప్రవేశించినప్పుడు కర్మ సూర్యుడైనప్పుడే మన మానవత్వం యొక్క దివ్యత్వాన్ని నిరూపించు

0: వీలవుతుంది.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ వెన్ ఎ పర్సన్ బికమ్స్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ వర్క్ ఆర్ ఎ హీరోయిక్ వర్క్ ఆర్ హీ టేక్స్ అప్ టు సేక్రెడ్ వర్క్ దాట్ వీ కెన్ రివీల్ అవర్ రియల్ ఇన్నర్ నేచర్.
0: మానవుడు పవిత్రమైనటువంటి కర్మల ద్వారా తన దివ్యత్వాన్ని దర్శించుకోవాలని కోరే అభిలషించేటువంటి మానవుడుకు మొట్టమొదట ఒక విధమైనటువంటి గుణము అవసరం.
1: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రివీల్ హిజ్ డివైన్ నేచర్ హిజ్ రియల్ నేచర్ త్రూ హిజ్ వర్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మస్ట్ డెవలప్ వన్ పర్టిక్యులర్ క్వాలిటీ.
0: ఆ గుణమే శీలము.
1: దట్ క్వాలిటీ ఈజ్ వర్చ్యూ. వర్చ్యువస్
0: క్యారెక్టర్.
1: వర్చ్యువస్ క్యారెక్టర్.
0: ఇది చెడు తలంపులను ఏమాత్రం కూడా సహించదు.
1: ఇఫ్ యూ గాట్ క్యారెక్టర్ యూ విల్ నెవర్ ఎంటర్టైన్ ఎనీ బ్యాడ్ థాట్.
0: అంతేకాదు కర్మశీలత్వాన్ని అభివృద్ధి పరచుకుంటూ దివ్య భావాలతో తాను పోషిస్తూ వస్తుంది.
1: నాట్ ఓన్లీ దాట్ ఇట్ విల్ మేక్ హిమ్ డూ మోర్ అండ్ మోర్ వర్క్ విత్ గ్రేటర్ అండ్ గ్రేటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ మోటివ్స్.
0: అంతేకాక సాంఘిక జీవితమునకు సర్వోత్తమైనటువంటి స్థానాన్ని కూడా అందిస్తుంది క్యారెక్టర్.
1: అండ్ క్యారెక్టర్ విల్ ఆల్సో ఎండవ్ హిమ్ విత్ ఎన్ ఎర్నెస్నెస్ ఇన్ సోషల్ వర్క్ అండ్ ఇన్ వర్క్ ఫర్ సొసైటీ.
0: ఇంతే కాక అన్నమునకై జీవించుటకు ఇష్టపడక ఆశయాలకై జీవిస్తుంది క్యారెక్టర్.
1: అండ్ క్యారెక్టర్ ఆల్సో విల్ మేక్ ఎ పర్సన్ ఫీల్ దట్ హి ఆట్ టు లివ్ నాట్ ఫర్ ఫుడ్ బట్ ఫర్ సర్టన్ ఐడియల్స్.
0: ఈ విధమైనటువంటి క్యారెక్టర్ లేనటువంటి జీవితము కేవలము చీకటి మందిరంగా ఉంటాయి.
1: అండ్ లైఫ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ఎ డార్క్ హౌస్.
0: త్రాడు తెగినటువంటి గాలిపటంగా ఉంటుంటుంది జీవితము.
1: ఇట్ విల్ బి లైక్ ఎ కైట్ విచ్ హస్ నో స్ట్రింగ్ అటాచ్డ్ టు ఇట్.
0: చల్లని రూపాయి వలె చలామణి అవుతుంటుంది క్యారెక్టర్ లేని జీవితం.
1: ఇట్ ఈస్ లైక్ ఎ కాయిన్, ఎ కౌంటర్ ఫీట్ కాయిన్ దట్ వోంట్ బి యాక్సెప్టెడ్ బై ఎనీవన్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి క్యారెక్టర్ ఈనాటి విద్యా బోధనలో కొంతవరకు సన్నగిల్లిపోవటం చేతనే విద్యా సంస్థలు విరివిగా విప్లవానికి గురి అవుతున్నవి.
1: ఇట్ ఈస్ బికాస్ ది ఎంఫసిస్ అపాన్ దిస్ క్యారెక్టర్ ఈజ్ అబ్సెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ that now we have got all this agitation in the society.
0: Intiye kaaka kevalamu vidyavantulamani virraveeguchunname kaani viveka shunyuluga chalayana avutunnam.
1: Moreover, we pride ourselves as educated people and scholars, but we have not got character.
0: Ee naadu vidyayandu kevalamu grantha parichayam maatrame manam anubhavistunnam kaani ఆచరణమైనటువంటి యొక్క ప్రవర్తన యందు మనము అతి దూరంగా ఉంటున్నాం.
1: టుడే ది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ సో మెనీ బుక్స్ బట్ ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ ఆఫ్ వాట్ ది బుక్స్ కంటెయిన్ అండ్ వాట్ దే ప్రొఫెస్ దే ఆర్ ఫెయిలింగ్ బ్యాడ్లీ.
0: ఇట్ క్యారెక్టర్ ను మనము అభివృద్ధి గావించే నిమిత్తమై సత్యసాయి బాల వికాస్, సత్యసాయి విద్యా విహార్, సత్యసాయి ఉన్నత పాఠశాల, సత్యసాయి జూనియర్ కాలేజ్, సత్యసాయి డిగ్రీ కాలేజ్ ఈ విధమైనటువంటి పేర్లతో మనము అభివృద్ధి గావించుకుంటూ ప్రారంభం చేస్తున్నాం.
1: ఇట్ ఈజ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ క్యారెక్టర్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ దాట్ వీ హావ్ స్టార్టెడ్ బాల వికాస్, బాల విహార్, హై స్కూల్స్, జూనియర్ కాలేజ్ అండ్ అదర్ కాలేజెస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
0: మనము ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని అంటున్నాము, కానీ క్యారెక్టర్ అంటే ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: వి సే దట్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ క్యారెక్టర్ వి హావ్ నాట్ యెట్ అండర్స్టూడ్.
0: కేవలం సత్కర్మల ఆచరించినంత మాత్రమున, భజనలు చేసినంత మాత్రమున, సత్సంగములో ప్రవేశించినంత మాత్రమున ఇది గుణముల యొక్క సహజములు కానేరవు.
1: ఇట్ ఇస్ ఓన్ బి ఎ డెవలప్మెంట్ ఆఫ్ క్యారెక్టర్ ఇఫ్ యు పార్టేక్ ఇన్ భజన్ or if you join satsang, the company of others, and if you become a member of these organizations.
0: Ivi oka vidhamainatundi character ku sambandhinchinatundi kaavu.
1: these are not related to the development of character.
0: Durbhavamulu hrudayamulo cherakunda chusukotam, idi mottamodati character.
1: The first step in character is to see that bad ideas and thoughts do not enter our hearts.
0: Vatini kriyacharanalo dimpakunda povatame oka vidhamaina character.
1: The character means that the words that you utter must be transformed into action.
0: Manamu edo oka paryayamu tappu chesinanta matramana adi tappu kaaneradu.
1: It doesn't matter, it is not a fault if once or you commit some fault.
0: Chesina tappune pade pade chesetvantide pedda tappu.
1: The greater mistake is to do the same fault again and again.
0: Kanuka manamu telisiyo teliyakayo పూర్వము మనము దుర్భావములను దుర్గుణములను కొంతవరకు విజృంభింపు చేసుకోవటం ఇది మానవుని యొక్క అసహజంగా ఉంటాడు.
1: ఇట్ ఈస్ కోర్స్ వెరీ అన్నాచురల్ ఫర్ ఎ పర్సన్ టు గో ఆన్ ఎంటర్టైనింగ్ ఐదర్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్.
0: కానీ ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత వాటిని తిరిగి ఆచరణ ఎందు పెట్టడానికి ఏమాత్రం కూడాను మనము మనస్కరించకూడదు.
1: But once you recognize that it is bad and that it should not be entertained, you must see that it doesn't come again.
0: ee naadu manam bala vikasanandu ee vidhamainatunti yokka pavitramainatunti gunamunu abhiruddhi parichetunti marganni chepattadu.
1: Today in the bala vikas we must take up this task of developing character and good thoughts.
0: పిల్లలకు బోధించడానికి మనం ప్రయత్నం చేయటం పూర్వము ఆ క్యారెక్టర్ ను మనము స్వజీవితములో ప్రదర్శించాలి, ప్రకటించాలి.
1: బట్ బిఫోర్ వి టీచ్ ఆర్ వి పర్సుయేడ్ ది స్టూడెంట్స్ టు డెవలప్ క్యారెక్టర్ వి మస్ట్ అవర్సెల్ఫ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ డెవలప్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
0: మనము అట్టి క్యారెక్టర్ ని నిత్య జీవితమునందు అనుభవించకుండా కేవలం పిల్లలకు మాత్రమే బోధించడానికి ప్రయత్నం చేస్తే ఇది ఏమాత్రం కూడాను మనము దీని ఆశయాన్ని పూర్తి గావించలేము.
1: వి ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ది ఐడియల్ ఇఫ్ వి డోంట్ అవర్ సెల్వ్స్ హ్యావ్ దట్ క్యారెక్టర్ బట్ ఇఫ్ యు గో ఆన్ టెలింగ్ ది స్టూడెంట్స్ టు హ్యావ్ దట్ క్యారెక్టర్
0: మనం ఆచరించి పిల్లలకు అందించడానికి సంసిద్ధంగా ఉంటుండాలి అధ్యాపకుడు.
1: వి మస్ట్ ప్రాక్టీస్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ and then only can we communicate it to the students.
0: ye tappulu chesthe pillalanu manam dandistu idi sariyainadi kadani varini mandalistu untunnamo alanti tappu manam cheyakunda chuchukovali.
1: Whatever mistakes if the students commit, if we punish them or if we find fault with them, we must see that we do not ourselves commit those faults.
0: ee vidhamainatunti yokka aadarshavantamainatunti yokka నడవడికను పిల్లలకు అందించడంలోనే భవిష్యత్తు యొక్క క్షేమము ఆధారపడి ఉంటుండాలి.
1: ది ప్రాస్పెరిటీ అండ్ పీస్ ఆఫ్ ది ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్ డెవలపింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ అవర్ ప్రాక్టీసింగ్ ఇట్.
0: ఈ ప్రపంచంలో అన్నింటికంటే కూడాను విలువైనటువంటిది ఏమిటి అని మనం ప్రశ్నిస్తే కొంతమంది వెండి అనవచ్చు, కొంతమంది బంగారు అనవచ్చు, మరికొంతమంది వజ్రాలు అనవచ్చు.
1: వాట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ది వరల్డ్ ఇఫ్ యు ఆస్క్? సమ్ పీపుల్ మే సే సిల్వర్, సమ్ పీపుల్ మే సే గోల్డ్, సమ్ అదర్స్ మే సే డైమండ్.
0: కానీ వెండి, బంగారు, డైమండ్స్ కాదు విలువైనటువంటిది, మానవుడే విలువైనటువంటి వాడు.
1: బట్ ఇట్ ఈస్ నాట్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ దట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్. మ్యాన్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ది వరల్డ్.
0: మనకు అగోచరమై అప్రత్యక్షంగా ఉండినటువంటి యొక్క భూమి అందున్నటువంటి బంగారం కూడాను కనిపెట్టి దానిని పరిశుద్ధం చేసి విలువగా మార్చేటువంటి వాడు కూడాను మానవుడు.
1: ఇట్ ఈస్ మ్యాన్ హూ డిస్కవర్స్ ది వెయిన్స్ ఆఫ్ గోల్డ్ అండర్ ది ఎర్త్ అండ్ దెన్ టేక్స్ దెమ్ అవుట్ అండ్ ప్యూరిఫైస్ దెమ్ అండ్ బ్రింగ్స్ అవుట్ వాట్ ఈస్ వాట్ వి కాల్ వాల్యూ.
0: మొద్దుగా పడి ఉండినటువంటి ఒక స్టోన్ తీసి అనేక విధములుగా దానిని కట్టింగ్స్ చేసి దానికి డైమండ్స్ గా మార్చి విలువను అందించేటువంటి వాడు మానవుడు.
1: ఇట్ ఈస్ మ్యాన్ హూ టేక్స్ ఎ లంప్ ఆఫ్ స్టోన్ and cuts it and makes it and recognizes it as diamond and makes it bright and shiny.
0: Kanuka విలువైనటువంటి డైమండ్ కు విలువను అందించినటువంటి వాడు ఎవరు? మానవుడు.
1: హూ ఇస్ ఇట్ దేర్ ఫోర్ దట్ ఈస్ గివెన్ వాల్యూ అండ్ ప్రైస్ టు ది డైమండ్? మ్యాన్.
0: కనుకనే అన్నింటికంటే విలువైనటువంటి వాడు మానవుడు.
1: దేర్ ఫోర్ ది మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఈజ్ మ్యాన్.
0: ఇటువంటి విలువైనటువంటి మానవ జాతిని మనము నిలుపుకొని దానిని కాపాడేటువంటి యొక్క ప్రయత్నము మానవుని యందు మాత్రమే ఉన్నది.
1: అండ్ మ్యాన్ అలోన్ మస్ట్ సబ్స్టాన్షియేట్ దిస్ వాల్యూ అండ్ మెయింటైన్ ఇట్ అండ్ ప్రూవ్ దట్ హీ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్.
0: ప్రభుత్వము ప్రజల యొక్క క్షేమాన్ని కోరి అనేక శాసనాన్ని నియమించవచ్చు.
1: ది గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ మేక్స్ ఎ నెంబర్ ఆఫ్ లాస్.
0: మానవునికి నిత్య జీవితమునకు సంబంధించినటువంటి సదుపాయములు ప్రభుత్వం అనేకముగా ఏర్పరచవచ్చు.
1: అండ్ దే ఆల్సో క్యాన్ అరేంజ్ ఫార్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ నెసెసరీ ఫార్ ద డైలీ లివింగ్ ఆఫ్ మ్యాన్.
0: పల్లెల జీవితంలో అనేక పడుబాట్లు పడుతున్నటువంటి వారికి చక్కని సదుపాయములు కూడా చేకూర్చవచ్చు.
1: అండ్ దే మే అఫోర్డ్ వేరియస్ ఆపర్చునిటీస్ అండ్ కంఫర్ట్స్ ఫర్ ద రూరల్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పావర్టీ.
0: శాసనాలు ఎంత ఉత్తమమైనటువంటి అయినప్పటికీ దానిని ఆచరించేటువంటి ప్రజలు ఎందే ఉత్తమ భావములు లేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగమే.
1: బట్ వాట్ ఎవర్ ది మెషర్స్ అండ్ ది లాస్ దట్ ది గవర్నమెంట్ ఆర్ ది రూలర్స్ మైట్ బ్రింగ్ అబౌట్ ది అన్లెస్ ద పీపుల్ దెమ్సెల్వ్స్ హ్యావ్ గాట్ ది విల్ టు క్యారీ దట్ అవుట్ ఇట్ కాంట్ సక్సీడ్.
0: కనుక సద్వినియోగపరిచేటువంటి యొక్క ప్రజలు ఈనాడు ఎంతైనా అవసరం.
1: సో వాట్ యూ వాంట్ టుడే ఆర్ పీపుల్ హూ కెన్ మేక్ యూజ్ గుడ్ యూజ్ ఆఫ్ ది ఛాన్సెస్.
0: మానవునికి కావలసినటువంటి యొక్క సదుపాయములు విరివిగా పెరుగుతున్నాయి.
1: మ్యాన్ హస్ గాట్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ హిస్ హ్యాపీ లైఫ్.
0: నిత్య జీవితములకు సంబంధించినటువంటి సదుపాయములు కూడాను అనుకూలములు అనేకంగా ఉంటున్నాయి.
1: అండ్ హి హస్ గాట్ మెనీ థింగ్స్ దట్ కెన్ గివ్ హిమ్ ఏ హ్యాపీ డైలీ లైఫ్.
0: చదువు సందేలు ఎంత కావలసిన సమస్యలు ఏర్పడినాయి.
1: అండ్ యూ ఆస్క్ అబౌట్ ఎడ్యుకేషన్, దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ధనార్జన మార్గముల కోట్లకు కలిగినవి.
1: అండ్ యూ ఆస్క్ ఫర్ మీన్స్ ఆఫ్ ఎర్నింగ్ మనీ, యూ గాట్ ప్లెంటీ.
0: కానీ మానవునికి ఏమాత్రం కూడాను తృప్తి శాంతి అనేటువంటిది కలగటం లేదు.
1: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ మ్యాన్ హెస్ నో కంటెంట్మెంట్ అండ్ మ్యాన్ హెస్ నో పీస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్?
0: అనగా తనలో ఉండినటువంటి యొక్క పవిత్రమైన మానవ గుణములు తాను అభివృద్ధి పరచుకోలేకపోవటం చేతనే సర్వ సదుపాయములు ఉండినప్పటికీ సంతోషాన్ని అనుభవించలేకపోతుంది.
1: ఇట్ ఇస్ బికాజ్ హీ హస్ నాట్ డెవలప్డ్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ ఆర్ లేటెంట్ ఇన్ హిమ్ దట్ హీ సఫర్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్.
0: ఈనాడు మానవుని యొక్క మానవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ఇది అవసరం.
1: నౌ వాట్ వి మస్ట్ ఇమ్మీడియట్లీ అటెండ్ టు ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద హ్యూమన్నెస్ ఇన్ మ్యాన్.
0: మనము పాశ్చాత్య దేశాల్లో అనేక విధముల సాంకేతిక విజ్ఞాన శాస్త్రము పెరిగిపోతున్నది.
1: ఇన్ ది వెస్టర్న్ కంట్రీస్ ద సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ వెరీ ఫాస్ట్.
0: చేపల వలె జలములో సంచరించడం కూడాను సులభంగా అభ్యసిస్తున్నాడు.
1: దే ఆర్ డెవలపింగ్ ది ఎబిలిటీ టు మూవ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
0: పక్షుల వలె ఆకాశంలో సులభంగా ప్రయాణం చేయటం కూడాను తాను అభ్యసిస్తున్నాడు.
1: దే కెన్ ఫ్లై లైక్ బర్డ్స్ ఇన్ ది ఎయిర్.
0: కానీ మానవుని వలె భూమిపైన జీవించడానికి వాడు ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో అటెంప్ట్ టు లివ్ అపాన్ ది ఎర్త్ లైక్ మెన్.
0: మనము యొక్క భూమిపైన జీవించడానికి తగినటువంటి ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. కానీ ఆకాశంలో సంచరించినా జలములో సంచరించినా మనము యొక్క జీవితము ఇది సరి అయినటువంటి యొక్క దీనిని అందుకోలేదు.
1: వి మస్ట్ ట్రై టు లివ్ అపాన్ ది ఎర్త్. దట్ ఈస్ వాట్ వీ షుడ్
2: try to do and not fly in the
1: air like a bird or move in the water. ముఖ్యంగా
0: ఈ మానవత్వం అంటే ఏమిటో మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Most important is that you must identify what exactly is meant by.
0: అప్పుడే మనము బాల వికాస్ బిడ్డలకు దీనిని బోధించడానికి ఒక విధమైన ధైర్యం ఏర్పడుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యూమన్నెస్ దట్ వీ క్యాన్ టీచ్ ది బాల వికాస్ పీపుల్.
0: మానవత్వం అంటే కేవలము తిండి నిద్రలతో జీవించుకుంటూ ఇంకా కొన్ని కొన్ని ఇంద్రియ భోగములను అనుభవించుకుంటూ ఏదో కాలమును వ్యర్థము గావించడం కోసం కాదు.
1: హ్యూమన్నెస్ డస్ నాట్ మీన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ కేటరింగ్ టు ది సెన్సెస్ అండ్ సమ్ హౌ living out this life.
0: Aithe dinni meeru kuda chaala mandi bible lo chadivi untuntaru.
1: This you might have read in the bible, many of you.
0: Okanoka samayamunandu Jesus oka bazaar lo nadchukuntu velutunnadu.
1: Once Jesus was walking through a bazaar.
0: Oka corner lopala oka vyakti traagi taanu mayamarchi padipoyadu.
1: And in one corner, he found a drunkard who had fallen senseless on the floor.
0: Athana daggariki Jesus velli, "Nayana, friend, em nivi paristhilo untunnavu? Enduku inta tragina kuda nu inta mayamarchi tragatam aneetundi pramadamu, idi manchidi kadani bodhinchadu."
1: Then Jesus went to him and near him and said, "Friend, how have you fallen like this? Even if you drink, you should not drink until you lose your consciousness."
0: Appudu aa vyakti cheppadu, "Prabhu, naaku puramu kannulu levu."
1: Then that person said, "Lord, formerly I had no eyes, I was blind."
0: Appudu jeevitham ante emito neeku artham kaakunda undinadu.
1: "I didn't know what life means or meant."
0: Alanti paristhithilo మీరే నాకు ఈ కన్నులు ప్రసాదించారు.
1: At that time, you gave me eyes.
0: ఈ కన్నులు రావటం చేత ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భోగములంతా అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో నేను అనేక విధములుగా కూడా త్రాగి దందనాలాడుతూ నా జీవితాన్ని ఈ విధంగా గడుపుతున్నాను.
1: You gave me eyes
2: and then all the joys and
1: other things in this world I became conscious of them. And therefore I entered into those worldly things.
0: అప్పుడు చెప్ప అనుకున్నాడు జీసస్. మానవాతీతమైనటువంటి శక్తితో సహజ మానవునిగా చేసినందుకు వీడు మానవత్వాన్ని గుర్తించకుండా కేవలము త్రాగటం మాత్రమే మానవత్వం అనుకున్నాడా? చీ, ఇతని యొక్క జీవితము నా చేతులారనే పాడు చేశాను అని తనలో తాను చాలా బాధపడ్డాడు.
1: జీసస్ ఫెల్ట్, "What? I used my superhuman powers in order to make this man a man, and that has resulted in his becoming lower than man. I should not have done this, merely giving him eyes."
0: Mari kontha dooram poyetappatiki maroka vyakti kaamandudai bazaar nundi swechha viharam salputunnadu.
1: Another person, as he was going along the bazaar, he found a person who was mad after the senses,
0: lust,
1: who was suffering from lust and was moving about in a mad type of way.
0: Akkada chuchadu Jesus, "Nayana, emti manavattam ante bazar kukkala vale jeevinchatama manavattamu? Neevu ye vidhanga jeevisthunnavu adi street dogs kuda jeevinchadam leda, emti nee vikaramu ani prashninchadu."
1: Then he went and told him, "Friend, what is this? Your life is worse than that of street dogs. How is it that this thing has happened to you?"
0: Appudu aa vyakti cheppadu, "Prabhu, naaku puramu kushti rogam aneetundi undedi."
1: Then he said, "Lord, I was a leper once."
0: Adi tama yokka manavaatitamaina shakti dwara dani nivarana gaavincharu.
1: "Through your superhuman powers, I was relieved from that."
0: Nenu kushti rogam undinanta varaku na daggariki evvaru kuda nu vacheetundi varu kaadu.
1: "So long as I was a leper, nobody approached me."
0: Appudu ee yokka indriyamulu yokka tattvanni nenu ye vidhanga kuda nu anubhavinchadaniki veeru kaakapoyadu.
1: "At that time I could not enjoy my senses."
0: Ippudu చక్కని ఆరోగ్యాన్ని అందించటం చేత నేను ఈ మార్గంలో నేను జీవిస్తున్నాను.
1: నౌ యు హావ్ గివెన్ మీ వెరీ గుడ్ హెల్త్ అండ్ దేర్ఫోర్ ఐ యామ్ ఫుల్ ఆఫ్ లస్ట్.
0: అప్పుడు జీసస్ అనుకున్నాడు, చీ చీ చీ చీ చీ, వీని రోగము నివారణ చేయటము ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గము నందు అనుభవించుటక ఇది నా చేతులారాని ఇతని జీవితాన్ని నేను పాడు చేస్తున్నాను.
1: Then Jesus said, "Fie upon this. What? I have myself, out of my own hand, ruined this person."
0: అనగా జీవితం అంటే కేవలము ఇంద్రియ సుఖమును అనుభవించటం కాని లేక ఏదో త్రప్పత్రాగి ఈ ఆహార విహారములో జీవితమును అంతిమ గామించటం కాని కాదు.
1: Therefore, life does not mean merely catering to the senses or taking food and drink or living a life.
0: ఆకలి దప్పులు ఈ యొక్క ఇంద్రియముల ఆనందము పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి మానవుడిగా ఎందుకు పుట్టాలి?
1: Even birds and beasts have got hunger and thirst and they cater to their senses. And animals. Why should we be born as men for this?
0: ఇంకా మానవుడిగా పుట్టి అనేక విద్యలు నేర్చి యూనివర్సిటీస్ కంతా పోయి ఉన్నత పట్టములు అందుకొని ఇంత విద్యావంతుడని పేరు పొంది కూడాను పశువుల వలె మనం జీవిస్తే ఇంకా మానవత్వం అనేటువంటిది ఏమిటి మనం?
1: అండ్ ఇఫ్ ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ మ్యాన్ అండ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ గోయింగ్ టు ది యూనివర్సిటీస్ అండ్ గెటింగ్ ఎ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ అండ్ మూవింగ్ అబౌట్ లైక్ బిగ్ స్కాలర్స్ ఇఫ్ వి డిసెండ్ టు దిస్ లెవెల్ what exactly is the purpose of life?
0: పశువులు ఏ high school కు పోతున్నాయి, ఏ కళాశాలలో చదువుతున్నాయి?
1: Animals don't go to school or attend universities.
0: కనుక మనకంటే పశుపక్షి మృగాదులే చాలా బెటర్ గా కనిపిస్తున్నాయి.
1: Therefore it appears as if the animals are much better than ourselves.
0: పశుపక్షి మృగాదులకైనా ఒక సీజన్ ఒక రీజన్ ఉంది, కానీ ఈనాటి మానవులకు నో సీజన్ నో రీజన్.
1: ఈవెన్ బర్డ్స్ అండ్ అనిమల్స్ అండ్ బీస్ హావ్ గాట్ ఎ సర్టెన్ సీజన్ అండ్ సమ్ రీజన్, బట్ వి హ్యూమన్స్ హావ్ నో సీజన్ ఆర్ రీజన్.
0: ఇలాంటి సమయంలో మనము మానవులుగా పుట్టి మనము చేసేటువంటి పని ఏమిటి?
1: దేర్ఫోర్ అండర్ దీస్ కండిషన్స్ వాట్ ఆర్ వి డూయింగ్ హావింగ్ బీన్ బోర్న్ యాజ్ మ్యాన్.
0: ఈనాటి మానవ జాతిలో మూడు రకములైనటువంటి యొక్క భావములు కలిగినటువంటి వారు కలరు.
1: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ మెన్ అట్ ది ప్రెసెంట్ టైం.
0: ఒక తరగతి వారు భక్తి రస భావముతో కూడి ఉంటారు.
1: వన్ టైప్ ఆఫ్ మెన్ హావ్ గాట్ ది స్పిరిట్ ఆఫ్ డివోషన్,
0: ఇమోషనల్.
1: దే ఆర్ ఇమోషనల్, గవర్న్డ్ బై ఇమోషన్స్.
0: రెండవ తరగతి వారు క్రియాశీలులై ఉంటారు.
1: The other type are anxious to do work.
0: Active.
1: They are active.
0: మూడవ తరగతి వారు నిరంతరము కూడాను విచారణత్వంలో ఉండి ఉంటారు.
1: The third type are intellectual or inquiry.
0: Rational.
1: And rational. Emotional.
0: Emotional, active and rational.
1: And rational.
0: ఈ మూడు తరగతి వారిలో మొట్టమొదటి తరగతి వారు ఏదో ధ్యానము భగవత్ చింతన భజన స్మరణ ఇత్యాది కార్యముల యందు తాము ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
1: అండ్ ది ఎమోషనల్ టైప్ ఆఫ్ పీపుల్ దే ఎంజాయ్ బ్లేస్ బై టేకింగ్ పార్ట్ ఇన్ భజన్ ఆర్ ఇన్ ది రెసిటేషన్ ఆర్ రిపిటేషన్ ఆఫ్ ది లార్డ్స్ నేమ్.
0: ఇంకా రెండవ తరగతి వారు కేవలము సేవకాభావమునందు నిరంతరము కర్మాచరణ యందే నిమగ్నులై ఉంటారు.
1: ది యాక్టివ్ టైప్ ఆఫ్ పీపుల్ దే టేక్ అప్ టు సోషల్ సర్వీస్ అండ్ వేరియస్ యాక్టివిటీస్ విచ్ విల్ ప్రొడ్యూస్ జాయ్ ఇన్ ది వరల్డ్.
0: మూడవ తరగతి వారు తమ యొక్క ధీశక్తి చేత తత్వ విచారణ యందే మునిగి ఉంటారు.
1: అండ్ ది రేషనల్ టైప్ ఆఫ్ పీపుల్ దే హావ్ గాట్ ది ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ అండ్ దే వాంట్ ఇన్క్వైరింగ్ ఇన్ టు ది ట్రూత్.
0: ఈ మూడింటిని భక్తి కర్మ జ్ఞానము అనేటువంటి యొక్క మూడు మార్గములు యందు దీనిని ప్రచరిస్తూ వచ్చారు.
1: అండ్ దీస్ త్రీ టైప్స్ దే టేక్ అప్ టు ది భక్తి ఆర్ ద డివోషనల్ ఆస్పెక్ట్, ది కర్మ ఆర్ ది యాక్టివ్
0: వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్.
1: వర్క్ అండ్ దెన్ ది వర్షిప్ ఫర్ ది ఇమోషనల్, వర్క్ ఫర్ ది యాక్టివ్ అండ్ విజ్డమ్ ఫర్ ది రేషనల్.
0: అయితే ఈనాడు ఈ పదములకు ఈ కర్తవ్యములకు విపరీతమైనటువంటి అర్థములు మనము కల్పించి విపరీతమైన వికార మార్గమును అనుసరిస్తూ వస్తున్నాం.
1: బట్ అట్ ది ప్రెసెంట్ టైమ్ దీస్ వర్డ్స్ వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ హావ్ బీన్ డిస్ట్రాక్టెడ్ అండ్ గివెన్ ఈవెన్ ఆపోజిట్ మీనింగ్స్.
0: నిత్యానిత్య విషయ పరిశీలన యందు మాత్రమే విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
1: ద రేషనల్ మైండ్ హస్ బి డివోటెడ్ టు ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది ట్రాన్సియెంట్ అండ్ ది పర్మనెంట్.
0: సత్య సంకల్పము చేత విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
1: In order to discover the truth, and that alone, the rational mind must
0: proceed. Aithe ee naadu sankuchitamainatundi drishtito ee yokka vicharana shaktini prarambhistunnaru.
1: But now, intellectual inquiry is limited to low and narrow things.
0: Ee naadu ee rational anetundi dantlo manamu swarthamainatundi margamunandu manam praveshapettunnam.
1: And the rational mind is now being devoted for selfish purposes.
0: వ్యక్తి యొక్క ఇష్ట అయిష్టములపైన మనము దీనిని ప్రవేశపెడుతున్నాం.
1: And the inquiry is dictated by the personal,
0: ఇక్కడ emotional, active, rational. ఈ మూడు కూడాను మూడు భిన్నమైనటువంటివి కాదు.
1: But these emotional, active and rational are not three distinct and separate things.
0: ఈ మూడు కూడాను ఒకదానినొకటి అనుసరించినటువంటివి.
1: They follow one the other.
0: ఈ మూడు కూడాను అవినాభావ సంబంధమైనటువంటివి.
1: They are three very much interrelated.
0: ఒకదానిని వదిలి మరొకటి ఉండుటకు వీలు కాదు.
1: You can't have one and the others separate.
0: కనుక ఎమోషనల్ అనేటువంటి భక్తి మార్గం నందు కూడాను కర్మ నేషనల్ అనేటువంటి కర్మ జ్ఞాన మార్గములు కూడాను ఇమిడి ఉంటున్నాయి.
1: ఈవెన్ ఇన్ ది ఎమోషనల్ you have the active and the rational temperaments mix.
0: ee active anetunte karma nendu kudanu ee yokka emotional rational rendu kudanu antarbhutamai untunnayi.
1: And in the activities it is being done by the active people, the emotional and the rational also.
0: ee rational nendu kudanu emotional and active rendu kudanu antarpravahanga untunnayi.
1: And in the rational also as an undercurrent you have got the emotional.
0: Kanuka rational anaga kevalamu కేవలం అతివాదులుగా మనం బయలుదేరటం అనేటువంటిది ఇది చాలా అపార్థం.
1: Therefore, if the rational people go on all by themselves without any emotional or active attitudes, that is also a wrong interpretation.
0: మనం రేషనల్ అనేటువంటిది పవిత్రమైనటువంటి దీశక్తిని ప్రకటించేటువంటిది.
1: Rational is we must exhibit or develop.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: There is one example.
0: మనము ఒక స్టూల్ ఉంటుంటది. స్టూల్
1: స్టూల్
0: దానికి మూడు కాళ్ళు ఉంటుంటాయి.
1: ఇట్ ఈస్ గాట్ ఎ త్రీ లెగ్డ్ స్టూల్.
0: ఈ మూడు కాళ్ళ లోపల కూడాను ఒక కాలు లేకపోతే అది నిలచదు.
1: అండ్ ఇట్ ఈస్ త్రీ లెగ్డ్ స్టూల్ హస్ నాట్ గాట్ వన్ లెగ్, ఇట్ కాంట్ స్టాండ్.
0: అదే విధంగానే ఇందులో ఏ కాలు లేకపోయినా కానీ స్టూల్ పైన మనం కూర్చోవడానికి వీలు కాదు.
1: అండ్ ఇఫ్ దేర్ ఆర్ నో లెగ్స్ వి కాంట్ సిట్ అపాన్ దట్ స్టూల్.
0: ఇందులో మూడు కాళ్ళు ఏమిటంటే ఇమోషనల్, యాక్టివ్ అండ్ రేషనల్. ఈ మూడు మూడు కాళ్ళు.
1: దీస్ త్రీ ఇమోషనల్, యాక్టివ్ అండ్ రేషనల్ ఆర్ ద త్రీ లెగ్స్.
0: అనగా భక్తి, కర్మ, జ్ఞానము అనేటువంటి యొక్క మూడు పాదములు.
1: సో వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, దీస్ ఆర్ ద త్రీ లెగ్స్.
0: దీనిపైన మరొకటి చక్కని నున్ను పైనటువంటి ఒక పలకను వేస్తాం.
1: అండ్ అపాన్ దోస్ త్రీ లెగ్స్ వి ప్లేస్ a soft, fine, well polished plank.
0: ఆ పీఠమె లేకపోతె మనం కూర్చోవడానికి వీలు కాదు.
1: If you have not got a plank over it, you can sit on it.
0: కనుక emotional, active, rational అనే మూడు పాదములపైన సర్వజన సమాన ప్రేమ అనేటువంటి ప్లేటును వేసినప్పుడే మనకు సరిగా దానికి స్థానం.
1: Upon these three legs, we must place the plank of love, equal for all.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆధారము కాళ్ళుగా తీసుకుని ఆదేయము పలకగా తీసుకున్నప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది దానిపైన విశ్రాంతి పొందడానికి
1: వీలవుతుంది. కనుక
0: రేషనల్ ఎందుకు ప్రేమ చాలా అవసరం.
1: ఈవెన్ ది రేషనల్ పీపుల్ have should have
0: active nandu kudanu prema avasaram.
1: And in the active work also you must have love.
0: ఎమోషనల్ లో కూడాను ప్రేమ అవసరం.
1: అండ్ ఎమోషనల్ ఆల్సో యు మస్ట్ హావ్
0: లవ్. ఈ మూడింటి పైన ఈ ప్రేమ అనే ప్లేట్ ను స్క్రూస్ వేసి బిగించిన వారు.
1: బికాస్ ఓవర్ ఆల్ దీస్ యు హావ్ టు స్క్రూ ది ప్లేట్ ఆఫ్ ది ప్లాంక్ ఆఫ్ లవ్.
0: ఈ స్క్రూ అనేటువంటిదే ఫెయిత్.
1: అండ్ ది స్క్రూ విత్ విచ్ వి ఫిక్స్డ్ హిస్ లవ్ ఈస్ ఫెయిత్.
0: ప్రేమ అనేటువంటి పలక పైన ఈ ఎమోషనల్ యాక్టివ్ రేషనల్ అనే దాంట్లో ఒక ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ అనేటువంటి స్క్రూ బిగించారు.
1: అండ్ మోర్ ఫెయిత్ యూ హ్యావ్ ది టైటర్ ది స్క్రూ అండ్ ది ఫర్మర్ ఇట్ బికమ్స్.
0: ఈ ఫెయిత్ అనేటువంటిది ఏగిన లేకపోతే మూడు కాళ్ళు ఉండినా పలక ఉండినా ఎప్పుడో మన వల్ల పడద్రోస్తుంది.
1: ఇఫ్ యూ హావ్ నాట్ గాట్ దిస్ ఫెయిత్ విచ్ స్క్రూస్ ది హోల్ థింగ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ది త్రీ లెగ్స్ అండ్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ది ప్లాంక్ ఓవర్ ఇట్
0: కనుక కాన్ఫిడెన్స్ ఈ యొక్క ఫెయిత్ అనేటువంటిది చాలా అవసరం.
1: దేర్ఫోర్ దిస్ ఫెయిత్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
0: ఈ ఫెయిత్ అనేటువంటి దేనిపైన ఉంటుందంటే వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ మూడింటి పైన సమత్వమైనటువంటి విశ్వాసం ఉంటుండాలి.
1: అండ్ వేర్ అపాన్ షుడ్ యూ హ్యావ్ ఫెయిత్ అపాన్ ఆల్ దీస్ త్రీ.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఫెయిత్ లేక అది కాన్ఫిడెన్స్ లవ్ కు డిఫరెన్స్ ఉంది.
1: దెర్ ఈస్ లవ్ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ అండ్ లవ్.
0: లవ్ ఉంటే చాలు కదా ఇంకా భగవంతుని పైన ఫెయిత్ ఎందుకు అని కూడా కొంతమంది వాదిస్తారు.
1: పీపుల్ మే ఆస్క్ ఇఫ్ ఇట్ ఈస్ లవ్ ఇస్ దట్ నాట్ ఇనఫ్ వై షుడ్ వి హ్యావ్ ఫెయిత్.
0: లవ్ వేరు ఫెయిత్ వేరు కాన్ఫిడెన్స్ వేరు.
1: లవ్ ఇస్ డిఫరెంట్ కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
0: ఏ విధంగా అని మనం విచారిస్తాం.
1: హౌ విల్ ఇట్ ఇస్ ఇన్క్వైర్
0: మన చిన్న బిడ్డ పైన చాలా ప్రేమ ఉంటుంటుంది తల్లికి.
1: వి హావ్ గాట్ గ్రేట్ లవ్ ఫర్ అవర్ లిటిల్ చైల్డ్ ద మదర్ విల్ హ్యావ్.
0: లవ్ ఉంది కానీ ఆ బిడ్డ చేతికి బంగారు గిన్నె అందించదు.
1: ఇట్ హస్ గాట్ లవ్ ఫర్ ది చైల్డ్ బట్ ఇట్ వోంట్ గివ్ ది చైల్డ్ ఎ గోల్డెన్ కప్.
0: కారణం ఏమిటంటే ఆ అమ్మాయి భద్రం చేసుకోలేదు అనేటువంటి ఒక ఆ కాన్ఫిడెన్స్ లేదు తల్లి.
1: బికాస్ ఇట్ ఇస్ నో కాన్ఫిడెన్స్ ది బేబీ విల్ హోల్డ్ దట్ థింగ్ సెక్యూర్లీ.
0: కనుక కాన్ఫిడెన్స్ వేరు ఫెయిత్ ఒక లవ్ వేరు.
1: సో లవ్ ఇస్ డిఫరెంట్ కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
0: ఇక్కడ దైవత్వంలో ఏ రీతిగా ఉండాలంటే లవ్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు కూడా ఉంటుండాలి.
1: బట్ ఇన్ ది డివైన్ వి మస్ట్ హావ్ బోత్ లవ్ అండ్ కాన్ఫిడెన్స్.
0: లవ్ అనేటువంటిది లౌకికమైనటువంటి దీంతో మనం అనుభవిస్తున్నాము.
1: లవ్ ఈజ్ నౌ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ బై అస్ ఇన్ వరల్డ్లీ థింగ్స్.
0: ముఖ్యంగా సాయి సంస్థల వారు చక్కగా గుర్తించవలసినటువంటి విషయంలో ఇది చాలా ప్రధానం.
1: నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ ఇన్ ది సాయి ఆర్గనైజేషన్ టు రికగ్నైజ్.
0: సత్య సాయి ఆర్గనైజేషన్ లో సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ నాలుగు చాలా ప్రధానం అనుకుంటున్నాను.
1: ఇన్ ది సత్య సాయి ఆర్గనైజేషన్ సత్య ధర్మ శాంతి ప్రేమ
0: ట్రూత్ రైటియస్నెస్ పీస్
1: అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
0: అయితే ఈ నాలుగు కూడాను గుణములకు సంబంధించినటువంటివా లేక గుణాతీతమైనటువంటివా అని విచారించాలి.
1: ఆర్ దీస్ ఫోర్ అటాచ్డ్ టు సమ్ క్వాలిటీ ఆర్ ఆర్ దే బియాండ్ క్వాలిటీ.
0: సత్యం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: ట్రూత్ అంటే ట్రూత్ ఈజ్ వన్ నాట్ టూ.
1: ట్రూత్ ఈజ్ వన్ ఓన్లీ అండ్ నాట్ టూ.
0: ఈ ట్రూత్ దేనికి సంబంధించినటువంటిది?
1: టు వాట్ ఈస్ దిస్ ట్రూత్ రిలేటెడ్?
0: చూచింది చూచినట్టుగా, వినింది వినినట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా, అనుభవించింది అనుభవించినట్టుగా చెప్పటం సత్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూత్ సింప్లీ టు సే టు రిపీట్ వాట్ యు హవ్ సీన్ ఆర్ టు రిలేట్ వాట్ యు హవ్ హెర్డ్ ఆర్ టు డిస్క్రైబ్ వాట్ యు హవ్ ఎక్స్పీరియన్స్డ్ కరెక్ట్లీ. సో దట్ ఈస్ నాట్ ట్రూత్.
0: కారణం ఏమిటనగా చూచిన కన్నులు కేవలము ఒక రోగముతో కూడిన జాండీస్ వస్తే అంతా ఎల్లో కలర్ కాదు.
1: బట్ ఇఫ్ యు గెట్ జాండీస్ యూ విల్ సీ ఆల్ కలర్స్ అస్ యెల్లో.
0: కన్నులు కేవలం చూచిన దాన్ని చూచినట్టు చెప్తుంది గాని యథార్థాన్ని చెప్పటం లేదు.
1: ది ఐ కెన్ సీ ఓన్లీ స్పీక్ ఓన్లీ అబౌట్ వాట్ ఇట్ సీస్ అండ్ నాట్ అబౌట్ ట్రూత్.
0: కనుక కన్నులకు చెప్పేటువంటిది ట్రూత్ కాదు, టంగ్. ట్రూత్ కు టంగ్ కనెక్షన్.
1: ట్రూత్ ఇస్ కనెక్టెడ్ విత్ ది టంగ్.
0: అందువలనే సత్యం వద, సత్యము చెప్పు. చెప్పటము నాలుగుకు మాత్రమే సంబంధం, కన్నులకు సంబంధం లేదు.
1: దట్ ఈస్ వై ది వేదాస్ సే స్పీక్ ది ట్రూత్ బికాస్ స్పీకింగ్ ఈస్ కనెక్టెడ్ విత్ ది టంగ్ నాట్ విత్ ది ఐ.
0: ఇంకా ధర్మము, సత్యము ధర్మము ధర్మము దేనికి సంబంధించింటే దేహానికి సంబంధించినటువంటిది, క్రియాచరణలో దాన్ని నిరూపించవలసినటువంటిది.
1: దెన్ వి కమ్ టు సెకండ్, రైచియస్నెస్, దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది బాడీ, ది ఎంటైర్ ఫిజికల్ బాడీ.
0: ధర్మము ధర్మమని ధర్మము చెప్పితే ప్రయోజనం లేదు, ధర్మం చరా చేసి చూపించమన్నారు.
1: దేర్ ఇస్ నో మీనింగ్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ సింప్లీ సేయింగ్, ఇట్ మస్ట్ బి యాక్టెడ్. దట్ ఈస్ వై ది వేదాస్ సే యాక్ట్ రైచియస్లీ.
0: ఇంకా శాంతి, శాంతి అనగా మనసుకు సంబంధించినటువంటి.
1: దెన్ వి హావ్ శాంతి, దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది మైండ్.
0: ఇక్కడ వాక్, కాయ, మనస్సు, మనోవాక్ కాయములు, ఈ మూడింటికి సంబంధించినటువంటివి సత్య ధర్మ శాంతి.
1: సత్య ఈజ్ ది వర్డ్ అండ్ ధర్మ ఈజ్ ది బాడీ అండ్ శాంతి ఈజ్ ది మైండ్.
0: కనుక త్రిపురణం, త్రికుణ, త్రికురణం.
1: సో ఇట్ ఈస్ ఏ ట్రిపుల్ ట్రినిటీ.
0: ఐ త్రీ థింగ్స్, సత్యము సాత్విక గుణం.
1: సత్యం ఈజ్ వాట్ యు కాల్ ది సాత్విక్ క్యారెక్టర్.
0: ధర్మమును ఆచరించేటువంటి దేహము రాజసిక గుణం.
1: ది బాడీ దట్ డస్ రైచియస్లీ ఈజ్ రాజసిక్, ఈజ్ యాక్టివ్.
0: మనసు తామసికము.
1: అండ్ మనస్ దట్ హెస్ గాట్ శాంతి ఈజ్ తామసిక్.
0: కనుక ఈ మూడు కూడాను సత్య ధర్మ శాంతి, ఈ మూడు కూడాను సత్వరజో తమో గుణములకు సంబంధించినటువంటి.
1: సో ది సత్య ధర్మ శాంతి, దీస్ త్రీ ఆర్ రిలేటెడ్ టు the three qualities of sattva, rajas and tamas.
0: Aithe inka prema emiti, ee moodi gunamulaku atheetamainatundi prema.
1: These three qualities, but beyond these three qualities, beyond word and body and mind, we have
0: kanukane love. Love is God annaru.
1: That is why, as God is above all qualities, love also is above all qualities. So love
0: kanuka మనము ఈ ప్రేమను గుణముల దగ్గరికి, ఈ ప్రేమను దేహము దగ్గరికి, ఈ ప్రేమను మనసు దగ్గరికి లాక్కోవటం చేతనే ఈ ప్రేమ కూడాను మాలిన్యమైపోతుండాలి. మనోవాకాయములకు ఈ ప్రేమను ఆ స్థాయికి దిగజారి చేతనే మనము కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అయిపోతున్నాం. అది ఎప్పుడు కూడాను ప్రేమ సాక్షిభూతమై ఉంటుండాలి. ప్రేమ ఎప్పుడు దివ్యమైనటువంటిదిగానే ఉంటుండాలి.
1: That's divine love and universal love is always...
0: Nee vaakunu, nee dehamunu, nee manasunu prema daggariki teesukoni povali kaani premanu nee deham daggariki teesukuraakoodu.
1: You take your word, your thought and deed higher up, raise it to the level of the universal divine love. Don't bring down the divine love
0: adi
1: to low level.
0: Appudu you may worship a picture as a god, but not God as a picture.
1: You may worship a picture as God, but don't make God a picture.
0: This tower, ee tavalu daivame ani pai pampinchu.
1: Call this tavalu God and send it up higher up to God.
0: Ee oka speaker oka daivame ani deeni daivam daggara teeskeldu.
1: Sublimate this, raise this.
0: My chair daivame ani teeskeldu.
1: This chair also is God, but don't bring down God as chair, but elevate the chair as God.
0: Ante kaani దైవమే చేరు, దైవమే బట్ట, దైవమే స్పీకరు అని దైవాన్ని ఈ కింద స్థాయికి తీసుకురావు.
1: డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ అండ్ సేయింగ్ గాడ్ ఈస్ ది చైర్, గాడ్ ఈస్ ది క్లాత్, గాడ్ ఈస్ ది మైక్.
0: కనుక మనము చిన్నదాని కూడాను ఉన్నత స్థాయికి తీసుకుని పోవాలి, గాని ఉన్నతమైనటువంటి దాన్ని దిగజ స్థాయికి తీసుకురాకూడదు.
1: ఆల్ లోవర్ థింగ్స్ మస్ట్ బి ఎలివేటెడ్ టు ది హైయెస్ట్ అండ్ నాట్ ది హైయెస్ట్ బ్రాట్ డౌన్.
0: కనుక సత్య సాయి యొక్క ఈ నాలుగు సత్య ధర్మ శాంతి ప్రేమలు, ఈ నాలుగు పదములు కూడాను నాలుగు వేదముల యొక్క మహావాక్యముల వంటివి.
1: దీస్ ఫోర్ వర్డ్స్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ లైక్ ది ఫోర్ వేదస్, ది ఫోర్ గ్రేట్ యాక్సియమ్స్.
0: ఈ సత్య ధర్మ శాంతి మూడు కూడాను మనోవాక్యములకు సంబంధించినటువంటివి. ప్రేమ మాత్రము మూడింటికి అతీతమైనటువంటి.
1: అండ్ ది ఫస్ట్ త్రీ ఆర్ రిలేటెడ్ టు ది వర్డ్, ది థాట్ అండ్ ది డీడ్. బట్
0: దీనినే మనం ఈనాడు పోల్చుకున్నప్పుడు ఇమోషనల్, యాక్టివ్, రేషనల్ ఈ మూడు కూడాను ఈ సత్య ధర్మ శాంతి.
1: నౌ ది ఇమోషనల్, ది యాక్టివ్ అండ్ ది రేషనల్, దీస్ ఆర్ సత్య ధర్మ శాంతి.
0: ఈ మూడు కూడాను కేవలం మూడు కాళ్ళ వంటివి.
1: అండ్ దీస్ ఆర్ ది త్రీ లెగ్స్.
0: దీని పైన ఉండినటువంటి యొక్క ప్లేటే ఈ ప్రేమ.
1: అండ్ ది ప్లాంక్ అపాన్ దాట్ ఈస్ దిస్ యూనివర్సల్ లవ్.
0: ఈ విధముగా మనము ఆధ్యాత్మిక భావాన్ని లేక నైతిక గౌరవాన్ని ప్రాపంచకము యొక్క తత్వాన్ని సమ్మిళితము గావించి తద్వారా మనము ప్రబోధ చేయడానికి ప్రయత్నించాలి.
1: We must try to teach this spiritual truth, this moral principle and these physical activities.
0: ముఖ్యంగా మనం అధ్యాపకులం అనేటువంటి దాంట్లో చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నట్టు వారిగా మనము భావిస్తున్నాం. ఇది చాలా పొరపాటు.
1: We usually think that we teachers are a low profession.
0: టీచర్స్ అనగా అధ్యాపకులకు లోకములో ఉండిన అన్ని ఉద్యోగముల కంటే అధ్యాపక ఉద్యోగము చాలా ఉత్తమమైనటువంటిది, చాలా బాధ్యత కలిగినటువంటిది.
1: Among all the professions that we have got in society, the teacher's profession is the noblest and the highest and the most important.
0: కారణం ఏమనగా భావి భారతోద్ధారకులుగా తయారు చేసేటువంటి వారు ఈ అధ్యాపకులు.
1: Because it is these teachers who shape the future and raise the level of the country.
0: భావి పౌరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
1: They make the future citizens of the world.
0: ప్రపంచమును పరిపాలన చేసేటువంటి యొక్క వీరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
1: They make ready the heroes who will govern the world later on.
0: ఈనాడు మనము లేత హృదయులైనటువంటి బాలబాలికలకు అధ్యాపకులు పవిత్రమైన భావములను వారికి బోధించటం చేత వారే భవిష్యత్తులో పరిపాలకులుగా కాబోతుంటారు.
1: ఇఫ్ వి ఓన్లీ ఇంబైడ్ మేక్ దీస్ టెండర్ హార్ట్స్ ఇంబైడ్ నోబుల్ ఐడియల్స్ దెన్ దే విల్ బికమ్ ద రూలర్స్ ఆఫ్ ద వరల్డ్.
0: ఇండియాలో మీరు విని ఉంటారు బాలగంగాధర్ తిలక్.
1: ఇన్ ఇండియా యు మైట్ హావ్ హెర్డ్ ఆఫ్ బాలగంగాధర్ తిలక్.
0: ఆయన ఈ యొక్క స్వరాజ్యం యొక్క దీనిలో పోరాటములో ఉండంజ వేస్తూ పోయాడు.
1: He was one of the pioneers in the fight for independence of this country.
0: అలాంటి సమయంలో కొంతమంది మిత్రులు అతన్ని కూడి, తిలక్ నీవు నిజంగా భారతదేశానికి స్వరాజ్యం వస్తే నీవు ప్రైమ్ మినిస్టర్ అవుతావా లేక ఇంకేమైనా ప్రధానమైనటువంటి యొక్క మంత్రి పదవులు తీసుకుంటావా అని ప్రశ్నించారు.
1: At that time, some people asked him, Tilak, after getting independence, will you be the prime minister of this country or will you take up any other ministry?
0: అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఈ విధమైనటువంటి పరిపాలన అధికారిని కాను. కారణం ఏమనగా నేను పరిపాలకునిగా తయారు చేసేటువంటి వాడినిగా తయారవుతానన్నాడు.
1: Then he said, no, I don't want to be one among the rulers. I want to prepare the rulers of the country.
0: పూణాలో నేను స్థాపించినటువంటి యొక్క హై స్కూల్లో నేను టీచర్ గా పోయి పనిచేస్తాను అన్నాడు.
1: I will be a teacher in one of the high schools in Pune city.
0: కారణం ఏమనగా లేత హృదయులైన ఈ బాలబాలికలకు చక్కని తరబీదు ఇచ్చినప్పుడు పరిపాలనా దక్షత వారి యందు ప్రవేశింపచేసినప్పుడే భవిష్యత్తులో మన భారతదేశము చక్కని ఆనందాన్ని అనుభవిస్తుంది అన్నాడు.
1: ఐ వాంట్ టు ఎన్ష్యూర్ ద ఫ్యూచర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ బై టెలింగ్ ఆర్ టీచింగ్ దీస్ చిల్డ్రన్ గ్రేట్ ఐడియల్స్ అండ్
0: అదే విధముగానే కృష్ణుని యొక్క చరిత్ర యందు కూడాను కృష్ణుడు మహావీరుడైనప్పటికీ సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు అయినప్పటికీ అన్ని రాజ్యములు కూడా జయించాడు కానీ ఇతరులకు పట్టం కట్టుకుంటూ పోయాడు కానీ తాను ఒక రాజ్యానికి అధికారి కాలేదు.
1: సో ఆల్సో లార్డ్ కృష్ణ దో హీ వాజ్ ఆమ్నిపొటెంట్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిషియంట్ అండ్ హూ న్యూ ఎవ్రీథింగ్ హీ ఎస్టాబ్లిష్డ్ ఎ నెంబర్ ఆఫ్ థ్రోన్స్ బట్ హీ నెవర్ ఆక్యుపైడ్ ఎ థ్రోన్
0: అనగా తాను కింగ్స్ ను తయారు చేసినటువంటి కింగ్ మేకర్.
1: He was not a king, he was a king maker.
0: King goppavada, king maker goppavada.
1: Is a king good, great or is a king maker great?
0: King maker. Chala
1: maker is great.
0: Adhe vidhamgane, ee naadu adhyapakulanta kudanu, manam paripalakuniga tayar chesetunte vaaru kanuka, paripalakulakante adhyapakule goppavada.
1: So, because the teachers are preparing the rulers for the world hereafter, you are greater than even the rulers.
0: Kanuka ee rulers anta tayar chesetunte vaaru meeru.
1: Therefore you are the people who are preparing the rulers of the future.
0: Kanuka mee prayatnamupaina aadharapadi untundadi bhavishyattu yokka desham yokka unnati.
1: On your efforts and efficiency depends the future of mankind.
0: Ee naadu meeru desham yokka పవిత్రత, దేశం యొక్క క్షేమము, దేశం యొక్క సౌభాగ్యము ఉన్నతమైనటువంటిదిగా ఉండాలని మీరు భావించేటువంటిది సత్యమైతే, మీరు ఈ కార్యమునందు దీక్షను వహించి సరి అయినటువంటి యొక్క పరిపాలకులుగా తయారు చేసేటువంటి బిడ్డలుగా మీరు తయారు చేయాలి.
1: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దట్ యు ఆర్ ఎర్నెస్ట్ అబౌట్ క్రియేటింగ్ ఎ బెటర్ వరల్డ్, ఎ మోర్ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ వరల్డ్, దెన్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టీచ్ దీస్ కడకు
0: వచ్చి చేరినటువంటి వారిలో ఎంత మంది నిజమైనటువంటి అధ్యాపకులుగా ఉంటారు.
1: Among those people who are here, how many are the real teachers?
0: కాని అధ్యాపకులమని పేరు పెట్టుకుంటామే కాని అధ్యాపకులకు తగినటువంటి యొక్క ప్రయత్నములో పనిలో మనం పూర్తి నిమగ్నులు కావటం లేదు.
1: We call ourselves teachers, but we are not completely immersed in the spirit of that profession.
0: మీరు హృదయపూర్వకమైనటువంటి యొక్క మీ కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు హృదయపూర్వకమైనటువంటి ఫలితం కూడా మీకు లభిస్తుంటారు.
1: If you do your duty with your full heart, then you will get also results that will satisfy your heart.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: even example,
0: ఒక కాలేజీలో ఫుల్ టైం అపాయింట్ చేస్తాడు ఒక లెక్చర్ ను.
1: In a college, a lecturer is appointed full time.
0: ఆ ఫుల్ టైం అపాయింట్ చేసినటువంటి వారికి ఫుల్ సాలరీ ఇస్తాం.
1: అండ్ హీ ఈస్ గివెన్ ఫుల్ సాలరీ.
0: కానీ పార్ట్ టైం వర్క్ చేసేటువంటి వాడికి ఫుల్ సాలరీ ఇవ్వరు.
1: ది పార్ట్ టైం మ్యాన్ ఈస్ నాట్ గివెన్ ఫుల్ సాలరీ.
0: అదే విధంగానే మన ఫుల్ హార్ట్ తో మనం చేసినప్పుడు ఫుల్ గ్రేస్ అనేటువంటి సాలరీ వస్తుంది.
1: దేర్ ఫోర్ ఇఫ్ వీ డూ ది వర్క్ విత్ ఫుల్ హార్ట్, వీ విల్ గెట్ ఫుల్ గ్రేస్.
0: అయితే మనం పార్ట్ టైం డివోషన్ గా చేస్తే పార్ట్ టైం సాలరీనే వస్తుంది.
3: You are listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 1st of August 1981 during the Balvikas Gurus training camp.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మహాభూతముల పంచీకృతం వల్లనే కర్మ జరగటం చేత స్థూల శరీరం ఏర్పడుచున్నది.
1: బికాస్ ఆఫ్ ది యాక్టివిటీ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ది గ్రాస్ బాడీ ఈజ్ మేడ్.
0: సుఖ దుఃఖములకు ఈ శరీరమే మూల కారణంగా ఉంటున్నది.
1: ఫర్ ది ప్లెజర్ అండ్ పెయిన్ ది బాడీ ఇస్ రెస్పాన్సిబుల్.

0: దట్ ఇఫ్ ఇట్ ఈస్ నోన్ ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ బి నోన్ దట్ ఇఫ్ ఇట్స్ నాట్ నోన్ ది అదర్ థింగ్స్ విల్ నాట్ బి నోన్ ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమన్ బీయింగ్ హూ నోస్ ది స్పిరిచువాలిటీ.
1: మానవ జీవితంలో ప్రతి మానవుడు కూడా నువ్వు గుర్తించవలసినటువంటి విషయము స్థూల సూక్ష్మ కారణ మహాకారణతత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రాస్ సటిల్ కాజల్ అండ్ సూపర్ కాజల్ బాడీ.
1: అప్పుడే ఈ ప్రపంచం యొక్క వ్యవహారం అంతే కూడాను మానవులకు అర్థం కాగలదు.
0: దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ లైఫ్.
1: మానవుడనగా ఏమి, ప్రపంచమనగా ఏమి, జీవతత్వము దైవత్వములకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది ఏమి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపడుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్ the answers for questions like this: who is man, who is God, what is world, what is the relationship between the individual and the divine.
1: భౌతిక శరీరము జడము.
0: The physical body is inert.
1: ఇది కేవలము పదార్థముల యొక్క చేరిక చేత ఏర్పడేటువంటిది.
0: This is formed because of the combination of matter.
1: ఇనుము సబ్బు సున్నము నీరు సీసము ఈ పదార్థముల యొక్క చేరిక చేతనే ఈ దేహం ఏర్పడుతున్నది.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద మెటీరియల్ సచ్ యాజ్ ఐరన్ ద సోల్ లైమ్ వాటర్ అండ్ సిలికన్.
1: కనుక దీనికి స్థూల శరీరము జడము అని పేరు వచ్చినది.
0: ఫర్ దట్ రీజన్ ద ఫిజికల్ బాడీ ఈజ్ ఇనర్ట్.
1: ఇంకా సూక్ష్మ శరీరము ఇది మాయాస్వరూపము.
0: దెన్ ద సటిల్ బాడీ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఇల్యూజన్.
1: స్వప్నావస్థ యందు మనసు తనను తాను సృష్టించుకోవటమే కాక అనేక సుఖములను దుఃఖములను విచారములను ఆనందములను భయమును కూడాను తానే సృష్టించుకుంటుంది.
0: వైల్ ఇన్ డ్రీమ్ the mind creates its own self, it creates the pain, pleasure, all the happiness and the misery.
1: Kanuka sukshma shariramainatunti yok ee swapnavastha yandu idi antey kodunu mayaga sankalpam cheta sarva srushti kodunu jarugutundadi.
0: And therefore in the state of dream the entire is one of illusion and imaginary. And so it is illusory.
1: ఇవి అప్పటికి అప్పటికి మాత్రమే సత్యముగా గోచరిస్తాయి.
0: It appears to be all truth at that particular moment of time.
1: మాయ అనగా ఉన్నదానిని లేనట్టు లేనిదానిని ఉన్నట్టు కల్పించేటువంటి యొక్క తత్వమునకే మాయ అని పేరు.
0: Illusion meaning that which represents the existent as non-existent and vice versa.
1: ఈ స్వప్నావస్థ యందు మనము అనుభవించినటువంటి సర్వానుభూతులు జాగ్రత్త వ్యవస్థ యందు ఇది కేవలము ఒక అసత్యంగా రూపొందుతూ వచ్చాయి.
0: ఆల్ ది ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ విల్ అపియర్ టు బి ఆల్ ఫాల్స్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు తెరిచిన లేవు కదా.
0: ద మ్యాన్షన్స్ అండ్ ద క్యాసల్స్ వాచ్డ్ ఇన్ డ్రీమ్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: ఇది కేవలము సత్యమనగా జాగ్రత్త సుషుప్తులు ఎందుకు కూడాను మారినటువంటిదే ఉంటుండాలి.
0: ఇఫ్ దే ఆర్ రియల్లీ ట్రూ దే షుడ్ బి చేంజ్లెస్ ఇన్ ఆల్ త్రీ స్టేట్స్ ద వేకింగ్ డ్రీమింగ్ అండ్ ద డీప్ స్లీప్.
1: త్రికాల భాగ్యం సత్యం కానీ ఇది త్రికాలం ఎందు లేదు.
0: ద ట్రూత్ ఇస్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద త్రీ టైమ్స్ బట్ సచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ హియర్.
1: కనుకనే సూక్ష్మ శరీరం అనేటువంటిది మాయతో పోల్చబడినటువంటిది.
0: అండ్ హెన్స్ the subtle body is compared to illusion.
1: Inka karana dehamu idi kevalamu pratibimbame.
0: Next comes the causal body which is just the reflection.
1: Yeni pratibimbamu.
0: So what is it that is reflection?
1: Mahakaranam yokka pratibimbame.
0: It is the reflection of super causal body.
1: కనుక స్థూలము జడము, సూక్ష్మము మాయ, కారణము ప్రతిబింబము, మహాకారణమే పరతత్వము.
0: And therefore, the gross body is inert, the dreaming is just illusive, while the causal body is reflection, while supercausal body is the object.
1: కనుక పరతత్వము చేతనే ప్రతిబింబింపబడి సూక్ష్మ శరీరమునందు కేవలము భౌతికమైన ప్రకృతి యందు ఇది కనిపించుతూ వస్తున్నది.
0: Being supercausal, it just appears imaginary in the dreaming state.
1: కనుక మానవత్వంలో సర్వత్వము కూడా ఇమిడి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈ యొక్క సూచనలు మనకు చక్కగా బోధింపబడుతూ వస్తున్నాయి.
0: These are the indications which will make us understand that in the human life, all the three states are present.
1: మనసు, మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూజన్ మైండ్, ఇవన్నీ కూడాను ఇందులోనే ఇమిడుకున్నవి.
0: Within the human life, all states of mind are present, the mind, super mind, higher mind, illuminated mind as well.
1: ఈ మైండ్ అనేటువంటిది జాగ్రత్త అవస్థ యందు వినటము, చూడటము, అనుభవించటము, ఆనందించటము సర్వం కూడాను జరుగుతూ వస్తూ ఉంటుంది.
0: This mind in the waking state watches, listens, experiences and delights.
1: దేశకాల పరిస్థితుల ప్రభావమునకు ఇది కట్టుబడి ఉంటుంది.
0: This mind is bound by the limitations of space and time.
1: ఇంకా నిద్రావస్థ యందు ఉండేటువంటిది కేవలము ఒక ప్రతిబింబంగా, ఒక విధమైనటువంటి యొక్క మాయగా రూపొందుతూ వస్తుంది.
0: In deep sleep state, it remains just a reflection.
1: అక్కడ మనసే సర్వమును సృష్టించుకుంటుంది కనుకనే ఇది కేవలము సూపర్ మైండ్ అన్నారు.
0: As it is entirely the creation of the mind, it is called super mind.
1: అది కాలమునకు మాత్రమే సంబంధించి ఉంటుంటది.
0: It is related to the time alone.
1: కారణ కర్తవ్యములు ఏమాత్రం కూడాను అందులో గోచరించవు.
0: No factor such as time and responsibility are apparent.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: నీవు ఈనాటి రాత్రి బెంగళూరు స్టేషన్ లో రైలు ఎక్కి ఎల్లుండి నీవు బొంబాయి చేరిపోతున్నావు.
0: A small example. Tonight, you boarded the train there in Bangalore and reach Bombay the day after tomorrow.
1: ఇక్కడ కాలము, కర్మ, కారణ, కర్తవ్యములు నాలుగింటితో చేరినటువంటిది ఈ మైండ్ యొక్క ప్రభావము.
0: Here, you have the effects, all the four factors of the mind, the time, the cause, effect and the result.
1: ఎక్కడ పోయావు? రైల్లో పోయావు.
0: How did you go? You boarded the train.
1: ఎంత కాలం పట్టింది? 12 గంటల సేపు పట్టింది.
0: How long did you took? 12 hours of time.
1: ఏ విధంగా నీవు చేరావు?
0: How did you reach there?
1: తిరిగి ఎక్కడ చేరావు?
0: Where did you go?
1: బొంబాయి చేరావు.
0: You reached Bombay.
1: ఈ చేరడానికి కారణం ఏమిటి?
0: What is the reason for reaching?
1: అక్కడ ఏదో ఒక ఆఫీసులో పని జరిగింది.
0: You have got some work in the office.
1: కాలము,
0: time,
1: కర్మ,
0: action,
1: కర్తవ్యము,
0: responsibility,
1: కారణము
0: and cause.
1: ఈ నాలుగు చేరినటువంటిదే మనస్సు.
0: The combination of all the four is the mind.
1: రాత్రి నీకు స్వప్నం వచ్చింది.
0: You dream in the night.
1: ఆ స్వప్నంలో నీవు బొంబాయి చేరావు.
0: In the dream, you reached Bombay.
1: అన్ని దృశ్యములను చూచావు.
0: You have seen that.
1: ఆనందించావు.
0: You delighted.
1: కానీ ఇందులో కాలము, కర్మ, కారణము, కర్తవ్యము నాలుగు లేదు.
0: Here in the dream, there's no cause, there's no time, there's no result.
1: ఈ స్వప్నములో ఎట్ట నీవు వెళ్ళినావు?
0: In dream, how did you go, travel?
1: ఏ కాలంలో వెళ్ళినావు?
0: What time you went?
1: ఏ కారణంతో వెళ్ళావు?
0: What is the reason?
1: ఏమి అక్కడ జరిగింది?
0: How did it happen?
1: ఏమీ లేదు.
0: Nothing whatsoever.
1: అన్ని ఒక 5 నిమిషముల్లోపల జరిగిపోయింది.
0: Everything happened within 5 minutes of time.
1: ఇది మనసు యొక్క సంకల్ప ప్రభావం చేత జరిగేటువంటి ఒక చిత్రము, విచిత్రము.
0: This is mystery and the peculiarity of the nature of the mind that shapes.
1: దీనిని సూపర్ మైండ్ అన్నారు.
0: This is called super mind.
1: ఈ సూపర్ మైండ్ కు కాలకర్మ కారణ కర్తవ్యాలు ఏమాత్రం కూడా ఉండవు.
0: The super mind has no such factors like the time, the space, the cause.
1: చిత్రంబులు,
0: peculiar,
1: త్రైలోక్య పవిత్రంబులు,
0: they are sacred for all the world.
1: ప్రజలాల విత్రంబులు, సన్మిత్రంబులు, ముని జన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు. ఇవి చాలా విచిత్రమైనటువంటివి. ఈ సూపర్ మైండ్ యొక్క ప్రభావములు,
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సూపర్ మైండ్ ఆర్ రియల్లీ మిస్టీరియస్.
1: కనుక స్వప్నావస్థ యొక్క స్థితిని కల్పించి అనుభవింపజేసి ఆనందింపజేసేటువంటిది అన్ని కూడా క్షణంలో జరిగిపోతుంటాయి.
0: దేర్ఫోర్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ దట్ విచ్ క్రియేట్స్ దట్ విచ్ ఎక్స్పీరియన్సెస్ దట్ విచ్ డిలైట్స్ ఆల్ హ్యాపెన్స్.
1: జాగ్రత్తలో 40 సంవత్సరము జరిగినటువంటి యొక్క అనుభూతులు స్వప్నావస్థ లోపల 2 నిమిషములో జరిగిపోతుంటాయి.
0: ఆల్ అవర్ ఎక్స్పీరియన్సెస్ స్ప్రెడ్ ఓవర్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్ విల్ జస్ట్ పాస్ ఆన్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్ ఇన్ డ్రీమ్.
1: దీనికి చిన్న ఉదాహరణము,
0: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: జాగ్రత్త అవస్థలో నీవు పుట్టావు,
0: యు ఆర్ బోర్న్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
1: నీకు 25 సంవత్సరం అంతా కూడాను విద్యాభ్యాసం సలిపావు,
0: యు స్టడీడ్ ఫర్ 20 ఇయర్స్.
1: తరువాత 25వ సంవత్సరం లోపల వివాహము జరిగింది,
0: అట్ ది ఏజ్ ఆఫ్ 25 యు మ్యారీడ్.
1: 30వ సంవత్సరం లోపల పుత్రుడు పుట్టాడు,
0: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యు హావ్ సన్.
1: తిరిగి ఆ పుత్రుణ్ణి నీవు చదివించి,
0: యు ఎడ్యుకేట్ యువర్ సన్.
1: అతన్ని విదేశాలకు పంపుతున్నావు,
0: అండ్ యు ఆర్ సెండింగ్ హిమ్ అబ్రాడ్.
1: ఈ విదేశాలకు పంపేటువంటి కాలం ఎంతవరకు అయింది?
0: హౌ లాంగ్?
1: నీవు పుట్టి చదివి వివాహమాడి కుమారుడు పుట్టి కుమారుడు విదేశాలకు పంపేటువంటి కాలమంతా 40 సంవత్సరములైపోయింది.
0: ఆల్ దీస్ హ్యాపెనింగ్స్ టేక్ 40 ఇయర్స్ ఆఫ్ టైమ్ రైట్ ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ యువర్ బర్త్ ద స్టడీ అండ్ దెన్ గాట్ మ్యారీడ్ అండ్ యూ బి గాట్ సన్ అండ్ ప్లాన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్.
1: కానీ రాత్రి నిద్రించావు,
0: బట్ యు స్లెప్ట్ ఇన్ ద నైట్.
1: 3 గంటలకు నీవు లేచావు,
0: యు గాట్ అప్ అట్ 3 o'clock.
1: కాలకృత్యములు తీర్చుకున్నావు,
0: తిరిగి
1: 3-5 నిమిషములలో తిరిగి వచ్చి పండుకున్నావు.
0: లేటర్ యు రిటర్న్ అండ్ స్లెప్ట్ ఇన్ ద రూమ్.
1: 3:10 నిమిషములకు ఒక స్వప్నం వచ్చింది,
0: అట్ 3:10 యు హ్యాడ్ ఎ డ్రీమ్.
1: ఏమిటి ఆ స్వప్నము?
0: వాట్ ఇస్ ద డ్రీమ్?
1: నీవు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు ఆర్ బోర్న్.
1: నీవు విద్యాభ్యాసం చేసినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: వివాహం జరిగినట్టు,
0: యాజ్ ఇఫ్ యు గాట్ మ్యారీడ్.
1: కుమారుడు పుట్టినట్టు,
0: యాజ్ ఇఫ్ యు
1: ఈ కుమారుని విదేశాలకు పంపటము జరగటం వచ్చింది.
0: As if you are sending your son abroad, all the happenings appear.
1: నీవు పుట్టి పెరిగి చదివి వివాహమాడి నీకు కుమారుడు పుట్టి తదుపరి ఆ కుమారుని విదేశాలకు పంపేటువంటి వయసు 40 సంవత్సరం జరిగింది.
0: All these things happened in a span of 40 years, right from the moment of your birth, your education.
1: స్వప్నావస్థలో ఒక 2 నిమిషాల్లో వచ్చింది ఈ స్వప్నమంతా.
0: But in a dream, all these things happened just in 2 minutes of time.
1: జాగ్రత్త కాలము 40 సంవత్సరములైనప్పుడు స్వప్నావస్థ కాలము 2 నిమిషములుగా ఉంటుంది.
0: ఇన్ ది వేకింగ్ స్టేట్ ఆల్ ద హ్యాపెనింగ్స్ హ్యాపెన్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 40 ఇయర్స్ వైల్ ఇన్ డ్రీమ్ జస్ట్ 2 మినిట్స్.
1: స్వప్నావస్థలో 2 నిమిషములు జరిగినటువంటిది
0: దట్ విచ్ హ్యాపెన్స్ ఇన్ 2 మినిట్స్ ఇన్ డ్రీమ్
1: జ్ఞానావస్థలో క్షణంగా మారిపోతుంది.
0: ఇట్ జస్ట్ బికమ్స్ ఎ మోమెంట్ ఇన్ ద కాసల్ స్టేట్.
1: కనుక స్వప్నావస్థను ఇది సూపర్ మైండ్ అన్నారు.
0: సో ద డ్రీమింగ్ స్టేట్ ఈస్ కాల్డ్ సూపర్ మైండ్.
1: కాలకర్మ కారణ కర్తవ్యాలతో కలిసినటువంటి యొక్క అనుభూతులను అందిస్తుంది ఈ స్వప్నావస్థ.
0: It is only the dream that gives you all the experiences relating to the time, space, cause and effect.
1: కనుక సహజ మనసు కంటే ఈ సూపర్ మైండ్, ఈ యొక్క ఉన్నతమైనటువంటి యొక్క మైండ్స్ మహాశక్తివంతమైనటువంటిది.
0: And therefore, the natural mind, the super mind, is highly powerful.
1: ఇంకా మూడవది higher mind.
0: The third one is higher mind.
1: ఇది నిద్రావస్థ, సుషుప్తి time.
0: This is the state of deep sleep.
1: ఇందులో ఏమాత్రం కూడా నువ్వు విచారం అనేటువంటిది ఉండదు, మనసే లేదు.
0: హియర్ దేర్ ఇస్ నో వరీ యాజ్ సచ్ సిన్స్ దేర్ ఇస్ నో మైండ్.
1: ఇంద్రియములు లేవు,
0: నో సెన్సెస్.
1: ఎట్టి అనుభూతులు లేవు,
0: నో ఎక్స్పీరియన్సెస్.
1: కానీ
0: బట్
1: ఆ యొక్క నిద్ర నుండి లేచిన తర్వాత మహా ఆనందాన్ని అనుభవిస్తాడు.
0: బట్ ద మూమెంట్ యు గెట్ అప్ ఫ్రమ్ ద డీప్ స్లీప్ యు విల్ బి ఆల్ బ్లిస్ఫుల్.
1: ఈ నిద్రలోప గాఢ నిద్రపోయి నేను చాలా హాయిగా ఉన్నానంటాడు.
0: ఇన్ ద డీప్ స్లీప్ After you wake up and you say that, I had a sound sleep.
1: ఇది హాయిని అందించేటువంటిది.
0: It gives all the comfort.
1: ఎట్టి అనుభూతులను అందించక,
0: without giving an experience,
1: కేవలం సుఖానందమును చేకూరుస్తుంది.
0: It confers all the happiness of sound sleep.
1: కేవలం సుఖము ఆనందము ఇంద్రియాతీతమైనటువంటిది, మనస్సుకు అతీతమైనటువంటిది.
0: Happiness and bliss, truly speaking, is beyond the mind.
1: ఈ గాఢ నిద్ర యందు జరిగినటువంటిది కేవలము ప్రాణమున్నది.
0: In deep sleep state there is life.
1: గాఢ నిద్రలో మనసు లేదు.
0: In deep sleep there is no mind.
1: మనసు లేనప్పుడు సుఖ దుఃఖములు లేవు.
0: When there is no mind there is neither pleasure
1: nor pain. సుఖ దుఃఖములు లేనప్పుడు ప్రపంచమే లేదు.
0: When there is no pleasure and pain there is no world.
1: కేవలం ఒక్క ఆనందం మాత్రమే ఉంటుంది.
0: Only bliss remains.
1: నీకు తెలుసును.
0: You know that.
1: ఎప్పుడు గాఢ నిద్ర లోపల మీకు సుఖమేమిటో దుఃఖమేమిటో రెండు తెలియదు.
0: ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డీప్ స్లీప్ యూ డు నాట్ నో వాట్ ఇస్ ప్లెజర్.
1: కారణమేమిటి? అక్కడ ప్రపంచమే లేదు.
0: వాట్ ఇస్ ద రీజన్? దేర్ ఇస్ నో వరల్డ్ దేర్.
1: ఎప్పుడు మనకు ప్రపంచం గోచరిస్తుంది?
0: వెన్ డు యూ ఫైండ్ ద వరల్డ్?
1: ఎప్పుడు మనకు సుఖ దుఃఖములు అనుభవానికి వస్తాయి?
0: వెన్ డు యూ ఎక్స్పీరియన్స్ ప్లెజర్ అండ్ పెయిన్?
1: మనసు ఉండినప్పుడే ఈ ప్రపంచము సుఖదుఖములు మన వెంట ఉంటుంటాయి.
0: వెన్ యూ హ్యావ్ ద మైండ్ ద ప్లెజర్ పెయిన్ వరల్డ్ విల్ ఫాలో యూ.
1: కనుక గాఢ నిద్ర యందు మనస్సే లేదు.
0: సో ఇన్ డీప్ స్లీప్ దేర్ ఇస్ నో మైండ్.
1: కనుక ఈ మనసుకు అతీతమైనటువంటి కనుకనే దీనికి హయ్యర్ మైండ్ అన్నారు.
0: యాజ్ ఇట్ ఈస్ బియాండ్ ద మైండ్ ఇట్ ఈస్ కాల్డ్ హయ్యర్ మైండ్.
1: ఈ హయ్యర్ మైండ్ అనేటువంటిది కేవలము కారణదేహంతో కూడినటువంటిది.
0: దిస్ హయ్యర్ మైండ్ రిలేట్స్ టు ద కాజల్ బాడీ.
1: ఇది కారణము.
0: దిస్ ఇస్ ద కాజ్.
1: కానీ
0: బట్
1: కర్త ఒకడున్నాడు.
0: బట్ దేర్ ఇస్ వన్ డూయర్.
1: కార్యము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ కాజ్.
1: కారణము అనేటువంటిది ఒకటి ఉంటుండాలి.
0: రీజన్.
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
1: కారణము దైవము, కార్యము జగత్తు.
0: కాజ్ ఇస్ డివినిటీ, ది ఎఫెక్ట్ ఇస్ ది యూనివర్స్.
1: ఈ కారణము ఎవరు?
0: కాజ్
1: అదే మహాకారణమైనటువంటి యొక్క దివ్యత్వము.
0: దట్ ఈస్ ద డివినిటీ.
1: ఇది దివ్యత్వమైనటువంటి యొక్క కారణతత్వము ఈ కార్యాన్నన్నింటినీ జరుపుతూ వస్తూ ఉండాలి.
0: దిస్ మెయిన్ కాజ్ ద డివినిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద యాక్టివిటీ.
1: దీనిని ఇల్యూమినేటెడ్ మైండ్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ ఇల్యూమినేటెడ్ మైండ్.
1: అనగా ఆ యొక్క కర్తవ్యాన్ని, తన యొక్క పవిత్రతను జగత్తంతకుడును వ్యాపింపజేసేటువంటి యొక్క దివ్య శక్తియే.
0: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ దట్ ఇల్యూమిన్స్ దట్ స్ప్రెడ్స్ ఇట్స్ ఇఫెక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
1: ఈ యొక్క తత్వాన్ని మనం అనుభవించడానికి ఒక విధమైనటువంటి దివ్య స్వరూపాన్ని కూడా మనం ధరించాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ వీ నీడ్ డివైన్ ఫామ్ టు.
1: అది సూపర్ డివైన్ సెల్ఫ్ అని.
0: దట్ ఈస్ సూపర్ డివైన్ సెల్ఫ్.
1: అది పురుషత్వము.
0: దట్ ఈస్ కాల్డ్ పురుషత్వ.
1: పురుషత్వం అనగా దైవత్వములకు ఒక ప్రధాన అర్థము.
0: పురుషత్వ స్టాండ్స్ ఫర్ డివినిటీ.
1: కనుక మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దివ్య తత్వము ఓవర్ మైండ్.
0: దేర్ఫోర్ ద మైండ్, సూపర్ మైండ్, హయ్యర్ మైండ్, ఇల్యూమినేటెడ్ మైండ్, ఓవర్ మైండ్ ఆర్ ఆల్ సీక్రెట్.
1: ఈ పురుషత్వమే ఓవర్ మైండ్.
0: దిస్ డివినిటీ ఈజ్ ఓవర్ మైండ్.
1: అది దైవత్వము.
0: దట్ ఈస్ డివినిటీ.
1: ఆ దైవత్వం అనేటువంటి దానికే పురుషత్వము అని పేరు.
0: ద డివినిటీ ఈజ్ కాల్డ్ పురుషత్వ.
1: ఈ పురుషత్వమునందే నేను, నేను, నేను అనే ఉనికి మనకు గోచరమవుతుంటాది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ పురుషత్వ ఆల్ ఆఫ్ అస్ క్లెయిమ్ ఐ, ఐ.
1: ఈ నేను అనేటువంటిది ఎక్కడ ఉంటున్నది?
0: వేర్ ఈస్ ప్రెసెంట్ దిస్?
1: సర్వ జీవులు ఎందు ఉంటుంది.
0: దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: కేవలం కోటి పేద మొదలు కోటీశ్వరుని వరకు ఉంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ఏ పాపర్ టు ఏ మిలియనేర్ ఐ ఈస్ ప్రెసెంట్.
1: ఒక బిగ్గర్ మొదలు బిగ్గర్ వరకు కూడా ఉంటుండాలి.
0: ఫ్రమ్ ఏ బిగ్గర్ టు ఏ బిగ్గర్ ఐ ఈస్ ప్రెసెంట్.
1: ప్రతి మానవుడు కూడాను నేను, నేను, నేను.
0: ఎవ్రీ మ్యాన్ సేస్ ఐ, ఐ.
1: నేను వచ్చాను, నేను చూచాను, నేను చేశాను, నేను అనుభవించాను.
0: ఐ హావ్ కమ్, ఐ హావ్ వాచ్ ఐ హావ్ డన్, ఐ హావ్ ఎక్స్పీరియన్స్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకూడాను ఈ నేను అనేటువంటి ఒక ఉనికి ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
0: దెర్ఫోర్ ఇన్ ఎవ్రీ వన్ ది సెన్స్ ఆఫ్ ఐ రిఫ్లెక్ట్స్.
1: ఇదే మహాపురుష తత్వము.
0: దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ మహాపురుష.
1: పురుష అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై పురుష?
1: కేవలం ప్యాంటు షర్టు వేసుకున్నటువంటి వాడు కాదు పురుషుడు.
0: పురుష ద మేల్ ఇస్ నాట్ ద వన్ దట్ పుట్స్ ఆన్ ద షర్ట్ అండ్ ప్యాంట్.
1: ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. పుం పుం అనగా దేహమనేటువంటి పురమునందు నాకాశిక పర్యంతము సంచరించేటువంటి యొక్క దివ్య శక్తికే పురుషుడు అని పేరు.
0: పుం మీనింగ్ ద బాడీ విచ్ ఇస్ ద సిటీ. దట్ విచ్ ట్రావెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ.
1: పుం అనగా పురుషత్వము.
0: పుం స్టాండ్స్ ఫార్ మ్యాన్.
1: ఎందుకు దీనికి పురుషుడు అని పేరు వచ్చింది?
0: వై ఇస్ ఇట్ కాల్డ్ మ్యాన్?
1: దేహమునకు పురము అని పేరు.
0: బికాస్ ద బాడీ ఈస్ కాల్డ్ పుర.
1: పురమునందు నివసించేటువంటి వాడు కనుకనే ఇతనికి పురుషుడు అని పేరు.
0: సిన్స్ ఈస్ ది ఇన్ డ్వెల్ ఇన్ పుర హీస్ కాల్డ్ పురుష.
1: స్త్రీ దేహము కావచ్చు, పురుష దేహము కావచ్చు, ఉపాధి భేదములే కాని ఇవి దేహములంతా ఒక్కటే.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద బాడీ దర్ మ్యాన్ ఎ ఉమెన్ బట్ ది వెస్చర్ ఇస్ సేమ్.
1: అవస్థాత్రయములు అన్ని కూడా ఒక్కటే.
0: ఆల్ ది త్రీ స్టేట్స్ ఆర్ సేమ్.
1: గుణముల యొక్క ప్రభావము కూడా ఒక్కటే.
0: ది ఎఫెక్ట్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్.
1: దుఃఖం వస్తే పురుషుడు ఏడుస్తాడు, స్త్రీని ఏడుస్తుంది.
0: అట్ ద టైమ్ ఆఫ్ పెయిన్ మ్యాన్ అండ్ ఉమెన్,
1: ఆకలి అయితే పురుషుడు తింటాడు, స్త్రీని తింటుంది.
0: వెన్ హంగ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఈట్.
1: కోపం వస్తే పురుషుడు కోపిస్తాడు, స్త్రీని కోపడుతుంది.
0: ఇన్ యాంగర్ మ్యాన్ షౌట్స్ ఈక్వల్లీ.
1: కనుక కామ క్రోధ లోభ మోహమద మాత్సర్యములు అన్ని కూడాను ఇరువురికి సమానమే.
0: అండ్ దెర్ఫోర్ ద యాంగర్ ద గ్రీడ్ ఇన్ ద లాస్ట్ ఆర్ ఈక్వల్ టు మ్యాన్ అండ్ వుమన్.
1: రొట్టుగా అనుభవించవచ్చు, మరొక రొట్టుగా అనుభవించవచ్చు.
0: బట్ వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ సీక్రసీ, వన్ మే ఎక్స్పీరియన్స్ ఇన్ పబ్లిక్.
1: దుఃఖం వస్తే గుల్లును ఏడ్చవచ్చు, ఒకరు లోపల కంట్రోల్ చేయవచ్చును, కానీ దుఃఖమేమో దుఃఖమే.
0: అట్ ద టైమ్ ఆఫ్ మిజరీ వన్ మే క్రై లౌడ్లీ, వన్ మే క్రై విదిన్.
1: కనుక ఉపాధి భేదములను మాత్రం ఏమాత్రము మనం చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ ద డిఫరెన్స్ ఇన్ రిలేషన్
1: టు బాడీ. దేహములే,
0: ఎవ్రీథింగ్ ఇస్ బాడీ.
1: కనుక ప్రతి దేహమునందు కూడాను
0: ఇన్ ఎవ్రీ బాడీ
1: మహాపురుషుడు అనేటువంటి యొక్క దివ్యత్వము నివసిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ బాడీ దిస్ సూపర్ డివినిటీ ఇస్ ప్రెసెంట్.
1: ఈ ప్రపంచమంతా కూడాను,
0: దిస్ ఎంటైర్ వరల్డ్,
1: కేవలము స్థూల సూక్ష్మ కారణ స్వరూపముల యొక్క ప్రతిబింబములే.
0: ది ఎంటైర్ వరల్డ్ is merely the reflection of the gross, subtle and causal body.
1: కనుక కారకుడు పరమాత్ముడే.
0: The main cause is God himself.
1: కార్యమే ఈ ప్రపంచము.
0: This entire cause is this
1: ఈ కారణ కార్య స్వరూపమే ఈ యొక్క విశ్వము.
0: The effect, the relationship between cause and effect is universal.
1: సమస్త విశ్వమునందు కూడాను ఈ యొక్క స్థూల సూక్ష్మ కారణములు చేరి ఉంటున్నాయి.
0: Therefore in the universe you find the gross, subtle and causal aspects.
1: ఇది ప్రతి మానవునికి నిత్య అనుభూతిలో తాను ఆనందించేటువంటివి.
0: These are present in the daily experience of every man.
1: Panchabhutamulu,
0: the five elements.
1: Panchakoshamulu,
0: five sheets.
1: Panchendriyamulu,
0: the five senses.
1: Panchapranamulu,
0: the five life.
1: Manasu, buddhi, chittamu, ahankaramu,
0: the mind, the intellect.
1: ఇవన్నీ 24 తత్వములు అవుతాయి.
0: All this comes to 24.
1: ఈ 24 తత్వములతో పల సంచరించేటువంటి మహాపురుషుడు 25వ వాడు అవుతాడు.
0: In all the 24 aspects, the one that dwells is the all divinity.
1: కనుకనే 25 తత్వములతో కూడినటువంటిది ఈ యొక్క మానవ దేహము.
0: సో హ్యూమన్ బాడీ హెస్ గట్ ఆల్ దీస్ 24 ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ.
1: ఈ దేహమును 25 తత్వములు ఏ రీతిగా నివసిస్తున్నావో ప్రపంచమునందు కూడా అవే 25 తత్వములు ఉంటున్నాయి. దేహము దేశము రెండు బింబ ప్రతిబింబములే.
0: జస్ట్ ఎస్ ది 25 ఆస్పెక్ట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ దేహ, ఆల్ దీస్ 25 ఆర్ ప్రెసెంట్ ఇన్ దేశ ద కంట్రీ.
1: ఈ బింబ ప్రతిబింబంలో ఎట్టి భేదములు లేవు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: కానీ
0: బట్
1: మానవ దృష్టి ఎందు ప్రాకృతమైనటువంటి దృష్టితో దీనిని చూచినప్పుడు అనేక భేదములు మనకు గోచరిస్తుంటాయి.
0: బట్ మ్యాన్ విజువలైజెస్ ఫ్రమ్ ది వర్ల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ హెన్స్ హీ ఫైండ్స్ వేరియేషన్.
1: ఇదంతా కూడా మాయా యొక్క స్వభావమే.
0: ఇట్స్ ఆల్ ద ఇల్యూషన్.
1: కనుకని ఈ మాయతత్వాన్ని మనము కేవలము మర్మమును గుర్తించుకోలేక ఇది ఏ సత్యమని భావించి దీనితో మనం అనేక విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
0: We do not understand the secrets of this delusion and hence we suffer.
1: దీనిని రామదాస్ చెప్పాడు.
0: This what Ramdas said.
1: పాటు అయినది చెట్టురా,
0: it is the tree that's decayed.
1: పట్టు అయినది కొమ్మరా,
0: it is the branch that you hold on.
1: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమే చేరురా.
0: If you just leave that hole, you will certainly reach Brahman.
1: సారమైనది చమురురా,
0: the essence is oil.
1: సత్యమైనది ఒత్తిరా,
0: the truth is the wick.
1: వెలుగు తీరిపోయేటప్పుడు వెంట ఎవరు రారురా.
0: When the light is put off, nobody will follow you.
1: కోట ఏడు చుట్టురా,
0: there is fort all around.
1: కోట లోపల తోటరా,
0: there is a thief within.
1: తోటలోనికి పోదామంటే దారి తెలియదు ఎట్టరా.
0: How to reach that? How do you know that path?
1: మాయ 25 మర్మములతో కూడి మాయ మాయ మాయ మరిబయ్యలేను. 25 తత్వములతో కూడినటువంటిది ఈ ప్రకృతి అనేటువంటి మాయ.
0: This entire nature is but an illusion with all the 25 aspects. Everything is illusion.
1: ఈ జాగ్రత్త అవస్థ యందు మనమంతా కూడాను వింటున్నాము, చూస్తున్నాము, అనుభవిస్తున్నాము.
0: In the waking state, we see, we listen, we experience.
1: నీవు నిద్రించిన తర్వాత ఒక స్వప్నంలో నీవు మునిగిపోయావు.
0: In sleeping state, in the dream, you dream there.
1: ఈ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త ఎక్కడ ఉంటుండాలి?
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ డ్రీమ్ వేర్ ఇస్ ది వేకింగ్ స్టేట్?
1: జాగ్రత్తను పూర్తి మర్చిపోతున్నావు.
0: యు హావ్ ఫర్గాటెన్ ద వేకింగ్ స్టేట్ కంప్లీట్లీ.
1: స్వప్నావస్థనే సత్యముగా విశ్వసిస్తున్నావు.
0: యు కన్సిడర్ దట్ ద డ్రీమ్ ఇస్ రియాలిటీ.
1: ఆ స్వప్నం ఎంతవరకు?
0: హౌ లాంగ్ ద డ్రీమ్ లాస్ట్?
1: ఈ జాగ్రత్త అవస్థ వచ్చిన తక్షణమే ఈ స్వప్నము అలక్ష్యం చేస్తున్నావు.
0: ద మూమెంట్ యు వేక్ అప్ యు నెగ్లెక్ట్ ద డ్రీమ్.
1: అది సత్యమా, ఇది సత్యమా?
0: Is that the truth or is this the truth?
1: ఇది పగటి నిద్ర, పగటి కల, అది రాత్రి కల.
0: This is a day dream, that is a night dream.
1: కనుక రెండు కూడాను రెండు స్వప్నముల దృశ్యములే.
0: సో బోత్ ఆర్ ద సీన్స్ ఆఫ్ ద డ్రీమ్.
1: ఒకనొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: జనక చక్రవర్తి మహాజ్ఞాని
0: కర్మయోగి ఎంపరర్ జనక ఇస్ ఎ యోగి
1: దేహభ్రాంతి లేనిటువంటి వాడు
0: ఇస్ ద వన్ హూ హ్యాస్ నో బాడీ ఫీలింగ్
1: రాత్రి భుజించి
0: after taking food in the night
1: yeno mantrulato sampratistu untunnadu
0: he was consulting his ministers
1: tachchame gaadha nidra praveshinchindi
0: immediately he got sleep
1: akkadike bed teppinchi maharajuku abhyantaramu kaani aatankamlu kaani kalakunda undalani akkade pavalimpa chesaru
0: not to give any kind of inconvenience all brought bed for the emperor to lie down
1: kontha sepatiki ayyetappatiki
0: after some time
1: lechadu
0: he got up
1: adi nijama idi nijama అది నిజమా ఇది నిజమా అని కలవరిస్తూ ఉంటున్నాడు
0: హి స్టార్టెడ్ రిపీటింగ్ ఇస్ దట్ ట్రూత్ ఇస్ దిస్ ట్రూత్
1: ఇస్ ఇట్ ట్రూ ఆర్ దట్
0: ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఇస్ దట్ ట్రూ
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నల చేత ఎవ్వరు కూడా ఏమి ప్రశ్నించినప్పటికీ జవాబు లేదు అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా
0: వెన్ ఎవ్రీవన్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హి హస్ నో రిప్లై బికాజ్ హి వెంట్ ఆన్ రిపీటింగ్ ఇస్ దట్ ట్రూ ఇస్ దిస్ ట్రూ
1: ఈ యొక్క స్తంభించిపోయినటువంటి ఒక చక్రవర్తిని చూచి మంత్రులను పిలిపించారు
0: వాచింగ్ ది ఎంపరర్ ఇన్ దట్ స్టేట్ అదర్ పీపుల్ వర్ సమ్
1: ఎవరేమి ప్రశ్నించినప్పటికి నో రిప్లై అది నిజమా ఇది నిజమా అది నిజమా ఇది నిజమా
0: ఫర్ ఎవ్రీవన్స్ క్వశ్చన్స్ హి హడ్ నో రిప్లై ఇస్ దట్ ట్రూ ఇస్ దిస్ ట్రూ దట్స్ ద థింగ్ హి రిపీటెడ్
1: క్వీన్ ను పిలిపిస్తే ఏమైనా చెప్పగలడు ఏమని మహారాణి గారిని కూడా పిలిపించాడు
0: With the thought that she might reply, the queen was asked to appear there.
1: Chakravarti, ఏమిటి మీ విచిత్రము? ఎందుకు ఈ విధంగా అంటున్నారు? ఏది అని మీరు చూచారు? అని అనేక ప్రశ్నలు వేసింది పాపం రాణి గారు.
0: The queen started questioning emperor, what is that you dreamt? What is that you have seen?
1: రాణి కాదు, రైతు కాదు. ఎవరు వచ్చినా ఏ జవాబు లేదు. అది నిజమా, ఇది నిజమా.
0: No matter queen or farmer, no reply. Is that true? Is this true?
1: తిరిగి వశిష్ఠ మహర్షిని పిలిపించారు.
0: Then Saint Vasishtha was to come there.
1: అతను యోగ దృష్టితో చూచాడు.
0: హి జస్ట్ విజువలైజ్డ్.
1: అతను జవాబు చెప్పాడు, మహారాజా.
0: దెన్ హి గేవ్ రిప్లై,
1: అది నిజము కాదు, ఇది నిజము కాదు, నీవు నిజము అన్నాడు.
0: హి సెడ్, ఓ కింగ్, దట్ ఈస్ నాట్ ట్రూ, దిస్ ఈస్ నాట్ ట్రూ, బట్ యు ఆర్ ట్రూ.
1: స్వప్నంలో నీవు అనుభవించావు కొన్ని.
0: యు ఎక్స్పీరియన్స్ ఇన్ ది డ్రీమ్.
1: జాగ్రత్తలో కొన్ని అనుభవించావు.
0: ఇన్ వేకింగ్ స్టేట్ యు డ్రీమ్.
1: జాగ్రత్తలో స్వప్నం లేదు.
0: In that waking state there is no dream.
1: స్వప్నంలో జాగ్రత్త లేదు.
0: In dream there is no waking
1: state. జాగ్రత్తలో నీవు ఉన్నావు, స్వప్నంలో నీవు ఉన్నావు. You are truth.
0: In the waking state you are there. In the dreaming state you are there. You are true.
1: కనుకనే జాగ్రత్తలో స్వప్నం లేదు, స్వప్నంలో జాగ్రత్త లేదు.
0: Therefore there is no dream in the waking state.
1: జాగ్రత్త స్వప్నం రెండు ఇంటియందు కూడా అనుభవించిన వాడు నీవే.
0: The experience are in both the states.
1: కనుక you are omnipresent.
0: So you are omnipresent.
1: అనగా మానవత్వం అనేటువంటిది ఆమ్ని ప్రజెంట్, దివ్యమైనటువంటి ఒక జీవితము.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ లైఫ్, ఆమ్ని ప్రజెంట్.
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి వర్తమాన కాలం మనం అనుసరించకూడదు.
0: వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాస్ ప్రెసెంట్ ఎఫెమెరల్ టెంపరల్.
1: ఈ వర్తమానంలో మనం ఉందామని భ్రమించకూడదు.
0: వీ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై ది ప్రెసెంట్.
1: భవిష్యత్తులో ఉన్నాము.
0: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్.
1: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము.
0: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ది పాస్ట్.
1: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కానీ సామాన్యమైనటువంటిది కాదు.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ.
1: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి.
0: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్ they all describe
1: bhagavantudu asthaishwarya swaroopudu anukuntunnamu.
0: We call that God has got all eight forms of wealth.
1: Kaadu manavude asthaishwarya swaroopudu.
0: No man has got all eight forms of wealth.
1: Nirgunam niranjanam sanatanam niketanam nitya shuddha buddha mukta nirmana swaroopinam.
0: Is permanent, unsullied, eternal and immortal.
1: Ivanni kudunu kavalam kevalam manavudu oka balahina cheta nenu samanya manavudu భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము. ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలన చేయాలి.
0: మ్యాన్ కన్సిడర్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ వీక్నెస్ లో, బట్ హిస్ డివైన్. వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ దట్ ఫీలింగ్.
1: ఒక వ్యక్తి అనేక విధమైన శక్తులను సాధించి అనేక విద్యను అభ్యసిస్తాడు.
0: అండ్ ఇండివిజువల్ మే అకాంప్లిష్ మెనీ పవర్స్ అండ్ మే లెర్న్ మెనీ
1: విద్యలంత ఎక్కడ నుంచి వచ్చాయి?
0: Where from the different forms of education?
1: తాను ప్రయత్నపూర్వకంగానే సాధిస్తూ వచ్చాడు.
0: Because he could accomplish wholeheartedly.
1: పుట్టినప్పుడు ఏ మాత్రం కూడా ABCDలు కూడా రావు.
0: At the time of birth he would not have any accomplishment.
1: కానీ ఆ శ్రద్ధలు లభతే జ్ఞానమని, ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
0: Out of the steadfastness he can achieve anything.
1: కానీ మన యందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి?
0: But how far our life travels?
1: నేను నా కుటుంబము, నేను నా కుటుంబము, ఇటువరకే మనం ప్రయాణం చేస్తున్నాం.
0: Our life travels only between the two positions, I and my family.
1: స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటున్నాయి.
0: It's full of selfishness and self-interest.
1: నేను నా కుటుంబం తర్వాత మరొకటి సమాజం ఒకటి ఉంటుంది.
0: Beyond I and my family, there is society.
1: ఆ సమాజమే లేకపోతే నీ కుటుంబం ఎక్కడ, నీవెక్కడ?
0: When there is no society, where are you and your family?
1: Society varaku manam prayanam cheyatam ledhu.
0: We are not travelling up to the position of society.
1: Kanukane manilo undinatundi divyattanni manam artham chesukolekapothunnam.
0: So we are not able to understand the divinity within us.
1: Neevu prapanchanni premistunnavu.
0: You love the world.
1: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
0: ఎస్పైర్ వర్డ్.
1: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు.
0: ఎస్పైర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
1: దేనికోసం కోరుతున్నావు?
0: వాట్ ఫార్?
1: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
0: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద
1: సేక్ ఆఫ్ ద వరల్డ్. సుఖం కోసం నీ ప్రపంచాన్ని ఆశించటం లేదు.
0: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
1: నీ సుఖ నిమిత్తమై నీ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
0: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
1: నీ క్షేమ నిమిత్తమై నీ ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
0: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
1: నీ క్షేమంతకు నువ్వు ప్రపంచం క్షేమయంలోనే ఇమిడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
1: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ, సమాజము.
0: దట్ వరల్డ్ వెరీలీ ఇస్ అవర్ సొసైటీ.
1: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
0: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
1: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజం వరకు ప్రవేశించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ.
1: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
0: ద మెయిన్ థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్.
1: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము, ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కానీ ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటి ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
0: Every man today has got this narrow feeling, I and my family. He does not recognize the society.
1: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి ఎందుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
0: Therefore, if man proceeds towards the society, aspiring to the secure society,
1: సమస్త విచారములకు, సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
0: ఫర్ ఆల్ ద లాసెస్, ఫర్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఎంగ్జైటీస్, దట్ రెస్పాన్సిబుల్ థింగ్ ఈస్ ది అబ్సెన్స్. వేద
1: కాలమునందు లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థనను ప్రారంభిస్తూ వచ్చారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే ఆఫర్డ్ ప్రేయర్ విత్ లార్జ్ హార్టెడ్నెస్, సేయింగ్ దట్ ఎంటైర్ యూనివర్స్ బీ హ్యాపీ.
1: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అనేది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను.
0: ఐ హావ్ సీన్ గాడ్.
1: ఎక్కడ చూచావు?
0: వేర్ హావ్ యూ సీన్?
1: స్వప్నంలో చూచావా?
0: హావ్ యూ సీన్ ఇన్ ద డ్రీమ్?
1: ఎక్కడ సినిమాలో చూచావా?
0: ఆర్ హావ్ యూ సీన్ ఇన్
1: టీవీలో చూచావా?
0: ఆర్ యూ హావ్ సీన్ ఇన్ టీవీ?
1: కాదు కాదు. తమసః పరస్తాత్, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
0: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
0: Where does this ignorance lie?
1: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
0: The ignorance is absolute ignorance.
1: ఈ అజ్ఞానం దాటిన తర్వాత సమాజము అనేటువంటి విశాల భావంలో ప్రవేశించినప్పుడే దీనికి తమో గుణం దూరమైపోతుంది.
0: If you cross this narrow ignorance and reach the point of society, then you will have that.
1: ప్రతి చిన్న విషయం నందు కూడా మనం చక్కగా విచారణ చేస్తే ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది.
0: There's wide scope if you understand these small factors.
1: నీవు నీ కుటుంబమే గనైపోతే ఒక అడవిలో ఇల్లు కట్టుకొని ఉండొచ్చును కదా.
0: You and your family, if they are important, you can as well live in a forest.
1: ఎందుకు ఈ విశాలమైనటువంటి ఒక పెద్ద పట్టణంలో నీవు ఇల్లు కట్టుకొని జీవిస్తున్నావు?
0: Why do you construct house in this big city?
1: ఈ సమాజంలో మనం జీవించడం చేత,
0: because you live in society,
1: అనేక అనుభూతులు,
0: many experiences,
1: అనేక విధమైనటువంటి అనుకూలములు,
0: many conveniences,
1: అనేక విధమైనటువంటి విశాలతలు,
0: many other comforts
1: ఆవిర్భవిస్తాయి.
0: They come.
1: కనుకని ఈ సమాజంలో మనం చేరి ఉంటున్నాం.
0: Therefore we live in society.
1: దీని వల్లనే మానవత్వం అనేటువంటిది విశాలత్వాన్ని పొందిపోతుంది.
0: అండ్ దేర్ఫోర్ హ్యూమన్ లైఫ్ ఎక్స్పాండ్.
1: ఒక్క వ్యక్తిగా ఉంటున్నాడు,
0: వన్ ఇండివిజువల్ రిమైన్స్.
1: కానీ అతను ఒక్క వ్యక్తిగానే జీవితం అంతా జరపడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లీడ్ ద లైఫ్ ఆల్ అలోన్.
1: వివాహం ఆడతాడు,
0: హీ గెట్స్ మ్యారేజ్,
1: ఇద్దరు అవుతారు,
0: దే బికమ్ టూ.
1: తిరిగి కుమారుడు పుట్టాడు, ముగ్గురు అవుతాడు,
0: హావ్ ఎ సన్, దే
1: బికమ్ త్రీ. కుమార్తె పుట్టింది, నలుగురు అవుతారు,
0: దెన్ అనదర్ సన్ ఫోర్.
1: తిరిగి తన కుమార్తెకు వివాహం చేస్తాడు,
0: వెన్ హీ గెట్స్ మ్యారేడ్ హిస్ డాటర్.
1: వివాహం ఆడేటప్పుడు తిరిగి అల్లుడు వస్తాడు, అల్లుడి తల్లి వస్తాది, అల్లుడి తండ్రి వస్తాడు, భావమరుదులు వస్తారు, ఇంకా అనేక మంది చేరిపోతుంటారు. ఒకదాని కొట్టి చేరిపోతుంటుండాలి ఇదంతా.
0: వెన్ ద డాటర్ గాట్ మ్యారీడ్, ద సన్ ఇన్ లా అండ్ దేర్ ఫ్యామిలీ.
1: ధర్మం యొక్క ప్రధానమైనటువంటి విశాలత,
0: దిస్ ఎక్స్‌పాన్షన్ ఇస్ ఇంపార్టెంట్.
1: దీనిని పురస్కరించుకుని ఏ వేదము, సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై. సహనాభవ, ఎంత అనుకూలంగా చెప్పింది వేదం.
0: The Veda said with in a convenient way.
1: ఇంత విశాలమైనటువంటి దానిని వేదం బోధిస్తూ వచ్చింది.
0: వేద థాట్ ఇన్ ఎ బ్రాడ్ సెన్స్.
1: కానీ సంకుచితమైనటువంటి కొంతరు ప్రవేశించి తమ స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఈ విశాలత్వాన్ని కేవలము నేరోగా అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
0: ద నేరో మైండెడ్ పీపుల్ బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ పోర్ట్రేడ్ ఇన్ దట్ వే.
1: సత్యమైనటువంటి వేదం యొక్క స్వభావము విశాలత్వమే.
0: ట్రూ నేచర్ ఆఫ్ వేద ఇస్ వాస్ట్నెస్.
1: ఏమని చెప్పింది ప్రప్రథమంలోనే మంత్రము?
0: What did Veda teach in the first instance?
1: Kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi telisukunna telivini poshinchudam.
0: Let us develop all the intelligence that we acquired by living together.
1: Kalasi melasi kalata leka chelivito jeevinchudam.
0: Let us live together without any conflict or misunderstanding and grow in friendship.
1: Idi anekattamlo unnatundi ekattamu.
0: This is unity in diversity.
1: Idi upanishad yokka saramu.
0: This is the essence of Upanishad.
1: కనుక సర్వ వేదాంత సారమంతా కూడా ఒక్క వాక్యంలోనే ఉంటుండాలి.
0: Therefore the essence of Veda can be said in one
1: sentence. ఏకాత్మ భావమే ఈ యొక్క దివ్యత్వము.
0: The feeling of oneness is divinity.
1: ఇది ఏ సరైన అద్వైతము.
0: This is non-duality.
1: కేవలం ఈనాడు లోకంలో అనుభవించేటువంటి తత్వం అసి ఇది అద్వైతం.
0: What we experience in the world, tatvamasi, that thou art, is non-duality.
1: Aham brahmasmi.
0: I am the Brahman.
1: Idi advaitamu antunnamu.
0: We say it is non-duality.
1: Idi chala murkhatvamu, advaitam kadidi.
0: It is foolishness.
1: Idi dvaitame.
0: It is dualism.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మ ఒక్కటే. అంటే నేను పెద్ద పక్కన ఒక్కటి బ్రహ్మ ఉన్నాడే.
0: We say, I am the Brahman. You say, I. But there is Brahman on the other hand.
1: I am Brahma. నేనే బ్రహ్మను.
0: You say, I am Brahma.
1: నేను బ్రహ్మ రెండు ఉన్నాయి కదా, ఒకటే లేదు ఇక్కడ.
0: Now here there are two, I and Brahma, not one.
1: ద్వైతమే అవుతుంది కానీ అద్వైతం ఎట్లా అవుతుంది?
0: It is dualism. How can that be non-dualism?
1: ఏకాత్మ భావమే అద్వైతం.
0: That feeling of oneness is non-dualism.
1: ఒకే ఆత్మ సర్వులు యందు ఉంటుందది.
0: One self is present.
1: దేహంలోని బల్బులు అనేకంగా ఉంటున్నాయి.
0: The body's bulbs are many.
1: దేహంలోని బల్బులు అనేక రంగులు ఉంటున్నాయి.
0: The bulbs, the bodies are different.
1: దేహమనే బల్బుల లోపల అనేకమైనటువంటి వోల్టేజెస్ ఉంటా ఉంటుందది.
0: The body's bulbs are varying voltage.
1: కానీ కరెంట్ ఒక్కటే.
0: But current is one.
1: ఈ సత్యాన్ని గుర్తించడమే నిజమైన అద్వైతం.
0: To understand this truth is non-dualism.
1: ఇది ఏ విశ్వస్వరూపము.
0: This is the very form of universe.
1: ఇది ఏ మానవత్వం యొక్క విశిష్టత.
0: This is the significance of life.
1: ఇది ఏ దివ్యత్వం యొక్క అనుభూతి.
0: This is experience of divinity.
1: ఇది ఏ అద్వైతం యొక్క సారము.
0: This is the essence of non-dualism.
1: ఇలాంటి దివ్యత్వాన్ని ఈనాడు బోధించేవారు కానీ వినేటువంటి వారు కానీ లేకపోవటం చేతనే భిన్నత్వం పెరిగిపోతుంటుండాలి.
0: Today there are none to teach non-dualism. There are none to listen to the
1: non-dualism. భిన్నత్వం పెరిగిపోవటం చేతనే ద్వేషములు కూడా అధికమైపోతున్నాయి.
0: Because of differences, the hatred is among
1: మీ మతము నా మతము ఈ మతముల యొక్క దీంట్లో మతులు చెల్చుకుంటున్నారు.
0: We say this is my religion mata and therefore they turn mad mati.
1: Mana daivattamu matamullo ledu matullo untundadi.
0: The divinity is not in mata religion, it is in mati.
1: Matamulanni cheri manchine bodhinche.
0: All religions together taught good.
1: Telisi meligavalanu telivitoda.
0: You should move about intelligently.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If minds are good, which religion is bad?
1: Mana matulu chedipovatam chetane matamulu paina kodanu chedda bhavani pracharam chestunnam.
0: Because our minds are perverse, mad.
1: Evaru matamulu deeni paina dvesha bhavamunu pracharam chestaro vaadu mati chedinatunti vaade.
0: The one who propagates hatred is mad one.
1: Kanuka vishalamainatunti bharatiya samskruti,
0: the Indian culture, which is so broad,
1: అనంతమైనటువంటి యొక్క భారతీయ పవిత్రత,
0: ది ఇన్ఫినిట్ శాంక్టిటీ,
1: అగాధమైనటువంటి భారతీయ యొక్క ఏకత్వము,
0: ది యూనిటీ ఆఫ్ ఫాథమ్లెస్ డెప్త్,
1: ఎంత దివ్యత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: టీచర్స్ డివినిటీ,
1: ఎంత ఏకత్వాన్ని అనుసరిస్తూ వచ్చింది.
0: ఇట్ ఫాలోస్ వన్నెస్.
1: ఈనాడు ఏకత్వం భిన్నత్వం కావటం చేతనే
0: టుడే యూనిటీ ఇస్ లాస్ట్.
1: మన మానవత్వము మసిగల్చిపోయింది.
0: అండ్ దేర్ఫోర్ హ్యుమానిటీ ఇస్ బ్రాట్ డౌన్ టు యాషెస్.
1: మానవత్వమే లేకుండా పోతుంటుండాలి.
0: దేర్ ఇస్ నో హ్యూమన్ క్వాలిటీ.
1: నీతి నిజాయితీనే కోల్పోతున్నాం.
0: దేర్ ఇస్ నో ఆనెస్టీ అండ్ మొరాలిటీ.
1: ఇది మానవతామని ఒక పరిణామము.
0: దిస్ ఇస్ ది ప్రోగ్రెస్ నౌ.
1: ఇది కాదు మన పరిణామము.
0: దిస్ ఇస్ నాట్
1: ఆధ్యాత్మిక పరిణామము.
0: ద స్పిరిచువల్ ప్రోగ్రెస్,
1: ధార్మిక పరిణామము,
0: ద ప్రోగ్రెస్,
1: నైతిక పరిణామము. ఇది దీన్ని మనం కోరాలి.
0: దిస్ వీ షుడ్ ఎస్పైర్.
1: ఈనాడు మనము
0: టుడే
1: ప్రపంచాన్ని రక్షించుకోవాలి.
0: Today we have to protect the world.
1: దేశాన్ని రక్షించాలి.
0: We have to protect the country.
1: అనేక విధములుగా చాటుతూ ఉంటున్నాము.
0: We go on teaching the same thing.
1: ఇది ఒక పెద్ద అజ్ఞానమే.
0: This is a big ignorance.
1: దేశాన్ని రక్షించక్కర్లేదు.
0: You need not protect the country.
1: విశ్వాన్ని కాపాడనక్కర్లేదు.
0: You need not protect the country.
1: రెండింటికి ఆధారమెట్టి సత్య ధర్మాన్ని నీవు రక్షించుకో, విశ్వమే రక్షింపబడుతుంది.
0: You protect truth and righteousness, the entire universe will be protected.
1: ప్రపంచమంతా కూడాను భారతీయ సంస్కృతి సత్యం వద ధర్మం చర ఈ రెండింటి యందు ఆధారపడి ఉంటుండాలి.
0: Therefore Indian culture rests on these two, speak truth and do righteousness.
1: నీవు కాపాడవలసినటువంటి సత్య ధర్మములే కానీ జగత్తును కాదు.
0: So you have to protect the truth and righteous conduct, not the world.
1: ee naadu bulb velugutu undali, light manaku kanipistuntundali.
0: And today the bulb illuminates, we see the light.
1: Kaani veligedi bulb ani manam ajnananga manam uchcharistunnamu.
0: But out of ignorance we say that it is the bulb that illuminates.
1: Kaadu
0: is not the bulb that illuminates.
1: Currente
0: is the current.
1: అదే విధంగానే దానికి ఆధారమైనటువంటి దాన్ని మనం వెతకటం లేదు.
0: సో వీఆర్ నాట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద బేసిక్.
1: ఆధేయాన్ని తీసుకుని మనం అనేక ఆపోహలకు గురి అవుతున్నాము.
0: వీ ఫాలో ద అదర్ వన్ అండ్ వీ ఫర్గెట్ ది బేసిక్.
1: ఆధారం చాలా ప్రధానము.
0: ద బేసిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ టేబుల్ ఆధారం లేకపోతే ఈ మైక్ ఏ రీతిగా నిలిచి ఉంది?
0: ఇఫ్ ది టేబుల్ ఇస్ నాట్ ద బేసిక్, హౌ డు ఎక్స్పెక్ట్ ద మైక్?
1: టంబ్లర్ ఆధారం లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలిచినాయి?
0: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ నాట్ ద బేసిక్, హౌ డు ఎక్స్పెక్ట్ ద వాటర్?
1: టంబ్లర్ ఆధారము, నీరు ఆధేయం.
0: టంబ్లర్ ఇస్ the basis, water is adheya.
1: కనుక దైవమే ఆధారము, జగత్తే ఆధేయము.
0: సో గాడ్ ఈజ్ ఆధార, ద జగత్ ఈజ్ ఆధేయ.
1: కనుక భగవంతుడు జగత్ అంతా కూడాను కార్యకారణ స్వరూపులే.
0: సో గాడ్ ఇన్ అండ్ ద వరల్డ్ has got the relationship of cause and effect.
1: విశ్వ స్వరూపమే.
0: The entire universe is the form of
1: ఇలాంటి జీవ బ్రహ్మ ఐక్యానుసంధానాన్ని మనం చక్కగా మనం అర్థం చేసుకోవాలి.
0: We have to understand the principle of unison between the individual.
1: అనేక జన్మల నుండి కూడాను మనము ఈ దేహభ్రాంతిని మనం పోషించుకుంటూ వస్తున్నాము.
0: Over many long births previously we have been developing
1: ఆచారమని మనం విశ్వసిస్తున్నాము.
0: This we take it as a practice.
1: ఇది ఆచారములు కానే కాదు.
0: There are no practices.
1: ఇవన్నీ అనాచారములే.
0: There are not practices, bad practices.
1: ప్రాణమున్న జీవుని హింసిస్తున్నాము. రాతిలోన ఉన్నాడు, రక్తంలోన ఉన్నాడు, రాణిలోన ఉన్నాడు, రాజులోన ఉన్నాడు.
0: So God is present in a stone, in an emperor, in an individual.
1: అన్ని భగవత్ స్వరూపమే.
0: Everything is a form of God.
1: ఈ విశాలమైన ప్రభావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ద బ్రాడ్ ఫీల్డ్.
1: మంచి చెడ్డ అనేటువంటి జగత్తులో లేనే లేవు.
0: దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఆల్.
1: భగవత్ సృష్టిలో చెడ్డ అనేటువంటి ఒకటి ఉంటుందా?
0: ఇన్ గాడ్స్ క్రియేషన్ కెన్ దేర్ బి ఎనీథింగ్ బ్యాడ్?
1: మీ దృష్టిలో దోషం ఉంది కానీ సృష్టిలో దోషం లేదు.
0: ద డిఫెక్ట్ లైస్ ఇన్ యువర్ విజన్ బట్ నాట్ ఇన్ క్రియేషన్.
1: కాల మార్పు చేత ఇవి భిన్నంగా కనిపిస్తూ ఉంటున్నాయి.
0: దే అపియర్ టు బి డిఫరెంట్ బికాస్ ఆఫ్ పాసేజ్ ఆఫ్ టైం. కానీ
1: సత్యస్వరూపం ఒక్కటే.
0: బట్ ద ట్రూత్ ఈస్ వన్.
1: ఫలమును తిన్నాము.
0: You have eaten fruit.
1: Palamu manchi antunnamu.
0: You call the fruit.
1: Ee palame repadi dinu oka malam maaripoyindi.
0: The very fruit that you have eaten.
1: Malamu chedda antunnamu.
0: Becomes feces tomorrow.
1: Ee ajnanamu.
0: You call it bad, it's ignorance.
1: Oh, pichivada. ఆ ఫలమనేటువంటి మంచిది మలంగా మారిపోకుండా ఉంటే నీకు శరీరానికి శక్తి ఏ రీతిగా లభిస్తుంటుండాలి?
0: Then you know, oh madman, the fruit which you call good, which you have eaten, it has become feces which you call bad.
1: మంచి చెడ్డగా మారిందంటే మంచిని అందించే పిప్పి చెడ్డగా మారిపోయింది.
0: ద గుడ్ హ్యాస్ టర్న్ ఇన్ టు బ్యాడ్, గివింగ్ యూ ఆల్ ద గుడ్.
1: చెరకు పిప్పి.
0: ద షుగర్ కేన్ ఇస్ జస్ట్ ద పిల్.
1: అది చెడ్డది అనుకుంటున్నాము.
0: యూ కాల్ ఇట్ బ్యాడ్.
1: కానీ నీకు రసం అందించింది.
0: బట్ ఇట్ హెస్ గివెన్ ద జ్యూస్.
1: ఆ రసంతో కూడినటువంటిది ఆ చెరకు.
0: అండ్ ది షుగర్ కేన్ హెస్ గాట్ ద జ్యూస్.
1: రసమును తీసిన తర్వాత పిప్పి వేరే అయిపోయింది.
0: ద మూమెంట్ యూ స్క్వీజ్.
1: కాబట్టి
0: రసములకు
1: ఆ పిప్పియే ఆధారము.
0: Therefore for the juice pulp is the base.
1: Neeru daati tappa nippulo padaveyu. Ee naadu manam rasamunu annukunna tarvata pippini baita paarevestunnamu.
0: Therefore you take the juice and throw away the pulp.
1: Neeru daatin tarvata aa teppanu nippulo vestunnam. Idi ena mana krutagnata?
0: The moment you cross the boat, you put on the
1: nadi daatinchinatvanti padava idiye.
0: This is the boat.
1: నన్ను ఏ విధంగా దాటించిందో పరలోకుడును ఆ విధంగా దాటిస్తుందని ఈ తెప్పను మనం కాపాడుకోవాలి. దీనికి తగిన కృతజ్ఞత అందించాలి.
0: We have to show gratitude to this boat that has helped us to cross this river.
1: కానీ ఈనాడు ఆ కృతజ్ఞతనే కూలిపోయింది.
0: Today there is no gratitude.
1: ఆ కృతజ్ఞతనే కాలిపోయింది.
0: The gratitude,
1: ఈ కృతజ్ఞతనే రాలిపోయింది.
0: The gratitude fell.
1: ఈ కృతజ్ఞతనే మాడిపోయింది.
0: The gratitude is
1: మానవత్వం ఎక్కడ ఉంటుండాలి?
0: Then where is human quality?
1: కనుక మానవత్వం అనేటువంటిది ఈ మహత్తరమైనటువంటి యొక్క దివ్య భావంతో కూడినటువంటిది మానవత్వము.
0: So the human quality lies in the divine power.
1: ఏదో కొన్ని విద్యను నేర్చినంత మాత్రమే మానవుడు అధికుడు కాదు.
0: Because you acquire some forms of education.
1: ఏ విద్యను నేర్చినటువంటి వాడు అల్పుడు కాదు.
0: He is not a low man anyway.
1: కానీ విశాల భావం ఉండినప్పుడే ఆ సత్య మార్గం అనుసరించినటువంటి వాడు సర్వులు కూడా గొప్పవారే.
0: యూ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ ట్రేడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్, యు ఆర్ గుడ్.
1: రామకృష్ణ పరమహంస కాలంలో అనేక మంది పండితులు ఉంటున్నారు.
0: ద టైమ్ ఆఫ్ రామకృష్ణ పరమహంస.
1: కానీ రామకృష్ణ పరమహంస శారదాదేవికి ఒక్క అక్షరమైనా రాదు.
0: బట్ పరమహంస శారదాదేవి ఆర్ ఇల్లిటరేట్.
1: అనేక పర్యాయములు వివేకానంద చెప్పాడు, స్వామి పెన్షన్ అనండి అంటే నాకు అవన్నీ తెలీదు, నాకు పెన్సలు అనేది, ఆ పెన్షన్ అనేటువంటి పదం కూడా రాదు రామకృష్ణకు.
0: మెనీ టైమ్స్ వివేకానంద సెట్, స్వామి ఇట్ ఈస్ పెన్షన్, బట్ రామకృష్ణ పరమహంస సెట్ పెన్సిల్.
1: అంత విద్యాహీనుడైనటువంటి రామకృష్ణ పరమహంస యొక్క పేరు ప్రఖ్యాతులు జగత్ వ్యాప్తి కావడానికి కారణమేమిటి?
0: సచ్ ఎన్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఎర్న్డ్ రెప్యూట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: సత్యమార్గాన్ని అన్వేషించాడు,
0: హీ సచ్
1: సత్యాన్ని దర్శించాడు,
0: హీ విజువలైజ్డ్ ట్రూత్,
1: సత్యంతోనే జీవిస్తూ ఉంటున్నాడు.
0: అండ్ దేర్ఫోర్ స్పెండ్ ద లైఫ్
1: ఇన్ చేరవలసినటువంటిది నా మాతనే,
0: దట్ వి హావ్ టు రీచ్ దేర్.
1: నేను నా దైవాన్ని నేను చేరాలి,
0: ఐ రీచ్ మై డివైన్,
1: నేను నుండి వచ్చానో దానికి పోయి చేరిపోవాలి.
0: ఐ హావ్ గాట్ గో బ్యాక్ టు మై ఆరిజిన్.
1: భాగవతం కూడా బోధిస్తూ వచ్చింది,
0: దట్స్ ఆల్సో టాట్.
1: ఎచ్చట నుండి పుచ్చిటివి నీవు అచ్చటికే గవలను, ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే నీవు పోవాలి.
0: యూ షుడ్ గో బ్యాక్ టు ది ప్లేస్ ఆఫ్ యువర్ ఆరిజిన్.
1: అదియే నీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము,
0: దట్ ఈస్ యువర్ చీఫ్ ఎయిమ్.
1: కానీ ఆ రామకృష్ణ పరమహంసకు ఏ విద్యను లేకపోయినప్పటికీ సత్యాన్ని అనుసరించాడు
0: రామకృష్ణ పరమహంస. Though he didn't have any formal education,
1: మానవులు క్షణక్షణము అసత్య స్వరూపుణ్ణి ఆరాధన చేస్తుంటారు.
0: But the modern man worships
1: సత్యనారాయణ యొక్క పూజనే చేస్తుంటారు.
0: They go on worshipping.
1: వర్షానికి ఒక్క తూలి సత్యనారాయణ పూజ చేస్తారు.
0: Just they offer worship once in a year.
1: క్షణక్షణము కూడా సత్యనారాయణ వ్రతమే.
0: But every moment is an act of worship.
1: ఏమిటి ఈ సత్యనారాయణ వ్రతము?
0: What is this సత్యనారాయణ వ్రత?
1: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం సత్యస్వరూపం.
0: ట్రూత్ ఈజ్ ద హార్మనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యత్ అసత్యరూపం.
0: ఇట్ ఈస్ వెరీ ఫార్మ్ ఆఫ్ ఫాల్స్హుడ్ వెన్ దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: ఈనాడు మానవుడు ఈ మూడింటిని ఏకత్వం చేయటం లేదు.
0: టుడే మ్యాన్ ఈజ్ నాట్ యూనిఫైయింగ్.
1: దీని ఆంగ్లంలో కూడా ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్ అన్నాడు. ఎక్కడున్నాడు?
0: దిస్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్
1: ఆకారం మ్యాన్ మాత్రమే కనిపిస్తున్నాడు, కానీ ఆచరణ మ్యాన్ లేనే లేడు.
0: ఈజ్ జస్ట్ ఎ మ్యాన్ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ ప్రాక్టీస్.
1: కనుకనే ఆచరణ మ్యాన్ గా మనం తయారు కావాలి.
0: సో వీ షుడ్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ ప్రాక్టీస్.
1: ఇది కేవలం మనము సుప్రీం స్టేజ్ కి పోవాలి.
0: వి షుడ్ రీచ్ దట్ సుప్రీం స్టేజ్.
1: ఆ సుప్రీం స్టేజ్ కి పోవటం చాలా సులభం.
0: ఇట్స్ వెరీ ఈజీ టు రీచ్.
1: నమ్ముతారో నమ్మరో కానీ స్వామి సులభంగా చెప్పొచ్చును, కానీ సామాన్యమైన మా మానవులకు ఇది అంత సులభమా అని? మీకే చాలా సులభం.
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్, స్వామి మేక్ ఇట్ వెరీ ఈజీ, బట్ యట్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
1: కానీ ఈజీ మార్గం అయినటువంటి సుప్రీం స్టేజ్ కి మీరు పోవడానికి ప్రయత్నించడం లేదు, కానీ అనేక కష్టములతో నష్టములతో దుఃఖములతో విచారంతో కూడినటువంటి సుప్రీం కోర్టుకు పోతున్నారు. ఎంత అధ్యాయం చెప్పండి.
0: బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ ఈజీ పాత్ దట్ విల్ టేక్ యూ టు ద సుప్రీం స్టేజ్, బట్ విత్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద లాసెస్ యూ గో టు ద సుప్రీం కోర్ట్. ఎన్ని కేసులు
1: ఉండటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
0: ఫర్ వాట్ ఫార్ షుడ్ యూ గో టు?
1: ఎన్ని పాపములు చేయటం వల్ల సుప్రీం కోర్టుకు పోవాలి?
0: వాట్ ప్రాఫిట్ విల్ ఇట్ గివ్ యూ?
1: కానీ మనం సుప్రీం కోర్టు కాదు, సుప్రీం స్టేజ్ పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
0: సో వీ షుడ్ రీచ్ సుప్రీం స్టేజ్ బట్ నాట్ సుప్రీం కోర్ట్.
1: అది ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్.
0: దట్ ఈజ్ సుప్రీం డివైన్ సెల్ఫ్.
1: అది మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద రియల్ హ్యూమన్ ఫామ్.
1: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద డివైన్ లైఫ్.
1: కనుక ప్రతి మానవుని ఎందుకూడను,
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
1: ఈ సహజ మైండ్స్,
0: ఇట్స్ న్యాచురల్,
1: సూపర్ మైండ్,
0: సూపర్ మైండ్,
1: ఓవర్ మైండ్,
0: హైయర్ మైండ్,
1: ఎలిమినేటెడ్ మైండ్, అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
1: మానవుడు విశ్వస్వరూపుడు.
0: మ్యాన్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది యూనివర్స్.
1: సర్వము మానవుని ఎందే ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్.
1: ఒక చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
0: వెన్ యూఆర్ జస్ట్ 5 feet high, హౌ డు ఎక్స్పెక్ట్ యూనివర్స్ ఇన్ యూ?
1: నీవు అమెరికా చూచి వచ్చావు.
0: You have seen American return.
1: నీవు జపాన్ చూచి వచ్చావు.
0: You have seen Japan.
1: జర్మనీ చూచి వచ్చావు.
0: Seen Germany.
1: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యానంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
0: You sit and close your eyes. You will experience all the scenes.
1: నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాను జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
0: You are so small. But yet how do you expect the Germany, Japan in you?
1: విశాలమైనటువంటి వాడు.
0: You are really vast.
1: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
0: You are broad hearted.
1: దేహం చిన్నదే.
0: The body small.
1: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
0: The stars that shine in the infinite sky.
1: చిన్న అద్దం తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంటుంది.
0: Take a small mirror. That sky is reflected in that mirror.
1: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
0: దక్షిణామూర్తి సెడ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ మిర్రర్.
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చు మనం.
0: ది హోల్ యూనివర్స్ కెన్ బి వాచ్డ్ ఇన్ ఎ మిర్రర్.
1: అదే విధంగానే మన హృదయమే అద్దము.
0: సో హార్ట్ ఈస్ ఎ మిర్రర్.
1: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
0: వి కెన్ సీ ది యూనివర్స్ దేర్.
1: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
0: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దన్
1: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
1: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
1: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
0: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
1: ఎంతకాలమైనా నేను అల్పుడిని, నేను మానవుడిని, నేను మానవుడు అనుకుంటే నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
0: ఇఫ్ యు కన్సిడర్ మీ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ లో అండ్ వీక్, యు బికమ్ లో.
1: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
0: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
1: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
0: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, విచ్ ఇస్ పర్ఫెక్ట్.

0: న పాపం న పుణ్యం. ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు పాపులు కాదు,
1: యు ఆర్ నాట్ సిన్నర్స్.
0: మీరు పుణ్యులు కాదు,
1: నాట్ ద మెరిట్ ఎయిదర్.
0: మీకు సుఖ స్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్.
0: మీరు దుఃఖ స్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ మిజరీ.
0: మీరు మంత్రస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ మంత్ర.
0: తీర్థ స్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ పిల్గ్రిమ్ సెంటర్.
0: యంత్ర స్వరూపులు కాదు, తంత్ర స్వరూపులు కాదు,
1: నార్ ఎ మెషీన్.
0: అందరూ సచ్చిదానంద స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: కనుకనే మీరు నిరంతరం కూడాను ఈ మంగళవాక్యాన్ని చింతిస్తూ రావాలి. శివోహం శివోహం శివోహం, నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు. ఈ సత్యమైనటువంటి యొక్క ఏకాత్మ భావమును ఏ మానవుడు తన హృదయమునందు స్థిరపరచుకునో అట్టివాడే దైవానుగ్రహమునకు నోచుకోగలడు.
1: దేర్ఫోర్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ వీ షుడ్ పాండర్ ఓవర్ రిఫ్లెక్ట్ అపాన్ దిస్ మోస్ట్ ఆస్పిషియస్ స్టేట్మెంట్ శివోహం దట్ ఐఎమ్ శివ in order to have the total identification with the divinity.
0: కోటి పేద వరకు మొదలుకొని కోటీశ్వరుని వరకు, అజ్ఞాని మొదలుకొని పరమహంస వరకు, బాలుడు మొదలుకొని వృద్ధుని వరకు, స్త్రీ పురుషుల యందు కూడాను ఎవరికి వారు తనను తాను పరిచయం చేసుకోవాలంటే నేను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఎ బెగర్ టు ఎ మిలియనేర్ అండ్ ఇన్నోసెంట్ టు దట్ ఆఫ్ ఎ టోటల్ రెనన్షియంట్ ద వన్ ఆఫ్ విజ్డమ్, యంగ్ ఆర్ ఓల్డ్, మ్యాన్ ఆర్ ఉమెన్, వన్ ఈస్ టు ఇంట్రడ్యూస్ వన్ ఓన్ సెల్ఫ్. దే ఇంట్రడ్యూస్ దెమ్ సెల్ఫ్ దిస్ వే, ఐ ఐ.
0: ఈ నేను అనే పదమే ఈ సర్వత్రా వ్యాపించి ఉన్నది.
1: This very term I is pervasive.
0: ప్రతి మానవుడు కూడాను అయ్యా నీ పేరేమి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అయ్యా నేను ఫలాని బెంగళూరు నుంచి వచ్చాను, నేను అని మొదలు ఉపయోగపెట్టి తర్వాత బెంగళూరు నుంచి వచ్చానంటాడు.
1: If you ask anyone where do you come from, he says I have come from Bangalore. It is the I that comes first, Bangalore next.
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను ఫలాని రామయ్య కొడుకు సూరయ్యను అంటాడు.
1: If you ask him anyone who are you, I am the son of Suraya.
0: ఈ జవాబు చెప్పినప్పటికీ నేను అనే పదం రాకుండా ఎవ్వరు కూడాను ఏ జవాబు చెప్పలేదు.
1: Every reply for that matter precedes this first thing, I.
0: నీ పేరేమి అని అడిగితే,
1: If you ask him what's your name,
0: తాను ఎన్ని విధములుగానో చెప్తూ వస్తుంటుంటాడు.
1: He tells in different ways.
0: నా పేరు గోపాలు.
1: My name is Gopal.
0: మా తండ్రి పేరు భూపాలు. మా తాత పేరు నేపాలు.
1: ఫాదర్ భూపాల్, గ్రాండ్ ఫాదర్స్ నేమ్ నేపాల్.
0: ఈ విధంగా భూపాల్, నేపాల్, భూపాల్, గోపాల్, ఈ విధంగా హనుమంతుని తోకవలే పెంచుకుంటూ పోయేదానికంటే నేనెవరుంటే నేను నేనే ఎంత సులభంగా చెప్పుకోవచ్చు.
1: Instead of going on adding names like this, Gopal, Bhopal and Nepal, instead one can say as well, I. That's enough.
0: I am I.
1: I am I.
0: Idi chakkani sariyaina artham ichetuvanti padam.
1: It's a perfect, exact, correct answer.
0: Puttinappude nenu aneetuvanti motta motta puttindi.
1: Right. This I is born at the time.
0: Tadupare varu veeru aneetuvanti vachindi.
1: There comes I, mine and thine.
0: కనుకనే వేదాంతం అహం బ్రహ్మాస్మి అనింది.
1: దేర్ఫోర్ వేదాంత డిక్లేర్స్ అహం బ్రహ్మాస్మి.
0: బ్రహ్మ కంటే ముందుగా అహం పుట్టింది.
1: దేర్ఫోర్ దిస్ అహం ఐ ఈజ్ బోర్న్ ప్రయర్ టు బ్రహ్మన్.
0: అహం నేను బ్రహ్మను అంటున్నారు.
1: ఐఎమ్ బ్రహ్మన్.
0: కాబట్టి బ్రహ్మ కంటే ముందుగా పుట్టినటువంటిది నేను అనేటువంటి.
1: దేర్ఫోర్ దిస్ ఐ ఈజ్ ప్రెసెంట్ ఈవెన్ బిఫోర్ బ్రహ్మన్.
0: ఇంతటి శక్తివంతమైనటువంటి నేనును మనము ఎన్ని సులభమైనటువంటి మార్గంలో, చులకనైన మార్గంలో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: Such mighty, powerful, significant, sacred I is rather used in a cheap sense.
0: ఈ నేను అనేటువంటి దానికి శృతి హృదయం అనింది.
1: This I is called by Shruti as హృదయం.
0: హృదయం అనగా ఏమి? హృత్ ప్లస్ దయా, హృదయ.
1: హృదయం మీన్స్ హృత్ ప్లస్ దయా, ద వన్ ఇస్ కంపాషన్.
0: కంపాషన్ తో కూడినటువంటి దానిని నేను.
1: It means the one with compassion.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: So the I must necessarily possess compassion.
0: కనుక నేను అనేటువంటిది దేహాన్ని పురస్కరించుకుని చెప్పుకోవటం కాదు.
1: So this I does not merely represent the body.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: So the I necessarily associates with compassion.
0: కరుణ, హృదయం, ఆత్మ, బ్రహ్మ ఇవన్నీ కూడాను పర్యాయ పదములే నేను.
1: And hence, I, compassion, Atma, Hridaya are synonyms.
0: Nenu anetuvanti de motta modati padam.
1: So it's the I that comes first.
0: Ilanti modati padamuna ainatuvanti okka daivatvanni, hridayatvanni, brahmatvanni, atmatvanni inaadu marchipoyi dehame nenu anetuvanti margamlo jeevisthunnadu.
1: Therefore, this I that signifies the divinity, the nature of the Brahman and that of the spirit is identified with the body today.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: A small example.
0: నీ ఎప్పుడు వచ్చినావు అని ప్రశ్నించినప్పుడు,
1: if you put a question, when did you come?
0: నేను ప్రొద్దున వచ్చాను అంటావు జవాబు.
1: The answer is, I come this morning.
0: ప్రొద్దున వచ్చింది ఏది?
1: What is that came this morning? Who came?
0: దేహం వచ్చింది.
1: It's the body that came this morning.
0: కాబట్టి దేహమే నేను అనేటువంటి భ్రాంతితో నేను ప్రొద్దున వచ్చినాను అంటున్నావు.
1: So with the identification with the body, you say, I have come this morning.
0: సరే, దేహమే నీవనుకొని నేను ప్రొద్దున వచ్చానని చెప్పావు.
1: So you consider yourself the body and give the reply, I have come this morning.
0: మరు నిమిషం లోపలనే నా కడుపు చాలా బాధగా ఉంటుందని అంటున్నావు.
1: Next minute you say, I am suffering from my stomach ache.
0: My stomach. ఇంతకుముందు దేహమే నేననుకొని ప్రొద్దున వచ్చాననుకుంటున్నావు.
1: Earlier you said,
0: ఇప్పుడు నా కడుపు అంటున్నావు. నీవెవరు? నీ కడుపు ఏమిటి?
1: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ దిస్ మార్నింగ్, బట్ వేర్ యాజ్ యూ సే దట్ యూఆర్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ స్టమక్. దిస్ మై హ్యాండ్.
0: ఇది నా తల.
1: మై హెడ్.
0: ఇది నా పొట్ట.
1: మై స్టమక్.
0: నేనెవరు?
1: దెన్ హూ ఆమ్ ఐ?
0: ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది నా టవల్.
1: దిస్ ఇస్ మై టవల్.
0: ఈ టవల్ వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ టవల్.
0: అదే రీతిగా నా చెయ్యి అంటే చెయ్యి వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ వెన్ యూ సే మై హ్యాండ్,
0: నా పొట్ట అంటే పొట్ట వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ మై స్టమక్, యువర్ డిఫరెంట్.
0: నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఈ విధంగా వేదాంతం నందు పరిభాష యందు చక్కగా పరిశీలన చేస్తూ పోతుంటే ఒక సమయంలో దేహమే నేననుకోని నేను ప్రొద్దున వచ్చినానంటున్నావు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ, at times we identify with our body and say, I have come this morning.
0: మరొక నిమిషం లోపల ఇది నా దేహము అని అంటున్నావు.
1: Next minute you claim yourself that this is my body, at times different from it.
0: అది నిజమా, ఇది నిజమా?
1: Is that true or is this true?
0: నా దేహం అనేటువంటిది కొద్ది కాలం మాత్రమే ఉండేటువంటిది.
1: When you say, identify with your body, my body, it is
0: నేను అనేటువంటిది తరతరముల నుండి కూడా వస్తుంటుంది.
1: But is this I lasts for generations?
0: ఇది మార్పు చెందనటువంటిది.
1: It is changeless.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక నేను తత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ఐ ఈజ్ ఫర్గాటెన్ బై మ్యాన్కైండ్ టుడే.
0: కేవలం అనిత్యము అశాశ్వతమైనటువంటి దేహతత్వమే నేనని విశ్వసిస్తున్నాడు.
1: వన్ గోస్ బై దిస్ ఎఫీమరల్ ట్రాన్సియంట్ బాడీ అండ్ ఐడెంటిఫైస్ విత్ ఇట్.
0: కనుక ఈ దేహం అనేటువంటిది కేవలము ఒక తొడుపు వంటిది.
1: బాడీ ఈజ్ ఎ వెస్చర్.
0: నేను ఒక తొడుపుని తొడుక్కున్నాను, చొక్కాను, రోబును వేసుకున్నాను.
1: ఐ హావ్ పుట్ ఆన్ దిస్ షర్ట్, రోబ్.
0: ఈ రోబును వేరు, నేను వేరు.
1: ఐ యామ్ సెపరేట్ ఫ్రమ్ దిస్ రోబ్.
0: అదే రీతిగానే
1: లైక్ వైజ్
0: ఈ దేహం అనేటువంటిది జీవికి ఒక రోబ్ మాదిరి ఉంటుంది.
1: లైక్ వైజ్ ద బాడీ ఈజ్ ద డ్రెస్.
0: కనుకనే జీసస్ పోయే సమయంలో కూడాను డెత్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు.
1: దట్స్ ద రీజన్ వై జీసస్ డిక్లేర్డ్ వై లీవింగ్ హిస్ బాడీ దట్ డెత్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డ్రెస్ ఆఫ్ ది లైఫ్.
1: డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: ఇదంతా ఒక డ్రెస్.
1: ది హోల్ థింగ్ ఇస్ ఎ డ్రెస్.
0: ఎప్పుడు విడిచేస్తామో,
1: వెన్ యూ డ్రాప్ ఇట్.
0: ఎప్పుడు తిరిగి ఇంకోటి దాన్ని తొడుక్కుంటాము,
1: వెన్ యూ పుట్ ఆన్ ద నెక్స్ట్.
0: ఈ విధముగా కూడాను వేదాంతమందు చాలా అతి సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని కూడాను ప్రబోధిస్తూ వస్తుంది.
1: ద స్పిరిచువాలిటీ స్పీక్స్ ఆఫ్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: మానవత్వంలో ప్రధానమైనటువంటిది నేను.
1: In human life, the first most important is this I.
0: ఈ నేను లోపల రెండు ఉంటున్నవి.
1: Here there are two aspects.
0: నేను ఇది.
1: I am this.
0: ఇది టంబ్లర్.
1: This is a tumbler.
0: నేను.
1: I.
0: అయితే ఈ టంబ్లర్ ను ఏ రీతిగా నీవు చూడగలుగుతున్నావు?
1: How are you able to see this tumbler then?
0: టంబ్లర్ దృశ్యము.
1: This tumbler is the seer.
0: నేను ద్రష్ట.
1: I is the seer.
0: ద్రష్టం ఉండటం చేతనే దృశ్యాన్ని చూడగలుగుతున్నావు.
1: The seer sees the seen.
0: ద్రష్టనే లేకపోతే దృశ్యమే లేదు.
1: When there is no seer, there is no seen.
0: కనుకనే నీవు ద్రష్ట, నేను అనేటువంటిది ద్రష్ట.
1: Therefore I is the seer.
0: చూడబడేటువంటి జగత్ అంతా కూడా దృశ్యమే.
1: The entire world is a seen.
0: కొంతమంది సందేహించవచ్చు.
1: Some may doubt it.
0: ఈ చూచేది నేత్రం కదా అనుకుంటున్నారు.
1: You may doubt that is the eye that sees.
0: కాదు కాదు, నేత్రం కాదు చూచేది.
1: It's not the eye that sees.
0: నేత్రము లోపల ఉన్నటువంటిది చూపిస్తుంటుంది నేత్రంతో.
1: The inner spirit will make use of the eye.
0: బల్బులు వెలుగుతున్నాయి.
1: Here you find the bulbs that illuminate.
0: బల్బుల వెలిగేది.
1: Do you mean to say the bulb that illuminate? No.
0: బల్బు లోపల ఉన్నటువంటి కరెంట్ వెలిగించుచేస్తుంది.
1: It is the current that illumines the bulb.
0: అదే రీతిగానే కన్నుల చూచేది.
1: Are the eyes that see?
0: కన్నులు కూడాను దృశ్యమే.
1: Even eyes also a seeing.
0: కానీ ఆత్మనే ద్రష్ట.
1: But the spirit ఆత్మ is the seer.
0: ఒక్కొక్కసారి
1: at times
0: ఈ కన్నులు కూడా దృశ్యమైపోతాయి.
1: ఈవెన్ ఐ ఆర్ ఈవెన్ అన్ ఐ ఆల్సో బికమ్స్ ఎ సీన్.
0: చెవులు కూడా దృశ్యమైపోతాయి.
1: సో ఆల్సో ఇయర్.
0: మనసు కూడా దృశ్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్ టూ.
0: ఆత్మనే సాక్షిగా ద్రష్టగా మారుతుంది.
1: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆత్మ దట్ ఇస్ ద సీయర్ ద విట్నెస్.
0: కనుక నేను అనేటువంటిది దృశ్యమనేటువంటి ప్రతి పదార్థమును కూడా చూడబడేటువంటిది, వినబడేటువంటిది, అనుభవించేటువంటిది అంతా కూడా కేవలము ఒక దృశ్యం స్వరూపమే.
1: దేర్ ఫర్ ఆల్ దట్ ఈస్ looked at, heard or experienced just as a scene only.
0: దీనిని దక్షిణామూర్తి దృశ్యం దర్పణ దృశ్యం దర్పణ అనగా ఈ దృశ్యం అంతా కూడాను ఒక దర్పణంలో చూసేటువంటి స్వరూపమే.
1: That's what
0: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే.
1: That's what దక్షిణామూర్తి said. The entire universe is just a reflection as you find in a mirror.
0: ఇక్కడ నేను అది రెండు ఉన్నాయి.
1: Here there are two, I and that.
0: Adi aneetvante jagattu.
1: That is this world.
0: Nenu aneetvante karana swaroopudaina daivamu.
1: I is the cause, the divinity.
0: Ee drishyame karya swaroopamu.
1: The seen is the effect.
0: Karya karana swaroopudainatvanti vaade bhagavantudu.
1: Therefore divinity, God is the combination, the cause and effect. He is there in the effect.
0: ద్రష్టగాను ఉన్నాడు.
1: ఆల్సో సీయర్.
0: అదృష్టగానే ఉంటున్నాడు.
1: అండ్ బియాండ్.
0: ఈ విధమైనటువంటి యొక్క అదృశ్యం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ దట్ ఈస్ ట్రాన్సెండెంటల్?
0: ఆ దృశ్యం, దృశ్యమునకు గోచరం కానిది అదృశ్యము.
1: ఆ దృశ్య నాన్ అపేరెంట్ విచ్ ఇస్ నాట్ సీన్.
0: కనుకనే ఈ జగత్ అంతా ఇప్పుడు నువ్వు దృశ్యమైనటువంటిది.
1: సో ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ సీన్.
0: కానీ ఈ నేను అనేటువంటిదే అన్నిటి ద్వారా ఈ యొక్క ఇంద్రియముల ద్వారా చూడుతూ ఉండాలి, అనుభవిస్తుండాలి, ఆనందిస్తుంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ దిస్ ఐ దట్ లిసన్స్, దట్ హియర్స్, దట్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీథింగ్.
0: కనుక కన్నులు చూడటం లేదు.
1: నాట్ ది ఐ దట్ సీస్.
0: కన్నుల ద్వారా ఆ దివ్యమైన నేను అనేటువంటిది చూస్తుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఐ దట్ సీస్ త్రూ దిస్ ఐ.
0: చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ యువర్ డెత్,
0: నీ కన్నులు ఉంటున్నాయి.
1: ఐస్ ఆర్ స్టిల్ దేర్.
0: కానీ కన్నులే చూచేటట్టుగా ఉంటే ఈ కన్నులు ఎందుకు చూడకుండా ఉంటున్నాయి?
1: If eyes were to see, why don't they see now?
0: ఆ చూచేటువంటి నేను అక్కడ లేకుండా పోయింది.
1: The seer is not there now.
0: అదే కన్నులే ఇప్పుడు కూడా ఉంటున్నాయి.
1: The very same eyes are present.
0: కానీ అందులో చూడబడేటువంటి యొక్క ద్రష్ట లేడు.
1: But seer is missing in the dead body.
0: కనుక ప్రతి దాని ఎందు కూడాను దృశ్యము అనేటువంటిదంతా కూడాను ద్రష్ట ద్వారానే మనం అనుభవిస్తున్నాం.
1: Therefore the seen is experienced by the seer only.
0: ఈ ద్రష్ట అనేటువంటిదే దివ్యత్వమైన నేను, నేను, నేను.
1: And therefore this seer, the witness, is I.
0: ఈ నేను అనేటువంటిది ఎక్కడి నుంచి పుట్టింది?
1: Where is this born, this I?
0: ఇది ఏ విధంగా కూడా ఆవిర్భవించింది?
1: హౌ హ్యాస్ ఇట్ ఒరిజినేటెడ్?
0: పిచ్చివాడ, నీ నేను అనేటువంటిది ఆవిర్భవించేటువంటిది కాదు, పుట్టేది కాదు, సర్వత్రా సర్వకాలం యందు సర్వ జీవులు యందు ఉంటుందని.
1: ఓ మ్యాడ్ క్యాప్ ఇస్ నాట్ ఒరిజినేటెడ్ నాట్ బోర్న్ ఎట్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్,
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా.
1: Therefore, it's omniscient, omniscient, omnipresent, and omnipotent.
0: అదే ద్రష్ట.
1: That is the seer.
0: ఈ ద్రష్ట పుట్టేటువంటిది కాదు, పోయేటువంటిది కాదు.
1: It neither takes a birth
0: nor leaves.
1: This eye neither comes nor goes.
0: దృశ్యము రాకపోకలు కలిగినటువంటిది దృశ్యము.
1: It is only the apparent scenario that comes and
0: vanishes.
1: This scenario has got a part.
0: ఈ అహంకారమునకు అహమునకు ఉండేటువంటి వ్యత్యాసం గుర్తించాలి.
1: We have to recognize the difference between ahankara, ego,
0: ahankara. Ahankara is vachi poyetundi passing clouds.
1: The ahankara, ego, is that which comes and goes, passing
0: aham
1: clouds.
0: Aham anetundi shashvatamaina raaka pokalu ledinatundi oka tattvam.
1: Aham, the I, that neither comes nor goes.
0: Kanuka ee drushyam anetundi darini manamu drashtaga bhavistunnamu ee naadu.
1: Today we consider the scene as the seer.
0: చూచినదంతా సత్యము అని భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దట్ దాట్ వాట్ ఆల్ అనేక మంది
0: ప్రత్యక్ష ప్రమాణమే మేము విశ్వసిస్తాము.
1: సమ్ సే దట్ దే బిలీవ్ బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: మూర్ఖత్వం అనేటువంటిది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు.
1: వాట్ ఎ ఫూలిష్నెస్ ఇట్ ఈస్, దే హావ్ నో ట్రేస్ ఆఫ్ కామన్ సెన్స్.
0: ఒక వ్యక్తి ఉన్నాడు,
1: దేర్ ఇస్ అ పర్సన్,
0: అతని హైట్ 6 feet,
1: హిస్ హైట్ ఇస్ 6 feet,
0: అతని వెయిట్ 80 kilos,
1: అండ్ వెయిట్ 80 kilos,
0: అతని హైట్ వెయిట్ చూసుకుంటున్నావు.
1: యు గో బై ది హైట్ అండ్
0: వెయిట్. అతని కలరు చామన ఛాయ,
1: హిస్ కాంప్లెక్షన్ ఇస్ దిస్,
0: అతని రూపము పట్టనెత్తి,
1: అండ్ హిస్ బాల్ హెడ్.
0: ఇవన్నీ కనిపించేటివన్నీ నీవు చెప్తున్నావు.
1: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ దట్ యు సే.
0: ఇవి చెప్పినంత మాత్రమున అతని యొక్క రహస్యాన్ని అంతా నీవు తెలుసుకున్నవాడైనావా?
1: బై సేయింగ్ సో డూ యూ నో దట్ ఆల్ హిస్ సీక్రెట్స్ నౌ?
0: హైట్ వెయిట్ దాని ఫ్యాట్ గుడు చెప్తున్నావే కానీ అతని లోపల ఉన్నటువంటి ఒక గుణము నెట్టివో నీకు కనపడుతున్నాయా?
1: యూ ఓన్లీ అబ్జర్వ్ అండ్ డిక్లేర్ ద హైట్ వెయిట్ అండ్ ఫ్యాట్ బట్ నాట్ హిస్ క్వాలిటీ.
0: కాబట్టి కనిపించినటువంటి గుణములే ఆ యొక్క వెయిట్ యొక్క హైట్ ను నిరూపించేస్తున్నాయి.
1: దేర్ఫోర్ హిడెన్ క్వాలిటీ ఈస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అపారెంట్ ఫామ్.
0: లోపల ఎలాంటి బుద్ధి ఉందో,
1: what sort of behavior mind
0: has, ante gunamulu untunayo,
1: what sort of quality,
0: adu kanipincheetundi kaadu.
1: Well, they are not apparent.
0: Anta varaku ponakkaraledu.
1: One need not go that far.
0: Na manasu antunnavu neevu.
1: You say my mind.
0: Nee manasu neevu chustunnava?
1: Do you see your mind?
0: Etta cheptunnavu neevu?
1: How do you say that?
0: Nee kanipistunda?
1: Do you find it?
0: Lede.
1: No.
0: Neevu etta cheptunnavu?
1: How do you declare?
0: Nee kanipinchadani etta visvasistunnavu?
1: How do you have faith on that you don't see?
0: Nee kannule neeku kanipinchadu.
1: You don't see your own eye for that
0: matter. అద్దమును ఒక ఎదురుగా పెట్టుకున్నప్పుడే నీ కన్నులు నీవు చూడగలుగుతున్నావు.
1: You can see your eye if you stand in front of a mirror.
0: నీ కన్నులే నీకు కనిపించటం లేదు.
1: You don't see your own eye.
0: లక్షల మైళ్ళ ఉన్నటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తున్నావు.
1: You are able to see the all over the space.
0: కానీ నీ కన్నులు నీకు చూడటం లేదు.
1: But you don't see your own eye.
0: కాబట్టి ఇవన్నీ కూడా దృశ్యములే.
1: So everything is a seeing.
0: చూచేది దృశ్యమే.
1: All that
0: చూడబడేది దృశ్యమే.
1: That which is seen is also
0: ద్రష్ట సాక్షిభూతుడు.
1: But the seer is an eternal witness.
0: Witness, witness.
1: This seer is the eternal witness.
0: ప్రతి దాని ఎందుకు కూడాను ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి మూర్ఖంగా వాదిస్తుంటారు.
1: Everyone argues foolishly based on the direct evidence.
0: కానీ ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఏ మాత్రం కూడాను కామన్ సెన్స్ ఉండదు.
1: There is no common sense in such arguments.
0: జనరల్ నాలెడ్జ్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ ఈస్ జస్ట్ అ జీరో.
0: ఒక్క కొద్ది విషయం లోపల నాకు ప్రేమ ఉందది అంటావు.
1: సమ్ సే దట్ ఐ హావ్ లవ్.
0: ఈ ప్రేమకేమైనా రూపం ఉందా?
1: హ్యాస్ లవ్ ఎనీ ఫార్మ్?
0: నేను దుఃఖంగా ఉంటున్నానంటున్నావు.
1: యు సే దట్ ఐ యామ్ మిజరబుల్.
0: దుఃఖానికి ఏమైనా రూపం ఉందా?
1: హ్యాస్ మిజరీ ఎనీ ఫార్మ్?
0: నీవు ఎట్ట చెప్పగలవు?
1: హౌ డు యు సే సో?
0: నిన్ను ఎట్ట నీవు నిరూపించగలవు?
1: హౌ డు యు ప్రూవ్ ఇట్?
0: అయ్యా, నేను నిరూపించగలను.
1: ఎస్, ఐ కెన్ ప్రూవ్.
0: ఎట్టనగా?
1: హౌ?
0: ప్రేమకు రూపం లేదు కానీ
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ప్రేమించే తల్లికి రూపం ఉంటుండాలి.
1: బట్ ద మదర్ దట్ లవ్స్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఫ్లవర్ కు రూపం ఉంది కానీ,
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫార్మ్,
0: కానీ ఈ ఫ్లవర్ లో ఉన్నటువంటి వాసనకు రూపం లేదు.
1: బట్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ హ్యాస్ నో ఫార్మ్.
0: వాసనకు రూపం లేదు కానీ ఫ్లవర్ కు రూపం ఉంటుండాలి.
1: ఫ్రాగ్రెన్స్ హ్యాస్ నో ఫార్మ్.
0: రూపం ఉండేటువంటి ఫ్లవర్ రూపం లేనటువంటి ఒక వాసనను అందిస్తుంటుంది.
1: దేర్ఫోర్ ద ఫ్లవర్ దట్ హ్యాస్ ఎ ఫార్మ్ గివ్స్ అస్ ద ఫ్రాగ్రెన్స్ దట్ హ్యాస్ నో ఫార్మ్. అదే
0: విధంగానే రూపం ఉండేటువంటి మానవుడు రూపరహితమైనటువంటి దివ్యత్వాన్ని నిరూపిస్తుంటున్నాడు.
1: లైక్ వైజ్ ఎ మ్యాన్ విత్ ఎ ఫార్మ్ డెమోన్స్ట్రేట్స్ ప్రూవ్స్ ద ఫార్మ్లెస్ డివినిటీ విద్ ఇన్.
0: ప్రతి దాని ఎందుకు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతమై ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ డివినిటీ యాజ్ అన్ అండర్ కరెంట్.
0: ఈ సత్యాన్ని కనుక్కోవడానికి సైంటిస్టులు 1000 సంవత్సరం పట్టింది.
1: Scientists took about 1000 years to know this truth.
0: ఈనాడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు? ఎక్కడ చూసినా కానీ ఈ అణుశక్తి ఉంటుండాలి.
1: What scientists say today that you find atomic power everywhere.
0: ఇంత మాత్రం కనుక్కోవడానికి 1000 సంవత్సరాలు ఎందుకు కావాలి?
1: Do they need 1000 years to say that much?
0: ఏనాడు త్రేతాయుగం నుండే ప్రహ్లాదుడు కనుక్కున్నాడు ఈ యొక్క తత్వాన్ని.
1: ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్ ఈవెన్ బిఫోర్ త్రేతాయుగ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్.
0: కలడందు లేదని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ ఆర్ దేర్ వాట్ సో ఎవర్.
0: కలడు అందులేడని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్.
0: చక్రోపగతుండు
1: God is present everywhere.
0: ఎందెందు వెతకి చూచినా
1: wherever you may search
0: అందందే కలడు.
1: You find him there.
0: ఎందెందు వెతికినా కూడా అందందే ఉంటున్నాడు.
1: Wherever you may search you will find him there.
0: ఇది ఈనాటి సైంటిస్టు మేము ఎక్కడ చూసినా ఈ ఆటమిక్ చూస్తున్నామంటున్నారు.
1: This what the modern scientists say that he finds atomic power.
0: ఇది ఒక చిన్న ఉదాహరణ ఒక చెప్తున్నాను.
1: A small example.
0: నేను 30 సంవత్సరాలకు ముందుగా
1: భగవాన్
0: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో భగవంతం డైరెక్టర్ గా ఉంటున్నప్పుడు అతని ఇంటిలో ఉన్నాను.
1: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ డాక్టర్ భగవంతం హూ హ్యాపెన్ టు బి ది డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దేర్ ఎట్ బెంగళూరు.
0: ఆ యొక్క ఇంటిలో
1: దేర్ ఇట్ ఇస్ రెసిడెన్స్.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగింది.
1: An international conference of scientists was convened.
0: సరే కొంతమంది ఇంపార్టెంట్ వాళ్ళను స్వామికి చాలా సన్నిహితం కావించాలని భగవంతము వాళ్ళను భోజనానికి పిలిచాడు.
1: Distinguished eminent scientists were invited for a dinner so that they can have opportunity to meet Bhagavan.
0: ఈ సైన్స్ అనేటువంటి దాంట్లో కేవలము ఒక విధమైనటువంటి యొక్క తెలివితేటలు కూడా చాలా తక్కువ.
1: In the field of science, even intelligence is very, very less and less.
0: తెలివివంతులనేటువంటిది ఎంత గొప్ప తెలివివంతులు అంటుంటారో అంత విశ్వాసం లేకుండా ఉంటారు.
1: They may claim to be highly intelligent, but they have no faith.
0: ఎక్కడైనా మీరు వెతికి చూడండి.
1: You may search anywhere.
0: గొప్ప మేధాశక్తి గల వాడితే వానికి ఏమీ విశ్వాసం ఉండదు.
1: If you find anyone a greatest
0: intellectual,
1: he has no faith in his wife nor in his own cell.
0: ఎప్పుడు చూసినా కానీ లాబొరేటరీలో పరిశోధనలో ఉంటుంటారు. ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్
1: ఆల్ ది టైమ్ హీ స్పెండ్స్ ది టైమ్ ఇన్ ద లాబొరేటరీ.
0: నో ఎక్స్పీరియన్స్,
1: ఓన్లీ ఎక్స్పెరిమెంట్ బట్ నో ఎక్స్పీరియన్స్.
0: అందువల్ల ఏమైపోతున్నప్పుడు
1: వాట్ హ్యాపన్స్,
0: భోంచేస్తున్నాం.
1: ఇట్ వాజ్ ద డైనింగ్ టైమ్.
0: నేను చెప్పాను,
1: భగవాన్ సెడ్,
0: మీరు సైంటిస్ట్ అనుకుంటున్నారే ఏమి మీరు తెలుసుకున్నారన్నాను.
1: You think you are all scientists. What is that you have known?
0: Surya Chandradulu yokka tattvalu meer emaina gurtinchara?
1: Have you known anything about the sun and moon?
0: Suryudu chandrudu bhoomi oke yokka padarthame kada.
1: The sun and moon and earth belong same matter.
0: Ah, telusukundam annadu.
1: They said yes, we know.
0: Telusukundanu annavaadu urukundukunda suryuniki ippudu madhya vayassu annadu.
1: They should have kept quiet at that point.
0: Manchi yuvakudu ina ippudu suryudu annadu.
1: But they said the sun is youthful now. He is in the stage of youth.
0: ఎంత వయస్సు అన్నాను?
1: స్వామి సెడ్ వాట్స్ హిస్ ఏజ్?
0: కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అన్నాడు.
1: ఐ సెడ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్.
0: బుద్ధి లేదు.
1: యు ఆర్ ఫూల్.
0: ఒకటి పెట్టి సున్నలు పెడుతూ పోతూ పోతూ ఉంటే ఎన్నో మిలియన్స్ అయిపోతుంటాయి.
1: వెన్ యూ జస్ట్ పుట్ జీరోస్, యాడ్ జీరోస్ టు వన్, యు సే మిలియన్.
0: భారతీయులు అనాది అన్నారు, ఎంత సులభము.
1: దిస్ భారతీయస్ కాల్డ్ ఇట్ ఏన్షియంట్ అనాది.
0: అనాది,
1: అనాది, ఏన్షియంట్.
0: అది చెప్తే వాళ్ళకి అవమానం. ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే వాడు సైంటిస్ట్.
1: But on the other hand, if he says so many millions of years, well, he is a scientist.
0: వాళ్ళకి ఏదో ఒక నంబర్ కావాలి.
1: They want some specific number.
0: ఈ విధమైనటువంటి అల్పతృప్తితో పోతుంటారే కానీ మన భారతీయుల యొక్క వేదాంత తత్వము అనాది కాలం నుండి కూడాను ప్రతి విషయం నందు కూడాను సూటిగా హృదయానికి హత్తుకునేటట్టుగా నాటుకునేటట్టుగా ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: Scientists go by such low claims and declaration, that's all. But since ancient times, this land has declared every little fact.
0: Matter and energy antaru.
1: It's matter and energy.
0: Einstein kudanu matter and energy annaru.
1: Einstein also called it matter and energy.
0: Kani naa uddesham entundiga matter and energy rendu veru kaadu.
1: But Bhagavan does not consider matter and energy
0: matter. Energy, energy, energy matter.
1: మ్యాటర్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఇస్ మ్యాటర్,
0: రెండు కలిసి ఒక్కటే.
1: బోత్ ఆర్ వన్.
0: మ్యాటర్ లేకపోతే ఎనర్జీ మనకు కనిపించదు.
1: వితౌట్ మ్యాటర్ యు కెనాట్ సీ.
0: ఎనర్జీ లేకపోతే మ్యాటర్ మనకు తెలిసే లేదు.
1: వితౌట్ ఎనర్జీ మ్యాటర్ కెనాట్ ఎగ్జిస్ట్.
0: చేరి ఒక్కటే.
1: బోత్ టుగెదర్ ఇస్ ఆర్ వన్ ఇన్ ద సేమ్.
0: ఒక చెట్టు మలచాలంటే ఒక గింజ కావాలి.
1: ఫార్ ఎ సీడ్ టు ఫర్ ఎ ప్లాంట్ ఎ సీడ్ ఇస్ నెసెసరీ.
0: ఆ సీడ్ కు రెండు బద్దలు ఉంటాయి.
1: ఎ సీడ్ హెస్ టూ కాటలెడన్స్.
0: రెండు బద్దలు చేరినప్పుడే అది మొక్కగా వస్తుంది.
1: With these two cotyledons, it germinates into a plant.
0: ఒకే బద్ద వేస్తే అది మలచదు.
1: With a single cotyledon, it not grow.
0: కరుకనే ఒక బద్ద నెగటివ్, ఒక బద్ద పాజిటివ్.
1: One is the positive, while the other is the negative.
0: ఒక బద్ద అనేటువంటిది ఒక విధమైన శక్తి.
1: One cotyledon
0: energy
1: is energy.
0: ఒక బద్ది మ్యాటర్.
1: The other one is
0: matter. మ్యాటర్ ఎనర్జీ రెండు చేరినప్పుడే పునర్జన్మము అనేటువంటిది వస్తుంది.
1: With these two cotyledons, the matter energy, you find the rebirth.
0: కనుక మనం తెలియనటువంటి అంతా కూడా నమ్మకుండా ఉండకూడదని ఏమాత్రం కూడా చెప్పకూడదు.
1: Never say that you are not going to believe that you do not know.
0: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవా.
1: Oh, individual, understand that which is not seen is responsible for
0: it to face the consequence of life.
1: Oh, puppet, understand the mystery of this play and the drama.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్న.
1: Oh, don't pride yourself because of a youth and the sensual power.
0: ముందున్నదిరా తొందరలోని ముసలిత నంబన ముసుళ్ళ పండగ.
1: Here lies ahead advancing old age.
0: మసల లేవు.
1: యు కెనాట్ మూవ్.
0: కను మసకలు.
1: యు కెనాట్ సీ.
0: మోమున మడతలు పడే.
1: యు ఫైండ్ ద రింగ్
0: తల నరిసే కదా.
1: అండ్
0: ముసిలి కోతి అని పసివారు నిన్ను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తైతే తైతే తై బొమ్మ.
1: హెయిర్ టర్న్స్ గ్రే, ఎవ్రీబడి విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, కాలింగ్ యూ ఎ మంకీ.
0: ఏమిటి ఇదా? ఇవే మనం చూస్తుండేటువంటి.
1: ఇస్ దట్ వాట్ వి సీ?
0: శరీరము వృద్ధం వృద్ధాప్యం పొందొచ్చు.
1: బాడీ ఇస్ బౌండ్ టు ఏ
0: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
1: Child, boy, man, grandfather are all in the same.
0: Today you are boys.
1: Today you are boy.
0: Kani meer 10 samvatsaram munda child.
1: 10 years before you were a child.
0: Meer next inga 20 years ku you are man.
1: Next 20 years you are a man.
0: Next 50 years ku you are grandfather.
1: 50 years you are grandfather.
0: Kabatti naalugu evaru meere.
1: Then what are these four? You yourself only.
0: Time difference ga vastuntunda.
1: Everything depends on the difference of time.
0: Kanukani
1: so
0: మనలో ఉండినటువంటి ఒక తత్వమును చక్కగా గుర్తించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ప్రత్యక్షమే ప్రమాణం అని అనకూడదు.
1: టు అండర్స్టాండ్ ది ఇన్హెరెంట్ నేచర్ యు కెనాట్ ఆల్వేస్ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: ఒక చెట్టు ఉంటుండాలి.
1: హియర్ యు ఫైండ్ ఎ
0: చెట్టు బాగా సస్యశ్యామలంగా కనిపిస్తుండాలి, శ్యామల వర్ణంగా అభివృద్ధి అవుతుంది.
1: ది ట్రీ ఇస్ సో జైశాంటిక్ అండ్ హ్యూజ్ అండ్ గ్రీన్.
0: శాఖలు శాఖలంతా కూడా పెంపొందిపోతున్నాయి.
1: ఇట్స్ బ్రాంచ్ రిపీటెడ్లీ.
0: దాని చల్లని ఛాయ ఎంతనో హాయిని ఇస్తుంది. అది
1: అండ్ ఇట్స్ కూల్ షేడ్ ఇస్ సో కంఫర్టబుల్.
0: చెట్టు ఎంత బాగా నీడ ఇచ్చింది.
1: వాట్ ఎ కంఫర్ట్
0: అని కనిపించే చెట్టును నువ్వు చూస్తున్నావు.
1: యు సీ దిస్ ట్రీ ఓన్లీ.
0: కనిపించని వేర్లు ఈ చెట్టుకు ఆధారంగా ఉంటున్నాయి.
1: బట్ ద ట్రీ ఇస్ బిహైండ్ దట్ యూ డోంట్ సీ హిడెన్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు సమృద్ధిగా పెరుగుతుంది.
1: వెన్ యూ వాటర్ ద హిడెన్ రూట్స్ ద ట్రీ గ్రోస్ ఫర్దర్.
0: ఈ భవనాన్ని చూస్తున్నారు.
1: యూ ఫైండ్ ద మ్యాన్షన్ హియర్.
0: ఈ పిల్లర్స్ ఎంత బాగుంటున్నాయి.
1: హౌ బ్యూటిఫుల్ ద పిల్లర్స్.
0: ఎంత బాగుంటుంది.
1: వాట్ ఎ ఫైన్ వండర్ఫుల్ హాల్.
0: దీనికి ఫౌండేషన్ చూడు మొట్టమొదట.
1: బట్ యూ సీ ద ఫౌండేషన్ ఫస్ట్.
0: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ పిల్లర్స్ ఎట్లా ఉన్నాయి?
1: వితౌట్ ద ఫౌండేషన్ హౌ డు పిల్లర్స్.
0: రూట్స్ లేకపోతే వృక్షం ఎట్లా ఉంటుంది?
1: వితౌట్ రూట్స్ హౌ డస్ ద
0: ప్లాంట్. బాహ్యం అనేటువంటిది ఉండాలంటే భావము అనేటువంటి దైవత్వం ఉండాలి.
1: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ టు ఎగ్జిస్ట్ ది ఇంటర్నల్ డివినిటీ ఇస్ నీడెడ్.
0: ఆ వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు అభివృద్ధి వస్తుంది.
1: వెన్ యు వాటర్ ద రూట్స్ ద ట్రీ గ్రో.
0: ఈ ట్రీ లోపల పువ్వులు కాయలు ఎంత ఉంటున్నాయని పువ్వులకు కాయలకు నీళ్లు పోస్తుంటే ఉండేటి కూడా రాలిపోతాయి.
1: యాజ్ ద ట్రీ హ్యాస్ గాట్ సో మెనీ లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్ యూ డోంట్ వాటర్ దెమ్.
0: కాదు కాదు, కనిపించినటువంటి నీటికి ఒక వేర్లకు నీరు పోయాలి.
1: యూ హావ్ టు వాటర్ ద రూట్స్ దట్ యూ డోంట్ సీ.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రతి దానికి కూడాను ఒక ద్రష్ట అనేటువంటి మనకు కనిపించకుండా ఉంటాడు.
1: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సీయర్, ద విట్నెస్ యూ డోంట్ సీ.
0: అయితే
1: హౌఎవర్
0: ఏనాడు మీ భక్తి ప్రపత్తులు అనేటువంటివి అభివృద్ధి గాంచును, అప్పుడు ఆ అప్రత్యక్షంగా ఉండేది కూడా ప్రత్యక్షం అయిపోతుంది.
1: దట్ డే వెన్ యూ గ్రో ఇన్ డివోషన్ అండ్ స్టడీ స్టెడ్ఫాస్ట్నెస్ you will find God manifesting himself in front of you.
0: Tyagaraju
1: Tyagaraju said.

0: జాగ్రత్త చేసాడు. ఓ రామ
1: ఎక్కడున్నావని వెతికేది,
0: ఐ డిసైడ్
1: అనేటప్పటికీ ఇందుకు అనడందు లేడని సందేహం వలదు.
0: నెవర్ డౌట్ ద గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్, నెవర్ డౌట్ సో.
1: తక్షణమే కావేరీ నదిలో పోయి సంధ్యవార్చుకుంటున్నాడు.
0: ఇమిడియట్లీ వాజ్ ఆఫరింగ్ మార్నింగ్ ప్రేయర్స్ దేర్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి దోషుల్లోనే రాముని వచ్చాడు.
0: యాజ్ హి కలెక్టెడ్ ద వాటర్ ఓవర్ దేర్ హీ కుడ్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ రామ.
1: అప్పుడు ఆనందించాడు త్యాగరాజు.
0: దెన్ త్యాగరాజు వాజ్ ఎక్స్టాటిక్.

0: ఓ రామ విత్ ఆల్ ద లవ్ కన్ఫర్ గ్రేస్ ఆన్ మీ.
1: ఎన్ని విధాలు ప్రార్థించాడు.
0: ఈ ప్రేయర్ ఆ
1: ప్రార్థనలో ఉంటుండాలి. ఈ లైఫ్ అంతా
0: ద లైఫ్ లైస్ ఇన్ దట్ ప్రేయర్.
1: ఆ ప్రార్థన కేవలం పెదవులతో రావటం కాదు.
0: ఇట్ ద ప్రేయర్ ఇస్ నాట్ ఏ లిప్ సర్వీస్.
1: హృదయంతో రావాలి.
0: ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ మానవుని యొక్క ప్రేమ హృదయం ద్వారా అభివృద్ధి ఉందో అక్కడనే సర్వత్రా ప్రత్యక్షమవుతుంటాడు.
0: ద వన్ హూ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి రెస్పాండెడ్.
1: ఒక చిన్న విషయం,
0: ఎ స్మాల్ మ్యాటర్ హియర్.
1: సామాన్యంగా మీరు పిల్లలందరూ కూడా తెలిసినటువంటి విషయమే.
0: స్టూడెంట్స్ నో దిస్ ప్రిటీ వెల్.
1: కొంతమంది
0: సమ్
1: మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంటారు.
0: సమ్ అడ్రస్ దిస్ వే మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
1: నా ఉద్దేశం ఏమిటంటే,
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్
1: మై ఈచ్ ఉపయోగ పెట్టద్దు.
0: డోంట్ యూజ్ దిస్ మై.
1: డియర్ ఉపయోగ పెట్టద్దు.
0: డియర్ నాట్ నెసరీ.
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చెప్పు, చాలా హాయిగా ఉంటాయి.
0: ఇట్స్ సో కంఫర్టబుల్ ఇఫ్ యూ సే సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
1: ఇప్పుడు ప్రాపంచక సంబంధమైనటువంటి దాంట్లో మై డియర్ సిస్టర్ అంటే అది చాలా పెడమార్గం పడుతుంది.
0: As you know, in the world, worldly trend, if you say dear sister,
1: my dear
0: today,
1: sister,
0: you will be in danger tomorrow.
1: It is chala tappu.
0: It is a big mistake.
1: Sisters and brothers. Anachu.
0: Sisters and brothers.
1: Leka, my brothers and sisters. Anachu.
0: Or my brothers and sisters.
1: ఇది చాలా గౌరవనీయమైనదిగా ఉంటాయి.
0: ఇట్స్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్,
1: కొంతమంది మరి పెద్దలు కూడాను
0: సమ్ ఎల్డర్స్
1: సాయి డివోటీస్ అంటారు, లేక సాయి ఫ్యామిలీస్ అంటారు.
0: They also use words like this.
1: Sala tappu aa vidhanga andaru oka family ni
0: sai devotee sai family
1: devu pettali.
0: Why should they use this word sai?
1: Sai ani tappiki inko rama bhaktu untadu, rama ani tappiki krishna bhaktu untadu. Ee okati perne upayoga pettakandi.
0: Never use names like rama krishna and so on.
1: Karukani sai family antaru.
0: You say sai family.
1: Prarambham chese ekunku kuda chaala mandi sai ram.
0: Many, as they begin their talk, they say, Sai Ram.
1: Meek ante ishtanga utte namaskaram anu.
0: If you so like it, you can say namaskar.
1: Inke edaina kuda kindaga emaina padipothe danni yettichinappudu thanks sir antaru.
0: If you drop anything, if anyone picks up and gives to you,
1: you
0: say
1: thank you. Desam yokka dinni manu upayoga pettukola thanks ani cheppe vidu namaste andi. ఎంత బాగుంటుంది.
0: వై షుడ్ యూ ఫాలో దిస్ వెస్టర్న్ కల్చర్? యూ కెన్ సే నమస్తే.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క మన భారతీయ సంస్కృతి యందు ఒక్కొక్క పదమున కూడా ఒక్కొక్క విలువను ఎంతనో ఇచ్చి ఉంటుండాలి.
0: ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ విల్ టెల్ యూ లాట్ ఆఫ్ మీనింగ్ ఫర్ ఎవ్రీ వర్డ్ దట్ వీ సే.
1: మనది కల్చర్,
0: అవర్ కల్చర్,
1: ఈ యొక్క సంస్కృతి
0: అండ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కానీ ఈ సంస్కృతి యొక్క తత్వాన్ని మనం ఏనాడు కూడా మరవకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద అవర్ కల్చర్.
1: అది శాశ్వతమైనటువంటి వేద కల్చర్.
0: It is the culture of Veda which is permanent.
1: ఎప్పటికీ మారనటువంటిది.
0: It is changeless.
1: నిత్య సత్యమైనటువంటిది.
0: It is eternal truth.
1: ఎన్ని యుగములు మారినా ఎన్ని జగములు కలిగినా తక్షణమే మన యొక్క సంస్కృతి అప్పటికి కూడా సిద్ధంగానే ఉంటుంది.
0: Times may roll on, ages may change, but it remains as eternal permanent truth.
1: హృదయం లోపల భగవంతుని ఉంచుకొని ప్రేమపూర్వకంగా స్మరిస్తూ రండి.
0: Having God in our hearts and the altar of our hearts, let us chant his name.
1: శివోహం శివోహం శివోహం మంగళవాక్యం, నేనే భగవంతుడు నేనే భగవంతుడు అనేటువంటి ఒక దీన్ని దృఢం చేసుకుంటున్నాండి.
0: ఏ మోస్ట్ ఆస్పిషియస్ మాక్సిమ్.
1: అప్పుడు జగత్తు లోపల ఏ విధమైనటువంటి కలహములు కల్లోలములు ద్వేషములు ఉండవు.
0: దెన్ దేర్ విల్ బి నో హేట్రెడ్ నో ఎజిటేషన్.
1: ఈ ఘర్షణ అంతా కూడా ఈ విధమైనటువంటి నేను నీవు అనేటువంటి భేదనల వల్లనే వస్తున్నాయి.
0: ఆల్ ది ఫైట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది కన్సిడరేషన్స్ ఆఫ్ మైండ్ అండ్ థాట్.
1: ఒక్కటే, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, be alike to everyone annadu Jesus.
0: Jesus said all are one my dear son, be alike to everyone.
1: Andarni manam like cheyali.
0: We should like everybody.
1: Idi mana yokka bharatiya yokka pradhana samskruti.
0: This is the culture of Bharat, main principle.
1: Emi chepparu vedam nande,
0: what is the declaration?
1: Sahana bhavatu sahana gunattu sahaviryam karavavi, kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi telusukunna telivini poshinchudam.
0: Let us also develop that
1: kalasi melasi kalataleka chelimito jeevinchudam anindi.
0: Let's live without any conflict in total friendship.
1: Adi motta mota vedamu samatvanni ekatvanni prabodhinchindi.
0: It is only the Veda that taught the principle of unity and equanimity, equality in the beginning.
1: Vidyarthulara,
0: students,
1: enta kalamaina manamu ఈ సంకుచితమైన భావాలతో మనం జీవించకుండా విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధి గాంచి యావత్ ప్రపంచానికి కూడా ఈ విధమైన ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని చాటడానికి కంకణం కట్టుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ బి నారో మైండెడ్ వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ బ్రాడ్ థాట్స్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
1: భజన బినా సుఖ శాంతి నై.

పొడుచు ప్రీతితో ఆ రాత్రి గడిపినంతనే పేకాట నాడుచు ప్రీతితో నా రాత్రి

0: పొంచి చూచినంత చెరువులో జారెళ్ళు పొంచి చూచిన ఎంత అది గొప్ప ఏకాగ్రత గుణ ప్రేమ స్వరూపులారా.
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అనేక మంది కాలమును సద్వినియోగపరచాలని రాత్రి అంతా కూడాను పేకాటనాడుతుంటారు.
1: పీపుల్ గోన్ ప్లేయింగ్ కార్డ్స్ త్రూ అవుట్ ద నైట్ థింకింగ్ దట్ దే ఆర్ మేకింగ్ బెస్ట్ యూజ్ ఆఫ్ ది టైమ్.
0: చెరువులో జారళ్ళు పొంచిచూచడి దృష్టి ముక్తి కగున చేపల నిమిత్తమై చెరువులో గాలం వేసి అది ఎప్పుడు పడుతుందా అని చూస్తూ ఉన్నటువంటి యొక్క తత్వం అది తాను ఏకాగ్రతగా భావించాడు.
1: You find the fishermen watching to trap the fishes over there sitting close to the tank or the river. It does not amount to concentration or ekagrata.
0: Cheruvulo jarallu ponchichochedi drishti mukti ganuguna.
1: That concentrated look to catch the fishes by the fishermen will never help them to attain liberation.
0: Ika మానవుడు చేసేటువంటి యొక్క ఏకాగ్రతలు మానవుడు చేసేటువంటి ధ్యానములు ఈ విధంగా పోల్చుకుంటూ వస్తే ఎంతైనా కూడాను దైవత్వంగా మార్చుకోవచ్చు.
1: ది కాన్సన్ట్రేషన్ ద మెడిటేషన్ వీ హ్యావ్ కెన్ రియల్ బి డైరెక్టెడ్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: తప్ప తారాయి త్రాగి తన మేలు మరచిన తన్మయత్నమగున.
1: Having fully drunk, totally intoxicated, can you call him that he has gone beyond the body?
0: Tanmayattam pondinadu ani cheppadu.
1: And he said that he has forgotten himself, has lost himself.
0: Tappa saraya tragi tana menu marachina tanmayattamaguna.
1: It cannot be going beyond the state of the body for the simple reason that he is fully intoxicated or fully drunk.
0: భార్యపై అలగి పస్తుపరుండిన అది గొప్ప ఉపాసన.
1: బికాస్ ఆఫ్ ద సింపుల్ రీజన్ ది హ్యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఫైట్ విత్ ద వైఫ్ అండ్ చోజ్ నాట్ టు ఈట్ ఫుడ్ దట్ నైట్ యూ కాన్ కాల్ ఇట్ ఫాస్టింగ్.
0: ఇత్యాది తన్మయత్నములు ఏకాగ్రతలు భావించుకొని ఆనందిస్తుంటారు కొంతమంది వేరేవారు.
1: సమ్ ఫూలిష్ పీపుల్ థింక్ దట్ This is tanmayatva, identification with the divine, having been fully intoxicated. And they think that they are concentrating their attention.
0: Nijamga chuchina, manavattamu, enta pedamargamu patti, enni chedumargamula cheta, aa chedudanamunu manchiliga bhavistunnaru anetundi meeru gurtinchavachchu.
1: You can clearly recognize that man is totally perverted. And he considers all the bad that he has been doing good.
0: Deham nichinadi din nimittam kaadu.
1: Body is not gifted for this purpose.
0: Emti ee dehamu?
1: What is this body?
0: Malamutra durganda maamsaraktamulato koodinatvanti ee dehamu.
1: The body is full of the fecal matter and the urine.
0: Kevalamu durgandamulato kudutu unnatvanti ee dehamu.
1: The body that decays. The body that is foul.
0: దీనిని పెడమార్గం పట్టించి అనేక విధముల దుర్వినియోగం కచ్చుకోవటం ఇది ఎంత వేరితనం.
1: We misdirect it and misuse the gift of God, the body.
0: మానవత్వము దివ్యత్వాన్ని పొందే నిమిత్తమై అనుగ్రహించినటువంటి యొక్క
1: gifted for this purpose.
0: ఏమిటి ఈ దేహము?
1: What is this body?
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తములతో కూడినటువంటి ఈ దేహము.
1: The body is full of the fecal matter and the urine.

0: ఈ యొక్క కాయమును దుర్వినియోగపరచుకోవటం కాదు.
1: The body is given to man to experience the divine, attain the state of divinity and not to misuse it.
0: ఈ దేహమును ఎంత పవిత్రముగా వినియోగించాలో ప్రయోజనం చేయండి.
1: Understand clearly how sacred this body should be used and considered.
0: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను మన లౌకిక ప్రవర్తనలో కాలమునంతా గడుపుకుంటూ కట్టగడపటికి నిద్రించే సమయంలోనైనా కూడాను దైవాన్ని స్మరించడానికి వీలు లేకుండా చేసుకుంటున్నారు.
1: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, we spend the whole day eking out a living in worldly thoughts and worldly pursuits, and we don't have time to think of God.
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తములు గాని పురుగు జవ్వాజీలు పుట్టబో.
1: The body emits foul smell, it is not anyway aromatic or fragrant.
0: నిమిష నిమిషమునకు నీచులూరిని గాని పరమశాస్త్రమునంతా పుట్టించలేవు.
1: You cannot expect any kind of sense out of this body.
0: ఈ దేహము ఈ విధమైనటువంటి దుర్గంధముల చేత అనుభవిస్తూ ఉన్నప్పుడు దీనికి ఎంత సుగంధములు అనుభవించాలి.
1: The body, thus naturally as days pass by, emits bad smell and we apply scents to make it fragrant.
0: ఈ సుగంధములే భగవంతుని యొక్క చింతనలు.
1: Actually speaking, the perfume is the divine thought that we entertain.
0: దినమునకు ఒక పర్యాయము రెండు పర్యాయములైన కూడాను భగవంతుని యొక్క చింతన చేసి ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి.
1: We should purify our heart by thinking of God once or twice every day.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వమును ఎన్ని విధములుగా ప్రవేశపెట్టినప్పటికీ దీనికి ఆనందం అనేది శూన్యమే.
1: We may try to enjoy with this body in any possible way that we want to. In fact, there is no state of bliss in reality.
0: ఈ ఆనందమును పొందాలనుకుంటే ఏం చేయాలి మనం?
1: To be blissful, what is that we should do?
0: ఈ దేహమునందు ఉన్నటువంటి ఇంద్రియములను పవిత్రమైన పరమాత్మ చింతన లోపల ముంచాలి.
1: We have to see that we drown our senses in the divine, in the thought of God.
0: శరీరం అంతా కూడాను కేవలం ఇంద్రియములతో కూడినటువంటిదే కాని మరొక దీంతో ఏమాత్రం కూడలేదు.
1: The body is composed of the senses, nothing more than that.
0: నేత్రములు పవిత్రమైనటువంటి దృష్టిని చూడాలి.
1: The eyes should have sacred vision.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టియే.
1: The eyes should always have compassionate looks.
0: పలుకులెప్పుడు ముద్దులొలుకుచుండు.
1: The words should be sweet and soft.
0: కన్నులకు ఎటువంటి పవిత్రమైనటువంటి యొక్క కారుణ్య దృష్టి మనం చేర్చుకోవాలి.
1: We should have the compassionate looks towards others.
0: నాలుకతో మనము ఎంత పవిత్రమైనటువంటి యొక్క నామమును స్మరిస్తూ కాలమును సద్వినియోగపరచాలి.
1: We should make proper use of time by singing in praise of God with his tongue.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా విషయం నేను చెప్పకూడదు కాని నిత్యము జరిగేటువంటిది మీకు చెప్తున్నాను.
1: భగవాన్ డజంట్ వాంట్ టు స్పీక్ ఆఫ్ హింసెల్ఫ్ ఎనీవే, బట్ భగవాన్ వాంట్స్ టు షేర్ విత్ us వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఎవ్రీ డే.
0: రాత్రి వేళలేందు నేను నాలుగు పర్యాములు లేస్తాను.
1: భగవాన్ గెట్స్ అప్ 4 టైమ్స్ ఎవ్రీ నైట్.
0: 12 గంటలకు లేచి చక్కగా బ్రష్ తీసుకొని పళ్ళు తోముకొని టంగ్ క్లీనర్ తో నాలుగు వైపులు కూడా దాన్ని క్లీన్ చేస్తాను.
1: హీ గెట్స్ అప్ ఎట్ 12 o'clock ఇన్ ద నైట్, బ్రషెస్ హిస్ టీత్ అండ్ ఆల్సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్ హీ వాష్ క్లెన్స్ ఇట్ పర్ఫెక్ట్లీ వెల్.
0: నా రూమ్లో పండుకునేటువంటి పిల్లలకు చాలా కష్టమేస్తూ ఉంటుంటుంది.
1: ద బాయ్స్ దట్ స్లీప్ దేర్ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్.
0: కానీ వారు దీన్ని చూసి ఎంతో ఆనందిస్తూ ఉంటారు.
1: బట్ యెట్ దే ఆర్ వెరీ హ్యాపీ వాచింగ్ ఆల్ దిస్ హ్యాపెనింగ్.
0: ఆ తర్వాత 4:30 గంటకు లేస్తాను.
1: భగవాన్ లేటర్ విల్ గెట్ అప్ ఎట్ 4:30.
0: అప్పుడు కూడా తిరిగి బ్రష్ తీసుకొని
1: అగైన్ హిల్ బ్రష్
0: పండు చక్కగా తోముకొని
1: అండ్ బ్రష్ హిస్ టీత్
0: దాన్ని టంగ్ క్లీనర్ తీసుకొని
1: అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ది టంగ్ క్లీనర్
0: నాలుక పైన నాలుక క్రింద నాలుక ఇరుపక్కల చక్కగా దాన్ని గీసివేస్తాను.
1: అండ్ క్లీన్ ద టంగ్ పర్ఫెక్ట్లీ వెల్ ఆన్ ఆల్ సైడ్స్.
0: అప్పుడు లేచి బయటకు వస్తాను.
1: దెన్ భగవాన్ కమ్స్ అవుట్.
0: ఈ విధంగా

0: నాకు నాలుక క్లీన్ గా ఉండినప్పుడే నాకు ఆనందము.
1: భగవాన్ ఫీల్స్ హ్యాపీ వెన్ ద టంగ్ ఇస్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: పరిశుద్ధమైనటువంటి యొక్క నాలుక చేత నేను పవిత్రమైనటువంటి యొక్క దీనిని అనుభవిస్తుంటాను.
1: ద క్లీన్ టంగ్ ఎన్షోర్స్ ఆల్ ద సీక్రెట్నెస్ ఆర్ శాంక్టిటీ.
0: నాకు ఎవరైనా సరే నా దగ్గర మాట్లాడాలని వచ్చినటువంటి వారికి నాలుగు క్లీన్ గా ఉండేటువంటి వాళ్ళతో నేను 10 నిమిషాల బదులు 20 నిమిషాల వరకు నేను మాట్లాడతాను.
1: భగవాన్ కన్వర్సెస్ విత్ ద పర్సన్ విత్ ఎ క్లీన్ టంగ్ ఫర్ మోర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇన్స్టెడ్ ఆఫ్ 10 హీల్ స్పెండ్ 20 మినిట్స్ ఆఫ్ టైమ్ విత్ హిమ్.
0: అట్లు లేకుండా నోరు సరిగా కడుక్కోకుండా ఏదైనా ఒక దుర్గంధం వస్తుండేటువంటి మనిషితో 2 నిమిషాలు కూడా నేను మాట్లాడను.
1: భగవాన్ విల్ నాట్ స్పీక్ టు ఎ పర్సన్ హూ డజంట్ క్లీన్ హిస్ టంగ్ అండ్ జస్ట్ ఇట్స్ ఫౌల్ స్మెల్.
0: మనము నిద్రించే సమయం లోపల నాలుక పైన, నాలుక క్రింద, నాలుక ఇరుప్రక్కల కూడాను పురుగులు వచ్చి ఉంటాయి.
1: అండ్ యాజ్ వీ గో టు బెడ్ వీ హ్యావ్ టు క్లీన్ ఇట్ బికాస్ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ వర్మ్స్ ఓవర్ దేర్.
0: అప్పుడు అవన్నీ కూడా తీసివేయాలి.
1: అండ్ ఆల్ హ్యావ్ టు బి బ్రష్డ్ అవుట్.
0: అప్పుడే మనకు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంటుంది.
1: దెన్ యూ విల్ బి వెరీ హెల్దీ.
0: ఆరోగ్యమే కాకుండా దీనన్నిటికంటే పెద్దది ఆనందం మనకు ఎక్కువగా అందిస్తుంది.
1: అండ్ దిస్ హెల్త్ కన్ఫర్స్ బ్లిస్ ఆనంద.
0: కనుక నాలుగు చేత మనము పవిత్రమైనటువంటి యొక్క కార్యము చేయాలి, పవిత్రమైనటువంటి మాటలు మాట్లాడాలి.
1: విత్ దిస్ టంగ్ ఇట్ హాస్ గాట్ టు బి సీక్రెట్ అండ్ వీ షుడ్ స్పీక్ సీక్రెట్ వర్డ్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క కార్యక్రమం చేత నేను కాలమును సద్వినియోగం చేస్తుంటాను.
1: దిస్ హౌ భగవాన్ మేక్స్ బెస్ట్ యూజ్ ఆఫ్ టైం, ప్రాపర్ యూజ్ ఆఫ్ టైం.
0: ఈ విధంగా నాలుక నేత్రములు పరిశుద్ధం చేసుకున్న తర్వాత
1: ఆఫ్టర్ పర్ఫెక్ట్ క్లీనింగ్ ది ఐస్ అండ్ ద టంగ్
0: అప్పుడు నేను బయటికి పోయేటప్పటికి
1: యాజ్ ద టైం బై ద టైం స్వామి కమ్స్ అవుట్
0: మాకు వంట చేసే పిల్లవాడు
1: ద కుక్ ద బాయ్ ఓ దేర్
0: రాగి గంజి తీసుకుని వస్తాడు.
1: ఈజ్ రెడీ విత్ రాగి మాల్ట్
0: గంజి. మాల్ట్ అంటే ముద్ద,
1: స్టార్చ్. గంజి స్టార్చ్. మాల్ట్ ఈజ్ మార్సల్. ఐఎమ్ సారీ, ఇట్ ఇస్ స్టార్చ్.
0: ఆ రాగి గంజి చక్కగా నేను త్రాగి ఎంతో ఆనందిస్తుంటుంటాను.
1: అండ్ స్వామి పార్టేక్స్ ఇట్ అండ్ ఫీల్స్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: తెల్లవారు లేస్తానే ఏమి నేను పుచ్చుకోను.
1: అండ్ భగవాన్ టేక్ డస్ నాట్ టేక్ ఎనీథింగ్ మోర్ దెన్ దిస్.
0: టిఫిన్ అని ఇంకొకటి అని ఇంకొకటి అని ఇవి ఏవి నేను ముట్టను.
1: నో టిఫిన్ నో బ్రేక్ఫాస్ట్ వాట్స్ ఎవర్.
0: ఆ గంజి తాగి తిరిగి వెళ్తారు 6 గంటలకు లోపల బాత్రూమ్ లోకి.
1: అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ దెన్ అగైన్ హీ గో టు ద బాత్రూమ్.
0: గంజి తాగాను కదా అని ఆ టంగ్ క్లీనర్ తో తిరిగి నాలుకను కోసుకుంటాను.
1: అగైన్ హీ క్లీన్ హిస్ టంగ్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్ క్లీనర్.
0: ఈ విధంగా నాలుకను పరిశుద్ధం గావించుకుని
1: అండ్ దెన్ హీల్ క్లీన్ ద టంగ్.
0: మంచినీళ్లు త్రాగి
1: దెన్ హీల్ డ్రింక్ వాటర్.
0: కిందికి వస్తాను.
1: దెన్ భగవాన్ విల్ గెట్ డౌన్.
0: స్వామి టిఫిన్ ఏం చేస్తున్నాడు అని అనుకుంటారు. నా టిఫిన్ అంతా కూడా ఇదే.
1: వీ మే బి వండరింగ్ వాట్ టిఫిన్ దట్ భగవాన్ యాక్సెప్ట్స్.
0: నాకు టిఫిన్ అంటేనే ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ ఎనీ టిఫిన్.
0: చల్లనీళ్లు ఒక గ్లాసు తాగుతాను, కిందికి వస్తాను.
1: హీ ప్రిఫర్స్ టు డ్రింక్ కోల్డ్ వాటర్ అండ్ కమ్.
0: భక్తులతో నేను ఆనందంగా సంభాషణ జరుపుతాను.
1: అండ్ భగవాన్ కన్వర్సెస్ డిలైట్ఫుల్లీ.
0: ఆనందంగా జరిగిన తర్వాత మరి నేను పైకి వెళ్తాను.
1: లేటర్ భగవాన్ విల్ క్లైంబ్ అప్ ది స్టేర్స్.
0: ఈ విధంగా నా యొక్క దేహమును పరిశుద్ధం చేసుకుని పరిశుద్ధమైన దేహంతో పవిత్రమైన మాటలు పవిత్రమైన భక్తులతో నేను మాట్లాడుతుంటాను.
1: విత్ దిస్ క్లీన్ బాడీ, విత్ దిస్ సీక్రెట్ బాడీ, భగవాన్ కాన్వర్సెస్ విత్ ద డివోటీస్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఈ విధంగా నా కాలం నేను గడుపుకొని
1: స్పెండింగ్ ది టైమ్ లైక్ దిస్
0: మరి క్రిందికి వచ్చి
1: భగవాన్ విల్ కమ్ డౌన్ అగైన్.
0: ఇంటర్వ్యూస్ అంతా ఇస్తాను
1: అండ్ స్టార్ట్ గివింగ్ ఇంటర్వ్యూస్.
0: ఈ ఇంటర్వ్యూస్ ఇచ్చే సమయం లోపల మీరు కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి.
1: One point you should remember while Bhagavan grants interviews.
0: నేను ఇంత పరిశుద్ధంగా వచ్చి ఇంటర్వ్యూ రూమ్ లోకి వచ్చినప్పటికి కొంతమంది స్మోక్ చేసి వచ్చింటారు.
1: When Bhagavan grants interviews to some devotees, they arrive here after having had their smoke.
0: స్మోక్ చేసినటువంటి వారిని నేను దగ్గర చేర్చను.
1: Bhagavan will not allow any person who smokes
0: here. నేను ఇంటికి దిగి వచ్చేస్తట్టే నువ్వు బయట పోమంటున్నాను.
1: Bhagavan will drive him out. By the time he comes down, the smoker should go.
0: Swami, ayana na bharta ayana bayata pampiste nenu em maatladedi antaru.
1: The wife says, Swami, so and so is my husband. Well, if నాట్ అలౌడ్ హియర్.
0: భర్త గాని పుత్రుడు గాని ఎవరైనా సరే దుర్గంధం పెట్టుకుని నా రూమ్ దగ్గర రాకూడదు.
1: బీ దట్ సన్ ఆర్ ఆర్ హస్బెండ్ ఎ స్మోకర్ హ్యాస్ నో ప్లేస్ హియర్.
0: నీవు పోయి చెప్పు, తిరిగి నోరు కట్టుకుని మంచిగా రావాలని నేను మాట్లాడతాను.
1: అండ్ భగవాన్ డైరెక్ట్ సార్ యు ఇన్ఫార్మ్ హిమ్ టు క్లీన్ హిస్ మౌత్ అండ్ కమ్ హియర్ బ్యాక్.
0: తదుపరి పోయి క్లీన్ చేసుకుని తిరిగి 10 నిమిషాల్లో వస్తారు.
1: అండ్ దెన్ దే విల్ గో వాష్ దేర్ మౌత్ రిన్స్.
0: నేను చెప్పినట్టుగా తిరిగి వాళ్ళని లోపలి చేర్చి వారితో మంచిగా మాట్లాడతాను.
1: Thereafter, Bhagavan starts talking to them pleasingly.
0: ఈ విధంగా నా కాలంను అన్ని విధాలు కూడా పరిశుద్ధమైనటువంటిగాను నేను పవిత్రమైనటువంటి రీతిగాను నేను చేస్తుంటాను.
1: That's how Swami spends the time in a perfect way, in a sacred way.
0: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క దుర్గంధములు ఉండిన కూడాను దాన్ని కవర్ చేసుకుని వస్తారు.
1: But there are some people who want to cover up all that bad in them.
0: దీనికి ఒక చిన్న కథ ఉంటుంది.
1: There is a small story to illustrate this.
0: కాని పార్వతి ఈశ్వరుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఎన్నో విధములుగా కూడాను తపస్సు చేస్తుంది.
1: పార్వతి డిడ్ పెనెన్స్ టు మ్యారీ లార్డ్ శివ.
0: అన్ని రకమైనటువంటి సుగంధాలంతా పోసుకుంటుంది.
1: షీ హాడ్ ఆల్ ద పర్ఫ్యూమ్స్ ఇన్ ద సెన్స్ ఆల్.
0: తాను చక్కని అందమైనటువంటి డ్రెస్ అంతా వేసుకుంటుంది.
1: అండ్ షీ హాడ్ బ్యూటిఫుల్ డ్రెస్ టు.
0: కానీ ఇది వేసుకున్నంత కాలము ఆ దుర్గంధం వచ్చినంత కాలము ఈశ్వరుడు ఏమాత్రమో ఆమె ముఖం చూడడు.
1: ద డ్రెస్ అండ్ ద పర్ఫ్యూమ్ ఫెయిల్ టు అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ శివ.
0: తదుపరి ఇంకా భరించుకునలేక మన్మథుని పోయి తప్పక దూషిస్తాడు ఈశ్వరుడు.
1: అండ్ ఐ కుడ్ నాట్ బేర్ ది ఈశ్వర వెంట్ టు మన్మథ అండ్ బ్లేమ్డ్ హిమ్.
0: మన్మథ, నీవు ఈ తుచ్చమైన వాంఛ నిమిత్తమై పార్వతికి అన్ని విధములుగా కూడాను ఆకర్షింపజేయటానికి నీవు ఆమెలో ప్రవేశిస్తున్నావా?
1: మన్మథ, యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ వేస్ ఫాలోడ్ బై పార్వతి టు అట్రాక్ట్ మీ, ఆర్ ఈజ్ ఇట్ జస్టిఫైబుల్? హి సెడ్.
0: తక్షణమే మన్మథుడు ఆమెను వదులుతాడు.
1: అండ్ మన్మథ లీవ్స్ హర్ ఇమ్మీడియట్లీ.
0: అంత సహజమైనటువంటి రూపాన్ని ధరిస్తుంది పార్వతి.
1: పార్వతి వాస్ ప్రెసెంట్ దేర్ ఇన్ ఎ నేచురల్ ఫామ్.
0: కూర్చొని మనసు పరిశుద్ధంగా నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపిణం అని ఆ పార్వతి కూర్చొని ధ్యానం చేస్తుంది.
1: పార్వతి సాట్ దేర్ మెడిటేటింగ్ ఆన్ లార్డ్ శివ విత్ ద ప్యూర్ అన్సలీడ్ ఎటర్నల్ ప్యూర్ నెక్టరైన్ స్టేట్ ఆఫ్ మైండ్.
0: ఆ కూర్చునేటప్పటికీ అప్పుడు ఈశ్వరుడు ఆ వైపును చూస్తాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ దెన్ ఈశ్వర లుక్డ్ ఎట్ హర్.
0: అప్పుడు చూచి, ఇప్పుడు నీవు సామాన్యమైనటువంటి మానవత్వంగా నీవు ధరించి ఉన్నావు.
1: అండ్ హీ సేస్ నౌ యు ఆర్ ఇన్ యువర్ నేచురల్ ఫామ్.
0: కానీ మానవుడు నేచురల్ గా ఉండాలా?
1: దేర్ఫోర్ మ్యాన్ మస్ట్ బి నేచురల్.
0: కల్పితంగా ఉండకూడదు.
1: హీ షుడ్ నాట్ బి ఆర్టిఫిషియల్.
0: ఏదో కొంతమంది కొన్ని డ్రెస్సులు కొంత కూడా వేసుకుంటారు ఆహారం.
1: సమ్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డ్రెస్.
0: సుగంధం అంతా పూసుకుంటారు.
1: దే ఆల్సో అప్లై పర్ఫ్యూమ్.
0: ఇది ఉండవలసిందే కొంతవరకు.
1: The spray and perfume needed kaani, to some extent.
0: లోపల దుర్గంధం అంతా ఉండినప్పటికీ పైన మాత్రం సుగంధం పోసుకుంటే నాకు అయ్యే లేదు.
1: విత్ ఆల్ దట్ బ్యాడ్ విదిన్ ద పర్ఫ్యూమ్ ఔటర్ సెన్స్ ఆర్ యూస్లెస్.
0: ఈ విధంగా ఈశ్వరుని యొక్క బోధ చేత పార్వతి నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం ఇవన్నింటినీ మర్చిపోతుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ది టీచింగ్ ఆఫ్ శివ పార్వతి కుడ్ రైజ్ సహజ రూపాన్ని ధరిస్తుంది. స్పాట్లెస్ లెవెల్
0: సహజ రూపాన్ని ధరిస్తుంది.
1: అండ్ షీ హాస్ టేకెన్ అప్ నేచురల్ ఫామ్.
0: అప్పుడు ఈశ్వరుడు ఆమెను తీసుకుని పోతాడు హిమవత్ పర్వతానికి.
1: ఇట్స్ ఓన్లీ దెన్ ఈశ్వర కుడ్ పికప్ పార్వతి టు దిస్.
0: అప్పుడు ఒక ముహూర్తం అనేటువంటి దాన్ని నిర్ణయించుకొని
1: ఎగ్జాక్ట్ మూమెంట్ ఆఫ్ ఎడ్ లాక్ వాస్ ఫిక్స్డ్.
0: పార్వతి తల్లిదండ్రులకు దీన్ని తెలిపి
1: అండ్ ద మ్యాటర్ వాస్ ఇన్ఫార్మ్డ్ టు ద పేరెంట్స్ ఆఫ్ పార్వతి.
0: వారిని అందరినీ పిలిపించి
1: దే వర్ ఆల్సో సమన్డ్.
0: అక్కడ మంచి మంగళకరమైనటువంటి యొక్క కళ్యాణం జరుపుకుంటారు.
1: అండ్ దట్ వాస్ ది ఆస్పిషియస్ మూమెంట్ ఆఫ్ హోలీ వెడ్ లాక్.
0: ఈ విధంగా పార్వతీ కళ్యాణము చాలా ఆనందంగా జరపకపోవటం
1: హోలీ వెడ్డింగ్ ఆఫ్ పార్వతీ
0: కారణం ఏమిటి అని అందరూ ప్రశ్నించుకోగా
1: వెన్ పీపుల్ వాంటెడ్ టు నో ద రీజన్ బిహైండ్
0: నా దేహం సహజమైనటువంటి దేహము
1: ద రీజన్ ఈజ్ ద మైండ్ ఇస్ ఎ నేచురల్
0: మురికిని చేర్చకుండా
1: దేర్ ఇస్ నో డర్ట్ విత్ ఇన్ మీ
0: పవిత్రమైనటువంటి భావం చేత
1: విత్ ద సీక్రెట్ థాట్
0: నా థాట్స్ మంచి శుద్ధమైనటువంటిగా వస్తుంటాయి.
1: అండ్ ద థాట్స్ ఆర్ ప్యూర్.
0: మురికి దేహంగా ఉండినప్పుడు మన థాట్స్ మురికిగానే వస్తుంటాయి.
1: వెన్ ద బాడీ ఇస్ డర్టీ దేర్ విల్ బి డర్టీ థాట్స్.
0: ఆ మురికిగా వచ్చినటువంటి యొక్క దుర్గంధమును చూసి ఎవరు కూడా మెచ్చుకోరు.
1: అండ్ దిస్ డర్టీ బాడీ అండ్ ద డర్టీ థాట్స్ వుడ్ నాట్ అట్రాక్ట్ ఎనీబడీ.
0: కనుక ఇట్టి సదా ప్రకాశమును పరులకు అందించే నిమిత్తమై నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తుంటాను.
1: టు షో ది ఐడియల్నెస్, ది ఐడియల్ ప్రిన్సిపల్ భగవాన్ ప్రాక్టీసెస్ ఆల్ ది.
0: కానీ నిద్రపోయేటువంటి వారిని కూడా నేను లేపుతుంటాను.
1: భగవాన్ విల్ వేకప్ దోస్ దట్ ఆర్ ఫాస్ట్ అస్లీప్.
0: 12 గంటలకు లేచిన తర్వాత మరి 1 గంటకు లేపుతాను.
1: అండ్ భగవాన్ విల్ వేక్ దెమ్ అప్ అగైన్ అట్ 1 o'clock.
0: వారికి కొంచెం పాపం కష్టంగా కలుగుతుండొచ్చును.
1: దే మే ఫైండ్ ఇట్ ఇన్కన్వీనియంట్.
0: అయ్యో ఇప్పుడే పండుకున్నాను, నేను నిద్ర వస్తుండాలి, నేను ఎట్ట లేచేది అని వారు ఏమాత్రం బాధపడరు.
1: బట్ దే విల్ నాట్ ఫీల్ సాడ్ టు గెట్ అప్ థింకింగ్ దట్ దే
0: ఆ క్షణంలో మాత్రం లేస్తున్నారు, కానీ తదుపరి దాన్ని అంతా మర్చిపోయి స్వామికి తగినటువంటి అనుకూలాలు చేస్తుంటారు.
1: The boy will get up immediately and start attending to the needs of Bhagavan, forgetting all inconvenience.
0: కనుక దేహమును మొట్టమొట్ట మనము పరిశుద్ధం చేసుకోవాలి.
1: Therefore, to begin with, we should keep our body sacred.
0: దీనిని త్రిగంధము అన్నారు.
1: And this is the triune.
0: త్రినేత్రము అన్నారు.
1: And three eyes.
0: త్రిదేహము అన్నారు.
1: And the three forms.
0: త్రిగుణములు అన్నారు.
1: And three attributes.
0: అనగా పవిత్రమైనటువంటి దేహమును పరిశుద్ధపరచుకోవటం వల్ల అది ఒక త్రిగంధమైనటువంటి ఒక దేహము.
1: సో కీపింగ్ ఏ సీక్రెట్ క్లీన్ బాడీ అమౌంట్స్ ద ఫ్రాగ్రెన్స్.
0: ఆ తర్వాత పరిశుద్ధమైన భావాలు కూడా రావాలి.
1: అండ్ దెన్ వీ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్,
0: శుద్ధమైనటువంటి భావాలు,
1: ద ప్యూర్ థాట్స్.
0: తర్వాత అవి రంజింపజేసేదానికి నిరంజనం.
1: అండ్ దే షైన్ దట్ ఈస్ నిరంజనం.
0: ఎవరైనా రాని వారంతా దగ్గర చేర్చుకునే నిమిత్తమై వాటికి అంతమును చాలా అందిస్తుంటాది.
1: ద ప్యూర్ థాట్ ఈజ్ ఎఫల్జెంట్
0: ప్రదేశం అనుభవించినటువంటి యొక్క గంధములు మనం వేసుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ హావ్ గాట్ ఔటర్ పెర్ఫ్యూమ్స్. నో.
0: ఈ విధంగా జరిగిన తర్వాత
1: యాజ్ థింగ్స్ పాస్ బై
0: అప్పుడు భగవంతుడు భక్త సంరక్షణకై ప్రారంభిస్తాడు.
1: అండ్ దెన్ లార్డ్ స్టార్ట్స్ ప్రొటెక్టింగ్ ది పాయస్ పీపుల్.
0: మొట్టమొదట తన వెంట ఉన్నటువంటి వారిని తగినటువంటి పరిశుద్ధం చేయాలి.
1: So we should take every care that our associates are clean.
0: వారిని పరిశుద్ధం చేసుకుని ఆ పరిశుద్ధమైనటువంటి వారితోనే మనం ప్రయాణం చేసినప్పుడే మనకు కూడా గౌరవము మర్యాదము తగ్గుతుంది.
1: ఇన్ అవర్ లైఫ్ పిల్గ్రిమేజ్ సోజర్న్ వీ షుడ్ హ్యావ్ ది పీపుల్ అసోసియేట్స్ హూ ఆర్ క్లీన్.
0: ఈశ్వరునికి ఎందుకు మంచి పేరు వచ్చింది? బోలా శంకరుడు అన్నారు.
1: శంకర ఇస్ కాల్ బోలా శంకర.
0: తాను ఎట్టి అలంకారము చేసుకోకుండా
1: ఈశ్వర హ్యాస్ నో డెకరేషన్స్.
0: తన డ్రెస్సును మాత్రం తాను వేసుకుని
1: హీ హాస్ గాట్ ద మినిమం డ్రెస్.
0: దేహమునందున్నటువంటి యొక్క అంగములు పరిశుద్ధపరచుకుని
1: అండ్ హీ కీప్స్ హిస్ ద బాడీ వెరీ క్లీన్.
0: పవిత్రమైన భక్తుల దగ్గరికి పోయినప్పుడే ఆ భక్తులు వారిని చూసి ఆనందిస్తారు.
1: అండ్ హాస్ అప్రోచెస్ ద డివోటీస్, ద వెరీ సేక్రెడ్నెస్ ఆఫ్ ద డివినిటీ అట్రాక్ట్స్ దెమ్.
0: ఈ విధంగా ఈశ్వరుడు పార్వతి భక్తులను ఆకర్షించే నిమిత్తమై ఇన్ని రకాలుగా కూడా ప్రయాణం చేస్తుంటారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి ట్రావెల్ టుగెదర్ టు అట్రాక్ట్ ద డివోటీస్ ఫ్రమ్ ఆల్ నూ.
0: మార్కండేయునకు 16 సంవత్సరాలు మాత్రమే ఈశ్వరుడు వయసు ఇచ్చాడు.
1: ఈశ్వర్ డిసైడెడ్ 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఫర్ మార్కండేయ.
0: కానీ మార్కండేయునికి అది తెలియదు.
1: మార్కండేయ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ దిస్.
0: తెల్లవారు లేచినప్పటి నుంచి సామాన్యమైనటువంటి ప్రజల వరే బాలుల వరే తను ఆడుకుంటూ పాడుకుంటూ ఆనందంగా అన్ని విధాలు కూడాను దుర్గంధం చేసుకుంటుంటాడు.
1: నాట్ నోయింగ్ ద డెస్టినీ హీ వాస్ ప్లేయింగ్ విత్ అదర్ బాయ్స్ అండ్ మే
0: ప్లేయింగ్. ఈ యొక్క 16 సంవత్సరాలు నిండుతాయి అని తెలుసుకున్న తర్వాత తల్లి తండ్రులు ఇద్దరు కూడా కూర్చొని కంటిదారులు గారుస్తుంటారు.
1: On coming to know that he will be completing 60 years, the next day he noticed the parents shedding tears.
0: పరిగెత్తుకుని వచ్చి అమ్మ ఎందుకు మీరు కంటిదారాలు కారుస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: Running all along he came to his mother and said, mother, why do you cry?
0: కొడుకు దగ్గర దాపరికం ఎందుకు అనుకుని ఆ కొడుకు దగ్గర పిలుచుకుని నాయనా,
1: without hiding anything the mother started saying,
0: మీ దేహమునకు మా దేహమునకు సంబంధం ఉండదు.
1: And the mother said, there is no more of relationship between your body and our body.
0: ఏమిటిది ఇంతకాలం లేకుండా ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్తున్నావు అని కుమారుడు చాలా కష్టపడతాడు.
1: And the son, feeling very sad, he started questioning, why should it happen?
0: తెల్లవారి లోపలనే నీ దేహము ఎప్పుడు పోతుందో, ఎప్పుడు భగవంతుడు తీసుకుని పోతాడో చెప్పడానికి వీలు లేదు నాయన అంటుంది.
1: ద మదర్ సెడ్ ద బై ది టైమ్ నెక్స్ట్ మార్నింగ్ ద సన్ రైజ్ వెన్ యూ ఆర్ గోయింగ్ టు లీవ్ దిస్ బాడీ వీ డు నాట్.
0: ఇంకా కొంత టైం ఉంటుండదు కదా అనుకుని అప్పుడు వెళ్ళినాడు, స్నానం చేశాడు, ఈశ్వర దేవాలయానికి వెళ్ళాడు.
1: నోటీసింగ్ దట్ some time is still left, he ran to the temple and praying to God.
0: పరిశుద్ధమైనటువంటి తంగుతో నాలుకతో పరిశుద్ధమైనటువంటి ఈశ్వర నామమును స్మరిస్తూ వచ్చాడు.
1: And he went on chanting, repeating God's name with clean, perfect, pure, sacred tongue.
0: తెల్లవారి సూర్యోదయం అవుతుంది అనగా,
1: as is the time of the sunrise,
0: ఈశ్వరుడు పార్వతి ఇరువురు కూడా అదే రూమ్ లోపల సంభాషణ జరుపుతున్నారు.
1: ఈశ్వర్ అండ్ పార్వతి వర్ డిస్కసింగ్, దే వర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్.
0: పార్వతి అడుగుతుంది, స్వామి ఎందుకు ఇంకా మీరు ఆలస్యం చేస్తున్నారు?
1: పార్వతి పుట్స్ దిస్ క్వశ్చన్, స్వామి వై ఆర్ యు డిలేయింగ్?
0: ఆ పిల్లవాడు చాలా బాధపడుతున్నాడు, పిల్లవాడి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు.
1: ద బాయ్ ఈస్ ఫీలింగ్ వెరీ సాడ్ అండ్ హిస్ పేరెంట్స్ ఆల్సో ఆర్ వెరీ మచ్ వరీడ్.
0: పార్వతి, నేను ఇంతవరకు కూడాను నేను ఏకత్వంగా ఉండినాను.
1: పార్వతి, లుక్ హియర్, ఐ యామ్ ఓన్లీ వన్ టిల్ నౌ.
0: ఇప్పుడు దాంపత్యంగా ఉండటం చేత నీవు కూడా ఇందులో ప్రవేశించవలసిందే.
1: బికాస్ ఆఫ్ దిస్ రిలేషన్షిప్ ఇన్ ఎగ్జిస్టెన్స్ యూ టు హ్యావ్ గాట్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రాబ్లమ్.
0: నేను ప్రాణం ఇస్తాను,
1: ఐఎమ్ రెడీ టు గివ్ లైఫ్.
0: నీ ముందు పోయి ఆ దేహాన్ని అంతా పరిశుద్ధపరచుకోమని చెప్పు.
1: బెటర్ యూ గో అండ్ మేక్ ద బాడీ సేక్రెడ్.
0: పార్వతి వస్తుంది, ఆ పిల్లవాడి థాట్స్ లోపల ప్రవేశిస్తుంది, అన్ని విధాల మంచి బోధన చేస్తుంది.
1: పార్వతి గెట్స్ ఇన్ టు ద థాట్ ఆఫ్ ద బాయ్ అండ్ మేక్స్ దిస్ థాట్స్ వెరీ.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాకా పొట్టకై హద్దులు పద్దు లేక ప్రేమందక చేయొచ్చు జీవితంబు, నీవిద్దరు దారబోసి అరవింద దారాశ్వని విశ్వరించి నీవే పెద్ద సుఖంపు గురించి పితిక యోచన చేయి మానవ.
1: Oh man, inquire yourself what kind of joy, what kind of thrill that you experience by spending the whole day to eke out your living, spending your scholarship, forgetting the name of God.
0: Andi tappiki thanu velli snanam chesadu vachi kurchunnadu.
1: And he had his bath and sat down there.
0: Ekkada kurchobettindi Parvati?
1: Where did she make him sit?
0: Parvati aagna sirsa vahinchatam cheta aa kumarni etti tana vadalo kurchobettukundi.
1: And he made him sit on her lap.
0: Anaga parishuddhamu inta paramatma yokka chotunu kuda sadhistundi aneetundi indulo artham avutundi.
1: The meaning is cleanliness is next to godliness. It will take you closer to God.
0: Kuchuna tappatiki Ishwarudu vastadu.
1: Then Ishwara manifests there.
0: Satamanam bhavati sataya parishasyatendi ayuchyevendi pratibhishyati nayana neevu chiranjeevi vaddillu.
1: And Ishwara blesses the child that he will be immortal. You live long.
0: అప్పుడు తల్లి తండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నీ భక్తి ప్రపత్తుల చేతనే నీవు తిరిగి ఈ ప్రపంచంలో నిలచగలిగావు.
1: The parents said so that, son, you could live long. You could earn
0: the blessings. ఏది కూడా ఇవ్వనక్కర్లేదు.
1: Because of the devotion towards God.
0: పరిశుద్ధమైనటువంటి దేహము.
1: A clean body.
0: పవిత్రమైనటువంటి మాటలు.
1: Sacred words.
0: నిర్మలమైనటువంటి దృష్టి.
1: And pure looks.
0: నిస్వార్థమైనటువంటి నడక.
1: And selflessness.
0: ఇవి మంచిగా ఉండినప్పుడు భగవంతుడు తప్పక మనకు వశమైపోతాడు.
1: When these are there, God will certainly bless you.
0: కనుక ఆ తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి, నాయన నిన్ను నీవే కాపాడుకున్నావు కానీ మా వశమేం కాలేదు.
1: And the parents said, your good conduct, your good thought protected you and you never needed us.
0: ఈ విధంగా ధరించిన శరీరము,
1: the body that you have put on,
0: చలించే మనసు,
1: and the mind that's wavering,
0: చలించే మాకు,
1: and the words that are not steady,
0: పరిశుద్ధమైనటువంటిగా ఉండాలి.
1: Should be so. They have got to be clean and
0: అది ఏ భగవంతుని ఆకర్షిస్తూ ఉంటాయి.
1: A clean body and unwavering mind attracts God.
0: కనుక భగవంతుని వశం చేసుకోవాలంటే మనం చేసేటువంటి పూజలు, పునస్కారములు, యాత్రలు, పాత్రలు ఇవి కాదు ముఖ్యము.
1: To be closer to God is not the worship or the pilgrimage or other spiritual practices that we undertake are important. No.
0: తల్లి కూడాను మన పరిశుద్ధతనే కోరుతుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మదర్ ఆల్సో కమ్స్ క్లోజర్ టు అస్ బికాస్ ఆఫ్
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి క్రియల చేత ఆ పిల్లల్ని పోషించుతుంటే ఆ పిల్లల్ని చక్కగా దేవుడు కాపాడుతూ వస్తుంటాడు.
1: అవర్ గుడ్ యాక్షన్స్ విల్ ప్రొటెక్ట్ అస్, అవర్ గుడ్ యాక్షన్స్ విల్ మేక్ అస్ రెసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: నిద్ర నుండి లేచి
1: we get up from bed,
0: మరి నిద్రపోయేడు దాకా,
1: until we retire go to bed,
0: పొట్టకై హద్దులు పద్దు లేకుండా ఉండకూడదు.
1: Just to carry on livelihood, we spend our life.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నేను అట్టే చేసేవాడిని.
1: That's how Bhagavan led his life in a perfect way.
0: కుక్కరో కోయని కోడి కూయగానే,
1: the moment the crow crows in the morning early hours,
0: చక్కగా బెడ్ నుంచి నేను లేస్తాను.
1: He gets up from the bed,
0: పలుతోము కొని దేహ బాధ తెచ్చుకుని,
1: and he'll brush his teeth,
0: జనకమాడి ధరించి చలిని భుజించి,
1: and he'll have his bath.
0: అప్పుడు ఈ టిఫిన్లు ఇవన్నీ ఒకటి లేవు.
1: ఇన్ దోస్ టైమ్స్ దేర్ వాస్ నో
0: రాత్రి మిగిలినటువంటి యొక్క అన్నము మజ్జిగలో వేసి మూత మూసి పెట్టారు.
1: అండ్ రైస్ రిమైనింగ్ రైస్ మిక్స్డ్ విత్ ది కర్డ్ అండ్ ది పాట్
0: ఆ నీటితోనే బాగా పిసికి దాన్ని కలిపి ఇంత ఉప్పు వేసుకుని త్రాగాడు.
1: అండ్ ది రైస్ ఇస్ మిక్స్డ్ విత్ వాటర్ అండ్ సమ్ సాల్ట్ ఇస్ యాడెడ్ అండ్ ఇస్ పార్టింగ్.
0: అది చల్లి భుజించి
1: అండ్ దట్స్ ది ఫుడ్.
0: అందమైనటువంటి ఒక దీనిని మనం ప్రకాశింపజేసుకుని
1: అండ్ ది బ్యూటీ దట్ షైన్స్ ఫోర్త్
0: చల్లి భుజించి
1: హావింగ్ టేకెన్ ఫుడ్
0: మనము మెల్లగా నడుస్తూ పోవాలి.
1: అండ్ వీ స్టార్ట్ వాకింగ్ సాఫ్ట్లీ.
0: మన చుట్టూ కూడా ఏ మాలిన్యమైనటువంటి వస్తువు అంతా పెట్టుకోకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీథింగ్.
0: చాలా మంది చదువుకునే టేబుల్ పైన అనేక పుస్తకాలంతా పాడేసి చూసుకుని చాలా గలీజ్ గా ఉంటుంటారు.
1: సమ్ పీపుల్ స్టార్ట్ థ్రోయింగ్ బుక్స్ హిదర్ అండ్ థిదర్ దేర్ ఆన్ ద టేబుల్.
0: ప్రతి ఒక్కటి నా అనుభవమే చెప్తున్నాను.
1: భగవాన్ ఈస్ టెలింగ్ అస్ బేసింగ్ ఆన్ ది ఎక్స్పీరియన్స్.
0: నేను పాస్ అయిన తక్షణమే
1: ద మూమెంట్ భగవాన్ పాస్
0: నా క్రింద తరగతి వాడు పాస్ అయిపోయి వచ్చి
1: ది జూనియర్స్ పాస్ ద ఎగ్జామినేషన్ కేమ్
0: వాడు నా పుస్తకాలు తీసుకుని పోతుంటారు.
1: దే కలెక్ట్ భగవాన్స్ బుక్స్.
0: ఆనాడు కొత్త క్లాసుకు కొత్త పుస్తకాలు ఉండలేదు.
1: అండ్ దే వర్ నాట్ న్యూ బుక్స్ ఎవ్రీ ఇయర్.
0: ప్రతి 4 సంవత్సరములకు 5 సంవత్సరములకు గ్రంథములంతా మార్చేటువంటి వాడు.
1: ద టెక్స్ట్ చేంజ్ వన్స్ ఎవ్రీ 4 ఇయర్స్.
0: అప్పుడు ఈ గ్రంథములంతా నేను బాగా భద్రంగా పెట్టుకుంటాను.
1: అండ్ భగవాన్ కెప్ట్ దోస్ బుక్స్ ఇన్ సేఫ్టీ.
0: నా క్లాసులోకి ఒక హరిజన్ బాయ్స్ వచ్చాడు.
1: ఏ హరిజన్ బాయ్ అప్రోచ్ భగవాన్.
0: ఆ అబ్బాయి చాలా బీదవాడు.
1: ఈస్ వెరీ పూర్.
0: నాయన నీవు రా.
1: భగవాన్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు
0: పిలిచి నీవు మొట్టమొదట పోయి ఆ నదిలో స్నానం చేసి నోరు కట్టుకుని రా అన్నాడు.
1: ఫస్ట్ హ్యావ్ యువర్ బాత్ బ్రష్ యూర్ టీత్ బీ క్లీన్ అండ్ కమ్ హియర్.
0: వచ్చేటప్పటికి నా పుస్తకాలు అంతా చూపించారు.
1: అండ్ భగవాన్ హెస్ షోన్ హిమ్ ఆల్ హిస్ బుక్స్.
0: అప్పుడు చిన్న చిన్న క్లాసు కూడాను 3వ తరగతి 4వ తరగతి కూడా భూగోళము పెద్ద గ్రంథం వచ్చేది.
1: థర్డ్ క్లాస్ చిల్డ్రన్ ఫోర్త్ క్లాస్ చిల్డ్రన్
0: చరిత్ర ఇలాంటివంతా ఉండేటువంటి
1: ఆల్సో స్టడీ సబ్జెక్ట్స్ లైక్ జియోగ్రఫీ హిస్టరీ అండ్ సో ఆన్.
0: అప్పుడు అవన్నీ చూపించేటప్పటికి వాడు తెరిచాడు. ఏమి రాజు నువ్వు ముట్టనే లేదే.
1: అండ్ హరిజన్ బాయ్ సైడ్ రాజు
0: కొత్తగా ఉంటున్నాయే గ్రంథాలు.
1: ద బుక్స్ ఆర్ సో న్యూ.
0: నా ప్రవర్తనే దానికి అంత పరిశుద్ధత చేసింది నాయన.
1: భగవాన్ సెడ్ ఇట్స్ ఓన్లీ మై కాండక్ట్ దట్ మేడ్ దెమ్ లుక్ న్యూ ఫ్రెష్.
0: అవన్నీ ఆనాటి ఆ టెక్స్ట్ పుస్తకాలు అంతా కూడా కూర్తే ₹12 అయ్యేది.
1: ద టోటల్ కాస్ట్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ ఇస్ ₹12.
0: అప్పుడు ఆ అబ్బాయి వచ్చేసాడు. రాజు నేను ఎంత అయిందో అంతవరకు మాత్రమే ఇవ్వగలను, కానీ దీనికంటే అధికంగా నేను ఇవ్వలేను డబ్బు అన్నాడు.
1: He said, I can pay to the extent possible, not the total cost.
0: Naina, naaku ippudu kavalsinatvanti neeku 5 rupayalu maatrame kaadu.
1: Bhagavan said, I need only 5 rupees, not more.
0: Nannu ee oka volunteers kinda nattu nannu select chesadu ee drill teacher.
1: The drill teacher selected Bhagavan as a volunteer.
0: Daniki elo volunteers ga icharu kada ani nannu santoshinchadaniki veelledu. దానికంత ఖర్చులు ఎన్నో రాసిచ్చాడు.
1: యాజ్ అ వాలంటీర్ వన్ హ్యాస్ టు స్పెండ్ మనీ ఆల్సో.
0: దానికి కాకి వస్త్రము, కాకి షర్ట్, బూట్సులు ఇవన్నీ ఉండాల.
1: ఎ వాలంటీర్ షుడ్ హ్యావ్ కాకి డ్రెస్ అండ్ షూస్ ఆల్సో.
0: కానీ నా దగ్గర అంత డబ్బు లేదు.
1: భగవాన్ డింట్ హ్యావ్ మనీ దెన్.
0: కానీ నేను తల్లిదండ్రులను అడగడానికి నాకు ఇష్టం లేదు.
1: అండ్ హీ డిడ్ంట్ వాంట్ టు ఆస్క్ హిస్ పేరెంట్స్.
0: నేను విద్యార్థిని.
1: ఐఎమ్ ఎ స్టూడెంట్.
0: నేను విద్యను సాధించాలి, కానీ విద్య నిమిత్తమే తల్లిదండ్రులను అనేక రకంగా హింసించకూడదు.
1: ఐ షుడ్ ఎక్వైర్ నాలెడ్జ్ బట్ ఐ షుడ్ నెవర్ మేక్ మై పేరెంట్స్ సఫర్.
0: అప్పుడు ఆ పిల్లవాడు చాలా ఆనందంగా 5 రూపాయలు తెచ్చిచ్చాడు.
1: ది హరిజన్ బాయ్ కలెక్టెడ్ ది బుక్స్ అండ్ పెయిడ్ 5.
0: ఆనాడు 5 రూపాయలు అంటే ఏ రూపాయి నోట్ల కాదు కాదు. అప్పుడు రూపాయి నోట్లు కూడా లేదు.
1: దేర్ వర్ నో కరెన్సీ నోట్స్. 5 రూపీ కరెన్సీ నోట్స్.
0: అంత చిల్లర ఉంటుండాలి.
1: ఇట్స్ ఆల్ చేంజ్.
0: వాడు రెండు జోబుల నిండుకు పోసుకుని నా దగ్గరకు వచ్చాడు.
1: ద పాకెట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ స్మాల్ చేంజ్.
0: అంతా దాన్ని చేర్చేటప్పటికి ఇంత మూట అయిపోయింది.
1: హీ మేడ్ ఇట్ హీ బండిల్డ్ అప్.
0: ఆ మూటను నేను కట్టుకుని ఎక్కడ పెట్టేది.
1: అండ్ వేర్ ఇస్ ద బండిల్ ఆఫ్ కాయిన్స్ టు బి కెప్ట్.
0: నేను చేస్తానులే రాజు అన్నాడు. ఒక దీంట్లో ఆ పాత వస్త్రం ఇచ్చేస్తే వేసి గట్టి కట్టాడు.
1: అండ్ హీ మేడ్ ఆల్ ది కాయిన్స్ ఇన్ ఏ బండిల్ ఇన్ అన్ ఓల్డ్ క్లాత్.
0: గట్టిగా మూట కట్టేటప్పటికి చిరిగిపోయింది.
1: అండ్ ఓల్డ్ క్లాత్ టోర్ ఇట్ ఆఫ్ దట్ బీయింగ్ old
0: one. Chiripoyi room anta egirnai gall gall gall gall ani.
1: And all coins are well spread all over the room.
0: Aa inti yajmanralu lopalu nunchi vachindi.
1: అండ్ ద హౌస్ వైఫ్ కేమ్ ఫ్రమ్
0: ఎక్కడ చిక్కిందిరా ఈ డబ్బంతా నీకు నా పెట్రోల్ నుంచి తీసావు అని రెండు వేసింది.
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఆల్ ద మనీ అండ్ షీ స్లాప్డ్ భగవాన్.
0: అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, లేదమ్మగారు నేనే నేను తెచ్చిచ్చాను చెల్లెల పుస్తకాలు తీసుకున్నాను అంటే అప్పుడు ఆమె చెప్పింది దొంగకు దొంగ సాక్షిరా.
1: అండ్ అర్జున్ బాయ్ సెడ్ నో నో ఐ ఓన్లీ గేవ్ మనీ బట్ ది హౌస్ వైఫ్ డిడ్ నాట్ యాక్సెప్ట్ దిస్. ఏ థీఫ్ ఈస్ గోయింగ్ టు బి విట్నెస్ ఫర్ అనదర్ థీఫ్.
0: అబద్ధం చెప్పేవాడు కాదు.
1: అండ్ రాజు విల్ నెవర్ స్పీక్ ఎ లై.
0: సత్యమే చెప్తాడు.
1: హి స్పీక్స్ ట్రూత్.
0: ఈ డబ్బు అంతా కూడాను నువ్వు ఇచ్చింది.
1: అండ్ ఇట్స్ ఆల్ ద మనీ గివెన్ బై.
0: కానీ ఇంత డబ్బు వాడు ఎక్కడ పెట్టుకుంటాడు?
1: బట్ వేర్ ఈస్ హి గోయింగ్ టు కీప్ దిస్ మనీ?
0: ఆ డబ్బు అంతా తాను తీసుకుంది.
1: అండ్ షీ టుక్ అవే ఆల్ ద మనీ.
0: రెండో దినము స్కౌట్ అంతా వెళుతుండారు.
1: నెక్స్ట్ డే హీ వాస్ టు గో టు స్కౌట్.
0: ఎక్కడికి వెళుతున్నారు?
1: వేర్ వర్ ది ప్రొసీడింగ్?
0: కడప దగ్గరికి వెళుతున్నారు.
1: దే వర్ గోయింగ్ టు
0: కమలాపురంలో ఉన్నా నేను అప్పుడు.
1: భగవాన్ వాస్ దేర్ ఇన్ కమలాపురం అట్ దట్ టైం.
0: కడప దగ్గరికి వెళుతున్నాను.
1: దే వర్ ప్రొసీడింగ్ టు కడప.
0: అక్కడ తిరునాలు జరుగుతూ ఉండాలి.
1: అండ్ దేర్ ఇస్ విలేజ్
0: ఫేర్. అంతా ఇసుకనే అక్కడ అంతా పశువులంతా తీసుకుని వచ్చేసారు.
1: అండ్ ఇట్ వాస్ ద ఫేర్ వేర్ నంబర్ ఆఫ్ కౌస్ వర్
0: ప్రెజెంట్. ఎక్కడ చూసినా పశువుల వ్యాపారమే.
1: అండ్ ఇట్స్ ద బిజినెస్ ఆఫ్ కౌస్ దెన్.
0: నేను రాత్రి అంతా ఇంకేం చేసేది? తెల్లవారు చెప్పాను డ్రిల్ టీచర్ కి వస్తానని.
1: అండ్ భగవాన్ ప్రామిస్ టు ద డ్రిల్ టీచర్ దట్ హిల్ బి అటెండింగ్ ద ఫేర్.
0: చెప్పిన మాట తప్పకూడదు.
1: అండ్ హీ విల్ నెవర్ బ్రేక్ హిస్ ప్రామిస్.
0: తెల్లవారుజాము కన్నా లేచాను. మెత్తగా నడుచుకుంటూ నడుచుకుంటూ నడుచుకుంటూ 5 miles అక్కడ పోయి చేరాను.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ గాట్ అప్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ అలాంగ్ ఫర్ 5 miles.
0: అక్కడ పోయేటప్పటికే అందరూ టిఫిన్ తీసుకుంటారు పోయారు.
1: అండ్ బై టైమ్ భగవాన్ రీచ్ దేర్ ఆల్ స్టార్టెడ్ టేకింగ్ దట్ టిఫిన్.
0: నా దగ్గర జోబిలో ఒక కాసు కూడా లేదు.
1: హీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎ సింగిల్ పై.
0: ఏం తినేది?
1: What is to be eaten then?
0: కానీ తర్వాత చూస్తాంలే అని పిల్లలకి ఎవరికి నేను కన్విన్స్కోకుండా తిరిగాను.
1: అండ్ స్వామి మూడ్ ఇన్ సచ్ వే నాట్ నోటీస్ బై హిస్
0: క్లాస్ క్లాస్మేట్స్ అంతా కూడా రాజు ఎక్కడ వచ్చాడు రాజు ఎక్కడ ఇంత వెతుకుతూ ఉన్నారు.
1: క్లాస్మేట్స్ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ రాజు.
0: కానీ వారికి ఎవరికి కనిపించుకోకుండా.
1: అండ్ రాజు వాజ్ నాట్ సీన్ బై ఎనీ.
0: ముఖం కడుక్కుందామని ఒక కొలం దగ్గరికి వెళ్ళాను.
1: టు వాష్ ద ఫేస్ హీ వెంట్ టు స్మాల్ లేక్.
0: ఆ కొలం దగ్గరికి పోతే దాంట్లో అంత ఎద్దులను ఆవులను అంత బాగా కడిగి పెట్టారు.
1: It was a place where the bulls and the cows
0: are. Jalamanta kuda chaala parishuddhanga untundadi.
1: And the water was highly polluted.
0: Kaani inkem chesedi edi lenapudu adhe anku chakkani gangam anukoni danni needu tragi ani mohamanta kadukoni nenu bayataku vachanu.
1: That was the only water available to quench the thirst. With that polluted water he washed his face.
0: Lechi bayataku vastavani chustunnagane oka banda paina oka beedeli katta oka ana ఎవరో మర్చిపోయారు.
1: బై టైమ్ హీ గాట్ అప్ అండ్ హీ సా ఆన్ ఎ బోల్డర్ ఎ బండిల్ ఆఫ్ బీడీస్ అండ్ ఆల్సో వన్ ఎన్ ఐకాన్.
0: ఈ బీడీస్ చూస్తే నాకు అయ్యలేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ టు లుక్ ఎట్ ది బీడీస్.
0: ఆ బీడీస్ తెచ్చి ఒక ఇసుకలో బూట్ చేసేసాను.
1: అండ్ హీ హడ్ పుట్ ఇట్ అండర్ సమ్ శాండ్ కవర్డ్ ఇట్.
0: అలా తీసుకున్నాను.
1: అండ్ పిక్డ్ అప్ దట్ వన్ అండ్
0: దానికి చిల్లర మార్చుకున్నాను.
1: అండ్ హీ మేడ్ ఇట్
0: 4 బొట్లు వచ్చినాయి.
1: అండ్ హీ గాట్ 4 బొట్లు.
0: 4 బొట్లు ఒక అణ.
1: 4 బొట్లు మేక్ వన్ అణ.
0: అది తీసుకుని పోతుంటే పిల్లలందరూ కూడా రాజు రాజు రాజు నీకు చాలా మంచి లెక్కగా ఉంటున్నది ఈ బుడిబుడి కారుదాం రాని అన్నారు.
1: అండ్ దెన్ అదర్ బాయ్స్ నోటీస్డ్ ఇట్ యు హావ్ గాట్ సమ్ యు విల్ గెట్ సమ్ మోర్ మనీ లెట్ us గ్యాంబుల్ దే సెడ్.
0: అక్కడ ఈ జూదంలో నేను ప్రవేశించాను.
1: అండ్ దెన్ స్వామి గాట్ ఇన్ టు.
0: కానీ జూదం ఆడకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ షుడ్ గ్యాంబుల్.
0: అందరికీ చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ టెలింగ్
0: యూ. నేను ఆడుతూ వచ్చాను.
1: బట్ భగవాన్ హ్యాడ్ టు డూ దాట్.
0: ఎందుకంటే ఈ 4 బొట్లతో కొంతవరకు సంపాదించవచ్చునని.
1: బికాస్ సమ్ మనీ హాస్ గాట్ టు బి అబ్టైన్డ్.
0: నేను వేసేటప్పటికి 4 బొట్లు కూడాను 4 దీనికి కడావరు ఇస్పెట్ ఈ డైమండ్ అని పేర్లుంటాయి దాంట్లో దానికి అంతా కట్టినాను.
1: అండ్ యాజ్ యూ వాస్ గ్యాంబ్లింగ్ యూ వాస్ డూయింగ్ ఆల్ దట్ ఈస్ నెసెసరీ.
0: ఒక్కొక్క దానికి డబుల్ వచ్చేసేసింది.
1: అండ్ యూ వాస్ గెటింగ్ డబుల్ ఫర్ ఈచ్ స్టేక్.
0: నాకు చూచాను ఇది 16 అణాలు అయ్యేంత వరకు నేను ఆడతాను.
1: అండ్ హీ డిసైడెడ్ టు ప్లే.
0: నాకు దండిగా వస్తుందని నేను ఎక్కువ ఆశ పెట్టుకుని దీన్ని ఆడకూడదు.
1: అండ్ ఐ షుడ్ నాట్ కంటిన్యూ టు ప్లే ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ మోర్ మనీ.
0: లేచాను.
1: హీ గాట్ అప్.
0: ఈ నా శిష్యులంతా ఉన్నారు చూడండి క్లాస్మేట్స్ వాళ్ళు రాజు కూర్చో కూర్చో కూర్చో అని బాగా లాగి పెట్టారు.
1: ఆల్ అదర్ క్లాస్మేట్స్ దే వెంట్ ఆన్ ఫోర్సింగ్ రాజు కంటిన్యూ టు ప్లే.
0: నాకు ఇంకా చాలు.
1: అండ్ స్వామి సార్
0: నాకు తృప్తియే నాకు ముఖ్యము.
1: కంటెంట్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
0: కాబట్టి దీంతో నేను తీసుకుంటాను వెళ్ళి ఒక బొట్టు ఇచ్చాను. ఒక బొట్టుకు 3 దోశలు.
1: విత్ 1 బొట్టు వన్ కెన్ పర్చేస్ 3 దోశస్.
0: ఒక్క దమ్మిడికి 1 దోశ ఆనాడు.
1: ఇన్ దోస్ డేస్ ది కాస్ట్ ఆఫ్ దోశ ఇస్ 1 దమ్మిడి 1 పైసా.
0: ఆ విధంగా చేస్తే దినానికి 2 బొట్టు మాత్రం ఖర్చు అయిపోయింది.
1: అండ్ ద వన్ కెన్ స్పెండ్ హోల్ డే విత్ టూ బొటోస్.
0: అప్పుడు దాన్ని తిన్నాను, వెళ్ళాను స్కౌట్ లో, నా డ్యూటీ నేర్పోయాను.
1: దేర్ ఆఫ్టర్ హీ ఫాలోడ్ ద స్కౌట్ గ్రూప్ అండ్ డిడ్ ఆల్ దాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్.
0: ఈ విధంగా కాలం గడుపుతూ
1: యూ స్పెండింగ్ టైమ్ లైక్ దాట్.
0: రాత్రికి రెండు దమ్మిడీలు ఇచ్చేసి రెండు దోశలు తీసుకున్నాను.
1: అండ్ నైట్ టైమ్ హీ పేడ్ టూ దమ్మిడీస్ ఆర్ పైసే అండ్ పర్చేజ్.
0: టూ దమ్మిడీస్ మీన్స్ కాసులు.
1: అండ్ దిస్ ఏ కాయిన్, స్మాల్ కాయిన్, పైసా.
0: పైసా,
1: పైసా
0: తిన్నాను. పోయినా తిరిగి ఎక్కడనే పండుకున్నాను.
1: అండ్ హీ వెంట్ అండ్ స్లెప్ట్ దేర్ ఇన్ ది షెడ్
0: నేను ఇంకా నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి.
1: అండ్ స్టిల్ మోర్ హీస్ లెఫ్ట్ విత్ 4 రూపీస్.
0: దాని చిల్లంతా వచ్చింది కదా, దానికి మూట కట్టి నేను తల కింద పెట్టుకుని పండుకున్నాను.
1: అండ్ ఆల్ ద చేంజ్ హీ కెప్ట్ ఇన్ ద బండిల్ కెప్ట్ ఇన్ ద హెడ్.
0: నడుచుకొని నడుచుకొని నడుచుకొని పోవటం వల్ల చాలా టైర్డ్ అయిపోయినాను.
1: యాజ్ వెన్ దేర్ వాకింగ్ ఆల్ అలాంగ్ హీ ఫెల్ట్ వెరీ మచ్ టైర్డ్.
0: ఆ యొక్క ఇసుక దిబ్బ పైన ఉన్నటువంటి తల కొంచెం పొర్లింది బయట.
1: అండ్ దెన్ యాజ్ హీ వాజ్ రెస్టింగ్ జస్ట్ ది హెడ్ జస్ట్ పాస్డ్ ఆన్ టు ది
0: నెక్స్ట్ సైడ్. మైమర్చి పండుకున్నాను.
1: అండ్ హీ హాస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ బికాజ్ ఆఫ్ టైర్డ్నెస్.
0: ఎవరో చూచారు నా తల కొంచెం పక్కన పడుతుంది, దాన్ని తోడుకున్నారు, తీసుకుని పోయారు.
1: నోటీసింగ్ భగవాన్ వాజ్ ఫాస్ట్ అస్లీప్ సమ్ హావ్ పిల్ఫర్డ్ దిస్ బండల్ ఆఫ్ కాయిన్స్.
0: తెల్లవారు లేచి చూసుకుంటే ఆ అడా కూడా లేదు.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ డిడ్ హావ్ ఎనీ మనీ, ఇట్ వాస్ ఆల్ స్టోలెన్
0: అనుకుని నేను నా బాటికి నేను పోతున్నాను.
1: బట్ యట్ హీ కెప్ట్ క్వైట్ అండ్ వాస్ క్యారింగ్ ఆన్ ద డే.
0: కానీ నా క్లాస్మేట్స్ అందరూ కూడా చాలా వెతల పడుతుంటూ ఏడుస్తూ కూడాను.
1: బట్ ది క్లాస్మేట్స్ వెంట్ ఆన్ క్రైయింగ్, దే డిడ్ నాట్ లీవ్ రాజు.
0: ఒక్క దోశ అయినా తీసుకోకూడదా?
1: దే ఫోర్స్ రాజు టు ఈట్ అట్లీస్ట్ వన్ దోశ.
0: తీసుకున్నాను బాబు, నా పొట్ట కూడా బాగా నిండింది అని చెప్పాను.
1: అండ్ భగవాన్ సెడ్ ఐ హావ్ టేకెన్ దోసెస్, యు ఫీల్ దట్ మై స్టమక్ ఇస్
0: నాకు ఎవరి డబ్బు అక్కర్లేదు,
1: ఐ డోంట్ వాంట్ ఎనీబడీస్ మనీ
0: అని మైపోయాను.
1: అండ్ దెన్ హీ స్టార్టెడ్ ప్రొసీడింగ్.
0: ఈ విధంగా పోయి 5 దినములు అక్కడ వాలంటీర్స్ వర్క్ చేయాల.
1: ఈ సర్వ్ దేర్ ఇస్ ఇన్ వాలంటీర్ ఫర్ 5 డేస్.
0: 5 దినములు కూడా 5 నయా పైసాలతో నేను కాలం గడిపాను.
1: ఆల్ ది 5 డేస్ ఈ స్పెంట్ మేకింగ్ యూజ్ ఆఫ్ 5 నయా పైసా.
0: ఈ విధంగా కాలం గడిపి
1: హావింగ్ స్పెండ్ టైమ్ లైక్ దాట్
0: ఇంటికి వచ్చేసాను.
1: ఈ రిటర్న్ హోమ్
0: వచ్చే సమయంలో బస్సు ఛార్జ్ కూడా నాకు లేదు.
1: అండ్ భగవాన్ డిడ్ హావ్ ఎనఫ్ ఆఫ్ బస్ ఫేర్.
0: బస్ కండక్టర్ ఒకడు ఉన్నాడు, ఈ అబ్బాయి చాలా మంచివాడు.
1: ద బస్ కండక్టర్ హావింగ్ నోటీస్ దట్ హీస్ ఎ గుడ్ బాయ్,
0: రాజు రా రా అని నన్ను పిలిచాడు.
1: ఈ ఆస్ రాజు కమలాంగ్ ఈ సైడ్.
0: పిలిచి నీ టికెట్ ఇదిగో తీసుకున్నాను అని చెప్పి నన్ను నాకు టికెట్ ఇచ్చి కూర్చోమని చెప్పాడు బస్ లో.
1: అండ్ హీ మేడ్ భగవాన్ సిట్ దేర్ ఇన్ ద బస్ హావింగ్ పేడ్ ద ఫేర్ హింసెల్ఫ్.
0: ఆ విధంగా తిరిగి చేసుకుని ఇంటికి వచ్చే సమయం లోపల నాకు చాలా మనసు కష్టం వేసింది.
1: యాజ్ హీ వాజ్ రిటర్న్ లైక్ దాట్ హీ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్.
0: శేషమరాజు భార్య గర్భవతి.
1: అండ్ ద వైఫ్ ఆఫ్ శేషమరాజు షోస్ ఇన్ ద ఫ్యామిలీ.
0: ఆమెకు 2వ దినము శ్రీమంతం చేస్తూ వచ్చారు.
1: ది నెక్స్ట్ డే దర్ ఇస్ ఎ సెలబ్రేషన్ టు మార్క్ ద ఒకేషన్.
0: అప్పుడు నేను ఏం చేయలేదు అనుకుని కొంచెం కుంకుమ పసుపు కొంచెం పూలు తీసుకుని ఒక పొట్టం కట్టుకుని అక్కడికి వచ్చాను.
1: Befitting the celebration, he wanted to carry some kumkum and some turmeric.
0: Oka dammidi iste rendu arati pandu vachayi.
1: With 1 paisa, he could purchase 2 plantains.
0: Aa rendu arati pandu aamiki ichchesesanu.
1: He gave those 2 fruits, plantains.
0: Appatiki ayana kudunu selavulu.
1: And that day happened to be holiday for him.
0: Ayana teacher examination kattukunnadu.
1: And he was to appear for teacher's examination. Teacher
0: ayana Ulavakonda nunchi అనంతపురం వచ్చాడు పరీక్ష కోసమని.
1: టు అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఉరవకొండ హీ కేమ్ టు అనంతపూర్.
0: ఆ అనంతపురం నుంచి ఆ తెల్లవారే కమలాపురం వచ్చాడు.
1: ఫ్రమ్ అనంతపూర్ హీ రీచ్డ్ కమలాపురం.
0: ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు.
1: హీ వాజ్ ఆల్సో వెరీ వీక్ బికాస్ ఆఫ్ ద ట్రావెల్.
0: ఈయన వస్తానే నీకేం తెచ్చాడు వాడు అన్నాడు.
1: ద మూమెంట్ హీ రీచ్ హోమ్ హీ ఆస్క్డ్ వాట్ ఇస్ దట్ హీ బ్రాట్.
0: పూలును కుంకుమ తెచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ బ్రాట్ ద కుంకుమ అండ్ టర్మరిక్.
0: తీసి బయట పారేసేసాడు.
1: అండ్ హీ హస్ థ్రోన్ ఇట్ అవుట్ సైడ్.
0: ఆయన రూల్స్ వేసుకుంటున్నాడు ఏదో బుక్ కు.
1: అండ్ హీ వాజ్ హావింగ్ ఎ రూలర్.
0: ఆ రూలర్ ఒకటి పెట్టుకున్నాడు.
1: అండ్ హీ వాజ్ హావింగ్ ద రూలర్ విత్ హిమ్.
0: దాంతో పిలిచి కొట్టాడు.
1: అండ్ హీ హాడ్ హిట్ స్వామి.
0: నిన్ను ఎవరు పోమని చెప్పారు అక్కడికి?
1: హూ ఆస్క్ యూ టు గో?
0: ఇంట్లో పనులన్నీ ఆమె పైన ఇచ్చి పెట్టేసేసి నువ్వు పోయినా వాట్ ఆయటని ఈ చేతి పైన కొట్టాడు.
1: అండ్ లీవింగ్ ఆల్ ది హౌస్ హోల్డ్ వర్క్ యూ హావ్ గాన్ దేర్.
0: తక్షణమే ఈ చేయి అంతా వాచింది.
1: హస్ బీటన్ హిమ్ దేర్ అండ్ ద హోల్ హ్యాండ్ స్వోలన్.
0: నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ టెల్
0: లోపలికి వెళ్ళాను.
1: హెస్ గాన్ ఇన్.
0: పాత చొక్కా ఉంటే నీళ్ళలో తడిపాను, తన్ని దాన్ని చుట్టుకున్నాను.
1: అండ్ హీ ర్యాప్ దట్ పామ్ విత్ వెట్ క్లాత్.
0: 2వ దినమే ఆయన శేషమరాజు కుమారుడు చనిపోయాడు.
1: ద నెక్స్ట్ డే ది సన్ ఆఫ్ శేషమరాజు డైడ్.
0: చనిపోయినాడని చెప్పి నేను టెలిగ్రామ్ ఇచ్చేటప్పటికి పుట్టపర్తి నుంచి బుక్కబట్టం వచ్చి, బుక్కబట్టం నుంచి బస్సు ఎక్కి కమలాపురం వచ్చేసాడు గృహం అబ్బాయి.
1: అండ్ ద ఫాదర్ వెంకమరాజు గారు కేమ్ ఆన్ కమింగ్ టు నో ద న్యూస్.
0: ఆయన వచ్చేటప్పటికి వారందరూ బాధపడుతున్నారు కుమారుడిపోయినాడని.
1: They were feeling very sad because of the demise of the little boy.
0: నేను కూడా బాధపడినట్టుగా నటించాలా?
1: Swami also has to enact.
0: అక్కడ అన్ని నటనలే.
1: Everything is action so far as God is concerned.
0: ఆయన తర్వాత మరి ఆయన చూచాడు ఇక్కడ.
1: Then he noticed his hand.
0: ఏం చేయకట్టుకున్నావు అన్నారు.
1: What is that cloth that you have wrapped around your palm?
0: లేదు నాన్నా, ఇది కేవలము ఒక కీళ్ళ నొప్పి వచ్చేసేసింది, దానికోసం నేను కట్టుకున్నానన్నాను.
1: He said, because it's painful, therefore I have got this bandage.
0: ప్రక్కన ఇంట్లో దోశలు అమ్మేటువంటి ఒక కోమటమ్మ ఉంటుండేటువంటి.
1: And there is another one who lives her life selling dosas.
0: ఏ వెంకరాజు, మీకేం ఇంట్లో తినేదానికి తిండి లేదా? కావలసినంత ఉంటున్నాయి, ఆ పిల్లవాడిని ఇక్కడ పెట్టి ఎందుకు ఇంత అవస్థ పెడుతున్నారు మీరు అని ఏమేమో చెప్పింది ఆయన.
1: That lady went on reporting, what is it Venkamaraju, don't you have enough of money to take care of the boy? How is that you left him?
0: Traveneelu kavalatante kadapaku daggar daggariki povali, akkada kala untundali, Krishna kalava.
1: In fact there is a kind of a river over there very close to Kadapa.
0: Akkada nunchi teeskon raavali.
1: And the water has to be fetched all along.
0: Nenu vachetappudiki bhujam paina pettukoni aa duttanu mosukoni vastunna.
1: The water has to be fetched all along from that river.
0: Anna akkada dimpesadu. ఆ మూట అంతా తాను కూడా పెట్టుకున్నాడు, నన్ను పక్కకు పిలిచాడు.
1: అండ్ హీ కాల్ భగవాన్ అసైడ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్.
0: నాయన నువ్వు బయలుదేరు,
1: యు గెట్ అప్ నౌ,
0: యు
1: ఫాలో మీ నౌ.
0: ఆయనకు అందరికీ కూడాను నేనంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ ప్రేమనే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ లవ్డ్ బై ఎవ్రీబడి,
0: ప్రతి ఒక్కరు నన్ను ప్రేమించేవాళ్ళే.
1: ఎవ్రీ వన్ లవ్డ్ హిమ్.
0: అప్పుడు ఆయన పిలిచి, నాయన నేను పుట్టినప్పటి నుంచి నేను ఒక ఏట ఎరగొట్టలేదు.
1: Ever since your birth, I have never
0: been. బాధలు పెడుతున్నారట నిన్ను.
1: People make you suffer like this.
0: జీ జీ జీ జీ, అది ఒట్టి అబద్ధం, నన్ను ఎవరు బాధ పెట్టడం లేదని నేను చెప్పాను.
1: And Bhagwan said, no, no, no, nobody puts me to suffering, no.
0: కానీ ఆయన వెళ్ళిపోదామన్నాడు.
1: But yet the father insisted that you should leave.
0: నేను చెప్పాను, ఈ సమయంలో నేను వెళ్ళిపోతే ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు లేరు.
1: At this moment, if I am to leave, there will be nobody to work at home.
0: ఈ సమయాన్ని చూసుకొని నీవు అవుట్ తీసుకుని పోవటం నీకు ధర్మం కాదు, నేను రావటం నాకు కర్తవ్యం కాదు.
1: It is not the right time for you to go, nor for me to follow you.
0: నీవు పో, నేను వస్తానన్నాను.
1: You go, I will come later, said Swami.
0: కానీ ఆనాడు చేతిలో ఒక చెంబుడి లేదు.
1: But there was no money with him.
0: ఆ గ్రామంలోనే కొట్టే సుబ్బన్న అని ఒక బిజినెస్ మ్యాన్ ఉండేవాడు.
1: In the same village, there was a person by name కొట్టే సుబ్బన్న.
0: కొట్టే సుబ్బన్న ఆయనకు కొత్తగా ఒక మందు వచ్చేసేసింది. మందు
1: ఎస్ హీ పర్చేస్డ్ ఏ మెడిసిన్
0: సప్లై చేశారు అతనికి.
1: మెడిసిన్ వాజ్ సప్లై టు హిమ్.
0: అతను దాన్ని అంతా అమ్మాలా.
1: అండ్ దాట్ మెడిసిన్ వాజ్ టు బి సోల్డ్.
0: అమ్మే దాంట్లో దండిగా డబ్బు వస్తుంది.
1: అండ్ బై సెల్లింగ్ దిస్ న్యూ మెడిసిన్ యూ లెర్న్ ఎర్న్ మోర్.
0: రాజు ఈ బాధ్యత నువ్వు తీసుకోవాలా అన్నాడు.
1: అండ్ కొట్టే సుబ్బన్న అప్రోచ్ భగవాన్, యూ షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ.
0: దీని సమాచారం ఏమి తెలియకోకుండా ఊరికి మందు తీసుకోండి అంటే ఎట్లా తీసుకుంటారు?
1: వితౌట్ నోయింగ్ ది ఎఫెక్ట్స్ అండ్ ద పర్పస్ ఆఫ్ ది మెడిసిన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ పీపుల్ టు బై దట్?
0: అన్ని వివరాలంతా అతని దగ్గర నుంచి తీశాను.
1: స్వామి కలెక్ట్ ఆల్ ది డీటెయిల్స్ కన్సర్నింగ్ దట్ మెడిసిన్.
0: కోసేసి దాన్ని పాటగా కట్టాను.
1: అండ్ హీ కంపోజ్డ్ ఆల్ ది డీటెయిల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాంగ్.
0: అప్పుడు ఆ పాటను పాడుకుంటూ ముగ్గురు నలుగురు పిల్లల్ని చేర్చుకుని వాళ్ళని వెనకట్టు కోటింగ్ చేసుకుంటూ రావాలి.
1: అండ్ స్వామి అలాంగ్ విత్ అదర్ ఫ్రెండ్స్ క్లాస్మేట్ స్టార్టెడ్ సింగింగ్ ద సాంగ్ కంటైనింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ద మెడిసిన్.
0: పాట పాడుకుంటూ పోతున్నాం.
1: దే వర్ ఆల్ సింగింగ్ అండ్ ప్రొసీడింగ్.
0: ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ సాంగ్?
0: బాల భాస్కర అని దాని పేరు.
1: ద నేమ్ ఆఫ్ ది మెడిసిన్ ఇస్ బాల భాస్కర.
0: బాల భాస్కర,
1: బాల భాస్కర.
0: అప్పుడు నేను పాట కట్టాను.
1: స్వామి
0: కవిత్వం చేసేది నేను.
1: భగవాన్ వాజ్ అన్ ఎక్సలెంట్ పోయిట్ ఇన్ దోస్ టైమ్స్.
0: కొనుడి కొనుడి బాల భాస్కర బాలకులార రండి బాలకులార పాట.
1: దిస్ సాంగ్ గోస్ ఆన్ లైక్ దిస్. ఓ బాయ్స్ కమ్ హియర్ బై దట్ మెడిసిన్ బాల భాస్కర.
0: కడుపుబ్బురము కాళ్ళవాపులు చేతి మోదులను చెడుగుణముండి అజాగరూక పోషణ నుండి అతృపిల్ల వ్యాధుల నుండి అజిన్న వీరే చనముల నుండి అన్నిటికీ ఇది బాగవునండి బాలకులార రండి బాలకులార.
1: బాలభాస్కర్ ఇస్ ది కరెక్ట్ మెడిసిన్ ఫర్ ఆల్ జాయింట్ పెయిన్స్ ది బ్యాక్ ఏక్స్ అండ్ ఫర్ కాన్స్టిపేషన్ ఇండైజెషన్
0: ఆయన ఇచ్చినటువంటి ఆయన చెప్పాడు నా పేరు కూడా ఉండాలి ఇక్కడ అని.
1: అండ్ కోటే సుమన వాంటెడ్ దట్ హిస్ నేమ్ ఆల్సో టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద సాంగ్.
0: అక్కడ ఇంకొక అంగం కట్టేసేసినాను. అది ఎక్కడ అని అడిగారన్నా.
1: ఇఫ్ యూ ఆస్క్ వేర్ దిస్ మెడిసిన్ ఇస్ అవైలబుల్
0: అందరికీ తెలిసినదేనన్నా.
1: దట్ షాప్ ఈస్ నోన్ టు ఎవ్రీబడి.
0: అదిగో అదిగో కొట్టే సుబ్బన్న అంగడి ఎందే.
1: వేర్ ఇస్ ది షాప్ ఆఫ్ కొట్టే సుబ్బన్న వేర్ దిస్ బాలా భాస్కర్ మెడిసిన్ ఇస్ అవైలబుల్
0: అంత చెప్పి ఇది ఎవరు చేశారని అడుగుతారు ప్రశ్న.
1: పీపుల్ ఆస్క్ ది మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్.
0: ఆ విధంగా అన్ని రాసి ఇచ్చేటప్పటికి ఆయన చాలా ఆనందం అయిపోయి రెండో దినమే ఆయన అంగంలో ఉన్నటువంటి మందులు అంతా అయిపోయినాయి.
1: బికాస్ ఆఫ్ దిస్ సాంగ్ ది హోల్ స్టాక్ వాజ్ ఎక్సాస్టెడ్ ది వెరీ నెక్స్ట్ డే.
0: అప్పుడు ఆయన వచ్చి నాకు ఒక అణ ఇచ్చాడు.
1: కొట్టే సుబ్బన్న కేమ్ టు భగవాన్ అండ్ పెయిడ్ వన్ అణ.
0: కానీ నాయన రాజు నీ వల్ల నా అంగన్ ఎంత బాగా ఖర్చు అయిపోయింది.
1: హి సెడ్ రాజు బికాస్ ఆఫ్ యూ దేర్ వెరీ గుడ్ సేల్స్ బిజినెస్
0: అని తనకు ఒక రూపాయి ఒక అణ ఇచ్చాడు.
1: అండ్ హీ గేవ్ హిమ్ వన్ ఎన.
0: ఆ అణతో నేను రెండు దోశలు తిన్నాను.
1: విత్ వన్ ఎన హీ ఏట్ టూ దోశ.
0: బ్రహ్మబ్బాయి కూడా రెండు దోశలు ఇచ్చాను.
1: అండ్ హీ గేవ్ టూ దోసెస్ టు ఫాదర్.
0: ఆయన కూడా భుజించాడు.
1: అండ్ హీ టు ఎయిట్
0: నీ ఉండేటువంటివన్నీ కట్టుకో పోదామన్నాడు.
1: అండ్ హిస్ ఫాదర్ వాంటెడ్ హిమ్ టు ఫాలో హిమ్ అండ్ లీవ్ ద ప్లేస్.
0: నేను పోలేను.
1: స్వామి డిన్ ఫాలో హిమ్.
0: వారికి కష్టం వచ్చినట్టు సమయంలో నేను రావటం చాలా మంచిది కాదు.
1: It's not proper on my part to leave the place when people are having difficult times. And so he wanted the father to go himself.
0: ఆయన కూడా ఆనాడు కంటినీరు కార్చాడు.
1: He was also shedding tear.
0: నాయన ఎవరు చిన్నవారంత పెద్దవారికి ఇలాంటి బోధవాక్యాలు ఎవరు చెప్పరు.
1: No youngster, a tiny tot, would ever teach the elders like this.
0: ఎంత గొప్ప గుణం నాయన నీది.
1: What a noble quality you have.
0: నీవు నాకు గుణాన్ని నేర్పుతున్నావా.
1: You are teaching me the virtues.
0: నాకు మంచి మార్గం బోధిస్తున్నావా.
1: యు ఆర్ టీచింగ్ మీ ది కరెక్ట్ పాత్.
0: ఆ మంచిదాన్ని నిన్ను కాపాడుతుంది.
1: అండ్ ద వెరీ గుడ్నెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ
0: అని చెప్పి ఆయన వెళ్లిపోయాడు.
1: సో సేయింగ్ ద ఫాదర్ లెఫ్ట్.
0: అక్కడ పోయినప్పటి నుంచి దిన్నము ఏదో ఒకటి టెలిగ్రామ్ ఇచ్చేది.
1: అండ్ హావింగ్ గాన్ దేర్ హీ గేవ్ టెలిగ్రామ్ ఎవ్రీ
0: డే. తక్షణమే బయలుదేరరా తక్షణమే బయలుదేరరా అని.
1: అండ్ హీ గేవ్ టెలిగ్రామ్ ఎవ్రీ డే ఆస్కింగ్ హిమ్ స్టార్ట్ ఇమీడియట్లీ.
0: పక్కన ఆ దోశలేమో అన్ని ఏమేమో చెప్పింది.
1: Because the lady made all sorts of
0: complaints. Because
1: of all the complaints made to the father, he kept them in his mind.
0: And
1: Swami also replied, I am fine.
0: 2-3 days
1: 2 days passed and all are pacified, calm.
0: నాకు పరీక్షలు వచ్చినాయి.
1: And it was the examination time.
0: నేను ఆ పరీక్షల టైంలో వదిలిపెట్టిపోవటం మంచిది కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లీవ్ ద ప్లేస్ బికాస్ ఆఫ్ అప్రోచింగ్ ఎగ్జామ్.
0: నాకు పరీక్ష సమయంలో కూడా ఎలాంటి వారు నా స్నేహితులు.
1: వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ హీ హ్యాడ్.
0: పిల్లలు మంచి స్నేహితులను తీసుకోవాలి మీరు.
1: బాయ్స్ యు నో దట్ యు షుడ్ హావ్ గుడ్ ఫ్రెండ్స్.
0: నాకు రమేష్ పరేష్ అని ఇద్దరు డెస్క్ పైన ముగ్గురు కూర్చునేవాళ్ళం మేము.
1: హి హస్ గాట్ డెస్క్ మేట్స్ రమేష్ అండ్ పరేష్ టూ ఫ్రెండ్స్.
0: రమేష్ ఒకవైపున పరేష్ ఒకవైపున నేను మధ్యలో ఒక
1: రమేష్ ఆన్ వన్ సైడ్ పరేష్ ఆన్ ద అదర్ సైడ్ స్వామి.
0: వాళ్ళకు నోరు ఒక పదం కూడా రాదు.
1: And in fact, they cannot speak anything. They don't know any subject.
0: అవన్నీ వాళ్ళు చెప్పారు. మీకు వచ్చినటువంటి క్వశ్చన్ అంతా నేను రాసిస్తాను. పిల్లుకోండి.
1: ఆమె సార్ డోంట్ వరీ ఐ విల్ ఆన్సర్ ఇన్ యువర్ బిహాఫ్ డూ నాట్ వరీ.
0: ఎగ్జామినేషన్ హాల్ లేకపోయాము.
1: దే ఆల్ వెంట్ టు ది ఎగ్జామినేషన్ హాల్.
0: వాడి నంబర్ ఒకటి నా నంబర్ ఒకటి ఇంకో వాడి నంబర్ ఒకటి.
1: The numbers are different. One number is one way and another number is put out.
0: ఒక నంబర్ ఒక నంబర్ కు ఏం సంబంధమే లేదు.
1: There is no connection between one number and another.
0: నేను ఈ కొసలో కూర్చుంటే వాడు ఆ కొసలో కూర్చునేవాడు.
1: One classmate sits in one corner and Swami in another corner of the room.
0: సరే ఇంకేమి నాకు తాను చెప్పేటువంటిది కూడా మాకు చిక్కటం లేదే అని బాధపడిపోతూ వచ్చున్నారు.
1: There is no chance even to consult or whisper or exchange.
0: అప్పుడు నేను ఒక పని చేశాను. చేయరాని పని చేశాను.
1: And Swami did one thing which should not have been done.
0: నా క్వశ్చన్ పేపర్ అంతా రాసేసేసాను.
1: స్వామి ఆన్సర్డ్ ది హోల్ పేపర్
0: వన్ హ్యాండ్ రైటింగ్ మాదిరి నేను రాశాను.
1: అండ్ అగైన్ అనదర్ షీట్ హీ రోట్ ది ఆన్సర్
0: వాడి సిగ్నేచర్ నేను రాశాను.
1: అండ్ హీ ఆల్సో పుట్ హిస్ సిగ్నేచర్
0: రెండో వాడి పేరంతా కూడాను వాడి హ్యాండ్ రైటింగ్ అంతా నేను రాశాను.
1: అనదర్ షీట్ ఆల్సో హీ రోట్ లైక్ దట్
0: వాడి పేరు వాయిస్ హ్యాండ్ రైటింగ్. మూడు పేపర్లు కొనిపోయి టేబుల్ పైన పెట్టాను.
1: ఆల్ ది త్రీ పేపర్స్ ఆర్ కెప్ట్ ఆన్ ద టేబుల్.
0: మీరంతా రాని ఇంకా నా వెంట ఇంకేం అక్కడ ఉండాలి అక్కడ లేదు.
1: అండ్ నథింగ్ నీడ్స్ టు బి ఫాలోడ్ దేర్.
0: ఆ విధంగా చేసి వచ్చేటప్పటికి మూడవ దినము రిజల్ట్స్ వచ్చేసేసింది.
1: అండ్ ద రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్ ఆన్ ద థర్డ్ డే.
0: ఈనాటి వల్ల నెల కొద్ది పెట్టేటువంటి వారు కాదు.
1: దేర్ వాజ్ నో డిలే ఫర్ మంత్స్ యాజ్ వి ఫైండ్ టుడే.
0: తక్షణమే రిజల్ట్స్ వచ్చినాయి.
1: రిజల్ట్స్ వర్ పబ్లిష్డ్
0: ఇమీడియట్లీ. రిజల్ట్స్ వచ్చేసరికి ఈ ఫస్ట్ క్లాస్,
1: ఆల్ ది త్రీ స్టూడ్ ఇన్ ఫస్ట్ క్లాస్.
0: నేను, రమేష్, పరేష్ ఈ ముగ్గురు కూడా ఒకటి ఫస్ట్ క్లాస్.
1: స్వామి రమేష్ అండ్ పరేష్ స్టూడ్ ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్.
0: నేను ఏది రాశానో అట్లనే దాంట్లో కూడా ఉంటుండాలి.
1: Adjust what Swami has written.
0: Nammadaniki veelledu.
1: Is that possible?
0: Handwriting one day.
1: Handwriting is of their own.
0: Vaadu ekkado kucchonunnadu.
1: One sits in another corner.
0: Vaadiki 108 ani vaadiki number vacheste.
1: And when his number is 108,
0: naaku 6 ani oka number vacheste.
1: Swami's number is only 6.
0: Inta vyathyasalaga galutunnayi.
1: And that is the
0: kaabatti copy kottaranani ippudu evaru cheppukovaru.
1: How can you say that they copied?
0: Evaru cheppadaniki
1: veelledu. Nobody can say.
0: Adantha kuda టీచర్ మహబూబ్ ఖాన్ బాగా తెలుసు.
1: మహబూబ్ ఖాన్ ద టీచర్ నోస్ ప్రెటీ వెల్ వాట్ హ్యాపన్.
0: ఆయనకు ఈ పిల్లలకంతా కూడా ఈ రాజు సహాయం చేస్తున్నాడు అని తెలుసు.
1: హీ నోస్ దట్ రాజు హెల్ప్ దోస్ టూ బాయ్స్.
0: మేము బయటకు వచ్చేటప్పటికే ముగ్గురిని పట్టుకున్నారు ఒకే ఇది అందరూ ఏడ్చటము.
1: ఆల్ ది త్రీ బాయ్స్ కేమ్ అవుట్ పీపుల్ స్టార్టెడ్ దెన్ షెడ్డింగ్ టియర్స్ ఆఫ్ జాయ్ ఇన్ ఎక్స్టసీ.
0: ఈ విధంగా వాళ్ళకు కూడా ఆనందం ఇచ్చి.
1: And people were very happy.
0: ఆ లీవ్ లోపల నేను పుట్టపర్తికి వచ్చేసాను.
1: అండ్ ఇన్ మీన్ టైమ్ స్వామి రీచ్డ్ పుట్టపర్తి.
0: అప్పుడు ఆ పిల్లలు కూడాను మేము ఇంటి దగ్గర పోయి మనం ఏం చేసేది.
1: ద బాయ్స్ ఆల్సో థాట్ దట్ వాట్ ఇస్ దట్ వి ఆర్ సపోజ్ టు డు.
0: మేము వస్తాం అని ఒకే వెంటబడ్డారు.
1: బోత్ ది బాయ్స్ సెడ్ వి విల్ ఫాలో యు. వాట్ ఇస్ దట్ వి డు లీవింగ్ యు హియర్.
0: సరే వచ్చి నన్ను అక్కడ దింపి మీరు రండి.
1: Promise you follow me, you drop me there and back, be back to your place.
0: ఈ విధంగా కాలమంత విద్యార్థి సమయం లోపల ఎంత పవిత్రమైనటువంటిదిగా చేసేది.
1: దట్స్ హౌ భగవాన్ స్పెండ్ హిస్ స్టూడెంట్ డేస్, హైలీ సేక్రెడ్ వే.
0: స్నేహితులు కూడా ఒక్క తప్పు కూడా చెప్పలేదు.
1: దేర్ వాస్ నో మిస్టేక్ ఎట్ ఆల్ అట్ దట్.
0: వాడు ఏదైనా తప్పు చేస్తే దాన్ని సర్దిద్దేటువంటి పని నాది.
1: అండ్ స్వామి ఆల్వేస్ కరెక్టెడ్ హిస్ క్లాస్మేట్స్ వెన్ ఎవర్ దే కమిటెడ్.
0: ఈ విధంగా చేసుకుంటూ మాటలు కూడా చాలా మృదువుగా మాట్లాడేటువంటి వాడిని.
1: స్వామి ఆల్వేస్ స్పోక్ సాఫ్ట్లీ అండ్ జెంట్లీ.
0: ఎవరికి వినిపించలేదు.
1: అండ్ నోబడీ కుడ్ హియర్.
0: ఈ విధంగా చేసుకుని నేను పుట్టపర్తికి వచ్చాను.
1: అండ్ దెన్ భగవాన్ రీచ్ పుట్టపర్తి.
0: పుట్టపర్తికి వచ్చేటప్పటికి
1: హావింగ్ రీచ్ దేర్
0: నాకంత జబ్బు వచ్చింది.
1: అండ్ స్వామి ఫెల్ సిక్.
0: ఏమి జబ్బు?
1: వాట్ సిక్నెస్?
0: అనగా చెడిపోయిందండి అందరు కూడా అనుకున్నారు.
1: పీపుల్ థాట్ దట్ హీ టర్న్ మ్యాడ్.
0: పిచ్చి పట్టింది రాజుకు అని.
1: పీపుల్ థాట్ రాజు టర్న్ మ్యాడ్.
0: నేను పిచ్చిగానే ఆడాను.
1: స్వామి ఆల్సో యాక్టెడ్ దట్ వే.
0: అంతా ఎవరితోనూ చెప్పుకోకుండా నేను మాట్లాడుకునేది నేను చెప్పుకునేది ఆ విధంగా చేస్తూ వచ్చాను.
1: వితౌట్ టాకింగ్ టు ఎనీబడీ స్వామి వెంట ఆన్ టాకింగ్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: ఇదంతా వచ్చేటప్పటికి ఊర్లో వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అందరూ చేరి మంచి వైద్యుని దగ్గర తీసుకుని వెళ్ళాలి.
1: All people around in the neighborhood and the family members also wanted to take Swami to a doctor.
0: ఎక్కడెక్కడికో వెళ్ళారు.
1: They went on searching.
0: ఒక శస్త్రవైద్యుని దగ్గరికి వెళ్ళాడు.
1: They went to a good doctor.
0: శస్త్రవైద్యుడు.
1: A surgeon. శస్త్రవైద్య.
0: ఆయన దగ్గరికి పోయేటప్పటికే ఆయన మెత్తగా నా తలంతా కొరిగేశాడు.
1: And with a knife, he shaved his head.
0: చేసి ఇంటు మాదిరి గీశాడు.
1: And he has put into mark on the head with a knife.
0: ఆ ఇంటు మాదిరి గీసి నాలుగు వైపులా చర్మాన్ని బట్టి లాగాడు.
1: And he has taken out the peeling out of the marks on the head.
0: రక్తం కారుతూ ఉండాలి.
1: And the heavy bleeding at that time.
0: దానిపైన సన్న నిమ్మకాయ రసం పోశాడు.
1: అండ్ హి అప్లైడ్ లైమ్ జ్యూస్ ఆన్ ది వుండ్.
0: అన్ని పూసేటప్పటికి మంట.
1: అండ్ ఇట్స్ బర్నింగ్ సెన్సేషన్.
0: కానీ నేను దానికి ఏమి యోచన చేయలేను.
1: అండ్ స్వామి వాజ్ నాట్ వరీడ్ అబౌట్.
0: నేను నవ్వుకుంటూనే ఉన్నాను.
1: హి వాజ్ స్టిల్ స్మైలింగ్.
0: ఏమి ఇంత మంటలో కూడా నవ్వుతూ ఉన్నాడే వీడికి ఇంకా ఇది చేయదని కన్నులకంతా లేనిపోయిన పెద్ద పెద్ద కాటకం అంతా వేశాడు.
1: హౌ ఇస్ ఇట్ ఇన్ స్పైట్ ఆఫ్ ద పెయిన్ హౌ ఇస్ దట్ హి స్టిల్ స్మైల్.
0: ఎన్ని హింసలో పెట్టాడు.
1: ఆల్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్.
0: ఎన్ని హింసలో పెట్టాడు.
1: అండ్ అప్లైడ్ సో మెనీ ఆయింట్మెంట్స్.
0: అప్పుడు నా వెంట ఆ వెంకమ్మ ఒకటి వచ్చింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ వెంకమ్మ హూ వాస్ బై హిస్ సైడ్.
0: ఎప్పుడు పోయినా ఎక్కడ పోయినా వెంకమ్మ నా వెంట ఉండాలి.
1: వెంకమ్మ గారు ఫాలోడ్ వేరే ఎవర్ స్వామి వెన్.
0: నువ్వు పోవద్దమ్మా అని బ్రహ్మబ్బాయి ఎంత చెప్పినా గానీ నేను వినను.
1: The parents said not to follow.
0: దగ్గరే ఉండాలా.
1: She has decided to follow Swami.
0: ఎప్పుడు ఇంకా నా వెంట ఆయమంతా అన్ని పాపమన్నీ నాకు అన్నం చేసేది పెట్టేది ఇట్లా చేస్తున్నారు.
1: She was attending on Swami throughout her life.
0: కనుక ఆ విధంగా గడుపుకొని ఆమె వచ్చి గృహమబ్బాయి దగ్గర వచ్చి నాన్న ఇవంతా ఇక్కడ చేయించకండి ఒక్కటి చేయించకండి అన్ని చాలా బాధపడుతున్నాడు అన్ని కఠినమైనటువంటి చర్యలు అంతా చేస్తున్నారు మీరు తీసుకెళ్ళండి పుట్టవర్తి.
1: అండ్ వెంకమ్మ గారు రిపోర్టెడ్ టు ద ఫాదర్, నో నో మోర్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ దిస్ కైండ్, ద బాయ్ ఇస్ పుట్ టు సఫరింగ్ అండ్ టెరిఫిక్ పెయిన్, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ లైక్ దాట్.
0: తీసుకుని వచ్చారు.
1: అండ్ హీ వాస్ బ్రాట్ బ్యాక్.
0: అప్పటి నుంచి అన్ని మామూలుగా రావటం పోవటం జరగటం.
1: అండ్ దేర్ ఆఫ్టర్ ద రెగ్యులర్ రొటీన్
0: పడిపోవటం, థర్స్డే బాబా వచ్చాడని, బాబా క్వశ్చన్స్ చుట్టూ ఆన్సర్స్ అంత వేయటం, ఈ రకంగా అంత ప్రారంభమైంది.
1: And they started these things. On Thursday, he used to travel beyond the body, laugh and trying to answer the questions of the people.
0: Anadu korigatvanti tala korigatam mari tarvata neti varaku oka kattri gaani katti gaani tala penna pettaledu.
1: It was only on that day, with the shaven head, it was done on that day. Right till this day, no hair cut whatsoever.
0: Evi cut cheyaledu.
1: No cut whatever.
0: ఏమి షేవ్ చేయలేదు.
1: అండ్ ఇట్ ఇస్ నాట్ నెవర్ షేవ్డ్.
0: అందరూ ఏమైనా కట్ చేస్తున్నారేమో చేస్తున్నారేమో అని అనుకుంటారు.
1: పీపుల్ మే థింక్ యు మే హావ్ హెయిర్ కట్స్.
0: ఎప్పుడు లేదు.
1: నో ఎనీ టైం.
0: అట్లనే పెంచుకుంటూ వస్తున్నారు.
1: వెల్ యూస్ హావింగ్ ద మాప్ ఆఫ్ హెయిర్.
0: ఆ విధంగా చేసుకుని
1: సో డూయింగ్.
0: 70 సంవత్సరం నేను గడిపాను.
1: 70 లాంగ్ ఇయర్స్ ఈ స్పెంట్.
0: 70 పెట్టుకుని రేపు వచ్చే దీనికి 79.
1: The coming birthday, Bhagwan is going to 79.
0: కానీ ఆ 79 ఎక్కడ కూడా అధిక మాసాలు అంతా వచ్చాయి. 80 అవుతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ క్యాలెండర్ యూ ఇట్ అమౌంట్స్ 80 ఇయర్స్.
0: దానివల్ల 90 వచ్చేసేసినట్టు.
1: అండ్ దెన్ యూ ఆల్సో సీ స్వామిస్ 90th బర్త్డే.
0: అప్పుడు ఇప్పటి వరకు కూడాను పళ్ళు గాని కండు గాని ఏ ఒక్కటి కూడా నాకు పోలేదు.
1: His eyes are very clear. The teeth are perfect at the age of 79.
0: నేను ఈ కాడతో నడుస్తూ ఉంటుంటే పిల్లలంతా పరిగెత్తేవాళ్ళు.
1: In those days when Swami used to walk, boys used to run after him.
0: ఇప్పుడు కూడా నేను నడుస్తాను.
1: Even now Swami can walk.
0: కానీ డాక్టర్లు పెట్టినటువంటి ఇది నాకు నియమం.
1: But doctors insisted that he should not walk.
0: ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ చేశారు పడినప్పుడు.
1: Because as the leg was operated,
0: దానికి తగినటువంటి నరము ఎక్కడ చిక్కలేదు.
1: As they could not get the proper nerve.
0: అది అవసరము.
1: And so it's necessary.
0: కాబట్టి ఏది చేయాలని అక్కడ ఒక చిన్న రాడ్ పెట్టి అని కుట్టేసేసారు.
1: Some rod was kept there at the time of this surgery.
0: దానివల్ల ఆ రాడ్ ఉండటం వల్ల నేను త్వరగా నడచడానికి వీల్లేదు.
1: Because of the rod put over there at the time of surgery, he cannot walk freely.
0: అయితే నా కార్యమంతా నా కర్తవ్యాలంతా నేను చేసుకుంటున్నాను.
1: Yet the daily routine goes on and goes on.
0: ఏ ఒక్కటి కూడా నేను మానలేదు.
1: Nothing is given up. Nothing stood in his way.
0: వచ్చిన వారికి ఇంటర్వ్యూస్ చేస్తున్నాను.
1: Interviews are granted to all those people.
0: వాళ్ళకి ఇవ్వాల్సిన ఇచ్చేస్తున్నాను.
1: And Bhagavan advises.
0: తిరగాల్సినంత తిరుగుతూనే ఉన్నాను.
1: Swami is just moving about.
0: వారికి ఏ విధమైనటువంటి అటంకమే చేయలేదు.
1: No obstacle, nothing has come in the way.
0: ఇంకా ఇవన్నీ చెప్పాలనుకుంటే ఎంతో ఉండాలి.
1: There are lots of things to be told to you.
0: కనుక
1: therefore
0: ఈనాడంతా నా చరిత్ర అంతా అష్టమి దినము.
1: Today is Ashtami.
0: కానీ ఈ విధంగా దేహాన్ని నేను పాడు చేసుకోకుండా దేహాన్ని కాపాడుకుంటూ అన్ని విధాలా వస్తున్నాను.
1: స్వామి కెప్ట్ హిస్ బాడీ ప్యూర్ పర్ఫెక్ట్ అండ్ క్లీన్, హాస్ బీన్ మెయింటైనింగ్ హిస్ బాడీ టిల్ దిస్ డే.
0: అందరూ అడిగేటువంటి వాళ్ళు, ఏమి ఎంత క్లీన్ గా ఉన్నాడు, స్నానాలు చేస్తారా, ఎవరు చేస్తారు, ఏం అంత అడిగేటువంటి వాళ్ళు.
1: పీపుల్ ఆస్క్ హిమ్ హౌ ఇస్ దట్ యువర్ సో క్లీన్ సో పర్ఫెక్ట్ వై.
0: నేను చిన్నపిల్లవాడిని అని నాకు ఎవరైనా స్నానం చేయించాలకి.
1: Am I a young boy? I don't need anybody to give me a bath.
0: Yavvathuna ne snanam cheyinchukunnadi.
1: I don't need any helper to take a bath.
0: Kabatti na snanam nenu chestuntanu.
1: Swami takes his own bath without anybody.
0: Pallanni nenu cheskuntanu.
1: He attends to his own work.
0: Ee vidhamainatundi dinkopala na ventunnatundi vaari kuda baadha pettuntanu.
1: Swami also teaches the same lesson.
0: Kaani oddanna kuda vaaru nilavari paapam.
1: Though Swami says no, they don't keep quiet.
0: వాళ్ళు నాకంతా సహాయం చేస్తూ వచ్చారు.
1: దే గో ఆన్ హెల్పింగ్ స్వామి.
0: అయ్యో బాబు, నాకేదో పడి ఈ విధంగా అయిపోయింది, మీరెందుకు నిద్ర మేలుకోవటం, వద్దు మీరు పండుకోండి అంటుంటారు.
1: స్వామి వాంట్స్ దెమ్ టు గో టు స్లీప్. హీ డజంట్ వాంట్ దెమ్ టు కీప్ అవేక్.
0: కనుక ఈ విధంగా నేను చేసుకుంటూ ఈనాటి వరకు నేను వస్తూనే ఉన్నాను.
1: స్వామి హాస్ బీన్ స్పెండింగ్ టైమ్ టిల్ దిస్ డే.
0: రేపు ఎల్లుండి ఈ యొక్క రెండు కూడాను నవమి దశమి.
1: టుమారో నవమి, ది డే ఆఫ్టర్ దశమి.
0: ఇంకా రేపు పురోహితుల దగ్గర పోవాలి, వాళ్ళకంతా కూడా చెప్పాలి, వాళ్ళతో అంతా చేయవలసింది అంతా చేయించుకొని తదుపరి మీ దగ్గరకు వచ్చేసేస్తాను.
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి డన్ ఇన్ కనెక్షన్ విత్ యజ్ఞ అండ్ పురోహిత్స్ ఓవర్ దేర్.
0: నేను చెప్పాను కదా నా ప్రాపర్టీ ఏమిటి, నా పిల్లలే నా ప్రాపర్టీ.
1: వాట్ ఈస్ స్వామీస్ ప్రాపర్టీ? స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ.
0: ఈ స్టూడెంట్స్ నా ప్రాపర్టీ.
1: స్టూడెంట్స్ ఆర్ భగవాన్స్ ప్రాపర్టీ.
0: వారందరూ ఆనందంగా ఉంటేటే నేను ఎంతైనా ఆనందంగా ఉంటాను.
1: ఈ స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ, భగవాన్ ఈజ్ హ్యాపీ.
0: కానీ ఎంతకాలం అయినప్పటికీ మీరు ఈ నామస్మరణ మాత్రం మానకండి.
1: నెవర్ నెవర్ గివ్ అప్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ నామస్మరణ.
0: భజన బినాశ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి నహి. హరి నామ బినా ఆనంద నహి.
1: సర్ భగవాన్స్ ప్రాపర్టీ.
0: వారందరూ ఆనందంగా ఉంటేటే నేను ఎంతైనా ఆనందంగా ఉంటాను.
1: ఈ స్టూడెంట్స్ ఆర్ హ్యాపీ, భగవాన్ ఈజ్ హ్యాపీ.
0: కానీ ఎంతకాలం అయినప్పటికీ మీరు

ప్రభు దర్శబిన జ్ఞాన నహీ. జయ ధర్మ బిన సత్కర్మ నహీ. భగవాన్ బిన కోయి.

రేడియో సాయి ప్రెజెంట్స్ నెక్స్ట్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 14th of January 1997 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ సంక్రాంతి.

0: బుద్ధిశక్తి పరాక్రమం ఉత్సాహం. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమం షడేతే యతి తిష్టంతి తత్ర దేవ సహాయకృతుం. ఏ రంగమునందైనను, ఏ కాలమునందైనను, ఏ మానవుడైనను ఈ సత్సంపత్తితో కూడినటువంటి యొక్క ఆరు గుణములు కలిగినటువంటి వాడు సర్వత్రా విజయమునే సాధిస్తాడు.
1: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇఫ్ హెస్ గాట్ ఆల్ దీస్ సిక్స్ ఎసెన్షియల్ క్వాలిటీస్.
0: ఈ షడ్గుణములే మానవుని సకలేశ్వర్య సంపన్నునిగా గావిస్తుంది.
1: దీస్ ఆర్ ది సిక్స్ క్వాలిటీస్ దట్ మేక్స్ మ్యాన్ ఎగ్జాల్టెడ్ విత్ ఆల్ ది ప్రాస్పెరిటీ.
0: ఈ షడ్గుణములు కలిగినటువంటి మానవుని సర్వ విజయములు కూడా వరిస్తుంది.
1: ద మ్యాన్ విత్ దీస్ సిక్స్ క్వాలిటీస్ ఈజ్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
0: అయితే ఈ సద్గుణములకు అనేక విధములైన అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: హౌఎవర్ ఫర్ దీస్ సిక్స్ క్వాలిటీస్ దేర్ ఆర్ సర్టెన్ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
0: విద్యార్థికి మధ్య మధ్య పరీక్షలు ఏ విధంగా అడ్డు తగులుతుందనో అదే విధంగానే ఈ షడ్గుణములు యందు కూడాను పరీక్షించే నిమిత్తమై అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: జస్ట్ ద స్టూడెంట్ ఫేసెస్ ఎగ్జామినేషన్స్ వీ ఆల్సో ఫేస్ ద టెస్ట్ యాజ్ వీ అచీవ్ దీస్ సిక్స్ క్వాలిటీస్.
0: ఇది తమ యొక్క భవిష్యత్తునకు ఉన్నత సోపానమనే భావించాలి.
1: వన్ హ్యాస్ టు కన్సిడర్ ఎ స్టెప్ ఆన్ ద ల్యాడర్ లీడింగ్ టు ద ఫ్యూచర్.
0: ఈ యొక్క అడ్డులే కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, నిందలు, నిష్ఠూరములు ఇలాంటి కొన్ని అవాంతరమైన బాధలు మనకు అడ్డు తగులుతూ ఉంటాయి.
1: ది అబ్స్టకల్స్ సచ్ అస్ లాస్, ద పెయిన్, ద బ్లేమ్, దీస్ ఆర్ ఆల్ ద అబ్స్టకల్స్ దట్ కమ్ ఆన్ ద వే.
0: వీటినన్నీ కూడా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని దానిని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగిపోవలసి వస్తుంది.
1: వన్ హ్యాస్ టు రెసిస్ట్ విత్ ఆల్ ద కరేజ్ అండ్ ఫెయిత్.
0: విద్యార్థులు యందు ఆత్మవిశ్వాసము అత్యవసరమైనది.
1: స్టూడెంట్స్ నీడ్ ఎసెన్షియల్లీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఈ ఆత్మవిశ్వాసమే లేకుండా ఈ సద్గుణములైనటువంటి సంపత్తి మనము అందుకోలేము.
1: విదౌట్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వన్ కెనాట్ హ్యావ్ దీస్ సిక్స్ క్వాలిటీస్.
0: కాన ఆత్మవిశ్వాసము ప్రతి మానవునికి ప్రాణ సమానం.
1: దేర్ఫోర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద లైఫ్ బ్రెత్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్.
0: ఈనాటి విద్యార్థులు యందు ఈ ఆత్మవిశ్వాసమును కోల్పోయి కేవలం భౌతికము, లౌకికము, ప్రాకృతమైనటువంటి యొక్క విషయవాసన యందు తాను ప్రవేశించి అశాంతికి గురి అయి కేవలము అనేక అవస్థలను అందుకుంటున్నాడు.
1: బట్ ద స్టూడెంట్ టుడే ఈజ్ క్యారీడ్ అవే బై ఫిజికల్ వరల్డ్లీ ఫ్లీటింగ్ ప్లెజర్స్ అండ్ ఈజ్ రెస్ట్లెస్.
0: కనుక ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని అన్నింటికీ దైవం కలదనేటువంటి యొక్క విశ్వాసంతో మనము జీవితంలో ప్రవేశించాలి.
1: Therefore, we have stepped into our life with self-confidence that there is God with us.
0: విశ్వామిత్రుడు భుజబలమును, బుద్ధిబలమును, అస్త్రబలమును ఆధారం చేసుకుని దైవబలంతో జీవించుతున్నటువంటి యొక్క వశిష్ఠుల వారిపైన యుద్ధమునకు పూనుకున్నాడు.
1: విశ్వామిత్ర, బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ హిస్ ఆర్చర్ అండ్ ఇంటెలిజెన్స్, హి వాజ్ రెడీ టు ఫైట్ విత్ వశిష్ఠ.
0: కానీ కడపటికి సత్యాన్ని గుర్తించి దైవబలమే నిజబలము, ఆత్మబలమే నిజబలము అని విశ్వసించి ఈ భౌతిక బలమును త్యజించి తాను తపస్సును కేగాడు.
1: బట్ వాట్ హ్యాపెన్ అల్టిమేట్లీ, హీ కుడ్ నో ద డివైన్ స్ట్రెంగ్త్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్పిరిట్ వుడ్ ఓన్లీ అల్టిమేట్లీ స్టాండ్ అండ్ దెన్ లెఫ్ట్ ద ప్లేస్ టు పెనెన్స్.
0: ఈ లౌకిక బలములు కేవలం బలములు కాదు, దుర్బలములే.
1: ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్ నో స్ట్రెంగ్త్ అట్ ఆల్, ఇట్ ఇస్ వీక్.
0: ఈ ప్రాప్తమైనటువంటి శక్తులు అన్ని కూడా నిశ్శక్తులే.
1: ద ఫిజికల్ పవర్ ఇస్ నో పవర్, ఇట్ ఇస్ వీక్నెస్.
0: ఈ భౌతికమైనటువంటి యొక్క సంపదలు అన్ని కూడా కేవలం అశాశ్వతములే.
1: ద వరల్డ్లీ ప్లెజర్స్ ఆర్ టెంపరరీ.
0: ఇలాంటి వాటి మానవుడు ఈనాడు అరులు చాచి తన యొక్క దివ్య శక్తిని కూడాను కోల్పోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ ఆఫ్టర్ దీస్ ఫ్లీటింగ్ ప్లెజర్స్ అండ్ ఈస్ ఫర్గెటింగ్ హిస్ డివైన్ ఇమ్మనెంట్ స్ట్రెంగ్త్.
0: కనుక విద్యార్థులు ఆత్మవిశ్వాసమును అభివృద్ధి పరచుకుని ప్రతి ఆట యందు, ప్రతి పాట యందు, ప్రతి మాట యందు కూడాను తమ యొక్క దివ్య శక్తిని బహిర్గతం గావించుకోవాలి.
1: దేర్ఫోర్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు డెవలప్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఎక్స్ప్రెస్ డివినిటీ ఇన్ ఎవ్రీ గేమ్, ఇన్ ఎవ్రీ సాంగ్ అండ్ ఎవ్రీ వర్డ్ దే అట్టర్.
0: అయితే కొన్ని సమయములందు, సందర్భములు యందు తన యందు దాగి ఉన్నటువంటి యొక్క బలహీనత అప్పుడప్పుడు పైకి వస్తుంటాది.
1: హౌఎవర్ ఎట్ టైమ్స్ ఆన్ సర్టన్ అకేషన్స్ ద ఇన్నర్ వీక్నెస్ ఎక్స్ప్రెసెస్ అవుట్.
0: అది ఏ మానవుని యొక్క బలహీనత.
1: దట్ ఈస్ ద వీక్నెస్ ఆఫ్ మ్యాన్.
0: కష్టములకు లొంగిపోవటము, దుఃఖములకు విచారించడము, బాధలను ఓర్చుకోలేకపోవటము, ఇవన్నీ కూడా కేవలము మానవుని యందు దాగినటువంటి యొక్క బలహీనతలే.
1: ద ఇన్నర్ వీక్నెస్ ఆఫ్ మ్యాన్ లైస్ ఇన్ నాట్ ఏబుల్ టు బేర్ ద సఫరింగ్, నాట్ ఏబుల్ టు కంటైన్ ద మిజరీ, నాట్ ఏబుల్ టు బేర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం భయపడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
0: బీ ఫియర్లెస్. ఆ విధమైనటువంటి ధైర్యంతో, సాహసంతో దానిని మనం ఎదుర్కొన్నప్పుడు అన్నింటి ఎందుకు కూడా మనము విజయాన్ని సాధిస్తాం.
1: When we face all these things with the courage and valor, you are bound to be successful.
0: కాన మనము ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని అన్ని రంగములు ఎందుకు కూడా మనం ప్రవేశించి విజయాన్ని సాధిస్తూ రావాలి.
1: Therefore we should develop the self confidence and come out victoriously in every field.
0: అయితే మానవునికి ఈ సద్గుణముల వల్ల కలిగేటువంటి యొక్క లాభం ఏమిటి?
1: However, what's the profit that one gets out of these six qualities?
0: ఈ సద్గుణముల వల్ల అనేక విధములైనటువంటి యొక్క భౌతిక సుఖములు, ఆధ్యాత్మిక సుఖములు కూడాను పొందగలుగుతాం.
1: With the virtue we'll have the physical pleasure and also spiritual profit.
0: ఆత్మవిశ్వాసం అనేటువంటిది తనను తాను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పడినటువంటిదే కాని ఏ లోకమునో, ఏ ప్రపంచమునో, ఏ సమాజమునో ఉద్ధరించేటువంటి నిమిత్తం కాదు.
1: Self confidence helps for the self emancipation, not for the society or for the world by and large.
0: కత్తిని రాతిపైన రుద్దుతూ వచ్చినప్పుడు కత్తి పదుని నిమిత్తమై రాతిని రుద్దుతున్నామే కాని రాతిని నునుపు చేసే నిమిత్తం కాదు.
1: The knife is sharpened against the touch stone not to smoothen this stone, it's only for the benefit of the knife.
0: కనుక తమ తమ సద్గుణములంతా కూడాను తమను ఉద్ధరించిన నిమిత్తమై సద్గుణములు పోషించుకోవాలి.
1: Therefore one has to foster virtue for self emancipation.
0: ఈ సద్గుణములు కంటికి రెప్పల వలె, నోటికి పండ్ల వలె, రెండు చేతుల వలె, రెండు కాళ్ల వలె, ఒకదానిని ఒకటి సమన్వయం కావించుకుని.
1: The qualities, virtues are like that of an eyelid, like the teeth in our mouth, like hands and legs.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని అందించే నిమిత్తమై మానవ యొక్క జీవితం ఏర్పడినదనే సత్యాన్ని గుర్తించి వర్తించాలి.
1: They should work in perfect harmony and coordination so that we would lead an ideal life.
0: కనుక సద్గుణములు అనేటువంటిది కేవలము ఒక సుఖమును చేకూరుతుంది.
1: Therefore virtues give us happiness.
0: అయితే ఈ సుఖమును కూడాను మనం చెల్లించవలసినటువంటి యొక్క విలువను మనం చెల్లించాలి.
1: However, we have to pray the price for this happiness we get.
0: అది ఆ యొక్క విలువైనటువంటి యొక్క ధనం ఏమిటంటే మన క్రియాశీలత.
1: Therefore, the wealth lies in the spirit of our action.
0: Spirit of action.
1: The spirit of action.
0: Spirit of work.
1: Spirit of work.
0: అనగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే మనము నిజమైన సుఖాన్ని పొందగలుగుతున్నాము.
1: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ వీ డిశ్చార్జ్ అవర్ డ్యూటీ వెల్ వీల్ హ్యావ్ ట్రూ హ్యాపీనెస్.
0: అయితే ఈ సుఖములు రెండు రకములుగా ఉంటుంది.
1: హౌఎవర్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్లెజర్.
0: ఎట్టి సుఖములు?
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్?
0: అసుఖము, సుఖము.
1: వన్ ఈస్ మిజరీ, అదర్ ఈస్ హ్యాపీనెస్.
0: అయితే నిత్యమైనటువంటి సుఖాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మొట్టమొదట విలువను కట్టాలి, తర్వాత సుఖాన్ని అందుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో ది ఎటర్నల్ హ్యాపీనెస్ we should know its value and try to attain.
0: Anaga kartavyanni nirvartinchali tadupari dani yokka phalithanni manam aashinchali.
1: It only means we have to discharge your duty and responsibility and expect the reward thereafter.
0: Kaani ee naadu kartavyanni nirvartinchaga phalithamunu maatrame aashisthunnamu.
1: But today we don't discharge your duty but we want the reward.
0: Idiye asukhamu.
1: దిస్ ఇస్ అసుఖ ఆర్ మిజరీ.
0: దీని వేళ తదుపరి ఇస్తున్నాం మనము. ముందుగానే వెల ఇచ్చి ఆ సుఖాన్ని మనం పొందాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు పే ది ప్రైస్ ఫస్ట్ అండ్ దెన్ అటైన్ హ్యాపీనెస్.
0: ముందుగా ఇచ్చేటువంటి వెల కర్తవ్యమే.
1: ద ప్రైస్ దట్ ఈస్ పెయిడ్ ఎర్లియర్ ఈస్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: మన కర్మలను మనం చక్కగా ఆచరించాలి.
1: వీ హావ్ టు డూ అవర్ డ్యూటీ వెల్.
0: అప్పుడే మనకు ఆశించినటువంటి సుఖము మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ ఓన్లీ యు విల్ హావ్ ఎక్స్పెక్టెడ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ఇట్.
0: ప్రతి మానవుడు కూడాను కర్తవ్య నిమిత్తమై జన్మించినాడే కానీ ఫల నిమిత్తమై జన్మించలేదు.
1: ఎవ్రీ మ్యాన్ ఇస్ బోర్న్ టు డిశ్చార్జ్ ద డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, నాట్ ఇన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎ రివార్డ్.
0: మానవునికి జీవితంలో ఎట్టి రైట్ కూడాను లేవు.
1: మ్యాన్ హ్యాస్ నో రైట్ ఇన్ హిస్ లైఫ్ టైమ్.
0: కానీ కర్తవ్యమే తన యొక్క యోగము.
1: హిస్ డ్యూటీ ఇట్సెల్ఫ్ ఇస్ యోగ.
0: కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోయినప్పుడు మన యొక్క రైట్ మనకు ప్రాప్తిస్తూనే వస్తుంది.
1: వెన్ వన్స్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ, యూ విల్ గెట్ యువర్ ఓన్ రైట్ ఆటోమేటికల్.
0: కానీ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అని రెండుగా మనం భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ రైట్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ టూ ఎస్పెక్ట్స్.
0: రెస్పాన్సిబిలిటీ మాత్రం విసర్జిస్తున్నాము, రైట్ కు మాత్రమే ఫైట్ చేస్తున్నాము.
1: వీ గివ్ అప్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఫైట్ ఫర్ ద రైట్.
0: రెస్పాన్సిబిలిటీ నువ్వు ఆక్రమించు, రెస్పాన్సిబిలిటీ నువ్వు సరైన దృష్టిలో ఉంచుకో, నీ రైట్ నీకు తప్పక దావిస్తుంది.
1: కీప్ ఇన్ యూ యువర్ రెస్పాన్సిబిలిటీ, దెన్ యూ విల్ గెట్ యువర్ రైట్.
0: కనుక విద్యార్థులారా, మొట్టమొదట మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి.
1: స్టూడెంట్స్ ఫస్ట్ డూ యువర్ డ్యూటీ.
0: డ్యూటీ ఈజ్ గాడ్.
1: డ్యూటీ ఈజ్ గాడ్.
0: వర్క్ ఈజ్ వర్షిప్.
1: వర్క్ ఈజ్ వర్షిప్.
0: కనుకనే మనము మన డ్యూటీని మనము నిర్వర్తించక కేవలం పర నిమిత్తమై మనము ప్రాకులాడటము, ఇది కేవలం వెరితనమే.
1: Without doing your duty, if you anticipate the result and the reward, it is foolishness.
0: ఇట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించే నిమిత్తమై మానవ జన్మ మనకు లభించింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ.
0: మానవ జన్మం యొక్క అంతరార్థం ఏమిటని గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ది మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఇట్టి పవిత్రమైన మానవ జన్మ ఎత్తి కూడాను ఇందులో సార్థకము గావించుకునేటువంటి మార్గాన్ని వెతుకక కేవలం అపవిత్రమయ్యేటువంటి కర్మల్లో మనము ప్రవేశించి జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
1: హావింగ్ టేకెన్ ద సేక్రెడ్ లైఫ్ ఆఫ్ ద హ్యూమన్ బర్త్, వీ గో అలాంగ్ ది అన్సేక్రెడ్ పాత్ అండ్ వేస్ట్ అండ్ స్పాయిల్ అవర్ లైఫ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈ యవ్వనం అనేటువంటిది స్థిరమైనటువంటిది కాదు.
1: స్టూడెంట్స్, యూత్ ఈజ్ నాట్ పర్మనెంట్.
0: కదిలిపోయే మేఘంలో వంటిది.
1: ఇట్స్ లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.

0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, మనీ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ చిల్డ్రన్ ఆర్ టెంపరీ. ఇట్ ఇస్ ఓన్లీ ట్రూత్ అండ్ రైట్యూస్నెస్ దట్ ఆర్ పర్మనెంట్.
1: ఈ సత్య ధర్మముల నిమిత్తమై మీ యొక్క విలువను మీరు సరి అయిన రీతిలో మనం ఖర్చు పెట్టుకోవాలి.
0: We have to make use of our latent energy in proper way to safeguard truth and righteousness.
1: ఎలాంటి పరిస్థితి ఎందైనప్పుడు మనం దేనికూడను వెలువక వెలుగంచ వేయక ధైర్యంతో సాహసంతో ఆత్మవిశ్వాసంతో ముందంజ వేయాలి.
0: Under any circumstances, don't fear anything. Proceed ahead with all the courage, confidence, fearlessly and valor.
1: అప్పుడే మనం విజయాన్ని సాధించగలము.
0: Then you'll certainly win.
1: ప్రతి మానవుడు కూడాను తన కర్తవ్యం నందు విజయాన్ని సాధించాలని ఆశిస్తుంటాడు.
0: ఎవ్రీ మ్యాన్ వాంట్స్ టు విన్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్.
1: కానీ ఈ విజయం ఎట్ట మనకు లభ్యమవుతుంది?
0: హౌ కెన్ యూ బి సక్సెస్ఫుల్?
1: సక్రమమైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
0: యూ షుడ్ ఫాలో ద రైట్ పాత్.
1: ప్రతి మానవునికి 5 మంది అడ్వైజర్స్ ఉన్నారు.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ 5 అడ్వైజర్స్.
1: ఈ 5 మంది అడ్వైజర్స్ యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ నో ది నేచర్ ఆఫ్ దీస్ 5 అడ్వైజర్స్.
1: ఎవరు,
0: హూఆర్ దే,
1: ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఎందుకు? ఈ 5 మందిని మాత్రమే అడ్వైజర్స్ మనం తీసుకోవాలి.
0: వీ షుడ్ టేక్ దీస్ 5 అడ్వైజర్స్ హూ, వేర్, వై అండ్ వెన్ అండ్ హౌ. ఐ టేక్ దెమ్ యాజ్ అడ్వైజర్స్ అండ్ కండక్ట్.
1: ప్రతి కార్యక్రమకు ముందు ఎవరు,
0: ఫస్ట్ హూ,
1: ఎందుకు,
0: వై,
1: ఎక్కడ,
0: వేర్,
1: ఎట్లా, ఎప్పుడు,
0: వెన్,
1: ఈ 5 ప్రశ్నలు మనం చక్కగా వేసుకున్నప్పుడు సరి అయినటువంటి జవాబు మనకు ఆవిర్భవిస్తుంది మన నుండి.
0: వెన్ వీ పుట్ దీస్ 5 క్వశ్చన్స్ యూ విల్ గెట్ ది కరెక్ట్ ఆన్సర్.
1: కానీ ఈనాటి మానవుడు ఇట్టి అడ్వైజర్స్ యొక్క దీనిని మనం ఏమాత్రం కూడా ఎదురు చూడటం లేదు.
0: బట్ మ్యాన్ టుడే ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎ ప్రాపర్ ఆన్సర్ టు దీస్ 5 క్వశ్చన్స్.
1: ఈ అడ్వైజర్స్ ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్ 5 అడ్వైజర్స్?
1: భగవంతుడు అందించినటువంటి వరప్రసాదం అనే భావించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ది అడ్వైజర్స్ ఎస్ గాడ్స్ గిఫ్ట్స్.
1: ఎవరో బయట ప్రపంచమందు బయట అధికారులు ఎందు మనకు అడ్వైజర్స్ వెతకనక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ అడ్వైజర్స్ from authority or
1: the advisors mana yende untunnaru.
0: These advisors are within us.
1: Anduvallane angamuloni jangamu, jangamuloni sangamu, sangamuloni lingamu annaru.
0: Therefore it is said, it is only in the body we find the association and there we find this awareness, the linga aspect.
1: Samasta sambandhamainatundi okka angamulu yendu kudanu divyamainatundi shakti tho kudinatundi daivattam untundali.
0: In every limb of our body there is a divinity within latent.
1: Atani pere angirasudu ani pere.
0: The divinity in every limb of our body is called angirasa.
1: Prati angamanu kudanu rasaswaroopudai untatam chetane itaniki angirasudu ani peru.
0: As divinity is present in the form of essence, it's called angirasa.
1: Kanuka baitanu manam vetakanakkaredu bhagavantunni.
0: We don't need to search for God outside.
1: Neeve bhagavantudu.
0: You are God.
1: Nee ende unnadu bhagavantudu.
0: He is within you.
1: Nee shakti antai kudanu bhagavat shaktiye.
0: All your energy is divine.
1: సర్వస్వము భగవంతుని యొక్క వరప్రసాదమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
1: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసం అనేటువంటి యొక్క ఉత్తమ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ద నోబుల్ ఫీలింగ్, వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
1: ఈ చదువు సంధ్యలు కానీ ఈ విద్యా విధానములు కానీ కేవలము భౌతిక జీవితమునకు పోషించే నిమిత్తం కాదు.
0: The education and education system and the procedure is not merely to carry
1: out the జీవితం అనేటువంటిది ఇందులో ఒక భాగం మాత్రమే.
0: Our living sustenance is only a part.
1: కానీ ఫండమెంటల్ శక్తి అనేటువంటిది ఒకటి ఉంటుందాది, తనం తాను తెలుసుకునేటువంటిది.
0: బట్ దర్ ఇస్ వన్ ఫండమెంటల్ పవర్ టు నో వన్స్ ఓన్ సెల్ఫ్.
1: తనం తాను తెలుసుకున్నటువంటి వానికి సర్వము ఈజీగా సులభంగా తెలియగలుగుతుంది.
0: ద వన్ హూ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ విల్ బి ఏబుల్ టు నో ఎవ్రీథింగ్.
1: తనను తాను తెలియనటువంటి వాడు ప్రపంచాన్ని ఏ రీతిగా తెలుసుకోగలడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో హిజ్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్టింగ్ టు నో?
1: తనను తాను సాధించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హి కెనాట్ అచీవ్ కాంకర్ హిజ్ ఓన్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు
1: బి? ఆత్మజ్ఞానం అనే ఉద్ధరింపుకోలేనటువంటి మానవుడు బయట విజ్ఞానం ఏ రీతిగా సాధించగలడు?
0: ఇఫ్ హి కెనాట్ ఎమాన్సిపేట్ వర్క్ ఫర్ హిమ్ సెల్ఫ్, హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు వర్క్ ఫర్ అదర్స్?
1: ఈ విజ్ఞానమైనటువంటి ఆచరణలోనేటువంటిది వ్యర్థమైనటువంటి విజ్ఞానమే కదా.
0: దిస్ నాలెడ్జ్ విచ్ ఇస్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానం ఉంటే కూడాను వివేకం లేకపోతే ఇది కేవలము నిరుపయోగమైనటువంటిది.
0: నాలెడ్జ్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఈజ్ యూస్లెస్.
1: కనుక విజ్ఞానంతో పాటు వివేకము, వివేకంతో పాటు ఆత్మజ్ఞానము, మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపాన్ని మనం సాధించాలి.
0: దేర్ఫోర్ అలాంగ్ విత్ ద నాలెడ్జ్ we should have discrimination and also awareness of the self, which we should achieve.
1: Bharatiyula prati parvadinamulu kudanu pavitramaina antaratmanato kudinatuntive.
0: All festivals of Bharatiyas have got an inner significance.
1: Ee antaratthanni bodhinchukune nimittamai aadhyatmika simittamai ఈ విధమైనటువంటి పర్వదినములు ప్రారంభమవుతున్నాయి.
0: ద ఫెస్టివల్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఓన్లీ టు రిసీవ్ ద టీచింగ్ ఆఫ్ ఇట్స్ ఇన్నర్ స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్.
1: ఈనాటి పర్వదినము పవిత్రమైన ఉత్తరాయణ కాలమని.
0: టుడే ఇస్ ద సీక్రెట్ డే.
1: ఇది విజ్ఞానమునకు ఆత్మజ్ఞానమునకు రెండింటికి సమమైనటువంటి యొక్క తత్వము.
0: It speaks of equanimity and equality between the knowledge of the self and of the wisdom.
1: Suryudu prati nelakudanu okoka deeni endu rutunandu prarambhisthunnadu.
0: Sun shifts from one house to other as per the zodiac system.
1: Kanukani ee naadu makara rekha paina prarambham cheyatundade deeniki makara sankranti anukuntunnu peru.
0: As it starts from the Capricorn zodiac system, this is called makara sankranti.
1: Ee makara sankranti manavuniki అనేక విధములైనటువంటి భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఆధ్యాత్మికమైనటువంటి సంపత్తిని అందిస్తూ ఉంటుండాలి.
0: As sun moves to the house of Capricorn, it confers the physical, moral, ethical, social happiness.
1: కనుక మానవునికి ఈ యొక్క జీవితంలో ఏ ఏ విజయాన్ని సాధించాలని ఉన్నాడో సర్వ విజయములకును సాక్షిభూతమైనటువంటిది ఈ సంక్రాంతి.
0: Therefore, for when victory in every field, Sankranti stands as the witness.
1: దీనికి అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ మిరియడ్ వేస్.
1: దినకరుడు శాంతుడైతో దినములింత కురుచలయ్యను చలిగాలి చులుకు హెచ్చే.
0: ద డే ఈజ్ షార్టర్ అండ్ షార్టర్ అండ్ వీ ఫైండ్ ద చిల్ వెదర్ విండ్ బ్లోయింగ్.
1: పొలములం రేడి గుడ్డి వెన్నెలలోన కుప్పలన్నూర్చు కాపులు గొంతులెత్తి పదములను పాడదొడగిరి.
0: వి ఫైండ్ ద ఫార్మర్స్ సింగింగ్ ఇన్ గ్లోరీ, సీ వాచింగ్ ద హార్వెస్ట్ బంతి
1: పువ్వుల ముఖములన్నంత విప్పి.
0: ద ఫ్లవర్స్ క్రిసాన్థెమమ్ బ్లాజమ్ ఇన్ ఫుల్.
1: మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి.
0: దేర్ బి ఎనఫ్ ఆఫ్ గ్రెయిన్ అండ్ వెల్త్ at our residences.
1: సరసురాలైన సంక్రాంతి పండుగ వచ్చే.
0: ద బ్యూటిఫుల్ సంక్రాంతి అప్రోచెస్ విత్ దీస్ సైన్స్.
1: మానవుడు కృషి కల్పినటువంటి చేత ఆ కృషి ఫలమైనటువంటి యొక్క సర్వధాన్యములు సర్వ సంపత్తి కూడాను ఈనాడు మన గృహంలో ప్రవేశిస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ ది హిస్ వర్క్ ఇన్ ది ఫీల్డ్స్ హీ గెట్స్ ది హార్వెస్ట్ ఇన్ ద గ్రెయిన్.
1: ఇలాంటి భౌతికమైనటువంటి సంపత్తికి ఈ సంక్రాంతి చాలా కళ్యాణకరమైనటువంటిది.
0: సంక్రాంతి ఇస్ మోస్ట్ ఆస్పీషియస్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఆఫ్ హార్వెస్ట్.
1: ఇంతే కాకుండా చల్లని గాలుల చేత పవిత్రమైన వాతావరణం చేత ఏ విధమైనటువంటి పనులు కూడా లేకుండా విశ్రాంతిని అందించేటువంటిది ఈ సంక్రాంతి.
0: బికాస్ ఆఫ్ కోల్డ్ వెదర్ అండ్ సీక్రెట్ అట్మాస్ఫియర్ అరౌండ్ వీ కెన్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ రెస్ట్.
1: మానవునికి దేహ సంబంధమైన విశ్రాంతి కూడా అత్యవసరము.
0: మ్యాన్ నీడ్స్ ఫిజికల్ రెస్ట్.
1: శారీర మానసిక ఆధ్యాత్మిక విశ్రాంతులు మానవునికి అత్యవసరమైనప్పుడే ఈ యొక్క నిజమైనటువంటి శాంతి మనకు ప్రారంభమవుతుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ గాట్ ది రెస్ట్ అట్ ద ఫిజికల్ లెవెల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ దెన్ యూ విల్ హ్యావ్ ది రెస్ట్ ఇన్ ద ట్రూ సెన్స్.
1: సంక్రాంతి ఇది సంక్రాంతి ఇది పవిత్రమైనటువంటి ఒక కాంతిని అందించేటువంటిది శాంతిని అందించేటువంటిది క్రాంతిని అందించేటువంటిది.
0: సంక్రాంతి కన్ఫర్స్ సీక్రెట్ లైట్ సీక్రెట్ పీస్.
1: మన అంతర్భూతమైనందుకు ఉన్నటువంటి ఒక ఆనందాన్ని మనకు ఆవిర్భవింపజేస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఇన్నర్ లేటెంట్ బ్లిస్ దట్ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్.
1: మానసికం యొక్క వాతావరణాన్ని చాలా మార్పు తెప్పిస్తుంది.
0: దేర్ విల్ బి ఎ చేంజ్ ఇన్ ది ఔటర్ ఎన్వైరన్మెంట్.
1: సున్నితమైన పవిత్రమైన భావాన్ని మన నుండి ఆవిర్భవింపజేస్తుంది.
0: వి డెవలప్ ద టెండర్ సాఫ్ట్ నోబుల్ ఫీలింగ్స్.
1: కానీ ఈనాటి మానవుడు ఈ యొక్క పవిత్రమైన భావాన్ని ఏమాత్రం కూడా స్మరించడం లేదు.
0: బట్ మ్యాన్ ఈజ్ నాట్ బాదర్డ్ టు ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: కేవలము భౌతికమైనటువంటి సిరి సంపదలే ప్రధానమని భావించి ఆ సిరి సంపదల నిమిత్తమై తన సర్వస్వము కొడును దారవస్తున్నాడు.
0: హీ కన్సిడర్స్ ద వెల్త్ ఇన్ దిస్ వరల్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ స్ట్రెయిన్స్ ఎ లాట్.
1: కనుక సద్గుణములను మనం పెంచుకోవడానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని మనం అందుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సీజ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు డెవలప్ వర్చ్యూస్.
1: ఈ సద్గుణములు అనేటువంటివి ఈ షట్ సంపత్తులు.
0: ది వర్చ్యూస్ ఆర్ దీస్ సిక్స్ క్వాలిటీస్.
1: ఉత్సాహం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం.
0: ఫ్రమ్ ది ఎంథూసియాజం ద కరేజ్ ద వేలర్ ది ఇంటెలిజెన్స్ అండ్ ఎనర్జీ.
1: ఈ సత్సంపత్తి మానవుని ఎందు ఉండినప్పుడు మానవుల్లో దుర్గుణములు ప్రవేశించడానికి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: వెన్ ది సిక్స్ నోబుల్ క్వాలిటీస్ ఆర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ బ్యాడ్ క్యారెక్టర్.
1: ఈనాటి యువకుడి ఎందు రెండు దుష్ట శక్తులు ప్రవేశించి మానవత్వాన్ని కూడా మసిగలుపుతుండాలి.
0: టుడే వి ఫైండ్ టూ బ్యాడ్ క్వాలిటీస్ దట్ రూయిన్స్ ద హ్యూమన్ క్వాలిటీ ఆల్టుగెదర్
1: అసూయ ద్వేషము
0: దీస్ ఆర్ ది టూ వన్ ఇస్ జెలసీ ద అదర్ హేట్రెడ్
1: ఇవి రెండు కూడాను తోడు దొంగలు
0: దీస్ ఆర్ ది థీవ్స్ హూ వర్క్ టుగెదర్
1: ఇవి రెండు కూడాను వేరు పురుగులు
0: దే ఆర్ లైక్ ది టెర్మైట్స్
1: కడకడలాడుతూ పుష్పములు విప్పి ఫలములను అందించి ఆనందాన్ని వలిపేటువంటి వృక్షమును కూడాను ఏమీ తెలియనట్టుగా ఒక వేరు చాటును చేగి ఈ యొక్క వేరు పురుగు దాన్ని కొట్టి క్షణములో దానిని నిర్మూలం గావిస్తుంది
0: దే అటాక్ ద రూట్స్ ఆఫ్ దోస్ ప్లాంట్స్ దట్ ఫ్లవర్ ఎక్సలెంట్లీ ద ఫ్లవర్స్ దట్ బ్లాసమ్ అండ్ ఈల్డ్ ఫ్రూట్స్ దే అటాక్ ద వెరీ రూట్స్ అండ్ రూయిన్ దెమ్
1: అసూయ అనేటువంటిది ఇలాంటి చాలా బాధను కలిగించేటువంటి ఒక పురుగు వంటిది
0: Jealousy is a pest termite that puts you to suffering.
1: Sukha santoshamulto vaddinchunnatundi manavuni yandu ee asoya praveshinchi vaalani anni vidhamulu kudanu kevalamu nirbhirunni gaavistundi.
0: In fact, though man is happy, it is only this jealousy that makes his position miserable.
1: Adi ee Mahabharatam nandu kudanu Krishnudu Arjununiki bodhisthunnadu.
0: That is the teaching of Krishna to Arjuna in Mahabharata.
1: Pachani rajavamsamunu పాడురరింపజనించినారు
0: ఎ బ్యూటిఫుల్ క్లాన్ ద ప్రోజెని రాయల్ ఫ్యామిలీ
1: శని రాజవంశమును పాడునరింపజనించినారు కార్చి చైరేడు సూతు సుతు స్నేహము దానికి తోడు
0: ఎ రాయల్ ఫ్యామిలీ ఆఫ్ రిప్యూట్ ఇస్ పుట్ టు రూయిన్ దే ఆర్ బోర్న్ దాని ఫ్యామిలీ
1: కచ్చలు రేపి ఆ శకునిగాడు
0: And there is Shakuni that would add fuel to
1: the fire.
0: You find the flame burning all through, more and more brilliantly.
1: ఈ అసూయ అనేటువంటి ఒక చీడపురుగు అసూయ అనేటువంటి ఒక రాక్షసి ఈ పచ్చని రాజవంశంలో ప్రవేశించి దీనిని సర్వ విధంలో కూడాను ధ్వంసం గావిస్తున్నాడు.
0: Therefore the insects and the termites of jealousy acts like a demon and ruins the very clan of the royal family.
1: Manchi markulu techukuntunnetundi pillavani chuste asoya avutundi.
0: We feel jealous of a boy who gets good marks.
1: Manchi medhasakti kaliginatundi vidyarthulu chuste asoya prarambham avutundi.
0: We are jealous of intelligent boys.
1: అన్ని విధములు కూడా సుఖశాంతులతో వర్ధిల్తున్నటువంటి వాడిని చూస్తే అసూయ వస్తుంది.
0: వన్ ఫీల్ జెలస్ ఆఫ్ ద పర్సన్ హూ ఇస్ హ్యాపీ ఆల్ ద టైమ్
1: నిరంతరము ఆనందంతో కిలకిలలాడుతున్నటువంటి విద్యార్థిని చూస్తే అసూయ వస్తుంది.
0: ఇఫ్ ద స్టూడెంట్ ఈస్ బ్లిస్ఫుల్ ఆల్ త్రూ వీ ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్
1: ఈ అసూయ అనేటువంటి దానికి ఒక విధమైన పరిమితమే లేదు, హద్దు పొద్ద లేదు.
0: దిస్ జెలసీ హ్యాస్ నో లిమిట్, హ్యాస్ నో బౌండరీస్.
1: కనుక ఇలాంటి అసూయను విద్యార్థుల్లో ఏమాత్రమూ ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: స్టూడెంట్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్ నాట్ టు హ్యావ్ జెలసీ విత్ ఇన్
1: ఈ అసూయ తమను తామే పాడు చేస్తుంది, తమను తామే నశింపజేస్తుంది.
0: ఇట్ ఈస్ జెలసీ దట్ కిల్స్ యూ, దట్ రూయిన్స్ యూ.
1: ఎంత ఇతరుల యొక్క చెడ్డను నీవు కోరుతున్నావో అంతకు పదింతల చెడ్డ నీకు అందిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డిజైర్ బ్యాడ్ అన్ టు అదర్స్ యూ విల్ బి మచ్ వర్స్ దెన్ వాట్ యూ.
1: ఏ జబ్బుకైనా ఒక విధమైనటువంటి యొక్క ఔషధం ఉన్నది, కానీ ఈ అసూయ అనేటువంటి రోగములకు ఔషధమే లేదు.
0: ఎనీ డిసీజ్ ఫర్ దట్ మ్యాటర్ హ్యాస్ మెడిసిన్, నో మెడిసిన్ ఫర్ దిస్ జెలసీ.
1: నిరంతరము ఆనందపడేటువంటి వ్యక్తి యందు పవిత్రమైనటువంటి ఆనందం కూడా అభివృద్ధి అవుతుంది.
0: ద వన్ హూ ఇస్ బ్లిస్ఫుల్ ఆల్ ద టైమ్ విల్ హ్యావ్ బ్లిస్ఫుల్.
1: ధైర్యముతో ఈ అసూయను మనం సాధించి దీనిని జయించడానికి ప్రయత్నించాలి.
0: విత్ ఆల్ ద కరేజ్ వీ షుడ్ విన్ ఓవర్ ది బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ జెలసీ.
1: నాయమాత్మ బలహీనైన లభ్య, మనం బలహీనమైపోతే క్షణక్షణము కూడాను అనుదినము కూడాను మనం మరణిస్తున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ వీ బికమ్ వీక్ వీ డై ఎవ్రీ మూమెంట్
1: అడుగడుగులతో మనం మరణిస్తాము.
0: అట్ ఎవ్రీ స్టెప్ వీ డై.
1: ధైర్య సాహసంతో ఉంటే మరణం ఒక్కటే.
0: If we got the courage and valor, we die only once.
1: So dhairyamtone manam maraninchali.
0: We have to die with all the courage.
1: Aanandamtone manam maraninchali.
0: We should die blissfully.
1: Atma vishwasamtone maraninchali.
0: We should die with self confidence.
1: Ee moodu lenappudu manavudu bratikkudunu maraninchina vaadito samaname.
0: Without these three qualities, even if we are alive, it amounts to death.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఇట్టి పవిత్రమైన శక్తి సామర్థ్యములను అందించే నిమిత్తమై ఈ సంక్రాంతి మనకు ప్రాప్తించింది.
0: Sankranti is God's gift to acquire these noble qualities.
1: దీనిపైన లౌకికమైనటువంటి యొక్క భోగములు అనేక రకములుగా పెంచుకుని దీనిని అనేక రకములుగా అందుకోవడానికి ప్రజలు ఉవ్వెళ్ళుతుంటారు.
0: People also aspire for physical worldly benefits also on this occasion.
1: దీనిలో అనేక రకములైనటువంటి యొక్క కళలు కూడా ప్రారంభమవుతుంటాయి.
0: There are many fine arts, many festivities on this occasion.
1: చిన్న చిన్న సోదరులంతా చేరుకొని తమ్ముడా రమ్ము గంగెద్దు దాసుడడిగో.
0: Youngsters gather. Oh, young brother, come here. Here you find a man accompanying the bull.
1: Rammu gangeddu dasudadigo vendi billayu mulatraadu dandekadamu.
0: You find also, you find him wearing this garland there, accompanying the bull.
1: Nambadi kaadayu moomunandu panganaamambulanu ventagangireddu.
0: We also find the marks on the forehead. He accompanies the bull.
1: Cheta mulikola tana peru cheppuchunda ooru nadivedi naadinchenunderammu.
0: He holds the whip on one hand and makes it repeat your name.
1: Sri Ramunaku Sitammanichi Penni Gavinchunda Aavekka Chuchi Kanukalanichi Vattamu Kadalirammu Tammuda Kadalirammu.
0: It is the joyous wedlock of Rama and Sita. Let us go and then hand over, pass on the gifts.
1: ఈ సంక్రాంతి పండుగ నందు దంగరెత్తులు వారు ఎక్కువగా వస్తుంటారు.
0: ఆన్ దిస్ ఒకేషన్ ఆఫ్ సంక్రాంతి వి ఫైండ్ మెనీ దట్ టేక్ బుల్స్.
1: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్?
1: మనసు యందు ఉన్నటువంటి ఒక పవిత్రమైన భావమే ఈ రామతత్వము.
0: రామాస్ నేచర్ కన్వే ద
1: సాంక్టిటీ బిహైండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్. రామ అన్నారు.
0: దట్ ఈస్ కాల్డ్ రామ ఆఫ్ ద స్పిరిట్.
1: ఈ ఆత్మారామునకు పవిత్రమైనటువంటి ప్రకృతి అనేటువంటి సీతనిచ్చి ఈ ప్రకృతి యొక్క పేరే భూజాత అని.
0: Therefore, the spirit is Rama and he is wedded to the nature.
1: ఆత్మకు ప్రకృతికి అనుబంధం గావించేటువంటిది ఈ గంగిరెద్దుల యొక్క ఆట యొక్క అంతరార్థం.
0: ఇట్ ఈస్ ఇంటిమేట్ అసోసియేషన్ బ్రాట్ బిట్వీన్ ద స్పిరిట్ అండ్ ద నేచర్.
1: అందువల్లనే ప్రతి ఇంటి ముందు కూడాను ముగ్గులు వేసి గొబ్బెడు చెప్పి అనేక రకములైనటువంటి ఆటలు ఆడుకుంటుంటారు యువకులు.
0: యంగ్స్టర్స్ ప్లే విత్ ఆల్ ద రంగోలి మార్క్ వెల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దర్ హౌసెస్.
1: నిత్యము ఒక్కొక్క తీపిని భావించుకుని అది భగవంతుని యొక్క ప్రసాదంగా కూడా అనుభవిస్తుంటారు.
0: ఎవ్రీ డే దే ప్రిపేర్ వన్ స్వీట్ ఆర్ అదర్ అండ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ప్రసాద్.
1: అన్ని పండుగల కన్నా ముఖ్యం ఇది కానా?
0: ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ ఆల్.
1: అత్తవారింటికే గుమో కొత్త పెళ్లి కొడుక.
0: ఓ న్యూ బ్రైడ్ గ్రూమ్ గో టు యువర్ ఇన్లాస్ హౌస్.
1: అందు నీకు ఎక్కడ సుఖంబు.
0: దేర్ యుల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మరదలు నీతో ఒక ముచ్చటాడు, వదిన నీతో ఒక మాటికి వరుసలాడు, ఊరి వారలు నిన్ను అతి గారాభవమున మన నెలసల్పుదురు నీదు మామ కూడా.
0: All your sisters in law will make fun of you and will engage you and people will come out to watch you.
1: అనాది కాలం నుండి కూడాను భారతదేశంలో ఎన్నో విధములైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహం అందిస్తూ కూడాను ఆనందాన్ని అందిస్తూ వచ్చాయి.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఎనఫ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఈస్ గివెన్ టు ఆల్ దీస్ ఫెస్టివల్స్ కన్ఫరింగ్ బ్లెస్.
1: కానీ ఇట్టి పవిత్రమైన భావం ఈనాడు విస్మరించి లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైనటువంటి యొక్క సుఖ సంతోషం నిమిత్తమై మానవత్వాన్ని పూర్తి కోల్పోతున్నాడు మానవుడు.
0: Such sacred thoughts are totally forgotten. We are carried away by the worldly thought and we are ruining our own human quality.
1: ఏమిటి ఈ ప్రపంచం?
0: What is this world?
1: ఈ ప్రపంచం అంటే ఏమిటి?
0: What do you mean by this?
1: దీని వల్ల కలిగేటువంటి ఆనందం ఏమిటి?
0: What is the happiness you get out of it?
1: విచారణ చేస్తే ఏమీ లేదు.
0: If we inquire well, there lies nothing.
1: ఎంత కాలమైనప్పటికీ నీ విచారణ చేస్తూ రాగా కట్టగలప్పటికీ జీరోనే.
0: If you inquire further and further, ultimately you will find it as zero.
1: ప్రకృతి అంతైకుడును కేవలము కృత్రిమమైనటువంటిదే.
0: The whole world is artificial.
1: ఇదంతా కేవలం ఆర్ట్.
0: This is all art.
1: సర్వము నీ హార్ట్ లో ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఈస్ విత్ ఇన్ యువర్ హార్ట్.
1: హార్ట్ ను మర్చిపోతున్నాము, ఆర్ట్ ను విశ్వసిస్తున్నాము.
0: వీ ఫర్గెట్ ద హార్ట్, వీ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఆర్ట్.
1: అది ఈనాడు అశాంతికి మూల కారణము.
0: దట్ ఈస్ ద కాజ్ ఫర్ రెస్ట్లెస్నెస్ టుడే.
1: లోకములో ఎక్కడ చూసినా అశాంతి అశాంతి అశాంతి.
0: ఇన్ ద వరల్డ్ ఎవ్రీవేర్ యూ ఫైండ్ రెస్ట్లెస్నెస్.
1: ఎక్కడ చూసినా భయం భయం భయం భయం.
0: దేర్ ఇస్ ఫియర్ ఎవ్రీవేర్.
1: ఏమిటి ఈ లోకంలో మనం అనుభవించేది?
0: వాట్ ఈస్ దట్ వీ ఎంజాయ్ హియర్?
1: భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం. అన్నా మనకి లోకం పన్నిన పద్మం యుగం.
0: ద లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫియర్. వీ ఆర్ ఫియర్ స్ట్రికెన్. ఓ బ్రదర్, ద లైఫ్ ఇస్ నథింగ్ బట్ ద
1: కాన్ఫ్లిక్ట్. మానవులకు చితికిన సంసారాలకు కష్టాలే బంధువులా కన్నీళ్లే కానుకలా.
0: We have got all the problems. We are gifted with the tears. Tears are the gifts. We face all the difficulties in life.
1: Ikatora narakam inke natiki marada.
0: Is this not hell going to change time to time or other?
1: Inke natiki marada.
0: Is it not going to change?
1: Bayam bayam ratuku bayam bayam bayam ratuku bayam.
0: Life is full of fear.
1: Ekkada bayam ledu cheppandi.
0: Show the place where there is no
1: fear. Ekkada chusina bhayame.
0: Everywhere there is fear.
1: Plane lo bodamante bhayame.
0: Even if you want to travel.
1: Plane lo bodamante bhayame.
0: Only train.
1: Bus lo bodamante bhayame.
0: Or bus.
1: Car lo bodamante bhayame.
0: Car.
1: Nadchukoni bodamante bhayame.
0: Even to walk.
1: Ekkada vaddu intlo untamante intlo kuda bhayame.
0: Even to stay back at home we need to fear.
1: కనుక ఈనాటి ప్రపంచం అనేటువంటి సర్వము భయంతో కూడి ఉంటుంది.
0: Therefore the whole world is full of fear today.
1: ఈ భయం దేనికోసము?
0: Why do we fear?
1: ఆ భయాన్ని మనం పొందలేకపోతున్నాం, అదే భయానికి మూల కారణం.
0: Because we are not able to get into the position of fearlessness.
1: దైవం యొక్క అభయాన్ని మనం పొందితేమా భయానికి అవకాశమే లేదు.
0: When once we have the God's grace we can be fearless. We don't need to fear.
1: కనుక మొట్టమొదటి అభయత్వాన్ని మనం అనుభవించాలి.
0: So first we should experience that fearlessness.
1: ఈ అభయత్వమే మనకు అనుగ్రహం.
0: That itself is God's grace.
1: ఈ అభయత్వం అనే అనుగ్రహాన్ని పొందిన మానవునికి ఎక్కడ చూసినా భయం లేదు.
0: When once we win the grace of fearlessness, we don't need to fear. Why should you fear?
1: భక్తి ప్రేమ రెండు కూడినటువంటి చోట్ల లోపల భయానికి అవకాశమే లేదు.
0: Where there's devotion and love, there's no scope for fear at all.
1: ఈనాడు అవి రెండు లేకపోవటం చేతనే భయం మనల్ని పీడిస్తుండాలి.
0: Today we don't have these two, therefore we are fear stricken.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: చదివే చదువులు కానీ చేసే ఉద్యోగాలు కానీ ఆడే ఆటలు కానీ పాడే పాటలు కానీ అందులో ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనం చేర్చుకోవాలి.
0: ఆల్ ద స్టడీస్ అండ్ ది ఎంప్లాయ్మెంట్ ద సాంగ్ అండ్ ద గేమ్స్ ద వర్డ్స్ దట్ వి యుటర్ నీడ్ టు బి సేక్రెడ్.
1: మనం పాడే పాటల లోపల శ్రవణానందమే లేకపోతే ఈ పాటలు ఎందుకు?
0: If our music is not melodious, why should we sing at
1: all? Then
0: there is no melody, why should there be
1: music?
0: Without humility, what for is
1: education?
0: Without the purity of heart, what for is other
1: work? The
0: heart without love is a stone.
1: కనుకనే మనం గుండె లోపల ప్రేమను నింపుకోవాలి.
0: Therefore we should fill our hearts with love.
1: ఈ ప్రేమ లేకపోవడం చేతనే మన గుండె అంతా ఒక బండ మాదిరి తయారైపోతుంది.
0: Because there is no love in our heart it has become so hard like a stone.
1: కానీ ప్రేమను కూడా మనం చూపుతున్నాము. ఏమిటి ఈ ప్రేమ?
0: కృత్రిమమైనటువంటి
1: ప్రేమను చూపుతున్నాము.
0: However we show love it is artificial.
1: ఎవరో ఒకరు మంచిగా వచ్చి అయ్యా నమస్కారం నమస్కారం అండి ఏమిటి ఇది లోపల అసూయనే లోపల ఒక విధమైనటువంటి ఒక దేశమే కానీ కృత్రిమమైన ప్రేమ నమస్కారం అండి. ఈ విధమైనటువంటి కృత్రిమే ఈ ప్రకృతి యొక్క లక్షణంగా మారిపోయింది.
0: వీ గ్రీట్ ఈచ్ అదర్ ఎక్స్టర్నలీ ఫుల్ ఆఫ్ జెలసీ విదిన్
1: అంతా కృత్రిమే
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్
1: అంతా ఆర్టిఫిషియలే
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆర్టిఫిషియల్
1: దేర్ ఇస్ నో హార్ట్
0: దేర్ ఇస్ నో హార్ట్
1: కనుకనే ప్రేమ ఉండినప్పుడు స్వార్థం అనేది ప్రవేశించడానికి వీల్లేదు.
0: వేర్ దర్ ఇస్ లవ్ దర్ ఇస్ నో సెల్ఫిష్నెస్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: కనుకనే మనకు లవ్లెస్ గా మారిపోతున్నాం ఈనాడు.
0: వీ హావ్ బికమ్ లవ్లెస్
1: సెల్ఫ్లెస్ గా మారాలి.
0: వీ షుడ్ బి సెల్ఫ్లెస్.
1: అదే నిజమైన మానవత్వం యొక్క నిజమైన విలువ.
0: దాట్ ఈజ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: ఇలాంటి మానవతా విలువను ఈనాడు విద్యార్థులు పెంచుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ సచ్ హ్యూమన్ వాల్యూస్.
1: ధనం కానీ ఉద్యోగం కానీ బలం కానీ రావచ్చు పోవచ్చు.
0: ద మనీ ద పొజిషన్ మే కమ్ అండ్ గో.
1: ఇది అంతా కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్.
0: దేర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కానీ ఒక్కటి మాత్రమే పర్మనెంట్ క్లౌడ్.
0: బట్ వన్ థింగ్ ఇస్ ఎ పర్మనెంట్ క్లౌడ్.
1: అదే దైవ ప్రేమ. అదే దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: ప్రేమనే దైవము దైవమే ప్రేమ.
0: దట్ లవ్ ఇస్ గాడ్ గాడ్ ఇస్ లవ్.
1: ఏ రూపమైనా కానీ ఏ నామైనా కానీ ఏ స్థానమైనా కానీ ఏ దేశమైనా కానీ
0: బి దట్ ఎనీ ఫార్మ్ ఎనీ నేమ్ ఎనీ కంట్రీ ఎనీ ప్లేస్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: కనుక మనము ప్రేమ అనేటువంటిది అది పరమాత్మ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఆ ప్రేమతత్వాన్ని ఈనాడు మనం పెంచుకోలేకపోవటం చేతనే దేశంలో ఇన్ని విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములు అభివృద్ధి అవుతున్నాయి.
0: సిన్స్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్ లవ్ ద హోల్ కంట్రీ ఇస్ ఫేసింగ్ అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్. స్టూడెంట్స్,
1: విద్య ఉద్యోగం కోసం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
0: నౌ ద ట్రూత్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ జాబ్స్.
1: కేవలం విద్య పొట్టకూటి నిమిత్తమై ప్రారంభమైనది కాదుగా మీరు భావించండి.
0: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ ఫర్ టు క్యారీ అవుట్ ఏడు
1: నాటి బ్రిటిష్ టైం లోపల మెకాలే అనేక విధమైనటువంటి విద్యను నేర్పించి పొట్టని నింపుకునే నిమిత్తము మార్గాన్ని నిరూపించాడు.
0: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై మెకాలే ఇన్ దోస్ డేస్.
1: కానీ మెకాలే కాదు ఇది. మరి
0: ఇట్స్ నాట్ మెకాలేస్ టైప్.
1: మన యొక్క హృదయ సంబంధమైనటువంటి యొక్క సంస్కారం ఇది.
0: We should know the knowledge, education, భారతీయ to develop the refinement of the heart.
1: కేవలము విద్య జ్ఞానం కోసమని.
0: Therefore, the education should give us wisdom.
1: భారతీయ సంస్కృతి అందుకునేటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఇది వినయము.
0: It is a humility which is sacred quality that we acquire out of our studies. సెల్ఫ్ కాన్ఫిడెన్స్,
1: అనంతమైనటువంటి యొక్క విశ్వాసము,
0: అండ్ ఇన్ఫినిట్ కాన్ఫిడెన్స్,
1: సర్వత్రా ఏకాత్మ భావము,
0: ద స్పిరిట్ ఆఫ్ వన్నెస్ ఆల్ ఓవర్.
1: ఇలాంటి భావాన్ని మనం పెంచుకున్నప్పుడే విద్యార్థులు దేశానికి ఆదర్శవంతమైనటువంటి రూపును ధరిస్తారు.
0: వెన్ వీ డెవలప్ సచ్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ నోబుల్ థాట్స్, వీ సెట్ అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: భారతీయ విద్య అనేటువంటిది ఇది కాదు.
0: దిస్ ఈస్ నాట్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ భారత్.
1: త్యాగములకు పూనుకొని
0: should be ready to sacrifice.
1: దేశానికి ఒక విధమైనటువంటి యొక్క అంగరక్షకులుగా తయారు కావాలి.
0: We should protect our country.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని చేపట్టాలి.
0: We should desire for the welfare of the society.
1: ఎప్పుడు చూసినా స్వార్థము, నాది నాది నాది నా వారు అనేటువంటి దీనిని మనం దూరం చేయాలి.
0: We should not remain selfish throughout.
1: నాది అనేది మమకారము.
0: This feeling of mine is attachment.
1: నేను అనేది అహంకారము.
0: This I symbolizes ego.
1: ఈ అహంకారం మమకారం రెండు కూడా దూరం చేసినప్పుడే నీవు ఆత్మస్వరూపుడిగా మారిపోతావు.
0: Then once you give up this attachment and possessiveness, then you become this true spirit.
1: అంతా నాదే.
0: Everything is mine.
1: అన్ని నేనే.
0: Everything is this contained within this I.
1: ఒక్క నా దేహమే నాదనుకుంటే నీకు ఆనందం కలుగుతుండాలి. అన్ని దేహములు నావే అంటే ఎంత ఆనందం, ప్లస్ ప్లస్ ప్లస్ ఆనందం అధికమైపోతుంది.
0: ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ వన్ బాడీ యూఆర్ హ్యాపీ, ఇఫ్ యూ ఐడెంటిఫై విత్ ఎవ్రీ బాడీ యూ విల్ బి బ్లెస్ ఫర్.
1: అనంతమైన ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: యూ విల్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: అటువంటి అనంతమైనటువంటి ఆనందానికి మన హృదయంలో అవకాశం అందించాలి.
0: వీ షుడ్ గివ్ ఎవ్రీ స్కోప్ టు కంటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ విత్ ఇన్ అవర్ హార్ట్.
1: అణు మాత్రమైనటువంటిది కాదు.
0: It's not fractional.
1: అణు రణీయాన్ మహతో మహీయాన్.
0: ఇట్ ఇస్ ది స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
1: అలాంటి అనంతమైనటువంటి యొక్క మన హృదయంలో అల్పభావములు చేర్చుకుని పరులను బాధించటము, పరులను హింసించడము, పరులను నొప్పించటము, ఇది మహాపాతకమైనటువంటిది.
0: ద హార్ట్ విచ్ షుడ్ హ్యావ్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్ ఈస్ ఫిల్డ్ విత్ హార్మ్ఫుల్ టెండెన్సీస్.
1: ఒకనాడు రాక్షసులైనటువంటి వారు, వేళ్లతో వెంచుకునేటువంటి వారు ఉండేటువంటి వారు,
0: బ్యాడ్ వికెట్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్యూ ఇన్ దోస్ డేస్ వి కెన్ కౌంట్ ఆన్ ఫింగర్.
1: దీంతో చేరినటువంటి వారు,
0: దే ఆర్ వెరీ ఫ్యూ ఇన్ నంబర్, వీ కెన్ కౌంట్ దెమ్ ఆన్ ఫింగర్.
1: కానీ ఇప్పుడు ఎవరు రాక్షసులు, ఎవరు మానవులు, ఎవరు దేవతలు చెప్పడానికే వీల్లేదు.
0: టుడే వీ కెనాట్ డిసైడ్ హూ ఇస్ హూ, హూ ఇస్ అన్ ఏంజల్, హూ ఇస్ ద డెమన్, హూ ఇస్ బ్యాడ్, వీ కాంట్ సే.
1: కనుక మనము రాక్షసత్వానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సో వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ టు డెమన్.
1: దైవత్వాన్ని పెంచుకుని మానవత్వాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యత్వాన్ని పోషించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ద హ్యూమన్ క్వాలిటీ, develop the divine quality, attain the divinity.
1: అందరికీ మనం హెల్ప్ఫుల్ గా ఉండాలి.
0: We should be helpful to everybody.
1: కావలసినంత సహాయం మనం చేయాలి.
0: We should also help.
1: ఎవరి మనసు మనం నొప్పించినప్పటికీ అంతకు పదింతలు మనసు నీవు నొప్పి పడవలసి వస్తుంది.
0: If you hurt anyone, you have to face the music 10 times more in turn.
1: నీకది తెలియదు.
0: You do not know.
1: ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసుళ్ల పండగాని.
0: There lies ahead in future the old age which is advancing very fast.
1: ఈనాడు నీవు చేసినటువంటిది రేపటి దినానికి అది పెద్ద భూతంగా తయారవుతుంది.
0: What you do today, you are bound to face the consequence.
1: నవ్వుతూ నవ్వుతూ మనం తప్పులు చేస్తున్నాము, ఏడుస్తూ ఏడుస్తూ అనుభవించవలసి వస్తుంది.
0: యూ యాక్ట్ ఇన్ ఎ వికెడ్ వే స్మైలింగ్లీ, టుమారో యూ హ్యావ్ టు క్రై ఫేసింగ్ ద సఫరింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దేశమునకు సరి అయిన మార్గాన్ని ప్రబోధించి మీరు ఆచరించి ఆనందించి ఆ ఆనందాన్ని తిరిగి సమాజమునకు పంచేటువంటి యొక్క ఆదర్శ పురుషులుగా తయారు కావాలి.
0: స్టూడెంట్స్, యూ షుడ్ బి ఐడియల్స్, యూ షుడ్ కరెక్ట్ ది సొసైటీ, యూ షుడ్ ప్రాక్టీస్ వాట్ ఆల్ యూ సే, వాట్ ఆల్ యూ.
1: మనం నేర్వలసినటువంటి విద్య ఈ విద్యలు కాదు.
0: ఇట్స్ నాట్
1: ద విద్య.
0: It's not education what you learn. It is the grandha
1: parichayam matrame.
0: It's only textual
1: knowledge. It's not bookish knowledge.
0: It's all bookish knowledge.
1: Kaadu kaadu.
0: It's not enough.
1: Practical knowledge lo manam praveshinchali.
0: We should be ready for the practical knowledge.
1: Adi e mana aacharana.
0: That is the true practice.
1: Atti aacharane mana jeevitaniki aadarshamu.
0: It's only practice that makes you ideal.
1: Kanukani
0: so
1: manam karmaadhikarulu kaavali kaani కేవలం ఫలాధికారులు కాదు.
0: సో యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ యాక్షన్, నాట్ ఆన్ ద రివార్డ్ ఆర్ ద రిజల్ట్.
1: కర్మ సుకౌశలం.
0: యూ షుడ్ డిశ్చార్జ్ యూర్ డ్యూటీ విత్ ఆల్ ద ఎక్స్పర్టీస్.
1: నీకు అన్ని విధములైన సుఖాన్ని అందిస్తుంది.
0: ఇట్ గివ్స్ యూ ఆల్.
1: ఏదో రామాయణం చదువుతున్నాము, భారతాన్ని చదువుతున్నాము, భాగవతాన్ని చదువుతున్నాము, భగవద్గీతను వల్లిస్తున్నాము, అన్ని శ్లోకాలు కంఠస్థ చేసుకుంటున్నాము, కానీ వచ్చిన ఫలితం ఏమిటి?
0: యూ గో త్రూ ఆల్ సీక్రెట్ టెక్స్ట్, భారత రామాయణ అండ్ ఆల్సో చాంట్ శ్లోకాలు.
1: ఒకటి రెండైనా మనం ఆచరణలో పెట్టి దాన్ని పోషిస్తున్నామా?
0: ఆర్ యూ ఏబుల్ టు ప్రాక్టీస్ ఎట్లీస్ట్ వన్ ఆర్ టూ?
1: ఒక్కటి చాలు మనకు.
0: వన్ ఈజ్ ఎనఫ్.
1: ఒక్క అగ్గిపుల్ల ఉంటే ఎన్ని కొండలైనా కాల్చవచ్చు, ఎంత గ్రామాలైనా కాల్చవచ్చు.
0: విత్ వన్ మ్యాచ్ స్టిక్ యూ కెన్ బర్న్ ఎనీ నంబర్ ఆఫ్ విలేజెస్.
1: ఒక్క దివ్య జ్ఞానం అనేటువంటిది మనలో ప్రవేశిస్తే సర్వస్వాన్ని మనం సాధించవచ్చు.
0: విత్ డివైన్ నాలెడ్జ్ యూ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
1: కనుక మనము ఎక్కడనో పోయి మనం వెతకనక్కర్లేదు.
2: సో వీ డోంట్ నీడ్ టు సర్చ్.
1: సర్వము మన యందే ఉంటున్నది.
2: ఎవ్రీథింగ్ ఇస్ ఇమ్మనెంట్.
1: సర్వమునకు నీవే మూల కారకుడు.
2: యు ఆర్ ద కాజ్ ఫర్ ఆల్.
1: మంచి చెడ్డలు అన్ని కూడా నిన్నే ప్రారంభమవుతున్నాయి.
2: గుడ్ అండ్ బ్యాడ్ బిగిన్ విత్ యూ.
1: కనుక మన కర్మలను పబట్టి మంచి చెడ్డలు మనకు ప్రాప్తిస్తున్నాయి.
2: బేసింగ్ ఆన్ ది యాక్షన్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్.
1: అయ్యో చెడ్డ వచ్చిందే చెడ్డ వచ్చిందని ఏడ్చడం ఎవరి కోసం?
2: Why should you cry when you are in bad
1: times? చేసిన ఫలితమే నీకు చెడ్డగా వచ్చింది.
2: It's only the result of your past actions.
1: కనుక ఏడ్చి ప్రయోజనం లేదు.
2: There's no use in crying.
1: మంచి ప్రయోజనం లేదు.
2: There's no use in
1: repenting. మంచిని చేసి మంచిని చూచి మంచిని తలచి మంచిగా అనుభవించాలి.
2: Therefore do good, see good and then experience everything good in life.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: ఈనాడు ఆటలలో అనేక విధమైనటువంటి ఒక ఉన్నత స్థాయిని పొందుకున్నటువంటి విద్యార్థులు, అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఆటలో కూడాను అనేక విధమైనటువంటి ఉన్నత ఆదర్శాలను కూడా మీరు సాధించి దాంట్లో కూడా బహుమతులు పొందాలని నేను ఆశిస్తున్నాను.
2: జస్ట్ యాజ్ యూ వన్ సో మెనీ ప్రైజెస్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, భగవాన్ ఎక్స్పెక్ట్స్ వాంట్స్ ఎవ్రీవన్ టు విన్ ప్రైజెస్ ఇన్ దిస్ గేమ్ ఆఫ్ లైఫ్.
1: ఈ భౌతికమైనటువంటి యొక్క బహుమతులు చాలా బాధాకరమైనటువంటివి.
2: This worldly presentations gifts bahumati, they are dangerous.
1: దీని పేరు బహుమతి.
2: The very name is bahumati.
1: ఒక మట్టి ఉంటేనే ఎంతో అవస్థలు పడుతున్నాము, బహుమతులు వస్తే ఇంకా ఎంత అవస్థలు అయిపోతుందో.
2: విత్ వన్ మతి మైండ్ వీఆర్ సఫరింగ్, విత్ బహుమతి మెనీ మైండ్స్ యూ కెనాట్ ఎస్కేప్.
1: అనేక మతులు మనకు ఉండకూడదు, ఏకమతిగా ఉండాలి.
2: వీ షుడ్ నాట్ హావ్ మెనీ మైండ్స్, వన్ ఇస్ ఎనఫ్.
1: మనకు ఈ బహుమతులు వద్దు.
2: వీ డోంట్ వాంట్ దిస్ బహుమతి.
1: ఏకమతిని మనం సాధించాలి.
2: వీ షుడ్ హావ్ వన్ పాయింట్,
1: ఏకత్వ భావాన్ని మనం సాధించాలి.
2: వీ షుడ్ హావ్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ.
1: అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
2: దెన్ ఓన్లీ వీ విల్ రిడీమ్ అవర్ లైఫ్.
1: అయితే లౌకికంగా ఈ బహుమతులు కూడా మనం తీసుకోవాల్సింది.
2: హౌఎవర్ వీ షుడ్ అక్సెప్ట్.
1: కామిగాక మోక్ష కామికాడని లౌకికమైనటువంటి దాంట్లోనే మనం ప్రవేశించబోతే దివ్యమైన దానిని ఏ రీతిగా మనం సాధించగలం?
2: యూ ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్, హౌ డు ఎక్స్పెక్ట్ బి సక్సెస్ఫుల్ స్పిరిచువల్లీ?
1: కాన ఈ లౌకికమైన విద్యలు కూడా నేర్చుకుని దానిని ఆధ్యాత్మిక మార్గంగా మీరు ప్రవేశపెట్టి తద్వారా మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా అనుభవించాలని నేను ఆశిస్తున్నాను.
2: దేర్ఫోర్ విత్ ఆల్ దిస్ వరల్డ్లీ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ యూ షుడ్ స్టెప్ ఇన్ టు ద స్పిరిచువల్ ఫీల్డ్ అండ్ ఎంజాయ్ ది స్పిరిచువల్ బ్లిస్.
1: ఆటలు ఎందు, పాటలు ఎందు, మాటలు ఎందు కూడా చాలా జాగ్రత్తగా ఉంటుందని.
2: యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మ్యూజిక్. అండ్
1: అక్బర్ చక్రవర్తి ఒక సమావేశం లోపల అందరినీ ప్రశ్నిస్తూ వచ్చాడు.
2: ఇన్ ది కోర్ట్ ఆఫ్ అక్బర్ హీ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఎవ్రీబడి.
1: ఈ జగత్తులో,
2: ఇన్ దిస్ వరల్డ్,
1: అన్నింటికంటే గొప్పది ఏది అని ప్రశ్నించాడు.
2: హీ ఆస్క్డ్ దిస్ వే, వాట్ ఈస్ ఇట్ దట్స్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
1: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా చెప్తూ వచ్చారు.
2: ఈచ్ వన్ స్టార్టింగ్ గివింగ్ వన్ ఆన్సర్.
1: బీర్బల్ వచ్చాడు.
2: బీర్బల్ కేమ్.
1: స్వామి, ఒకటి మాత్రం గొప్పది అన్నాడు.
2: హి సెడ్ స్వామి, వన్ ఇస్ గ్రేటెస్ట్.
1: ఏమిటది అన్నాడు?
2: వాట్ ఈస్ దాట్?
1: మాట చాలా గొప్పది అన్నాడు.
2: ద వర్డ్ దట్స్ గ్రేటెస్ట్.
1: ఈ మాటకు మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
2: దట్స్ నథింగ్ దట్స్ మోర్ దాన్ ద వర్డ్ ఇన్ దిస్ వర్డ్.
1: మాటలో పెద్ద ఆటం బాంబు ఉంటుంది.
2: ద వర్డ్ దట్ వీ యుటర్ హస్ గాట్ పవర్ ఆఫ్ ఎన్ ఆటమ్ బాంబ్.
1: మాటలో అనుస్వరూపుడైనటువంటి భగవంతుడు కూడా ఉంటున్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ మైక్రో ఫార్మ్, అటామిక్ ఫార్మ్.
1: కాబట్టి మాటను మంచిగా ఉపయోగపెట్టినప్పుడు భగవంతుడే సాక్షాత్కరిస్తాడు.
2: దేర్ఫోర్ వెన్ వీ టాక్ స్వీట్లీ, గాడ్
1: మాటను కఠినంగా ఉపయోగపెట్టే మన యొక్క ఎనిమీస్ అంతా అభివృద్ధి అయిపోతారు.
2: ఇఫ్ యూ యూజ్ హార్ష్ వర్డ్స్ యూ విల్ హ్యావ్ మోర్ ఎనిమీస్.
1: కనుకనే యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
2: So you cannot always oblige, you can speak obligingly.
1: Mana maatana maatram chaala viluvainatiga mana pentukovali.
2: Therefore we should speak.
1: Mana sukham kaani dukham kaani baadhar kaani aanandam kaani andinchetundi ee maatane.
2: The pleasure or the pain or the bliss or happiness.
1: Rajyalu saadinchedi maatane, rajyanni pogottukunedi maatane.
2: Only the words that give us the kingdom, then we lose the kingdom.
1: Kaabatti maatanu saadinchukune nimittamu manam chavana pentukovali.
2: Therefore to speak well we should develop this forbearance more and more.
1: Ee chavana manam saadinchinamante దీన్నైనా మనం సాధించవచ్చు.
2: విత్ దిస్ ఫర్ బ్యారెన్స్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: పూర్వ మహారాజులందరూ కూడా సమను కోల్పోవడం చేతనే రాజ్యాలంతా కోల్పోయినారు.
2: ఇన్ ద పాస్ట్ ద ఎంపరర్స్ లాస్ట్ ద పేషెన్స్, దేర్ఫోర్ ద లాస్ట్ ద కింగ్డమ్.
1: సమను కోల్పోవడం చేతనే గొప్ప తపస్తపనులంతా కూడా అడుగులు పడిపోయారు.
2: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లాస్ ఆఫ్ ఫర్ బ్యారెన్స్ ద లాస్ట్ ది అల్టిమేట్
1: కోల్పోవడం చేతనే పండితులంతా పాపం మారిపోయారు.
2: ఈవెన్ స్కాలర్స్ ఆల్సో టర్న్డ్ ఇన్నోసెంట్.
1: ఈ క్షమ అనేటువంటిది గ్రంథాల నుంచి చదివితే వచ్చేటువంటిది కాదు.
2: ఫర్బేరెన్స్ ఇస్ నాట్ ద వన్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్
1: లేక అధ్యాపకులు బోధిస్తే అంటుకునేటువంటిది కాదు.
2: ఇట్ కెనాట్ బి టాట్ బై టీచర్స్.
1: ఇంకెక్కడైనా బజార్లో అంతకంటే లభించేటువంటిది కాదు.
2: నార్ ఇస్ ఇట్ సోల్డ్ ఇన్ ద మార్కెట్.
1: ఈ క్షమ ఎక్కడి నుంచి వస్తుంది?
2: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్?
1: నుంచినే రావాలి.
2: ద ఫర్బేరెన్స్ కమ్స్
1: ఆ క్షమనే. క్షమ సత్యము, క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వం.
0: ఇట్ ఈస్ ఓన్లీ దిస్ ఫర్గివ్నెస్ ఫర్ బ్యారన్స్ విచ్ ఇస్ ది ట్రూత్
1: రైట్
0: ఇట్ ఇస్ సీక్రెట్ రిచువల్
1: క్షమ సర్వస్వంభు సర్వలోకములందు
0: ఇట్ ఇస్ ఫర్బేరెన్స్ దట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఆల్ ది వరల్డ్
1: ఆ ఓర్పును మనం సాధిస్తూ రావాలి
0: వీ షుడ్ హ్యావ్ దట్ పేషెన్స్
1: ఎవరన్నీ మనం తిట్టినప్పటికి ఓర్పుగా ఉండాలి
0: ఎట్ ఎనీ నంబర్ ఆఫ్ పీపుల్ అక్యూజ్ యూ యూ షుడ్ బి పేషెంట్ ఎనఫ్
1: దానివల్ల మనకేం నష్టం కలుగుతుంది
0: వాట్ ఇస్ దట్ యు లూజ్
1: వారు తిట్టడం వల్ల మనకేం నష్టం కలిగింది
0: ఈవెన్ ఇఫ్ దే క్రిటిసైజ్ యూ వాట్ ఇస్ దట్ యు
1: ఆర్ వారు తిట్టినారే అని మనం క్షమను కోల్పోతుమంటే మనకే చాలా నష్టం
0: If you lose your patience because you are attacked, you are going to suffer.
1: We should
0: never lose our patience.
1: తిట్టడం మనకు వచ్చేటువంటి నష్టమేమి లేదు.
0: Probably you are not going to lose anything.
1: తిట్టుకొని తిట్టుకొని తనకు నోరు నొప్పి వచ్చి తిరిగి తానే మానుకుంటాడు.
0: Let him accuse you repeatedly, ultimately has to
1: be. ఎవరు ఎంత పరిహాసం చేసినప్పటికీ మనం ఏ మాత్రమూ రోషం తెచ్చుకోకూడదు.
0: Let any number of people make fun of you.
1: ఆ క్షమను మనం కోల్పోతేమా ఎంతో సంవత్సరం మనం శ్రమపడి సాధించినటువంటి పవిత్రతను మనం కోల్పోయిన వారమైపోతాం
0: దెన్ వన్స్ యూ లూజ్ దట్ పేషెన్స్ యూ విల్ బి లూజింగ్ ఆల్ ది అక్రూడ్ మెరిట్
1: విద్యార్థులారా ఈ క్షమను మీరు కోల్పోవటం వచ్చేట ఎంత మీరు నష్టపడుతున్నారో మీకు తెలియదు
0: స్టూడెంట్స్ యూ కెనాట్ ఎస్టిమేట్ వాట్ యూ లూజ్ బై లూజింగ్
1: శారీరకంగా బలహీనులైపోతున్నారు
0: యూ బికమ్ ఫిజికల్లీ
1: మానసికంగా బలహీనులైపోతున్నారు
0: యూ బికమ్ మెంటల్లీ వీక్
1: సర్వశక్తులు బలహీనమైపోతున్నారు
0: యూ లూజ్ ఆల్ యువర్ ఫ్యాకల్టీస్ పవర్
1: క్షమను మనం సాధిస్తున్నా సర్వశక్తులు మన యందు ఉద్భవిస్తాయి
0: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ పేషెన్స్ యూ విల్ బి సక్సెస్ఫుల్
1: దీనికి సాయియే పెద్ద ఆదర్శము
0: Sai is the biggest ideal for this
1: ఎవరెవరు ఎవరెవరు తోచినట్టు వాళ్ళు అనేక రంగులుగా దూషణ భూషణ తిరస్కార పురస్కారములు చేస్తూనే ఉంటుంటారు
0: పీపుల్ ప్రైజ్ పీపుల్ క్రిటిసైజ్ ఇన్ దర్ ఓన్ వే
1: దేనిని లెక్క చెయ్యను
0: భగవాన్ ఈస్ నాట్ బదర్డ్ ఆఫ్ ఎనీ
1: అది వాణి బుద్ధి
0: ఈజ్ ఓన్లీ హిజ్ వే
1: వాణి బుద్ధిని నేను ఎందుకు ఫాలో చేయాలి
0: వై షుడ్ ఐ ఫాలో హిజ్ వే ఆఫ్ టాకింగ్
1: నా బుద్ధిని నేను ఫాలో చేయాలి
0: ఐ షుడ్ ఫాలో మై ఓన్ వే
1: వాణి బుద్ధిని నేను ఫాలో చేస్తుంటే న్యాయం స్లేవ్
0: ఇఫ్ ఐ ఫాలో ద అదర్ మ్యాన్ ఐ బికమ్ ఎ స్లేవ్
1: కనుక నేను ఇంకొక బుద్ధిని నేను అనుసరించను
0: ఐ విల్ నెవర్ ఫాలో ఎనీబడీ
1: నా మంచిది నేను దృఢంగా విశ్వసించి దీన్ని నేను అనుసరిస్తుంటాను
0: ఐ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ మై గుడ్నెస్ అండ్ ఐ ఫాలో దాట్
1: కనుకనే ఈ విధమైనటువంటి క్షమను కోల్పోతున్నా మనలో ఏమాత్రం కూడా మనం శాంతిని పొందలేము
0: దెన్ వన్స్ యూ లూజ్ పేషెన్స్ యూ కెన్ నెవర్ బి పీస్
1: నేను ఎప్పుడు కూడా శాంతి శాంతి శాంతి శాంతి
0: భగవాన్ రిమైన్స్ ఆల్వేస్ ఇన్ ది స్టేట్ ఆఫ్
1: కారణం ఏమిటి క్షమను ఏమాత్రం కూడా కోల్పోను
0: బికాస్ హీ విల్ నెవర్ లూజ్ పేషెన్స్
1: మీరు కూడా ఆ విధంగా సాధించాలి
0: యూ షుడ్ ఆల్సో అచీవ్ లైక్ దాట్
1: ఎవరు ఏ విధంగా మిమ్మల్ని బాధించినప్పటికీ దానివల్ల మనకు కలిగే నష్టం ఏమి లేదు
0: లెట్ ఎనీ పీపుల్ హర్ట్ యూ ఆఫ్టర్ ఆల్ యూఆర్ నాట్ గోయింగ్ టు సఫర్
1: కానీ దానిని ఎదుర్కోవడానికి మనం తిరిగితే మనం చాలా కోల్పోతాం
0: వెన్ వన్స్ యూ వాంట్ టు రెసిస్ట్ You will be losing further.
1: నీకు ఎంత ఉందో ఆ శక్తి నీకు తెలియదు.
0: You don't know the latent
1: ఎంత కోల్పోతున్నావో అది కూడా నీకు తెలియదు.
0: What you lose you don't know.
1: నీవు రోషంతో నీవు అతని పైన ఇరుగబడుతున్నావు.
0: And therefore you resist with all the anger retaliation.
1: కనుక ఎవరే విధమైనటువంటి తిరస్కారం చేసినా నీవేమాత్రం కూడా జంపు చేయక ధైర్యంగా దాని సాహసంగా ఎదుర్కోవాలి.
0: Let anyone criticize accuse you face it. Don't be afraid of that.
1: విద్యార్థులు సాధించాలి.
0: Students should achieve this.
1: ఆ ఓపిక మన యొక్క ప్రాణము.
0: That patience is our life.
1: ఓపికే మన యొక్క ఆదర్శము.
0: That patience is the ideal.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: Let's not be afraid of anything.
1: కనుకనే మనం ఫియర్లెస్ గా ఉండాలి.
0: So we should be fearless.
1: అప్పుడే మన జీవితము రాణిస్తుంది.
0: Then our life shines.
1: అన్ని విధాల ఆదర్శిస్తుంది.
0: It will be ideal.
1: అందరికీ సరైనటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
0: It will be ideal to everybody.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాడు మీకు గేమ్స్ యొక్క ఈ దినమే కాకుండా ఈనాడు పవిత్రమైన మహాపర్వదినం కూడా దీంతో చేరటం చేత
0: టుడే ఇస్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్ డే టుడే ఇస్ ఆల్సో ఫెస్టివల్ సీక్రెట్ డే
1: పాలలో చక్కెర చేసినట్టు చేరినట్టుగా నీరులో చక్కెర చేరినటువంటి రీతిగా మీ రెండింటి యొక్క ఏకత్వాన్ని ఈనాడు పొంది మానవ దివ్యత్వాన్ని ఆశించి ఆదర్శించి అందరికి కూడా అందించడానికి తగిన కంకణాలు కట్టుకుంటారని నేను ఆశిస్తున్నాను
0: జస్ట్ ఆస్ షుగర్ ఇస్ మిక్స్డ్ ఇన్ మిల్క్ Just as sugar is mixed in water, so that it tastes sweet, we should also know the divinity and its sweetness. All are divine.
1: Raso vai saha anindi Upanishad.
0: His Upanishad says that all are divine.
1: Karaka mee yandu karuna rasam untundadi.
0: You have got this
1: prema rasam untundadi.
0: Love.
1: Daya rasam untundadi.
0: Compassion.
1: Kaani ee soka rasam ledu.
0: There's nothing like misery.
2: నథింగ్ లైక్ సాడ్నెస్.
1: ఇలాంటి దుర్గుణములకు సంబంధించిన రసం లేదు.
2: దేర్ ఆర్ నో బ్యాడ్ క్వాలిటీస్.
1: మీరు ఎందుకు దాన్ని కొనుక్కుంటున్నారు?
2: వై డు యు వాంట్ టు హావ్ దెం?
1: మీ దివ్యమైనటువంటి ప్రేమరసాన్ని పెంచుకోండి.
2: డెవలప్ దిస్ ఎసెన్స్ ఆఫ్
1: మీ దివ్యమైన కరుణారసాన్ని పెంచుకోండి.
2: డెవలప్ దిస్ డివైన్ కంపాషన్.
1: మీ దివ్యమైనటువంటి శాంతరసాన్ని పెంచుకోండి.
2: డెవలప్ దిస్ ఎసెన్స్ ఆఫ్ డివైన్ పీస్.
1: అప్పుడే మీరు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
2: దెన్ ఓన్లీ యు బికమ్ ఐడియల్ స్టూడెంట్.
1: ఎలాంటి పరిస్థితి ఎందుకూడను మీ యొక్క బలహీనత చోటు ఇవ్వకండి.
2: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ బి వీక్ ఎట్ ఎనీ పాయింట్.
1: బలహీనుడు దేన్ని కూడా సాధించలేడు.
2: ఏ వీక్ మ్యాన్ విల్ నెవర్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: లొంగిపోతుంటాడు.
2: హి సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎవ్రీవన్.
1: కడపటికి తన జీవితమే ఒక విధమైనటువంటి దుర్గతిని పొందుతుంది.
2: అల్టిమేట్లీ హి రూయిన్స్ హింసెల్ఫ్.
1: కాన ధైర్యంతో సాహసంతో సరైనటువంటి ఆదర్శాన్ని మీరు అందించి లైఫ్ అనేటువంటి గేమ్ను మీరు ఆదర్శంగా తీసుకుని దాంట్లో ఒక విధమైనటువంటి విజయాన్ని సాధిస్తూ రావాలి.
2: Therefore take this life as a game. Come out victoriously. Win
1: life
2: the game of life.
1: Game. Play it.
2: Life is a game. Play it.
1: Life is ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారవుతారు.
2: Then only you become ideal student.
1: ఎలాంటి పరిస్థితి ఎందుకూడను మీ యొక్క బలహీనతకు చోటు ఇవ్వకండి.
2: Under any circumstances never be weak at any point of
1: బలహీనుడు

0: Realize it.
1: Life is a dream, realize it.
0: Life is love, enjoy it.
1: Life is love, enjoy it.
0: అది మీరు సాధించవలసినటువంటి అదే నిజమైన మానవ జీవితము.
1: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ లైఫ్.
0: కనుక మానవ జీవితం అంటే ఏదో ప్రాపంచిక సంబంధమైనటువంటి విషయాల్లో మునిగి ధనమును సంపాదించడము, ఉద్యోగాలు చేయటము, పెండిళ్లు చేసుకోవటము, పిల్లలు కనటము, వాళ్ళకి పెండిళ్లు చేయటము, వాళ్ళను ఒక దీంట్లో ముంచటము, ఈ విధమైన దీంట్లో చేయటం మనసు యొక్క మానవ జీవితం కాదు.
1: లైఫ్ డస్ నాట్ మీన్ స్పెండింగ్ ద టైమ్ ఇన్ ఫ్లీటింగ్ ప్లెజర్స్, బిగెటింగ్ చిల్డ్రన్ అండ్ గెటింగ్ దెం మ్యారీడ్.
0: మీరు చేసుకోవచ్చు,
1: దట్స్ ఆల్ వరల్డ్లీ రొటీన్, యూ కెన్ డూ ఇట్.
0: అవన్నీ తప్పు లేదు,
1: దేర్ నో మిస్టేక్.
0: చేసుకోకూడదని నేను చెప్పడం లేదు.
1: భగవాన్ విల్ ఎవర్ సే నో.
0: లక్ష్యం దానిపైన పెట్టుకోవాలి.
1: బట్ యూ షుడ్ హావ్ అదర్ దాట్ యాజ్ ది ఎయిమ్.
0: నీవు ఎన్ని పనులు చేసుకున్నప్పటికీ ఈ లక్ష్యాన్ని మాత్రం మర్చకుండా ఉండాలి.
1: యు మే డు ఎనీ అదర్ థింగ్ బట్ నెవర్ ఫర్గెట్ దిస్ ఎయిమ్.
0: మీకు చాలా మంది పిల్లలకు తెలుసును,
1: మెనీ స్టూడెంట్స్ నౌ
0: మిలిటరీలో చేరినటువంటి వాళ్ళు,
1: దోస్ దట్ జాయిన్
0: వాళ్ళ రిక్రూటింగ్ లో అనేక రకమైనటువంటి యొక్క తరిమీదులు చేస్తుంటారు.
1: ది మిలిటరీ పర్సనల్ ఆర్ ట్రైన్డ్ ఇన్ వేరియస్.
0: కానీ మిలిటరీ లోపల దోబీలు ఉంటారు,
1: దోబీస్ ఇన్ మిలిటరీ.
0: స్వీపర్స్ ఉంటారు,
1: స్వీపర్.
0: బార్బర్ ఉంటారు,
1: బార్బర్.
0: వాచ్మ్యాన్ ఉంటారు,
1: వాచ్మ్యాన్.
0: అందరూ ఉంటారు,
1: ఆల్ ఆర్ దేర్.
0: కానీ అందరికూ వేరు వేరు పనుల్లో ఉన్నప్పటికీ అందరి ఎందు రెండు మాత్రం శాశ్వతమైన ఉంటుంటాయి.
1: దో దే డూ డిఫరెంట్ జాబ్స్, టూ థింగ్స్ ఆర్ కంపల్సరీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్.
0: ఒకటి పెరేడ్, రెండవది గన్.
1: వన్ ఇస్ పెరేడ్, సెకండ్ ఇస్ గన్.
0: ఈ రెండు కూడా వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాలి.
1: దీస్ టూ ఆర్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ మిలిటరీ.
0: అదే విధంగానే విద్యార్థులు ఏ ఏ సబ్జెక్ట్ లో పోయినప్పటికీ,
1: స్టూడెంట్స్ మే స్టడీ ఎనీ
0: సబ్జెక్ట్, ఏమే విధమైనటువంటి ఉండినప్పటికీ
1: సబ్జెక్ట్స్ మే బి డిఫరెంట్,
0: రెండింటిని మాత్రం మీరు దీంట్లో మాత్రం దృఢం చేసుకోవాలి.
1: బట్ యూ షుడ్ స్ట్రెంగ్థెన్ టూ,
0: ప్రేమ త్యాగము, ఈ రెండింటిని మాత్రం మీరు నిలుపుకోవాలి.
1: స్ట్రెంగ్థెన్ అప్హోల్డ్ దీస్ టూ, లవ్ అండ్
0: సాక్రిఫైస్. అందరినీ ప్రేమించండి,
1: లవ్ ఆల్.
0: కానీ త్యాగానికి పూనుకోండి,
1: బి రెడీ టు
0: సాక్రిఫైస్. త్యాగమే లేకపోతే ఇది ఒక జీవితమే కాదు.
1: విదౌట్ సాక్రిఫైస్ నో లైఫ్ అట్ ఆల్.
0: కనుక ఏదైనా త్యాగం చేయవలసి వస్తే తప్పక మీరు త్యాగం చేయండి.
1: బి రెడీ టు సాక్రిఫైస్
0: పరోపకార నిమిత్తమై,
1: హెల్ప్
0: సమాజ సంక్షేమ నిమిత్తమై,
1: వెల్ఫేర్
0: జీవితాన్ని మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటుండాలి.
1: రెడీ టు సాక్రిఫైస్ యువర్ ఓన్ లైఫ్, బి రెడీ.
0: భగవంతుని పొందడానికి తహతహలాడుతూ రావాలి.
1: యర్న్ అండ్ పైన్ ఫర్ గాడ్.
0: ఎప్పుడు నాకు ఈ అవకాశం చిక్కుతుందా, ఎప్పుడు నాకు ఈ భాగ్యం నాకు లభిస్తుందా అని మీరు ఉరువు తిరుగుతూ రావాలి.
1: బి రెడీ పైనింగ్ ఫర్ ద లార్డ్స్ గ్రేస్. అట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ యువర్
0: రామకృష్ణ పరమహంస ఉండేటువంటి వాడు,
1: రామకృష్ణ పరమహంస.
0: కానీ అతను ఒక దినమంతా కూడా తెచ్చిన తర్వాత తెల్లవారి పండుకునే ముందుగా, అయ్యో ఈనాడంతా వ్యక్తమైపోయింది కదా, నా తల్లి నాకు దర్శనమివ్వలేదే, నా తండ్రి నన్ను కనిపించలేదే అని నిరాశతో నిద్రించేటువంటి వాడు.
1: As days passed on, every day he used to brood over. He felt so sore and miserable because he could not be in the grace of God.
0: ఒక్కొక్క విధమైనటువంటి పవిత్రమైనటువంటి గడియలే.
1: Every moment is sacred.
0: ఆ గడియ గడియ కూడాను మనం భగవంతు అనుగ్రహం కోసమని పాటు పడుతూ రావాలి.
1: ఎవ్రీ మూమెంట్ విచ్ ఇస్ సీక్రెట్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ఆ అనుగ్రహం ఒకటి మనకు లభించిన నవగ్రహాలు మన హస్తగతమైపోతాయి.
1: దెన్ వన్స్ యూ హావ్ అనుగ్రహ గాడ్స్ గ్రేస్, ది రెస్ట్ ఆఫ్ ది గ్రహాస్ ప్లానెట్స్ విల్ బి అండర్ యువర్ కంట్రోల్.
0: కనుక ఆ అనుగ్రహానికి మాత్రం మనం పాటుపడాలి.
1: దేర్ఫోర్ వి స్ట్రగుల్ టు విన్ గాడ్స్ గ్రేస్.
0: ఈ అనుగ్రహం కోసం పాటుపడటానికి ఒక విధమైనటువంటి దీక్షను పూనాలి.
1: వీ షుడ్ డిటర్మిన్ పట్టుదల, డిటర్మినేషన్.
0: ఎలాంటి పరిస్థితులు ఏంటైనా కూడా పట్టుదలను మానకూడదు.
1: నెవర్ గివ్ అప్ దిస్ డిటర్మినేషన్ అట్ ఎనీ టైమ్.
0: కోరినది ఏదియో కోరని కోరి తిరి,
1: వన్ వే ఆర్ అదర్ యూ హ్యావ్ డిసైడ్ ఎనీవే.
0: కోరినది దాకా విడవకుండు,
1: డు నాట్ గివ్ అప్ అంటిల్ ఇట్ ఇస్ గ్రాంటెడ్.
0: అడిగినదేదియో అడగనే అడిగి తిరి, అడిగినది దాకా పోవకుండు.
1: యు హ్యావ్ ఆస్క్డ్ ఎనీవే, డు నాట్ రిటర్న్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్.
0: తలచినదేదియో తలచనే దలచితివి, తలపు తీరెడు దాకా పోవకుండు.
1: యు హ్యావ్ థాట్ ఎనీవే, అంటిల్ దట్ థాట్ ఇస్ రియలైజ్డ్ డు నాట్ గో.
0: పోరు పడలేక తానైన బ్రోవలయు,
1: యస్ టు గివ్ యూ అవుట్ ఆఫ్ దిస్
0: వడలు తెలియక నీవైనా అడుగవలయు,
1: ఆర్ ఎల్స్ యూ హావ్ టు ఫాలో అండ్ ఆస్క్ కాన్సెన్స్.
0: నీ ఎంత నీవు తిరిగి పోవుట భక్తుని దీక్ష కాదు.
1: టు విత్డ్రా ఆన్ యువర్ ఓన్ ఇట్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
0: ఆ పట్టుదల పట్టి మన జీవితంలో ఉండినంత వరకు ఆ పట్టుదలను విడవకుండా సాధించాలి.
1: త్రూ అవుట్ యువర్ లైఫ్ టైమ్ యూ హావ్ టు కీప్ అప్ దిస్ డిటర్మినేషన్ అండ్ వర్క్.
0: మరువకువే ఓ మనస, విడువకువే ఓ మనస,
1: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్.
0: అడుగుకొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడిగానగునని, అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
1: ఓ మైండ్ నెవర్ ఫర్గెట్, నెవర్ ఆస్క్. ద మోర్ యూ ఆస్క్ ఇట్ విల్ బి ఇగ్నోర్.
0: అడుగని శబరిని ఆదరించడే,
1: వితౌట్ ఆస్కింగ్ ఇస్ నాట్ శబరి ప్రొటెక్టెడ్.
0: అడుగక తనకై మడియు జటాయువు.

0: కలిగి సద్గతి కలిగి.
1: Without asking is not the Jatayu bird, the recipient of obituary rites. By God himself.
0: అడిగి అడిగి అడిగి అలసిపోయాడు.
1: He is very much tired by asking repeatedly.
0: కాని కట్టగడబడి రాముల హస్తముల ద్వారా ఒక నీటి చుక్కైనా తన నోట్లో పోయలేదు.
1: Ultimately he didn't deserve that golden opportunity of
0: అడుగని జటాయువును తన తొడపైన పండబెట్టుకుని నీరు త్రాపుతూ తన ప్రాణం తనలో తీసుకున్నాడు.
1: Whereas without asking that the Jatayu bird was lucky enough to have been offered.
0: జటాయు అడిగిందా రామానను నీలో చేర్చుకోమని? లేదు.
1: Jatayu never asked.
0: రామునే వచ్చి నడిచి వచ్చి తనను చేర్చుకున్నాడు.
1: రామా హింసెల్ఫ్ కేమ్ వాకింగ్. కనుకనే
0: ఆ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని భగవంతుడే అన్ని కార్యములు చూసుకుంటాడు.
1: అట్ అన్ అప్రోప్రియేట్ టైం రైట్ పొజిషన్ గాడ్ హింసెల్ఫ్ విల్ మార్క్.
0: నేను పాస్ కావాలి మంచి మార్క్స్ రావాలి అని కూడా నీవు అడగనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ హై మార్క్స్ హై పర్సంటేజ్.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: కష్టపడి చదువు.
1: వర్క్ హార్డ్.
0: తప్పక అడుగుకు మునిపే తాను నిన్ను మార్క్స్ అందిస్తాడు.
1: విదౌట్ ఆస్కింగ్ యువర్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: నీలో జీరో వచ్చినప్పటికీ పక్కన ఒకటి పెట్టి పదిగా మార్చి పెంచేస్తాడు.
1: ఈవెన్ ఇఫ్ యు గెట్ ఎ జీరో దేర్ విల్ బి వన్ బై ఇట్ సైడ్ అండ్ విల్ మేక్ ఇట్ 10.
0: కనుకనే నీవు నీ కర్తవ్యాధంలో నీవు నగ్నం కా.
1: సో బీ రెడీ టు డూ యువర్ డ్యూటీ.
0: నీ ప్రయత్నంలో ఏ విధమైనటువంటి దోషం లేకుండా చూసుకో.
1: దేర్ షుడ్ నాట్ బి డర్త్ ఇన్ యువర్ ఓన్ ఎఫర్ట్.
0: ఇది ఈనాడు విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి యొక్క ప్రధానమైన పట్టుదల.
1: దిస్ డిటర్మినేషన్ ద స్టూడెంట్స్ షుడ్ కల్టివేట్ టుడే.
0: ఒకరిపైన ఒకరు ద్వేషాన్ని మాత్రం పెంచుకోకండి.
1: డోంట్ డెవలప్ హేట్రెడ్.
0: ఒకరిపైన ఒకరు అసూయను మాత్రం పెంచుకోకండి.
1: డోంట్ బి జెలస్ టువర్డ్స్ టీచర్.
0: బాగా అభివృద్ధికి వచ్చేటువంటి వారిని చూస్తే నీవు కూడా ఆనందించు. తప్పక నీకు కూడా ఆ అభివృద్ధి చేకూరుతుంది.
1: బి హ్యాపీ వాచింగ్ అదర్స్ ప్రోగ్రెసింగ్ ఇన్ లైఫ్ సో దట్ యూ వుడ్ ఆల్సో డెవలప్.
0: కనుక ఈ విశాలమైన భావాన్ని మనం పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్ బ్రాడ్ ఫీలింగ్స్.
0: మన హృదయం ఎంత ఉండాలి? చిన్నదిగా కాదు. ఈ ప్రపంచమంత హృదయంగా మనం మార్చుకోవాలి.
1: అవర్ హార్ట్ షుడ్ నాట్ బి సో స్మాల్ అండ్ నారో.
0: ఇంత విశాలమైన ప్రపంచంలో మనం పుట్టి ఏదో ఒక అణుమాత్రమైనటువంటి హృదయాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు.
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ వీఆర్ నారో మైండెడ్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: సముద్రమంతా హృదయంగా మనం మార్చుకోవాలి.
1: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ యాజ్ వాస్ట్ యాజ్ ద మైటీ ఓషన్.
0: సముద్రం యొక్క రుచి మాత్రం ఉండకూడదు.
1: బట్ హౌఎవర్ వీ షుడ్ నాట్ హావ్ దట్ టేస్ట్.
0: పాల సముద్రంగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్ మిల్క్.
0: క్షీర సముద్రంగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ఓషన్ ఆఫ్
0: మిల్క్. క్షీర సాగరుడు పవడిస్తుంటాడు.
1: దేర్ గాడ్ రిక్లైన్స్.
0: క్షార సాగరుడు కాకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి ఓషన్.
0: కనుకనే భగవంతుడు క్షీరసాగరుడు.
1: గాడ్ రిక్లైన్
0: మీ హృదయం నుండి పవడించి ఉన్నాడు.
1: ఈ రిక్లైన్స్ ఆన్ యువర్ హార్ట్.
0: ఎప్పుడుంటే అప్పుడు మీకు కనిపిస్తాడు.
1: ఈస్ రెడీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఎవర్ యు వాంట్.
0: ఏడని మాత్రం నిరాశకు గురి కావద్దు.
1: నెవర్ బి డిసప్పాయింటెడ్.
0: కనుక మీరు దృఢమైనటువంటి సంకల్పులైపోయి మన దేశం కోసమని తగినటువంటి యొక్క బాధ్యతను వహించి దేశ సంక్షేమ నిమిత్తమై తగినటువంటి కృషి చేయండి.
1: Therefore, with full determination, work hard for the progress and the welfare of this country.
0: Deshamu mana yokka illu.
1: The country is your residence.
0: Prapanchamanta mana yokka nivasame.
1: The whole world is our dwelling place.
0: Idi aa deshamu ee deshamu ani bhedalu pettukokandi.
1: We should not have difference.
0: Oka pedda inti lopala okkoka room lu pratyekanga undinattuga ee vishalamaina prapanchamlo Bharatdesham oka room vantidi.
1: Just you find so many rooms in a big mansion. The whole universe is a mansion and countries are the rooms there.
0: గృహమంతా మంచిగా ఉండాలి.
1: The whole house should be good.
0: అప్పుడే మనం కూడా మంచిగా ఉండగలం.
1: Then only you will be good.
0: కనుక భగవత్ నామస్మరణ చేసుకుంటూ మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ప్రపంచంలో అందరినీ ప్రేమిస్తూ అందరినీ సంతోషంగా తగినటువంటి కృషిని జరుపుతూ వాళ్లను తగిన లోకశాంతి లోక సమస్త సుఖినో భవంతు అనేది హృదయం నుండి మనము ప్రార్థించుతూ రావాలి.
1: సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్, డూ యువర్ డ్యూటీ, డెవలప్ లవ్, మేక్ ఎవ్రీవన్ హ్యాపీ, ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఎవ్రీవన్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: ప్రేమ ముదిత మనసే.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 23rd డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 4th సెప్టెంబర్ 1984. In this beautiful discourse, Bhagavan talks about one of the most important qualities a devotee should possess, which is contentment. Bhagavan also throws light on something which is more important for a devotee than his love of God. You might be wondering what could be more important for a devotee than his own love of God. Well, listen and find out for yourself. Sai Bhagavan Uvacha.
1: జాయతే మ్రియతే. ఇది సాంఖ్యయోగంలోని ప్రాణము, ప్రధానము, ప్రమాణం.
2: దిస్ ఈజ్ ద వెరీ ప్రూఫ్, బేసిస్ అండ్ అల్టిమేట్ ఎక్స్పోజిషన్ ఇన్ సాంఖ్యయోగం.
1: జాయతే, జననమున్నదంటున్న దానికే మరణం కూడా ఉంటుంటుంది.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అలోన్ హ్యాస్ డెత్.
1: జనన మరణములు ఉన్నటువంటి వాటికే మధ్య కూర్పబడినటువంటి ఈ షడ్వికారములు.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అండ్ డెత్ హ్యాస్ ఆల్సో ద సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ బిట్వీన్.
1: నజాయతి, జననమే లేనటువంటినప్పుడు ఈ షడ్వికారముల యొక్క స్వభావములు మనకు అక్కరలేదు.
2: If it doesn't have birth alone, then the question of having six types of change would not arise.
1: Deniki jananam ledu atmaku.
2: What does not have birth? Atma does not have it.
1: Atma nirvikaram.
2: Atma doesn't undergo any modification.
1: Karanam najayate. Deniki jananam ledu kanuka idi nirvikaram.
2: The reason for not going undergoing any modification is it doesn't have birth.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, ఇదే ఆత్మ యొక్క తత్వం.
2: ది రియల్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఇస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ అట్రిబ్యూట్స్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఇట్ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్.
1: జాయతి, దేహమునకే జననము, దేహమునకే షడ్వికారములు, దేహమునకే మరణము.
2: ఓన్లీ బాడీ హ్యాస్ బర్త్, body has six types of modifications, body has death.
1: Kanukane idi dehi atma tattvam.
2: Therefore the indweller of the body has to be taken as atma.
1: Dehi niramayundu.
2: The indweller is niramaya himself.
1: Ilanti atma tattvamunu gurtinchukunnappudu అన్నీ మనకు నశ్చరములుగానే తెలుస్తుంది.
2: వన్స్ యూ రికగ్నైజ్ దిస్ ప్రిన్సిపల్ అండ్ డాక్ట్రైన్ ఆఫ్ ఆత్మన్, వీ వుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ ఇంపర్మనెంట్.
1: కనుకనే ఆత్మను గుర్తించుటకై ప్రతి వ్యక్తి కూడాను మొదలు ప్రయత్నించాలి.
2: దేర్ ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ట్రై టు రికగ్నైజ్ ఆత్మన్.
1: నకాంచో ఏనకేన చిట్, అనగా ఆశను పెంచుకుని రాదు, లభించిన దానితో తృప్తి నందుట ఇదే ఒక మహా సద్గుణం.
2: వన్ షుడ్ నాట్ డెవలప్ ద గ్రోత్ ఆఫ్ డిజైర్స్, వన్ షుడ్ బి కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ గెట్స్.
1: భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు. మామే ప్రియో నరః, ఇలాంటి వాడే నాకు ప్రియుడు అని కూడాను ఈ 26 గుణముల లోపల సంతుష్టి నకాంక్షు ఈ వాంచ లేకుండా పోవటమే ఇది ప్రధానమైనటువంటి ఒక గుణంగా నిరూపిస్తూ వచ్చాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హ్యాస్ ప్రూవ్డ్ యాజ్ ఎక్స్పౌండెడ్ ఇన్ ద చాప్టర్ ఆఫ్ భక్తి యోగా దట్ దేర్ ఆర్ 26 క్వాలిటీస్ which a devotee should have to be liked and loved by the Lord, and of that కంటెంట్మెంట్ స్టాండ్స్ అవుట్ టు బి వన్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ డివోటీ.
1: ఎంత ఉండినప్పటికీ, ఎన్ని భోగములు అనుభవించినప్పటికీ, ఎంత సంపాదించినప్పటికీ ఇంకా చాలదు లేదు అనేటువంటి యొక్క ఆవేదన సాధకుని యందు ఉండరాదు.
2: ఎ సాధక షుడ్ నాట్ హ్యావ్ ద డిజైర్ టు ఎంజాయ్ థింగ్స్ ఆఫ్టర్ సీయింగ్ అండ్ ఆఫ్టర్ ఎంజాయింగ్ సో మెనీ టైప్స్ ఆఫ్ లగ్జరీ, సో మెనీ టైప్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్, సో మెనీ టైప్స్ ఆఫ్ థింగ్స్.
1: ఉన్నదానికి తృప్తి నుండి ఇదే సర్వస్వంగా భావించి సంతోషించినప్పుడే అతనికి శాంతి చేకూరుతుంది.
2: వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ పీస్ వెన్ వన్ ఈస్ కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ హ్యాస్ అండ్ థింగ్స్ దట్ విచ్ హీ హ్యాస్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: సంతృష్టి లేనటువంటి వాని హృదయము కేవలము ఎదురు దెబ్బలతో అల్లబడినటువంటి గంపతో నీరు తోడినట్టుగా ఉంటుంటుంది.
2: ది హార్ట్ ఆఫ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ కంటెంట్మెంట్ మే బి కంపేర్డ్ టు ఎ బాస్కెట్ విచ్ హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ హోల్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ బ్యాంబూ బాస్కెట్ విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ ది వాటర్ ఈస్ ట్రైడ్ టు టేకన్ అవుట్.
1: బావి నుండి ఈ గంపతో నీరు తోడినప్పుడు పైకి వచ్చేటప్పటికి అంత నీరు కారిపోతుంది.
2: ఇఫ్ యు ఆర్ డ్రాయింగ్ వాటర్ త్రూ దిస్ బ్యాంబూ బాస్కెట్ ఫ్రమ్ ఎ వెల్ బై ది టైమ్ ది బాస్కెట్ కమ్స్ అప్ ఆల్ ది వాటర్ వుడ్ హ్యావ్ లీక్డ్ అవుట్ అండ్ గాన్.
1: చుక్క నీరైనా కూడాను ఆ గంపలో నిలవదు.
2: దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ దట్ బాస్కెట్.
1: అదే విధముగానే ఆశలకు గురి అయినటువంటి యొక్క మానవుని యొక్క హృదయం కూడాను క్రమక్రమేణ అసంతృప్తితో ఈ తృప్తి అనేటువంటిది కేవలము జారిపోయి అసంతృప్తితో కాలమును గడపవలసి వస్తుందని దీని యొక్క అంతరార్థం.
2: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈస్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ది బాస్కెట్ ద ఎనీ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఎ నంబర్ ఆఫ్ డిజైర్స్ అండ్ గ్రీడ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ కంటెంట్మెంట్ ఆల్ ది కంటెంట్మెంట్ గోస్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ డిస్కంటెంట్మెంట్ విల్ బి లెఫ్ట్ విత్ హిమ్.
1: ఏమీ లేని మానవుడు ఏదో ఒక 100 రూపాయలన్నా చిక్కితే ఆనందాన్ని అనుభవిస్తానని ఆశిస్తాడు.
2: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ అట్ ఆల్ మే ఫీల్ హ్యాపీ కంటెంటెడ్ ఇఫ్ హీ గెట్స్ 100 రూపీస్.
1: 100 రూపాయలు లభించినా అయ్యో 1000 రూపాయలు లభిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అని మరొక ఆశను అభివృద్ధి పరుచుకుంటాడు.
2: ద సేమ్ పర్సన్ వెన్ హీ గెట్స్ 100 రూపీస్ హీ వుడ్ థింక్ హౌ నైస్ ఇట్ వుడ్ బి ఇఫ్ ఐ కెన్ గెట్ 1000 రూపీస్.
1: ఈ 1000 రూపాయలు లభించినా 100000 రూపాయలు కావాలి అని ఆశిస్తాడు.
2: If he gets by chance 1000 rupees, he desires to have 1 lakh rupees.
1: ఈ 100000 రూపాయలతో తాను తృప్తి పొందడు, నేను జమీందారు కావాలనుకుంటాడు.
2: He would not be content with obtaining 1 lakh rupees. He would be aspiring to become a landlord.
1: ఈ జమీందారు నుంచి తిరిగి మహారాజు కావాలని ఆశిస్తాడు.
2: From landlordship, he wants to become a king, a ruler.
1: ఈ మహారాజు తత్వం నుంచి నేనే మాధవుడైపోవాలని ఆశిస్తాడు.
2: From that particular state of kingship, he would like to obtain the state of madhavatva.
1: Aithe madhavatva aneetundi ee dhanamoolamto labhinchetundi kaadu.
2: But one would not be able to attain madhavatva with the help of money and wealth.
1: Ee vidhanga manamuni yokka aashalu mitimiri povatam chetane mati kevalam ashantiki guri avutundi.
2: As the desires of man are crossing all limits, he is becoming a lot of discontent.
1: Labhinchina సంపత్తుతో, లభించిన సుఖముతో, లభించిన భోగములతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని గుర్తించాలి వ్యక్తి.
2: An individual has to recognize the method of obtaining contentment with whatever one has, with whatever wealth one possesses, with whatever wealth one gets.
1: దైవానుగ్రహంతో లభించినటువంటి యొక్క సుఖ సంతోషములను కాపాడుకునుటే వ్యక్తిత్వం యొక్క కర్తవ్యం.
2: The responsibility of every individual is to secure whatever he has got by the grace of God.
1: Daivamu goppavadi ani andaru cheppagalaru.
2: All people can say that God is great.
1: Kani idi pradhanam kaadu.
2: But this is not important.
1: Daivamu neevu goppavadi goppavadu nayana ani atan note nunchi raavali.
2: God has to say, tell the devotee that you are great.
1: దైవమును అందరూ కూడాను ప్రేమిస్తారు.
2: ఆల్ పీపుల్ లవ్ గాడ్.
1: ఇందులో ఏమీ ప్రయోజనం లేదు.
2: బట్ దేర్ ఇస్ నో యూస్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్.
1: దైవము అందరినీ ప్రేమించుచున్నాడా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి.
2: వన్ హ్యాస్ టు పుట్ ఎ క్వశ్చన్ టు వన్ సెల్ఫ్ వెదర్ గాడ్ ఈస్ లవింగ్ ఆల్.
1: దైవము నిత్యత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఉచ్చరిస్తాము.
2: వి సే గాడ్ ఈస్ ఎటర్నల్ ట్రూత్.
1: దైవము నావాడు అని మనం విశ్వసిస్తాము.
2: వి బిలీవ్ దట్ గాడ్ ఈస్ అవర్స్.
1: కానీ దైవమే నీవు నావాడు నాయనా అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది.
2: బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గాడ్ హ్యాస్ టు సే దట్ యు ఆర్ మైన్.
1: మనం ఒక రిజిస్టర్ కవర్ పోస్ట్ చేసినప్పుడు ఇది మనం ఎవరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రాశామో అది వారికి అందినట్టుగా ఒక అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే ఆ జాబు సార్థకత నొందుతుంది.
2: When we send a registered post to any person, once you get an acknowledgement from that particular person that he has received it, then only sending of the registered letter finds fulfillment.
1: దైవము గొప్పవాడు అని నీవు చెప్పినంత మాత్రమే చాలదు. ఇది కేవలం ఒక రిజిస్టర్డ్ పోస్ట్ వేసినట్టు.
2: By merely telling that God is great, it may be compared to
1: తిరిగి నాయనా నీవు గొప్పవాడు అనేటువంటి అక్నాలెడ్జ్మెంట్ అతని నుంచి రావాలి.
2: But from God we'll have to get the acknowledgement that oh child, you are also great.
1: మీ ప్రియో నరహ, నీవు నావాడు నాయనా, నీవు నాకు ప్రియుడు అనేటువంటి ఉద్దేశము అతని నుండి రావాలి.
2: From him a word has to come that you are my dear, you are dear to me.
1: అది ఏ శాశ్వతమైనటువంటి,
2: this is permanent entity.
1: ఆ ఫలమును పొందే నిమిత్తమే సాధకుడు అనేక సాధనలు చేయాలి.
2: To obtain this result, every sadhaka has to undertake different types of sadhana.
1: అట్టి ఫలితమని అనుభవించుకోనకపోయినా, అట్టి ఫలితమని మనం అందుకోనకపోయినా, మన సాధనలన్నీ కూడాను వ్యర్థమే.
2: If we cannot attain and obtain that result, all our efforts and sadhana would be a waste.
1: కనుక ఇన్ని సాధనల యొక్క ఫలితం ఏమిటంటే, నీవు నావాడు, నీవు నాకు ప్రియుడవు అనేటువంటి యొక్క జవాబు దైవం నుండి మనం అందుకోవాలి.
2: ది హోప్ అండ్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆల్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది సాధన వుడ్ బి టు గెట్ ఫ్రమ్ ది లార్డ్ దట్ ఓ చైల్డ్ యువర్ మైండ్.
1: అట్టి అర్హతను పొందినటువంటి వాడే అర్జునుడు.
2: అర్జున వాజ్ వన్ హూ గాట్ దట్ ఎలిజిబిలిటీ అండ్ దట్ క్వాలిఫికేషన్.
1: అతనికి ఆశలు ఎన్నియో ఉండవచ్చు.
2: He might have had a number of desires.
1: కాని అన్ని కూడాను త్యజించి కేవలము నీవే తప్ప ఇతపరం వెరుగా, నీవు తప్ప నాకు అన్యం అక్కరలేదని కట్టగడప్పుడు శరణాగతుడయ్యాడు.
2: He renounced all his wants, desires, etc. and surrendered to the Lord and said, Swami, you are my all.
1: నిజముగా మనకు కావలసినటువంటిది, మనము సాధించవలసినటువంటిది, మన గమ్యము, మన పుణ్యము సర్వము అతని యొక్క ప్రేమతత్వమే.
2: All that we have to attain, the goal, the object, the purpose, is only to earn his grace.
1: ఎవరైనా ఒకరు స్వదేశం నుండి విదేశానికి ఎవరైనా ప్రయాణమై వెళ్లాలంటే అతను గొప్ప చదువరిగా ఉండవచ్చును, శ్రీమంతుడు కావచ్చును, అధికారి కావచ్చును, కానీ పాస్పోర్ట్ లేనిది అతన్ని పంపడానికి వీలు కాదు.
2: When any person is going abroad, be he a highly educated person, a man occupying very high position in life, a man who is very wealthy, but he must have a passport to go abroad.
1: నేను గొప్ప పండితుడను, నేను గొప్ప విద్యావంతుడను, నేను శ్రీమంతుడను, నేను జమీందారును, నేను గొప్ప జన సహాయంతో కూడినటువంటి వాడను అని విర్రవీగినంత మాత్రమున ఆ యొక్క పాస్పోర్ట్ మనకు లభించదు.
2: If a person just says that I am highly educated person, I am highly wealthy person, I am a jamindar, I would like to just have passport merely by telling like that.
1: నీ కూడాను నీ వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యములు కావచ్చును, కానీ ఈ పద్ధతికి నీవు విదేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి క్రమాన్ని నీవు అనుసరించాలి.
2: All these things might be personal accomplishments and attainments. But if you want to go abroad, there is a particular procedure which will have to be followed.
1: దానియందు విద్యాధికారి అని, విద్యాహీనుడని, కూటి పేదని, కోటీశ్వరుడని ఈ తారతమ్యం ఏమాత్రం కూడా అక్కడ ఉండదు.
2: ఇన్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఎడ్యుకేటెడ్ వన్, ఎన్ అన్ఎడ్యుకేటెడ్ వన్, ఎ వెల్తీ వన్ అండ్ ఎ పూర్ వన్.
1: ఏదో ఒక బస్సులో, ఒక ట్రైన్లో, ఒక ప్లేన్లో పోవాలంటే కూడాను నీ శక్తి సామర్థ్యంలో వారెవరో చూడరు, టికెట్ చూస్తారు ముందు.
2: ఈవెన్ ఇన్ ఎ స్మాల్ థింగ్ లైక్ గోయింగ్ బై బస్, గోయింగ్ బై ట్రైన్ ఆర్ గోయింగ్ బై ప్లేన్, నో వన్ వుడ్ లైక్ టు జస్ట్ సీ కేర్ ఫర్ యువర్ పొజిషన్ ఎట్సెట్రా.
1: టికెట్ నీ చేతిలో ఉన్నదా, నీ యొక్క అధికారము, నీ చదువులు, నీ యొక్క శిర్సంపదలు వారు ఏమాత్రము పాటించరు. టికెట్ చూస్తారు, ఓ గెట్ అవుట్.
2: If you have a ticket with you, they do not care to find out whether you are a wealthy person, educated person and all that. They would be happy if you are having a ticket with you.
1: Lekundina medabatti bayatiki nettutaru.
2: If you do not have the ticket, you will be necked out.
1: అదే విధముగానే మోక్ష సామ్రాజ్యంలో ప్రవేశించుటకు ఇక్కడ దైవానుగ్రహం అనేటువంటి దాన్ని పొంది నీవు నావాడు నాయన అనేటువంటి పాస్పోర్ట్ ని మనం అందుకోవాలి.
2: ఇన్ ద సేమ్ వే, ఇఫ్ యు వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్, యూ షుడ్ హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దెన్ ఓన్లీ యుడ్ గెట్ ఎంట్రీ ఇంటు ఇట్.
1: ఈ పాస్పోర్ట్ ఉండినంత మాత్రము కూడాను మరి కొంతవరకు అభ్యంతరం జరుగుతుంది. దీనికి వీసా కూడా రావాలి.
2: If you have merely passport, there may be some objections, some problems. You should have visa also.
1: దీనికి ఆత్మానుగ్రహము అనేటువంటిది కూడా ఒకటి అవసరం. ఎందుకంటే ఇచ్చేటువంటి వాడు ఇచ్చినప్పటికీ దాన్ని అందుకునేటువంటి వాడి చేతులు కూడా సిద్ధంగా ఉంటున్నప్పుడే ఈ ఇచ్చే పదార్థం తానుకు చెందడానికి వీలవుతుంది.
2: In addition to grace of God, you should have grace of ఆత్మన్ also. The giver may be ready to give, but the person who is receiving should have the capacity and willingness to receive it.
1: దైవ ప్రేమ, సాధకుని యొక్క సద్గుణము, ఈ రెండింటి యొక్క సంబంధమే మనము మోక్షంలో ప్రవేశించడానికి మూలకారణం.
2: If you want to enter into the kingdom of liberation, you should have the love of God and you should have the sadhana of the sadhaka. When these two go together, then only you will be able to
1: get it. కనుకనే సాధకునకు 26 సద్గుణములు అత్యవసరమని, ఈ 26 సద్గుణములో ఏ ఒక్కటైనా కూడాను ఉండినప్పటికీ తన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అర్హులమవుతామని కూడాను బోధించింది భగవద్గీత.
2: భగవద్గీత దట్ ఇస్ వై హాస్ టాట్ దట్ ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ అండ్ మోక్ష, హీ షుడ్ హ్యావ్ 26 క్వాలిటీస్ వర్చ్యూస్. ఈవెన్ ఇఫ్ హీ హాస్ వన్, హీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ క్వాలిఫైడ్ టు గెట్ ఇన్ టు ద.
1: ఇందులో సంతృప్తి అత్యవసరమైనటువంటిది.
2: Of all of them, the most important thing is contentment.
1: Asantrupto jijo nashtahani, santrupti lenetunti vaniki ye vidhamaina yok sukshantulu undavu.
2: The one who does not have contentment cannot have joy, happiness and peace.
1: Atane goppavadu.
2: The one who has contentment alone is great.
1: Atane oka vidhamainatunti adhikari.
2: He alone has position and qualification.
1: Nenu appudappudu cheptuntanu, who is the greatest man in this world? He who has much satisfaction is the greatest man.
2: Swami will be telling quite often, putting the question, who is the greatest man on earth? He says, who has the greatest satisfaction, he alone is the greatest.
1: Kanuka manalo santrupti aneetundi danini abhirudhi cheskovali.
2: Therefore we have to develop satisfaction and contentment in our
1: jagattulo nashwaramainatundi yokka sukhashantulaku భోగభాగ్యములకు అధికారములకు మనం అరులు జాచి వెర్రివారం కాకూడదు.
2: వీ షుడ్ నాట్ గెట్ లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆస్పైరింగ్ ఫార్ ఇంపర్మనెంట్ జాయ్స్, ఇంపర్మనెంట్ వెల్త్, ఇంపర్మనెంట్ పొజిషన్, లగ్జరీస్.
1: ఉండినంత వరకు మన సుఖ సంతోషములు అనుభవించవలసింది.
2: సో లాంగ్ యాజ్ వీ ఆర్ అలైవ్ వీ విల్ హావ్ టు ఎంజాయ్ ది జాయ్స్ విచ్ ఆర్ ఇన్సిడెంటల్.
1: దేహాభిమానం ఉండినంత వరకు ఈ దేశాభిమానం కూడా ఉండవలసింది.
2: సో లాంగ్ యాజ్ యూ హావ్ బాడీ అటాచ్మెంట్, యూ మే హావ్ అటాచ్మెంట్ టు ద ప్లేస్ ఇన్ ద కంట్రీ.
1: ఈ పంచభూతముల యొక్క సంబంధం కలిగినంత వరకు కూడా ఈ పంచభౌతిక దేహాన్ని కాపాడుకోవలసింది.
2: సో లాంగ్ యాజ్ యూ హావ్ అసోసియేషన్ ఆఫ్ ది ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్, యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: దీని ఎందే మన యొక్క జీవితం అంకితం కావించరాదు.
2: బట్
1: లక్ష్యమును మాత్రం దృష్టి అందించుకోవాలి.
2: But we should not waste our body and the time in this particular thing itself. We should remember always the goal.
1: Oka chinna udaharanam,
2: one small example.
1: Guppa srimantudu undetundi vaadu.
2: There was a great wealthy man.
1: Atanu prapanchamanta chuttadu.
2: He traveled the world over.
1: Prapanchamulo lenatvantidi taanu choodanatvantidi evaru vinanatvantidi oka goppa bhavanam nirminchalani sankalpinchukunnadu.
2: He resolved to construct a house which is not obtained anywhere, which no one has heard of at any time.
1: Not heard, not seen, nothing.
2: Yes, it was not heard, not seen, and not even dreamt of.
1: Aithe dinni ye vidhanga cheyali, enni kotla rupayalaina kodana sariye vyayam chesi shashvatamainatundi okka bhavanam nirminchalani sankalpinchukunnadu.
2: He resolved to construct a permanent house even if it costs crores of rupees.
1: లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుండి కూడాను గొప్ప గొప్ప ఇంజనీర్స్ పిలిపించారు.
2: A number of engineers and architects were called from various countries for this purpose.
1: కట్టగడపటకు సుందరమైన భవనం నిర్మించాడు.
2: Ultimately, he constructed a beautiful mansion.
1: అన్ని విధాల అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, అందమైనటువంటిదిగా చూపరులకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు.
2: He constructed a house which satisfies people from all points of view externally.
1: సరే, కోట్లకు ప్రజలు వచ్చారు, దీనిని చూస్తున్నారు.
2: Crores of people came and took a look at it.
1: దీనికి ప్రారంభోత్సవం చేయడానికి గొప్ప ఏర్పాట్లు గావించాడు ఈ శ్రీమంతుడు.
2: This wealthy man made all arrangements for inauguration of this
1: particular. అయితే ఈ ప్రారంభించటకు పూర్వమే అనేక మంది వాస్తు శాస్త్రజ్ఞులు, ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని పరిశీలించమని కోరాడు.
2: Before inauguration, he called a number of engineers and experts in the field and asked them, "Do you find any defect and
1: jogulu bogulu viragulu bairagulu sarvannu kodanu aakmaninchadu."
2: He invited all types of people, wealthy
1: koppaga parishulandaru kodanu aashirvadam andukovalani pilipinchukunnadu.
2: He invited great rishis to get their blessings.
1: Indro sthitapragnulu kodanu cheripoyaru.
2: Among the invitees there were sthitapragnas also.
1: గొప్ప వైభవంగా వీరందరికీ తగిన ఏర్పాట్లు గావించాడు. ఒక్కతూరి సభను జరిపించి అందరికీ నమస్కరించి ఈ భవనంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏ విధమైనటువంటి యొక్క భయములు లేకుండా స్వేచ్ఛగా చెప్పడానికి వీరు పూనుకోవాలని ప్రార్థించాడు.
2: ఆల్ గ్రాండ్ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఫర్ దేర్ స్టే అండ్ ఆల్ దాట్. ఆఫ్టర్ దే అసెంబ్ల్డ్ హీ ప్రేడ్ టు దెమ్, I would humbly just ask you to let me know if there are any defects in the
1: chairni engineerlu goppa goppa varandaru kodanu ee bhavanamulo lopamulu chupincheetundi adhikaram evarkundi etti lopam ledu maharaja idi chaala goppa ga untundadi divyam ga untundadi bhavyam ga untundadi navyam ga untundadi annaru.
2: Engineers who have assembled there declared that who can come forward and just point out any flaw in this? It is absolutely flawless. It is very grand, very new and extremely novel and unique.
1: ఏదో ఒక మూల నిలుచుకున్నటువంటి ఒక యోగి సమీపించి, రాజా ఈ భవనంలో రెండు దోషములు ఉంటున్నాయన్నాడు దైత్యంగా.
2: One yogi who was standing in a corner came forward and pointed out, "Oh king, there are two flaws in this particular building."
1: ఈ మాట వినేటప్పటికి సభయందు చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఈ దోషములు, మాకెక్కడా కనిపించడం లేదే అని ఈ దోషములు ఏంటో వినాలని చాలా కుతూహలంతో ముందుకొచ్చారు.
2: ఆల్ దోస్ పీపుల్ హూ హ్యాడ్ అసెంబ్ల్డ్ దేర్ వర్ సర్ప్రైజ్ ఎ లాట్ అండ్ దే వర్ వెరీ క్యూరియస్ టు నో వాట్ దీస్ డిఫెక్ట్స్ వర్.
1: ఈ శ్రీమంతుడు చేతులుగా జోడించి, "మహానుభావ, ఆ దోషములు ఏవో చెప్పితే తప్పక దీనిని సర్దిద్దుకుంటానన్నాడు.
2: దిస్ వెల్తీ మ్యాన్ ఫోల్డింగ్ హిస్ హ్యాండ్స్ told that particular gentleman, "Oh Swami, you can just let us know what those defects are, I'll rectify."
1: Oh Srimantuda, ee doshamunu nee chetha sarididukovadaniki chetha kadannadu.
2: That yogin said, "Oh wealthy man, it is not within your reach to correct those defects."
1: Ee modati doshamu ee bhavanamu kaalaantaramlo eppudu sidhilamaipothundi, idi matram tappindi kaadu, idi oka dosham annadu.
2: One defect is that in the passage of time this building will come to destruction. This is one which cannot be changed.
1: దీనిని కట్టినటువంటి యజమానుడు మరణం తప్పింది కాదు, ఏనాటికైనా మరణం తప్పింది కాదు, ఇది రెండవ దోషం అన్నాడు.
2: The second defect is that the person who has constructed this particular house is going to die. This cannot be escaped even over a period of time.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోక నేనేదో గొప్పవాడిగానే నువ్వు భావిస్తున్నావు.
2: Not realizing this particular truth, you are thinking that you are really very great.
1: మృత్యువును మరచి భోగ వస్తువులనే సత్యముగా భావించేటువంటి వ్యక్తి యొక్క ప్రభావం అంతా ఈ రీతిగా ఉంటాయన్నాడు.
2: దిస్ వుడ్ బి ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ పీపుల్ హూ ఫర్గెట్ డెత్ అండ్ హూ థింక్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: నిత్యమైన సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం అందించుకున్నటువంటి వ్యక్తియే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడన్నాడు.
2: ఓన్లీ దట్ పర్సన్ హూ కీప్స్ ఇన్ వ్యూ ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ఆత్మన్ విల్ బి హ్యావింగ్ కంటెంట్మెంట్ అండ్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆత్మాను సౌధమే అందమైనటువంటి సౌధము, దీనికి మించినటువంటి సౌధములు ఈ లోకంలో మరొకటి లేవన్నాడు.
2: He also said such a mansion is the mansion of Atman itself and there is nothing which can be compared to the mansion of Atman.
1: కనుక ఈ లౌకిక జగత్తునందు నశ్వరమైనటువంటి యొక్క ఈ ప్రపంచమునందు మనం అనుభవించేటువన్నీ కూడాను ఇవి నశ్వరములేనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి, సత్యమనేటువంటి ఒక ఆత్మతత్వం పైన లక్ష్యం నుంచి మనం గావించవలసినటువంటి సాధనలు విచారణలు మనం సలుపుకోవాలి.
2: Therefore, we'll have to recognize this particular truth that in the world, that mundane world, everything is impermanent. Keep our sight and concentration on the permanent Atman and do sadhanas to achieve that.
1: దీనిని ఆధారంగా చేసుకునే అర్జునుకు, అర్జున నీవు చంపేటువంటి వాడని, ఈ సైన్యము నీ బంధువులు మిత్రులు చచ్చేటి వారిని నువ్వు భావిస్తున్నావు. ఇది చాలా పొరపాటు, ఇది అనాత్మ భావం.
2: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ పీపుల్, దిస్ ఈస్ ఎ రాంగ్ ఫీలింగ్.
1: నీవు శాశ్వతుడవు,
2: యు ఆర్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
1: నీ యొక్క తత్వము మరణం నుంచి కూడినటువంటిది కాదు.
2: The principle and the doctrine which you embody is not associated.
1: అదే విధముగానే ఇతరుల యొక్క ఆత్మతత్వం కూడాను సత్యమైనటువంటిది.
2: In the same way, the principle of Atman associated with
1: ఇది నజాయతే, ఇది పుట్టేటువంటిది కాదు.
2: This is not being born.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ సాంఖ్యయోగములో నీవు అన్య విషయాల్లో ఏమాత్రం కూడాను సందేహించుటకు అవకాశం లేదన్నాడు.
2: If you can recognize this truth, you will not be getting any doubts in this particular chapter, Sankhya Yoga.
1: కనుక నీవు చచ్చేటివాడు కాని, చంపేటివాడు కాని, వారు చచ్చేటువంటి వారు కాని కాదు. ప్రతి ఒక్క జీవతత్వమునందు కూడాను ఆత్మతత్వం నిత్యము సత్యమైనటువంటిది.
2: Therefore, you are not the one who is going to die, you are not the one who is going to kill. Similarly, other people involved, they are neither dying nor going to kill. This has to be recognized.
1: కనుక ఈ సత్యాన్ని గుర్తించుకోమని చెప్పని బోధించి నీ కర్తవ్యాన్ని ఉన్నంత వరకు ఆచరించటం అత్యవసరం అన్నాడు.
2: They have Krishna taught Arjuna this particular principle, asking him to recognize this particular thing, and so long as he is alive, he has to discharge his duties.
1: అప్పుడే అతను చెప్పాడు, నకాంచు, ఈ విధమైనటువంటి నాకు ఆసన, ఈ విధమైన స్వర్గమైనా సరే నాకు ఏ విధమైనటువంటి రాజ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్పని విచారించాడు అర్జునుడు.
2: అర్జున then just told, well, I don't have any desire at all. I am not even interested in heaven.
1: అయితే ఇది సత్యము నెరిగి నీవు చెప్తున్నావా, లేక పిరికి పందవై నీవు ఆడుతున్న మాటలా ఇవి అన్నాడు.
2: కృష్ణ టోల్డ్ అర్జున, ఆర్ యూ టెలింగ్ దిస్ పర్టికులర్ థింగ్ రికగ్నైజింగ్ ది ట్రూత్ బిహైండ్, ఆర్ యాజ్ ఎ టిమిడ్ కవర్ ఆర్ యూ టెలింగ్ దిస్?
1: ఇక్కడ ఆత్మతత్వాన్ని గుర్తించి పలికేటువంటి మాటలు వేరు.
2: రికగ్నైజింగ్ ది ఎంటిటీ, ది పర్మనెంట్ నేచర్ ఆఫ్ ఆత్మన్, ఇఫ్ యూ టాక్, ఇట్ విల్ బి
1: బలహీనుడై తమ బంధువులపై ఉన్నటువంటి యొక్క మమత్వం చేతను, అభిమానం చేతను వారిని చంపుటకు కొంత మనస్కరించగా పలికేటువంటి పలుకులు ఓ వేరు.
2: వర్డ్స్ విచ్ ఆర్ అటర్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు ది రిలేటివ్స్, విత్ ఎ ఫీలింగ్ దట్ యూ వుడ్ బి కిల్లింగ్ దెమ్, దీస్ వర్డ్స్ వుడ్ బి డిఫరెంట్.
1: ఇవి అభిమాన పలుకులు గాని ఆత్మ పలుకులు కావన్నాడు.
2: దీస్ ఆర్ నాట్ వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: నీవు ఆత్మసత్యాన్ని, ఆత్మనిత్యత్వాన్ని నీవు గుర్తించినటువంటి వాడైతే నీకు ఏ విధమైనటువంటి దోషములు అంటవన్నాడు.
2: ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ఆత్మన్, ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్, నో డిఫెక్ట్, నో.
1: కనుక భగవద్గీత ఎందు బోధించినటువంటి ప్రతి విషయమును కూడాను మనం అంతరార్థంగా మనం విచారించాలి.
2: All that has been taught in Bhagavad Gita therefore has to be understood in the inner meaning.
1: నీవు చంపేటువంటి వాడు కాని, వారు చచ్చేటువంటి వారు కాని కాదు అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు.
2: Everyone takes the fact and statement made here that you are not going to kill and they are not going
1: to. అంటే వీటిని ఆచరణలో ఉంచడానికి సిద్ధమవుతారా? కాదు.
2: బట్ whether if you ask whether you are going to practice these things, they are not practicing them.
1: Oka hunter leka oka durmargudu aneka jeevulanu kontha himsinchadu.
2: A hunter or some bad or wicked person killed a number of
1: ee kramakramina kudanu manushula varaku vyapinchipoyindi.
2: It spread right up to the mankind.
1: దారిని పోయేటువంటి వ్యక్తులందరినీ కూడాను సంహరించటము, వారి దగ్గర ఉండనటువంటి దండ కనుక వస్తు వాహనాదులు అపహరించటము.
2: హీ బిగాన్ మర్డరింగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ జస్ట్ గోయింగ్ బై ద వే అండ్ హీ బిగాన్ స్టీలింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ దే వర్ క్యారీయింగ్ విత్ దెమ్.
1: ఇతనికి కట్టకడపటకు సుప్రీం కోర్టులో ఇతనికి ఉరి శిక్ష అనేటువంటిది ఇచ్చాడు జడ్జి.
2: జడ్జ్ గేవ్ ది పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ బై రోప్ for this particular person for coming that committing that
1: sin. ఇప్పుడు ఇతను జడ్జిమెంట్ జరుగుతుందని వీడికి కూడా బాగా తెలుసును.
2: హీ కేమ్ టు నో దట్ జడ్జ్మెంట్ వుడ్ బి గివెన్ ద నెక్స్ట్ డే.
1: అప్పుడు భగవద్గీత ఒకటి జోబిలో పెట్టుకుని సుప్రీం కోర్టుకు వెళ్ళాడు.
2: దిస్ పర్సన్ క్యారీ భగవద్గీత ఇన్ హిస్ ప్యాకెట్ అండ్ హీ వెంట్ టు సుప్రీం కోర్ట్.
1: జడ్జి చెప్పాడు, నాయన రేపటి దినం 7 గంటలకు నీకు ఊరు శిక్ష అని నిర్ణయం చేసుకున్నానన్నాడు.
2: జడ్జ్ డిక్లర్డ్ దట్ బై 7 o'clock టుమారో మార్నింగ్ యూ విల్ బి హ్యాంగ్డ్.
1: కారణం ఎందు ఏమిటి అని అడిగాడు విత్తను.
2: దిస్ పర్సన్ క్వశ్చన్, వాట్ ఈస్ ది రీజన్?
1: నీవు పలాని వారిని చంపినావు గనుక నీకు ఈ శిక్ష విధించానన్నాడు.
2: Because you have murdered such and such people, this punishment has been awarded to you.
1: Jobi nunchi Bhagavad Gita teesadu.
2: He took out Bhagavad Gita from his packet.
1: Sir, judge, nenu champina vaadu kaadu, vaaru sachina vaadu kaadu. Bhagavad Gita ne deeniki pramaanam annadu.
2: He showed Bhagavad Gita and said, well sir, I am neither the killer of those people nor have they been killed.
1: సాక్షాత్ భగవంతుడే చెప్పినటువంటి మాటను నీవెట్ట ధిక్కరిస్తావు అన్నాడు.
2: హి ఆస్క్డ్ ది జడ్జ్, హౌ డు యు డినై దోస్ స్టేట్మెంట్స్ మేడ్ బై గాడ్ హింసెల్ఫ్.
1: జడ్జీలు కూడా చాలా తక్కువైనటువంటి వారు కాదు, వారు అన్ని విధాలా ఆరితేరిన వారు.
2: జడ్జెస్ ఆర్ ఆల్సో మ్యాచ్ ఫర్ సచ్ పీపుల్, దే ఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు దెమ్.
1: నిజమే నాయన, నిజమే. నీవు చంపిన వాడు కాదు, వారు చచ్చిన వారు కాదు. ఇప్పుడు నా జడ్జిమెంట్ కూడా, నేను చంపిన వాడిని కాదు, నువ్వు చచ్చేవాడు కూడా కాదు, రేపటిదినం సిద్ధంగానే వెళ్ళు అన్నాడు.
2: Judge said, well, you have not killed them, nor were they killed. Similarly, in my judgment also, I am not killing you, well, you will not be killed also. But be ready for the punishment tomorrow, he said.
1: Kanuka, manamu, avasaranni pattukoni, ee Bhagavad Gita na aadharanga teesukotamu manchidi kaadu.
2: We cannot use Bhagavad Gita to suit to the circumstances for our convenience.
1: Atmatattvanni erigi, mana pravartana gurtinchi, ee satyanni manamu andukovadaniki siddhanga undali.
2: We have to take this the truth in the statements made in Bhagavad Gita after realizing the inner
1: ee Bhagavad Gita kevalam Arjununiki maatrame bodhinchinatundi kaadu.
2: This Bhagavad Gita has not been taught only to Arjuna.
1: Parthulu prithvi putrulainatundi varandariki ni bodhinchinatundi oka dharmam idi.
2: This particular dharma has been taught to all the people born on earth.
1: Arjununi nimitta maatranga pettukoni jagattukanta andinchadu ee geetanu.
2: This Gita has been given to the entire world, keeping Arjuna as only an instrument.
1: Aithe Arjunudu prajaprathinidhi.
2: Arjuna stands as a representative of humanity.
1: Kanuka ee prajaprathinidhiki bodhinchinatundi vishayamlu anni kudunu prajalaku sambandhinchinatundivi.
2: Therefore, all those things which have been taught to the representative of humanity are applicable to humanity itself.
1: Kanuka mottamodata manamu ee vanchanu kramakramena tagginchukoni aatmatattvanni కొంతవరకు విచారణ ద్వారా తెలుసుకుని మనం నిశ్చింతులమై ఉండడానికి తగిన కృషి చేయాలి.
2: దేర్ఫోర్ వీల్ హావ్ టు గ్రాడ్యువల్లీ రిడ్యూస్ అవర్ డిజైర్స్ అండ్ వాంట్స్, అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ అండ్ రీచ్ ది స్టేట్ ఆఫ్ కంటెంట్.
1: సామాన్యమైనటువంటి మానవులు, సాధకులైనటువంటి యొక్క భక్తులకు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
2: Ordinary people and sadhakas will have to just find out what are the things which will have to be practiced in daily life.
1: Yetti gunamulu kaliginappudu yetti satyanni manam gurtinchadaniki sadhyamavutundi aneetundi vidhananni manam vetakali.
2: We have to find out what truths will be revealed under what circumstances.
1: Bhagavad Gita loni 700 shlokalu manam kantastham chesinanta matramna manaku Bhagavad Gita saramu anubhavinchalemu.
2: By memorizing 700 shlokas of Bhagavad Gita, we will not be able to experience the truths behind them.
1: సామాన్యమైనటువంటి జీవితం లోపల, నిత్య జీవితం లోపల మన యొక్క కర్తవ్యం ఏ రీతిగా నిర్వర్తించాలి అనేటువంటి ఒక సత్యం లోపల మనము అందుకోవాల్సిన గుణాలను, తెలుసుకోవాల్సిన గుణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
2: We have to recognize the qualities which will have to be understood clearly to be practiced in daily life while discharging our daily duties.
1: కనుక మొట్టమొదట రేపటి నుండి ఈ 26 గుణములు ఏవి సద్గుణములు, ఏ యొక్క భక్తునికి ఈ గుణములు ఉండవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకుని ఆ గుణముల ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి, ధన్యులు కావడానికి, ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
2: We'll have to recognize what these 26 qualities are. We'll have to take up one by one and understand how these are going to help us in reaching the goal and sanctifying our own.
1: Kanuka ee naadu mottamota manam telusukovasindi durasa, kaancha, iccha, ee vidhamainatundi aasalu kramakrameena adupulo pettukottaku prayatnam cheyali.
2: Today we'll have to recognize that we'll have to keep under control desire and greed and thus reach a state of contentment.
1: దైవం యొక్క ప్రేమ తత్వాన్ని, దైవం యొక్క అంగీకారాన్ని మనం అందుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: We have to make every effort to earn the love of God and to get his grace.
1: నీవు ప్రేమించినంత మాత్రం ఉన్న ప్రయోజనం లేదు.
2: దేర్ ఇస్ నో యూస్
1: తన ప్రేమను నీ పైన ప్రసరించేటట్టుగా చూచుకోవాలి.
2: దేర్ ఇస్ నో యూస్ మియర్లీ లవింగ్ ద లార్డ్ బై యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు జస్ట్ నో ది మెథడ్ ఆఫ్ గెటింగ్ హిజ్ లవ్ ఫర్ యూ.
1: నీవు దేవుడా నావాడు అని చెప్పి నీవు కేవలం కేకలు వేసినంత మాత్రం ప్రయోజనం లేదు. దైవమే అబ్బాయి నీవు నావాడు నాయన అని అతని నోటి నుంచి వచ్చేటువంటి యొక్క శబ్దమును మనం వినాలి.
2: There is no use in your shouting, saying that God is yours. You will have to aspire to hear from God, declaring that you are His.
1: మనం అదే సాధించవలసినటువంటిది.
2: దట్ ఈస్ వాట్ విల్ హావ్ టు అటైన్ అండ్ విల్ హావ్ టు అచీవ్.
1: అట్టి సాధనకు తగినటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: వీ హావ్ టు డెవలప్ క్వాలిటీస్ విచ్ విల్ బి ఇన్ ట్యూన్ విత్ దాట్.
1: అవి ఏ గుణములు అనేటువంటిది రేపటి నుంచి మనం మాట్లాడుకుందాం.
2: We will discuss and understand what those qualities are from tomorrow onwards.

తామసంబు విడక తత్వంబు ఎటుగల్గు, రాజసంబు విడక రాదు భక్తి. సాత్వికంబే భక్తి సాధనం బగునయా,

0: expect to be spiritual. Without giving up their emotional aspect, it is impossible to have devotion. It is that piousness which is path leading us to devotion. Listen to this, the son of Bharat.
1: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతయు కూడాను త్రిగుణముల యొక్క ప్రభావమే.
0: ఆల్ దిస్ విజిబుల్ వరల్డ్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది త్రీ అట్రిబ్యూట్స్.
1: ప్రతి మానవుడు త్రిగుణ స్వరూపుడే.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ అట్రిబ్యూట్స్.
1: ఇట్టి త్రిగుణముల యందు నిత్య జీవితమును గడుపుతున్నటువంటి మానవుడు త్రిగుణారహితుడు ఏ రీతిగా కాగలడు?
0: The man with these attributes, how do you expect him to go beyond these attributes?
1: కాని త్రిగుణత్వంలో ఉండినటువంటి యొక్క మంచి చెడ్డలను గుర్తించినప్పుడే మానవుడు త్రిగుణాతీతుడు కాగలడు.
0: However, when once he recognizes the good and bad in these three attributes, he can certainly grow beyond them.
1: సామాన్యమైన మానవులకు తామసికము, రాజసికము, సాత్వికము ఈ మూడు కూడాను అవసరమే.
0: ఫర్ ఆర్డినరీ పీపుల్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ నీడెడ్.
1: నిద్ర లేక మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ కెనాట్ లివ్ విదౌట్ స్లీప్.
1: విచారం చేయక మానవుడు ఏ క్రియలోనూ కాలు విడడు.
0: Without discriminating, he will not enter into any activity.
1: ఆలోచించక ఏ మానవుడు కూడాను ఏ కార్యంలోనా ప్రవేశించడు.
0: He will not resort to any action thoughtlessly.
1: కనుక ఈ నిద్ర, విచారము, ఈ సంప్రదింపులు ఇవన్నీ కూడాను తామసిక సంబంధమైనటువంటి ఒక గుణములే.
0: Therefore, the sleep, the discretion and the thought are tamasic qualities.
1: ఇంకా నిత్య జీవితంలో రాజసికము లేక క్షణమైన మానవుడు జీవించలేడు.
0: హ్యూమన్ బీయింగ్ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ వితౌట్ దిస్ రాజసిక్ టెండెన్సీస్.
1: కోరికలన్నీ కూడా రాజసికమే.
0: ఆల్ డిజైర్స్ ఆర్ ఎమోషనల్ రాజసిక్.
1: దైవం కావాలని ఆశించడం కూడాను రాజసికమే.
0: టు డిజైర్ ఫర్ గాడ్ ఈజ్ ఆల్సో రాజసిక్.
1: కామిగాక మోక్ష కామిగాడు. లోక సంబంధమైన వాంఛలు లేక దైవ సంబంధమైన వాంఛలు మానవుని యందు ఆవిర్భవించవు.
0: There will be no scope to desire for God unless earlier he desires for worldly things.
1: వాంఛలు వివిధమైనటువంటి వాంఛలుగా ఉండవచ్చును, కాని వాంఛల యొక్క స్వభావం ఒక్కటియే.
0: Desires may vary, but their nature is one and the same.
1: కనుక క్రోధము, ద్వేషము, అసూయ, అహంకారము, ఆడంబరము ఇత్యాది గుణములన్నీ కూడాను రాజసిక సంబంధమైనటువంటి గుణములే.
0: యాంగర్, హేట్రెడ్, జెలసీ, ప్రైడ్, దీస్ ఆర్ ఆల్ ది రాజసిక్ క్వాలిటీస్.
1: ఈ రాజసికమునందు కూడాను సాత్వికము అంతర్భూతమై ఉంటున్నది.
0: ఇన్ దిస్ ఎమోషనల్ ఆస్పెక్ట్ దేర్ ఇస్ పాయస్నెస్, ద సాత్విక్ క్వాలిటీ.
1: గంగా యమునుల మధ్య సరస్వతి అంతర్వాహినిగా ప్రవహించినట్టుగా తమో గుణ రజోజుగుణముల మధ్య ఈ సాత్వికం కూడాను అంతర్వాహినిగా ఉంటుంటాది.
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ ద రివర్ సరస్వతి పాసింగ్ లైక్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ రివర్స్ గంగా యమున, యూ ఫైండ్ ది స్పైస్ క్వాలిటీ యాజ్ ఎన్ అండర్ కరెంట్ బిట్వీన్ ది టూ క్వాలిటీస్ ద రజస్ అండ్ తమోస్.
1: క్రమక్రమేణ ఒక్కొక్క గుణమును ఒక్కొక్క రీతిగా విసర్జించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో ప్రవేశించినప్పుడు, ఒక్కొక్క మార్గంలో దీన్ని నడుచుకున్నప్పుడు ఒక్కొక్క విధమైనటువంటి సాత్వికము మనలో ఆవిర్భవిస్తుంది.
0: As he adopts and follows each of these, he will understand what pious quality is that runs as an undercurrent.
1: సాత్వికం రావాలనుకుంటే తామసికం కూడాను ఒక ఉపాధియే.
0: In order to have this pious quality, perhaps the tamasic quality,
1: రాజసికం కూడాను ఒక సోపానమే.
0: The rajasic emotion is also a step in the
1: ladder. ఈ రెండింటిని దాటినప్పుడే సాత్వికం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
0: When once we cross these two steps, you reach that piousness.
1: తామసికము.
0: తామసికం.
1: మొట్టమొట రత్నకారుడు దారులు కొట్టే దొంగగా తయారయ్యి తన స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై దయా దాక్షిణ్యము లేక

0: బాటసారులను హింసిస్తూ బాధిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి ధనమును అపహరించి జీవితమును గడుపుతూ వచ్చాడు.
1: రత్నకార ఇన్ దోస్ డేస్ యాజ్ ఎ రాబర్ విదౌట్ ఎనీ కంపాషన్ అండ్ మర్సీ హ్యాడ్ హార్మ్డ్ ఆల్ ద ప్యాసింజర్స్ అండ్ ట్రావెలర్స్ దట్ పాస్ బై రాబింగ్ దేర్ ఆల్ ద మనీ అండ్ స్పెంట్ హిస్ లైఫ్.
0: దయాదాక్షిణ్య రహితమే తామసికం.
1: Tamasic quality dullness is the one
0: which has no scope for compassion.
1: Ratnakara of this quality, of this nature,
0: saptarishulu yokka darshanam cheta,
1: because he could visit the seven saints,
0: vaaru sparshanam cheta,
1: as he could experience
0: vaaru sambhashanam cheta,
1: as he could converse with them,
0: maha tapasviga maaripoyadu.
1: He could become the one of mighty penance.
0: Kevalam tapasvi maatrame kaaka,
1: not merely penance,
0: గొప్ప కవిగా కూడా రూపొందాడు.
1: He could also become a divine composer.
0: ఈ కవిత్వం అనేటువంటిది దైవమునకు సంబంధించినటువంటి కవిత్వంగా రూపొందింపజేసుకున్నాడు.
1: His composition is one of the divine composition.
0: కవి అనగా ఎవరు?
1: Who is కవి?
0: కవి క్రాంత దర్శన, క్రాంత దర్శన త్రికాలములు యందు కూడాను తన యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడు నిజమైన కవి.
1: Kavi, the poet, is the one who knows his innate nature in all the three periods
0: past,
1: of time.
0: Past, present and future.
1: The one who knows.
0: Kudanu gurtinchinatuvanti vaade kavi.
1: The one who knows the past, present and future is a true kavi or poet.
0: Kaani ee naati kali prabhavam cheta konni padamulu pondinchinanta maatram cheta kavi ga roopondutunnadu.
1: But in the modern age we call him a poet because he could assemble few words.
0: Veerandaru kudanu kavulu kaadu.
1: There are no poets at all.
0: Valmiki, Vyasudu, veerandaru kudanu tapasyakti chetane trikalamulo darshinchi trigunatmakamainatundi daivatvanni darshinchi varu trikala bhajyuluga maaripoyadu.
1: Sages like Valmiki and Vyasa, they have undertaken the penance and could know that which is beyond the three attributes, the divinity, and became divine composers subsequently.
0: Kanuka,
1: so
0: పరిపూర్ణ తామసంతో ఉండినటువంటి యొక్క వాల్మీకి పరిపూర్ణ సాత్వికుడుగా మారిపోవటానికి కారణము సత్సంగమే ప్రధానము.
1: ద రత్నకార హూ వాస్ టోటలీ తామసిక్ ఇన్ ఫుల్ డల్నెస్ కుడ్ బికమ్ ద వన్ ఆఫ్ పాయస్ క్వాలిటీ బికాస్ ఆఫ్ గుడ్ కంపెనీ.
0: కనుక తామసికం అనేటువంటిది మార్చుకోవడానికి వీలు కాదని మనం బలహీనుడు కాకూడదు.
1: వీ షుడ్ నాట్ become weak by saying that we can't turn this tamasic quality.
0: అన్నిటికీ నీ దైవానుగ్రహము మూల కారణము.
1: For everything God's grace is the cause.
0: ఎప్పుడు ఎక్కడ ఏ విషయము లోపల దైవానుగ్రహం మనకు ప్రాప్తిస్తును?
1: When, where, how you are going to the recipient of God's grace.
0: కనుక ఈ తామసికము తామసికముగానే ఎప్పటికీ ఉండదు.
1: This tamasic quality will not remain as it is.
0: తామసికము డైరెక్ట్ గా సాత్వికంలో కూడాను ప్రవేశిస్తుంది.
1: This dullness tamasic can go straight away into the pious.
0: తామసికము రాజసికంలో, రాజసికము తామసికము సాత్వికంలో ఈ విధంగా ఒక్కొక్క క్లాస్ మారనక్కర్లేదు.
1: You don't need to change class by class.
0: ఇది తామసికం కూడాను దైవానుగ్రహం చేత పెద్దల యొక్క ప్రబోధన చేత డైరెక్ట్ గా సీదా సాత్వికంలో ప్రవేశించవచ్చు.
1: The one with tamasic quality, because of God's grace, listening to the divine teachings of elders, he can become a sattvic.
0: Kanuka tamasikudainatvanti yokka ratnakarudu tapasunu aacharinchi maharshulu yokka prabodhala cheta shuddha sattvikudiga maaripoyadu.
1: Ratnakara, who is tamasic because he paid heed to the seven sages and also did penance, he could become sattvic.
0: Rendavadi rajasikamu.
1: The second is rajasic.
0: Ide chhatramu.
1: It is one of valor.
0: Deshamu.
1: The hatred.
0: Asuya.
1: Jealousy.
0: Adambaramu.
1: Form.
0: Ahankaramu.
1: Ego.
0: Krodhamu.
1: Anger.
0: Ityadi gunamulato kudinatundi ee rajasikamu.
1: Rajasic carries with it these qualities.
0: Deenikanta sariyainatundi yokka rishi evaru?
1: Who is the sage? That represents
0: Vishwamitrudu.
1: Vishwamitra symbolizes these qualities.
0: Inta rajasikamto jeevinchinatvanti oka Vishwamitrudu.
1: Vishwamitra with such an emotional aspect.
0: Tana jeevitamantakudunu rajasikamtone gadipinatvanti Vishwamitrudu.
1: Vishwamitra who spent his lifetime full of rajasik.
0: Goppa maharshiga maaripoyadu.
1: Became a great sage later.
0: Karanam emiti?
1: Why?
0: Vasishtula vaari paina dvesham pooni వశిష్ఠులు వారిని అనేక విధములుగా విమర్శించి అతను బ్రహ్మసూత్రముగా భావించి అతను కేవలం బ్రహ్మయోగిగా విశ్వసించి తాను రాజయోగిగా ఉంటున్నాడనేటువంటి అసూయ దీనికి మూల కారణం ఏర్పడింది.
1: విశ్వామిత్ర హ్యాడ్ డెవలప్డ్ హేట్రెడ్ టువర్డ్స్ వశిష్ఠ బికాస్ హీస్ బ్రహ్మర్షి అండ్ దేర్ఫోర్ విశ్వామిత్ర క్రిటిసైజ్డ్ హిమ్.
0: ఈ ద్వేషం ఎంతవరకు పెరిగింది? బ్రహ్మర్షి అయినటువంటి యొక్క వశిష్ఠుని నిర్మూలం చేసేంత వరకును తన యొక్క దీక్ష పూనకూడదు, దీక్ష మానకూడదు అనేటువంటి యొక్క దీంట్లో ప్రవేశించాడు.
1: The hatred has gone to that extent as to finish him off totally.
0: ఒకానొక దినము
1: on one day
0: వశిష్ఠుడు వారు
1: వశిష్ఠ
0: తన ధర్మపత్ని అయిన అరుంధతి
1: with his consort
0: పూర్ణ వెన్నెలలో కూర్చొని అనేక విధములుగా కూడా చంద్రుని యొక్క కళలను మాట్లాడుకుని చుండునప్పుడు ఈ అరుంధతి ప్రశ్నించింది, ఈనాడు పూర్ణ చంద్రుడిగా ఉంటున్నాడు, పూర్ణ చంద్రుడు ఏ కించిత్ మచ్చయిన కూడా నువ్వు కనిపించటం లేదు, అనగా దోషములు లేవు అని ముచ్చటించిన సమయంలో వశిష్ఠుల వారు చెప్తున్నాడు, అవునవును ఈనాటి చంద్రుడు విశ్వామిత్రుని తపస్సు వలె ఏ విధమైనటువంటి దోషరహితమైనటువంటి యొక్క మచ్చ లేకుండా ప్రకాశిస్తున్నాడు అని చెప్పాడు.
1: వన్ డే ద సేజ్ వశిష్ఠ వాస్ సిట్టింగ్ దేర్ అలాంగ్ విత్ హిస్ వైఫ్ అరుంధతి ఆన్ ఎ ఫుల్ మూన్ డే. They were watching the brilliance and the shining light of full moon and Arundhati was praising the moonlight. Vasishtha said, yes, it is so brilliant, so beautiful compared to that of the penance of sage Vishwamitra.
0: ఈ విషయాలు కొదలో దాచుకొని వశిష్ఠుల వారిని కడతీర్చాలనేటువంటి సంకల్పంతో వచ్చినటువంటి విశ్వామిత్రుడు ఈ విషయాన్ని విన్నాడు.
1: Vishwamitra heard this standing behind the bushes.
0: చేతిలో ఉన్నటువంటి కత్తిని పారవేశాడు.
1: Yes, thrown away the sword he was holding on hand.
0: తన ధర్మపత్ని దగ్గర తన యొక్క తపస్సు యొక్క పవిత్రమైనటువంటి శక్తిని ఇన్ని గాఢంగా విచారిస్తూ ఇంత నా యొక్క తపశ్శక్తిని వర్ణిస్తూ ఉన్నాడు, ఇలాంటిపై వాణిపైన నేను ద్వేషం పూనటము, ఇది నా యొక్క దోషము, ఇది రజోగుణం యొక్క ప్రభావము, ఛీ ఈ రజోగుణం ఎంత కార్యమైనా చేయిస్తుంది అని పరిగెత్తిపోయి వశిష్ఠులు వారి పాదాల పైన పడ్డాడు.
1: విశ్వామిత్ర ఫెల్ట్ దిస్ వే, హియర్ ఇస్ వశిష్ఠ హూ కుడ్ ప్రైజ్ ద పవర్ ఆఫ్ మై పెనెన్స్ ఇన్ సచ్ ఆల్ గ్రాండ్ ఇన్ అ మైటీ వే. దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఈజ్ ఎ క్వాలిటీ ఆఫ్ రాజసిక్ క్వాలిటీ. Therefore he ran and fell at the feet of Vasishtha.
0: ఎప్పుడు వశిష్ఠుల వారి పాదము పైన పడినాడు,
1: the moment he fell on his feet,
0: వశిష్ఠుల వారు తన ముఖమైన చూడకుండా
1: Vasishtha didn't look at his
0: ఆశీర్వదించి
1: blessed him.
0: విశ్వామిత్ర బ్రహ్మర్షి లెమ్ము అన్నాడు.
1: He said, విశ్వామిత్ర బ్రహ్మర్షి గెట అప్.
0: ఇంతకాలము రాజసృషి అని పిలుస్తున్నటువంటి యొక్క వశిష్ఠుల వారు సహజంగా ఏ విధమైన విచారము లేకుండా బ్రహ్మర్షి అనేటువంటి పదము తన నోటి నుంచి వచ్చింది.
1: వశిష్ఠ అడ్రెస్డ్ విశ్వామిత్ర ఆల్ ద టైమ్ యాజ్ రాజర్షి. నౌ వితౌట్ ఎనీ ఎఫర్ట్ ఇన్ ఎ నేచురల్
0: ఈ ఆనందమును భరించడం లేక విశ్వామిత్రుడు, నేను బ్రహ్మర్షి కావడానికి కారణం ఏమిటి, మీరెందువల్ల నన్ను బ్రహ్మర్షి అని ఉచ్చరిస్తున్నారు అని ప్రశ్నించాడు.
1: విశ్వామిత్ర వాజ్ సో ఎక్స్టాటిక్ అండ్ హి ఆస్క్డ్, హౌ ఇస్ ఇట్ దట్ యు కాల్ మీ బ్రహ్మర్షి నౌ, వాట్స్ ద రీజన్?
0: విశ్వామిత్ర ఇంతకాలము నీవు అహంకారంగా మునిగావు.
1: సో లాంగ్ యువర్ ఈగో,
0: అహంకారంలో పుట్టావు,
1: యువర్ బోర్న్ ఇన్
0: అహంకారంతో పెరిగావు,
1: యు హావ్ గ్రోన్ ఇన్
0: అహంకారంతో జీవించావు,
1: యు హావ్ లివ్డ్
0: నీ జీవితం అంతా అహంకారంలోనే గడిపావు,
1: యువర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈగో,
0: ఎవరికి నీవు శిరస్సు వంచినటువంటి వాడు కాదు,
1: యు నెవర్ బెంచ్ యువర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడీ.
0: కానీ ఈనాడు నీ అహంకారం నిర్మూల గావించి నా పాదాల పైన పడ్డావు.
1: టుడే యు హావ్ గివెన్ అప్ యువర్ ఈగో అండ్ యు ఫెల్ అట్ మై ఫీట్.
0: ఇది ఏ నిరహంకారమునకు సరైన చిహ్నము.
1: This is the sign of egolessness.
0: కనుకనే నీవు ఇప్పుడు బ్రహ్మర్షి అయినావు అన్న.
1: Now hereafter you are బ్రహ్మర్షి.
0: బ్రహ్మర్షి అనగా ఏమిటి? అహంకార నిర్మూలమే బ్రహ్మర్షి.
1: Who is బ్రహ్మర్షి? The one without ego is బ్రహ్మర్షి.
0: అహంకారము అభిమానము మమకారము ఆడంబరము ఇత్యాది దుర్గుణములకు దూరమైనటువంటి వాడే బ్రహ్మర్షి.
1: బ్రహ్మర్షి ఇస్ ద వన్ హూ ఇస్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ఈగో అటాచ్మెంట్ పొజెసివ్నెస్.
0: ఎట్టి విద్యను కాని ఎట్టి పదవులను కాని ఎట్టి పాండిత్యమును కాని మనసు నందు తలంచక
1: దే విల్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ దేర్ స్కాలర్షిప్ ద ఎగ్జాల్టెడ్ పొజిషన్స్ వాట్సోఎవర్.
0: నేను కేవలం భగవంతుని యొక్క చేతిలో అని బొమ్మను
1: That they will consider themselves an instrument in the hands of the divine.
0: ప్రతి ఒక్కటి భగవంతుని యొక్క లీలని.
1: That everything is the will of God.
0: అతని చేతిలో ఉన్నటువంటి బొమ్మను నేను ఏ విధంగా ఆడించవచ్చునా ఆడించవచ్చు.
1: I'm just a puppet in the hands of God. He may make me dance.
0: ఇత్యాది భావములు ఏనాడు మానవుని యందు ఆవిర్భవించును అది ఏ నిజమైన బ్రహ్మర్షికి సరి అయినటువంటి ఒక గుర్తు.
1: That day when man develops these qualities, he becomes a brahmarshi.
0: నేను చేస్తున్నాను, ఇది నాది, ఇది నీది అనేటువంటి అభిమాన మమకారములైనటువంటివి మానవుని అమితంగా అహంకారంలో ముంచిపోయి తదువార్త ఇతను కేవలము ఒక రాజర్షిగా మారుతూ ఉంటాడు.
1: So long he has got the feeling, I am doing, this is mine, this is thine, like that. This is the cause for ego, and that is rajasic quality.
0: నేను అహంకారము, నాది మమకారం.
1: I is ego, నాది mine is possessiveness.
0: కాబట్టి ఈ మమకార అభిమా అహంకారంలో కూడాను మానవుని యందు నిర్మూలమవును అతనప్పుడు తాను బ్రహ్మర్షిగా మారుతాడు.
1: దట్ డే వెన్ వన్ గివ్స్ అప్ దీస్ టు ఈగో అండ్ అటాచ్మెంట్ హీ బికమ్స్ బ్రహ్మర్షి.
0: ఋషి అనగా అనేక విద్యలు నేర్చడం కాదు ఋషి తత్వానికి.
1: A sage doesn't mean the one who
0: అనేక విధమైనటువంటి తపస్సులు ఆచరించడం కాదు ఋషి తత్వానికి.
1: Not the one that has taken to severe penance.
0: కానీ మనలో ఉన్నటువంటి యొక్క గుణములను మనం మార్చుకోవటమే ఋషితత్వమునకు దివ్యత్వమునకు తగినటువంటి గుర్తుడు.
1: ద ట్రూ సైన్ ఆఫ్ డివినిటీ అండ్ సేజ్హుడ్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: మానవుని యందు ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు పూర్తిగా ఉండాలి.
1: ఆల్ వర్చ్యూస్ షుడ్ బి టోటలీ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అది ఏ? దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి. ఈ మూడింటి యొక్క గుణములు మానవత్వానికి చక్కని విలువను అందిస్తాయి.
1: సో హ్యూమన్ లైఫ్ విల్ హ్యావ్ ది వాల్యూ if it carries with it these three qualities, love for God, fear of sin, and morality in society. That day man forgets truth.
0: ధర్మమును ఏనాడు మానవుడు నడుచుకోలేకపోతున్నాడో,
1: దట్ డే వెన్ మ్యాన్ డజంట్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ రైచ్యస్నెస్,
0: విలువ దిగజారిపోతుండాలి.
1: ద మ్యాన్ లూజెస్ హిస్ వాల్యూ.
0: ప్రపంచంలో సహజమైనటువంటి సర్వ పదార్థముల యొక్క విలువను తన విలువలు తన అట్టనే పెరుగుతూ ఉంటున్నాయి.
1: All over the world we find the material maintaining its own value.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన సహజ గుణాన్ని తాను అనుసరిస్తూ వస్తున్నాయి.
1: Because they follow their natural process.
0: మానవుని యొక్క సహజ గుణములను నిర్మూలం గావించుకొని కల్పితమైనటువంటి గుణములను అనుభవిస్తూ వస్తున్నాడు.
1: But whereas human being has killed his natural innate inborn human quality and lives in an artificial style.
0: విద్యార్థి చెప్పాడు.
1: The student said,
0: స్వధర్మం పరధర్మం అన్నారు.
1: He referred to two, స్వధర్మ అండ్ పరధర్మ.
0: స్వధర్మం అనగా ఆత్మధర్మము.
1: స్వధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్
0: ఆత్మ. పరధర్మం అనగా దేహధర్మము.
1: పరధర్మ ఇస్ ద ధర్మ ఆఫ్ ద బాడీ.
0: దేహం యొక్క సంబంధమైనటువంటి ధర్మములన్నీ కూడాను ప్రవృత్తి మార్గములు.
1: ఆల్ ద ధర్మ ఆఫ్ ద బాడీ ఇస్ అవుట్ వర్డ్.
0: ఆత్మధర్మం అంతా కూడాను నివృత్తి ధర్మములు.
1: ద ధర్మ ఆఫ్ ద ఆత్మ ఇస్ ఇన్ వర్డ్.
0: కనుక ఇప్పుడు ఈనాటి మానవుడు స్వధర్మమును కాని పరధర్మమును కాని రెండింటినీ విస్మరించి కల్పిత ధర్మాన్ని అనుభవిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే హాస్ ఫర్గాటన్ ద ధర్మ ఆఫ్ ద స్పిరిట్, ద ధర్మ ఆఫ్ ద బాడీ, అండ్ హి గోస్ ఇన్ ఇన్ ఆర్టిఫిషియల్ వే.
0: కనుకనే ఈనాడు వంకాయ బెండకాయ మొదలుకొని విలువలు అధికమైపోతూ వచ్చింది కాని మానవుని విలువ తగ్గిపోతూ వచ్చింది.
1: టుడే వాట్స్ హ్యాపెనింగ్, ద ప్రైజెస్ ఆఫ్ ద వెజిటబుల్స్ హావ్ గాన్ అప్ లైక్ బ్రింజాల్. But the human being has lost his value.
0: కారణం ఏమిటి మానవుని విలువ తగ్గడానికి?
1: What's the reason behind it?
0: సత్యాన్ని విస్మరించాడు.
1: Has forgotten the truth.
0: ధర్మాన్ని విస్మరించాడు.
1: Has forgotten dharma.
0: ఈ రెండింటిని విస్మరించడం చేతనే
1: has forgotten both.
0: ఈ యొక్క ధర్మం కూడాను అతన్ని విస్మరించింది.
1: Dharma has forgotten him.
0: ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని రక్షించినటువంటి వాడిని ధర్మమే తనను రక్షిస్తుంది.
1: If you follow
0: dharma, ధర్మాన్ని హింసించినటువంటి వాడిని ధర్మమే అతన్ని హింసిస్తుంది.
1: If you follow dharma, you will be protected by dharma. If you kill dharma, you will be killed in turn.
0: ఈనాటి మానవుని యొక్క విలువ తరిగిపోవడానికి మూల కారణం ఇదే.
1: This is the reason why man has lost his value.
0: మానవుడు సత్యాన్ని అనుసరించడం లేదు.
1: Man is not following truth.
0: సత్యమును పలకాలి, ధర్మమును ఆచరించాలి.
1: One should speak truth and follow dharma.
0: ఈనాడు ధర్మాన్ని పలుకుతున్నాడు.
1: Today he speaks of dharma.
0: నడుచుకోవటం లేదు.
1: And he is not conducting accordingly.
0: ఈ నడుచుకోకుండా పలికినటువంటి పలుకులు ఎంతవరకు దీనికి ఒక లైఫ్ ఉంటుండాలి?
1: When one doesn't conduct himself along that, how long does it last?
0: ఎంతో మనం ధర్మాన్ని గురించి ఉచ్చరిస్తున్నాము.
1: We speak about dharma a lot.
0: కానీ ఆ ప్లాట్ఫామ్ నుంచి కిందికి దిగేంత వరకు ఆ ధర్మం ఉండదు.
1: But dharma would last until we get down from platform.
0: అలాంటి వాడిని ధర్మం ఏ రీతిగా రక్షిస్తుంది?
1: How do you expect that person to be protected by dharma?
0: కనుక ఈనాటి ధర్మంలో ప్రబోధిస్తున్నారే కానీ, ప్రచారం చేస్తున్నారే కానీ ఆచరణ చేయటం లేదు.
1: టుడే వీ టీచ్, వీ స్పీక్, పబ్లిసైజ్ ధర్మ, బట్ వీ డోంట్ ప్రాక్టీస్.
0: ప్రచార ప్రబోధములు ప్రధానమైనటువంటివి కాదు, ఆచార ప్రధానము.
1: ఇట్ ఈస్ నాట్ ద టీచింగ్ అండ్ పబ్లిసిటీ దట్ మ్యాటర్, ఇట్ ద ప్రాక్టీస్ దట్ ఇస్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్.
0: బుక్ లో ఉండినటువంటి యొక్క తీపి యొక్క పదార్థములు ఎన్ని చదివితే గాని మనకు కడుపు నిండుతుందా?
1: దర్ లాట్స్ ఆఫ్ స్వీట్స్ ఈటబుల్స్ మెన్షన్డ్ ఇన్ ద బుక్. By that, your hunger will be satiated. There in the book you read, and you find a mention of many names of the sweets.
0: Kani, okkaturi neevu dani notlo pettukoni ruchi chusinappude dani yokka teepu meeku artham avutundi.
1: Unless you eat, you cannot know the taste.
0: Ade vidhamgane
1: likewise,
0: ee naadu bookish knowledge grantha parichayam che maatrame manavudu satyamu dharmamu ani uchcharistunnadu.
1: Today man speaks of satya and dharma based on the bookish knowledge.
0: శారీరకంగా దానిని ఆచరణలో పెట్టాలి.
1: But he must translate into action with his body.
0: కనుక తామసికం అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క స్మరణ చేతను, బోధనల చేతను, ఆచరణ చేతను తాను గొప్ప ఋషిగా మారిపోయాడు రత్నకారుడు.
1: రత్నకార టు బిగిన్ విత్ హూ వాజ్ ఎ తామసిక్ కుడ్ బికమ్ సాత్విక్ because he heard good things from sages.
0: Acharinchadu,
1: he practiced.
0: Kevalam saptarishulu cheppinanta maatramane shravanam maatrame cheyaledu,
1: not merely listening.
0: Acharana chesadu,
1: he practiced what he heard.
0: Kadapadiki tana dehamne tana marchipoyadu,
1: he has forgotten his body ultimately.
0: Aa deham marchipoyi putta kuda perigipoyindi,
1: this ant hill growing.
0: పుట్ట నుండి కూడాను రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామాన్ని ఉచ్చరిస్తూ ఉంటున్నాడు.
1: ద హోల్ యాంటిల్ ఇస్ ఫుల్ ఆఫ్ ద రిసౌండ్ రామ్ రామ్.
0: అనగా ఈ యొక్క అహంకారంతో పాటు దేహ అభిమానాన్ని కూడాను మర్చిపోయాడు.
1: సో హీ లాస్ట్ ది ఈగో అండ్ హీ ఆల్సో లాస్ట్ ది బాడీ కాన్షియస్నెస్.
0: దేహాభిమానము, విద్యాభిమానము, కులాభిమానము, ధనాభిమానము, గుణాభిమానము, ఇలాంటి అభిమానములన్నీ కూడాను ఈ మానవుని కట్టివేస్తున్నాయి.
1: So long we have body attachment, the pride of our education, and the ego of having belonged to a community, the pride of wealth, well, we lose everything. The moment he gives up all these things, he could become a sage.
0: Maharishi matrame ek martyam kaaranam. Sri Ramachandra yokka charitram raasetuvanti adhikaaranni kuda sampadinchadu.
1: Not only he became a sage, he could have authority, the right to compose Rama's history.
0: కాబట్టి తమోగుణంతో జీవిస్తున్నటువంటి ఒక వాల్మీకి ఇంతటి గొప్ప మహర్షిగా మారిపోవడానికి పెద్దల యొక్క దర్శన స్పర్శన సంభాషణం లేదు.
1: రత్నకార హూ వాజ్ ఆఫ్ తమోగుణ కుడ్ బికమ్ సేజ్ వాల్మీకి లేటర్ బికాస్ హీ కుడ్ హ్యావ్ ద టచ్, ద డివైన్ టచ్ ఆఫ్ ది సెవెన్ సేజెస్.
0: వారు సంగం చేతనే తన యొక్క దుర్గుణములన్నీ కూడా పవిత్రమైపోయినాయి.
1: బికాస్ ఆఫ్ దర్ వండర్ఫుల్ ప్రెషస్ డివైన్ కంపెనీ హీ కుడ్ గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీ.
0: విశ్వామిత్రుడు కూడా అంతనే.
1: సో ఆల్సో విశ్వామిత్ర
0: ఎన్నో విధములైనటువంటి తపస్సులు ఆచరిస్తూ వచ్చాడు.
1: హీ హాస్ టేకెన్ అప్ టు పెనెన్స్.
0: అతను మొట్టమొదట మహారాజు కౌశికుడు.
1: హీ వాజ్ ఎ కింగ్ ఎర్లియర్ కౌశిక.
0: కౌశిక మహారాజు,
1: ఎంపరర్ కౌశిక.
0: ఆ మహారాజు అనేటువంటి వాడు రాజసికంలో ఉండినటువంటి వాడు.
1: ద కింగ్ విల్ బి ఆ ఫుల్ ఆఫ్ రాజసిక్ క్వాలిటీ.
0: అలాంటి వాడు
1: కచ్వాన్
0: ఈ విధమైనటువంటి యొక్క త్యాగమును చేసి రాజ్యమును కూడాను త్యజించి సుఖశాంతిని కూడాను విశ్వసించి విమర్శించి అన్నింటి యందు కూడాను తాను త్యాగం చేసుకుని తపస్సు ఆచరించాడు.
1: సచ్ మైటీ కింగ్ హాస్ సాక్రిఫైస్డ్ హిస్ కింగ్డమ్, హి హాస్ గివెన్ అప్ ద ప్లెజర్ ఇన్ పెయిన్, హి హాస్ అండర్టేకెన్ సివియర్ పెనెన్స్.
0: కట్టగలిపటికీ వశిష్ఠ వారి యొక్క ప్రబోధ చేతనే తాను మహర్షిగా మారిపోయాడు.
1: బికాస్ ఆఫ్ సీక్రెట్ టీచింగ్స్ ఫ్రమ్ సేజ్
0: మారిపోయాడు.
1: And later he could become Brahmarishi.
0: ఇది రాజసికము నుంచి ప్రారంభమైనటువంటిది ఈ బ్రహ్మర్షి.
1: This is a travel from the point of Rajasic quality to the position of Brahmarishi.
0: ఇంకా సాత్వికం అంటే ఏమిటి?
1: Then what is సాత్వికా?
0: నిరంతరము శాంతము, సహనము, సానుభూతి, సత్యము, ఇలాంటివన్నీ కూడాను ఈ యొక్క సత్యమునకు మార్గము.
1: సాత్విక్ క్వాలిటీ పాయస్ will carry with it these qualities.
0: కామక్రోధ లోపమోహము వాత్సల్యమునకు అవకాశమని అందించేటువంటిది కాదు.
1: The sattvic quality finds no scope for any kind of anger or greed.
0: ఎలాంటి ద్వేషం వచ్చినప్పటికీ దానిని ప్రేమగా మార్చుకుంటూ వచ్చాడు.
1: Even the trace of hatred it will be converted into love.
0: ఈ ప్రేమను మార్చుకోలేనటువంటి యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు ఎటువంటి తపస్సు చేసి ప్రయోజనం ఏమిటి?
1: When he cannot convert into love, what's the fun of all the penance?
0: ఈనాడు
1: Today.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: మీరెవరు ఏమి తలంచకూడదు.
1: డోంట్ టేక్ ఇట్ అదర్ వే.
0: స్వామి నిరంతరం కూడాను ప్రేమతత్వాన్ని ఎక్కువ ప్రచారం చేస్తుంటాడు.
1: భగవాన్ ప్రొపగేట్స్ ది డాక్ట్రిన్ ఆఫ్ లవ్.
0: ప్రతి ఉపన్యాసం నందు కూడాను ప్రేమ ప్రేమ ప్రేమ అని ఉచ్చరిస్తుంటాడు.
1: భగవాన్ ఇన్ ఎవ్రీ డివైన్ డిస్కోర్స్ మెన్షన్స్ ఆఫ్ దిస్ లవ్.
0: ఈ ప్రేమను మీరు ఎంతమంది అనుభవిస్తున్నారు, ఎంతమంది ఆచరిస్తున్నారు?
1: హౌ మెనీ ఆఫ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ లవ్, హౌ మెనీ ఆఫ్ యూ ప్రాక్టీస్?
0: ఎవరైనా వచ్చి ఏదైనా ప్రశ్న అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పకూడదా?
1: ఇఫ్ ఎనీవన్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్, కాంట్ యూ రిప్లై విత్ లవ్?
0: ప్రేమతో జవాబు చెప్పేటువంటి వ్యక్తి అయినా కనిపించడం లేదు.
1: Bhagavan has not found any person who mandiram lo kaani edan mandir
0: canteen lo kaani
1: canteen
0: book stall lo kaani
1: book stall
0: inka accommodation lo kaani
1: accommodation
0: hospital lo kaani
1: hospital
0: inke vidhamaitundi ento kaani ekkadiki poyinappudiki ni prema ane paluke ledu.
1: No one speaks with love anywhere.
0: Inki enduku meer ee upanyasalu vinali?
1: Then why should you listen to this course?
0: ఒక్కరైనా జవాబు ప్రేమతో జవాబు ఇచ్చేటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడా?
1: Is there any one person who responds with love, answers with love?
0: ఎవరైనా కొత్త వారు వచ్చేసేసి,
1: when newcomers come here,
0: అయ్యా స్వామి దర్శనం పో నాకు తెలియదు పో,
1: and say what is darshan timing, you'll say go go go.
0: తెలిసినటువంటి విషయాన్ని చక్కగా నెమ్మదిగా శాంతంగా చెప్పకూడదా?
1: Can't you explain softly and sweetly the thing you know?
0: ఇంకా విద్యావంతులను పోయి అడిగిస్తే వాళ్ళు అంటారు, దిస్ ఇస్ నాట్ మై డ్యూటీ, గో అంటారు.
1: Then if you ask
0: me a duty kavalna adigina daniki telisinaatundi jawabu nemmadiga premato cheppadaniki emi neeku nashtamaindi.
1: What is the loss that you sustain if you answer with all adavaru
0: endukani magavaru endukani 20 samvatsaram 30 samvatsaram 40 samvatsaram aashramlo jeevisthunnaru okkadaina premamayamaina hrudayam ledu.
1: Men or women, they have been over here since 40 or 30 years. There are none here with love.
0: సాధనలు చేస్తుంటారు, జపాలు చేస్తుంటారు, తపాలు చేస్తుంటారు, ధ్యానంలో కూర్చుంటుంటారు. దేనికోసం వీళ్ళు కూర్చుంటున్నారు?
1: They undertake all sorts of spiritual practices. They meditate. What for?
0: ఈ ప్రేమ వీళ్ళలో ఏమైపోయింది?
1: What happened to the love within you?
0: ప్రేమను చంపుకుంటున్నారు వీళ్ళు.
1: You are killing the love.
0: కేని ద్వేషాన్ని పెంచుకుంటున్నారు.
1: You develop hatred.
0: నిజంగా స్వామి యొక్క ప్రబోధనలు మీరు చక్కగా హృదయపూర్వకంగా వినాలని సంకల్పించుకుంటే ఎందుకు మీరు దీన్ని ఆచరణలో పెట్టకూడదు?
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ ఇఫ్ యు హావ్ డిటర్మిన్ టు లిసన్ టు భగవాన్స్ డిస్కోర్సెస్, వై డోంట్ యూ ప్రాక్టీస్ లవ్?
0: నివాసం ఆశ్రమం,
1: యూ స్టే హియర్ ఇన్ ఆశ్రమం.
0: కానీ వాడి చర్యలు చూస్తే దుర్మార్గాలు.
1: బట్ దేర్ యాక్షన్స్ ఆర్ వికెడ్.
0: ఏ పని అయినా కూడా నువ్వు ఒక శ్రద్ధతో చేస్తున్నారా?
1: Are you doing with any sincerity or steadfastness?
0: ఎక్కడైనా సత్యాన్ని ఉచ్చరిస్తున్నారా?
1: Do they speak truth anywhere?
0: ఏ పలుకైనా ప్రేమతో వాళ్ళకి అందిస్తున్నారా?
1: Do they talk with all love?
0: ఎక్కడే గాని నాకు కనిపించడం లేదు, వినిపించడం లేదు.
1: Nowhere it is seen. Bhagavan has not heard any such words.
0: ప్రేమతో జవాబు చెప్పు.
1: Reply with love.
0: ఎవరైనా నిన్ను మాట్లాడడానికి వస్తుంటారు.
1: People come to you to talk to you.
0: ఏంటయ్యా సమాచారం ఏంటంటారు. అలాంటి సమయంలో నీకు మాట్లాడటానికి ఇష్టం లేదు, దయచేసి నాకు మాట్లాడటానికి ఇష్టం లేదండి, స్వామికి అధికంగా మాట్లాడటం ఇష్టం లేదు, కనుక నేను స్వామి యొక్క ఆజ్ఞ నేను పాటిస్తున్నానని మంచిగా ప్రేమతో నమస్కరించి చెప్పు, తప్పేముంది?
1: ఇఫ్ ఎనీవన్ కమ్స్ టు యు టు టాక్ టు యు, యు కెన్ సే, ఇఫ్ యు డోంట్ వాంట్ టు టాక్ యు కెన్ సే, సర్ భగవాన్ డజంట్ లైక్ అస్ టు టాక్ మోర్.
0: స్టూడెంట్ అయినా, ఒక టీచర్స్ అయినా, ఒక డాక్టర్స్ అయినా, ఒక నర్సెస్ అయినా, ఒక వర్కర్స్, ఎవరు కూడాను ఒక ప్రేమతో జవాబు ఇచ్చేటువంటి వ్యక్తి నాకు కనిపించడం లేదు.
1: ద టీచర్స్ ఆర్ స్టూడెంట్స్ డాక్టర్స్ నర్సెస్ ఎనీబడి, భగవాన్ హాస్ నాట్ సీన్ ఎనీ వన్ దట్ టాక్స్ విత్ లవ్.
0: ఇంకా ఎందుకు ఈ ఉపన్యాసాలు మీరు వినాలి?
1: వై షుడ్ యూ లిసన్ టు దీస్ డిస్కోర్సెస్?
0: ఈ విన్నందుకు ఏదైనా ఒక గుర్తు ఉండాలి కదా.
1: Having heard, at least you should practice.
0: Kumbhavarsham kuchinde ante kinda thema undalu kada.
1: When there's downpour of rain, the bottom, the ground
0: kani upanyasalaku bhajanaku front seat lo vachi kurchuntaru.
1: But you occupy front rows to listen to discourses.
0: Akkadanta bhajan lopala chuste ee aadavaalanta jagadamu, front seat nadi, front seat nadi, enduku veeliki ahankaram?
1: There in bhajan hall, లేడీస్ ఎక్కడైతే నాకు ఫ్రంట్
0: నామస్మరణ వింటున్నాను అదే చాలు అని ఆనందపరచకూడదు.
1: కాంట్ యు బి హ్యాపీ వేర్ ఐఎమ్ వేర్ ఎవర్ ఐఎమ్ ఐ లిసన్ టు భగవాన్.
0: దయ ఉంటుండాది, కావలసినంత ప్రేమ ఉంటుండాది, కానీ మీరు నింపుకోవటం లేదు హృదయాల్లో.
1: There's a lot of time, there's a lot of love. You don't fill your hearts with these.
0: Kumbha varsham kurustundadi.
1: There's downpour of rain.
0: Kundani meeku aa varshaniki edulugani moothi petteste dantu ee konchimaina kudanu andulo neeru nilustundi.
1: If you keep all the pots straight, you can collect water.
0: Kaani aa kundanu bolichi petteste ఎంత కుంభవర్షం వచ్చినా ఒక చుక్కైన లోపల నిలిచదు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు టర్న్ ది పాట్స్ అప్ సైడ్ డౌన్ రివర్స్ యు కెనాట్ కలెక్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
0: కనుక ఈనాడు ఉపన్యాసాలు వినేటువంటి వారంతా కూడాను హృదయం అనే కుండను బోల్డిచ్చి పెడుతున్నారు.
1: సో ఆల్ దోస్ దట్ లిసన్ టు దీస్ డిస్కోర్సెస్ దే టర్న్ దేర్ పాట్స్ రివర్స్.
0: అందువల్లే కించిత్తైనా ప్రేమ మీ హృదయంలో పడిపోవటం లేదు.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ ఇన్ దేర్ హార్ట్స్.
0: ఎందుకోసం మీరు రావాలి ఇక్కడే?
1: Why should you come here?
0: ఎందుకోసం ఇక్కడ జీవించాలి?
1: Why should you be here?
0: ఇంకెక్కడ స్థలం లేదా?
1: Is there no place elsewhere?
0: వచ్చినందుకు మీరు ఏం ప్రయోజనం?
1: Having come, what is the use?
0: ఏం సాధించారు?
1: What is that you achieve?
0: ఏం సాధిస్తున్నారు?
1: What is that you are achieving?
0: ఏం అనుభవిస్తున్నారు?
1: What is that you experience?
0: ఏం ఆనందిస్తున్నారు?
1: What does that make you happy?
0: ఏమిటి లేదు.
1: Nothing whatsoever.
0: ఊరికే కాలం వ్యర్థమైపోతుంటుండాలి.
1: You are simply wasting your time.
0: కనుకనే మీరు నేటికైనా కూడా ఒక విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకొని
1: at least from this day know the truth.
0: ఎవరైనా ఏదైనా అడిగితే ప్రేమతో ఒక జవాబు చెప్పండి.
1: If anyone asks you anything, give the answer in all politeness and love.
0: ఈ పబ్లిక్ మీటింగ్స్ అంతా ఉంటుంటాయి, పబ్లిక్ కనెక్షన్లు అంతా ఉంటుంటాయి.
1: In public congregations there will be public connections. You know,
0: accommodation office untuntadi,
1: there is accommodation
0: information office untuntadi,
1: information
0: canteen untuntadi, book stall untuntadi, inka innenno stalls anta unnai.
1: There are so many stalls.
0: Kaani ekkadiki poyinappatikeni వీళ్ళందరూ కూడాను ఏ బుల్ డాగ్స్ ఏ అల్సేషన్ డాగ్స్ గానో తయారవుతున్నారే కానీ ఒక సరి అయినటువంటి ఒక మంచి హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా కనిపించడం లేదు.
1: యు మే గో టు ఎనీ కౌంటర్, యుల్ కమ్ అక్రాస్ ది బుల్ డాగ్స్ అండ్ అల్సేషన్ డాగ్స్. దేర్ నో పీపుల్ ఆఫ్ కర్టసీ.
0: ఎందుకోసం మనం ఈ జీవితం చేయాలి?
1: వై షుడ్ వి లివ్ హియర్ దెన్?
0: ఇంకేమైనా హాస్పిటల్ దగ్గర పోతే కోట్లకు కోట్లకు ఖర్చు పెట్టి పెట్టించాము.
1: ది హాస్పిటల్ ఇస్ కన్స్ట్రక్టెడ్ స్పెండింగ్ క్రౌడ్స్.
0: ఎందుకు వీళ్ళని ప్రేమతో మీరు చూడకూడదు?
1: Why don't you treat them with love? The
0: kontha mandi unnaru chustaru,
1: there are some
0: kaani,
1: but
0: va ento baadato vachinappudu vaalaku manchi maata oka tiyyani maatanu oka thuri maatadiste vaala rogam nivarana aipothundi.
1: When the patients come to you with so many difficulties, why don't you talk to them sweetly?
0: వారందరూ ఇక్కడ యుద్ధం చేసి తరం కొట్టినట్టుగా వాళ్ళని తరం కొట్టేస్తుంటారు.
1: When you start fighting with them and drive them out,
0: antaru
1: you'll say no time, get out.
0: గెట్ అవుట్ అంటే పర్వాలేదు,
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ దే సే.
0: ఇంకా దానికంటే ఇంకా అధికంగా అంటారు.
1: దే విల్ స్పీక్ మచ్ మోర్ దాన్ మియర్ గెట్ అవుట్.
0: ఇలాంటి వాళ్ళు డాక్టర్సే కాదు.
1: సచ్ పీపుల్ కాన్ బి కాల్డ్
0: డాక్టర్స్. ఇలాంటి వాళ్ళు వ్యక్తులే కాదు, ఇలాంటి వాళ్ళు భక్తులే కాదు.
1: దే ఆర్ నో ఇండివిజువల్స్, దే ఆర్ నో డివోటీస్.
0: నిజముగా స్వామి కోసం వచ్చినటువంటి వారైతే ఈనాటి నుండి ప్రేమను పెంచుకోవాలి.
1: If they have really come for Swami, they should improve their
0: Swami
1: love.
0: Swami daggara unnatundi kaala nunchi tala varaku prema okkate.
1: Bhagavan from top to toe is full of love.
0: Yeni cheri prema,
1: he gives love.
0: Meeru puchukuntunnaru kaani danini vaadukovatam ledhu.
1: We receive love from Bhagavan, but we don't use it.
0: Evvaru kuda oka shantanga premato uccharinchi javabu cheppetunte vare ledhu.
1: There are none who answer with peace and love.
0: Karuka prema swaroopulara, ప్రేమ లేకపోయినా నేను ప్రేమ స్వరూపులు అంటాను.
1: దో యూ హ్యావ్ నో లవ్, భగవాన్ విల్ అడ్రెస్ ఇస్ ఆల్ యాజ్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కానీ మీరు దేనిని పెంచుకోనక్కర్లేదు, ఒక ప్రేమను పెంచుకోండి.
1: ఇట్స్ ఎనఫ్ ఇఫ్ యూ డెవలప్ లవ్.
0: ఆ ప్రేమనేగిని మీరు పెంచుకుంటే,
1: ఇఫ్ యూ ఇంప్రూవ్ ఇట్,
0: మీరు ఎంతో తపశక్తిని సాధించినటువంటి వారు అవుతారు.
1: యూ విల్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ఆల్ పెనెన్స్.
0: వశిష్ఠులు వారు ఏం చెప్పారు అనుందంతో?
1: వాట్ ఈస్ దట్ వశిష్ఠ సే?
0: చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడు,
1: మూన్ ఈ షైనింగ్,
0: ఎట్టి దోషము ఎట్టి మచ్చలు లేనటువంటి ఒక పవిత్ర నిర్మలమైనటువంటి ఒక చంద్రుడిగా ఉంటున్నాడు.
1: మూన్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అండ్ స్పాట్.
0: అది ఎట్ట ఉంది, విశ్వామిత్రుని యొక్క తపశక్తి వలె ఉంటుంది.
1: ఇట్ ఈస్ లైక్ ద పవర్ ఆఫ్ ద పెనెన్స్ ఆఫ్ విశ్వామిత్ర.
0: విశ్వామిత్రుడు ఎదురుగా లేకపోయినప్పటికీ విశ్వామిత్రుని వర్ణించినాడు ఈ వశిష్ఠుడు.
1: దో విశ్వామిత్ర వాజ్ నాట్ దేర్ ఆన్ ద స్పాట్, బట్ వశిష్ఠ వాజ్ ఎక్స్టోలింగ్ హిమ్.
0: ప్రేమను శ్రవణము చేతనే, శ్రవణం చేసినంత మాత్రమే విశ్వామిత్రుని మనసు కరిగిపోయింది.
1: ద మూమెంట్ విశ్వామిత్ర హర్డ్ దిస్ హిస్ హార్ట్.
0: ఎవరైనా కొత్త భక్తులు ఎవరైనా ఇక్కడ ప్రవేశించినప్పుడు ఆశ్రమంలో ఉండేటువంటి వారు వీళ్ళందరూ ఎయిర్ హోస్టెస్ మాదిరి ఒక హాస్టల్ హోస్టల్స్ మాదిరి వాళ్ళని ఎంతో వెల్కమ్ చేసి వాళ్ళని ఎంతో మర్యాదగా మనం స్వాగతం చేయాలి.
1: వెన్ న్యూ కమర్స్ కమ్ హియర్ టు ప్రశాంతి నిలయం, ద రెసిడెంట్స్ మస్ట్ రిసీవ్ దెమ్ ఎక్స్టెండ్ హాస్పిటాలిటీ విత్ ఆల్ కర్టసీ.
0: ఇన్స్టిట్యూట్ లో కూడా అంతనే.
1: సేమ్ థింగ్ ఇన్ ది ఇన్స్టిట్యూట్.
0: కొత్త పిల్లలు వచ్చి దాంట్లో చేరినప్పుడు
1: వెన్ న్యూ కమర్స్
0: వాళ్ళంతా మన బ్రదర్స్ మాదిరి ఇచ్చి భుజము చెట్టి తల వినిపి వాళ్ళని ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేయాలి.
1: వీ షుడ్ వెల్కమ్ దెమ్ విత్ ఆల్ అఫెక్షన్ అండ్ లవ్ అండ్ కన్సర్న్.
0: వాళ్ళ తల్లిదండ్రులను వదిలిపెట్టి వచ్చినటువంటి బాధను కూడా మరిపింప చేయాలి.
1: వీ షుడ్ సీ దట్ దే విల్ ఫర్గెట్ దట్ దే ఆర్ మిస్సింగ్ దేర్ పేరెంట్స్.
0: కానీ బయట తట్టి కాలేజీల్లో ఉంటుండాలి.
1: ఔట్సైడ్ కాలేజ్
0: కొత్తగా పోయినటువంటి పిల్లల్ని చూస్తే ర్యాగింగ్ అనేటువంటి ఒకటి మొదలుపెట్టి వాళ్ళని ప్రాణాలు తీస్తున్నారు. వీళ్ళు రాక్షసులే.
1: The outside colleges, the newcomers will have to face the demonic ragging. Will they do that if they really their own people?
0: కొత్తగా ప్రవేశించినటువంటి పిల్లలకు ఈ భయం పోగొట్టి ధైర్యమును ఆనందాన్ని అందించవలసినటువంటి ఈ విద్యార్థులు ఈ వీరికి భయము ఒక విధమైన ఆందోళన అభివృద్ధి పరుస్తున్నారు.
1: The newcomers, we should see that they'll be fearless, that they'll be happy. On the other hand, we are making them agitated. ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్.
0: ఇది వివేకం కాదు అవివేకము.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫూలిష్నెస్.
0: ఇది దయతత్వం కాదు క్రూరత్వము.
1: ఇట్ ఇస్ నాట్ కంపాషన్, ఇట్ ఇస్ వికెడ్నెస్.
0: కనుకనే కొత్తగా వచ్చినటువంటి వారిని ఎంతో మనము ప్రేమతో చూడాలి వారిని.
1: సో వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది న్యూ కమర్స్.
0: అదేవిధంగా ఆశ్రమంలో ప్రవేశించినటువంటి వారిని కూడాను కొత్త వారిని చూస్తే ఎంతో ప్రేమతో వారిని స్వాగతం చేసి తన ప్రక్కలో కూర్చోబెట్టుకోవాలి.
1: దేర్ ఇన్ ది హాస్టల్ ఆల్సో వీ షుడ్ రిసీవ్ దెమ్ విత్ ఆల్ అఫెక్షన్ అండ్ కన్సర్న్.
0: కాదు కాదు రిజర్వేషన్లు, ఇదొక పీఠం అదొక పీఠం అదొక పీఠం, ప్రక్కన కూడా కూర్చోని వారు.
1: But we make some reservations, we don't allow them to sit by our side.
0: ఇది మంచిది కాదు.
1: This is not good.
0: ఒకరికొకరు కలిసి మెలిసి ఉంటుండాలి.
1: We should mingle freely with
0: each other. స్వామి ప్రేమ తత్వాన్ని ఆనాడు మీరు అర్థం చేసుకున్న వారు అవుతారు.
1: Then only you can understand the spirit of love of Bhagwan.
0: కనుకని ఏ మాట మాట్లాడినప్పటికీ ఓ ప్రేమతో మీరు మాట్లాడండి.
1: Whatever you speak, speak with love.
0: తెలియకపోతే నాకు తెలియదండి, దయచేసి మన్నించండి.
1: If you don't know, you can say, sir, I do not know.
0: అని ఏదో ఒక అనిమల్స్ కదా తరిమినట్టు తరుముతారు.
1: బట్ యూ షుడ్ నాట్ డ్రైవ్ అవుట్ ద అదర్ పర్సన్ యాజ్ ఇఫ్ ద అదర్ పర్సన్ ఇస్ అన్ అనిమల్.
0: అది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: అందరూ మానవులమే.
1: ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్.
0: అందరినీ గౌరవించాలి.
1: వీ షుడ్ రెస్పెక్ట్ ఆల్.
0: అందరినీ ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: అందరినీ విశ్వసించాలి.
1: వీ షుడ్ ఫెయిత్ ఇన్
0: ఎవరీ. సర్వభూతాత్మ అయినటువంటి పరమాత్మత ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
1: దెన్ యూ విల్ బి ది రిసిపియెంట్ ఆఫ్ డివైన్ లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవరీవన్.
0: జీవుల్ని చూస్తే బాధించటము, దేవుణ్ణి చూస్తే పూజించటము.
1: యు వర్షిప్ గాడ్ అండ్ యు హార్మ్ హర్ట్ ద లివింగ్ బీయింగ్స్ ఫెలో మ్యాన్.
0: ఏం పూజ ఇది?
1: వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ ఇస్ ఇట్?
0: కానీ పనిచేసేటువంటి ఎద్దులు రాత్రింపగలు కూడా శ్రమించి పనిచేస్తుంటాయి.
1: బుల్స్ వర్క్ డే ఇన్ డే అవుట్.
0: వాటిని శ్రేణుకోలు తీసుకుని కొట్టేస్తారు.
1: But we whip them on their back.
0: రాతి నందిని చూస్తే ప్రదక్షిణ చేసి నమస్కారం చేస్తారు.
1: బట్ ది సేమ్ బుల్ ఇఫ్ ఇట్స్ ఎ స్టోన్ ఫార్మ్ దేర్ నంది వీ గో రౌండ్ సర్ క్యాంబులేటెడ్.
0: ఇది రాతి భక్తి.
1: ఇట్ ఇస్ డివోషన్ ఆఫ్ స్టోన్.
0: స్టోన్ భక్తి.
1: స్టోనీ డివోషన్.
0: కానీ హృదయ భక్తి కాదు. ఇట్
1: ఇస్ నాట్ ద డివోషన్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ విధమైనటువంటి హృదయాలు ఉంటుంటే వీళ్ళు భక్తులు ఎట్టవుతారు.
1: When we have such hearts, how can we call ourselves devotees?
0: కనుక నేటి నుంచి అయినా కూడా మీరు
1: from this day
0: హృదయాన్ని పవిత్రమైనటువంటి ఒక అందరూ కంపాషన్ కంపాషన్ కంపాషన్ అంటారు. ఎక్కడుంది అది కంపాషన్? ప్యాషన్ గా ఉంటుండాలి.
1: ఎవ్రీవన్ స్పీక్స్ ఆఫ్ కంపాషన్ కంపాషన్. వేర్ ఇస్ కంపాషన్? ఇట్స్ ఓన్లీ ఫ్యాషన్.
0: ఎప్పుడు ఒకరిని బాధించడం ఏది?
1: వీ హర్ట్ ఎవ్రీబడి కంటిన్యూ.
0: మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: ఎన్ని దినముల నుంచి ఆశ్రమంలో ఉంటున్నారు.
1: వీ హావ్ బీన్ హియర్.
0: ఇది నిజమైనటువంటి ఆశ్రమం అని కాదు, శ్రమ లేకుండా ఉండేటువంటిది ఆశ్రమం.
1: దిస్ ఇస్ ఆశ్రమ్ where we should not put to be to suffering shrama.
0: అంటుంటారు అయ్యో స్వామి మాకు ఇంటర్వ్యూకైనా పిలువడే, ఆ ఇంటర్వ్యూ రూమ్ లో అయినా కొంతసేపు ఆనందంగా ఉండవచ్చును, మాకు బయట తట్ట అంతా ఎక్కడ పోయినా కానీ తరం కొడుతుంటుంటారు, కుక్కల వరే తరుముతుంటారు మమ్మల్ని, చాలా బాధపడుతుంటారు భక్తులు.
1: మెనీ డివోటీస్ ఫీల్ సాడ్ బికాస్ వై నాట్ భగవాన్ గ్రాంట్ అస్ ఇంటర్వ్యూ అండ్ మేక్ అస్ హ్యాపీ దేర్ ఇన్ ఇంటర్వ్యూ రూమ్ బికాస్ అవుట్ సైడ్ వీఆర్ సింప్లీ డ్రివెన్ అవుట్ లైక్ డాగ్స్.
0: మందికి ఇంటర్వ్యూ ఇవ్వడానికి అవుతుంది?
1: How is it possible to grant interview?
0: అందరికి ఒకతూరి ఇంటర్వ్యూ ఇవ్వడానికి వీలు కాదే.
1: ఇస్ నాట్ పాసిబుల్ టు గివ్ ఇంటర్వ్యూ?
0: ఇదే పెద్ద ఇంటర్వ్యూ. అందరికి సమానమైనటువంటి ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ప్రేమను పెంచుకోండి, ప్రేమను పెంచుకోండి.
1: దిస్ ఇస్ ద కాస్మిక్ ఇంటర్వ్యూ, ద డివైన్ ఇంటర్వ్యూ, ద కలెక్టివ్ ఇంటర్వ్యూ.
0: ప్రతి ఒక్కరు కూడాను ప్రేమతో మాట్లాడాలి, ప్రేమతో జవాబు ఇవ్వాలి. తెలిసింది తెలిసినట్టుగా చెప్పు, లేకపోతే నాకు తెలియదండి క్షమించండి అని మంచిగా చెప్పు. దీనికి అనేక పర్యాయం చెప్పాను. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: Right from tomorrow, you have to answer with love. You have to talk with love. And if you do not know, you can say, sir, I do not know.
0: మాటలు తగ్గించుకోండి.
1: Cut short your talk.
0: అప్పుడే మీలో ఉన్నటువంటి అనిమల్ క్వాలిటీస్ అంతా కూడా దూరం అయిపోతాయి.
1: Then you will be away from the animal qualities.
0: ఈ అనిమల్ క్వాలిటీస్ మనలో నింపుకొని హ్యూమన్ వలే మనం ప్రవర్తించాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది?
1: How can we be human with animal qualities within?
0: దానిని మొట్టమొదటి తరిమి వేయాలి.
1: First we have to drive them out.
0: ప్రేమించు, ప్రేమించు, ప్రేమించు.
1: Love and
0: అందరికీ ప్రేమను పంచు.
1: Share this love with everybody.
0: ఇది ఏ నిజమైనటువంటి సాత్వికము.
1: This is true sattvic pious quality.
0: కనుక మనం నిరంతరం కూడా జీవితం అంతా కూడా రాజసికం, రాజసికం, రాజసికం.
1: Throughout our lifetime, we live in this emotion, rajasic quality.
0: ఈ రాజసికం అనేటువంటిది రాక్షసగా రాజసికము.
1: That is a demonic nature.
0: ఇది మంచిది కాదు.
1: It's not proper.
0: మనం మానవులము.
1: We are humans.
0: I am not animal.
1: I am not animal.
0: I am not animal.
1: I am not animal.
0: Not devil.
1: I am not devil.
0: I am man. ఈ రకమైనటువంటి యొక్క క్వశ్చన్ నీకు వేసుకుని ఆన్సర్ నీవే తెచ్చుకోవాలి.
1: We have to question ourselves and get the answer thereupon.
0: నేను పశువుని కాదు.
1: I'm not animal.
0: నేను రాక్షసుని కాదు.
1: I'm not devil.
0: నేను ఏ విధమైనటువంటి దుర్మార్గుడు కాదు.
1: I'm not a wicked man.
0: నేను మానవుడను.
1: I'm a human being.
0: నేను మానవుడను.
1: I'm a human being.
0: నేను మానవుడను.
1: I'm a human being.
0: కనుక నీ మానవుడే దేవుడిగా మారుతాడు.
1: The very human being will become
0: God. ఆ విధంగా క్వశ్చన్ వేసుకుంటే తక్షణమే నీ నుంచి జవాబు వస్తుంది.
1: When you question like that, you'll get the reply from within.
0: నిత్యయగా ఉంటున్నారు.
1: You have no compassion today.
0: ఏ మాత్రం కూడా నువ్వు దయా ప్రేమలు లేకుండా ఉంటుంది.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్.
0: ఎవరికెవరు ఏ విధమైనటువంటి జవాబులు కూడా సరైనటువంటివి లేవు.
1: నో వన్ ఇస్ రెస్పాండింగ్ ప్రాపర్లీ.
0: కనుక నేటి నుంచి చక్కని జవాబు ఇవ్వండి.
1: ఫ్రమ్ టుమారో టాక్ పొలైట్లీ, గివ్ ప్రాపర్
0: వచ్చినటువంటి పేషెంట్స్ ను ప్రేమతో చూడండి.
1: ట్రీట్ ది పేషెంట్స్ విత్
0: వాళ్ళ స్థితిగతి ఏమిటో వాళ్ళు చక్కగా విచారించి మందులు ఇవ్వండి.
1: నో దేర్ పొజిషన్ అండ్ గివ్ మెడిసిన్స్ అకార్డింగ్లీ.
0: అందులో ఏమిటో గాని కలి ప్రభావము,
1: the effect of the
0: kali, ee chadukunnatundi vaalaku marinta kurutvam ekkuva ayipothundadi.
1: The educated people are more and more wicked. దీని కారణం ఏమిటి?
0: ఎడ్యుకేషన్ అనేటువంటి అహంకారం ఇవ్వడం అంత అనిమల్ గా మార్చేసేస్తుంది.
1: ఇస్ ఎడ్యుకేషన్ దట్ మేడ్ హిమ్ ఎన్ అనిమల్ ఫుల్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
0: చదువు అంతో ఇంతో చదువు లేనటువంటి పల్లెటూరు వాళ్ళు ఎంతో వినయ విధేయతతో ఉంటున్నారు.
1: ఇల్లిటరేట్ విలేజర్స్ ఆర్ బెటర్ విత్ హ్యూమిలిటీ.
0: కనుకనే మనము ఈ విలేజెస్ వరకంటే అక్కడే కొంత సంస్కారం కూడా నిలిచి ఉంటుంది.
1: దేర్ ఇస్ సమ్ కల్చర్ ఇన్ విలేజెస్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: ఈనాడు చదువుకున్న వాటిలో ఏమి కల్చర్ అనేది లేదు.
1: దేర్ ఇస్ నో కల్చర్ అమంగ్ ది ఎడ్యుకేటెడ్ టుడే.
0: కలతలు ఉంటున్నాయి వాళ్ళలో.
1: దేర్ ఇస్ నో కల్చర్ బట్ దిస్ కలత ఆర్ కాన్ఫ్లిక్ట్.
0: కనుక అలాంటివి మనం దూరం చేయాలి.
1: సో వీ షుడ్ బి అవే ఫ్రమ్ సచ్ కాన్ఫ్లిక్ట్.
0: భక్తి అంటే పూజించటము, భజించటము కాదు.
1: డివోషన్ డజంట్ మీన్ మియర్లీ వర్షిప్.
0: భగవత్ ప్రేమను మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ది డివైన్ లవ్.
0: ఆ ప్రేమ మీలో ప్రవేశించిన
1: then one such love is there.
0: తప్పక మీ మానవత్వమే మారిపోతుంది.
1: అండ్ హోల్ యువర్ టోటల్ హ్యూమన్ క్వాలిటీ విల్ చేంజ్.
0: కనుక
1: సో
0: స్వామి దయను కాబట్టి పెంచుకోవడానికి ఈ ప్రేమ ఒక్కటే రాజమార్గము.
1: లవ్ ఈస్ ది ఓన్లీ రాయల్ పాత్ టు ఎర్న్ భగవాన్స్ గ్రేస్.
0: ప్రేమ ముదిత మనసు.

0: కురుచలయ్యను చలిగాలి చురుకు వచ్చే పొలములన్ రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలన్ ఊడ్చు కాపులు గొంతులెత్తి పదములన్ పాడతొడగుదురు. జనపచేలకు ముత్యాల సరులు కూర్చి మెరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల మొహము అల్లల్లంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన పుష్య మాసంబు వచ్చే.
1: The sun appeared cool and serene. The day started getting shorter. The cold wind blew fiercely. The fields were filled with golden harvest. The farmers rejoiced in singing at night, with the moon shining bright. The buds of flowers blossomed like garlands of pearls on the banks of rivers. Chilies were looking red. Farmers were bringing home the newly harvested grain, hailing the advent of joyous festival of Sankranti.
0: ప్రేమ స్వరూపులైన యువతి యువకులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ మెన్ అండ్ విమెన్ యంగ్స్టర్స్,
0: ఈనాటి పర్వదినము అనేక సౌందర్యములతో ప్రవేశిస్తూ వచ్చింది.
1: ద ఫెస్టివల్ ఆఫ్ దిస్ డే హ్యాస్ స్టెప్డ్ ఇన్ విత్ ఆల్ ది గెయిటీ అండ్ ఫెస్టివిటీ.
0: యువతి యువకుల యొక్క ప్రోద్బలము చేతనే ఆనందము అభివృద్ధి అవుతూ వచ్చింది.
1: దిస్ లెడ్ టు ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ద మైండ్ బికాస్ ఆఫ్ ది యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్.
0: ఇట్టి పవిత్రమైన దినము సామాన్యమైనటువంటి దినం కాదు.
1: దిస్ సీక్రెట్ డే ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్.
0: దీనిని ఉత్తరాయణ పర్వదినం అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: This is also called the sacred day of travel towards the north, Uttarayana Parvadina.
0: Sarvottamainatvanti yokka gunamulanu andistu sarva satkarmalanu kudunu cheekurustu sarva sampadalanu kudunu andistu aanandamunu andisteetvanti yokka dinamu ee maha parvadinamu.
1: The holy festival of this day confers the noblest of features and also helps us to undertake sacred acts, giving us plenty and prosperity and the bliss.
0: ఈనాడు ఇంతటితో కాక పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి ఈనాడు.
1: This day also coincides with the celebration of Mukkoti Ekadashi.
0: ప్రకృతిని మదించగా రాక్షస దేవతలకు అమృతాన్ని అందించినటువంటి యొక్క దినము ఈ దినము.
1: దిస్ ద డే వెన్ ద నెక్టార్ వాస్ పాస్డ్ ఆన్ టు ఎవ్రీబడీ ఇన్ ద చర్నింగ్ ఆఫ్ ద మిల్క్.
0: కానీ ఈనాటి మానవుని యందు ఇట్టి ఉత్తమమైన పవిత్రమైన దివ్యమైన భవ్యమైన భావాలు కలిగి ఉండి కూడాను మానవుడు అలౌకికమైనటువంటి భావముల చేత హృదయమును నింపుకొని ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క తలంపులను వెదజల్లలేకపోతున్నాడు.
1: Though man is gifted with all nobility, endowed with sanctity, but he is after the worldly, ephemeral, transient things of the world, having been filled his heart with the world.
0: హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, కంసుడు, దుర్యోధనుడు, దుశ్శాసనాదుడు వీరు సామాన్యమైనటువంటి పురుషులు కాదు.
1: హిరణ్యకశిప, హిరణ్యాక్ష, దుర్యోధన, కంస, దే ఆర్ నాట్ ఆర్డినరీ వన్.
0: శారీర మానసిక శక్తులు అనంతమై ఉండి కూడాను వారి యందు ప్రాకృతమైనటువంటి యొక్క భావములు చేరిపోవటం చేతనే వారు బలహీనులైపోతూ వచ్చారు.
1: Though they are physically strong and mentally endowed with the sanctity, but he is after the worldly, ephemeral, transient things of the world, having been filled his heart with the world.

0: weak at the end because they are full of the worldly thoughts.
1: కనుక మానవుడు తన సంకల్పములను ఉత్తమమైనటువంటి సంకల్పములుగా మార్చుకున్నప్పుడే యావత్ ప్రపంచమే తన యొక్క హస్తగతం అవుతుంది.
0: Therefore, when man is successful to transform all his thoughts and noble, then he will be able to win over the world.
1: హిరణ్యాక్ష హిరణ్యకశిపులు గొప్ప సైంటిస్టులు.
0: హిరణ్యాక్ష హిరణ్యకశిపు ఆర్ గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్.
1: హిరణ్యుడు చంద్రమండలం కూడాను వెళ్ళటమే కాక సూర్యుని కూడాను చేరాడు.
0: హిరణ్యకశిపు నాట్ ఓన్లీ రీచ్ ద మూన్, హీ కుడ్ ఆల్సో రీచ్ ద సన్.
1: ఇంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క హిరణ్యకశిపుడుకు కడపటికి తన హృదయం అంతా కూడాను పాంచ భౌతికమైనటువంటి యొక్క భావముల చేత నింపుకోవటం చేత అన్నింటి ఎందు కూడాను తాను బలహీనుడైపోయాడు.
0: హిరణ్యకశిపు విత్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్ ఎనర్జీ కెపబిలిటీస్ అండ్ కెపాసిటీస్ because he had got his body attachment, he lost at the end.
1: Kanuka prati vyakti kudanu goppa balavantude goppa shaktivantude goppa medhaviye kaani prakrutamainatvanti laukikamainatvanti yokka bhavamulanu mana hrudayamlo nimpukokoddu.
0: Every person no doubt is physically strong, endowed with high intellect, but one should not fill the heart with worldly feelings.
1: ee naati yuvati yuvukule yavat prapanchamanu poshinchetuvanti nayakulu.
0: Youngsters today are going to be the future leaders.
1: ee naati yuvati yuvukule desha saubhagyam yokka sampadanu nilabettetuvanti yokka vyaktulu.
0: Youngsters men and women are going to maintain the prosperity and the fluence of the society.
1: దేశ సౌభాగ్యము యువతి యువకులపైనే ఆధారపడి ఉన్నది.
0: The welfare of the country depends on the youngsters.
1: సద్గుణములు సదాలోచనలు సచ్చింతనలు సద్భావములు నింపుకొని ఉండాలి ఈ యువతి యువకులు.
0: Youngsters men and women should have all these noble features, good sentiments, the virtues and the sterling character.
1: అట్టి పవిత్రమైన భావములు చేత హృదయములను పొంగింప చేసుకున్నప్పుడే అట్టి వ్యక్తులు ఎట్టి సశక్తివంతమైనటువంటి యొక్క దీనిని కూడా సాధించగలరు.
0: With all these sacred thoughts, they would be able to achieve and accomplish anything they undertake.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఈనాడు ఆటపాటలు అన్నీ కూడాను ఆనందం చేత గాని ఆహ్లాదం చేత గాని ఉత్సాహం చేత గాని ఇవి అభివృద్ధి అవుతుంది వచ్చింది.
0: The music, sports and games that have been very successful because of bubbling enthusiasm and your dynamism.
1: యావత్ ప్రపంచమునకే ఉత్తీర్ణులైనటువంటి వారు యువతి యువకులు.
0: In fact, for the whole world, the youngsters set a role model.
1: ఈ యువతి యువకులు యందు గుణములు చాలా ప్రధానమైనటువంటివి.
0: The virtues are most important.
1: సౌజన్యము సౌశీల్యము ఉత్కృష్టత ఈ మూడు కూడాను విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క శక్తులు.
0: The mighty power among youngsters lies in the heights of nobility, the character and also that of perfect
1: understanding. విద్యార్థులు అన్నింటినీ సాధిస్తూ ఉన్నారు.
0: Students today could achieve everything.
1: కాని దేనిని సాధించినా సర్వమును సాధించిన వారవుతారో దానిని మాత్రము ఏమాత్రము ప్రచారం చేయటం లేదు, ప్రయత్నం చేయటం లేదు.
0: In fact, we have not been publicizing nor sharing that important thing. If we accomplish that, the rest would be accomplished.
1: మానవుని శరీరమునందు అత్యంత ఉత్తమమైనటువంటి ఒక భావములు ఉర్రూతలుగుతున్నవి.
0: In fact, there have been tremendous beautiful sentiments in every man.
1: అట్టి శక్తి మరి ఏ వ్యక్తి ఎందు కూడాను కానరావు.
0: This mighty strength is not noticed in anybody.
1: అది అనేక సంకల్పముల చేత కూడినటువంటి ఒక మనస్సు.
0: It is a mind, a combination of thoughts.
1: మనస్సును సాధించినటువంటి వ్యక్తి దేని నేను కూడాను సాధించగలడు.
0: The one who can win over the mind can win the rest of the world.
1: మనసుకు మించినటువంటి శక్తి ఈ జగత్తులో కానరాదు.
0: There is no other greater power than the mind.
1: మనియేవ మనుష్యానాం కారణం బంధమోచయో అని మనసే ప్రధానమైనటువంటి మోక్షము, మనసే ప్రధానమైనటువంటి శక్తి, మనసే ప్రధానమైన కారణము.
0: Mind is the primal cause. It is responsible for the bondage and the liberation.
1: ఇట్టి మనసును

0: మానవుడు ఈనాడు సాధించలేకపోతున్నాడు.
1: మ్యాన్ షుడ్ నాట్ కంట్రోల్ హిజ్ మైండ్ టుడే.
0: కనుకనే మానవుడు అందుకోదగినటువంటి ఒక ఆనందానికి అత్యంత దూరం అయిపోతున్నాడు.
1: Therefore, he could not be the recipient of the bliss for which he has to strive.
0: మనసును స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఎంతటి గొప్ప ఘనకార్యమైన కూడాను సాధించగలడు, అనుభవించగలడు.
1: If you control your mind, you can be successful in any of the task and you can be reputed.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మనోనిర్మలమైనటువంటి ఒక తత్వమును మీరు సాధించాలి.
1: Achieve that state of the mind which is pure.
0: ఈ మనసును అదుపులో పెట్టుకున్నటువంటి వ్యక్తే అన్నింటినీ కూడాను సాధించగలడు.
1: If you control your mind, you will be able to accomplish anything.
0: ఈనాడు మనం ఆటపాటల్లో ప్రవేశించాము.
1: Today we are in sports and games.
0: కానీ ఈ ఆటపాటలు భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటివిగా భావించరాదు.
1: You should never consider them as worldly, physical acts.
0: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యములని కూడాను విశ్వసించాలి.
1: You should consider them as acts of morality, righteousness and spiritual deeds.
0: ఇట్టి నైతిక ధార్మికమైనటువంటి శక్తులను సాధించినటువంటి వ్యక్తియే నిజమైనటువంటి విద్యార్థి.
1: He is a true student if he achieves excellence in the fields of the morality, the spirituality and righteousness.
0: కేవలం శారీరం యొక్క పుష్టి దృష్టి కోసమని మనం ప్రాకులాడకూడదు.
1: We should not merely struggle for the physical strength only.
0: మానసిక శక్తి సామర్థ్యములకు తగినటువంటి కృషి చేయాలి.
1: We should strive hard for our mental strength.
0: మనసును మనం స్వాధీనమునందుంచుకోవాలి.
1: We should control our mind.
0: మనసును మనం బానిసగా చేసుకోవాలి.
1: And we should make the mind our slave.
0: కానీ మనసుకు బానిసైపోయినప్పుడు మానవుడు ఎంత శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనా కూడాను బలహీనుడైపోతాడు.
1: If you are a slave to your mind, with all your strength you will be weak.
0: కనుక మనసే నీకు ఒక బానిసగా మారిపోవాలి.
1: Therefore the mind should be your slave.
0: మనసునందున్నటువంటి శక్తి సామర్థ్యములు ఈ ప్రపంచంలో ఏ పదార్థమునందు కూడా నువ్వు కానరావు.
1: The power and the strength of the mind is not noticed anywhere in this world.
0: అందునుండి ఏ మానవుని యొక్క మహా విలువలైనటువంటి యొక్క గుణములు ఆవిర్భవిస్తాయి.
1: And there in the mind the great features, the traits find their origin.
0: మానవుడు ధనమును కోల్పోయినా ఏదో ఒక విధమైనటువంటి శ్రమలు పడి ధనమును సాధించగలడు.
1: If money is lost by struggle and strain, he can get back the lost money.
0: ఆరోగ్యమునే కోల్పోయినా అతి శక్తివంతమైనటువంటి డాక్టర్ను ఆశ్రయించి ఆరోగ్యమును కూడాను మనము చేకూర్చుకోవచ్చు.
1: If the health is lost by consulting physicians, he can get back to his strength.
0: కానీ మానవుని యొక్క విలువను మాత్రం కోల్పోయినా ఇంకా మానవత్వమేమీ నిలవదు.
1: When once the character is gone, the value is gone, human life is a waste.
0: ఈ నాటి మానవతా విలువలు అత్యవసరమైనటువంటివి.
1: Human values are most important today.
0: మానవునితోని ఆవిర్భవించినటువంటివి ఈ మానవతా గుణములు.
1: In fact, the human values had their origin in man.
0: మానవతా గుణములు ఎక్కడో గ్రంథము నుంచి గాని గురువుల నుంచి గాని బోధింపబడి సాధించేటువంటివి కాదు.
1: Human values are not found in any of the texts, nor imported, nor exported, nor cultivated.
0: మన నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి కర్మలు ఆచరించి సత్యమైన భావములను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ మానవతా విలువలు మన వెంటనే జంటనే ఇంటనే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాయి.
1: When once you follow the path of the truth and undertake the truthful activities, then you will have the human values with you.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law,
0: మీరు నేర్చే విద్యల కంటే,
1: more than the education you acquire,
0: చేసే శక్తుల కంటే,
1: more than your actions,
0: మానవతా విలువలను మాత్రం పోషించుకున్నప్పుడు సర్వశక్తులు కూడాను అవి అంతర్భూతమై ఉంటాయి.
1: When once you uphold the human values, all the rest will follow automatically.
0: కనుక సత్యమే మన ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: ధర్మమే ఇది ప్రత్యక్షమైన పునాది.
1: Righteousness is the very foundation.
0: దీనిని పురస్కరించుకుని ఏ భారతీయ సంస్కృతి సత్యం నాస్తి పరో ధర్మ.
1: Basing on this, the culture of Bharat said, there is no greater righteousness other than the truth.
0: కనుకా ఇట్టి సత్య ధర్మమును మనం కాపాడే నిమిత్తమై మన జీవితమంతయకును దారబోసి తగినటువంటి కృషి చేయాలి.
1: Therefore, to keep up and to maintain these twin principles of truth and righteousness, we should be prepared to sacrifice our life.
0: ఈ ప్రాకృతమైనటువంటి బహుమతులు ఎన్ని పొందినప్పటికీ ఇది నిజమైనటువంటి బహుమతి కాదు.
1: ఆల్ ద ప్రైజెస్ దట్ వీ రిసీవ్ దే ఆర్ నాట్ ప్రైజెస్ ఇన్ ద ట్రూ సెన్స్.
0: ఒక్క మతి ఉన్నటువంటి వ్యక్తియే అనేక ఇక్కట్టుకు గురి అవుతున్నాడు.
1: వన్ విత్ మతి మైండ్ ఫేసెస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
0: బహుమతి అనేక మతులు చేరినప్పుడు ఇంకా మనిషి కోతి కంటే పీడవుతాడు.
1: బహుమతి మెనీ మైండెడ్నెస్ డైవర్సిఫైడ్ మైండ్ విల్ హ్యావ్ గ్రేటర్ ట్రబుల్.
0: కనుక మనం అందుకోవలసినటువంటిది బహుమతులు కాదు.
1: It's not the wayward nature bahumati.
0: Nijamatini manam andukovali.
1: We should have the true state of mind nijamati.
0: Nijamati anetundi hrudayam nundi aavirbhavinchetundi yokka pavitramainatundi sukti.
1: Nijamati, the true mind, is the sukti, the true message that arises from human heart.
0: Sarva shaktulu kodanu manobhavam nundi manaku aavirbhavistunnayi.
1: All potentialities are the reflections of the mental feelings.
0: Manasunu manam friendship chesukovali.
1: We should control our mind.
0: ఆ మనసు యొక్క ఫ్రెండ్షిప్ అన్నింటికి మూల కారణంగా నిలుస్తుంది.
1: When once you develop friendship with your mind,
0: భారతీయ సంస్కృతియందు నిజమైన మిత్రుని సంపాదించుకున్నప్పుడే భగవంతుడు సులభంగా వశులవుతాడు.
1: When once you have true friendship, you can really experience God.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: chanting,
0: పాదసేవనం,
1: service,
0: వందనం,
1: salutation,
0: అర్చనం,
1: worship,
0: దాస్యం,
1: servitude,
0: స్నేహం,
1: friendship,
0: ఆత్మనివేదనం,
1: self surrender.
0: స్నేహం అనేటువంటిది జరిగిన తర్వాతనే ఆత్మనివేదన సరైన మార్గంలో మనకు అర్పించవచ్చును.
1: ఇట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ లీడ్స్ టు ద సెల్ఫ్ సరెండర్.
0: ఈ యొక్క ఫ్రెండ్షిప్ అతనితో చేయకుండా ఉన్నంత వరకు కూడాను మనం ఆత్మార్పణ అనేటువంటిది కేవలం మాటలతో మాత్రం తప్ప క్రియారూపంలో ఆచరించలేము.
1: Without friendship you cannot reach the state of self surrender. If you say that it is only verbal or vocal declaration,
0: kriya roopam kante kodanu bhava roopame chaala balavantaramainatundi.
1: Therefore the experience is greater than imagination or feeling.
0: Yedo goppa shakti samarthyam sadhinchinamani meeru bhavinchavachunu.
1: You may feel that you are one of the strength and capacity,
0: adi kriya roopame.
1: And it's also a form.
0: ఆ కార్యంతోనే అది అంత్యమవుతుంది.
1: ఇట్ ఎండ్స్ విత్ దట్ అకంప్లిష్మెంట్.
0: భావ రూపం అనేటువంటిది అనేకత్వంతో ఏకమైపోతుంది.
1: బట్ ద ఫీలింగ్ విత్ హిమ్ యూనిఫైస్ ద డైవర్సిటీ ప్లూరాలిటీ.
0: కనుక మనం భావములను ఉత్తమమైన భావములను మన హృదయమునందు పోషింప చేసుకోవాలి.
1: సో ద గుడ్ ప్రాంప్టింగ్ ఆఫ్ ద గుడ్ ఫీలింగ్ సెంటిమెంట్స్ షుడ్ బి ఎంటర్టైన్డ్.
0: కనుక క్రియల కంటే కూడాను భావములు అత్యంత ఉత్తమమైనటువంటిది.
1: సో మోర్ దెన్ ది డీడ్స్ అకంప్లిష్మెంట్స్ ద ఫీలింగ్స్ మోటివేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఇక్కడ కానీ ఎక్కడ కానీ మరెక్కడ కానీ ఎక్కడ పోయినప్పటికీ మీరు ఒకే భావముతో ఒకే చింతతో దివ్యమైన భావమును పోషించుకుంటూ రండి.
1: హియర్ ఎనీవేర్ యు షుడ్ హ్యావ్ సేమ్ నోబుల్ ఐడియా, ద సీక్రెట్ థాట్స్.
0: సర్వం విష్ణుమయం జగత్.
1: The whole universe is divine.
0: Sarvam kalvidam brahma.
1: Everything is essentially brahma.
0: Daivattam anetundi pratyekanga edo oka sthanamlo ledu.
1: God is not separately located elsewhere.
0: Ni ventane jantane intane kantane untundi kantineppavare kaapaduthu untadu.
1: He is with you, in you, above you, below you, around you, protecting you like an island.
0: Atti divyamaina bhavyamaina pratyeka shaktini manam ee naadu enduku odulukunnam.
1: How is that we have lost this divinity latent with us? Today we have lost the sacred human values.
0: ఆ విలువలను కోల్పోవడం చేతనే మనము పూర్తి బలహీనమైపోయినాం.
1: Because of the loss of the human values we have become very weak.
0: ఎగ్జామినేషన్ లోపల అనేక రకమైనటువంటి మార్కులు మేము పొందవచ్చును.
1: You may have mark, high percentage of mark.
0: కానీ ఈ మార్కుల కంటే కూడాను మనం పొందినా పొందకపోయినా కూడా రిమార్కులు మాత్రం తేకూడదు.
1: యూ మే గెట్ హై పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ బట్ సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఎనీవే.
0: దేశంలో ఎందరో విద్యార్థులు ఎందరో యువకులు లోకంలో అనేక పాటలు పడుతున్నారు.
1: In this country and in this world, youngsters strive hard.
0: ఈ చదువుల నిమిత్తమై దేశంలో కూడా తిరుగుతున్నారు.
1: For education, they go around the world.
0: నిజమైన యొక్క విలువల నిమిత్తమై తన హృదయాంతరంలోకి చేరినప్పుడు అంతే చాలు, అక్కడనే నిజమైన భాగ్యం మనకు లభిస్తుంది.
1: In order to have human values, one should turn within, get into the heart.
0: నిజమైన భోగభాగ్యములు మన హృదయం నుండే ఉన్నవి కానీ బయట ప్రదేశములందు కానరావు.
1: The true wealth and affluence is present in our own heart, not outside.
0: కనుక ప్రతి విద్యార్థి కూడాను మనసును అంతర్గతంగా మార్చుకోవాలి.
1: So every person, students, should make an attempt to turn the mind inward.
0: ఈ విద్యార్థులు మనసును అంతర్ముఖంగా మార్చుకున్నప్పుడే దీనికి తగినటువంటి శక్తి సామర్థ్యములు ఎన్నింటినైనా సాధించగలరు.
1: When once the mind turns inward, you will have all the ability and the strength and capacities.
0: యువతులైనటువంటి భావతకులు, భావి భారతోద్ధారకులు నిజమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం సాధించి దేశమును విజ్ఞానవంతులుగా మారాలనుకుంటే ఈ భావములను మాత్రం పెంచుకోవాలి.
1: The leaders of the future, the emancipators of the future should have these ideas and noble sentiments.
0: కనుక మొట్టమొదటి మానవతా విలువలను మనం సాధించాలి.
1: Therefore, we should achieve human values to begin with.
0: ఎంత ధనం పోయినప్పటికీ దాన్ని సంపాదించవచ్చును.
1: You may lose money, but you can get it back.
0: ఎంతటి ఆరోగ్యం క్షీణించినప్పటికీ మనము దీన్ని సాధించవచ్చును.
1: You may lose your health, but you can get back your health.
0: కానీ మన విలువలే మనం కోల్పోయిన సర్వమును కోల్పోయిన వారు అవుతాం.
1: When once the values are lost, you will be losing everything of this life.
0: కనుక మన యొక్క విలువలను మనం కాపాడుకుంటూ రావాలి.
1: Therefore, we have to protect and safeguard our innate values.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఒక వారం నుంచి కూడాను మీరు ఈ స్పోర్ట్స్ లోపల ఎంతటి అవస్థ పడుతున్నారో, ఎంతటి తరబీలు చేస్తున్నారో అది నేను చూస్తూనే ఉన్నాను.
1: భగవాన్ హ్యాస్ బీన్ వాచింగ్ అండ్ నోటీసింగ్ ఆల్ యువర్ స్ట్రగుల్, ఆల్ ద స్ట్రెయిన్ దట్ యు హావ్ అండర్ గాన్ డ్యూరింగ్ ద పాస్ట్ వన్ వీక్. అన్నపానాదులు
0: బదలి నిద్రాహారములు విసర్జించి ఎంతయో శ్రమపడి మీరు పనిచేస్తున్నారు.
1: యు వర్క్ సాక్రిఫైస్ ఇన్ ద ఫుడ్, డ్రింక్ అండ్ ఈవెన్ స్లీప్.
0: కానీ బయట విద్యార్థులు చేసేటువంటి పనులకు, మన విద్యార్థులు చేసేటువంటి పనులకు కొంత వ్యత్యాసాన్ని మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఆల్ దోస్ థింగ్స్ డన్ బై ది స్టూడెంట్స్ అవుట్ సైడ్.
0: బయట విద్యార్థులు ఏదో ప్రైజులు తేవాలని, ఏదో మెడల్స్ తేవాలని ఈ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలకై ప్రాకులాడుతుంటారు.
1: స్టూడెంట్స్ అవుట్ సైడ్, they have got only one purpose, to win a prize or medal or a name.
0: కానీ మన విద్యార్థులు స్వామి యొక్క తృప్తి కోసం మీరు పాటు పడుతున్నారు.
1: The only aim of our students is only to please Bhagavan.
0: కనుకనే స్వామి యొక్క తృప్తి ఏ విధంగా ఉండాలి?
1: How to please Bhagavan?
0: సద్గుణములను మనం మొట్టమొదటి నింపుకోవాలి. మనం
1: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ గుడ్ వర్చ్యూస్.
0: నేడు ఒక విధంగాను, రేపు మరొక విధంగా కూడాను మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ గో ఆన్ చేంజింగ్ ఫ్రమ్ డే టు డే.
0: చలించని మనసును, భ్రమించని దృష్టిని మనం పోషించుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ వీల్ హ్యావ్ ది అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టెడీనెస్ ఇన్ అవర్ విజన్.
0: నిజంగా విద్యా విధానం లోపల మూడు విధమైనటువంటి గుణములు ఎందుకు బోధించింది మన భారతీయ సంస్కృతి?
1: ది కల్చర్ ఆఫ్ భారత్ లేడ్ మచ్ ఎంఫసిస్ ఆన్ త్రీ ప్రిన్సిపల్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: సర్వం కలివిదం బ్రహ్మ అని
1: ఫస్ట్ డిక్లరేషన్ ఇస్ సర్వం కలివిదం బ్రహ్మ.
0: అనగా సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
1: వన్ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ఆల్ పర్వేసివ్.
0: ఇలాంటి నమ్మకాన్ని మొట్టమొదటి నమ్మ సాధించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ అచీవ్ దిస్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ ఫెయిత్.
0: ఈ నమ్మకం సాధించినప్పుడే మనం అన్నిటి కూడా సాధించమారవుతాం.
1: విత్ దిస్ స్ట్రాంగ్ ఫెయిత్ యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: Where there is truth, there is peace. Where there is bliss, there is God. కనుకనే మొట్టమొదట విశ్వాసం.
1: So we begin with confidence.
0: కడపటి ఫలము మనకు ఆనందం.
1: The result at the end is bliss.
0: కనుకనే ఆనందం మనకు ప్రాప్తించాలంటే,
1: in order to be blissful,
0: ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు,
1: when we sow a seed in the ground,
0: అది క్రమక్రమేణా మొక్కగా మారుతుంది.
1: It germinates, sprouts up into a
0: tree. వృక్షంగా తయారయ్యి,
1: then it becomes a tree.
0: ఫలపుష్పములను మనకు అందిస్తుంది.
1: And bears the fruits.
0: అదే విధముగానే,
1: likewise,
0: మానవుని యొక్క సంకల్పం అనేటువంటి బీజమును,
1: the seed of human thought,
0: మన హృదయమునందు బాగా నాటినప్పుడు,
1: should be sown in the field of heart.
0: అది గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా మారి,
1: it germinates into a spiritual tree.
0: అందులోంచి సుఖ సంతోషముల ఆనందమైనటువంటి ఒక పుష్పం పుష్పములు అందిస్తుంటారు.
1: And that will have the flowers of happiness and peace.
0: శాంతి అనేటువంటి ఫలాన్ని నీకు భుజింపజేస్తుంది.
1: And it bears the fruit of peace.
0: కనుకనే మీరు శాంతి కావాలని కోరుతున్నారు.
1: You want to be peaceful.
0: ఈ శాంతి బయట ఎక్కడనో మనకు కానరాదు.
1: Peace is not outside.
0: మన యొక్క విశ్వాసం నుండియే ఈ శాంతి మనకు లభిస్తుంది.
1: You can attain peace అవుట్ ఆఫ్ కాన్ఫిడెన్స్.
0: కానీ ఈనాటి మానవునికి విశ్వాసం అనేటువంటిది దృఢంగా ఉండటం లేదు.
1: The modern man has no strong confidence or faith.
0: వ్యక్తికి ఎదురుగా నటిస్తూ ఉంటాడు.
1: He just pretends in front.
0: ఈనాడంతా కూడా నటన భక్తులుగా మారుతున్నారే కానీ శాశ్వత భక్తులుగా మారలేదు.
1: We have only acting in the field of devotion but not in reality in daily life.
0: నటన కానీ శాస్త్రం కానీ రెండు కూడా నీ నుంచి ఆవిర్భవించేటువంటివి.
1: The good and bad, they find their origin in you only.
0: నువ్వు స్థిరచిత్తులైనప్పుడు ఆ యొక్క విశ్వాసం స్థిరంగా ఉంటుంటుంది.
1: If you have steady mind, you will have steady faith.
0: నిజంగా స్థిరచిత్తులు కానప్పుడు ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి యొక్క ఫలంగా నీకు లభిస్తుంది.
1: విత్ అన్స్టడీ మైండ్ వాట్ ఎవర్ యు గెట్ దట్ ఇస్ బౌండ్ టు బి టెంపరరీ.
0: విద్యార్థులారా, ఈ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తులు,
1: యు అస్పైర్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్మనెంట్ బ్లిస్,
0: స్థిరమైనటువంటి యొక్క విశ్వాసం కలిగి ఉంటుండాలి.
1: యు షుడ్ హావ్ స్ట్రాంగ్ స్టడీ ఫెయిత్.
0: కానీ ఈనాటి వ్యక్తులకు ఆ స్థిర విశ్వాసం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ మైండ్స్ హ్యావ్ నో స్టెడీనెస్ ఇన్ దర్ ఫెయిత్.
0: మేము భగవంతుని విశ్వసిస్తున్నాము,
1: వి సే ఐ బిలీవ్,
0: భగవంతుని ప్రేమిస్తున్నాము,
1: ఐ లవ్ గాడ్
0: అని చెప్తున్నారు. కానీ ఆ ప్రేమ అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి వారికి ఏం బోధపడటం లేదు.
1: దే ఓన్లీ డిక్లేర్ బట్ దే డోంట్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ లవ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్.
0: నిజంగా నిజమైనటువంటి ప్రేమ అంటే ప్రేమ అనేటువంటిది ఒక నిజమైనటువంటి ఒక ధర్మంతో కూడినటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ లవ్ హ్యాస్ గాట్ విత్ ఇట్ ఎ ట్రూ
0: కాండ్. హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ఒక ఆనంద సంపదమే ప్రేమ.
1: అండ్ లవ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్లవరింగ్ ద ఫ్రూషన్ ఆఫ్
0: ఒక పదార్థం ఎందు కానీ ఒక వ్యక్తి ఎందు కానీ ఆవిర్భవించేటువంటిది కాదు.
1: ఇట్ డస్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ ఎ సపరేట్ ఇండివిజువల్ ఎయిదర్.
0: నీ హృదయాకాశం నుండి కూడాను పవిత్రమైనటువంటి ఒక ప్రేమతత్వము గాలిగా వీచుకుంటూ
1: along the firmament of human heart it blows like the wind.
0: Idini chuttu untundi ninnu poshistu untuntadi.
1: The love is around you and safeguards you.
0: Ituvanti prema tattvanni manam penchukovali.
1: This spirit of love we have.
0: Idi ye shastramainatundi prema tattvamu.
1: This is the nature of true love.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడి నుంచో లభించేటువంటి కాదు.
1: ప్రేమ love cannot be acquired from a distant place.
0: ఈ ప్రేమ మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ది హ్యూమన్ హార్ట్.
0: ప్రేమకు పర్యాయ పదము ధర్మమే.
1: ద సినోనిమ్ ఆఫ్ లవ్ ప్రేమ ఇస్ ధర్మ, రైచియస్నెస్.
0: మన జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము ప్రేమ ఒక్కటి.
1: ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాన్ ఇస్ లవ్.
0: వే ఆఫ్ లైఫ్
1: ఇస్ వే ఆఫ్ లైఫ్.
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: This love, which is the way of life, one has to foster.
0: ఇది వస్తువాహనాదుల్నుంచి వచ్చేటువంటిది కాదు.
1: You cannot get out of conveniences and comforts.
0: మన హృదయనాభి నుండి కూడా ఆవిర్భవించేటువంటిది.
1: It arises from the very navel of the human heart.
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మనం పొందినప్పుడు
1: then we have that spirit of love.
0: ఎంత శక్తి సామర్థ్యంలైనా కూడా మనం పొందవచ్చును.
1: You can be mighty.
0: హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులు ఏదో సాధించాలని మీరు భావిస్తున్నారు.
1: యూ థింక్ దట్ హిరణ్యాక్ష హిరణ్యకశిపు.
0: నీవు ప్రేమను పొందినప్పుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు నీకు కేవలము ఒక హస్తగతమైపోతారు.
1: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ద ఫుల్నెస్ ఆఫ్ లవ్ ఇన్ టోటాలిటీ,
0: ఈ పెద్ద శక్తులన్నీ హిరణ్యాక్ష స్టాండ్ నోవేర్. శక్తులే,
1: ఆల్ అదర్ పవర్స్ ఆర్ సో మీన్ అండ్ లో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే ప్రాచీనులంతా కూడాను భారతీయ సంస్కృతిని ఎంతో పవిత్రమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వచ్చారు.
1: ఆల్ ఏన్షియన్స్ ఎక్స్టోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ డెమోన్స్ట్రేట్స్ అండ్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఎన్ని పేర్లైనా ఉండవచ్చును, ఎన్ని రూపములైనా ఉండవచ్చును, కానీ ఈ సంబంధమైనటువంటి ఒక దివ్యత్వము ఒక్కటిగానే ఉంటుంటుంది.
1: దేర్ మే బి మెనీ ఫార్మ్స్ అండ్ మెనీ నేమ్స్ బట్ దేర్ ఇస్ వన్నెస్ ఇన్ డివినిటీ.
0: అనేక మంది కవిత్వాలు రాస్తుంటారు.
1: మెనీ పీపుల్ కంపోజ్ పోయమ్స్.
0: లక్షలు లక్షలంతా కూడా పోయమ్స్ రాసుకుంటుంటారు.
1: దర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ కంపోజిషన్స్.
0: కానీ ఈ పోయమ్స్ అంతా కూడాను ప్రేమతత్వము ప్రాణ సమానమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ దీస్ కంపోజిషన్స్ లవ్ ఈస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఇటువంటి మానవత్వము ఎటువంటి వారికైనా లభ్యం కాదు.
1: This sort of human mind is not possible for everybody.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: Man is not ordinary.
0: మానవుడు ఎంతో శక్తి సామర్థ్యం కలిగినటువంటి వీరుడు, ధీరుడు, గంభీరుడు.
1: Man is full of courage, the valor and the strength and mighty one.
0: దైవ భావం అనేటువంటిది తన హృదయంలో నింపుకున్నటువంటి సమయంలో
1: when one fills his heart with the divine feelings,
0: అప్పుడు లంకలో ప్రవేశించినటువంటి హనుమంతుణ్ణి
1: హనుమాన్ హూ హస్ స్టెప్డ్ ఇన్ టు లంక.
0: లంక వాసులందరూ కూడాను శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడు అన్నారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ narrated praised Hanuman as the one of sterling character and mighty strength, peaceful,
0: gunavantudu,
1: virtuous,
0: balavantudu
1: and strong.
0: Hanumantudu,
1: that is Hanuman.
0: Ee annitiki ni kaaranam enti?
1: What is the cause behind?
0: Aadharamaitunte oka tattvam, Rama naamame.
1: It is matchless holy name of Rama which is the strength.
0: Aa Rama naamam chetane priyamainatunte oka bhakti chetane aa premana chetane intati samudrani kuda daatthu vacharu.
1: Because of the chanting of the holy name and the devotion and the faith, he could just cross this ocean.
0: Eenadu
1: today
0: mukkoti ekadasi
1: is the festival of mukkoti ekadasi,
0: vaikuntha ekadasi anu kuda antaru,
1: also called vaikuntha ekadasi.
0: Bhishma 46 dinamulu ampaseyapai pandukundi,
1: he was resting on the bed of arrows.
0: కానీ తన దేహమంతా కూడాను అంబులు పొదలగానే నించిపోయాయి.
1: అండ్ ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఆరోస్ దట్ హావ్ పియర్స్డ్ ఇంటూ,
0: దేహం మాత్రము అంబులపై నిలిచింది కానీ తల మాత్రము వాలిపోయింది.
1: ద బాడీ ఇస్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ బట్ ద హెడ్ వాజ్ రిక్లైనింగ్.
0: అంత్యము లోపల అర్జునుడు, భీముడు, నకుల సహదేవరాజులు ద్రౌపదితో సమానంగా వెళ్లి ఆ యొక్క ముత్తాతను చూడటానికి వెళ్లారు.
1: What happened was Arjuna, Bhima, Nakula, Sahadeva followed by Draupadi went to see the great grandfather.
0: Pitamaha,
1: oh grandfather,
0: enduku meeri avasthalu guri ayipoyaru,
1: how is that you are suffering now?
0: Idi naa kartavyam annadu.
1: He said that has to be so.
0: Deham vachinatundi,
1: the body is there.
0: Desa chemamnaku, dharma chemamnaku, satya vratamnaku arpitam gaavinche nimittam vachindi.
1: The body is gifted to be sacrificed for the country, for the service and for the
0: mundi prayojanam emti.
1: What for is the body?
0: Ninni kevalam oka sadharmaniki upayog pettali.
1: The body has to be put to use for good things.
0: Kani Arjuna, nee vesinatundi baanamulu naa dehamunaku maatrame tagilinavi.
1: Arjuna, all the arrows that you shot at me are in my body.
0: Kani naa sirasuku maatram cheraledu,
1: they have not reached my head.
0: Kanukane sirasu vaalipoyindi.
1: Therefore the head is bent downward.
0: Beddu matram vesavu naaku.
1: In fact you laid the bed.
0: Kaani pillow ledu.
1: But I have no pillow.
0: Deeni valle tala vaaripoyindi.
1: And therefore the head is bent.
0: Naaku inta chesinatunte vaadu naa pillow kuda andinchamani cheppadu.
1: Having done so much, give me a pillow.
0: Aa maatal cheta Arjuna yokka manasu karigipoyindi.
1: The heart of Arjuna melted.
0: Pitamaha, neenu em cheyali annadu.
1: Grandfather, what should I do?
0: Rendu adhumula padalnu ee vidhanga tirchididdadu.
1: Two arrows are shot in the reverse direction.
0: Rendinti madhya lopane bhishmudu yokka talanu pettadu.
1: In between the space of the two arrows shot against the other,
0: he rested. Sirasuku rested.
1: And there the head rested there.
0: Intiye kaakunda,
1: not only this,
0: Arjuna, నా తల్లిని నేను ఏనాడో కోల్పోయినాను.
1: ఐ లాస్ట్ మై మదర్ లాంగ్ బ్యాక్.
0: నేను పుట్టిన సత్యమే నేను కోల్పోయినాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ లాస్ట్ ద టైమ్ ఆఫ్ మై బర్త్.
0: నేను గంగాదేవి పుత్రుడను.
1: ఐఎమ్ ద సన్ ఆఫ్ గంగా.
0: కనుక నేను నా పేరు గాంగేయుడు అని పేరు.
1: సో ఐ హావ్ ది నేమ్ గాంగేయ.
0: కనుక నాకు ఎంత సమయం లోపల ఆ గంగను నాకు అందించమని చెప్పాడు.
1: అండ్ యాజ్ ఐ లీవ్ మై బాడీ ఐ వాంట్ టు హావ్ గంగా వాటర్.
0: నా తల్లిలో నేను చేరిపోవడానికి తగినటువంటి కృషి చేయమన్నాడు.
1: Make every attempt so that I would merge in my mother.
0: Sarvasakti sampannudu, mahaveerudu, bhaktudu, shaktiya samarthudu kaliginatuvadu vaadu kanukane atanu prakkane oka ambunu vichadu.
1: Arjuna, being almighty with all his expertise in archery, could shoot an arrow towards the ground.
0: Chakkani neeru bayalderi vachindi.
1: There started the fountain of water.
0: Adi fountain maadiri vachi భీష్ముని యొక్క నోట్లో పడిపోయింది.
1: ద ఫౌంటెన్ ఆఫ్ వాటర్ స్ప్రంగ్ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ఫిల్డ్ హిస్ గల్లెట్.
0: లోకములో ఎలాంటి సహాయమో చేసేటువంటి వారు ఉన్నారు లోకములో.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ విల్ హెల్ప్ యూ.
0: కానీ అంత్యకాలం లోపల తల్లిని అందించేటువంటి వారు లోకంలో కానరారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ వన్ హూ విల్ షో యువర్ మదర్ టువర్డ్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్.
0: అర్జున, నీవు నా తల్లిని అందించావు ఈనాడు.
1: అర్జున, యూ హావ్ షోన్ మై మదర్.
0: అప్పుడే అర్జునికి అనేక రకమైనటువంటి బిరుదులు అందించాడు.
1: Then Arjuna could have so many titles.
0: Arjuna palguna parthiva kiriti setvana vibhishaya jay krishna savisachi dhanunjaya annadu.
1: All these titles Arjuna could have at that moment.
0: కనుకొని ఈ ధనస్సు చేత నాకు ఆనందాన్ని అందించావు.
1: బికాస్ ఆఫ్ దిస్ మైటీ డీడ్ యూ మేడ్ మీ హ్యాపీ
0: చెప్పి పాండవులు దిగ్విజయపై విజయాన్ని సాధించరుగాక అన్నాడు.
1: హి బ్లెస్ దెం విత్ విక్టరీ అండ్ సక్సెస్ టువర్డ్స్ ది ఎండ్.
0: పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని పొందవాలంటే
1: ఇన్ ఆర్డర్ టు ది బిజినెస్ తృప్తి
0: చేయాలి,
1: వీ షుడ్ ప్లీజ్ దెమ్ అండ్ సాటిస్ఫై దెమ్.
0: అదే విధంగానే ఈనాడు మన విద్యార్థులందరూ కూడాను స్వామి తృప్తి నిమిత్తమై మీరు ఇన్ని ఆటలు ఆడినారు.
1: ఆల్ స్టూడెంట్స్ హావ్ ప్లేడ్ వెరీ వెల్ టు ప్లీజ్ భగవాన్.
0: నా తృప్తితో పాటు మీరు కూడా తృప్తి పడాలి.
1: భగవాన్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ యూ బీ సాటిస్ఫైడ్.
0: ఈ తృప్తి ఒక ఆటల్లో మాత్రమే కాదు.
1: This spirit of satisfaction should not be limited to
0: maatalu yendu paatalu yendu anninti yendu kuda tripti kavali.
1: Limited to sports and games, it should be extended to the areas of your talk and other deeds too.
0: Kanuka meer jeevitham anta kuda aanandanga jeevinchali.
1: Let you lead your life in bliss,
0: nityanandam,
1: eternal bliss,
0: parama sukham,
1: supreme
0: happiness, kevalam gnanamurtim,
1: is non-dual,
0: dvandvatitam,
1: non-dual,
0: gagana sadrisham,
1: ethereal,
0: tattvamasyadi lakshyam,
1: the ultimate
0: ekam,
1: is the motive,
0: nityam,
1: one,
0: vimalam,
1: pure,
0: achalam, sarvadi sachibhutam,
1: steady,
0: bhavatitam,
1: trimulalagitam. Three attributes are missing there.
0: ఇదేమైనటువంటి ఆనందాన్ని ప్రతి మానవుడు కూడా అందుకోవాలి.
1: This sort of a bliss one should be able to receive and experience.
0: దేహాన్ని వచ్చింటుండాయి.
1: We have the body.
0: దేహంతో అన్ని పనులు మనం చేస్తున్నాము.
1: With this body we do every act.
0: కానీ అది కాదు మనకు ప్రధానమైనటువంటిది.
1: It's not that important.
0: ఈ దేహమునందు ఇమిడి ఉన్నటువంటి మనస్తత్వాన్ని మనం చక్కగా పరిశుద్ధం గావించుకోవాలి.
1: We should purify our mind.
0: ఈనాడు ఏ మానవుని ఎందు కానీ మనసు ఉంది కానీ దానికి పవిత్రత లేదు.
1: In fact, every man has the mind,
0: ఎక్కడ
1: చూసినా
0: కానీ పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్. తినే తిండి ఎందు, త్రాగే నీరు ఎందు, పీల్చే గాలి ఎందు, నడిచే నడక ఎందు, అన్నిటి ఎందు కూడా పొల్యూషన్ విషమయంగా ఉంటుండాలి.
1: Nothing is pure today. We come across air pollution, food pollution, noise pollution, water pollution, pollution, pollution.
0: కనుకనే మనము ఈ దుర్భావముల చేత మనస్సు పొల్యూషన్ కాకుండా చూసుకోవాలి.
1: We should see that our mind is not polluted by bad thoughts.
0: ఇది నెగటివ్ గా ఉండకూడదు.
1: Mind should not be negative.
0: ఎప్పుడు చూసినా కానీ పాజిటివ్ కావాలి.
1: Mind should always be positive.
0: ఈ నెగటివ్ మైండ్ ఎంత కాలం ఉన్నప్పటికీ వాడు ఎట్టి ఘనకార్యం చేసినప్పటికీ అది విజయాన్ని సాధించలేదు.
1: You may be a great man with all the achievements with a negative mind. It is, it will not
0: positive
1: yield positive result.
0: Positive mind kavali.
1: Turn into positive mind.
0: Eppudu nee aanandanni anubhavinchetuvanti oka mind ga techukovali.
1: Your mind should be blissful all the time.
0: Ee aanandanni andarikunu panchali.
1: This sort of bliss should be shared with many.
0: Adi ye nijamaina manavattvam.
1: That is true human quality.
0: Manavudu manavudu anaga emiti artham?
1: What is the meaning of manava?
0: Manava.
1: Human, three letters.
0: Ma, lekunda. Va, vattinchadamu. Va. Ma, na. Na, ante lekunda. Va, vattinchadamu. అన్యాయం లేకుండా, అశాంతి లేకుండా, అక్రమం లేకుండా, అనసత్యం లేకుండా వర్తించేటువంటి వాడు మానవుడు.
1: మా వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, వితౌట్ ఎనీ ఇల్యూషన్, వితౌట్ ఎనీ మిస్కాండక్ట్, నా వితౌట్ ఇట్ వా వన్ హ్యాస్ టు
0: కనుక ఆ విధమైనటువంటి యొక్క విషమయం కానటువంటి యొక్క భావాన్ని పెంచుకోవాలి.
1: వన్ షుడ్ నో ది సీక్రెట్ థాట్స్ అండ్ ఫీలింగ్స్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: boys and girls,
0: ఎంతో చదువులు చదివారు.
1: You have learnt a lot.
0: ఎన్నో గొప్ప గొప్ప బిరుదులంతా తీసుకున్నారు.
1: You got very high degrees indeed.
0: కానీ మూడు నాలుగు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివారు.
1: You too have 3 to 4 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్.
0: ఇవి కాదు మనం తీసుకోవాల్సిన డిగ్రీలు.
1: దీస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: శృణ్వంత విషయే అమృతస్య పుత్ర, అమృతపుత్రుడు నీవు అనేటువంటి డిగ్రీ మనం పొందాలి.
1: అక్వైర్ ద డిగ్రీ దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
0: అమృతపుత్రుడు అనేటువంటి బిరుదును మనం సంపాదించుకున్నప్పుడే అదే సరి అయినటువంటి డిగ్రీ.
1: Then once you have the title amrutasya putra, that you are the son of immortality, it is the right degree.
0: Atti pavitramaitvanti birudulu mannu pettukoni kudanu alpamaina swalpamaitvanti birudulu kosamai manam aatalaatu untam.
1: Having been the recipients of that lofty, very high degree and title, we struggle hard for low degrees.
0: Prema sarupulara,
1: embodiments of love.
0: Mee hrudayanni premato nimpukondi.
1: Fill your heart with love.
0: Manasunu satyamto penchukondi.
1: See that you grow truth in your mind.
0: Maatalanu దివ్యమైనటువంటి యొక్క కర్మల చేతి ఆచరించండి.
1: లెట్ ఆల్ యువర్ యాక్ట్స్ బి సీక్రెట్.
0: ఇది మీరు నేర్చవలసినటువంటి చదువులు.
1: దిస్ ఇస్ ద ట్రూ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ టు అక్వైర్.
0: ఈ చదువుతో పాటు భౌతిక చదువు కూడా అవసరమే.
1: ద సెక్యులర్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్.
0: కానీ నిజమైనటువంటి యొక్క విద్యలు,
1: ద ట్రూ ఎడ్యుకేషన్,
0: సర్వులయందు ఉన్నటువంటి ఏకత్వాన్ని భావించుకోవటమే.
1: షుడ్ ఎంపవర్ యూ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: నిజమైనటువంటి యూనిటీని మనం తీసుకునేటువంటిది భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ ఎంఫసైజెస్ ఆన్ దిస్ యూనిటీ.
0: అనేకత్వాన్ని మనం తీసుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ద మల్టిప్లిసిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
1: ఇట్ ఇస్ నాట్ ద డైవర్సిఫికేషన్ ఆఫ్ ది యూనిటీ.
0: అనేకత్వాన్ని ఏకత్వంగా తీసుకోండి.
1: వీ హ్యావ్ టు కన్సిడర్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అదే నిజమైనటువంటి ఒక కల్చర్.
1: దాట్ ఈస్ ద ట్రూ కల్చర్.
0: కల్చర్ కల్చర్ కల్చర్ అంటే ఏమిటనుకున్నారు?
1: వాట్ డూ యూ థింక్ ఆఫ్ కల్చర్?
0: ఇది ఒక విధమైనటువంటి మతంకు సంబంధించినటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనీథింగ్ టు డూ విత్ రిలీజియన్.
0: ఇది కేవలం హృదయానికి సంబంధించినటువంటిది.
1: ఇట్ హ్యాస్ రిలేటెడ్ రిలీజియన్.
0: మతం కాదు, కులం కాదు, భక్తి కాదు, విశ్వాసం కాదు, ఇదంతా కూడా దైవత్వంతో కూడినటువంటిది.
1: ది కల్చర్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఐడియాలజీ ఆర్ రిలీజియన్ వాట్స్ ఎవర్. ఇట్ ఈస్ ఇట్ రిలేట్స్ టు ద డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇంత మీరు అనుభవించినటువంటి పేరు మీకు ఎంతో ఆనందాన్ని అందించాలి.
1: యూ షుడ్ బి మేడ్ హ్యాపీ for all that you have done.
0: ఈ ఆనందాన్ని మీ జీవితమంతా మీ హృదయంలో నింపుకోండి.
1: అండ్ సీ దట్ యూ విల్ హ్యావ్ యూ విల్ మెయింటైన్ దిస్ హ్యాపీనెస్ త్రూ అవుట్ యువర్ లైఫ్.
0: నిజమైనటువంటి యొక్క ప్రేమ ఏకాత్మ ప్రేమ.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ట్రూ లవ్ ఇస్ ఓన్లీ వన్.
0: ఎప్పటికీ మారనటువంటి ప్రేమ.
1: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎనీ.
0: స్వామి స్వామి స్వామి అంటే మీరందరూ ప్రేమిస్తూనే ఉన్నారు.
1: యూ లవ్ స్వామి, యూ లవ్ భగవాన్.
0: కానీ ఆ ప్రేమ కదిలిపోయే ప్రేమ కాదు.
1: బట్ దట్ లవ్ షుడ్ నాట్ వేవర్, షుడ్ నాట్ చేంజ్.
0: స్వామి నావాడు, నేను స్వామి వాడను.
1: I belong to Swami and Swami is mine.
0: Appude ekatvanni pondinatuntu vaadu avtaru.
1: Then you can experience this unity.
0: Karuga ati ekatvanni meer sadhinchandi.
1: Achieve that oneness with Swami, with Bhagavan.
0: Adi nijamaitundi satyamaina margamu.
1: That is the truthful path.
0: Satyamu nandundi,
1: being in truth,
0: sarvamu srushtinche,
1: he created the rest.
0: Satyamu nandu anage,
1: everything merges in
0: sarva srushti,
1: the whole creation merges.
0: Satyamahimani ani stalamedi kanukunna.
1: Where is the any spot without truth? That is the pure unsullied eternal truth.
0: Adiye mana yokka dharmam, adiye mana yokka jeevithamu.
1: That is the truth. That is our code of life.
0: Adiye,
1: and that's our life.
0: Truth is God.
1: What is meant when we say truth
0: is God? Ye desham varaina kani, ye kulam varaina kani, satyam andariki okate.
1: Let him be of any country, of any nationality, truth is one.
0: ఇది అమెరికన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, ఇండియన్ సత్యము అని విభజించడానికి వీల్లేదు.
1: There cannot be American truth and Pakistan
0: truth. Truth is truth.
1: Truth is truth.
0: సత్యము సత్యమే.
1: Truth is truth.
0: ఆ సత్యము అన్ని దేశముల వరకు సత్యం ఒకటి.
1: The truth is one and the same for all nations.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సత్య జీవితాన్ని గడపండి.
1: లీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
0: నిత్య జీవితంగా మీరు జీవించండి.
1: లీడ్ ఇట్ ఎన్ ఎటర్నల్ ట్రూత్ఫుల్ లైఫ్.
0: అందరికీ ఆదర్శవంతమైన జీవితాన్ని అందించండి.
1: లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
0: అది మీ యొక్క నిజమైనటువంటి చదువు.
1: దాట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ట్రూ ఎడ్యుకేషన్.
0: మీకు చదివి మీ యొక్క హృదయాన్ని అది ఒక పుస్తకంగా మార్చుకోవటం కాదు.
1: ఇట్స్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ హార్ట్ ఇన్ టు ఎ బుక్.
0: అది కేవలం పుస్తకం అయిపోతుంది.
1: ఇట్ బికమ్స్ జస్ట్ ఎ బుక్.
0: ఇది ఒక మస్తకం అయిపోతుంది.
1: ఇట్ బికమ్స్ ద మస్తక హెడ్.
0: పుస్తకము పుస్తకము కాదు మనకు.
1: అండ్ ఇట్స్ నాట్ ది పుస్తక ద బుక్, ద మస్తక ద హెడ్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
0: నీ హృదయం నుండి నీవు దీన్ని ఆనందంగా అనుభవించాలి.
1: హృదయ, ద హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ యొక్క దివ్యమైనటువంటి యొక్క జీవితము,
1: యువర్ డివైన్ లైఫ్,
0: ఈ విధంగా జరుగుతుందనేటువంటిది ఎవరు కూడా తలుచుకోలేదు.
1: You might not have expected.
0: ఎలాంటి సమయంలోనైనా కూడాను,
1: at any point,
0: ఎలాంటి పరిస్థితులైనా కూడాను,
1: under any circumstance,
0: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం,
1: everywhere, under any point of time of stress and strain,
0: దైవాన్ని మాత్రం మరవకండి.
1: Never forget God.
0: దైవాన్ని మాత్రం విడువకండి.
1: Never give up God.
0: దైవం లేనిటువంటిది దయ్యమే అయిపోతుంది.
1: And in fact, without daiva God, it is daya, the demon.
0: దైవాత్మ కావాలి కానీ దైవాత్మగా కాకూడదు.
1: And in fact, you should be daiva, the divine, not daya, demonic.
0: మీరు ధన్వంతరి శ్రేయమృతస్య పుత్ర.
1: And you are the son of immortality.
0: ఆ పేరుని మీరు సార్థకంగా నిలుపుకోండి.
1: See that your life will be befitting the title.
0: ఈ విధంగా నిలుపుకున్నప్పుడే,
1: when you uphold, live up
0: to the యువకులు,
1: యంగ్స్టర్స్ టుడే,
0: ఈ శరీరం యొక్క శక్తి సామర్థ్యంను,
1: ది ఫిజికల్ స్ట్రెంగ్,
0: వ్యర్థం చేయకండి.
1: నెవర్ వేస్ట్ దెమ్.
0: అంతా దైవార్పితంగా భావించండి.
1: ఆఫర్ ఇట్ టు గాడ్.
0: శరీరంలో ఉండేటువంటి సర్వశక్తులు కూడాను చాలా భగవత్ యొక్క ప్రసాదములే.
1: ద ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ప్రతి ఇంచినందు, ప్రతి కణమునందు, ప్రతి అణువునందు కూడాను భవ్యశక్తియే ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ గాడ్స్ పవర్, గాడ్స్ స్ట్రెంగ్త్ ఇన్ ఎవ్రీ సెల్, ఇన్ ఎవ్రీ ఆటమ్.
0: ఏ యొక్క ఇది మనం వ్యర్థం చేసినా దైవానికి ద్రోహం చేసిన వారం అవుతాం.
1: ఇఫ్ యూ వేస్ట్ ఎనీ లిటిల్, ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్, యూ బికమ్ ఎ బిట్రేయర్, ట్రైటర్.
0: పూర్తి దైవార్పితంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ అండ్ ఆఫర్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
0: కనుకనే మీ ఆటలంతా కూడాను కొన్ని దినములు ఆడినటువంటి ఆటలు మాత్రమే కాదు.
1: ఇస్ నాట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఓవర్ ఎ లిమిటెడ్ పీరియడ్.
0: నిరంతరం కూడా మీరు గేమ్స్ లోనే ఉండాలి.
1: యు షుడ్ బీ ఇన్ దిస్ గేమ్ త్రూ అవుట్.
0: నడిచే నడక యందు,
1: ఇన్ యువర్ వాకింగ్,
0: పలికే పలుకునందు,
1: వర్డ్స్
0: వినే వినికిడి యందు,
1: లిసనింగ్,
0: తలచే తలుపులు యందు,
1: థింకింగ్,
0: చేసే పనులు యందు,
1: యువర్ యాక్షన్,
0: ఒక్కటే ఏకత్వంగా ఉంటుండాలి.
1: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ ఆల్
0: దిస్. అది భారతీయ సంస్కృతి.
1: దాట్ ఈస్ భారత్.
0: సత్యం వద ధర్మం చర అనేది భారతీయ సంస్కృతి.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ సెడ్ స్పీక్ ఆల్వేస్ ట్రూత్ అండ్ వాక్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ.
0: ఇవి రెండింటిని మాత్రం మీరు మరవకుండా కాపాడుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ సేస్ దట్ వీ షుడ్ అప్హోల్డ్ అండ్ మెయింటైన్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సత్య అండ్ ధర్మ, లీడ్ అన్ ఐడియల్ లైఫ్, సో సేయింగ్ బ్లెస్సింగ్ ఎవ్రీబడి. భగవాన్ కన్క్లూడ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్.
0: భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి.

0: On this earth, people have lost both the eyes of faith and therefore they are totally blind. For the simple reason that you don't see God, for the simple reason that you don't experience God, can you deny His existence? He may say no, but yet all of us believe and experience God.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అనాది కాలము నుండి ఉన్నాడని కొందరు, లేడని మరికొందరు ఈ విధముగా దైవ విషయమై వాదోపవాదమును వేస్తూ విలువైనటువంటి కాలమును వ్యర్థము గావించుతున్నారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ డెలిబరేటింగ్, ఆర్గ్యూయింగ్ on the existence of God. Some deny His existence, and like that they are wasting their time.
1: కన్నులు లేని వానికి ప్రకాశించేటువంటి సూర్యుడు కానరాడు.
0: The blind man cannot see the shining sun.
1: లేక కన్నులు మూసుకున్నటువంటి వానికి ప్రపంచమే కనిపించదు.
0: The one who closed his eyes cannot see the world.
1: అంత మాత్రం చేతనే వారికి సూర్యుడు లేడనే లేక ప్రపంచము లేదనియా.
0: కెన్ యూ సే దట్ దేర్ ఇస్ నో సన్, దట్ దేర్ ఇస్ నో వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్?
1: కాదు కాదు.
0: నో,
1: సూర్యుడు ఉన్నాడు,
0: సన్ ఈస్ దేర్,
1: కానీ దృష్టి లేదు.
0: బట్ దేర్ ఇస్ నో విజన్,
1: ప్రపంచం ఉన్నది.
0: దేర్ ఇస్ వరల్డ్,
1: కానీ కన్నులు మూసినాడు.
0: బట్ హీ క్లోజ్ హిస్ ఐస్.
1: ఇది తన యొక్క దృష్టి దోషమే కానీ సృష్టి దోషం కాదనే సత్యము మనకు స్పష్టమవుతుంది.
0: The mistake lies in his vision and not in creation.
1: కనుకనే నమ్మకం అనేటువంటిది మానవులకు ప్రధాన ప్రాణం.
0: Therefore, faith is life of every human.
1: నమ్మకమే లేకుండినా క్షణమైనను కూడాను కాలం గడపలేడు.
0: Without faith, we cannot spend even a moment of time.
1: నమ్మకం లేకుండినా పది అడుగులైనకును తాను ముందుకు పోలేడు.
0: Without faith, we cannot step forward even 10 steps.
1: నమ్మకమే లేకుండినా ఏ చిన్న కార్యమును కూడాను తాను ప్రయత్నించలేడు.
0: Without faith, he cannot undertake any task.
1: ప్రయత్నమే చేయలేని మానవులకు విజయాన్ని ఏ రీతిగా సాధించగలడు?
0: The one who doesn't put in any effort, how do you expect him to be successful?
1: కనుక ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ చిన్న కార్యమును సాధించవలనన్నను నమ్మకము చాలా ప్రధానము.
0: Therefore, in this vast world, to achieve any simple task, faith is essential.
1: ఒక్క దైవ విషయమునందు మాత్రమే కాదు, అన్ని రంగముల యందు కూడాను నమ్మకము చాలా ప్రధానమైనటువంటిది.
0: Not only in respect of God, every field of activity needs faith.
1: ప్రతి విషయం కూడాను తన విశ్వాసంపైన ఆధారపడి ఉన్నది కానీ పరులపైన కాదు.
0: Every matter depends on your faith, not on others.
1: కాన మనం ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ కార్యము సాధించవలనన్నను నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా, వైజ్ఞానికంగా కూడాను నమ్మకం చేతనే మనం కార్యములు సాధింపగలుగుతున్నాం.
0: ఇన్ దిస్ వైడ్ వరల్డ్ వీ అచీవ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్ ఆఫ్ అవర్ యాక్టివిటీ, మోరల్, ఫిజికల్, స్పిరిచువల్, సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్.
1: ఈ నమ్మకం చేతనే సర్వులను కూడాను మనం ప్రేమిస్తున్నాం.
0: Out of faith only we love all.
1: ఈమె నా తల్లి అనేటువంటి నమ్మకమే లేకపోతే తల్లిని కూడాను మానవుడు ప్రేమించలేడు.
0: Unless you have faith that so and so is your mother, you can't love her.
1: ఈమె నా భార్య అనేటువంటి నమ్మకమే లేకపోతే ఆమెను భర్త ప్రేమించలేడు.
0: Unless one is with full faith that so and so is
1: వీడు నా బిడ్డ అనేటువంటి నమ్మకమే లేకపోతే తన కన్న బిడ్డను కూడాను తాను ప్రేమించలేదు.
0: Without faith, one would not be able to love one's own child.
1: కనుకే ఇట్టి సర్వత్రా సర్వవ్యాపకమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని నమ్మకం చేతనే అనుభవిస్తున్నాడు, కానీ నమ్మకమే లేకుండినా దేనిని వీడు అనుభవించలేడు, ఆనందించలేడు.
0: He is able to experience this love which is all pervasive is only entirely because of faith.
1: కనుక అనేక మంది ఈ నమ్మకమును కోల్పోయి లేక నమ్మకం ఉండినట్టుగా ఉండినప్పటికీ వారు నమ్మకం లేనట్టుగా నటించేటువంటి వ్యక్తులు కూడాను ఈ జగత్తునందు అమితంగా ఉంటున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఆర్ టూ కేటగిరీస్ ఆఫ్ పీపుల్, దోస్ దట్ డు నాట్ హ్యావ్ ఫెయిత్. ద సెకండ్ కేటగిరీ దే ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ నో ఫెయిత్.
1: కానీ దైవ విషయం వచ్చేటప్పటికీ అనేక మంది తమ హృదయాల్లో విశ్వాసం ఉండినప్పటికీ బయట సమాజంలో ఒక పేరు ప్రతిష్టల నిమిత్తమై లేక పార్టీల నిమిత్తమై భగవంతుడు లేడు అని ఒక పదమును ఉచ్చరిస్తున్నారు.
0: దో వన్ ఫైండ్స్ గాడ్ ఇన్ హిస్ హార్ట్ బట్ యట్ హి డినైస్ ఫర్ పొలిటికల్ రీజన్స్.
1: భగవంతుడే లేకపోతే భగవంతుడే నిజంగా ఉంటే ఎందుకు కనిపించకూడదు?
0: ఇన్ కేస్ దేర్ ఇస్ గాడ్ వై డోంట్ వి సీ హిమ్.
1: కనిపించినటువంటి దానిని అంతా కూడా నీవు విశ్వసిస్తున్నావా విశ్వసించలేకపోతున్నావా?
0: ఆర్ యూ ఏబుల్ టు బిలీవ్ దట్ వాట్ యు సీ ఆర్ డినై దట్ యు డోంట్ సీ?
1: ప్రొద్దున ఎంబీఏ బాయ్స్ దగ్గర ఒక క్వశ్చన్ వచ్చింది.
0: ఏ క్వశ్చన్ వాస్ రేజ్డ్ దిస్ మార్నింగ్.
1: స్వామి చెప్తుంటాడు అందరినీ ప్రేమించమని. ఎందుకు ప్రేమించాలి?
0: స్వామి సేస్ లవ్ ఆల్. వై షుడ్ వి లవ్ ఆల్?
1: నేను దానికి ప్రతి ప్రశ్న వేశాను. ఎందుకు ప్రేమించాలి అని నువ్వు అనుకుంటావు, ఎందుకు ద్వేషించాలి అని నేను అడుగుతున్నాను.
0: స్వామి హాస్ పుట్ ఎ కౌంటర్ క్వశ్చన్. యూ సే వై షుడ్ వి లవ్ ఆల్. భగవాన్ సేస్ వై షుడ్ యూ హేట్ ఆల్?
1: ద్వేషించడానికి ఏ కారణమో ప్రేమించడానికి అదే కారణం.
0: ద రీజన్ ఫర్ హేట్రెడ్ ఈస్ ద వెరీ సేమ్.
1: ద్వేష ప్రేమలు రెండు కూడా బింబ ప్రతిబింబములే.
0: హేట్రెడ్ అండ్ లవ్ ఆర్ ద ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
1: కనుక ఎప్పుడు ద్వేషం ఉందో అప్పుడు ప్రేమ కూడా ఉంది.
0: Where there is hatred, there is love too.
1: ఏడు ఎప్పుడు లేదనేటువంటి భావం ఉందో అక్కడ ఉన్నటువంటిది అనేటువంటి సత్యం కూడా ఉంటున్నది.
0: At the time when you say no, there is also yes over there.
1: ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ.
0: A small example.
1: ఇప్పుడు ఈ స్టేజ్ పైన సాయిబాబా ఉన్నాడా లేదా?
0: On that stage here, is there Sai Baba or not?
1: ఉన్నాడు.
0: Yes, he is there.
1: దేనిని బట్టి?
0: On what basis?
1: రూపాన్ని బట్టి మీరు చెప్తున్నారు.
0: We say on the basis of the form.
1: ఈ ఉపన్యాసం అయిన తర్వాత నేను లోపలికి వెళుతాను.
0: At the end of the discourse, Swami retires.
1: అప్పుడు సాయి బాబా ఈ స్టేజ్ పైన ఉన్నాడా లేదా?
0: Is there Sai Baba on the stage or not?
1: లేడు.
0: No.
1: అనగా ఏంటి? ఉన్నటువంటి యొక్క వస్తువునే లేడు అని చెప్పుకోగలుగుతున్నాడు.
0: యు ఆర్ ఏబుల్ టు సే నో దట్ విచ్ ఈస్ ప్రెసెంట్.
1: సాయిబాబానే లేకపోతే ఉన్నాడు లేదనే ప్రశ్నే రాదు అక్కడ.
0: వెన్ దేర్ ఇస్ నో సాయిబాబా యాజ్ సచ్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్.
1: అదేవిధంగా దేవుడు ఉండబట్టే లేడు ఉన్నాడు అనేటువంటి రెండు పదములు వస్తున్నాయి.
0: లైక్ వైజ్ బికాస్ దేర్ ఈస్ గాడ్ యు సే యెస్ అండ్ యు ఆల్సో సే నో.
1: దేవుడు ఉండినప్పుడే లేదనే పదం కూడా పుట్టుతున్నది, కానీ దౌడే లేకపోతే లేదనే పదమే ఉండదు.
0: Because there is God, at times there is scope to say no, or else it doesn't arise.
1: There is God, antunnadu Anil Kumar.
0: Anil Kumar says there is God.
1: Anaga emi mottamodata satyam prarambham avutundadi.
0: Meaning the truth starts first.
1: There is anustundadi.
0: There is
1: first. Akkada unnadu.
0: There is.
1: Evaru
0: God.
1: Who
0: God?
1: అది రెండవ క్వశ్చన్. దేర్ ఈజ్ అది మొదటి క్వశ్చన్.
0: దేర్ ఈజ్ ఇస్ ది ఫస్ట్ పార్ట్.
1: ఉన్నాడు.
0: దేర్ ఈజ్
1: ఎవరు?
0: హూ?
1: గాడ్.
0: గాడ్
1: అయితే
0: దెన్
1: దీని తర్వాతనే దేర్ ఈజ్ నో గాడ్ అంటాడు.
0: దెన్ కమ్స్ ది నెక్స్ట్. దేర్ ఈజ్ నో గాడ్.
1: దేర్ ఈజ్ ఫస్ట్ వస్తుంది, నో గాడ్ నెక్స్ట్ వస్తుంది.
0: దేర్ ఈజ్ కమ్స్ ఫస్ట్, నో గాడ్ నెక్స్ట్.
1: కాబట్టి సత్యమే మొట్టమొదటి ప్రారంభమవుతుంది.
0: సో ట్రూత్ కమ్స్ ఫస్ట్.
1: దీన్ని ఇంకొక పర్యాయములు ఈ యొక్క నాస్తికత్వం ఇంకా పెరుగుతూ పెరుగుతూ ముదిరిపోయినప్పుడు దీనికి మరొక పదం కూడా ప్రారంభమవుతుంది.
0: When atheistic tendencies grow more and more,
1: God is nowhere అని పదములు పెట్టుకుంటాడు.
0: Here is a statement. God is nowhere.
1: God is nowhere. Four words ఉంటున్నాయి.
0: Here there are four words. God is nowhere.
1: God is.
0: God is.
1: Nowhere.
0: Nowhere.
1: N-O-W-H-E-R-E. Where?
0: N-O, no. W-H-E-R-E, where?
1: ఈ ఎన్ ఓకు డబ్ల్యూ చేర్చేసరికి గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోతుంది.
0: నౌ జాయిన్ దిస్ డబ్ల్యూ టు దిస్ ఎన్ఓ, నౌ ఇట్ బికమ్స్ గాడ్ ఈజ్ నౌ హియర్.
1: మనము ఏదో ఒక వర్డ్స్ బిల్డింగ్ ఆడుతున్నాం. మనం
0: వేర్ జస్ట్ ప్లేయింగ్ వర్డ్స్ బిల్డింగ్.
1: ఇక్కడ ఉన్న డబ్ల్యూ అక్కడ చేర్చినాం.
0: We have joined this W
1: here. N-O ku W chesinappudiki now aipoyindi.
0: When you join W to N-O, it's
1: now. Now anetvanti nunchi W nu vera chesinappudiki nowhere aipoyindi.
0: When you remove this W, it becomes nowhere.
1: Nowhere ku, now here ku, only W maatrame maarutundali.
0: ఫర్ దీస్ టూ స్టేట్మెంట్స్ నో వేర్ నౌ హియర్ ఇట్స్ ఓన్లీ షిఫ్టింగ్ ఆఫ్ దిస్
1: కనుకనే మన యొక్క భావములు నమ్మకం ఉండినప్పుడు నౌ హియర్ అంటాము నమ్మకం లేనప్పుడు నో వేర్ అంటాము
0: So when we have faith, we say, now here, this N-O, now it becomes God is now here.
1: Manamu, yedo oka verse building artunnam manam.
0: We are just playing verse building.
1: Ikkada unna.

0: కనుకనే ఈ నమ్మకమే మానవుని యొక్క నేత్రములు.
1: This faith are our eyes.
0: ఈ నేత్రములే మానవుని యొక్క శాస్త్రములు.
1: The faith is the sacred text.
0: ఈ శాస్త్రముల యొక్క దృష్టియే ఈ యొక్క సృష్టి.
1: The vision of the sacred text is creation.
0: ఈ మానవుని యొక్క దృష్టి.
1: This creation is our vision.
0: కనుక దృష్టి సృష్టికి ఏమాత్రము భేదం లేదు.
1: There is no difference between vision and creation.
0: నేత్రములకు శాస్త్రములకు ఎట్టి భిన్న భేదము లేదు.
1: There is no difference between eye and text.
0: నేత్రములను చూచినటువంటి దాన్ని శాస్త్రములో వర్ణిస్తున్నాము.
1: That's what you see with the eye, you describe in text.
0: శాస్త్రములో వర్ణించినటువంటి దాన్ని నేత్రముతో చూడగలుగుతున్నాము.
1: What all that described in the text.
0: కనుకని భగవద్గీత యందు ద్రష్టుం మొట్టమొదట జ్ఞాతుం.
1: The first one.
0: తెలుసుకోవాలి.
1: First జ్ఞాతుం నో.
0: తెలుసుకున్నటువంటి దాన్ని ద్రష్టుం చూడాలి.
1: What you have known, you must see.
0: చూడని దాన్ని ప్రవేశం లోపల ప్రవేశింప చేసుకో.
1: That's what you have seen, you must see it will go in.
0: పలాని వస్తువు మార్కెట్ కు వచ్చింది అని వినాలి శాస్త్రం.
1: You must listen to a fact that something is available in the market.
0: శ్రవణం చేయటమే ఒక శాస్త్రం.
1: The listening is text.
0: పలాని వస్తువు మార్కెట్ కు వచ్చిందంటే మనం వెళ్లి ద్రష్టుం దాన్ని చూడాలి.
1: The moment you come to know such a thing is available there in the market,
0: మాత్రమే అది మన యొక్క పొట్టలో చేరదు.
1: The moment you see, it will not go in.
0: దానిని ప్రవేశం ఆ చూచిన దాన్ని మనం లోపల ప్రవేశింప చేసుకోవాలి.
1: What you see, you must see it will go into you.
0: దీనిని శ్రవణం మననం ఇది ధ్యాస. ఇదే వేదాంతం యొక్క మననం అనగా మొట్టమొదటి శ్రవణం చేయాలి.
1: ఫస్ట్ యూ షుడ్ లిసన్.
0: శ్రవణం చేసినటువంటి దానిని మననం చేయాలి.
1: సెకండ్ యూ షుడ్ డూ
0: మననం చేసిన దాన్ని ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: థర్డ్ వన్ నిధిధ్యాస ప్రాక్టికల్.
0: కనుకనే శ్రవణ మనం నిధిధ్యాసలని మూడు ప్రధానమైనటువంటి యొక్క సోపానములు.
1: సో దీస్ ఆర్ ది త్రీ స్టెప్స్, లిసనింగ్ రూమినేటింగ్ ఓవర్ అండ్ దెన్ ప్రాక్టీసింగ్.
0: కనుక ప్రతి విషయం నందుకూడను మొట్టమొదటి శ్రవణం అత్యవసరం.
1: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యూ షుడ్ లిసన్ ఫస్ట్.
0: కనుకనే నవవిద్య మార్గములు ఎందుకూడను శ్రవణం మొట్టమొదటి శ్రవణం వచ్చింది.
1: In nine parts of devotion, listening first, singing.
0: Vinna tarvatane manam paadutunnam.
1: We join singing only after listening.
0: Vishnu smaranam.
1: Then we think, chant.
0: Pada sevanam.
1: Serve.
0: Vandanam.
1: Salutations.
0: Archanam.
1: Worship.
0: Sneham.
1: Friendship.
0: ఆత్మనివేదనం
1: సరెండర్.
0: ఈ ఆత్మనివేదన శరణాగతి అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది? శ్రవణం విన్న తర్వాతనే ఆత్మనివేదన వరకు ప్రయాణం అవుతుంది.
1: యూ కెన్ ట్రావెల్ టు ది డెస్టినేషన్ ఆఫ్ సరెండర్ ప్రొవైడెడ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ లిసనింగ్.
0: ప్రారంభం నుంచి ఎండ్ వరకు కూడాను మనం ప్రయాణం చేసినప్పుడే ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణమైంది.
1: Right from the starting point until you reach the destination, then it becomes total travel.
0: ఇది పూర్ణం కాదు.
1: You cannot say it is total.
0: ఇది కేవలం సెమీ సర్కిల్.
1: It is only semi circle.
0: ఫుల్ సర్కిల్ అనేటువంటిది ఉన్నప్పుడు ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి పోయి నిలిచిపోతుంది.
1: When there is full circle, the starting point and end point agree.
0: దీన్ని మధ్యలో తీసివేసేస్తే సీ అయిపోయింది, అదే సెమీ సర్కిల్.
1: But you remove a part from it, it becomes semi-circle.
0: ఒక దగ్గర ప్రారంభమైంది ఇంకొక దగ్గర పోయి స్టాప్ అయిపోతుంది.
1: Semi-circle C starts at one point, another at another point.
0: మధ్య లోపల అగాధమైనటువంటి అనుమానం అనేటువంటిది చేరిపోయి.
1: In between it is hollow of doubt.
0: ఈ అనుమానమే డౌట్ అన్నారు.
1: And this is doubt.
0: ఈ డౌట్ అనేటువంటిది ఎట్ట ఉందంటే అగాధమైన ఒక గాధం.
1: This doubt is so shallow, so hollow.
0: దీనిని ఏమాత్రం కూడా దీన్ని ఎవరు నివారణ చేయలేరు.
1: Nobody can relieve you.
0: కనుకనే మొట్టమొదట ఈ పూర్ణంగా కావాలి.
1: సో యూ నీడ్ టోటాలిటీ.
0: అది ఏ మొదలుకొని జడ్ వరకు చెప్పినప్పుడే ఏబీసీడీ పూర్తి అయిపోయింది.
1: Until you say right from the beginning A and stop at the point of Z, you'll be knowing all letters.
0: ఏ ప్రారంభమైపోయి ఎస్ వరకు పోయి చేరుతుంటే ఇంక తర్వాత పూర్తి కాలేదు.
1: You start from A and say until yes. Thereafter you don't know other letters.
0: కనుకని పూర్తి మనం ఎక్కడ ప్రారంభమైందో తిరిగి దాని అంత్యం వరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో we should start at the point and travel till the end.
0: కనుకనే నమ్మకము అనేటువంటి దాని నుంచి ప్రారంభమై ఆనందము అనే దాంతో అంత్యం కావాలి.
1: సో we begin with faith and end in bliss.
0: కనుక మొట్టమొదటి శ్రవణం

0: ఆత్మనివేదనం. ఫస్ట్ లిసనింగ్
1: తరువాత ఆత్మనివేదనం.
0: లేటర్ సరెండర్.
1: దేనినైనా మొట్టమొట్ట మనం వినాలి.
0: ఫస్ట్ వీ షుడ్ లిసన్ టు ఎనీథింగ్.
1: అనేక మంది ఇక్కడ వచ్చి స్వామిని చూస్తుంటారు.
0: మెనీ కమ్ హియర్ టు సీ
1: స్వామి. వారి వారి గ్రామంకు వెళ్లి దీనినంతా వారు చెప్తూ ఉంటారు.
0: దే రిటర్న్ అండ్ నరేట్ దేర్ ఎక్స్పీరియన్స్.
1: సాయిబాబా అని ప్రశాంతంగా చూస్తున్నాయి. ఇట్టిది అట్టిది అట్టిది ఇవంతా శ్రవణం చేసినప్పుడే కదా రెండవ వారం వారు తిరిగి ప్రయాణమై ఇక్కడికి వస్తున్నారు.
0: యు గో అండ్ టెల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ప్రశాంతలయం విత్ స్వామి అండ్ దే హియర్ దేర్ఫోర్ దే కమ్ ఓవర్ హియర్.
1: శ్రవణమే చేయకపోతే టికెట్టే కొనరు వారు.
0: They don't listen to all this. They don't buy the ticket.
1: కనుకని శ్రవణం చేతనే సర్వ కార్యములు కూడాను నెరవేరుతున్నాయి.
0: So you'll be achieving success by first listening.
1: కనుకనే ప్రతి మానవునికి కూడాను మొట్టమొదటి శ్రవణానికి విశ్వాసం అత్యవసరము.
0: For this listening, faith is essential.
1: విశ్వాసమే లేకపోతే మానవునికి జీవితమే ఉండదు.
0: He cannot live without faith.
1: కనుక ప్రతి మానవుడు కూడాను విశ్వాసంతో తన జీవితాన్ని ప్రారంభించాలి.
0: Therefore, everyone should start their life with faith.
1: అయితే కొంతమంది మాకు లేడు ఉంటారు.
0: Some say that they deny God.
1: విశ్వసించరు కొంతమంది.
0: Some are faithless.
1: విశ్వసించినటువంటి వారి గతి వారిదే. నీకెందుకు దాని విచారం?
0: It is their faith. Why are you worried?
1: ఎవరికి తీట పట్టిందో వారు కోక్కుంటారు. అంతేగాని వారితో నీవేమాత్రం కూడా నువ్వు బాధించకూడదు.
0: Why should you bother about those faithless people?
1: కనుకనే ఎస్ అను వారికి ఎస్ అనురా, నో అను వారికి నో అనురా. నో ఎస్ లు మన నోటికే కాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఈ నో ఎస్ లు నీ నోటికే కాని దైవానికి ఏమి సంబంధించినవి కాదు.
0: నో అండ్ ఎస్ రిలేట్ టు యూ, నథింగ్ టు డూ విత్ గాడ్.
1: ఏ నాలుగు నో అని చెప్పిందో అదే నాలుగు ఎస్ అని చెప్తుంది.
0: దట్ టంగ్ దట్ సేస్ నో విల్ సే ఎస్ ఆల్సో.
1: కాబట్టి రెండు చెప్పేది ఒకే టంగే.
0: ద సేమ్ టంగ్ అటర్స్ బౌత్.
1: కాబట్టి దేని నీవు నమ్ముతావు?
0: వాట్ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు బిలీవ్?
1: నో నమ్ముతావా, ఎస్ నమ్ముతావా?
0: ఆర్ యు గోయింగ్ టు బిలీవ్ ఎస్ ఆర్ నో?
1: కాదు కాదు, నీది టంగ్ నమ్మాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్.
1: టంగ్ ఏది చెప్తే అదంతా కూడా ఎస్.
0: వాట్ ఎవర్ ద టంగ్ సేస్ ఎవ్రీథింగ్ ఇస్ ఎస్.
1: అయితే కొంతకాలమునకు అదే నోగా మారుతుంది, అదే ఎస్ గా మారుతుంది.
0: హౌవర్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ టర్న్స్ ఇన్ టు నో అండ్ లేటర్ ఎస్.
1: కనుకనే వర్డ్స్ అనేటువంటివి చాలా పవిత్రమైనటువంటివి, చాలా విలువైనటువంటివి.
0: దేర్ఫోర్ వర్డ్స్ ఆర్ హైలీ వాల్యుబుల్ అండ్ సేక్రెడ్.
1: రెండింటికి ఈ జిహ్వనే మూల కారణము.
0: ద టంగ్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: కనుకనే
0: సో
1: జయచే దేవుడు చెప్పాడు.
0: జయదేవా సార్
1: తన నిరంతరం కూడాను టంగ్ను చాలా వర్ణించేటువంటి వాడు.
0: హీ డిస్క్రైబ్ ద టంగ్ ఇన్ వెరీడ్ వే.
1: జిహ్వే రసజ్ఞే

0: గోవింద దామోదర మాధవ, ఈ నామస్మరణ చేయడానికి ఎవరు దీనికి మూల కారణము?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ చాంటింగ్ గాడ్స్ నేమ్? గోవింద దామోదర మాధవ.
0: కాబట్టి ఈ గోవింద దామోదర మాధవాటి అనేటువంటి పదములంతా కూడా ఎక్కడ ఆడుకుంటున్నాయి?
1: Where do we find these words dancing?
0: Mana nalukpai ne natyam aadutunnayi.
1: The dance on our tongue.
0: Naluka ee maataluku oka stage.
1: Tongue is a stage for these words.
0: Kanuka ee stage paina manchi bommalu vastuntayi, chedda bommalu vastuntayi.
1: On the stage good and bad appear.
0: Raju vastuntadu, rani vastuntadi.
1: The king and the queen.
0: Javanu vastuntadu, piyunu vastuntadu.
1: The piyunu and the master appear.
0: Ambaru stage paina aadutuntaru.
1: All act on the stage.
0: Ramunu vachi natyam aadadu. రావణుడు వచ్చిన వాక్యమాడాడు.
1: ఆన్ ద స్టేజ్ యూ ఫౌండ్ రామ అండ్ ఆల్సో రావణ.
0: కనుకనే మన మాటలన్నిటికీ కూడాను మన యొక్క నాలుకనే ఒక విధమైనటువంటి వేదిక.
1: సో ఫర్ ఆల్ అవర్ వర్డ్స్ టంగ్ ఈజ్ ఎ స్టేజ్.
0: కనుక ఈ స్టేజ్ అనేటువంటి నాలుక దీనికి రెండింటికి ఏమాత్రము సాక్షి కాదు.
1: టంగ్ ఈజ్ నాట్ ఎ విట్నెస్ ఫర్ బోత్ ద రోల్స్.
0: కనుక కేవలము అది సాక్షిభూతమైనటువంటిది.
1: టంగ్ ఈజ్ ఓన్లీ ఎ విట్నెస్.
0: ఈ రెండింటికి తాను మూల కారణం కాదు.
1: ఈజ్ నాట్ ద మెయిన్ కాజ్.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ టంగ్ లేకుండా ఉండేటువంటి మూగివాడు ఉండవచ్చును.
1: దేర్ ఆర్ విదౌట్ టంగ్
0: మూగివాడు అంటారు. ఎవరు?
1: ద వన్ హూ ఇస్ డంబ్.
0: తాను ఏమేమో తీయని పదార్థాలు తింటున్నాడు.
1: హీ ఈట్స్ ఆల్ డెలీషియస్ స్వీట్ ఐటమ్స్.
0: చెప్పలేడు కానీ ఆ తీపును తాను అనుభవిస్తున్నాడు.
1: దో హీ పార్టేక్స్ స్వీట్ ఐటమ్స్
0: పదములతో చెప్పలేడు.
1: హీ కెనాట్ స్పీక్ అవుట్.
0: కానీ ఆ యొక్క మాధుర్యం యొక్క తత్వాన్ని తాను స్వయంగా అనుభవిస్తున్నాడు.
1: బట్ హీ ఎక్స్పీరియన్సెస్ ది స్వీట్నెస్ ఆఫ్ దీస్ స్వీట్.
0: ఇదే మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కావాలి. అనుభవం మొదలుపెట్టి మన అనుభూతిని కావాలి.
1: దేర్ఫోర్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏది ఎత్త ఉన్నదంటే దీనికి మౌనమే మూల కారణం.
1: సైలెన్స్.
0: కనుక వాదోపు వాదముల చేత నీవు కాలమును కాని కర్మను కాని కాయతత్వములు కాని వ్యర్థము చేయకూడదు.
1: బై ఆర్గ్యూయింగ్ డోంట్ వేస్ట్ యువర్ టైం అండ్ డోంట్ వేస్ట్ యువర్ బాడీ దట్ వే.
0: వాదే వాదే వద్యతే వైరం. ఈ వాదించడం చేత వైరం పెరుగుతుంది కానీ ప్రేమ పెరగదు.
1: By arguing continuously, enmity will step in and increase.
0: Kanuka daivamunu manam nammiye teerali.
1: You must necessarily believe God.
0: Daivam anedi ledu ani manam oka vidhamaina vaadistunnamu.
1: You argue and you deny.
0: Idi murkhatvame.
1: It is your foolishness.
0: Deni ledantunnavu.
1: What is that you deny?
0: Kanipinchaledu kabatti ledantunnavu.
1: You don't see self, therefore you deny.
0: Oka vyakti unnadu ikkada.
1: Here is a person.
0: Ee vyakti 6 adugulu podu unnadu.
1: He is 6 feet in his height.
0: అతను 80 pounds లా ఉన్నాడు.
1: 80 pounds ఇన్ వెయిట్.
0: లైట్ కలర్ గా ఉంటున్నాడు.
1: లైట్ ఇన్ కాంప్లెక్షన్.
0: కానీ పట్టతల ఉంటుండాది.
1: బట్ ఈస్ బాల్డ్.
0: ఇవన్నీ శరీరం యొక్క చిహ్నములంతా కూడా.
1: దీస్ ఆర్ ది సైన్స్ మార్క్స్.
0: ఆకారం యొక్క చిహ్నం చూచిందే సత్యము అని అనుకుంటావు నీవు.
1: యు థింక్ ఇట్స్ ఆల్ ట్రూత్ వాట్ యు హావ్ సీన్.
0: అయితే ఈ ఆకారాన్ని చూస్తున్నావు.
1: యు హావ్ సీన్ ద ఫామ్.
0: ఇంతేనా మానవుని యొక్క విలువ?
1: ఇస్ దట్ ద వాల్యూ ఆఫ్ మ్యాన్?
0: నీకు తెలియనటువంటివి కనిపించినటువంటివి అతనిలో ఒక దయ ఉంది, అతనిలో ఒక ప్రేమ ఉంది, అతనిలో ఒక ద్వేషం ఉంది, అతనిలో ఒక సానుభూతి ఉంది, అతనిలో సహనం ఉంది, ఇవన్నీ నీకు కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ సో మెనీ ఫీచర్స్ ఇన్ హిమ్ లేటెంట్ దట్ యు డోంట్ సీ, లైక్ కంపాషన్, లవ్, సింపతి.
0: అయితే అవి లేవని నీ అర్థం?
1: Can you deny them?
0: కనిపించకుండా ఉండినటువంటివన్నీ లేవని మూఢంగా పలుకుతున్నావు.
1: యు టాక్ లైక్ ఎ ఫూల్ బికాజ్ యూ డోంట్ సీ దెమ్.
0: ఏది కనిపించనిదో అదే ఈ మానవత్వాన్ని నిరూపిస్తూ ఉంటుండాలి.
1: ఆల్ దట్ యూ డోంట్ సీ ప్రూవ్స్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
0: కనుకనే కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమను మన్మము జీవ తై తై తై తై తై బొమ్మ దీని తమాష చూడాలి తోలు బొమ్మ. కనిపించనిదే తినిపించును మన కర్మల ఫలమను మన్మము జీవ.
1: ఆల్ దట్ యూ డోంట్ సీ విల్ మేక్ యూ ఎక్స్పీరియన్స్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ యాక్షన్.
0: ఒక్కటిని కష్టసుఖములు అందించడం లేదు. కనిపించినటువంటి గుణములే మనకు కష్టసుఖాన్ని చేకూరుస్తున్నాయి.
1: దోస్ ఆర్ ది క్వాలిటీస్ విచ్ ఆర్ నాట్ సీన్ విల్ పుట్ యూ టు సఫర్.
0: కనుకనే కనిపించనిటువంటిది నమ్మకూడదంటము పెద్ద మూర్ఖత్వం.
1: ఇట్ ఇస్ ఎ వెరీ బిగ్ ఫూలిష్నెస్ టు డినై ఆల్ దట్ యూ డోంట్ సీ.
0: మనం ఉంటున్నాము, మన చుట్టూ గాలి ఉంటుండాలి. గాలి మన కంటి కనిపించడం లేదు.
1: యు డోంట్ సీ విత్ యువర్
0: ఐ. గాలి లేదని చెప్పగలవా?
1: బట్ కెన్ యు సే నో?
0: గాలి లేకపోతే నీవేమైతే బతికగలగా?
1: వితౌట్ ఎయిర్ హౌ డు యు లివ్?
0: కనుక ఉంది గాలి.
1: Yes it is.
0: కనిపించదు.
1: యు డోంట్ సీ.
0: ఇది ఏ నచికేతునకు ఉద్ధాలకుడు బోధించినటువంటి ఒక ప్రబోధ.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఉద్ధాలక టు నచికేత.
0: నాన్న, దైవం ఎక్కడున్నాడు? సర్వత్రా ఉంటున్నాడని వేదములు కానీ శాస్త్రములు కానీ పఠిస్తున్నాయి.
1: Father, where is God? The sacred texts say that God is present everywhere.
0: Nayana, idi maatalato cheppetundi kaadu.
1: He said, son, you cannot say.
0: Neevu sadhanalu cheta
1: out of practice,
0: ఆ గురు కటాక్షం చేత,
1: with the grace of your
0: ప్రసన్న దైవానుగ్రహం చేత,
1: the God's grace,
0: మీరు సత్యాన్ని గుర్తించవలసి వస్తుంది.
1: You have to recognize.
0: అయితే దీనికి ఒక చిన్న ఉపమానం నీకు చూపిస్తానన్నాడు.
1: I'll show you an example here.
0: లోపలికి వెళ్లి కొంచెం చక్కెర తీసుకురా, ఒక పాత్రతో నీళ్లు తీసుకురా అన్నాడు.
1: Bring the tumbler full of water and sugar.
0: ఆ షుగర్ తీసుకురా అన్నాడు, తీసుకొచ్చాడు.
1: హి బ్రాట్ ద షుగర్.
0: ఈ నీరు ఉండినటువంటి పాత్రలో వేయమన్నాడు ఉద్దాలకుడు.
1: అండ్ హి ఉద్దాలక వాంటెడ్ ద షుగర్ టు బి పుట్ ఇన్ ద టంబ్లర్ ఆఫ్ వాటర్
0: అని చెప్పాడు.
1: హి వాంటెడ్ టు బి స్టర్డ్ అప్.
0: కలిపేటప్పటికి షుగర్ కనిపించడం లేదు.
1: షుగర్ ఇస్ నాట్ సీన్ ఎనీమోర్.
0: ఏ చేతితో తెచ్చాడో ఆ చేతితోనే తిరిగి వెతికి చేతికే చిక్కటం లేదు.
1: హి బ్రాట్ on hand the sugar and he mixed it. Now he doesn't see.
0: ye kannulato chuchado aa kannultone chuchinappudu aa sugar kanipinchatam ledhu.
1: The eye that has seen this sugar then is not finding it now.
0: Kanipinchadu chetiki e maatram chikkadu.
1: You don't see with the eye nor can you catch with the hand, but can you say no?
0: Sugar undi,
1: there is sugar.
0: Aithe ee jalam lopala sarvatra karigipoyindi.
1: But however this sugar is dissolved, present all over the world.
0: Adi eriti gane daivamu sakshatkaram unnadi.
1: There is God.
0: Aithe manavuni yandu leenamai untunnadi.
1: But it's totally in total merged in human.
0: Netramu charma chachuluku kanipinchadu.
1: You don't see with the naked eye.
0: Kevalamu gnana chachuluke kanipistundi.
1: You can see with the eye of wisdom.
0: Neevu tevatamu charma chachulato choochavu.
1: You see only with the naked eye.
0: Anubhuti gnana chachulato choodali.
1: The experience must be there through this eye of wisdom.
0: Kanuka ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమని అనుకోవటము ఒక పెద్ద మూర్ఖత్వము.
1: ఇట్స్ ఫూలిష్నెస్ టు గో బై ద డైరెక్ట్ పర్సెప్షన్.
0: పరోక్షం కూడా ఉంటుండాలి.
1: ఇన్డైరెక్ట్ ఎక్స్పీరియన్స్.
0: అగ్ని కనిపించదు కానీ పొగ మాత్రం వస్తూ ఉంటుంది.
1: దో యూ డోంట్ సీ ద ఫైర్ యూ ఫైండ్ ద స్మోక్ యూ సీ.
0: ఈ స్మోక్ అనేటువంటి దాన్ని చూసి అగ్ని ఉన్నది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తుంది.
1: సీయింగ్ ద స్మోక్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ యూ డిసైడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫైర్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: దైవత్వం అనేటువంటిది లేకపోతే ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు.
1: వితౌట్ గాడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ హియర్.
0: జగతి యందు పుణ్య పురుషులు లేకున్నా జగములట్లు వెలుగు పగులుగాను.
1: వితౌట్ నోబుల్ సోల్స్ హౌ డు ఎక్స్పెక్ట్ ద లైఫ్ ఆన్ ఎర్త్.
0: ఇంకా ఈ జీవరాశులు ఉండడానికి వీలవుతోంది.
1: హౌ డు ఎక్స్పెక్ట్ ద లివింగ్ క్రీచర్స్ టు సస్టైన్ దేర్ లైఫ్.
0: వీలు కాదు. సర్వము దైవం వల్లనే జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ గాడ్.
0: ఒక చిన్నది స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక కవ్వు కాఫ్ వేసింది అనగా ఒక దూడ పుట్టింది.
1: ఎ కవ్ గేవ్ బర్త్ టు ఎ కాఫ్.
0: పుట్టిన తక్షణమే
1: ఇమిడియట్ ఆఫ్టర్
0: ఆ యొక్క దూడను తల్లి తన నాలుక చేత పరిశుద్ధం చేస్తుంది.
1: ద కవ్ విల్ ప్యూరిఫై ద బాడీ ఆఫ్ ద కాఫ్ విత్ ఇట్స్ టంగ్.
0: ఈ యొక్క పరిశుద్ధం చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది.
1: As it cleans its body, thereafter
0: calf మాత్రం ఆ దూడ లేచి నిల్చుకోవడానికి ప్రయత్నం చేయదు.
1: Till then the calf will not make an attempt.
0: పరిశుద్ధం చేసిన తర్వాతనే ఆ దూడ నిల్చుకుంటుంది.
1: Only after cleansing only the calf will get up.
0: నిల్చినటువంటి దూడ తనకు ఆకలైనప్పుడు ఆకలిని తీర్చేటువంటి పాలు ఎక్కడ ఉందని ఎవరు నేర్పించారు దానికి?
1: Who taught to this calf where to draw milk, where milk is
0: direct ga ad nadchi podu daggariki poi paalu traagutundi.
1: The calf would go straight to the udder and drink the milk.
0: Idi evaru nerparu?
1: Who taught it?
0: Evaru choopincharu?
1: Who has directed it?
0: Idantha daiva ninnayale.
1: It's all God's will.
0: Kanukane prathi okkati kudanu artham chesukoleka moorkhanga daivattam ledani vaadistuntame kaani mana danni manam chusukovalante next ye sankalpam vastundo neeke teliyadu.
1: We just argue foolishly without knowing the meaning. What you are going to think immediately next, you don't know.
0: మంచిది ఏమైనా చెప్తే దీనిని వినరు.
1: You don't listen to good things even if they are said.
0: వినకపోవడం చేతనే మరింత మూర్ఖత్వం పెరిగిపోతుంటారు.
1: You don't listen, therefore you are much worse.
0: మాట ఒకటి వినరే మంచి, మాట ఒకటి వినరే.
1: Why don't you listen to these good words?
0: Mata vinaka pichi aataladu dure, mata okati vinare.
1: You listen to good words without listening
0: it. Vadala vagateliyaka miru aaselo aramara chesitenemi. వాసము క్లేశము ద్వేషము వదలి దాసుడే సత్య సాయీసుని భజింపు మాట ఒకటి వినరే. మన వాసనలు పోవటం లేదు.
1: వీఆర్ నాట్ గివింగ్ అప్ అవర్ టెంపరమెంట్ టెండెన్సీస్.
0: ఏమిటి ఈ వాసనలు?
1: వాట్ ఆర్ ది ట్రెయిట్స్?
0: జన్మాంతర కర్మల యొక్క వాసనలు ఉంటున్నాయి.
1: దే ఆర్ ఆఫ్టర్ సో మెనీ ఆఫ్ ది ప్రీవియస్ లైఫ్.
0: కానీ పాస్ట్ లైఫ్ యొక్క ఇది ఎవరు కూడా మరి నమ్మరు.
1: నో వన్ బిలీవ్స్ వాట్ ఆల్ దట్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్.
0: నాకెందుకు, నా అనుభవమే నాకు.
1: My experience is a witness. Why?
0: కనుక నేను నమ్మిన నమ్మకపోయినా మాత్రం అవి మాత్రం ఫలింపజేస్తున్నాయి.
1: Believe it or not, there are traits that would give consequences.
0: కనుక ప్రతి దానికి పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడా ఉంటున్నాయి.
1: Everything will have these three times, past, present and future.
0: ఈ పాస్ట్ అనేటువంటిది లేకపోతే ప్రెసెంట్ ఎట్లా వచ్చింది?
1: Without the past, how do you expect the present?
0: కనుక నేను పూర్వము పాస్ట్ అనేటువంటి వృక్షం ఉండగానే ఈ ప్రెసెంట్ అనేటువంటి సీడ్ ఇప్పుడు వచ్చింది.
1: Because in the past there was a tree, now in the present you find the
0: present seed. Present seed undatam chetane future ante tree vastu untundadi.
1: The seed in the present will grow into a tree tomorrow in future.
0: Past to tree, future tree, present is seed.
1: So past is the tree, future is the tree, present is the seed.
0: Kabatti inta pedda vruksham kudunu anta chinna vittamlone ibidi untundadi.
1: Such a gigantic tree is contained within the tiny seed.
0: Anu raniyan mahato mahiyan. అణువులో అణువుగా ఉన్నాడు, భనువులో ఘనముగా ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
0: మీకు కనిపించదు కానీ దాని యొక్క అనుభూతులు మనకు అర్థమవుతుంటాయి.
1: యు డోంట్ సీ బట్ యు ఎక్స్పీరియన్స్.
0: ఇది ఒక ఫ్లవర్.
1: దిస్ ఇస్ ఎ ఫ్లవర్.
0: ఈ ఫ్లవర్ కనిపిస్తుంటుంది.
1: యు సీ ద ఫ్లవర్.
0: ఇది ఏమిటంటే గులాబీ పుష్పం అంటున్నారు.
1: యు సే ఇట్స్ ఎ రోజ్ ఫ్లవర్.
0: కానీ
1: బట్
0: దీని స్మెల్, వాసన నీకు కనిపించదు.
1: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
0: అనుభూతికి వస్తుంటుంది.
1: బట్ యు ఎక్స్పీరియన్స్ ది స్మెల్.
0: ఈ వాసనకు కనిపించదు.
1: బట్ యు డోంట్ సీ ది స్మెల్.
0: అనుభూతికి వస్తుంటుంది.
1: బట్ యు ఎక్స్పీరియన్స్ ది స్మెల్.
0: ఈ వాసనకు రూపం లేదు కానీ వాసన ఇచ్చే పుష్పానికి రూపం ఉంటుంది.
1: స్మెల్ హ్యాస్ నో ఫార్మ్ బట్ ద ఫ్లవర్ దట్ గివ్స్ ద స్మెల్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ప్రేమ, ప్రేమకు రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ లవ్?
0: ప్రేమకు రూపం లేదు.
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ నిన్ను ప్రేమించేటువంటి తల్లికి రూపం ఉంటుంది.
1: బట్ ద మదర్ హూ లవ్స్ యూ హ్యాస్ ఎ ఫార్మ్.
0: కనుకనే ప్రతి దానికి కూడాను ఒక ప్రేమ కానీ, ఒక ఆనందం కానీ, ఒక సుగంధం కానీ, దీనన్నిటికీ రూపం లేదు కానీ అవి అందించేటువంటి దానికంతా రూపం ఉంటుంది. రూపం ఉన్నటువంటిదే ఈ రూపం లేనటువంటి దాన్ని అంతా అందించగలుగుతుంది.
1: ద వన్ విత్ ఫార్మ్ విల్ బి గివింగ్ దాట్ విదౌట్ ఫార్మ్. సో లైక్ దాట్ లవ్ ద బ్లిస్ అండ్ ఫ్రాగ్రెన్స్.
0: కనుక మానవుడు ఈ ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది కేవలం ఒక మూర్ఖత్వము.
1: To go by the direct evidence,
0: ప్రత్యక్షమైనటువంటి అతీతమైనటువంటి ఎన్నో ఉంటున్నాయి.
1: There are many transcendental experiences.
0: ఒక్కటి చిన్నది,
1: a small thing.
0: నీ కన్ను నీవు చూడగలుగుతున్నావా?
1: Are you able to see your own eye?
0: నీవు చూడలేనప్పుడు నీ కన్ను ఉందని నువ్వు ఎట్లా చెప్పగలవు?
1: When you cannot see your own eye, how do you say no?
0: కానీ నీ ముందు తెచ్చి ఒక అద్దం పెట్టుకున్నప్పుడు అప్పుడు నీ కన్ను నీకు కనిపిస్తుంది.
1: But if you stand in front of the mirror, you will see your eye.
0: కానీ నీ కన్నును కూడా నీవు చూడలేవు.
1: But you cannot see your own eye.
0: My mind అంటున్నా. మైండ్ కి ఏం ఫార్మ్?
1: You say my mind, what is the form of the mind?
0: ఈ మైండ్ కి ఏమైనా రూపం ఉందా?
1: మైండ్ హ్యాస్ ఇట్ ఎనీ ఫార్మ్?
0: కాబట్టి మైండ్ ని చూడగలుగుతున్నావా?
1: Are you able to see?
0: కానీ నీవు ఎట్లా నమ్ముతున్నావు?
1: But how do you believe in the existence of mind?
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి మూర్ఖత్వంతో వచ్చేటువంటి మాటలు.
1: These are the words out of foolishness.
0: కనిపించనివి అన్నింటికి మనకు మూలాధారము.
1: All that you don't see is the foundation.
0: ఈ వృక్షము మనకు కనిపించట్లేదు పూర్వం విత్తనంగా ఉండినప్పుడు.
1: You didn't see this tree when it was in the stage of a seed.
0: కనుకనే ఆ చిన్న మొక్కని ఇంత పెద్ద వృక్షమైంది.
1: A small seed has grown into a gigantic tree today.
0: కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండి కూడాను కనిపించకుండా ఉంటాడు.
1: Divinity is everywhere, but yet you don't.
0: గాలి ఏ విధంగా సర్వత్రా ఉంటుంది కూడాను మనకు ఎట్లా కనిపించదో?
1: Just as the air which is present everywhere.
0: దైవం కూడాను ఆ విధంగా కూడాను వాయు స్వరూపుడు. వరుణాయ నమః.
1: God is in the form of air.
0: ఏర్ గాలి యొక్క తత్వము. పంచభూతములు కూడాను అట్టివి.
1: All five elements are like that.
0: శబ్ద బ్రహ్మమయీ,
1: the sound,
0: చరాచరమయీ,
1: that which is

0: అంతా కూడా స్వరూపంగానే కనిపిస్తున్నాయి.
1: ఎవ్రీథింగ్ యూ సీ ద ఫామ్
0: శబ్ద బ్రహ్మమయ
1: ద సౌండ్
0: శబ్దం కనిపించడం లేదు కానీ వినిపిస్తూ ఉంటుండాలి.
1: యూ డోంట్ సీ ద సౌండ్ బట్ యూ హియర్
0: రూపము కనిపిస్తుండాలి కానీ వినిపించటం లేదు.
1: యూ సీ ద ఫామ్ బట్ యూ డోంట్ లిసన్
0: కానీ వినిపిస్తుండాలి కానీ పలకటం లేదు.
1: సమ్ యూ లిసన్ బట్ దే డోంట్
0: పలుకుతుండాలి కానీ చూడటం లేదు.
1: దో యూ సీ యూ డోంట్ హియర్
0: ఒక్కొక్క పంచభూతములకు ఒక్కొక్క విధమైనటువంటి శక్తి ఉంటుండాలి.
1: ఎవ్రీ ఎలిమెంట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్
0: దేహములో ఉండన సర్వత్రా ఉన్నది ఒకే రక్తమే.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: డాక్టర్ వచ్చి మీరు బ్లడ్ టెస్ట్ చేయాలనుకుంటే శరీరంలో ఉండేటువంటి రక్తాన్నంతా తీసి టెస్ట్ చేయటం లేదు.
1: టు డూ ద బ్లడ్ టెస్ట్ హీ డజంట్ డ్రా ద హోల్ బ్లడ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ.
0: ఎక్కడో కొంచెం బ్లడ్ తీస్తాడు, ఈ బ్లడ్ మంచి చెడ్డ అని నిర్ణయం చేస్తాడు.
1: యూ టేక్ కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ ద టిప్ ఆఫ్ యువర్
0: ఫింగర్. శరీరం అంతా ఉన్నది ఒకే బ్లడ్.
1: సేమ్ బ్లడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అయితే ఇక్కడ ఉన్నది బ్లడ్.
1: హియర్ దిస్ బ్లడ్.
0: ఇక్కడ ఉన్నది బ్లడ్.
1: ఓవర్ దేర్
0: నాలుగు పైన ఉన్నది బ్లడ్.
1: ఆన్ ద టాంగ్
0: పెరుగుల పైన ఉన్నది బ్లడ్.
1: ఆన్ ద లిప్స్
0: దృష్టి పైన ఉన్నది బ్లడ్. అంత బ్లడ్ మయం దేహం.
1: బాడీ ఫుల్ ఆఫ్ బ్లడ్.
0: కానీ ఈ లడ్డును తీసుకుని వచ్చి చేతి పైన పెట్టే రుచి తెలుస్తా ఉందా?
1: బట్ ఇఫ్ యూ కీప్ లడ్డు ది స్వీట్ ఆన్ ది హ్యాండ్ డూ యూ టేస్ట్ ఇట్?
0: తెలియటం కానీ టంగ్ పైన పెట్టే టేస్ట్ తెలుస్తా.
1: బట్ యూ మస్ట్ కీప్ ఇట్ ఆన్ ద టంగ్ టు టేస్ట్ ఇట్.
0: ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి శక్తి మాత్రమే ఉంటుండాలి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ హ్యాస్ గాట్ ఎ పవర్.
0: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటి మూర్ఖులు సర్వత్రా కనిపించాలి కదా.
1: A fool who doesn't know this truth, he will say, it must be experienced everywhere.
0: Sarvatra unnadi okay blood e kada.
1: Same blood is everywhere.
0: Ee nammutava nammava.
1: Are you going to believe it or not?
0: Ee blood ainappudu ee blood tin enduku test cheyachukokoddu.
1: When the same blood is present all over, why does it not taste?
0: Ikkada choodaledu, ikkada choodaledu, ikkada choodaledu, ikkada choodaledu. Naaluku paina pettappude telustundi.
1: The taste is not known when you keep it on hand or on the head.
0: Taste anetunte gunamu aa naaluku maatrame endi.
1: It's only the tongue that is gifted the power of to taste.
0: Kanukane okkokka paristhiti endu okkokka prabhavanu puraskarinchukoni మానవుడు ఒక్కొక్క విధమైనటువంటి శక్తిని అనుభవిస్తూ వస్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ది ఎఫెక్ట్స్ వి హావ్ అవర్ వేరీడ్ ఎక్స్‌పీరియన్సెస్.
0: కనుక దైవము ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నది.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్. గాడ్ ఇస్
0: దైవమే లేకపోతే జగత్తే లేదు.
1: దేర్ ఇస్ నో గాడ్ దేర్ ఇస్ నో యూనివర్స్.
0: కాబట్టి ఏది లేదనుకుంటున్నావు నీవు?
1: వాట్ దట్ యు డినై
0: దైవము లేదంటే నీకు నువ్వు లేవు అన్నమాట.
1: వెన్ యు సే దేర్ ఇస్ నో గాడ్ ఇట్ మీన్స్ యు ఆర్ నాట్ ప్రెసెంట్. యు ఆర్ నాట్
0: ఆత్మనే నీకు దైవము.
1: యువర్ ఆత్మా ఇస్ గాడ్.
0: ఫెయిత్ ఇన్ యు, ఫెయిత్ ఇన్ గాడ్.
1: Faith in you and faith in God.
0: God pai nik faith ledante nee pai nee faith ledani artham.
1: If you have no faith in God, you have no faith.
0: Tanane tanu nammanatunte vaadiki daivanni ee reethiga nammagalaru.
1: When you have no faith in yourself, how do you develop faith in God?
0: Kanukane mottamottu tanane nen taan nammali.
1: First have faith in you.
0: Self confidence.
1: Faith in you is self confidence.
0: Self confidence lenatunte vaade God confidence raadu.
1: The one without self confidence will not have confidence in God.
0: Kanuka motta motta vishwasam chaala avasaramu.
1: So first faith is
0: manavuniki vishwasame oka swasam.
1: The faith is the breath.
0: Ee swasame lenatunte maadu manavudu kevalam seva swaroopude.
1: The one without breath
0: ippudu shivudu ante evaru ani meeru chudandi.
1: You just see here, who is Shiva?
0: చక్కగా ఒక చిన్న ఉదాహరణ నిత్య జీవితంలో సత్యంగా అనుభవించేటువంటివి.
1: A small example which is true all times.
0: ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉండినంత వరకు
1: సో లాంగ్ ది ఇన్హలేషన్ ఎక్సలేషన్
0: శివం.
1: దిస్ ఇస్ శివం
0: అనగా మంగళకరము.
1: ఇట్ ఇస్ ఆస్పిషియస్.
0: ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు పోతానే శవం.
1: ద మూమెంట్ దేర్ ఇస్ నో మోర్ ఆఫ్ బ్రెత్ ఇట్ ఇస్ శవం.
0: ఏది శివం ఏది శవం?
1: వాట్ ఈస్ ఆస్పిషియస్?
0: ప్రాణమే శివము. ప్రాణం లేకపోవటమే శవము.
1: అవర్ లైఫ్ ఇస్ శివం ఆస్పిషియస్.
0: కాబట్టి శివం అంటే ఎవరు?
1: సో హూ ఇస్ శివం?
0: ఏదో ఒక గంగను నత్తి పైన పెట్టుకుని ఒక విగ్రహంగా చేసుకుని శిల్పి పెట్టినటువంటి రూపాన్ని చూసి ఇది శివుడు అని అనుకుంటున్నావు. అది కాదు, మన ప్రాణమే శివుడు.
1: యు థింక్ శివ ఇస్ ఎ స్టాచ్యూ విత్ గ్యాంజెస్?
0: శివుని ఎందుకు ప్రాణం ఉంటుండాలి?
1: దేర్ ఇస్ లైఫ్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే ప్రాణమే శివుడు.
1: సో దిస్ లైఫ్
0: ఇస్ సర్వభూతానాం.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశ్వరుడు శ్వాస స్వరూపుడై ఉంటున్నాడు.
1: దిస్ ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
0: స్వరూపుడై ఉంటున్నాడు.
1: ఇస్ ఇన్ ద ఫామ్ ఆఫ్ బ్రెత్.
0: కనుకనే అతనే దైవము.
1: ఈస్ గాడ్.
0: అతను లేనటువంటిది శవం.
1: ద వన్ వితౌట్ ద
0: శివమునకు శవమునకు ఉన్నటువంటి భేదమే ఈ జీవత్వమునకు దైవత్వమునకు ఉన్నటువంటి భేదం.
1: This is the same difference between the humanity and the divinity.
0: కనుకనే దైవం సర్వత్ర ఉన్నాడు.
1: God is present everywhere.
0: సర్వ విధములు యందు కూడాను మనం చూడడానికి వీలవుతుంది.
1: It's possible to see him.
0: ఒక అబ్బాయి ఉపన్యాసంలో చెప్పాడు.
1: A boy said in his talk.
0: సత్యం వద, ధర్మం చెర.
1: Speak truth and follow ధర్మం.
0: సత్యమును పలకాలి.
1: స్పీక్ ట్రూత్.
0: ధర్మమును నడుచుకోవాలి.
1: ఫాలో ధర్మ.
0: ఇది చాలా ఈజీ కాదు, ఇది చాలా డిఫికల్టీ అన్నాడు.
1: హి సెడ్ ఇట్స్ నాట్ దట్ ఈజీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్.
0: అది రాంగ్.
1: ఇట్ ఈస్ రాంగ్.
0: సత్యాన్ని పలకటము, ధర్మాన్ని నడుచుకోవటం దీనికంటే ఈజీ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఈజియర్ థింగ్ అదర్ దాన్ దిస్. ఈజీ టు స్పీక్
0: సత్యం. నువ్వు చెప్పడానికి కూర్చో స్వామి, 4 గంటలకే వచ్చాడు ఈ పొద్దు స్వామి, ముందుగానే ఉపన్యాసం ప్రారంభించాడు అని మీరు చెప్పడం, ఇది సత్యం.
1: యూ కెన్ స్పీక్ ట్రూత్. ఇట్స్ క్వైట్ ఈజీ.
0: ఉన్నట్టు చెప్పడం ఎంత సులభం అయిపోతుంది.
1: భగవాన్ కేమ్ బిఫోర్ టైమ్, హీ అరైవ్డ్ హియర్ అట్ 4
0: o'clock. యోచన కూడా ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు థింక్ ఓవర్.
0: విచారము ఉంటుండదు.
1: యూ డోంట్ నీడ్ టు వరీ.
0: కానీ దీన్ని అసత్యంగా చెప్పాలంటే చాలా విచారం చేయాలి.
1: బట్ టు అటర్ ఏ లై,
0: ఈ అసత్యాన్ని నమ్మకమైనటువంటి రీతిగా మార్చుకోవాలి.
1: యూ హావ్ టు పుట్ ఇన్ ఏ స్టైల్ యాస్ టు యాక్సెప్ట్ ఇట్.
0: దీనికి పన్నాలి.
1: యూ మస్ట్ ఆల్సో హావ్ డివైస్ నాక్.
0: ఇవన్నీ చేర్చిన తర్వాతనే ఈ నాక్ అనేటువంటి చేర్చి క్రాక్ అనేటువంటిగా మారిపోతుంది.
1: విత్ దిస్ నాక్ యూ టర్న్ ఇన్ టు ఏ క్రాక్.
0: కనుక ఇది అబద్ధమునికి ఎంత కష్టము.
1: సో డిఫికల్ట్ టు స్పీక్
0: సత్యం. ఈజీ
1: ట్రూత్ ఈజ్ ఈజీ.
0: సత్యం కష్టం అంటున్నాం చాలా పొరపాటు.
1: వి థింక్ ట్రూత్ టు టెల్ ట్రూత్.
0: మనం అసత్యానికి మనం చాలా అలవాటు పడిపోయాము.
1: వి ఆర్ యూజ్డ్ టు స్పీక్ లైస్.
0: ఈ అలవాటు పడిపోయినటువంటి అసత్యం వలనే మనకు సత్యాన్ని గుర్తించడానికి వీలు లేకపోతుండాలి.
1: బికాజ్ వి ఆర్ ఇన్ ది హ్యాబిట్ ఆఫ్ స్పీకింగ్ లైస్, వి ఫైండ్ డిఫికల్ట్.
0: ఈ లోకం కూడా ఈ వీక్నెస్ కంటే కూడా అవకాశం ఇస్తూ వచ్చింది.
1: వి ఆర్ గివింగ్ స్కోప్ ఫర్ సచ్ వీక్నెస్ ఇన్
0: దిస్. ఈ బలహీనత ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: దిస్ వీక్నెస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక ఇంటిలో ఒక వ్యక్తి మరణించాడు.
1: ఎ పర్సన్ డైడ్ ఇన్ ఎ హోమ్.
0: సరే, అక్కడికి వెళ్లి ఏమిటండి, పుట్టడానికి ఏమి కారణము, గిట్టడానికి అదే కారణము, పుట్టాడు చచ్చాడు ఇంతే కదా, ప్రతిదానికి జననంతో పాటు మరణం కూడా ఉంటుంటుంది అని మనం పోయి మాట్లాడితే ఏమిరా వీణు ఇంత కఠినుడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మన పైన కోపం వస్తుంది వారికి.
1: You go and visit and you say the person died, it's okay. Along with birth, death is also born. That who is born is bound to die.
0: కానీ అదే ఇంటికి పోయి అమ్మా ఎప్పుడు నుంచి జబ్బు చేసింది, ఏ డాక్టర్ చూచాడు, ఏ మందు ఇచ్చారు, ఎన్ని దినాలు హాస్పిటల్లో ఉన్నాడు, ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది అని ఈ విధంగా విచారిస్తే అయ్యో ఆయన వచ్చి క్షేమ సమాచారం విచారించిపోయాడు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు.
1: What kind of treatment was given? Who was the doctor?
0: Idantha alpatrupti kada.
1: It gives you satisfaction.
0: Ivanni ye maatramo manu trupti cheyatundi kaadu.
1: It doesn't give you total satisfaction.
0: Jananam tho paatu maranam kuda puttindi.
1: The death is born along with birth.
0: Ye yokka railway compartments anta untuntayi chudandi, avannitti paina okka daggara vesintaru. Return ani okka date vesintaru.
1: On railway compartments there will be boards, return.
0: Kabatti ye compartment ekkadi poyinappudiki aa date ni patta return. వీనికి పంపించారు.
1: Therefore all these compartments must return back to the pavilion.
0: కాబట్టి ఈ బాడీ కూడా ఒక కంపార్ట్మెంట్.
1: The body is also a compartment.
0: అయితే దీనిపైన డేట్ మాత్రం రాయలేదు.
1: But the date is not mentioned.
0: కానీ రిటైర్ మాత్రం కాదు, sure.
1: But it's bound to retire and return, sure.
0: రిటర్న్ అనేటువంటిది మాత్రం ఉంటుండాలి.
1: It must return.
0: కనుక దీనికి ఎందుకు విచారపడాలి?
1: Why do you worry about it?
0: దీనికి ఎందుకు థింక్ చేయాలి?
1: Why do you think about it?
0: ఎందుకు మనం ఇన్ని విధమైనటువంటి దుఃఖానికి గురి కావాలి?
1: Why should we feel sad?
0: మనం ఈ విధమైనటువంటి దానికి మొదటి నుంచి మనం అలవాటు పడిపోయాం.
1: యూ గోట్ యూజ్ టు సచ్ థాట్.
0: కనుక ఇవన్నీ మన అలవాటుతో వచ్చినటువంటి పొరపాట్లే కానీ ఇది విశ్వాసంతో వచ్చినటువంటివి కాదు.
1: దీస్ ఆర్ ది మిస్టేక్స్ అవుట్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్.
0: విశ్వాసము అనేటువంటి సత్యం.
1: ఫెయిత్ ఇస్ ట్రూత్.
0: కనుక సత్యమైనటువంటిది చాలా విశ్వాసము.
1: The faith is true.
0: ఆ విశ్వాసం చేతనే మనకు ఆనందము.
1: That gives you bliss.
0: ఈ ఆనందం చేతనే శాంతి.
1: Out of bliss you
0: శాంతి వల్లే మనకు సౌఖ్యము.
1: And peace
0: సౌఖ్యం
1: gives prosperity.
0: మనకు సంతోషము. సంతోషమే మనకు స్వర్గం.
1: And that very very happiness is the very heaven.
0: కనుకనే మన సంతోషమే స్వర్గము.
1: So our happiness is the heaven.
0: మన దుఃఖమే నరకం అంటారు.
1: Our misery is hell.
0: కనుక మనం దుఃఖానికి ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు.
1: యూ నెవర్ గివ్ స్కోప్.
0: ప్రతి దానిపైన ఒక విశ్వాసంతో మనం దానితో పోరాడాలి.
1: ఇన్ ఫుల్ ఫెయిత్ యూ హ్యావ్ టు రెసిస్ట్ అండ్ ఫెయిల్.
0: ఆ ఫెయిత్ ఉండినప్పుడు మనం ఎంతైనా సాధించవచ్చు.
1: విత్ దట్ ఫుల్ ఫెయిత్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ ఫెయిత్ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
1: ద వన్ వితౌట్ ఫెయిత్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: కనుక మొట్టమొదటి నమ్మకం అనేటువంటిది మనం పెంచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ దిస్ ఫెయిత్.
0: ఈ నమ్మకం అనేటువంటిది దైవ చింతన చేతనే మనకు నమ్మాలి.
1: You can develop faith by thinking of God.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కృష్ణుడు ప్రప్రథమములో ప్రపంచమునకు ఆదేశించినటువంటి ప్రథమ సందేశం ఇదియే.
1: దిస్ ఈస్ ది ఫస్ట్ కమాండ్ ఆఫ్ లార్డ్ కృష్ణ టు దిస్ వరల్డ్.
0: అన్ని హృదయములందు సర్వభూతములందు ఏ ఆత్మ కలదు, నా ఆత్మ కూడాను అది ఏ అని ఎవరు ఈ అనుభూతిని పొందుదురు?
1: The spirit present in all of the beings is verily same as that of mine. Those that experience this,
0: వారు రక్తులు కాని విరక్తులు కాని గృహస్థులు కాని లోకహితోక్తులు కాని వారు కర్మను ఆచరించిన ఆచరించకపోయినప్పటికీ వారు నాయందే నిరంతరము నివసిస్తురు.
1: దే మే బి ది హౌస్ హోల్డర్స్, దే మే బి అటాచ్డ్ ఆర్ డిటాచ్డ్, దే మే అండర్టేక్ సర్టన్ స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ నాట్, దే కాన్స్టెంట్లీ డ్వెల్ ఇన్ మీ అలోన్.
0: ఇది సర్వమానవులకు ఇచ్చినటువంటి సందేశమే.
1: దిస్ ఇస్ ద మెసేజ్ గివెన్ టు ది ఎంటైర్ మ్యాన్కైండ్.
0: అది 5,000 సంవత్సరములకు పూర్వము.
1: దిస్ హ్యాపెన్ 5,000 ఇయర్స్ అగో.
0: ద్వాపర యుగము మధ్యమం.
1: ఇట్స్ ఇన్ ది మిడ్స్ట్ ఆఫ్ ద్వాపర ఏజ్.
0: ధనమదాంధులైనటువంటి రాజులు, మానవాకారం ధరించినటువంటి రాక్షసుల వలె ప్రవర్తిస్తూ ప్రజలను అనేక విధములుగా హింసిస్తూ ఉండినటువంటి హింసలను చూచి భూదేవి భరించుకునలేక అనేక విధములుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
1: మదర్ హడ్ ప్రేడ్ టు గాడ్ రిపీటెడ్లీ యాజ్ షీ కుడ్ నాట్ బేర్ ద బర్డన్ ఆఫ్ ద కింగ్స్ హూ ఆర్ యాక్టింగ్ విత్ ఫుల్ ఆఫ్ అవరెస్ అండ్ హేట్రెడ్, పుట్టింగ్ నోబుల్ సోల్స్ టు సఫరింగ్.
0: ఆమె శోకమును నివారించే నిమిత్తమై భగవంతుడు, దేవి నీవు వెళ్ళు, మిగిలినటువంటి అన్ని నేను చూసుకుంటాను, నీకేమాత్రము కూడాను ఇంకా భారమును ఇవ్వను అని ఆదేశించి ధైర్యమును సంగి వెనుకకు పంపాడు.
1: వాచింగ్ హర్ గ్రీఫ్, లార్డ్ సెడ్, ఓ మదర్ ఎర్త్, డోంట్ ఫీల్ సాడ్ ఎనీ లాంగర్, బెటర్ యూ రిటర్న్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్.
0: తదుపరి దేవతలను పిలిపించి, మీరందరూ కూడాను ఈ భూలోకములో యాదవులుగా జన్మించమని శాసించాడు.
1: లార్డ్ కమాండెడ్ దట్ ఆల్ గాడ్స్ షుడ్ బి బోర్న్ హియర్ యాజ్ యాదవస్.
0: ఇది ప్రప్రథమములో యయాతి యొక్క సంపత్తే ఈ యాదవుల యొక్క సంపత్తి.
1: ది యాదవ క్లాన్ బిలాంగ్స్ టు యయాతి.
0: ఈ యయాతికి ప్రథమ పుత్రుడు యదు.
1: The first son of Yayati is Yadudu.
0: ఈ యదు సంతతి వారే క్రమక్రమేణ యాదవులుగా రూపొందుతూ వచ్చారు.
1: Yadavas are those that belong to Yadu.
0: ఈ యాదవులలో ముఖ్యస్థుడైనటువంటి వాడు, ధర్మపరాయణుడు, సత్యస్వరూపుడు అయినటువంటి ఆహుకుడు.
1: The one of righteousness and truth in Yadava clan is Ahuka.
0: ఆహుకుడు.
1: ఆహుకుడు.
0: ఇతని యొక్క సంతతి వారే ఈ క్రమక్రమేణ ఈ కథకు సంబంధించినటువంటి వారు.
1: దే ఆర్ రిలేటెడ్ టు దిస్ హిస్టరీ టు హ్యాపన్.
0: ఈ ఆహుకుడుకు 2 కుమారులు.
1: ది ఆహుక హ్యాస్ 2 సన్స్.
0: ఒకరు దేవకుడని, రెండవడు ఉగ్రసేనుడు అని.
1: వన్ ఇస్ దేవకుడు, ద అదర్ వన్ ఇస్ ఉగ్రసేనుడు.
0: ఈ ఉగ్రసేనుని కుమారుడే కంసుడు.
1: The son of Ugrasena is Kamsa.
0: Devakuni yokka kumartiye Devaki.
1: The daughter of Devakudu is Devaki.
0: Kamsuniki sontha sodarulu levu, sodarri manulu levu.
1: Kamsa has no brothers, ancestors of his own.
0: Tana pinitandi kumarti ainatundi yokka Devakini atyanta premato aamenu chellaluga bhavinchi ఎన్నో విధములైనటువంటి రీతిగా ఆమెను ఆనందిస్తూ వచ్చాడు.
1: He has taken Devaki as his own sister and loved her immensely.
0: ఈ విధంగా కాలం గడుపుతుండగా
1: as the time was passing
0: ఈ యాదవులు ఎందే సూర్యుడు అనేటువంటి ఒక వ్యక్తి కుమారుడే ఈ యొక్క వసుదేవుడు.
1: In Yadava clan is there Surudu and Vasudeva belongs to that family.
0: ఇతను సామంత రాజు.
1: He is a Samanta king.
0: ఆడిన మాట తప్పునటువంటి వాడు కాదు.
1: He will never go back the promise.
0: ఇతనికి సత్యవాక్ పరిపాలకుడు అని కూడాను మరొక పేరు.
1: He always holds on to truth.
0: ఉగ్రసేనుడు కంసుడు ఇరువురు వెతికి వెతికి ఈ యొక్క వసుదేవునికి తన యొక్క సోదరుని ఇచ్చి వివాహం భావించాలని నిర్ణయించుకున్నారు.
1: ఉగ్రసేన అండ్ కంసా వెంట్ రౌండ్ అండ్ అల్టిమేట్లీ డిసైడెడ్ దేవకి షుడ్ బి ఆఫర్డ్ టు వసుదేవ ఇన్ మ్యారేజ్.
0: వసుదేవునికి పూర్వమే రోహిణి అని ఒక వైఫ్ ఉండేటువంటి భార్య ఉండేటువంటిది.
1: వసుదేవ హ్యాడ్ అనదర్ వైఫ్ బై నేమ్ రోహిణి.
0: ఆనాడును ఎంతమంది భార్యలు ఉండాలి ఎంతమంది ఉండకూడదు అనేటువంటి శాసనము లేవు.
1: There was no law regulating the number of wives that one should have.
0: అప్పుడు వసుదేవునకు బిడ్డలు లేకపోవటం చేతనే తిరిగి ఈ దేవకిని కూడాను వివాహమాడాడు వసుదేవుడు.
1: వసుదేవ హ్యాడ్ టు మ్యారీ దేవకి బికాస్ హీ డిడ్ హ్యావ్ చిల్డ్రన్.
0: ఈ విధంగా జరుగుతూ కొంతకాలం వివాహమైన తర్వాత సోదరుని వసుదేవుని ఇంటికి తీసుకుని పోయే నిమిత్తమై రథమును సిద్ధం చేశాడు కంసుడు.
1: At some time, Kamsa got the chariot ready to take Devaki to Vasudeva.
0: ఎంతో కాలం నుండి ఇరువురు కూడి ఆడి ఆనందముతో అనుభవించినటువంటి ఈ యొక్క చెల్లెలను ఈనాడు పరయింటికి అప్పచెప్పి రావాలి కదా అని చాలా బాధతో హృదయమును భారమైనటువంటి హృదయంతో రథమును కూర్చోబెట్టుకుని తానే ఈ యొక్క రథమును తోలుకుంటూ వచ్చాడు.
1: Having enjoyed all time, having sung with her, enjoyed so long, the sister has to be handed over to her husband, and so Kamsa felt very sad.
0: Devaki Devi ante Kamsunaku rendova pranam.
1: Devaki is a very second life to Kamsa.
0: అలాంటి ప్రేమతో ఉండినటువంటి ఈ దేవకిని తన యొక్క అత్తగారింటికి పంపే సమయం లోపల ఎంతో దుఃఖంతో ఆనందంతో ఈ యొక్క రథమును తోలుతూ వచ్చాడు.
1: హీ వాస్ డ్రైవింగ్ ద చారియట్ వైల్ ఎస్కార్టింగ్ దేవకి టు హర్ ఇన్లాస్ ఫ్యామిలీ.
0: ఉగ్రసేనుడు కూడాను తన కుమార్తెకు అనేక విధములైనటువంటి యొక్క బహుమానములు ఇచ్చి రథములు గజములు తురగములు వాహనములు కూడాను అనేకంగా అందించాడు.
1: Ugrasena also gave many of the chariots, the elephants and horses as gifts.
0: అతనికి ఒకే కుమార్తె కనుక ఆ కుమార్తెను అనేక విధములుగా కూడాను తాను చూసుకుంటూ వచ్చాడు వసుడు.
1: She being the only daughter, she took every care of her.
0: తన కుమార్తె కాకపోయినప్పటికీ తన తమ్ముని కుమార్తె అయినప్పటికీ తాను ఇంత ప్రేమతో ఉగ్రసేనుడు ఆమెను చూసుకుంటూ వచ్చాడు.
1: Though he is not his own daughter, though she happens to be the daughter of his brother, but yet he took care of her as his own.
0: ఈ వసుడు కూడాను చాలా ఆ బిడ్డను వదలలేక తాను కూడాను వెంట ఒక రథమును వేసుకుని ప్రయాణం అయ్యాడు.
1: The Vasu also could not leave the daughter, and so he also accompanied.
0: ఈ విధమైనటువంటి యొక్క రమ్యమైన గమ్యమైన ఈ యొక్క స్థితిని గమనించి ఆ ప్రశాంతి వాతావరణంలో ఒక పెద్ద శబ్దం వినిపించింది.
1: ఇన్ ద బ్యూటిఫుల్ సీన్ దేర్ సడన్లీ దే హర్డ్ ఎ లౌడ్ సౌండ్.
0: మూర్ఖుడా,
1: ఓ ఫూల్,
0: ధర్మహీనుడా,
1: వన్ ఆఫ్ అన్ రైచస్నెస్,
0: నీ యొక్క ముందు పరిస్థితిని గుర్తించుకోలేక
1: విదౌట్ అన్ నోయింగ్ యువర్ పొజిషన్
0: ఈ అనురాగమును పెంచుకొని
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్
0: అనేక విధములుగా నీవు నీ జీవితమునకు నాశనము తెప్పించుకుంటున్నావు.
1: యు ఆర్ రూయినింగ్ యువర్ ఓన్ లైఫ్ ఇన్ వేరియస్ వేస్.
0: నీ దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలే దుష్ప్రవర్తనలే దీనికి మూల కారణము.
1: ద మెయిన్ రీజన్ ఈజ్ యువర్ ఓన్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్.
0: నీ ప్రాణమును హతమార్చువాడు ఈ దేవకీ దేవి గర్భం నుండి అష్టకుమారుడై పుడుతున్నాడు.
1: ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ యూ is going to be the eighth child of this Devaki.
0: అని ఈ పదములు పలికి అంతర్ధానమైపోయింది.
1: Having said it vanished.
0: ఈ ఆకాశవాణి శబ్దం విన్నటువంటి ఒక కంసునికు మహా ఉగ్రుడయ్యాడు.
1: Kamsa, having heard to ethereal voice,
0: రథము నుంచి దూకాడు.
1: He jumped out of the chariot.
0: వెనుక నుండి కూర్చున్నటువంటి యొక్క దేవకి కొప్పును పట్టాడు, క్రిందికి లాగాడు.
1: He pulled her hair and pushed out of the chariot.
0: కత్తిని తీశాడు, గొంతు కోయడానికి సిద్ధం చేశాడు.
1: He took out the sword and about to behead her.
0: కాని వసుదేవుడు, మహాశాంత స్వరూపుడు, సత్యస్వరూపుడు, ధర్మస్వరూపుడు, నిగ్రహానుగ్రహములతో కూడినటువంటి వాడు.
1: But Vasudeva is one of truth and peace and of control.
0: రెండు చేతులు కంసుని చేతులు పట్టుకుని,
1: క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ది బోత్ ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ కంస,
0: కంస నీ మరణమునకు నీవెందుకు ఇంత విచారపడుతున్నావు?
1: కంస, వై డు యూ ఫీల్ సో సాడ్ అబౌట్ యువర్ డెత్?
0: నేడు కాకపోయినా ఏనాటికైనా మరణం తప్పినది కాదు కదా.
1: టుడే ఆర్ టుమారో యు కెనాట్ ఎస్కేప్ డెత్.

0: In spite of all the tender care and protection you give to the body, it is sure to die. You may be in the forest, in the mist, anywhere. You cannot escape what is destined to happen.
1: ఈ భూమిపై జన్మించినటువంటి ప్రతి మనిషి కూడాను ప్రతి ప్రాణికి కూడాను ఆది ఉండినప్పుడు అంత్యం ఉండక తప్పదు.
0: The one who is born in this earth cannot escape the end.
1: కానీ కంస ఆకాశవాణి యొక్క సత్యము అష్టవ గర్భంలో పుట్టినటువంటి కుమారుని వల్ల జరుగుతుందని చెప్పాడు, కానీ దేవుకి వల్ల నీకు మరణం జరుగుతుందని చెప్పలేదు.
0: The ethereal voice declared that the eighth child would kill you, but not Devaki.
1: కనుక అష్టమి గర్భం రావడానికి ఎంతో కాలం ఉంటుండాలి.
0: It will take time to have the eighth child.
1: ఈ తొందరపాటు నీకు మంచిది కాదు.
0: Don't get
1: ప్రాణ సమానముగా ప్రేమించినటువంటి ఈ సోదరుని వదలము.
0: Leave your sister whom you considered
1: your life. ఆమె పుట్టిన ప్రతి పుత్రుని కూడాను నీకు అప్పజెప్పుదు.
0: I'll pass on every child to you.
1: అని ఈ విధముగా వాగ్దానం చేసేటప్పటికి కంసుని హృదయము సత్యాన్ని గురించి చల్లారిపోయింది.
0: He understood the promise and then left Kamsa.
1: అక్కడి నుంచి కంసుడు వెనుకకు వచ్చాడు.
0: Kamsa returned there.
1: ఆ రథమునందే కూర్చోలేదు.
0: He didn't sit there in chariot.
1: భారమైన హృదయముతో దేవకి వసుదేవులు తమ గృహమును చేరారు.
0: With heavy hearts, దేవకి వసుదేవ returned.
1: కాలము గడుపుతూ ఉండగా,
0: as they were spending time,
1: నిరంతరము రాత్రింపగలు మరణ నిమిత్తమై చింతించుతున్నటువంటి ఈ కంసుని దంచంతకు నారదుడు ప్రవేశించాడు.
0: The Kamsa was thinking day and night about death. Narada stepped at that moment.
1: లోకక్షేమ సమాచారములంతా విచారించాడు.
0: He was inquiring about the welfare of the world.
1: కట్టకడబడికి తాను వెనుకకు పోయే స్థితిలో,
0: when he was about to return,
1: Kamsa, నీవెంత మూర్ఖుడవోయి,
0: said Kamsa, what a foolish man you are.
1: నీవు కేవలము నీ యొక్క పరిస్థితిని నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
0: You are not able to know your position.
1: అష్టమ గర్భమున పుట్టినటువంటి వాడే నిన్ను చంపగలడని ఆకాశవాణి యొక్క శబ్దము.
0: It is the ethereal voice declaration that the eighth child would kill you.
1: Aithe evaru ashtama garbhamlo puttinatuvanti varu,
0: who is going to be born as the eighth child,
1: nuvu chakkaga vicharinchukolekapothunnavu.
0: You are not able to understand clearly.
1: Ashtami garbham varaku kuda nuvu kaachukonakkaraledu.
0: You don't need to wait that long.
1: Puttina prati putrini kuda nuvu hinsinchali.
0: Better you kill every child that's born.
1: Ee vidhanga ashtamane cheyaneetuvanti neeku bodhisthanu vinamannadu.
0: I'll tell you the main significance of this eighth child.
1: Idi ashtami 1 2 3 4 5 6 7 8.
0: This is 8. 1 2 3 4 5 6 7 8.
1: Ikkadi nunchi neevu kolchana venchadaniki prayatninchinappudu idi 8th avadi.
0: If you start from one end, the little finger would be the other side.
1: Kani ikkadi nunchi enchadaniki prayatnam chesinappudu idi 8th avadi.
0: But if you start from the other end, this would be the eighth one.
1: కాబట్టి మొదటిది కూడా 8th అవుతుంది.
0: సో ది ఫస్ట్ ఆల్సో బికమ్స్ ది 8th.
1: ఇక్కడ నుంచి ఎంచినప్పుడు ఇది 8th అవుతుంది.
0: వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ దిస్,
1: కడపటి వాడు కూడా 8th వాడు అవుతాడు.
0: ది లాస్ట్ వన్ ఆల్సో వుడ్ బి ది 8th వన్.
1: కానీ కడపటి వాడు మొదటి వాడే కాదు, అన్ని కూడా 8th వారు అవుతారు.
0: నాట్ ఓన్లీ ఫస్ట్ అండ్ ది లాస్ట్, ఎవ్రీ వన్ వుడ్ బి 8th.
1: ఇప్పుడు రెండవ దాని నుంచి నువ్వు ఎంచినప్పుడు మొదటి వాడు 8, రెండవ వాడు కూడా 8th అవుతాడు.
0: When you start from the second also becomes 8.
1: 1 2 3 4 5 6 7 8 మొదటి వాడు అవుతాడు.
0: When you start from the second becomes 8th one.
1: ఈ థర్డ్ నుంచి నీ వెంచినప్పుడు రెండో వాడు 8th వాడు అవుతాడు.
0: When you start from third, the second one becomes 8.
1: 1 2 3 4 5 6 7 8.
0: So when you start from the third one, the second becomes 8.
1: ఇంకా నాలుగో దాని నుంచి ఎంచినప్పుడు 1 2 3 4 5 6 7 8. ఈ విధంగా ప్రతి దాంట్లో కూడా 8 అనేటువంటి వాడు సిద్ధమవుతాడు.
0: సో ది 8th వన్ ఇస్ రెడీ ఇన్ ఎవ్రీ నంబర్.
1: ప్రతి గర్భమును పుట్టినటువంటి వాడు కూడా 8th వాడు అవుతాడు.
0: సో ఎవ్రీవన్ దట్స్ బోర్న్ విల్ బికమ్ 8th వన్.
1: కనుక నువ్వు జాగ్రత్తగా జీవించు అన్నాడు.
0: సో బీ వెరీ కేర్ఫుల్.
1: సరే, అప్పటి నుంచి మరింత ఆవేదన చింతన అధికమవుతూ వచ్చింది.
0: హి వాస్ మోర్ వరీడ్ అండ్ బాదర్డ్ సిన్స్ దెన్.
1: పుట్టిన ప్రతి బాలుణ్ణి నాకు అప్పచెప్పాలని ఈ వసుదేవునికి చెప్పాడు.
0: He told Vasudeva to hand over every new born child.
1: ఈ విధంగా గడుస్తూ 6 శిశువులను సంహరిస్తూ వచ్చాడు.
0: He killed 6 children so far.
1: ఏడవ గర్భం ప్రారంభమైంది.
0: The 7th.
1: భూదేవికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే నిమిత్తమై నారాయణుడు అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు.
0: నారాయణ వాజ్ గెటింగ్ రెడీ టు కీప్ అప్ ద ప్రామిస్ గివెన్ టు మదర్ ఎర్త్.
1: లోక కళ్యాణ నిమిత్తము,
0: వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్,
1: మానవ ధర్మస్థాపన నిమిత్తము,
0: టు ఎస్టాబ్లిష్ రైచియస్నెస్,
1: సత్య సూక్తి నిమిత్తము,
0: టు అప్హోల్డ్ ట్రూత్,
1: మానవోద్ధరణ నిమిత్తము,
0: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్కైండ్,
1: దైవాన్వేషణ నిమిత్తము,
0: ఫర్ ది సర్చ్ ఆఫ్ డివినిటీ,
1: ప్రారంభం కావాలి.
0: All have to begin.
1: దేవతలందరూ కూడాను యాదవులుగా పుట్టారు.
0: All gods are born as Yadavas.
1: కనుక తన యొక్క సర్వవ్యాపకమైనటువంటి యొక్క యోగ శక్తిని పిలిచాడు.
0: He called yoga shakti which is all pervasive.
1: నీవు తక్షణమే వెళ్ళి,
0: you go immediately.
1: గోకులంలో ఉండినటువంటి యశోద గర్భంలో ప్రవేశించమన్నాడు.
0: You enter into the womb of Yashoda.
1: తన ఆదిశేషుణ్ణి పిలిపించి,
0: he summoned ఆదిశేష,
1: నీవు గోకులంలో ఉండినటువంటి యొక్క రోహిణి గర్భంలో ప్రవేశించమన్నాడు.
0: You step into the womb of Rohini in Gokulam.
1: నేను దేవకి దేవి గర్భంలో ప్రవేశిస్తున్నాను.
0: I will be born to Devaki Devi.
1: ఈ ఏడవ గర్భము పూర్తి కాలేదు.
0: The seventh child is not yet born.
1: కనుక ఇది సరైనటువంటిది కాదని ఆ యొక్క దీన్ని సంకర్షణలు అనగా దానిని మార్చి రోహిణి గర్భంలో ప్రవేశింపజేశాడు.
0: He changed it and sought to it that it enter in the womb of Rohini.
1: తిరిగి ఏడవ గర్భము శిథిలమైంది అనగా అభక్ష,
0: నీవు
1: గోకులంలో ఉండినటువంటి యొక్క రోహిణి గర్భంలో ప్రవేశించమన్నాడు.
0: You step into the womb of Rohini in Gokulam.
1: నేను దేవకి దేవి గర్భంలో ప్రవేశిస్తున్నాను.

0: ఎనిమిదో గర్భంలో కృష్ణుడు ప్రవేశించాడు.
1: కృష్ణ స్వెడీ ఇన్ ద ఎయిత్ వన్.
0: దిని దిని అభివృద్ధి చెందుతున్నాడు.
1: డే బై డే గ్రోయింగ్.
0: ఈ రోహిణి వసుదేవుని రెండవ భార్య.
1: రోహిణి ఇస్ ద సెకండ్ వైఫ్ ఆఫ్ వసుదేవ.
0: ఈ పిల్లలందరినీ చంపుతున్నటువంటి యొక్క విషయాన్ని గుర్తించినటువంటి యొక్క వసుదేవుడు తన ఇంటిలో ఈ రోహిణిని ఉంచుకోవటం చేత ఈమెకుడును భద్రత తక్కువైపోతుందని రోహిణి యశోద ఇంటికి పంపించాడు.
1: వసుదేవ వాచ్ దట్ ఆల్ చిల్డ్రన్ బీయింగ్ కిల్డ్ బై కంస.
0: ఈ రోహిణి యశోద సోదరి, యశోద ఒక చెల్లెలు.
1: ఈజ్ ద సిస్టర్ ఆఫ్ యశోద.
0: వీరు ఆ ఇంటిలో పెరుగుతూ వచ్చారు.
1: దే వర్ గ్రోయింగ్ దేర్.
0: భగవత్ లీలలు, శక్తి సామర్థ్యములు మానవాకారం ధరించినప్పుడు గుర్తించటం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో అండ్ ఫీల్ ద విల్ అండ్ ద కెపాసిటీస్ ఆఫ్ ద డివినిటీ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఈ అష్టమ గర్భంలో పుట్టేటువంటి వాడు తనకు అపాయం కలిగించుననేటువంటి ఆలోచన చేత వారిని చర్చాలలో పెట్టాడు.
1: Having thought that the eighth child would kill him, he
0: imprisoned them. ఉంచటమే కాదు,
1: నాట్ ఓన్లీ కీపింగ్
0: ద్వారములకు చాలా భద్రమైనటువంటి ఒక బీగములు తగిలించాడు.
1: He also has put a very big lock there.
0: దాని యొక్క బీగం చెవులంతా కూడా తన దగ్గర పెట్టుకున్నాడు.
1: He kept the key with him.
0: భద్రమైన సిపాయిలంతా కూడా నియమించాడు.
1: He kept all the soldiers around.
0: ఎవరు కూడా అక్కడ ఒక చీమైనా ప్రవేశించడానికి వీలు కానటువంటి ఒక స్థితిని ఏర్పరిచాడు.
1: He made arrangements that an ant cannot enter into the prison.
0: ఈ విధంగా ఉండిన సమయం లోపల రోహిణి నక్షత్రము ప్రారంభమైంది.
1: It was the time, the commencement of the time.
0: ఈ రోహిణి నక్షత్రము ప్రజాపతి యొక్క హస్తగతము.
1: The star Rohini is in the hands of Prajapati.
0: అష్టమి, రోహిణి ఈ రెండింటి యొక్క కూడిక చేత ఈ యొక్క దేవకీదేవి ప్రసవించింది.
1: Combination of Ashtami and Rohini.
0: ఈ ప్రసవించిన తక్షణమే సామాన్య బాలుని వలె ప్రసవించలేదు.
1: ద డెలివరీ వాజ్ నాట్ నార్మల్.
0: ఆ తేజస్సు, ఆ వర్చస్సు, ఆ యొక్క కుండలములు అన్ని విధములైనటువంటి అలంకారంతో సృష్టింపబడింది.
1: ద చైల్డ్ వాజ్ బోర్న్ విత్ ఆల్ ది స్ప్లెండర్ అండ్ బ్రిలియన్స్, విత్ ఆల్ ది డెకరేషన్స్ అండ్ జ్యువెలరీ.
0: వక్షస్థలం పైన శ్రీవత్సం కనిపించింది.
1: ఆన్ ద చెస్ట్ దేర్ ఇస్ ప్రెజెంట్ శ్రీవత్సవ.
0: అది ఏ శ్రీవత్సవం అనేటువంటి మచ్చ.
1: It is the spot of Srivatsava on the chest.
0: Vachasthalam paina kanipinchindi.
1: It is seen on the chest.
0: Kaustubamani merisindi.
1: The diamond of Kaustubha.
0: Devaki Vasudevulu chetulanu jodincharu.
1: Immediately they stood with folded hands.
0: Aa divyamainatundi roopanni chudalekapoyaru.
1: They could not watch the divine form.
0: Memu puttinanduku saarthakamaipoyindi nipani aanandincharu.
1: They were so happy that their lives were
0: saved. Sakshat Bhagavantunne ee naadu memu darshincham anukunnaru.
1: They felt so happy that they could have vision of God.
0: Iruvuru aa chanti bidda daggariki velli chetulu jodinchi paadamulu patti prarthincharu.
1: They approached the newborn babe, caught hold of the feet and prayed.
0: Maa adrishtavashattu maaku nee putrudai janminchavu.
1: Because of good luck you are born as a son.
0: Kaani ninnu rakshinchukolekapothunnamu.
1: But we cannot protect you.
0: Nee vedaina kudunu oka maayanu kalpinchi ikkadi nundi neevu వేరే ప్రదేశమునకు పోయేటువంటి ఒక పరిస్థితిని ఏర్పరచమని ప్రార్థించారు.
1: దే ప్రే టు ది న్యూ బోర్న్ బేబ్ దట్ హీ షుడ్ డివైస్ ఎ ప్లాన్ యాస్ టు గెట్ అవే ఫ్రమ్ ద ప్లేస్.
0: నిర్మల హృదయుడు,
1: హిస్ ప్యూర్ హార్టెడ్ వన్,
0: కూర్చొని కనులు మూసుకుని ధ్యానించాడు.
1: హీ సాట్ అండ్ మెడిటేటెడ్ క్లోజ్.
0: ప్రక్కనే ఒక ఎదురు బుట్ట కనిపించింది.
1: దేర్ హీ ఫౌండ్ ఎ బాస్కెట్.
0: ఆ ఎదురు బుట్టలో ఆ బిడ్డను పెట్టుకుని
1: కీపింగ్ ద బేబ్ ఇన్ ద బాస్కెట్
0: తలుపులు దగ్గర చూచాడు.
1: He watched near the door.
0: ఒక్క తూరి ఇతని దృష్టి ప్రసరించిన తక్షణమే తలుపులు తెరవబడ్డాయి.
1: The moment he looked, the doors opened.
0: దైవ చిత్రములంత విచిత్రమయ్యా.
1: The divine will is very mysterious.
0: చిత్రములు,
1: peculiar.
0: త్రిలోక పవిత్రములు,
1: sacred all.
0: వరజలాల వత్తంబులు, సన్మిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు అని వర్ణించాడు.
1: He started extolling that very dear to all the people of the three worlds and so endearing.
0: Akkada unna sipayalandaru gaadha nidralo untunnaru.
1: At the time sipahis on duty
0: evaru ee okka vasudevunni chudaledu.
1: They didn't watch the couple.
0: Tanulu teravabadindi kudani evariki teliyadu.
1: They didn't notice when the doors opened.
0: Taanu charsala daati vacheteppatiki pedda kumbhavarshamu.
1: When he came out of the prison,
0: Yamuna nadi ninduga pravahistundadi.
1: The water was flowing.

0: కాని తాను హృదయంలో చింతించాడు, నారాయణ నీ నిమిత్తమైన నీ ప్రయాణం పెట్టుకున్నాను కనుక ఈ యొక్క ప్రయాణములకు అడ్డు తగలకుండా చూడమని ప్రార్థించాడు.
1: He prayed within Narayana, I have undertaken this travel for you, see that there wouldn't be any obstacle.
0: Yamuna nadi dari vidchindi.
1: River Yamuna gave the way.
0: Nandini intiki cheradu.
1: He reached Nanda's house.
0: Appude ee Yashodagudunu prasavinchindi.
1: It was only at that time Yashoda delivered.
0: Chanti bidda pakkana undi.
1: There was a babe by her side.
0: Yashodaku mattu kappadi.
1: Yashoda was
0: Mayadevi janminchindi.
1: It is Maya that was born.
0: Mayadevi janminchitappudiki Yashoda nandulu kudanu taamu tanmayattamlo nidristunnaru.
1: Because of the birth of Mayadevi, Yashoda and Nanda were fast asleep.
0: Akkada petti aa bidduna aa buttalo vesukoni tirigi cheraadu madaraku.
1: They kept this child over there and took back the child lying over there and returned.
0: Eppudu vasudevudu illunu vadayadu ee puttinatvanti Mayadevi anetvanti oka aada bidda kevvuna yerchindi.
1: The moment Vasudeva left, the female child born, Mayadevi shouted.
0: Yashoda nandula kudunu ye bidda ani kudunu teliyadu. Yashoda nanda leka kumartana aneetundi kudunu variki teliyadu.
1: Yashoda nanda are not aware of the newborn babe, male child.
0: Intalo
1: rojulu
0: kudunu parigettukoni vachindi.
1: And she also came running.
0: Chuchetappudiki aada bidda.
1: They saw the female child there.
0: Kumarudu.
1: The son there.
0: ఈ ఆడబిడ్డను తీసుకుని వెళ్ళాడు వసుదేవుడు.
1: వసుదేవ టుక్ ది ఫీమేల్ చైల్డ్.
0: అక్కడ పోయి పెట్టేటప్పటికి అక్కడ కూడా ఈ ఆడబిడ్డ కేవ్వున ఏడ్చింది.
1: ద మూమెంట్ ది ఫీమేల్ చైల్డ్ గెట్ కెప్ట్ ఓవర్ దేర్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ.
0: మేల్కొన్నారు.
1: ఆల్ గాట్ అప్.
0: ద్వారంలంతా కూడా మూయబడి ఉంది.
1: దే సా ది డోర్.
0: ఈ వార్తను కంసునికి తెలియించారు.
1: ద న్యూస్ వాస్ కన్వేడ్ టు కంసా.
0: కంసుడు క్షణ క్షణం కూడా కాచుకొని ఉన్నాడు.
1: కంసా వాస్ వెయిటింగ్ మూమెంట్ టు మూమెంట్.
0: అక్కడ నుంచి పరిగెత్తి వచ్చాడు.
1: హి కేమ్ రన్నింగ్.
0: దేవకీదేవి చేతులు ఎందుకున్నటువంటి ఆ బిడ్డను తీసుకుని
1: హి టుక్ ద చైల్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దేవకి.
0: పైకి ఎగరవేసి కత్తితో కొట్టడానికి ప్రయత్నించాడు.
1: హి జస్ట్ త్రూ హర్ అప్ అండ్ ట్రై టు కిల్ విత్ ద స్వార్డ్.
0: మాయాదేవి.
1: ద చైల్డ్ ఇస్ మాయాదేవి.
0: మూర్ఖుడా.
1: ఓ ఫూల్.
0: నిన్ను హతమార్చేటువంటి వాడు పుట్టాడు.
1: ద వన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ యూ ఈజ్ ఆల్రెడీ బోర్న్.
0: కానీ ఒక ప్రదేశంలో చక్కగా పెరుగుతూ ఉన్నాడు.
1: He is growing already at one spot.
0: నీ మృత్యమును నీవు తప్పించుకోవడానికి వీలు కాదు, సాధ్యం కాదు.
1: It is impossible for you to escape death.
0: అని చెప్పింది అంతర్ధానమై.
1: So saying Mayadevi vanished.
0: అప్పటి నుంచి కూడాను
1: since then
0: ఈ కంసుడు ఈ కృష్ణుడు అనగా పుట్టినటువంటి ఈ పిల్లవాడు ఎక్కడ ఉన్నాడని అనేక విధములుగా పరిశోధన చేశాడు.
1: Since then Kamsa started investigating where the new child is present.
0: అప్పుడు ఈ దేవకీ వసుదేవుని చెరసాల నుంచి విడిపించాడు.
1: దేవకీ వసుదేవ వర్ లెఫ్ట్ ఫ్రీ అవుట్ ఆఫ్ ప్రిజన్.
0: ఇతను సామంత రాజు కనుక
1: హీఈస్ ఎ కింగ్.
0: కప్పము కట్టడానికని నందుడు వసుదేవుడు ఇరువురు కూడా ఒకే పర్యాయము కంసుని ఇంటికి వచ్చారు.
1: నంద వసుదేవ కేమ్ టు కంస టు పే ద ట్యాక్స్ టుగెదర్.
0: కప్పము కట్టారు. వెనుకకు వస్తున్న సమయంలో నందుడు చాలా జాగ్రత్త పడ్డాడు.
1: They paid the tax while they were returning. Nanda was highly careful.
0: Vasudeva, Nanda, mana yokka paristhiti emani cheppukovali.
1: Vasudeva, Nanda, how shall we speak of our position now?
0: Appudu Vasudevudu cheppadu.
1: Vasudeva said,
0: Vrepallalo konni asubhamulu jaragabothunnayi.
1: In Vrepalla there are certain you know
0: ee gokulamanandu konni abhishekamulu jaragabothunnayi.
1: In Gokula, certain inauspicious things are going
0: to happen. You have to come to
1: Madhura. Don't stay there in Madhura for long.
0: Tachaname ni veli pommannaru.
1: Immediately better you go, he said.
0: Ee maata vinna tachaname nandudu Vrepallaku vachadu.
1: Having heard this, Nanda returned to Vrepalla.
0: Ee Gokulamu ani pilicheetundi varu.
1: It's called as Gokula at that time.
0: Ee Gokulam lopala prarambhamaina inka ఈ మృత్యు దేవతలైనటువంటి రాక్షసులు నిరంతరం కూడా తిరుగుతూ ఉన్నారు.
1: గోకుల ద డెమన్స్ ఆఫ్ డెత్ ఆర్ మూవింగ్ కంటిన్యూస్లీ.
0: మొట్టమొదటిది పూతన.
1: ద ఫస్ట్ వన్ ఇస్ పూతన.
0: ఈమె ప్రాలివడానికి పోయి ప్రాణం తీసుకుంది.
1: షీ వెంట్ దేర్ టు ఫీడ్ ది న్యూ బేబీ.
0: ఎవరు ఈ పూతన?
1: హూ ఇస్ దిస్ పూతన?
0: యద్భావం తద్భవతి. మనం ఎట్టి చింతలు చేస్తామో అట్టి ఫలములే మనకు లభ్యమవుతుంటాయి.
1: As is the thought, so is the consequence.
0: కనుక మంచి కాని చెడ్డ కాని మన తలంపులే దీనికి మూల కారణము.
1: For good and bad, our thoughts are responsible.
0: ఈ పూతన పూర్వము బలిచక్రవర్తి కుమార్తె.
1: పూతన అర్లియర్ వాస్ ద డాటర్ ఆఫ్
0: రత్నావళి.
1: హర్ నేమ్ ఇస్ రత్నావళి.
0: బలిచక్రవర్తి యాగం చేస్తున్న సమయం లోపల వామనుడు మహా అందమైనటువంటి వాడుగా ఆ యొక్క చిన్న పిల్లవాడుగా ఆ యొక్క యాగశాలలో ప్రవేశించాడు.
1: వైల్ కింగ్ బలి అండర్టుక్ దిస్ యాగ వామన అపియర్డ్ దేర్ ఇన్ ఎ బ్యూటిఫుల్
0: ఫామ్. బలిచక్రవర్తి కుమార్తెనే ఈ రత్నావళి.
1: దిస్ రత్నావళి ఇస్ ద డాటర్ ఆఫ్ ఎంపరర్ బలి.
0: ఈ రత్నావళి కిటికీ నుంచి చూచింది.
1: రత్నావళి వాచ్డ్ వామన ఫ్రమ్ ద విండో.
0: ఈ బాలుడు ఎంత అందంగా ఉంటున్నాడు.
1: How handsome is this boy.
0: ఇలాంటి బాలుడే నాకు పుట్టి ఉంటే ఎంత ఆడించి పాడించి లాలించి పోలించి అనేక విధములుగా నేను ఆనందించేటువంటి దానను.
1: If I am to have such a boy as my son, I would have been very happy. So she thought.
0: నా ప్రాప్తి లేకపోయింది.
1: I am not lucky enough to have.
0: అని అంటుండగానే ఈ బలిచక్రవర్తి ఇచ్చినటువంటి యొక్క మాట ప్రకారము రెండు అడుగులంతా కూడాను ఒకటి భూలోకము ఒకటి ఆకాశం తీసుకుని మూడవ పాదము బలిచక్రవర్తి తల పైన పెట్టాడు.
1: As per the promise made, he took all the three foot steps.
0: ఇంత ప్రేమతో ఈ బిడ్డను ఎన్నో విధంగా ఆప్యాయంగా తలంచినటువంటి రత్నావళి.
1: రత్నావళి
0: బలిచక్రవర్తి తల పైన పాదము పెట్టేటప్పటికీ కోపం వచ్చేసింది.
1: The moment he kept his feet on the
0: ఎవడి దుర్మార్గు నిన్ను చంపివేయాలని.
1: Who is he? He must be killed, she said.
0: Preminchindi.
1: She loved.
0: Palivvalani aashinchindi.
1: She wanted him as her son.
0: Kalapatiki itanni champali ani kudunu sankalpinchukundi.
1: Later she decided to kill him.
0: Aa rendu sankalpamulu chetane ikkada putanaga vachi puttindi.
1: Because of these two thoughts she appeared here as putana.
0: Aa putane palivvalani vachindi.
1: That putana came to feed the babe.
0: Champalani chusindi.
1: She waited to kill.
0: తానే చచ్చింది.
1: Ultimately it died.
0: యద్ భావం తద్ భవతికి. కనుకనే మన సంకల్పాలు మంచి సంకల్పాలుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: So we should see our thoughts will be good.
0: ఇది వారి సంకల్పాన్ని ఫలింపజేసేటువంటి వాడే భగవంతుడు.
1: God only the one who will fulfill.
0: ఎవరు ఏ సంకల్పం చేస్తున్నప్పటికీ తదాస్తు తదాస్తు తదాస్తు అని ఆశీర్వదిస్తుంటాడు భగవంతుడు.
1: వాట్ ఎవర్ థాట్స్ యూ మైట్ ఎంటర్టైన్ గాడ్ విల్ ఆల్వేస్ సే.
0: కాబట్టి ఆ రత్నావళి ఆశించింది మొట్టమొదటి ఈ పిల్లకు పాలు ఇవ్వాలి.
1: రత్నావళి వాంటెడ్ టు ఫీడ్ దిస్ బేబీ.
0: అంత ప్రేమించినటువంటి రత్నావళి ఈ బిడ్డను చంపాలి.
1: విత్ ఆల్ లవ్ బట్ యెట్ షీ డిసైడెడ్ టు.
0: అదే పూతలుగా వచ్చి పుట్టి
1: హావింగ్ బీన్ బోర్న్ ఇస్
0: పాలు ఇవ్వాలని వచ్చి
1: హావింగ్ కమ్ దేర్ టు
0: తిరిగి అతని కుమారుని చంపాలని చూచి
1: షీ వెయిటెడ్ టు కిల్.
0: కట్టకట్టబడి తానే చచ్చింది.
1: అల్టిమేట్లీ షీ డైడ్.
0: ఈ రత్నావళికి ఒక అన్న ఉండేటువంటి వాడు.
1: రత్నావళి హ్యాడ్ ఎ బ్రదర్
0: అకాశుడు.
1: అకాశుడు
0: ఇతను తన యొక్క సోదరుని కృష్ణుడు ఈ విధంగా హింసించాడని చెప్పిన విని అతను మరింత క్రోధంతో ఉంటున్నాడు.
1: హావింగ్ హర్డ్ దట్ హిస్ సిస్టర్ ఇస్ పుట్ టు సఫరింగ్ వాస్ వెరీ యాంగ్రీ.
0: ఇతను ఒక గొప్ప సర్ప రూపంలో వచ్చాడు.
1: హి కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్పెంట్.
0: దాని యొక్క నోరు ఒక పెద్ద గుహ వలె ఉంటుండాలి.
1: His mouth is like a very big cave.
0: ఆ గుహవలే ఉంటున్నటువంటి ఆ సర్పాన్ని చూచాడు గోపాలుడు కృష్ణుడు.
1: The cowherd boys and Krishna watched this serpent.
0: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి కూడాను గోపాలుడితో ఎప్పుడు ఆడుకుంటుండేటువంటి వాడు.
1: Krishna right from the beginning was playing with cowherd boys.
0: ఈ గోపాలుడితో చేరి అడవులకు వెళ్ళేటువంటి వాడు.
1: He used to go to the forest along with the other cowherd.
0: చిన్న బిడ్డ.
1: So young.
0: రెండవ సంవత్సరము.
1: The second year.
0: తల్లి వదిలేటువంటిది కాదు.
1: Mother never left him alone.
0: రెండు సంవత్సరాలు దాటింది.
1: Two years passed by.
0: మూడవ సంవత్సరం ప్రారంభమైంది.
1: Third year started.
0: ఒక విలేజ్ లేడీ అనగా పల్లె పడుచు కొన్ని అడవి పండ్లంతా ఎత్తుకుని వచ్చింది అమ్మడానికి.
1: A village lady, she was selling the forest figs.
0: ఆ పండు చూచాడు కృష్ణుడు ఈ మూడు సంవత్సరంలో కృష్ణుడు.
1: థర్డ్ ఇయర్ బాయ్ కృష్ణ సాధు.
0: అవ్వా నాకు ఈ పండు చాలా ఇష్టము, ఇస్తావా అని అడిగాడు.
1: యాస్ వుడ్ యు గివ్ మీ దట్ ఫ్రూట్, ఐ లైక్ ఇట్ వెరీ
0: మచ్. నా నేను ఇవ్వడానికే వచ్చాను.
1: హి సెడ్ ఐ హావ్ కమ్ హియర్ టు గివ్.
0: అయితే దీనికి తగినటువంటి వెల ఇచ్చినప్పుడే నేను ఇస్తాను అన్నది.
1: హౌఎవర్ ఐ విల్ గివ్ యూ ఇఫ్ యూ పే ది ప్రైస్.
0: ఈ మీ తెలియని అమాయకుడు వలె వెల అంటే ఏమిటి అన్నాడు.
1: ఇన్నోసెంట్లీ హి ఆస్క్డ్,
0: నేను నీకు ఈ ఫలములు ఇస్తాను, ఈ ఫలానికి ప్రతిఫలం నువ్వేమైనా నాకు ఇవ్వాలి కదా.
1: I am going to give you this fruit. You must give me something in return.
0: Lopaki veldadu.
1: He went in.
0: Chin. ముద్దు చేతులతో ఇంత బియ్యం తీసుకుని వచ్చాడు.
1: విత్ లిటిల్ టైనీ హ్యాండ్స్ హి బ్రాట్ రైస్
0: ఆ ముసలమ్మ వడిలో వేశాడు.
1: అండ్ గేవ్ దెం టు ఓల్డ్ లేడీ
0: ఆ ముసలమ్మకు తన్మయత్నం అయిపోయింది.
1: ఓల్డ్ లేడీ ఫర్
0: ఈ యొక్క చిన్న బారుని యొక్క చేష్టలు ఈ రూపమును చూచేటప్పటికి చాలా తేజస్సుగా ఉంటున్నాడు.
1: The actions and the form of the little boy was highly effulgent.
0: Anakudanu aa pillavaadi chethulu ninduku pandlu pettindi.
1: And this old lady also gave fistful fruits.
0: Inkakkada aanu undadaniki ishtapadaledu.
1: She didn't want to stay there.
0: Kachanne tane intiki povalani aasinchindi.
1: She wanted to return home.
0: Intiki nadustu vellindi.
1: She started going.
0: Okkoka adugu vesetappudiki butta marinta bharam avutu vachindi.
1: At every step the burden of the basket was heavier and heavier.
0: Cheyetappudiki బుట్టను దింపడానికి కూడా చేత కాకపోయింది.
1: బై టైమ్ షీ రీచ్డ్ హోమ్ ద బాస్కెట్ వాస్ వెరీ హెవీ.
0: ఏదో విధంగా తాను బలవత్తంతో ఆ బుట్టను దింపి కింద పెట్టింది.
1: హౌఎవర్ షీ స్ట్రగుల్ హార్డ్ టు పుట్ ఇట్ డౌన్
0: పిల్లవాడి ఇచ్చినటువంటి బియ్యం యొక్క గింజలు అనంతమైనటువంటి యొక్క రత్నాలుగా మారిపోయినాయి.
1: రైస్ గ్రెయిన్స్ గివెన్ బై ద లిటిల్ బాయ్
0: రత్నాలుగానే ఉంటున్నాయి.
1: ఆల్ హావ్ బికమ్ డైమండ్స్.
0: చూచింది
1: హి సా
0: ఇతను ఎవరో భగవంతుడిగా ఉంటున్నాడు.
1: హీ మస్ట్ హావ్ బీన్ గాడ్.
0: లేకపోతే అతను ఇచ్చినటువంటి ఈ ధాన్యం అంతా రత్నములుగా మారడానికి వీలవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ ది గ్రెయిన్ టు బికమ్ డైమండ్?
0: నేనంత అదృష్టవంతురాలను అని తనలో తాను చాలా ఆనందిస్తూ ఊరిగింటి వారినంతా పిలిచి అనేక విధంగా చూపించింది.
1: వై ఫీలింగ్ సో హ్యాపీ షీ స్టార్టెడ్ టెలింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద నైబర్హుడ్.
0: ఈ విధంగా తన ఆనందములో తాను మునిగిపోయింది.
1: షీ వాస్ సో హ్యాపీ.
0: పిల్లలతో అడవికి పోవాలని చాలా గోల చేస్తున్నాడు కృష్ణుడు యశోద దగ్గర.
1: కృష్ణ స్టార్టెడ్ టెలింగ్ యశోద దట్స్ టైమ్ టు గో టు ద ఫారెస్ట్ అలాంగ్ విత్ అదర్ బాయ్స్.
0: ఈ పిల్లవాడిని నిద్రూపితే సరిపోతుంది అనుకుని పాలిచ్చుతూ వచ్చింది. పాలు తాగిపోవడం వేడు నాయన అన్నది.
1: షీ వాంటెడ్ టు టేక్ హిమ్ టు స్లీప్ అండ్ షీ వాంటెడ్ టు ఫీడ్ హిమ్.
0: కృష్ణుడేం తక్కువ వాడు కాదు.
1: కృష్ణ ఇస్ నో ఆర్డినరీ వన్.
0: ఇంతకు మరింత యుక్తి పన్నాడు.
1: He is more intelligent.
0: పాలు త్రాగుతూ త్రాగుతూ నిద్రపోయినట్టుగా నటించాడు.
1: While drinking the milk he pretended as if he is
0: ఈ నిద్రించడానికి పూర్వము ఆవళింతలు అని వస్తాయి.
1: Prior to sleep one yawns.
0: ఆ పాలు త్రాగుతున్నటువంటి కృష్ణుడు ఒక్కతూరి అన్నాడు నోరు తెరిచాడు.
1: Krishna yawned opening his mouth.
0: చూచింది యశోద.
1: యశోద watched.
0: ఏమేమో కనిపిస్తూ ఉంటుండాలి.
1: Many things start
0: లోకాలన్నీ కనిపిస్తుండాలి.
1: All the world start
0: దేవతలంతా కనిపిస్తున్నారు.
1: God started appearing.
0: తనకు అర్థం కాలకుండా పోయింది.
1: She couldn't understand.
0: యోచన చేసింది.
1: She thought.

0: Is it a dream? Or is that the plan of Lord Vishnu? Is it the thought and the will of God? She started finishing.
1: Yashoda Devi Kano.
0: Am I not Yashoda?
1: Leka Parasthalamo.
0: Or is it any other place?
1: తనలో తాను అనేక విధములైనటువంటి యొక్క ఆపోహరను చింతిస్తూ వచ్చింది.
0: She went on thinking so, imagining so many of things.
1: నా కుమారుడు చిన్నవాడు.
0: My son is so young.
1: ఈ సమస్త లోకమును నా యొక్క కుమారుని యొక్క నోటిలో కనపడటం ఇది నా భ్రమ అనుకుంది. తర్వాత మర్చిపోయింది.
0: She thought that it's all her illusion that all the worlds appeared in the mouth of her child.
1: శారీర భ్రాంతిలో మునిగినటువంటి వారికి ఇలాంటి భ్రమలే కలుగుతూ ఉంటాయి.
0: People with body attachment will be subjected to such delusion.
1: తదుపరి పోరు పెట్టుకున్నాడు గోపాలతో నేను అడవికి పోవాలని.
0: Later he really wanted to go to the forest.
1: ఈ విధంగా నిత్యము అడవికి పోతూ గోపాలతో ఆడుకుంటూ పాడుకుంటూ అనేక విధములుగా కూడాను కాలం గడుపుతూ వచ్చాడు.
0: Krishna used to spend time playing with other cohort boys.
1: ప్రతి దినము కూడాను ఏదో ఒక రాక్షసి వారికి అడ్డు తగలటము వారి ప్రాణమును తీవటం కృష్ణుడు.
0: Every day one demon or other started appearing in order to kill him.
1: ఈ విధంగా జరుగుతుంటే పిల్లలు వచ్చి ఊర్లో చెప్పుకునేటువంటి వాడు ఈ విధమైనటువంటి ప్రమాదమైనటువంటి రాక్షసి వచ్చింది కృష్ణుడు ఈ విధంగా చంపాడు కృష్ణుడు ఈ విధంగా కూడా పొడిచాడు అని ఈ విధంగా చుట్టి చుట్టి చుట్టి ఆ యొక్క రాక్షసిని భూమికి కొట్టాడు ముక్కలైపోయింది ఈ విధంగా పిల్లలు చెప్పుకునేటువంటి వారు.
0: The other cohort boys used to say such a demon appeared and Krishna put it down and killed it ultimately.
1: కానీ యశోద ఆశించేది అయ్యో భగవంతుడు నా కుమారుని రక్షిస్తున్నాడు లేకపోతే ఇప్పటికి నా కుమారుడు ఏమై ఉండేటువంటి వాడు.
0: యశోద యూస్ టు ఫీల్ గాడ్ ఈజ్ ఓన్లీ ప్రొటెక్టింగ్ మై చైల్డ్ ఆర్ ఎల్స్ వాట్ వుడ్ హావ్ హ్యాపెన్ టు హిమ్.
1: ఆ పిల్లలు వచ్చి తానే దేవుడై ఉండగా అతన్ని రక్షించేవాడెవరమ్మా అని పిల్లలు చెప్తున్నారు.
0: ది అదర్ చిల్డ్రన్ యూస్ టు సే వెన్ యువర్ చైల్డ్ ఈజ్ వెరీ గాడ్ హూ ఎల్స్.
1: పిల్లలు ఏమీ తెలియనటువంటి మూర్ఖులు అమాయకులు.
0: దే ఆర్ ఫూలిష్ పీపుల్ ఇన్నోసెంట్.
1: దేవుడు అంత సులభంగా వచ్చి రక్షిస్తాడా? కాదు కాదు, నా ప్రార్థన వల్లనే దేవుడు రక్షిస్తున్నాడు.
0: విల్ గాడ్ కమ్ సో ఈజీ అండ్ ప్రొటెక్ట్
1: అనే అడవి నుంచి వచ్చిన తక్షణమే దృష్టి తీసేది కొబ్బరికాయ కొట్టేది మంత్రాలు తంత్రాలు యంత్రాలు అన్ని కట్టించింది పాపం యశోద.
0: Because of this tea or to ward off the evil, I used to put all kinds of mantras and other things.
1: ఒకనాడు చాలా ప్రమాదం ఏర్పడిపోయింది.
0: One day he faced the danger.
1: దేవలోకములో కూడాను అనేక మంది అనేక విధములుగా కూడాను కృష్ణుని గురించి వర్ణిస్తూ వచ్చారు.
0: In the world of gods also people started extolling Krishna.
1: అఘాసురుడు మరణించాడు.
0: అఘాసురా డైడ్.
1: భూతన్ను మరణించింది.
0: భూతనా డైడ్.
1: ఇంకా అనేక మంది రాక్షసులంతా కూడాను శకటాసురుడు మరణించాడు.
0: శకటాసురా డైడ్.
1: ఈ విధంగా అనేక రాక్షసులంతా చంపుతున్నాడు. ఆహా, ఈ యొక్క నారాయణమూర్తి ఈ యొక్క భూలోకంలో ఎంత గొప్ప పని చేస్తున్నాడు, ఈ రాక్షసులంతా సంహారం జరుగుతున్నాడు అని సంతోషిస్తూ వచ్చారు.
0: సో మెనీ డెమన్స్ డైడ్ లైక్ దిస్ నారాయణ స్టార్టెడ్ కిల్లింగ్ ఆల్ ఆఫ్ ద డెమన్స్. వాట్ ఎ గుడ్ థింగ్ హాస్ బీన్ హ్యాపెనింగ్.
1: ఈ వార్త బ్రహ్మ చెవిలో పడింది.
0: దిస్ న్యూస్ రీచ్ టు బ్రహ్మ.
1: ఏమిటి, ఇంత చిన్న పిల్లవాడు ఈ విధమైన యొక్క మహత్తరమైన కార్యము జరుపుతున్నాడు అనుకుని పరీక్షించాలని ప్రయత్నించాడు.
0: Brahma wanted to test him because such a mysterious things have been happening by this boy.
1: Anadu ratri pillalakanta kodunu oka chakkani aadesham andinchadu Krishnudu.
0: Krishna sent a command that night to all of the boys.
1: Ee naadu manu govulu teeskunu pokoddu.
0: Let's not take cows with us today.
1: Ee okka doodalnu teeskunu podam.
0: Let us take the cows only.
1: Ee doodalnu teeskunu poyi meeru ee vaidyam meeku telisino aa vaidyamunto paatu meerandaru kuda ee naadu aduviki raavali.
0: You take the cast this day, whatever instruments you
1: can play.
0: Let us spend time in the forest with all the instruments and music.
1: అందరూ వారి వారికి ఎక్కువ మందికి ఫ్లూటే తెలుసును పాపం గోపాలకు.
0: Many cowherd boys know how to play on flute.
1: ఒక చేతిలో కర్ర ఒక చేతిలో ఫ్లూట్.
0: One hand they had the stick, other hand flute.
1: ఇద్దరు పిల్లలు మాత్రము రెండు కుండలు తీసుకుని వచ్చారు.
0: Only two boys brought pots.
1: ఏమిటి ఆ కుండలు చేసేటువంటి సంగీతము?
0: What is the music out of the pots?
1: కడుపు దగ్గర పెట్టుకోవటం కుండలను చక్కగా తాళముగా కొట్టడం.
0: They will keep that pot against the stomach and make
1: it. ఈనాడు మ్యూజిక్ లోపల కూడా ఘటము అంటారు దాన్ని. అది ఆనాడు ద్వాపర యుగంలోనే ప్రారంభమైనటువంటిది.
0: This ghata, an instrument, the pot, which is used today, was present in Dwapara age.
1: వెళ్ళారు దూడలను తోలారు. యమునా తీరం లోపల కూర్చున్నారు చక్కగా.
0: Well, they accompanied by cars, they sat by the banks of
1: వాయిస్తున్నారు, ఘటమును కొడుతున్నారు, కృష్ణుడు డాన్స్ ఆడుతున్నాడు.
0: They were playing their singing and Krishna was dancing.
1: కృష్ణుడు నిలిపిన తర్వాత మరికొంతమంది డాన్స్ ఆడటము.
0: After that, some more boys started dancing.
1: ఈ విధంగా ఆడుతూ వస్తున్నారు.
0: But they were all playing.
1: కొంత దూరం లోపల తాటి చెట్లు పెద్దవి కనిపించాయి.
0: There are very big, huge palm trees.
1: ఈ వృక్షముల నిండుకు తాటి పళ్ళు ఉంటున్నాయి.
0: The palm fruits all around.
1: కృష్ణునికి ఇద్దరు పిల్లలు మాత్రం చాలా సమీపంలో ఉండేటువంటి వాళ్ళు, చాలా ముఖ్యులు.
0: The two of the cowherd boys are so intimate.
1: దాముడు సుబాల అని ఇద్దరు పిల్లలు. దాముడు సుబాల.
0: One is దాముడు, other one is సుబాల.
1: వీరిద్దరూ కూడాను కృష్ణుడికి ఎప్పుడు కూడా రైట్ అండ్ లెఫ్ట్ లో ఉండేటువంటి వాడు.
0: దీస్ టూ వర్ ఆన్ ద రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ కృష్ణ ఆల్ త్రూ.
1: మెత్తగా దాముడు కృష్ణుడికి తొడగిల్లాడు.
0: దాముడు సాఫ్ట్లీ పించ్ ద థై ఆఫ్ కృష్ణ.
1: నాకు ఆకలిగా ఉంది కృష్ణ.
0: హి సెడ్ కృష్ణ ఐ యామ్ హంగ్రీ.
1: చూడు ఆ తాటి చెట్లు కావలసినన్ని ఫలములు ఉంటున్నాయి.
0: దట్ పామ్ ట్రీ హస్ గాట్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్.
1: కాబట్టి ఆ ఫలములు కావాలి మాకు అన్నాను.
0: We want those fruits.
1: ప్రక్కనే ఉండినటువంటి యొక్క బలరాముడు కూడాను,
0: ద బలరామ అండ్ అదర్ సైడ్,
1: అవి నేను తెస్తాను ఉండమని చెప్పాడు.
0: He said, wait, I'll bring them.
1: తాను పరిగెత్తి వెళ్ళాడు, ఒక్కొక్క చెట్టును ఊదించాడు.
0: He ran and started moving each tree.
1: ఫలములన్నీ క్రింద పడ్డాయి.
0: All fruits fell on the ground.
1: ఆ యొక్క బలమైనటువంటి యొక్క ఆ బలరాముని యొక్క దీనికి దీప్తికి అన్ని కూడా చెట్లు విరిగిపోయాయి.
0: Because of the strength, the physical strength of Balarama, all fruits fell down.
1: ఈ బలరామునికి పేరు పెట్టిన వాడు ఎవరు?
0: Who named Balarama?
1: గర్గుడు.
0: గర్గ్య named him.
1: ఇతను ఏం చెప్పాడు? ఇతను చాలా బలంగా ఉంటున్నాడు.
0: గర్గ్య said he is very
1: strong. అతను తేజస్సంతా చాలా రమించేటువంటి రాతిగా ఉంటున్నాడు. రమించేటువంటి బలవంతుడు కాబట్టి అతనికి బలరాముడు అని పేరు పెట్టండి అన్నారు.
0: As his physical strength is highly attractive, he named him as Balarama.
1: ఆ బలరాముడు ఆ విధంగా దాన్ని ఆడించాడు.
0: బలరామ షైన్ లైక్ దట్.
1: అప్పుడే ఒక మా దీర్ఘదేహమైనటువంటి ఒక గాడిద అందులో పుట్టిపోయింది.
0: అండ్ దేర్ ఎ వెరీ బిగ్ డొంకీ అపియర్డ్.
1: దాని రెండు కాళ్ళు పట్టుకుని బలరాముడు భూమికి కొట్టాడు. అది గుండె పగిలి చచ్చింది.
0: బలరామ కాట్ హోల్డ్ ది టూ ఫీట్ ఆఫ్ ద డొంకీ.
1: అందరూ పిల్లలంతా కూడా బలరాముడిని పట్టుకుని ఎగురుతూ ఆడుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: As the donkey died, all cowherd boys started enjoying.
1: ఈ సమయాన్ని పురస్కరించుకుని,
0: బేసింగ్ ఆన్ దిస్ టైమ్,
1: బ్రహ్మ ఒక పెద్ద కేవును అక్కడ సృష్టించాడు.
0: బ్రహ్మ క్రియేటెడ్ ఎ వెరీ బిగ్ కేవ్.
1: చాలా సంగీతంలో మునిగి ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
0: All people were enjoying, lost in ecstatic music.
1: దూడలంతా తీసుకుని పోయి ఆ గుహలో ప్రవేశపెట్టాడు ఈ బ్రహ్మ.
0: Brahma made all these cows there enter into the cave.
1: పిల్లలంత వెతుకుతూ పోయారు, కృష్ణ కృష్ణ దూడలెక్కడ దూడలెక్కడ అని.
0: Cowherd boys went on searching for cows. Krishna, what happened to them?
1: కృష్ణుడికి తెలుసును.
0: Krishna knows pretty well.
1: వెతకండి, మీరు అక్కడికి వెళ్ళి, అదిగో ఆ గుహ దగ్గర ఉంటాయి, వెతకండి అన్నాడు.
0: He said, they are there near the cave, better you go and search.
1: అంతా చూచారు, తిరిగి గుహలోకి ప్రవేశించారు అందరూ.
0: They looked all around, they entered into the cave.
1: గుహలోకి ప్రవేశించేటప్పటికి,
0: when once they have gone in,
1: గుహ మూసుకుంది.
0: The cave closed.
1: ఆ పిల్లలు ఈ దూడలు ఆ గుహలో చేరిపోయినాయి.
0: The boys and cows were there inside the cave.
1: ఒక దినము, రెండు దినములు, మూడు దినములు కాదు, ఒక్క సంవత్సరం.
0: Not for one or two or three days, for one full year.
1: అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? ఈ బ్రహ్మకు బుద్ధి చెప్పాలనుకున్నాడు.
0: Then Krishna wanted to teach a lesson to Brahma.
1: ఒక్కొక్క దూడ కూడా తానే అయ్యాడు, తానే ఒక దూడ రూపం ధరించాడు.
0: He assumed the form of a cow.
1: ఎన్ని దూడలు ఉన్నాయో అన్ని రూపములు తానే ధరించాడు.
0: He has assumed the form of a cow.
1: ఎంతమంది గోపాలు ఉన్నారో అన్ని గోపాల యొక్క వేషాలు తానే ధరించాడు.
0: He has taken upon himself the form.
1: సాయంకాలం అయినప్పటికీ బలరాముడు కృష్ణుడు ఈ దూడలను తీసుకుని ఇంటికి వెళ్లారు.
0: ఈవినింగ్ టైం బలరామ అండ్ కృష్ణ అకంపనీడ్ ది కౌస్.
1: తిరిగి తల్లిదండ్రులు ఈ దూడను చూచి, ఏదో మామూలు మన దూడలే అనుకోని, మా బిడ్డలే అనుకోని, వారెంతో వారు ఆనందిస్తూ వచ్చుతున్నారు.
0: All other parents have taken them as their own and they were happy.
1: ఈ విధంగా సంవత్సరం అంతా జరుపుతూ వచ్చాడు.
0: He spent the time like that for one year.
1: Brahma ka aashcharyam vesindi.
0: Brahma was surprised.
1: Emira akkadunnu emaina vidipinchukoni vachada ani akkadi guha poi chuste guhalo unnai.
0: He thought that they might have escaped, but when he saw there in the cave, he saw all boys there. And
1: ikkada chuste aa pillale aa doodale ikkada kuda untunnayi.
0: Very same boys and cows are as well here.
1: Appudu thanu yochinchadu.
0: Then he thought,
1: ninu ganu gonna gallama,
0: can we know you?
1: Krishna, ninu ganugonna gallamma.
0: Krishna, can we know you?
1: అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు.
0: యు ఆర్ స్మాలెస్ట్ అమంగ్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ అమంగ్ ద బిగ్.
1: 84 లక్ష జీవముల అనయమ్మున నడబాయి కుందువట, అణువు రేణు త్రిడకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలజిదువట, నిను కనుగొన్న గలనా.
0: You will be with all the 84 types of species. You are always with them. Can we know?
1: Ganamagu dongalalo gajadongavu ninu ganugonna gallanna.
0: Among the thieves you are a very big thief. Can
1: Krishna,
0: we know?
1: Ninu ganugonna gallanna.
0: Krishna, can we know you?
1: Ani Krishnunu prarthinchi naa aparadhamu kshaminchamani kori aa guhalo undinatuvanti vaatantha intiki pampinchi tirigi Krishnunu tana roopamu taanu dharinchadu.
0: So saying, he saw the power.
1: అలాగా భగవంతుడు అనేక రూపములు కూడా ధరించవచ్చు.
0: God can take any form.
1: సర్వభూత స్వరూపాన్ని కూడా ధరించవచ్చు.
0: He can take any form in this life.
1: అందుకోసమని ఈశావాస్యం విధం జగత్.
0: For that reason it is said God is.
1: జగత్తంతా భగవంతుని యొక్క స్వరూపమే.
0: The entire universe is the form.
1: సర్వ స్వరూపములు భగవంతుని యొక్క స్వరూపములే.
0: All are the forms of God.
1: ఈ విధంగా
0: how?
1: ఈ విధంగా ధరించడానికి వీలవుతుంది.
0: How is it possible?
1: ఇది మనోమూలం విధం జగత్తు. భగవంతుడు మనస్సులో తలుచుకుంటే ఎంతైనా కూడా మార్పు చెందుతుంది.
0: When God wills, any change can happen.
1: రాత్రి నీవు పరుండినావు.
0: Last night you slept.
1: పడక పైన ఉన్నది నీ దేహము.
0: Your body is on the bed.
1: కానీ నీ స్వప్నాన్ని అనుభవిస్తున్నావు.
0: But you are experiencing.
1: నీ స్వప్నంలో ఇప్పుడు ఎంతో మందిని నువ్వు చూస్తున్నావు.
0: There in a dream you see.
1: ఎన్నో వస్తువులను చూస్తున్నావు.
0: Many objects.
1: ఎన్నో గృహములు చూస్తున్నావు.
0: Many houses.
1: ఎన్నో వ్యక్తులు చూస్తున్నావు.
0: Individual.
1: నిన్ను నీవు కూడా చూస్తున్నావు.
0: You see your own self.
1: ఇది ఎవరు సృష్టించారు?
0: Who created all this?
1: ఈ స్వప్నములో ఉండినటువంటి ఈ సర్వస్వరూపములు కూడాను తన యొక్క మనోభావములే.
0: All those that appear in a dream are the reflections of his own mind.
1: తన దేహం పడకపై ఉన్నది.
0: Body is on the bed.
1: ఏకోహం బహుశ్యాం, తాను ఏకమే అనేక స్వరూపాన్ని పొందిపోయింది.
0: Only one that manifested into many.
1: ఇది దైవతత్వాన్ని అందరూ గుర్తించడం అసాధ్యము.
0: It is impossible for all to recognize divinity.
1: దేహాధారమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడిగా భావించి మనుషులు అనేక విధములుగా కూడా ఈ మాయలో మునిగిపోతున్నారు.
0: Because the body made attachment, people are drowned in delusion.
1: నావలే ఆ దేహము ఉంటుండాది, నావలే ఆ దేహము తింటుండాది, నావలే ఆ దేహము తిరుగుతూ ఉంటుండాది, కాబట్టి నాకంటే భేదం కాదే, అతనికంటే నేను భిన్నుడు కాదే అని ఏకత్వం చూసుకుంటారు.
0: We are mistaken in the feeling God has got the same body as ours. The body of the God partakes same food as I do.
1: కాని ఆత్మ ఏకత్వాన్ని మాత్రం చూసుకోవటం లేదు.
0: But they don't recognize the unity of the spirit.
1: ఆకారములు ఆకారములు మాత్రమే చూసుకుంటున్నారు.
0: They just go by form.
1: అందువల్లనే మానవ స్వరూపము ధరించినప్పుడు దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
0: Therefore when God assumes human form, it is difficult to understand divinity.
1: అతను దైవమని తెలియక
0: without knowing that he is
1: అనేక విధములుగా కూడాను కృష్ణుని కూడాను తూలనాడినారు.
0: Krishna also was blamed, criticized.
1: చారుడు జారుడు చోరుడు,
0: that is a thief.
1: ఇంకా అనేక దుష్టుడు దుర్మార్గుడు అని కూడా దూషించారు.
0: People also said that is a wicked bad man.
1: కానీ వారు దూషించినంత మాత్రం తన యొక్క గొప్ప పోలేదు.
0: These accusations have not come in the way of his grandeur.
1: అన్ని తన యొక్క భ్రమలే కాని వేరు కాదు.
0: They're all one son illusions.
1: మానవుడు భ్రమించి భగవంతుణ్ణి విస్మరించి తన యొక్క జీవిత తత్వం కోసమని తాను మానవ దేహాన్ని భావిస్తూ ఉన్నాడు.
0: He is deluded and he is carried away with the body feeling and takes God as human.
1: ఈ విధమైనటువంటి మానవత్వంలో ఉన్నటువంటి అమాయకత్వము మాయతత్వమును పోగొట్టే నిమిత్తమే కృష్ణుడు దేహధారి అయి వచ్చాడు.
0: In order to see that we will get away from this ignorance and foolishness, Krishna appeared in human form.
1: కాని ఒకానొక సమయంలో అప్పుడు ఆడుకుంటూ
0: at one time while playing
1: మన్ను తిన్నాడని బలరాముడు వచ్చి తల్లి దగ్గర తంటాలు చెప్పాడు.
0: Balarama came and started complaining.
1: ఇవన్నీ కేవలము దైవం చిత్రములు, దైవ విచిత్రములు, దైవం యొక్క లీలలు.
0: They are all the will and the play of the Lord.
1: ఒకనాడు కోపం వచ్చి
0: one out of anger
1: నటించటమే ఇవన్నీ.
0: That's all pretension.
1: Hey Krishna, నీవు యశోద కొడుకు కాదు.
0: He said Krishna, you are the son of Yashoda.
1: ఎందుకోసం కాదంటున్నావా?
0: You may ask why.
1: నందుడు తెల్లగున్నాడు.
0: Nanda is white.
1: Yashoda tellagundi.
0: Yashoda is white.
1: Nee nallagunnavu.
0: But you are dark.
1: Kabatti vaari koduku kaadu neevu. Evaro ekkada uttino vachi puttavu.
0: You are dark. And therefore you are not born to them.
1: Kaani Balaramudu cheppindi satyame.
0: And what Balarama said is truth.
1: కానీ కృష్ణుడు కూడా ఈ సత్యం తెలుసును.
0: కృష్ణ ఆల్సో నోస్ దాట్.
1: తాను తిరిగి అమాయకుని వలె యశోద దగ్గరికి వెళ్లి, అమ్మా నేను నీ బిడ్డను కాదని చెప్పని అన్న నన్ను దూషిస్తున్నాడు, చెప్పు నిజం చెప్పుమని పింకితనం పట్టాడు.
0: కృష్ణ వెంట్ అండ్ టోల్డ్ మదర్. He said, Mother, the brother is saying that I don't belong to you.
1: Krishna, Balramudiki em telusunu?
0: He said, Krishna, what is that Balrama knows?
1: Amayakudu.
0: He is innocent.
1: Nu maha janavu. Nu chala telivitetalu galavadu.
0: You are highly intelligent.
1: Vaani matalanta nee vinavaddu.
0: Don't bother about
1: it. Nu nijamga naa kodukuve.
0: Truly speaking, you are my son.
1: Bhagavantudu icchetuvanti rangulu shashvatamainatuntive.
0: The colors, they remain.
1: Ee rangulu pradhanam kaadu.
0: The colors are not important.
1: Aneka mandi aneka rangulu vesukuntaru tana aakaramunu moosi pettukune nimittamai.
0: People apply various colors to cover.
1: Ivanni vesukunnanta varike kaani tirigi bhagavantudu ichina color nu maatramu evvaru maarchadaniki veelu kaadu.
0: These are the colors that we put up as makeup, but the God given complexion will not change.
1: నల్లని రూపాన్ని ఆశిస్తుంటాడు, కనుక నీవు భగవంతుడి స్వరూపాన్ని ధరించావు అని చెప్పింది యశోద.
0: యశోద సెడ్, గాడ్ ఆల్వేస్ వాంట్స్ డార్క్ కాంప్లెక్షన్, దేర్ఫోర్ యు ఆర్ ఇన్ డార్క్ కలర్.
1: అలాంటి కృష్ణుణ్ణి గోపికలు కూడా ఎన్నో విధములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: గోపికాస్ ఆల్సో స్టార్టెడ్ డిస్క్రైబింగ్.
1: వారి గోపికల యొక్క ఆశలన్నీ కూడా పరిపూర్ణ ఆధ్యాత్మికములే.
0: All the ideas of గోపికాస్ ఆర్ అబ్సల్యూట్లీ.
1: అంతర్భావం అన్ని కూడా పరిశుద్ధమైనటువంటివి.
0: ఆల్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ప్యూర్.
1: ఇది ఒకనొక సమయంలో పరీక్షిత్ మహారాజునుకు బోధిస్తూ ఉండగా శుకుడు పరీక్షితునికి సందేహం వచ్చింది.
0: The same thing was taught by sage Shuka to Parikshit, and Parikshit had doubt.
1: ఈ పరీక్షితుని యొక్క సంశయాలన్నీ కూడా శుకుడు నివారణ చేస్తూ వచ్చాడు.
0: Shuka clarified all the doubts of Parikshit.
1: పరీక్షిత్, నీవు లోకరీతిగా ఈ దేహాన్ని భావించి చూచి నీవు విస్మరిస్తున్నావు.
0: King Parikshit, you are deluded by this body feeling.
1: భగవంతుడు ఈ రూపమే ఆ రూపమని ఎవరు నిర్ణయించలేరు.
0: నన్ కెన్ స్పెసిఫై దిస్ ఫార్మ్ అండ్ దట్ ఫార్మ్ గాడ్.
1: ఏ నిమిషంలోనైనా ఏ రూపమైనా ధరించగలడు భగవంతుడు.
0: ఎనీ మూమెంట్ గాడ్ కెన్ అస్యూమ్ ఎనీ ఫార్మ్.
1: కానీ మానవుల మధ్య ఈ దివ్యత్వాన్ని నిరూపించాలంటే దైవం మానుష రూపేణ, మనిషి రూపమే రావాలి.
0: To demonstrate divinity to mankind, God should manifest as human being.
1: ఆ దేహాన్ని ధరించినటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు మలినమైనటువంటి మనసు కలవాడు కనుక గుర్తించుకోలేకపోతున్నాడు.
0: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్ బికాస్ ఆఫ్
1: ఎందుకంటే తన మనసు చాలా మాలిన్యంగా ఉంటుండాలి.
0: హిస్ మైండ్ ఈజ్ డర్టీ.
1: మాలిన్యమైన మనసుతో మాలిన్యమైనటువంటి యొక్క భావాలే ఆవిర్భవిస్తుంటాయి.
0: అవుట్ ఆఫ్ ది డర్టీ మైండ్ ఓన్లీ డర్టీ ఫీలింగ్స్ కమ్.
1: కనుక కృష్ణ, నీవేమాత్రము ఆ బలరాముని మాటలు నమ్మవద్దు.
0: కృష్ణ, డోంట్ బిలీవ్, డోంట్ బి క్యారీడ్ అవే బై ది వర్డ్స్.
1: ఆడుకోపోమని పంపించింది.
0: And so saying, she asked him to
1: ఈ విధంగా ఎన్ని సమాధానాలు చెప్పినప్పటికీ ఆ యొక్క భావం తల్లిలోనే పోలేదు.
0: Though she replied many a time, the feeling has not gone.
1: గోపాలరావు చెప్పినప్పుడంతా కూడా ఆ భగవంతుడా నా కుమారుణ్ణి కాపాడినావా ఈనాడు, నీకు 10,000 నమస్కారములు అనేది పాపం యశోద.
0: Though she said, Yashoda went on thanking the Lord for protecting her son.
1: అప్పుడు ఆ యొక్క నోటిలో చూచింది, దాన్ని చూచి ఆమె అనేక రకములుగా నీవు మన్ను తిన్నావట, నీవు నోరు తెరచమని చెప్పని చెప్పింది.
0: He said, it seems you have eaten the mud, open your mouth, she said.
1: కృష్ణుడు చక్కగా బోధిస్తున్నాడు.
0: Krishna taught.
1: ఇందులోనే సంపూర్ణమైనటువంటి నేను దేవుడు అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తున్నాడు.
0: In the reply itself, there is concealed feeling of his divinity.

0: మదర్, am I a child to eat the ma, eat the mat?
1: Mannu tinangani shishuna.
0: To eat the mat, am I a child?
1: Kontina.
0: Am I
1: rina?
0: Am I
1: కొంటి మట్టి చేసేటువంటి వాడిన, లేక వెర్రి విన్న వెర్రి వాడిన, నేను చిన్న పిల్లవాడిన.
0: Am I a child, little one, or am I a fool?
1: నేను పిల్లవాడిని కాదు.
0: I am not a child.
1: నేను కొంటితనములు ప్రవర్తించేటువంటి వాడిని కాదు.
0: I don't act mischievous.
1: నేను పిచ్చివాడిని కాదు.
0: I am not mad.
1: నన్ను చూచి లోకమే పిచ్చి పడిపోతుంది. అది
0: the world is mad of me.
1: కనుక నేను పిచ్చివాడిని కాదు.
0: I am not mad.
1: ఆ పిచ్చితనాన్ని పోగొట్టే నిమిత్తమే వచ్చినటువంటి వాడిని.
0: I have come here to relieve you.
1: నన్ను తినే నేనేమైనా పిచ్చివాడిన?
0: I am not mad.
1: అని ఈ పదముల లోపలే ఆ యొక్క యశోదకు పరిపూర్ణమైనటువంటి ఒక జ్ఞానతత్వము ప్రారంభమైంది.
0: ఇన్ హిస్ రిప్లై ఇట్సెల్ఫ్ దేర్ ఇస్ ఫుల్ అవేర్నెస్ ఆఫ్ ది విజ్డమ్ ఆఫ్ కృష్ణ.
1: ఇంకా అప్పుడు ఆమె వర్ణిస్తూ వచ్చింది.
0: దెన్ షీ స్టార్టెడ్ డిస్క్రైబ్.
1: పిచ్చులు పోగొట్టు పిచ్చి పట్టించును సచ్చిదానందుడు.
0: He cures madness and he will make you mad, Sachidananda.
1: Kanniru teppinchu, kanniru tappinchu.
0: He will make you shed tear, he will wipe out tear.
1: Sachidanandudu.
0: Oh, Sachidananda.
1: Rati nati gajeyu, nati rati gajeyu, rati nati gajeyu.
0: Woman is made into a stone and stone is made into a woman.
1: సచ్చిదానందుడు.
0: యు ఆర్ వెరీ సచ్చిదానంద.
1: ఇలాంటి నీవు తండ్రి, కన్నీరు తప్పిస్తావు, కన్నీరు తెప్పిస్తావు.
0: యు విల్ వైప్ అవుట్ ది టియర్స్ అండ్ మేక్ మీ షెడ్ టియర్స్.
1: లోకం కోసం ఏడ్చేటువంటి కన్నీరును తప్పిస్తావు.
0: యు విల్ వైప్ అవుట్ ది టియర్స్ షెడ్ ఫర్ ది వరల్డ్.
1: నీ కోసం ఏడ్చేటువంటి కన్నీరు తెప్పిస్తావు.
0: యు విల్ ఆల్సో మేక్ మీ ది షెడ్ టియర్ ఫర్ యు.
1: లోకవాంఛన పట్టినటువంటి ఒక పిచ్చును పోగొడతావు.
0: You will cure all the madness of the world.
1: Devudu devudu anetundi pichini pattistavu.
0: You will make me mad of God.
1: Ee rendu neelo unnatundive kada Krishna.
0: Both are in you, Krishna.
1: Appati munchi kuda nu Yashoda kramakramena divyatvanni gurtinchadaniki prayatnam chestu vachindi.
0: Since then Yashoda started understanding the divinity.
1: Ekkada potunnappudiki Krishna adagajadalanta kuda nu gurtinchadaniki prayatnistu vachindi.
0: He started noticing the foot.
1: Anduvalane gopikulu enni vidhamainatundi okka idi cheppinappudiki యశోద నమ్మేటువంటిది కాదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఆర్ సెడ్ బై ది ఎంటైర్ వరల్డ్, యశోద నెవర్ బిలీవ్.
1: అనేక కంప్లైంట్స్ అంతా ఇస్తూ వచ్చారు.
0: పీపుల్ కంప్లైంట్.
1: ఏ కంప్లైంట్ కూడా యశోద నమ్మలేదు.
0: షీ నెవర్ హర్డ్ ఎనీ ఆఫ్ ది కంప్లైంట్.
1: నా కుమారుడు అలాంటి వాడు కాదు.
0: మై సన్ ఇస్ నాట్ ఆఫ్ దట్.
1: నా కుమారుడు దొంగ కాదు.
0: మై సన్ ఇస్ నాట్ ఎ
1: నా కుమారుడు జారుడు కాదు.
0: మై సన్ ఇస్ నాట్
1: చోరుడు కాదు.
0: ఇస్ నాట్ ఎ థీ.
1: క్రూరుడు కాదు.
0: ఇస్ నాట్ ఎ వికెడ్ మ్యాన్.
1: అక్రూరుడు కాదు. ఏ గుణము లేనటువంటి వాడు నా కుమారుడు.
0: మై సన్ హాస్ నో అట్రిబ్యూట్స్ అట్ ఆల్.
1: గుణరహితుడు నా కుమారుడు.
0: ఇస్ అట్రిబ్యూట్లెస్
1: అని అప్పుడు ఆ యొక్క తల్లి ఆ సత్యాన్ని గుర్తించుకుంటూ వచ్చింది.
0: మదర్ స్టార్టెడ్ రికగ్నైజింగ్ ద ట్రూత్ సిన్స్ దెన్.
1: కనుకనే భగవత్ తత్వం లోపల అనేక విధములైనటువంటి యొక్క అంతరాత్మలు ఉంటుంటాయి.
0: Therefore in divinity there's lot of significance.
1: ఏదో కృష్ణుడు పుట్టాడు, గోపికలతో ఆడాడు, గోపాలతో ఆడాడు, ఏదో కాళింగం అడుగులో వెళ్లాడు, కాళి పైన నాట్యం ఆడాడు, ఇవన్నీ చెప్పుకోవటము ఒక పొద్దుపోయేటువంటి మాటలు.
0: ఇట్స్ ఓన్లీ టైం పాస్. ఇఫ్ యు సే దట్ కృష్ణ వాస్ బోర్న్ అండ్ స్పెండ్ ద టైం విత్ కౌహర్డ్,
1: భగవంతుడు ఏమైనా చేయవచ్చు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: భగవంతుడు ఇదే చేయాలి అదే చేయాలి అని చెప్పి ఎవరు నియమించేటువంటి అధికారం లేదు.
0: నో వన్ కెన్ స్టిప్యులేట్ దట్.
1: లేదు, శాసించే అధికారం కూడా లేదు.
0: నో వన్ కెన్ కమాండ్ గాడ్.
1: ఏమైనా చేయొచ్చు భగవంతుడు.
0: గాడ్ కెన్ డూ ఎనీథింగ్.
1: ఒక్క క్షణములో ఎంతైనా మార్పు చేయొచ్చు.
0: ఇన్ ఎ మోమెంట్ హి కెన్ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్.
1: అలాంటి వాడు ఏ కృష్ణాకారము ధరించి వచ్చాడు.
0: సచ్ వన్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కృష్ణ.
1: కృష్ణ
0: కృష్ణ.
1: ఈ కృష్ణనామములు ఉండేటువంటి అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: వి షుడ్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కృష్ణ.
1: కృష్ణ
0: కృష్ణ
1: అనగా హృదయ భూములు సాగు చేసేటువంటి వాడు.
0: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
1: కృష్ణ అనగా సాగు.
0: కృష్ణ మీన్స్ టిల్లింగ్ ద ల్యాండ్.
1: హృదయాన్ని సాగు చేసేటువంటి వాడు.
0: ద వన్ హూ టిల్స్ ద ల్యాండ్ ఆఫ్ ద హార్ట్.
1: అంతేకాదు కర్షణ ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: కర్షణ ద వన్
1: కర్షణీ కృష్ణ అన్నాడు. ఆకర్షించేటువంటి వాడు కృష్ణుడు.
0: ద వన్ హూ అట్రాక్ట్స్ హిస్ కృష్ణ.
1: కేవలం దేహంతోనే ఆకర్షించేటువంటి వాడు కాదు.
0: నాట్ మియర్లీ ద
1: వాక్యముతో గానముతో మాటలతో ఆటలతో పాటలతో అన్నింటి ఎందుకు ఆకర్షించేటువంటి వాడు.
0: అట్రాక్ట్స్ నాట్ ఓన్లీ విత్ ద బాడీ విత్ హిస్ డాన్స్ అండ్ సింగింగ్ అండ్ ప్లే అండ్ హిస్ వర్క్.
1: ఒకనాడు గోపికలందరూ వచ్చి ఇతన్ని పట్టి దొంగతనం చేసినట్టుగా యశోదకు చూపించాలని చెప్పని చక్కగా ప్లాన్ వేసుకున్నారు.
0: వన్ డే ఆల్ గోపికాస్ ప్లాన్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ కృష్ణ అండ్ కంప్లైంట్ టు యశోద.
1: చూడమ్మా, నీ కుమారుడు మా చెట్టుపై ఎక్కి కాలంతా కూడా కోసుకుంటున్నాడు.
0: See, your son has climbed up the tree and plucking all the fruit.
1: And Yashodanu pilchukoni vacharu.
0: And they brought Yashoda there.
1: Aa Yashodanu pilchukochinappudu Yashoda raledu.
0: Yashoda didn't come.
1: Mee matalu naaku telusu. Naa kumaru naa intilone untunnadu.
0: I know your words. My son is
1: intilone kanipistunnadu Yashodaku.
0: He is at home only.
1: ఇంకా గోపికల ఇంటిలో కూడా కనిపిస్తున్నాడు.
0: ఇస్ ఆల్సో సీన్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ గోపిక.
1: అప్పుడు గోపికలు చెప్పాడు,
0: దెన్ హి సెడ్ గోపిక,
1: నువ్వు ఎందుకోసం చెట్టు ఎక్కావు, దొంగతనం కాదా ఇది?
0: దెన్ హి సెడ్ వై డిడ్ యు క్లైంబ్ అప్ ది ట్రీ?
1: హి ఇస్ నాట్ లెఫ్ట్. కోపంతో చెట్టును చూరి ముట్టడించాడు.
0: అవుట్ ఆఫ్ యాంగర్ హి వాంటెడ్ టు క్యాచ్ హోల్డ్ విత్ ద హ్యాండ్.
1: అప్పుడు కోపంతో ఉన్నటువంటి గోపికలకు ఒక నవ్వును కల్పించేటువంటి మాటలు మాట్లాడాడు.
0: ద గోపికాస్ అవుట్ ఆఫ్ యాంగర్ సెడ్ ఎ వర్డ్ ఆఫ్ ఫన్.
1: నిమిషం లోపల కోపాన్ని ఆనందంగాను ఆనందాన్ని హాస్యంగాను కూడా మార్చేటువంటి వాడు.
0: ఇన్ ఎ మూమెంట్ ద యాంగర్ ఈస్ మేడ్ ఇన్ టు ఫన్ అండ్ ఫ్రాలిక్.
1: నేను ఎందుకు చెట్టును ఎక్కాను అనుకుంటున్నారా మీరు? మా దూడలు గడ్డి కోసుకోవటానికి ఎక్కాను.
0: You know, I climbed up the tree to have the grass to feed my cow.
1: Navinaru gopikalu chettu paina gaddi untuntada?
0: All gopikas laughed. Do you find the grass
1: on the cow? Navuto ee okka krishnudu paina unnatundi kopam challari poyindi.
0: Out of smile their anger is passed.
1: Ee vidhanga itharlu okka krodhamunu deshamunu asuyanu chakkaga maatalatone adagadrukkeetundi vaadu.
0: Therefore Krishna with all his words used to pacify the anger and the hatred among others.
1: కనుక భగవంతుని యందు ఏ యొక్క చర్య చేసినప్పటికీ అది ఒక అంతరాత్మతో కూడినటువంటివి.
0: All actions of God has got significance.
1: ఈ విధమైనటువంటి యొక్క అంతర్బోధలు కావిస్తుకుంటూ దేశం యొక్క దివ్యత్వాన్ని ఈ యొక్క క్రూరత్వాన్ని సంహారం కావిస్తూ వచ్చాడు.
0: With this inner teaching, Krishna completely destroyed.
1: ఆనాటి రాజులందరూ కూడా నిరంకుశంగా ప్రవర్తిస్తూ వచ్చారు.
0: At the time they were working, behaving like a dictators.
1: ప్రజలను అమాయకులైనటువంటి ప్రజలను అనేక విధములుగా కూడా శిక్షిస్తూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ పనిషింగ్ ఇన్నోసెంట్ పీపుల్.
1: ఆ యొక్క భూదేవికి ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకునే నిమిత్తమే తానే స్వయంగా వచ్చి ఆ లోకము లోపల అశాంతిని దూరం చేసి శాంతిని పోషిస్తూ వచ్చాడు.
0: As per the promise given to Mother Earth, he appeared in the form of Krishna and pacified her and established
1: peace. ఆ మాటలే నేటికి కూడా

0: The word said then
1: ఎక్కడ ధర్మం ఎప్పుడు నశిస్తుందో, అధర్మం అభివృద్ధి అవుతుందో, అప్పుడంతా అక్కడ అధర్మాన్ని తొక్కివేసి ధర్మాన్ని అభివృద్ధి పరిచే నిమిత్తమై అవతారములు వస్తుంటాయి.
0: God incarnates when dharma vanishes, when the whole area is completely occupied.
1: అధర్మ ధర్మాన్ని శిక్షించాడు.
0: Therefore he punished the dharma.
1: ప్రాణాలు తీశాడు.
0: He killed them.
1: అయితే ఇది సరికాదు.
0: However it's not correct.
1: భగవంతుడు ప్రాణాలు తీయలేదు.
0: God has not
1: killed. వాటి క్రూరత్వమే వారి ప్రాణములు వారు తీసుకుంది.
0: Their wickedness only killed them.
1: కనుక ఈనాడు కూడా ధర్మపరుడు రక్షించి దుష్టులను సంహరించాలని పూనుకుంటే ధర్మపరుడైనటువంటి వాడు ఒక్కడైనా చిక్కడిక్క, అందరూ శిక్షకు పాత్రులైపోతారు.
0: Today if God decides to protect pious people and kill the wicked people, there will be none here.
1: సంహరించడం కాదు ఇక్కడ.
0: It's not that.
1: అధర్మాన్ని ధర్మంగా మార్చాలి.
0: Unrighteousness has got to be converted into righteousness.
1: ఏ విధంగా మార్చాలి?
0: How is it to be converted?
1: ప్రేమ తత్వంతో మార్చాలి.
0: It's only with love.
1: ఆనాడు కూడా కృష్ణుడు అదే విధంగానే ప్రేమ చేతనే సర్వుల హృదయాన్ని మార్చినాడు.
0: In those days Krishna also converted with this.
1: అయితే కంసుని చంపింది ఎవరు?
0: Then who killed Kamsa?
1: ఇది కృష్ణుడు కాదా?
0: He is not the Krishna.
1: కాదు కాదు.
0: No.
1: ఇది ఏదో రాసినటువంటి చరిత్రలో ఉండేటువంటిది కానీ కృష్ణుడు చంపలేదు కంసుని.
0: Is not the Krishna who killed Kamsa.
1: ఆ యొక్క కంసుని యొక్క స్వభావమే, అనగా ఇమాజినేషన్, భ్రమనే ఆ యొక్క కంసుని చంపింది.
0: It's only imagination, the thought of Kamsa killed.
1: ఎప్పుడు కృష్ణుడు వస్తాడో, ఎప్పుడు కృష్ణుడు వస్తాడో, సర్వత్రా ఎక్కడ చూసినా కృష్ణుడు గారే కనిపించాడు.
0: When Krishna would come, he started noticing Krishna everywhere.
1: అది తన యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్.
0: ఇట్స్ ఆల్ హిజ్ ఓన్ రియాక్షన్, రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
1: కనుక అతని యొక్క రిఫ్లెక్షన్ అతన్ని హతమార్చింది.
0: హిజ్ రిఫ్లెక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని యొక్క రియాక్షన్ అతన్ని సంహరించింది.
0: హిజ్ రియాక్షన్ కిల్డ్ హిమ్.
1: అతని రీసౌండ్ అతన్ని ప్రతిధ్వని గావించింది.
0: ఇట్స్ ఓన్లీ రీసౌండ్ దట్ ఇస్ హర్ట్.
1: కాబట్టి ఎవరిని కృష్ణుడు చేతులారా చంపలేదు.
0: కృష్ణ హాస్ నాట్ కిల్డ్ ఎనీవన్ ఆన్ హిజ్ ఓన్.
1: అన్ని యద్భావం తద్భవతి, వారి భావంలో వారిని రక్షిస్తూ, వారి భావంలో వారిని సృష్టిస్తూ వచ్చాయి.
0: వన్ ఇస్ ప్రొటెక్టెడ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్, వన్ ఇస్ కిల్డ్ బై హిజ్ ఓన్ ఫీలింగ్.
1: కనుక మానవుని యందు మంచి భావం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ హస్ మ్యాన్ డెవలప్ గుడ్.
1: ఒకరిని చంపాలని వచ్చినటువంటి వాడు వాడే చేస్తాడు, కానీ ఇంకోని చంపలేడు.
0: వన్ ఇస్ ప్రిపేర్ టు కిల్, హీ విల్ డై, హీ కాంట్ కిల్ ఎనీవన్.
1: కనుక ఆ దుర్భావమును హృదయం నుంచి దూరం చేయాలి.
0: దేర్ఫోర్ గివ్ అప్ బ్యాడ్ థాట్స్.
1: భగవంతునికి ఎవ్వరూ ద్వేషులు లేరు.
0: గాడ్ హేట్స్ నన్.
1: భగవంతునికి ఎవ్వరి కూడాను అసూయ కలిగినటువంటి వారు లేరు.
0: గాడ్ doesn't feel jealous of anybody.
1: భగవంతునికి ఎవరిపైన ఆగ్రహం లేదు.
0: గాడ్ ఈస్ నాట్ యాంగ్రీ విత్
1: ఎనీవన్. భగవంతునికి ఎవరిపైన అనుగ్రహము లేదు.
0: God has no special
1: grace. ఆగ్రహ అనుగ్రహములు మీ యొక్క భావము యొక్క స్వరూపములే.
0: The grace and anger are your own.
1: అందువలనే భావాతీతం త్రిగుణరహితం.
0: So it's beyond all thoughts without the three attributes.
1: భావము లేదు, గుణములు లేదు.
0: He has no thoughts and he has no attributes.
1: ఏకం సత్యం విమలం అచలం.
0: It's only one that is pure and unsullied, immovable.
1: సర్వది సాక్షి భూతం. అన్నిటికి సాక్షి స్వరూపుడతాడు.
0: God is an eternal witness.
1: కనుక ఈనాటి భక్తులు కష్టాల లోపల భగవంతుడు నాకు ఎందుకు ఈ కష్టాలు పెట్టుతున్నాడు, భగవంతుడు ఎందుకు నన్ను ఇట్లా శిక్షిస్తున్నాడు అని అనుకుంటాము. భగవంతుడు కాదు శిక్షించేది, భగవంతుడు కాదు కష్టాలు ఇచ్చేది, మీ భ్రమలే మీకు కష్టాలుగా మారుతున్నాయి.
0: Today devotees feel, why God puts me to suffering? Why does he give me all these?
1: ఈ కష్టాలను పురస్కరించుకొని మానవ ఉన్నటువంటి చెడ్డ భావంలో దీనికి పనిష్మెంట్ గా ఉంటున్నాయి అని ఎవరు గుర్తిస్తారో వారే నిజమైన భక్తులు.
0: He is only a true devotee who will understand that the difficulties are just the reactions of his own wrong thoughts.
1: అది గుర్తించినటువంటి ఆమెనే కుంతి దేవి.
0: కుంతి దేవి రికగ్నైజ్ దిస్ ఫ్యాక్ట్.
1: ఆ కుంతి ఎవరు?
0: హూ ఇస్ కుంతి?
1: వసుదేవుని సిస్టర్.
0: షీ ఈస్ ద సిస్టర్ ఆఫ్ వసుదేవ.
1: అందువల్లనే కృష్ణుడికి మేనత్త అన్నారు.
0: అండ్ దేర్ ఫోర్ షీ ఈస్ ది ఆంట్ ఆఫ్ కృష్ణ.
1: ఆమె కట్ట కట్టపటి సమయం లోపల కృష్ణుడు ద్వారకు పోతున్నాడు.
0: Towards the end, Krishna was returning, going to Dwaraka.
1: Andarthona cheppi vaadiki oka veedkol isthunnaranki cheppadu.
0: He took leave from them and he started returning.
1: Dharmaja, nenu selavu teesukuntunnanu.
0: He said, Dharmaja,
1: Dwarakanu vadali chaala kaalam ayipoyindi, nenu velli raavali annadu.
0: It's long time that I left Dwaraka. It's time for me to go.
1: Aadaki evvaru kudunu jawabu cheppetuvanti vaaru kaadu.
0: In those days, no one replied.
1: Prathamanta siddhamayipoyindi.
0: The chariot is
1: elanti paristhithilo kudunu భగవంతుని మనసు ఒక్క నిమిషంలో మారచ్చు, ఒక్క నిమిషంలో త్యాగం కావచ్చు, ఒక నిమిషంలో ప్లానంతా కూడా విరగదొక్కవచ్చు.
0: ఎట్ ఎనీ టైమ్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్, హీ కెన్ చేంజ్ ద ప్లాన్ ఇన్ ఎనీ వే.
1: తన సంకల్పమే తనకు మూలాధారము.
0: హిజ్ విల్ ఇస్ ది బేసిస్ ఫర్ ఎవ్రీథింగ్.
1: అందరితో నా సెలవు తీసుకుని కుంతి దగ్గరికి వెళ్ళాడు.
0: హి టుక్ లీవ్ ఫ్రమ్ ఎవ్రీబడీ అండ్ వెంట్ కుంతి.
1: ఆ కుంతి దగ్గరికి వెళ్ళేటప్పటికీ, నాయన మాకు కలిగినటువంటి కష్టాలు ఇది మా భ్రమలే.
0: వెన్ యూ వెంట్ కుంతి, కుంతి సెడ్,
1: నా కుమారుడు అనుభవించినటువంటి బాధలన్నీ కూడా నా కుమారుడు యొక్క భ్రమలే.
0: All the sufferings experienced by my sons are only
1: నిజముగా ధర్మునికి యుద్ధం పైన ఆశనే లేకుండా గెలిపోయి ఉంటే ఈ అరబుల పాలకు అయ్యేటువంటి పనే ఉండదు.
0: Had he not played this game of dice, they would not have
1: been. ఈ అడవుల పాలు చేసి ఆకులను మేసి కన్న కష్టాలు అనుభవించడానికి నా కుమారుడు యొక్క భావమే దీనికి మూల కారణం.
0: They were sent to the forest, they had to eat all the kinds of leaves and tubers.
1: నీవు కాదు, నీవు సంరక్షకుడవే.
0: You are only the protector.
1: కనుక ఆ నా కుమారుడు బాధపడుతున్నటువంటి సమయం లోపల నేను నిరంతరం కూడా నిన్ను స్మరిస్తూ వచ్చేటువంటి వేళలో.
0: So when my sons are feeling so sad, I thought of you.
1: లోకములో కష్టములు వచ్చినప్పుడే భగవంతుని స్మరిస్తారు, కాని సుఖములో స్మరించరు.
0: In this world, in times of difficulties, people think of God.
1: సుఖములందు నన్ను కోరరు మానవులు.
0: They don't think of God.
1: కష్ట సమయములందు కావలయు నేను.
0: They want God in times of difficulties.
1: చూసారా, ఆ కష్టాల సమయంలోనే భగవంతుని స్మరిస్తారు.
0: They think of God in times of
1: trouble. కనుక కృష్ణ, నేను ఈ దేహంతో ఉండినంత వరకు నా కష్టాలే అనుగ్రహించమని చెప్పిన కోరింది.
0: So said Krishna, so long I am alive, grant me all.
1: అయితే ఇంతకాలం మా చుట్టూ ఉండి ఇప్పుడు నిన్ను ఎడబాసి ఉండడానికి చాలా బాధగా ఉంటుండదని.
0: Having been in your company so long,
1: కానీ నీ సంకల్పాన్ని మార్చేటువంటి శక్తి నాలో లేదు.
0: I don't have any capacity to change your will.
1: కృష్ణ, ఈ మేనత్ర మాత్రం మరవద్దు అని చెప్పింది.
0: కృష్ణ, నెవర్ ఫర్గెట్ యువర్ ఆన్.
1: సరే, అందరితో చెప్పాడు, ఉత్తర దగ్గరికి వెళ్ళాడు.
0: సో సేయింగ్ ఈవెంట్ ఉత్తర,
1: ఉత్తర పరిగెత్తుకుని వచ్చి కృష్ణుడు ద్వారకు వెళుతున్నాడని తెలిసి పరిగెత్తుకుని వచ్చి కాళ్లపైన పడింది.
0: ఆన్ కమింగ్ టు నో దట్ కృష్ణ వాస్ గోయింగ్ టు ద్వారక, ఉత్తర కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ ఆన్ హిస్ ఫీట్.
1: అభిమన్యుడు మరణించినప్పటి నుంచి కూడా నా కడుపు బాధ నేను భరించుకుంటూ ఎన్ని విధములైన ఓర్చుకున్నప్పటికీ నేను ఓర్చుకోలేకపోతున్నాను.
0: Krishna, since the time of the death of Himanyu, I could not bear.
1: నా గర్భములో మంటలు మండుతున్నాయి.
0: The whole body was burning.
1: దీని కారణం ఏమిటో నాకు తెలియదు.
0: I don't know the reason.
1: నీవు ఇప్పుడు ద్వారకు పోవడానికి వీలు కాదు.
0: It's not possible.
1: నా ప్రసవమయ్యేంత వరకు నీవు ఉండే తీరాలి.
0: You must stay here.
1: అన్ని విధాలా నా యొక్క తాతలను ముత్తాతలను మా తండ్రులను కూడా కాపాడుతూ వచ్చావు.
0: You have been protecting the fathers and forefathers.
1: ఈ పాండవులందరినీ నీవే కాపాడినటువంటి వాడు.
0: You only protected Pandavas.
1: ఈ పాండవుల యొక్క వంశములకు ఇదొక్కటే మూల కారణము.
0: Is only remaining for the entire clan of Pandava.
1: ఈ గర్భం ఏమైపోతే పాండవుల యొక్క వంశమే నిర్మూలమైపోతుంది.
0: If everything is to happen now, the whole clan would be put to an
1: end. నీవు పోవడానికి వీలు కాదని కాళ్ళు గట్టిగా కట్టుకుంది.
0: Therefore she clasped his feet tightly. Don't go.
1: చూసారా, ఆ భక్తి యొక్క ప్రపత్తి తక్షణమే ఆ యొక్క ద్వారక పోయేటువంటి ప్రయాణం నిలిచిపోయింది.
0: That is as a result, consequence of our sincere and devotion.
1: Uttarku promise chesadu.
0: He made a promise to Uttara.
1: Uttara, nee prasavam ayyanta varaku nenu dwaraku ponu annadu.
0: He said, Uttara, until you deliver, I don't go to Dwaraka.
1: Appudu Dharmajudu, Arjunudu, Bhimudu, Nakula Sahadevudu, Draupadi, Subhadra andaru vachi aa yokka Uttara yokka bhakti prapattulanu chaala koniyaadutu vacharu.
0: Then all Pandava, Dharma, Arjuna, Bhima, Nakula, Sahadeva, everybody started appreciating.
1: Vayasu chinnadainappatikini,
0: though you are so young,
1: uttara uttama bhakti kaliginatundi.
0: You have the noblest devotion.
1: Enduvallanaga aana garbhamlo undinappudu,
0: because so long
1: asattama yesinatundi yokka brahmastrani dani nirmoolam gaaviche nimittam Krishnudu aana garbhamlo praveshinchadu.
0: In order to see that the effect of this brahmastra would be nullified,
1: ana alasi nidriche samaya lopala tana garbhamlo krishnudu tai pani chestunnattuga darshinchindi.
0: She could visualize Krishna there in her womb protecting.
1: Appati nunchi kudanu krishna krishna krishna krishna ee krishna padam tappa maroka padam aame note nunchi raledu.
0: Since then she has been chanting the name of Krishna, nothing else.
1: ధర్మరాజుని చూచినా కృష్ణ అని చూచేది.
0: ఈవెన్ షీ వాచెస్ ధర్మజా, షీ సేస్ కృష్ణ.
1: కుంతిని చూచినా కృష్ణ అనేది.
0: ఈవెన్ కుంతి,
1: ఇది చరిత్రలో ఎక్కడ కనిపించదు.
0: దీస్ థింగ్స్ ఆర్ నాట్ సీన్ ఎనీవేర్.
1: ఆమె భావమంతా కృష్ణ భావమే.
0: హీఈస్ ఫుల్ ఆఫ్ కృష్ణాస్ ఫీలింగ్.
1: అందువలననే ఆ ప్రసవం అయిన తర్వాత,
0: సో ఆఫ్టర్ డెలివరీ,
1: అనేక విధములుగా పరీక్షించి ప్రాణం ఒసగినటువంటి వాడు కనుకనే అతనికి పరిచ్యత్తుడు అని తానే పేరు పెట్టాడు.
0: He himself named the child because he's put a lot of tests.
1: భగవంతుని యొక్క లీలలు ఇట్టివి అట్టివి అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు.
0: ద విల్ ఆఫ్ గాడ్ కెనాట్ బి డిసైడెడ్, కెనాట్ బి సెడ్ బై ఎనీబడీ.
1: ఎక్కడ భగవంతుడు ఉన్నాడు ఎక్కడ లేడు అని అన్వేషణ చేయటం చాలా ఒక విధమైనటువంటి హాస్యాస్పదమే.
0: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్ టు థింక్ అండ్ సర్చ్ ఫర్ గాడ్.
1: ఎక్కడో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి వాడిని అన్వేషించాలి, కానీ ఎక్కడ చూసినా ఉండేటువంటి భగవంతుని అన్వేషించడం ఎక్కడ?
0: ఇఫ్ హిస్ ప్రెజెంట్ ఎట్ వన్ పర్టికులర్ ప్లేస్, యూ కెన్ గో అండ్ సర్చ్. when he is present everywhere.
1: ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినా ఒక్కడే ఆత్మలో మక్కువై ఉన్నాడు అని. ఇక్కడ అక్కడ ఎక్కడ చూసినప్పటికీ ఉన్నది ఒక్కడే.
0: You may see here and there, everywhere, only one exists.
1: కనుక అట్టి ఏకత్వాన్ని గుర్తించినటువంటిదే ఉత్తర.
0: It's only Uttara who could understand this oneness.
1: అట్టి ఉత్తమమైనటువంటి గుణం

0: కనుకని ఆమె నిమిత్తమే తన ప్రయాణం కూడా మానుకున్నాడు.
1: బికాస్ ఉత్తర హ్యాడ్ గాట్ ఉత్తమ నోబుల్ ఫీలింగ్
0: కనుక భగవంతుని హృదయాన్ని కరిగించి కదిలించేటువంటి యొక్క భక్తి ప్రపత్తులు మానవుల్లో ఆవిర్భవించాలి.
1: Therefore the human humanity should develop that sincere devotion.
0: కేవలం మాటలతో మాత్రమే హృదయం కరగదు.
1: By merely verbosity the heart would not melt.
0: దాన్ని కరిగించేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలి.
1: We should have the strength to melt the heart of
0: మెల్ల మెత్తగానే ఉంటుంటాలి.
1: Butter is so soft.
0: కానీ నెయ్యి కావాలంటే దానికి అగ్గి పెట్టాలి, దాన్ని కరిగించాలి.
1: In order to make the butter ghee, you should put it on fire.
0: చూసావా, మెత్తని వెన్నకైనా కూడా వేడిని చూపించినప్పుడే కరుగుతుంది, కానీ లేకపోతే మెత్తని దగినప్పటికీ కరగదు.
1: The butter is so soft. Unless you put it on fire, it would
0: not melt. మన హృదయమే బటర్.
1: Therefore, heart is butter.
0: దానికి భగవత్ ప్రేమ అనేటువంటి వేడిని చూపించినప్పుడే ఆ హృదయం కరుగుతుంది.
1: So when you show the heat of the love towards God, it melts.
0: అందువల్లే గోపికలు యొక్క హృదయాలంతా కూడా తాను చేరుకున్నాడు.
1: For that reason he could capture.
0: అప్పటి నుంచి కూడా గోపికలు చాలా పిచ్చివారి వలె ఎక్కడ చూసినా వెతకడానికి ప్రయత్నించారు.
1: Since then all the cowherd maids were mad at him.
0: అది గుట్టే, ఇది మట్టే అనేటువంటి భేదములే లేవు వారికి.
1: They didn't have any kind of discretion. That's the
0: ఒకనాడు గోకులంలో ఆడుకుంటూ
1: while playing in Gokula,
0: బృందావనంలో ఆడుకుంటూ
1: playing in Vrindavan,
0: ఉన్నట్టు ఉండి కృష్ణుడు కనిపించలేదు.
1: All of a sudden Krishna disappeared.
0: ఇది ఏ సమయము ఏమని కూడా గోపికలు యోచించలేదు.
1: Krishna didn't mind the time even.
0: చెట్టు చెట్టు దగ్గరికి పోతున్నారు.
1: దేవర్ అప్రోచింగ్ ఎవ్రీ ట్రీ.
0: ఒక్కొక్క మొక్క మొక్కదికి పోతున్నాడు.
1: ఎవ్రీ ప్లాంట్
0: ఒక్కొక్క పుష్పాన్ని పట్టుకుంటున్నారు.
1: హోల్డింగ్ ఏ ఫ్లవర్.
0: ఇవో పిచ్చి వారి వలె వెతుకుతున్నారు.
1: దేవర్ సర్చింగ్ ఇన్ ఎ మ్యాడ్ వే.
0: వాళ్ళని ఏమడుగుతున్నారు ఆ మొక్కలంతా పోయి.
1: వాట్ ఈస్ దే ఆర్ ఆస్కింగ్.
0: నల్లని వాడు,
1: ద డార్క్ కాంప్లెక్షన్ వన్,
0: పద్మనయనంబుల వాడు,
1: ద వన్ విత్ ది ఐస్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
0: కృపారసంపై చల్లెడువాడు,
1: ద వన్ హూ విల్ స్పిల్ ది ఫ్లూయిడ్ ఆఫ్ గ్రేస్,
0: కృపారసంపై చల్లెడువాడు,
1: ద వన్ హూ విల్ ఫిల్ యూ విత్ గ్రేస్,
0: ప్రేమ సంకిచితము చేర్చువాడు,
1: ది వన్ హూ విల్ మేక్ యూ ఫుల్ ఆఫ్ లవ్,
0: ప్రేమ వెదజల్లెడి వాడు,
1: ద వన్ హూ వుడ్ స్ప్రెడ్ లవ్.
0: ఓ మల్లియలారా,
1: ఓ ట్వైనర్స్,
0: ఓ ఫ్లవర్స్,
1: జాస్మిన్ ఫ్లవర్స్,
0: ఓ మల్లియలారా,
1: ఓ జాస్మిన్ ఫ్లవర్స్,
0: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
1: ఈస్ కృష్ణా హిడెన్ బిహైండ్ యువర్ బుషెస్? ప్లీజ్ లెట్ మీ నో.
0: పుష్పాలు చెప్పుతాయా, వాటికి నోరుందా?
1: విల్ ఫ్లవర్స్ రిప్లై? డు దే
0: పొదలకు నోరుందా?
1: వారి
0: వల్ల వచ్చి ఓ పొదల్లారా, మీ చాటున ఏమైనా ఉన్నాడా మా కృష్ణుడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాడా కృష్ణుడు, ఇలాంటి వాడు అలాంటి వాడు అని గుర్తులంతా చెప్తూ వెతుకుతూ ఉన్నారు గోపికలు.
1: లైక్ మ్యాడ్ పీపుల్ ది గోపికా స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ కృష్ణ, అడ్రెసింగ్ ది ట్వైన్స్.
0: ఎలాంటి వాడు మీకు తెలుసునా? నల్లని వాడు.
1: యు నో వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ హీస్?
0: పద్మనయనంబుల వాడు,
1: ఐస్ ఆఫ్ ఎ లోటస్ ఫ్లవర్,
0: కృపాల సంభు పై చల్లెడు వాడు,
1: అండ్ హి విల్ జస్ట్ షౌట్ ఏ వాడు,
0: దబ్బి దప్పించము వాడు,
1: అండ్ హి హస్ గాట్ ది ఫెదర్, ది పీకాక్ ఫెదర్.
0: మా ఉల్లము దోచుకొచ్చే,
1: ది వన్ హూ హస్ టేకెన్ అవే అవర్ హార్ట్,
0: మా సర్వము దోచుకొచ్చే,
1: హి హస్ టేకెన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్.
0: ఓ మల్లియలారా,
1: ఓ ఫ్లవర్,
0: మీ పొదల చాటున లేడు గదమ్మ చెప్పరే.
1: Why don't you tell me?
0: ఎందుకోసం మిమ్మల్ని అడుగుతున్నావా? మా సర్వస్వాన్ని దొంగిలించుకొని వచ్చాడు.
1: యు నో వై యూ ఆర్ ఆస్కింగ్? బికాస్ ఇట్స్
0: మాకు గతియే లేదు.
1: వీ డోంట్ హావ్ ఎనీథింగ్.
0: తినడానికి తిండి లేదు, ఉండడానికి కొంప లేదు.
1: వీ డోంట్ హావ్ ఫుడ్ నాట్
0: సెల్ఫ్. మా సర్వము కృష్ణుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ.
0: అలాంటి కృష్ణుడు లేకపోతే మా బ్రతికెందుకు?
1: హౌ కెన్ వీ లివ్ వితౌట్ కృష్ణ?
0: ఓ మల్లియలారా, మీ పొదల చాటున ఉన్నాడా చెప్పండి.
1: ఓ ఫ్లవర్స్, ఇస్ కృష్ణ దేర్ బిహైండ్ ద బుషెస్? టెల్ మీ.
0: ఇలా భక్తి, ఇంత అమాయకమైనటువంటి భక్తి.
1: They have the devotion of
0: innocence. Today, antaru vaadiki otti murkattamu oka hysteria antuntaru.
1: Today people say that is a sign of hysteria.
0: Lokam andarki ilanti hysteria padte enta prashantanga undedi dehamu.
1: If the whole world is full of such hysteria, the world will be at rest, peaceful.
0: Devudu kavalani ipudi hysteria na?
1: Desire for God can not be hysteria. Inta antaru
0: వీరికంటే ఒక పిచ్చి పట్టిందిరా, సాయిబాబా పిచ్చి పట్టిపోయింది అంటారు.
1: People say they are full of madness of Sai Baba.
0: నిజంగా ఈ పిచ్చి ఎంత ఉత్తమమైనటువంటి పిచ్చి!
1: వాట్ గ్రేట్ థింగ్ ఈస్ దట్ మ్యాడ్నెస్.
0: పిచ్చి ఆసుపత్రిలో అనేక రకమైనటువంటి ఇంత పిచ్చి వారంతా ఉంటారు.
1: దర్ ఆర్ మెనీ మ్యాడ్ పీపుల్ ఇన్ ద మెంటల్ హాస్పిటల్.
0: ఒకడు అరుస్తూ ఉంటాడు,
1: వన్ షౌట్స్,
0: డోర్ అంతా కొడుతూ ఉంటాడు,
1: వన్ హిట్స్ ద డోర్,
0: ఇంకోడు ఏదో పాట పాడుకుంటుంటాడు,
1: వన్ సింగ్,
0: ఇంకోడు ఏదో గిల్లుకుంటుంటాడు, ఇన్ని రకమైనటువంటి పిచ్చి వారు ఉంటుంటారు.
1: మెనీ మ్యాడ్ పీపుల్.
0: కానీ ఈ పిచ్చి వారందరూ కూడా డాక్టర్స్ కూడా చాలా ట్రబుల్స్ ఇస్తుంటారు.
1: ది మ్యాడ్ పీపుల్ will give trouble to doctors.
0: కానీ ఒక దగ్గర కూర్చొని దేవుడా దేవుడా అనేటువంటి వాడు డాక్టర్ కూడా సమీపటం లేదు కదా, ఎంత మంచి పిచ్చి ఈ పిచ్చి.
1: But the man who sits there all alone thinks of God.
0: ఇలాంటి ఉత్తమ పుచ్చి పట్టి చేస్తే ఎంత అదృష్టవంతులో మీరు.
1: You are really lucky if you have that magic.
0: దేవుడు అనేటువంటి పిచ్చి అందరికీ పట్టాలి.
1: Everybody should have this madness of God.
0: పిచ్చి పట్టినప్పుడే ఈ లోకము ధనము ధాన్యము గృహము ఇలాంటి పిచ్చి అంతా దూరం పోతుంది.
1: When once you have got all madness for God, you will not have the madness.
0: ధనమెచ్చిన మదమెచ్చును.
1: You got money, there will be
0: మదమెచ్చిన దుర్గుణము మానక
1: హెచ్చు. You got arrogance, you'll have bad
0: quality. ధనముడిగిన మదముడుగును.
1: When once money is gone,
0: there will be దుర్గుణము మానులు
1: విమాన. And therefore it's only money that makes you
0: happy. ఈనాడు ధనం పిచ్చి పట్టిపోతుంటుండాలి.
1: People are mad after money.
0: దైవం పిచ్చి తగ్గిపోతుండాలి.
1: They got mad after
0: God. ఈనాడు దైవం పిచ్చి పట్టే ఎంత ఉత్తమమైనటువంటి
1: మాకు. Is there all alone things of God.
0: ఇలాంటి ఉత్తమ పిచ్చి పట్టి చేస్తే ఎంత అదృష్టవంతులో మీరు.
1: You are really lucky if you have that magic.
0: దేవుడు అనేటువంటి పిచ్చి అందరికీ పట్టాలి.
1: Every

0: ఈ ధనపిచ్చి పట్టడం చేతనే అహంకారము, అసూయ, అనేక విధమైనటువంటి ద్వేషము, క్రోధము, ఈర్ష్య, డంబము, ఇలాంటి దుర్గుణాలంతా కూడా దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ వరల్డ్లీ మ్యాడ్నెస్ దేర్ ఇస్ ఎవరీస్ పాంప్ అండ్ షో అండ్ యాంగర్ అండ్ గ్రీడ్.
0: ధనము కావాల్సింది,
1: మనీ ఇస్ నీడెడ్.
0: ఏ ధనము కావాలి?
1: వాట్ మనీ?
0: అనుగ్రహ ధనము కావాలి.
1: దట్స్ ద వెల్త్ ఆఫ్ గ్రేస్.
0: ప్రేమ ధనము కావాలి.
1: ఇస్ ద వెల్త్ ఆఫ్ లవ్.
0: దివ్యమైనటువంటి యొక్క దైవ ధనము కావాలి.
1: ఇస్ ఓన్లీ డివైన్ వెల్త్.
0: ఆ ధనమే శాశ్వతమైనటువంటిది.
1: దట్ వెల్త్ ఇస్ పర్మనెంట్.
0: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘముల వంటివి.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక ఆనాడు గోపికలు ఈ విధమైనటువంటి యొక్క దీనిని కృష్ణుని ఆరాధిస్తూ వచ్చారు.
1: గోపికాస్ కౌహర్డ్ మేడ్స్ వర్షిప్.
0: అందుకోసమనే ఈ సత్యాన్ని గుర్తించి కృష్ణుని దగ్గర నుంచి ఒక జవాబును కోరుతుంది యశోద.
1: హావింగ్ అండర్స్టూడ్ యశోద ఎక్స్పెక్టెడ్ రిప్లై ఫ్రమ్ కృష్ణ.
0: కృష్ణ
1: కృష్ణ,
0: నే పెట్టినది తినవు.
1: యూ డోంట్ ఈట్ వాట్ ఐ ఆఫర్.
0: గొల్లల పుట్టలకు పోయి
1: యూ గో టు ది కౌహర్డ్
0: పట్టెలుగలో గుట్టున తినేదవు.
1: యూ కలెక్ట్ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ బటర్ అండ్ ఈట్.
0: నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
1: ఎవ్రీథింగ్ హెస్ కమ్ టు ది మ్యాటర్ ఆఫ్ స్ట్రీట్.
0: ఏమిటి నీ పిచ్చి?
1: వాట్ ఇస్ దిస్ మ్యాటర్?
0: మన ఇంటిలో వెనలేదా?
1: డోంట్ హ్యావ్ బటర్.
0: నేను పెట్టి ఎందుకు నీకు తినకూడదు?
1: వై డోంట్ ఈట్?
0: పనుల ఇంటి వెన నీకు ఎందుకు అంత రుచి?
1: వై ఇస్ ఇట్ దట్ యు
0: ఫైండ్ అన్నం దొంగిలించడం చేతనే నీతో ఊరంతా కూడా ఒకే అల్లరిగా ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లాట్ హోల్ థింగ్ ఇస్ నాయిసీ నౌ.
0: నోరంత వెన్న వాసన.
1: హోల్ ఆఫ్ యువర్ మౌత్ స్మెల్స్.
0: ఊరంతయు ఆగడంబు.
1: ఎంటైర్ విలేజ్ ఇస్
0: ఒకటే రద్దు.
1: దేర్ ఇస్ లాట్ ఆఫ్ కంప్లైంట్.
0: ఊరంత లేవు బాల.
1: యు ఆర్ సో స్మాల్ టైనీ టెండర్.
0: ఎంత చిన్న పిల్లవాడవు నీవు.
1: యు ఆర్ వెరీ యంగ్.
0: ఎందుకు ఇంత అల్లరి చేస్తున్నావు ఈ గోకులం లోపల?
1: వై ఆర్ సో మిస్యూస్ ఇన్ దిస్ గోకుల?
0: కనుక ఇది నువ్వు చేయదానేటువంటి పని.
1: నో, యు షుడ్ డూ దాట్.
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
1: దెన్ కృష్ణ రిప్లై,
0: అమ్మా, నేను వెన్నను కాదు తీసుకునేటువంటిది, వాళ్ళ హృదయాన్ని తీసుకుంటున్నాను.
1: మదర్, ఐఎమ్ నాట్ స్టీలింగ్.
0: హృదయం పవిత్రమైనటువంటిది.
1: హార్ట్ ఈస్ ప్యూర్.
0: వాళ్ళ హృదయం ఎట్టుంటుందో తెలుసిన అమ్మా నీకు?
1: మదర్, యు నో హౌ దేర్ హార్ట్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ద హార్ట్స్ ఆఫ్ ది గోపికస్ ఇస్ ప్యూర్ అండ్ అన్సలింగ్.
0: నిర్గుణం,
1: నో అట్రిబ్యూట్.
0: నిరంజనం, సనాతనం,
1: ఎటర్నల్.
0: నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. మన ఇంట్లో అట్లాంటిది లేదే ఆ వెన్న.
1: సచ్ హార్ట్ విచ్ ఇస్ అన్సలీడ్ ఇస్ నాట్ అవైలబుల్ ఎట్ హోమ్.
0: ఎందుకోసం వాళ్ళ ఇంటి వెన్న నీకు అంత రుచిగా ఉంటుంది?
1: హౌ ఇస్ దట్ యు ఫైండ్ ద బటర్ ఆఫ్ ద నేబర్ హుడ్ టేస్టింగ్?
0: ఆ తెల్లవారు జామన్నే
1: ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్
0: కుండల్లో పెరుగు ఉంటే,
1: వెన్ ద స్కర్ట్
0: పెరుగులో కమ్మం వేసి,
1: దే విల్ చర్న్ ఇట్.
0: ఆ తాడును చుట్టి వీళ్ళంతా కృష్ణనామంతో పల వాళ్ళు చిలుకుతూ ఉంటే ఆ కృష్ణనామానికి తగినట్టుగా ఈ గాజులు తాళం వేస్తూ వచ్చాయి.
1: When they start churning the curd there, according to the churning process, the bangles also will act as a drum.
0: తాళము,
1: it will be like
0: ఆ యొక్క చిలికేటువంటి యొక్క కవము శృతి.
1: And the central stick in the churning process is like a శృతి.
0: ఆ యొక్క శృతి తాళముతో పల ఆ యొక్క దీనిని చిరుకుతూ ఉన్నారు.
1: విత్ దట్ శృతి అండ్ ది డ్రమ్ బీట్ దే గో ఆన్
0: చర్నింగ్. చిరిగిన తర్వాత తేలినటువంటిది వెన్న.
1: దట్ విచ్ సెటిల్స్ ఆన్ ద టాప్ ఇస్
0: బటర్. అమ్మా, గోకులం యొక్క గోపికల యొక్క హృదయాలు కేవలం కడవల వంటివి.
1: ద హార్ట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ లైక్ పాట్.
0: బుద్ధి అనే కవం వేసి,
1: పుటింగ్ దట్
0: ప్రేమ అనేటువంటి తాడును కట్టి,
1: ద రోప్ ఆఫ్ లవ్,
0: స్మరణ అనేటువంటి చిరుకులు చిరికినప్పుడు,
1: విత్ దట్ చాంటింగ్ ద చర్నింగ్ ప్రాసెస్
0: పుట్టినటువంటి యొక్క మకరందమే అదే సర్వవేద సారము వెన్న అని.
1: ఇట్ ఓన్లీ నెక్టర్ దట్ కమ్స్ టు ద హార్ట్ ది ఎసెన్స్ ఆఫ్ వేద.
0: సర్వశాస్త్రముల యొక్క మదించి చిలికినటువంటి యొక్క మకరందమే ఈ వెన్న అన్నాడు.
1: ఆల్ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ చర్న్ అండ్ ఇట్ ద బటర్ అవుట్ ఆఫ్ ఇట్.
0: మన ఇంట్లో అట్లా జరుగుతూ ఉండగా,
1: ఇస్ దట్ హ్యాపెనింగ్ ఎట్
0: హోమ్? కృష్ణుని నామం స్మరిస్తున్నావా?
1: డు యూ థింక్ ఆఫ్ కృష్ణాస్ నేమ్?
0: తెల్లవారుజామున ఎవరితో చిలికిస్తున్నావు నువ్వు?
1: యు మేక్ అదర్స్ చర్న్ ద కర్డ్.
0: కాదు, ఆ గోపికల యొక్క వెన్న అంత మహారుచిగా ఉంటుంది.
1: దేర్ఫోర్ ద బటర్ ఆఫ్ ద గోపికాస్ ఇస్ ఓకే.
0: ఈ విధంగా ఆధ్యాత్మిక భావం చేతనే కృష్ణుని యొక్క ప్రతి మాట కూడాను, ప్రతి హృదయం కూడాను కరిగించేటువంటి రీతిగా మాట్లాడుతూ వచ్చాడు.
1: ఆల్ ది స్పిరిచువాలిటీ కృష్ణ టాకింగ్ ఫుల్ ఆఫ్
0: స్పిరిచువాలిటీ. కనుకనే అన్ని అవతారముల కంటే కృష్ణ అవతారము పూర్ణావతారము అన్నారు.
1: Therefore, of all the incarnations, the incarnation of Krishna is full and complete.
0: కనుకనే అష్టాదశ పురాణములు రాసి,
1: having composed 18
0: బ్రహ్మసూత్రములు రాసి,
1: having composed
0: నారద భక్తి సూత్రములు రాసి, అన్ని రాసినప్పటికీ వ్యాసుడు మహాపండితుడు.
1: Vyasa is a great scholar.
0: కానీ మనశ్శాంతి లేకపోయింది.
1: But he had no mental peace.
0: పోయినాడు, యమునా తీరంలో కూర్చున్నాడు.
1: He sat along the banks of Yamuna.
0: ఒకే విచారంతో ఉంటున్నాడు.
1: He was very sad.

0: నారదుడు వచ్చాడు.
1: నారదాకే,
0: ఏం వ్యాస, సర్వజ్ఞుడు నీవు, సర్వశాస్త్ర పరిపూర్ణుడు నీవు, వేదశాస్త్ర ఇతిహాస పురాణములంతా కూడా క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడవు. ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ నాలెడ్జ్?
0: నాకు ఆరు శాస్త్రములు తెలుసు.
1: ఐ నో ఆల్ సిక్స్ టెక్స్ట్.
0: సమస్త వేదములు తెలుసు.
1: ఐ నో ఆల్ వేద.
0: పురాణములు తెలుసును.
1: ఐ నో ఎపిక్స్.
0: కానీ అన్ని తెలిసి కూడాను నాకు శాంతి లేకపోయింది.
1: ఆల్ దిస్ నాలెడ్జ్ ఐ హావ్,
0: కాబట్టి పురాణముల వల్ల, వేదం వల్ల, శాస్త్రం వల్ల మనిషికి శాంతి కలుగుతుంది అనేటువంటిది చాలా పొరపాటు.
1: దేర్ఫోర్ ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ మ్యాన్ విల్ హావ్ ద పీస్ బై గోయింగ్ త్రూ ద టెక్స్ట్ లైక్ వేద అండ్ పురాణ.
0: ఇచ్చివాడ, గ్రంథాలు రాస్తూ పోతున్నావు,
1: యు గో ఆన్ రైటింగ్ టెక్స్ట్.
0: గ్రంథాన్ని మృంగటం లేదు నీవు.
1: బట్ యు ఆర్ నాట్ టేకింగ్ ది ఎసెన్స్.
0: దాని రసాన్ని నీవు తీసుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ టేకింగ్ ది ఎసెన్స్.
0: రసో వైసహ, అదే భగవంతుని యొక్క ప్రేమ రసము.
1: ఇట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ డివినిటీ.
0: కనుక నేటి నుంచి నీవు భగవంతుని పైన ప్రేమ కలిగేటువంటి భాగవతాన్ని రాస్తురా.
1: Therefore, from this day, you compose the text, write the text.
0: భాగవతం అంతా కూడా నువ్వు ప్రేమ రసమే.
1: ద భాగవత ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అప్పుడే నీకు శాంతి లభిస్తుంది అన్నాడు.
1: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
0: ఆ నారదుని ఆజ్ఞను పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ నారదాస్ వర్డ్,
0: వ్యాసుడు రాస్తూ వచ్చాడు.
1: వ్యాస స్టార్టెడ్
0: నారదుడు కూడా చెప్తూ వచ్చాడు.
1: దెన్ హి స్టార్టెడ్
0: లబ్ధ పుమాన్ ఇచ్చా రామో భవతి, తప్తో భవతి, మత్తో భవతి, ఆత్మా రామో భవతి. ఈ విధంగా ఒక్కొక్క రీతిగా స్మరిస్తూ ఆ రసాన్ని గురించి విచారిస్తూ వచ్చాడు.
1: He started composing, writing the text and started enjoying the essence of divinity.
0: అప్పుడు వ్యాసునికి శాంతి కలిగింది.
1: Then only Vyasa could have the peace.
0: కొరకున ప్రేమ స్వరూపులార, ఎన్ని గ్రంథాలు మీరు చదివినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: Embodiments of love, there is no use in going through the
0: book. ఎన్ని వేదములు వల్లించినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: There is no use in repeating.
0: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: No use of reading.
0: అన్ని కూడా ప్రేమ సారంతో కూడినటువంటివే.
1: They are all full of the essence of love.
0: ప్రేమనే లేకుండా,
1: without love,
0: ఇవన్నీ పిప్పి వంటివి.
1: That's all just a pulp.
0: దీనివల్ల మనకి ఏమాత్రం సుఖం చిక్కదు.
1: You cannot be happy.
0: కనుకనే

0: బర్డ్స్ అండ్ అనిమల్స్ విదౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ ఆర్ ఎడ్యుకేషన్ దే ఫాలో ది హోల్ డిసిప్లిన్. వెర్ హెస్ ద మ్యాన్ విత్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్ హీ డజన్ ఫాలో దిస్ మినిమం డిసిప్లిన్ యాజ్ అబ్జర్వ్డ్ బై దోస్ బర్డ్స్ అండ్ అనిమల్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: క్రమశిక్షణ అనేటువంటిది ప్రతి జీవికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఒక ప్రాణం.
0: డిసిప్లిన్ ఇస్ ద వెరీ లైఫ్ ఆఫ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్.
1: అందులో మానవులకు ఈ క్రమశిక్షణ వెన్నెముక వంటిది.
0: ఫర్ మ్యాన్కైండ్ దిస్ డిసిప్లిన్ ఇస్ ద బ్యాక్ బోన్.
1: క్రమశిక్షణ లేకుండినా మానవ జాతియే నిర్మూలమవుతుంది.
0: Without discipline, the human society will ruin.
1: క్రమశిక్షణ అనగా చక్కని నియమమేనను నియమమును అనుసరించటము.
0: Discipline means following a particular regulation.
1: ఇట్టి నియమము లేకుండా మానవత్వం నిలచటకు వీలు కాదు.
0: Without this rule and regulation, humanity cannot sustain.
1: ఈ నియమం కూడాను ఒక పరిమితమై ఉంటుండాలి.
0: That should be under certain limits again.
1: Nasreyo niyamam vina. Ee niyamame sreyasu. Niyamam lekapovatame sreyasu.
0: The presence of discipline is the one that ensures progress. The absence of it will lead to the opposite.
1: Ee kramashikshana granthamulato chadiveyatvantidi kaadu.
0: Discipline cannot be obtained by going through the text.
1: Leka అధ్యాపకుల చేత వినేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి లిసన్ టు ఫ్రమ్ యువర్ టీచర్స్.
1: ఇది నిత్య జీవితంలో సహజముగా తన యొక్క నిత్య కర్తవ్యంలో ఈ యొక్క క్రమశిక్షణను అలవర్చుకోవాలి.
0: యు హావ్ టు కల్టివేట్ దిస్ డిసిప్లిన్ ఇన్ యువర్ డైలీ లైఫ్ బై డిశ్చార్జింగ్ ది రెస్పాన్సిబిలిటీ డ్యూటీ.
1: ఇది అన్ని వేళల యందు తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండునంత వరకు కూడాను ఈ క్రమశిక్షణ అనేటువంటిది అత్యవసరము.
0: డిసిప్లిన్ ఇస్ ఎసెన్షియల్ ఎట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ డాన్ టు డస్క్.
1: ఇది ప్రతి సంఘమునకు, ప్రతి సమాజమునకు, ప్రతి జాయితీతీయకు, ప్రతి రాజకీయములకు ఇది చాలా అవసరం.
0: ది డిసిప్లిన్ ఇస్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ గ్రూప్, ఫర్ ఎవ్రీ సొసైటీ, ఇన్ ఆల్ ఏరియాస్ లైక్ పాలిటిక్స్.
1: ఈ క్రమశిక్షణే లేకుండినా అది సమాజమే కాదు.
0: Without discipline, you cannot call it a society.
1: ఈ క్రమశిక్షణే లేకుండా అది ఒక రాజకీయమే కాదు.
0: It's no politics at all, bereft of discipline.
1: క్రమశిక్షణే లేకుండా అది ఒక సంఘమే కాదు.
0: It cannot be society in the absence of discipline.
1: క్రమశిక్షణే లేకుండా అది ఒక జాతియే కాదు.
0: It's no nation if it doesn't follow discipline.
1: వ్యక్తికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి సమాజమునకు మధ్య, సమాజమునకు సమాజమునకు మధ్య ఈ క్రమశిక్షణే ఏకత్వాన్ని అందిస్తున్నది.
0: ఇట్స్ ఓన్లీ ది డిసిప్లిన్ దట్ యూనిఫైస్ త్రూ దిస్ డిసిప్లిన్ మ్యాన్ టు మ్యాన్ సొసైటీ అండ్ అనదర్ సొసైటీ.
1: కనుక క్రమశిక్షణ అనేటువంటిది జీవితమునకు ప్రధానమైనటువంటి ఒక లక్షణం.
0: దేర్ఫోర్ డిసిప్లిన్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఇన్ అవర్ లైఫ్.
1: ఆటల యందు, పాటల యందు, మాటలు ఎందుకూడను ఈ క్రమశిక్షణ అత్యవసరంగా పాటించాలి.
0: We have to observe discipline in our sports and games, music and in our speech as well.
1: భజన చేస్తున్నారు.
0: We do భజన.
1: కానీ ఈ భజన చేసే సమయంలో కోరస్ చేసేటువంటి వారు ఎంతమంది ఉండినప్పటికీ ఒక్క స్థాయిలో అందరూ దానిని అనుసరించాలి.
0: During భజన, as we join the chorus, we should maintain same tempo.
1: ఒక్కొక్క కంఠం ఒకవైపున, ఒక్కొక్క శృతి ఒక మరొక వైపున పోయినప్పుడు ఇది వినుటకే ఇంపుగా ఉండదు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ వి సింగ్ ఇన్ అవర్ ఓన్ వే, యు డోంట్ ఫీల్ లైక్ లిసనింగ్.
1: కనుకని పాటలయందు కోరస్ అనేటువంటిది చాలా క్రమశిక్షణ.
0: దేర్ఫోర్ ఇన్ కోరస్ యు షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్.
1: ఇంకా ఆటలయందు,
0: దెన్ స్పోర్ట్స్.
1: ఈ ఆటలు ఆడే సమయంలో దీనికి యజమానిగా ఉండినటువంటి వాడు కొన్ని నియమములను పాటించాలని ప్రబోధిస్తాడు.
0: As you participate in sports and games, the captain will lay certain regulations.
1: కానీ ఈ కెప్టెన్ యొక్క దీనిని ప్రతి వ్యక్తి కూడాను తూచా అనుసరించాలి.
0: ఎవ్రీవన్ షుడ్ ఫాలో ద రూల్స్ లేడ్ బై ది క్యాప్టెన్.
1: ఒక్కొక్క సమయంలో ఆటల లోపల మైమరచి ఆనందంతో ఈ ఆటల్లో పాల్గొని ఆడుతూ ఉంటారు.
0: Sometimes they play in these games forgetting themselves, they are lost in play.
1: కానీ మీకు ఆ ఆనందంలో ఈ దోషం మీకు కనిపించదు, కానీ గమనించేటువంటి కెప్టెన్ దీన్ని గమనించి తక్షణమే విజయ లుపుతాడు. అప్పటికప్పుడు అందరూ నిలిచిపోవాలి.
0: In enjoyment, you may not notice certain mistakes as you play, but the captain will certainly know the mistakes committed and he will blow the whistle to caution you.
1: ఈ విజిల్ ఊపిన తక్షణమే ఎవరికి వారు ఏ విధమైనటువంటి చర్య తీసుకోకుండా స్తంభించి నిలిచిపోవాలి.
0: The moment the whistle is given, one should come to a standstill.
1: ఈ విజిల్ కూడాను కేర్ చేయకుండా ఆటలు ఆడినటువంటి వాడు క్రమశిక్షణను ఉల్లంఘించినటువంటి వాడే.
0: Even one does not pay heed to the whistle, it amounts to disobedience.
1: కనుక ఈనాడు లోకములో ఆటలు యందు పాటలు యందు మాటలు యందు కూడాను ఈ క్రమశిక్షణను లోపించటం చేతనే జీవితం అనేటువంటిది ఒక విధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి జీవితంగా రూపొందుతున్నది.
0: As the discipline is not observed in music and sports and speech, the life has become the one of fear.
1: కనుక మానవత్వంలో క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది.
0: Therefore, for human life, discipline is essential.
1: కొంతమంది కొన్ని విధమైనటువంటి అధికారమును చేపుచ్చుకుంటారు.
0: Some occupy positions.
1: ఒక వ్యాపారమునందు కాని,
0: either in business,
1: లేక ఇంకే విధమైనటువంటి కర్షకం నందు కాని,
0: ఆర్ ఇన్ అగ్రికల్చర్,
1: ఇంకే విధమైనటువంటి యొక్క వృత్తి యందు కాని,
0: ఆర్ ఎనీ ప్రొఫెషన్,
1: అన్నింటికి ఒక విధమైనటువంటి క్రమశిక్షణ అత్యవసరం.
0: డిసిప్లిన్ ఎవ్రీ ఫీల్డ్ ఇస్ వెరీ నెసెసరీ.
1: నేను అధికారిని కదా అని తన చేతిలో పెన్ను ఉన్నదని ఇష్టం వచ్చినట్టుగా వ్రాయకూడదు.
0: బికాస్ యూఆర్ ఇన్ పొజిషన్ యూ కెనాట్ మేక్ యూజ్ ఆఫ్ ద పెన్ దట్ యూ హోల్డ్ ఆన్ హ్యాండ్.
1: ఇష్టం వచ్చినట్టుగా నాలుక ఒక ఎముక లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
0: As the tongue has no bone, you cannot talk as you like.
1: కనుక ఈ మాటలు వ్రాతలు కూడాను తగినటువంటి యొక్క పరిమితంలో ఉంటుండాలి.
0: Therefore, the words that we speak and the writing that we make.
1: మానవుడు ఏ మాట మాట్లాడవలనన్నను ఇది సరియా కాదా అనేటువంటి విచారణ చేసి ఈ మాటను వెలుగుచ్చాలి.
0: As we speak, we should first understand, is it proper or not, and then speak.
1: ఈ వ్రాత కోతల యందు కూడాను ఇష్టం వచ్చినట్టుగా కూడాను వ్రాయకూడదు.
0: Even in writings, you cannot write as you
1: ye vrata ye bhavishyattulo ye vidhamainatundi muppunu teppistundo kanukane motta motta yochinchukoni ee vratanu manam prayogichali.
0: You are writing today, what harm it would put to in future, you should view that point now.
1: Adhikaramunu ye vidhanga manam kaapadukovalante kramashikshana vallane manam kaapadukovali.
0: You can keep up your position by observing discipline.
1: Kramashikshana sariga untunnappudu inkoka rakshana manaku avasaram ledu, mana kramashikshane manalni kaapadutundi.
0: When you follow discipline, you don't need any other protection. Your discipline will protect you.
1: Nadaka yendu kani, kuchotam yendu kani, navatam nandu kani, oka vidhamainatundi kramashikshana undali.
0: While walking and sitting and smiling, there needs discipline.
1: Ippudu kontha mandi nadustu untaru.
0: Some walk.
1: 40 adugulu velappuga undinatundi road kuda nadachalaniki chotu undadu. Atu itu ishtam vachinattuga nadustuntaru.
0: Though it is 40 feet road, well, yet they don't find enough of room to walk because they are walking zigzagly.
1: Kaani traffic ki enemy abhyantaram lekunda footpath paina maatrame nadustu povali.
0: But you should walk along the footpath only.
1: Aa vidhanga lekunda road unnadi kada ani ishtam vachinattu nadchukovatam cheta kramashikshana ullanginchina vaadavete kaakunda itharulu yokka deenini kodanu manaku kontha chedupu kaliginatunte vaaram avutam.
0: If you don't walk on the footpath, if you walk in your own way, you'll be putting others to danger.
1: ఎవరికి నీ ఏ విధమైనటువంటి యొక్క నొప్పికి నువ్వు కలిగించకుండా చూసుకోవాలి.
0: You should see that you would not harm anybody in any way.
1: కనుకనే help ever, hurt never అన్నారు.
0: So Bhagavan says, help ever, hurt never.
1: కనుక పరులకు ఉపకారమైనటువంటి యొక్క మార్గంలో మన క్రమశిక్షణను అనుసరించాలి.
0: You should observe discipline so as to render help to others.
1: కనుకనే ఇది ప్రారంభం నుంచినే start early, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని ఈ యొక్క లేత వయస్సు నుండి ఈ క్రమశిక్షణ అత్యవసరం.
0: ది డిసిప్లిన్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ రైట్ అట్ దిస్ టెండర్ ఏజ్.
1: కానీ నిజముగా ఈ పిల్లలకు మాత్రమే కాదు, అధికారులకు కూడాను,
0: నాట్ ఓన్లీ యంగ్
1: అధ్యాపకులకు కూడాను, పౌరులకు కూడాను ఈ క్రమశిక్షణ అత్యవసరం.
0: Men in authority, the teachers and citizens also should follow.
1: పెద్దలను చూసినప్పుడు ఏ విధంగా మనము గౌరవించాలి?
0: How should we respect elders?
1: ఎవరి ముందు ఏ విధంగా మనం కూర్చోవాలి?
0: In what should we sit in front of people?
1: ఈ విధమైనటువంటి యొక్క చిన్న చిన్న విషయం ఎందుకు కూడాను మనం క్రమశిక్షణను చక్కగా పాటించాలి.
0: ఇన్ దీస్ స్మాల్ మ్యాటర్స్ వీ షుడ్ అబ్జర్వ్ డిసిప్లిన్ క్లియర్లీ.
1: చాలా మంది చిన్న పిల్లలు కూర్చుంటుంటారు.
0: మెనీ చిల్డ్రన్ సిట్,
1: ఒక విధమైన ఏరో మాదిరి కూర్చుంటారు.
0: దే సిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఏరో,
1: అనగా ఈ విధంగా కూర్చోకూడదు.
0: దే షుడ్ నాట్ సిట్ లైక్ దాట్,
1: చక్కగా కూర్చోవాలి.
0: యూ షుడ్ సిట్ స్ట్రైట్,
1: ఎందుకంటే స్పైనల్ కాలము స్ట్రైట్ గా ఉంటున్నప్పుడు మన థాట్ డైరెక్ట్ గా బుద్ధికి పోయి చేరుతుంది.
0: బికాస్ వెన్ యూ సిట్ స్ట్రైట్ త్రూ ద స్పైనల్ కాలమ్, ద థాట్స్ విల్ రీచ్.
1: కనుకనే ఏకాగ్రత అనేది ఇంటెలెక్ట్, అతి స్వల్ప కాలం లోపలనే మనం ఏకాగ్రతను పొందవచ్చు.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు టైన్ కాన్సన్ట్రేషన్.
1: ఇక్కడ మనకు స్పైనల్ కాలం ఉంటుండాలి.
0: యూ హావ్ ద స్పైనల్.
1: ఈ స్పైనల్ కాలం లో 33 రింగ్స్ ఉంటుండాయి. 33 రింగులు.
0: దేర్ ఆర్ 33 రింగ్స్ ఇన్ ది స్పైనల్ కాలం.
1: ఇందులో 9 to 12.
0: బిట్వీన్ 9 to 12.
1: ఈ రెండింటి మధ్యలో సుషుమ్నా నాడి అని.
0: Between 9 to 12 is present the Sushumna Nadi.
1: Akkada sacramental reetiga idu poyinatte kundalini shakti ee yokka sahasrara padmonaku straight ga poi cheri potundi.
0: When you sit straight, the kundalini will ascend and reach sahasrara straight away.
1: Ee kundalini shakti ante emiti?
0: What is this kundalini power?
1: Anaga chaala mandi mooladharamainatundi sthanamulo kundalini shakti anetundi sarpamu untundani kramakramena adi పైకి పెళ్లుతూ సహస్రార పద్మం చేరుతుందని కొంచెం యోగాభ్యాసం కలిసిన వాళ్ళు ఈ విధమైన మాటలతో ఉచ్చరిస్తుంటారు.
0: దోస్ దట్ ఫాలో ది యోగిక్ ప్రాక్టీస్ దే సే దట్ దిస్ కుండలిని విచ్ ఇస్ లొకేటెడ్ ద ప్రైమల్ బేస్ ది మూలాధార విల్ ప్రొసీడ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్ అండ్ రీచ్ సహస్రార.
1: కుండలిని శక్తి అనేటువంటిది మూలాధార స్థానంలో ఎప్పుడు ఉంటుంటుంది.
0: ఇట్ రిమైన్స్ దేర్ ఎట్ ది బేసిస్ ఎట్ ద బాటమ్ మూలాధార.
1: యోగాభ్యాస సమయమునందు మనం విడిచి తీసుకునేటువంటి గాలి యొక్క తత్వంలో కొంతవరకును గాలి స్తంభించిపోతుంది.
0: ఇన్ యోగిక్ ప్రాక్టీస్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇట్ రిమైన్స్ స్టేబుల్.
1: ఈ ప్రాణాయామం అని చాలా మంది చేస్తుంటారు.
0: మెనీ పీపుల్ ఫాలో దిస్.
1: ఈ ప్రాణాయామ సమయమునందు మనము ఒక గాలిని నిలబెట్టి కుంభకం చేస్తుంటారు.
0: డ్యూరింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వీ లైక్ టు విత్హోల్డ్ ద
1: అనగా ఈ గాలి నిలిచిపోవటం చేత ఈ మూలాధారమైనటువంటి యొక్క చక్రమునకు క్రమక్రమేణ గాలి లేకపోవటం చేత అది గాలి నిమిత్తమై పైకి వస్తూ వస్తుంది.
0: వెన్ యూ కంట్రోల్ బ్రెత్ ద కుండలిని హ్యాస్ టు మూవ్ అప్వర్డ్ బికాస్ దేర్ ఇస్ నో ఎయిర్ సప్లై ఓవర్ దేర్.
1: ఇది సర్పము కాదు.
0: ఇట్స్ నాట్ సర్పెంట్.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క విండ్, గాలి.
0: ఇట్ ఈస్ నాట్ సర్పెంట్, ఇట్స్ అ సార్ట్ ఆఫ్ విండ్.
1: అది కేవలం ఈ 33 యొక్క రంధ్రముల ద్వారా క్రమక్రమేణ తిరుగుతూ తిరుగుతూ వస్తుంది.
0: ఇట్ మూవ్స్, ఇట్ అసెండ్స్ పాసింగ్ త్రూ దీస్ 33 రింగ్స్.
1: కనుక మనం ఈ కుండలిని శక్తిని మనం చక్కగా చేర్చుకోవాలంటే మన యొక్క వెన్నెముకను స్ట్రైట్ గా పెట్టుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద కుండలిని విల్ అసెండ్ అప్వర్డ్ యు షుడ్ సిట్ స్ట్రైట్.
1: అందుకోసమే యోగాభ్యాసం చేసేటుంటారు, స్ట్రైట్ గా కూర్చుంటారు.
0: దేర్ఫోర్ దోస్ టేక్ టు యోగిక్ ప్రాక్టీస్ విల్ సిట్ స్ట్రైట్.
1: చాలా మంచిది.
0: ఇట్స్ వెరీ గుడ్.
1: మెమరీ పవర్ ను కూడా అందిస్తుంది.
0: ఇట్ ఆల్సో గివ్స్ యూ మెమరీ.
1: జ్ఞాపక శక్తిని కూడా ఇస్తుంది.
0: యు విల్ హావ్ మెమరీ.
1: ఏకాగ్రతను త్వరగా కలిగిస్తుంది.
0: It's quite easy to attain concentration.
1: కనుక మనం కూర్చోవటం కూడా ఒక పెద్ద క్రమశిక్షణే.
0: Therefore, sitting also needs discipline.
1: ఈ క్రమశిక్షణ మనకు సక్రమంగా జరగాలంటే
0: in order to have this discipline properly,
1: దీనికి కొన్ని విధమైనటువంటి పరిశుద్ధతలు ఉంటున్నాయి.
0: There are certain observances of purity.
1: మొట్టమొదట
0: first,
1: మన దేహాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
0: We should keep our body pure and clean.
1: ఏమిటి ఈ పరిశుద్ధము?
0: What is this cleanliness?
1: నీటితో, సోపుతో, ఇంకొక మెటీరియల్ తో కాదు దీన్ని పరిశుద్ధం చేసుకోవటం.
0: యూ కెనాట్ క్లీన్ మియర్లీ విత్ వాటర్ అండ్ సోప్.
1: దేహము పరిశుద్ధము కావాలంటే సత్కర్మల్లో ప్రవేశించాలి.
0: ఇన్ ఆర్డర్ టు మేక్ కీప్ ద బాడీ ప్యూర్ యూ షుడ్ టేక్ అండర్
1: సత్కర్మల వల్లనే దేహం పరిశుద్ధం అవుతుంది.
0: త్రూ గుడ్ యాక్టివిటీ ఓన్లీ ది బాడీ ప్యూరిఫైడ్.
1: కర్మ కర్మస్య వల్లనే చిత్తశుద్ధి కలుగుతుంది.
0: ఇట్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ గుడ్ యాక్టివిటీ ద ప్యూరిటీ ఆఫ్ మైండ్.
1: మన థాట్స్ వల్ల మనసును పరిశుద్ధం చేసుకోవాలి.
0: యూ కెన్ ప్యూరిఫై యువర్ మైండ్ త్రూ థాట్స్.
1: ఈ రెండింటిని మనం పరిశుద్ధం చేసుకున్నప్పుడు బుద్ధి ఎప్పుడు కూడా పరిశుద్ధంగానే ఉంటుంది.
0: వెన్ వన్స్ వీ ప్యూరిఫై దీస్ టూ ది ఇంటెలెక్ట్ రిమైన్స్ ప్యూర్ ఆల్ త్రూ.
1: కనుక ఇక్కడ దేహంలో ఉండినటువంటి యొక్క మొట్టమొదటి శబ్దం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ దట్ ఇన్ రెస్పెక్ట్ ద బాడీ?
1: అహం అహం అహం, నేను నేను అనేటువంటిది.
0: ద బాడీ క్లెయిమ్స్ ఐ ఐ.
1: ఈ అహం అనేటువంటి యొక్క నేను ఎక్కడ పుట్టింది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ ఐ?
1: ఈ అహం అనేటువంటిది ఆత్మ నుండియే పుట్టింది.
0: దిస్ ఐ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ.
1: ఈ అహం నుండి మైండ్ పుట్టు వచ్చింది.
0: అండ్ ఇస్ ద మైండ్ ఒరిజినేటెడ్ దేర్ ఆఫ్టర్.
1: మైండ్ నుంచి వాక్ పుట్టు వచ్చింది.
0: అవుట్ ఆఫ్ ద మైండ్ ది స్పీచ్ ఒరిజినేటెడ్
1: కనుక మొట్టమొదటి ఆత్మ నుండి పుట్టినటువంటిది అహం. కనుక నీ అహం అనేటువంటిది ఆత్మ యొక్క కొడుకు.
0: Therefore, this I is the son of the spirit, Atma.
1: ఇంకా అహంకు పుట్టినటువంటిది మైండ్ కనుక మైండ్ అనేటువంటిది ఆత్మకు గ్రాండ్ సన్.
0: Therefore, mind is the son of aham and hence it is the grandson of the spirit, Atma.
1: మైండ్ నుంచి పుట్టినటువంటిది వాక్కు.
0: And speech is born to this mind.
1: వాక్కు ఆత్మకు great grandson.
0: Therefore, the speech faculty is the great grandson of the spirit.
1: Great grandson for Atma.
0: Therefore, the speech is the great grandson of Atma, the spirit.
1: Atma. ఇంకా మైండ్ అనేటువంటిది గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్.
1: ఇంకా అహం అనేటువంటి సన్.
0: అహం ఇస్ ద సన్.
1: కాబట్టి గ్రేట్ గ్రాండ్ సన్, సన్ వీరంతకున్న ఆత్మ యొక్క సంబంధమైనటువంటి కుటుంబమే.
0: దేర్ఫోర్ ద గ్రేట్ గ్రాండ్ సన్ అండ్ ద సన్ బిలాంగ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ది స్పిరిట్.
1: ఆత్మ, మైండ్, అహం, వాక్కు ఇవంతా కూడా ఒక్క ఫ్యామిలీని.
0: అండ్ దేర్ఫోర్ ది స్పిరిట్, ది ఐ, ది మైండ్ అండ్ స్పీచ్ బిలాంగ్ టు ది సేమ్ ఫ్యామిలీ.
1: ఆత్మ ఎంత పరిశుద్ధమైనటువంటిదో మైండ్ కూడాను అంత పరిశుద్ధమైనది కావాలి.
0: దేర్ఫోర్ ది స్పిరిట్ ఈస్ ప్యూర్ అండ్ ది మైండ్ హస్ గాట్ టు బి ప్యూర్ దేర్.
1: మైండ్ ఎంత పరిశుద్ధమైనటువంటిదో అహం అనేటువంటి యొక్క దేహాత్మ కూడాను అంత పరిశుద్ధమైనదిగా ఉంది.
0: అండ్ ది మైండ్ ఈస్ ప్యూర్, నేచురల్లీ ది బాడీ హస్ గాట్ టు బి ప్యూర్.
1: కనుక ఈ మైండ్ కు, అహం కు, వాక్కు ఒక విధమైనటువంటి యొక్క ఆత్మ సంబంధం అనేది కలగాలి.
0: అండ్ దేర్ఫోర్ బిట్వీన్ దీస్ త్రీ, ది ఐ అండ్ అహం, ది గో ఇన్ ది మైండ్.
1: కనుక ఆత్మ సంబంధమైనటువంటి ఈ కుటుంబమునంతా కూడాను పరిశుద్ధమైనటువంటి భావాలు రావాలి.
0: దేర్ఫోర్ ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ ది స్పిరిట్
1: ఒక్కొక్క సమయం లోపల మనం ఇచ్చిన మాటను తప్పుతూ ఉంటాం.
0: At times we go back the promise we made.
1: ఇచ్చిన మాటను తప్పడం కంటే మరొక పాపం లేదు.
0: There is no other sin greater than this breaking promise.
1: బలి చక్రవర్తి చెప్పాడు.
0: Emperor Bali said.
1: పలికి బొంకుట కంటే పాపము, పలికి దాన్ని తప్పిపోవడం కంటే మరొక పాపం లేదు.
0: Having said, having given the promise, if you go back, there cannot be greater sin than this.
1: Kanukane vaakunu manamu pavitranga manam kaapadukovali.
0: Therefore we should keep our words sacred.
1: Shiridi lo undinappudu aneka mandi bhaktulanta kudanu Shiridi ki vacheetundi vaaru.
0: Many used to visit Shiridi.
1: Akkada Tharkad aneetundi oka sirsdar undeetundi vaadu.
0: There is one sirsdar.
1: Ataniki bharya kumarulu 16 సంవత్సరాల కుమారుడు.
0: అండ్ హి హస్ ఎ వైఫ్ అండ్ 16-year-old son.
1: భార్య కుమారునికి బాబా అంటే చాలా విశ్వాసం.
0: సన్ అండ్ వైఫ్, దే హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ బాబా.
1: కనుక వారికి ఏ విధమైనటువంటి అడ్డు చెప్పేటువంటి వాడు కాదు తార్కాడ్.
0: దేర్ఫోర్ హి నెవర్ అబ్జెక్టెడ్ హిస్ వైఫ్ ఆర్ సన్ ఎనీ టైం.
1: ఒక దినము మేము షిరిడీకి వెళ్ళాలి అన్నారు భార్య కుమారుడు.
0: ద సన్ అండ్ వైఫ్ వాంటెడ్ టు గో టు షిరిడీ వన్ డే.
1: తప్పక వెళ్లి రాండి అన్నారు.
0: హి సెడ్ సర్టెన్లీ గో.
1: ఇతను కేవలము బ్రహ్మ సమాజము.
0: హి బిలాంగ్స్ టు బ్రహ్మ సమాజ్.
1: ఇతనికి బ్రహ్మ సమాజం కనుక తార్కాడు ఏ క్షేత్రానికి పోవటం అతనికి ఇష్టం లేదు.
0: యాజ్ ద బిలీవర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ హి డజంట్ వాంట్ టు విజిట్ ఎనీ పిల్గ్రిమ్ సెంటర్.
1: కనుక ఎంత ప్రార్థించినప్పటికీ భార్య అతను షిరిడీకి పోలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఫర్వెంట్ ప్రేయర్ బై హిస్ వైఫ్ హి నెవర్ విజిటెడ్ షిరిడీ.
1: అది కూడాను ఒక వీక్నెస్.
0: దట్ ఈస్ ఆల్సో ఎ సార్ట్ ఆఫ్ వీక్నెస్.
1: ఎందుకంటే ఏ సమాజం అయితే మనకేమి సర్వేశ్వరుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: వాట్ ఇఫ్ వాట్ సమాజ్ ఇట్ ఈస్, వన్ షుడ్ నో గాడ్ ఈస్ వన్.
1: కొంతమంది ఈ కులమతములను ప్రధానంగా తీసుకుని వంకర మార్గాన్ని ప్రవలిస్తుంటారు.
0: సమ్ గో బై ది కాస్ట్ అండ్ గ్రీడ్ అండ్ ప్రొసీడ్ అలాంగ్ ది రాంగ్ పాత్.
1: కనుక ఈ బ్రహ్మ సమాజంలో ఉండినటువంటి యొక్క తార్కాడు నేను రాను మీరు వెళ్ళండి అన్నారు.
0: తార్కాడ్ ద ఫాలో ఆఫ్ బ్రహ్మ సమాజ్ సెడ్ ఐ డోంట్ కమ్.
1: 16 సంవత్సరముల కుమారుడు చెప్పాడు నాన్న నేను వెళ్ళను అన్నాడు.
0: The 16-year-old son said, Father, I don't go.
1: ఎందుకోసం వెళ్ళకూడదు?
0: Why not? Why don't you go?
1: నేను నిత్య పూజ లోపల నేను భగవంతుని తెల్లవారుమను సాయంకాలం వరకును ఏ విధంగా చేయాలో నేను నా క్రమశిక్షణ నేను పాటిస్తున్నాను.
0: I observe all the discipline during worshipping Lord.
1: నేను నైవేద్యం ఇది కండ చక్కెరగా తీసుకుని వెళ్లి బాబాకు పెడుతున్నాను.
0: ఐ ఆల్సో ఆఫర్ క్యాండీ.
1: ఇది బాబా స్వీకరించినాడనేటువంటి విశ్వాసంతో తిరిగి అతని ప్రసాదమని నేను స్వీకరిస్తున్నాను.
0: ఇన్ ఫుల్ ఫెయిత్ దట్ ఇస్ అక్సెప్టెడ్ బై భగవాన్ ఐ రిసీవ్ ఇట్.
1: కనుక ఈ పద్ధతిని నేను వదలటం నాకు ఇష్టం లేదు.
0: ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్ దిస్ ప్రాక్టీస్.
1: కనుక నేను షిరిడీకి వెళ్ళను అన్నాడు.
0: సో ఐ డోంట్ గో టు షిరిడీ.
1: కుమారుని పైన ప్రేమ జాస్తి తండ్రికి.
0: ఫాదర్ హ్యాస్ లవ్ టువర్డ్స్ హిస్ సన్.
1: అప్పుడు చెప్పాడు, కుమారునికి కష్టపెట్టడం మంచిది కాదని, బాబు ఆ పని నేను చేస్తాను నీ వెళ్ళు అన్నాడు.
0: ఫాదర్ సెడ్, సన్ ఐల్ సర్టన్లీ డూ యువర్ జాబ్ బెటర్ యు గో.
1: నిజంగా చేస్తావా అని కుమారుడు గట్టిగా నొక్కి చెప్పాడు.
0: అండ్ సన్ ఆస్క్ విల్ యూ డూ ఇట్, విల్ యూ డూ ఇట్ ఆర్ నాట్,
1: బాబాకు నువ్వు పూజ చేస్తావా నేను చేసినట్టుగా,
0: విల్ యూ వర్షిప్ బాబా యాజ్ ఐ డూ,
1: బాబాకు నైవేద్యం పెడతావా,
0: వుడ్ యూ ఆఫర్,
1: ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తావా,
0: విల్ యూ రిసీవ్
1: ది ఆఫర్, మాటి నేను పోతాను షిరిడీకి లేకపోతే నేను పోను అన్నాడు.
0: గివ్ ది ప్రామిస్ దెన్ ఐ విల్ గో టు షిరిడీ నాట్ ఆఫ్ ద వాయిస్.
1: ఈ పిల్లవాని పట్టుదలను చూచి తండ్రి మనస్సు కరిగింది.
0: వాచింగ్ ది డిటర్మినేషన్ ఆఫ్ ద సన్,
1: ఇంత క్రమశిక్షణను పాటించేటువంటి ఈ పిల్లవాడు ఎంత ఉత్తముడు, నేను ఇంత వయసు ఇచ్చినప్పటికీ నాకు ఈ క్రమశిక్షణ లేదు కదా అని విచారణ చేశాడు.
0: ద ఫాదర్ appreciated the determination, the discipline of his son, felt sad because he didn't have these two.
1: కుమారునికి మాట ఇచ్చాడు నేను చేస్తాను,
0: he promised his son.
1: ఇచ్చాడు కుమారుడు తల్లి వెళ్ళినారు.
0: The son and the wife,
1: కుమారునికి మాట ఇచ్చిన ప్రకారము రెండు దినములు మూడు దినములు సక్రమంగా చేశాడు ఈ తండ్రి పూజ.
0: The father worshipped as per the promise given to his son for 2
1: కుమారుని పెట్టినట్టుగానే కండ చక్కెర అక్కడ పెట్టటమును,
0: he was also offering candy every day.
1: తిరిగి భోంచేసే ముందుగా ఆ కండ చక్కెరను తాను భుజించటము,
0: before he dined,
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: The procedure is followed for a couple of days.
1: మూడవ దినము గురువారం వచ్చింది.
0: The third day, Thursday.
1: కానీ ఆ కోర్ట్ లోపల చాలా అవసరమైన పని పడింది.
0: He has got an important work there in the court.
1: వీరి స్నానం చేశాడు,
0: he had his bath,
1: పూజ చేశాడు,
0: he worshipped,
1: ఇంత టిఫిన్ తిన్నాడు,
0: he had tiffin,
1: తన డ్రెస్ వేసుకున్నాడు ఆఫీస్ కు వెళ్ళాడు,
0: he has put on his dress and went to his office.
1: తిరిగి భోజనానికి వచ్చాడు,
0: he returned for lunch.
1: భోజనానికి కూర్చున్న తర్వాత,
0: as he sat there,
1: వంట వాడిని అడిగాడు,
0: he asked the cook,
1: hey, ఆ ప్రసాదం తీసుకుంరా పెట్టు అన్నాడు.
0: He asked the cook, bring the prasad here.
1: వంట వాడు చెప్పాడు, బాబూజీ మీరు అవసరంగా పోతూ ప్రసాదం నైవేద్యం చేయలేదు ఈనాడు అన్నారు.
0: Cook said, sir, in a bit of hurry, you didn't make any offering this morning during worship.
1: Chala baadhapaddadu.
0: He felt very sad.
1: Kodukuku ichinatundi maatanu tappinaanu kada ani.
0: That he could not keep up this
1: promise. Babaku naivedyam pettinaa pettaledane baadha ledu. Kodukuku ichinatundi oka vaagdanam tappinaanane baadha.
0: He didn't feel sad for not making any offering to Baba, but he felt so sad for breaking the promise given to his son.
1: Rendava dinamu Shirdi lopala Thakkad wife kumarudu నమస్కారం చేయడానికి వచ్చారు.
0: ఆన్ ద ఫాలోయింగ్ డే ద టార్గెట్ సన్ అండ్ వైఫ్ కేమ్ టు డూ నమస్కార్ టు బాబా.
1: నేను నిన్నంతా నేను బాగ్రాకి పోయి వచ్చాను,
0: హి సెడ్, ఐ వెంట్ టు బంగ్లా యెస్టర్డే,
1: కానీ అక్కడ నాకెవరు భోజనం పెట్టలేదు,
0: నోబడి సర్వ్డ్ మీ దేర్ ఫుడ్,
1: నిత్యము నీవు ఇస్తున్నటువంటి కండ చక్కెర కూడా నాకు చిక్కలేదు,
0: ద క్యాండీ దట్ యు ఆఫర్ ఎవ్రీ డే ఇస్ నాట్,
1: చాలా ఆకలిగా వచ్చాను తిరిగి,
0: ఐ రిటర్న్ వెరీ హంగ్రీ,
1: ఏమైనా ఇస్తావా అని ఆ పిల్లవాడిని అడిగాడు బాబా.
0: Baba asked the young boy, would you give me anything now to eat?
1: తక్షణమే ఆ పిల్లవాడికి షాక్ మాదిరి అయిపోయింది.
0: Boy was shocked.
1: విడిది ఇంటికి వెళ్ళాడు.
0: He went home.
1: తల్లి ఒడిలో కూర్చొని ఊరికి ఏడుస్తూ కూర్చున్నాడు.
0: He sat on the lap of the mother, went on crying.
1: తండ్రి నాకు మాట ఇచ్చాడు,
0: father gave me the promise,
1: కానీ అక్కడ నైవేద్యం పెట్టలేదు,
0: but he didn't make an offer.
1: కనుకనే బాబా నిరాశగా ఇంటికి వచ్చాడు తిరిగి.
0: So Baba returned disappointed at home.
1: అమ్మా నేను ఇంక ఇక్కడే ఉండను.
0: Mother, I won't stay here.
1: నా క్రమశిక్షణ నేను తప్పను.
0: I will certainly follow my discipline.
1: నేను తిరిగి వెళ్తాను బాగ్రా.
0: He said, I will return home, Bangra.
1: అనేటప్పటికి బాబా చెప్పి పంపించాడు.
0: Baba said and asked him to go.
1: ఎవరితో చెప్పి పంపించాడు? జోగ్ అనేటువంటి వాడితో పంపించాడు.
0: He sent the message through జోగ్.
1: బాబా దగ్గర ఎప్పుడు కూడా జోగ్ అనేటువంటి వాడు ఉండేటువంటి, నాట్ జోక్, జోగ్.
0: There used to be one జోగ్ but not joke.
1: పిల్లవాడికి చెప్పి పంపించాడు, నీ ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు.
0: He sent the message, you don't need to go now.
1: నీ తండ్రి మాట తప్పాడు కానీ నీవు మాట తప్పలేదు.
0: Your father has gone back the promise but not you.
1: కాబట్టి నా అనుగ్రహం దండిగా ఉంది.
0: You will certainly see my grace.
1: నీ వెళ్ళకర్లేదు బాబు. నీకు ఎంత కాలం ఇష్టమో అంతకాలం ఉండు అన్నాడు.
0: You stay here so long you wish to stay.
1: కానీ అంతకాలం కూడా కొంచె నిరాశగాని అసంతృప్తిగాని ఆ షిరిడిలో జీవిస్తూ వచ్చాడు.
0: But he spent all the time in Shirdi totally depressed and frustrated.
1: 10 దినములు అయిన తర్వాత వెనుకకు వచ్చాడు.
0: After 10 days he returned.
1: పిల్లవాడు రాగానే తండ్రి వెళ్లి ఆ పిల్లవాడిని ఎక్స్క్యూజ్ మీ అన్నాడు.
0: The moment son came, the father said to his son, excuse me.
1: నీవు చిన్నవాడు, నేను పెద్దవాడు.
0: You are young, I am.
1: కానీ నిన్ను నేను క్షమాపణ వేడుతున్నాను.
0: But I seek your pardon.
1: అంటే అప్పుడు పిల్లవాడు చెప్పాడు,
0: then the boy
1: క్షమాపణ నాకు కాదు బాబాకు చెప్పు అన్నా.
0: You should seek the pardon from Baba, not from me.
1: ఏ సమాజంలో ఉండినప్పటికీ
0: యూ మే బి ఇన్ ఎనీ సమాజ్,
1: ఏ విధమైనటువంటి ఒక కల్చర్ నీకు ఉండినప్పటికీ,
0: యూ మే ఫాలో ఎనీ కల్చర్,
1: మాట మాత్రం ఒక్కటే,
0: ఓన్లీ వన్ థింగ్ యూ షుడ్ సే,
1: ఇది బ్రహ్మ సమాజం కావచ్చును,
0: ఇట్ మే బ్రహ్మ సమాజ్,
1: కానీ నాది ఆర్య సమాజం కావచ్చును,
0: ఇట్ మే బి ఆర్య సమాజ్,
1: నాది దైవ సమాజం కావచ్చు,
0: ఆర్ దైవ డివైన్ సొసైటీ,
1: కానీ ఏ సమాజం అయినప్పటికీ మాట ఒక్కటే,
0: వాట్ ఎవర్ సమాజ్ మే బి, బట్ వన్ ప్రామిస్,
1: సత్యం ఒక్కటే,
0: ట్రూత్ ఈజ్ వన్,
1: సత్యాన్ని పాటించడం నీకు చాలా అవసరము,
0: యూ షుడ్ ఫాలో ట్రూత్, ఇట్స్ ఎసెన్షియల్,
1: నీవు కోర్టులో వెళ్లి న్యాయాధిపతిగా వాదిస్తున్నావు,
0: యూ ఆర్గ్యూ దేర్ ఇన్ ద కోర్ట్ ఫర్
1: జస్టిస్, సత్యమే లేకపోతే ఎన్ని జీవులు ఎన్ని విధమైన కుటుంబాలు ఇవి వ్యస్తమైపోతాయి,
0: ఇఫ్ యు డోంట్ ఫాలో దిస్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ మెనీ ఫ్యామిలీస్ విల్ బి రూయిన్డ్, కనుక తండ్రి
1: నీవు లా చదివావు,
0: యూ స్టడీడ్ లా,
1: మను చక్రవర్తి ఎంతనో పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు,
0: మను టాట్ ధర్మ ఇన్ వెరీ వేస్,
1: కనుకనే నీవి సత్యాన్ని నీవు పాటించకపోతే నీ లా అంతా విరుద్ధం అన్నాడు,
0: వెన్ యూ డోంట్ ఫాలో ట్రూత్ ఆల్ యువర్ లా వుడ్ బి లాలెస్,
1: అనే ఆ పిల్లవాడు చెప్పాడు,
0: సో ద బాయ్ సెడ్
1: తండ్రి నీవు లాయర్ కా లయర్ కావద్దు అన్నాడు,
0: ద బాయ్ సెడ్ ఫాదర్ యు షుడ్ బి లాయర్ బట్ నాట్ ఎ లయర్,
1: ఆ విధంగా మనం క్రమశిక్షణ అనేటువంటిది అంత చక్కగా మనం పాటిస్తూ ఉన్నప్పుడు సాక్షాత్ దైవత్వం అనేటువంటిది మనకు సాక్షాత్కరిస్తుంది,
0: దేర్ఫోర్ వెన్ యూ ఫాలో డిసిప్లిన్ క్లియర్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద డివినిటీ,
1: కనుక మొట్టమొదట మన దేహాన్ని సత్కర్మల చేత పరిశుద్ధం గావించుకోవాలి,
0: దేర్ఫోర్ వి షుడ్ ప్యూరిఫై అవర్ బాడీ, అది
1: మొట్టమొదటి డిసిప్లైన్,
0: సో దాట్ ఇస్ ద ఫస్ట్ డిసిప్లైన్,
1: తెల్లవారు లేచి కాలకృత్యములు తీర్చుకుని రాత్రి పరుండునంత వరకు కూడాను మనం క్రమశిక్షణ సక్రమమైనటువంటి నిత్యము ఆచరించేటువంటి క్రమశిక్షణ సక్రమంగా ఆచరించాలి,
0: దేర్ఫోర్ ఫ్రమ్ డాన్ టు డస్క్ ఇన్ ఫాలోయింగ్ డైలీ రొటీన్ వీ షుడ్ అబ్జర్వ్ డిసిప్లైన్.

0: ప్రీతిగా యోచన చేయు మానవా, నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది, పొట్టకై హద్దును పద్దు లేక.
1: Right from the time you get up from bed until you retire, without any limitations you struggle hard to carry out your living.
0: పొట్టకు కూడా నువ్వు ఒక డిసిప్లిన్ ఉండాలి.
1: Even for to earn your daily living there should be
0: discipline. ఎంత వరకు అది పట్టుతుందో అంత వరకు మనం తీసుకోవాలి.
1: You can eat to the extent that the stomach could accommodate.
0: అంటే అది ఒక అజీర్ణ రోగంగా బయలుదేరుతుంది.
1: If you eat in excess it leads to indigestion.
0: కానీ ఒక్కొక్కతూరి మనము దానిని పాటించడం లేదు.
1: Sometimes we don't observe discipline.
0: ఈ జిహ్వాగ్ని యొక్క ఆజ్ఞను కూడా మనం పరిపాలించడం లేదు.
1: We don't follow the command of the stomach.
0: మనం ప్రార్థన చేసి తీసుకుంటున్నాము.
1: We pray and stop.

0: ఏం చెప్తున్నా? అహం వైశ్వానరో భూత్వ, దీనికి రిప్లై వస్తా ఉంది, బ్రహ్మార్పణం అని నువ్వు అర్పణ చేస్తే ఎక్కడున్నాడు రా నీకు బ్రహ్మం? అహం వైశ్వానరో భూత్వ, నేను వైశ్వానుడిగా నీలో ఉంటున్నాను.
1: When you start eating with this prayer, Brahmarpanam, where is Brahma? You get the reply from inside.
0: I am from Vaishwanara.
1: Therefore, you eat to the extent needed.
0: ఎక్కువ బాగా రుచిగా ఉంది కానీ ఎక్కువ తీసుకుంటాం మనం.
1: Because it's tasteful, you eat more.
0: అప్పుడు స్టమక్ విశ్వ వైశ్వానరుడు జాగ్రత్త పడతాడు. Be careful, ఇంకా పంపద్దు లోపల, పంపద్దు లోపల, పంపద్దు లోపల అని చెప్తాడు.
1: Vaishwanara will caution you, don't eat any more, don't eat any more.
0: కానీ దీని మాటలు ఏమాత్రం వినడు.
1: But he won't pay heed to the instruction.
0: ఈ చక్కని గారెలు, ఈ చక్కని పాయసము తిరిగి చిక్కుతుందని తిరిగి లోపల వేస్తూనే ఉంటాడు.
1: But he goes on loading with all the rice pudding, the payasam.
0: కానీ కడపటికి తాను అలసిపోతాడు.
1: But he will be tired by eating.
0: ఆయాసంతో కొంత బాధపడతాడు.
1: But he will be breathless for some time.
0: కనుకనే మన ఆహారాన్ని కూడాను ఒక క్రమశిక్షణలో ఉండాలి.
1: Even taking food, he should be under certain discipline.
0: ఈ ఆహారం మందు కూడాను ఈ క్రమశిక్షణ లేకపోతే అనారోగ్యంగా రూపొందుతుంది.
1: If you don't follow discipline, you will fall sick.
0: అనారోగ్యం అనేటువంటిది అన్ని రోగములకు మూల కారణం.
1: It is only this sickness that will put you into so many other diseases.
0: సర్వ వ్యాధులకు కూడాను కేంద్రమే మూల కారణము.
1: It is the center which is the cause for all diseases.
0: స్టమక్ లో ఏ విధమైనటువంటి ఒక చెడు జరిగినా శరీరంలో అన్ని రకమైనటువంటి రోగములు బయలుదేరుతుంది.
1: When the stomach is upset, it will give way for any complaint.
0: కనుకనే మూడు భాగములు దీన్ని ఆహారం పెట్టుమని, ఒక భాగం ఖాళీగా వడ్డి పెట్టాలి.
1: So one part in the stomach should be kept empty.
0: ఈ విధమైనటువంటిది జరిగినప్పుడే అది ఒక క్రమశిక్షణగా ఉంటుంటాడు.
1: When it is so, it is under discipline.
0: నిత్యము కూడాను ఆ క్రమశిక్షణ సక్రమంగా అనుసరించాలి.
1: ఎవ్రీ డే వీ షుడ్ అబ్జర్వ్ దిస్ డిసిప్లిన్.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు కూడా ఏమేం చేసి అవన్నీ క్రమశిక్షణ అనుసరించే పోవాలి.
1: ఆల్ దట్ వీ డూ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ది ఈవినింగ్, వీ షుడ్
0: పూజ కాదు, కూర్చోవడం కాదు, నడచడం కాదు, తినటం కాదు, త్రాగటం అన్ని కూడాను క్రమశిక్షణలో ఉండాలి.
1: Sitting, standing, walking, everything should be under discipline.
0: అప్పుడు జీవితమే ఒక క్రమమైనటువంటి శిక్షణగా ఉంటాలి.
1: Then the life will be disciplined.
0: ఈ క్రమశిక్షణే నిజమైనటువంటి ఒక కర్మయోగము.
1: And it is the yoga of karma.
0: కర్మని ఈ కర్మయోగమే కర్మ సుఖౌశలాన్ని అందిస్తుంది.
1: దిస్ కర్మ యోగా విల్ గివ్ యూ ఆల్ ది స్కిల్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్
0: మానవుడు కర్మాధికారి.
1: So man has got authority on his action.
0: మన ప్రెసిడెంట్ కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు, కర్మణ్యేవ అధికారస్య అని.
1: Our president also quotes this shloka.
0: మన కర్మాధికారులుగా మనం ఉండాలి.
1: You should exercise.
0: ఈ కర్మ ఎలాంటి కర్మగా ఉంటుండాలి?
1: What sort of action?
0: పరిమితమైనటువంటి కర్మగా ఉంటుండాలి.
1: It should be under certain limits.
0: భగవత్ ఆజ్ఞను శిరసా వహించాలి. ఊట పూటకు ఏ విధమైనటువంటి యొక్క దీనిని మనం అనుసరిస్తున్నామో దానిని మనం క్రమం తప్పకుండా అనుసరించాలి.
1: We should follow God's command in toto exactly.
0: అప్పుడే మనం ఒక విద్యావంతులుగా మారవచ్చు.
1: Then only we can call ourselves educated. What do you mean by
0: విజ్ఞానము?
1: It's wisdom.
0: కాబట్టి ఆ జ్ఞానమును పొందేటువంటి ఒక మార్గము ఇది.
1: In order to attain wisdom, this is the path.
0: పుస్తకముల్ పఠించితిని.
1: I have gone through the
0: పూర్తిగా చూచితి.

0: Why do you pride yourselves that you have gone through all the books, that you are an exponent and expert in all the shastras, that I have gone through all the texts,
1: పూర్తిగా చూచితి సర్వశాస్త్రము,
0: I have gone through thoroughly all the books,
1: నిస్తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల.
0: Why do you pride yourself because of the scholarship you have?
1: ఏదో పుస్తకాలు చదివినాము, bookish knowledge నాకు చాలా తెలుసునని నీవు గర్వపడకూడదు.
0: Never pride yourself because of your bookish knowledge.
1: నీ హస్తయుగంబు మోర్చి
0: with your folded hands.

0: విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ ఇఫ్ యు డోంట్ ప్రే గాడ్ ఆల్ ది ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ దట్స్ ఆల్ యూస్లెస్
1: కనుకనే మనము హస్తయుగము మోర్చాలి
0: సో షుడ్ ఫోల్డ్ అవర్ హ్యాండ్స్
1: ఇది ఆధ్యాత్మికానికి ప్రథమ సోపానం
0: దిస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ స్పిరిచువల్ పాత్
1: ఏమిటి ఈ హస్తయుగం మోర్చడం
0: వాట్ ఇస్ దిస్ ఫోల్డింగ్ ది హ్యాండ్
1: నమస్కారము
0: వి సే నమస్కార
1: ఈ నమస్కారం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నమస్కారం
1: ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు
0: ఫైవ్ సెన్స్ ఆఫ్
1: దశేంద్రియములుగా ఉండేటువంటి దాన్ని ఏకంగా చేయటమే నమస్కారము
0: వి యూనిఫై ఆల్ ద టెన్ సెన్సెస్ హియర్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దట్స్ నమస్కార
1: కనుకనే యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నిటినీ ఏకంగా చేయటమే నమస్కారం
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈ సింబలైజ్
1: ఏకాత్మతత్వమే నిజమైనటువంటి యొక్క ఆత్మతత్వం
0: దిస్ యూనిటీ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది స్పిరిట్
1: కనుకనే ఆధ్యాత్మికములో నమస్కారం చాలా ప్రధానమైనటువంటిది
0: దేర్ఫోర్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ నమస్కార ఇస్ వెరీ ఇంపార్టెంట్
1: కనుక ఆ నమస్కారం నందు ఎంతనో అర్థం కూడా ఉంటుంది
0: దిస్ లాట్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ ఇన్
1: నా మమ నేను కాదు
0: నా మమ ఐఎమ్ నాట్
1: నమస్కారం అంటే నేను కాదు
0: నమస్కారం
1: అహంకారం నిర్మూలమే
0: ఈగోలెస్నెస్ కిల్లింగ్ వన్స్ ఓన్ ఈగో
1: మమ అంటే అంతా నాదే
0: మమ మీన్స్ ఎవ్రీథింగ్ మైండ్
1: నమమ అంటే ఏది నాది కాదు
0: నమమ నథింగ్ బిలాంగ్స్ టు మీ
1: కనుక అంతా నీదే స్వామి
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు
1: అని అర్పితము గావించడమే నమస్కారం యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థము
0: దట్ కైండ్ ఆఫ్ ఆఫరింగ్ టోటల్ సరెండర్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ నమస్కారం
1: కనుకని తెల్లవారి లేచినది మొదలుకొని రాత్రి పరుండనంత వరకు ప్రతి కర్మ కూడాను క్రమశిక్షణను పాటించాలి
0: దేర్ఫోర్ రైట్ ఫ్రమ్ ద టైమ్ యు గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ యు గో బ్యాక్ యు షుడ్ ఫాలో డిసిప్లిన్
1: కానీ ఈనాటి మానవులకు క్రమశిక్షణ అంటే ఏమిటో తెలియదు
0: బట్ ఇన్ ద ప్రెసెంట్ డే నో వన్ నోస్ వాట్ డిసిప్లిన్ ఈజ్
1: ఇంతియే కాక ఇంద్రియ నిగ్రహం అంటే ఏమో పూర్తి తెలియదు
0: దే హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ సెన్స్ కంట్రోల్
1: ఈ సెన్సెస్ కంట్రోల్ చేయాలి
0: వన్ హ్యాస్ టు
1: కన్నులు చూస్తున్నాయి ఎక్కడో
0: ఐజ్ సీ సమ్వేర్
1: కానీ కన్నులకు బుద్ధి చెప్పాలి
0: బట్ యూ షుడ్ టీచ్ యువర్ ఐస్
1: ఓ నేత్రమా
0: ఓ ఐ
1: నీవు దేని చూస్తున్నావు
0: వాట్ ఇస్ దట్ యు సీ
1: నీవు విధమైన చెడ్డ దృష్టి చూడకూడదు
0: యూ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ లుక్స్
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్
0: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్
1: Talk no evil, talk what is good.
0: Talk no evil, talk what is good.
1: Hear no evil, hear what is good.
0: Hear no evil, hear what is good.
1: Think no evil, think what is good.
0: Think no evil, think what is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what is good.
1: This is the way to God.
0: This is the way to God.
1: కనుక నీవు మంచిని చేయి.
0: So do good.
1: మంచిని చూడు, మంచిని చెప్పు, మంచిని విను, మంచిని తలచు.
0: Therefore see good, do good and be good.
1: కనుకనే మనం మంచిని చేయాలంటే క్రమశిక్షణ ఒకటి పెంపొందించుకోవాలి
0: యూ కెన్ బి గుడ్ బై ఫాలోయింగ్ డిసిప్లిన్
1: ఎవరెన్ని విధములుగా నిన్ను మాట్లాడించినప్పటికీ నీ మాటలను కొంచెం అదుపులో పెట్టుకోవాలి
0: అదర్స్ మే టాక్ టు యూ అగైన్ అండ్ అగైన్ బట్ యూ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ టాక్
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: ఈనాడు
0: టుడే
1: మృగములు పక్షులు కూడాను కొన్ని క్రమశిక్షణను పాటిస్తున్నాయి
0: టుడే అనిమల్స్ అండ్ బర్డ్స్ ఫాలో డిసిప్లిన్
1: కానీ ఇంత చదువులు చదివి ఇంత మేధాశక్తి ఉండి ఇంత తెలివితేటలు ఉండి కూడాను మానవుడు ఈ విధమైనటువంటి క్రమశిక్షణను అనుసరించలేకపోతున్నాడు
0: బట్ మ్యాన్ విత్ ఆల్ హిస్ ఎడ్యుకేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ డిసిప్లిన్
1: చక్కగా మీరు బాగా వాచ్ చేయండి
0: యూ వాచ్ వెరీ క్లియర్
1: మీ హాస్టల్ దగ్గరనో కాలేజ్ దగ్గరనో కొన్ని కోతులు అంతా ఉంటాయి
0: దేర్ ఆర్ సమ్ మంకీస్ ఆన్ ది వే యాజ్ యూ మూవ్ ఫ్రమ్ యువర్ హాస్టల్
1: దినమునకు ఒక గంట మౌనాన్ని వహిస్తాయి
0: మంకీస్ అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ 1 అవర్
1: దినమునకు 1 అవర్
0: మంకీస్ అబ్జర్వ్ 1 అవర్ పీరియడ్ ఆఫ్ సైలెన్స్ ఎవ్రీ డే
1: సైలెంట్ మౌనం
0: అబ్జర్వ్ సైలెన్స్
1: పక్షులు కూడా అంతే
0: బర్డ్స్ ఆల్సో సర్
1: ఒక్క గంట అంతా కూడాను అది మౌనాన్ని వహిస్తుంది
0: 1 అవర్ దే అబ్జర్వ్ సైలెన్స్ బర్డ్స్
1: కానీ
0: బట్
1: ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: ఒక నిమిషం కూడాను విశ్రాంతి తీసుకోడు పాపం
0: నాట్ ఈవెన్ ఎ మినిట్ హీ టేక్స్ రెస్ట్
1: ఊరికి డోరు వాగినట్టుగా వాగుతుంటది నోరు
0: హీ గోస్ ఆన్ టాకింగ్
1: సైలెన్స్ అనేటువంటిదే లేదు
0: నో సైలెన్స్ వాట్స్ ఎవర్
1: ఎవరైనా సైలెంట్ గా ఉంటున్నారంటే వాళ్ళని గేలి చేస్తారు
0: If anyone observes silence, we make fun of them.
1: Recha, atana silence ni follow chestunnadu. Manamu follow chestam ani enta utsahanga munduku ravali.
0: We should come forward with all the enthusiasm watching that man who observes
1: Brahman
0: silence.
1: Ante evaru? Nishabdam Brahma.
0: Who is Brahma?
1: Silence is the God.
0: Silence is God.
1: Adi nishabdamuloni shabdame Brahma.
0: There is sound in silence, that is Brahman.
1: చూసారా అంత గొప్పతనం ఉంటుండాలి ఈ యొక్క మాటల యొక్క అదుపు లోపల
0: దేర్ఫోర్ వెన్ యూ కంట్రోల్ యువర్ టాక్ దేర్ ఇస్ మైటీ థింగ్స్ దట్ యు కెన్
1: అచీవ్
0: ఇన్ టాక్ దేర్ ఇస్ మైటీ థింగ్స్ దట్ యు కెన్ అచీవ్
1: కనుక టాక్ ను కంట్రోల్ చేస్తున్నట్టుంటే అంతా మనకు కంట్రోల్ అయిపోతుంది
0: సో వెన్ యూ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యువర్ టాక్ యూ కెన్ కంట్రోల్
1: ఎందుకోసం దీనికి ఇంత పవర్ ఇచ్చారు
0: వై సచ్ పవర్ ఇస్ గిఫ్టెడ్ దేర్
1: కన్నులకు చూచే పవర్ మాత్రమే ఉంటుండాలి రెండో పవర్ లేదు
0: ఐస్ హావ్ గాట్ ద పవర్ టు సీ నాట్ ద సెకండ్
1: చెవులకు వినే పవర్ మాత్రమే ఉంటుంది అది ఇంకొక పవర్ లేదు
0: ఇయర్స్ కెన్ ఓన్లీ హియర్ నో
1: ముక్కుకు వాసన చూచే పవర్ ఉంది కానీ రెండో పవర్ లేదు
0: నోస్ కెన్ ఓన్లీ స్మెల్ నథింగ్ ఎల్స్
1: కానీ టంగ్ కు డబుల్ ప్రమోషన్ రెండు పవర్స్ ఉన్నాయి
0: బట్ ద టంగ్ హ్యాస్ గాట్ టూ పవర్స్ డబుల్ పవర్
1: ఒకటి టెస్ట్ చేస్తుంది
0: వన్ ఇట్ టెస్ట్
1: ఇంకోటి మాటలు మాట్లాడుతుంది
0: సెకండ్ ఇట్ కెన్ టాక్
1: కాబట్టి రెండు శక్తులు ఉంది కనుక మొట్టమొదటి దీనిని శక్తిగా ఉండినటువంటి దాన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి అదుపులో పెట్టాలి
0: యాజ్ ద టంగ్ ఇస్ సో పవర్ఫుల్ ఇట్ మస్ట్ బి పుట్ అండర్ కంట్రోల్
1: ఎక్కువ పవర్ఫుల్ గా ఉంటుంది కనుక దీన్ని మొట్టమొదటి కంట్రోల్ చేయాలి
0: యాజ్ ద టంగ్ ఇస్ మోర్ పవర్ఫుల్ ఇట్ షుడ్ బి కెప్ట్ అండర్ చెక్
1: చాలా మందికి తెలుసు పిల్లలకు తెలియకుండా ఉండొచ్చును కార్ లోపల నాలుగు టైర్స్ ఉంటాయి
0: కార్ హ్యాస్ ఫోర్ టైర్స్
1: ముందు టైర్స్ కు గాలి కొంచెం ఎక్కువగా ఉంటుంది
0: ద ఫ్రంట్ టైర్స్ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ ఎయిర్
1: వెనక టైర్ కు కొంచెం తక్కువగా ఉంటుంది
0: ద టైర్స్ బిహైండ్ విల్ హ్యావ్ లెస్ ఆఫ్ ఎయిర్
1: అంటే తెలియనటువంటి వాడు నాలుగు టైర్స్ కు ఈక్వల్ గా పంప్ కొట్టేస్తారు
0: ఎ పర్సన్ హూ డజంట్ నో విల్ పంప్ ఎయిర్ ఈక్వల్లీ అమంగ్ ఆల్ ది ఫోర్ టైర్స్
1: అది మంచిది కాదు
0: ఇట్స్ నాట్ గుడ్
1: ఎక్కువగా ఉన్న దాన్ని తగ్గించాలి
0: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఎక్సెస్ యు షుడ్
1: కొంచెం తక్కువగా ఉన్న దాన్ని ఎక్కించాలి
0: ఇఫ్ ఇట్ ఇస్ లెస్ యు షుడ్ ఇంక్రీజ్
1: ఇది ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస గోరఖ్పూర్ లో ఉండేటువంటి వాడు కమలక్పూర్
0: రామకృష్ణ పరమహంస స్టేడ్ దేర్ ఇన్ కమలక్పూర్ ఎట్ దట్ టైం
1: కమలక్పూర్ లో చిన్న ఆశ్రమం పెట్టుకుని ఉండేటువంటి వాడు
0: హి హస్ గాట్ ఎన్ ఆశ్రమ్ ఓవర్ దేర్
1: అక్కడ నుంచి పాపం రామకృష్ణ పరమహంస కొంచెం ఆహారంలో కొంచెం మార్పు
0: హి హస్ గాట్ సర్టన్ చేంజెస్ ఇన్ హిస్ డైటరీ హ్యాబిట్
1: అతను నిత్యం కూడాను అది బెంగాల్ దేశం లోపల బ్రాహ్మణులు కూడాను మత్స్యం అనగా చేపలు తింటుంటారు
0: బీయింగ్ ది స్టేట్ ఆఫ్ బెంగాల్ ఈవెన్ బ్రాహ్మిన్స్ రిలీజ్
1: వాళ్ళను మత్స్య బ్రాహ్మణ అంటారు
0: దే ఆర్ కాల్డ్ మత్స్య బ్రాహ్మణ ఫిష్ బ్రాహ్మిన్స్
1: వాళ్ళు స్నానానికి చేయడానికి పోతే ఆ గంగా నదిలో కాళ్ళకంతా వచ్చి కలుసుకుంటాయి చేపలు అట్టే చేతిలో పట్టుకుంటారు చేతిలో పట్టుకుని ఇంటికి వస్తుంటారు
0: వెన్ దే గో టు గ్యాంజెస్ ఫర్ బాత్ దే విల్ నేచురల్లీ కమ్ అక్రాస్ ద ఫిష్ దే విల్ క్యాచ్ ఇట్ అండ్ బ్రింగ్ దెమ్ హోమ్
1: కనుక కమలక్పూర్ నుంచి కూడాను కలకత్తాకు పోవాలంటే బోటు అనగా గంగా నదిని దాటాలి
0: సో ఇన్ ఆర్డర్ టు రీచ్ కమలక్పూర్ హి హస్ టు క్రాస్ దిస్ గ్యాంజెస్ బై బోట్
1: చిన్నవారినందరిని చేర్చుకొని రామకృష్ణ పరమహంస ఎప్పుడు కూడాను ఆధ్యాత్మికంగా దైవరీతీయంగా కథలు చెప్తూ ఉండేటువంటి వాడు
0: గ్యాదరింగ్ ఆల్ యంగ్స్టర్స్ రామకృష్ణ పరమహంస యూస్ టు టీచ్ వెరీ నైస్ స్పిరిచువల్ థింగ్
1: కానీ ఈనాటి కలి ప్రభావము మంచి సత్సంగాన్ని చూస్తే హాస్యం చేయటము
0: As a result of this Kali age, people make fun of good company.
1: ఏమిరా చిన్న వయసులో ఇప్పుడే నీకు ఎందుకు ఇంత భక్తి ఇంకా ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు ఏదో రామకృష్ణగా ఉందనుకో
0: People say this, why do you have this devotion at this
1: ఇప్పుడు నుంచి నీకు ఎందుకు ఈ భక్తి
0: Why devotion at this
1: age? యువకులను కూడాను తల్లిదండ్రులు కూడాను దూషిస్తుంటారు విమర్శిస్తుంటారు
0: ఈవెన్ పేరెంట్స్ ఆల్సో క్రిటిసైజ్ డిస్కరేజ్ చిల్డ్రన్
1: ఆనాటి యువకులందరూ కూడా రామకృష్ణ దగ్గర చేరారు
0: అండ్ యూత్ గ్యాదర్డ్ రౌండ్ రామకృష్ణ
1: ఒక టైం టేబుల్ వేశాడు రామకృష్ణ
0: రామకృష్ణ హస్ సెట్ ఎ టైం టేబుల్
1: పలాన దినం నీవు పలాన దినం నీవు పలాన దినం నీవు అనగా ఏమి సిటీకి పోవటము చేపలు తీసుకుని రావాలి
0: హస్ సెట్ ఎ టైం టేబుల్ ఎవ్రీ వన్ షుడ్ గో వన్ వన్ ఎవ్రీ డే అండ్ బ్రింగ్ ఫిష్ ఫ్రమ్ ద సిటీ
1: ఒకనాడు బ్రహ్మానందము
0: One day,
1: వెళ్ళాడు బోట్ లో
0: ఇట్ వాస్ ది టర్న్ ఆఫ్ బ్రహ్మానంద హి వెంట్ ఆన్ హిస్ బోట్
1: ఈ బ్రహ్మానంద వస్తుండగానే ఈ కాషాయ వస్త్రాలను చూచారు ఈ పడవ వాళ్ళు
0: ద బోట్మెన్ సా దిస్ ఆకర్ రోబ్డ్ బ్రహ్మానంద
1: ఇంకా మొదలు పెట్టారు దూషణ
0: దే స్టార్టెడ్ క్రిటిసిజం
1: ఆ పిచ్చివాడికి ఒక పని లేదు ఈ పిచ్చి పిల్లలకు ఒక పని లేదు అనవసరంగా పిచ్చి పిల్లలందరినీ చేర్చుకుని ఈ విధంగా చెడగొడుతున్నాడు అతను దొంగ అట్టవాడి ఇట్టవాడి రామకృష్ణని ఇష్టం వచ్చినట్టుగా దూషిస్తూ వచ్చారు
0: ద బోట్మెన్ వెంట్ ఆన్ అక్యూజింగ్ రామకృష్ణ హియర్ ఇస్ అ మ్యాడ్ క్యాబ్ హియర్ ఆర్ మ్యాడ్ క్యాబ్ ది చిల్డ్రన్ హియర్
1: పిచ్చివాడిగా చూసేటువంటి వారు
0: అండ్ దే యూస్ టు లుక్ ఎట్ హిమ్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్
1: కానీ గురువును దూషిస్తున్నారని చెప్పని సహించుకోలేకపోయాడు
0: బ్రహ్మానంద కుడ్ నాట్ హియర్ ఆల్ దిస్
1: కానీ ఏం చేయగలడు మెత్తని వాడు నోరు మూసుకున్నాడు వెళ్ళాడు చేపలు తీసుకున్నాడు తిరిగి పడవలేక రావాలంటే మరి భయం
0: ఈజ్ ఎ వెరీ సాఫ్ట్ మ్యాన్ హీ కుడ్ నాట్ గివ్ రిప్లై హీ కేమ్ హోమ్ విత్
1: తిరిగి ఏమి విమర్శిస్తారో ఏమిటో అని భయం
0: యాజ్ హీ రిటర్న్ హీ వాస్ ఫియర్ స్ట్రికెన్ బికాస్ ఎనీథింగ్ మే హ్యాపెన్ ఆన్ ద వే
1: తిరిగి వచ్చాడు
0: హీ రిటర్న్డ్
1: బ్రహ్మానంద రామన్నాడు
0: పరమహంస కాల్ బ్రహ్మానంద కమ్
1: వచ్చేటప్పటికి కన్నులు తుడుచుకుంటూ వచ్చాడు ఏడ్చుకుంటూ
0: యు ఆర్ జస్ట్ వైపింగ్ అవుట్ హిస్ టియర్స్
1: ఎందుకోసం ఏడుస్తున్నావు
0: దెన్ వై డు యు క్రై
1: స్వామి
0: స్వామి
1: ఈ ప్రజలు మిమ్మల్ని అనరాని మాటలు అంటున్నారు
0: పీపుల్ ఆర్ యూజింగ్ వెరీ హార్ష్ వర్డ్స్ విచ్ దే ఆర్ నాట్
1: చాలా కఠినమైనటువంటి వాక్కులతో మిమ్మల్ని విమర్శిస్తున్నారు
0: దే ఆర్ క్రిటిసైజింగ్ యూ ఇన్ స్ట్రాంగ్
1: వర్డ్స్ మమ్మల్ని విమర్శించినా పర్వాలేదు
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ దే క్రిటిసైజ్
1: మిమ్మల్ని విమర్శిస్తున్నారు నేను వినలేను చాలా దుఃఖంగా ఉంది అన్నాడు
0: I am very sad because they were criticizing you.
1: కోపం వచ్చింది రామకృష్ణకు.
0: రామకృష్ణ
1: చీచి గురు దూషణ వినేటువంటి ఒక శిష్యుడు నీ ఒక శిష్యుడా నీ ఆశ్రమంలో ఉండడానికి వీల్లేదు గెట్ అవుట్ అన్నాడు.
0: Ramakrishna said, Brahmananda, you are a disciple. Can you hear all the accusation charges made against your teacher? Get out. You have no place here.
1: Yetta nuvu vintu vachavu.
0: How could you listen?
1: గురు దూషణ వినటం నీకు పాపం కాదా?
0: Is it not a sin to listen?
1: దూషణ చేయడం వారికే పాపము, వినటం నీకు పాపమే అని అన్నాడు.
0: They committed a sin in accusing me and you committed a sin in listening to that.
1: కానీ ఏం చేయగలడు?
0: What is that he could?
1: తిరిగి ఏడ్చాడు, కూర్చున్నాడు.
0: He cried for the second
1: time. Second day నరేంద్ర ఛాన్స్ వచ్చింది.
0: Second day was the chance of Naren.
1: ఇది వివేకానంద.
0: వివేకానంద
1: ఇతను పోతూ పోయాడు.
0: ఈవెంట్
1: ఇతను పోతున్నట్టు ఇతను కూడా ఆ విధంగా దూషించారు.
0: దే స్టార్టెడ్ అక్యూజింగ్ ఇన్ సేమ్ స్టైల్.
1: అందరూ పోర్ట్ పీపుల్ అంతా కూడా ఇతని హాస్యం చేస్తూ వచ్చారు.
0: ఆల్ బోట్మెన్ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్.
1: పడవ ఎక్కాడు.
0: హి గాట్ ఇంటు ద బోట్.
1: టికెట్ తీసుకున్నాడు.
0: హి పర్చేస్ టికెట్.
1: హే నోర్ ముయి.
0: అరే షట్ అప్ హి సెడ్.
1: ఎవరు తిట్టున్నారు వారు నోరు ముయ్యి అన్నాడు.
0: ద వన్ హూ ఇస్ అక్యూజ్డ్ షట్ అప్ ఫస్ట్.
1: కానీ వాడు ఇంకా తిట్టు వచ్చాడు.
0: షల్ హి వెంట్ ఆన్.
1: బాగా తన శక్తి కొద్దీ కొట్టాడు వాడు.
0: హి స్లాప్డ్ హిమ్ ఆన్ బోత్
1: చీక్స్. ఒకని ఎత్తుకున్నాడు. ఈ గంగల వేసేస్తానని.
0: హి లిఫ్టెడ్ వన్ ఫెలో రెడీ టు డ్రౌన్ హిమ్ ఇన్ గ్యాంజెస్.
1: భయపడిపోయారు.
0: దే వర్ ఆల్ ఫియర్ స్ట్రికెన్.
1: ఎవ్వరూ ఇంకా తిరిగి నోరెత్తలేదు.
0: నోబడీ ఓపెన్ దేర్ మౌత్.
1: తిరిగి పోయాడు, చేపలు తీసుకున్నాడు, తిరిగి వచ్చాడు. ఇతను వస్తుండగానే అందరికీ భయం.
0: హి వెంట్ దేర్ బ్రాట్ ద ఫిష్ అండ్ వాస్ రిటర్న్.
1: ఎవ్వరూ మాట్లాడలేదు.
0: నోబడీ ఓపెన్ దేర్ మౌత్.
1: వచ్చిన తర్వాత నరేంద్ర రా అన్నాడు.
0: రామకృష్ణ సెడ్ నరేన్ కమ్ హియర్.
1: ఏం జరిగింది?
0: వాట్ హ్యాపెండ్?
1: నిన్న బ్రహ్మానందం జరిగిందే జరిగింది అన్నాడు.
0: సేమ్ థింగ్ వాట్ హ్యాపెండ్ యెస్టర్డే టు బ్రహ్మానందం.
1: ఏం చేశావన్నాను.
0: వాట్ డిడ్ యు డు?
1: నేను ఊరుకుంటానా? నా గురువును దూషిస్తుంటే నేను సహించుకోగలనా? నేను లేదు, బాగా రెండు కొట్టాను, తిరిగి ఒక ఎత్తి గంగల వేయడానికి ప్రయత్నించానన్నాడు.
0: డూ ఐ కీప్ క్వైట్ వెన్ ది క్రిటిసైజ్ మై టీచర్? డూ ఐ కీప్ క్వైట్? ఐ వాస్ రెడీ టు
1: రామకృష్ణ
0: డౌన్ వన్ ఫెలో పుష్ హిమ్ ఇంటు ది గ్యాంజెస్.
1: చీ చీ చీ చీ చీ. వేసింది ఏది కాషాయ వస్త్రము, ఉండేది ఆశ్రమ నివాసము. నీకింత మాత్రం కోపం నీ నిగ్రహించుకోలేకపోతే నువ్వెందుకు ఆశ్రమంలో ఉండాలి?
0: He said, what a shame it is. As a celibate, you should be peaceful.
1: అప్పుడు చెప్పాడు నరేంద్రుడు.
0: Then Narendra said,
1: ఆయన పూర్వం బ్రహ్మ సమాజంలో ఉన్నటువంటి వాడే.
0: He is also a member of Brahma Samaj.
1: స్వామి,
0: స్వామి,
1: నిన్న బ్రహ్మానందమునికి ఆ విధంగా చెప్పావు, ఈనాడు నాకు విరుద్ధంగా చెప్తున్నారే, అది నిజమా ఇది నిజమా అన్నాడు.
0: He said, Swami, you told something to Brahmananda yesterday and you are telling opposite to me. What is true here?
1: Mare pichivada.
0: Oh, madcap.
1: Time lopala gaal ekkuga unnadani teeseyala, takkuga unnadani kottale.
0: When there is excess of air in a tire, you have to remove it. When there is less of air, you have to
1: gaal takkuga untundali. Kanuka nenu baagu udanu.
0: The tire of Brahmananda, there is less of air, therefore
1: temper chala short temper, dinu tagginchali.
0: నరేని షార్ట్ టెంపర్డ్ దేర్ఫోర్ ఇట్ షుడ్ బి కట్.
1: కనుకనే పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని ఏ ప్రబోధనలు జరపాలి.
0: సో బేసింగ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ టీచింగ్ షుడ్ బి గివెన్.
1: కనుకనే ఈ టీచింగ్స్ కూడాను అందరికీ సమానమైనటువంటి కాదు.
0: టీచింగ్స్ ఆర్ నాట్ యూనిఫామ్ టు ఎవ్రీబడి.
1: ఒక్కొక్కరి కెపాసిటీ, ఒక్కొక్కరి కంటైనర్ ఎంత ఉంటుందో అంతవరకు ఇది నిండుతుంటాడు.
0: టీచింగ్ షుడ్ బి గివెన్ ఇన్ అకార్డెన్స్ టు ద కెపాసిటీ అండ్ ద కంటైనర్.
1: గంగానదిలో కావలసినంత టైర్ లోపల గాలి ఎక్కువగా ఉన్నదాన్ని తీసేసేయాలా, తక్కువగా ఉన్నదాన్ని కొట్టాలి.
0: వెన్ దర్ ఇస్ ఎక్సెస్ ఆఫ్ ఎయిర్ ఇన్ ఏ టైర్, యూ హావ్ టు రిమూవ్ ఇట్. వెన్ దర్ ఇస్ లెస్ ఆఫ్ ఎయిర్, యూ హావ్ టు పంప్ ఇట్.
1: గాలి తక్కువగా ఉంటుందని కనుకనే నేను బాగా ఊదాను.
0: ద టైర్

0: అందరికి సమానమే అనేటువంటి చెప్పడానికి వీలు కాదు.
1: యు కెనాట్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్.
0: కనుక నీ ఆధ్యాత్మిక మార్గం కూడాను,
1: సో ది స్పిరిచువల్ ఫాత్,
0: ఈ విధమైనటువంటి వారి వారి శక్తానుసారంగా క్రమశిక్షణ అనుసరించినప్పుడు వారికి తగినటువంటి శక్తిని అందిస్తుంటాడు భగవంతుడు.
1: వెన్ దే ఫాలో డిసిప్లిన్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్, గాడ్ విల్ గివ్ దెం ది కెపాసిటీ, ది అబిలిటీ.
0: కనుక మన కెపాసిటీని పెంచుకోవాలనుకుంటే క్రమశిక్షణ సక్రమంగా ఉండాలి.
1: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ అవర్ కెపాసిటీస్ వి షుడ్ ఫాలో.
0: క్రమశిక్షణ లేకపోతే దైవత్వం అనేటువంటిది కూడా మనకు ప్రాప్తించదు.
1: Without discipline you can never attain divinity.
0: ఒక దినం ఒక రీతిగా ఉంటుంటే అది ఏ మాత్రం కూడా సరైనది కాదు.
1: If we are in one way on one day, in a different way on another day, a small example.
0: మీకు తెల్లవారుజామున లేక సాయంకాలం 6 గంటలకు మీరు భజన చేస్తున్నారు.
1: You do bhajan at 6 o'clock in the morning.
0: లేక ధ్యానంలో చేస్తున్నారు.
1: Or you meditate.
0: ఈ విధంగా ఉన్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తుంది.
1: Sometimes you need to travel.
0: ఆ ప్రయాణం లోపల మీరు బస్సులో ఉంటారు 6 గంటలకు.
1: That time at 6 o'clock you may be in a bus.
0: ఇక్కడ కొంతమంది స్థలమును కాలమును కర్తవ్యాన్ని ఏమాత్రము మార్చకూడదు అంటారు.
1: సమ్ సే దట్ వన్ షుడ్ నాట్ చేంజ్ ద ప్లేస్ టైమ్ అండ్ ద డ్యూటీ.
0: కానీ డ్యూటీని మాత్రం పెట్టుకోవాలి మనం.
1: బట్ యూ షుడ్ కీప్ డ్యూటీ.
0: స్థలము మారినప్పటికీ
1: ప్లేస్ మే చేంజ్.
0: కాలము బస్సులో అయినా ఇక్కడైనా 6 గంటలే.
1: ద టైమ్ మే బి మే చేంజ్.
0: 6 గంటల టైంలో నీవు బస్సులో ఉన్నావా, నీవు 6 గంటల లోపల ఎక్కడ నీవు భజన చేస్తున్నావు దాన్ని నీవు చింతిస్తురా, నీ మైండ్ ఈ స్థలానికి వస్తుంది.
1: You may be there in the bus at 6 o'clock in the evening. If you think of God,
0: కాబట్టి నీ దగ్గరికి వస్తుంది కానీ నీవు స్థలం దగ్గర రానక్కర్లేదు.
1: ప్లేస్ విల్ కమ్ టు యూ, యూ నీడ్ నాట్ కమ్ టు ద ప్లేస్.
0: కనుక నీ క్రమాన్ని నీవు తప్పకుండా నీవు చేస్తురా.
1: సో యూ షుడ్ సర్టన్లీ ఫాలో ద
0: క్రమమును పాటిస్తే ఈ కర్తవ్యము కాలము అన్ని నీ దగ్గరికే బదిగెత్తొస్తాయి.
1: ఇఫ్ యూ ఫాలో ద టైమ్ అండ్ ద డిసిప్లిన్ ద ప్లేస్ విల్ ఫాలో యూ.
0: కనుకనే కాలకాల ప్రపన్నానాం కాలాఖ్యం కరిష్యతి అన్నారు. అనగా ఏమిటి, కాలము కాయాన్ని మృంగుతా ఉంది.
1: It is the time that swallows this body, life.
0: Kani kaludu kaalani kaalani kuda mingeetvanti vaadu.
1: And the kala also swallows the time.
0: Kanukane kaaludu ante evaru?
1: Who is kaaludu?
0: Atane daivamu.
1: Kaaludu is God.
0: Kaaludu ante emudu anukuntaru? Kaadu kaadu.
1: కాలుడు ఇస్ నాట్ యమ.
0: కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదప్రమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. అంతా కాలమే, అతనే కాలుడు.
1: Everything is time, time is God.
0: కనుక మంచి ఇంకా కొంతమంది పిల్లలకు కొన్ని డౌట్స్ అంతా ఉంటాయి.
1: సమ్ స్టూడెంట్స్ హావ్ సమ్ డౌట్స్.
0: సూర్యునికి కుమారుడు పుట్టాడు.
1: సన్ హ్యాజ్ ఎ సన్.
0: యముడు సూర్యుని కుమారుడు అంటారు.
1: యమ ఇస్ ది సన్ ఆఫ్ సన్.
0: ఈ పిల్లలందరికీ ఒక విధమైన హాస్యం అవుతుంది.
1: Naturally, students,
0: సూర్యుడికి సూర్యునికి ఒక భార్య, అతనికి ఒక బిడ్డ, అతనికి ఒక కొడుకు, అతనికి ఒక సంసారం, ఇవన్నీ ఎక్కడ ఉంటున్నాయి, ఇవన్నీ ఏదో కథలు అని దాన్ని నెట్టివేస్తారు.
1: స్టూడెంట్స్ విల్ నాచురలీ డిస్మిస్ ఇట్ బికాస్ వాట్ ఇస్ ది సన్ హ్యాస్ ఎ వైఫ్ అండ్ ఎ ఫ్యామిలీ.
0: కాదు కాదు, ఇది ట్రూత్, ఇది సత్యం.
1: ఇట్ ఈస్ ట్రూత్. ఎస్.
0: ఎత్తనగా
1: హౌ,
0: కాలుడనగా ఎవరు?
1: హూ ఇస్ కాలుడు?
0: కాలము,
1: టైం.
0: ఈ కాలం అనేటువంటిది ఎవరి వల్ల పుడుతుండాలి, ఎవరి వల్ల వస్తుండాలి? సూర్యోదయం వల్ల, సూర్యాస్తం వల్ల కాలం పుడుతుండాలి.
1: The time is there because of sunrise and sunset.
0: కనుకనే సన్రైజ్ అండ్ సన్సెట్ వల్ల పుట్టినటువంటి కాబట్టి ఈ యొక్క కాలము సూర్యుని కుమారుడు అన్నారు.
1: As the time is born because of sunrise and sunset, the time is the son of sun.
0: చూడండి, తెల్లవారు సూర్యుడు పుట్టినప్పుడు 6 గంటలు అన్నాము.
1: When once the sunrise we
0: say సూర్యాస్తమం ఇప్పుడు 6 గంటలు అయింది. ఈ 6కు 12 గంటలు జరిగిపోయింది.
1: So sunrise and sunset.
0: ఈ 12 గంటల కాలం ఎవరి వల్ల జరిగింది?
1: 12 hours. Who is responsible?
0: ఎవరి వల్ల పుట్టింది?
1: It's born out of whom?
0: సూర్యుని వల్లనే పుట్టింది.
1: It's because of sun.
0: కాబట్టి సూర్యుని వల్ల పుట్టినటువంటిది కాబట్టి కాలము కాలుడు అనేటువంటి వాడు సూర్యుని కుమారుడు అన్నారు.
1: Because the time is born to the sun, we say naturally we say that he belongs to sun.
0: కనుక ఈ ఆత్మ సంబంధమైనటువంటి యొక్క అంతరార్థాన్ని గురించి మనం విచారిస్తేప్పుడు అంతా సత్యమే, సత్యమే.
1: When we think from the spiritual point of view, everything is truth.
0: కనుకని సత్యస్య సత్యం.
1: It is truth of truths.
0: ఏ విధమైనటువంటి అంతృప్తి అక్కడ రావడానికి వీలుండదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్
0: డౌట్ వాట్సెవర్. పురాణములు యందు, ఇతిహాసములు యందు అనేక విధమైనటువంటి ఇలాంటి శబ్దాలంతా వస్తుంటాయి.
1: ఇన్ అవర్ ఎపిక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్
0: యు ఫైండ్ ఇన్ ఇవన్నీ మనం ప్రాకృతమైనటువంటి దీనికి మనం పోల్చుకొని దీన్ని మనం విశ్వసించము.
1: బికాస్ వీ టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ వే, వీ డోంట్ బిలీవ్ దట్.
0: చాలా పొరపాటు,
1: ఇట్స్ ఎ మిస్టేక్.
0: ఈ ఓపిక పెట్టుకుని దాన్ని చక్కగా ఎన్క్వైరీ చేయి.
1: బీ పేషెంట్ అండ్ ఎంక్వైర్ క్లియర్లీ.
0: అప్పుడే నీకు సరైనటువంటి హృదయం తిక్కుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ద ప్రాపర్ ఆన్సర్.
0: ఇప్పుడు విష్ణు ఉన్నాడు, లక్ష్మి ఉంది, సరస్వతి ఉంది, వీరందరికీ ఏదో కమలములు అని పెట్టి ఆ కమలముల నుంచి వారు ఉద్భవించినట్టుగా పెడుతున్నారు.
1: వీ హ్యావ్ ద విష్ణు అండ్ లక్ష్మి, వీ సే దట్ దే ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ ద లోటస్ ఫ్లవర్.
0: అది ఏ హృదయము, హృదయ కమలము.
1: The lotus flower is the human heart.
0: అనగా హృదయం నుంచి

0: పుట్టేటువంటివే సర్వము.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: గుడ్ అండ్ బ్యాడ్ అన్ని కూడా మన నుంచి ఆవిర్భవించేటువంటివి.
1: గుడ్ అండ్ బ్యాడ్ అరైజ్ అవుట్ ఆఫ్ యూ.
0: కనుకనే దీనిని యత్ భావం తద్ భవతి అన్నారు.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది ఎక్స్పీరియన్స్.
0: కనుక
1: సో
0: మనము ఈ అంతరార్థాన్ని గుర్తించుకోలేక ఇది కేవలం అసత్యమని నెట్టివేయకూడదు.
1: బికాజ్ వీ డోంట్ నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ యూ కెనాట్ డిస్మిస్
0: టైం తీసుకో కొంచెం డౌట్స్ అంతా నిర్మూలన చేసుకో.
1: గెట్ ఆల్ యువర్ డౌట్స్
0: క్లారిఫైడ్. నిశ్చింతగా ఉంటుంది.
1: అండ్ బీ పీస్ఫుల్.
0: అంతేగాని డౌట్స్ తో మాత్రము నీ మనసును పాడు చేసుకో.
1: బట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ఆల్ దిస్ డౌట్స్.
0: డౌట్స్ కు మన పురాణములు ఎందుకు ఏమాత్రం అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డౌట్స్.
0: ఎవరు రాసిన ఈ పురాణములు?
1: హూ కంపోజ్ దెమ్?
0: ఈ ఎల్లయ్య మల్లయ్య రాసినటువంటివి కాదు.
1: దే నాట్ కంపోజ్డ్ బై ఎల్లయ్య మల్లయ్య.
0: విద్యావంతులు మహర్షులైనటువంటి ఒక వాల్మీకి వ్యాసులు రాసినటువంటివి.
1: ది పురాణాస్ ఆర్ కంపోజ్డ్ బై గ్రేట్ సేజెస్ లైక్ వాల్మీకి అండ్ వ్యాస.
0: గొప్ప విద్యావంతులు,
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: అంత విద్యావంతులు మరొకరు లేరు.
1: సచ్ నోబుల్ పీపుల్.
0: అంటే విద్యావంతులే కవులు కావడానికి అధికారం ఉంటుంటారు.
1: సచ్ హైలీ ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ పీపుల్ ఆర్ ద పోయెట్స్.
0: కవులు కాదు.
1: ఆల్ ఆర్ నాట్ పోయెట్స్.
0: కనుకని పురాణములు రాసినటువంటి వాడు వాల్మీకి.
1: వాల్మీకి కంపోజ్ దిస్ పురాణ.
0: ఈ అష్టాదశ పురాణం రాసిన వాడు వ్యాస మహర్షి.
1: వ్యాస హస్ రిటన్ ఆల్ ది 18 ఎపిక్స్.
0: మహర్షులు మహర్షులు
1: సేజెస్ గ్రేట్.
0: కనుకనే వారు ఒక్క అసత్యం కూడా అందులో ప్రవేశించడానికి వీలుండదు.
1: దేర్ నో స్కోప్ ఫర్ ఎనీ అన్ట్రూత్ దేర్.
0: మన భావాలను పురస్కరించుకుని అది అసత్యమని మనం చెప్పొచ్చును, కానీ అసత్యాలు ఏనాటికి కావు.
1: డిపెండింగ్ ఆన్ అవర్ ఫీలింగ్స్ వీ మే సే దే ఆర్ లైస్, బట్ దేర్ కెనాట్ బి ఎనీ లైస్ ఓవర్ దేర్.
0: నీవు చూచినా చూడకపోయినా గానీ రాసిండేటువంటివన్నీ సత్యాలే.
1: Whether you see or not, what all that is written is
0: అవన్నీ గొప్ప ఆదర్శాలే.
1: దే ఆర్ ఆల్ గ్రేట్ ఐడియల్స్.
0: అంతేగాని తప్పు మార్గం ఏమి రాయలేదే.
1: దే విల్ నెవర్ టేక్ యు టు ద
0: రాంగ్. ఎవరిని ఏమి చెడపలేదే.
1: దే నెవర్ స్పాయిల్.
0: ఎవరిని ఏమి పెడమార్గం పట్టించలేదే.
1: నోబడీ ఇస్ డైరెక్టెడ్ ఇన్ ద రాంగ్.
0: కానీ సత్య మార్గాన్ని నిరూపిస్తూ వస్తున్నాయి.
1: ఇట్ ప్రూవ్స్ ద ట్రూత్. పాత ట్రూత్.
0: ఆదర్శ గ్రంథాలు అన్ని కూడాను.
1: దే ఆర్ ఆల్ ఐడియల్స్.
0: ఈ ఆదర్శ గ్రంథాలకు ఆదర్శ జీవితం కూడా కావాలి.
1: వీ నీడ్ ఐడియల్ లైఫ్ టు ఫాలో ద ఐడియల్ టెక్స్ట్.
0: ఐడియల్ లైఫ్ కావాలనుకుంటే మాటను తగ్గించాలి.
1: In order to lead an ideal life,
0: దైవాజ్ఞను శిరసా వహించాలి.
1: We should follow God's command.
0: డిసిప్లిన్ మనం పాటించాలి.
1: We should observe discipline.
0: ఎలాంటి పరిస్థితి ఎందే కూడా మన డిసిప్లిన్ వదలకూడదు.
1: Under any circumstances, we should never give up discipline.
0: చూచారా తర్కాడే సన్ 16 సంవత్సరముల పిల్లవాడు తన డిసిప్లిన్ తన క్రమశిక్షణను వదిలితే ఏమవుతుందనే ఉద్దేశంతో తండ్రి దగ్గర కూడా మాట తీసుకున్నాడు.
1: You see, the son of Tharkad, though age 16, he took promise from his father.
0: కట్టగడబడి ఆ యొక్క సత్సంకల్పం చేతనే తండ్రి చేతనే క్షమాపణ కూడా కోరుకున్నాడు.
1: Ultimately, it led to a situation that the father had to seek pardon.
0: తండ్రి కొడుకు దేహములో వయసులో వ్యత్యాసం ఉండవచ్చును.
1: There is difference in age between son and father.
0: కానీ ఆత్మ ఇద్దరి యందు ఒక్కటే.
1: But the same Atma, the spirit is present in
0: సత్యం ఒక్కటే.
1: Truth is one.
0: ఇది పెద్దవారి సత్యం, ఇది చిన్నవారి సత్యం అని లేదు.
1: There is nothing like the truth of youngsters
0: and truth of elders.
1: It cannot be Brahmin truth and the truth of Shudras.
0: అందరికీ సత్యం, సత్యం ఒక్కటే.
1: The truth is one to all.
0: Truth is one, not two.
1: Truth is one, not two.
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ, నాన్ జ్యువల్.
0: ఏకం ఏవ
1: ఇస్ ఓన్లీ వన్.
0: ఓన్లీ వన్.
1: ఓన్లీ వన్. ఓన్లీ వన్.
0: అలాంటి సత్యాన్ని చాటించి పలికినటువంటిది.
1: వీ షుడ్ అబ్జర్వ్ ద ట్రూత్. అండ్
0: ఇలాంటి సంస్కృతినంతా కూడాను భారతదేశం నందు అనేకంగా కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
1: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్, ద టీచర్స్ ఇన్
0: భారతదేశం యొక్క సంస్కారం, సంస్కృతులు ఇంకా ఎన్నెన్ని విధములైనటువంటి ఒక మార్గంలోనూ ప్రవేశించి యావత్ ప్రపంచమునకే ఈ భారతీయ సంస్కృతిని అందిస్తూ వస్తుండాలి.
1: The culture of Bharat advocates ideologies of this kind and propagated the entire world.
0: Culture lo etti dosham ledu.
1: There is no mistake in our culture.
0: Alanti pavitramainatunti divyamainatunti navyamainatunti bhavyamainatunti ee bharatiya sanskrutini manam viluvaraadu maruvaraadu.
1: We should never forget, we should never give up such a unique, novel, ever fresh, ever green culture of our.
0: బుద్ధి పోయినట్టుగా పోకూడదు.
1: We should not act according to our mind.
0: దానిని పట్టిదేని వెనుక తెప్పించాలి.
1: You should have control over
0: culture. కల్చర్ని ఫాలో చేయమని చెప్పిన దానికి సరైనటువంటి ఒక శాసనం చేయాలి.
1: And you should command your mind to follow the culture clearly.
0: ఈ మనసు ఇష్టం వచ్చినట్టు పోవచ్చును.
1: The mind may go in a wayward way.
0: కానీ నీ వదలకూడదు.
1: But don't never give
0: it up. Mind is your servant.
1: Mind is your servant.
0: You are not mind servant.
1: You are not the servant of the mind.
0: Mind ni servant.
1: Mind is your servant.
0: కాబట్టి నీ సర్వెంట్ గా నీవు ఉపయోగించుకోవాలి.
1: Therefore make use the mind as your
0: బానిస కాకూడదు.
1: But you should not be the servant of the
0: mind. కానీ బానిస కావాలి. ఎవరికి బానిస కావాలి? దైవానికి బానిస.
1: You should be only servant of God.
0: కనుకనే రామదాస్ కూడా చెప్పాడు.
1: రామదాస్ ఆల్సో సెడ్.

0: Ramana said, I should be servant to the servants. I should serve your servants.
1: Dasulaku sevane cheyavalara.
0: I should serve your servants.
1: ప్రొద్దున సాయంకాలం కూడాను నేను నీ దాసుడని.
0: ఐఎమ్ యువర్ సర్వెంట్ మార్నింగ్ అండ్ ఈవినింగ్.
1: నీ దాసుడనే కాదు, నీ దాసులకు కూడా నువ్వు దాసుడని.
0: ఐఎమ్ నాట్ ఓన్లీ యువర్ సర్వెంట్, ఐఎమ్ యువర్ సర్వెంట్ ఆఫ్ యువర్ సర్వెంట్.
1: ఒక చక్కని ఉపదేశం ఉన్నది ఈ యొక్క భాగవతంలో.
0: దేర్స్ వెరీ గుడ్ టీచింగ్ దేర్ ఇన్ భాగవతం.
1: కుచేలుడు తీసుకెళ్లాడు ఇంత పిటికడ రుకులు.
0: Kuchela has taken the beaten rice fish.
1: కాని ఆ మాసిపోయిన గుడ్డలో ఉన్నటువంటి అటకలను కృష్ణుడే తన చేతులారా విప్పాడు.
0: కృష్ణ ఓపెన్ ద బండిల్.
1: కాని ఆ యొక్క కుచేలుడు చాలా సిగ్గుపడుతున్నాడు.
0: కుచేల వాస్ ఫీలింగ్,
1: నా బట్టలు కూడా ముట్టడానికి వీలు కానటువంటి బట్టలు నావి.
0: మై క్లోత్స్ ఆర్ డర్టీ.
1: ఇలాంటి దరిద్రహీనుడను.
0: ఐఎమ్ ఎ పాపర్, ఎ బెగర్.
1: కలాంటి ఇలాంటి మహారాజు భగవత్ చక్రవర్తి, నీవు నా బట్టలను ముట్టుకోవడానికి ఏ విధమైనటువంటి కష్టం ఉంది, ఎంత నేను పాపిని అని తనలో తాను బాధపడ్డాడు.
0: కుచేల వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ కృష్ణ ఈజ్ ఎన్ ఎంపరర్ అండ్ గాడ్ హౌ కెన్ హీ టచ్ హిస్ డర్టీ క్లోత్స్.
1: ఉన్నటువంటి కొన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు కృష్ణుడు.
0: అండ్ కృష్ణ స్టార్టెడ్ స్వాలింగ్ ద బీటెన్ రైస్ కొంచెం మిగిలింది
1: ఆ బట్టలో.
0: సమ్ రిమైన్డ్ స్టిల్.
1: రుక్మిణి పరిగెత్తి వచ్చింది, కృష్ణుడు చేపట్టుకుని.
0: రుక్మిణి కేమ్ ఆల్ ది వే అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ కృష్ణ.
1: కుచేలుడు మరొక భావం పడ్డాడు.
0: కుచేల హ్యాడ్ అనదర్ థాట్.
1: ఈ యొక్క డర్టీ దీంట్లో టవల్లో ఉన్నటువంటి తింటున్నాడు, ఇంకా ఎందుకు మీరు తింటారు, ముట్టకూడదనేమో రుక్మిణి తన అడ్డు చేస్తున్నదని భావించుకున్నాడు.
0: కుచేల థాట్ దట్ రుక్మిణి ఇస్ అబ్జెక్టింగ్ కృష్ణ యాజ్ హి వాంటెడ్ టు ఈట్ ద థర్డ్ ఫిస్ట్ ఫుల్ బికాజ్ ఇట్స్ కంటైన్డ్ ఇన్ ఎ డర్టీ క్లాత్.
1: కృష్ణుని తెలుసు, కృష్ణుని హృదయం రుక్మిణి తెలుసు.
0: బట్ ద హార్ట్ ఆఫ్ రుక్మిణి ఇస్ వెల్ నోన్ టు కృష్ణ అండ్ సో ఆల్సో ద హార్ట్ ఆఫ్ కృష్ణ వెల్ నోన్ టు రుక్మిణి.
1: ఈ యొక్క కుచేలునికి సరిగా అర్థమయ్యే నిమిత్తమై ఎందుకు రుక్మిణి నా చేయి పట్టుకున్నావు.
0: In order to make Kuchela understand, ask Rukmini, why did you catch hold of my hand?
1: నేను కుచేలుని దాసుడను.
0: I am the servant of Kuchela.
1: కనుక కుచేలుని తెచ్చినటువంటి ప్రసాదం నేను కొంతవరకు స్వీకరించాను.
0: So I must accept the prasada brought for me.
1: అప్పుడు రుక్మిణి చెప్పింది.
0: Then Rukmini said,
1: కృష్ణ, మీరు కుచేలుని దాసుడు.
0: You are the servant of Kuchela.
1: మీ దాసురాలు నేను.
0: I am your servant.
1: కాబట్టి దాసురాలకు కూడా ఒక భాగం ఉంది కదా.
0: So as your servant I too have some due share.
1: కాబట్టి మిగిలినటువంటివి నాకు అందించమని చెప్పింది.
0: So I must have my own share. She started.
1: భగవత్ విషయాలు ఎంత విశాలమైనటువంటివిగా ఉంటాయి.
0: All the spiritual topics are so broad minded.
1: థాట్స్, భగవంతుని యొక్క సంకల్పములు ఎంత ఘనమైనటువంటివిగా ఉంటాయి.
0: The divine will and divine thoughts are so majestic.
1: కానీ మీరు అర్థం చేసుకోలేక చాలా చులకనగా తీసుకుంటారు.
0: We don't understand them. And take them for granted in easy way.
1: Kanuka,
0: so
1: bhagavantudu ento goppa visala hrudayudu.
0: God is broad minded.
1: Kevalam narrow mind kaadu.
0: Never narrow minded.
1: Aa hrudayam marokariki lene ledu.
0: No one has got such kind of heart.
1: Aa hrudayam okka bhagavantuniki tappa marokariki raadu.
0: Is only God can possess, no one else.
1: ఎన్ని విధములు మీరు కంపేర్ చేసినా కానీ గాడ్ కి తప్ప మరొకరికి రాదు అది.
0: ఓన్లీ గాడ్ కెన్ అటైన్, గాడ్ కెన్ హ్యావ్.
1: అప్పుడు తెలుసుకున్నాడు కుచేలుడు.
0: దెన్ కుచేల అండర్స్టూడ్.
1: ఇంటికి పోయి చూచాడు.
0: హి రిటర్న్ హోమ్ అండ్ సా
1: గొప్ప భవనాలంతా అందించాడు.
0: హి సా మ్యాన్షన్స్ అరౌండ్.
1: తన పిల్లలు, తన అర్ధాంగి గొప్ప సంపదతో కూడినటువంటి వారిగా కనిపించారు.
0: హి సా ద చిల్డ్రన్, ద వైఫ్ ఇన్ ఫ్లూయెన్స్.
1: పరిగెత్తి వచ్చింది, భార్య పాదాలు పట్టుకుంది.
0: ద వైఫ్ కేమ్ అండ్ ఫెల్ట్ హిస్ ఫీట్.
1: నాథ,
0: హస్బెండ్,
1: భగవంతుడు ఎంత అనుగ్రహుడు, ఎంత విశాల హృదయుడు.
0: గాడ్ ఇస్ బ్రాడ్ మైండెడ్, వాట్ ఎ వాస్ట్ హార్ట్ హి హస్.
1: అతని యొక్క ఘనత మరొకరికి లేదు.
0: నో వన్ హస్ గాట్ దట్ కైండ్ ఆఫ్ మెజెస్టీ. కానీ నువ్వు
1: చూచావా, అతను నీతో మాట్లాడ్డా, ఏమని చెప్పాడు, ఏమిటి అని మీద మీద ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
0: షీ వెంట్ ఆన్ పుట్టింగ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. డిడ్ యూ మీట్ హిమ్, డిడ్ యూ టాక్ టు హిమ్, డిడ్ యూ సే ఎనీథింగ్ టు హిమ్, వాట్ డిడ్ హి సే.
1: దేవి,
0: దట్ వైఫ్,

0: of my arrival at the gate, immediately he sent a message.
1: నన్ను చూచినంతనే దిక్కున గద్దె దిగి నగుమోము తోడ నన్ను అండజేర్చే.
0: The moment he saw me, with all the smiles he hugged me.
1: మొరరించి మోము వాచినట్టు ఎగా దిగా చూచి కౌగిటం బిగుసుకునియే.
0: He started staring at me top to bottom as if he has seen me for a long time and embraced me.
1: ఏమందు ఆతని దీనపరత.
0: What can I say about his compassion?
1: పేద కుచేలుని అటుకులు పిటికెడు తిని బహుళ భాగ్యంబును సంగు వారు కలరా.
0: Is there anyone in this world who would give you all the affluence and wealth by partaking fistful amount of bitter rice?
1: ప్రేమయే తాను తానే ప్రేమయవును.
0: హీజ్ లవ్, లవ్ ఇస్ కృష్ణ హిమ్సెల్ఫ్.
1: తానే ప్రేమ, ప్రేమే తాను.
0: హీజ్ లవ్, లవ్ ఇస్ కృష్ణ హిమ్సెల్ఫ్.
1: ఇంకొకటి ఏ మాత్రం వర్ణించడానికి వీలు కాదన్నా.
0: నో వన్ కెన్ ఎక్స్టోల్ ఇన్ ఫోర్.
1: చూచావా అంత విశాలమైనటువంటి యొక్క భావము, ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
0: గాడ్స్ లవ్ ఇస్ వన్ ఆఫ్ ఎక్స్పాన్షన్.
1: కానీ భక్తులదంత కంట్రాక్షన్ లవ్.
0: బట్ దట్ ఆఫ్ ఎ డివోటీ ఇస్ కంట్రాక్షన్. నారో మైండెడ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: రూమ్ లోపల
0: దేర్ ఇన్ ద రూమ్
1: మన హాస్టల్ వార్డెన్,
0: ది హాస్టల్ వార్డెన్,
1: స్టూడెంట్, వీళ్ళందరూ అక్కడికి వచ్చారు.
0: స్టూడెంట్ దే వర్ ఆల్ దేర్ ఇన్ ద రూమ్.
1: నిన్నటి దినము,
0: యెస్టర్డే,
1: ఈ హాస్టల్లో ఉండేటువంటి టీచర్స్ అందరూ చేరి ఈ కుర్చీని చేయించారు.
0: ఆల్ టీచర్స్ స్టేయింగ్ దేర్ ఇన్ ద హాస్టల్ గాట్ దిస్ చైర్ స్పెషల్లీ మేడ్.
1: అది 70th బర్త్డేకే చేయించాలని ప్రయత్నించారు.
0: దే వాంటెడ్ టు బి రెడీ ఫర్ 70th బర్త్డే.
1: కానీ ప్రయత్నం చేశారు కానీ విఫలమైపోయింది.
0: బట్ దే వర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ గెటింగ్ ఇట్ రెడీ.
1: నిన్నటి దినం వచ్చింది.
0: ఇట్ కేమ్ యెస్టర్డే.
1: వచ్చారు, పాదాలు పట్టుకున్నారు, ఇది స్వామి స్వీకరించాలి అన్నారు.
0: దే ఆల్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ స్వామి. దే సెడ్ స్వామి,
1: బాబు నేను ఎప్పుడు ఇచ్చేది కానీ నా యొక్క పద్ధతి తీసుకునేది కాదు అన్నాడు.
0: భగవాన్ సెడ్ ఐ ఆల్వేస్ గివ్ బట్ ఐ విల్ నెవర్ రిసీవ్.
1: అయితే ఈ కుర్చీకి ఎంత అయింది డబ్బు?
0: బట్ భగవాన్ ఆస్క్ వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ దిస్ చైర్.
1: చెప్పలేదు.
0: దే నెవర్ సెడ్.
1: నేను చెప్పాను ఇంత అయింది దీనికి.
0: భగవాన్ సెడ్
1: ఇదిగో ఇంత డబ్బు నేను ఇస్తాను, కుర్చీని నేను తీసుకుంటాను అన్నాను.
0: భగవాన్ సెడ్ ఐ విల్ గివ్ యూ ద మనీ అండ్ యాక్సెప్ట్ ది చైర్.
1: చాలా బాధపడ్డారు, ఏడ్చారు.
0: దే క్రైడ్.
1: ఇలాంటిది జరగడానికి వీల్లేదు స్వామి, మా ప్రార్థన అంగీకరించి స్వీకరించాలి అని చెప్పి గట్టిగా చెప్పారు.
0: స్వామి, వి కాంట్ కీప్ ఇట్, యు మస్ట్ డెఫినెట్లీ యాక్సెప్ట్ వాట్ వి బ్రింగ్ హియర్.
1: కానీ ఆ యొక్క ఫీలింగ్, మంచి పవిత్రమైన హృదయంతో, పవిత్రమైన భావంతో అనేక రకంగా దీన్ని శ్రమపడి చేయించారు. దానికోసం నేను అంగీకరించి నిన్న పెట్టుకున్నాను.
0: విత్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ అండ్ సీక్రెట్ థాట్స్ దే బ్రాట్ హియర్ అండ్ దేర్ఫోర్ భగవాన్ యాక్సెప్టెడ్.
1: పిల్లలు మంచివారే.
0: బాయ్స్ ఆర్ గుడ్, నో డౌట్.
1: పిల్లలు చాలా భక్తి పరులే.
0: దే ఆర్ హైలీ డివోటెడ్.
1: స్వామి అంటే కొండంత ప్రేమ.
0: దే హావ్ గాట్.
1: కానీ మధ్య మధ్య కొంత ఇది అవుతుంటుంటది, వాటర్ బబుల్స్ అంతా వస్తుంటాయి.
0: ఇన్
1: బిట్వీన్ ఎయిర్ పాకెట్స్,
0: సమ్ టైమ్స్ ఎయిర్ పాకెట్స్ అపియర్.
1: అవే కొన్ని వచ్చి ఆ మనసును పాడు చేస్తుంటాయి.
0: దట్ స్పాయిల్ ద మైండ్ ఎట్ టైమ్స్.
1: ఈ పొద్దు చెప్పాను.
0: దిస్ మార్నింగ్ భగవాన్ సెడ్,
1: వార్డెన్,
0: వార్డెన్,
1: నా దగ్గర బియ్యం ఉంటున్నాయి.
0: బియ్యం,
1: బియ్యం,
0: రైస్. ఐ హావ్ గాట్ రైస్ విత్ మీ.
1: ఆ హాస్టల్ కు ఒక 200, ఈ హాస్టల్ ఒక 200 బ్యాగ్స్ మీరు తీసుకుని పోండి అన్నారు.
0: యు టేక్ 200 బ్యాగ్స్ ఫర్ దట్ హాస్టల్ అండ్ 200 బ్యాగ్స్ ఆఫ్ రైస్ ఫర్ దిస్ హాస్టల్.
1: 200 బ్యాగ్స్ బాస్మతి బియ్యము,
0: బాసుమతి రైస్,
1: బాసుమతి రైస్,
0: వెరీ కాస్ట్లీ.
1: ఇవంతా కూడా మూడు హాస్టల్స్ ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, హైయర్ సెకండరీ స్కూల్ హాస్టల్ ఒకటి ఉంది, ఇన్స్టిట్యూట్ హాస్టల్ ఒకటి ఉంది. ఈ మూడింటికులను 200 బ్యాగ్స్ మీకు తీసుకుని పోండి రేపటి దినం అన్నాను.
0: Bhagwan blessed these three hostels, 200 bags basmati rice each, primary school, higher secondary school and that of the
1: Warden
0: institute.
1: చెప్పాడు, స్వామి పిల్లల డబ్బంతా ఉంటుండాలి, దానికి ఇప్పుడు బయట తట్టి చూస్తే 1,000, 1,100 ఇట్లంతా ఉంటుంది, డబ్బు ఇస్తాము అన్నారు.
0: The warden said, people charge outside, we'll certainly pay.
1: అరే పిచ్చివాడా, ఇంతకాలం అయిపోయి నన్ను ఇదేనా తెలుసుకోవటం?
0: He said, oh mad fellow, is this you know about me having stayed so long?
1: 200 bags నేను తీసుకుని పోమని ఎంత ప్రేమతో నేను పెద్ద హృదయంతో నేను ఇస్తుంటే చిన్న హృదయంతో మీరు డబ్బు అని చెప్పి పాటిస్తున్నారా? ఇది ఎంత తప్పు అన్నాను.
0: With a very broad mind and full of love, when I say take the 200 bags, you say you want to pay the money. What a mistake it is.
1: Endukanaga,
0: why?
1: పిల్లలే నా ప్రాపర్టీ.
0: స్టూడెంట్స్ ఆర్ భగవాన్స్ ప్రాపర్టీ.
1: కాబట్టి నా పిల్లల కోసం నేను ఇస్తున్నాను బియ్యం.
0: భగవాన్ ఈస్ గివింగ్ ఫర్ హిస్ చిల్డ్రన్.
1: ఇంకా నా పిల్లల దగ్గర నేను డబ్బు తీసుకోవటమా?
0: విల్ హీ టేక్ మనీ ఫ్రమ్ హిస్ చిల్డ్రన్?
1: తండ్రి వెళ్తాడు మార్కెట్ కి వెళ్లి పండుగ వస్తుందంటే పిల్లలకు రెండు చొక్కాలు కుట్టిస్తాడు.
0: ఫాదర్ గోస్ టు ది మార్కెట్ ఆన్ ఎ ఫెస్టివల్ డే, విల్ బై టూ న్యూ పేర్స్ ఆఫ్ క్లోత్స్.
1: అరే నీకు చొక్కా కుట్టించాను, దీనికి 50 రూపాయలు నాకు ఇచ్చి అని తండ్రి ఏమైనా అడుగుతాడా?
0: ఫాదర్ టెల్స్ సన్ ఐ యామ్ హియర్ న్యూ పేర్, పే మనీ.
1: తండ్రి ఈ విధమైన అడిగినప్పుడు విశ్వంకు సంబంధమైనటువంటి యొక్క ఇంత విశాలమైన హృదయమైనటువంటి స్వామి మీ దగ్గర డబ్బు అడుగుతాడా? స్వామిది ఇంత పెద్ద హృదయం
0: స్వామి,
1: కానీ మీరు కూడా ఆ ఆత్మ నుంచి వచ్చినటువంటి యొక్క అహంకు ఎంత విశాలంగా ఉండాలో మీరు కూడా అంత విశాలం కావించుకోవాలి.
0: యు కెన్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఐ అహం.
1: మీ హృదయానికి
0: you should have broad mindedness.
1: మీరు నావాలనుకున్నప్పుడు నేను మీ వారు అని భావించుకోండి.
0: When once we say swami, we belong to
1: you. మా స్వామి, మా స్వామి, మా స్వామి అని మీరు అనేటువంటి హక్కు మీకు ఉండాలి.
0: You have got every right to say మా స్వామి, మా స్వామి.
1: రైట్ తగినటువంటి యొక్క శక్తిని మీరు సంపాదించుకోండి.
0: Have that right, earn it.
1: అదే నాకు చాలు.
0: That is enough for Bhagavan.
1: కానీ ఆ శక్తిని కూడా సంపాదించుకోకుండా కేవలం రావటము, చదువుకోవటం, పోవటము ఇంత మాత్రమే ఉంటుంటే ఇది ఈ చదువులంతా ఏమి ప్రయోజనం?
0: Otherwise, if you come here, study and go, what power is that?
1: ఈ చదువు అంతా నిరర్థకమైనటువంటి చదువు.
0: All this study is useless.
1: ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది.
0: It's not that you should learn.
1: హృదయాన్ని విశాలం చేసుకోవాలి.
0: You should expand.
1: స్వామి ఆజ్ఞ ఏమి చెప్పినా సరే తూచా నడుచుకోవాలి.
0: Whatever Swami says, you should follow.
1: అప్పుడే మీకు ఆనందం మీకు ప్రాప్తిస్తుంది.
0: Then only you will attain the state of bliss.
1: అంతవరకు మీ పూర్ణానందం మీరు అనుభవించలేరు.
0: You cannot have total bliss.
1: ఏనాడు స్వామి యొక్క దీనిని మీరు పాటిస్తారో ఆనాడే ఈ అమృతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించగలరు.
0: దట్ డే వెన్ యూ ఫాలో స్వామిస్ కమాండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ద నెక్టరైన్
1: బ్లిస్ ఆఫ్ భగవాన్. నేను రెడీగానే ఉంటున్నాను కానీ మీరు రెడీ లేరు.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ బట్ వీఆర్ నాట్.
1: అయితే ఒక్కటి మీరు చూడండి,
0: బట్ యూ టేక్ వన్ పాయింట్,
1: ఇక్కడ ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ అంతా కూడాను
0: సో మెనీ ఫోటోగ్రాఫర్
1: ఫోటో తీవాలనుకున్నప్పుడు అన్ని రెడీ చేసుకుంటారు. మనం ఎటు ఇటు కదులుతూ ఉంటాము,
0: యూ గో ఆన్ మూవింగ్,
1: కానీ ఫోటోగ్రాఫర్ చెప్తారు సార్ రెడీ అంటాడు.
0: బట్ ద ఫోటోగ్రాఫర్ విల్ టెల్ యూ సార్ బీ రెడీ.
1: ఆ రెడీ అన్నప్పుడు మనం స్టడీగా ఉంటే మన ఫోటో వచ్చి పడిపోతుంది.
0: వెన్ వన్స్ ఫోటోగ్రాఫర్ సేస్ రెడీ, ఇఫ్ యు ఆర్ స్టడీ యూ విల్ హావ్ ద ఫోటోగ్రాఫ్.
1: ఈ లౌకికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఫోటోగ్రాఫర్స్ రెడీ అంటారు, అందువల్ల మనం రెడీగా ఉంటుండాలి.
0: Therefore in this world photographers will
1: ఎప్పుడు అతను రెడీ అన్నప్పుడు మనం రెడీగా ఉండాలి.
0: You will be ready when he asks you to be ready.
1: అతను చెప్పకుండా మనం ఎటు తిరిగినప్పటికీ పర్వాలేదు.
0: Till then you can move, shake your body.
1: కానీ భగవంతుడనేటువంటి ఫోటోగ్రాఫర్ ఎప్పుడు రెడీ అంటాడో తెలియదు.
0: But the divine photographer God, when he will ask you to be ready, you
1: will not know. ఎప్పటికి మీరు రెడీగా ఉండాలి.
0: So we should be ever ready.
1: ఎప్పుడు తీస్తాడో ఏమిటో,
0: when he clicks the camera, we don't know.
1: అప్పుడే ఆ హృదయంలో వచ్చి మీ యొక్క చిత్రం చిత్రించుకొని పోతుంది.
0: Then the whole picture will be imprinted on your heart.
1: కనుక భగవంతుడు ఒక పెద్ద ఫోటోగ్రాఫర్.
0: So God is an excellent photographer.
1: కానీ రెడీ అని మాత్రం చెప్పడదు.
0: బట్ యూ నెవర్ ఆస్క్ టు బి రెడీ.
1: ఎప్పుడు తీస్తాడో ఆ పిక్చర్,
0: వెన్ యూ విల్ టేక్ యువర్ పిక్చర్.
1: కనుక మీరు ఎప్పుడు కూడా రెడీగా ఉంటుండాలి.
0: బట్ యూ షుడ్ బి ఎవర్ రెడీ.
1: దేనికైనా రెడీగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి ఎవర్ రెడీ,
1: ఆల్వేస్ రెడీ,
0: బి ఆల్వేస్ రెడీ.
1: అది మీ యొక్క సరి అయినటువంటి యొక్క తత్వము.
0: దాట్ ఈస్ యువర్ రియల్ క్వాలిటీ.
1: అప్పుడే మీ పిక్చర్ ఈ హృదయంలో పోయి చేరిపోతుంది.
0: దెన్ దిస్ పిక్చర్ విల్ బి ఇంప్రింటెడ్ ఆన్ యువర్ హార్ట్.

తిల మధ్యే యదా తైలం, తిల మధ్యే యదా తైలం, క్షీర మధ్యే యదా ఘృతం, పుష్ప మధ్యే యదా గంధం, ఫలమధ్యే యదా రసం, కాష్టాగ్ని కాష్టాగ్నివత్

0: తిల మధ్యే యథా తైలం.
1: Just there is the oil in till seeds.
0: క్షీర మధ్యే యథా ఘృతం.
1: As ghee is contained in the milk.
0: పుష్ప మధ్యే యథా గంధం.
1: As the flower has the fragrance.
0: ఫల మధ్యే యథా రసం.
1: As the fruit has within it the juice.
0: కాష్టాగ్నివత్ ప్రకాశేన.
1: As there is fire in the wood that shines.
0: తల్లింగం యచలం ప్రభు.
1: The divinity is spread all over.
0: దివ్యాత్మ స్వరూపుల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు,
1: వేర్ ఇస్,
0: ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి విషయము నాటి నుంచి నేటి వరకు ఆస్తికులు అనేక విధములుగా పరిశోధన చేస్తూనే ఉన్నారు.
1: వేర్ ఇస్ గాడ్, హౌ ఇస్ హీ, దట్ హ్యాస్ బీన్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఆల్ థింగ్స్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
0: కాని ఆస్తికులు కాని నాస్తికులు కాని ఆస్తిక నాస్తికులు కాని యాస్తికులు కాని ఎవరు కూడాను ఈ విషయాన్ని విపులముగా నేటి వరకు వివరించలేకపోయారు.
1: However, either theist or atheist, theistic atheist or atheistic theist could not decide in a specific way till this day.
0: ఇది నిజమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని గుర్తించేటువంటి విధానము తన ఎందే ఉన్నది కాని గ్రంథములు ఎందు కాని గురువులు ఎందు కాని మరొక సాధన ఎందు కాని ఏమాత్రమూ కనిపించదు.
1: దిస్ ట్రూ ఐడెంటిటీ ఈజ్ లైస్ విత్ ఇన్ వన్ ఓన్ సెల్ఫ్ బట్ నాట్ ఇన్ ఎ టెక్స్ట్ నార్ కుడ్ బి లర్న్డ్ ఫ్రమ్ ఎ ప్రిసెప్టర్.
0: కన్నును కన్నులోని దృష్టి వలె కర్ణములోని శబ్దము వలె నాలుకలోని రుచి వలె చైతన్యము మనసునందు సర్వత్రా వ్యాపించి ఇదియే దివ్యత్వానికి మూల కారణంగా రూపొందుతున్నారు.
1: జస్ట్ ఇస్ ద విజన్ ఇస్ దేర్ ఇన్ అన్ ఐ అండ్ ద పవర్ ఆఫ్ హియరింగ్ ఇన్ అన్ ఇయర్ అండ్ ద సెన్స్ ఆఫ్ టేస్ట్ ఇన్ ద టంగ్ దిస్ అవేర్నెస్ ఇస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద మైండ్ బై వే ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కంటిలోని చూపుని ఎవరైనా గుర్తించగలుగుతున్నారా?
1: Could anyone know the vision of an eye?
0: చూపును వినియోగించుకుంటున్నారే కాని ఈ చూపు యొక్క ఆది దాని యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము ఎవరు కూడా విచారించటలేదు.
1: ఎవ్రీవన్ విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఐ సైట్ బట్ దే డు నాట్ నో ఇట్స్ బిగినింగ్ నాట్ ఇట్స్ నేచర్.
0: ఇది చైతన్యం యొక్క ప్రభావమే.
1: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ of this chaitanya.
0: భగవంతుడు సర్వత్రా ఉండినప్పటికీ ఇలాంటి సమీపత్వాన్ని గుర్తించుకునలేక మానవుడు అనేక విధములైనటువంటి సాధనలు సలిపి వ్యర్థమవుతుందా?
1: Though man is in close proximity with the divine, but he undertakes so many spiritual practices.
0: కానిపించడి జగతిలో కానరాక అందు వెలుగొండు చే

0: అందు వెలుగొందు చైతన్యం ఆత్మరూపు మనుల ఎందలి సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు విశ్వమంతయు నిండెను విశ్వవిభుడు.
1: As he could not find the Lord in this entire universe which is seen, he, God dwells by way of awareness in the form of Atma in one's own self. He is like that spring that passes through the precious gems and in the Lord pervades all over the universe.
0: Srishti anaga Isvarechaku prakataniye.
1: Creation is the manifestation of the divine will.
0: దీని పేరే ప్రకృతి.
1: ద నేమ్ ఇస్ నేచర్.
0: ఈశ్వర శక్తికి ప్రకృతి అని ఒక పేరు.
1: ద పవర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ కాల్డ్ ద నేచర్.
0: ఈ ప్రకృతి యందు జన్మించిన ప్రతి మానవుడు ప్రకృతి యొక్క స్వభావమునే కలిగి ఉండాలి.
1: ద మ్యాన్ హూమ్ సో ఇస్ బోర్న్ హియర్ విల్ హ్యావ్ ది సేమ్ క్వాలిటీస్ ఆఫ్ ద నేచర్.
0: దైవం యొక్క దివ్య శక్తిని ప్రకటించే నిమిత్తమై మానవుడు ఈ యొక్క జగత్తులో మూర్తి భవించాడు.
1: మ్యాన్ హ్యాస్ గాట్ ఇట్ ఇన్ ఇట్ ఫార్మ్ టు మేనిఫెస్ట్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ హిమ్.
0: విత్తు మొలకెత్తి దాని యొక్క సౌందర్యమును పుష్పం వలె వికసిస్తుంది.
1: ద సీడ్ జర్మినేట్స్ అండ్ ఇట్స్ బ్యూటీ మేనిఫెస్ట్ బై వే ఆఫ్ ఎ ఫ్లవర్.
0: మొలక, చిగురు, కొమ్మలు, రెమ్మలు ఇవి అన్నీ కూడాను పుష్పములకు పరిణామం దశలే.
1: ద సాప్లింగ్, ద టెండర్ లీవ్స్, ద బ్రాంచెస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద ఫ్లవర్.
0: ఈ విశ్వమునకంతా ఒక సృష్టికర్త అతని బీజము.
1: ద సీడ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: అదియే శుద్ధ చైతన్యము.
1: దట్ ఈస్ ప్యూర్ కాన్షియస్నెస్.
0: అదియే సచ్చిదానంద తత్వము.
1: That is the very nature of Satchidananda.
0: Adi vittanam vale prati manavuni endukudanu molaketti.
1: Like a seed it grows in every human being.
0: Gunamulane kommalato.
1: With the branches of those qualities.
0: Raga dveshamulane mundato.
1: With all the thorns of hatred and attachment.
0: Adhikaminchi.
1: Transcends.
0: Chaitanyamaneetunti yokka pushpamuga vikasistunnadu.
1: It blossoms into a flower of chaitanya awareness.
0: Prati manavuni endu kudanu vikasinchetvantidi bhagavat yokka chisva swarupame.
1: In every man, the one that actually manifests is the divine form.
0: Ishvara shakti nundi aavirbhavinchetvanti aneka vyaktitvamulaku ee vyaktitvamulandu unnatvanti divyatvamulaku manavudu ani peru.
1: In every individual, that which manifests as a separate entity is this divine power.
0: Manavudu daivam vaipunaku maralchatam kaadu.
1: Man is not to be diverted towards God.
0: Daivame manavuni endu avatarinchali.
1: God should incarnate in man.
0: Idi manava janmamunaku sariyaina artham.
1: This is the proper meaning for the birth of a human life.
0: Manavudanaga manasu yokka shakti swaroopame.
1: Manava meant the power of all the strength in him.
0: Manavattumulaku manam upadeshinchutunnamante manava kayamulaku kaadu manasuke upadeshinchali.
1: When we are teaching, we are not teaching the body, we teach the mind.
0: Ee prakruti yokka divya chaitanyamu vyaktamainadi kaadu.
1: This consciousness of the nature is not useless.
0: Idi ahankara paramainappudu వికృతం పొందుతుంది, ఆత్మపరమైనప్పుడు సుకృతాన్ని అందుకుంటుంది.
1: When it is along the side of ego, it gets perverted. But if it is along the line of Atma, the self, it will be noble.
0: కనుకనే మానవుడు అహంకారపరమై దివ్యత్వాన్ని విస్మరించి లోకాన్ని విశ్వసించి జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాడు.
1: Man prides himself full of ego, he forgets the divinity in him and spends his life in vain.
0: అహంకారం నందు ఆత్మతత్వము కానరాదు.
1: ఇన్ ది స్టేట్ ఆఫ్ ఈగో యు కెనాట్ అండర్స్టాండ్ ద నేచర్.
0: ఆధ్యాత్మికం నందు ఈ ప్రకృతి యొక్క తత్వం వరకు కానరాదు.
1: ఇన్ స్పిరిచువల్ పాత్ యూ డోంట్ ఫైండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ద నేచర్.
0: కానీ ఈనాటి మానవుడు ఆత్మతత్వమును ప్రకృతి తత్వమును మిశ్రము గావించి రెండు గుర్రముల యొక్క సవారిగా జీవిస్తున్నాడు.
1: బట్ మ్యాన్ టుడే ఈజ్ రైడింగ్ ఆన్ టూ హార్సెస్, వన్ ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ అండ్ దట్ ఆఫ్ ఆల్సో దట్ ఆఫ్ ద నేచర్.
0: సర్వత్రా ఉండినటువంటి యొక్క దివ్యత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: హీస్ ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: లౌకిక భౌతికమైనటువంటి యొక్క విషయములనే లక్ష్యం అందించుకుంటున్నాడు.
1: హీ కీప్స్ ఇన్ హిస్ ఎయిమ్ ఆల్ ద వరల్డ్లీ ఫిజికల్ ఎయిమ్.
0: ఈ భౌతిక లౌకికమును కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క ఆత్మతత్వములే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ ద ఫిజికల్ అండ్ ఆల్సో ద వరల్డ్లీ హాస్ గాట్ ద ఇంగ్రీడియంట్ డివినిటీ.
0: ఆధ్యాత్మికమనగా లౌకికంతో లౌకిక విషయములతో ఎట్టి సంబంధము లేదని.
1: ద స్పిరిచువాలిటీ మెంట్ ఇట్ హాస్ గాట్ నథింగ్ టు ద వరల్డ్ అండ్ వరల్డ్లీ థింగ్స్.
0: భౌతికమనగా సామాజికమనగా ఆధ్యాత్మికం యొక్క తత్వము ఇందులో ఏమాత్రం కూడా ప్రతిబింబించదనియు.
1: దట్ ద ఫిజికల్ వరల్డ్ అండ్ ద సోషల్ ఆస్పెక్ట్స్ డు నాట్ రిఫ్లెక్ట్ దేర్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్
0: భావిస్తుంటారు.
1: దే కన్సిడర్ సో.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టేక్.
0: భౌతికము ఆధ్యాత్మికము ప్రత్యేకమైనటువంటివి రెండు కాదు.
1: ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఆర్ నాట్ సెపరేట్.
0: ఇది ఏకత్వంతో కూడినటువంటి యొక్క దివ్యతత్వమే.
1: ఇట్ ఈస్ వన్ ఆఫ్ యూనిటీ ఆఫ్ డివినిటీ.
0: ప్రకృతిలోనేటువంటి ప్రభావమును స్వభావమును అభివృద్ధి పరచుకోవాలన్న ఆధ్యాత్మిక తత్వము ఎంతైనా అవసరం.
1: ది ఎఫెక్ట్స్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద వరల్డ్ కెన్ బి అండర్స్టూడ్ విత్ ది స్పిరిచువాలిటీ.
0: కానీ ఇక్కడ ప్రభావము స్వభావము అని రెండున్నవి.
1: వన్ ఈస్ ప్రభావ ద ఎఫెక్ట్, ద అదర్ వన్ ఈస్ స్వభావ ద నేచర్.
0: ప్రభావము అనేటువంటి ప్రాకృతి సంబంధమైనటువంటి యొక్క ఆడంబరము.
1: ఎఫెక్ట్ ఈస్ ద వరల్డ్లీ ఫామ్.
0: స్వభావం అనగా ఆత్మ నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క నిజతత్వము.
1: స్వభావ ఇస్ ద క్వాలిటీ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ది ట్రూ సెల్ఫ్.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రభావములకు లొంగి స్వభావాన్ని మర్చిపోతున్నాడు మానవుడు.
1: బట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ సబ్మిట్స్ హిమ్సెల్ఫ్ టు ది ఎఫెక్ట్ అండ్ ఫర్గెట్స్ హిస్ ట్రూ నేచర్.
0: కనుకనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతున్నాడు.
1: But the reason man is put to suffering in various ways.
0: మానవత్వాన్ని విస్మరిస్తున్నాడు.
1: He is forgetting the human quality.
0: దినదినమున కూడాను దానవత్వము పశుత్వము పెరిగిపోతున్నది.
1: Day by day we find the demonic and animality on the rise.
0: ఆకార మానవుడే కాని ఆచార మానవుడు కనిపించటం లేదు.
1: He is only a man in form but not in behavior.
0: ఆచార ఆత్మ స్వభావం కలిగిన మానవుడే ఈ లోకాన్ని ఉద్ధరించగలడు.
1: The man who conducts himself as per the inner self can only uplift the world.
0: స్వార్థ సప్రయోజనములకు లోనై
1: సబ్మిటింగ్ హిమ్సెల్ఫ్ టు సెల్ఫిష్
0: తత్వములకు దూరమై
1: కీపింగ్ అవే ఫ్రమ్ స్పిరిచువల్ పాత్
0: నిజమైనటువంటి తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: హీ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ హిస్ ట్రూ సెల్ఫ్.
0: తనను తాను గుర్తించినప్పుడే
1: వెన్ హీ నోస్ హిమ్సెల్ఫ్
0: దివ్యమైనటువంటి యొక్క ఏకత్వం మనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ఓన్లీ ద డివైన్ వన్నెస్ విల్ ఒరిజినేట్ విత్ ఇన్ అస్.
0: ఈశ్వర కుటుంబ తత్వము ఏకత్వాన్ని గుర్తింపచేసేటువంటి యొక్క విశ్వ కుటుంబమే.
1: ద డివైన్ ఫ్యామిలీ will enable us to understand this principle of oneness.
0: Indu divyattam anetundi sarvulu yentu kudanu ekatvanga katti vestundadi.
1: It is only divinity that unifies everyone.
0: Vigneshwarudu
1: Vigneshwara.
0: Ee Vigneshwarudu anetundi varu evaru?
1: Who is this Vigneshwara?
0: Idanu aadeshinchinatundi yokka aacharanalu emiti?
1: What is that he has practiced?
0: తాను అందించినటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క ప్రబోధన ఏమిటి?
1: వాట్ ఈస్ హిస్ టీచింగ్?
0: కేవలం విఘ్నేశ్వరుని పూజించడం మాత్రమే మనం నేర్చుకుంటున్నాము కానీ విఘ్నేశ్వరుడు యొక్క ఆదర్శములను ఏమాత్రం కూడా మనం అర్థం చేసుకోవటం లేదు.
1: వీ మియర్లీ వర్షిప్ విఘ్నేశ్వర బట్ వీ హావ్ నాట్ అండర్స్టుడ్ ది ఐడియల్స్ ఆఫ్ విఘ్నేశ్వర.
0: విశ్వ కుటుంబం యొక్క ఏకత్వాన్ని ప్రబోధించేటువంటిదే విఘ్నేశ్వరుని యొక్క పరమ ప్రబోధ.
1: ద సుప్రీం టీచింగ్ ఆఫ్ విఘ్నేశ్వర ఈస్ ది సుప్రీం టీచింగ్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ది యూనివర్స్.
0: ఒకనొక సమయంలో
1: ఎట్ వన్ టైం
0: విశ్వ ప్రదక్షిణ చేసి రమ్మని తండ్రి ఆజ్ఞాపించినప్పుడు
1: వెన్ ఫాదర్ కమాండెడ్ హిమ్ టు గో అరౌండ్ ద వరల్డ్
0: తల్లికి తండ్రికి ప్రదక్షిణ చేసి విశ్వమునంతా తిరిగి వచ్చాను అని జవాబిచ్చాడు.
1: హీ గేవ్ ద రిప్లై దట్ హీ వెంట్ అరౌండ్ ది ఎంటైర్ వరల్డ్ బై జస్ట్ గోయింగ్ అరౌండ్ బోత్ ఆఫ్ ద పేరెంట్స్ ద ఫాదర్ అండ్ ద మదర్.
0: తల్లి తండ్రులే విశ్వస్వరూపుడు.
1: The mother and the father are the very form of the divinity.
0: వీరిని ప్రదక్షిణం చేసినంత మాత్రమున విశ్వమును ప్రదక్షిణం చేసిన వారం అవుతాం.
1: By going round them it amounts to going round the entire world.
0: తల్లి ప్రకృతి
1: మదర్ ఇస్ నేచర్,
0: తండ్రి బీజము,
1: ఫాదర్ ఇస్ ద సీడ్.
0: ఈ ప్రకృతి అనేటువంటి ఒక సాయిల్ లేకుండా బీజము వెనకెత్తదు.
1: Without this nature of soil, the seed cannot germinate.
0: కరుణ తల్లి తండ్రుల యొక్క ఏకత్వం చేతనే నా దివ్యత్వం అనేటువంటి స్వరూపము ప్రాప్తించింది.
1: Therefore, out of the unit of father and mother, I could have this oneness of divinity.
0: కేవలం ఆకారమును యొక్క స్వరూపాన్ని మనం ప్రతిష్ఠితం చేసుకుని అల్పంగా భావించుకుని మనం విశ్వం అనేటువంటిది అధికంగా ఉన్నదని విశ్వసిస్తున్నాము.
1: Basing on this low, mean form, we have forgotten that universal form.
0: అండాండి that brahmanda.
1: That which is present in the microcosm is present in macrocosm.
0: ఏ మానవుని యందు ఏ దివ్య శక్తి ఉన్నదో విశ్వమంతా కూడాను అదే దివ్య శక్తి ఉన్నది.
1: That divine power present in man is present everywhere.
0: ప్రపంచమునందు ఏ పంచభూతములు ఉన్నవో ఆ పంచభూతములు ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నవి.
1: The five elements present all over the nature are equally present in every man.
0: కనుక వ్యక్తికిని ప్రకృతికిని ఏమాత్రము భేదము లేదు.
1: Therefore, there is no difference between individual and the nature.
0: Prakriti samasti, vyakti vyasti.
1: This nature is a collective form, whereas the individual level is a human being.
0: Adi prakriti anetvantidi quantity, vyakti anetvantidi quality.
1: The nature is quantity, while the individual is quality.
0: Vyaktini yokka samuhame samajam.
1: Combination of individuals will make it a society.
0: వ్యక్తియ లేకుండా సమాజం ఎక్కడ నుంచి ఉన్నది?
1: Without individual, how do you get society?
0: కనుకనే వ్యక్తిని మనం ఆధారంగా తీసుకోవాలి.
1: So we should take the individual as
0: వ్యక్తి యొక్క అనంత స్వరూపమే ఈ సృష్టి.
1: The infinite form of individual is this creation.
0: ఇందులో ఐకమత్యం అనేటువంటిది కానీ, సహనం అనేటువంటిది కానీ, సానుభూతి అనేటువంటిది కానీ, సమరసత్వం అనేటువంటిది కానీ, సమగ్రత అనేటువంటిది కానీ, సౌభ్రాతృత్వం అనేటువంటిది కానీ ఇందులోనే మనకు సాక్షాత్కరిస్తుంది.
1: The unity, forbearance, brotherhood, tolerance, compassion, all are present there.
0: వీరి కుటుంబము నాలుగు.
1: The four are there in the family.
0: ఈశ్వరుడు, పార్వతి, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యం.
1: The family has four members. ఈశ్వర, పార్వతి, విఘ్నేశ్వర and సుబ్రహ్మణ్య.
0: అనగా ప్రకృతి, పరమాత్మ, బుద్ధి, సిద్ధి.
1: One is the nature, one is the divine, one is the intellect, other one is fulfillment.
0: ఇవి నాలుగు చేరి ఒక్క ఏకత్వంగా ఉంటున్నాయి.
1: ఆల్ ఫోర్ విల్ స్టాండ్ అస్ వన్.
0: ఇది ప్రాకృతి రీతిగా మనం చక్కగా విచారణ చేసినప్పుడు
1: విన్ వెన్ క్వైర్ ఫ్రమ్ ది వరల్డ్ పాయింట్.
0: ఈశ్వరుని యొక్క వాహనము ఎద్దు.
1: ద చారియట్ ఆఫ్ ఈశ్వర ఇస్ ద బుల్.
0: పార్వతి యొక్క వాహనము సింహము.
1: ద చారియట్ ఆఫ్ పార్వతి ఇస్ లయన్.
0: ఈ సింహమునకు ఎద్దుకు పరమ విరోధం.
1: ద లయన్ అండ్ ద బుల్ ఆర్ జస్ట్ ద ఆపోజిట్.
0: ఇకములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను సొగసుగ స్ఫటిక చమాలలు నిఘ నిఘ నిగ నిఘ నిఘ మెరియ తాండవ కేసల్పేని పరమేశ్వరుడు శ్రీ సాంబశివుడు తాండవ కేసల్పేని ఇకములో మున్నేటి కన్యా శిఖములో మున్నేటి కన్యా ముఖములో మూడవ కన్ను.
1: Yes, God, the third eye, the one concept in the body, another concept on the head.
0: శిరస్సు పైన గంగ ఉన్నది.
1: On the head is ganga.
0: ముఖములో అగ్ని ఉన్నది.
1: On the
0: అగ్నికి గంగకు విరుద్ధము.
1: The fire and water are opposite.
0: కానీ ఎట్టి విరుద్ధము కూడాను స్వరూపంగా నిరూపించక అక్కడనే ఉంటున్నారు.
1: The opposites exist simultaneously.
0: ఇలాంటి దీంట్లో కుటుంబము తాండవం ఆడుతుంటుండాలి.
1: Here the family just dances, delights.
0: ఇంకా ఇంతే కాదు, నారదుడు తంబుర మీట గజటాజూటములు శిరమున మెరయగా.
1: As Narada plays on his instrument as a forelock,
0: శిశునమ్ముతో త్రిప్పుచు హరుడు తదిం తదిం తని తదిత కయనుచు తాండవ కేళి సల్పేని.
1: Lord Shiva delights everyone in his celestial dance.
0: Saraswati veena meetaga purandarudu venudaga. Saraswati veena meetaga purandarudu venudaga. Hari mudangam vayinchaga dimi dimi dimi dimitaka yanuchu tandava kelisalpeni.
1: As Saraswati plays on veena, as Hari plays on this mudanga, శివ డాన్సెస్.
0: గౌరీదేవి జగములు ఏలగా గంగాదేవి నదులై పారగా.
1: As Ganges flows his rivers,
0: విఘ్నేశ్వరుడు అటు ఇటు తిరుగా అవిఘ్నముగా ఆడెను హరుడు తాండవ కేళీ.
1: As Vigneshwara moves hither and thither without any obstacles, he dances
0: delightfully. విరుద్ధమైనటువంటి వంతకుడును సమత్వంగా ఆవిస్తూ వస్తున్నాడు ఈశ్వరత్వం.
1: Ishwara brought this unity in contradictions, opposites.
0: విఘ్నేశ్వరుని యొక్క శిరస్సు గజం.
1: The head of Vigneshwara is that of an elephant.
0: తల్లి యొక్క వాహనము సింహము.
1: The chariot of the mother is lion.
0: సింహము స్వప్నమును వచ్చినప్పుడును బ్రతకలేదు ఏనుగా.
1: Elephant cannot live even if dreams of a lion.
0: Inta viruddhamainatundi oka sannihitamlo vaaru perugutu vastunnaru.
1: The opposites live so intimately.
0: Subramanyanu vahanamu nemali.
1: The chariot of Subramanya is peacock.
0: Ishwaru yokka aabharanamulu sarpamulu.
1: The ornaments of Ishwara are serpents.
0: Okadanikoti parama viruddhamu.
1: They are absolutely opposites.
0: ఇవన్నీ కూడా కలిసి మెలిసి పెరుగుతున్నాయి.
1: బట్ దే ఆల్ లివ్ ఇన్ యూనిటీ.
0: ఇది అంతా కూడా లోకానికి ఒక ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క చిహ్నము.
1: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ టు షో యూనిటీ టు ద వరల్డ్.
0: ఇలాంటి దివ్యత్వంతో కూడినటువంటి ఒక దైవత్వము ప్రపంచమునకు ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చింది.
1: ద డివినిటీ డిమాన్స్ట్రేట్స్ ఐడియల్ లైఫ్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: విఘ్నేశ్వరుని యొక్క మొలకు సర్పం ఉంటుందని.
1: విఘ్నేశ్వర has got the serpent as a waistband.
0: Subramanyuniki vahamu nemali.
1: The chariot of Subramanya is peacock.
0: Nemalini chuste sarpamulu barigetti potayi.
1: Watching the peacock, serpents will run away.
0: Kani inta virodhamainatundi yokka sambandhanni ee ishwara kutumbam lopala anyonyanga anubhavistu vachunnayi.
1: In spite of contradictory behavior, they live in close association.
0: Ilanti aikyamatyaniki చిహ్నంగా ఈశ్వర కుటుంబము జగత్తుకు చాటుతూ వచ్చింది.
1: ద ఫ్యామిలీ ఆఫ్ శివ డిమాన్స్ట్రేట్స్ ద యూనిటీ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ఎక్కడ ఉంది ఈనాడు జగత్తులో కుటుంబంలో ఒక ఐకమత్యము?
1: వేర్ ఇస్ యూనిటీ ఇన్ ఎనీ ఫ్యామిలీ ఇన్ దిస్ వరల్డ్?
0: ఐకమత్యమే జీవితం యొక్క సారము.
1: యూనిటీ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: సమాజం యొక్క అభివృద్ధి ఈ యొక్క అనుభవానికి మూలము.
1: ద ప్రోగ్రెస్ ఆఫ్ సొసైటీ లైస్ ఇన్ ఇట్.
0: 10 మంది కలిసినప్పుడే 12 మనం సులభంగా చేయవచ్చు.
1: When 10 join, anything can be accomplished easily.
0: తనకంటే 9 మంది తన వెనక ఉన్నారు అనేటువంటి ధైర్యంను కూడా అందిస్తుంది.
1: విజయాన్ని
0: చేకూరుస్తుంది.
1: It will give him victory.
0: ధైర్య సాహసాన్ని కూడా చేకూరుస్తుంది.
1: It gives him all the
0: courage. ఐకమత్యంలో ఇన్ని విధములైనటువంటి యొక్క అనుకూలములు మనకు ఏర్పడుతున్నాయి.
1: Out of unity there are so many conveniences.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఐకమత్యం అనేది చిన్న భిన్నమైపోయింది.
1: Unfortunately, the unity is fragmented, cut off into pieces.
0: ఒక ఇంటిలో ముగ్గురు ఉండినప్పుడు, ముగ్గురు కూడా ఐకమత్యంగా ఉండినప్పుడే ఆ కుటుంబంలో శాంతి భద్రతలు అభివృద్ధి వస్తాయి.
1: When 3 in family are united, there will be peace and security in that family.
0: ఈ ముగ్గురు కూడా ఒకరికొకరు విరోధంగా ప్రవర్తించినప్పుడు ఈ గృహంలో ఏమాత్రం కూడా శాంతి ఉండదు.
1: When there are contradictions among the 3, there will be no peace.
0: భద్రత కూడా మనకు ఏర్పడదు.
1: There will not be security.
0: ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఈ విధమైనటువంటి అభద్రతతో అశాంతితో కుమిలి కూలిపోతున్నాడు మానవుడు.
1: The man is fully disappointed. He is not assured of any safety. He is degenerated.
0: దేహో దేవాలయకృతో జీవో దేవ సనాతన. దేహమే ఒక మన గృహము.
1: The body is our dwelling place, house.
0: ఈ గృహములో ముగ్గురు నివసిస్తున్నారు.
1: Here in this house there are
0: three. ఈ ముగ్గురు కూడా అన్యోన్య ఐకమత్యంతో ఉండినప్పుడే ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క జీవితంలో ప్రేమనందు శాంతి భద్రత నిలుస్తాయి.
1: When these three live in intimate association, relation, unity, there will be peace.
0: ఈ ముగ్గురు ఎవరు?
1: Who are these three?
0: ఒకరు థాట్, సంకల్పం.
1: One is the thought.
0: రెండవడు ఒక వాక్.
1: The second one is word.
0: మూడవది చర్య.
1: Third one is deed.
0: ఈ ముగ్గురు కూడా ఈ దేహం నందే నివసిస్తున్నారు.
1: All the three are present in the same body.
0: ఈ ముగ్గురు కూడా ఐకమత్యంగా ఉండినప్పుడే ఈ దేహంలో శాంతి మనకు లభిస్తుంది.
1: When these three stand united, there will be peace in this body.
0: మనోవాక్కాయములు మూడు కూడా ఏకం కావాలి.
1: There should be harmony between the thought, word and deed.
0: ఈనాడు మనోవాక్కాయములు ఏమాత్రం కూడా కలిసిమెలిసి ఉండటం లేదు.
1: There is disharmony in thought, word and deed.
0: మనసు ఒకటి తలుస్తుంది.
1: Mind thinks one thing.
0: వాక్ ఒకటి చెప్పుతుంది.
1: He says something.
0: చేతులు మరొకటి చేస్తున్నాయి.
1: Hands work differently.
0: కలిపినే దీనికి ఒకరికి ఒకరికి విరుద్ధంగా జీవితం జరుగుతుండాలి.
1: Therefore they lead opposite life.
0: ఈ విరుద్ధ కారణము చేతనే మానవుడు అశాంతికి గురి అవుతున్నాడు.
1: Because of these contradictions man is restless.
0: కనుక మనయందు ఉండేటువంటి యొక్క ఈ ముగ్గురు కూడా ఐకమత్యంగా జీవించాలి.
1: Therefore all the three within us should live unitedly.
0: ఈ ఐకమత్యము ప్రపంచంలో పూర్తి కూలిపోయింది.
1: This unity is completely gone in this world.
0: ఐకమత్యం కూలిపోవడానికి మూల కారణం ఏంటి?
1: What is that responsible?
0: నైతిక ఆధ్యాత్మిక విశ్వాసములు పూర్తి నిలిచిపోయినాయి.
1: The moral and spiritual values are completely gone.
0: ఈ రెండింటి యొక్క విలువలు పూర్తి కూడా కూలిపోయినాయి.
1: The values are totally collapsed.
0: క్షీణించిపోవడం చేతనే మానవత్వం అనేటువంటిది కేవలము అశాంతికి గురి అవుతుంది.
1: Because of their degeneration, the human life is restless.
0: కనుక మొట్టమొదట గణపతి తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని మనం గుర్తించాలి అనేటువంటిది బోధిస్తూ వచ్చాడు.
1: సో ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ గణపతి టాట్ ఎ లెసన్ దట్ వన్ షుడ్ ఆఫర్ రెస్పెక్ట్స్ టు వన్స్ ఓన్ పేరెంట్స్.
0: తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చేతనే జీవితంలో శాంతిని మనం పొందగలమనేటువంటి ఆదర్శాన్ని గణపతి అందిస్తూ వచ్చాడు.
1: గణపతి గేవ్ ఎన్ ఐడియల్ దట్ విల్ హ్యావ్ ఆల్ ద పీస్ అండ్ బ్లిస్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ పేరెంట్స్.
0: అంతేకాక ఈ గణపతి యందు మరొక విచిత్రం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అనదర్ మిస్టరీ ఇన్ గణపతి.
0: మనం గజాన్ని చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా చూడాలనే ఆశ పడుతుంటాది.
1: As we look at an elephant, you feel like watching more and more.
0: ఇంకా చూడాలని ఆశపడుతుంటారు.
1: You want to see more and more.
0: కనుక ఈ గణపతిని చూస్తుంటే ఇంకా చూడాలని ఆశపడుతుంది.
1: So as you look at గణపతి, you want to see him more.
0: కానీ ఈ ఆకారం ఏమన్నా కొంచెం అందంగా ఉందంటే ఏమీ లేదు.
1: Is that form is beautiful? No.
0: పెద్ద బొజ్జ.
1: A big stomach.
0: ఏనుగు తల.
1: And head of an elephant.
0: ఈ వికారం చూస్తుంటే ఇంకా ఆకారాన్ని ఆనందంగా అనుభవించాలని ఆశపడుతుంది. ఈ వికారంలోనే ఉన్నది ఆకారం యొక్క ఆనందం.
1: Though the form is like that, the beauty lies in it.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: వినాయకుడు దాన భోగను సల్పేటువంటి విషయం లోపల సర్వములు కూడా త్యాగం చేస్తాడు.
1: వినాయక సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ టు టీచ్ జ్ఞాన విజ్డమ్.
0: వ్యాసుడు బోధిస్తుంటే మహాభారతాన్ని రాస్తూ వచ్చాడు.
1: As Vyasa started dictating Bharata, Vinayaka composed started
0: writing.
1: Is that form is beautiful? No.
0: Pedda bojja.
1: A big stomach.
0: Yenugu tala.
1: And head of an elephant.
0: Ee vikaram chustunte inka aakaranni

0: ఉండాలని తాను ఎంతనో ప్రయత్నించాడు.
1: He made every attempt to see that he will write continuously.
0: కాని కలము కూలిపోయింది.
1: But the pen fell.
0: తక్షణమే తన ఎందున్నటువంటి దంతమును పెరికి దాన్ని కలముగా తీసుకుని రాస్తూ వచ్చాడు.
1: Immediately he has taken out the tooth and started making use of
0: it. జ్ఞానమునకు తన దేహమునైన త్యాగం చేసేటువంటి ఒక ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు వినాయకుడు.
1: Means he has set an ideal that is prepared to sacrifice the body to get the wisdom.
0: ఈనాడు జ్ఞానమునకు మనం ఏమీ త్యాగం చేయటం లేదు.
1: Today we are not sacrificing anything for wisdom.
0: అజ్ఞానమునకు అంధకారమునకు సర్వము త్యాగం చేస్తున్నాము.
1: For ignorance and darkness we sacrifice
0: it. జ్ఞాన విజ్ఞాన సుజ్ఞానమునకు మనకు ఏమాత్రం కూడా త్యాగం చేయటం లేదు.
1: We are not sacrificing anything for the knowledge of supreme
0: knowledge. సంబంధమైనటువంటి యొక్క ఆనందములు ఆదాయములు ఆహ్లాదములు లభ్యమవుతున్నాయంటే ఎంతవరకు నైనా త్యాగం చేస్తాడు.
1: We are ready to sacrifice if we have worldly benefits, worldly pleasures and worldly happiness.
0: కానీ దివ్యమైనటువంటి ఆనందములకు కించిత్తైనా త్యాగం చేయడు.
1: But we are not sacrificing even a fraction.
0: ఏం చేస్తున్నాడు మానవుడు?
1: That's what man is doing.
0: నిత్యము గృహములో పూజలు చేస్తున్నాడు.
1: Every day man does
0: what? నిత్యము గృహములో నైవేద్యం పెడుతున్నాడు.
1: He offers food to God.
0: ఈ నైవేద్యములో కూడా త్యాగం లేదు.
1: Even in this offering there is no sacrifice.
0: పెట్టిన నైవేద్యం కూడా తిరిగి తనకే తప్పుతుందనేటువంటి ఉద్దేశంతో నైవేద్యం పెడుతున్నాడే కానీ నిజముగా భగవంతుడు అంతో ఇంతో తింటే నైవేద్యం కూడా పెట్టేటువంటి వాడు కాదు మానవుడు.
1: He is ready to offer to God because it is sure to come back to him. If Lord starts eating, he is not prepared to offer.
0: పెడుతున్నాడు అర్పితము తినటం తాను.
1: He just offers and starts eating.
0: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థ బుద్ధితో మానవుడు పూజలు పురస్కారములు జరుపుతున్నాడు.
1: Out of selfishness man worships.
0: ఈ విధమైనటువంటి పూజ పురస్కారములు ఇప్పుడు కాదు ఇంకా 100 జన్మములు చేసినప్పటికి దీని ఫలితం ఏమాత్రం మనకు దక్కదు.
1: Such sort of worship and rituals will never give you any results in spite of 100 births.
0: బాహ్యమైనటువంటి మార్పులు జరిగినంత మాత్రమే మనకు అంతర్ ఆనందం లభ్యం కాదు.
1: External changes will never give you inner bliss.
0: మనసు మారాలి.
1: Mind should change.
0: హృదయము మారాలి.
1: Heart should change.
0: ఆధ్యాత్మిక జీవితంలో మనం అలీనమైపోవాలి.
1: We should merge in the spiritual life.
0: అప్పుడే మనకు తగినటువంటి ఒక సుఖము ఆనందము లభ్యమవుతుంది.
1: Then only will have happiness and bliss.
0: అనేకత్వంలో ఏకత్వాన్ని చూస్తున్నారు చూడాలి కానీ ఏకత్వంలో అనేకత్వాన్ని చూడకూడదు.
1: We should see the unity in diversity, but not diversity in unity.
0: కానీ ఈనాటి విద్యా విధానము విద్యా యొక్క ప్రభావము వల్ల ఏకత్వంలో అనేకత్వాన్ని విభజించేటువంటి మేధావులు పెరిగిపోతున్నారు.
1: The effects of modern education has given rise to number of intellectuals who find this.
0: వీరందరూ మేధావులే కాని గుణవంతులు కాదు.
1: They are intellectuals, not men of virtues.
0: అనేకత్వంలో ఏకత్వాన్ని చూచిన వాడే గుణవంతుడు.
1: He is only virtuous one who finds unity and diversity.
0: గుణము లేనటువంటి యొక్క మేధావి ఏం ప్రయోజనం?
1: What is the use of an intellectual without quality?
0: ఈ మేధాశక్తి అంతే కూడాను యుక్తి కృతిత్వతోపల దేశాన్ని మోసం చేయటమే కానీ దివ్యత్వాన్ని అనుభవించటం కాదు.
1: All that intellect will make him this maneuvering and all the knacks and the thieves.
0: Knacks, cracks, అంతా కూడా దేశాన్ని విజృంభించి అనేక విధమైనటువంటి అశాంతిని కలిగిస్తుండాలి.
1: The knacks and the cracks are putting this country to restlessness.
0: కనుక మనము అనేకత్వంలో ఏకత్వాన్ని చూడటానికి ప్రయత్నించండి.
1: Therefore we should make an effort to have
0: అది ఏ ఉపనిషత్తుల యొక్క నిజమైనటువంటి సారము.
1: That is the essence of Upanishads.
0: ఈనాడు విఘ్నేశుని యొక్క పుట్టినదినమని.
1: Today is the birthday of Vignesh.
0: భగవంతునికి పుట్టుక లేదు చావు లేదు.
1: God has neither birth nor death.
0: కేవలం ద్వారా శరీరాన్ని ధరించినప్పుడు
1: as he assumes form,
0: ఇది కేవలం తాను కూడా ఒక పాత్రధారిగా ఉంటాడు.
1: He also assumes a role.
0: జగత్ యొక్క సృష్టికంతా కూడా భగవంతుడు పాత్రధారి.
1: క్రియేటర్ ఆల్సో హస్ గాట్
0: తన పాత్ర చేతనే జగత్ యొక్క సూత్రమంతా నడుపుతూ ఉంటున్నాడు.
1: బై అస్యూమింగ్ దిస్ రోల్ హీ జస్ట్ కండక్ట్స్ ద హోల్
0: వరల్డ్. తానకును పంచభౌతికమైన దేహమును ధరించినప్పుడు
1: వెన్ హీ అస్యూమ్స్ దిస్ బాడీ
0: ఈ విశ్వ నాటకం నందు తానకును ఒక విధమైనటువంటి నటన చేయాలి.
1: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ దిస్ యూనివర్స్ హీ షుడ్ ఆల్సో యాక్ట్.
0: కనుక ఈ యాక్ట్ చేసే సమయంలో కొన్ని భిన్నమైనటువంటిగా రూపొందుతూ ఉంటాయి.
1: యాజ్ హీ యాక్ట్స్ దేర్ విల్ బి డిఫరెంట్ సీన్స్.
0: ఇంత మాత్రం చేత ఈ భగవత్ తత్వాన్ని కేవలం అనుమానించకూడదు.
1: Because of this we should never doubt the divinity.
0: కారణం ఏమనగా ఆయా రూపములకు ఆయా కాలములకు ఆ పరిస్థితుల యొక్క ప్రభావములకు కొన్ని విధములైనటువంటి యాక్ట్ చేయవలసి వస్తుంది.
1: The divine has to act basing on the situation and the time and the role as you.
0: ఒక వ్యక్తి ఒక రూపాన్ని ధరించి డ్రామాలో నటిస్తున్నాడు.
1: A person has taken upon himself a role and started acting.
0: కానీ ఆ డ్రామాకు తగినటువంటి యాక్ట్ డ్రామాకు చేయాలి.
1: He should act according to the drama.
0: ఆ స్క్రీన్ కు వెనక వస్తానే తన వ్యక్తిగతమైనటువంటి యొక్క దీన్ని యాక్ట్ తాను వ్యక్తిగతంగా చేయాలి.
1: Behind the screen, he should have his own individuality.
0: వ్యక్తిగతమైనటువంటి శక్తి ఒకటి, ప్రాకృతమైనటువంటి యొక్క ఆకార శక్తి ఒకటి.
1: The individual power is one and the

0: ఈ రెండింటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వాడే దైవత్వము చక్కగా అర్థం చేసుకోగలడు.
1: ది వన్ హూ అండర్స్టాండ్స్ ది ట్రూత్ ఆఫ్ దీస్ టూ కెన్ అండర్స్టాండ్ డివినిటీ.
0: ఒక రాముడు అనేటువంటి వాడు రావణుని వేషం వేసుకున్నాడు.
1: ఎ పర్సన్ బై నేమ్ రామ అస్యూమ్ ద రోల్ ఆఫ్ రావణ.
0: కానీ రామవేషం అనేటువంటి దాన్ని వేసుకున్నప్పుడు రాముడు సరైన యొక్క తలగా ఉంటుంది.
1: ఇఫ్ హి రియల్లీ ప్లేస్ ద రోల్ ఆఫ్ రామ ఇట్ విల్ బి అప్రోప్రియేట్.
0: కానీ ఈనాడు రాముడు అనేటువంటి యొక్క పేరు కలిగిన వాడు రావణుడి వేషం వేశాడు.
1: బట్ టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హిస్ నేమ్ ఇస్ రామ.
0: రావణత్వంలో క్రూరత్వమే ప్రకటించాలి.
1: ఇన్ ద రోల్ ఆఫ్ రావణ హి షుడ్ ఎగ్జిబిట్ వికెడ్నెస్.
0: ప్రకటించడము క్రూరత్వము.
1: ఎగ్జిబిట్స్ వికెడ్నెస్.
0: అది స్వరూపము.
1: దట్ ఇస్ ద ఫామ్.
0: ఇది నామము.
1: హిస్ నేమ్.
0: నామములో శాంతము.
1: ఇన్ ద నేమ్ దేర్ ఇస్
0: నామములో ధర్మము.
1: ఇన్ ద నేమ్ రైచువస్.
0: నామములో సత్య మార్గము.
1: ఇన్ ద నేమ్ దేర్ ఇస్.
0: కానీ రూపంలో దుర్మార్గము.
1: బట్ ఇన్ ఫామ్ దేర్ ఇస్ వికెడ్.
0: ఈ దుర్మార్గమునకు సత్య మార్గమునకు విరోధం కలుగుతూ ఉంటాయి.
1: దేర్ ఇస్ కాంట్రడిక్షన్ బిట్వీన్ ద ట్రూత్ అండ్ ద క్రూయల్టీ.
0: అప్పుడు మానవుడు ఏమని విచారించాలి?
1: దెన్ వాట్ ఇస్ దట్ మ్యాన్ షుడ్ ఇన్వెస్టిగేట్.
0: కేవలము లోక నాటకము లోపల ఇది ఒక పాత్ర.
1: ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్ ఇట్ ఇస్ ఎ రోల్.
0: ఈ సత్యాన్ని వాడు గుర్తించుకున్నప్పుడు రెండింటి యొక్క భేదమును తాను గుర్తించడు.
1: When you understand this truth, he will never recognize the difference there.
0: భగవంతుడు మానవాకారం ధరించాడు.
1: God has assumed human form.
0: కానీ మానవాకారం ధరించి ఈ విశ్వనాటక రంగమునందు తాను కూడా ఒక వేషంగా ప్రకటిస్తున్నాడు.
1: In the human form, he also acts in this drama of universe.
0: ఏ ఏ సమయములకు ఏ ఏ విధమైనటువంటి యొక్క దీనిని ప్రకటించాలో అట్టనే ప్రకటించాలి.
1: It has to be expressed, manifested appropriate to the situations.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ద్రౌపది పరమ భక్తురాలు కృష్ణునకు.
1: ద్రౌపది ఇస్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు.
1: కృష్ణ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ పరబ్రహ్మ.
0: సర్వశక్తిమయుడు.
1: ఇస్ ఆల్ పవర్ఫుల్.
0: సర్వజ్ఞుడు. సర్వవ్యాపకుడు.
1: ఇస్ ఆల్ పర్వేసివ్.
0: అలాంటి కృష్ణుడు ద్రౌపదికి ఎంతో సన్నిహితంగా ఉండినప్పటికీ
1: సచ్ కృష్ణ దో వెరీ క్లోజ్ టు ద్రౌపది.
0: ఆమెకు పరాభవం జరిగిన సమయం లోపల కృష్ణుడు ఎక్కడా కనిపించలేదు.
1: When at the time of humiliation, Krishna was not seen.
0: కాని ఆమె అధిష్టాన్ని నెరవేరుస్తున్నాడు. ఎక్కడి నుంచినో చీరలు పంపుతున్నాడు.
1: But he fulfilled his desire by sending sarees from a distance.
0: కొంతమంది అనుకోవచ్చును.
1: Some may feel so.
0: ద్రౌపది యొక్క భక్తి ప్రపత్తులకు కృష్ణుడు కరిగి కదిలి రావాలి కదా.
1: For the steadfastness and devotion of Draupadi, Krishna should melt and come forth.
0: కానీ రాలేదు.
1: But he has not come.
0: ఈమెలో భక్తి తక్కువ. కృష్ణులో శక్తి తక్కువ.
1: ఆర్ దేర్ ఇస్ డెత్ ఆఫ్ పవర్ ఇన్ విష్ణు.
0: కాదు కాదు.
1: నౌ
0: ఈమెలో భక్తి ఉంది, కృష్ణులో శక్తి ఉంది.
1: ద్రౌపది హాస్ డివోషన్ అండ్ కృష్ణ.
0: అయితే ఈ ద్రౌపదికి ఇంత పరాభవం గావించేటువంటి దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడు ఎందుకు అక్కడ సంహరించలేదు?
1: Why is the Duryodhana is not killed at the time of humiliation of Draupadi?
0: Kaadu kaadu ee drama lopla inka kontha varaku scene lanta unnai.
1: Because in this drama there are so many scenes in between.
0: Aa scene akkada vachinappude ee yokka paribhavam jarugutundi.
1: At that appropriate moment of that scene only there will be solution.
0: Ee yokka drama yokka ee yokka katha yokka saaramshamlo
1: the essence of this entire drama story
0: Duryodhana yokka pranamu.
1: The life of Duryodhana.
0: భీముని గదలో ఉంటుందని కానీ కృష్ణుడి చేతిలో లేదు.
1: ఇట్ ఇన్ ది మేస్ ఆఫ్ భీమా బట్ నాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ కృష్ణ.
0: ఆ యొక్క దుర్యోధనుని కేవలం భీముడే చంపాలి కానీ కృష్ణుడు చంపకూడదు.
1: దుర్యోధన మస్ట్ బి కిల్డ్ బై భీమా నాట్ బై కృష్ణ.
0: అదే రీతిగా కంసుణ్ణి కృష్ణుడే చంపాలి కానీ ఇంకొకరు ఎవరు చంపకూడదు.
1: సిమిలర్లీ కంస షుడ్ బి బై కిల్డ్ బై కృష్ణ.
0: అదే విధంగా రావణ్ణి రావులే చంపాలి కానీ ఇంకొకరు చంపడానికి వీలు కాదు.
1: సిమిలర్లీ రావణ మస్ట్ బి కిల్డ్ బై రామ.
0: కూడా సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్.
0: దీంట్లో మరికొన్ని సందేహాలు సంభవించవచ్చు.
1: దేర్ మే బి డౌట్స్ అగైన్.
0: కృష్ణుడు రాముడు ఇద్దరు ఒకటే కదా.
1: కృష్ణ రామ ఆర్ వన్.
0: అయితే ఒక్కటే.
1: Yes,
0: one. ఒకే దివ్యతత్వం యొక్క స్వరూపములే.
1: That the form of same.
0: కానీ ఆకారము తగినటువంటి యొక్క ప్రకార చర్యలు కూడా వేరుగా ఉంటాయి.
1: Their conduct is also different, appropriate to their forms.
0: ఇందులో ఏకత్వాన్ని మనం విశ్లేషించడానికి వీలు కాదు.
1: We cannot go by oneness.
0: భగవంతుడు ఒక్కడే.
1: God is one.
0: కానీ ప్రవర్తన లోపల ప్రచారం లోపల భిన్నత్వం ఏర్పడుతుంటాయి.
1: But in the teaching and conduct there is difference.
0: ఎట్లా?
1: How?
0: ఇప్పుడు కృష్ణుడు రాములు ఇరువురు కూడా విష్ణు స్వరూపులే.
1: కృష్ణ రామ ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు.
0: అయితే కృష్ణుడు పోయి రాముడిని చంపినాడంటే ఎవరైనా లోకంలో ఒప్పుకుంటారా?
1: విల్ ఎనీబడీ ఇన్ దిస్ వరల్డ్ యాక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఈస్ సెడ్ దట్ కృష్ణ కిల్డ్ రావణ?
0: లేక రామును వచ్చి కంసుని చంపాడంటే ఈ చరిత్రకే విరుద్ధం కదా?
1: ఇఫ్ యూ సే దట్ రామ కిల్డ్ కంస ఈజ్ నాట్ అగేన్స్ట్ ది టెక్స్ట్.
0: కనుక రామాయణమునకు రాముడు ఒక రావణాసుడిని చంపాలి.
1: So according to Ramayana, Rama should kill Ravana.
0: Mahabharatam lopala కృష్ణుడు కంసుని చంపాలి.
1: ఇన్ మహాభారత కృష్ణ షుడ్ కిల్ కంస.
0: కనుక ఆయా డ్రామాకు తగినటువంటి యొక్క సంబంధ బాంధవ్యములు ఆ రీతిగా ఇమిడి ఉంటాయి.
1: There are, there you find relationships as per the drama there.
0: ఒక్కొక్క చర్యకు కూడా ఒక్కొక్క విధమైనటువంటి యొక్క నిబంధనలు ఉంటున్నాయి.
1: For every act there
0: are నిబంధనలు. ప్రతి ఒక్కడు కూడా అనుసరించే తీరాలి.
1: All regulations must be followed by everyone.
0: ఇది ఏ లాకు కూడా అందేటువంటిది కాదు.
1: It could not be understood by any law.
0: ఇది కేవలము హృదయములకు మాత్రమే సంబంధమైనటువంటిది.
1: దిస్ ఇస్ ఇంటిమేట్లీ రిలేటెడ్ టు హార్ట్.
0: కనుక భగవత్ తత్వం అనేటువంటిది ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద డివైన్ నేచర్.
0: ఈ ఆకారము ధరించినటువంటి ఒక దివ్యత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా గుర్తించడానికి వీలు కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ టు అండర్స్టాండ్.
0: కానీ
1: గాడ్ ఇన్ హ్యూమన్
0: ఫామ్ ఎందు ఉండినటువంటిది దివ్యత్వం ఒక్కటే అనేటువంటి విషయాన్ని తప్పక ప్రతి ఒక్కరు కూడా విశ్వసించాలి.
1: బట్ ఎవ్రీ వన్ మస్ట్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ ద డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ మానవుడి యందు అభిమాన మమకారములే ఇన్ని వికారములకు గురి అవుతున్నాయి.
1: ఆల్ దీస్ పర్వర్షన్స్ ఆర్ డ్యూ టు అటాచ్మెంట్ అండ్ పొసెసివ్నెస్.
0: కనుక విశ్వ కుటుంబమైనటువంటి యొక్క ఈశ్వర కుటుంబము సర్వ కుటుంబములకు ఆదర్శాన్ని అందించేటువంటిది.
1: దేర్ఫోర్ ద ఫ్యామిలీ ఆఫ్ శివ సెట్స్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ యూనివర్స్.
0: కనుక ఒక గణపతి యొక్క చిత్రం కానీ, సుబ్రహ్మణ్యం యొక్క భావం కానీ, పార్వతి యొక్క హృదయం కానీ, ఈశ్వరు యొక్క తత్వం కానీ అన్నింటి యొక్క ఏకత్వంలో ఒక్క ఏకత్వం అనేది ఏక కుటుంబంగా నిరూపిస్తుంది.
1: దేర్ఫోర్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గణపతి ఆర్ ద క్వాలిటీ ఆఫ్ సుబ్రహ్మణ్య ఆర్ ద నేచర్ ఆఫ్ పార్వతి అండ్ శివ యు ఫైండ్ దిస్ యూనిటీ.
0: సుబ్రహ్మణ్యుడు బుద్ధి.
1: సుబ్రహ్మణ్య స్టాండ్స్ ఫర్ ఇంటలెక్ట్.
0: గణపతి సిద్ధి.
1: గణపతి స్టాండ్స్ ఫర్ ఫుల్ఫిల్మెంట్.
0: పార్వతి ప్రకృతి.
1: పార్వతి సిగ్నిఫైస్ నేచర్.
0: శక్తి ఈశ్వరుడు.
1: ఈశ్వర ఇస్ ఆల్ పవర్.
0: ఈ పార్వతి కేవలం ప్రకృతి అనేటువంటిది మ్యాటర్.
1: దిస్ నేచర్ ఇస్ మియర్ మ్యాటర్. పార్వతి
0: ఇది కేవలం ఒక మ్యాటర్ గా ఉంటుండాలి.
1: ఇట్ జస్ట్ రిమైన్స్ యాజ్ ఎ మ్యాటర్.
0: ఇంకా ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎనర్జీ, అదే శక్తి.
1: ఈశ్వర ఇస్ ఎనర్జీ.
0: ఈ మ్యాటర్ ఎనర్జీ రెండింటి యొక్క ఏకత్వం చేతనే
1: బికాస్ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ మ్యాటర్ ఎనర్జీ
0: సిద్ధి అనేటువంటిది రెండు లభ్యమవుతున్నాయి.
1: వీ గెట్ వన్ ఆఫ్ ఇంటెలెక్ట్ అండ్ ఫుల్ఫిల్మెంట్.
0: కనుక ఈ ఏకత్వం మనం చక్కగా గుర్తించుకుంటే నాలుగు చేరి ఒక్కటే గాని నాలుగు కాదు.
1: వెన్ యూ అండర్స్టాండ్ దిస్ వన్నెస్ దే ఆర్ నాట్ ఫోర్ జస్ట్ వన్.
0: మన చేతి లోపల ఐదు వేళ్లు ఉన్నాయి.
1: హియర్ అవర్ హ్యాండ్ హస్ ఫైవ్.
0: ఐదు కుడులు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.
1: ఆల్ ఫైవ్ ఫింగర్స్ అపియర్.
0: కానీ పనిచేసే సమయంలో ఐదు ఏకమైపోతాయి.
1: వైల్ ఎట్ వర్క్ ఆల్ బికమ్ వన్.
0: అప్పుడు ఏకమైనప్పుడే మనం పని చేయగలం, కానీ లేకపోతే ఏ పని మనం చేయలేము.
1: వెన్ ఆల్ ద ఫైవ్ వర్క్ టుగెదర్ యూ కెన్ వర్క్ నాట్ అదర్వైజ్.
0: కానీ ఈ సృష్టి యొక్క రహస్యము ఈ రకంగా ఉంటుంటాయి.
1: దిస్ ఇస్ హౌ ద సీక్రెట్ ఆఫ్.
0: అయితే ఈ రహస్యం
1: బట్ హియర్ ఇస్ హ్యాండ్.
0: ఇందులో ఒక బొటన వేలు చాలా షార్ట్ గా ఉంటుండాలి.
1: ద థంబ్ ఇస్ షార్ట్.
0: దానికి ప్రక్కన ఇంకొంచెం పొడవుగా ఉంటుండాలి.
1: ద ఫోర్ ఫింగర్ లిటిల్ లాంగ్.
0: మధ్యలో ఉన్నటువంటి వేలు మరింత అన్నిటికంటే పొడవుగా ఉంది.
1: ద మిడిల్ వన్ ఇస్ టాలెస్ట్.
0: నాలుగవది ఇంకొక తక్కువగా ఉంది.
1: దెన్ ద అదర్ వన్ ఇస్ షార్ట్.
0: ఐదవది మరింత తక్కువగా ఉంటుండాలి.
1: ద లిటిల్ ఫింగర్ ఇస్ వెరీ షార్ట్.
0: ఈ భగవంతుడు ఈ ఐదు వేలు ఇచ్చినప్పుడు అన్నింటినీ ఎందుకు సమానంగా ఇవ్వకూడదు?
1: When God has given these five fingers, why did not make them equal?
0: Anni samananga unte manam pane cheyalem.
1: If all of them are equal, you cannot do any work.
0: Aya panik sambandhinchatuga aa yokka height to fat to rendu untundali.
1: Appropriate the action functioning the height and the fat.
0: Idi daivam yokka srushti yokka rahasyam.
1: This is the secret of creation.
0: Kaani manam vidya buddhulato deeni vicharisthe prayojanam ledu.
1: There is no use to know that through our education.
0: Satti okkati kuda nu bhagavantudu kevalam oka vidhamaina sreyasanu kore andistuntadu.
1: God gives everything for the welfare.
0: Loka kshemanni gurinchi chustuntadu.
1: It is for the welfare of the world.
0: Ee loka kshemamu sreyasanu lakshyamlo pettukoni bhagavantudu srushtinchuntadu.
1: God creates keeping in his view the welfare of the world.
0: Kaani ee naati manavuni yokka chalu sandal lopala tala tala chaala bhinnamaipothundi.
1: Because of the modern education, human thoughts are different.
0: Oka mahavidyavantudu enda lopala prayanamai velutunnadu.
1: A highly educated man is walking along the sunlight, severe heat.
0: Kaani ee enda vedini bharinchukoleka oka chettu needa kurchunnadu.
1: He could not bear the severe heat. He sat under the shadow of a tree.
0: Adi pedda marri chettu.
1: It's a big banyan tree.
0: Vaadu aa vidyavantudu engineer.
1: This highly educated one is an engineer.
0: ఇటు అటు తిరిగి చూచాడు, నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయా అని.
1: హి స్టేర్డ్ దట్ సైడ్ దిస్ సైడ్ ఫర్ వాటర్.
0: ఒక చిన్న కంచె ఉంటుండాలి.
1: దేర్ ఇస్ స్మాల్ ఫెన్.
0: ఈ కంచె లోపల గుమ్మడి తీగ చేరుకుంది.
1: దేర్ యు కుడ్ ఫైండ్ ద పంప్కిన్ దేర్.
0: ఈ గుమ్మడి తీగలో పెద్ద పెద్ద గుమ్మడికాయలు కాచాయి.
1: దేర్ యు ఫైండ్ ద క్రీపర్ ద పంప్కిన్స్ ఆర్ వెరీ లార్జ్.
0: చాలా పెద్దగా ఉన్నాయి.
1: దే ఆర్ వెరీ బిగ్.
0: చూచాడు ఈ ఇంజనీర్.
1: దిస్ ఇంజనీర్ సా,
0: తల పైకెత్తేశాడు.
1: ఇట్ జస్ట్ దేర్,
0: ఆ మర్రి చెట్టు లోపల, చాలా పెద్ద మర్రి చెట్టు.
1: ఇట్స్ వెరీ బిగ్ బనియన్ ట్రీ.
0: ఈ మర్రి చెట్టులో ఇంత చిన్న కాయలు ఉంటున్నాయి.
1: దట్ బిగ్ బనియన్ ట్రీ ఇస్ సో స్మాల్ సీడ్.
0: ఈ వేరంత తీగ లోపల పెద్ద పెద్ద కాయలు గాచాయి.
1: ఇట్ ఇస్ స్మాల్ క్రీపర్, ఇట్ హస్ గాట్ వెరీ బిగ్ ఫ్రూట్.
0: చూచాడు.
1: హి వాచ్డ్.
0: సీ భగవంతుడు ఏమని ఇంజనీరింగ్ పాస్ చేయలేదు ఏమో.
1: హి థాట్ వాట్ ఇస్ దిస్, గాడ్ హస్ నాట్ పాస్డ్ ఇన్ ఇంజనీరింగ్.
0: ఏమి ఇతనికి యుక్తి ప్రయుక్తి లేదు, ఎదుకోకుండా ఉంటున్నాయే.
1: వాట్ ఈస్, హి హాస్ నో నేచురల్
0: చిన్న జ్ఞానమే లేకుండా ఉంటుండదే.
1: ఏదో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: చిన్న తీగకు పెద్ద కాయలు ఇచ్చాడు.
1: ఫర్ ఎ స్మాల్ క్రీపర్ ఇస్ గివెన్ బిగ్ ఫ్రూట్.
0: పెద్ద చెట్టుకు చిన్న కాయలు ఇచ్చాడు.
1: ఫర్ ఎ జైజాంటిక్ ట్రీ స్మాల్ థింగ్.
0: చాలా విరుద్ధంగా ఉంది, సృష్టికే విరుద్ధం అన్నాడు.
1: ఇట్ ఇస్ జస్ట్ కాంట్రడిక్టరీ టు ది క్రియేషన్.
0: ఆ విధంగా అనుకుంటూ కొంచెం తూగాడు.
1: థింకింగ్ సో హి డోజ్డ్.
0: తూగి తిరిగి లేచేటప్పటికి అతని పైన ఇన్ని మరికాయలు రాలినాయి.
1: By the moment he got up, he found so many seeds of the banyan over him.
0: రాలేటప్పుడు చూచాడు. మరి చెట్టు నీడను ఆశించి అనేక మంది వచ్చి ఇక్కడ కూర్చుంటారు.
1: Because of the shadow of the tree, many come and sit there.
0: నిజముగా ఇంత పెద్ద చెట్టుకు ఇంత పెద్ద కాయలే కాసి ఉంటే నా తల పగిలిపోయింది ఏంటంటుంది.
1: Really speaking, if such a big tree has got very big fruits, I would have lost my head.
0: ఆ యొక్క గుమ్మడి తీగల కింద ఎవరు విశ్రయించరు.
1: Nobody will rest under that creeper.
0: అంత పెద్ద కాయలు కాచినా ఎవరికి అపకారం లేదు.
1: Even got very big trees, no one is harmed.
0: కానీ ఈ చల్లని ఛాయను అందించేటువంటి ఈ పెద్ద వృక్షం కింద ఎవరైనా కూర్చుంటే ఎంత విధమైన అపకారం జరుగుతుంది.
1: Expecting the cool shade under a big tree, he would be suddenly harmed.
0: కనుక భగవంతుడు దయామయుడు.
1: God is one of compassion.
0: అతని హృదయము లోకక్షేమాన్ని గురించి ఉంటుంటాయి.
1: His heart thinks of the welfare of the world.
0: ఈనాటి విద్యకు,
1: for modern education,
0: భగవత్ సృష్టికి,
1: for God's creation,
0: ఏమాత్రము సంబంధం లేదు.
1: There's no relationship.
0: అనేక మంది సైంటిస్టులు అంతా కూడా దీన్ని పరిశోధన చేస్తున్నారు.
1: Many scientists are experimenting.
0: ఎంత పరిశోధన చేసినప్పటికీ,
1: in spite of experimentation,
0: వాళ్ళు గుర్తించింది ఇది చాలా అణుమాత్రమే.
1: Whatever they have discovered is just a fraction.
0: ఇంకా తెలుసుకోవాల్సినటువంటి కొండలంతా ఉంటుంది.
1: Many things are to be known of mountain level.
0: ఇది వీరు తెలుసుకోలేరు.
1: That they can't know.
0: పూర్ణము తెలుసుకున్న తర్వాతనే వాడు పూర్ణ స్వరూపుడు కావాలి.
1: When they know in full, they can only call themselves.
0: కనుక మానవత్వం యొక్క అల్ప బుద్ధులతో యోచించేటువంటి యోచనలు చాలా అప్రమాణమైనటువంటివి.
1: The thoughts that come out of the narrow mind, they should not be taken into consideration.
0: కనుక ఇట్టి అప్రమాణాలకు మనం ఏమాత్రం కూడా వెచ్చకూడదు.
1: We should not have any such narrow
0: mind. దీనికి మనం లొంగకూడదు, కృంగకూడదు.
1: We should never submit ourselves.
0: హృదయ పరిణామము, పరిపాలము, ఒక ప్రమాణమును మనం ఆశ్రయించాలి.
1: We should run after that, the transformation of the heart and the mind.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో,
1: God thinks of the welfare,
0: లోక శ్రేయస్సులో,
1: in working for others,
0: లోక హితైకులైనటువంటి యొక్క మార్గాన్ని అందిస్తూ ఉంటాడు.
1: హి ఫాలోస్ ద పాత్ ఫర్ ద గుడ్ ఆఫ్ ది సొసైటీ.
0: భగవంతుని యొక్క ఇది చాలా విశాలమైనటువంటిది.
1: గాడ్ హాస్ గాట్ వెరీ బ్రాడ్ విజన్.
0: ఇంత విశాలమైనటువంటి యొక్క హృదయాన్ని తెలుసుకోవాలంటే మానవుడు విశాలమైనటువంటి బుద్ధి కావాలి.
1: టు అండర్స్టాండ్ ద బ్రాడ్ విజన్, వీ షుడ్ హావ్ బ్రాడ్ మైండ్.
0: అల్ప బుద్ధితో అధికత్వాన్ని గుర్తించాలంటే ఎట్లా సాధ్యమవుతుంది?
1: విత్ దిస్ నారో మైండ్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ ద బ్రాడ్ విజన్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: హృదయాన్ని విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్, ఎక్స్పాండ్ అవర్ హార్ట్.
0: నాట్ ఫిజికల్ హార్ట్.
1: నాట్ ఫిజికల్ హార్ట్.
0: ఫిజికల్ హార్ట్ ఎక్స్పాండ్ అయితే ఆపరేషన్ ఫోర్స్ వస్తుంది.
1: ఇఫ్ ఫిజికల్ హార్ట్ ఎక్స్పాండ్స్, యూ షుడ్ గెట్ ఆపరేషన్.
0: హృదయం అనగా స్పిరిచువల్ హార్ట్.
1: హృదయ మీన్స్ స్పిరిచువల్ హార్ట్.
0: హృదయానికి హృదయమే కానీ దీనికి హార్ట్ అని చెప్పకూడదు.
1: హృదయ మీన్స్ హృదయ, నాట్ హార్ట్.
0: ఫిజికల్ హార్ట్ ఏదో ఒక భాగంలో, ఒక ప్రమాణంలో ఉంటుండాలి.
1: ఫిజికల్ హార్ట్ ఇస్ ప్రెసెంట్ అట్ వన్ ప్లేస్.
0: హృదయం అనేటువంటి దీనికి ఒక కొలతనే లేదు.
1: హృదయ హ్యాస్ నో మెజర్.
0: దీనికి ఆకారమే లేదు.
1: ఇట్ ఇస్ నో షేప్.
0: సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి.
1: ఎవ్రీవేర్.
0: నీవు ఇక్కడ ఉండవచ్చు. ఇప్పుడు నీ మనసు అమెరికాకి పోయిందంటే తక్షణమే హృదయం అక్కడ వెళ్ళిపోయింది.
1: ఇఫ్ యువర్ మైండ్ గోస్ టు అమెరికా, ద హృదయ విల్ గో దేర్.
0: కనుక హృదయం అనేటువంటి దానికి ఒక రూపం లేదు.
1: హృదయ హ్యాస్ నో డెఫినెట్ ఫామ్.
0: యత్ హృదయం, అది సర్వ బ్రహ్మాండం.
1: That hridaya is present in the entire universe.
0: Hridayam.
1: Hridayam.
0: Daya. Daya to kudine kudine hridaya.
1: Hridaya is the one with daya or compassion.
0: Daya. Daya to kudine kudine hridaya.
1: హృదయ ఇస్ ద వన్ విత్ దయ ఆర్ కంపాషన్.
0: కానీ మనం ఇప్పుడు అనుకునేటువంటి యొక్క హార్ట్ అనేటువంటిది పంపుతో కూడినటువంటిది.
1: ది ఫిజికల్ హార్ట్ హాస్ గాట్ దిస్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది పంప్.
0: అది ఒక చిన్న మిషన్ తో కూడినటువంటిది.
1: ఇది హాస్ గాట్ స్మాల్ మిషన్.
0: కానీ ఇది మిషన్ కాదు.
1: బట్ దిస్ నాట్ మిషన్.
0: ఇది సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుక ప్రతి మానవుడి ఎందుకు దయను పెంచుకున్నప్పుడే అది హృదయం కలవాడవుతాడు.
1: సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హీ డెవలప్ కంపాషన్, హీ కెన్ కాల్ హిమ్సెల్ఫ్.
0: హృదయమే దైవ మందిరము అన్నారు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది హృదయ విత్ కంపాషన్ ఇస్ ద టెంపుల్ ఆఫ్
0: గాడ్. దయలేనటువంటి హృదయము అది దయ్యపు హృదయము.
1: ద హృదయ విత్ కంపాషన్ ఇస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ద డెవిల్. హృదయము ఇట్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది డెమన్.
0: కనుక దయ లేకుండా ఉండకూడదు.
1: సో వన్ షుడ్ నాట్
0: నిజముగా మానవుడు అనుకున్నటువంటి వాడికి దయనే ప్రాణము.
1: ఇఫ్ ఇస్ ద ట్రూ మ్యాన్ కంపాషన్ ఇస్ లైఫ్.
0: దయ అనగా కంపాషన్ కరుణ.
1: కంపాషన్ కరుణ.
0: ఈ కరుణ ఉండినప్పుడే మానవుడు కరిగిపోతాడు.
1: When he has got compassion, man may.
0: దైవత్వానికి ఒక తరుణం ఏర్పడుతుంది.
1: It gives an opportunity for the divine.
0: ఆ దైవమైనటువంటి వాడికి ఏ తరుణం కూడా చేరదు.
1: When the one without compassion will not have any scope.
0: కనుక దైవము యొక్క భక్తులైన జన్మములు అనేటువంటివి కేవలం ఒక అంతరార్థాన్ని ప్రబోధించేదానికి ఏర్పడినవి కానీ వాళ్ళకి జననము లేదు, మరణం లేదు.
1: The birthday of God is celebrated to teach the inner significance because God has neither birth nor death.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: గాడ్ ఇస్ పర్మనెంట్ విత్ నేదర్ బర్త్ నోర్ డెత్.
0: మధ్యాంతరహితుడు, అనాది వాడు.
1: హి హస్ నేదర్ బిగినింగ్ నోర్ ఎండ్.
0: చావక పుట్టక చంపబడక
1: హి నేదర్ బోర్న్స్ నోర్ డైస్.
0: సర్వకము సాక్షి అయి వెలుగు ఆత్మభూవుడు.
1: హి రిమైన్స్ ఇన్ ద సెల్ఫ్ యాజ్ ఎన్ ఎటర్నల్ విట్నెస్.
0: కనుక అలాంటి దైవత్వానికి ఏ విధంగా మనం ప్రమాణం చూపగలము?
1: హౌ డు యూ షో ద ప్రూఫ్ ఫర్ సచ్ డిగ్నిటీ?
0: కనుకనే భగవంతుని అప్రమాణుడు అన్నారు.
1: దేర్ఫోర్ గాడ్ ఈస్ సెడ్
0: టు బి ప్రమాణమునకు అందనటువంటి వాడు.
1: హిస్ బియాండ్ ఆల్ సెల్ఫ్ ప్రూఫ్.
0: ఒక్క ప్రేమకు మాత్రమే అమ్ముతున్నాడు.
1: హీ ఓన్లీ సకమ్స్ టు ద లా.
0: కనుక ఆ ప్రేమ తత్వం చేత
1: త్రూ లవ్
0: దైవాన్ని అర్థం చేసుకుని
1: వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్.
0: దయను పెంచుకుని
1: డెవలప్ లవ్
0: జీవితాన్ని గడపాలి.
1: లీడ్ అవర్ లైఫ్.

తండు సక కథ విరామణ భక్త జనర జీవన జన కేతరామణ భక్త జనర జీవన జన కేతరామణ.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శివశరవణ భవ సుబ్రహ్మణ్య కురుశరవణ భవ సుబ్రహ్మణ్యం ఓం శివశరవణ భవ సుబ్రహ్మణ్య కురుశరవణ భవ సుబ్రహ్మణ్యం జై శివశరవణ భవ సుబ్రహ్మణ్య కురుశరవణ భవ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం.

0: ఎవరి తరం కాదు. వీటి విడదీయం ఎవరి తరము కాదు. మంచి నీచెంత నిలిచియుండు. శ్రద్ధ కలిగిన వారికి చందు అదయు, శ్రద్ధ కలిగిన వారికి చందు అదియు. ఇంతకన్నాను వేరెత్తి ఎరుగపరదు.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ టుగెదర్. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సెపరేట్ దెమ్ అండ్ సార్ట్ దెమ్ అవుట్. But the one with sincerity will have that goodness with him. What else to be communicated to you?
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Idi Nootana Samvatsaram.
1: This is the new year.
0: Ee vidhamga Nootana Samvatsaram enniyo gadichinappudikini మన జీవితం మాత్రము పాతదిగానే కనిపిస్తూ ఉండాలి.
1: దో వి హావ్ హ్యాడ్ మెనీ ఆఫ్ ది న్యూ ఇయర్స్ యెట్ అవర్ ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ స్టిల్ కంటిన్యూస్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్?
0: రెండును కలిసి ఉండు.
1: That good and bad coexist.
0: Itti kaliyakanu veru cheyatam evaru taramu kaadu.
1: It's impossible for anyone to separate them.
0: Itti prema swarupamu, itti daiva swarupamu edalla elladala nilchiye undunu.
1: The divinity and the principle of love remain forever as existence.
0: Atti nilchina shashvatamainatvanti satyamainatvanti tattvamunu manamu gurtinchukovadaniki prayatninchali.
1: We'll have to make every effort to hold on to this eternal principle of love.
0: Adi మానవుని ప్రధానమైనటువంటి యొక్క వెతుకుడు.
1: దిస్ ఇస్ ద ట్రూ సర్చ్ ఫర్ మ్యాన్ కైండ్.
0: దేనిని వెతుకుతున్నావు?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యువర్ సర్చింగ్ ఫార్?
0: దేనిని తెలియకుండా ఉన్నదో, దేనిని తెలుసుకోవాలని ఆశిస్తున్నావు, దానిని వెతకటం.
1: యు ఆర్ సర్చింగ్ ఫర్ దాట్ which has to be searched for, which is to be obtained.
0: Itti nirantaramu man venta janta inta undi kodappadikini manavudu gurtinchukolekapothunnadu.
1: Though it is with you, in you, around you, you are not able to recognize it.
0: Karanam emiti?
1: What's the reason?
0: ఈ నిలిచినటువంటిదే నిజమైనటువంటి యొక్క రూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ హస్ బిన్ స్టాండింగ్ ఓవర్ దేర్ ఈస్ ద ట్రూ ఫార్మ్.
0: సత్యమే నిజమైనటువంటి ధ్యానము.
1: ట్రూత్ ఈస్ ట్రూ మెడిటేషన్.
0: మెడిటేషన్ అనగా ఏదో ఒక దానిని వెతుకుతున్నాము, అది నాకు లభించినది అని చెప్పుకొని తృప్తి పెట్టడం మాత్రం కాదు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ the state of complacency or satisfaction by obtaining that for which you have been searching for.
0: Yedi manato kalisi unnado adiye manam vadiledi.
1: That which is with us has to be given up.
0: Tanato kalisi undinappudiki kani tanu danni vadilipetti kalinaatvanti dani kosamai aneka apohara jalputunnam.
1: Though it is with him throughout, he is just in search of that which is apart from him, away from him.
0: Nityamaina, satyamaina, adbhutamaina, anandamaina, satyame, సర్వత్రా ప్రాకి ఉన్నది.
1: దట్ ఎటర్నల్ మిస్టీరియస్ వండర్ఫుల్ మిస్టికల్ ట్రూత్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: అట్టి సత్యమును మనం గుర్తించుకోవడమే మన ప్రధానమైనటువంటి యొక్క మార్గము.
1: ద మెయిన్ పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ లైస్ ఇన్ సర్చింగ్ ఫర్ దట్ ట్రూత్.
0: ప్రతి మానవుడు కూడాను సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్తాడు. కానీ విచారణ చేస్తే తాను చేసినటువంటి పని ఏమాత్రము ఫలించలేదు.
1: In fact, every man declares that he is in search after truth, but he has not been succeeded in his attempt.
0: నిత్య సత్యమైనటువంటి ఆనందము మన యందే నిరంతరము కదిలాడుతూ ఉన్నది.
1: That eternal bliss is present in us throughout to eternity.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఏ రీతిగా చూడగలము?
1: That eternal principle of truth, divinity, how is it possible for all of us to visualize?
0: సత్యము కంటే మించినటువంటిది ఈ జగత్తునందు మరొకటి కానరాదు.
1: In this world, there's nothing beyond the truth.
0: అట్టి సత్యాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: It's man's main responsibility to recognize truth.
0: అది ఎప్పుడు చూసినా కానీ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నది.
1: That truth is in you, with you, around you, after you.
0: కానీ ఏదో నీకు కనిపించకుండా పోయినట్టు దాన్ని వెతుకుతూ ఉండినట్టు నీవు భావిస్తున్నావు.
1: As it is non-apparent, you think that you are not facing it, and so you go on searching for it.
0: కనుక నీ యందు ఉన్నటువంటి దానిని నీవు మరచి బయట ఉన్నటువంటి దాన్ని వెతుకుతూ ఉన్నావు.
1: And henceforth what's happening is, you are forgetting what is immanent, innate in you, and you are searching for that which is outside you.
0: అట్టి దివ్యమైనటువంటి తత్వమును మనం గుర్తించడానికి ఎన్ని విధములు సాధన చేస్తున్నారు మీరు?
1: To recognize that innate inborn divinity, what sort of spiritual practices we are adopting now?
0: దీనికి సాధనలు చేయనక్కర్లేదు.
1: In fact, we don't need to follow any practice.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉన్నటువంటి దానిని నీ వెతికేది ఇక్కడ.
1: When that is present in you, with you, above you, around you, where you are going to search for it?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవాన్వేషణ జరుపుతున్నామని భావిస్తున్నారే కానీ దైవాన్వేషణ జరపటం లేదు.
1: Though you declare that you are in search for God, in fact you are not doing it.
0: దీన్ని అన్వేషణ చేయనక్కర్లేదు.
1: You don't have to search for it either.
0: ఎప్పుడు నీ వెంటనే ఉంటున్నది.
1: It is always with you.
0: ఎప్పుడు నీతోనే ఉంటున్నది.
1: It is just after you.
0: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క తత్వమును నీ వెతకటం అనేటువంటిది పెద్ద పొరపాటు.
1: That eternal principle of truth which is after you, in you, around you, and if you search for it, it is meaningless.
0: Yama, niyama, asana, pranayamam, pratyaharam, dharana, dhyanam, samadhi. అది సమాధిని మాత్రమే ప్రత్యేకంగా నీవు భావిస్తున్నావు.
1: సమాధి విచ్ ఇస్ ది అల్టిమేట్ అమంగ్ ఆల్ ది డిఫరెంట్ స్టెప్స్, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార, ఎండింగ్ విత్ సమాధి యాజ్ ది అల్టిమేట్ రియాలిటీ, యు కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
0: కానీ దీనికి సమాధి అని పేరు పెట్టడం మంచిది కాదు.
1: ద టర్మ్ సమాధి ఈజ్ నాట్ అప్రోప్రియేట్.
0: సమాధి,
1: సమాధి
0: అనగా అన్నింటి ఎందు కూడాను సమంగా ఉండేటువంటిది.
1: That which is equanimous in all periods of time is samadhi.
0: Itti pavitramainatvanti tattvam andari yandu untunadi.
1: This sacred principle is present uniformly in all.
0: Kevalam sadhana chesina vaari daggara maatrame labhinchadani anukovatam pedda parapaatu.
1: It's a big mistake to feel that this equanimity is present among those who practice spiritual principles.
0: Nee tattvalu nee ekkadaina bayata vetukutunnava?
1: Do you search for your own self outside?
0: ఈ యొక్క సెల్ఫ్ ని నీవు ఎక్కడైనా బయట వెతుకుతున్నావా?
1: Do you search for yourself outside in the external world?
0: అట్లా వెతికేటువంటి వాడు మూర్ఖుడు అని చెప్పవచ్చు.
1: The one who searches himself in the outer world is a fool.
0: నిన్ను నీవు చూసుకోవడానికి నీ యందే వెతకాలి.
1: టు నో థై సెల్ఫ్ యు హావ్ టు గో ఇన్వర్డ్.
0: బయట వెతకడం ఇది పొరపాటు.
1: టు మూవ్ అవుట్వర్డ్ ఇస్ ఎ మిస్టేక్.
0: కనుక దేనిని వెతకాలనుకుంటున్నావో అది నీలోనే ఉన్నది.
1: దట్ వాట్ యు ఆర్ సర్చింగ్ ఫార్ ఇస్ ఇమ్మనెంట్ ఇన్ యూ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క తత్వమును మనం సాధన చేత దాన్ని అతిగా దూరంగా చేసుకుంటున్నాం.
1: ది సీక్రెట్ ప్రిన్సిపల్ హ్యాస్ గాట్ డిస్టెన్స్డ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ సర్చ్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ఎక్కడ కూడా నువ్వు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్ ఎనీవేర్.
0: నీది కానటువంటి దాన్ని నీ వెతుకుతున్నావు.
1: యు ఆర్ సర్చింగ్ దాట్ వాట్ ఈస్ నాట్ యువర్ ఓన్ ఐడెంటిటీ.
0: ఇట్టి పిచ్చి మనసులు కలిగినటువంటి వానికి యథార్థం ఎట్ట బోధపడుతున్నాడు.
1: This madness will never take you anywhere.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Nee endu prema unnadi.
1: There is love within.
0: Kaani aa premanu ekkadi nunchi nee goni tecchavu.
1: Where from have you got it?
0: Adi ekkadiki pothunnadi.
1: In which direction does it flow?
0: Ekkadiki raavatam povatam ledhu. Raakapokaru lenatti shashvatundu aa yokka vachyamu.
1: It neither gets in nor leaves you, neither entrance nor exit.
0: Kanuka manu sadhana anetundi kevalam kalamu vyartham gaavichukune nimittame manu cheyutunnave kaani nijanga sadhana cheyatam antante nenu neni anetundi satyanni gurtinchukunnappudu vaadiki inka maru sadhana akkaledu.
1: In the name of spiritual practice sadhana we are wasting our time. The moment you recognize the fact that I am I, then and there itself reality is experienced.
0: Kanuka nenu aneetundi ekkadi nunchi vastundadi.
1: This term I, what's its origin?
0: Taneyende untunnadi.
1: It is within.
0: Tane kalpinchukuntunnadu.
1: It's of your own.
0: Ee kalpitamainatundi nenunu tanu kalpinchukoni amitanga bhavistunnadu.
1: In fact it is of his own imagination and he magnifies it.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తనలోనే ఉన్నటువంటి యొక్క సత్యాన్ని తాను గుర్తించడం అత్యవసరము.
1: Therefore it's most essential for every man to turn inward and know his true nature.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: తన యొక్క తత్వము తనదే కాని పరులది కాదు.
1: In fact your nature belongs to your own self, not to any foreign person.
0: నీ సెల్ఫ్ ని నీవు ఎందుకు వెతుకుతున్నావు?
1: వై డు యు సర్చ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్?
0: అది నీ యందే ఉంటున్నది.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుక నేను వెతికేటువంటి వస్తువు నా యందే ఉన్నది అనే సత్యాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: హీఈస్ ఎ ట్రూ ఎస్పరెంట్. హీ హూ అండర్స్టాండ్స్ దాట్ వాట్ హీ సర్చింగ్ ఫార్ ఈజ్ ఇన్ రియాలిటీ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ హిమ్.
0: కనుక మనం వెతకటం అనేటువంటిది కేవలము ఒక పిచ్చితనమే.
1: Therefore the search in the common parlance is a sign of madness.
0: తను నొసటి ఎందున్నటువంటి చెట్టును తాను వెతకటం ఎందుకు?
1: When it's all around, why should he search for it?
0: కనుక మనం వెతికేటువంటిది అనేటువంటిది చాలా చెడు మార్గమే.
1: Therefore it's wrong path, wrong procedure to search for divinity.
0: కన్నులు మూసుకొని దేన్నోని యోచన చేస్తున్నామని అనుకోవటం అది కూడా పెద్ద పొరపాటే.
1: Though you have written, you are thinking that you'll find some time later is also a sign of ignorance.
0: కనుక మనం సత్యనిత్యమైనటువంటి మన నీడను మనం వెతకడం అవసరం లేదు.
1: Therefore that which follows you doesn't need to be searched.
0: మీరు వెతికేటువంటి యొక్క సత్యము మీ యందే నిలిచి ఉన్నది.
1: That truth for which you have been searching for all along is in you.
0: కృష్ణ తత్వమునందు అనేక విధములైనటువంటి యొక్క సాధనలు అనేక విధములైనటువంటి వెతుకులు చాలా జరిగినాయి.
1: In relation to Lord Krishna there have been many paths followed, many paths of inquiry and practices.
0: కానీ అవన్నీ కూడాను కట్టగడ బతికి వ్యర్థమైపోయినవి.
1: All of them were in vain finally.
0: కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు?
1: Where is Krishna?
0: దైవం ఎక్కడ ఉన్నాడు?
1: Where is God?
0: అంతా తనయందే ఉంటున్నది.
1: In fact everything is with him.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ ప్రేమ అనేటువంటిది పుట్టినది కాదు.
1: Love is not born.
0: అది మన నుంచి ఆవిర్భవించినటువంటిది.
1: ఇట్ ఎమనేట్స్ విత్ ఇన్ యూ.
0: ఆ ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమను ఆవిర్భావంగా చేసుకున్నప్పుడే నీ నీ సత్యభావం నీకు దక్కుతుంది.
1: When once the love that emanates in you should manifest, then there is justification.
0: ఇది బట్ట.
1: This is cloth.
0: ఇది బట్ట కాదు.
1: No.
0: ప్రతి.
1: It's cotton.
0: ఈ విధంగా పోతూ పోతూ వస్తే కట్టగట్టుకి ఒక్కటే నిలిచిపోతుంది.
1: Ultimately the cotton remains one.
0: కనుక మనం విచారణ చేయటం అనేటువంటిది చాలా పొరపాటుతున్నాము.
1: What we are bothering ourselves in the name of inquiry is wrongly directed.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ ప్రేమ అనేటువంటిది మీకు ఎంత అర్థం అవుతుందో మీకు గుర్తించాలి.
1: యు మస్ట్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ లవ్.
0: ప్రేమ అనగా అన్నిటిపైన ప్రేమనే ఉంటుంది మనకు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ లవ్ ఆల్.
0: తినే తిండి పైన,
1: ద ఫుడ్ దట్ వీ పార్ట్,
0: కట్టే బట్ట పైన,
1: అండ్ ద క్లోత్స్ వీ వేర్,
0: చూచే చూపులో,
1: అవర్ లుక్స్,
0: అన్నింటి యందు ఒకటే ఉన్నది.
1: దేర్ ఈస్ లవ్ ఇన్ డీడ్.
0: అయితే మనము మన చూపులు వ్యత్యాసంగా ఉండేట,
1: బికాస్ దేర్ సమ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లుక్,
0: మన భావములు వ్యత్యాసంగా ఉండటం చేత,
1: బికాస్ ఆఫ్ వెరైటీ ఇన్ అవర్ థాట్స్,
0: వేరువేరుగా మనం భావించుకుంటున్నాము.
1: వీ ఫైండ్ ద డ్యుయాలిటీ ఆర్ సెపరేట్నెస్.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: నేను నేనే.
1: I am I.
0: అదే మనం వెతకవలసినటువంటిది.
1: That's the message which is necessary.
0: నీవు నీవే కాని నీవు నేను కాదు.
1: In fact, you are you and I am I.
0: కనుక ఈ భేదభావంతో కూడినటువంటి యొక్క పదములే మనం అనేకంగా భిన్నంగా మారుస్తూ ఉండాలి.
1: బికాస్ ఆఫ్ అవర్ వొకాబులరీ నామెన్క్లేచర్ వి ఆర్ కన్ఫ్యూజ్డ్ గివింగ్ స్కోప్ ఫర్ డ్యుయాలిటీ.
0: లోకంలో అనేకం కనిపిస్తుండే మనకు.
1: ఇన్ దిస్ వరల్డ్ వి సీ మెనీ.
0: అవి కానీ అవి అనేకంగా మనం భావిస్తున్నాము చాలా పొరపాటు.
1: వి కన్సిడర్ దెమ్ మెనీ బట్ ఇట్స్ నాట్ కరెక్ట్.
0: అనేకంగా కనిపించేటువంటి అంత కూడాను ఏకమైనటువంటివి.
1: Though there is vast variety in the outer world, there you find underlying oneness.
0: కనుక అనేకంగా ఉన్నటువంటిది ఏది కూడా ఒకటి కనిపించదు మనకు.
1: Therefore, that which is a variety, a multiplicity, is not variation.
0: కనుక నీకు ఏకంగా కనిపించేటువంటిది నీవు.
1: In fact, that which is one is your true self.
0: అట్టి ఏకత్వమైనటువంటి వ్యక్తియే నిజమైనటువంటి దైవత్వం.
1: This fundamental principle of unity, the real I, is divine.
0: కానీ నేను అనేటువంటిది అది ఫండమెంటల్ది.
1: దిస్ ట్రూ ఐ ద సెల్ఫ్ ఇస్ ఫండమెంటల్.
0: మనము అనేటువంటిది అంతా కూడాను భిన్నమైనటువంటివి.
1: ది వి ఇస్ వేరియేషన్ డ్యుయాలిటీ.
0: నిన్ను నీవు అద్దంలో చూసుకున్నప్పుడు,
1: వెన్ యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్,
0: అప్పుడు నీవు ఎంతమందిగా కనిపిస్తావు?
1: హౌ మెనీ ఇమేజెస్ యు ఫైండ్?
0: లేదు.
1: నౌ
0: నీకు నీవు కనిపింపజేసేటువంటి అద్దములు వేరువేరుగా ఉన్నాయి, కానీ ప్రతిబింబం ఒక్కటిగానే ఉంది.
1: Though the mirrors are many, giving scope for number of images all around, you are just one.
0: కనుక ఈ ప్రతిబింబమైనటువంటిది అంతా కూడాను ఒక్కటే.
1: All the reflections stand for only one, the main object.
0: కనుక అట్టి ఏకత్వమే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: This fundamental principle of unity, oneness, is this I-ness.
0: ఈ టంబ్లర్ లో నీరు పోసుకున్నావు.
1: This tumbler is full of water.
0: ఇది నీవు చూసుకున్నప్పుడు నీ ముఖమే నీకు కనిపిస్తుండాలి.
1: When you look in, you find your own image reflection there.
0: కానీ నీ ముఖం వేరే కాదు.
1: Your face is not separate.
0: నీ ముఖమే నీకు అక్కడ ప్రతిబింబంగా కనిపిస్తుండాలి.
1: You see your own face as reflection.
0: అదే విధంగానే,
1: similarly,
0: నీకు నువ్వే ప్రతిబింబంగా కనిపిస్తున్నావు.
1: You see your own reflection.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: vidyarthulara,
1: students,
0: vidyarthiniyulara,
1: boys and girls,
0: meer telusukovalsinatundi egatvamainatundi oka divyatvanni.
1: What you are supposed to know is this, the point oneness, the unity, divinity.
0: Aa okadanani meer kalusukunte anni chusina varu avtaru.
1: If you know this fundamental one divinity, you will be knowing rest.
0: Prapachikanga bhinnanga kanipinchinappudigani
1: this world may be dual.
0: కానీ దివ్యమైనటువంటి దాంట్లో ఏకత్వంగానే ఉండాలి.
1: బట్ ఇన్ ద స్పిరిచువల్ సెన్స్ ఇట్ ఇస్ ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: నీవు మూడు రకములైనటువంటి బొమ్మలు చూస్తున్నావు.
1: యు సీ త్రీ పిక్చర్స్.
0: నీ బొమ్మను నీవుగా చూసుకుంటున్నావు.
1: యు సీ యువర్ ఓన్ పిక్చర్.
0: నీ బొమ్మను నీవు వేరుగా చూస్తున్నావు.
1: అండ్ సమ్ టైమ్స్ యు కన్సిడర్ సమ్
0: వేరుగా చూసిన బొమ్మ నీవు రెండు ఒకటే అయిపోతున్నావు.
1: ద పిక్చర్ ఆఫ్ యువర్ ఓన్ విచ్ యు కన్సిడర్ సెపరేట్ ఆర్ టూ నౌ.
0: కనుక ఇవన్నీ కూడా నువ్వు నీలో నీకు కలిగేటువంటి ఒక మార్పులే.
1: These are all the changes, the thoughts in you only.
0: దైవత్వాన్ని మనం ఒక్కతూరి మనం చక్కగా చూడొచ్చు.
1: You can certainly visualize the divinity at once.
0: కనుక అట్టి ఏకత్వాన్ని మనం చూడటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
1: We make several attempts to experience this oneness of the
0: divinity. ఇది చాలా పొరపాటు.
1: It's a big mistake.
0: ఇది దైవత్వం అనేటువంటిది ఎన్ని రూపంతోనూ లేదు.
1: Divinity is not varied.
0: అంతా ఒకే రూపమే.
1: It's only one form.
0: ఏకం సత్య ప్రభోదావదంతి.
1: It's only the truth is one which is spoken referred to as many.
0: కానీ తాను చూస్తున్నటువంటిది తానే అయినప్పటికీ,
1: though he sees himself,
0: అది భిన్నత్వంగా భావిస్తున్నావు,
1: he considers as many.
0: అది ఏ మాయ.
1: This is illusion.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చూపించేటువంటిది మాయ.
1: It is this illusion which makes one look as many.
0: కానీ అది అనేకత్వం కాదు.
1: In fact, it is not.
0: నీ ఏకత్వమే.
1: It's one only.
0: భిన్నత్వం అనేటువంటిది కేవలము నీ యొక్క భ్రాంతులే.
1: Diversity is of your own making, imagination.
0: కనుక నీ భిన్నత్వాన్ని నీవు మర్చిపో.
1: Forget this plurality.
0: దైవత్వాన్ని నీవు చింతన చేయి.
1: Think of the divine.
0: ఏ పేరైనా పెట్టు, ఏ రూపమైనా పెట్టు, ఏ నామమైనా పెట్టు.
1: Call it by any name. Give it any form whatsoever of your choice.
0: కానీ ఒకానొక సమయంలో,
1: at one time,
0: రాధ కృష్ణుని చూసుకొని,
1: వాచింగ్ కృష్ణ,
0: కృష్ణుడే నా యొక్క నిజమైనటువంటి భావము.
1: She considered Krishna as her own.
0: కానీ అనుకుంది, కానీ మరి తక్షణమే, ఇవో కృష్ణుడు వేరు, నేను వేరు.
1: But thereafter, next moment, she thought that she is separate from Krishna.
0: అది పొరపాటు.
1: It's a mistake.
0: అది తానే కాని తాను వేరు కాదు.
1: In fact, she and Krishna are one, not separate.
0: అట్టి ఏకత్వమైనటువంటి యొక్క కృష్ణుణ్ణి భిన్నత్వంగా భావించుకోవటము తన మనోదోషమే తప్ప వేరు కాదు.
1: The mistake lies in her thinking process of the mind. Krishna, in fact, is the only one.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు నిజంగా దేన్ని చూసినప్పటికీ అదంతా దైవత్వంగానే భావించండి.
1: కన్సిడర్ ఆల్ ఎసెన్షియలీ యాజ్ డివైన్ వాట్ ఎవర్ యూ సీ.
0: ఇది అతను ఇతను అనేటువంటి యొక్క భేదభావములకు చోటు ఇవ్వకండి.
1: నెవర్ గివ్ స్కోప్ ఆర్ ఛాన్స్ ఫార్ డిఫరెన్సెస్.
0: వారు వీరు అనేటప్పటికీ ఈ భావం పూర్తి పెంచిపోతుంది.
1: వెన్ వన్స్ యూఆర్ ఫీలింగ్ సచ్ ఎస్ మైన్ అండ్ థైన్, దెన్ నేచురలీ యూఆర్ ఇన్ ద రాంగ్ వే.
0: ఇది నీ యొక్క ప్రేమతత్వంలో ఉన్నటువంటి ప్రతిబింబములే కాని మరొకటి కాదు.
1: దే ఆర్ ఆల్ జస్ట్ రిఫ్లెక్షన్స్ బికాస్ ఆఫ్ యువర్ లవ్, నాట్ సెపరేట్.
0: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్లు అన్ని కూడాను ఒకదాని యొక్క సంబంధమే.
1: ద రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ బిలాంగ్ టు ది ఓన్లీ వన్ బేసిక్ ప్రిన్సిపల్.
0: కనుక మీ యొక్క రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అంతా కూడాను నీవేగానే భావించు.
1: సో కన్సిడర్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ యాజ్ యువర్ ఓన్.
0: కానీ నీవే ఇంకొక దీంతో రిఫ్లెక్షన్ గా కనిపిస్తున్నావు.
1: అండ్ యూ విల్ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ సమ్వేర్ ఎల్స్.
0: నిన్ను నీవు అద్దంలో చూసుకుని అద్దంలో ఒక ప్రతిబింబంగా ఉంది అని అంటున్నావు.
1: యు లుక్ ఇంటూ ద మిర్రర్ అండ్ యు ఫైండ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ యువర్ ఓన్.
0: లేదు, అద్దము ప్రతిబింబాన్ని చూపించేటువంటి ఒక తత్వమే తప్ప అద్దంలో నీవు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ మిర్రర్ షోస్ యువర్ రిఫ్లెక్షన్ అండ్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ ద మిర్రర్.
0: తన ఎందే ఉండినటువంటి దైవత్వం,
1: డివినిటీ విత్ ఇన్ హర్,
0: పరాయి వ్యక్తిని ఎందుకు నీకు కనిపించినట్టుగా కనిపిస్తే,
1: when it appears as though it is another person,
0: పరాయి వ్యక్తులు కాదు,
1: then it's not true.
0: తనం తాను మర్చి పరాయి వ్యక్తులను దైవంగా భావిస్తున్నాడు.
1: One is forgetting his own self and considers the other as divine.
0: కనుక దీనిని నారదుడు చెప్పాడు.
1: This is what Narada said.
0: అమ్మా రాధా,
1: రాధ,
0: నీవెవరనుకున్నావు?
1: హూ ఆర్ యూ?
0: నీవు కేవలము రాధ అనేటువంటి పేరుకు సంబంధించిన వ్యక్తి కాదు.
1: యు ఆర్ నాట్ సింప్లీ ద పర్సన్ బేరింగ్ ద నేమ్ రాధ.
0: నీవు రాధ అనేటువంటి భ్రమతో నీవు మునిగిపోతున్నావు.
1: యు హావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ నేమ్.
0: నీవు కానే కాదు ఇది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్
0: ద నేమ్. అంతా కృష్ణుడే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ కృష్ణ, దట్స్ ఆల్.
0: కృష్ణ యొక్క ప్రతిబింబమే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: And you are the reflection of Krishna. Consider yourself separate. No.
0: ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ లే మనకు ఇన్ని విధమైనటువంటి యొక్క భేదములకు గురి అయిపోతున్నాయి.
1: Reaction, reflection, resound are responsible for differences.
0: ఒక కొండ మరకు పోయి ఓ అని నీ వరుసు.
1: Just go near the hill అండ్ షౌట్ ఓ.
0: అక్కడ ఏదో ఇంకోటి కూడా,
1: యు ఆర్ నాట్ సింప్లీ ద పర్సన్ బేరింగ్ ద నేమ్ రాధా.
0: నీవు రాధా అనేటువంటి భ్రమతో నీవు మునిగిపోతున్నావు.
1: యు హావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ నేమ్.
0: నీవు కానే కాదు ఇది.

0: కానీ పరలు కాదు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ సౌండ్ దట్ ఎకోడ్.
0: ఇట్ తన సొత్తాన్ని తాను పరాయిదీనిగా భావించి తాను పొరబడిపోతున్నాడు.
1: సో ఇట్స్ యువర్ ఓన్ బట్ యు కన్సిడర్ ఇట్ ఏలియన్.
0: ఎక్కడ చూసినా జగత్తు లోపల ప్రతిబింబంలే మనకు కనిపిస్తున్నాయి గాని
1: ఎవ్రీవేర్ వి ఫైండ్ రిఫ్లెక్షన్స్.
0: అందరూ ప్రతిబింబ స్వరూపులే.
1: ఆల్ ఆర్ రిఫ్లెక్షన్స్.
0: ఈ ప్రతిబింబాలు తందిగా భావించుకుంటున్నారు.
1: యు కన్సిడర్ ది రిఫ్లెక్షన్స్ అస్ రియాలిటీ.
0: అది ఏనాడు నీవు వదులుతువో అప్పుడే నీకు నీ యొక్క బింబం నీకు పూర్తిగా కనిపిస్తుంది.
1: ద మూమెంట్ యు అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ ద రిఫ్లెక్షన్ యు విల్ నో ది ట్రూత్ ఆఫ్ వన్నెస్.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక అద్దం తీసుకుని నీ ముఖాన్ని నీవు చూసుకో.
1: వాచ్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్.
0: అయ్యో ఇది నా ముఖమేనే అంటున్నావు.
1: దెన్ ఇస్ దిస్ మై ఫేస్ ఎ క్వశ్చన్ మే కమ్.
0: అయితే నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఇది నీ ముఖమే అయినప్పుడు ఆ ముఖంలో ఉండేటువంటి వారు కొత్త వారు కాదే.
1: దెన్ యూ సే దట్ యువర్ ఫేస్ ద వన్ దేర్ ఈస్ నాట్
0: రెండు ఒకటే.
1: బోత్ ఆర్ వన్ యాక్చువల్లీ.
0: ఇట్టి ఏకత్వమును భిన్నత్వంగా భావించి బలపడుతుండేది నీవే.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వన్నెస్ ఈజ్ మిస్టేకెన్. ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మిస్టేక్ ఇన్ థాట్.
0: కనుక మన తత్వాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాము.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు నో అవర్ ట్రూ నేచర్.
0: నీవెవరు?
1: హూఆర్ యూ?
0: నీవే తాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్
0: తానే నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్
0: నీవు తాను రెండు చేరితే ఒకటైపోయింది.
1: యూ అండ్ హీ ఆర్ వన్.
0: కనుక ఇట్టి ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా భావించుకుని మనమే పొరబడిపోతున్నాము.
1: Therefore, we are mistaken considering this unity as
0: ప్రతి విషయం నందు కూడాను ఇట్టి రిఫ్లెక్షన్ రియాక్షన్ చేసినట్లోనే.
1: In every matter, you come across this reaction, reflection and resound.
0: కనుక మనం ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కు చోట ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ దీస్ త్రీ రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
0: ఒక అడవికి పశువులు తోలుకొని పోయాడు ఒక కొడుకు.
1: A person is taking cows along with him to a nearby forest.
0: రూట్కు పెట్టుకుని పాట పాడుతున్నాడు.
1: Well, he went on playing on a flute there.
0: ఆ పాట పాడుతున్నంతసేపు తాను తిరిగి ఎవరో పాట పాడుతున్నారు నాకు విరోధంగా అని తాను భావించాడు.
1: As he went on playing on the flute, he could listen to the voice. And he thought that is someone else's voice.
0: వాడి పైన కోపం వచ్చింది.
1: He was so angry with the other person.
0: పశువులు తోలుకున్నాడు ఇంటికి వెళ్ళాడు.
1: He just brought them home, all the cows.
0: అమ్మా నేను రేపటి దినం నేను పశువులు తీసుకుని పోను.
1: He said, Mother, I'm not going to rear cows tomorrow.
0: నేను ఏది చెప్తే వాడు అదే చెప్తున్నాడు.
1: I come across a person who's responding.
0: నాకు ఎవరో ఒక అడవి లోపల ఒక పెద్ద దేశి ఉన్నాడు.
1: There is a person there in the forest.
0: ఏ పాట పాడితే అదే పాటే పాడుతున్నాడు.
1: Whatever I sing, he sings back.
0: కాబట్టి నన్ను అవమానం చేస్తున్నాడు.
1: I'm insulted.
0: అప్పుడు ఆమె చెప్పింది, నాయన.
1: Then she says,
0: ఇది నీ పొరపాటే.
1: It's your mistake.
0: నీకు నీవే పలుకుతున్నావు.
1: In fact, it's only your voice.
0: నీ ప్రతిధ్వనియే నీకు వినిపిస్తున్నది.
1: It's just your own sound.
0: నీ పాటనే వాడు పాడి పాడటం కాదు.
1: It's not any person singing the same song as you.
0: అయితే రేపటి దినం రా అన్నాడు.
1: And he wanted his mother to follow him on the following day.
0: తెల్లవారేటప్పటికే తల్లిని తీసుకున్నాడు.
1: నెక్స్ట్ మార్నింగ్
0: నిన్న పోయినటువంటి కొండల చాటుకు తాను పోయాడు.
1: అకంపనీడ్ బై హిస్ మదర్ హి వెంట్ టు ద సేమ్ ఫారెస్ట్.
0: ఒక పాట పాడాడు.
1: అండ్ దెన్ హి స్టార్టెడ్ ప్లేయింగ్ ఆన్ ది ఇన్స్ట్రుమెంట్.
0: అక్కడ నుంచి కూడా ఒక పాట వచ్చింది.
1: అండ్ ఆల్సో వాయిస్
0: చేంజ్. చూడు ఎవరో నన్ను గేలి చేసినట్టుగా నాకు విరుద్ధంగా పాట పాడుతున్నాడు.
1: దెన్ హి పాయింట్స్ టు హిస్ మదర్ అండ్ సేస్ సమ్వన్ ఇస్ హెక్లింగ్ ఎట్ మీ మేకింగ్ ఫన్ ఆఫ్
0: మీ. ఆ కుమారుడు దగ్గర తీసుకుని
1: And then mother called him close.
0: ఇది నీ ప్రతిబింబమే కాని నీ సౌండే కాని బయటవాడు కాదు.
1: And the mother tells him, look here my dear son, that's all your reaction reflection is sound, that's just echo, nothing else.
0: ఎక్కడ పోయినప్పటికి నీ మన సౌండ్ మనకే కనిపిస్తుంటది.
1: Wherever you go, you certainly know your sound.
0: బయటవారు ఎవ్వరు నీకు పోటీ చేయరు.
1: There's no person alien to you, different from you.
0: అని చెప్పి కుమారుని బుజ్జగించి ఇంటికి తెచ్చింది.
1: So saying, she brought her son home.
0: అటువంటి ప్రతిబింబాలను చూసి మనం ఇప్పుడు చాలా ప్రబోధం చేసి వచ్చి పోరపడుతున్నాము.
1: We are mistaken likewise identifying ourselves with the reflections.
0: మీరు దైవాన్ని చూడాలనుకుంటే ఒక్కతూరి మీరు దృఢం చేసుకోండి.
1: Determine completely once to see God.
0: నా దేహం ఇది నా దేహం అని భావిస్తున్నాను కానీ ఈ దేహం నాది కాదు.
1: You have body identification. In fact, you are not the

0: ఈ దేహం నీవు కాదు.
1: యు ఆర్ నాట్ ద బాడీ.
0: నీకు ఈ భావము భ్రమగా కనిపిస్తుంటాది.
1: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఓన్ ఫీలింగ్ ఆఫ్ బాడీ ఐడెంటిఫికేషన్.
0: ఈ భ్రమనే నీకు నీవు అనుకుంటే నీవెక్కడున్నావు.
1: దిస్ ఈస్ ఓన్లీ యువర్ ఇల్యూషన్ ఇమాజినేషన్. వేర్ ఎల్స్ యూ ఎగ్జిస్ట్.
0: నీ యొక్క ప్రతిబింబాన్ని నీవు కల్పించినప్పుడు నీకు ప్రతిబింబం ఇంక ఎక్కడుంది?
1: వేర్ ఇస్ యువర్ రిఫ్లెక్షన్ దెన్?
0: కనుక పిల్లలందరికీ కూడా చక్కని చూసుకోవాలి.
1: స్టూడెంట్
0: ఎక్కడ చూసేది కూడాను మీ యొక్క ప్రతిబింబమే కానీ వేరు కాదు.
1: స్టూడెంట్ షుడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ ఆల్ ఓవర్.
0: మీరు ఇప్పుడు చూస్తున్నట్టు సాయిబాబా సాయిబాబా సాయిబాబా అనుకుంటున్నారు.
1: యు ఆల్ సే సాయిబాబా.
0: కానీ నేను సాయిబాబాని కాదు.
1: భగవాన్ ఇస్ నాట్ సాయిబాబా.
0: నేను మీరే, మీరు నేనే.
1: ఇన్ఫాక్ట్ స్వామి ఇస్ యూ, యు ఆర్ భగవాన్.
0: ఈ సత్యాన్ని పూర్తి మీరు గుర్తించండి.
1: నౌ దిస్ ట్రూత్ క్లియర్లీ.
0: గుర్తించుకుంటే ఇంక భేదమనేది మీకు ఉండవు.
1: Then there will be no differences at all.
0: నిన్ను నీవే ఒక చెంప కొట్టుకో.
1: Just slap yourself.
0: నీకు నీవు చెంప కొట్టుకుంటే ఎవరికి దెబ్బ తగిలింది?
1: Then who is hurt when you slap yourself?
0: నీకే దెబ్బ తగిలింది.
1: Yes, you are hurting yourself.
0: వాడిని ఎవరినో నేను కొట్టాను అనుకుంటున్నావు.
1: You think that you are slapped by someone else.
0: ఎవరినో కాదు, నిన్ను నీవే కొట్టుకున్నావు.
1: In fact, you are hurting yourself.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఒకటిని మనం దూషించావు.
1: You have accused someone.
0: కానీ అతన్ని దూషించినట్టుగా నీవు భావిస్తున్నావు.
1: You considered it so.
0: వాణ్ణి కాదు నీవు దూషించింది, నిన్ను నీవే దూషించుకున్నావు.
1: You are criticizing, accusing your own self.
0: ప్రతి ఒక్కటి కూడాను జరిగే చర్యలన్నీ కూడాను నీవు చేసుకునేటువంటివే కానీ పనులవి కాదు.
1: All our actions are of our own making. They don't belong to anybody.
0: మీరందరూ కూడాను పరులు కాదని భావిస్తున్నావు.
1: You consider that someone else or
0: పరులే లేరు.
1: There are no other person.
0: అంతా ఉన్నది ఒక్కరే.
1: Only one that exists.
0: మీరందరూ కలిసి ఒకరే చెప్పగలరు?
1: How do you say that you are one when there are so many around?
0: కనుక ఇవన్నీ కూడాను ఈ భావంతో పెట్టుకుంటే అందరూ వేరు వేరైనారు.
1: It is only because your approach, your outlook that makes you feel diverse.
0: నీవు కొన్ని ఒక 5000 లడ్డూలు ఇచ్చావు.
1: And you brought some ladoos.
0: నీవందరికీ పంచిపెట్టేటప్పుడు 5000 మందికి నేను పంచాను అంటున్నావు.
1: And you say that you have distributed 5000 ladoos to everybody.
0: ఆ 5000 మందికి కూడా నువ్వు పోయావు ప్రశ్నించు.
1: You asked all 5000 people.
0: అయ్యా మీరు తిన్నది ఏమిటి?
1: What have you eaten?
0: లడ్డు.
1: Yes, I లడ్డు.
0: నువ్వు తినది ఏమిటి? లడ్డు.
1: What have you eaten?
0: ఎవరిని అడిగినప్పటికీ వాడు లడ్డు అనే చెప్తున్నాడు, కానీ నాది వేరు నీది వేరు అని చెప్పడం లేదు.
1: You ask everybody, they'll say, I have eaten laddu. They don't say that I have eaten
0: something. అదే విధంగా ప్రతి వ్యక్తి ఎందుకు నీ ఆత్మతత్వమే నీకు ప్రతిబింబిస్తుండాలి.
1: Therefore, your own true self is appearing as a reflection.
0: కనుక నీ యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకొని పో.
1: So know your true nature, your true identity.
0: ప్రేమతత్వము ఒకటే.
1: Love is one.
0: ప్రేమ ఒక్కటే.
1: Love is only one.
0: బిడ్డ పైన చూపు, తల్లి పైన చూపు, భార్య పైన చూపు, భర్త పైన చూపు.
1: దిస్ లవ్ మే బి టువర్డ్స్ ద డాటర్, ద సన్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్.
0: కానీ వీళ్ళందరి పైన చూసేది ఈ ఒకే ప్రేమనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ లవ్ ప్రొసీడ్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
0: బిడ్డ పైన చూసినప్పుడు నా బిడ్డ అని కచ్చుకుంటుంది.
1: దెన్ వన్స్ యూ లుక్ ఇట్ యువర్ చైల్డ్, యూ హగ్ హర్.
0: ఇతను నా చెల్లెలు అనుకున్నప్పుడు ఆమె చెల్లెలుగా మాట్లాడుతుంది.
1: And when once you see your sister,
0: ఈ ఆత్మ అనేది ఒక్కటే.
1: ఆత్మ ఇస్ ఓన్లీ వన్.
0: రెండు అనేటువంటి ఆత్మ లేవు.
1: దే ఆర్ నో టూ సెల్ఫ్.
0: ఈ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించు.
1: నో దిస్ ఓన్లీ వన్ సెల్ఫ్.
0: ఎవరికెవరు భేదములు కూడా ఉండవు.
1: దేర్ విల్ బి నో డిఫరెన్సెస్.
0: ఎవరికెవరు ద్వేషములు కూడా ఉండవు.
1: యు డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఈ ద్వేషములు భేదములు పోవాలనుకుంటే ఇవన్నిట్లో ఉన్నాయని భావించు.
1: దెర్ఫోర్ కన్సిడర్ దట్ ద సేమ్ సెల్ఫ్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీబడీ. దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ అట్ ఆల్ వెన్ వన్స్ యు నో ద సెల్ఫ్.
0: కనుక నీ ఏకత్వం అని మాత్రం గుర్తించు.
1: సో రికగ్నైజ్ దిస్ వన్నెస్.
0: అప్పుడే నీ సత్యం నీకు గుర్తింపడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్స్ పాసిబుల్ ఫర్ యూ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ ద ట్రూత్.
0: పిల్లలందరూ కూడాను ఎంతో ప్రేమగా ఉన్నారు.
1: ఆల్ చిల్డ్రన్ స్టూడెంట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కానీ నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు బాబా అని మీరు అనుకుంటవచ్చు.
1: యు మే థింక్ దట్ భగవాన్ లవ్స్ మీ, భగవాన్ లవ్స్ మీ.
0: అందరినీ ప్రేమించేది బాబా ఒక్కడే.
1: ఓన్లీ వన్ భగవాన్ దట్ లవ్స్ ఆల్.
0: కానీ మీరు వేరు వేరుగా కనిపిస్తున్నారు, కానీ నాకు అందరూ ఒకటి.
1: ద డిఫరెన్సెస్ అప్లై టు యూ బట్ ఆల్ ఆర్ వన్ టు భగవాన్.
0: కనుక నేనే మీరు, మీరే నేను.
1: భగవాన్ బిలాంగ్స్ టు యూ, యూ అండ్ భగవాన్ ఆర్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మీరు దృఢంగా నమ్మండి.
1: స్ట్రెంగ్థెన్ దిస్ యూనిటీ.
0: రెండు అనేటువంటి ఇక్కడ ఏమాత్రం కనిపించవు.
1: దేర్ ఇస్ నో డ్యూయాలిటీ అట్ ఆల్.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేది గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ దిస్.
0: కొన్ని ఆధారాలు తీసుకున్నప్పుడు మీకు కొంతకాలంకి ఇది మీరు అర్థం చేసుకుంటారు.
1: వెన్ యూ గో బై సర్టన్ ఎవిడెన్సెస్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ కాంప్రహెండ్ క్లియర్లీ.
0: కనుక మీరు కొంత ఓపిక పెట్టుకోండి.
1: బి పేషెంట్ ఎనఫ్.
0: నాకు కనిపించడం లేదు, నాకు ఏమాత్రం దర్శనం ఇవ్వటం లేదు అని మీకు మీరు నిరాశ పడకండి.
1: నెవర్ గెట్ ఫ్రస్ట్రేటెడ్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ గాడ్, దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కన్వర్స్ విత్ హిమ్.
0: కనుక ఏకత్వాన్ని నీవు గుర్తించుకొని ఆ ఏకత్వాన్ని దృఢంగా వారి పెట్టుకున్నప్పుడే నీకు నీవే సాయిబాబా అవుతావు.
1: వెన్ వన్స్ యు నో ద ప్రిన్సిపల్ వన్నెస్ ఆఫ్ ద సెల్ఫ్ యాజ్ ద ట్రూ రియాలిటీ, దెన్ యూ విల్ నో దట్ యు ఆర్ డివైన్.
0: కనుక నీవు డివైనే కానీ నీవు వేరే కాదు.
1: యు ఆర్ బేసికలీ డివైన్, నథింగ్ ఎల్స్.
0: ఆ డివైన్ అనేటువంటి దాన్ని మీరు డీప్ వైర్ గా తీసుకుంటున్నారు.
1: దిస్ డివైన్ యు గో యు థింక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ డీప్ వైన్.
0: కనుక ఈ డీప్ వైన్ వరకు పోకూడదు. డివైన్,
1: నాట్ ది డీప్ వైన్ ఎనీవే, ఇట్ ఈస్ డివైన్.
0: ఈ డివైన్ అని పెట్టుకున్నప్పుడు అందరూ డివైన్ స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్.
0: నేను మీరే, మీరు నేనే.
1: ఇన్ఫాక్ట్ భగవాన్ అండ్ యూ ఆర్ వన్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు పెంచుకుంటూ పోండి.
1: Go on thinking, improving this idea of
0: oneness. You are not ante meer veruga leru.
1: You are not separate from Bhagwan.
0: Nenu meekante veruga lenu.
1: Bhagwan is not separate from you.
0: Nenu neevu iddaru okate.
1: In fact, you and I are one.
0: Deenini ekatvanga bhavinchukoni pondi tappaka konni dinalaku iddaru okate aipotharu.
1: When once you go on strengthening this identification with God, more and more ponder over it, experience, you become one.
0: అప్పుడే మీకు ఈ భేదం పూర్తి నశించిపోతుంది.
1: దెన్ ది డిఫరెన్సెస్ విల్ సర్టన్లీ వానిష్.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని వర్తించినప్పుడే మీకు ఏకత్వం కూడా అర్థమవుతుంది.
1: వెన్ వన్స్ యూ నో దిస్ ట్రూత్, అండర్స్టాండ్ ద రియాలిటీ, యూ కెన్ ఎక్స్పీరియన్స్.
0: భజన బినా సుఖ శాంతి నహి.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 16th discourse on Gita Bhagavan delivered on 21st August 1984. In this discourse, Bhagavan deals with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom, by understanding which, as he says, one can understand the entire essence of Gita easily. Sai Bhagavan Uvacha.
1: సాంఖ్యమనగా జ్ఞానం. సాంఖ్యము యాక్చువల్లీ మీన్స్ విజ్డమ్. ఈ జ్ఞాన విచారణ యందు అనాత్మ వస్తువులను లెక్కించటంలో ఈ సంఖ్యకు ప్రధానమైనటువంటి విలువ. ఇన్ ది ఎంక్వైరీ ఆఫ్ విజ్డమ్, వన్ షుడ్ నాట్ అసోసియేట్ వన్ సెల్ఫ్ విత్ థాట్స్ ఆఫ్ ఇనర్ థింగ్స్. అర్జుని యొక్క బలహీనతను, శోకమును గుర్తించినటువంటి కృష్ణుడు, కృష్ణ హూ రికగ్నైజ్ ద వీక్నెస్ అండ్ ది ఫియర్ ఆఫ్ అర్జున, కల్వస విధం అని ఒక విధమైనటువంటి విసుగుతో అర్జునుని విమర్శించాడు. అర్జున ఇట్ కల్ముషమిదం వెరీ వెహమెంట్. కల్ముషమిదం అనగా తిరిగితనం అని కాని లేక శోకం అని కాని మనస్సు కూడినటువంటి చేరినటువంటి యొక్క మాలిన్యం అని కూడా చెప్పవచ్చు. కల్ముషమిదం మీన్స్ హ్యూమిడిటీ ఆర్ సారో ఆర్ గ్రీఫ్ అండ్ వీక్నెస్ అసోసియేటెడ్ విత్ ద మైండ్. అర్జున, ఈ శోకములకు ఈ పెరిగితనములకు కారణం ఏమిటి? అర్జున, మన యొక్క మనస్సు యొక్క మాలిన్యమే దీనికి మూల కారణమని విమర్శించారు. అర్జున, వాట్ ఈస్ ద రీజన్ ఫార్ యువర్ గ్రీఫ్ అండ్ టిమిడిటీ? ఇట్ ఈస్ ది ఇంప్యూరిటీస్ ఆఫ్ యువర్ మైండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. కర్పణ్య దోష అని కూడాను పదమును ఉపయోగపెట్టాడు. హియర్ ఆల్సో యూజ్ ద వర్డ్ కర్పణ్య దోష అనగా కృపణుడి యొక్క భావమే కర్పణ్యం. కర్పణ్యం రెఫర్స్ టు ద ఫీలింగ్ అండ్ ద నేచర్ ఆఫ్ కృపణ ఆర్ మీన్ పర్సన్. కృపణుడు అనగా దరిద్రుడని, లోభి అని అర్థం ఉంటున్నారు. ది మీనింగ్ ఆఫ్ కృపణ ఇస్ ఎ పూర్ మ్యాన్ అండ్ ఎ మైజర్లీ పర్సన్. అయితే ఈ అర్థములు అర్జునుకు అంత సరియైనటువంటివి కావు. బట్ దీస్ మీనింగ్ డు నాట్ రియలీ అప్రోప్రియేట్లీ డిస్క్రైబ్ అర్జున. కారణం ఏమనగా అర్జునుడు లోభి కాదు. ది రీజన్ ఇస్ అర్జున ఇస్ నాట్ ఎ మైజర్ లేక దరిద్రుడు కాదు. హీఈస్ నాట్ ఈవెన్ ఏ పవర్టీ స్ట్రికెన్ వన్. కనుక ఈ లోభి అనేటువంటి ఒక అర్థం కానీ దరిద్రుడు అనేటువంటి అర్థం కానీ అర్జునుకు సరైన సంబంధమైనటువంటి కాదు. ది వర్డ్స్ ఏ మైజర్ ఆర్ ఏ పర్సన్ హూ ఈస్ వీక్ ఇన్ మైండ్ దే డు నాట్ డిస్క్రైబ్ అర్జున ప్రాపర్లీ. ఉపనిషత్ అర్థమును పురస్కరించుకొని ఇతను అజ్ఞాని అనగా జ్ఞానము లేనటువంటి వాడు అనేటువంటి అర్థము ఇతనికి సమన్వయం అవుతుంది.
2: ఇంటర్ప్రిటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీనింగ్ గివెన్ ఇన్ ద ఉపనిషత్, ఇట్ మీన్స్ దట్ హీస్ అన్ ఇగ్నోరెంట్ పర్సన్.
1: అజ్ఞానిగా ఉండటం చేతనే ఈ దుఃఖ మోహములు అతని ముంచెత్తుతున్నది.
2: బికాస్ హీ వాజ్ ఇగ్నోరెంట్ హీ వాజ్ ట్రెన్స్డ్ ఇన్ గ్రీఫ్ అండ్ హ్యూమిడిటీ.
1: సంయోగంతో ఏర్పడేటువంటి మోహం,
2: మోహం ఈజ్ అసోసియేటెడ్ విత్ అటాచ్మెంట్.
1: వియోగంతో సంభవించేటువంటిదే దుఃఖం.
2: అన్ అకౌంట్ ఆఫ్ సెపరేషన్ గ్రీఫ్ కమ్. జీవితము సంయోగ వియోగ సంఘర్షాత్మకమైన సహస్రాల మాత్రమైనటువంటి తరంగం.
1: లైఫ్ మే బి కంపేర్డ్ టు ఏ ఫ్లో వెరీన్ దేర్ విల్ బి కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్ దెమ్సెల్ఫ్స్.
2: ఇది సంయోగ వియోగములతో కూడినటువంటిది మానవుని యొక్క జీవితము.
1: మ్యాన్స్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ అసోసియేషన్ అండ్ దెన్ సెపరేషన్.
2: ఇక్కడ యుద్ధము కూడాను రెండింటికి మధ్యందు చేరినటువంటి భారతీయ యుద్ధం.
1: Even this battle of Kurukshetra also was one thing to illustrate that.
2: It is Sandhi Sthanam.
1: It was a point of Sandhi.
2: Sandhi anaga rendu kaalamulu yokka cherikani.
1: Sandhi refers to a time when two different times joined together.
2: Ananda dukkhamulaku madhyam unnatundi Sandhi.
1: Sandhi refers to a point which comes in between sorrow and joy.
2: పగలు రాత్రికి మధ్య చేరినటువంటిదే సంధి.
1: ఇట్ కమ్స్ బిట్వీన్ డే అండ్ నైట్.
2: సంయోగ వియోగములకు మధ్య ఉన్నటువంటిదే ఈ సంధి.
1: ఇట్ కమ్స్ బిట్వీన్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్.
2: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ సంధి కాలము లోపలనే ఈ యొక్క సుఖదుఖములకు గురి అవుతున్నాడు.
1: ఓన్లీ అట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ సంధి మ్యాన్ ఇస్ పుట్ టు జాయ్ అండ్ సారో.
2: పూర్తి సుఖమునందైనా ప్రవేశించాలి లేక దుఃఖమునందైనా ప్రవేశించాలి.
1: ఎయిదర్ హి హస్ టు ఎంటర్ ఫుల్లీ ఇన్ ది పాత్ ఆఫ్ జాయ్ ఆర్ ఇన్ సారో.
2: అయితే మానవుడు సుఖమునే అపేక్షిస్తాడు కానీ దుఃఖము ఏమాత్రము అపేక్షిస్తాడు.
1: బట్ మ్యాన్ ఆస్పైర్స్ ఓన్లీ ఫర్ జాయ్ బట్ నాట్ ఫర్ సారో.
2: కనుక నేను సుఖమును ప్రవేశించడానికి తగినటువంటి కృషి ఈ యొక్క జ్ఞానం.
1: సిస్టమ్ ఇన్ ద పాత్ విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు జాయ్.
2: ఈ సాంఖ్య యోగములో అధికంగా శరీరం యొక్క విరక్తిని అందించి దివ్యత్వమైన కృతి యొక్క ఆత్మతత్వమును బోధించడమే జరుగుతుంది.
1: దిస్ యోగ సాంఖ్య యోగ టీచర్ డిటాచ్మెంట్ అండ్ డిస్గస్ట్ ఫార్ ద బాడీ అండ్ లవ్ ఫార్ డివినిటీ.
2: ఇక్కడ ఋషికేశ బుడాకేశ అని రెండు పదములు ఏర్పడుతూ వచ్చాయి.
1: టూ వర్డ్స్ ఋషికేశ అండ్ బుడాకేశ ఆర్ యూస్డ్.
2: ఋషికేశుడు అనగా ఇంద్రియములకు అధిపతి.
1: ఋషికేశ రెఫర్స్ టు ద మాస్టర్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్.
2: బుడాకేశ అనగా ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు.
1: బుడాకేశ రెఫర్స్ టు ద వన్ హూ హాస్ కంట్రోల్డ్ ది సెన్స్ ఆర్గన్స్.
2: ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు అర్జునుడు. ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు కృష్ణుడు.
1: అర్జున హాస్ కంట్రోల్ ద సెన్సెస్ అండ్ కృష్ణ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
2: ఈ ఇరువురికి మధ్య ఉంటే ఈ విధమైన వివాదములు జరుగుతూ వస్తున్నాయి.
1: ది క్వశ్చన్ అండ్ ఆన్సర్ అండ్ ది ఆర్గ్యుమెంట్ బిట్వీన్ దీస్ టూ పర్సన్.
2: దీనికి మూల కారణం దేహాత్మ యొక్క తత్వమే అర్జునుడు.
1: ది మెయిన్ రీజన్ ఇస్ అర్జున ఇస్ అసోసియేటెడ్ విత్ బాడీ కాన్షియస్నెస్.
2: బంధువులను చూచి మిత్రులను చూచి జాలి నుండి వీరికి జరగబోయేటువంటి ప్రమాదముల గురించి విచారణ పడుతున్నాడు.
1: అర్జున వాస్ వరీయింగ్ ఆఫ్టర్ లుకింగ్ ఇంటూ ది ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ హి కుడ్ ఫాలో ద బ్యాటిల్ ఆఫ్ అబౌట్ హిస్ రిలేటివ్స్ అండ్ హిస్ ఫ్రెండ్స్.
2: అర్జున మొట్టమొదట దేహాన్ని గురించి విచారించు.
1: అర్జున ఫస్ట్ థింక్ ఆఫ్ ది బాడీ.
2: ఈ దేహతత్వం అనేది కేవలము జడంతో కూడినటువంటిది.
1: The principle of body is associated with inertness.
2: ఇది కేవలం జీవుడు ధరించినటువంటి ఉపాధి.
1: This is only a ఉపాధి which a jiva has put on.
2: ఇది కేవలం వస్త్రం వంటిది.
1: This will be compared to something like a cloth.
2: ఈ మలినమైనటువంటి వస్త్రమును పాతబడినటువంటి వస్త్రమును విసర్జించి నూతనమైన పరిశుద్ధమైనటువంటి వస్త్రమును ధరించుకోవటము
1: ఇట్ ఈస్ న్యాచురల్ ఫర్ మ్యాన్ టు త్రో అవే డర్టీ ఆర్ వర్న్ అవుట్ క్లోత్స్ అండ్ టు వేర్ న్యూ క్లోత్స్.
2: ఇక్కడ వస్త్రం అనగా కొత్త వరకు మనం విచారించవలసినటువంటి విషయం.
1: వీ హావ్ టు థింక్ ఎ లిటిల్ అబౌట్ ది మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ వస్త్రం క్లోత్.
2: అయితే మలిన వస్త్రమును విసర్జించి నూతన వస్త్రమును ధరించడం అంటే ఈ దేహమును వదలి మరొక దేహమును ధరించడమే.
1: లీవింగ్ ద
2: dirty clothes and wearing new clothes is something like giving up this body and putting on a new body.
3: ఇది పాత వస్త్రం అనేటువంటి దానిగా నిరూపించాడు కృష్ణుడు.
2: కృష్ణ హెస్ ప్రూవ్ దట్ దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఎ వోర్ అవుట్ క్లోత్.
3: అయితే సామాన్య మానవులకు ఇందులో సందేహం కలగవచ్చు.
2: ఆర్డినరీ పీపుల్ దే గెట్ ఎక్కువ డౌట్స్ ఇన్ దిస్ రిగార్డ్.
3: పాత వస్త్రం అనగా ఏ 80 సంవత్సరంలో, ఏ 90 సంవత్సరంలో, ఏ 100 సంవత్సరంలో అయిన తర్వాత ఈ దేశం అనేటువంటి వస్త్రం విసర్జించుకో ఎట్టి బాధను ఉండదు.
2: If you think that the body is something like a worn out cloth, after 80 years or 90 years, after the old age, you may say that it is a worn out cloth and this would be left.
3: ఇట్టు పాతబడక పురమే యవ్వనమందు ఒక బాల్యమునందు ఈ వస్త్రమును వదలటము కొత్త వస్త్రము వదలనట్టే కదా.
2: If in the, during the youth or during the man who before old age itself, if people die, would it, it could amount to leaving the new clothes itself, isn't it?
3: ఒక 20 సంవత్సరం యొక్క దేహము ప్రాణమును వదలినప్పుడు ఇది పాత వస్త్రము వదలగట్టినది ఎట్లా అనుకోవడానికి వీలవుతుంది.
2: సపోజ్ ఏ బాడీ ఆఫ్ 20 ఇయర్స్ లీవ్స్ దిస్ అండ్ హౌ కెన్ యూ జస్ట్ డిస్క్రైబ్ దిస్ పర్టికులర్ వన్ యాజ్ ఏ వోర్న్ అవుట్ క్లోత్.
3: ఇది కొత్త వస్త్రం,
2: దిస్ ఇస్ ఎ న్యూ క్లోత్.
3: ఇది మన దృష్టిలో,
2: దిస్ ఈస్ ఇన్ అవర్ వ్యూ.
3: దీనికి విష్ణువు చక్కని ఒక ఆదర్శాన్ని అందించారు.
2: కృష్ణ హ్యాస్ ఆఫర్డ్ ఏ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ టు ఇలస్ట్రేట్ దిస్.
3: మనం ఎక్కడో ఏదో ఒక యాత్ర వెళ్ళినప్పుడు ఒక షర్టింగ్ క్లాత్, ఒక బట్టను మనం తీసుకుని వచ్చాం.
2: సపోజ్ అట్ టైమ్ వెన్ వీ హావ్ గోన్ ఆన్ ఏ టూర్ ఆర్ ఏ పిల్గ్రిమేజ్, వీ హావ్ పర్చేస్డ్ ఏ షర్ట్, ఏ పీస్ ఆఫ్ షర్టింగ్ క్లాత్.
3: ఆ గుడ్డను తెచ్చి మనం ఎక్కడో వీరవలో పడవేశాం.
2: వీ హావ్ బ్రాట్ ఇట్ అండ్ కెప్ట్ ఇట్ ఇన్ ఎ బేగ్.
3: ఏదో ఒక సందర్భం లోపల 5-6 సంవత్సరాల అయిన తర్వాత ఈ బట్టలు సర్దేసిన సమయంలో ఈ వస్త్రములు కంటికి కనపడింది.
2: After 5 or 6 years, you, when you were just putting the clothes away, you came across this particular piece.
3: తక్షణమే జ్ఞాపకం వచ్చింది. మరియు నేను ఫలాది సమయంలో తెచ్చినటువంటి వస్త్రం అనుకుని టైలర్ ని పిలిచి తన మెజర్ ఇచ్చి ఒక షర్ట్ ను కుట్టించు.
2: Immediately remembering when you brought this particular clothes 5 or 6 years ago, you took this particular piece of clothes to the tailor and gave the measurement, got a shirt stitch.
3: ఆ యొక్క కొత్త షర్ట్ ధరించాడు.
2: యు వోర్ దట్ న్యూ షర్ట్.
3: ఇది మన ప్రేయర్ హాల్ లో వచ్చి కూర్చోవడానికి వండినాడు.
2: హి కేమ్ టు ది ప్రేయర్ హాల్ అండ్ టు సిట్ డౌన్ హి బెంట్ అండ్ ఇట్
3: స్టీప్ పెంచింది.
2: ద బ్యాక్ షర్ట్ వాస్ టోర్.
3: కొత్త షర్ట్ అప్పుడే చిరిగిపోయాయి అని మనం విచారిస్తాం.
2: యు మే బి థింకింగ్ దట్ ఇట్ వాస్ ఎ న్యూ షర్ట్ బట్ స్టిల్ ఇట్ వాస్ టోర్.
3: ఈ యొక్క అంతరార్థం ఏమిటి? షర్ట్ కుట్టడం కొత్తది కాని బట్ట యొక్క స్టాక్ పాతది.
2: వాట్ ఇస్ ది రియల్ మీనింగ్ బిహైండ్ దిస్? ది క్లోత్ వాస్ ఓల్డ్ వన్ బట్ ది షర్ట్ ఆఫ్ కోర్స్ ఇస్ స్టిచ్ ఆన్ న్యూ.
3: మనము కాలర్, ఆర్మ్స్, పాకెట్ అన్ని కుట్టడం అనేటువంటిది కొత్తగా కుట్టాడు.
2: స్టిచింగ్ ది ఎంటైర్ షర్ట్ వాస్ ఆఫ్ కోర్స్ ఆన్ న్యూ.
3: కానీ కుట్ట యొక్క స్టాక్ చాలా పాతది.
2: బట్ the cloth was from old stock.
3: అది రీతిగా ఒక శరీరాన్ని ధరించడము, దీనితో కొత్త వయసును పెంచుకోవటము, ఇది కొత్తదిగా మనకు అనిపిస్తుంది.
2: Wearing a body and spending a little while, it will look that this is a new body.
3: కానీ ఈ జీవితం యొక్క ఇది చాలా పాతది.
2: But see, actually it must be of old time.
3: ఇది జన్మాంతరంతో జన్మజన్మములు ఎందుకు దీని యొక్క వయో ప్రమాణం అనుసరిస్తూనే వస్తున్నది.
2: This has come down from birth after birth, taking the life as a continuous principle.
3: దీనికి మరొక చిన్న ఉదాహరణ.
2: One more small example for this.
3: ఒక పెద్ద మనిషి,
2: quite a grown up person,
3: ఒక మంచి యువకుడు ఇద్దరున్నారు.
2: Another youth, there are these two people.
3: మంచి 25 సంవత్సరం యువకుడు ఒక గుండు పైన చుట్టుతో ఒక 20 వేట్లు వేశాడు.
2: The youth, who is in his 25th year, has struck 25 times on a stone.
3: 20 times on a stone. Kani aa rai pagalale.
2: But that did not break.
3: Kani kasturi kandu vayana vachi, rendu sutriye katle vesadu, adi patlipoyindi.
2: A person like Kasturi came and with a hammer he gave two strokes that was broken.
3: 20 సంవత్సరముల యువకుడు 20 వేట్లు వేసినప్పటికీ ఈ కుండు పగలలేదు. కానీ 20 సంవత్సరముల యొక్క వృద్ధుడు 2 వేట్లు వేసేటప్పటికే పగిలిపోయింది. ఇది ఉండే కృషి యొక్క మాత్రమేమిటి? అతను బలవంతుడా లేక ఇతను బలవంతుడా అని మనం విచారించాలి.
2: We have to inquire what is the reason behind not breaking for 20 strokes of a youth of 25 years, but a person of 80 years when he gave 2 strokes that was broken. What is the reason for this?
3: మనము ఈ యొక్క వృత్తులు వేసినటువంటి 2 దెబ్బలను మాత్రమే మనం ఎంచుకుంటున్నాం.
2: విఆర్ కౌంటింగ్ ఓన్లీ ది 2 స్ట్రోక్స్ విచ్ ఆర్ గివెన్ బై
3: ఈ 2 దెబ్బలకే అది పగిలిందని మనం భావిస్తున్నాము.
2: వి థింక్ దట్ ఇట్ హస్ గివెన్ వే ఓన్లీ ఫర్ 2 స్ట్రోక్స్.
3: కాదు, 22 దెబ్బలకి అది పగిలింది.
2: బట్ ఇట్ హస్ గివెన్ వే ఫర్ 22 స్ట్రోక్స్.
3: 20 దెబ్బలు యువకుడు వేయడం చేత అది మెత్తబడింది. 2 దెబ్బలు వేసరికి 2 చీలిపోయింది.
2: After being given 20 strokes by the youth, it was perfect. And next when 2 strokes were given by an elderly person, that gave way.
3: అదే విధముగా పోయిన జన్మము లోపల ఎన్నో సాధనలు చేసి ఎన్నో విషయములు అనుభవించి ఆ యొక్క దీని లోపల దేహము సాధించాడు.
2: Similarly, a person in the previous birth has done a number of sadhanas and enjoyed quite a few things and he has given up his life.
3: ఈ జన్మములో ఈ విధమైన ఉద్దాత్యం కాకపోవడమే దీనిని పూర్తి కావించుకున్నాడు.
2: ఇన్ దిస్ బర్త్ బిఫోర్ హీ అటైన్ ఓల్డ్ ఏజ్ హీ గాట్ ఫుల్ఫిల్మెంట్.
3: అదే విధముగానే మనం ఈ జన్మములో ఉండినటువంటి యొక్క వయ ప్రమాణమును చిక్ సామర్థ్యములను మనం ప్రమాణంగా తీసుకుంటున్నాం.
2: వీఆర్ టేకింగ్ ద లైఫ్ అండ్ ది ప్రోగ్రెస్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ బర్త్ అలోన్ ఇన్ టు అకౌంట్.
3: కానీ భగవంతుని దృష్టి లోపల జరిగిపోయినటువంటి యొక్క ప్రమాణమును, జరిగిపోయినటువంటి యొక్క పరిస్థితులను, జరిగిపోయినటువంటి ఫలితమును దానిని ఆధారంగా తీసుకుంటాడు.
2: బట్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది లార్డ్ హీ కన్సిడర్ ఆల్ ద పాస్ట్ లైఫ్, పాస్ట్ ఎఫర్ట్స్ అండ్ పాస్ట్ కాన్సిక్వెన్సెస్.
3: అదే విధముగానే నాయన ఈ దేహాలంతా కూడా జీర్ణమైపోయేటువంటి ఈ యుగ యుగముల నుంచి తరతరముల నుంచి జన్మ జన్మముల నుంచి కూడాను ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి.
2: Come to ruin, and this has happened for a number of ages and number of births, and for a long time this has happened.
3: Kanuka ivi jeevinchipoyinatundi e vidhanga kuda jeevinchipothayi.
2: These are worn out and suddenly they will be ruined.
3: Iti sharira annadu.
2: This body is one, it comes, it will be
3: అనగా జీర్ణించిపోయేటువంటి శరీరము అని నేను పేరు.
2: దిస్ ఇస్ ది వర్మ్ అప్, దట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది శరీరం.
3: మొదలు ఒక మాంసపు ముద్దగా పుట్టింది.
2: వెన్ ఇట్ ఇస్ బోర్న్, ఇట్ బోర్న్ యాజ్ ఎ లంప్ ఆఫ్ ఫ్లెష్.
3: తిరిగి కోమలంగా పెరుగుతుంది.
2: డ్యూరింగ్ ద గ్రోత్ ఇట్ బికమ్స్ ఎ బ్యూటిఫుల్ బాడీ.
3: ఆకర్షణీయంగా అభివృద్ధి అవుతుంది.
2: బికమ్స్ అట్రాక్టివ్ అండ్ గ్రోత్.
3: క్రమక్రమేణా ఇది ఒక వికారాన్ని పొందిపోతుంది.
2: అల్టిమేట్లీ ఇట్ బికమ్ అగ్లీ ఆల్సో.
3: ఇది అనేక రకములుగా మార్పులు చెంది జీర్ణించిపోయేటువంటి.
2: దిస్ బాడీ ఇస్ వన్ విత్ అండర్గోస్ ఎ నంబర్ ఆఫ్ చేంజెస్ అండ్ అల్టిమేట్లీ ఇట్ విల్ గెట్ వర్న్ అవుట్.
3: ఇది అనేక పరిణామములతో కూడినటువంటిది.
2: దిస్ విల్ బి సబ్జెక్ట్ టు ఎ నంబర్ ఆఫ్ చేంజెస్.
3: కనుక ఇది పరిణామంతో కూడినటువంటి జడమే కానీ చైతన్యం కాదు.
2: దిస్ ఈస్ full of changes and an inert thing.
3: I think, మాట్లాడుతుండాలి, పెరుగుతుండాలి, పనిచేస్తుండాలి, పెరుగుతుండాలి, ఇది జడం ఎట్లవుతుంది అని ఒక విధమైన సందేహం కలగవచ్చు.
2: One may get a doubt, well, this is talking, this is doing work and this is living, how can you call this as inert?
3: గడియారానికి కీ ఇస్తే 3 ముట్లు తిరుగుతూనే ఉంటాయి. గంటలు కొడుతుంది, బాగా ఈ గంటలు అయితే చెప్తుంది.
2: Can you wait the watch? The 3 hands will be moving and at the particular hour they will be giving the bell also and all this will be going on.
3: ఇది బాగా కదలంత మాత్రమన, గంటలు కొట్టినంత మాత్రమన ప్రాణం ఉన్నదని మనం చెప్పడానికి వీలవుతుందా?
2: Just because these hands move, watch works, can you say that this has life?
3: ఇది కేవలము కీ యొక్క ఆధారం చేత అది నడుస్తుండాలి, గంటలు కొడుతుంటాయి.
2: on account of the power of winding, this watch works and it functions properly.
3: దైవము యొక్క చైతన్యం యొక్క శక్తి చేతనే ఈ దేహం కూడా నడుస్తుండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అన్ని పనుల్లోనూ పాల్గొంటుండాలి.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ది లైఫ్ ఎనర్జీ గివెన్ బై ది గాడ్ దిస్ బాడీ ఆల్సో వర్క్స్, థాట్స్ అండ్ పర్ఫార్మ్స్.
3: లేకపోతే ఏ విధంగా గడియారం నడచలేదు, గంటలు చెప్పలేదు. అదే విధంగానే దైవత్వం అనేది దివ్య చైతన్యము లోపల లేకపోతే ఏ పని చేయలేదు.
2: Without being known, just as the watch cannot function, so also this body will not be able to function without the divine principle being inside it.
3: కాని జరుగుతుండాలి, నడుస్తుండాలి, గంటలు చెప్తుండాలి, కానీ పెరుగుతుండాలి ఈ దేహము. ఇది ఒక పెద్ద ఆశ్చర్యం.
2: Then the next question is, well, this body is growing, the watch will only working.
3: ఇది జడమైతే ఈ పెరగడం ఏమిటి? ఈ పెరగడానికి కారణం ఏమిటి? జడం పెరగదు కదా.
2: If this is inert, how can it grow? Inner things do not grow.
3: ఇచ్చివాడ నిన్నము ఇల్లును ఊడ్చి ఇంత చెత్త తీసుకుని పోయి ఒక కుప్పలో వేస్తుంటే ఒక నెలకు కుప్ప కూడా పెరిగిపోతుంది.
2: If you wash the, if you sweep the floor and collect the dust and put it in a dustbin, even that heap also grows.
3: కనుక దీనికి దిన్నము కూడాను ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ, పప్పు ఇలాంటివన్నీ వేస్తుంటే ఇది పెరుగుతూనే ఉండాలి. ఆ చెట్టను నిలిపెడితే ఇది కూడా పెరగదు.
2: సిమిలర్లీ వెన్ యూ గో ఆన్ ఫీడింగ్ దిస్ బాడీ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్, దిస్ బాడీ ఆల్సో గ్రోస్. ఇఫ్ యు స్టాప్ గివింగ్,
3: కనుక మనము ఆహారం అనేటువంటి చెత్తను వేస్తున్నాం కనుకనే ఇది పెరుగుతూ ఉంటుంది.
2: వి ఆర్ పుట్టింగ్ ద ఫుడ్ ఇన్సైడ్ అండ్ దేర్ఫోర్ ఇట్ ఇస్ గ్రోయింగ్.
3: దిబ్బ పెరిగినంత మాత్రం ఉన్న ప్రాణం ఉన్నట్టు కాదు. అదే విధంగానే ఈ దేహం కూడా ఒక దిబ్బ వంటి.
2: A heap of dust, when it is growing, you cannot say that it has life. Similarly, this body, just because it is growing, you cannot say that it is...
3: దీనికి చైతన్యవంతమైన దైవత్వమే దీనికి ఆధారం.
2: The basis for this particular body is divinity, which is full of chaitanya.
3: కనుక ఈ చైతన్యమును లక్ష్యం తెచ్చుకుని నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు.
2: Remembering this principle of life, you discharge your duty.
3: అర్జునుడు అజ్ఞాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా కొంత అర్థం లేనట్టుగా ఉంటాడు.
2: When you call Arjuna as an ignorant person, it looks as though there is no meaning.
3: అర్జునుడు అనేక విధమైనటువంటి విద్యలు ఎందు, అష్టశక్త విద్యలు ఎందు అగ్రగణ్యుడే, కాని ఆత్మజ్ఞానమునందు మాత్రము అతను వెనుకబడిన వాడే.
2: He has mastered a number of education, archery and other things, but in the education of spirituality, he has not got any appointment.
3: Okkokkaru tamatama yokka shaktini, tamatama yokka balamunu okkokka margamu lopala danini specialize chestuntaru.
2: Each person may be specializing, using all his capacities, faculties and powers in specializing in one particular field.
3: మానవుని ఎందుకు శక్తిని కొంతమంది సంగీతం నందు ప్రత్యేకమైన యొక్క అభివృద్ధిని గావించుకుంటారు.
2: సమ్ పీపుల్ విల్ యూజ్ దేర్ ఫ్యాకల్టీస్ అండ్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ అండ్ మాస్టరింగ్ మ్యూజిక్.
3: అతనికి సంగీత విషయంలో ఉండినంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుంటది.
2: హిస్ ప్రొఫిషియన్సీ ఇన్ మ్యూజిక్ హి వుడ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ ది అదర్ థింగ్స్. హి డజంట్ హావ్ ఇట్.
3: మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు.
2: Similarly, some people may be in writing books and in writing poetry.
3: Chitri silpamu ilanti yokka margamlo kodanu tama yokka divya shakti abhivruddhiga unchukuntuntaru.
2: Similarly, in painting and sculpture etc., they may be developing their own
3: capacity. Manam ponakkaledu mana institute nande aneka mandi samskartuntaru.
2: We need not go that far. Take our own institute as an example. There are a number of professors.
3: Okaru physics lokala chaala agyavistaru annaru.
2: One person would have achieved excellence in the area of physics.
3: ఇంకొకరు కెమిస్ట్రీలో పోతుంటారు.
2: The other person might be in chemistry.
3: మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు.
2: The third person might be in mathematics.
3: ఇంకొకరు బయాలజీలో పోతుంటారు.
2: The other person in biology.
3: కానీ వారి వారి మార్గంలో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో వీరికి అంత తెలియదు.
2: They might have achieved extraordinary accomplishments in that particular area, but they do not know any other thing.
3: ఇప్పుడు వేదాధ్యయనము శాస్త్రము ఉంటుంది.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ వేద.
3: వేదములో కొంతమంది వారికి శక్తిని అంతా కూడా దారపోసి అనేక విధములుగా కూడా దానికి అభివృద్ధి గావించుకుంటారు.
2: సమ్ పీపుల్ విల్ హావ్ వేస్టెడ్ ఆల్ దేర్ కెపాసిటీస్ ఇన్ లెర్నింగ్ వేద అండ్ అచీవ్
3: వేదమును వల్లించిన లోపల మనకు కావడానికి తాకి వేటి మరొకటి లేదు.
2: ఇన్ నరేటింగ్ ఆర్ ఇన్ ప్రొనౌన్సింగ్ దిస్ వేద అవర్ ప్రమోదాని ఈజ్ యూనిక్. ఇట్ ఇస్ నో వన్ ఈక్వల్ టు హిమ్.
3: వేదములు మహాపాండిత్యము తీసుకున్నాడు, ఉన్నత స్థాయిని అందుకున్నాడు.
2: ఎక్స్ట్రాడినరీ స్కాలర్షిప్ ఇన్ వేద అంటే
3: కానీ లౌకిక విషయం లోపల సీత ఎవరు పెట్టి కృష్ణుడు భార్య అంటాడు.
2: బట్ ఇన్ ది వర్ల్డ్లీ నాలెడ్జ్ ఇఫ్ యు ఆస్క్ హూ ఇస్ సీత యు వుడ్ సే హి ఇస్ ది వైఫ్ ఆఫ్.
3: లౌకికములో అతనికి ఏమీ తెలియదు పాపం.
2: ఇన్ వర్ల్డ్లీ నాలెడ్జ్ హి డజంట్ హావ్ ఎనీ.
3: కారణం ఏమిటి? వారి వారి ఎత్తినటువంటి శక్తిని ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటారు.
2: ద రీజన్ ఫర్ దిస్ ఇస్ they employ all their capacity in one particular area of knowledge and specialize in it.
3: Adi vidhamugane Arjunudu astra shastra vidya lopala akkagya sthanamunu andukunnadu.
2: In the same way Arjuna had accomplished extraordinary heights of learning in the area of archery.
3: Digilinatundi vishayamlo aniki em arthamu teliyadu.
2: In the other areas he did not have such intense knowledge.
3: Anni rangamuli yendu అన్ని విషయములు ఎందు అగ్రగజ్యుడైన వాడు ఒక్క దైవం మాత్రం.
2: ఇన్ ఆల్ ఫీల్డ్ హావింగ్ కంప్లీట్ మాస్టరీ అండ్ కంప్లీట్ ప్రొఫిషియన్సీ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ అండ్
3: అందువల్ల అతనికి సర్వజ్ఞుడు అని పేరు.
2: దట్స్ వై హి హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సర్వజ్ఞ ఆమ్నిషియంట్.
3: ఈ సర్వజ్ఞుడైనటువంటి వాడే సర్వశక్తిమయుడిగా కూడా ఉంటాడు.
2: ఓన్లీ ఎ పర్సన్ హూ ఇస్ ఆమ్నిషియంట్ ఈజ్ ఆమ్నిపొటెంట్.
3: సర్వశక్తిమైనటువంటి వాడే సర్వవ్యాపకుడుగా కూడా ఉంటాడు.
2: ఓన్లీ ఎ పర్సన్ హూ ఇస్ ఆమ్నిపొటెంట్ ఇస్ ఆల్ పర్వేసివ్.
3: కనుక సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము సర్వవ్యాపకత్వము ఒక దైవత్వములకు మాత్రమే.
2: దేర్ఫోర్ ఆమ్నిషియన్ ఆమ్నిపొటెంట్ అండ్ ఆమ్ని నాలెడ్జ్ ఇస్ ఓన్లీ ఫర్ ది గాడ్.
3: కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు.
2: Krishna taught Arjuna, consider this body as yours. Discharge your duty.
3: నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది మొట్టమొదట చంపుకోమన్నాడు.
2: He said, the first place, kill the attachment. You are having body consciousness.
3: ఈ మోహము చాలా ప్రమాదము చేయించేది.
2: This attachment is rather dangerous.
3: విద్యానిత్య విషయ పరిశీలనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది.
2: It destroys all capacity of discrimination.
3: ఈ మోహము తప్ప అన్యముని ఏమాత్రం కూడా ఇది అంగీకరించదు. ఈ మోహమును తప్ప ఇది అన్యముని ఏమాత్రము అంగీకరించదు.
2: Without this attachment, it would not be able to understand anything at all.
3: ఒక చిన్న కథ,
2: one small story.
3: ఒకానొక సమయంలో దేవేంద్రునకు శాప వశత్తు భూలోకములో ఒక పందిగా వచ్చి పుట్టాడు.
2: Unfortunately, at one upon a time, Devendra was to be formed as a fifth father.
3: Aite itanu ee bhulokamu lopala paddiga putti oka purudu lopala tana jeevitamanta gadaputu unnadu.
2: Being born as a pig, he was spending all his time in washing water.
3: Ee purudu lopale tanu oka paryato ittalato kaaparam chestunnadu.
2: He was living a family life in this muddy water in honor.
3: ఒకానొక సమయం లోపల నారదుడు ఆ మార్గంలో పోతూ ఈ యొక్క దేవేంద్రుడి యొక్క స్వరూపాన్ని చూచారు.
2: నారద while going in that particular way, he happened to just see దేవేంద్ర.
3: నారదుడికి జాలి కలిగింది.
2: He took pity upon him.
3: అక్కడికి తిరిగి తిరిగి ఓ దేవేంద్ర ఏం నీ అవస్థ, ఎందుకు నీ ఏ విధమైన కర్మలు అనుభవిస్తున్నావు, నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపంలో విముక్తి గావించుకోవడానికి నేను తప్పక సిద్ధమవుతాను, నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు.
2: నారద స్టాప్డ్ దేవ్ రవాయి అండ్ అడ్రస్ దేవేంద్ర. దేవేంద్ర, వాట్ ఎ స్టేట్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్. ఐ కెన్ యూజ్ ఆల్ మై ది పవర్స్ ఆఫ్ పెనన్స్ అండ్ హెల్ప్ యూ టు
3: దేవలోకములో సర్వసుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ పాడుపురుదలో జీవితాన్ని గడుపుతున్నావు, ఎటువంటి కర్మ, ఎంతటి పాపము అని తాను చాలా జాలిగా మాట్లాడాడు
2: నారదుడు.
3: దానికి దేవేంద్రుడు అనేటువంటి పని చెప్తుందా అని. నారద, మా ఆనందములకు నీవెందుకు అడ్డు తగ్గుతావు?
2: దేవేంద్ర, ఇన్ దట్ ఫార్మ్ ఆఫ్ స్పీక్ హి వాస్ జస్ట్ టెల్లింగ్ నారద, వై ఆర్ యు కమింగ్ ఇన్ ది వే ఆఫ్ మై ఎంజాయ్?
3: ఈ బురదలో ఉండేటువంటి ఆనందం దేవలోకంలో కూడా లేదు.
2: He was telling, the joy that I am getting this muddy water, I don't think I will be able to get the life that I am enjoying with my wife and children in this muddy water, I don't think I can get in heaven.
3: ఇలాంటి ఆనందమును నీవు అడ్డు తగలకుండ దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నాడు.
2: Please don't come in the way of my joy, the time that I am enjoying now. Go your way, please.
3: అనగా ఈ మోహం అనేటువంటి మహామాయ చేత చిక్కుపడినటువంటి దేవేంద్రుడకు కట్టె కనపడికి దేవలోకం కూడా విసుకెత్తింది.
2: దేవేంద్ర, స్పెల్ ఆఫ్ ది ఇల్యూజన్ ఆఫ్ అటాచ్మెంట్ డిడ్ నాట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది
3: గ్రహములో పడినటువంటి వ్యక్తికి ఏది కూడా కనిపించదు.
2: వన్ హూ ఇస్ అండర్ ది స్పెల్ ఆఫ్ మోహ ఆర్ అటాచ్మెంట్ హి వుడ్ నాట్
3: ఏ పెద్ద మాయాశక్తి.
2: దిస్ ఇస్ ఎ పవర్ఫుల్ మాయాశక్తి.
3: ఈ మాయాశక్తిని నిర్మూలం కావించుకోవాలన్న ఆత్మశక్తి అనేటువంటి జ్ఞానమును అభివృద్ధి పరచుకోవాలి.
2: ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ది పవర్ ఆఫ్ ఇల్యూజన్ యూ మస్ట్ డెవలప్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
3: కనుక నీ మొట్టమొదటి అర్జునుడు ఈ ఆత్మ విద్యను బోధించడానికి పూనుకున్నాడు కృష్ణుడు.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ కృష్ణ టుక్ అపాన్ హింసెల్ఫ్ టు టీచ్ అర్జున దిస్ ఆత్మ విద్య.
3: ఆత్మ విద్యను సరిగా అర్థము చేసుకున్నప్పుడే కర్తవ్య కర్మలు చక్కగా నిర్వర్తిస్తాడు.
2: Only after understanding education relating to Atma, one would be able to discharge one's duties properly.
3: Atma vidyanu bodhinchaka kartavya karmalanu teka dharmamuno bodhinchatam cheta ivi sakramuga thanu chesukoledu nirvartinchaledu.
2: Without teaching the education of Atma, one would not be able to understand and discharge the daily duties and the routine duties, duties relating to the body.
3: Anukuni deeni yokka keelakamunu aadharam chesukoni krishnudu అర్జునుడు ఈ యొక్క జ్ఞానోపదేశం చేయడానికి పూనుకున్నాడు.
2: బేస్డ్ అపాన్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ అండ్ నాలెడ్జ్ కృష్ణ అండర్టూక్ టు టీచ్ అర్జున ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ.
3: లౌకికమైనటువంటి యొక్క ప్రబోధన చేతను, లౌకికమైనటువంటి యొక్క పఠనం చేతను, లౌకికమైనటువంటి యొక్క శ్రవణం చేతను కొంతవరకు మనసుకు పరివర్తన కలుగుతుంది.
2: టీచింగ్స్ రిలేటింగ్ టు సెక్యులర్ నాలెడ్జ్ and listening and reading, this would not be able to, this may be able to help to some extent.
3: ఇది తాత్కాలికమైనటువంటి పొంగులు వంటివి.
2: This is only a temporary phenomenon.
3: భగవద్గీత శ్రవణం చేసే సమయంలో చాలా ఆనందంగాను అది సరైనటువంటి మార్గంగా సులభమైనటువంటి మార్గంగా మనకు తోస్తుంది.
2: When we are listening to భగవద్గీత, we feel so happy, so joyous, and it looks as though that
3: kaani aacharanalo pettadaniki pravesham chesinappudu idi aneeka vidhamuluga parigindi.
2: But when we undertake practicing what we have learned in Bhagavad Gita, the real problems and real difficulties come.
3: Manam deerini vinnamo deerini chadivinamo daantlo manam pravesinchali.
2: Whatever we have heard, whatever we have read, we have to enter into that.
3: Krishna Chaitanya తాను యాత్ర తలుపుతూ దక్షిణ దేశమైనటువంటి యొక్క శ్రీరంగ పట్టణం చేరుకున్నాడు.
2: కృష్ణ చైతన్య వైల్ గోయింగ్ ఆన్ ఎ పిల్గ్రిమేజ్ రీచ్ శ్రీరంగపట్నం ఇన్ సౌత్.
3: అక్కడ శ్రీరంగపట్నం లోపల దేవాలయంలో అనేక మంది చేరినారు.
2: శ్రీరంగపట్నం ఇన్ ద టెంపుల్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ అసెంబ్ల్డ్.
3: అక్కడ ఒక పండితుడు భగవద్గీతను బోధిస్తున్నాడు.
2: A particular pandit was speaking and exponing Bhagavad Gita.
3: ఈ పండితుడు భగవద్ గీతను చెప్పటము, శిష్యులు వల్లించటము, దీనిని వ్యాఖ్యానం చేసి బోధించటము, మీరు ఆరగించటము జరుగుతూ ఉంటారు.
2: This pandit was reading Bhagavad Gita, the disciples were repeating it, and the pandit was giving commentary. This way it was going on.
3: ఈయన ఒక మూలన కూర్చొని ఒక భక్తుడు కన్నులు మూసుకొని కంటదారాలు కారుస్తూ
2: One particular disciple was found sitting in a corner shedding tears profusely.
3: He vineetuvanti oka pratti vyakti kuda oka chinna Bhagavad Gita daggara pettukoni daanni chaduvutu aatu cheppetuvanti daanni vintu unnaru.
2: All the other people keeping a small book of Bhagavad Gita with them, they were all repeating it and they were listening very attentively.
3: Ee Bhagavad Gita pustakanni attamunandu pettukunnatundi vyaktulu okkoka samayalo navvatamu, okkoka samayalo aanandinchadam, maroka samayalo vicharapadam, ee rakamga veeri yokka swaroopalu maarutu untunnayi.
2: పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ భగవద్గీత అమంగ్ ద డిసైపుల్ దే ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వాస్ డిఫరెంట్ దే వర్ లాఫింగ్ దే వర్ బికమింగ్ సీరియస్ అండ్ ఇట్ వాస్ చేంజింగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ హీ వాస్ రెస్పాండింగ్
3: ఒక మూలన కూర్చున్నటువంటి ఈ వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు కేవలం కంటిదారుగా కారుతున్నాయి
2: బట్ ది పర్సన్ హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్ హీ వాస్ నాట్ హ్యావింగ్ ఎనీ సచ్ ఎక్స్పీరియన్స్ షోరింగ్ హిస్ ఫేస్ హీ వాస్ మియర్లీ షైనింగ్ టియర్స్
3: ఇది కనిపెట్టాడు చైతన్య
2: కృష్ణ చైతన్య అబ్జర్వ్ దిస్
3: ఆ వ్యక్తి దగ్గరికి పోయి ఏమయ్యా భగవద్గీత పారాయణం భగవద్గీత ఉపన్యాసము ఇంత ఆనందంగా జరుగుతున్న సమయంలో ఈ కంటిదారులు కాల్చడానికి కారణమేమిటన్నాడు స్వామి తమరెవరు ఆ యొక్క సంస్కృత శ్లోకాలు నాకు ఉచ్చరించడానికి నాకు రాదు
2: స్వామి ఐ డు నాట్ నో హూ యు ఆర్ I do not know Sanskrit, I cannot pronounce, I cannot repeat the slokam.
3: ఆ తప్పు తప్పుగా ఉచ్చరించి నేను తప్పు మార్గమును పట్టేదానికంటే ఆ గ్రంథమును చూచేటువంటి విద్య కూడా నాకు లేదు కనుక ఆ గ్రంథమును చూచి నేను నేర్చుకునేదానికంటే నేను అన్నీ విసర్జించి ఆ మహాభారత యుద్ధము లోపల కృష్ణ పరమాత్ముడు వెనుకు వైపున ముందు వైపున కూర్చొని వెనుకు వైపున అర్జునుడు కూర్చొని ఆ కృష్ణుడు తల తిప్పి అర్జునుడితో మాట్లాడుతూ వచ్చేటట్టుగా ఆ చిత్రాన్ని నా హృదయంలో చిత్రించుకుంటున్నాను
2: పిక్చరింగ్ ఇన్ మై ఓన్ హార్ట్ కృష్ణ గివింగ్ దిస్ భగవద్గీత టు అర్జున టర్నింగ్ హిస్ హెడ్ బ్యాక్ టు అర్జున హూ వాస్ సిట్టింగ్ ఇన్ ద చారియట్
3: ఆ అర్జునుడు ముందు కూర్చొని నా కృష్ణుడు పైన కూర్చొని ఉంటే నా స్వామికి మెడనొప్పి ఉండింది కదా కనుక నా స్వామి ముందు కూర్చొని అర్జునుడు వెనక కూర్చొని ఆ వెతుకు వైపున తల తిప్పటం చేత నా స్వామికి నా గొంతు ఎంత నొప్పిగా ఉంటుండాలో ఏమిటో అని దాన్ని చింతించుకొని నేను బాధపడుతున్నానన్నాడు
2: ఐఎమ్ థింకింగ్ అండ్ ఐఎమ్ క్రయింగ్ బికాస్ వెన్ ఐ జస్ట్ ఇమాజిన్ కృష్ణ టర్నింగ్ హిస్ హెడ్ టు అడ్రస్ అర్జున హూ వాస్ సిటింగ్ బిహైండ్ ఇట్ మస్ట్ హావ్ కాస్డ్ ఎ లాట్ ఆఫ్ పెయిన్ టు కృష్ణ ఇఫ్ ఓన్లీ కృష్ణ వాస్ ఆన్ హై పెడెస్టల్ అర్జున వాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ దట్ వుడ్ నాట్ హావ్ కాస్డ్ హిమ్ ఎనీ పెయిన్ దిస్ రియలీ హర్ట్స్ మీ వెరీ మచ్ దేర్ఫోర్ ఐఎమ్ క్రైయింగ్
3: అప్పుడు చైతన్యుడు అనుకున్నాడు వీడు నిజమైన
2: కృష్ణ చైతన్య దట్ దిస్ ఇస్ ద ట్రూ డివోటీ
3: కృష్ణులో ప్రవేశించాడు
2: He has entered into principle
3: కృష్ణ ప్రేమతత్వంలో సంచారం చేస్తున్నాడు మహాభారత యుద్ధంలో కృష్ణుడితో కూడి ఉన్నాడు
2: మహాభారత యుద్ధ
3: దీనిలో అనుభవిస్తున్నాడు పాపం
2: హీఈస్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దాట్
3: నిజముగా అనుభవం అనుభూతి చాలా ప్రధానం కాని ఆలకించటం పఠించటము ప్రధానం కాదని నిర్ణయం చేసుకున్నాడు
2: కృష్ణ చైతన్య కన్క్లూడెడ్ ఎక్స్పీరియన్సింగ్ దాట్ ఈస్ గ్రేటర్ దాన్ నియర్లీ లిసనింగ్ అండ్ రిపీటింగ్
3: ఈనాడు కూడాను మన భగవద్గీతను చెప్పుతుంటే రాసుకునేటువంటి వారు కొంతమంది బుక్కును చూసుకుని చదువుకునేటువంటి వారు కొంతమంది ఈ రకంగా ఉండటం చేత ఇది బుక్కులోనే నిలిచిపోతుంది కానీ తలలోపల చేరదు
2: ఈవెన్ నౌ వెన్ ఇట్ ఇస్ బీయింగ్ ఎక్స్పౌండెడ్ సమ్ పీపుల్ గో ఆన్ రైటింగ్ సంథింగ్ ఇన్ ద బుక్స్ అండ్ సమ్ పీపుల్ విల్ బీ హావింగ్ ద బుక్స్ అండ్ ఇఫ్
3: నిజముగా హృదయాన్ని చేర్చదగినటువంటి వాడు చేర్చవలసినటువంటి వాడు ఈ వ్రాతపోతల్లో ప్రవేశించడు
2: ద వన్ హూ వాంట్స్ టు గెట్ హిస్ హార్ట్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్
3: ఇది బాహ్యమైనటువంటి యొక్క భక్తిగా ఉంటుంది కానీ ఇది భావంతో కూడినటువంటి భక్తిగా ఉంటుంది
2: ఇట్ ఈస్ ఎ డివోషన్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్ నాట్ ఎ డివోషన్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫీలింగ్
3: ఒక్కటైనా మనం ఆచరణలో పెట్టితే చాలు కాని నూరు రాసుకుని ప్రయోజనం ఏంటి
2: ఈవెన్ ఇఫ్ యు ప్రాక్టీస్ వన్ ఇట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ టేకింగ్ డౌన్ 100
3: పుస్తకంలో ఉన్న శ్లోకం అంతా మస్తకంలో చేర్చుకుంటే మస్తకం ఒక పుస్తకంగా మారి చేస్తుంటారు
2: ఇఫ్ యూ ఓన్లీ ఫిల్ యువర్ హెడ్ విత్ ఆల్ ద కంటెంట్స్ ఆఫ్ ద బుక్ ది హెడ్ ఆల్సో బికమ్స్ అనదర్ బుక్ వాట్ ఇస్ ది యూజ్
3: కనుక విన్నటువంటి విషయాన్ని హృదయంలో చేర్చుకోవాలి
2: వాట్ ఎవర్ యు హియర్ ప్రింట్ దెమ్ ఆన్ యువర్ హార్ట్
3: ఈ హృదయంలో ఒక్కటైనా నిలిస్తే చాలు ఎప్పుడైనా మనం ప్రింట్ చేసుకోవచ్చు
2: ఈవెన్ ఇఫ్ వన్ కెన్ స్టే ఇన్ ద హార్ట్ దట్ ఇస్ గుడ్ ఎనఫ్
3: అందువల్లే మొన్న చెప్పాను తల ఒకటి హృదయం ఒకటి
2: దట్స్ వై ది అదర్ డే స్వామి సేడ్ హెడ్ ఈస్ వన్ ఎంటిటీ వన్ ఆర్టికల్ అండ్ హార్ట్ ఈస్ అనదర్
3: పాండిత్యముతోన ఒక ప్రవీణతోనను విద్యతోనను తలను నింపుకుండేదానికంటే ప్రేమతో హృదయాన్ని నింపుకోమన్నారు
2: Instead of filling the head with scholarship, with knowledge, bookish, it is better we fill our heart with love.
3: కనుక అర్జున నీవు ఈ విధమైనటువంటి ఒక లౌకికమైనటువంటి సంబంధ బాధ్యవ్యములకై వగచి విచారించి కేవలం శోకించటం ప్రయోజనం లేదు.
2: Therefore, Arjuna, there is no meaning in your grieving. బేస్డ్ అపాన్ ది బాడీలీ అటాచ్మెంట్ అండ్ బాడీలీ రిలేషన్షిప్స్.
3: నీవు అంతర్ముఖంగా నీ యొక్క హృదయాన్ని తిప్పుకో.
2: యూ ఇంట్రావర్క్ యువర్ మైండ్.
3: అప్పుడే నీకు నేను బోధించేటువంటి విషయంలంతా కూడా చక్కగా అర్థమవుతాయి.
2: దెన్ ఓన్లీ యూ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఐ ఎక్స్పోన్.
3: నీవు శోకింప తగని వారికై నీవు శోకిస్తున్నావు.
2: యు ఆర్ గ్రీవింగ్ ఫర్ పీపుల్ హూ ఫర్ హూమ్ యూ షుడ్ నాట్ గ్రీవ్.
3: అశోచ్యం అన్యశోచ అన్నాడు.
2: అశోచ్యం అన్యశోచ
3: అనగా శోకించ తగనటువంటి వారికై నీవు శోకిస్తున్నావు అన్నాడు.
2: ఫర్ పీపుల్ ఫర్ హూమ్ యూ నీడ్ నాట్ ఫీల్ సారీ ఆర్ సారో యు ఆర్ జస్ట్ గ్రీవింగ్.
3: నీవు దీనికంత శోకించదగినటువంటి వాడు కాదు.
2: యూఆర్ నాట్ ద వన్ హూ షుడ్ సఫర్.
3: అనుకునే నీవు అజ్ఞానంతో నిండి ఉంటుండాలి నీ హృదయం.
2: దట్స్ వై యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
3: ఈ అజ్ఞానం ముందు పారద్రోలాలి.
2: రిమూవ్ అండ్ డ్రైవ్ అవే దిస్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యువర్ హార్ట్.
3: దీనికి 8 విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ 8 స్టేజెస్ ఫర్ దిస్ పర్టికులర్.
3: ఈ దేశమును నీ హృదయములో నిలిచినంత కాలం కూడాను నీవు ఈ అజ్ఞానమును ఉనిగే ఉంటుంటావు.
2: సో లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఎ రెమనెంట్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ యూ బి ఫుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
3: శేషము లేకుండా ఏ విధమైనటువంటి ఒక స్థితిని నీవు పొందుతావో అప్పుడే నీవు జ్ఞానానికి అర్హుడవుతావు.
2: ఓన్లీ వెన్ దేర్ ఇస్ నో బ్యాలెన్స్ ఆఫ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ యూ బి వర్తి ఆఫ్ అండర్స్టాండింగ్ విజ్డమ్.
3: కనుక నీవు ఈ 8 శేషములను కూడా నీ హృదయంలో లేకుండా చూసుకోమన్నాడు.
2: దేర్ఫోర్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ రెమనెంట్స్ ఆఫ్ దిస్ 8 టైప్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఇన్ యువర్ హార్ట్.
3: మొదటిది వాసన.
2: వన్ ఈస్ వాసన.
3: రెండవది అగ్ని.
2: సెకండ్ ఈస్ ఫైర్.
3: మూడవది రుణము.
2: థర్డ్ వన్ ఈస్ డెత్.
3: నాలుగవది రోగము.
2: ఫోర్త్ వన్ ఈస్ డిసీజ్.
3: ఐదవది ద్వేషము.
2: ఫిఫ్త్ వన్ ఈస్ కంట్రీ.
3: ఆరోది రాగము.
2: సిక్స్త్ వన్ ఈస్ అటాచ్మెంట్.
3: ఏడవది విచారము.
2: సెవెంత్ ఈస్ వరీ.
3: ఎనిమిదవది విషము.
2: ఎయిత్ ఈస్ పాయిజన్.
3: ఈ 8 ఏదైనా అన్ని పోయి కొంత విషముగా శేషం నీలో హృదయంలో ఉన్నప్పటికీ నీకు ఇది తప్పినది కాదన్నాడు.
2: అవుట్ ఆఫ్ దీస్ ఎయిట్ ఈవెన్ ఇఫ్ హ్యావ్ రెమనెంట్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఇన్ ది స్లైటెస్ట్ డిగ్రీ యువర్ హార్ట్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్
3: రిఫ్రెష్ ఫ్రమ్ సారో. అంతా ఆరిపోయింది. కొంచెం ఎక్కడో ఉంటుండాలి.
2: టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్. ఫైర్ ఈజ్ ఎక్స్టింగ్విష్డ్ ఆల్మోస్ట్ ఎక్సెప్టింగ్ ఫర్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఇట్.
3: ఆ చిన్న అగ్ని గాలి విచ్చడం వల్ల గొప్పదిగా బయలుదేరి అది బ్రహ్మాండమైనటువంటి మంటగా బయలుదేరచ్చు.
2: ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ టు స్టార్ట్ విత్ అన్ అకౌంట్ ఆఫ్ గ్రీన్ ఇట్ మే డెవలప్ ఇన్ టు ఎ బిగ్.
3: కనుక ఆ చిన్న శేషం కూడా ఉండకూడదు.
2: దేర్ఫోర్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమనెంట్స్ ఆఫ్ ఇట్.
3: రోగం అంతా నయమైపోయింది.
2: దిస్ ఈజ్ ఆల్మోస్ట్ క్యూర్డ్.
3: ఏదో కాళ్ల పైన కొంచెం వాపు ఉంటుండాలి.
2: దేర్ ఈస్ ఎ లిటిల్ ఆన్ ద లెగ్స్.
3: కానీ ఆ దేశం ఉంటున్నప్పుడు ఇంటికి వచ్చినట్టు అపత్యం చేసి తిరిగి ఒళ్ళంతా ఊరుకుంటచ్చు.
2: ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ హాస్పిటల్ టు హౌస్ ఇఫ్ యూ గివ్ అప్ డైట్ దెన్ ఇట్ మే బికమ్.
3: కనుక రోగ శేషం ఏమాత్రం కూడా ఉంటుండకూడదు. అగ్ని శేషం ఏమాత్రము ఉంటుండకూడదు.
2: దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమినెంట్స్ ఆఫ్ ఎయిదర్ డిసీజ్ ఆర్ ఫైర్.
3: ఇంకా రుణ శేషము అప్పు బాధ.
2: దెన్ ది నెక్స్ట్ వన్ ఇస్ ది డెత్.
3: అంతా తీరిపోయింది. ఏదో ఇంకా 1,000 రూపాయలు మాత్రం అప్పు ఉంది అంటే కొట్టి పెరుగుతూ.
2: దేర్ఫోర్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెమినెంట్స్ ఆఫ్ ఇట్.
3: రోగం అంతా నయమైపోయింది.
2: దిస్ ఈజ్ ఆల్మోస్ట్ క్యూర్డ్.
3: ఏదో కాళ్ల పైన కొంచెం వాపు ఉంటుండాలి.
2: దెర్ ఈస్ ఎ లిటిల్.

0: ఆన్ దట్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అక్యుములేటింగ్. కనుక ఆ 1000 రూపాయలు కూడా పూర్తి తీర్చేసేయాలి. యూ షుడ్ డిశ్చార్జ్ దట్ 1000.
1: అదే విధంగా శేషం అనేటువంటి కొంచెం ఉంటుండాలంటే పెరగడానికి అవకాశంగా ఉంటుంటాడు.
0: ఇన్ ది సేమ్ వే ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇట్ ఇస్ లైక్లీ దట్ ఇట్ టెండ్స్ టు గ్రో.
1: అజ్ఞానము మోహం అనేటువంటిది నీలో కొంత శేషం ఉంటుండాలంటే నేను ఎంత బోధించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: దేర్ఫోర్ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ రెమనెంట్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ అటాచ్మెంట్ ఇన్ యువర్ హార్ట్ వాట్ ఎవర్ ఐ టీచ్ బికమ్స్ యూస్లెస్.
1: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి శేషాన్ని పూర్తి నిర్మూలం కావించాలి.
0: దేర్ఫోర్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ ది ఇగ్నోరెన్స్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుకనే ఈ సాంఖ్యాన్ని నీకు బోధిస్తున్నాను అన్నాడు.
0: దేర్ఫోర్ ఐఎమ్ టీచింగ్ దిస్ సాంఖ్య టు యూ.
1: భగవద్గీత లోపల సాంఖ్య యోగం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: ఇన్ భగవద్గీత దిస్ చాప్టర్ సాంఖ్య యోగ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వన్.
1: ఈ ఆత్మ అనాత్మ విషయాన్ని చక్కగా గుర్తించుకుంటే మిగిలిన అధ్యాయములన్నీ కూడా దీని యొక్క ప్రతిబింబములుగానే కనిపిస్తుంటాయి.
0: ఇఫ్ వన్ కెన్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ ఆల్ ది అదర్ చాప్టర్స్ బికమ్ వెరీ ఈజీ ఫర్ అండర్స్టాండింగ్.
1: కనుక మనము ఈ సాంఖ్య యోగంలో ఒక్కొక్క శ్లోకమే 2-3 నిమిషాలు తీసుకున్నా కూడా పర్వాలేదు, చక్కగా దాని యొక్క విషయాన్ని హృదయానికి హత్తుకునేటట్టుగా అర్థమును గ్రహించినప్పుడే ఈ సాంఖ్యయోగమును పూర్తిగా అందించడమే భగవద్గీత పూర్తిగా అందించిన వారం అవుతాం.
0: దేర్ఫోర్ యు నాట్ టేక్ స్టాండా బై స్టాండా అండ్ స్పెండ్ ఇఫ్ నీడ్ బి 2 or 3 days ఇన్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ అవర్ హార్ట్ అండ్ దస్ యూ విల్ డూ ఇట్ విల్ ఇఫ్ వి కంప్లీట్లీ అండర్స్టాండ్ సాంఖ్యయోగం వి హావ్ అండర్స్టూడ్ భగవద్గీత ఇన్ ఫుల్.
1: ఒక్కొక్క పదాన్ని కూడాను ఒక్కొక్క రత్నంగా మనం భావించాలి.
0: ఈచ్ వర్డ్ ఇన్ ద శ్లోకం విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ జెమ్.
1: దీనినే తిరిగి రేపటి దినము ఆర్య అనార్య అనేటువంటి విషయంలో కూడాను విష్ణుడు చక్కగా ఉపదేశించాడు.
0: కృష్ణ హాస్ టాట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్య అండ్ అనార్య ఇన్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ
1: ఆర్యులు ఎవరు అనార్యులు ఎవరు అనేటువంటిది రేపు మనం ముచ్చటించుకుంటాం.
0: విల్ డిస్కస్ టుమారో హూ ఆర్యాస్ ఆర్ అండ్ హూ అనార్యాస్ ఆర్.
2: That was the 16th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which he delivered on 21st August 1984, Bhagavan dealt with the most important chapter of Bhagavad Gita, which is Sankhya Yoga, the chapter on Jnana or wisdom. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: In the year 1996, out of his infinite compassion, Bhagwan gave an extended series of discourses to his students from June to August. The primary aim of these discourses was to help the students fill their character and follow the spiritual path in life. Radio Sai now presents excerpts from a recording of one of those precious discourses.
1: మాటలందు తీపి మనసున చేదుంచ మాటలందున తీపి మనసున చేదుంచ మంచి కాదిది నీకు మచ్చగాని మచ్చలేని బ్రతుకే మహిళ చెల్లురా మచ్చలేని బ్రతుకే మహిళ చెల్లురా వినుడు భారతీయ వీరసుతుడు.

0: Words are sweet, but the mind is bitter. It's not proper. It's not good for anybody. It's a spot. It's a blot in our lives. A spotless life is the only one that will be reputed, that will be taken on this earth. Listen to this word, the son of Bharat.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: ఈనాటి ప్రపంచమునందు మనసునందు ఒకటి, మాటియందు మరొకటి ఉండుట చేతనే ఈ ప్రపంచములో ఎందు చూచినా అశాంతి, భయము, ఈ విధమైనటువంటి యొక్క అనుభూతులతో మానవుడు జీవిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే ఇస్ లీడింగ్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ టెన్షన్ and restlessness, because in the world around we find there's no unity between what he says and what he thinks.
1: Patti manavudu shanti kavalani aashisthunnadu, shanti nimittamai tama kalamunu, tama kayamunu, tama karmanu kudanu viniyoga parustunnadu.
0: Every man wants peace. He spends his time and his activity to remain in peace.
1: Aithe ee shanti ante emito, idi ekkada unnado, dinni ponde vidhanam emiti aneetuvanti vishayam maatramu evvaru kudanu vicharinchatam ledu.
0: But nobody thinks of this peace, where it is, how to get it, and what peace is actually.
1: Shanti aneetuvantidi prakrutamainatuvanti shantiya leka antarshantiya అనేటువంటి క్వశ్చన్ మొట్టమొదట వేసుకోవాలి.
0: We have put ourselves a question, what do we mean by peace? Is it worldly outer peace or the peace within?
1: ఈ ప్రాకృతమైనటువంటి శాంతి అయితే అప్పటికప్పటికి వస్తుంది, తిరిగి అప్పటికప్పటికే పోతుంది.
0: If it is worldly peace, you will get it for a moment and it would vanish thereafter.
1: దీనిని శాంతి అని భ్రమిస్తున్నాడు మానవుడు.
0: Man deludes that this is the true peace.
1: శాంతి అంటే ఏమిటో, దాని యొక్క ఆకారం ఏమిటో, దాని యొక్క మాధుర్యం ఏమిటో, దాని యొక్క శక్తి సామర్థ్యం ఏమిటో మానవుడు ఎవ్వడు కూడా సరిగా అర్థం చేసుకోవటం లేదు.
0: నో మ్యాన్ అండర్స్టాండ్స్ ద నేచర్ ఆఫ్ పీస్, ఇట్స్ పవర్ అండ్ ఇట్స్ స్వీట్నెస్.
1: రాగద్వేషరహితమైనటువంటి స్థితియే నిజమైన శాంతి.
0: Peace is that which is beyond attachment and hatred.
1: ఈ రాగద్వేషముతో కూడినటువంటి శాంతి కేవలము తాత్కాలికమైనటువంటి శాంతి.
0: Peace one gets out of these two, the attachment and hatred, is temporary.
1: ప్రశాంతి, ప్రశాంతి అంటే దీని యొక్క అర్థం ఏమిటి?
0: What's the meaning of this word ప్రశాంతి?
1: ప్రా అనగా వికసించటము.
0: Pra means blossoming.
1: Shanti anaga kevalamu ragadvesha rahitam antundi.
0: Peace is that which neither has it.
1: Prashanti anaga ragadvesha rahitam antundi oka sthitini prakatimpa cheyatame prashanti. Prashanti cheyatame prashanti.
0: Prashanti is the state of expression which is beyond attachment and hatred.
1: Kani ilanti shanti lokamulo ఎవరైనా అనుభవిస్తున్నారా అనేటువంటి విషయాన్ని విచారిస్తే సాధ్యమైనంత వరకు కూడాను సామాన్య మానవుల యందు ఇట్టి రాగరహితమైనటువంటి, ద్వేషరహితమైనటువంటి ఒక స్థితిని అనుభవించడం చాలా దుర్లభం.
0: ఇఫ్ యూ ఎంక్వైర్ ఆర్ దర్ ఎనీ వన్ హూ ఎక్స్పీరియన్స్ సచ్ పీస్, నో, ఇన్ ద ఆర్డినరీ స్టేట్ నో వన్ ఎక్స్పీరియన్సెస్ దిస్ పీస్ విచ్ ఇస్ బియాండ్ అటాచ్మెంట్ అండ్ హేట్.
1: ఈ శాంతి అనేటువంటిది బయట నుండి ప్రవేశించేటువంటిది కాదు.
0: Peace is not that which is present outside and goes into
1: you. Idi antarbhutamainatundi oka shakti.
0: It is an innate power.
1: Dinini ye reethiga manam pondali?
0: How to acquire it?
1: Shantini shanti chetane pondali.
0: You can get peace out of peace only.
1: Kaalulo viriginatundi mullunu mullu dwaraane danni manam teeyali.
0: Thorn that has gone into a leg can be taken out with the help of another thorn.
1: Adhe vidhamugane vajramunu vajramutone koyyali.
0: Diamond cuts a diamond.
1: Karmanu karma chetane manam nivarana gavinchukovali.
0: Action gives you relief
1: అట్టనే శాంతిని శాంతి చేతనే పొందాలి.
0: పీస్ కుడ్ బి అక్వైర్డ్ త్రూ పీస్ ఓన్లీ.
1: ఈనాడు లోకంలో ఎంతమందియో ఎన్నో విధములైనటువంటి సదుపాయములు సౌకర్యములు అన్నీ కలిగినప్పటికీ వారికి శాంతి అనేటువంటిది లేక నిమిష నిమిషం కూడాను భయభ్రాంతులకు గురి అవుతున్నారు. దీనికి కారణమేమిటి?
0: దేర్ ఆర్ మెనీ విత్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ దే ఆర్ ఫియర్ స్ట్రికెన్ దే హావ్ నో పీస్. వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: ఈ బయట సౌకర్యములు శాంతిని చేకూరుస్తున్నావా?
0: డూ దీస్ కంఫర్ట్స్ గివ్ యూ పీస్?
1: బయట సదుపాయములు ఈ మానవునికి ఏమైనా శాంతిని అందిస్తున్నావా?
0: డూ దీస్ కన్వీనియన్సెస్ ఎవర్ గివ్ యూ పీస్?
1: ప్రాకృతమైనటువంటి ధనకరక వస్తు ఆహ్నాదులు మానవునికి శాంతిని అందించుతున్నా?
0: ద వరల్డ్లీ మనీ ద వెల్త్ అండ్ కన్వీనియంట్ కంఫర్ట్స్ డూ దే గివ్ యూ పీస్?
1: అట్లయితే ఇతను ఎందుకు అశాంతిలో మునిగాలి?
0: ఇఫ్ ఇట్ ఈస్ సో వై హాస్ హి డ్రౌన్ హింసెల్ఫ్ ఇన్ రెస్ట్లెస్నెస్?
1: కారణం తన మనస్సులో ఒక విధమైనటువంటి యొక్క దుష్ట సంకల్పమును ప్రవేశించడం చేతనే సర్వ సౌకర్యములు సర్వ సదుపాయములు ఉండి కూడాను మానవుడు శాంతిని పొందలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీఈస్ నాట్ ఏబుల్ టు అక్వైర్ పీస్.
1: ఒక ఇంటిలో పాము ప్రవేశించితే ఆ ఇంటిలో మనం జీవించటమే చాలా కష్టంగా ఉంటుంది.
0: When once a snake enters into your house, it is very difficult to continue to stay there.
1: ఈనాడు రాగద్వేషములనేటువంటి యొక్క విషపురుగులు మన హృదయంలో ప్రవేశించినప్పుడు మన హృదయంలో ఏ రీతిగా శాంతి లభ్యమవుతుంది?
0: When there are poisonous germs like attachment hatred that have gone into our body, how do you lead a life of security and peace?
1: కనుక నా మనసునందు ఈ రాగద్వేషములు ఉండినంత వరకు కూడాను మానవునికి శాశ్వత శాంతి లభ్యం కాదు.
0: So long there are these two, attachment and hatred, you can never be peaceful.
1: ధనవంతులకు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many rich people.
1: బలవంతులు ఎంతమంది ఉంటున్నారు?
0: There are many physically strong.
1: అధికారులు అనేక మంది ఉంటున్నారు.
0: There are many men of authority.
1: అయితే ఇన్ని ఉండి కూడాను వారికి శాంతి లభ్యం కాకపోవటానికి కారణమేమిటి?
0: What is the reason that they don't have peace? What's the reason behind this?
1: ఈ బాహ్య సంబంధమైనటువంటి యొక్క అధికారములు పదవులు అర్హతలు శక్తులు సామర్థ్యములు ఉంటున్నవే కాని అంతర్భావం లోపల మాత్రము ఈ గుణములను అరికట్టుకునేటువంటి శక్తి సామర్థ్యములు లోపించటం చేత మానవుడు అశాంతిని పొందుతున్నాడు.
0: ఎక్స్టర్నల్లీ హిస్ పొజిషన్స్ ద వెల్త్ అథారిటీ కెపాసిటీస్ అండ్ అబిలిటీస్ బట్ హీ హస్ నో పీస్ విత్ ఇన్ బికాస్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ హిమ్సెల్ఫ్.
1: కనుక మానవుడు మొట్టమొదట తన మనసు లోపల దుర్భావములను దుర్గుణములను దురాచారములను చేర్చకుండా చూసుకోవాలి.
0: సో మ్యాన్ షుడ్ సీ దట్ దేర్ విల్ బి నో బ్యాడ్ థాట్స్ ఆర్ బ్యాడ్ ఫీలింగ్స్ ఇన్ హిస్ మైండ్.
1: తన హృదయ అంతరార్థమునందు ఈ శాంతి అనేటువంటిది శాశ్వతంగా ప్రవహిస్తూనే ఉంటుంది.
0: దేర్ ఈస్ ఎన్ ఇన్నర్ ఫ్లో ఆఫ్ పీస్ కంటిన్యూస్లీ పర్మనెంట్లీ విత్ ఇన్ అస్.
1: ఈ భూమి యందు అంతర్భాగమునందు సర్వత్రా జలం సంచరిస్తూనే ఉంటున్నది.
0: దేర్ ఈస్ వాటర్ ఇన్ ద డెప్త్స్ ఆఫ్ దిస్ ఎర్త్.
1: అయితే ఆ జలము మనకు లభ్యం కావాలంటే మనం ఏమి చేయాలి?
0: వాట్ షుడ్ వీ డూ టు ఎక్స్ట్రాక్ట్ టు బ్రింగ్ అవుట్ దిస్ వాటర్?
1: ఆ జలమునకు మనకు మధ్యనున్నటువంటి యొక్క మట్టి పెళ్లను మనం తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ఆల్ ద మడ్ దట్ స్టాండ్స్ బిట్వీన్ అస్ అండ్ ద వాటర్ ఇన్ డెప్త్.
1: ఆ మట్టిని మనం తీసివేసినప్పుడే అడుగునున్నటువంటి జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: వెన్ వన్స్ యూ రిమూవ్ ఆల్ దిస్ మడ్ యూ కెన్ గెట్ డ్రా వాటర్.
1: కనుక శాంతి అనేటువంటి దానికి వ్యక్తి అనేటువంటి దానికి మధ్య లోపల రాగద్వేషములు అనేటువంటి మట్టి కుండలు చాలా చేరిపోయినాయి.
0: దేర్ఫోర్ బిట్వీన్ ది పీస్ అండ్ ఇండివిజువల్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ మడ్ విచ్ ఇస్ హెట్రెడ్ అండ్ అటాచ్మెంట్.
1: ఈ మట్టి పెళ్లనంతా మనం తీసివేయాలి.
0: వీ హావ్ టు రిమూవ్ ఆల్ దిస్ మడ్.
1: అప్పుడే ఈ శాంతి అనేటువంటిది మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ అక్వైర్ దిస్ పీస్.
1: అయితే కొంతమంది ఏదో కొన్ని కార్యములు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని పూజలు చేస్తే శాంతి లభ్యమవుతుంది, లేక కొన్ని యాగములు చేస్తే లోక కళ్యాణం కుదురుతుంది అని అనేక భావంతో విచారిస్తుంటారు.
0: హౌఎవర్ సమ్ ఫీల్ దాట్ బై అండర్టేకింగ్ సర్టన్ రిచువల్స్ లైక్ వర్షిప్ అండ్ యాగాస్ దట్ దే కెన్ అక్వైర్ పీస్.
1: లోక శాంతి నిమిత్తమై అనేక మంది యజ్ఞ యాగాది క్రతువులు ఆచరిస్తుంటారు.
0: యు నో మెనీ పర్ఫార్మ్ యజ్ఞాస్ అండ్ యాగాస్ ఫర్ వరల్డ్ పీస్.
1: అయితే ఇవి చేయకూడదని కాదు, చేయటం మంచిదే.
0: నాట్ దట్ యు షుడ్ డూ ఇట్, ఇట్స్ గుడ్ దట్ యు డూ ఇట్.
1: కానీ ఈ క్రతువుల వల్ల లోక శాంతి మనకు ఏమాత్రం కూడా చేకూరదు.
0: బట్ దీస్ రిచువల్స్ విల్ నెవర్ గివ్ యూ వరల్డ్ పీస్ బై అండ్ లార్జ్.
1: లోపల శాంతిని అభివృద్ధి పరచుకున్నప్పుడే లోకశాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ వన్స్ యూ డెవలప్ ద ఇన్నర్ పీస్ దేర్ విల్ బి వరల్డ్ పీస్ అవుట్ సైడ్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: కనుక శాంతి అనేటువంటిది మనం ప్రపంచానికి చాటాలనుకున్నప్పుడు, ప్రపంచానికి పంచాలనుకున్నప్పుడు ఇది ఒక వ్యక్తితో సాధ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇన్ ఆర్డర్ టు షేర్ దిస్ పీస్ విత్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ వన్ ఇండివిజువల్.
1: నీవు శాంతిగా ఉండినప్పుడే నీ గృహంలో శాంతిని ఏర్పరచుకోవచ్చును.
0: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ దేర్ విల్ బి పీస్ అట్ హోమ్.
1: నీకే శాంతి లేనప్పుడు నీ ఇంటిలో శాంతిని ఏ విధంగా నీవు అభివృద్ధిగా ఉంచగలవు?
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ హౌ డు ఎక్స్పెక్ట్ ద ఫ్యామిలీ టు లివ్ ఇన్ పీస్?
1: కనుక ఒకరి వల్ల ఒకరికి శాంతి అశాంతి లభ్యమవుతుందని కోటం వెరీతనం.
0: ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు కన్సిడర్ దట్ యుల్ బి ఇన్ పీస్ విత్ హెల్ప్ ఆఫ్ సమ్ వన్.
1: ఎవరి ఆకలికి వారే తినాలి, అప్పుడు వారి ఆకలి తీరుతుంది.
0: ఈచ్ వన్ హ్యాస్ టు ఈట్ టు సాషియేట్ వన్స్ ఓన్ హంగర్.
1: ఎవరి రోగమునకు వారే ఔషధం సేవించాలి, అప్పుడే వారి రోగం నివారణ అవుతుంది.
0: Each one has to take the medicine for one's own disease.
1: Ade vidhamgane prati vyakti kudanu evariki varu tama shanti kosamai aneka vidhamainatvanti yokka durgunalu duram cheyataniki prayatninchali.
0: Likewise, to receive this peace one has to give up, shed all bad qualities.
1: Idi tallidandrulu yokka aasti valle okariki okariki panchukovadaniki veelu kaanatvantidi.
0: It's not like a legal heir to inherit the property from the parents.
1: కనుక ఈ శాంతి అనేటువంటిది ఒక్కటే, అది విశ్వమునకంతా ఒకే శాంతి.
0: పీస్ ఇస్ వన్ ఫర్ ది ఎంటైర్ యూనివర్స్.
1: దీన్ని ముక్కలు చేయడానికి కూడా వీలు కాదు.
0: యూ కెన్
1: కరుణకు పంచడానికి సాధ్యం కాదు.
0: యూ కెనాట్ కట్ ఇన్ టు పీసెస్ నార్ కెన్ యూ డిస్ట్రిబ్యూట్.
1: సర్వత్రా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఎవ్రీవేర్.
1: కానీ దానిని మనము అనుభవించడానికి తగినటువంటి ఒక అవకాశాన్ని చేకూర్చుకోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు ఎక్విప్ అవర్ సెల్వ్స్ టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది కేవలము మన యొక్క దుర్గుణముల చేతను, దురాలోచనల చేతను, మనసునందు అనేక విధమైనటువంటి యొక్క మాలిన్యము చేకూరటం చేత అందులో కలతలు ఏర్పడుతున్నాయి.
0: పీస్ ఈస్ మిస్సింగ్ బికాస్ ఆఫ్ ద మెంటల్ పొల్యూషన్ డ్యూ టు బ్యాడ్ క్వాలిటీస్ బ్యాడ్ థాట్స్.
1: మనసులో కలతలు ఉండినంత వరకు మనిషికి నిద్ర కూడా రాదు.
0: సో లాంగ్ మైండ్ ఈస్ ఎజిటేటెడ్ యూ కెనాట్ స్లీప్.
1: కనుక నిద్రనే రానటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటి శాంతిని ఏ రీతిగా అనుభవించగలడు?
0: ద వన్ హూ కెనాట్ స్లీప్ హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు లివ్ ఇన్ పీస్.
1: కాన శాంతి అనేటువంటిదే దైవ స్వరూపము.
0: సో పీస్ ఇస్ గాడ్.
1: అట్టి దైవ స్వరూపం అనేటువంటి దాన్ని మనం అనుభవించాలంటే నీ చిత్తంను శుద్ధి చేయించుకోవాలి.
0: టు ఎక్స్పీరియన్స్ దట్ పీస్ యూ షుడ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
1: మొట్టమొదట పరిశుద్ధం గావించుకోవాలి.
0: మేక్ ఇట్ ప్యూర్.
1: పరిశుద్ధమనగా ఏమిటి? ఈ దుర్గుణములను ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: ప్యూరిఫికేషన్ మెంట్
1: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా ఈ యొక్క దుర్గుణములను ఎదుర్కొనేటువంటి శక్తిని మనము సంపాదించాలి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ బి ఏబుల్ టు రెసిస్ట్ అండ్ గివ్ అప్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్.
1: నష్టమో, కష్టమో, దుఃఖమో, విచారమో, ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా దీనిని మనం లోపల ప్రవేశింపకుండా చేయకుండా చూసుకోవడానికి తగినటువంటి యొక్క శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: Be that be the loss or suffering, anxiety or a problem, see that this will not enter into your mind.
1: ఈ శక్తి ఏమిటి?
0: What is this power?
1: అది ఏ ప్రేమ?
0: That is love.
1: ఈ ప్రేమ శక్తిని మనం సంపాదించుకుంటామంటే ఇందులో ఏమాత్రం కూడాను దురాలోచనలు ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once you have this power of love, the bad feelings, ill feelings cannot find a place in you.
1: ఒక గదిలో అంధకారంగా చాలా అనేక పరిస్థితులైనటువంటి యొక్క సమస్తలైనటువంటి యొక్క వస్తువులు చేరిపోవటం చేత అందులో విషపురుగులు చేరడానికి అవకాశం ఉంటుంటాయి.
0: ఇన్ ఎ రూమ్ విచ్ ఇస్ కంప్లీట్లీ అబ్సల్యూట్లీ డార్క్ దేర్ మెనీ ఆఫ్ ద ఆర్టికల్స్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ ఫర్ ద పాయిజనస్ వర్మ్స్ అండ్ జర్మ్స్.
1: పదార్థములు అనగా వస్తువులు ఆ రూమ్ నిండుకు చీకటి ఉండినప్పుడే ఈ విషపురుగులు అందులో ప్రవేశిస్తాయి.
0: There are so many articles in that room which is closed and dark, so you find so many poisons in
1: ప్రకాశంగా ఉంటే ఏ పురుగులు కూడా అందుకులో ప్రవేశించడానికి వీలు కాదు.
0: When the room is completely clean, neat and tidy with enough of light, poisonous germs cannot enter.
1: కనుకనే మన హృదయం అనేటువంటి గదియందు ప్రేమ అనేటువంటి ప్రకాశం ఉంటుండాలి.
0: Therefore, in the room of our heart,
1: ఈ డిజైర్స్ అనేటువంటి పదార్థములు ఎక్కువగా అందులో చేర్చుకోకుండా ఉండాలి.
0: దేర్ షుడ్ బి ది లైట్ ఆఫ్ లవ్, దేర్ షుడ్ నాట్ బి ఆర్టికల్స్ ఆఫ్ డిజైర్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఈ లగేజ్ అనేటువంటిది ఎక్కువగా చేర్చుకోకూడదు, అవే డిజైర్స్.
0: సో యూ షుడ్ నాట్ హ్యావ్ మోర్ ఆఫ్ లగేజ్ ద డిజైర్స్.
1: అందులో ఈ ప్రేమ ప్రకాశం ఉంటుండాలి.
0: బికాస్ యూ షుడ్ హ్యావ్ ద లైట్ ఆఫ్ లవ్.
1: అప్పుడే ఇందులో ఏ విధమైనటువంటి యొక్క దుర్గుణములు ప్రవేశించడానికి వీలు ఉండదు.
0: దెన్ ఓన్లీ దీస్ వికెట్ క్వాలిటీస్ కెనాట్ ఎంటర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: శాంతి అనేటువంటిది కేవలము రెండు అక్షరముల పదముగా కనిపిస్తుండదు, కానీ ఇది మహా విశాలమైనటువంటి యొక్క స్వరూపము.
0: దో పీస్ అపియర్స్ టు బి ఏ టూ లెటర్డ్ వన్ బట్ ఇట్ సో వాస్ట్.
1: మనము భజనలు జరిగిన తర్వాత ఇంకే విధమైన ప్రార్థనలు జరిగిన తర్వాత శాంతి శాంతి శాంతి మూడు పర్యాలు చెప్తున్నాం.
0: ఆఫ్టర్ భజన్ ఆఫ్టర్ ప్రేయర్ వి రిపీట్ దిస్ వర్డ్ పీస్ థ్రైస్.
1: ఎందువల్ల మూడు పర్యాయం చెప్పాలి?
0: వై షుడ్ యూ సే త్రీ టైమ్స్?
1: ఎందుకు నాలుగు తూర్లు చెప్పకూడదు?
0: వై నాట్ ఫోర్?
1: లేక ఎందుకు రెండు తూర్లు చెప్పకూడదు?
0: వై నాట్ ట్వైస్?
1: మూడు పర్యాయంలో ఎందుకు ఈ పద్ధతి పెట్టుకోవటం?
0: వై షుడ్ యూ సే థ్రైస్?
1: అనగా ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికమని మూడు పదార్థములు ఉంటున్నాయి మనలో.
0: దేర్ ఆర్ త్రీ లెవెల్స్, ఆది భౌతిక, దైవిక, ఆధ్యాత్మిక.
1: శారీరకము, మానసికము, ఆత్మతత్వము, ఈ మూడింటి యొక్క తత్వానికి శాంతి కావాలి.
0: పీస్ ఇస్ రిక్వైర్డ్ ఎట్ త్రీ డిఫరెంట్ లెవెల్స్, ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పిరిట్.
1: దేహములకు శాంతి మాత్రం ఉండినంత మాత్రం అది మనసుకు శాంతి కలుగుతుంది.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ ఎట్ ద బాడీ లెవెల్, ద మైండ్ నీడ్స్.
1: లేక మనస్సు శాంతితో ఉండినంత మాత్రం దేహం అశాంతిలో ఉంటే అది కూడా శాంతి చేకూరదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ మైండ్ ఇస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ పీస్, ద బాడీ ఆల్సో నీడ్స్ పీస్.
1: కనుకనే ఈ మూడు మార్గములు ఎందు కూడాను నాకు శాంతిని అనుగ్రహించమని కోరటమే ఈ ప్రార్థన యొక్క అంతరార్థం.
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఈస్ టు ప్రే టు లార్డ్ టు గివ్ అస్ పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్.
1: కనుక శాంతి అనేటువంటి దాన్ని మనం శాంతితోనే సంపాదించాలి.
0: సో యూ కెన్ గెట్ పీస్.
1: నీకు శాంతి లేనప్పుడు ఒక ప్రదేశంలో కూర్చొని అనేక పర్యాములు శాంతి శాంతి శాంతి శాంతి శాంతి అని అనేక పర్యాములు అదొక నామంగా నీవు ఉచ్చరించు, తప్పక కొంతసేపటికి నీకు శాంతి లభిస్తుంది.
0: వెన్ యూ హ్యావ్ నో పీస్ రిపీట్ దిస్ వర్డ్ శాంతి శాంతి అగైన్ టైమ్ అండ్ అగైన్ యూ విల్ సర్టన్లీ అక్వైర్
1: పీస్. అదేవిధంగా నేను అనేక పర్యాయాలు చెప్పాను. ఏదైనా దుర్భావం నీలో ప్రవేశించేటప్పటికి ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్ ఐఎమ్ మ్యాన్ అని చింతించుకునేటప్పటికి ఈ అనిమల్ థాట్స్ పోతుంది, మ్యాన్ థాట్స్ ఆవిర్భవిస్తుంది.
0: Bhagavan told us many times, when there are any bad thoughts that come to our mind, we should immediately say to ourselves many times, I am not an animal, I am man.
1: Manaku kopam vachesestundi.
0: So we are angry.
1: Ee kopam vachinappudu I am not dog, I am man, I am not dog, I am man, I am not dog, I am man anukunte ee dog parigetti pothundi. Idi dog quality, manushin quality kaadu.
0: Anger is the quality of dog. When you are angry, feel like this, I am not dog, I am man.
1: Like aneka chanchalatvam topala konni rara anetvanti thoughts anta lopala praveshistuntayi.
0: Because of the wavering mind, so many thoughts come which should not come.
1: Appudu oka place lo kurcho,
0: sit at one place.
1: I am not monkey, I am man. I am not monkey, I am man. I am not monkey, I am man anetvanti ee reetiga talchuko appudu ee animal qualities anta dooram avutundi.
0: Think within yourself repeatedly, I am not monkey, I am man. I am not monkey, I am man.
1: కనుకని ఇవన్నీ కూడా మృగ లక్షణాలుగా తోస్తుండాలి.
0: దీస్ ఆర్ ఆల్ అనిమల్ క్వాలిటీస్.
1: మనుష్య లక్షణం ఏమిటంటే శాంతి, దయ, ప్రేమ, సహనము, సానుభూతి.
0: ద హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ పీస్, కంపాషన్, ఫర్బేరెన్స్, లవ్.
1: ఇలాంటి మనిషి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకుంటూ రావాలి.
0: వీ హావ్ టు డెవలప్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్.
1: ఎప్పుడు మనుష్యత్వ తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకుంటామో ఈ అనిమల్ తత్వం అంతా కూడా అణిగిపోతుంది.
0: వెన్ వన్స్ we develop the human quality, the animal qualities will be kept under check.
1: Anni manayende untunnavu kaani bayata nunchi praveshinchatam ledhu.
0: All qualities are within us, none come from outside.
1: Edo kontha mandi anukuntuntaru sangadosham cheta konni praaptistuntayani.
0: Something because of the defect in the company,
1: kaani aa sangamunukunu tana taadchukunu konni sambandham baddam ni untinappude aa vidhanga praveshistuntayi.
0: In fact, there is a relationship between his thoughts and the company he is in.
1: కనుక బయటలో ఎంత మంచి పవిత్రమైనటువంటి భావాలు లేవు,
0: సో మెనీ సీక్రెట్ థాట్స్ అవుట్ సైడ్,
1: దాంతో అంతా నీ మనసు ఎందుకు చేరటం లేదు?
0: వై నాట్ యువర్ మైండ్ గెట్ ఇన్ టు దట్?
1: అనగా దానికి నీ మనసులో ఉన్నటువంటి భావనకు సంబంధం లేకుండా ఉంటుండాలి.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ది ఫీలింగ్ ఆఫ్ యువర్ థాట్ ఈస్ నాట్ ఇన్ ట్యూన్ టు ది సీక్రెట్ కంపెనీ.
1: కనుక నీ ప్రాచీన కాలం నుండి కూడా సత్సంగం చాలా అత్యవసరం అన్నారు.
0: దేర్ఫోర్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ గుడ్ కంపెనీస్ ప్రిస్క్రైబ్.
1: సత్సంగంతో చేరినప్పుడు తన యందు ఉన్నటువంటి సద్భావం కూడాను బయట ఉన్నటువంటి సద్భావం ప్రవేశింపజేసుకుంటుంది.
0: When you are in good company, naturally good thoughts will come out of you and join that good company.
1: Kana manalopala nirantaram kudanu pavitramaina bhavanni abhiruddhi parchukovali.
0: Therefore, we have to develop the sacred feelings and thoughts continuously.
1: Ee pavitramaina bhavam ante emti? Kevalam daiva naamamuli.
0: The sacred thoughts are the Lord's name.
1: Ye naamaina parvaledu.
0: It could be any name.
1: దైవం ఒక్కడే.
0: గాడ్ ఈజ్ వన్.
1: ఏక ప్రభువుకు అనేక నామం.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: కనుక ఏ నామంతో నీవు ఉచ్చరించినప్పటికీ ఆ దైవ నామంతో నీ హృదయాన్ని నింపుకోవాలి.
0: యు ప్రే ఇన్ ఎనీ నేమ్ బట్ ఫిల్ హిస్ నేమ్.
1: ఆ హృదయంలో ఈ దైవనామం ప్రవేశించినట్టే మరొక భావాలు ఇందులో ప్రవేశించడానికి వీలుండదు.
0: When once the heart is full of God's name, well, there's no other thing like bad thought.
1: ఒకే హార్ట్ ఒకే చైర్.
0: It's only one heart, single chair.
1: అక్కడ నీవు దైవ ప్రేమను నీవు ప్రవేశపెట్టి ఉంటే మరొక దుర్గుణంలో అనేటువంటిది ప్రవేశించడానికి వీలు కాదు.
0: When once this chair is occupied by the divine love, there's no place for bad qualities.
1: కాన మీరు నిరంతరం కూడాను ఈ వయసు లోపల అనేక రకమైనటువంటి భావాలు వస్తూ ఉంటాయి.
0: At this age, many thoughts do come.
1: ఇవన్నీ కూడా కేవలం సంగదోషంతో వచ్చేటువంటివి కాదు.
0: They are not merely the result of the
1: ఆహార విహారాలతో కూడా వస్తుంటాయి.
0: They are also due to food and habits.
1: కొంత మూర్ఖత్వంతో కూడా ప్రవేశిస్తుంటాయి.
0: The foolishness also may be the cause.
1: ఎలాంటి ఫూలిష్నెస్?
0: What sort of foolishness?
1: తనకు తెలియదు, తెలిసినటువంటి వారు చెప్తే వినరు. ఇవి రెండే పెద్ద ఫూలిష్నెస్.
0: The foolishness of two, he doesn't know himself and he doesn't hear when others tell him.
1: తానైనా తెలుసుకోవాలి, లేక తెలిసిన వారు చెప్పినప్పుడైనా విని దాన్ని ఆచరించుకోవాలి.
0: హీ షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ ఆర్ ఎల్స్ హీ షుడ్ లిజన్ టు అదర్స్.
1: ఇవి రెండులో ఒక్కటి కూడా లేకపోతే ఇంకంతకంటే అజ్ఞాని మరొకటే ఉన్నారు.
0: వెన్ దీస్ టూ ఆర్ మిస్సింగ్, వన్ ఆఫ్ ది టూ మిస్సింగ్, దేర్ కెనాట్ బి గ్రేటర్ ఫుల్.
1: కనుక నీకు తెలియని ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయి.
0: If you don't know anything, make every attempt to know.
1: లేక తెలిసినటువంటి మహనీయులు ఎవరైనా వస్తే వారి దగ్గర దాన్ని తెలుసుకోవడానికి పూనుకో.
0: Approach noble souls and try to learn from them.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ అనగా అభ్యాసములు, కొన్ని సదాభ్యాసములు అభివృద్ధి చేర్చుకున్నప్పుడే ఈ యొక్క మనసుకు శాంతి లభిస్తుంది.
0: Like this, when we develop good habits and good practices,
1: ఇది లభించడం కాదు, కేవలం మన అనుభూతికి వస్తుంది.
0: It's not mere acquisition, you will experience it.
1: భూమి క్రిందంత నీరు ఉంటుండాలి, నీవు పోసి పెట్టావా? లేదు, సహజంగానే ఉంటుండాలి.
0: There is water in the depths of this soil. You have not put it there.
1: అడ్డున్నటువంటి మట్టిని తీసివేసినప్పుడు అవి మన చేతికి చిక్కుతుంటాయి.
0: You have just removed the mud over that water.
1: అదే విధంగానే శాంతి నీ హృదయస్థాయి.
0: So peace is present in our heart.
1: దీనికి మధ్య చేరినటువంటి యొక్క రాగద్వేషములైన దాన్ని మనం తీసివేసినప్పుడు ఆ జలం మనకు ప్రాప్తిస్తుంది.
0: When once we remove the mud of attachment, hatred, you can draw the water of love from the depth.
1: ఈ నాడు లోకములోపల ఇన్ని విధమైనటువంటి అశాంతి భయముకు కారణము ఇవే మూల కారణం.
0: దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎడ్యుటేషన్ రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
1: ఏ మానవుడు కూడా శాంతి కాలేడు.
0: నో మ్యాన్ ఈజ్ ఇన్ పీస్.
1: కారణం ఏమిటి?
0: వై
1: అనగా తనలో ఉన్నటువంటి ఈ దోషం వల్లనే కానీ మరొకటి ప్రపంచం నుంచి ఆవేశించినటువంటి కావు.
0: ఇట్స్ వన్ సోన్ మిస్టేక్, వన్ సోన్ డిఫెక్ట్, నథింగ్ ఎల్స్.
1: తనలో కొంచెం అశాంతిగా ఉన్నప్పుడు దానికి నేనే మూల కారణము.
0: When I am restless, I am
1: నాలో ప్రవేశించినటువంటి ఒక దుర్భావమే దీనికి కారణము.
0: మై బ్యాడ్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక ఈ భావం ఏమిటో దాన్ని వెతికి దాన్ని దూరం పారవేయాలి.
0: లెట్ మీ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ దీస్ బ్యాడ్ థాట్స్.
1: అప్పుడు తప్పక నీకు ఆ శాంతి ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
1: కనుక శాంతి అనేటువంటిది మహనీయుల యొక్క కిరీటం వంటివి.
0: పీస్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ నోబుల్ సోల్.
1: ఈ శాంతి అనేటువంటిది స్వార్థపరులను చూస్తే పరిగెత్తిపోతుంది.
0: పీస్ విల్ రన్ అవే లుకింగ్ ఎట్ ది సెల్ఫిష్ మ్యాన్.
1: రాగద్వేషంతో ఉండినటువంటి మానవుని చూస్తే అసలు దగ్గరికే చేరదు.
0: పీస్ విల్ నాట్ బి ఎనీవేర్ నియర్ ఎ పర్సన్ హూ ఇస్ ఫుల్ ఆఫ్
1: అటాచ్మెంట్. చూస్తే మనం ఎట్ట పరిగెత్తిపోతామో అట్టనే ఈ రాగద్వేషం ఉన్నటువంటి వాడిని చూస్తే ఈ శాంతి పరిగెత్తిపోతుంది.
0: Just as we run away from a snake, peace also will run away from a person with attachment and hatred.
1: కనుక ఎక్కడ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వము నిండి ఉంటాదో అక్కడ మాత్రమే ఈ ప్రేమ తనపాటికి తాను ఆవిర్భవిస్తుంది.
0: Where there is sacred love, naturally the peace would approach very close.
1: కనుక శాంతి అనేటువంటిది ప్రతి మానవునికి కూడా ఉండినటువంటి ఒక అంతర్ ఆస్తియే.
0: Therefore, peace is our natural inner property.
1: కనుక అలాంటి ప్రాపర్టీ మనం పెట్టుకుని కూడా ఎందుకు మనం బయట తట్టి తిరగటం?
0: హ్యావింగ్ దట్ ప్రాపర్టీ వితిన్, వై షుడ్ వి సర్చ్ ఫర్ ఇట్ అవుట్ సైడ్?
1: ఇంటిలోనే జ్యోతి వెలుగుచునుండగా పొరుగు ఇంటికి అగ్ని కరువు నెల్లాలా?
0: వెన్ యూ హ్యావ్ ల్యాంప్ ఎట్ హోమ్, వై డూ యూ గో ఫర్ లైట్ అవుట్ సైడ్?
1: మన ఇంటిలో ఉన్నటువంటి అగ్ని మనం అభివృద్ధి చేసుకుందాం.
0: See that you lamp, see that you'll have light at home.
1: అది అగ్ని అనేటువంటిది తెలియకపోవడం చేతనే పొరుగు ఇంటికి అగ్గిపోతున్నావు.
0: Because you don't know what you have at home, you go to others.
1: ఎవ్వరి దగ్గరికి నీ ఫోన్ అక్కర్లేదు.
0: You don't need to go to anyone.
1: నీ శాంతి నీలోనే ఉంటుంది.
0: Peace is within you.
1: ఆ మనసును పరిశుద్ధం చేసేటువంటి యొక్క ప్రవర్తనలో నీవు ప్రవేశిస్తుంటే తప్పక శాంతి నీ సొత్తే.
0: When once you conduct yourself as to purify your mind, naturally you'll get peace.
1: కనుకని నవవిధ మార్గములంతా కూడాను ఈ శాంతిని ప్రవేశింపచేయటానికి తగినటువంటి పరిశుద్ధమైనటువంటి పవిత్రత లేదు.
0: ఆల్ ది 9 పార్ట్స్ ఆఫ్ డివోషన్ విల్ హెల్ప్ అస్ టు ప్యూరిఫై అవర్ మైండ్ అండ్ అక్వైర్ పీస్.
1: ఏది చేసినప్పటికీ మనసును పరిశుద్ధం చేయటమే.
0: యు మే డూ ఎనీథింగ్, ఇట్ ఓన్లీ ప్యూరిఫైస్ అవర్ మైండ్.
1: అప్పుడే ఇందులో శాంతి మనకు ప్రాప్తిస్తుంది.
0: దెన్ ఓన్లీ యూ రిమైన్ ఇన్ పీస్.
1: నీవు భజన చేయి,
0: యూ డూ భజన్,
1: లేక జపం చేయి, లేక ధ్యానం చేయి,
0: మెడిటేషన్,
1: ఇంకే చింతన చేయి, ఇంకే విధంగా సత్సంగంలో ప్రవేశించు. ఇవన్నీ కూడా ఈ మనసు లోపల కొంతవరకు ఉన్నటువంటి దుర్భావంను కొంత దూరం చేస్తుంది.
0: యు మే డూ భజన్, యు మే మెడిటేట్, ఆర్ యు మే జాయిన్ ఎ గుడ్ కంపెనీ, దట్ ఓన్లీ క్లెన్సెస్ యువర్ మైండ్.
1: అయితే ఇలాంటి పరిస్థితుల వల్ల కలిగేటువంటి శాంతి తాత్కాలికమైన శాంతి.
0: However, the peace you get by this way is temporary.
1: ఇది శాశ్వతమైన శాంతి కాదు.
0: It's not a permanent peace.
1: శాశ్వతమైన శాంతి రావాలనుకున్నప్పుడు నేను మానవుడను దైవత్వానికి నేను పోవాలి, పశుత్వం నుంచి మానవత్వంలో ప్రవేశించాను, మానవత్వం నుంచి దైవత్వానికి పోవాలి అనేటువంటి ఉన్నత స్థాయిలో నీవు ప్రవేశించాలి. నో ఏమ్ ఈజ్ క్రైమ్.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దట్ పర్మనెంట్ పీస్ వీ షుడ్ హ్యావ్ వెరీ హై ఎయిమ్, లో ఎయిమ్ ఈజ్ క్రైమ్. I am not an animal. I have come out of animal. I am human now. I should reach divinity.
1: కరుణని జీవితమంతా కూడాను ద్వైతంతోనే ద్వైతంతోనే మనం జీవితం గడుపుతుంటుంటే ఇంక ఏనాడు విశిష్ట అద్వైతానికి పోయేది, ఇంకెప్పుడు అద్వైతాన్ని పొందేది.
0: So long you spend all your lifetime in this dualism. When do you reach that qualified non-dualism? Ultimately reach the state of non-dualism.
1: మీరు విద్యార్థులు,
0: you are students.
1: ఇందులో మీరు ప్రవేశించారు ఫస్ట్ స్టాండర్డ్ లో.
0: You are joined here in this first
1: standard. ఎప్పుడు చూసినా ఫస్ట్ స్టాండర్డ్ లోనే ఉండడానికి మీరు ఇష్టపడతారా?
0: Do you like to remain in first standard throughout your life?
1: No. Next year second standard పోవాలి.
0: Next year you should be promoted to the second standard.
1: తర్వాత నెక్స్ట్ ఇయర్ కంత కూడాను థర్డ్ స్టాండర్డ్ పోవాలి.
0: Thereafter third standard.
1: ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క దాన్ని దాటుతూ పోవాలి.
0: Hereafter year you should be promoted.
1: అది సరైన పద్ధతి.
0: That is the procedure.
1: అది సరైన విద్యా అభివృద్ధికి మూల కారణము.
0: That is the true progress in the field of education.
1: కనుక ఆధ్యాత్మిక విద్య ఎందుకు కూడాను ఇది మనం ద్వైతంలో ఉన్నాం. నేను నీవు అనేటువంటి ద్వైతంలోనే ఉన్నాం.
0: So also the same principle in respect of spirituality also. We are in dualism, I and you feeling.
1: కాని ఈ ద్వైతం నుంచి విశిష్ట అద్వైతమునికి ప్రవేశించాలా? అయ్యా నేను నీవు దేహం రీతిలో భిన్నంగా ఉంటామే కానీ ఇద్దరు ఎందుకు ఒకే ఆత్మ ఉన్నది అనేటువంటి అలాంటి సమీపానికి నువ్వు ప్రయత్నం చేయాలి.
0: Later we should investigate and inquire and go to the next state of qualified non-dualism. Know that you and I are one with the same spirit.
1: దేహాలు భిన్నంగా ఉంటుంటాయి.
0: Bodies are different.
1: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక ఆత్మతత్వం ఒకటే.
0: But the principle of ఆత్మ is one and the same in both of us.
1: కనుక దేహభ్రాంతిని మాత్రం దూరం చేసుకుని మనం ఉంటేమంటే తప్పక ఇద్దరు ఒకటే అయిపోతాం.
0: Let us not be carried away by the delusion of this body identification.
1: విశిష్ట అద్వైతంలో ప్రవేశించాలి.
0: This is qualified non-dualism.
1: ఉపాధిని త్యాగం చేసినప్పుడే విశిష్టమైనటువంటి మనకు బయలుదేరుతుంది.
0: When once you give up this body feeling, then you'll reach the higher level.
1: తదుపరి అద్వైతం.
0: Later non-dualism.
1: అనగా ఏమిటి?
0: What does it mean?
1: ఎన్ని దేహములు ఉండినప్పటికీ ఇవన్నీ ఎన్నో బల్బులంతా ఉంటున్నాయి.
0: You find so many bulbs around.
1: ఇన్ని బల్బ్స్ ఉండినప్పటికీ కరెంట్ ఒక్కటే.
0: But current is one.
1: కనుక ఇలాంటి అద్వైతంలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ స్టెప్ ఇన్ టు దట్ నాన్ డ్యూయలిజం.
1: కనుక మీరు జీవితాన్ని క్రమక్రమేణా జీవితం అంతా కూడా ద్వైతము ద్వైతం ద్వైతంలోనే కాలం వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం అవర్ లైఫ్.
1: ఈ వాంఛన అనేటువంటిది కొంతకాలం వరకు దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: యూ హ్యావ్ టు డెవలప్ ఎట్ సమ్ స్టేజ్ ఆర్ అదర్.
1: ఈ వాంఛన దేనికోసం? నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, నీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే కోసం.
0: యూ మే హ్యావ్ సర్టెన్ డిజైర్స్ to discharge your responsibility.
1: నీవు కుటుంబీకునిగా ఉంటున్నావు. అలాంటి సమయం లోపల నీ కుటుంబ బాధ్యతను నీవు నెరవేర్చుకోవాలి. నీ విద్యార్థిగా ఉంటున్నప్పుడు నీవు చక్కగా చదవాలి, సరైన పాఠములు పోవాలి, సరైన క్లాసుల్లో అటెండ్ కావాలి, టీచర్స్ చెప్పినట్టు వినాలి. ఇవన్నీ నీ కర్తవ్యాలు.
0: As a student you have certain responsibilities. You have to study well, you have to listen and you have to attend classes regularly. and you should study.
1: ఈ విధమైనటువంటి ప్రొసీజింగ్ చక్కగా జరిగినప్పుడే నీవు క్లాస్ లో ఉత్తీర్ణుడు అవుతావు.
0: When this procedure is properly followed, you will certainly pass.
1: అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గం నందు కూడా ఈ విధమైనటువంటి ప్రొసీడింగ్ కావాలి.
0: In spiritual path also there is a procedure.
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అన్నారు.
0: The spiritual knowledge is the true knowledge.
1: ఈ లౌకికమైనటువంటి యొక్క నాలెడ్జ్ అంతా కూడాను చదువులంతా కూడాను చిన్న చిన్న రివర్స్ వంటివి.
0: The worldly knowledge is like a river.
1: కానీ కట్టగలిపటికి నదీనాం సాగరం గతి, సాగరం లోపల పోయి ఇవన్నీ చేరిపోవలసింది.
0: ఆల్ రివర్స్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ ఎన్ ఓషన్.
1: నీవు సంగీతము, సాహిత్యము, శాస్త్రీయము, చిత్ర, శిల్పి ఇలాంటి యొక్క కళలన్నీ కూడా నీవు నేర్చుకున్నావు. ఇన్ని చేరినప్పటికీ కట్టగలిపటికి దైవ ప్రేమ అనేటువంటి అనుగ్రహ సాగరంలో చేరిపోవలసింది.
0: యు మే బి ఎక్స్పర్ట్ ఇన్ దిస్ ఫైన్ ఆర్ట్స్ లైక్ మ్యూజిక్ లిటరేచర్ స్కల్ప్చర్. All of them have to ultimately merge in that ocean of divine grace.
1: You physics తీసుకున్నావు, chemistry తీసుకున్నావు, botany తీసుకున్నావు, mathematics తీసుకున్నావు, తర్వాత ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకున్నావు. ఇన్ని తీసుకున్నప్పటికీ ఇవన్నిటినీ చింతించేది ఒకే బ్రెయిన్.
0: You have taken so many optional subjects like physics, chemistry, botany and English language. Same mind grasps all these subjects.
1: ఏం చదువుతున్నాయా నీ సబ్జెక్ట్ ఏంటి? PCM అంటారు.
0: What is your subject? You say PCM.
1: Physics, chemistry, mathematics.
0: PCM, physics, chemistry, mathematics.
1: ఈ మూడు చేరిన తర్వాతనే నీకు ఒక బిఏనో బిఎస్సీనో అనేటువంటి డిగ్రీ వస్తుంది.
0: ఆల్ ది త్రీ విల్ మేక్ యూ ఎలిజిబుల్ టు రిసీవ్ ఎ డిగ్రీ బిఎస్సీ.
1: అదే విధంగానే దివ్యమైనటువంటి భావంలో ఎన్ని ఉంచుకున్నప్పటికీ ప్రేమ అనేటువంటి డిగ్రీని మాత్రం మనం పొందాలి.
0: యు మే హ్యావ్ డివైన్ థాట్స్ బట్ యూ షుడ్ గెట్ ది డిగ్రీ ఆఫ్ లవ్.
1: ఏ మార్గంలో నీ వెళ్ళు.
0: యు మే ప్రొసీడ్ ఇన్ ఎనీ పాత్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: దాస్యం,
0: సర్వీస్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: ఇవన్నీ కూడా నువ్వు దేంట్లోనే నీవు ఇష్టపడవు. ఏ ఒక్కదాన్నైనా అనుభవించు, లేక నీకు చేతనైతే అన్నింటినీ అనుభవించు.
0: యు మే లైక్ ఎ సింగిల్ పాత్ అండ్ యు మే ప్రొసీడ్ ఆర్ యు మే ఫాలో ఆల్ పాత్స్.
1: అప్పుడే నీకు తగినటువంటి ఒక శాంతి చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యుల్ గెట్ దట్ పీస్.
1: నివ్యమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్.
1: ఈ ప్రేమను పెంచుకుంటే ఈ బాహ్యమైనటువంటి ప్రాకృతమైనటువంటి భౌతికమైనటువంటి ఈ యొక్క లోక సంబంధమైనటువంటి యొక్క అశాంతిని ఎంతైనా మనం దూరం చేసుకోవచ్చు.
0: వెన్ వన్స్ యు హావ్ లవ్ యు కెన్ బి ఫార్ ఆఫ్ ఫ్రమ్ వరల్డ్ ఎడ్యుకేషన్.
1: ఈ భౌతికమైనటువంటి భావములన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, రావటం పోవటం, రావటం పోవటమే.
0: ఆల్ వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ గో. అండ్
1: కానీ అంతర్భావమైనటువంటి శాంతి రాకపోకలు లేనటువంటి ఒక స్థిరమైనటువంటి శాంతి.
0: బట్ ది ఇన్నర్ పీస్ నైదర్ కమ్స్ నార్ గోస్, ఇట్స్ పర్మనెంట్.
1: అట్టి స్థిరత్వాన్ని శాంతి అంటారు.
0: దట్ స్టేబుల్ పర్మనెంట్ వన్ ఈజ్ పీస్.
1: కదిలిపోయేటువంటి దాన్ని శాంతి అనడానికి వీలు కాదు.
0: దట్ విచ్ పాసెస్ ఆఫ్ యూ కెనాట్ కాల్ ఇట్ పీస్.
1: కనుక పర్మనెంట్ దే శాంతి అనడానికి.
0: సో పీస్ ఈజ్ పర్మనెంట్.
1: Truth is permanent.
0: Truth is permanent.
1: అదే విధంగానే దైవం అనేటువంటి దాన్ని పొందాలనుకుంటే ఈ పర్మనెంట్ దాన్ని మనం అనుసరించుతూ పోవాలి.
0: In order to have God, you should proceed along this permanent line of thought and action.
1: పర్మనెంట్ దాన్ని మనం అనుసరిస్తూ పోతే ఎక్కడ చేరుతాము?
0: If we don't follow the permanent path, where will you reach? We can't decide.
1: కనుకని మనం సత్యనిత్యమైనటువంటి దాన్ని అనుసరిస్తూ పోవాలి.
0: So we should follow that eternal truth.
1: అప్పుడే సత్యనిత్యమైనటువంటి ఒక స్థానాన్ని మనం పొందగలుగుతాము.
0: Then only you will reach that state of eternal bliss and truth.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కేవలము సత్య ధర్మ శాంతి ప్రేమలనేటువంటిది పరుకులు మాత్రమే కాకుండా మన యొక్క హృదయమునందు ఉన్నటువంటి దానిని మేల్కొల్పుతూ రావాలి.
0: It's not enough if we just repeat like a parrot these words, truth, righteousness, peace and love.
1: దాన్ని ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరాన్ని లేపాలి మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క సత్యాన్ని, ధర్మాన్ని, శాంతిని.
0: We should awaken these human values. Arise, awake, stop not till the goal is reached.
1: అవి నిద్రిస్తున్నాయి.
0: They are there, but yet they are sleeping.
1: కారణం ఏమిటి?
0: Why?
1: దాంతో మనం ఏమి ఉపయోగ పెట్టుకోవటం లేదు.
0: Because we are not making use of these latent values.
1: ఈ భౌతికమైనటువంటివి అన్ని ఉపయోగపడుతున్నాయి.
0: We are carried away by the outer illusion.
1: కాబట్టి దానికి ఏం పని లేదు.
0: So we don't make use of the inner quality.
1: చేత నిద్రిస్తుండాలి అశాంతి.
0: As we don't make use of the innate quality.
1: దానికి పని పెట్టు. తప్పక ఈ భౌతికమైనటువంటివన్నీ నిద్రిస్తాయి, అది మేలుకుంటుంది.
0: Give it, awaken it, and then only the externals would sleep.
1: ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది కేవలం ఎలాంటిదంటే టైగర్ వంటిది.
0: Spiritual power is like a tiger.
1: ఈ టైగర్ నడుస్తూ ఉంటుంటుంది, వెనక్కి తిరిగి చూడదు.
0: The tiger walks, it never looks behind.
1: మంచి జెంటల్ గా నడుస్తుంటది.
0: ఇట్ వాక్స్ ఇన్ ఎ జెంటల్ మెజెస్టిక్.
1: దానికి అదురు బెదురు అనేటువంటిదే లేదు.
0: ఇట్ హెస్ నో ఫియర్ వాట్స్ ఎవర్.
1: కారణం ఏమిటి?
0: వై?
1: సత్యం పైన ఆధారపడిపోతుండాలి.
0: బికాస్ ఇట్ రిలైస్ ఆన్ ఇట్స్ ట్రూత్.
1: అందువల్లనే అది సింహం వంటిది.
0: ఇట్స్ లైక్ ఎ లయన్.
1: మృగరాజు
0: ఇట్ ద కింగ్.
1: ఈ దుర్మార్గము, దుష్టము, దుర్గుణములు అనేటువంటి దానికంతా అది కింగ్ వంటిది.
0: ఇట్ ఇస్ ద కింగ్ ఫర్ ఆల్ ద వైల్డ్ యానిమల్.
1: దానికి ఏమాత్రం ఇది బెదిరిపోదు, అదిరిపోదు.
0: ఇట్ హెస్ నో ఫియర్ వాట్స్ ఎవర్.
1: కానీ లౌకిక వాంఛలు అనేటువంటిది గొర్రె వంటిది.
0: ద వరల్డ్లీ డిజైర్స్ ఆర్ లైక్ షీప్.
1: ఈ షీప్స్ ఏంటి, ఒక్క అడుగు పెట్టినా మరి ఏంటి చూస్తే, మరి ఒక్క అడుగు పెట్టినా అంత భయము అదురుతోనే పోతుంటాయి.
0: షీప్ ఈస్ కంప్లీట్లీ ఫియర్ స్ట్రికెన్. ఇట్ లుక్స్ ఆన్ బోత్ సైడ్స్.
1: అంతేకాకుండా బ్లైండ్ గా దేన్ని ఒకదాన్ని అనుసరిస్తూ పోతుంటాయి.
0: షీప్ ఆర్ నోన్ ఫర్ బ్లైండ్ ఫాలోయింగ్.
1: ముందు పోయేటువంటి బావిలో పడితే ఇది కూడా పోయి బావిలో పడిపోతుంది.
0: If the sheep in the front falls into the well, the others also would automatically fall.
1: కనుక మనము సింహ జీవులుగా మనం తయారు కావాలి.
0: We should be like a lion.
1: మనం గొర్రె జీవులుగా తయారు కాకుండా.
0: Not the life of a sheep.
1: మనం అంత ఏమాత్రము భయానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
0: We should not give scope for any fear.
1: అదురు బెదురు లేనటువంటి యొక్క ధీరత్వాన్ని మనం సాధించాలి.
0: We should not have any fear or hesitation.
1: ఆ ధీరత్వమే దైవత్వము అనేటువంటిది.
0: That is only the lion in our life.
1: కనుక అట్టి దైవత్వాన్ని మనం పొందడానికి తగిన కృషి చేయండి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: యూ హ్యావ్ ద డివినిటీ.
1: దోషం ఏమైనా ఉంటే కదా భయం వస్తుంది మనకు.
0: దేర్ ఇస్ ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణం.
0: వేర్ దేర్ ఇస్ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్. వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ నో ఫియర్.
1: ఎక్కడ ధర్మమో అక్కడ గుణము.
0: వేర్ దేర్ ఇస్ ధర్మ దేర్ ఇస్ క్వాలిటీ వర్చ్యూ.
1: ఎక్కడ గుణమో అక్కడ ఒక విధమైనటువంటి డిసిప్లిన్ వస్తుంది.
0: వేర్ దేర్ ఆర్ వర్చ్యూస్ దేర్ ఇస్ డిసిప్లిన్.
1: ఎక్కడ డిసిప్లినో అక్కడ శాంతి మనకు లభిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ డిసిప్లిన్ దేర్ ఇస్
1: ఎక్కడ భయమో అక్కడ శాంతి చిక్కదు మనకు.
0: వేర్ దేర్ ఇస్ ఫియర్ దేర్ ఇస్
1: ఎక్కడ గుణం లేకుండా ఉంటుందో అక్కడ మనకు శాంతి చిక్కదు.
0: వేర్ దేర్ నో వర్చ్యూస్ దేర్ ఇస్
1: శాంతి కంటే మూల కారణం గుణములే.
0: దేర్ ఫోర్ ఫర్ పీస్ ద వర్చ్యూ ఇస్ ది కాజ్.
1: కనుక ఈ వర్చ్యూ ఈ గుణం మనం పోషించుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ దిస్
1: గుణవంతుడు కావాలి.
0: వి షుడ్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: అందువల్లనే హనుమంతుని ఏ రీతిగా వర్ణించింది.
0: You know what Hanuman is.
1: శాంతుడు, గుణవంతుడు, హనుమంతుడు, బలవంతుడు అన్నారు.
0: Therefore Hanuman is one of peace, the one of physical strength, the one of conduct and character.
1: గుణవంతుడు, బలవంతుడు, హనుమంతుడికి ఏది ఆధారము?
0: What is the cause for Hanuman?
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: ఒకానొక సమయం లోపల.
0: At one time.
1: అగస్త్యుని తల్లి.
0: The mother of Agastya.
1: శ్రీరాముని తల్లి.
0: And mother of
1: హనుమంతుని తల్లి.
0: And mother of Hanuman.
1: ఈ ముగ్గురు కూడాను మహిళా విభాగంలో ప్రవేశించారట.
0: All the three ladies met like Mahila Vibhag.
1: Andulo urukundakunda ee Hanumantun thalli leka Agastun thalli modulu pettindi.
0: Mother of sage Agastya started conversation.
1: Amma naa koduke evaro telusna?
0: You know my son?
1: Samudrananta kodunu okka thuri upasam chesadu.
0: He could swallow the whole ocean just in one sip.
1: కనుక నా కొడుకు అలాంటి వాడు అని చెప్పింది.
0: దాట్ ఇస్ ద స్టాండర్డ్ ఆఫ్ మై సన్.
1: అంతలో ఊరుకుండకుండా ఈ హనుమంతుని తల్లి లేచింది. అమ్మా నీ కొడుకు కేవలం హనుమంతు ఒక సముద్రాన్ని తాగా నా కుమారుడు ఒక్క నిమిషంలో దాన్ని జంప్ చేసిపోయాడు సముద్రాన్ని.
0: ది అదర్ లేడీ మదర్ ఆఫ్ హనుమాన్ డిడ్ నాట్ కీప్ క్వైట్. షీ సెడ్ ఆఫ్టర్ ఆల్ యువర్ సన్ హాస్ స్వాలోడ్ వాటర్ మై సన్.
1: ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి చూచి కౌసల్యమ్మ చేరిందట. అమ్మా మీ కుమారుడు దాటడానికి నా కుమారుని పేరే దీనికి మూల కారణం అనింది.
0: ద థర్డ్ లేడీ కౌసల్య మదర్ ఆఫ్ శ్రీరామ సెడ్ యువర్ సన్ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ బికాస్ హీ చాంటెడ్ ద నేమ్ ఆఫ్ మై సన్.
1: మై సన్ నా కుమారుని యొక్క పేరును తలుచుకోవడం వల్లే నీ కుమారుడు ఎగిరిపోయాడు అని.
0: బికాస్ హీ రిపీటెడ్ ది నేమ్ ఆఫ్ మై సన్ యువర్ సన్ కుడ్ జంప్.
1: కనుక ఈ ముగ్గురు చేరినప్పుడు చూస్తే కట్టగడపడికి ఎవరు పెద్దవారంటే దైవమే పెద్దవాడు. రాముని యొక్క శక్తి చేతనే అగస్త్యుడు సముద్రాన్ని మింగాడు. కేవలం హనుమంతుడు సముద్రాన్ని దాటాడు.
0: అల్టిమేట్లీ ఇట్ ఈస్ డిసైడెడ్ దట్ అగస్త్య కుడ్ స్వాలో ద హోల్ ఓషన్ బికాస్ ఆఫ్ ద డివినిటీ. హనుమాన్ కుడ్ జంప్ ఓవర్ ద ఓషన్ బికాస్ ఆఫ్ రామాస్ నేమ్.
1: కనుక మొట్టమొదట భగవత్ నామము, దానికంటే శక్తివంతమైనటువంటిది మరొకటి లేదు.
0: గాడ్స్ నేమ్ ఇస్ మైటీయెస్ట్, మోస్ట్ పవర్ఫుల్.

సాయిరామ్. యూ ఆర్ లిస్నింగ్ టు ఏ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ది 26th of July 1996.

0: In the year 1996, out of his infinite compassion, Bhagwan gave an extended series of discourses to his students from June to August. The primary aim of these discourses was to help the students fill their character and follow the spiritual path in life. Radio Sai now presents excerpts from a recording of one of those precious discourses.
1: అస్థిరం జీవనం లోకే అస్థిరం యౌవనం ధనం అస్థిరం ధారా పుత్రాది సత్యం కీర్తి ద్వయం స్థిరం ధర్మం కీర్తి ద్వయం స్థిరం

0: ఈ జగత్తునందు. జీవితము నీటి బుడగ వంటిది, అస్థిరమైన ఉంటుంది.
1: ఇన్ దిస్ వరల్డ్ లైఫ్ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్ విచ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం, యవ్వనం, ధనం, ఇంకా యవ్వనత్వము, ధనము, ఇది కేవలము క్షణములో కదిలిపోయేటువంటి మేఘంలో వంటివి.
1: The stage of youth and wealth also will disappear like a passing cloud.
0: అస్థిరం, ధారా, పుత్రాది, ఇంకా ధారాపుత్రులు కూడాను, ఇది అస్థిరమైనటువంటి వారి క్షణికమైనటువంటి కణం లోపల క్షణికములో దాటిపోతుంటారు.
1: The wife and children likewise are also temporary, they pass off.

0: కీర్తి ద్వయం స్థిరం సత్యం ధర్మం కీర్తి ఇవి శాశ్వతమైనటువంటివి.
1: ట్రూత్ రైచియస్నెస్ అండ్ ఎ గుడ్ నేమ్ ఆర్ పర్మనెంట్.

పొందుగా మరుగైన బ్యాంకు లోపల పెట్టి పొందుగా

0: Right from a millionaire or a pauper, whatsoever may be, they take only ordinary simple food. They don't partake gold. You may pride yourself because of your wealth and the money that you amass. You may have the money deposited there in banks, but it will not come with you. If you do not take to acts of charity and offer things to others needy, they will not come to your rescue.
1: తుదకు ఎవరికి తురో ఏమి ఎగును.
0: టు హూమ్ విల్ దే గివ్ ఆల్ దిస్ మనీ ఎట్ ది ఎండ్? టు హూమ్ విల్ ఇట్ ఆల్ గో? వాట్ విల్ హ్యాపన్ టు దాట్?
1: మానవుడు పుట్టినప్పటి నుండి గిట్టినంత వరకు కూడాను అనేక విధములైనటువంటి సుఖములు అనుభవించవలనని, అనేక మార్గములో అనేక విధములైనటువంటి కర్మలను ఆచరించి కడపటికి రిక్తహస్తులై వెళ్ళుతున్నాడు.
0: మ్యాన్ ఫ్రమ్ టైమ్ ఆఫ్ బర్త్ టు డెత్ ఇన్ పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్ అండ్ జాయ్ హీ ఎంటర్స్ ఇన్ టు వేరియస్ ఫీల్డ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ బట్ అల్టిమేట్లీ రిటర్న్స్ ఎంప్టీ హ్యాండెడ్.
1: ఆధ్యాత్మిక ఖనిజ సంపత్తికి ఆలవాలమైన ఈ భారతదేశమునందు ధర్మము నానాటికి క్షీణించి అధర్మము, అన్యాయము, అక్రమము ఈ విధమైనటువంటి యొక్క చర్యలతో కాలమును గడుపుతూ ఈ కలిప్రభావము చేత ఎన్ని విధములైనటువంటి యొక్క సమస్యలకు గురి అవుతుండాలి ఈ యొక్క ప్రపంచము.
0: Bharat is the spiritual mine, but in this country where you find righteousness is on the decline, everywhere you find unrighteous acts, disorder, because there's an effect in response to the Kali effect. The whole world is facing all sorts of agitation and confusion.
1: Itti paisachika pravartulu vidrumbinchi pralayatandamu salpuchunnatvanti ee kali samayamunandu దీనిని చల్లార్చి దేశమునకు శాంతి భద్రతను చేకూర్చేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్హత విద్యార్థులు యందు మాత్రమే నిలిచి ఉన్నది.
0: When this demonic tendency and temperament is on the rise as an effect of this Kali age, it is the responsibility of the students to work for the establishment of peace and security in society.
1: తిరిగి భారతదేశమే కాక యావత్ ప్రపంచమునందు కూడాను శాంతి భద్రతలు చేకూర్చడానికి విద్యార్థులే తగిన సమర్థులు.
0: నాట్ ఓన్లీ ఇన్ భారత్, ఆల్ ఓవర్ ద వరల్డ్ స్టూడెంట్స్ ఆర్ ది ఓన్లీ వన్స్ హూ కెన్ ఎస్టాబ్లిష్ పీస్ అండ్ సెక్యూరిటీ.
1: యువతి యువకులు ఎవరులైనటువంటి యొక్క వ్యక్తులు ఈనాడు ఈ కలి ప్రభావాన్ని తరమగొట్టే నిమిత్తమై తగిన కంకణం కట్టుకుని శాంతి భద్రతను చేకూర్చి సత్యధర్మమును నిలిపి జగత్తునకు ప్రాచీన సాంప్రదాయాన్ని నిలబెడతారని నేను ఆశిస్తున్నాను.
0: Men and women, youngsters, they should see that they will drive out all this restlessness and agitation which are the result of the Kali age and establish peace and security and uphold the principles of truth, righteousness and also the ancient tradition and culture.
1: Vidyarthulara,
0: students,
1: విద్యా మార్గం నందు కాని వైజ్ఞానికమందు కాని మీరు వెనుకబడినా మీ తల్లిదండ్రులు ఎంత పరితపింతురో దానికంటే 1000 రెట్లు అధికంగా నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మార్గంలో వెనుకబడినటువంటి మిమ్మల్ని చూచి భరతమాత చాలా పరితపిస్తూ ఉంటుంది.
0: యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ వెరీ సాడ్ ఇఫ్ యు లాగ్ బిహైండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. If you don't learn and study well your subjects, likewise this mother country Bharat Mata will also feel very sad because we are on the downward trend in respect of morality and spirituality. Motherland Bharat Mata is feeling sad 1000 times.
1: Vidyarthulara,
0: students,

0: ఇది మీరు చాలా జ్ఞప్తి ఎందు ఉంచుకోవాల్సినటువంటి విషయం.
1: యు షుడ్ కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్.
0: ఈనాడు మీరు ఎవరు పౌరులని భావిస్తూ ఉన్నారో, ఎవరు అధికారులని విశ్వసిస్తున్నారో, ఎవరు పెద్దలనని మీరు తలుపుతూ ఉన్నారో, అలాంటి వారందరి కూడాను పూర్వం ఒకనొక దినంలో వారు కూడాను మీ ఓటి విద్యార్థులే.
1: స్టూడెంట్స్, ఆల్ దోస్ హూమ్ యూ కన్సిడర్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ అథారిటీ, మెన్ హూ ఆక్యుపైడ్ పొజిషన్స్ ఎల్డర్స్, దే వర్ ఆల్ ఎట్ వన్ టైమ్ వర్ స్టూడెంట్స్ లైక్ యూ.
0: నేటి విద్యార్థులే రేపటి పౌరులు, రేపటి అధికారులు, రేపటి పెద్దలు.
1: స్టూడెంట్స్ ఆఫ్ టుడే ఆర్ టుమారోస్ ఎల్డర్స్, మెన్ ఆఫ్ పొజిషన్ అండ్ అథారిటీ.
0: కనుక ఈనాటి అధికారులను, ఈనాటి పౌరులను, ఈనాటి పెద్దలను మీరు ఏ విధంగా ఉండాలని చింతిస్తూ ఉన్నారో, దీనిని జ్ఞప్తియందు ఉంచుకొని భవిష్యత్తులో మీరు తలంచినటువంటి యొక్క ఈ కళలకు తగినటువంటి ఒక రూపాన్ని ధరింపచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ద ఐడియాస్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ యువర్ ఎల్డర్స్, ద కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ దట్ యు హ్యావ్ టువర్డ్స్ సిటిజన్స్ అండ్ మెన్ ఆఫ్ అథారిటీ, కీప్ దెమ్ ఇన్ వ్యూ, డు నాట్ ఫర్గెట్ టు రియలైజ్ దెమ్ లేటర్.
0: ఈనాటి యువతులు కేవలము అద్దెకు తెచ్చుకున్నటువంటి గుణముల వలె లేక దిగుమతి గావించుకున్నటువంటి గుణముల వలె వారి మాటలు, వారి డ్రస్సులు, వారి నడతలు అన్నీ కూడాను కేవలము ఒక విధమైనటువంటి అప్పటికప్పటికి అద్దెకు తెచ్చుకొని అలంకరించుకున్నటువంటి నగల వలె కనిపిస్తూ ఉంటాయి.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఇట్ అపియర్స్ యాజ్ ఇఫ్ దే హ్యావ్ దే డ్రెస్ ఇన్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ లైక్ రెంటెడ్ స్టఫ్ ఆర్ ఇంపోర్టెడ్ స్టఫ్.
0: ఇలాంటి అద్దెకు తెచ్చుకున్నటువంటి యొక్క నగలతో ఎంతకాలం నీవు అందాన్ని అనుభవించగలవు?
1: విత్ దీస్ రెంటెడ్ జ్యువెల్స్ హౌ లాంగ్ కెన్ యూ డిలైట్ యువర్ సెల్ఫ్?
0: కాదు, నీ సొంతం సంపాదించుకున్నటువంటి యొక్క గుణములనేటువంటి యొక్క నగల చేత నీవు ఆనందాన్ని, అలంకారాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ షుడ్ డెకరేట్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ వేర్ దట్ ఆర్నమెంట్ ఆఫ్ యువర్ ఓన్, ద క్యారెక్టర్ విచ్ ఇస్ పర్మనెంట్.
0: కనుక విద్యార్థులారా, ఈనాటి మీ యొక్క నడతలన్నీ కూడాను ఒక ఫ్యాషన్ గా మారిపోతున్నాయి. ఈనాటి మీ భావములన్నీ కూడాను కేవలం కదిలిపోయే మేఘముల వల్ల పోతున్నాయి.
1: స్టూడెంట్స్, యువర్ బిహేవియర్ హ్యాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్ నౌ, అండ్ యువర్ ఫీలింగ్స్ ఆర్ జస్ట్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇది స్వదేశం యొక్క సంస్కృతి కానేరదు.
1: దిస్ ఇస్ నాట్ ద కల్చర్ ఆఫ్ యువర్ కంట్రీ.
0: ఈ దేశం నుంచి దిగుమతి గావించుకున్నటువంటి దీనిని మీరు ఎంతకాలమని అనుభవించగలరు?
1: హౌ లాంగ్ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ ఇంపోర్టెడ్ కల్చర్?
0: కనుక మీరు ఇంపోర్టెడ్ కల్చర్ పైన మీరు ఆధారపడకండి.
1: నెవర్ డిపెండ్ ఆన్ దిస్ ఇంపోర్టెడ్ కల్చర్.
0: మీ సొంతమైన, మీ పవిత్రమైన, మీ భారతదేశమైన, మీ పుణ్యభూమి అయినా, ఈ ధన్యభూమి అయినా, ఈ కర్మభూమి అయినా, ఈ యోగభూమి అయినా, భరతం యొక్క కల్చర్ను మీరు అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: You should make every attempt to follow the culture of this land, which is a land of merit, which is a land of sacrifice, which is a land of spiritual pursuits and endeavors.
0: Prachina kalam nundi Bharat deshamu dana dharmalaku puttinilainadi.
1: Since ancient times, Bharat is the center for all charity and sacrifice.
0: Tyaga abhimanam, tyaga kairinenkutti yokka karuna, ఇలాంటి గుణములకు అనేక విధములుగా ఆరితేరినటువంటిది ఈ భారతదేశం.
1: భారత్ హ్యాస్ బీన్ ఎన్ ఎక్స్పర్ట్ అండ్ ఎ గైడింగ్ ల్యాండ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ కైండ్నెస్.
0: సహన సాధుభూతులకు ఈ భారతదేశము గమ్యస్థానము.
1: భారత్ ఈజ్ ద గోల్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ కంపాషన్ అండ్ ఆల్సో టాలరెన్స్.
0: ఇట్టి దివ్యమైన భవ్యమైనటువంటి ఈ సహన సానుభూతులు కాని, దయా దాక్షిణ్యములు కాని, త్యాగ కరుణలు కాని ఎక్కడ పోయినవి?
1: కంపాషన్, కైండ్నెస్, మెర్సీ, టాలరెన్స్, ఫర్బేరెన్స్, సాక్రిఫైస్, వాట్ హ్యాపెన్ టు దోస్ క్వాలిటీస్ నౌ?
0: కేవలము మీ యొక్క అదృష్టవశాత్తు భారతీయుల యొక్క సంస్కృతిని అభివృద్ధి గావించే నిమిత్తమై అనేక మంది మహనీయులు, అనేక అవతారములు కూడాను దిగి వచ్చినటువంటివి ఈ భారతదేశమునందు.
1: భారత్ ఇస్ ద ల్యాండ్ విచ్ హెస్ బీన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ మెనీ ఆఫ్ ది నోబుల్ సోల్స్ అండ్ ఇన్కార్నేషన్స్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: 14 సంవత్సరములు పాండవులు కారడవులలో నివసించుతున్న సమయంలో శిష్యుడు ఏదించి ధర్మజను చూచి, ధర్మజ, మీ సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
1: పాండవ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ థిక్ ఫారెస్ట్. ఇట్ వాజ్ ఎట్ దట్ టైమ్ కృష్ణ ఆస్ ధర్మజ, వాట్ హ్యాపెన్ టు యువర్ బ్రదర్స్, వేర్ ఆర్ దే?
0: కృష్ణుడు పర్ణశాలకు వెళ్లినప్పుడు ఏ సోదరులు అక్కడ కనిపించలేదు. ఆ కారణం చేతనే కృష్ణుడు ధర్మజుని, సోదరులు ఎక్కడున్నారు అని ప్రశ్నించాడు.
1: As Krishna did not find the remaining brothers, so Krishna has put that question to Dharmaja, what happened to other brothers?
0: Where are they? Dharmajudu, Dharmapudayudu. Elanti paristhitulu endinappudunu Bhagavantuni vismarinchi sarvakala sarvavasthalu endinappudunu భగవంతుని స్మరించేటువంటి యొక్క పవిత్ర వ్యక్తి ఆ ధర్మజుడు.
1: ధర్మజ ఇస్ నోన్ ఫర్ హిస్ కంపాషన్ కైండ్నెస్, హు ఆల్వేస్ థింక్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
0: పాండవులు ఎంతో శాంతి ధర్మ స్వరూపులు.
1: పాండవస్ ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ పీస్ అండ్ రైచియస్నెస్.
0: ఇట్టి పవిత్రులను, ధర్మమూర్తులను కౌరవులు అనేక విధములైనటువంటి మార్గంలో వీరిని అవమానపరుస్తూ వచ్చారు.
1: Kauravas have put them to all humiliation, though they were all men of sacrifice and righteousness.
0: కానీ దీనికి ఏమాత్రం కూడాను వెరువక, కదలక, మెదలక ముందు సాగుతూ వచ్చాడు ధర్మజుడు.
1: Dharmaja faced all these ordeal troubles and turmoils. He was not afraid in the least. He could resist and proceed.
0: ప్రశ్నించినటువంటి ప్రశ్నకు కృష్ణ, కొంతమంది సోదరులు హస్తినాపురంలో ఉంటున్నారు, కానీ 5 మంది సోదరులు అరణ్యంలో ఉంటున్నారు అన్నాడు జవాబు.
1: ధర్మజ రిప్లైడ్, 5 brothers ఆర్ హియర్ ఇన్ ద ఫారెస్ట్, వైల్ 100 brothers ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర.
0: కృష్ణుడు చాలా ఆశ్చర్యపడినట్టుగా నటించాడు.
1: కృష్ణ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి వాస్ టేకెన్ బై సర్ప్రైజ్.
0: ఏమి నీకు మతిపోయినదా? మీరు సోదరులు 5 మంది మాత్రమే, వీరినే పంచపాండవులు, ఇంకా 100 మంది హస్తినాపురంలో ఉన్నారంటే ఏం అర్థం లేదే అన్నాడు.
1: కృష్ణ దెన్ క్వశ్చన్ దిస్ వే, ధర్మజ ఆర్ యూ మ్యాడ్? యూఆర్ ఓన్లీ 5 brothers. వై డు యూ సే దట్ 100 brothers ఆర్ దేర్ ఇన్ హస్తినాపుర?
0: కృష్ణ, వారందరూ కూడా మా బ్రదర్సే కదా, సోదరులే కదా.
1: కృష్ణ, దే ఆర్ ఆల్సో అవర్ బ్రదర్స్.
0: మాలో మాకు ఐకమత్యంతో, ప్రేమ చేత, సహనము చేత, సానుభూతి చేత జీవించినంత కాలం కూడాను మేము 105 మంది సోదరులము.
1: సో లాంగ్ వీ హ్యావ్ దట్ యూనిటీ అండ్ అండర్స్టాండింగ్ అండ్ స్పిరిట్ ఆఫ్ అకామిడేషన్ వీఆర్ 105 brothers.
0: ఏనాడు మాలో మాకు కలహం ఏమైనా ఏర్పడినప్పుడు అప్పుడు మేము 5 మంది మాత్రమే వేరు, 100 మంది మాత్రమే వేరు.
1: వెన్ దెర్ ఆర్ ఇన్ ఫైట్స్ అండ్ డిఫరెన్సెస్ వీఆర్ 5 హియర్ అండ్ దే ఆర్ 100 ఓవర్ దేర్.
0: దీని యందు ఉన్నటువంటి అంతరాత్మను ఈనాటి పరిస్థితులకు మనం చక్కగా అన్వయం చేసుకోవచ్చును.
1: We can just relate to this, to the present circumstances.
0: ఈనాటి లోకమునందు ఐకమత్యం అనేటువంటి క్షీణించిపోవటం చేతను, కేవలం కలహములు, కల్లోలములు అభివృద్ధి కావటం చేతను, ప్రతి పార్టీ, ప్రతి సంఘము, ప్రతి ఒక్క వ్యక్తిత్వం కూడాను పూర్తి చిన్నాభిన్నమైపోతుంది.
1: There is no unity in the present day world. There you find the agitation and confusion, restlessness everywhere. Every party, every individual have lost their track.
0: ఈనాటి సమాజంలో కూడాను ఐకమత్యమైనటువంటిది లేకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఒక్కొక్క పార్టీ లోపలనే అనేక విధమైనటువంటి యొక్క పార్టీలుగా బయలుదేరుతూ వస్తున్నాయి. ఒక్కొక్క సమాజమునందు మాత్రమే అనేక సమాజములు బయలుదేరుతూ వస్తున్నాయి.
1: There is no unity anywhere. Therefore, in party, you find various tendencies and differences. In every society, there are so many segments within.
0: Vyaktulu veru kavachunu, kani divyattamainatundi aatmatattvam andariyandu okkate untunnadi.
1: Individuals may be different, but the divinity is one and the same.
0: Kanukane ee kaliyugam nandu, idi kevalam kalahayugam ani cheppukodaniki kodanu avakasam untundadi.
1: The age of Kali can also be called the age of Kalaha or fight.
0: ఈ కలహములు దినదినమునకును పెచ్చు పెరిగిపోతున్నవి.
1: This infighting is more and more day by day.
0: కనుకనే వ్యక్తిత్వం అనేటువంటి దానికి మరొక వ్యక్తిత్వానికి మధ్య లోపల ఏమాత్రం కూడాను సహనము సానుభూతులు లేవు.
1: There is no spirit of accommodation or understanding between any two individuals.
0: మనిషికి మనిషికి మధ్య ద్వేషము, గ్రామానికి గ్రామముకు మధ్య ద్వేషము, జిల్లాలకు జిల్లాలకు మధ్య ద్వేషము, రాష్ట్రానికి రాష్ట్రాలకు మధ్య ద్వేషము, ఈ విధమైనటువంటి దేశములతో ద్వేషములతో అభివృద్ధి అవుతున్నటువంటి ఈ ప్రపంచములకు ఏనాడు శాంతి భద్రతలు చేకూరుతాయి.
1: దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్, హేట్రెడ్ బిట్వీన్ విలేజ్ టు విలేజ్, డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్, ప్రావిన్స్ టు ప్రావిన్స్. దెన్ హౌ డు ఎక్స్పెక్ట్ పీస్ అండ్ సెక్యూరిటీ?
0: ఒక ఇంటి లోపలనే అనేక విధమైనటువంటి మార్పులు చెందుతూ ఉన్నాయి.
1: ఇన్ ఎ సింగిల్ ఫ్యామిలీ యు ఫైండ్ సో మెనీ చేంజెస్.
0: ఎంత ఐకమత్యము మానవత్వానికి ఎంత బలం.
1: Unity is the real strength to humanity.
0: ఇలాంటి బలమైనటువంటి యొక్క ఐకమత్యాన్ని ఈనాడు మనం చెదురుకుం చేసుకుంటున్నాము.
1: This unity which gives us the strength, we are losing.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది మానవుని యందు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: Therefore the human quality is not noticed, not even a trace.
0: తులసిదాసు రామాయణం రాస్తూ అతనికి తెలియకుండా రామచింతనలో తన్మయత్తుడైపోయినప్పుడు ఒక పదము అక్కడ చేరి ఉంది.
1: తులసిదాస్ యాజ్ హి వాస్ కంపోజింగ్ రామాయణ వైల్ హి వాస్ రైటింగ్ సర్టన్ వర్డ్స్,
0: నిజముగా తాను రాయలేదు,
1: హి ఫర్గాటన్ హిమ్సెల్ఫ్ వెన్ హి రోట్ ఎ వర్డ్.
0: తిరిగి కన్నులు తెరిచి చూచేటప్పటికి హేతు కృశానుభాను హిమకరతే అని ఉంటుండాలి. హేతు కృశాను భాను హిమకరతే అనగా ఏమిటి? కృశాను అగ్ని, భాను సూర్యుడు, ఇంకా హిమ చంద్రుడు. ఓ రామచంద్ర, నీవు అగ్ని సూర్యుడు చంద్రస్వరూపుడవు అన్నాడు.
1: దేర్ ఎ సెంటెన్స్ వాజ్ నోటీస్డ్, ఓ రామ యు ద ఫైర్ సన్ అండ్ ద మూన్.
0: నిజముగా ఈ ప్రపంచము లోపల ఈ అగ్ని సూర్యచంద్రాదులు లేకపోతే ప్రపంచమే లేదు.
1: Truly speaking, without fire, sun and the moon, the world does not exist.
0: నాస్తికుడైనా యాస్తికుడైనా ఆస్తిక నాస్తికుడైనా ఆస్తికుడైనా కూడాను, జోగి అయినా భోగి అయినా విరాగి అయినా బైరాగి అయినా, ఈ అగ్ని సూర్యచంద్రాదులను విస్మరించేటువంటి వ్యక్తి ఈ జగత్తులో ఎక్కడ కనిపించదు.
1: He may be theist, a millionaire or a pauper, a renunciant or celibate. He must have these three, the fire, sun and the moon.
0: కనుక ఈ అగ్ని సూర్యచంద్రాదులే ప్రత్యక్ష దేవులు.
1: Therefore fire, sun and the moon are deities, divine.
0: ఇవి చేసే పని ఏమిటి?
1: What do they do?
0: ప్రతి మానవుని యొక్క జన్మకు మూడు కారణాలు ఉంటున్నాయి.
1: For the birth of every human life there are three reasons.
0: అజ్ఞానము,
1: one ignorance,
0: రెండవది పాపము,
1: second sin,
0: మూడవది తాపము.
1: The third one is
0: అజ్ఞాన పాప తాపములే మానవుని యొక్క జన్మకు మూల కారణములు.
1: These three are responsible for the birth of a human.
0: కనుక ఈ అజ్ఞానం అనేటువంటి దాన్ని దూరము గావించాలనుకుంటే మొట్టమొదట జ్ఞానం అనేటువంటి అగ్ని కావాలి. ఈ జ్ఞానాగ్ని లోపల అజ్ఞానమంతా భస్మం అయిపోతుంది.
1: Therefore, in order to give up this ignorance, we should burn it in the fire of knowledge and the wisdom.
0: కనుక జ్ఞానము అనేటువంటి అగ్ని, ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క దీనిని పాపములను భస్మం చేస్తుంది.
1: Therefore, this fire of wisdom will certainly burn all sins, the sun.
0: సూర్యుడు అంధకారము, తిమిరాంధకారము, మోహాంధకారము, శోకాంధకారము, ఈ అంధకారములు అనేటువంటి చీకటినంతా కూడాను సూర్యుడు ఒక్కతూరి కిరణము చాపితే అంతా చీకటి పోయిపోయి వెన్నెల అనగా లైట్ ప్రకాశిస్తుంది.
1: The sun will dispel the darkness of attachment. The sun will dispel the darkness of misery and sadness. The sunlight will dispel the darkness as such.
0: Inka chandrudu,
1: moon,
0: ee chandrudu anetunti vaadu mana taapamunu challarustadu.
1: He will pacify all our emotions.
0: Paapamunu pariharam chestadu.
1: He will atone our sins.
0: Chandruniki suryuniki undinatunti sannidhi sambandha bandhavyani okka thoru vicharinchukunte enta vyathyasam gocharistundi.
1: If you investigate and inquire the relationship between sun and moon,
0: chandrudu
1: is not
0: prakashakudu kaadu,
1: moon doesn't shine on its own.
0: Suryuni yokka kiranamulu chandrudu paina pade చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
1: As the sunlight falls on the moon, he shines.
0: అయితే సూర్యుని యొక్క ప్రకాశము మహా తీక్షణంగా ఉంటుంది.
1: But the sunlight is highly intense.
0: చంద్రుని యొక్క ప్రకాశము చల్లగా ఉంటుంది.
1: The moonlight is so cool.
0: ఒకే ప్రకాశమే ఒకదానిలో వేడి ఒకదానిలో చల్లదనం ఈ రావడానికి కారణమేమిటి?
1: సేమ్ లైట్ అట్ వన్ ప్లేస్ ఇట్ ఇస్ సో హాట్, అట్ అనదర్ ప్లేస్ ఇట్ ఇస్ సో కూల్.
0: కనుకనే జ్ఞాన సూర్యుడు అనేటువంటి వాడు బుద్ధితో సమానము.
1: దేర్ఫోర్ ద సన్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఇంటెలెక్ట్.
0: చల్లని తెల్లని హృదయానికి అందించేటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటి యొక్క ఇది చంద్రుడు. ఈ విధమైన మనస్సుతో చెందినటువంటి వాడు.
1: దేర్ఫోర్ మూన్ ఇస్ ద మైండ్ హూ ఇస్ ఆల్ కూల్ వైట్ అండ్ బ్రైట్ ప్రెసెంట్ ఇన్
0: ఈ వేదమునందు చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత.
1: సన్ ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది ఇంటెలెక్ట్ వైల్ మూన్ ఇస్ ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద మైండ్.
0: చంద్రుని యొక్క ప్రతిబింబమే ఈ యొక్క మనసు, మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
1: Therefore, the reflection of the moon is the mind and the reflection of the mind is the moon.
0: మన చక్షువుల యందు ఉండేటువంటి యొక్క ప్రకాశ శక్తియే సూర్య కిరణములు.
1: The power of light in our eyes is nothing but the sun.
0: ప్రకాశ సూర్యులే ఈ యొక్క సూర్య కిరణములు.
1: Therefore, it's only sunlight that will make us to see and visualize.
0: కనుక సూర్య చంద్రాదులు అగ్ని, మన ఉదరాగ్ని, తాపాగ్ని, పాపాగ్ని ఇవంతా కూడా ఉదరంలో చేరి ఉంటుండాలి.
1: Therefore, there is fire in our stomach, which is responsible for all assimilation
0: and digestion. ఈ మూడు కూడాను దైవ స్వరూపులుగా ప్రకాశిస్తున్నారు.
1: All the three shine over their divine form.
0: విద్యార్థులకు బాగా తెలుసు, భుజించే సమయం లోపల బ్రహ్మార్పణం బ్రహ్మవిని బ్రహ్మార్పణం చేస్తున్నాము.
1: Before you start eating your food, you offer a prayer to God.
0: చాలా మందికి ఈ బ్రహ్మ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు అనేది గుర్తించుకోలేక ఏదో ఊరికి శ్లోకం చెప్పాలి. మన హాస్టల్ యొక్క పద్ధతి ఈ విధంగా ఉంటుంది, బ్రహ్మార్పణం అని చెప్తున్నారు.
1: మెనీ జస్ట్ సే దిస్ ప్రేయర్, దే డు నాట్ నో వేర్ బ్రహ్మ ఈస్ బికాస్ హాస్టల్ డిసిప్లిన్ వాంట్స్ యు టు సే సో.
0: నీవు నేను ఎక్కడున్నాను అనేటువంటి ఒక అనుమానానికి అవకాశం ఇవ్వనక్కర్లేదు. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత, నేను వైశ్వానర రూపం లోపల నీ యొక్క పొట్టలో చేరి నీవు భుజించినటువంటి ఆహారాన్నంతా జీర్ణింపజేస్తూ నీకు తగినటువంటి ఒక శక్తి సామర్థ్యం అందిస్తున్నాను.
1: When you put this question, where is Brahma? The answer, reply comes from within. I am there in the form of Vaishwanara. I digest all the food that you partake.
0: హేతు కృషానుభవాను హిమకర్తే అనేటువంటి దానికి చక్కని ఉపమానం చేస్తూ వచ్చాడు.
1: Like that he gave very good similes, examples to relating to this
0: Rama
1: sentence.
0: Rama అనేటువంటి పదమునందు Ra Tat మా త్వం ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి అసి, ఈ యొక్క అగ్ని సూర్యచంద్రాదులను కూడా రెండింటినీ చేర్చుకున్నప్పుడు రామా అనేటువంటిది తత్ త్వం అసి అయిపోయింది.
1: వెన్ యూ హ్యావ్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఫైర్ సన్ అండ్ ద మూన్, ద వెరీ వర్డ్ రామా విల్ టెల్ యూ దట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఆఫ్ తత్వం
0: అసి. నీవు నేనేగా ఉంటున్నాను.
1: తత్వమసి, ఐఎమ్ యూ, యూ ఆర్ present in the form of this eye here.
0: జగత్తునికంత బోధించినటువంటి తులసిదాసు.
1: It is the teaching of Tulsidas to this entire world.
0: మహావాక్యములో ప్రధానమైనటువంటి ఒక మంత్రము తత్ త్వం అసి, తత్ రా త్వం మా అసి నేనే. ఈ రెండింటి యొక్క ఏకత్వమే మనము.
1: Among all Mahavakyas, Tattvamasi is the most important cardinal principle. Ra is that, Tva, you are being same Tattvamasi.
0: కనుకనే ప్రపంచం నందు ఈ విధమైనటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధించి ప్రచారం సలిపి దివ్యత్వాన్ని అందరికీ హృదయానికి తట్టుకున్నట్టుగా హత్తుకున్నట్టుగా అనేక మంది మహనీయులు భారతదేశంలో అనాది కాలం నుంచి చాటుతూ వచ్చారు.
1: నోబుల్ సోల్స్ ఇన్ భారత్ ప్రాపగేటెడ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ ఇంప్రింటెడ్ దెమ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్.
0: కనుక ఇట్టి మహనీయమైనటువంటి ఒక తత్వానికి మొట్టమొదట మన హృదయాల లోపల అహింసను అభివృద్ధిపరచుకోవాలి.
1: Therefore, in response to their teachings, we should develop non-violence in our hearts.
0: ఈ అహింస అనేటువంటి దాన్ని మనం పాటించినప్పుడు జగత్ అంతా కూడా రామమయంగా ఉంటుంటాయి.
1: When once we observe this principle of ahimsa, the whole universe will be full of
0: మన యందు ఉండినటువంటి యొక్క దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతనలు కూడాను మనము క్షణంలో మనం దూరం చేసుకోవాలి.
1: We have to give up our bad qualities and evil tendencies, bad behavior.
0: అల్ప ఆనంద నిమిత్తమై అనంతమైనటువంటి దైవత్వాన్ని మనము వ్యర్థం చేసుకుంటున్నాం.
1: ఫర్ ఎ మీన్ అండ్ షార్ట్ హ్యాపీనెస్ We are far off from the infinite blissful divine state.
0: Enduku ee vidhamainatuvanti vicharanni manam cheyakunda pothunnamu?
1: Why don't we discriminate?
0: Deeniki vijnanam anetuvanti undinappatikini sareinatuvanti vicharana cheyalekapotame deeniki karanamu.
1: Though we have got this discretion, but we are not able to exercise discrimination properly.
0: Prati vidyarthi endukunu kavalsinta vijnanam untundali.
1: Every student has lots of knowledge.
0: Prati manavuni endukunu kavalsinta vijnanam untundali.
1: Every person has knowledge.
0: Kani danini sariyainatuvanti vichimlo danini vicharana cheyatam ledu.
1: But they don't explore in the correct path.
0: ఈ విచారణ చేయకపోవడం చేతనే మానవుడు ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతూ వస్తున్నాడు.
1: As do not inquire and discriminate, he suffers.
0: కనుక క్షణ నిమిషం లోపల కదిలిపోయేటువంటి విషయానికి లాంగ్ లైఫ్, పవిత్రమైన జీవితము, కీర్తివంతమైన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: ఫర్ మొమెంటరీ ఫ్లీటింగ్ ఎఫీమరల్ ప్లెజర్స్ హీ వేస్ట్ దిస్ లాంగ్ లైఫ్.
0: అందువల్లే శంకరులు వాడు కూడా చెప్పారు,

0: క్షణంలో కదిలిపోయేటువంటిది ఈ గర్వము, క్షణంలో మారిపోయేటువంటిది ఈ దేహము, క్షణంలో కూలిపోయేటువంటిది ఈ ప్రాణము, ఇలాంటి దానికి మనం ఎందుకు ఇంత పవిత్రమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం?
1: One may give up this body at any point of time. This wealth, the association, the youth, all will vanish at any point of time.
0: ఇది కేవలం ఏమిటి? అహింస అంటే ఏమిటి? ఎవరిని కొట్టకూడదు, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని బాధించకూడదు అనేటువంటి దానికి మనం అర్థం తీసుకుంటున్నాం.
1: What do you mean by non-violence? Do you think not to harm anybody, not to accuse anybody?
0: Kaadu kaadu, adi kaadu nijamaina ahimsa.
1: It's not the true non-violence.
0: Manaschetanu, vachaschetanu, karmala chetanu, ye vidhamaitundi tappunu cheyakunda undatame ahimsa.
1: Non-violence ahimsa means not to commit mistakes or blunders at the realm of the body, the mind and by word.
0: Prati కణమునందును ప్రతి క్షణమునందు కూడాను ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనము ఏమాత్రము ఎడబాయకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ బీ ఇన్ దిస్ యూనిటీ ఇన్ ఎవ్రీ సెల్ ఇన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుకనే మన నడతలు ఎందుకని, మన మాటలు ఎందుకని, మన చూపులు ఎందుకని, మన భావములు ఎందుకని ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేసుకున్నప్పుడే సరి అయినటువంటి దివ్యమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మెయింటైన్ పర్ఫెక్ట్ ఇంటిగ్రేషన్ అండ్ హార్మనీ between our words,
0: అహింస
1: అనేటువంటి
0: దానికి చాలా సూక్ష్మమైనటువంటిదిగా ఉంటుండాలి. ఈనాడు జగత్తులో అహింస అనేటువంటి పదమునకు సరైన అర్థం చెప్పేటువంటి వారు లేదు.
1: టుడే దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ కెన్ గివ్ కరెక్ట్ మీనింగ్ టు దిస్ వర్డ్ అహింస, నాన్ వయలెన్స్.
0: ఎంత అవసరమో దానికంటే అధికంగా భుజించడం కూడా అహింస, హింసనేగా తోస్తుంది.
1: టు ఈట్ మోర్ దాన్ వాట్ ఈస్ నెసెసరీ ఈస్ హింస ఆర్ వయలెన్స్.
0: ఎందుకు తనం తానే హింసించుకుంటున్నాడు?
1: Because he is hurting himself.
0: ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకు మాట్లాడినప్పుడే అది అహింస అవుతుంది. దానికంటే అధిక మాట్లాడినప్పుడు అదే హింసగా మారిపోతుంది.
1: To talk to the extent necessary is non-violence. If you talk more, it is violence.
0: కనుకనే ఈ దివ్యమైనటువంటి ప్రకృతి యొక్క స్వరూపాన్ని మనం వేస్ట్ చేస్తున్నాము, దుర్వినియోగపరుచుకుంటున్నాము.
1: Therefore, we are misusing, wasting this divine nature.
0: కేవలం ఎంత ధనం ఉండినప్పటికీ, ఎంత బలం ఉండినప్పటికీ, ఎంత పదవి ఉండినప్పటికీ అన్ని కూడా వ్యర్థమైపోతుండాలి.
1: We may have wealth, the strength and position. They're all in
0: vain. అల్పమైనటువంటి భావాల కోసమని మనం అనంతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము.
1: We are wasting this infinite spirit and atma by indulging in this mean and low desire.
0: రావణుడికి ధనం ఉంటుండాలి.
1: Ravana has got lot of wealth.
0: Atani kotane suvarna kotaga untundadi fort.
1: His very fort is made up of gold.
0: Adaniki ye margam nandu kani, ye vishayam nandu kani, ye paristhiti nandu kani lotu ledu.
1: There is no shortage or dearth of any material there.
0: Sharira balamu, jana balamu, dhana balamu, mada balamu, sarva balamulu kuda untunnayi.
1: He has got all forms of strength, the people, the money and wealth, what not.
0: Tapas shaktini kuda nu sadhinchinatundi vaadu.
1: He has got that power of deep penance.
0: Alanti vaadu తుచ్చమైనటువంటి ఒక కామ మార్గంలో ప్రవేశించడం చేతనే తన సర్వస్వం కూడా కోల్పోయినాడు.
1: బికాస్ ఆఫ్ ఎ మీన్ డిజైర్ హి హాడ్ టు లూజ్ ఎవ్రీథింగ్ అల్టిమేట్లీ.
0: హనుమంతుడు రావణుని యొక్క సభ లోపల కట్టివేసినారు అతన్ని.
1: హనుమాన్ వాజ్ జస్ట్ టైడ్ అప్ టు ఎ పోస్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ రావణ.
0: ఎందుకనగా అతన్ని ప్రశ్నించారు ఈ యొక్క రాక్షసులంతా కూడా, నీవెవరు?
1: All the demons asked him, who are you?
0: Atanu chaala nemmadiga mitamuga hitamuga cheptu vachadu. Dasoham kosalendrascha, nen Ramachandrudu yokka dasudanu annadu.
1: He started giving replies softly and sweetly and gently in a tender way that I am the servant of Rama.
0: Kani lankalo yenadu kuda nu kotulnu chuchinatunte vaaru kaadu.
1: There in Lanka, no one ever saw any monkey.
0: Lankalo eppudu kuda nu kotulu praveshinchaledu.
1: There were no monkeys there at that time in Lanka.
0: Kanuka andaru kuda nu danni chuttaanigani vastunnaru, lopala undinatunte varantha kuda bayataku vastunnaru.
1: All inhabitants of Lanka came out of their residences to see this monkey.
0: Gunavantudu balavantudu hanumantudu maha gunavantudu kanukane ravanuniki sariyainatundi buddhi cheppalanne uddeshamto veeriki chikkubadipoyadu anaga chikkukunnadu.
1: Hanuman is the one of character and the physical strength and intelligence. He just pretended, allowed himself to be arrested.
0: Nenu sulabhanga ee oka deentlo praveshinchi ravaniki buddhi cheppetunte avakasam naaku ledu.
1: I cannot safely enter here and teach a lesson to Ravana.
0: Meer nannu pattukoni teeskelettinappudu appudu nenu Ravanuku direct ga buddhi cheppochu anukunnadu.
1: When they arrest me and take me and place me in front of Ravana, I can teach him a lesson.
0: Chetru kaalu kattaru, nadumuku taadu chuttaru, ee Ravanasuni sabalopala praveshapettaru.
1: His hands and legs were tied and he was taken to the court of Ravana.
0: అక్కడికి వెళ్లేటప్పటికి రావణుడు పై స్థానంలో కూర్చున్నాడు. ఈ యొక్క హనుమంతుని కింద కూర్చోబెట్టారు.
1: రావణ వాస్ సిట్టింగ్ దేర్ ఇన్ ద కోర్ట్ ఎట్ ఎన్ ఎగ్జాల్టెడ్ పొజిషన్ హైయర్ లెవెల్ వైల్ హనుమాన్ వాస్ మేడ్ టు సిట్ ఎట్ ఎ లోయర్ లెవెల్.
0: పైనప్పుడు రామభంటునైనటువంటి నేను కింద ఉండటమా, నా రామునికి అవమానం కదా అని తన తోకను బాగా చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ పోయి రావణుని కంటే చాలా పైన పోయి కూర్చున్నాడు హనుమంతుడు.
1: Hanuman felt like this, being the ambassador and messenger of Ramachandra. Can I take this seat at a low level? No. He made several circles, rounds with his tail and occupied higher level more than that of Ravana.
0: Ravana adigadu. Koti jativi neevu vanamella charachitivi ninnevadu pampinchera.
1: Ravana started asking like this. You are a monkey. You spoiled the whole forest and the gardens around. Who sent you here?
0: చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాడు. నీ చెల్లె ముక్కు చెవులటు కోసి పంపిన ఎర్రాచదొర నన్నం పెర.
1: That king who has chopped off, cut off the ear and the nose of your sister, that very same king has sent me here. He sent me here.
0: ఎందుకు వచ్చావని మరి ప్రశ్నించాడు ఈ రావణుడు.
1: రావణ asked, why did you come here?
0: బుద్ధి చెప్పేద రావణ, ఈ లంక నీకేలా లేదురా దుర్గుణ. బుద్ధి చెప్పెద వినుము నీ వికసద్దు సేయకనాది పలుకులు, బుద్ధికి నియోజించి చావుకు భద్రుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ, బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలాలేదుర దుర్గుణ.
1: I'll certainly teach you a lesson, Ravana. Why do you need this Lanka?
0: బుద్ధి చెప్పెద వినుము నీవిక.
1: Listen to me.
0: సద్దు చేయకనాది పలుకులు.
1: Without opening your mouth,
0: బుద్ధికి
1: listen to
0: నియోజించి చావుకు బద్ధుడైతివి పాపమతివై. బుద్ధి చెప్పెద రావణ,
1: you committed such a treacherous sin and you are even prepared to die. I'll certainly teach you a lesson.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: Sita is the mother of this entire world. She is even your mother.
0: లోకమునకు తల్లేరా, ఈ సీతమ్మ నీకు చూడగ తల్లేరా.
1: Sita is the mother of this world and she is mother.
0: లోకమునకు తెచ్చి ఇప్పుడు పాతకము వడిగట్టుకుంటివి.
1: You have committed this sin.
0: ఏక శిరమున నీదు శిరములు అనేక మాగురు దుంతులాములు. బుద్ధి చెప్పెద రావణ, ఈ లంక నీకేలాలేదుర దుర్గుణ.
1: With one arrow, Rama will behead you. You will lose all your 10 heads. Why do you need this Lanka? What is this? I'll certainly teach you a lesson.
0: మేలాని తెలసినదా, ఈ పని నీకు కీడని తెలియాలేదా.
1: Don't you understand that this will certainly put you to ruin? Don't you understand that?
0: వాలమునగాల్చితిని మంచి ఆలయం వజ్రాల మేడలు, నీలవర్ణమునే చేసి నీ పురి నెమ్మదిగానే పోయి వచ్చేద. బుద్ధి చెప్పెద రావణ,
1: I'll put all your palaces of precious gems and precious stones, I'll put them to fire and then leave this place.
0: పదితలలుండే తీరు, నీవిప్పుడు చేసే దర్బారు చూడు.
1: You have got 10 heads. You just observe the court you have convened.
0: ఇది కదా నే చూడవలనని ఇంద్రజిత్తు చేత జిక్కితి పది పదే నీకేల చెప్పుదు ప్రాణములు నీ సొమ్ముగాదురా. బుద్ధి చెప్పెద రావణ,
1: I allowed myself to be caught by Indrajit so that I could enter into this court so that I can teach you a lesson.
0: నీ యొక్క కుమారుడైన ఇంద్రజిత్తు చేత నేను చిక్కాను, అందుకోసం నీకు బుద్ధి చెప్పాలని నేను వచ్చాను.
1: Purposefully I allowed myself to be caught by Indrajit so that I can see you and see your
0: court. కూడా నీ కామాంధుడై లోకమాత అయినటువంటి సీతను కూడా నీవు మాతలుగా నీవు భావించుకోకుండా నీవు ఆమెను హింస పెడుతున్నావు.
1: ఓ వికెడ్ మ్యాన్, యు హావ్ ఫర్గాటన్ ద ఫ్యాక్ట్ దట్ సీత ఇస్ యువర్ మదర్. యు ఆర్ హార్మింగ్ హర్, యు ఆర్ హర్టింగ్ హర్.
0: క్షణికమైనటువంటి వాంఛ కోసమని పవిత్రమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు.
1: ఫర్ దిస్ లో డిజైర్, ఎ మీన్ డిజైర్. What happened to your intelligence?
0: నీ తపశక్తి ఎక్కడ
1: పోయింది? What happened to the power of your penance?
0: నీ భుజబలం ఎక్కడ పోయింది?
1: What happened to your physical strength?
0: నీ మనోఇంద్రియము లేకుండా ఉండినటువంటి వాడు నీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: With all the mind and senses, what is the fun of this birth?
0: నీవు రాజు కాదు.
1: You are not the king.
0: నీవు ఎలాంటి వాడుగా ఉండాలి రాజు? ఇంద్రియమును నిగ్రహించినటువంటి వాడు రాజుగా ఉండాలి.
1: You can only be king if only you have got control over your senses.
0: దీనిని ప్రజలకంటే కూడా నువ్వు చక్కగా బోధించేటువంటి వాడిగా ఉంటుండాలి.
1: You should be in a position to teach your people.
0: ఆదర్శవంతంగా ఉంటుండాలి.
1: You should be ideal.
0: అది ఏ మానవత్వానికి తగినటువంటి కీర్తి.
1: That is only good name to human life.
0: కనుక నీ వివిధంగా చేయటం చాలా తప్పు అన్నాడు.
1: It's a big mistake. You should not act like this.
0: కానీ రావణుడు ఈ కోపమును భరించుకోలేక కోతికి తోక అంటే చాలా ఇష్టం.
1: Ravana was very furious. As you know, every monkey like its own tail.
0: Tana jump ku tana bumps ku anniti kudunu tokane chaala aadharam.
1: For the bumps and the jumps is the tail that is the key for the monkey.
0: Kaliki ee tokaku agge petti pampincheseyandi annadu.
1: Therefore he set this the tail on to fire.
0: Ani murkulu amayakulu gnanahinulu kevalam raatchasulu variki emi teliyadu. తోకకు బాగా బట్టలు చుట్టి చుట్టి చుట్టి చుట్టి పాత బట్టలంతా దాని కిరసన్లో అద్ది అంటించి పంపించారు.
1: దే కలెక్టెడ్ ద క్లాత్ ఫుల్ ఆఫ్ కెరోసిన్ అండ్ టైడ్ అప్ రౌండ్ ద టెయిల్ అండ్ పుట్ ఇట్ ఆన్ ఫైర్.
0: ఎవరి కర్మలు వారికే కలుచుకుని వస్తుంటాయి.
1: ఈచ్ వన్ విల్ హ్యావ్ టు ఫేస్ ది వన్
0: ఎవరు చేసిన కర్మ వారనుభవింపక ఏరికైనను తప్పునన్నా.
1: Can anyone escape from it?
0: ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
1: Can anyone escape from the consequences of one's own actions? Be ready, be prepared to face the
0: రాములంతటి వాడు రమణ సీతను బాచి పామరుని వలి ఏర్చెనన్నా.
1: Ravana committed such a blunder in a sin, he cried ultimately.
0: పాండవులు ఆకులను మునిమేసి అడవి పాలైపోయిరన్నా.
1: Pandava said to eat the leaves and tubers and spend the time in the forest.
0: ఈ తప్పింది కాదు.
1: You cannot escape from the consequences of your actions.
0: మనం మంచి కర్మలు చేయడానికి ప్రయత్నించాలి.
1: Therefore, you should make every effort to do good
0: actions. ఎట్టి కర్మలో అట్టి ఫలము.
1: As is the action, so is the reward.
0: ఎట్టి తిండియో అట్టి త్రేపు.
1: As is the food, so is the belt.
0: ఎట్టి తిండియో అట్టి రొట్టె.
1: As is the floor, so is the barn.
0: కానీ ఈ ఫలములు అప్పటికప్పటికి ఫలించేటువంటి ఉన్నాయి. కొంతకాలంలో ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలకు ఫలించేటువంటివిగా ఉన్నాయి. కొన్ని యుగములకు కూడా ఫలించేటువంటివిగా ఉన్నాయి.
1: Certain actions yield results immediately. Certain actions take time to show the results.
0: కత్తి చేతి కోసుకుంది.
1: Suppose the finger is cut.
0: కాని కట్ అయిన తక్షణమే రక్తం వస్తుంది.
1: The moment the finger is cut, the blood
0: bleeds. అది ఫలితం అప్పటికప్పటికే వచ్చేసింది.
1: You will find the reaction immediately.
0: కోసుకున్న తక్షణమే రక్తం వచ్చేసింది.
1: You find the blood coming out, oozing out.
0: ఎక్కడైనా మనం మెట్లు ఎక్కుతున్నప్పుడు జారి పడ్డాము.
1: As you climb up the staircase, suppose
0: ఈ జారి పడటము ఫ్రాక్చర్ రావటము రెండు ఒకే తూరి జరుగుతుంది.
1: As you climb up the staircase and when you fall, you sustain a fracture naturally.
0: జారి పడటం ఒక తూరి, విరిగిపోవటం మరొక తూరి జరగదు. అప్పటికప్పుడే విరిగిపోతుంది.
1: You don't fall it on one day and fracture the following day. No.
0: తెల్లవారి మనం భోంచేశాము.
1: You have taken food this morning.
0: కానీ అప్పటికప్పటికే అరగదు. 2 గంటలు 3 గంటలు టైం తీసుకుంటుంది.
1: ఇట్ విల్ టేక్ 2 to 3 hours టు బి డైజెస్టెడ్.
0: ఈ కర్మకు కొన్ని గంటలు తీసుకుంటుండాలి.
1: ఫర్ దిస్ యాక్షన్ ఇట్ టేక్స్ 2 to 3 hours.
0: తరువాత ఒక విత్తనము భూమిలో నాటాము.
1: యు సో ఎ సీడ్.
0: కానీ అప్పటికప్పటికే మొక్క రాదు.
1: బట్ ఇట్ వోంట్ గ్రో ఇన్ యువర్ ప్లాంట్.
0: 2-3 దినాలకంతా కూడా ఒక మొక్క వస్తుంది.
1: ఆఫ్టర్ 2 to 3 days ఇట్ గ్రోస్
0: ఇన్ ద మొక్కను అప్పుడే ఫలములు ఎండవు.
1: You don't get fruits immediately.
0: ఏ 10 సంవత్సరములకు ఏ 15 సంవత్సరములకు అందులో ఫలములంతా వస్తాయి.
1: It takes 10 to 15 years to yield fruits.
0: కనుక విత్తనం నాటినప్పుడు అప్పుడే ఫలములు రావటం లేదు.
1: You sow a seed, you don't get fruits immediately.
0: కొన్ని సంవత్సరములు టైం తీసుకుంటుంది.
1: So it takes years of time.
0: అదే విధంగానే మానవుడు చేసే ప్రతి కర్మ కూడాను కొన్ని సంవత్సరములు, కొన్ని గంటలు, కొన్ని దినములు, కొన్ని క్షణములు, కొన్ని యుగములు కూడా మారిపోతుంటాయి.
1: All actions that we do, it may take minutes or hours or days or years or ages.
0: కాని ఫలము మాత్రము తప్పినది కాదు.
1: But you cannot escape from the consequences of your actions.
0: కాని ఒక్క దాని వల్ల మాత్రమే ఈ ఫలము తప్పుతుంది.
1: There is only one way to escape.
0: అదే భగవంతుని యొక్క నిజమైనటువంటి ప్రేమ చేతనే ఎలాంటి బాధలైనా తప్పించుకోవచ్చు.
1: With ardent devotion, true love unto God, you can escape from the consequences of your actions.
0: కనుక భగవంతుని యొక్క ప్రేమను సంపాదించుకునే నిమిత్తమై భగవంతుడు సర్వుల యందు ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: టు బి ద రెసిపియంట్స్ ఆఫ్ ద డివైన్ లవ్, వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుక ఈ భగవత్ నివాసము అందరి హృదయమే.
1: హార్ట్ ఈజ్ ద సెంటర్ వేర్ గాడ్ డ్వెల్స్.
0: ఇది సర్వ హృదయవాసి సర్వేశ్వరుడు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
0: వ్యక్తి యొక్క భేదములు కనిపించవచ్చును.
1: దేర్ మే బి డిఫరెన్సెస్ అట్ ఇండివిజువల్ లెవెల్,
0: కానీ అందరి యందు ఉన్నటువంటి పంచభూతములు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనం స్థిరంగా పెట్టుకోవాలి.
1: బట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈ రకమైనటువంటి ఒక ఏకత్వాన్ని మనం నిర్ణయించుకునే నిమిత్తము అనేక విధమైనటువంటి విచారణ సలపాలి.
1: టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వి హావ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: అనేక మంది దేవతలు లేరు.
1: There are no many deities or gods.
0: అనేక మంది ప్రజలు లేరు.
1: There are no many people.
0: కానీ ప్రజలంతా ఒక్కటే.
1: All are one.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: ఏక ప్రభువుకు అనేక నామ.
1: One God has many names.
0: అనేక విధములైనటువంటి పేర్లతో రూపములతో కనిపించేటువంటి కూడా ఒకే దైవమే. కరెంట్ ఉంటుండాలి.
1: Though we have so many bulbs all around here, the same current that flows.
0: ఈ కరెంటును మనం అందుకోవాలంటే కొంత సాధన కావాలి.
1: But however, in order to receive this current, we should do certain spiritual practice.
0: ఈ కరెంటే ప్రకాశము.
1: This current is the light.
0: అది ఏ దైవము.
1: That's God.
0: అది ఏ దివ్యమైనటువంటి యొక్క బ్రహ్మస్వరూపము.
1: That's the divine Brahma.
0: ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి ప్రకాశించాలనుకుంటే దీనికి అనేక రకమైనటువంటి మార్గములు కొన్ని వెతుకాలి.
1: To have this spiritual knowledge that should shine, we should follow certain spiritual pursuits.
0: ఈ బల్బు వెతుకు వెలగాలంటే ఏమ కావాలి?
1: What is it is required to illumine this bulb?
0: అయితే ఈ వెలుతురు రావాలంటే మొట్టమొదటి బల్బు పెట్టాలి.
1: To have illumination, you should install a bulb.
0: బల్బు పెట్టినంత మాత్రమున వెలుగుతురు రావటం లేదు.
1: You don't get the light immediately by putting the bulb
0: there.
1: దానికి
0: వైర్ అంతా తీసుకుని పోయి జాయింట్ చేయాలి.
1: You should put a joint with the wire.
0: వైర్ జాయింట్ చేసినంత మాత్రమే వెలుగు రాదు.
1: When you connect the wire, you don't get the light either.
0: ఒక వైర్ లోపల ది కరెంట్ కూడా పోవాలి.
1: The current should flow through this wire.
0: అనగా ఏంటి? దైవ శక్తి అనేటువంటిది ఆ కరెంట్ లో ప్రవేశించాలి.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ విచ్ ఇస్ ద కరెంట్.
0: దైవ శక్తులు.
1: వాట్ ఈస్ దిస్ డివైన్ పవర్?
0: సత్యం, ప్రేమ, ఈ రెండే.
1: ట్రూత్ అండ్ లవ్.
0: లవ్ ఈస్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: Love is God. Live in
0: truth
1: love.
0: Truth is God. Ekam deva advitiyam brahma.
1: Truth is God. God is only one, not two.
0: Karakane satyamu anetunti current.
1: So the current of truth.
0: Dharmamu ane wire lo cheri.
1: It flows through the wire of dharma.
0: Shanti ane bulb lo vachetappatiki.
1: As it enters into the bulb of peace.
0: Prema ane prakasham vastuntundadi.
1: And you draw the light of love.
0: Kanukane. సత్య, ధర్మ, శాంతి ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రేమ అనే ప్రకాశము.
1: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ట్రూత్, రైచియస్నెస్ అండ్ పీస్.
0: ఈ ప్రేమ నిజమైన భగవత్ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఈ ప్రాకృతమైనటువంటి ఒక దేహ సంబంధాలు ప్రేమ కాదు.
1: ఇట్స్ నాట్ ఎనీ బాడీ అటాచ్మెంట్.
0: కనుక నిజమైనటువంటి ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది.
1: ట్రూ లవ్ ఎమినేట్స్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనం ఎన్ని చేసినప్పటికీ అధ్యాపకులు చెప్పారు రెండు మాత్రం మనం సత్యంగా మనం స్థిరం చేసుకోవాలి.
1: ది టీచర్ సెడ్ జస్ట్ నౌ,
0: దైవం ఇస్ ట్రూత్, అది ఎప్పటికీ మారదు.
1: గాడ్ ఇస్ ట్రూత్, దట్ ఇస్ చేంజ్లెస్.
0: డెత్ అనేటువంటిది ఎప్పటికీ మారదు.
1: డెత్ ఇస్ సర్టెన్.
0: ఇవి రెండు తప్పినవి కాదు.
1: యు కెనాట్ ఎస్కేప్.
0: కనుకనే మనం ఏమి తెలుసుకోవాలి ఇప్పుడు?
1: వాట్ షుడ్ వి నో నౌ?
0: పరులు చేసేటువంటి యొక్క దోషములను మనం ఏమాత్రము చూడకూడదు.
1: వీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ద హార్మ్ డన్ టు యూ బై అదర్స్.
0: పరులు చేసినటువంటి పెద్ద దోషములు కూడా చిన్న దోషములుగా మనం తీసుకోవాలి.
1: దే మైట్ హార్మ్ యూ ఇన్ ఎ బిగ్ వే, బట్ కన్సిడర్ వెరీ లిటిల్.
0: మనలో ఉండినటువంటి చిన్న దోషమునైనా పెద్దదిగా భావించినప్పుడే పెద్ద దోషాలు చేయడానికి మనం పూనుకోము.
1: ఎవ్రీ స్మాల్ మిస్టేక్ ఇన్ యూ మ్యాగ్నిఫై ఇట్, యాంప్లిఫై ఇట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజంగా నిత్య జీవితంలో మీకు ఇలాంటి మార్గాలు చాలా అత్యవసరం.
1: These are the things which are required in our daily life.
0: Kanuka manam chinna chinna vishayalopane ee daivatvanni chakkaga manam gurtinchadaniki prayatninchavachunu.
1: In these small matters who can recognize the divinity?
0: Rendu meeru marchipovali.
1: Two you should forget.
0: Emiti aa rendu?
1: What are they?
0: Itarlu manaku chesina apakaranni manam marchipovali.
1: You should forget the harm done to you by others.
0: Adi marchipokunda mana manasulo pettukunte vaadiki tirigi pratyapakaram cheyadaniki manam siddhanga untam.
1: If we don't forget the harm done to you by others, you always decide and think over to retaliate.
0: Itarlu manaku chesina apakaranni manam marchipovali.
1: So we should forget the harm done to you.
0: Rendavudi emiti?
1: What is the second thing?
0: Manam itarlaku chesina upakaranni kuda marchipovali.
1: We should also forget the help we have done to others.
0: Neevu athaniki help chesanani ni manasulo pettukunte daniki pratibalam kavalani mari vaasana raavachunu.
1: If you still think of the help you have done to others, you will have expectations.
0: పరులు మనకు చేసిన అపకారాన్ని మర్చిపోవాలి, మనము పరులకు చేసిన ఉపకారాన్ని మర్చిపోవాలి.
1: Therefore, we should forget the help that we do to others and harm done to us by others.
0: సత్యనిత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించవచ్చు.
1: Then only you can enjoy, experience this eternal truth, the spirit of.
0: కనుక నిజమైనటువంటి దైవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు ఈ చిన్న చిన్న మార్గాల్లోపలే మనం దైవత్వాన్ని అనుగ్రహాన్ని పొందొచ్చు.
1: So you can subtly experience the true divinity through these small, subtle paths.
0: కాని మనము ఏదో పెద్ద పెద్ద సాధనలు చేసి, ఏదో ధ్యానములు, జపములు, తపములు, యోగములు ఇవన్నీ చేసి కేవలము ఇవన్నీ కర్మల యొక్క వ్యర్థములే.
1: We need not undertake spiritual pursuits in a big way, like
0: penance, like yoga.
1: All the spiritual acts you do with the mind and the body.
0: Manasu shastramenti kadu.
1: Mind is not permanent.
0: Dehamu shastramenti.
1: Body is not permanent.
0: Ini paltam etla shastram avutundi manaku.
1: Then how do you expect
0: the reward?
1: Even the reward is temporary.
0: Aithe ivanni emi thodpadtayi.
1: How does it help you in a way?
0: Nijamainatundi satyaniki margani choopisthayi.
1: They will all show you the path to the truth.
0: కనుక ఇవన్నీ మార్గాలు చూపించేటువంటి యొక్క ఇది గైడ్ పోస్ట్ వంటివి.
1: దే ఓన్లీ షో యూ ద పాత్ లైక్ ఎ గైడ్ పోస్ట్.
0: ఈ గైడ్ పోస్ట్ అనేటువంటి మార్గాన్ని చూపిస్తుంది.
1: ద గైడ్ పోస్ట్ డైరెక్ట్స్ యూ.
0: అది మధ్యలో ఉంటుంటది.
1: ఇట్ ఇస్ దేర్ ద సెంటర్.
0: ఇటువైపున ఇది పోతే పెనకొండ, ఇటువైపున పోతే ధర్మవరము, ఇటు పోతే అనంతపురము, ఇటు పోతే బెంగళూరు అని చూపిస్తుంది.
1: The guide post will show you the different directions to Penugonda, Dharmavaram, Anantapuram and so on.
0: Ee japamulu, dhyanamulu, yogamulu, yagnamulu.
1: This sort of a thing is there.
0: Board nu chusi manam akkada kurchovadaniki veelu kaadu.
1: You cannot sit under this guide post or stay with it. You have to go along.
0: Kani ee guide post nanta manam aadharam chesukoni daivam vaipuna manam prayanam salapali.
1: Basing on this guide post, we should travel Godward.
0: ఎక్కడ ఉన్నాడు దైవం?
1: Where is God?
0: సర్వత పాణిపాదం. ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: God is everywhere.
0: ఇది క్రమక్రమేణ మనం సాధన చేస్తూ ఈ యొక్క సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది.
1: We understand this truth by undertaking spiritual endeavors.
0: ఇవంతా తెలుసుకోకుండా పోవడానికి మూల కారణము మన దేహమే పెద్ద అడ్డు.
1: We are not able to understand this truth because the
0: ఈ దేహాభిమానమే ఇన్ని అభిమానములు పెంచుతూ ఉంటుండాలి.
1: It is the body attachment which is responsible for our ignorance.
0: కనుక దేహాభిమానాన్ని క్రమక్రమేణా మనం తగ్గించుకుంటూ రావాలి.
1: Therefore, we have to cut off this body attachment slowly, gradually.
0: ఈ దేహానికి సంబంధించిన వాసనలన్నీ కూడా నువ్వు క్రమక్రమేణా అణగదొక్కుతూ రావాలి.
1: We should put all the tendencies and temperaments under check.
0: అందువల్లనే ఈ హనుమంతుడు రాములకు సేవకుడిగా మారిపోయాడు.
1: That's the reason why Hanuman could become a servant of Rama.
0: హనుమంతుడే రాముడిగా మారిపోయాడు.
1: హనుమాన్ ట్రాన్స్ఫార్మ్డ్ హింసెల్ఫ్ ఇంటూ రామ.
0: ఒక్కొక్క రోమ రోమము రామనామంగా రూపొందింది.
1: ఎవ్రీ రోమ, ఎవ్రీ హెయిర్ ట్రాన్స్ఫార్మ్డ్.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: రాముడు నాకంటే భిన్నుడు కాదు.
1: రామ ఇస్ నాట్ సెపరేట్ ఫ్రమ్.
0: నేను రాముని కంటే భిన్నుడు కాదు.
1: ఐఎమ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ హిమ్.
0: తత్వం అసి, మేమిద్దరు ఒకటే.
1: తత్వం అసి దట్ ద వార్ట్ బోత్ ఆర్ వన్.
0: అదే ఒకానొక సమయంలో రాముని ప్రశ్నిస్తాడు హనుమాన్, నన్ను ఏ రీతిగా నీవు స్మరిస్తున్నావు?
1: At one time Rama asks Hanuman, in what way you worship me?
0: Swami,
1: dehariitigo
0: neeku nenu dasudiga bhavistunnanu.
1: At the body level I am your servant.
0: Manoreetiga neeku nenu pratibimbanga untunnanu.
1: In the realm of the mind,
0: atma bhavamlo neevu nenu iddaru okkate.
1: But you know, I am a spark, but at the atmic level you and I are one.
0: Neeku naaku madhyalo ee manassu dehame addu tagultu undali.
1: It's only the body and the mind that comes between us.
0: Pillalu baaga telusukovachunu.
1: Students can know well.
0: Meeru oka pedda bhavanam nirmincharu.
1: You built a big mansion.
0: Ee bhavanam lopala bedroom okati pettukunnaru.
1: There's one bedroom.
0: Daniki bathroom okati pakkalo pettukunnaru.
1: There's a bathroom aside.
0: Kitchen room okati pettaru.
1: Kitchen.
0: Drawing room okati pettaru.
1: Drawing room.
0: Dining hall okati pettaru.
1: Dining hall.
0: Inga store room okati pettaru.
1: Store room.
0: Ivanni veru veruga kanipistu untunnayi.
1: So many rooms around.
0: Kani,
1: but
0: ivi veru veruga kanipinchadaniki edi karanam?
1: What is that responsible for this division into various rooms?
0: Annitiki madhya madhya godale deeniki moola karanamu.
1: Only the walls that stand in between are responsible.
0: Ee bedroom ku bathroom ku madhyalo oka goda pedithe adi bathroom ayindi, idi bedroom ayindi.
1: When there is a wall separating the bedroom and bathroom, you find those two existing.
0: Ee bedroom ku drawing room ku madhyalo oka goda pettam valla adi drawing room ayindi, idi bedroom ayindi.
1: It is the wall that separates the bedroom and the drawing room.
0: కిచెన్ రూమ్ కు పక్కలో ఒక డైనింగ్ హాల్ పెట్టుకుంటే, ఒక గోడ పెడితే అది డైనింగ్ హాల్ అయింది, ఇది కిచెన్ రూమ్ అయింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద వాల్ దట్ సెపరేట్స్ ద కిచెన్ ఫ్రమ్ ద స్టోర్ రూమ్.
0: కానీ ఇవన్నింటికి కారణము గోడలే.
1: ఓన్లీ ద క్రాస్ వాల్స్.
0: ఈ గోడలన్నీ తీసివేసేస్తే అంత బయలే ఒక్కటే అవుతుంది.
1: Then once you remove all these walls, you will find only one thing that is open.
0: ఈ గోడలు ఉండటం వల్లే వేరు వేరు భిన్న భిన్నమైనటువంటి రూపనామములు కనిపిస్తున్నాయి.
1: These walls are responsible for various names.
0: ఈ గోడలు మాత్రం తీసివేస్తే అంతా ఒక్కటే.
1: When you cut off the walls, everything becomes one.
0: అందువల్లే రామదాసు చెప్తూ వచ్చాడు.
1: So Ramdas says,
0: రామదాసు కోట ఏడు చుట్టూరా కోట లోపల తోటరా తోటలోనికి పోదమంటే దారి తెలియదు ఎట్టరా రామ భజన చేయరా రాజ్యమంతా వెలుగురా.
1: దేర్ ఇస్ ఫోర్ట్ అరౌండ్ విత్ గార్డెన్ ఎట్ ద సెంటర్. టు క్రాస్ ద ఫోర్ట్ అండ్ ఎంటర్ ఇన్ ద గార్డెన్ వాట్ ఈస్ టు బి డన్? సింగ్ ద గ్లోరీ ఆఫ్ రామ.
0: సారమైనది సమురా సత్యమైనది ఒత్తిరా.
1: It is the essence which is the oil and truth is the wick.
0: Velugu teeri poyetappudu venta evvaru raru ra rama bhajana cheyara rajyamanta velugura.
1: When this light is extinguished, when you leave this world, nobody will follow you. You think of Rama, sing his glory, the whole kingdom will be of light.
0: Pattu ainadi kommara paatu ainadi chettura పట్టు అయినది కుమ్మర.
1: ఇట్ ఈస్ ద బ్రాంచ్ విచ్ ఇస్ ది యాంకర్ ఆర్ ద సపోర్ట్.
0: పాటు తప్పి పట్టు విడిచితే పరబ్రహ్మమి చేరురా రామ భజన చేయురా రాజ్యమంతా వెలుగురా.
1: ఇఫ్ యూ లీవ్ ద రూట్ అండ్ ద ఫౌండేషన్ అండ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది బ్రాంచ్ యూ సడన్లీ
0: వదిలితే
1: మనం అండ్ దెన్ వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ యూ రీచ్ పరబ్రహ్మన్.
0: కేవలము ఈ ప్రాకృతమైనటువంటి జీవితమే ఒక చెట్టుగా మనం భావించుకుంటున్నాం.
1: వి కన్సిడర్ దిస్ వరల్డ్లీ లైఫ్
0: మన జీవనోపాధి అయినటువంటి ఈ వృత్తినే మనం పట్టుకొమ్మగా విశ్వసిస్తున్నాము.
1: వి కన్సిడర్ అవర్ డైలీ లివింగ్ రొటీన్ యాజ్ ఎ బ్రాంచ్.
0: అప్పుడే నీకు బ్రహ్మతత్వం ప్రాప్తిస్తుంది.
1: సాక్రిఫైస్ యువర్ డైలీ రొటీన్ లైఫ్ దెన్ యూ అటైన్ బ్రహ్మ.
0: ఈ ఆశలు పెరిగే పెరిగే పెరిగే కొలది కూడాను నీ ఆనందం కూడాను తరుగుతూ తరుగుతూ తరుగుతూ వస్తుంది.
1: విత్ ది రైజ్ ఆఫ్ డిజైర్ దేర్ బి డిక్రీజ్ ఇన్ ద బ్లిస్.
0: కనుకనే భగవంతుని యొక్క ప్రేమను పెంచుకోండి.
1: So increase the divine love.
0: అది ప్రేమ ఎంత పెరిగితే అంత ఆనందం కూడా పెరుగుతుంది.
1: When you love God more and more, you will be more and more blissful.
0: కనుకనే మీరు ఎక్కువ ఆనందాన్ని అనుభవించాలంటే మీరు భగవత్ ప్రేమను అంత అధికంగా పెంచుకోవాలి.
1: Therefore, in order to enjoy the true bliss,
0: భగవత్ ప్రేమ ఎంత పెరిగిపోతుందో మీ ఆనందం కూడా అంత పెరిగిపోతుంది.
1: If the love diminishes naturally, bliss also decreases. ఈ ప్రాప్తమైనటువంటి
0: మీరు ఏమాత్రం కూడా సుఖాన్ని అందుకుంచలేరు.
1: You cannot be happy with this fulfillment of the worldly desire. చూసుకోండి. A small example.
0: ఈ నాడు నైటే లేకపోతే రేపు తెల్లవారు మీరు ప్రయత్నం చేయండి దాని యొక్క సాధనకు పూనుకోండి.
1: You can try tonight or tomorrow morning and try it.
0: ఒక్కొక్కరు దినానికి ఒక ఆరు తూర్లు టీ తాగుతుంటారు.
1: One takes tea 6 times a day.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క దినానికి ఒక 20 పర్యాయములు సిగరెట్ పీస్తుంటారు.
1: A person smokes 20 cigars a day.
0: ఈ టీ తాగుతుంటారు కాఫీ తాగుతుంటారు సిగరెట్ పీల్చుకుంటుంటారు ఇవన్నీ తినడానికి ఎన్నో పర్యాయం జరుగుతుంటాయి.
1: They take tea or coffee or smoke cigarettes. They do every day.
0: కనుకనే వాని ప్రజ్ఞాన శక్తి క్రమక్రమేణ చల్లిపడిపోతుంది.
1: Therefore he loses his intelligence more and more day by day.
0: శక్తి క్రియాశక్తిని పురస్కరించుకుని ఉంటుంటాయి.
1: Therefore this will depends upon the action you do.
0: రేపటి నుంచి కూడాను రెండు పర్యాయములే టీ తాగు.
1: Take drink tea twice, that's all.
0: 5 పర్యాయములు సిగరెట్ తాగు.
1: Smoke 5 cigars a day.
0: మరి ఒక 10 దినాలు అయిన తర్వాత
1: after 10 days
0: ఒక్క కప్పు తూలేని తృప్తి పడు.
1: Then satisfy yourself by taking one cup of tea.
0: మరి తర్వాత నీవు 5 సిగరెట్లు తాగు.
1: And then just smoke 5 cigarettes.
0: ఇంకా 10 దినాలు అయిన తర్వాత
1: after 10 days
0: ఈ ఒక కప్పు కాఫీ కూడా మానేసేయి.
1: Stop taking even one cup of coffee.
0: సిగరెట్ కూడా మానేసేయి.
1: Stop smoking.
0: ఈ యొక్క బుద్ధి యొక్క ప్రకాశము మరింత ప్రకాశిస్తూ వస్తుంది. జ్ఞాపక శక్తి అభివృద్ధి అవుతూ వస్తుంది.
1: యువర్ మెమరీ విల్ ఇంక్రీజ్.
0: వాంఛనను ఎంత మనం పెంచుకుంటున్నామో ఈ యొక్క మెమరీ పవర్ జ్ఞాపక శక్తి అంత తరిగిపోతూ ఉంటుండాలి.
1: ఇఫ్ యు హావ్ డిజైర్స్ మోర్ అండ్ మోర్ యు విల్ లూజ్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ మెమరీ.
0: ఏకాగ్రత చిత్తం కూడా రాకుండా పోతుండాలి.
1: యు విల్ లూజ్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆల్సో.
0: కనుక మన వాంఛనను ఎంత తగ్గించుకుంటే అంత మనం ఏకాగ్రతను పెంచుకున్న వారం అవుతాం.
1: సో వీ షుడ్ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్స్ టు ఇంప్రూవ్ అవర్ కాన్సన్ట్రేషన్.
0: కనుకనే మొట్టమొదట మనం లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
1: లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్.
0: అప్పుడే మనకు మేక్ ఎ ట్రావెల్ ప్రెషర్.
1: దెన్ ఓన్లీ వీ కెన్ మేక్ ఎ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: ప్రెషర్ అక్కడే మనకు వస్తుంది అది ఆనందం.
1: దేర్ లైస్ ద ప్లెజర్.
0: కనుక ఈ కోరికలు తగ్గించుకుంటూ పోవాలి.
1: సో వీ షుడ్ రిడ్యూస్ అవర్ డిజైర్.
0: ఏ కోరికను పెంచుకోవాలి మనము?
1: వాట్ డిజైర్ షుడ్
0: మనకు భగవంతునికి మధ్య ఉన్నటువంటి ప్రేమను మాత్రమే పెంచాలి.
1: వీ షుడ్ డెవలప్ దట్ డిజైర్ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్ మోర్ అండ్ మోర్.
0: అప్పుడే మనకు సరి అయిన శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ విల్ హావ్ ట్రూ పీస్ ఇన్ స్పిరిట్.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకత్వం ఏమిటి అని రేపటి దినం మీకు అర్థమవుతుంది.
1: యూ విల్ నో టుమారో దట్ విచ్ ఈస్ యూనిఫైయింగ్ ఫ్యాక్టర్, ద యునైటింగ్ ఫ్యాక్టర్, ది అండర్లయింగ్ కరెంట్.
2: ప్రేమ ముదిత మనసే కహో.

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఏ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 29th of July 1996.

0: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం.
0: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
1: మానసిక శక్తి సిద్ధై సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
0: It's only the mental strength and the purity of heart that makes the human divine.
1: మానవునకు మనసే మూలాధారం.
0: Mind is the basis for the mankind.
1: మనస్సునకు సంకల్పములే ఆధారం.
0: Mind is based on the bundle of thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
0: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
1: సంకల్పముల యొక్క ప్రభావం

0: మనిషి పైన పడినప్పుడే మనిషి అందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
1: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
0: మానవుని యొక్క జీవితము సంకల్పముల యొక్క పంటని.
1: The fructification of the human life is based on the thoughts.
0: ఒక చిన్న రాయిని మనం ఒక కొలనులో వేసినప్పుడు ఆ కొలనులో అలలు ప్రారంభమవుతాయి.
1: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
0: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
1: You may notice or not, the waves spread all over the surface of the lake.
0: అదే విధముగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
1: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
0: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
1: When once these waves enter into our mouth, we speak nice words.
0: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కును ఉచ్చరిస్తాడు.
1: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
0: కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు.
1: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
0: నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
1: Good and bad vision depends upon the thoughts that get into our eye.
0: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
1: The hand does good or bad depending upon the thoughts that enter into them.
0: పాదములో ప్రవేశించినప్పుడు దుస్సంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
1: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
0: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారము.
1: So good and bad depend on thoughts.
0: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
1: Man today wants God.
0: భగవంతుని స్మరిస్తున్నాడు.
1: He thinks of God.
0: భగవంతుని చింతిస్తున్నాడు.
1: He thinks of God.
0: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
1: It's not enough to experience God.
0: భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభప్రియుడు కాదు.
1: You cannot catch hold of God by merely thinking of him.
0: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
1: One has to totally surrender to God.
0: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
1: When once you surrender, you and God become one.
0: ఏకం సత్ప్రా బహుధావదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
1: This principle of oneness, unity, is explained in a diversified way by scholars.
0: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
1: To be one with God, what spiritual path should we pursue?
0: మనకు దగ్గరలో ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
1: We have the coal and the fire so close to us.
0: కానీ అగ్గి ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
1: But when the fire and the coal are at a distance, you can't expect the fire to get into the coal.
0: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి
1: coal has got to be so close to the fire.
0: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడాను అగ్నిగా మారిపోతుంది.
1: When you fan it, the coal also transforms into fire.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
1: This what is meant that nor the Brahman.
0: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము.
1: As you are so close, you assume that form, there lies the principle of unity or oneness.
0: మనం భుజించినటువంటి ఆహారము,
1: the food that partaken,
0: లోపల జీర్ణమయ్యి
1: is digested in
0: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
1: And the essence of the food is circulated all over the body.
0: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
1: Then the food partaken, digested, assimilated, and the body become one.
0: అదే విధంగానే భగవంతునిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి.
1: We have to get into divine.
0: సంకల్పం అన్ని కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
1: ఆల్ అవర్ థాట్స్ షుడ్ బికమ్ డివైన్ థాట్స్.
0: భగవద్భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై నిత్యమై సత్యమై సందీప్తమై ఉంటుంటాయి.
1: గాడ్స్ గ్రేస్ అవర్ థాట్స్ వుడ్ బికమ్ సీక్రెట్ ఎటర్నల్ నోబుల్ అండ్ వెరీ హై.
0: ఇట్ ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
1: In order to experience this oneness, the human must merge in the divine.
0: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణుడు యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
1: The individual is Nara, God is Narayana, both should become one.
0: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
1: Nara is the very personification of the spirit, Atma.
0: కనుకనే నరుడనగా కేవలము మానవాకారం ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
1: By taking this human body, you can't be Nara, a human being.
0: దేహం ఆకారము మాత్రమే మానవత్వం కాని ఆత్మస్వరూపమే.
1: You are human in form, but you are the very embodiment of the spirit.
0: దేహం నందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
1: In fact, in the body, from top to toe, is Atma that moves above.
0: ఏ పని చేసినా, ఏ సంకల్పమును సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా అంతైకుడు ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
1: Whatever that is done, whatever that is said, whatever that is thought is full of Atma only.
0: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రాన చాలదు.
1: So it's not enough if you merely think of God.
0: దైవానికి అర్పితం కావాలి.
1: You have to offer yourself totally to God.
0: అందువల్లనే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన. మానవుడు అంశము.
1: You are the spark of the divine.
0: భగవంతుడు బింబము.
1: And God is the object.
0: బింబ ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
1: The reality of spiritual pursuit lies in the unification of the object and the reflection.
0: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
1: by merely taking in,
0: నామమును స్మరించినంత మాత్రమున,
1: by thinking his glory,
0: ఆకారము చింతించినంత మాత్రమున,
1: by thinking of his form,
0: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
1: That's not enough. They are only physical.
0: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
1: That's all the external.
0: ఇది భౌతికము యొక్క చర్యలు.
1: That physical activity.
0: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
1: But one has to go inward.
0: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
1: Then you'll understand oneness, the spirit behind.
0: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్షణాన్ని మనం మర్చిపోతున్నాం.
1: We are always in the external way. And we have forgotten the objective of inward path.
0: Pradhyana, Shastri Varu, Gayatri Mantra Vanu Upadesham Chestu.
1: This morning, Shastri Ji, by
0: Gayatri, Pancha Mukhi Swarupani Ennaru.
1: Described Gayatri with five faces.
0: Anaga, Yemdi Aidu Mukhamulu.
1: What are these five faces?
0: Pancha Mukhi.
1: Five-faced one.
0: Andulo, Shabda Brahmamu. Adi Shabda Vainakunti, Om, Madhati.
1: The first face is primal sound, Om.
0: Bhur Bhuvastuvaha is rendav mukhamu.
1: The second face is Bhur Bhuvastuvaha.
0: Bhargo Devasya Dhimahi is moodav mukhamu.
1: Bhargo Devasya Dhimahi.
0: Diyo Yona Prachodayat.
1: Diyo Yona Prachodayat.
0: Is nalagav mukhamu.
1: Is the fourth face.
0: Inka aidav mukhamu yevati.
1: Then what is the fifth?
0: Adiye sarvastvarupani yenetvanti yokka divya lakshanamu.
1: That is the cosmic form. That is the divine
0: form.
1: Om.
0: భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
1: హౌ ఆర్ వి వర్షిపింగ్ దిస్ డివైన్ ఫామ్ విత్ ఫైవ్ ఫీట్?
0: ఈ గాయత్రి అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ గాయత్రి?
0: గాయత్రి ఛాందస మాత, అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్.
0: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
1: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
0: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: గాయత్రి, గాయత్రి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
1: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
0: సావిత్రి మన యొక్క జీవితమునికే ఆధారమైనటువంటిది, ప్రాణమునికే మాస్టర్.
1: సావిత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: కనుకనే సావిత్రి సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
1: దట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సత్యవంత.
0: సరస్వతి,
1: సరస్వతి
0: వాగ్దేవతా స్వరూపిణి,
1: ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
0: కనుకనే వాగ్దేవతా స్వరూపిణి అయిన సరస్వతి,
1: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
0: సత్యదేవతా స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
1: అండ్ లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
0: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
1: గాయత్రి ద మాస్టర్ ఆఫ్ సెన్సెస్, ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
0: త్రిగుణం త్రిదళాకారం, త్రియత్వంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం, ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
1: వి హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెం వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
0: కనుకనే ఇటు ఏకత్వమునకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వంలో ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మార్చి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాం.
1: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral world.
0: Bhur bhuvasvaha. Ee moodinti oka arthamunu kuda mattamata manam gurtinchali.
1: We have to understand the meaning of bhur bhuvasvaha.
0: Anaga bhulokamu, bhurlokamu, swargalokamu ani manam bhavistunnamu.
1: We think the three words, bhuloka, bhuvarloka and swargaloka.
0: Ee moodu lokamulu ekkada untunnayi?
1: Where are these three words?
0: Ee moodu lokamulu kuda oka manavuni ende untunnayi.
1: All the three worlds are within the man.
0: జీవి యందు కూడా ఉంటున్నాయి.
1: Present in
0: every ప్రాణి యందు కూడా ఉంటున్నాయి.
1: In every living creature.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక
1: this truth we are not able to know.
0: భూలోకం వేరు, భూలోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం.
1: We consider భూలోక, స్వర్గలోక and స్వర్గలోక separate.
0: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
1: భూలోక ఇస్ మెటీరియలైజేషన్,
0: అనగా పదార్థం యొక్క చేరికనే.
1: ఇట్ ఇస్ జస్ట్ ద కాంబినేషన్.
0: ఈ ప్రపంచమంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
0: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
1: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
0: కానీ ఈ పదార్థముల కదలిక ఏ రీతిగా జరుగుతూ ఉండాలి?
1: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
0: ఇది భూర్, ఇదే పదార్థముల యొక్క శోకం.
1: భూర్ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
0: ఒక భూహా అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి.
1: భూవహ ఇస్ వైబ్రేషన్, లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థములు కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, ఎందుకోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి.
1: ఇట్ ద మెటీరియల్ వైబ్రేట్స్, ఇట్ మూవ్స్, ఇట్ పల్సేట్స్. వై? వాట్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? వి హావ్ టు నో.
0: అది ఏ సువహ అన్నారు.
1: That is suvaha.
0: Bhur bhuvasuvaha.
1: Bhur bhuvasuvaha.
0: Materialization, vibration is suvaha. That is radiation.
1: Materialization, vibration, third one is radiation.
0: Dalini Vedam Nandu Prajnanam Brahma Annan.
1: This in Veda is called Prajnanam Brahma.
0: That is the constant integrated
1: awareness. The constant integrated awareness.
0: Ilanti telivitetalu manavudi endu untunnayi.
1: This constant integrated awareness is in man.
0: ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందుకు ఉంటుండాలి?
1: దట్ వైబ్రేషన్
0: ఈ మానవుని యొక్క దేహం సర్వవ్యాపకమైనటువంటి సేవా సేవా పదార్థములు ఇమిడి ఉంటున్నాయి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
0: పంచభూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ యూ డోంట్ ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
1: హూ ఇస్ ద మెయిన్ వన్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్?
0: కానీ అది ఏ? ఓంకార నాదం.
1: That is primordial sound, Omkara.
0: దీన్ని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా అన్నారు.
1: Basing on this, Gopikas in those days said, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా.
0: క్లీం అదే పృథ్వీ.
1: క్లీం ఇస్ అర్త్.
0: కృష్ణాయ అదే జలము.
1: కృష్ణాయ వాటర్.
0: గోవిందాయ అదే అగ్ని.
1: గోవిందాయ ఫైర్
0: అదే అగ్ని.
1: దట్ ఇస్ ఫైర్.
0: గోపీజన వల్లభాయ అదే వాయువు.
1: గోపీజన వల్లభాయ దట్ ఎయిర్.
0: స్వాహా అదే ఆకాశం.
1: స్వాహా దట్ స్పేస్ ది స్కై.
0: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
1: దేర్ ఇస్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విదౌట్
0: సర్వ జీవులు యందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ స్ప్రెడ్ all over the universe.
0: ఈ ప్రపంచమునకు ప్రాణమే పంచభూతములు.
1: In fact, the five elements form the life basis.
0: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
1: ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: నీ సర్వత పాణిపాదం సర్వతో శిరోముఖం సర్వత స్తుతిముల్లోకి సర్వమా వృత్తిస్తుంది అన్నారు.
1: Is what he said, the five elements are present all over.
0: సర్వత్రా నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే.
1: That which is so vast.
0: ఈ పంచభూతములు ఏమిటి?
1: Five elements.
0: భగవత్ స్వరూపములే.
1: They are all divine essentially.
0: పృథ్వి భగవత్ స్వరూపమే.
1: Earth is divine.
0: కనుకనే భక్తులందరూ భూమాత అని పిలుస్తున్నారు.
1: As earth is divine,
0: భూదేవి అని పిలుస్తున్నారు.
1: Called భూదేవి.
0: ఇంకా రెండవది జలము.
1: Second water.
0: ఇది గంగాదేవి అంటున్నారు.
1: We call water గంగాదేవి.
0: ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు.
1: We consider Ganga as divine.
0: మన ప్రాచీన యొక్క వైభవము, ప్రాచీన యొక్క వైభాగ్యము, ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకోలేరు.
1: No one is understanding the greatness and the nobility and the devotional heights of our ancient.
0: మన ప్రాచీనులందరూ కూడాను అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
1: These are all the teachings by our ancients having experienced these divine.
0: అగ్ని దేవుడు.
1: Then fire god.
0: ఇంకా గాలి దేవుడు.
1: And wind god.
0: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారం అయినటువంటివి.
1: These are all important based on this space.
0: కనుక ఈ పంచభూతములు కూడాను పంచ దైవస్వరూపములే.
1: సో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
0: కనుక మనం దైవస్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్స్వేర్.
0: దైవం నీ హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుకనే భగవంతుని హృదయవాసి అని పిలుస్తూ ఉంటారు.
1: సో వి కాల్ గాడ్ ఇస్ ద వన్ హూ లివ్స్ ఇన్
0: యువర్ హార్ట్. ఎక్కడ వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానో లేక ఇంటి నుంచి వచ్చానో లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానో మనం చెప్తూ ఉంటాం.
1: When we ask where do you come from, we say from hotel or from home or some place.
0: నీ ఎక్కడి నుంచి వచ్చిన వాడు కాదు.
1: You are not come from any place.
0: నీ స్థానం హృదయమే.
1: Your original place.
0: నీ నివాసం హృదయమే.
1: Your original placement is heart.
0: నీ వచ్చేది ఎక్కడ పోయేది ఎక్కడ.
1: Where do you come and where do you go.
0: దైవం కూడా ఎక్కడను రాడు ఎక్కడను పోడు.
1: God doesn't come or nor does he go.
0: ఉన్న చోటనే ఉంటున్నాడు.
1: He remains where he has been.
0: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చును.
1: But to come for grace, he manifested.
0: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రమే అమెరికాకు వెళ్ళినాడు భావాలని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
1: When a devotee experiences the manifestation of God there in America, he doesn't mean he has gone there.
0: భావమే ఈ యొక్క సందర్శనమునకు మూల కారణాలు.
1: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
0: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచో వచ్చినటువంటిది కానీ ఎక్కడికో వెళ్లేటువంటిది కానీ కాదు.
1: Divinity neither has its entrance nor exit.
0: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
1: Divinity is present everywhere.
0: విశ్వం విష్ణు స్వరూపము.
1: The whole universe is
0: సర్వం కల్విదం బ్రహ్మం.
1: The whole universe is a very manifestation.
0: అన్ని రూపములు దైవ స్వరూపములే.
1: All forms are divine.
0: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
1: All places are his altar.
0: దైవము లేని స్థానం కానీ దైవము కానీ నేమం కానీ రూపం కానీ లేదు.
1: There's no place, there's no person where there's no God.
0: అన్ని రూపములు తనవి.
1: ఆల్ ఫార్మ్స్
0: అన్ని నామములు తనవి.
1: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
0: ఏక ప్రభువుగా అనేక నామములు.
1: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్.
0: కనుకనే మన పేదను పురస్కరించుకొని రూపాలను పురస్కరించుకొని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
1: వీ షుడ్ నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ మల్టిపుల్ ఆర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిఫైడ్ గోయింగ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్.
0: మేము దాసులము దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
1: We should not entertain a feeling that you are the servant and that God is
0: master. Devudu devudu okkade.
1: The individual and the divine are one.
0: Narudu narayanudu okkade.
1: Narayana narayana are one.
0: Bimba pratibimbam rendu okkate.
1: The object and the reflection are one and the same.
0: Kanukane ee ekatvamlo manam kontha varakunu sadhana sadipi divyatvanni manam gurtinchadaniki prayatninchali.
1: So we should do our spiritual path, pursue our spiritual పుట్టినంత
0: వరకు కూడా ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
1: రైట్ ఫ్రమ్ బర్త్ టు డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యు హావ్ నాన్ డ్యుయల్ ఎక్స్పీరియన్స్.
0: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టిని తక్కినవి కాదు.
1: సో లాంగ్ యు ఆర్ ఇన్ దిస్ డ్యుయలిజం యు విల్ హావ్ దిస్ టూ సైడెడ్
0: ఎక్స్పీరియన్స్. ఎ మ్యాన్ విత్ డ్యుయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
1: ఎ మ్యాన్ విత్ డ్యుయల్ మైండ్ ఇస్ హాఫ్ బ్లైండ్.
0: కనుకనే మనం అర్థము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
1: సో వీఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్.
0: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
1: హాఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
0: కాదు కాదు,
1: ఎప్పుడు
0: కూడా ఒకే దివ్యత్వాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
0: కనుక ఇట్ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
0: అభిషేకం సరిపోయే సమయం లోపల
1: వైల్ డూయింగ్ అభిషేక
0: పండితుల వారు
1: ద పండిట్
0: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
1: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ, హీ స్టార్టెడ్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్.
0: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి.
1: All the spiritual pursuits are meant to attain the purity.
0: Chitta shuddhaye karmaha. Mana sarva karmalu kodanu chitta shuddhini gavistayi.
1: All our actions are aimed at this purity of mind.
0: Chitta shuddhi kaliginanta matramana divyatvam manaku labhyam kaadu.
1: By attaining purity, you can experience divinity.
0: Chitta shuddhito daivatvanni manamu attitam gavinchukovali.
1: With purity, you have to surrender to God.
0: Manam oka pushpam bhagavantuniki attitam chestunnamante adi chaala vaadipoyi kullipoyi parikaranaatvanti pushpanni manam cheyamu.
1: You never offer a flower that is a rotten, that has faded away from God.
0: అప్పటి నుంచి కోసినప్పటికి అయినప్పుడేను దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతుడికి అర్పితం చేస్తున్నారు.
1: The moment you pluck out a flower, you wash it and remove all the insects over there.
0: శుద్ధి అనేటువంటి కలిగినంత మాత్రమున సరైనటువంటి పదం కాదు.
1: So mere attainment of purity is not enough.
0: ఈ చిత్తశుద్ధి అనేటువంటి ఒక హృదయాన్ని భగవంతుడికి అర్పితం చేయాలి.
1: Pure mind has to be dedicated to God.
0: Arpitamu, arpitamu, arpitamu.
1: Surrender, surrender.
0: Archana kaadu, arpitam kaavali.
1: It's not worship, it is surrender.
0: Ee archanakunu, arpitamunaku chaala vyathyasam untundi.
1: There's wide difference between worship and surrender.
0: Ee satsangam anetunte ani valla kaligeetunte oka praapti idi sat.
1: Satsanga, the first one sat.
0: Adiye divyatvamunaku sariyainatunte oka peru.
1: Sat is the correct name for the divinity.
0: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది సత్.
1: Divinity is changeless in all periods of time.
0: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది సత్.
1: Sat is eternal, permanent.
0: అట్టి సత్ను మనం పొందాలి.
1: We should reach that state of.
0: ఎక్కడ పొందాలి?
1: How to do that?
0: మన ఎందే మనం తెలుసుకోవాలి.
1: That sat is to be known within.
0: కొంచెం ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
1: This eternal principle has got to be understood well.
0: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
1: We have to join the good company.
0: పొద్దున పండితులు వారు చెప్పారు.
1: Morning పండితులు.
0: పాలలో నీళ్లు చేరినాయి.
1: And the water.
0: నీళ్లు లేకుండా పాలు ఉండడానికి వీలు లేదు.
1: And the milk cannot exist without water.
0: కాని ఆ నీరు పాలతో చేరడం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
1: With the, in the company of the water, the milk is very happy.
0: Neeru paalu rendu kudanu satsangam.
1: The combination of milk and water is satsanga, good company.
0: Adiye sarinatundi snehamu.
1: That is true ideal friend.
0: Atti shastramantundi snehanni nirantaram kudanu kaapadukuntu raavali.
1: We should sustain this permanent friendship.
0: Kaani ee snehamu ee vidhanga untuntadu meeru kutur artham cheskovali.
1: You have to understand how that friendship lasts.
0: Paalunu stove paina petti kaalchinappudu.
1: And once you boil the milk, keeping it on the stove,
0: andulo unnatundi neerandaru kodano aaviri aipothundi.
1: All the water gets transformed into vapor.
0: Aa neeru tannu vidichipoyindi kada ani paalu bharinchukoleka tana jeevithanni agnilo veyadaniki siddhamavutundi.
1: The milk cannot bear this separation because water is lost by way of vapor, so it boils and jumps into the fire.
0: Ee paalu nunchi neeru vere enta charame paalu pongi poyilo padipothayi.
1: The moment water gets itself separated out of the milk, the milk
0: jeevitham anukuntundi.
1: It feels that it cannot lead the life of separation.
0: కనుకని ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు.
1: ఇస్ నాట్ హ్యాపీ విత్ దిస్ సపరేషన్.
0: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది.
1: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ ప్యాసిఫైడ్.
0: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది.
1: ది సపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్స్ డిలైట్
0: నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము.
1: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ.
0: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్.
0: జీవుడు దేవుని యొక్క సంబంధము.
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్
0: జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతో ఆనందంగా ఉంటాడు.
1: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ గాడ్ హీ విల్ బి హ్యాపీ.
0: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
1: because of sensual pleasure
0: prapancha sambandhamaitunti yokka aanandamullo munigi
1: because of worldly pleasures that he wants
0: ee pravrutti yokka lakshanaani aasinchi
1: he wants all external pursuits
0: ee dushyakalpitamaina jagattulo padipovatam cheta
1: he gets himself drowned in
0: daivam kodu chaala baadha padtadu
1: and he feels so sad having been away from
0: god ee jeevudu
1: god feels so sad that the individual left him
0: anduvallane atti bhagavantuniki itti vicharamu kaakunda cheyatam kosamani
1: in order to see God would not be sad in a moment.
0: తిరిగి అర్పితము అనేటువంటి అతను చేస్తే తిరిగి దైవం ఆనందంగా ఉంటాడు.
1: When once the surrender offering takes place, God would be happy again.
0: బొగ్గు అజ్ఞానము.
1: And coal is ignorance.
0: అగ్ని జ్ఞానము.
1: Fire is wisdom.
0: జ్ఞానజ్ఞానములు రెండు చేరటమే కాకుండా
1: it's not the combination of wisdom and ignorance.
0: ప్రేమ అనేటువంటి ఒక గాలి కూడా వీచిందంటే దైవము ఒక్కటైపోతాడు.
1: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్, ద ఫైర్ అండ్ ద
0: జీవుడు దేవుడు
1: ఒక్కటైపోతాడు.
0: జీవుడు దేవుడు ఒకటైపోతాడు.
1: దెన్ ద ఇండివిజువల్ బికమ్
0: రెండు ఏకమైపోతాయి.
1: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్.
0: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు.
1: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇండివిజువల్ ఫీల్ సెపరేట్ ఫ్రమ్ గాడ్.
0: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు.
1: ఏజస్ మే రోల్ పాస్ ఆన్ బట్ దేర్ కాంట్.
0: కానీ జీవుడు బాధపడటం లేదు, కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు.
1: ఇండివిజువల్ ఇస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఇస్ ఫీలింగ్.
0: దేవుడికి బాధ ఏమాత్రమూ లేదు.
1: And in fact, there's no sadness.
0: కానీ తన యొక్క మిత్రుడు తనకు దూరం అయిపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది.
1: God feels sad because his friend, the individual, is cutting off himself.
0: ఈ జగత్తులో మనకు శాశ్వతమైనటువంటి మిత్రుడు భగవంతుడు ఒక్కడే.
1: There's only one permanent friend in this world, God only.
0: ఈ లౌకికమైనటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హవ్ ఆర్ యూ గుడ్ బై ఇంతనే మనం ముగించుకోతున్నాడు.
1: All worldly friends limit themselves with these three things, hello, how are you, goodbye.
0: కానీ భగవంతుడు హలో అనడు, హౌ ఆర్ యూ అనడు, గుడ్ బై చెప్పడు.
1: గాడ్ విల్ నెవర్ సే హలో హౌ ఆర్ యూ గుడ్ బై.
0: కానీ భగవంతుడు చేరినంత వరకు కూడాను తనకు ఆనందము, భక్తునికి ఆనందం.
1: When once you join one with God, you will be happy and he will be happy.
0: కానీ ఎడబాటు జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు కానీ బాధపడుతుంటాడు.
1: When there is separation, God would not stay but he feels sad.
0: ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు?
1: Why the individual is going in
0: wrong? ఎందుకు ఈ సత్యాన్ని మర్చిపోతున్నాడు?
1: Why has he forgotten?
0: దివ్యత్వానికి దూరం అవుతున్నాడు?
1: Why has he distanced from divinity?
0: కోల్పోతున్నాడు?
1: Why has he lost
0: anything? అని తాను చాలా బాధపడుతుంటాడు.
1: So feeling he feels
0: sad. ఇది కూడా భగవంతుని నిమిత్తం కాదు, భక్తుని నిమిత్తమే.
1: God feels sad for devotee.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా కానీ నీ కోసమని.
1: Whatever that is said, whatever that is done, whatever that is seen, it's for you.
0: కర్మని ఈ సెపరేషన్ అనేది చాలా భరించుకోలేనటువంటిది జీవత్వానికి.
1: Separation is unbearable for the individual.
0: రాముడు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు.
1: రామ, లక్ష్మణ, సీత obeying the command of the father went to the forest.
0: కానీ దారి నడిచి ఎండ కన్నెరుగునటువంటి సీత అలసిపోయింది.
1: సీత never walked that long distance. She felt very much tired.
0: Chitrakuta parvanappudu poyaru.
1: They reached Chitrakuta top.
0: Oka chettu kinda kurchoni
1: they sat under a tree.
0: Ramana cheppadu, Lakshmana oka parnasara niyaminchina ayana annadu.
1: Rama said, Lakshmana, build some kind of hut there.
0: Ekkada swami annadu.
1: Where swami?
0: Neeku ekkada ishtamo akkada cheyi annadu.
1: You can build the hut wherever you like.
0: Ee kathinamaina tundi vaakulu thanu bharinchukolekapoyadu.
1: Lakshmana could not bear these harsh words.
0: Na ishtam naaku veriga unda?
1: Do you have my own?
0: Nee ishtame na ishtamu.
1: Your likes are my
0: not ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్ ఆఫ్ మై ఓన్.
0: నేనేం తప్పు చేశాను?
1: వాట్ మిస్టేక్ ఐ కమిట్?
0: ఇష్టమైన చోటు నిర్ణయించమంటున్నావు.
1: యు వాంటెడ్ మీ టు బిల్డ్ వేర్ ఐ
0: లైక్ అని రామా అని తల పట్టుకొని కూర్చున్నాడు.
1: హి వెంట్ ఆన్ ఫీలింగ్ వెరీ సాడ్ బెండింగ్ హిస్ హెడ్ డౌన్.
0: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
1: సీత వాచ్డ్ ద సీన్.
0: లక్ష్మణ, ఎందుకు నీవంత విలపిస్తున్నావు?
1: లక్ష్మణ, వై ఆర్ యు క్రైయింగ్?
0: మీ అన్నగారు ఏమన్నారు?
1: వాట్ ఇస్ దట్ యువర్ బ్రదర్ సెడ్?
0: ఏమీ తిట్టలేదు, కొట్టలేదు కదా.
1: హీ డిడ్ అక్యూజ్ యు, హీ డిడ్ బీట్ యు.
0: నీవంత విలపించడానికి మూల కారణం ఏమిటి?
1: Why are you crying like that?
0: Talli,
1: mother.
0: Kottina naaku santoshame, tittina naaku santoshame, nayana maatram edabaatu jaripadu.
1: Mother, I'll be happy if my brother beats me or accuses me, but I can't bear suffering.
0: Rama ishtame naa ishtamu.
1: His likes for my life.
0: Kanaka naa ishtamu ani cheppadu. Intakante edabaatu naaku vere em kavali.
1: He left to my choice. Isn't that separation?
0: Ee edabaatu yokka sokaanni nenu bharinchukolenu.
1: I can't bear the suffering of separation.
0: Chusara. ఇలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
1: దట్ ఈస్ ఇంటెన్సిటీ దట్ ద డివోటీ ఫీల్స్ అన్బేరబుల్ టు బేర్.
0: దైవానికి ఒక క్షణము దూరం కాకూడదు.
1: వన్ షుడ్ నాట్ బి అవే ఫ్రమ్ గాడ్.
0: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
1: యువర్ ఫీలింగ్ షుడ్ నాట్ బి కాంట్రాడిక్టరీ టు
0: మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
1: యువర్ థాట్స్ షుడ్ నాట్ బి సెపరేట్ ఫ్రమ్ ద డివైన్ థాట్.
0: ఏకంగా ఉండాలి.
1: What should be one?
0: ఈ జగత్తు నేడు ఉండవచ్చు, రేపు పోవచ్చును.
1: The world may last today and may vanish tomorrow.
0: కదిలిపోయే మేఘములే.
1: They are all passing clouds.
0: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
1: The relationship between the individual and God are like object and the reflection.
0: ఇది సత్యమైనటువంటిది.
1: It is true.
0: ఇది నిత్యమైనటువంటిది.
1: Eternal.
0: నిత్య శుద్ధ బుద్ధమత్యమైనటువంటి.
1: It is pure, unsullied, unpolluted, pure.
0: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
1: This Veda says.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: దిస్ వేదా సేస్ ఇస్ అట్రిబ్యూట్లెస్, ఫార్మ్లెస్, ఇట్స్ ఎటర్నల్, నెక్టరైన్, ఇమోర్టల్, ఎవర్ సక్సెస్ఫుల్.
0: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదా.
0: గాయత్రి ఛాందస్సాం మాత అన్నారు. ఈ ఛందస్ కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
1: గాయత్రి ద మదర్ ఆఫ్ ఛందస్ ద మీత.
0: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థనలు చేస్తారు లోకంలో.
1: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
0: ఒకటి వర్ణన,
1: వన్ ఇస్ డిస్క్రిప్షన్,
0: రెండవది అర్పితము,
1: సెకండ్ సరెండర్ ఆఫరింగ్,
0: మూడవది ధ్యానం,
1: థర్డ్ విజ్డమ్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
1: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
0: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
1: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
0: ఓం
1: ఓం
0: ఇవి వర్ణన.
1: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
0: ధీమహి అది ఏ ధ్యానము.
1: ధీమహి దట్స్ విజ్డమ్.
0: ధియో యోనో ప్రచోదయాత్ ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. ధియో యోనో ప్రచోదయాత్, బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతున్నారు.
1: దియో యోన ప్రచోదయా ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యూ దట్ స్టడీ, దట్ పర్మనెంట్ నాన్డ్యువల్ విజ్డమ్.
0: ధ్యానము ప్రార్థన,
1: అండ్ వన్ ఇస్ ద ప్రేయర్, అదర్ ఇస్ సరెండర్.
0: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
0: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
1: What kind of description
0: you? భగవంతుడా నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
1: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్, ఓ గాడ్ యువర్
0: నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
1: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ రైట్, ఓ గాడ్ యువర్ మైన్.
0: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
1: We have a son at home.
0: వాడు స్కూల్కి పోతుంటాడు.
1: He is going to school.
0: అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది, అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు.
1: The boy would not come to his father and say, Oh father, you have so many cars, so many houses, why don't you give me one bush coat?
0: Kani akkada aya matramu aa vidhamaina varnana paniki raadu.
1: Well, that such description won't apply.
0: Neeku car undo ledo, neeku enta jeetam ostundo emo naaku teliyadu, naaku bush coat kutti.
1: The son will demand father with the right, I don't know whether you have car or residence, I want bush coat.
0: Adi daivam yokka hakku.
1: That's the right.
0: Hakku yokka hakku.
1: That is the right of a devotee.
0: Bhagavantuni, oh, అనుగ్రహ స్వరూపుడ, అఖండ స్వరూపుడ, విశాల స్వరూపుడ, కరుణా స్వరూపుడ, ప్రేమ స్వరూపుడ, ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదో నాకు మాత్రం ఇది నెరవేర్చాలి, ఇది తప్పింది కాదు.
1: యూ షుడ్ నాట్ గో ఆన్ ప్రైజింగ్ గాడ్, ఓ గాడ్ యువర్ ఎంబాడిమెంట్ ఆఫ్ వెరీ గ్రేట్.
0: దైవము అందరి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
1: యూ బీ రెడీ టు ఆస్క్ అండ్ ప్రే టు గాడ్ విత్ ఆల్ ద రైట్.
0: భగవంతుని అడగ మరి ఎవరిని అడగాలి? సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
1: యూ హావ్ ఎవ్రీ రైట్ ఆన్ గాడ్.
0: అందువల్లనే నేను పూర్వం చెప్పాను,
1: భగవాన్
0: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హృదయ,
0: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
1: అండ్ హృదయ ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
1: మైండ్ ఇస్ ద సన్ ఆఫ్ హృదయ.
0: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
0: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
1: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్ బాన్ టు దిస్ మైండ్.
0: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
1: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్.
0: మైండ్ గ్రాండ్ సన్.
1: మైండ్ ఇస్ గ్రాండ్ సన్.
0: హృదయము సన్.
1: హార్ట్ హృదయ
0: ఎవరికి? ఆత్మకి.
1: రిలేటెడ్
0: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే.
1: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్.
0: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
1: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి,
0: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
1: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
0: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
1: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్ ప్రాపర్టీ.
0: ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్ కు వస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ joint property of the great grandfather inherited by great grandson.
0: Grandson yokka kudanu great father yokka property ne vastundi.
1: Grandson also has got equal share in the property of the grandson.
0: Son kudanu father yokka property ne vastundi.
1: Son has right on
0: his father's property. బైబుల్ నందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ ఇన్ ద బైబుల్ ఇట్ ఇస్
0: సెడ్, శారీరక సంబంధమైనటువంటి కనుకనే మెసెంజర్ గా పెట్టాడు.
1: యాజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ ఇట్ ఈస్ సెడ్.
0: మానసికంగా చూసినప్పుడు
1: when we look
0: I am the son of God annadu.
1: Psychologically at the mental realm he said and the son of God.
0: Taravata atma bhavam tho kuda I and my father are one annaru.
1: With the feeling of the spirit and atma he said I and my father are one.
0: Kanukane manam deha abhimanam tho kuda జీవుడు దేవుడిని భేదం పెట్టుకోవచ్చును.
1: విత్ ది బాడీ అటాచ్మెంట్ యూ మే కన్సిడర్ సపరేట్ ఫ్రమ్ గాడ్.
0: మానసిక అభిమానం చేత నీ యొక్క సంబంధమే నేను, నీ అంశమే నేను.
1: అట్ ద మెంటల్ రెల్మ్ యూ మే ఫీల్ దట్ ఐఎమ్ యువర్ స్పార్క్.
0: ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే.
1: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: కనుక ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
1: యూ హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్.
0: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
0: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
1: ఇట్స్ నాట్ యువర్ ప్రాపర్ పాత్.
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
1: ఆల్ స్పిరిచువల్ పాత్,
0: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకుని లేకుండా,
1: ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ట్రూ రిలేషన్షిప్,
0: ఏ నాటికైనా మనం ఒక్కటి కాదు.
1: ఎనీ డే విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
1: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజంట్ మ్యాటర్ వేర్ యూ
0: కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ,
1: యువర్ సన్ మే బి స్టడింగ్
0: ఇక్కడ నుంచి నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
1: యూ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్.
0: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
1: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా.
0: రెండింటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
1: వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్స్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్.
0: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్
0: ఇంటిమేట్. నీ ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి ఒక మార్గంలో అయినా ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటే.
1: యూ మే బి ఎనీవేర్, యూ మే డూ ఎనీథింగ్, యూ మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: నా దైవం ఒక్కడే.
1: మై గాడ్ ఇస్ వన్.
0: ఆ దైవమే నాకు సంబంధము.
1: ఐఎమ్ రిలేటెడ్.
0: ఈ దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
1: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్, నథింగ్ టు డూ విత్ ద
0: స్పిరిట్. ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
1: హియర్ ద మాస్టర్.
0: ఆ మాస్టర్ ఒక్కడే.
1: మాస్టర్ ఇస్ వన్.
0: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
1: వైఫ్ విల్ కమ్ అండ్ సే ఏమండి సార్.
0: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
1: సన్ విల్ కమ్ అండ్ సే ఫాదర్.
0: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
1: డాటర్ లా విల్ సే అంకుల్.
0: మనమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు.
1: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా.
0: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామ అని పిలిచినా, మనమడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
1: ఆఫ్టర్ ఆల్ వన్ మే కాల్ హిమ్ సార్, వన్ మే కాల్ ఫాదర్, గ్రాండ్ పా, వాట్ ఎవర్ మే బి. ఈ
0: సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
1: బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్ దే కాల్ దట్.
0: ఈ దేహం చేతని ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
1: ఇట్స్ ఓన్లీ ది బాడీ, ది వెస్చర్ దట్ బ్రింగ్స్ ఆల్ డిఫరెన్స్.
0: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాశ్వతం కాదు.
1: వీ షుడ్ నెవర్ గో బై దిస్ బాడీ అటాచ్మెంట్.
0: మరణపు కొంప.
1: ఇట్స్ డర్టీ వన్.
0: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
1: అఫ్లిక్టెడ్ బై దిస్.
0: జాత సంచలనము పొందు దుంప. భవసాగర మీద గలేని కంప.
1: ఇట్ కెనాట్ క్రాస్. అప్పుల
0: పదలము మనమెప్పు దలంప.
1: ఫుల్ ఆఫ్ బోన్స్.
0: నేను స్థిరమని నమ్మబోకు మనసా.
1: ఓ మై నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్.
0: హరిపాదములు ఆశ్రయించవే.
1: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
0: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
1: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్
0: దేహాభిమానంతో నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది.
1: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
0: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
1: అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
0: అది ఏ సత్యము నిత్యమైనటువంటిది.
1: దట్ ఇస్ ట్రూత్ ఇన్ ఇటర్నల్.
0: అట్టి సత్య నిత్యమైనటువంటి ఒక సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం.

0: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
1: When can you surrender? There should be
0: స్నేహం అయిపోయింది, ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
1: Then once there is friendship, there will be offering.
0: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు స్టెప్.
1: In fact, this friendship is the penultimate one.
0: భగవంతుడితో friendship కావాలి.
1: We should develop friendship towards God.
0: Near గా మనం ప్రయత్నం చేయాలి.
1: We should be near and near to God.
0: తక్షణమే తన యొక్క డియర్నెస్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది?
1: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
0: ఆ డియర్నెస్ గాలి.
1: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
0: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడా నిప్పు మాదిరి తయారవుతుంది.
1: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్.
0: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సల్పుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫాలో స్పిరిచువల్ పాత్.
0: సాధనే అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ నీడ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు.
1: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
0: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్ గాడ్.
0: అది ఏ బ్రహ్మ?
1: దట్ బ్రహ్మ.
0: అది ఏ విష్ణువు?
1: దట్ విష్ణు.
0: అది ఏ ఈశ్వరుడు?
1: దట్ ఈశ్వర.
0: అంత తానే.
1: ఎవరింగ్ గాడ్.
0: సృష్టి స్థితి లయములకు మూల కారణము భగవంతుడు ఒక్కడే.
1: ద క్రియేటర్ సస్టైనర్ అండ్ ఎనిహిలేటర్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు.
1: We can't consider the creator, sustainer and the destroyer.
0: దీన్ని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: That భగవాన్ tells us often.
0: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జీ అంటే ఏమిటి?
1: What is జీ?
0: జనరేషన్ అనే పుట్టుక.
1: జనరేటర్ బట్ జనరేషన్.
0: ఇంకా ఓ.
1: ఓ
0: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
1: ఓ ఆర్గనైజర్.
0: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
1: And they should be the organizer for the generator.
0: D destruction. చూసారా? సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుంది.
1: సో జనరేషన్, ఆర్గనైజేషన్, డిస్ట్రక్షన్ ఆర్ దేర్.
0: సృష్టి స్థితి లయము,
1: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్. That is G-O-D.
0: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
0: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు.
1: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
0: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లేబుల్ మూడింటి ఎందు ఉన్నాడు.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
0: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
0: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
0: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: అందరూ ఆచార్యులు.
1: దేర్ ఆల్
0: ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
0: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
1: శంకరాచార్య వెంట్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
0: స్వామి నా పాపమును క్షమించుము అని ఈశ్వరుని ప్రార్థించాడు.
1: ప్రేక్ ఈశ్వర స్వామి పాడన్ త్రీ ఆఫ్ డిస్టెన్స్.
0: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
1: ఆదిశంకర ఫస్ట్.
0: ఆర్యాంబ కుమారుడు.
1: అండ్ స్థానం ఆర్యాంబ.
0: అక్కడ వెళ్ళి
1: హ్యావింగ్ గాన్ దేర్
0: స్వామి,
1: స్వామి
0: నా పాపాన్ని క్షమించమని కోరాడు.
1: ఫర్గివ్ మై సిన్స్ హి సెడ్.
0: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
1: వాట్ ఇస్ ద సిన్ హి ఎంక్వైర్డ్.
0: విధవవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
1: We cannot describe by word.
0: నీకు అందించడానికి భాష లేదు.
1: There's no language that describes your divinity.
0: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
1: The mind has no right to comprehend.
0: అది నేను చెప్పాను.
1: That's what I said.
0: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
1: But having come to Kashi, I started describing you in various names.
0: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
1: Having said that you can't be described or narrated, but I ventured to do it.
0: నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి. ఇది పాపం.
1: I thought one thing and I started declaring another. It is a sin.
0: సర్వతా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
1: యు ఆర్ ఆల్ పర్వేసివ్.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వశక్తిమయుడు.
1: ఆల్ పవర్ఫుల్
0: అని నేనే వర్ణించినాను.
1: ఐ డిస్క్రైబ్డ్ యు లైక్.
0: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
1: బట్ ఐ వాక్డ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్డ్.
0: ఇది పాపం కాదా?
1: ఇజంట్ దట్ ఎ సిన్?
0: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
1: Then God is everywhere. Why should I come to Kashi?
0: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి. ఇది పాపం.
1: So feeling is one thing, action is different. It isn't that the same?
0: అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: It only means the thought, word and deed should be perfect.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: ఇస్ ఓన్లీ వికెడ్ మ్యాన్ హూ అబ్జర్వ్స్ దిస్ హార్మోని.
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆదిశంకరును కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు.
1: టు టెల్ ది హ్యుమానిటీ వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్, ఆదిశంకర స్టార్టెడ్ టీచింగ్ లైక్ దిస్.
0: ఆనందాలహరి,
1: ఆనందాలహరి
0: కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
1: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆదిశంకర స్పీక్ ఆఫ్ దిస్.
0: ఇంత ప్రబోధించినటువంటి శంకరులు వారే
1: శంకర
0: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.
1: ఎంటర్డ్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఫైనలీ.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకానొక సమయంలో భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: భక్ అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవటం ఇవన్నీ కొన్ని ప్రాకృతమైనటువంటి యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గం. స్టెప్స్
1: ది స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఇన్క్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యూ ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్స్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యూ మేక్ వర్డ్
0: దీని లోపలి జిఓడి గాడ్ అని పెట్టావు.
1: హియర్ యూ హ్యావ్ దిస్ వర్డ్ జిఓడి గాడ్.
0: తర్వాత డిఓజి డాగ్ అని పెట్టావు.
1: హియర్ యూ సే డిఓజి డాగ్.
0: అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యూ మేక్
0: ఈ పదములు సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యూ టు సెంటెన్సెస్.
0: There is God and talk.
1: You say there is God.
0: No, God is nowhere and talk.
1: Then you say God is nowhere.
0: God is nowhere అనుకున్నప్పుడు దీని పదం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Well, how do you construct the sentence?
0: God is nowhere.
1: God is nowhere.
0: No, N-O, no.
1: No, N-O, no.
0: Where, W-H-E-R-E, where?
1: Where, W-H-E-R-E.
0: ఈ W no చేస్తే God is now here అయిపోయింది.
1: Join the W with no now. God is now here.
0: God is nowhere అనేటువంటి పదమే God is now here గా మారిపోతుంది.
1: So the very sentence God is nowhere becomes of God is now here.
0: ఇది భాష యొక్క మ్యాజిక్.
1: It is only gimmicks of the word.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: ఒక నామాన్ని స్మరిస్తూ రావాలి. తర్వాతది అంతా ఒక్కటే.
1: You start beginning to chant the name of one God and you feel everything being the same.
0: అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి.
1: You understand the underlying principle of unity.
0: ఇది నిజమైన సాధన యొక్క గమ్యము.
1: This is the goal of the
0: ఇది సాధన యొక్క లక్ష్యము.
1: This is the aim of spiritual.
0: ఇది సాధన యొక్క సారము.
1: It is the essence of spiritual practice.
0: ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్ వన్.
0: అంతే కానీ తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్స్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అని అంటుంది.
1: కోహం హుయమాయ్ హుయమాయ్.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది?
1: ఇట్ ది లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హుయమాయ్. వెన్ డు యూ అండర్స్టాండ్?
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబును మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నా స్టెప్డ్ ఇంటూ క్వాలిఫైడ్
0: విశిష్టాద్వైతం నుంచి కూడా అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ జ్యువలిజం టు నాన్ జ్యువలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ జ్యువలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి ఇది? బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము
1: అన్నాడు.
0: దారం కాదు పత్తి అన్నాడు.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్.
0: ఇది ద్వైతము.
1: దిస్ కాటన్ ఇస్
0: ద్వారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. ద్వారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ జ్యువలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతంలో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ ఫోర్ ఇన్ నాన్ జ్యూలిజం ద జ్యూలిజం ద క్వాలిఫైడ్ నాన్ జ్యూలిజం హ్యావ్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యులు వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తునికి అంత కూడా మార్గాన్ని నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగినటువంటి మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హు ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారటం లేదు.
1: బట్ దేర్ మైండ్ డజంట్ సీమ్ టు హావ్ చేంజ్.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఇస్ నాట్.
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యూవెల్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యూవెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దేర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించడం లేదు.
1: దే డోంట్ గివ్ యు ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విదిన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ది బ్లిస్ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము.
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాల్యూలెస్
0: నగలు పెట్టినట్టు.
1: జస్ట్ ఎ జ్యూవెల్స్ ఆర్ ఇన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు దివ్య దేవుడు ఉండేను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్స్.
0: ఇనుపెట్టి చిక్కింది కదా అని పోతే ఇనుపెట్టిలో ఉండేటువంటి వాడికి లభించవు.
1: ఇఫ్ యూ కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాటిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుపు పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యూవెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటాయి.
1: బాడీ ఇస్ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికలీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యు దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ ఎక్స్‌పీరియన్స్.
0: ఒరే పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సినా నా దగ్గర ఉంటుంది. అది రండి.
1: ఓ మై క్యాబ్, ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యు హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying, I'll give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో,
1: వాట్ కాస్ట్లీ థింగ్స్ ఈస్ గోయింగ్ టు గివ్.
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైత ఆనందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: ఐ వాంట్ దట్ నాన్ యూర్ బ్లెస్, ఐ వాంట్ దట్ ఎటర్నల్ బ్లెస్, అండ్ దట్ ఐ వాంట్ దట్ బ్లెస్.
0: ఆనందానికి ఒక హద్దే లేదు, పరిమితమే లేదు.
1: ఇట్ ఇస్ నో బౌండరీ.
0: ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీ.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: అండ్ స్టాండ్.
0: సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యు నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our attempts and efforts?
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది.
1: Many are highly educated.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: They read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: They know many things.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all of them?
0: చదువులన్నీ చదివి
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being so intelligent,
0: మరిది తన్నెరుగుడు మందమతుడు,
1: having studied, having been so intelligent,
0: ఎంత చదువు చదివి,
1: in spite of
0: నీతి ఉన్నను దీనుని గుణము మానలేడు.
1: In spite of all high education, the mean man will never
0: change. తరచి చదువు చదువ,
1: in fact the
0: తర్కవాదమే కాని,
1: involved in
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: Your study will make you to argue, but you will not have a knowledge.
0: చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదువాలి.
1: At all, having studied lifelong, ultimate you have to die. Study to be more.
0: అమృతస్య పుత్రః.
1: You are the son of
0: immortality. అమృతస్య పుత్రః. నీవు అమృతపుత్రుడైనా.
1: You are the son of immortality.
0: అట్టి అమృతత్వాన్ని నీవు చూచుకో.
1: Understand that.
0: అట్టి అమరత్వాన్ని నీవు పొందు.
1: Be immortal.
0: అట్టి ఆనంద స్వరూపాన్ని నీవు నందు.
1: Be the form of bliss.
0: ఇలాంటి ప్రబోధిస్తూ ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నిస్తున్నాం?
1: When these are taught to you, why do you forget?
0: కదిలిపోయేటువంటి మేఘముల వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: You are after the passing clouds.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్
0: హార్ట్. నా బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యానికి కైవక్యమైన మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: When all our efforts are directed in this way, you can understand the divinity and experience.
0: ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: You pay water tax to municipality for supplying water to you.
0: ఎక్కడో ఉండేటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: కరెంట్ ఇస్ సప్లై టు యూ, పే ఎలక్ట్రిసిటీ బిల్.
0: ఈ మన ఇంటి లోపల, మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈవెన్ ఇఫ్ యు కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్, యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురుతో ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: God has given us the sunlight, lighting the world.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: We have downpour of rain.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం?
1: What tax you pay?
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం.
1: God has given all these things freely.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటి అర్పితము. అర్పితమే ట్యాక్స్.
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: ఇస్ ద ట్యాక్స్ యు ఆర్.
0: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: Where from you got this family?
0: నీవు కల్పించుకుందే కదా.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్.
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: యు వాంటెడ్ సో యు మ్యారీడ్.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: లేటర్ యు హాడ్ చిల్డ్రన్.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: ఫ్యామిలీ హస్ గ్రోన్.
0: స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: ఇఫ్ యు సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డెన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూస్ మిస్టేక్ ఇస్ ఇట్?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
0: కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే వెచ్చించుకోవాలి.
1: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యు హావ్ టు సాల్వ్.
0: ఈ కష్టములంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ గుడ్.
0: కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ రిసీవింగ్ ప్రెషర్.
0: మంచి మాట వినరు, మనసిచ్చి చెప్పి
1: ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: వేర్ ఫ్రమ్ యు గాట్ దిస్ ఫ్యామిలీ?
0: నీవు కల్పించుకుందే కదా.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్.
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: యు వాంటెడ్ సో యు మ్యారీడ్.
0: తర్వాత పిల్లలు పుట్టారు.

0: డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే ఆర్ సెడ్ హోల్ హార్టెడ్లీ
1: చెవికి చేర్చు
0: యు పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స
1: ఎట్టి వారు నన్ను ఎరుగంగా నేత్తురా
0: Such people, can they ever know me?
1: Yanta teliviyunna emi phalamu.
0: What is the use of your intelligence?
1: Emi phalamu.
0: What is the use of?
1: Manchi maata vinaru manasichi cheppina.
0: Though it is said openly, you don't listen to good things.
1: Chedda maatalatte cheviniyeru.
0: Bad words immediately get into your ear.
1: Direct ga poi cheripothayi ee randramlo.
0: Bad words will go directly into your ears.
1: Manchi maatalu dinnamu cheptunnappudiki konchimaina sokam akkada.
0: Though good words are said repeatedly, you don't listen to them. You don't listen to them.
1: కనుక మనం చేయవలసింది ఏమిటి?
0: వాట్ షుడ్ వి డు నౌ?
1: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
0: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
1: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
0: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ.
1: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి
0: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్
1: సమీపత్వానికి పోవాలి.
0: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
1: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
0: ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
1: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
0: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
1: దైవం నువ్వు కావాలని కోరడు.
0: గాడ్ డజంట్ వాంట్.
1: అది కూడా నీ నిమిత్తమే.
0: ఇట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడు యొక్క తృప్తి కోసమనే.
0: అండ్ ది సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిస్ ఓన్ సాటిస్ఫాక్షన్.
1: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడాను అమితంగా చూపుతుంది.
0: ఇన్ ప్రాక్సిమిటీ యు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ ఎఫెక్షన్.
1: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు
0: వెన్ యూ వాంట్ బి క్లోజ్ టు గాడ్
1: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ
0: యూ డోంట్ నీడ్ టు రీడ్
1: గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ
0: నాట్ రైట్.
1: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
0: రీడింగ్
1: ఇది భౌతికమైన తృప్తి.
0: అండ్
1: ఇది లౌకికమైన తృప్తి. ఇది ప్రాప్తమైన తృప్తి.
0: రిచువల్స్ రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్స్ దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
1: ప్రవృత్తి తృప్తి.
0: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
1: నివృత్తి తృప్తి కావాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
1: అది శాశ్వతమైన తృప్తి.
0: దట్ ఇస్ పర్మనెంట్.
1: అది ఏ నిత్యానందం.
0: ఎటర్నల్ బ్లిస్.
1: పరమానందం.
0: సుప్రీం బ్లిస్.
1: యోగానందం.
0: అద్వైతానందం.
1: సచ్చిదానందం. అంతా అదే ఆనందం.
0: ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ బ్లిస్.
1: ఇలాంటి ఆనందం నీ యందే ఉంటుండది.
0: దట్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ వితిన్ యూ.
1: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
1: అలాంటి ఆనందం నీ యందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింప చేసుకోవాలి.
0: దట్ బ్లిస్ వితిన్ యూ హ్యాస్ టు ఎమనేట్ ఓవర్ ఫ్లో.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: కర్మ ద్వారా,
0: త్రూ యాక్షన్,
1: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
0: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
1: చిత్తశుద్ధి,
0: ప్యూరిటీ,
1: కర్మ పవిత్రత.
0: And
1: ఈ రెండింటి ఎందుకు ఉండాలి?
0: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
1: ఈ సంకల్పంలో పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు.
0: ఇఫ్ యూ డెవలప్ సీక్రెట్ హార్ట్ దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
1: మన సంకల్పంను పురస్కరించుకుని మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
0: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
1: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్ తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
0: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
1: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
0: హీ గివ్స్ వన్ లెటర్ టు.
1: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
0: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
1: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
0: ఇట్ ఇస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
1: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంతా ఉల్లాసపరుస్తుండాలి.
0: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
1: రెండో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
0: పోస్ట్ మ్యాన్ గివ్స్ అనదర్ కవర్.
1: వాడు ఇంటంతా ఏడుస్తారు.
0: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రై.
1: వాడు దీనికి ఏడుపు అంతా వీళ్ళకి అందించలేదు.
0: ద పోస్ట్ మ్యాన్.
1: ఆ జాబులో ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపు అందించింది.
0: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ దెమ్ క్రై.
1: భగవంతుడు కూడా అంతే.
0: గాడ్ ఈస్ లైక్ దాట్.
1: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
0: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
1: మనుషులకే కర్మానుబంధిని.
0: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
1: చూచారా, సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
0: If you follow the truth, you will have the happiness.
1: Satyani anusarinchinappudu Lakshmi manu ventane untuntadi.
0: When you follow satya, the truth, Lakshmi wealth will follow.
1: Inka rendodi ee ishya anetundi chaala dukkhanni andistundi.
0: Jealousy that will make you miserable.
1: ఈ యొక్క జెలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
0: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జెలసీ.
1: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
0: యూ షుడ్ గివ్ అప్ జెలసీ.
1: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
0: దెన్ యుల్ బి పీస్ఫుల్.
1: మనకు సాధనానుసారిని విద్య అని.
0: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
1: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
0: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూ విల్ బి లర్న్ ఇట్.
1: కర్మానుసారిని బుద్ధి అని.
0: And your behavior depends on
1: నీ
0: బుద్ధి
1: అంటే కర్మానుసారంగా వస్తుంటుండాలి.
0: యూ యాక్ట్ బేసింగ్ ఆన్ యువర్
1: కర్మ అంతా సంకల్పం చేత కూడుకుంటుండాలి.
0: ద ఫేట్ ఇస్ బేస్డ్ ఆన్ ద
1: పవిత్రమైన సంకల్పం చేత కర్మను ఆచరిస్తే నీకు సంతోషము ఆనందంగా కలుగుతుంది.
0: ఇఫ్ యూ డూ ఎవ్రీ యాక్టివిటీ విత్ ది సీక్రెట్ థాట్స్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ యాక్షన్.
1: దుర్భావము చేత ఈ సంకల్పాన్ని కూర్చుకుంటే మనకంత దుఃఖాన్ని అందిస్తుంది.
0: ఇఫ్ యూ హావ్ వికెట్ థాట్స్ అండ్

0: ఫీలింగ్స్ యుల్ బి మిజరబుల్.
1: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏంటి?
0: ఇఫ్ యు హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యు డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
1: కర్మనే అన్ని బలములు కూడా అంటే దైవ బలం చాలా గొప్పది.
0: ఆఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
1: బుద్ధి బలము,
0: ఇంటెలిజెన్స్,
1: దేహ బలము,
0: ఫిజికల్ స్ట్రెంగ్త్,
1: దివ్య బలము, సర్వ బలము నుండి.
0: With all the forms of strength,
1: daiva balamu leka dasudagunu.
0: If we don't have the strength of God, support of
1: God, karnugantati vaadu kadapatike emayye.
0: If we don't have support of God, what happened to Karna?
1: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
0: హీ సో స్ట్రాంగ్,
1: బుద్ధి బలం ఉంటుండాలి,
0: అష్ట
1: బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి,
0: పవర్ఫుల్
1: శాస్త్ర బలం ఉంటుండాలి,
0: నాలెడ్జ్,
1: అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేకపోయింది.
0: హి ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ద వెపన్రీ అండ్ ఇంటెలిజెన్స్,
1: పతనం అయిపోయాడు.
0: అల్టిమేట్లీ రూయిన్ హింసెల్ఫ్.
1: దేహ బలము, బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
0: యు మే బి ఇంటెలిజెంట్, యు మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
1: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
0: వాట్ వీ షుడ్ ట్రై ఫర్,
1: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమలు మనకు చేకూరుతాయి.
0: దెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
1: అది ఏ సంకల్పములు పవిత్రమైనదిగా ఉండాలి.
0: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
1: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
0: వెన్ వన్స్ యు ఎంటర్టైన్ సేక్రెడ్ థాట్స్, యు విల్ బి స్పిరిచువల్.
1: కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత,
0: because of the merit of the past life,
1: పవిత్రమైన ప్రాప్తి మనకు లభ్యమించింది.
0: Because of the merit of the several of the past life,
1: పవిత్రమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
0: Make use of proper use of it.
1: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
0: When once you make proper use,
1: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
0: If you misuse, you will lose this channel.
1: భగవంతుడు ఎక్కడ ఉన్నాడు?
0: Where is God?
1: ఎక్కడ చూసినా ఉన్నాడు.
0: Is everywhere.
1: అదే మనం చెప్పాను.
0: What భగవాన్ సిద్ధార్థ అంటే,
1: మనములో ఉన్నాడు, భవనములో ఉన్నాడు.
0: Is in a mansion.
1: బాటలో ఉన్నాడు.
0: Is in path.
1: రాతిలో ఉన్నాడు.
0: అండ్ ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్?
1: ఆటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు.
0: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్?
1: మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు.
0: ఇస్ ఇన్ ఎ వర్డ్?
1: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
0: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
1: ఇట్టులో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
0: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్?
1: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
0: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
1: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే, యుక్తి కుయుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
0: యు షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
1: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పాత్ ఆఫ్ యోగ.
1: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
0: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: దినదినములకు, ఒక్కొక్క సంవత్సరములకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
0: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
1: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
0: It's quite natural in the external world.
1: కాని నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
0: బట్ భగవాన్ డజంట్ డిజైర్ ఇంక్రీజ్ ఇన్ నంబర్స్.
1: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
0: ఇట్స్ నాట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ నంబర్.
1: భావం పెరగాలి.
0: దట్ పాదుక ఫీలింగ్ షుడ్ ఇంక్రీజ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు,
0: దోస్ దట్ హావ్ కమ్ ఫర్ పాదుకా పూజ,
1: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
0: దే ఆర్ స్టిల్ వరల్డ్లీ అండ్ వరల్డ్లీ.
1: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
0: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
1: తెలుసుకోవటం లేదు.
0: యూనాట్ అండర్స్టాండింగ్.
1: స్వామి తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
0: దే థాట్ ద స్వామి ఈట్ అండ్ దేర్ ఫర్ దే బ్రాట్ సో మెనీ స్వీట్స్.
1: డ్రై ఫ్రూట్స్ అంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
0: దే బ్రాట్ ఆల్ దోస్ థింగ్స్ దేర్.
1: ఆపిల్స్ బనానాలు ఇవన్నీ తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
0: ఆల్ ఫ్రూట్స్ ఆర్ కెప్ట్ దేర్ ఇన్ ద షెడ్
1: పూర్ణచంద్ర హాల్ అంతా కూడా ఈ తిండితోనే చేరిపోయి ఉంటుండాలి.
0: హోల్ పూర్ణచంద్ర ఆడిటోరియం ఇస్ ఫుల్ ఆఫ్ ది స్వీట్స్ అండ్ ఫ్రూట్స్.
1: ఏం నేను కుంభకర్ణుడు అనుకున్నారా వీళ్ళు?
0: డు యూ థింక్ స్వామి ఇస్ కుంభకర్ణ?
1: ఏ అన్నమైనా కూడా నేను తినను.
0: భగవాన్ డజంట్ టేక్ ఫుడ్.
1: అలాంటి పరిస్థితిలో ఈ తిండ్లంతా ఎందుకోసం తెచ్చారు?
0: వెన్ స్వామి డజంట్ ఈట్ రైస్ ఫుడ్, వాట్ ఆర్ దీస్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్?
1: దీన్ని సరిచేయటంకు, ఈ పంటంతా వేరు చేయడానికి, ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవచ్చు.
0: స్వామి మేడ్ బాయ్స్ టు వర్క్, టు క్యాటగరైజ్, టు సెపరేట్, టు సెగ్రిగేట్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్.
1: ఎంత కాలం పడుతుంది? ఈ కాలంలో ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
0: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
1: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
0: ఐ డోంట్ హావ్ క్యారీ దట్ రెస్పాన్సిబిలిటీ.
1: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
0: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
1: ఇంకా కొంత కొంతమంది ఒక టవల్, ఒక బెడ్షీట్.
0: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
1: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ.
0: వెల్ స్వామి డజన్
1: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే
0: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్
1: ఇదిగో బెడ్షీట్స్ తీసుకురండి హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
0: Bring the bed sheets, they can be given there in the hospital.
1: అది కూడా స్వామి చెప్పారు మరి రేపటి నుంచి అది కూడా తీసుకురావకండి.
0: Because Swami said, don't start giving tomorrow.
1: నేను ఏది ఆశించను.
0: భగవాన్ డజన్ వాంట్ ఎనీథింగ్.
1: ఆశించేది ఒక్కటే ఒకటి.
0: He wants only one thing.
1: అది ఏ నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమ.
0: That is pure, selfless, steady love.
1: అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు.
0: భగవాన్
1: నాకసిక పర్యంతము నో స్వార్థం.
0: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
1: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
0: స్వామి డజంట్ డిజైర్ ఎనీథింగ్.
1: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
0: డజంట్ డిజైర్ వై డూ బ్రింగ్.
1: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం పరమ భక్తుడు.
0: శెట్టి ఈజ్ అన్ ఆర్డెంట్ డివోటీ.
1: ఈ విధమైన బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
0: హీఈస్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
1: నిన్న రథం అని చూపించారు.
0: యెస్టర్డే ఐ షోన్ చారియట్.
1: నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
0: భగవాన్ డజంట్ లైక్ దోస్ చారియట్స్.
1: నా రథం మీ హృదయమే.
0: Your heart, హృదయ is his chariot.
1: మీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
0: When your sacred heart is there, he doesn't need that golden chariot.
1: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం చేర్చి పెట్టారు.
0: టుడే దే బ్రాట్ దిస్ సింహాసనం.
1: నాకు ఏమి తెలుసు? కళాతూరికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
0: దే డోంట్ టెల్ అంటిల్ దే రీచ్.
1: ఇలాంటివంత ఏది కూడా మీరు తేకండి.
0: డోంట్ బ్రింగ్ ఎనీ సచ్ సార్ట్ ఆఫ్.
1: ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు.
0: భగవాన్ డజన్ లైక్ దట్.
1: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
0: స్వామి లైక్స్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఇస్ యువర్ లవ్.
1: కనుక ఈ పదార్థాలు కూడా నువ్వు ఇంకపై మీరు తీసుకురాకండి.
0: ఆల్ దీస్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ డోంట్ బ్రింగ్ హియర్ ఆఫ్టర్.
1: ఇదంతా కూడా నువ్వు గూరు ప్రకృతమైన యొక్క వస్తువులే.
0: ఆల్ దిస్ ఇస్ భూ, దిస్ మెటీరియల్.
1: సువహ నాకు కావాలి.
0: సువహ
1: అది మన జ్ఞానతత్వము.
0: దాట్ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: అదే పవిత్రమైనటువంటి జ్ఞానము.
0: దట్ ఇస్ సీక్రెట్ విజ్డమ్.
1: జ్ఞానాదేవత కైవల్యం.
0: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యూ టు లిబరేషన్.
1: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
0: అక్వైర్ దట్ విజ్డమ్.
1: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
0: అటైన్ ఎక్స్పీరియన్స్.
1: ఆ పవిత్రతను మీరు పొందండి.
0: అండ్ రీచ్ దట్ స్టేట్.
1: దైవత్వాన్ని అందండి.
0: And reach that state of divinity. దానికి
1: అర్పితమే చాలా ప్రధానమైనటువంటి.
0: That surrender is important.
1: ఆ అర్పితం అనగా ఏమిటంటే,
0: that offering means,
1: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో.
0: Just as the essence of the wood partaken becomes one with the blood and gets circulated all over the body.
1: అట్టనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
0: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
1: అప్పుడు రెండు కూడా ఏకమైపోయి
0: దివ్యత్వమైన
1: స్వరూపాన్ని పొందుతాయి.
0: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫామ్ ఆఫ్ డివినిటీ.
1: అంత ఐకమత్యం చాలా అవసరం.
0: యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: మీరు పొద్దున పండితులు వారు కూడా చెప్పే సమయం లోపల
0: మార్నింగ్ పండిట్ జీ ఆల్సో సెడ్
1: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
0: హి సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: ఇప్పుడు చూడండి ఒక తేనె గురించి చెప్పాడు.
0: హి ఆల్సో మెన్షన్ అబౌట్
1: ఈ ఐకమత్యం అనేటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
0: బికాజ్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
1: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
0: And it is the honey bee that brings honey from different
1: places. అనేక పుష్పముల నుంచి వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేర్చుతుంది.
0: Honey brought from, collected from different flowers is kept at one
1: place. అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
0: And it cures all diseases, honey.
1: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
0: అండ్ హనీ ఇస్ ద క్యూర్.
1: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
0: అండ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్.
1: ఈ యూనిటీ ఉండినప్పుడే
0: యూనిటీ
1: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
0: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ దట్ ప్యూరిటీ.
1: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
0: వెన్ ద హార్ట్ ఎంజాయ్స్ ప్యూరిటీ, ఇట్ జాయిన్స్ డివినిటీ.
1: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ డివినిటీ.
1: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు. కానీ మీరు వింటున్నారే కానీ ఒక్కటైనా రెండునైనా ఆచరణలో పెట్టడం లేదు.
0: అండ్ ఇట్ ఛాన్స్ మెనీ టైమ్స్ బట్ యూ డోంట్ ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్.
1: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
0: ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ వన్ థింగ్ దట్ ఇస్ హర్డ్ అండ్ డిడ్.
1: అంధకారం వెళ్ళ హతమారునే చూడ వస్తువులో దీపపు వార్త వలన.
0: బై అనౌన్సింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్.
1: రోగ పీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత.
0: బై లిసనింగ్ టు ద మిస్టర్ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్.
1: నిర్పేదవాణి పేదరికమ్ము పోవున విత్త ప్రభావము విన్నయంత.
0: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిసనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్.
1: ఎత్తపోతుంది ఇదంతా.
0: వెల్ ద పావర్టీ కన.
1: కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు.
0: బై రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ.
1: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి.
0: టు డిస్పెల్ ద డార్క్నెస్ యూ షుడ్ లైట్ ఎ ల్యాంప్.
1: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు.
0: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాంట్ బి డిస్పెల్డ్.
1: దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు.
0: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్.
1: వర్ణించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు డిస్క్రైబ్.
1: ఆరాధించు, అర్పితం చేయి.
0: ఆరాధన, వర్షిప్, అర్పిత, సరెండర్.
1: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది.
0: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ.
1: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి.
0: దీపావళి
1: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం.
0: యు లైట్ వన్ క్యాండిల్, దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్.
1: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్.
0: ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్.
1: అది ఏ దైవత్వము?
0: దట్ ఇస్ గాడ్.
1: ఈ ఒక్కొక్క జ్యోతి నిత్యమే, అది జీవతత్వము.
0: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్.
1: ఒక దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడా రక్షిస్తుండాలి.
0: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్.
1: వెలిగిస్తుంది.
0: ఇట్ ఇస్ లైట్.
1: జీవజ్యోతులు
0: లైట్.
1: అది ఆత్మజ్యోతి.
0: అండ్
1: ఆత్మజ్యోతిని మనం అభివృద్ధి చూస్తే జీవనజ్యోతులు ఎన్ని వెలుగుతాయి.
0: దిస్ ది లైట్ ఆఫ్ లైఫ్. దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ. అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ అండ్ ఇల్యూమ్ ఇన్ ద హోమ్.
1: మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి.
0: అండ్ దిస్ లైట్, దిస్ ల్యాంప్.
1: ఈ ప్రేమ జ్యోతి కంటే ప్రకాశవంతమైన మరొకటి ఈ జగత్తులో లేదు.
0: అండ్ దిస్ లైట్ ఆఫ్ లవ్ ఇస్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్, నథింగ్ ఎక్సెప్ట్.
1: ప్రేమ ఉందా, సర్వము అక్కడే ఉంటుండాలి.
0: వేర్ దర్ ఇస్ లవ్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్.
1: కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకొని
0: డెవలప్ లవ్ మోర్ అండ్
1: ఏ ప్రపంచ సంబంధమైన పనులు చేసినప్పటికీ అవి కూడా నువ్వు పారమాత్మికంగానే మారిపోతాయి.
0: ఈవెన్ ది వరల్డ్ యాక్టివిటీ వుడ్ బికమ్ స్పిరిచువల్ ఇఫ్ యూ హావ్ లవ్.
1: ఆఫీస్ కో పని చేయి,
0: గో టు ఆఫీస్ అండ్ డు
1: వర్క్. బిజినెస్ చేయి, పని చేయి,
0: డు బిజినెస్ అండ్ వర్క్.
1: ఇంట్లో దోషం లేదు,
0: నో మిస్టేక్.
1: మీ కుటుంబాన్ని పోషించుకోవాలి,
0: మెయింటైన్ యువర్ ఫ్యామిలీ.
1: అన్ని చేసుకున్న సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనిగా మీరు భావించండి.
0: వాట్ ఎవర్ యూ మే డూ, ఆఫర్ టు గాడ్ టు ప్లీజ్ హిమ్.
1: అంత భగవత్ ప్రీత్యార్థంగా చేయాలి.
0: మే ఎవరీ యాక్టివిటీ బి ప్లీజింగ్ అన్ టు గాడ్.
1: అది నిజమైనటువంటి ఒక భక్తి.
0: దట్ ఇస్ ట్రూ డివోషన్.
1: అంతేగాని ఈ భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు.
0: ఇట్స్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్.
1: ఈ భౌతిక పదార్థాలు ఏ దేవుడికి కూడా అర్పితం చేయదండి.
0: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్.
1: ఎక్కడైనా మీరు పోండి,
0: గో ఎనీవే.
1: భగవంతుడికి ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు?
0: వై డూ యూ డూ ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్?
1: మీకు అందరికీ తెలుసును,
0: యూఆల్ నో.
1: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు.
0: People go to Tirupati and they bring very big crown.
1: దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్న ఈ నగలన్నీ.
0: అండ్ ఆల్ ది జ్యువెల్స్ మేక్ గాడ్ ఆల్సో ఆక్వర్డ్ అండ్ అగ్లీ.
1: నేచురల్ విగ్రహం చూసినప్పుడు ఎంత ఆనందం వస్తుంది.
0: యూ బి సో హ్యాపీ ఇఫ్ యూ వాచ్ దట్ నేచురల్ ఐడల్.
1: దానివంతా ఎంతో మేకప్లు చేసి మేకప్లు చేసి మేకప్లు చేసి ఇది ఒక కప్పు మాదిరి భారత చేసేస్తున్నారు.
0: ఇట్స్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్ జ్యువెలరీ, జస్ట్ మేకప్ అండ్ ఇట్ జస్ట్.
1: భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి.
0: డోంట్ క్యారీ జ్యువెల్స్ ఎనీవేర్.
1: అప్పుడు నీకంటే బీదవాడా భగవంతుడు?
0: డూ యూ థింక్ గాడ్ ఈస్ పూరర్ దాన్ యూ?
1: ఎందుకు నీవు తీసుకుని పోవటం?
0: వై డూ యూ క్యారీ?
1: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి.
0: యూ, ఇట్స్ యువర్ నారో మైండెడ్నెస్.
1: నీకు నారో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్.
0: యూ ఆర్ నారో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్.
1: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
0: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
1: కానీ నీది కంట్రాక్షన్ లవ్.
0: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్.
1: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే.
0: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ నారో మైండెడ్ ఐడియా.
1: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు.
0: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
1: జ్యువెల్. ఈ విధంగా జ్యువెల్స్ రీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెబుతున్నారు.
0: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఇస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్.
1: ఇవన్నీ కాదు ముఖ్యం.
0: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్.
1: చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం.
0: అండ్ ఇట్ ఈస్ ద చారిటీ విచ్ ఇస్ ద జ్యువెల్ టు ద హ్యాండ్.
1: సత్యం కంఠస్య భూషణం.
0: ట్రూత్ ఇస్ ద జ్యువెల్ టు ద థ్రోట్.
1: శ్రోత్రం చ భూషణం దానం.
0: ద లిజనింగ్ టు ద సీక్రెట్ టెక్స్ట్.
1: ఇలాంటి నగలు మనకు ఉంటుండగా ఇంకా దీనికి తగినటువంటి నగలు ఎందుకు మనం భరించాలి?
0: దీస్ జ్యువెల్స్ ఆర్ దేర్, వై డు యూ నీడ్ అదర్ జ్యువెల్?
1: కంఠానికి ఒకటి ఉంటుండాలి సత్యం అనేటువంటి జ్యువెల్.
0: అండ్ యూ హావ్ గాట్ దిస్ ట్రూత్.
1: కంఠానికి ఒకటి ఉంటుండాలి ధర్మము దానము అనేటువంటిది.
0: అండ్ ది చారిటీ, charity and dharma are the jewels.
1: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటి దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు అదే చెవులు ఉంటున్నాయి.
0: లిజనింగ్ టు సీక్రెట్ థింగ్స్ ఇస్ ద జ్యువెల్.
1: చెవులకు సరైన కంకణాలు వేసుకున్నావు.
0: అండ్ యు హావ్ గాట్ ఇయర్ రింగ్స్.
1: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు.
0: యు హావ్ గాట్ ది నెక్లెస్.
1: చేతికి కంకణం ధరించావు.
0: దీనికంటే
1: ఇంకేం కావాలి?
0: ఇది
1: ఏ సరైనటువంటి నగలు?
0: అండ్ దీస్ ఆర్ ది ప్రాబ్లమ్.
1: ఏదో పెద్ద ఉద్యాల కిరీటము వద్దు. ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆడంబరాలకి ఏదో ఒక ఆట.
0: And all these jewels made up of diamond.
1: ఇచ్చేటువంటి వాళ్ళు షో వాళ్లే, తీసుకునే వాళ్ళు షో వాళ్లే. షో,
0: those that offer, they speak of show.
1: నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు.
0: They are no devotees at all.
1: తీసుకునేవాడు భగవంతుడే కాదు.
0: The one who receives is no God.
1: కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు.
0: So God should not receive and devotee should not give.
1: ఇవ్వవలసింది తీసుకోవాల్సింది ఏమిటి?
0: What is to be given, what is to be received?
1: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి.
0: Your pure love is to be offered.
1: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి.
0: And you should
1: ఈ రెండింటిని తీసుకోవటం ఇచ్చుకోవటం.
0: These are things to be transacted.
1: Give and take, give and take. Pure heart to heart.
0: It's only give and take, heart to heart connection.
1: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
0: దట్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్.
1: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
0: యాజ్ ఎ ప్రాపర్ జ్యువెల్.
1: ఈ బిచ్చి బిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
0: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో ఎ బెగ్గర్.
1: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
0: గాడ్ ఈస్ బిగ్గర్ అండ్ నెవర్ ఎ బెగ్గర్.
1: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
0: ఆల్ దీస్ డివోటీస్ మేడ్ గాడ్ ఎ బెగ్గర్.
1: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
0: అండ్ వి ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
1: ఎప్పుడు వాళ్ళకు కొంచెం డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
1: భారతదేశంలో కావాల్సినంత ప్రబోధం చేయండి.
0: Teach here in Bharat.
1: భారతదేశంలో కావాల్సినంత అశాంతి ఉంటుంది.
0: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
0: కరెక్ట్ ఇట్, రెక్టిఫై ది మిస్టేక్.
1: మీ ఇల్లుని శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
0: Charity begins at home. Why do you think of other countries?
1: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
0: That's all. Beg you go there.
1: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
0: It's matter of a shame. It's not spiritual at all.
1: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే heart to heart, love to love.
0: True spirituality is a connection between heart to heart, love to love.
1: ఇది మనం చేయవలసినటువంటి పని.
0: This is what we are supposed to do.
1: పైన ఈ విధమైన తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ అంతా నిండిపోయింది.
0: The whole పూర్ణచంద్ర హాల్ is full of these plates.
1: నేను నిన్ననే శ్రీనివాస్ చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
0: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్, వై టు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దెమ్ బ్యాక్.
1: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెడతారు.
0: వాట్ ఆల్ దే ఈట్ దే బ్రింగ్ ఇట్ టు స్వామి.
1: నేను ఏది తినను.
0: భగవాన్ డజంట్ ఈట్
1: ఎనీథింగ్. తినేది వినేది ఒక్కటే.
0: వాట్ హి ఈట్స్ వాట్ హి లిజన్స్ టు హిస్ వన్.
1: మంచి మాటలు వింటాను,
0: హి లిజన్స్ గుడ్ థింగ్,
1: మీ ప్రేమను తింటాను.
0: అండ్ హి ఈట్స్ యువర్ లవ్, యువర్ లవ్.
1: ఆ రెండింటిని నాకు అందించండి.
0: ఓ గివ్ పాస్ ఆన్ దిస్ టు.
1: ఇంకా మిగిలిన ఏది కూడా మీరు తీసుకురావాలి.
0: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్ ద రెస్ట్.
1: ఈ విషయాన్ని మాత్రమే చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
0: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యూ మే డూ, మెయింటైన్ దిస్ ప్యూర్ లా.
1: ఈ భక్తితో, ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
0: విత్ డివోషన్ అండ్ లవ్ దెన్ యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
1: రాముడు
0: రామ
1: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు
0: ఎట్ట
1: పోయి చేరేది,
0: హౌ టు రీచ్?
1: అందరూ వానర్లు ఇక్కడ చేరిన వాళ్ళంతా.
0: ఆల్ మంకీస్ అసెంబ్ల్డ్ దేర్.
1: ఎవరు వానర్లు?
0: హూ ఆర్ మంకీస్?
1: సోకున్న వాడు వానరు.
0: వానర
1: ఇస్పోతే నరుడు.
0: వానర ఇస్ వన్ విత్ వాల ద టెయిల్.
1: వా నర,
0: వా నర.
1: వా అంటే వాలము.
0: వా మీన్స్ వాలము టెయిల్.
1: వాళ్ళని తగ్గొట్టిస్తే నరుడు అయిపోతుంది.
0: ద మూమెంట్ టెయిల్ ఇస్ గాన్ హి బికమ్స్ నర, ద హ్యూమన్.
1: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
0: వాట్ డిడ్ దే వాంట్?
1: హనుమంతుడు పరమ భక్తుడు.
0: హనుమాన్ ఇస్ నాట్ ఎ డివోటీ.
1: స్వామి,
0: స్వామి,
1: మీ నామమే దీన్నంతా దాటించగలదు, ఈ సముద్రాన్ని దాటించగలదు.
0: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
1: అని మొట్టమొదటి రామ రామ రామ రామ అని ప్రాళ్ళంతా వేశారు సముద్రంలో.
0: హి వెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామ రామ ఆన్ స్టోన్స్ and started dropping in the ocean.
1: Hanumanthu cheptatiga telina iraalanta
0: all the stones started floating.
1: Kaani etta avutundi ikkada oka raayi akkada oka raayi untundi etta teeddaadtadu.
0: But here you find one boulder over there.
1: Rendittini chercheetvanti naamam emto danni prayatninchu purvakanga saadhinchadu.
0: There is another sacred name to join these two boulders.
1: Oka raayi paina ra, rendu raayi paina ma rasu, rendu cheertu vachesayi.
0: On one big stone they wrote ra, another stone ma, and both joined together.
1: Ee rendu cheertu attane inaadu manu sairam sairam sairam anukoni వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో?
0: సో ఇఫ్ యు గో ఆన్ డూయింగ్ సాయిరామ్ సాయిరామ్ దట్, వేర్ డస్ ఇట్ గో?
1: రా మా విడివిడిగా రాసిస్తే ఆ రామా రెండు చేరిపోతుంటాయి.
0: వెన్ దీస్ టూ లెటర్స్ రామా రా అండ్ మా రెండు
1: సెపరేట్ మనం తెలుసుకోవాలి.
0: దీస్ థింగ్స్
1: ఆ యుక్తియే నిజమైన భక్తి.
0: దిస్ కైండ్ కరెక్ట్ ప్రొసీజర్ ఇస్ డివోషన్.
1: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
0: అండ్ ద ప్రొసీజర్ ఇస్ యోగ.
1: కనుకని నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
0: హౌ షుడ్ వి చాంట్?
1: శాంతంగా స్మరించాలి,
0: పీస్ఫుల్లీ,
1: పవిత్రమైన భావంతో ఉండాలి.
0: సీక్రెట్ ఫీలింగ్.
1: అందరూ అడుగుతుంటారు, స్వామికి 73 ఏంది, ఇక్కడ ఉన్నారు
0: స్వామి, ఈజ్ ఏజ్ 73, హౌ ఈజ్ హీ?
1: నాదంతా కూడా మూడే మూడు పీలు, పీ పీ పీ.
0: స్వామి స్టాండ్స్ బై దీస్ త్రీ పీస్.
1: పీ ప్యూరిటీ,
0: ఫస్ట్ పీ ప్యూరిటీ,
1: రెండవ పీ పేషెన్స్,
0: సెకండ్ పీ పేషెన్స్,
1: మూడవ పీ పర్సివరెన్స్,
0: థర్డ్ పీ పర్సివరెన్స్.
1: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇట్లే ఉంటాను.
0: విత్ దీస్ త్రీ పీస్ ఇన్ హ్యాండ్ హీల్ బి లైక్ దిస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం.
1: కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ పీస్.
1: ప్యూరిటీని పెంచుకోవాలి,
0: డెవలప్ ప్యూరిటీ.
1: ఇంకా శాంతం పెంచుకోవాలి,
0: డెవలప్.
1: ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
0: అండ్ పేషెన్స్ ఈజ్ యువర్ జ్యువెల్ ఆర్నమెంట్.
1: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
0: వితౌట్ పీస్ వాట్ ఫార్ ఇస్ దిస్ లైఫ్?
1: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
0: లెట్ ది పీస్ బి ది క్రౌన్ ఆన్ యువర్
1: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
0: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
1: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి తేరిపోతుంది.
0: వన్ దిస్ ప్యూరిటీ దెర్ విల్ బి పేషెన్స్.
1: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా
0: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్స్
1: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి
0: గివ్ అప్ ది లో డిజైర్
1: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి
0: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్ సెన్స్
1: అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది
0: అండ్ ఎవరీథింగ్ గెట్స్
1: ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి
0: డెవలప్ దిస్
1: చూడండి ఇదంతా దారాలుగా ఉండ ఒక్కొక్కటి ఒకటి తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు
0: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్ యు కెన్ కట్ విత్ యువర్ ఫింగర్
1: అన్నిటి చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుందండి
0: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వెవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్
1: ఏకత్వాన్ని మనం పెంచాలి
0: డెవలప్ యూనిటీ బ్రింగ్ దెం టుగెదర్
1: ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకు అంత బలం వచ్చేస్తుంది
0: దేర్ లైస్ ఇన్
1: ఎవరితో ఏకత్వాన్ని ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుడితో ఏకత్వం చేయాలి
0: లెట్ ఆల్ ద వరల్డ్ బి వన్ లెట్ ద హోల్ వరల్డ్ బి వన్ విత్ గాడ్
1: ఏకం సత్వి ప్రాభవదావదంతి అన్నారు
0: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్
1: ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు
0: ఓం ఇస్ ఓన్లీ లెట్ ప్రైమల్ సౌండ్
1: ఏకాక్షరం యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి
0: లెట్ అస్ గో బై దిస్ ప్రైమార్డియల్ సౌండ్ ఓం
1: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి
0: లెట్స్ గో
1: ఈ సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి
0: లెట్ అస్ గివ్ అప్ నారో మైండ్
1: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి
0: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్
1: ఒక చిన్న ఉదాహరణ
0: ఎగ్జాంపుల్
1: చెప్పాడు హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు
0: ఓ భగవాన్ గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి
1: చాలా మంచిది
0: వెరీ గుడ్
1: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక
0: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్
1: అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు
0: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడి
1: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు
0: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీ
1: కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు
0: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్
1: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు
0: ఇట్స్ నాట్ బిజినెస్ పార్ట్నర్షిప్
1: ఆ అతని యొక్క హృదయం నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి
0: హిస్ హార్ట్ అండ్ భగవాన్స్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్
1: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను
0: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే
1: పోయిన వారము
0: లాస్ట్ వీక్
1: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి
0: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్
1: అలోపతిక్ డాక్టర్ హోమియోపతిక్ డాక్టర్
0: ఎలోపతిక్ డాక్టర్ హోమియోపతిక్ డాక్టర్
1: ఆయుర్వేద డాక్టర్
0: ఆయుర్వేదిక్ డాక్టర్
1: అందరూ జాబులు రాశారు
0: దే ఆల్ సెంట్ లెటర్
1: స్వామి
0: స్వామి
1: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు
0: వీ హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th
1: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి
0: 10 శెట్టి గారు బ్యాక్ టు మధుర ఇమీడియట్
1: 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు
0: హీ మే నాట్ లివ్ టిల్ 10th
1: ఈ లోపలనే అతను మరణిస్తాడు అని చెప్పిన రాశారు
0: హీ మే డై ఇన్ బిట్వీన్ ఇన్ ద మీన్ టైమ్
1: నేను చెప్పాను అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు
0: భగవాన్ సెట్ his bhakti devotion my shakti my power will join
1: neetiga papo aa deham enta prasinchi poyinappudiki enni vyadhulu undinappudiki sahinchukoni bharinchukoni aa patient aa vidhanga vastunnadu papo
0: though he is aged body is pretty old and sick yet he is able to come here
1: aa bhaktiye atani rakshistundi
0: his devotion saved him
1: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి
0: సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్
1: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ
0: హిస్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్
1: మరొకటి కాదు
0: నథింగ్ ఎల్స్
1: కనుకనే తాను కూడా చెప్పాడు
0: హి ఆల్సో సెడ్
1: త్యాగరాజు చాలా కష్టాలు పడ్డాడు
0: ఈ అండర్వెంట్
1: భార్య మరణించింది
0: వైఫ్ డై
1: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు
0: హీ కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ
1: తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు
0: బ్రదర్ హ్యాస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ అండ్
1: రామ వియోగాన్ని సహించుకోలేకపోయాడు
0: హీ కుడ్ నాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ రామ
1: రాముల పైన కూడా కోపం వచ్చేసేసి
0: హీ వాస్ వెరీ యాంగ్రీ విత్ రామ
1: చీ ఇంతకాలం నిన్ను స్మరించినందుకు రామ నీవు నాకు ఈ శిక్ష ఇచ్చేది
0: రామ ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఇస్ ది పనిష్మెంట్ యు
1: నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది
0: మై డివోషన్ ఇస్
1: నీ శక్తి వీక్ శక్తి
0: పర్హాప్స్ యువర్
1: నీలో శక్తి లేదు
0: యు హావ్ నో పవర్
1: దూషించాడు
0: అండ్ హీ అక్యూజ్డ్ హిమ్
1: అది తర్వాత విచారించాడు
0: ఇమీడియట్లీ
1: ఎంక్వైర్ నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే
0: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్ గాడ్
1: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు
0: దెన్ హీ వెంట్ ఆన్ ప్రేయింగ్
1: కపివారది దాటునా
0: విల్ మంకీ క్రాస్
1: కలికి రోటగట్టునా
0: అండ్ కెన్ ది మోటార్ బి టైండ్
1: లక్ష్మి దేవి వలచునా
0: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ లవ్ యూ
1: లక్ష్మణుండు కొలచునా
0: లక్ష్మణ సర్వ్ యూ
1: సుఖ బుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా అపరామ శక్తి ఎంతో గొప్పరా
0: ఆఫ్ ఆల్ ది పీపుల్ హైలీ ఇంటెలిజెంట్ భరత వెయిటింగ్ ఫర్ లాంగ్ టైమ్ విల్ హీ సర్వ్ యూ ఓ రామా యువర్ పవర్ ఇస్ లిమిట్లెస్
1: అయ్యో రామశక్తి ఇచ్చింది కాదు గొప్పది నా బలహీనత ఇంత వరకు నన్ను ఈ బాధ పెట్టింది
0: రామాస్ పవర్ ఇస్ హైయెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ అండ్ లిమిట్లెస్ ఇట్స్ ఓన్లీ
1: దైవమున కంటే మించినటువంటి శక్తి మరొకటి లేదు
0: ద డివైన్ పవర్ ఇస్ గ్రేటెస్ట్
1: అదే డివైన్ పవర్
0: దట్ ఇస్ డివైన్
1: ఆ దివ్యమైన శక్తి కంటే మించినటువంటి మరొక శక్తి ఈ జగత్తులో లేదు
0: నథింగ్ ఇస్ గ్రేటర్ దాన్ ద డివైన్ పవర్
1: కనుక ఆ శక్తిని మనం స్వాధీనం చేసుకుంటే సర్వశక్తులు మనకు హస్తగతమైపోతాయి
0: వెన్ వన్స్ యు హావ్ డివైన్ పవర్ విత్ యు ద రెస్ట్ విల్ ఫాలో
1: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం
0: వెన్ వన్స్ యు హావ్ గాట్ ద అనుగ్రహ బల ద స్ట్రెంగ్త్ ఆఫ్ హిస్ గ్రేస్ వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ద
1: కనుక అనుగ్రహాల కోసం పాటుపడండి
0: అండ్ వర్క్ ఫర్ టు
1: అనుగ్రహం కోసం పాటుపడండి
0: వర్క్ ఫర్ దిస్
1: ఇది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము నిజమైన ప్రేమ
0: దేర్ లైస్ ద ట్రూ బ్లిస్
1: ప్రేమ ముదిట మనసే కగో

0: Sai Ram, dear listeners, we have often heard Baba emphasize that money comes and goes, but morality comes and grows. In today's discourse, Bhagwan explains how unwavering faith in God will always give us immense strength to pursue the moral path. Let us now listen to the divine words of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Atirudra Mahayagnam in Prashanti Nilayam on the 16th of August 2006.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నా ముందు ఎంతనో చక్కనిగా మాటలు మాట్లాడారు. వారి మాటలు విన్న తర్వాత నేను అసలు మాట్లాడాలని తచ్చుకోలేదు.
2: ప్రిసీడింగ్ స్పీకర్స్ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే, అండ్ భగవాన్ డిసైడెడ్ నాట్ టు స్పీక్ ఎనీ వే.
1: అన్నదానము కన్నా అధిక దానం ఏది?
2: మోర్ దెన్ ఆఫరింగ్ ఫుడ్ టు 100 పర్సన్ కెన్ దేర్ బి గ్రేటర్ యాక్ట్ ఆఫ్ చారిటీ?
1: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది?
2: డు యూ ఫైండ్ గాడ్ అదర్ దాన్ వన్స్ ఓన్ పేర్?
1: జగదీతపం కన్నా సత్యశీలం ఏది?
2: ఆఫ్ ఆల్ ది థింగ్స్ దట్ వి ఫాలో కెన్ దేర్ బి ఎనీ గ్రేటర్ పెనెన్స్ ఆర్ ఎనీ అదర్ పాత్ other than adherence to truth?
1: Day kante ekku dharmam edi?
2: And is there any other path other than that of compassion?
1: Sujana sangata kanna chuda labham edi?
2: What is more profitable in this world other than the company of noble good people?
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Lokamulo manam annagata pranulo.
2: This world we live partaking food every day.
1: అది లేక క్షణమైన కూడా నువ్వు జీవించలేరు.
2: Without food it's not possible to live.
1: ఈ ఫుడ్ అంతా కూడా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నది?
2: Where from you get this food?
1: కేవలం అగాధమైన, అనంతమైన, అద్వితీయమైన శంకరుల నుంచి ఆవిర్భవించుతున్నది.
2: What's the origin of this food? The origin of food is that infinite principle, the non-dual principle of Shankara himself.
1: Prapanchamlo kanipinchinatundi samasta vastulu kodanu Bhagavantuni yokka srushtiye.
2: All the material world, the objects that you find in this world, represents the creation of God.
1: Bhuta bhavishyatvatmana kalamlo anni kodanu kanipinchetundi anni kodanu daiva srushtiye.
2: All the three periods of time, the past, the present and the future, and the objects that you see, they are all the gifts of God, creation of the creator.
1: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటిది ఒక పార్వతి మాత్రమే.
2: This truth is cognized by only one Parvati.
1: అందరూ దేవతలు వచ్చి బాలవగదేవి గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ,
2: all deities assembled and asked, who is Shiva? How is it that you are Bala so young? How is that Shiva, who is advanced in age, how do you comprehend him? How do you understand him?
1: Talaninda jadala vadamma, tanu kappinde pulicharamamma.
2: He has got the four locks all over, and he has covered himself with the skin of the tiger.
1: Yiddu vahanam ekkutadu, ye praddu tirugutunnu vadu.
2: He has got the bull as the charioteer, as the chariot, and he goes on moving about.
1: బుద్ధి తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: హౌ ఇస్ దట్ యు మ్యారీడ్ హిమ్?
1: ఇంత మాత్రం నీవు గుర్తించుకోలేకపోతేవా?
2: కుడ్ యు నాట్ నో దిస్ మచ్ ఎవ్రీథింగ్?
1: ఇప్పుడు పార్వతి నవ్వుతూ చెప్పింది.
2: అండ్ పార్వతి రిప్లైడ్ స్మైలింగ్లీ,
1: అమ్మా, భౌతికమైన, లౌకికమైన, శాస్త్రీయమైన కాకుండా దేహమును, మనసును, బుద్ధిని, ప్రాపర్టీని మీరు ప్రార్థిస్తున్నారు, అవే మీకు కనిపిస్తున్నాయి.
2: యు ఆల్ థింక్ ఆఫ్ ది ఫిజికల్ మండేన్ మెటీరియల్ వరల్డ్, యు రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ద బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ అండ్ థింక్ ఇన్ దట్ పర్టికులర్ డైరెక్షన్ ఓన్లీ.
1: లోనున్నటువంటి ఒక చిన్న వస్తువు అది దైవత్వము.
2: That which is within, the tiniest of all, is the divine.
1: అట్టి చిన్న స్వరూపాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారే.
2: You are not able to comprehend the tiny form.
1: అతను దేహం కాదు.
2: He is not the body.
1: He is not the mind.
2: Not the mind either.
1: ఇవన్నీ కాకుండా ఒక లింగాకారుడై ఉంటున్నాడు స్వామి.
2: Swami is in the form of linga.
1: ఆ లింగము ఎవరికి కనిపించదు.
2: That linga is not conspicuous, is not apparent.
1: కంఠమందు మాత్రమే ఉంటుంది.
2: And it lies there in his throat, kantha.
1: అట్టి స్వరూపాన్ని గుర్తించిన దానిని నేను.
2: I have realized that form.
1: కనుకనే నేను అతన్ని వరిస్తున్నాను.
2: That's why I'm after him, I love him.
1: ఈ రూపము మీకు కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది.
2: And this external form you see is only part of it.
1: కానీ భగవంతుడు ఇది కాదు. అణు రణీయాన్ మహతో బహియాన్.
2: But God is present in the smallest to the small and the biggest to the big.
1: అట్టి ఆకారంను మీరు గుర్తించినప్పుడు మీరు దీనిని ఏమాత్రం కూడా మీరు ఈ విధంగా యోచించరు. వృద్ధుడే వృద్ధుడే అని అనుకుంటున్నారు.
2: When once you understand the true nature and the form of the cosmic form, you will never consider లోకము
1: అంతసంత ఆనందంలో మాత్రమే ఆశిస్తుంది.
2: The world runs after the beauty and the bliss.
1: కానీ నిజమైనటువంటి ఒక సత్యస్వరూపుడు గుర్తించడానికి సత్య స్వభావమే అత్యవసరము.
2: To know the form of the divinity, the truth, one should have the temperament of truth.
1: కనుక అతని ఆకారము ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
2: None can estimate his form.
1: బ్రహ్మాండమంతటి ప్రవర్తించేది తనకు ఆలయమున ఆలవియగున.
2: In his universal form, when his cosmic form, can you limit him within the four walls of the temple?
1: కోటి సూర్యుల కాంతి మేటికిరిగిన తనకు ప్రభు ద్వీపమును ఎవరు పట్టగలరు?
2: He has got all the brilliance and the radiance and the fulgence of that of equal to 1 crore of suns. Would you hold a candle in front of him?
1: సర్వ జలములు యందు సంచరించేడు తనకు స్నానము చేయింప సాధ్యమగున.
2: When he is present in all of the waters all around, would you attempt to give him bath?
1: సర్వ జీవులు యందు సంచరించేడు తనకు సరియైన పేరిట సాధ్యమగున.
2: When he is a resident in all of the beings, how do you christen him? How do you name him?
1: బచ్చభోజ్యముడు పెట్టదగిన తనకు మీ బచ్చభోజ్యములు ఎంతవరకు?
2: To what extent can you feed him? To what extent can you serve him food?
1: కనుక భగవంతునికి ఎవ్వరూ ఏమీ చేయలేరు.
2: None can do anything to God, serve him, understand him.
1: కనుక భగవంతుని యొక్క స్వరూపము అత్యంత అల్ప స్వరూపమే.
2: The divine form, smallest,
1: చాలా అణుస్వరూపమే.
2: And he is in a micro form.
1: అది ఇది.
2: భగవాన్ మెటీరియలైజ్ లింగ హియర్, ఎ స్మాల్ ఫామ్.
1: లోకు లో కాకులు.
2: ఆల్ ది హోల్ సొసైటీ గోస్ ఆన్ షౌటింగ్ లైక్ క్రో.
1: కేవలము బ్లైండ్ గా ఉంటారు.
2: వరల్డ్ ఇస్ బ్లైండ్.
1: బయట ఆకారంను మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది ఎక్స్టర్నల్ ఫామ్.
1: అది చూడు ఏ విధంగా ఉందో, ఇది చూడు అదే విధంగా ఉంది.
2: యు వాచ్ దట్ ద ఫామ్ దట్ యు వర్షిప్ ఎవ్రీ డే అండ్ ద ఫామ్ దట్ భగవాన్ హస్ ప్రెజెంటెడ్ టు యు నౌ.
1: కనుక దైవత్వమును ఎవరు కూడా గుర్తించుకోలేరు.
2: None can understand the divinity.
1: ఆ దైవత్వమును అర్పితం చేసేటువంటి యొక్క సామగ్రిని కూడా ఎవరు నిర్ణయించలేరు.
2: None can decide what material should be offered.
1: చాలా మంది ఈనాడు ఆంగ్ల భాషా ప్రవీణులు,
2: ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్,
1: మరి ఏమిటిది ఇంత ధాన్యములు మీరు అగ్నిలో వేస్తున్నారే?
2: What is that you are offering, grain and putting it into fire?
1: ఇంత నెయ్యిని ఎంత కూడా అగ్నిలో పడవేస్తున్నారే? ఎంత వ్యర్థము.
2: He is poured into the fire.
1: బీదరంతు అన్నం లేక అల్లాడిపోతున్నారే.
2: You are wasting it. There are many people who are hungry.
1: వారికి పెట్టవలసినటువంటి అన్నము దీనికి అగ్నిలో వేస్తున్నారు ఎందుకు?
2: The food, instead of being served to the poor, why do you offer it into the fire?
1: అట్టి సమయంలో ఒక వేదాంతుడు,
2: at that time a philosopher,
1: మన ప్రీస్ట్ యొక్క హెడ్ ప్రీస్ట్,
2: like our head priest,
1: హెడ్ ప్రీస్ట్ అటువంటి వాడు వారికి బుద్ధి చెబుతున్నాడు.
2: Wanted to teach them a lesson.
1: Amma, nee bhatta ee naadu 5 bagulu rice alaga paddy neellalo vestunnadu.
2: Look here, your husband is wasting. 5 bags of rice by putting into water.
1: దాన్ని తిరిగి పోసి దాన్ని తడబెట్టి తర్వాత దాన్ని మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని కొండ పోయి మట్టిలో చల్లుతున్నాడు.
2: And later he will collect all the grain, would dry it and just spray it all around the field.
1: ఆ బురద లోపల చల్లిన తర్వాత ఏం ఫలితము?
2: And when once the grain are spread all over the field, what is the result finally?
1: ఇది రైతు చేసేటువంటిది మంచి పని అయినా?
2: Is it proper on the part of the farmer to do that?
1: కాదు కాదు.
2: No.
1: అది ఏ విధముగానే ఋతికులు చేసేటువంటి యొక్క పూజలన్నీ కూడాను.
2: In a similar way, all the offerings made by ఋతిక్స, priests,
1: అవి గొప్ప ఫలితములు కనిపించేటువంటివి కాని ఫలితం లేనటువంటివి కాదు.
2: They certainly bear results, good results. Never consider them as waste.
1: ఈనాడు భగవంతుడికి అర్పితం చేసినటువంటి ఒక ధాన్యము,
2: grain that is offered to God,
1: ఇవాకు దైవానికి అర్పితం చేసినటువంటి ఘీ,
2: and the ghee that you offer to the fire,
1: అంతా కూడా భవిష్యత్తులో ఎంతో ఫలితాన్ని ఇస్తుంది.
2: Will always give you results in multiples in future.
1: ఈనాడు 5 మూటల దొడ్లు మట్టిలో చల్లి వేస్తే,
2: when once you just distribute spray all around the 5 bags of paddy,
1: కానీ ఇంకా 3 నెలలకు 50 మూటల వడ్లు వస్తున్నాయి.
2: In 3 months time you can collect 50 bags full of paddy.
1: కనుక ఈ విధంగా ఈనాడు అగ్నిహోత్రులకు ఆహుతి చేసినటువంటి సమస్త పదార్థములు కూడా మనకు ఎన్నో అధికమవుతున్నాయి.
2: సో ఆల్సో ఆల్ ద మెటీరియల్ ఆఫర్ టు ద ఫైర్ టుడే విల్ బ్రింగ్ యూ బ్యాక్ ఆల్ ద మెటీరియల్ ఇన్ మల్టిపుల్.
1: కనుక మనము ఈనాడు అర్పితం చేయవలసినటువంటిది మనం ఒకటే ఒకటి.
2: What we are supposed to offer today? It's only one thing.
1: మన హృదయం లోపలనే ఇన్ని ఆశలు చేరి ఉన్నాయి.
2: Our heart is full of desires, aspirations.
1: ఈ డిజైర్స్ అంతా కూడా భగవంతుడికి అర్పితం చేస్తే,
2: when once we offer all desires to God,
1: సర్వసంగ పరిత్యాగం అనేటువంటి దీంట్లో,
2: and in the total spirit of renunciation,
1: ఇన్ని వేసినామో ఆ భావములన్నీ కూడా ఆకార స్వరూపమై మనకు ఎంతో ప్రత్యక్షమైపోయి భవిష్యత్తు లోపల చాలా ఫలితం అందిస్తుంది.
2: All that you have offered today will come back to you in a physical form, will help you, encourage you, support you in future.
1: కానీ ప్రకృతిలో ఈ సత్యాన్ని గుర్తించుకోలేక బాహ్యమైన లౌకికమైన విషయాలు మాత్రమే గుర్తిస్తూ వస్తున్నారు.
2: But in this world, people do not get into this inner depth and its content. They go by the external ritual.
1: దైవానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడాను దానికంత వేయింతలు వస్తుంటుండాలి.
2: Whatever you offer to God, it will come back to you thousandfold later in future.
1: కనుక ఇటు సత్యాన్ని గుర్తించుకున్నటువంటి అది ఆ గౌరీ.
2: This truth is realized by Gauri.
1: కనుకనే బాలవ గదివే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
2: You are Bala, you are so young, but Sambhasiva is age old.
1: తరణిండ జడిరావాడమ్మ, తాను కప్పింది పురుచర్మమ్మ.
2: He has got all the four locks covering the face and he has put on himself.
1: పుట్టలోని పాములు చుట్టుకున్నాయమ్మా.
2: And he has covered himself by the snakes.
1: గుట్టు తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: Out of foolishness, how could he love him?
1: ఎద్దు వాహనం ఎక్కుతాడు.
2: He has got the bull as the
1: chariot. ఏ పొద్దు తిరుగుతున్నవాడు.
2: And he goes on moving day and night.
1: ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు.
2: He has no residence nor shelter.
1: పొరుకుల్లో పండుకుంటాడు.
2: He rests there, the burial ground, smashana.
1: అట్లాంటి వాడిని నీ వెంట పెళ్లి చేసుకుంటున్నావు.
2: How is that you got married to him?
1: అని చెప్తే ఆమె నవ్వుతుంది.
2: And she started smiling.
1: అయ్యో, బాహ్య స్వరూపాన్ని చూసి వీరు భ్రమిస్తున్నారు.
2: And she was very much surprised because all others have been putting questions under delusion.
1: Kani na bharta pichumettetundi vaadu kaadu.
2: My husband certainly not a beggar.
1: Sarvulukunu bichum pettetundi vaadu.
2: And in fact he will feed everybody. He doesn't beg anyone.
1: Kanuka appudu cheptadu Shivudu.
2: Shiva replies.
1: Parvati poi vee cheppinavanni kuda nu Ishwarudu cheptundi.
2: And all these things are reported to Ishwara by Parvati.
1: Appudu ayya meeru taraninda jalla vaadu kappinde purucharmamu meeru ee vidhamaina 20 yokka bichchametti 20 vaaru inti pattana kootu kiruvaledu.
2: You got all the hair, the four locks on the head, and you have covered yourself with skin of a tiger, and you beg why? You can stay back. There is no dearth of food at home. And you have been for food, but yet still you beg.
1: అప్పుడు ఈశ్వరుడు జవాబిస్తున్నాడు.
2: ఈశ్వర రిప్లైస్ దిస్ వే,
1: పార్వతి
2: పార్వతి,
1: ఇల్లు కట్టిన మాత్రాన్ని ఏమి
2: అయ్యాయి? వాట్ విల్ హ్యాపన్ ఆఫ్టర్ ఆల్ బై మియర్లీ బిల్డింగ్ ఏ హౌస్?
1: ఎలుకలు మనకన్నా ముందే చేరు.
2: ద ర్యాట్స్ విల్ గో ఇన్ టు ది హౌస్, విల్ గెట్
1: ఎలుకలు చాకరకుడు ఏకుడు ఒక పిల్లి.
2: అండ్ దెన్ యూ హావ్ టు టేక్ కేర్ అండ్ యూ హావ్ టు ప్రివెంట్ ది ర్యాట్స్ గెటింగ్ ఇన్, సో యూ నీడ్ ఏ క్యాట్.
1: ఆ పిల్లిని చాకుటకు పాలు కావాలను.
2: And in order to take care of the cat, you need milk.
1: పాలు కావాలంటే ఒక ఆవును కొనాలి.
2: And to have milk, you need to buy a cow.
1: ఆ ఆవును కొనడానికి డబ్బులు కావాలి కదా.
2: And you need money to buy a cow.
1: నా దగ్గర డబ్బు లేదు.
2: I don't have money.
1: నేను డబ్బును వేస్ట్ చేయను.
2: I don't waste money.
1: కనుక ఇవంతా కూడా సంసారం అంటే తక్కువదేని అనుకుంటున్నావు నీవు.
2: And you think that running the whole thing is a small affair.
1: కాదు కాదు.
2: No.
1: మీరు దీన్ని ఏమాత్రము ఆశించనక్కర్లేదు.
2: Therefore, don't worry. Don't give scope to any understanding.
1: If you like me, I am ready.
2: If you like, I am ready, said Shiva.
1: అంతేకాని ఈ మిగిలినటువంటివన్నీ కూడా కోరనక్కర్లేదు.
2: But you don't have to desire all the rest of the things.
1: అప్పుడే శ్రీ రాజేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.
2: Then Ishvara manifested there.
1: ప్రత్యక్షమయ్యి గౌరి కంటే చాలా చిన్నవాడిగా కనపడ్డాడు.
2: హీ మేనిఫెస్టెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ హీ లుక్ యంగర్ దాన్ గౌరీ హర్సెల్ఫ్.
1: ఈడు జోడు సరిపోయింది.
2: ఫస్ట్ పర్ఫెక్ట్ ఫిట్ టు ఈచ్ అదర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్.
1: అప్పుడు అందరూ జగత్ అంతా కూడాను ఆశ్చర్యపడ్డారు.
2: ద హోల్ వరల్డ్ వాస్ సర్ప్రైజ్డ్ అండ్ హ్యాపీ.
1: ఇట్లా లోకంలో భ్రమించేటువంటిది ఒకటి, జరిగేటువంటిది మరొకటి.
2: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ డెల్యూడ్స్ us ఇస్ వన్ థింగ్, ద రియాలిటీ ఇస్ అనదర్.
1: కనుక ఎవరు కూడా తెలియనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేరు.
2: నో వన్ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్ ద ఇన్నర్ రియాలిటీ.
1: కనుక అవుట్లుక్స్ మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది అవుట్లుక్స్ ఎక్స్టర్నల్.
1: అవుట్లుక్స్ అంతా కూడా కేవలం ఒక ప్యాకేజీ వంటిది.
2: ది అవుట్లుక్స్ ఈక్వల్ టు ఏ ప్యాకేజ్.
1: ఈ ప్యాకేజీని తీస్తే గాని పదార్థం కలగదు.
2: అన్లెస్ యూ ఓపెన్ అప్ రిమూవ్ ద ప్యాకేజ్ యూ కెనాట్ గెట్ హోల్డ్ ఆఫ్ ద మెటీరియల్.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది మన ప్రకృతి అనేటువంటి దీంట్లో ఐదు భూతముల చేత చిక్కబడి ఉన్నది.
2: లైక్వైజ్ ద డివినిటీ ఇస్ కవర్డ్ బై ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్.
1: కామ క్రోధ లోభ మోహ మొదలాచర్యం.
2: దిస్ వి ఆల్సో ఫైండ్ ద థింగ్స్ లైక్ ద డిజైర్ దిస్ థింగ్.
1: ఈ ప్యాకేజీని తీసేసి
2: యూ హావ్ టు రిమూవ్ ది హోల్ ప్యాకేజ్.
1: అక్కడ నీకు చక్కని ఆనందమైనటువంటి ఒక స్వరూపం కనిపిస్తుంది.
2: దేర్ యు ఫైండ్ ద బ్లిస్ఫుల్ ఫామ్.
1: కనుక మనము ఈ ప్యాకేజీని పట్టుకుని మనం పోరాడకూడదు.
2: సో వీ షుడ్ నాట్ డిబేట్ గోయింగ్ బై ది ఎక్స్టర్నల్ ఫామ్.
1: ప్యాకేజ్ చూస్తే చాలా అందంగా ఉంటుంది.
2: ప్యాకేజ్ ఇస్ సో బ్యూటిఫుల్ టు లుక్ ఎట్.
1: కానీ లోపల ఏముందో ఏమో తెలియదు.
2: వాట్ ఈస్ ఇన్ సైడ్ నో వన్ కెన్ సే.
1: మన భారతీయులందరూ కూడా బయట నుంచి వచ్చేటువంటి వస్తువులకు ప్యాకేజీని చూస్తారు.
2: ఆల్ భారతీయస్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ ప్యాకింగ్ ప్యాకేజ్.
1: కానీ లోపల తీస్తే బొగ్గు వంటిదిగా ఉంటుంది.
2: వన్స్ యూ ఓపెన్ ఇట్ యూ ఫైండ్ వెరీ డార్క్ కోల్ స్టఫ్.
1: కానీ దివ్యత్వం నందు అట్లు కాదు.
2: బట్ ఇట్స్ నాట్ సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: బయట చూస్తే కేవలం భౌతికమైనటువంటి దేహము, భౌతికమైనటువంటి బుద్ధి, భౌతికమైనటువంటి యొక్క ఇంద్రియములు కనిపిస్తూ ఉంటాయి.
2: ఫ్రమ్ ద అవుట్ సైడ్ యూ జస్ట్ థింక్ ఆఫ్ ది ఫిజికల్ ఫ్రేమ్ అండ్ ద సైకి, ది ఇంటెలెక్ట్ అండ్ ద సెన్సెస్.
1: దేహము పాంచభౌతికము.
2: Body is senses.
1: దేహము కూరక తప్పని ఎప్పుడు.
2: It's bound to fall somewhere or other.
1: దేహి దయామయుండు.
2: But the indweller is immortal.
1: దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: There is nothing like special marks like the beginning or an end, the liberation or bondage.
1: ఆ దేహియే దేవదేవుడు.
2: And the indweller himself verily is God.
1: ఆ దేవదేవుని యొక్క తత్వము ఈ విధంగా ప్యాక్ చేస్తున్నారు.
2: And this nature of God is explained in this way.
1: Kanuka manamu ee package ni maatrame chudchi tupti padakoodu.
2: Therefore we should not satisfy ourselves by looking at this package externally.
1: Daivatvamu manayandi maname daivatvamga unnamu.
2: Divinity is within us. In fact, you are God.
1: You are God.
2: You are God.
1: God is not everywhere.
2: Don't say that God is everywhere. You are God.
1: Everywhere is man.
2: Everywhere you find only the man, the external form.
1: Kani God anitvanti yendu sarva jeevulu yendu kuda untundi.
2: God is within you. God is present within all of the being.
1: Divinity anitvanti ekkada undi.
2: Where is divinity?
1: Iku motta motta nivu ee package ni tisesi.
2: First remove this package.
1: నీవు నిర్మలమైనటువంటి ఒక నిశ్చలమైనటువంటి ఒక నిస్వార్థ పరుడవి.
2: యు బీ సెల్ఫ్లెస్, యు బీ ప్యూర్.
1: నీ యొక్క యూనిటీ అనేటువంటిది ప్యూరిటీ రూపంలో ఉండాలి.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ రూపంలోనే దైవత్వం ఉంటుండాలి.
2: అవుట్ ఆఫ్ దిస్ ప్యూరిటీ యు అటైన్ డివినిటీ.
1: ఈ యూనిటీ అంతా కూడాను వ్యర్థమైనటువంటిది.
2: ఆల్ దిస్ యూనిటీ యు సీ అరౌండ్ ఇస్ ఇన్
1: వెయిన్. ఈ యూనిటీని దూరం చేసినప్పుడే ప్యూరిటీ నీలో బయలుదేరుతుంది.
2: అండ్ దేర్ ఇస్ అ స్కోప్ ఫర్ ప్యూరిటీ అవుట్ ఆఫ్ దిస్ రియల్ యూనిటీ.
1: నీ యొక్క ప్యూరిటీని దివించి మారుతుంది.
2: అండ్ ద వెరీ ప్యూరిటీ విత్ ఇన్ యూ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు డివినిటీ.
1: కజిన్, యు ఆర్ నాట్ వన్ పర్సన్.
2: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: ది వన్ యూ థింక్ యు ఆర్,
2: ద వన్ యూ థింక్ యు ఆర్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్,
2: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ది వన్ యూ రియలీ ఆర్,
2: ద వన్ యూ రియలీ ఆర్.
1: నీవే ఆత్మతత్వము.
2: You are the embodiments of divine atma.
1: Atti atma tattvamai nee undi.
2: Being that atma, the supreme.
1: Nee dehamu manasu buddhi aneetundi veetipaina aadharapadi.
2: If you just identify yourself with the body, the mind, the senses and intellect,
1: ivanni kudunu kuripoyetundi ve raalipoyetundi ve.
2: They are bound to fade out. They are bound to vanish from there.
1: Kavu deeni vishayamai repadiram purnapati chakkaga bodhisthanu.
2: Bhagavan will explain clearly all these aspects tomorrow.
1: Kanuka ippatike time ayipoyindi.
2: It's already time up.
1: Meeru manchiga divyamaina kriti namasmarana ishvara smarana cheyandi.
2: Bhagavan directs you to do namasmarana sankirtana. Sing the glory of God now.
1: Namah Shivaya.
2: Namah Shivaya.
1: ఐదు అక్షరముల యొక్క పదము.
2: ఫైవ్ లెటర్డ్ వన్.
1: ఐదు అక్షరముల పదమే.
2: దట్ వెరీ వన్ ద ఫైవ్ లెటర్స్.
1: ఐదు లోకములు ఎందుకు చుట్టూ ఉన్నాయి.
2: గోస్ అరౌండ్ ఆల్ ది ఫైవ్ లెవెల్స్ ఆఫ్ వరల్డ్.
1: ఈ ఐదు అక్షరముల యొక్క పదము చాలా మహత్తరమైనటువంటిది.
2: అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఫైవ్ లెటర్స్ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
1: పరిశుద్ధమైనటువంటిది.
2: ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ప్యూర్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మల.
2: It is ever effulgent, it is eternal, it is immortal, it is blemishless, it is permanent.
1: Itti tattvani neenu premulo pettukovali.
2: That nature and that spirit, you have contained it in your heart.
1: Brahma srishtikartani.
2: God is the creator.
1: Vishnu rakshanakartani.
2: That Vishnu sustainer.
1: Shivudu antyamulani.
2: And we say that Shiva is the annihilator.
1: Ee kevalamu bahyamainatvanti okka lokamulo ఈ విధమైన అర్థం చెప్తూ వస్తున్నారు. శివుడు వేరు, విష్ణు వేరు.
2: ఎవర్ కన్సిడర్ దట్ ఈశ్వర అండ్ విష్ణు ఆర్ సెపరేట్.
1: ఈశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు కూడాను వేరు వేరు కాదు.
2: బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్, ఆర్ నాట్ డిఫరెంట్.
1: మూడు చేరి ఒక్కటే.
2: ఆల్ ది త్రీ ఆర్ వన్ ఇన్ ద సేమ్ ద ట్రినిటీ.
1: మీరు తంబూలం వేసుకోవాలనుకుంటే మొట్టమొదట ఒక్క వేసుకుంటాం.
2: First you need to have the betel nut.
1: Betel nut వేసుకున్న తర్వాత betel leaves తీసుకుంటావు.
2: And then you also receive the betel leaves.
1: Betel nut leaves తీసుకున్న తర్వాత చున్నం వేసుకుంటావు.
2: And you apply some lime to the betel leaves.
1: ఈ మూడు చేరినప్పుడే రెడ్ కలర్ వస్తుండాలి.
2: All the three of the pan gives you the red color.
1: ఈ రెడ్ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది?
2: Where from you got it?
1: ఒక betel nut నుంచి వచ్చిందా?
2: Is it because of betel nut?
1: లేక betel leaf నుంచి వచ్చిందా?
2: Or betel leaf?
1: లేక చున్నం నుంచి వచ్చింది?
2: Or the lime?
1: కాదు, మూడు మూడు మూడు స్వరూపాలే.
2: All the three have three different colors.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
2: The unity, the harmony of all the three gave something new, the red color.
1: కనుక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు చేరి ఒక్కటే.
2: Therefore, Brahma, Vishnu, Maheshwara are one and the same.
1: So, ee vidhanga meeru devatvani veru veruga bhavinchi,
2: you consider divinity pure.
1: Manasunu chedagottukondi.
2: and thus spoil your mind.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని తప్పక మీరు నిరూపిస్తారు.
2: భగవాన్ విల్ సర్టన్లీ ప్రూవ్ ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ అండ్ డెమోన్స్ట్రేట్.
1: ఈ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ధనధాన్య కనుక వస్తు వాహనాలు అన్ని కూడా వ్యర్థమయ్యేటువంటివి.
2: All the worldly treasures, all the worldly properties, possessions, acquisitions are useless.
1: దేశం నుంచి భారతదేశానికి వస్తున్నాడు అలెగ్జాండర్.
2: Alexander started approaching India.
1: వస్తు వస్తు గొప్ప సైన్యంతో వచ్చాడు.
2: And he was accompanied by a big battalion of army.
1: వచ్చి సింధు నది దగ్గరికి వచ్చాడు.
2: He was very close to that river Sindhu.
1: ఆ సింధు నది ఎక్కడ ఉంది? కాశ్మీర్ పక్కలోనే ఉంది.
2: That river Sindhu.
1: ఏకత్వాన్ని తప్పక మీరు నిరూపిస్తారు.
2: భగవాన్ విల్ సర్టన్లీ ప్రూవ్ ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ అండ్ డెమోన్స్ట్రేట్.
1: ఈ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ధనధాన్య కనుక వస్తు వాహనాలు

0: ప్రయత్నిస్తున్నాడు.
1: అప్పుడు తనకు హార్ట్ అటాక్ వచ్చింది.
0: అప్పుడు డాక్టర్స్ అంతా చూచారు.
1: All doctors examined him.
0: ఇది హార్ట్ అటాక్, సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది.
1: And the heart attack is so serious and severe.
0: ఇంకా బ్రతకడం వీలు కాదు.
1: There's no scope of survival.
0: సంతోషమే.
1: And he said, fine and happy.
0: నేను ఆనందంగా ఉన్నాను.
1: I'm quite happy, he said.
0: అయితే నేను మరణించిన తర్వాత నా చేతులను పైకెత్తి రెండు తెల్ల బట్టలు చుట్టి నన్ను నా గ్రామంలో ప్రొసెషన్ లో తీసుకెళ్ళాను.
1: And he said his body after that be kept in a coffin with both of his hands stretched open outside.
0: అప్పుడు ప్రజలందరూ వచ్చి ఎందుకు తీసి పెట్టారు మహారాజును.
1: And the people started questioning why the two hands are kept outside the coffin.
0: అమ్మ అలెగ్జాండర్ తాను గొప్పవాడు.
1: Alexander the great, the mighty man.
0: వేలాది మంది సైన్యం ఉంటుంది.
1: And he has got large battalion of army.
0: కావలసినంత సిపాయిలు ఉంటున్నారు.
1: అండ్ గట్ మెనీ సోల్జర్స్ టూ.
0: కావలసినంత బంధువులు ఉంటున్నారు.
1: అండ్ ఐ గట్ సో మెనీ రిలేషన్స్.
0: కానీ ఇంతమందిని వదిలి తాను పోయేసప్పుడు కొట్టి చేతితో పోయాడు.
1: ఆల్ ది ప్రాపర్టీ విత్ ఆల్ ది ఆర్మీ విత్ ఆల్ ది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ హి వాస్ లీవింగ్ ఆల్ అలోన్.
0: ఏం తీసుకుని పోయాడు?
1: వాట్ ఇస్ దట్ హిస్ టేకింగ్ విత్ హిమ్?
0: ఏమి తీసుకుని పోయాడు?
1: నథింగ్.
0: నిజ సత్యప్రభుడి తెరని నేరిన హరిశ్చంద్రుడి ధనబాసి చనగలేదా?
1: Harishchandra, who ruled this empire, adhering to the principle of truth, has he not left this
0: world? The
1: King Nala, who owned the whole of the world, could he take any land with him at the end?
0: There is a setu gatte allanaatu Sri Ramudu ippudu urugipoyi unnavada.
1: Sri Ramachandra, who constructed that bridge across the ocean, do you find him today?
0: Endarendra rajulu eginaru.
1: Many kings left.
0: ఒక్కరును పోవని తనమును కొంచెమైనా చేయి పట్టుకుని.
1: Would anybody collect, take with them even a fistful thing?
0: ఒక నయా పైసా కూడా తీసుకుని పోవడానికి.
1: They could not carry with them even single నయా పైసా.
0: ఇంత మట్టిని కూడా తీసుకుని పోలేదు.
1: Not even the dust.
0: కష్ట కనబడికి ఇది ఏ భగవంతుడు ఇచ్చినటువంటి యొక్క సరి అయినటువంటి యొక్క మీనింగ్.
1: And this is the true meaning when God said these words.
0: మానవుడు నేను ఎంతో గొప్పవాడిని, నేను కోటీశ్వరుని, నేను గొప్పవాడిని అని చెప్పుకుంటారు.
1: పీపుల్ గో ఆన్ డిక్లేరింగ్ దట్ దే ఆర్ రియల్లీ గ్రేట్, దే ఆర్ అఫ్లూయెంట్, దే ఆర్ రిచ్.
0: మొన్న హైదరాబాద్ లోపల
1: గదర్డే ఇన్ హైదరాబాద్
0: ఒక ఎకర భూమి,
1: వన్ ఎకర్ ఆఫ్ ల్యాండ్
0: 40 crores
1: వర్త్ అబౌట్ 40 crores.
0: 40 crores ఇచ్చి ఒక ఎకర భూమిని కొన్నారు.
1: ఎ పర్సన్ పర్చేస్ దట్ వన్ ఎకర్ ఆఫ్ ల్యాండ్ అట్ ది కాస్ట్ ఆఫ్ 40 crores.
0: ఆయన పోయాడు, రిజిస్ట్రేషన్ చేశాడు.
1: He went to the registration office, got it registered.
0: ఇంటికి వస్తూ ఉండగానే తిరిగి ప్రాణం పోయింది.
1: While returning home, he died.
0: ఎంత కోటి తీసుకొని తిరిగి తన కూటి గుడను నోచుకోలేదు.
1: What happened to all the crores? He could not have even food to eat.
0: కనుక ధనం మనకు ప్రధానం కాదు.
1: Not the money that is important.
0: కనుక మనకు గుణమే ప్రధానము.
1: The character that is important.
0: దైవం యొక్క బలమే ప్రధానము.
1: It is the divine strength and divine support that is important.
0: ఆ దైవ భావంను అర్థం చేసుకుంటే సర్వము మనకు లభిస్తుంది.
1: Then once we understand the God and His love and compassion, everything can achieve anything.
0: కనుక మీరందరూ కూడాను ధనం కూడా కావాలి, అది తినడానికి ఉండాలి.
1: Of course the money is necessary in this world to some extent.
0: కానీ టూ మచ్ మనీ మనకు చాలా చెడ్డది.
1: Too much money is very bad.
0: అది ప్రాణం తీస్తుంది.
1: It may even kill you at the end.
0: కనుక మనము ఎంత మనీ మన కుటుంబానికి ఫ్యామిలీకి తగినంత మనీ ఉండాలి.
1: డూ రిక్వైర్ మనీ టు ది ఎక్స్టెంట్ టు మెయింటైన్ అవర్ ఫ్యామిలీ.
0: సమాజంలో కూడా మనం కొంతవరకు సహాయం చేయాలి.
1: ఆల్సో ఎక్స్టెండ్ సపోర్ట్ అండ్ హెల్ప్ సొసైటీ.
0: ఈ సమాజం మనతో పాటు జీవిస్తూ ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది సొసైటీ ఇస్ దేర్ బిసైడ్ us.
0: సమాజమే లేకపోతే మనం లేము.
1: విదౌట్ సొసైటీ యు డు నాట్ ఎగ్జిస్ట్.
0: సమాజానికి కూడా మనం సహాయం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ హెల్ప్ సర్వ్ ది సొసైటీ.
0: నీవు సెల్ఫ్ పైన సమాజం హెల్ప్.
1: దేర్ఫోర్ ఫస్ట్ సెల్ఫ్ దెన్ హెల్ప్ సేస్ భగవాన్.
0: కనుకనే సెల్ఫ్ హెల్ప్ రెండు ఉంటుంటేనే మానవత్వం జీవిస్తుంది.
1: ద హ్యూమన్ లైఫ్ రన్స్ వెల్ విత్ దీస్ టూ, సెల్ఫ్ అండ్ హెల్ప్.
0: సెల్ఫిష్ గా ఉండకూడదు.
1: బట్ యూ షుడ్ నెవర్ బి సెల్ఫిష్.
0: ఫిష్ ఈజ్ బెటర్ దెన్

0: సెల్ఫిష్.
1: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: ఆ ఫిష్ కాకుండా మనము సెల్ఫ్ గా ఉండాలి.
1: డోంట్ బి ఫిష్ బట్ బీన్ ద సెల్ఫ్.
0: ఈ విధంగా ఉంటుంది జీవితాన్ని ఆనందంగా గడుపుతూ పోవాలి.
1: లైక్ దిస్ యూ కెన్ స్పెండ్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ జాయ్.
0: నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ కంటిన్యూస్లీ కాన్స్టెంట్లీ బ్లిస్ఫుల్.
0: నాకు దుఃఖం అంటే ఏమిటో, కష్టం అంటే ఏమిటో, బాధ అంటే ఏమిటో నాకేమీ తెలియదు.
1: భగవాన్ డస్ నాట్ నో వాట్ వరీ ఈజ్, వాట్ బాదరేషన్ ఈజ్, వాట్ ద ట్రబుల్ ఈజ్. హి హస్ నో ఐడియా ఆఫ్ వాట్స్ ఎవర్ వాట్ మిజరీ.
0: నన్ను ప్రెసిడెంట్ వచ్చి, ఇండియా ప్రెసిడెంట్, మీరు ఏం కోరుతుంటారు స్వామి అన్నాడు.
1: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆస్క్ స్వామి క్వశ్చన్, స్వామి వాట్ ఈస్ దట్ యు వాంట్.
0: నేను కోరేది ఒక్కటేను అన్నాడు.
1: స్వామి సేస్ ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్,
0: నేను నేనుగా ఉండాలి.
1: ఐ షుడ్ బి ఐ, దట్స్ ఆల్ సెడ్ భగవాన్.
0: అందరినీ ఆనంద పెట్టాలి.
1: భగవాన్ సెడ్ ఐ షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడే నేను హ్యాపీ.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ భగవాన్ ఈజ్ హ్యాపీ.
0: ఇంతకంటే కావాల్సింది ఏం ఉండాలి?
1: వాట్ ఎల్స్, వాట్ మోర్ యు నీడ్?
0: పీస్ వద్దా మీకు అన్నారు.
1: యా స్వామి, డోంట్ యు వాంట్ పీస్?
0: పీస్ పీస్ ఎక్కడ ఉంది? మన లోపల ఉంది కానీ బయట అంత పీసెస్.
1: భగవాన్ సెడ్ వేర్ ఇస్ పీస్? ద పీస్ ఇస్ విత్ ఇన్ యూ, అవుట్ సైడ్ యూ ఫైండ్ పీసెస్.
0: ఆ పీసెస్ నాకు అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ సచ్ పీసెస్.
0: నా పీస్ నాకు.
1: ఐ పీస్ ఇస్ విత్ ఇన్ మీ.
0: కనుక మన పీస్ ని మనం కోరుకోవాలి.
1: దెర్ఫోర్ వి షుడ్ బి ఇన్ క్వెస్ట్ ఆఫ్ ది పీస్ విత్ ఇన్.
0: ఈ విధంగా మనం జీవితాన్ని గడపడం చాలా ధన్యమవుతుంది.
1: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ వర్కింగ్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్. ఇఫ్ వి స్పెండ్ లైఫ్
0: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని గ్రంథములు చదివినా, ఎంత పిహెచ్డీ తీసుకున్నా, అందరూ కట్టకడబడికి అన్ని వదిలిపెట్టిపోయేవారే.
1: యు మే గెట్ వెరీ హై డిగ్రీస్, యు మే హావ్ స్కాలర్షిప్ అండ్ నాలెడ్జ్, యు హావ్ టు గివ్ దెం అప్ విన్ ది ఎండ్ అప్రోచ్.
0: కనుక ఎవరు కూడా ఏమి తీసుకుని పోలేరు.
1: నో వన్ హాస్ టేకెన్ విత్ ఎనీవన్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్.
0: అందరు పీస్ఫుల్ గా ఉండాలి.
1: యు ఆల్ రిమైన్ పీస్ఫుల్.
0: అప్పుడే మనకు శాంతి.
1: దెన్ ఓన్లీ యు విల్ ఎంజాయ్ ది ట్రూ పీస్.
0: కనుక ఈ పీస్ మీరు కోరండి.
1: Desire for peace.
0: ఇది నా యొక్క కోరిక.
1: That you should all desire, pray for peace. That is the desire of Bhagavan.
0: ఇందులోనే కావలసినంత చేరి ఉన్నది.
1: In fact, in peace, everything else is contained.
0: ధనధాన్యములు కలిగినప్పటికీ ధర్మగుణము లేకపోతే ప్రయోజనమేమిటి?
1: You may have all the wealth, grain. If you don't sacrifice, what for all the possession?
0: కనుక రేపటి దినము మనం తిరిగి మాట్లాడదాం.
1: భగవాన్ విల్ స్పీక్ టు అస్ అగైన్ టుమారో.
0: ఈ పిల్లవాడు నాడు ఇంతసేపు మాట్లాడినటువంటి వాడు వీళ్ళ కుటుంబం చాలా గొప్పది.
1: వెరీ గుడ్
0: మార్గబంధు.
1: మార్గబంధు
0: వీళ్ళ తాత,
1: గ్రాండ్ ఫాదర్,
0: ఫాదర్.
1: And his father is a bank manager.
0: Tenu maa college ku vachadu.
1: Came to our college.
0: Delhi college vadali.
1: Left the college there in Delhi.
0: Maa college ku vachadi.
1: And he got admitted to our college.
0: 3 samvatsaralu ayipindi.
1: He spent 3 years here.
0: Appudu minchi kudanu PhD, PhD, PhD. Swami cheppina baadalanta kuda PhD ga chestunnaru.
1: And he has been working for his doctoral degree along the lines of Sai teaching.
0: ఎవరితోనా చేరడు.
1: డజంట్ జాయిన్ ఎనీబడి.
0: ఒంటరిగా కూర్చుంటాడు.
1: ఆల్ అలోన్ బై హింసెల్ఫ్.
0: స్వామి యొక్క ఆర్డర్స్ నిర్వహిస్తుంటాడు.
1: ఒబేస్ ది కమాండ్ ఆఫ్ స్వామి.
0: అప్పటి నుంచి కూడాను మంచి ఉపన్యాసాలు ఇస్తున్నాడు.
1: సిన్స్ దెన్ హి స్టార్ట్స్ గివింగ్ వెరీ గుడ్ టాక్స్.
0: శంకరుల వారి చరిత్రలన్నీ కూడా చదువుతున్నాడు.
1: హిస్ గోయింగ్ త్రూ ఆల్ ద టెక్స్ట్ కంపోజ్డ్ బై ఆదిశంకర.
0: ఆదిశంకర్ల విషయమంతా కూడా అరచేతిలో పెట్టుకున్నట్టు ఉంటాడు.
1: అండ్ హి హస్ గాట్ all the composition of Adishankara right now with him.
0: Karuka itti boys ma daggara enta mando untunnaru.
1: There are lots and lots of boys of this type in our institutions.
0: Ee pillavaadu aa pillavaadu pillandaru kuda chaala goppa pillavaadu.
1: All the boys around, they are knowledgeable people.
0: Ee naadu rendu thiri maatladadu oka pillavaadu.
1: Another boy here,
0: veedu kuda ma student.
1: Was also our student.
0: అందరు కూడాను ఎంత గొప్పవారు వేదనారాయణ ఉన్నాడు.
1: వేదనారాయణ
0: వారికి పేరే వేదనారాయణ.
1: హిస్ నేమ్ ఇస్ వేదనారాయణ.
0: ఆ వేదం లోపల చాలా ఆరితేరినట్టు.
1: హిస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ వేదిక్ లిటరేచర్.
0: లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ పిలిపించి,
1: ప్రెసిడెంట్ ఇన్వైటెడ్ హిమ్,
0: అవార్డు ఇచ్చాడు.
1: గేవ్ హిమ్ అవార్డ్, నేషనల్ ఆనర్, బెస్ట్ టీచర్స్ అవార్డ్.
0: నీ అవార్డు తీసుకుని ఎక్కడ పోతావు అన్నాడు.
1: అండ్ ప్రెసిడెంట్ ఆస్క్డ్ హిమ్, విత్ దిస్ అవార్డ్ వేర్ డు యు గో?
0: ఐఎమ్ గోయింగ్ టు పుట్టపర్తి.
1: ఐఎమ్ గోయింగ్ టు పుట్టపర్తి.
0: పుట్టపర్తిలోనే సెటిల్ అయిపోయినాను.
1: ఐ హావ్ సెటిల్డ్ దేర్ ఇన్ పుట్టపర్తి.
0: నేను ఇంకెక్కడ పోను.
1: ఐ డోంట్ గో ఎనీవేర్.
0: అప్పుడు ఆయన చెప్పాడు, చాలా మంచి పిల్లవాడు, నీవు అక్కడే ఉన్నాయన.
1: యు ఆర్ వెరీ గుడ్ బాయ్, సెటిల్ దేర్ ఓన్లీ, రిమైన్ దేర్.
0: ప్రెసిడెంట్ స్వామి అంటే చాలా భక్తి.
1: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ అవర్ మోస్ట్ బెలవ్డ్ భగవాన్.
0: అతను మహమ్మడన్.
1: ఈజ్ ఎ మహమ్మడన్.
0: అయినప్పటికీ
1: స్వామి
0: అంటే చాలా సాష్టాంగ పడిపోయి నమస్కారం చేస్తాం.
1: అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బీయింగ్ ఎ మహమ్మడన్ ప్రాస్ట్రేట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ భగవాన్.
0: కనుక ఇలాంటి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి ఎన్నో విధములుగా కూడాను మా పిల్లలను వర్ణిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడాను 500 మంది పిల్లలు పుట్టుంటారు. అందరు కూడాను పేపర్ లో వచ్చిందంటే ఎవరు చూడరు. ప్రతి ఒక్కరు కూడాను జెలసీ, వీళ్ళకందరికీ ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్. ప్రతి ఫస్ట్ క్లాస్ కూడాను సత్యసాయి కాలేజీ.
1: In fact, though it is not publicized, though it is not notified, all students secure first classes only.
0: Monna medical intopala chaala first class vachesaru.
1: The recently held medical entrance test, many secured first classes.
0: Engineering college lo first class vachadu.
1: They stood first in engineering entrance.
0: Ekkada ma chinna palle.
1: And this is a small hamlet village.
0: Adike.
1: That Alike is a small village.
0: Alike lo chaliyachunte pilla vaallu.
1: Alike is a very small village.
0: Vaallu iddaru idde first class.
1: And in fact there are 2 toppers, first class students.
0: Vaallu iddariki kudanu scholarship ichchanu.
1: Bhagavan gave them scholarships.
0: Vaallu iddariki kudanu America ku pampala.
1: And they are to be sent to America.
0: ఆ బాధ్యత నేను తీసుకున్నాను.
1: భగవాన్ హస్ అక్సెప్టెడ్ ద రెస్పాన్సిబిలిటీ.
0: మీరు ఇక్కడే కాదు అమెరికాలో కూడా మీరు ఫస్ట్ క్లాస్ రావాలి.
1: భగవాన్ సెడ్ దట్ దే షుడ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఈవెన్ ఇన్ అమెరికా.
0: చెప్పి అక్కడ పంపించాను.
1: భగవాన్ హస్ సెంట్ దెం.
0: కనుక ఈ విధంగా మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
1: హియర్ ఆర్ స్టూడెంట్స్, హియర్ ఆర్ ప్యూర్ గోల్డ్.
0: నాకు ఇను గోల్డ్,
1: ప్యూర్ గోల్డ్ అని చెప్పి,
0: ప్యూర్ గోల్డ్,
1: ప్యూర్ గోల్డ్.
0: ఏది చెప్పినా కూడాను ఎటువంటి పని చెప్పినా దానికి సిద్ధమవుతుంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడాను ఒక నెల పల్లెలంతా తిరుగుతారు.
1: ఈచ్ ఇయర్ దే గో రౌండ్ ది విలేజెస్ ఫర్ వన్ ఫుల్ మంత్.
0: 10 మూటలు బియ్యం తీసుకుని పోయి వండి రసం వేసుకుని సాంబార్ వేసుకుని కలిపి వారందరికీ ఉసిరి వారందరికీ పెడుతుంటారు.
1: దే కుక్ ఫుడ్. They make sambar, curry and all other things and serve all villages and poor people.
0: Intilo enta mandi unte anta mandi kuda pettuntaru.
1: They serve food to all the residents everywhere, all over the village.
0: Adi chuchi pallala varakandariki kudanu chaala ayyo maa swami pampichadamma mimmannu ani ento aanandistuntaru.
1: The villagers are very happy watching these boys serving them. Oh, swami sent you here, and they enjoy their presence.
0: మాకు ప్రసాదం వచ్చిందని ఆనాడు ఇల్లంతా ఊడ్చుకొని స్నానాలు చేసి ప్రసాదం అంతా మొక్కుకొని చాలా భుజిస్తారు.
1: They decorate the whole house, they pray and they will be waiting to receive prasadam.
0: ఇప్పుడు తిరిగి పోయి మన అంతా తిరిగి పల్లెలకు పంపిస్తా.
1: And later this project, boys visiting all the villages to distribute the prasadam will be undertaken.
0: మా పిల్లలు కేవలం ఒక చదువునందు మాత్రమే కాదు.
1: Our students have not restricted to studies only.
0: Songs are into kudanu.
1: In music they are first.
0: Dance.
1: Dance.
0: Anni vidhara kudanu appellal padiga untaru.
1: In every field they are number one, toppers.
0: Nenu cheppukoddu.
1: We don't say just to inform you, let you know.
0: Kanuka pillalu cheyyanadu pani okkati ledu.
1: There is nothing that our boys cannot do.
0: Inni pallalu pallalu pattanalu tirutu untaru kaani క్యారెక్టర్ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు.
1: దే గో టు డిఫరెంట్ ప్లేసెస్ బట్ దే ఆర్ వెరీ కేర్ఫుల్ ఇన్ మెయింటైనింగ్ ద క్యారెక్టర్.
0: చాలా జాగ్రత్త.
1: హైలీ కేర్ఫుల్.
0: క్యారెక్టర్ అనేటువంటిది అగ్ని వంటిది.
1: క్యారెక్టర్ ఇస్ లైక్ ఎ ఫైర్.
0: దాన్ని చూసి చాలా దూరంగా ఉంటారు.
1: అండ్ యు షుడ్ బి వెరీ కేర్ఫుల్ వాచ్ఫుల్.
0: ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ
1: ఈదర్ బాయ్స్ ఆర్ గర్ల్స్.
0: అనంతపురంలో ఆడపిల్లలు ఉన్నారు.
1: ద గర్ల్స్ దే ఆర్ ఇన్ అనంతపూర్ క్యాంపస్.
0: అక్కడ 700 మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ 800 స్టూడెంట్స్.
0: అక్కడ చాలా ఫస్ట్ క్లాస్ వస్తుంటారు.
1: ఆల్ ఆఫ్ దెమ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్.
0: ఆ పిల్లలు ఆడపిల్లలు అయినప్పటికీ
1: దే ఆర్ గర్ల్స్.
0: సేవ చేయడానికి పల్లెలకు పోతే
1: వెన్ దే గో టు డిఫరెంట్ విలేజెస్
0: పాత ఇండ్లన్నీ పెరికి వేసి కొత్త ఇండ్లు కట్టించేసి వస్తారు.
1: They remove all the existing old spoiled houses. They construct new houses for them.
0: ఆడపిల్లలే.
1: Girls do that.
0: రాతి కట్టడాలు కట్టి.
1: And they build houses for those villagers.
0: చోని ఇండ్లు.
1: The houses are built of stone.
0: మంచి కప్పు వేసి.
1: A good roof is raised.
0: మీ ఇప్పుడు పోయి అడిగినప్పటికీ మీ ఇల్లు ఏమైనా కారుతున్నాయా అడిగితే దేవ స్వామి మా పిల్లలు ఎంత భద్రంగా చేశారు. ఇంజనీర్లు కూడా చేయలేదు పని మా పిల్లలు చేశారు.
1: ఎనీవన్ గోస్ టు దెమ్ అండ్ క్వశ్చన్స్ దిస్ వే అబౌట్ ద రూఫ్ ఇస్ దేర్ ఎనీ లీకేజ్ దే సే నో స్వామి ద చిల్డ్రన్ హావ్ బిల్ట్ ఇట్ ఇన్ ఎక్సలెంట్ వే నో లీక్స్ నథింగ్.
0: అట్లే మా మగ పిల్లలు కూడా అంతే.
1: బాయ్స్ ఆర్ ఆల్సో లైక్ దట్.
0: అనంతపురము.
1: అనంతపురం.
0: బెంగళూరు.
1: బెంగళూరు.
0: పుట్టపర్తి.
1: పుట్టపర్తి.
0: ఈ ముగ్గురు నుంచి కూడాను వెళ్తారు పల్లెలకు.
1: And students should belong to all the three campuses.
0: Three campuses ku poi akada bridge lo inke emaina padipoyunte vaatantha kattatamu pettatamu aa gramasthulaku tagina sahayam chestuntaru.
1: If they find any bridges on the way in a collapsing condition, they seek the help of the local village and reconstruct them.
0: Kanuka pillalante kevalam sadukovadaniki maatrame pothunnarani maatram kaadu.
1: Therefore the students don't come here merely for learning.
0: లర్నింగ్ కోసం మాత్రం రావద్దండి.
1: డోంట్ కమ్ హియర్ మియర్లీ ఫర్ లర్నింగ్.
0: మీకు టైం చిక్కినప్పుడు లర్న్ చేసుకో.
1: యు హావ్ టైం, yes you learn.
0: కానీ మీరు చేయవలసింది సేవ.
1: వాట్ యూ షుడ్ డూ ఇస్ సర్వీస్, సర్వ్ అదర్స్.
0: భగవంతుడు ఇచ్చినది మీకు ఎందుకోసం?
1: వై గాడ్ హాస్ గివెన్ యూ దిస్.
0: అందరూ మమై వాంసు జీవలోకే జీవభూత సునాతన.
1: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎటర్నల్.
0: మీరందరూ సర్వీస్ చేయాలి.
1: Serve everybody. Be in service.
0: Service is God.
1: Service is God.
0: Serve all.
1: Serve all.
0: ఈ విధంగా బోధించటం చేతనే వారందరూ చక్కని మా పేరును తెచ్చుకుంటున్నారు.
1: Because they lead life this way, they have a very good name in society.
0: ఎక్కడ పోయినప్పటికీ మా సత్యసాయి పిల్లలంటే తెల్ల వస్త్రం వేసుకున్న చూస్తే చాలా వీళ్ళంతా సత్యసాయి పిల్లలు.
1: Wherever our students go, watching their white dress, they will identify them as students of our institution.
0: Vaalu kevalam dress kudanu white, topal kudanu white.
1: Not only the dress that is white, they are white and bright within also.
0: Hrudayam kudanu pavitramainatundi.
1: Their heart is sacred and pure.
0: Atuvanti deenni pothunta.
1: That is the position, the standard of our students.
0: Kanuka ee chustune unnaru dinnamu pedalu నన్ను ఏ విధంగా పట్టుకుని వస్తున్నారు, ఏ విధంగా తీసుకుని పోతున్నారు.
1: మస్ట్ హావ్ బీన్ వాచింగ్ ఎవ్రీ డే హౌ స్టూడెంట్స్ ఫాలో భగవాన్ స్టాండింగ్ ఇన్ ఐదర్ వే హెల్పింగ్ హిమ్ సపోర్టింగ్ హిమ్.
0: ఈ అబ్బాయి ఎంబీఏ.
1: దిస్ బాయ్ ఇన్ దట్ సైడ్ ఇస్ ఎంబీఏ గ్రాడ్యుయేట్.
0: దిస్ బాయ్ ఆల్సో ఎంబీఏ.
1: అదర్ బాయ్ ఇస్ ఆల్సో ఎంబీఏ స్టూడెంట్.
0: ఎంబీబీఎస్ నిన్న దీనికి చేర్చున్నాము.
1: అదర్ బాయ్ హూ ఇస్ డూయింగ్ హిస్ మెడిసిన్ ఎంబీబీఎస్.
0: ఇక్కడ ఉన్న ఆదికేశవుడు వైదేహి అని మెడికల్ కాలేజ్ పెట్టాము.
1: ఈ స్టడింగ్ దేర్ వైదేహి మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ బై ఆదికేశవు.
0: ఆదికేశవుడు దీంట్లో అందరినీ చేరుస్తున్నారు.
1: ఆదికేశవుడు ఇస్ అడ్మిటింగ్ ఆల్ సచ్ స్టూడెంట్స్.
0: ఆయన కూడా అందరికీ సీట్ ఇస్తున్నాడు.
1: అండ్ ఈస్ ప్రొవైడింగ్ సీట్స్ టు ఆల్ అవర్
0: బయట మెడికల్ కాలేజ్ సీట్ కావాలంటే 50 లక్షలు ఇవ్వాలి.
1: అవుట్ సైడ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ మెడికల్ సీట్ యూ నీడ్ టు పే క్యాపిటేషన్ ఫీ విత్ 50 లక్షల ఆఫ్ రూపీస్.
0: ఆ 50 లక్షలే కాకుండా మంత్లీ 3,000
1: Above all, you need to spend 3,000 every month.
0: కాని మాకు దగ్గర 50 నయా పైసాస్ కూడా తీసుకోలేదు.
1: But Adikeshwar has not collected even 50 naya paisa from our students.
0: మా పిల్లలందరినీ చేర్చారు.
1: They were all given free mission.
0: తాను చాలా త్యాగి.
1: అండ్ ఈజ్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: అతను మన హాస్పిటల్ పక్కనే ఉంటుండేది.
1: అండ్ హీ స్టేస్ దేర్ జస్ట్ క్లోజ్ టు అవర్ హాస్పిటల్ దేర్.
0: సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండేది.
1: హీ ఈజ్ వెరీ క్లోజ్ టు సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
0: ఈ ఒక్క బెంగళూరులోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మూడు కట్టాము.
1: దేర్ ఆర్ త్రీ సెట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ బెంగళూరు.
0: ఒక్కొక్క హాస్పిటల్ 5 crores, 6 crores.
1: ఈచ్ హాస్పిటల్ కాస్ట్ అబౌట్ 5 crores అండ్ 6 crores.
0: కావలసిన మెటీరియల్స్ అంతా ఉన్నాయి.
1: లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆల్ ద మెటీరియల్ దే నీడ్.
0: హార్ట్ కు పోతే అక్కడ అన్ని వారే చూసుకుంటారు.
1: యు గో టు ది కార్డియాలజీ వింగ్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: హార్ట్ పోయినటువంటి వారికి ఎక్కడ పోయినా గానీ వారికి ఇంత డబ్బు కట్టాలి.
1: హావ్ హార్ట్ ట్రీట్మెంట్ యు నీడ్ టు పే హెవీలీ.
0: అందరూ మన హాస్పిటల్ కి వస్తుంటారు.
1: ఆల్ పీపుల్ కమ్ టు అవర్ హాస్పిటల్.
0: నేను మూడు ప్రమాణాలు చేశాను.
1: భగవాన్ హాస్ టేకెన్ 3 vows.
0: మూడు ఏమిటి? కడుపుకు తగిన అన్నము,
1: దట్ ఫుడ్ ఇస్ ఎసెన్షియల్ ఫస్ట్.
0: దేహంలో తగినటువంటి వస్త్రము,
1: అండ్ ద క్లోథింగ్.
0: కానీ ప్రపంచానికి తగినటువంటి ఒక నీరు,
1: అండ్ ద వాటర్ దట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద హోల్ వరల్డ్.
0: కనుక అన్ని కొండలకు కూడా పైప్స్ ఎక్కించాను.
1: భగవాన్ మేడ్ అరేంజ్మెంట్స్ టు అస్ సీ దట్ వాటర్ ఇస్ సప్లైడ్ బై లేయింగ్ పైప్ లైన్స్.
0: ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంతా కూడా కిందనే ఉంటున్నాయి. నీరు కావలసినంత పారుతున్నాయి.
1: In fact, there is plenty of water in districts like East Godavari and West Godavari underneath.
0: కాని కింది దిగేకి వీలు లేదు.
1: But it's not possible to reach water.
0: ఇంత కాలమైనప్పటికీ వారు ఒక డ్రాప్ కూడా నీరు తాగలేదు.
1: So many years passed, but they could not have even a drop of water.
0: 80 crores.
1: Bhagavan spent 80 crores.
0: అంతటికి పైపులు వేపించారు.
1: All pipes are laid out.
0: మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలీదు.
1: If you are here, you do not know what is happening.
0: నిన్న లేదు, మొన్న దినము పేపర్ లో వేశారు.
1: The other day, the newspaper brought out this item.
0: మన పుండి నుంచి మేము మెడ్రాస్ కు నీరు వేస్తాం.
1: And water is supplied from Pundi to Madras.
0: మెడ్రాస్ పట్టణం అందరికీ కూడా ఇచ్చాం.
1: All citizens of Madras have drinking water supply today.
0: బీదరే సాధారణ భేదం లేదు.
1: There is no distinction poor in the rich whatsoever.
0: అది మేము చెప్పుకోవటం కాదు.
1: అంతా
0: ఇచ్చిన తర్వాత ఒక 50 బస్సులు వచ్చినాయి మా పుట్టుబట్టికి.
1: ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్ 50 బస్సెస్ రీచ్ ప్రశాంత.
0: స్వామి, మీకు ఎట్ట మేము కృతజ్ఞత చెప్పాలి?
1: ఆల్ ద డివోట్స్, ఆల్ ద ఇన్హాబిటెంట్స్ కేమ్ ఓవర్ హియర్. స్వామి, హౌ ఆర్ వీ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్?
0: నాకు గ్రాటిట్యూడ్ వద్దు.
1: భగవాన్ సార్, ఐ డోంట్ వాంట్.
0: నా వారికి నేను ఇచ్చుకున్నాను.
1: యు ఆర్ మైన్ ఆఫ్టర్ ఆల్ ఐ హావ్ డన్ టు మై ఓన్ పీపుల్.
0: కనుక మీకు ఏం కావాలి? కాదు, మాకు డ్రింకింగ్ వాటర్ లేదు అన్నారు.
1: స్వామి, వీ డోంట్ హ్యావ్ డ్రింకింగ్ వాటర్.
0: చుట్టూ సముద్రం ఉంది, త్రాగడానికి నీరు లేదు.
1: బట్ యూ డోంట్ హ్యావ్ డ్రింకింగ్ వాటర్.
0: ఇప్పుడు కృష్ణా నది నీరు తీసుకుని పోయి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఇచ్చేసాను.
1: నౌ ది కృష్ణా వాటర్ ఇస్ టేకెన్ ఆల్ ది వే అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై టు మద్రాస్.
0: నిన్నటి దినమే,
1: ఓన్లీ యెస్టర్డే,
0: మంచి టైం కు
1: అట్ ది ఎగ్జాక్ట్ టైం
0: మద్రాస్ చేరినాయి నీరు.
1: The water reached in Madras.
0: రేపు మనం పూర్ణాహుతి దినము,
1: అది పూర్ణాహుతి డే,
0: అక్కడ పోయి మినిస్టర్ ఓపెన్ చేస్తున్నాడు.
1: మినిస్టర్ ఇస్ గోయింగ్ టు ఇనాగరేట్ ద డ్రింకింగ్ వాటర్ సప్లై పాయింట్.
0: మేము టీఎన్ నీరు తాగి మీకు జన్యో జన్మములైంది.
1: లాంగ్ టైమ్ బ్యాక్ వీ హ్యాడ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్.
0: కానీ ఈనాడు మేము ప్యూర్ వాటర్ తాగుతున్నాము.
1: టుడే వీ ఆర్ డ్రింకింగ్ ప్యూర్ వాటర్. దేసే
0: కనుక మాకు చాలా ఆనందమే స్వామి.
1: వెరీ హ్యాపీ స్వామి. దేశే
0: ఈ విధంగా అన్ని దేశములకు, అన్ని గ్రామములకు, అన్ని పల్లెలకు మేము సేవ చేస్తున్నాం.
1: వీఆర్ సర్వింగ్ ఆల్ విలేజెస్, ఆల్ టౌన్స్, ఆల్ సిటీస్, ఎవ్రీవేర్, ఆల్ ఓవర్.
0: సర్వ్ ఆల్ అందరికి మీరు సర్వ్ చేయాలి.
1: సర్వ్ ఆల్
0: మా పిల్లలకి అందరికి చెప్పడం అదే నేను.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ భగవాన్ టు స్టూడెంట్స్.
0: పిల్లలు ఎవరైనా సరే పక్కన బాధపడుతుంటే నీకు మిత్రుడైనా సరే అతనికి నువ్వు సహాయం చెయ్యి.
1: ఇఫ్ యూ ఫైండ్ ఎనీబడీ ది పూర్ అండ్ నీడీ బై యువర్ సైడ్, యూ కమ్ టు దేర్ రెస్క్యూ, యూ కమ్ టు దేర్ ఫ్యామిలీ.
0: కాలేజీకి పోకపోయినా పర్వాలేదు, నీవు వాడికి సహాయం చెయ్యి.
1: బెటర్ యూ డోంట్ గెట్ ఇన్ ద కాలేజ్ దట్ డే, గివ్ ఇంపార్టెన్స్ టు సర్వీస్.
0: కనుకని మా పిల్లలు ఎలాంటి వారంటే నేను చెప్పుకోకూడదు, కానీ నేను చెప్పిన దానికంటే ఇంకా ఎంతో ఎక్కువగా పిల్లలు పనిచేస్తున్నారు.
1: Though Swami is saying this way, he does not want to say openly, But in fact, students in reality are much more than what Bhagavan said and described now.
0: ఎవరైనా పోతుంటే గుడ్డలు లేకపోతే తాను విప్పి వారికి ఇస్తాడు.
1: If they find anybody who are in need of clothes, they give their own clothes.
0: ఈ విధంగా పిల్లలు తయారు చేస్తున్నాము.
1: And such students are trained here.
0: కనుకని దిల్దినాకి మేము బిల్డింగ్ కట్టించి పెట్టేస్తున్నాము.
1: Therefore, buildings are in construction continuously more and more.
0: ప్రైమరీ స్కూల్ లోపల
1: in primary school,
0: చాలా చిన్న చిన్న పిల్లలు
1: 1200
0: ఉన్నారు.
1: 1200 చిల్డ్రన్
0: వారిని తల్లిదండ్రులు ఇచ్చిపెట్టి ఉండలేరు, మమ్మల్ని ఇచ్చిపెట్టి ఉండలేరు. కళాతురికి 2 దినాల లోపల తల్లిదండ్రులు మర్చిపోతున్నారు.
1: చిల్డ్రన్ కెనాట్ బి అవే ఫ్రమ్ దేర్ పేరెంట్స్, దే కెనాట్ బి అవే ఫ్రమ్ అస్, బట్ విత్ ఇన్ 2 డేస్ దే ఫర్గెట్ దేర్ పేరెంట్స్ అండ్ బిగిన్ టు స్టే విత్ అస్.
0: అక్కడికి వచ్చి చూసి మా పిల్లలు ఎంత మంచి వారైపోయినారు అని చాలా ఆనందిస్తుంటారు.
1: పేరెంట్స్ అయితే కమ్ అండ్ వాచ్ దేర్ ఓన్ చిల్డ్రన్ దే ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్ హౌ హ్యాపీ దే ఆర్ హియర్.
0: అంత తల్లిదండ్రుల కంటే అధికమైనటువంటి ప్రేమను చూపుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ హావ్ బీన్ షవరింగ్ లవ్ మచ్ మోర్ దాన్ దేర్ ఓన్ పేరెంట్స్.
0: కనుక మా పిల్లల యొక్క విషయంలో మీరు ఏమాత్రం సామాన్యుడిగా మీరు భావించకండి.
1: నెవర్ కన్సిడర్ అవర్ చిల్డ్రన్ స్టూడెంట్స్ ఆర్డినరీ.
0: వారు ఎంత గొప్ప వారు,
1: దే ఆర్ రియలీ గ్రేట్.
0: దేశానికంతా కూడా నాయకుడుగా కావాలి.
1: దే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: మీరు ఐడియల్స్ బాయ్స్ కావాలి.
1: దే ఆర్ గోయింగ్ టు బి ఐడియల్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అప్పుడే మాకు చాలా సంతోషము.
1: దట్ ఓన్లీ మేక్స్ us హ్యాపీ.
0: ఎంత ఐడియల్స్ బాయ్స్ అవుతారా?
1: ఆర్ యూ ప్రిపేర్డ్ టు బి ఐడియల్ మాస్టర్స్?
2: You were listening to excerpts from A Divine Shower of Grace by Bhagwan Baba on the 16th of August 2006 in Prashanthi Nilayam during the Ati Rudra Mahayagnam. Baba highlighted that although money is certainly essential for life, excess wealth can sometimes even lead to loss of life. He therefore advises everyone to adopt simple living. Thank you and Sai Ram.

రేడియో సాయి నౌ ప్రెసెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 23rd ఆఫ్ నవంబర్ 1984 ఆన్ ది ఒకేషన్ ఆఫ్ హిస్ 59th బర్త్డే సెలబ్రేషన్స్.

సత్యధర్మ ప్రేమ శాంతులు లేకున్న బహుళ సత్కార్య లాభంబుసున్న ఈ సనాతన ధర్మహర్మ్యంబు నిలువా గుణములు ఇవి నాలుగు పునాది గోడలప్ప గుణములివి నాలుగు పునాది గోడలప్ప

0: without satya, dharma, and shanti, and prema, the value of education that one might acquire is around zero. Without satya, dharma, shanti, and prema, truth, righteousness, peace, and love, satya, dharma, shanti, prema, the sanctity of having performed charitable acts, the sanctity of upholding righteousness is again around zero. Without satya, dharma, shanti, prema, again, the fruits of one's actions, however noble and ideal they could be, is once again a big zero. Without satya, dharma, shanti, and prema, once again, the fruits and the results of whatever good one might perform is around zero. In order to uphold the Sanatana Dharma, the ancient culture and tradition and heritage, these four cardinal principles of truth, righteousness, peace, and love are verily the four foundation cornerstones. What else could I possibly communicate to you other than this? O pious, O virtuous, and worthy members of this august assembly.
1: చెంతజేచ్చినటంచు సంతసించుదమన్నా చెంతజేర్చినటంచు సంతసించుటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు చెంతచేర్చినటంచు సంతసింతురటన్నా ఇంతలో ఎడబాటు చింతగూర్పు ఏడిపించుటే సాయి వేడుకయందురా ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపుబ్బ నవ్వించు నడుమ నడుమ ఏడిపించుటే సాయి వేడుకయందురా కడుపిబ్బ నవ్వించు నడుమ నడుమ పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో పొగడుచున్నాడని పొంగిపోయెదరేమో తప్పకప్పుడే ఎగతాళి చేయు అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా అభయమిచ్చెను కాన హాయి నుండెదమన్నా భక్తులెందరో చేరి బ్రాతుచుండు అభయమిచ్చెనుగాన హాయి నుండెదమన్నా బాధలెన్నియో పెట్టి పలుకకుండు వెనుక పోనీడు ముందుకు చననీడు

0: సుని గట్టితనము ఎవరెరుంగు చేరుదురు ఎవరు ఎరుంగ చేయుదురు ఇలను పువిని.
1: He has brought us closer, so we are a picture of joy and happiness. But before you know what's happening, you have been cast far away, and there is this element of separation between you and him. So you are plunged into grief. To tease and to play pranks with you is verily what gives great delight to Sai in a matter of speaking. But this in turn is a matter of great delight and laughter and merriment for him. Because he is praising us, we are carried away, we are overjoyed. But little do we know, comes the knock from the top, which will again put us down, deflate us. Then we feel, oh, he has given us his Abhaya Hasta, the hand of benediction and protection. Let's all rejoice in this. But do not forget that trouble is shadowing you. Difficulties are around the corner for you. This Sai would not allow you to go forward, would not allow you to retrace your steps. He catches you in a state of torment and in a state of doubt. Thus, such is the nature of the resident and the lord of Parthi. Who can possibly unravel this mystery that he enchants you with, that he plays with you? There is no one on this earth who can unravel this mystery of the lord of Parthi.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: మానవుని శరీరం నందు మరుమూలన దాగి ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించేటువంటిది అత్యవసరము.
1: In order that one casts away the feeling pertaining to the body and thereby understand the latent divinity within, it is necessary that a human being strives forward.
0: మానవుని హృదయములో దహరాకాశమున నీడతో కూడిన ఎండవలే జీవితో కూడి పరమాత్ముడు నివసిస్తూ ఉన్నాడు.
1: ఇన్ ద స్కై ఆఫ్ మ్యాన్స్ హార్ట్ యు హ్యావ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్ టు బి ఫౌండ్ విద్ ఇన్ యూ.
0: ఎండ నీడలు జంట పక్షులు,
1: లైక్ యు హ్యావ్ ది లైట్ అండ్ షాడో విచ్ గో టుగెదర్, ద ట్విన్ బర్డ్స్.
0: ఎండ వలననే నీరు నీడ ఏర్పడుతున్నది.
1: Because of sunlight, you have shadow.
0: నీడ యందు కూడాను కాంతి ఉన్నది.
1: But within the shadow, you could find light.
0: దీనికి కారణము ప్రక్కలో ఎండ ఉండటం చేతనే.
1: The reason for this is, there is light by the side of shadow.
0: ఎండ నీడలు అవినాభావ సంబంధములు.
1: This light and shadow are inseparably linked.
0: అదే విధముగానే జీవ బ్రహ్మలు అవినాభావ సంబంధ స్వరూపములు.
1: In the same manner, Jiva and Brahma are inseparably linked together.
0: జీవినందు కూడాను పరతత్వం అనేటువంటిది ఒక నీడవలే వెంటాడుతూ ఉంటుంది.
1: ఈవెన్ ఇన్ దిస్ జీవి దేర్ ఈస్ దిస్ గాడ్లీనెస్ విచ్ ఈస్ షాడోయింగ్ హిమ్.
0: ఇలాంటి దివ్యత్వమును ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఎవ్రీ పర్సన్ టు అండర్స్టాండ్ దిస్ ట్రూత్, దిస్ డివైన్ ట్రూత్.
0: అయితే నీడలు అనేకము.
1: But then there are shadows of different descriptions.
0: Enda okkate.
1: But the light as such is one.
0: Anekattamainatundi jeevarasulu yendu ekattamainatundi divyattam anetundi sachibhutamai atma swaroopanni daristundi.
1: In the many forms that you have around you, there is one eternal witness which is a common denominator for all these human beings.
0: Atma nityam.
1: Atma is permanent.
0: Ade satyam.
1: That is truth.
0: Nitya satya sandhutamainatundi yokka atma tattvanni.
1: This Atma which is permanent and lasting in truth proper.
0: Charma, asti, sarupamu kappapaditam cheta, ee avaranamunande anandamunadani bhramistunnadu manavudu.
1: Because these are covered by these two, charma and asti, man tends to forget his own nature.
0: ఆవరణమును అధిగమించి ఆవరణ ఉన్న ఆనందాన్ని ఆత్మగతము చేసుకోవటమే, ఇదియే జీవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
1: ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎ జీవ ఈజ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఫర్ హిమ్సెల్ఫ్ దిస్ బ్లిస్ దట్ ఈస్ దేర్ ఫర్ హిమ్ టు ట్యాప్ అండ్ మేక్ ఇట్ హిజ్ ఓన్.
0: ఇలాంటి ఏకత్వమునకు ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా తాను సాధనలు సల్పాలి.
1: Each individual should launch upon a sadhana wherein he could try and get this oneness of purpose, this unity can be his.
0: Itti divya sattvanni ee ruttani manavudu oka vidhamainti anubhutiki tevalannanna aneka vidhamulaitundi sadhanalu salpavalsi vastundi.
1: Man, in order to make this reality, this truth proper, his own understanding, he has to secure ways and means of going about his task.
0: Sadhana anaga aashinchina vastuvunu andukune nimittamai pade pade aacharinchetunti karmale sadhanalu.
1: What is sadhana? It is that wherein you start doing things so that whatever you want to make your own, you have succeeded in doing so.
0: Atmanu sannihitattvamu gavinchukoneetunte sadhana.
1: Sadhana, therefore, is a process wherein this Atma Tattva, the nature of the Atma, is realized by you.
0: Jeevuni yandu divyattamainatvanti Atma Tattvamu prakashinchutunnanatvanti satyanni prati vyakti kudanu gurtinchali.
1: Every person should understand that in every jeevi, this Atma is there in an effulgent form.
0: Dehamunaku marpu.
1: The body tends to change.
0: మార్పు లేనటువంటి యొక్క అశరీరమైనటువంటిది ఆత్మ.
1: బట్ ద ఆత్మ ఇస్ ఎ ఫార్మ్లెస్ ఎంటిటీ విచ్ హాస్ నో చేంజ్.
0: ఇట్టి నిత్య సత్య సంభూతమైనటువంటి ఆత్మతత్వాన్ని మనము బయట ప్రపంచంలో వెతుకుటకై ప్రయత్నిస్తున్నాము.
1: సచ్ ఎన్ ఆత్మ విచ్ ఇస్ లాస్టింగ్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ యూ వాంట్ టు ట్రై టు సీక్ ఇట్ ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ యూ.
0: నీ హృదయమునందే నీ యొక్క అంతరాత్మ యందే దివ్యత్వము ప్రకాశిస్తూ ఉంటుండాలి.
1: Right within your heart, deep within your own self, there is this Atma which is radiant in its form and splendor.
0: దీనిని పొందేటువంటి నిమిత్తమై అనేక మంది యజ్ఞ యాగాది కృతములను ఆచరిస్తూ ఉన్నారు.
1: In order to secure this Atma, many perform yajnas and yagas.
0: జప తప యాగములను ఆచరిస్తూ ఉన్నారు.
1: They also perform penance, they also do japa and other forms of worship.
0: అయితే దీనిని పొందలేకపోతున్నారు.
1: But then they are not able to secure this Atma.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: సత్య ధర్మములు లేనటువంటి యొక్క సాధన నిరర్థకమైనటువంటి గారు నిరూపిస్తూ వస్తుంది.
1: Because without this సత్య ధర్మ శాంతి ప్రేమ ఎనీ సాధన విల్ బి ఫ్రూట్లెస్.
0: కనుకనే సత్య ధర్మములు మానవునికి ప్రధానమైనటువంటి నేత్రములు.
1: సో సత్య అండ్ ధర్మ టు బిగిన్ విత్ ఆర్ లైక్ ద టూ ఐస్ టు ఎ మ్యాన్.
0: మానవుడు తన యొక్క స్వరూపాన్ని అంతర్ముఖంగా అనుభవించడానికి ప్రయత్నించక బహిర్ముఖమైనటువంటి నీతి అనిత్యము అసత్యము అశాశ్వతమైనటువంటి జగత్తునందు శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ టు లుక్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ టు ట్యాప్ దిస్ రిసోర్సెస్ ఆఫ్ హిస్ ఇన్నర్ జాయ్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఆత్మ. ఇన్స్టెడ్ హీ లుక్స్ టు ద అవుట్సైడ్ వరల్డ్ టు ట్రై అండ్ సెక్యూర్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ వరల్డ్ వాట్ ఈస్ విచ్ ఈస్ పర్మనెంట్.
0: దేహం ఒక రసం వంటిది.
1: ది బాడీ ఇస్ లైక్ ఎ చారియట్.
0: దీనిలో సారథి బుద్ధి.
1: అండ్ ద చారిటీర్ ఇస్
0: బుద్ధి,
1: ద ఇంటెలెక్ట్.
0: ఇందులో గుర్రములే ఇందులో ఉండేటువంటి ఇంద్రియములు.
1: అండ్ ద హార్సెస్ ఆర్ దీస్ సెన్స్ ఆర్గన్స్.
0: అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాదులు.
1: There is these five senses of
0: ఇవి నిరంతరము కూడాను విషయం వైపునే మరల్చుతూ ఉంటున్నాయి.
1: These five try and turn you towards a material existence.
0: విషయం వైపునే పరిగెత్తుతూ ఉంటాయి.
1: They keep running after this material world.
0: ఈ గుర్రములు పట్టినటువంటిది ఈ పగ్గమే ఒక మనసు.
1: And it is the mind which is the reins which checks the run of these horses.
0: బుద్ధి స్థిరత్వమే లేకుండినా ఈ గుర్రములు విషయం వైపున పరిగెత్తి సారథికి కూడాను ప్రమాదం కలిగిస్తుంటాయి.
1: ఇఫ్ ద ఇంటెలెక్ట్ వర్ నాట్ టు బి స్టడీ, దీస్ హార్సెస్ వుడ్ రన్ ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్ అండ్ ద చారిటీర్ హిమ్సెల్ఫ్ కుడ్ కమ్ టు గ్రీఫ్ ఇన్ ద ప్రాసెస్. కనుకనే
0: బుద్ధి పవిత్రమైనటువంటిది గాను పరిశుద్ధమైనటువంటిది గాను బలమైనటువంటిది గాను మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: సో ఆర్ ఇంటెలెక్ట్ షుడ్ బి మేడ్ ప్యూర్ సేక్రెడ్ అండ్ స్ట్రాంగ్.
0: దీనికి సాధన ఏమిటి?
1: వాట్ ఇస్ ద సాధన ఫర్ దిస్?
0: ఇంద్రియములలో ప్రధానమైనటువంటిది వాక్కు.
1: ఇన్ దీస్ ఫైవ్ సెన్సెస్ ఇట్ ఈస్ ద వర్డ్ ద టంగ్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఇది మాటలు ఆహారం చేత కూడినటువంటిది.
1: దిస్ హ్యాస్ టూ పర్పసెస్ ఆఫ్ అథరింగ్
0: కనుకనే ఉపనిషత్తులు ఆహార వ్యాహారం అనేది కూడా దీనికి పేరు పెట్టారు.
1: అండ్ ఆఫ్ ఈటింగ్ దట్స్ వై ఉపనిషత్ సే ద టంగ్ ఇట్ ఈస్ డిటర్మిన్స్ యువర్ వర్డ్ యాజ్ వెల్ యాజ్ యువర్ డీడ్.
0: ఈ వాక్కును మనం అదుపులో పెట్టినప్పుడే సర్వేంద్రియములు కూడా మనం సహజంగా కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చు.
1: ఇఫ్ యూర్ ఏబుల్ టు కర్బ్ ద వర్డ్ యూ వెరీలీ కర్బ్ ఆల్ ది అదర్ సెన్సరీ పర్సెప్షన్స్.
0: కనుక వాక్కును అదుపులో పెట్టుకునే నిమిత్తమై సాధనలు మనం సల్పాలి.
1: ఇన్ ఆర్డర్ టు కర్బ్ దిస్ వర్డ్ then we have to do sadhana.
0: ఈ వాక్కును బయట ప్రపంచ విషయములందు ఏమాత్రం కూడా ప్రవేశింపచేయక అంతర్ముఖమైనటువంటి దివ్యత్వమైనటువంటి దైవత్వం లోపల దీనిని కొంతవరకు ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
1: దిస్ వర్డ్ షుడ్ నాట్ బి టర్న్ టు ద అవుట్ సైడ్ వర్ల్డ్ రాదర్ షుడ్ బి టర్న్ విదిన్ సో దాట్ దాట్ విచ్ ఇస్ విదిన్ యూ దిస్ ఆత్మతత్వ విల్ బి నోన్ టు యూ.
0: అశుద్ధమైనటువంటి విషయాలు ఎందు
1: trying to indulge
0: parulanu baadinchetunte maatalu endu
1: in impure words or deeds and hurting
0: others parulanu kashtapettetunte charyalu endu
1: or making others come to grief
0: ee vaakkunu emaatram kodanu pravesha pettara
1: you should not use the word for such purposes
0: vaakkunandu maadhuryamu
1: in your word there should be sweetness
0: shantamu
1: and an element of peace
0: ee paratattvam kodanu indulo nimittamai untundali
1: and the reality proper should be communicated in your words also.
0: కనుకనే మన జీవితము నిరంతరము పవిత్రమైనటువంటి జీవితంగా లేకపోయినప్పటికీ మాటలు ఎందైనా కూడా పవిత్రమైనటువంటి దాన్ని ప్రవేశపెట్టాలి.
1: సో ఇన్ అవర్ డే టు డే ఎగ్జిస్టెన్స్ వీ మే నాట్ బి దట్ ప్యూర్ అండ్ సేక్రెడ్ బట్ అట్లీస్ట్ అవర్ వర్డ్స్ కుడ్ బి ప్యూర్ అండ్ సేక్రెడ్
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ అన్నారు.
1: ఇట్స్ బీన్ సెడ్ దేర్ఫోర్ యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యు కెన్ ఆల్వేస్ స్పీక్ ఒబ్లైజింగ్లీ.
0: కనుక ఈ వాక్కును మనస్సులో చేర్చాలి.
1: దిస్ వర్డ్ నౌ షుడ్ బి టేకెన్ టు ది పాయింట్ ఆఫ్ ద మైండ్.
0: అప్పుడు మనసు మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది.
1: దెన్ ద మైండ్ వుడ్ బిగిన్ టు టాక్.
0: మనసును అదుపులో తెచ్చుకుని ఈ విషయ వాసనలు ఎందు ప్రవేశింపచేయక సంకల్ప వికల్పములకు ఏమాత్రం కూడా గురికాక ఇది బుద్ధితో చేర్చడానికి ప్రయత్నించాలి.
1: దిస్ మైండ్ దెన్ షుడ్ నాట్ బి మేడ్ టు గో ఆఫ్టర్ దీస్ మెటీరియల్ థింగ్స్ షుడ్ నాట్ గివ్ ప్లేస్ టు థాట్స్ అండ్ డిజల్యూషన్ ఆఫ్ థాట్స్ రాదర్ ఇట్ షుడ్ గో ఆన్వర్డ్ టు ద ప్లేస్ ఆఫ్ ద ఇంటలెక్ట్.
0: వాక్కు మనసులో మనసు బుద్ధితో చేర్చినప్పుడు ఇది కొంతవరకు ప్రశాంతి ఏర్పడుతుంది.
1: ద వర్డ్ విత్ ద మైండ్ విత్ ద ఇంటలెక్ట్ దట్ ఈస్ గోయింగ్ టు సెక్యూర్ పీస్ ఫర్ యూ.
0: క్రమక్రమేణా బుద్ధికి కూడా బుద్ధి చెప్పి ఆత్మవైపును మరల్చడానికి ప్రయత్నించాలి.
1: దెన్ గ్రాడ్యువల్లీ యూ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేమ్ యువర్ ఇంటలెక్ట్ సో దట్ ఇట్ ఈస్ టర్న్ టువర్డ్స్ ద ఆత్మ.
0: కనుక వాక్కు మనస్సులో మనస్సు బుద్ధిలో బుద్ధి ఆత్మతో కూడినప్పుడే నిజమైనటువంటి మానవత్వం అనేటువంటిది మనకు శోభిస్తుంది.
1: So you will be able to understand the true purpose of life when your word becomes one with the mind in turn with the intellect, and the intellect in turn with the Atma.
0: Atma anantam.
1: Atma is limitless, boundless.
0: Satyamunu nirupinchetvantide Atma.
1: Atma is that which establishes the truth.
0: ఈ సత్యం అనేటువంటిది దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
1: దిస్ ట్రూత్ ఎటర్నల్ ఈస్ బియాండ్ టైమ్ సర్కమ్స్టాన్సెస్
0: భూత భవిష్యత్ వర్తమానములకు మీరినటువంటిది.
1: ఇట్ ఈస్ ఇట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కనుకనే ఆత్మకు జ్ఞానమునకు ఎట్టి భేదము లేదు.
1: దట్స్ వై దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్
0: జ్ఞానమునకు సత్యము కూడా ఎట్టి సారతమ్యం కూడా కనిపించదు.
1: లైక్ వైజ్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జ్ఞాన అండ్ ట్రూత్.
0: ఈ మూడు కూడా అవినాభావ సంబంధ స్వరూపాన్ని ధరించినటువంటి
1: దీస్ త్రీ ఆర్ అగైన్ ఇన్సెపరబుల్ లింక్ విత్ వన్ అనదర్ యూ కెనాట్ డిస్టింగ్విష్ వన్ ఫ్రమ్ ది అదర్.
0: కనుక వాక్కు జ్ఞానము ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మానవుడు అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ ద కమింగ్ టుగెదర్నెస్ ఆఫ్ హిస్ వర్డ్ జ్ఞాన అండ్ ఆత్మ.
0: దేవుడు ఎక్కడ ఉండినాడని మనం దేవలాడనక్కర్లేదు.
1: వి నీడ్ నాట్ గో అరౌండ్ ఆస్కింగ్ వేర్ ఇస్ గాడ్.
0: దేవుడు నీవే.
1: You verily are God.
0: నీ హృదయమే దేవుని యొక్క నివాసము.
1: Your heart is the temple of God.
0: ఇతను సర్వాంతర్యామి.
1: He is omnipresent.
0: ఈశావాస్యం ఇదం సర్వం.
1: He is present in all beings.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: And he is present all around you.
0: ఇలాంటి సత్యాన్ని మనం గట్టిగా విశ్వసించాలి.
1: Try to have conviction in this truth.
0: దేవుడనగ వేరు దేశమందున లేడు.
1: God is not one who could be found elsewhere.
0: దేవుడనగా తన దేహమంది.
1: గాడ్ ఈస్ వెరీలీ విత్ ఇన్ వన్స్ ఓన్ బాడీ.
0: పాపమనగా వేరు పరదేశము లేదు.
1: దేర్ ఈస్ నథింగ్ లైక్ ఎ సిన్ అరౌండ్ యూ.
0: తాను చేయు పనులు తగిలియుండు.
1: వాట్ ఎవర్ హీ డస్ దట్ ఈస్ వాట్ ఎస్టాబ్లిషెస్ వాట్.
0: కనుక మన పనులు ఎందే పాపపుణ్యములు అనేటువంటి ఇమిడి ఉంటున్నాయి.
1: సో ఇన్ యువర్ యాక్షన్స్ యూ హ్యావ్ సిన్ ఆర్ యువర్ ఫ్రూట్స్ ఆఫ్ గుడ్ యాక్షన్.
0: మంచి మనసుతో
1: విత్ ఎ గుడ్ మైండ్
0: మంచి మంచి కర్మలు చేసి
1: డూ గుడ్ థింగ్స్
0: మంచిని అనుభవించి
1: ఎక్స్పీరియన్స్ గుడ్
0: మాధవుణ్ణి చెందాలి.
1: రీచ్ అవుట్ టు గాడ్
0: నిజమైన మానవత్వం అనేటువంటిది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: హౌ కెన్ వీ రియలీ అండర్స్టాండ్ ద డివినిటీ కంటైన్ విత్ ఇన్ మ్యాన్
0: మనలో అవ్యక్తమైనటువంటి ఒక దివ్య శక్తి ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ ఈస్ దిస్ డివినిటీ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇట్స్ లేటెంట్
0: కానీ అవ్యక్తంగా ఉండినంత వరకు కూడా మనకు గుప్తం కానేరదు.
1: సో లాంగ్ యాజ్ ఇట్ ఇస్ లేటెంట్ వీ కెనాట్ గ్రాస్ప్ ఇట్
0: దీని సాధన చేతనే వ్యక్తిత్వం గావించుకోవాలి.
1: ఇట్ ఇస్ త్రూ ద మీడియం ఆఫ్ సాధన దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్
0: ఈ అగ్గిపెట్టెలో పుల్లలు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మ్యాచ్ బాక్స్ ఆర్ మ్యాచ్ స్టిక్స్
0: కానీ అందులో కూడా అవ్యక్తంగానే ఉంటున్నది అగ్ని.
1: ఇన్ దీస్ ఆల్సో ఇస్ దిస్ లేటెంట్ ఫార్మ్ ఆఫ్ ఫైర్
0: అవ్యక్తంగా ఉండినంత వరకు మనకు ఎట్టి విధమైనటువంటి వెలుతురు కానీ లేక బాధలు కానీ అందించదు.
1: సో లాంగ్ యాజ్ ద ఫైర్ ఇస్ దస్ యూ కెనాట్ గివ్ లైట్ ఫ్రమ్ ఇట్ యూ కెనాట్ డూ ఎనీథింగ్
0: కానీ ఆ పుల్లను తీసి పెట్టెతో గీచినప్పుడు
1: బట్ దెన్ యూ స్ట్రైక్ ఎ స్టిక్ అగైన్స్ ద మ్యాచ్
0: ఇందులో ఉండినటువంటి అగ్ని వ్యక్తమవుతుంది.
1: ద ఫైర్ విథిన్ ఈస్ షోన్ అవుట్
0: ఈ వ్యక్తమైనటువంటి అగ్ని ఎన్ని విధములైన కూడా బాధలకు కానీ ఉపకారములకు కానీ ఉపయోగించుకోవచ్చును.
1: అండ్ దిస్ ఫైర్ ఇన్ టర్న్ కెన్ బి యూజ్డ్ ఐదర్ ఫర్ గుడ్ ఆర్ ఫర్ బ్యాడ్
0: ఈ ప్రకాశవంతమైనటువంటి దివ్యత్వాన్ని మనము అన్ని రకములైనటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు.
1: అండ్ దిస్ ఫైర్ కెన్ ఇన్ టర్న్ బి యూజ్డ్ ఫర్ గుడ్ పర్పసెస్ కెన్ బి ఎ మోడల్ ఐడియల్
0: మన దేహమే ఒక అగ్గి పెట్టె వంటిది.
1: నౌ ద బాడీ ఈజ్ లైక్ అ మ్యాచ్ బాక్స్
0: సత్య ధర్మ శాంతి ప్రేమలైనటువంటిది ఈ అగ్గి పుల్లల వంటివి.
1: దేర్ ఆర్ దీస్ మ్యాచ్ స్టిక్స్ ఆఫ్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ
0: ఇందులోనే దివ్యత్వం అనేటువంటి ఆత్మ ఇమిడి ఉంటుండాలి.
1: విత్ ఇన్ దీస్ ఈజ్ దిస్ ఆత్మతత్వ లేటెంట్ ఇన్ దెమ్
0: ఇది దైవత్వంతో ఈ జీవతత్వం అనేటువంటి ఏకము గావించినప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి ప్రకాశము ఆవిర్భవిస్తుంది.
1: వెన్ ద డివైన్ బికమ్స్ వన్ విత్ ద జీవ వైస్ వర్సా దెన్ దేర్ ఈస్ దిస్ పాత్ ఆఫ్ జ్ఞాన
0: కనుకని ఈ జ్ఞానమే జ్ఞానాదేవత కైవల్యం.
1: ఇట్ ఈస్ దిస్ జ్ఞాన విచ్ కన్ఫర్స్ ఆన్ యూ లిబరేషన్
0: కనుక ఇట్టి జ్ఞానతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ స్ట్రైవ్ టు ఎక్స్పీరియన్స్ సచ్ జ్ఞాన
0: ఎవరిని కూడా మనం ద్వేషించరాదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్
0: ఎవరిని పరిహసించరాదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఆర్ రిడిక్యూల్
0: ఎవరిని పరాభవం చెందరాదు.
1: వీ షుడ్ నాట్ ఇన్సల్ట్ ఎనీవన్
0: ఎవరిని బాధించరాదు.
1: వీ షుడ్ నాట్ హర్ట్ ఎనీవన్
0: కారణమేమనగా నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో ఆ ప్రేమతత్వం సర్వలు ఎందు కూడా ఉంటున్నది.
1: ద రీజన్ బీయింగ్ ద వన్ యు ఆర్ లవింగ్ ఈస్ వెరీ మచ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్ అరౌండ్ యూ
0: కనుక నీవు ప్రేమించినటువంటి యొక్క శక్తిని నీవు ద్వేషించిన వాడవుతావు.
1: సో ఇన్ దిస్ ప్రాసెస్ ద వన్ హూమ్ యు ఆర్ లవింగ్ యు ఆర్ వెరీలీ హర్టింగ్ హిమ్ అండ్
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే
1: యూ డూ నమస్కార్ యూ పే యువర్ ఒబిసాన్స్ టు ఆల్
0: యువర్ ఎవరికి చేసిన నమస్కారమైన కూడాను దైవానికి చెందుతుంది అని దీని యొక్క అర్థము.
1: You are paying your obeisance to all. Verily, you are paying obeisance to God.
0: అదే విధముగానే సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి ఎవరిని నీవు తిరస్కరించినప్పటికీ కేశవునికే చెందుతుంది.
1: ఇన్ ద సేమ్ మేనర్ ఇఫ్ యూ రిజెక్ట్ దోస్ అరౌండ్ యూ ఆర్ రిజెక్టింగ్ కేశవ ఆర్ గాడ్ హింసెల్ఫ్
0: కానీ మంచిది కానీ చెడ్డది కానీ ఇది రెండు కూడా దైవానికి అర్పితమయ్యేటువంటివి.
1: సో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఈస్ ఆఫర్డ్ టు గాడ్ ఇన్ వేరియస్ వేస్
0: కనుక దైవమునకు చెడ్డను అర్పితం చేసేదానికంటే ఉత్తమమైన పవిత్రమైన శుద్ధమైన నిత్యమైన సత్యమైనటువంటి ఒక భావాన్ని దైవత్వానికి అర్పితం గావించటము మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: సో రాదర్ దాన్ ఆఫర్ బ్యాడ్ టు గాడ్ ట్రై టు ఆఫర్ దాట్ విచ్ ఇస్ లాస్టింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ట్రూత్ విచ్ ఇస్ గుడ్ అండ్ నోబుల్ టు గాడ్ and therein lies your sanctity.
0: దీనిని ఆత్మతృప్తి అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ కంటెంట్మెంట్ the ఆత్మతృప్తి.
0: నీ అంతరాత్మను నీవు తృప్తి పరుచుకున్నప్పుడే నీ జీవితం తృప్తి నొందుతుంది.
1: యూ హ్యావ్ సాటిస్ఫైడ్ యువర్ ఇన్నర్ ఆత్మ యు ఆర్ సాటిస్ఫైయింగ్ యువర్
0: తనకు తాను తృప్తి పడనటువంటి వ్యక్తి ఇతరులు ఏ రీతిగా తృప్తి పరచగలరు?
1: వన్ హూస్ నాట్ సాటిస్ఫైడ్ హిమ్సెల్ఫ్ హౌ కెన్ హి సాటిస్ఫై అదర్స్
0: కనుక మొట్టమొదట సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: సో ఎట్ ద బిగినింగ్ కమ్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
0: ఆత్మతృప్తి అత్యవసరము.
1: మీనింగ్ ద ఆత్మ ఈస్ సాటిస్ఫైడ్ దట్స్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మతృప్తి కలిగినప్పుడే ఆత్మత్యాగం కూడా కలుగుతుంది.
1: వన్
0: సాక్రిఫైజ్ అయిపోతుంది.
1: వన్స్ యూ హ్యావ్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆత్మ బీయింగ్ సాటిస్ఫైడ్ యూ కమ్అట్ విత్ సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఎప్పుడు ఈ త్యాగమునకు మనం పూనుకుందమో అప్పుడే సాక్షాత్కారం లభిస్తుంది.
1: వన్స్ యూ హ్యావ్ కమ్అట్ విత్ దిస్ సాక్రిఫైస్ ఆన్ యువర్ పార్ట్ దెన్ దేర్ ఇన్ కమ్స్ మోక్ష ఆర్ లిబరేషన్ ఫర్ యూ. యూ హ్యావ్ దిస్ విజన్ ఆఫ్ ద లార్డ్ బిఫోర్ యూ బట్
0: నీవు మొట్టమొదట
1: బట్ అట్ ద వెరీ బిగినింగ్
0: తృప్తిగా ఉంటుండాలి.
1: You should be contented.
0: త్యాగము చేయాలి.
1: You should do sacrifice.
0: ఆనాడే సాక్షాత్కారం అనుభవించగలవు.
1: Only then will you come face to face with the vision.
0: తృప్తికి త్యాగమునకు సాక్షాత్కారమునకు మూలాధారమైనటువంటిది నమ్మకము.
1: So that which is at the basis of this satisfaction, this sacrifice.
0: ఈ నమ్మకమే లేకుండినా తృప్తియే కలుగదు.
1: Sacrifice and సాక్షాత్కార is faith. Without faith you don't have satisfaction.
0: ఈనాడు మనం
1: సెలబ్రేషన్ ఫర్ యూ. యూ హ్యావ్ దిస్ విజన్ ఆఫ్ ద లార్డ్ బిఫోర్ యూ బట్
0: నీవు మొట్టమొదట
1: బట్ అట్ ద వెరీ బిగినింగ్

0: మనకు గోడలు కనిపిస్తున్నాయి, మన యొక్క పైన ఉన్నటువంటి టాప్ కూడా కనిపిస్తుండాలి.
1: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ యూఆర్ ఏబుల్ టు సైట్ ద వాల్స్ అండ్ ద సీలింగ్.
0: కానీ కనిపించినటువంటి పునాదులు దీనికి ఆధారంగా ఉంటున్నాయి.
1: But that which has given rise to the mansion, the support, the basis is not, that is at the basis of it.
0: Aadharame nammakam.
1: That foundation proper is your faith.
0: Bhavanamu nirminchukorinatunti vaadu motta motta punadulu yokka bhadratanu
1: chustadu. One who wants to erect a mansion should try and make his foundation strong and secure.
0: Self confidence ade punadi.
1: Self confidence, that is the foundation stone.
0: Self satisfaction ade goda.
1: Self satisfaction is like the walls.
0: Self sacrifice ade roof.
1: Self sacrifice is like the roof.
0: Self realization ade life.
1: And self realization that is your life.
0: Kanuka mana self realization atma sakshatkaram anetundi mana hastamlonde untundadi.
1: So this process of self realization is within your grasp.
0: Etti tindo atti trepu.
1: The type of food you eat determines the belch that you get.
0: Etti pindo atti rotte.
1: The type of flour that you have determines
0: ఎట్టి భావము అట్టి ఫలితము.
1: Determine the taste of the bread.
0: ఎట్టి చర్యలు అట్టి స్థానము.
1: The thought determines the action.
0: కనుక మంచి చర్యలు నిండు మనం పాల్గొనడానికి ప్రయత్నించాలి.
1: So try to do good.
0: మానవునికి ప్రధానమైనటువంటిది కర్మ.
1: For man, the primary thing is action.
0: ఈ కర్మాచరణ ద్వారానే ఉపాసన మనకు కలుగుతుంది.
1: Through karma, you have upasana.
0: ఉపాసన ద్వారానే జ్ఞానం ఏర్పడుతుంది.
1: అండ్ త్రూ ఉపాసన యు గెట్ జ్ఞాన.
0: జ్ఞానమే దైవత్వంతో ఏకీభావంగా విస్తుంది.
1: దిస్ జ్ఞాన విల్ టేక్ యూ ఆన్ టు గాడ్.
0: కనుక కర్మలు యందు ప్రధానమైనటువంటి యొక్క త్యాగభావంతో కూడినటువంటి, సమత్వంతో కూడినటువంటి, యోగత్వంతో కూడినటువంటి, త్యాగభావంతో ఉన్నటువంటి చర్యలలో మనం పాల్గొనాలి.
1: వాట్ షుడ్ బి యువర్ యాక్షన్స్ లైక్? దే షుడ్ బి ఫుల్ ఆఫ్ సాక్రిఫైస్. There should be equal minded purpose from your side. There should be vegetarianism or yoga.
0: Mana aasalanu adupulo pettukovali.
1: At the very beginning again, we should try and curb our desires.
0: Aasalu kaliginatunti vaaniki evvadu kudanu ee naatiki ni trupti cheyaledu.
1: One who is carried away by desires can never be satisfied.
0: Tyagiki ee vidhamainatunti yokka aasalu undavu.
1: But a man of sacrifice has no aspirations or desires.
0: Okanoka samayalo,
1: once upon a time,
0: oka bhaktudu,
1: one devotee,
0: brahmanu darshinchi
1: saw, had the vision of Brahma.
0: Mahanubhava, neevu meru parvatanni puttinchavu.
1: O Lord,
0: anaga bangaru kondanu puttinchavu.
1: O Lord, you have given rise to this Meru, the mountain Meru, and thereby gold.
0: Evari kosam puttinchavu?
1: But for whose sake have you given rise to this mountain of Meru of gold?
0: Tyagiki danito pani ledu.
1: A man of sacrifice has no place for it.
0: Aasa kaliginatunti vaaniki inlanti parvatalu inka veyi srushtinchina vaaniki aasa teeradu.
1: And one who has an eye on this, any number of such mountains would not satisfy him.
0: కాబట్టి ఈ పర్వతాన్ని పుట్టించి ప్రయోజనం ఏమిటి అన్న.
1: So what's the use of having any number of these mountains of
0: meaning? అనగా ఈనాడు ఆశలనేటువంటిది ఈ విధంగా మితిమీరి పోతున్నది.
1: What it means is today's desires and wishes are on the increase.
0: ఆశలు అదుపులో పెట్టుకున్నప్పుడే మనము జీవితం అనేటువంటి దాన్ని శాంతి జీవితంగా గడపడానికి వీలవుతుంది.
1: Only when you curb your desires can you have peace and
0: ప్రేమ ప్రతి జీవితమునకు ఒక విధమైనటువంటి వేరు వంటిది.
1: లవ్ ఈజ్ లైక్ ద రూట్స్.
0: కేవలం ఇది వేరు మాత్రమే కాదు, జీవితమే ఒక ప్రేమ.
1: రాదర్ లవ్ ఈజ్ నాట్ మియర్లీ ద రూట్ ఆఫ్ వన్స్ లైఫ్ బట్ ఇట్ ఈస్ వెరీలీ ద రూట్ ఇట్ సెల్ఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
0: ఇట్టి ప్రేమనే లేకుండా జీవితమే వ్యర్థము.
1: వితౌట్ సచ్ ఎ ట్రేస్ ఆఫ్ లవ్ లైఫ్ ఈజ్ యూస్లెస్.
0: కష్టములు యందు మనము ఈ కష్టములను ధరించడానికి భరించడానికి దైవాన్ని ప్రేమించాలి.
1: In times of difficulties, in order to shoulder such difficulties,
0: mana badhalu,
1: we should pray to
0: God. Mana dukkamulu,
1: our difficulties,
0: mana vicharamulu,
1: our worries,
0: teeravalanante ee prema dwarane manam teechukodaniki prayatninchali.
1: If we have to free ourselves from these, love is a medium for that.
0: Daiva premanu manam andukunnatundi samayam nande etti badhalu kudanu manam badhinchavu.
1: When we secure the love of God, no difficulty can possibly trouble us.
0: కనుక దైవాన్ని ప్రేమించడానికి ప్రతి వ్యక్తి కూడాను ప్రయత్నపూర్వకంగా సాధనలు చేయాలి.
1: సో ఎవ్రీ పర్సన్ మస్ట్ మేక్ ఎ డెలిబరేట్ అటెంప్ట్ ఆఫ్ సాధన టు లవ్ గాడ్.
0: ఈ ప్రేమనే లేకుండా
1: వితౌట్ దిస్ లవ్
0: తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నాం.
1: నౌ వి ఆర్ లవింగ్ అవర్ ఫాదర్ అండ్ మదర్.
0: అన్నదమ్ములను ప్రేమిస్తున్నాం.
1: అవర్ బ్రదర్స్.
0: ఇంకా అనేక బంధుమిత్రులను ప్రేమిస్తున్నాం.
1: అండ్ అవర్ రిలేటివ్స్ అండ్ అదర్స్.
0: వస్తువులను ప్రేమిస్తున్నాము.
1: అవర్ మెటీరియల్ థింగ్స్.
0: ఈ ప్రేమ వలనే మనకు సన్నిహిత సంబంధమైన బాంధవ్యం ఏర్పడుతుండాలి.
1: ఇట్ ఈస్ త్రూ దిస్ లవ్ దట్ వి ఆర్ ఏబుల్ టు హావ్ దిస్ బ్రిడ్జ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
0: ప్రేమనే లేకపోతే

0: అమ్మా నాన్నలు అనేటువంటి సంబంధం కూడా మనకు లేదు.
1: బిట్వీన్ ourselves అండ్ అదర్స్ వితౌట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్ దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్.
0: ప్రేమనే లేకుండా అన్న తమ్ముల అనేటువంటి సంబంధం కూడా లేదు.
1: అండ్ వితౌట్ లవ్ అగైన్ దేర్ ఇస్ నో లింక్ బిట్వీన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: ప్రేమనే లేకుండా తన దేహాన్ని కూడా తాను ఆశించడు.
1: వితౌట్ లవ్ అగైన్ వన్ డస్ నాట్ లుక్ టు వన్స్ బాడీ.
0: కనుక సర్వ సంబంధ బాంధవ్యములకు కూడాను మూలాధారమైనటువంటిది ప్రేమ.
1: సో ఫర్ ద కామన్ థింగ్ ఫర్ ఆల్ సచ్ లింక్స్ ఈస్ లవ్.
0: కనుక ప్రేమతో జీవించాలి.
1: సో లివ్ విత్ లవ్.
0: ప్రేమతో చర్యలు చేయాలి.
1: డూ ఎవ్రీథింగ్ పర్మియేటెడ్ బై లవ్.
0: ప్రేమతోనే దైవాన్ని పొందాలి.
1: అండ్ త్రూ ద మీనింగ్ ఆఫ్ లవ్ బికమ్ వన్ విత్ గాడ్.
0: కనుక సత్య ధర్మ ప్రేమ.
1: దట్ ఈస్ వై సత్య ధర్మ ప్రేమ.
0: ఈ శాంతి అనేటువంటిది మనము సహజ రీతిగా సాధించాలి.
1: And peace. We should try and secure these in a natural way.
0: శాంతి అనగా ఏమిటి?
1: What is this peace?
0: ఇంద్రియములను అదుపులో ఉంచుకోవటమే నిజమైన శాంతి.
1: Trying to put the senses under control is true shanti.
0: శాంతి అనగా కేవలము ఒక ఓపిక అని మనం భావిస్తున్నాము.
1: Now the common understanding of the word peace is patience.
0: ఇది కాదు నిజమైన శాంతి.
1: This is not the meaning of peace.
0: సమత్వమును వహించినప్పుడే శాంతికి సరి అయిన విలువ.
1: వెన్ యూ హ్యావ్ ది సెన్స్ ఆఫ్ ఈక్వానిమిటీ ఆఫ్ పర్పస్
0: సుఖ దుఃఖములు యందు
1: ఐదర్ ఇన్ డిఫికల్టీ
0: లాభ నష్టములు యందు
1: జాయ్ ఆర్ సారో లాస్ ఆఫ్
0: నిందాస్తుతులు యందు
1: ఆర్ ఇన్ వెల్త్ అండ్ పార్టీ
0: క్షమను వహించటమే శాంతి.
1: వేర్ యూ హ్యావ్ ఫోర్బేరెన్స్ దట్ ఈస్ ట్రూ శాంతి.
0: ఓర్పును వహించటమే శాంతి.
1: To being having fortitude that is peace.
0: సమత్వమును పొందటమే శాంతి.
1: Being having equanimity is peace.
0: కనుక సమత్వం యోగం ఉచ్యతి అన్నారు.
1: దిస్ ఈక్వానిమిటీ ఇస్ వెరీలీ యోగ.
0: ఈ సమత్వం చేతనే మనం యోగమును త్యాగమును సాధించవచ్చు.
1: త్రూ దిస్ ఈక్వానిమిటీ యూ హ్యావ్ యోగ, యూ హ్యావ్ పీస్.
0: కనుక మానవునకు ప్రధానమైనటువంటి నాలుగు సూత్రములు ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలే.
1: సో ఫర్ ఎవ్రీ పర్సన్ ది సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ ద ఫోర్ కార్డినల్ ప్రిన్సిపల్స్.
0: ఈ నాలుగు భవనములు సరి అయినటువంటి రీతిలో మనము ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటిది కొన్ని విధమైనటువంటి సాత్విక మార్గంలో ప్రవేశిస్తుంది.
1: ఇఫ్ దీస్ ఫోర్ ఆర్ ఇన్ ఆర్డర్ అవర్ లైఫ్ ఆల్సో హ్యాస్ ఎ సెన్స్ ఆఫ్
0: జీవిత భవనమునకు ఈ నాలుగు లే స్తంభములు.
1: అండ్ ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ కార్నర్ పిల్లర్స్.
0: కనుక ఈ సౌధం అనేటువంటిది ఈ నాలుగు స్తంభములపైన ఆధారపడి ఉంటున్నదని సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడా గుర్తించాలి.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ మ్యాన్షన్ రెస్ట్ సెక్యూర్లీ ఆన్ దీస్ ఫోర్ పిల్లర్స్.
0: దీనులను మనం సేవించాలి.
1: ట్రై అండ్ సర్వ్ the poor and the downtrodden.
0: దిక్కులేని వారిని ప్రేమించాలి.
1: Those who the hopeless cases should be looked after by us.
0: అక్కడ కూడాను దరిద్ర నారాయణుడు ఈ స్వరూపంలో ఉన్నాడని విశ్వసించాలి.
1: They also try to believe that Lord resides in them.
0: ఒక్కొక్క మార్గములో ఒక్కొక్క వ్యక్తి యందు ఒక్కొక్క దివ్యత్వాన్ని పొంది ఉంటుంటాది ఆత్మతత్వం.
1: దిస్ ఆత్మతత్వ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ అండ్ నేమ్స్ ఇన్ ఎవ్రీ పర్సన్.
0: ఇది ఆత్మకు పుట్టుక చావుక ఎప్పుడు కూడా లేదు.
1: దిస్ ఆత్మ హాస్ నో బర్త్ నో డెత్.
0: చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
1: దట్ ఈస్ వన్ విచ్ హాస్ నో బర్త్ నో డెత్.
0: ఆది మధ్యాంతరహితుడు అనాదివాడు.
1: విచ్ హాస్ నో బిగినింగ్ నో ఎండ్.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: హీ కెనాట్ బి కిల్ హీ డస్ నాట్ కిల్ అండ్ నథింగ్ కెన్ ఎక్స్టర్మినేట్ ఇట్.
0: తానే ఆత్మరూపుడై ఉంటుంటాడు.
1: హీఈస్ వెరీలీ ఆత్మ.
0: దేహము ప్రధానమైనటువంటిది కాదు.
1: బాడీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్.
0: మరినపు కొంప.
1: బాడీ ఈజ్ ఎ ప్లేస్.
0: రోగముల మ్రగ్గడు సేవక గంప.
1: వే యూ హ్యావ్ ఫిల్త్ అండ్ వే యూ హ్యావ్ డిజీజ్.
0: జాత సంచలనము పొందు దుంప.
1: గివెన్ టు యాంగ్జైటీస్ అండ్ ఎడ్యుకేషన్.
0: భవసాగర మీదకి లేని కంప.
1: కెనాట్ ట్రావెల్ త్రూ దిస్ ఓషన్ ఆఫ్
0: అంబుల పదలమ్ము మనం ఎప్పు దలంప.
1: ఇట్ ఈస్ ఎ షీట్ వేరింగ్ ప్రైజ్ అండ్ కాలమ్.
0: నే నిశ్చలమని నమ్మబోకు మనసా హరిపాదములు ఆశ్రయించండి.
1: ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దిస్ బాడీ లుక్ ఆఫ్టర్.
0: కనుక దేహతత్వమునే మనము నిజత్వంగా మనం విశ్వసించి దీని నిమిత్తమై మనం కాలమును వ్యర్థము గావించరాదు.
1: ట్రై అండ్ సీక్ షెల్టర్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ హరి ఓ మైండ్ డు నాట్ ట్రస్ట్ దట్ ద బాడీ ఈస్ పర్మనెంట్.
0: కాలమే పరమాత్మ స్వరూపము. కాలమే పరమాత్మ స్వరూపము.
1: టైమ్ ఈస్ వెరీలీ గాడ్.
0: కాలమే సర్వస్వము.
1: గాడ్ ఈస్ టైమ్ ఈస్ ఎవ్రీథింగ్.
0: కనుక కాలమును మనం వ్యర్థము గావించరాదు.
1: సో వి షుడ్ నాట్ వేస్ట్ టైమ్.
0: కనుకనే ఉపాసన స్థానమునందు కాలాయ నమః కాలకాలాయ నమః కాలదప్రన్నాయ నమః కాలాతీతాయ నమః కాలస్వరూపాయ నమః కాలనియమితాయ నమః అంత కాలమే ప్రధానము.
1: దట్స్ వై ఇట్స్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈస్ టైమ్. గాడ్ ట్రాన్సెండ్స్ ది లిమిటేషన్స్ ఆఫ్ టైమ్. గాడ్ ఈస్ బియాండ్ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్.
0: కాలమును సార్థకము చేసినటువంటి కాయమే నిజమైనటువంటి ధన్యము.
1: దట్ బాడీ విచ్ శాంక్టిఫైస్ టైమ్ ఈస్ రియలీ శాంక్టిఫైయింగ్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
0: పరోపకారార్థం ఇదం శరీరం.
1: దిస్ బాడీ ఈస్ గివెన్ ఫర్ ద సేక్ ఆఫ్ సర్వింగ్ అదర్స్.
0: ఈ విధమైనటువంటి సేవ చేసే నిమిత్తమై ఈ కాయం ధరించింది.
1: దిస్ బాడీ హెస్ బీన్ గివెన్ సో దట్ యు కుడ్ డూ సర్వీస్.
0: ప్రకృతి యొక్క వైచిత్ర్యం లోపల అనేక రకములైనటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములు సంభవిస్తుంటాయి.
1: ఆల్ ద మిస్టరీస్ ఆఫ్ క్రియేషన్ ఇస్ దట్ యు హావ్ దిస్ డిఫికల్టీస్.
0: ఈ జగత్తంతా ఇప్పుడు సుఖ దుఃఖ సంకష్టాత్మక మహత్తాల తరంగమైన సాగరము.
1: దిస్ వరల్డ్, దిస్ ఓషన్ ఇస్ ఫుల్ ఆఫ్ సచ్ opposites, pairs of opposites.
0: సుఖము దుఃఖము ప్రత్యేకంగా ఉండేటువంటిది కాదు.
1: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ జాయ్ అండ్ సారో.
0: ఇవి రెండు కూడాను నీడల వంటివి.
1: దే ఆర్ లైక్ షాడోస్ విత్ఇన్
0: ఎండ నీడల వలె కూడాను వెంటాడుతుంటాయి.
1: దే ఆర్ లైక్ లైట్ అండ్ షాడో.
0: ఇవి రెండింటి ఎందు కూడాను అవినాభావ సంబంధం ఉంది.
1: దే టూ ఆర్ లింక్డ్ అప్ ఇన్ సచ్ ఎ వే యు కెనాట్ సెపరేట్ దెమ్.
0: బాహ్య జగత్తుకు,
1: ద వరల్డ్ అవుట్ సైడ్,
0: అంతర్ ప్రపంచమునకు,
1: అండ్ ద వరల్డ్ విత్ఇన్,
0: ఏకత్వం అనేటువంటిది ఉంటుండాలి.
1: There is a link between these.
0: ఒక్క విషయంలో మనం చక్కగా విచారించవచ్చు.
1: We can understand this in one aspect.
0: ఆహారాన్ని ఆస్వాదించేది,
1: the process of eating food,
0: ఇంద్రియాలతో ఆనందించేది,
1: what you experience through your senses,
0: మన యొక్క వాసన చేత విజృంభించేటి,
1: and whatever is given to play in terms of your sensory perceptions.
0: ఇది దేహమా ఆత్మనా?
1: Is it the body or the ఆత్మ?
0: కాదు కాదు.
1: No, no.
0: సర్వాత్మ అయినటువంటి ఆత్మనే.
1: It is the ఆత్మ proper.
0: పరిమళాన్ని రుచి కేవలం పరితపించేటువంటిది ఆత్మనా దేహమా?
1: ఫ్రాగ్రెన్స్ విచ్ థ్రోస్ యూ ఇంటూ డిలైట్, ఇస్ ఇట్ ఆత్మ ఆర్ ద బాడీ?
0: కేవలం ముక్కు ఒక ఇంద్రియం మాత్రమే కాని,
1: ద నోస్ ఇస్ మియర్లీ ఎ సెన్సరీ పార్ట్.
0: అనుభవించేదంతా అంతఃకరణే.
1: బట్ ద వన్ విచ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ దట్ విథిన్ ఇట్.
0: ఇవన్నీ కూడా కేవలం ఒక పనిముట్లు వంటివి.
1: దీస్ ఆర్ ఆల్ లైక్ ఇన్స్ట్రుమెంట్స్.
0: ఇవి కరణములు.
1: These are merely organs.
0: ఈ కరణముల ద్వారా ఏమాత్రం కూడా నువ్వు ఉపయోగించుకోవడానికి వినియోగం లేదు.
1: యూ కెనాట్ రియలీ tap that which is permanent
0: through you.
1: That's why it's been said it's the mind which will lead you to bondage or to liberation.
0: Manase lekundani indriyulu ye matram kodano pani cheyalevu.
1: Without the mind the senses cannot perform.
0: Ee manase indrudu.
1: The mind is indra.
0: Indriyulaku adhipati ainatundi vaadu kabatti indrudu ani peru.
1: This indra is the lord of these senses, so it's called indra.
0: కనుక ఈ అధిపతి అయినటువంటి మనస్సు యొక్క సంకల్పం లేకుండా ఇంద్రియములు ఏమాత్రం కూడా నువ్వు కదలవు.
1: సో వితౌట్ ద మాస్టర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్ ద సెన్సరీ ఆర్గన్స్ హావ్ నో రోల్.
0: కనుక మనసును సరి అయిన మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రారంభించడమే సాధనల యొక్క ప్రారంభం.
1: సో టర్నింగ్ ద మైండ్ టు డూయింగ్ గుడ్ అండ్ సీయింగ్ గుడ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సాధన.
0: ప్రతి ఒక్కరు కూడాను మనసును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీవన్ షుడ్ స్ట్రైవ్ టు కీప్ ద మైండ్ అండర్
0: కంట్రోల్. మనసుకు తోచినట్లంతా కూడా మనం ప్రవర్తించరాదు.
1: యు షుడ్ నాట్ ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ ద మైండ్.
0: మనసు ఒక పిచ్చికోతి వంటిది.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: దేహం ఒక నీటి బుడగ వంటిది.
1: బాడీ ఈజ్ లైక్ ఎ బబుల్ ఆఫ్ వాటర్.
0: దేహాన్ని కానీ మనసును కానీ మనం ఏమాత్రం కూడా నువ్వు అనుసరించరాదు.
1: డోంట్ గో బై ద మైండ్ ఆర్ ద బాడీ.
0: హృదయాన్ని అనుసరించాలి.
1: ఫాలో ద డిక్టేట్స్ ఆఫ్ యువర్ హార్ట్.
0: దీనిని అనేక విధములుగా కూడాను హృదయ సాక్షి అన్నారు.
1: దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద విట్నెస్ విథిన్.
0: ఈ హృదయాన్ని పుట్టించడానికి, అనుభవించడానికి లేక ఆచరించడానికి బుద్ధి ప్రధానం.
1: ఇట్ ఈస్ యువర్ కాన్షియన్స్. ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ద ఇంటెలెక్ట్ ఈస్ ఇంపార్టెంట్.
0: కనుక బుద్ధిని సరియైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో దిస్ ఇంటెలెక్ట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ గార్డెడ్.
0: కనుకనే గాంధీ కూడా చెప్పేటువంటి వాడు, సబ్కు సన్మతి దే భగవాన్ అన్నాడు.
1: దట్స్ వై గాంధీ ఆల్సో యూస్ టు సే, ఓ లార్డ్ గివ్ ఎవ్రీవన్ ఎ నోబుల్ మైండ్.
0: సరి అయిన బుద్ధి ఉంటే తాను సరి అయిన జీవితాన్ని అనుభవిస్తాడు.
1: వన్ హూ హాస్ ఎ గుడ్ మైండ్ విల్ ఫాలో ఎ గుడ్ లైఫ్.
0: ఎప్పుడు కూడా పరులు తప్పులు మనం ఏనాడు కూడా పట్టరాదు.
1: వీ షుడ్ నాట్ గో అబౌట్ సీకింగ్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్.
0: పరులు తప్పులు వెతకరాదు.
1: షుడ్ నాట్ లుక్ ఫర్ దెమ్.
0: పరుల దోషములు ఏమాత్రం కూడా చూడరాదు.
1: డోంట్ లుక్ ఎట్ ద ఫాల్ట్.
0: తనలో ఉన్నటువంటి దోషములను
1: try to rectify the mistakes
0: తనలో ఉన్న తప్పులను
1: and the shortcomings within you.
0: దీన్ని తాను చూచుకొని సరిదిద్దుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Try to look at them and try to rectify them.
0: తన తప్పులు తాను సరిదిద్దుకున్నటువంటి వాడే సరైన మార్గంలో ప్రవేశిస్తాడు.
1: One who can rectify his own shortcomings can follow the
0: నిరంతరం పరదోషములనే మనం పాటిస్తూ పోవడం చేత మన హృదయం కూడా దోషమయమైపోతుంది.
1: Can follow the good path. One who looks for the shortcomings in others, you are filling your heart itself with bad things.
0: కనుక ఎవరిని కూడా మనం బాధించడానికి ప్రయత్నించకూడదు.
1: సో వీ షుడ్ నాట్ హార్మ్ ఎనీబడి ఎల్స్.
0: పరుల తప్పులు వెతికేటువంటిది ఎవరు?
1: హూ ఇస్ ఇట్ దట్ లుక్స్ ఫర్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్?
0: కేవలం దుష్టుడే.
1: వన్ హూ ఇస్ ఈవిల్ మైండెడ్.
0: సజ్జన మార్గంలో ప్రవేశించినటువంటి వాడు పరదోషమును ఏమాత్రం కూడా వెతకడు.
1: వన్ హూ హాస్ టేకెన్ ద నోబుల్ పాత్ విల్ నెవర్ సీక్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
0: కనుకనే ఆంధ్రప్రదేశంలో అప్పుడప్పుడు చెప్తుంటారు,
1: దట్స్ వై
0: కుక్కలు చెప్పులు వెతుకుతాయి, దుష్టుడు తప్పులు వెతుకుతాడు అని.
1: That's why in Andhra Pradesh there is a saying which goes, the dog is after chappals and sandals and footwear. and the evil minded is after mistakes and shortcomings.
0: కనుక మనం నిరంతరము ఇతరుల దోషములే వెతుకుతున్నామంటే మనం కేవలం దుష్టులమనే చెప్పొచ్చు.
1: సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ షార్ట్ కమింగ్స్ ఇన్ అదర్స్, యు ఆర్ ఎన్ ఈవిల్ మైండెడ్ పర్సన్.
0: తప్పులు లేనిటువంటి మానవుడు లోకంలో ఉండడు.
1: దేర్ ఇస్ నోబడీ హూస్ బియాండ్
0: ఏదో కొంత తప్పులు ఉంటుంటాయి.
1: సర్టన్లీ దేర్ ఆర్ సర్టన్ అమౌంట్ ఆఫ్ మిస్టేక్స్.
0: కానీ వాటి యందు మనం దృష్టిని ప్రసరించరాదు.
1: బట్ వీ షుడ్ నాట్ గో బై దెమ్.
0: అందరినీ చూచి ప్రేమించడానికి ప్రయత్నించాలి.
1: యు ట్రై అండ్ లవ్ ఆల్ ది అదర్స్ అరౌండ్ యూ.
0: తప్పులు ఎన్నువాడు తమ తప్పులు ఎరుగరు.
1: Now one who looks for faults in others cannot find his own faults.
0: అందరి యందు సోదరత్వమును,
1: this brotherhood in everyone,
0: అందరి యందు కూడాను దివ్యత్వాన్ని మనము అనుభవించినప్పుడే,
1: and seek and experiencing the divinity in all,
0: దైవ ప్రేమకు నీవు పాత్రుడవుతావు.
1: You will become deserving of the grace of God.
0: ఎవరు దైవానికి పాత్రుడు, ఎవరు దైవానికి సన్నిహితులు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు, సర్వులను ప్రేమించినటువంటి వాడే దైవానికి సన్నిహితుడు.
1: Who's close to God, who has secured the grace of God, that person who has loved all beings
0: దైవాన్ని
1: ప్రసన్నులు
0: గావించిన సమయమునందే సర్వస్వాన్ని కూడా ప్రసన్నులు గావించిన వారు.
1: Once you have pleased God, you have pleased everybody, everything around you.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: కేవలం దేహమునకు పుట్టిన దినమని,
1: that this body has a birthday,
0: ఈ భౌతికమైనటువంటి యొక్క కార్యములు యందు మనం జీవితాన్ని వ్యర్థం గావించుకోరాదు.
1: వి షుడ్ నాట్ వేస్ట్ అవే అవర్ టైమ్ ఇన్ దిస్ వరల్డ్లీ థింగ్స్.
0: ఏనాడు మన హృదయములో నిర్మలమైనటువంటి భావములు, నిశ్చలమైనటువంటి తత్వములు, నిస్వార్థమైనటువంటి యొక్క సేవకులు ఈ హృదయములో ప్రకటిస్తారో, ప్రభవిస్తారో, ఏనాడు దానిని అనుభవిస్తారో, ఆనాడే నిజమైనటువంటి నీ జన్మకు సార్థక దినము.
1: దట్ డే వేర్ సెరీన్ థాట్స్ పర్వేడ్ యువర్ మైండ్, where steadiness of purpose comes into being, where you are at peace with yourself in terms of your experiences, that is the day where you should regard it as the dawn of a new day.
0: సాధకులు కాబోయేటువంటి వారు,
1: those who aspire to become sadhaka,
0: సర్వేశ్వర అనుగ్రహాన్ని పొందదలిచినటువంటి వారు,
1: those who want to secure the grace of God,
0: పల్లెల్లో ప్రవేశించి,
1: should go to the villages,
0: ఈ బాధలతో కృంగిపోయేటువంటి వారికి,
1: one who are weighed down with these sorrows,
0: తగిన సేవలు చేసి,
1: పెర్ఫార్మింగ్ సేవాస్ టు సచ్ పీపుల్,
0: ఆ జీవులను ఆనందపరచడానికి ప్రయత్నించాలి.
1: బై బ్రింగింగ్ రిలీఫ్ అండ్ జాయ్ టు సచ్ పీపుల్,
0: సేవనే ప్రధానమైనటువంటి యొక్క సాధన.
1: ఇట్ ఈస్ ది సర్వీస్ అండ్ సర్వీస్ ఈస్ ద ట్రూ సాధన.
0: ఈ సేవ అనేటువంటి దాన్ని వదిలి ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: లీవ్ అవుట్ సేవ, యు డూ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాధన, ఇట్ ఇస్ ఆఫ్ నో యూజ్.
0: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, ఈ సేవ అనేటువంటిది చాలా విష్ణుత్వానికి సమీపత్వాన్ని చేకూరుస్తుంది.
1: వన్ ఆఫ్ ది డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్, ఎ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ సర్వీస్.
0: కనుక ఇప్పుడు ప్రకృతి వైచిత్యం చేతను, కొన్ని విధములైనటువంటి వికల్పం చేతను, అనేక ప్రాంతములలో ఈ యొక్క అతివృష్టి, అనావృష్టి అనేటువంటిది ప్రారంభించి, తద్వారా అనేక మంది బాధలు పడుతున్నారు.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ,
0: అధిక వృష్టి ప్రారంభమై అనేక విధమైనటువంటి నష్ట కష్టములకు గురి అయిపోయారు.
1: ఓన్లీ రీసెంట్లీ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై ది సైక్లోనిక్ స్టార్మ్.
0: సాధ్యమైనంత వరకు,
1: యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్,
0: మన ఖర్చులను కూడా తగ్గించుకుని,
1: బై ట్రైంగ్ టు పుట్ ఎ సీలింగ్ ఆన్ అవర్ ఓన్ ఎక్స్పెండిచర్,
0: అట్టి బాధలలో గురి అయినటువంటి వారికి,
1: those who have been afflicted thus,
0: atti kashtamulaku chikkulukunnatundi varini,
1: those who are subjected to such untold misery,
0: adarinchu tagineatundi sevalo meeru palgonali,
1: trying to bring relief to such people, do some service.
0: Nelluru jilla nunchi vachinatundi seva dala sabhyulanta kudanu ee karyamlo repati nunchine praveshinchi tagineatundi sahayam cheyali.
1: Now those seva dal members belonging to the Nellore district should plunge into such service activities from tomorrow itself.
0: Inte kaakunda parisara prantramulu varainatundi Guntooru, Krishna, వెస్ట్ గోదావరి వీరందరూ కూడా అందులో పాల్గొని ఈ సేవలో మీరు జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: నాట్ ఓన్లీ దాట్, ది నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గుంటూరు, కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్, దే ఆల్సో షుడ్ జాయిన్ దిస్ సర్వీస్ యాక్టివిటీస్ అండ్ శాంక్టిఫై యువర్సెల్ఫ్.
0: సోదరి సోదరి మండలి అంతా కూడా బాధలు పడుతుంటే మనము ఈ విధమైనటువంటి చూస్తూ నిర్లక్ష్యంగా ఉండటము సరి అయినటువంటిది కాదు.
1: వెన్ యువర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ సఫరింగ్ దస్, వీ షుడ్ నాట్ బి మియర్ ప్యాసివ్ స్పెక్టేటర్స్, ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ అవర్ పార్ట్.
0: బాధలు ఏనాడైనా ఎవరికైనా కూడా కలగవచ్చు.
1: సర్టన్లీ సఫరింగ్ వుడ్ కమ్ టు ఎవ్రీ పర్సన్.
0: కనుక ఈనాటి బాధలు పడేటువంటి వారిని మనం ఆదుకున్నప్పుడే రేపటి దినం మన బాధలను ఆదుకునేటువంటి వారు ఉంటారు.
1: వెన్ యూ గో టు ద హెల్ప్ ఆఫ్ ద సఫరింగ్ వన్స్ నౌ, టుమారో అదర్స్ విల్ కమ్ టు యువర్ మూమెంట్ ఇన్ యువర్ మూమెంట్ ఆఫ్ డిస్ట్రెస్.
0: ఒక విధమైనటువంటి అపేక్షతో కూడా మనం సేవలు చేయరాదు.
1: And again we should not go for the sake of winning praise and acclaim.
0: Nirapekshato
1: without having any
0: nishkama karmalu acharinchali.
1: ఇండల్జింగ్ ఇన్ సెల్ఫ్లెస్ సర్వీస్.
0: భగవద్గీతలో ప్రధానమైనటువంటి యొక్క సూక్తి అదియే.
1: దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఇన్ ద భగవద్గీత.
0: నిష్కామ కర్మ,
1: ది సెల్ఫ్లెస్ సర్వీస్,
0: ఇది స్థిత ప్రజ్ఞ లక్షణం.
1: దిస్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ ఎనీ
0: కనుక
1: పర్సన్ హూ హాస్ ఈక్వానిమిటీ ఆఫ్ పర్పస్.
0: ఈనాడు ప్రధానమైనటువంటి ఆదేశము,
1: టుడే ద ప్రైమరీ ఇంజంక్షన్ బీయింగ్ గివెన్ టు యూ ఇస్
0: సర్వ జీవులను ప్రేమించి,
1: లవ్ ఆల్ లివింగ్ ఫార్మ్స్ అండ్ బీయింగ్
0: దైవానుగ్రహం పొందుటకై,
1: ఇన్ ఆర్డర్ టు సెక్యూర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్
0: నిత్య ప్రార్థనల యందు,
1: ఇన్ యువర్ డైలీ వర్షిప్,
0: లోక సమస్త సుఖినో భవంతు,
1: మే ఆల్ వేరెవర్ దే ఆర్ ఎంజాయ్ పీస్ ప్రాస్పెరిటీ,
0: సర్వులు కూడా క్షేమంగా ఉంటుండాలి,
1: లెట్ ఆల్ బీయింగ్స్ బి సేఫ్,
0: సర్వ దేశమును కూడా క్షేమంగా ఉంటుండాలి,
1: ఆల్ కంట్రీస్ ఎంజాయ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ,
0: ఒక్క భారతదేశం అనేటువంటి యొక్క సంకుచితమైన భావము ఉంచుకోరాదు.
1: యూ షుడ్ నాట్ హ్యావ్ దిస్ నారో ఫీలింగ్ దట్ ఓన్లీ ఇండియా షుడ్ ప్రాస్పర్ ఆర్ బెనిఫిట్.
0: విశాల భావంతో
1: హ్యావ్ దిస్ బ్రాడ్ మైండ్, బ్రాడ్ థాట్స్,
0: మీరు సేవలు చేయడానికి ప్రయత్నించాలి.
1: డూ యువర్ సర్వీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాడ్ విజన్.
0: విశాల హృదయమే లేకుండినా,
1: వితౌట్ దిస్ బ్రాడ్ మైండెడ్నెస్,
0: సర్వ సాధనలు కూడాను కేవలము ఒక వ్యర్థమైపోతాయి.
1: ఆల్ యువర్ సర్వీస్ వుడ్ బికమ్ యూస్లెస్ అండ్ ఫ్రూట్లెస్.
0: కనుక నేటి నుండి,
1: దేర్ఫోర్ ఫ్రమ్ టుడే,
0: రాబోయే 60th బర్త్డే, 60 సంవత్సరం బర్త్డే అని మీరు అనుకుంటున్నారు.
1: And what is coming now around the corner is the 60th birthday, or that's how you look at it.
0: ee lopala meeru sankalpinchukunnatvanti 6000 gramamulu kudanu sampurna truptito meeru sevalu cheyali.
1: And before this deadline of the 60th birthday, the 6000 villages which have been taken up by you, you must try and achieve the targets.
0: okkokka pallaku kudanu vidyanu andinchali.
1: Achieve the targets laid down.
0: విద్యా సంస్థను స్థాపించాలి.
1: In every village, have an education
0: institution. వైద్యమును ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: Bring the health care to these villages.
0: జలమును వారికి అందించాలి.
1: Give them drinking water.
0: రోడ్లను వేయాలి.
1: Lay down roads.
0: ఇవి ప్రధానమైనటువంటి యొక్క సాధనలు.
1: These are the main points of your sadhana.
0: అంతేకాని మనము ఏదో కొన్ని చిన్న చిన్న పనులంతా చేసి ఈ పల్లెను మనము దత్తత తీసుకున్నామనుకోవటము, ఇది కేవలం సరైనటువంటి యొక్క దత్తత కానేరదు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ బై సేయింగ్ దట్ వి హావ్ అడాప్టెడ్ ఎ విలేజ్, వి ఇండల్జ్ ఇన్ యాక్టివిటీస్ విచ్ ఆర్ నథింగ్ అట్ ఆల్, దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
0: దీని నిమిత్తమే మీరు ధనమునకు ఏమాత్రం కూడా కొరత పడనక్కర్లేదు.
1: అండ్ ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ దీస్ టాస్క్ యూ నీడ్ నాట్ బాదర్ అబౌట్ ద ఫైనాన్సెస్.
0: ఇంతవరకు ఇది ధనముతో ఏమాత్రం సంబంధం లేకుండా హృదయంతో దేహంతో చేయవలసినటువంటివి చేయాలి.
1: యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ డీలింగ్ దీస్ యాక్టివిటీస్ ఫ్రమ్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫైనాన్స్, లెట్ యువర్ హార్ట్ టేక్ ద ఫస్ట్ లీప్, లెట్ యువర్ మైండ్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్.
0: సేవ చేయడానికి కొంచెం ధనమును ప్రోగు చేసుకోవాలి.
1: సర్టన్లీ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ యూ నీడ్ ఎ లిటిల్ అమౌంట్ ఆఫ్ మనీ.
0: కనుకనే సీలింగ్ ఆన్ డిజైర్స్ అని నాలుగు రకమైనటువంటి మార్గాలు బోధించాం.
1: సో దేర్ఫోర్ వీ హావ్ దిస్ సీలింగ్ ఆన్ డిజైర్ ఎ ఫోర్ ఫోల్డ్ వే.
0: మనము తినేటువంటి తిండిని వ్యర్థము గావించరాదు.
1: వి షుడ్ నాట్ వేస్ట్ ద ఫుడ్ దట్ వి ఈట్.
0: దుర్వినియోగం చేయరాదు.
1: షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్.
0: ఎంత అవసరమో అంత మాత్రమే తీసుకోవాలి.
1: ఈట్ వాట్ యూ రియలీ నీడ్.
0: దానితో కొంతవరకు ఈ ధనమును ప్రోగు చేసుకోవచ్చు.
1: సో దేర్బై యూ మస్ట్ సేవ్ అప్ సమ్ మనీ.
0: ఇంకా ఫుడ్ అనేటువంటిది అయిన తర్వాత మనము సరైన రీతి లోపల వస్తువులు కూడా కొంచెం దుర్వినియోగం చేయరాదు.
1: అండ్ ఇన్ అడిషన్ టు దిస్ ఫుడ్, వీ ఆల్సో షుడ్ నాట్ వేస్ట్ అవే ద ఫెసిలిటీస్ అవైలబుల్ టు అస్.
0: ఈ ధనమును ప్రోగు చేసుకునే నిమిత్తమై మన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ దట్ వి మైట్ మేక్ సమ్ సేవింగ్స్ ఆఫ్ మనీ, ట్రై టు కర్బ్ అవర్ ఎక్స్పెన్సెస్.
0: అనేక మంది శ్రీమంతులు పెండిండ్ల నిమిత్తమై ఇంకా కొన్ని కొన్ని వైభవాల నిమిత్తమై వేలు వేలకు ఖర్చు పెడుతుంటారు.
1: దేర్ ఆర్ మెనీ వెల్దీ పీపుల్ హూ ఆన్ ఒకేషన్స్ లైక్ మ్యారేజ్ అండ్ సో ఆన్ స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్.
0: ఈ ఉన్నవారికే పెట్టి వీరి పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడుట కంటే లేని వారికి పెట్టి వారి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ దిస్ ప్రాసెస్ వాట్ డూ దే డూ? దే గివ్ టు దోస్ హూ దెమ్సెల్స్ ఆర్ వెల్దీ. Rather than do it, give to those who do not have money to go by, and thereby bring some relief.
0: Misuse of money is evil annaru.
1: Misuse of money is evil, it's been said.
0: Kanuka manam don't waste food.
1: Therefore, don't waste food.
0: Don't waste time.
1: Don't waste time.
0: Don't waste money.
1: Don't waste money.
0: Don't waste energy.
1: Don't waste energy.
0: Ee naligintu dwara manam entaina sevalu cheyochunu.
1: And once you have accomplished these, you can do any amount of seva.
0: Kanuka ee naadu ee pallella sevalu chese nimittamai సత్యసాయి ట్రస్ట్ కొంత ప్రయాణాల కోసమని, కొన్ని రకములైనటువంటి వారికి సదుపాయాల కోసమని కొంత ధనమును కూడా మీకు ఈనాడు అందిస్తున్నాడు.
1: సో టుడే ద సత్యసాయి ట్రస్ట్, ఇన్ ఆర్డర్ దట్ యూ మైట్ ఎగ్జిక్యూట్ దీస్ టాస్క్ అహెడ్ ఆఫ్ యూ ఇన్ ద విలేజెస్ అండ్ ఫర్ యువర్ ఓన్ కన్వీనియన్స్.
0: అనేక మంది వర్కర్స్ కు అనగా సేవకులకు సేవ చేయాలనే ఆశ ఉంటుంది. కానీ ఈ ప్రయాణములు తెలపడానికి చేతిలో కాసు ఉంటుండదు.
1: The Satsai Trust is setting aside a certain amount of money today. There are many sevaks who want to do, but for want of money.
0: మీరు వచ్చి పోయేటువంటి ఖర్చుల కోసము
1: for want of money they are not able to do so.
0: ఈ ధనమును వినియోగించుకోవాల్సిందే కాని
1: this money is given now for you to undertake
0: అనవసరమైనటువంటి వాటికంతా ఈ ధనమును వినియోగించరాదు.
1: For undertaking journeys for your spots of service.
0: కనుక ఒక్కొక్క జిల్లా కూడాను ఇంటింట ధనమును మీకు అందిస్తున్నాము.
1: ఇట్ షుడ్ నాట్ బి వేస్టెడ్ దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ విలేజ్ వి ఆర్ గివింగ్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ నౌ.
0: ఇది నిజమైనటువంటి యొక్క పుట్టిన పండుగగా మీరు భావించుకుని ప్రేమతత్వాన్ని మేము అందుకున్నామని ప్రజాసేవలో మీరు పాల్గొనడానికి కంకణం కట్టుకోవాలి.
1: యు మస్ట్ రిగార్డ్ దిస్ యాజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ టుడే సెలబ్రేషన్ ఆఫ్ బర్త్డే. దట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ లవ్.
0: ప్రేమపూర్వకంగా
1: అండ్ హావింగ్ రిసీవ్డ్ దిస్ లవ్
0: దయా ప్రేమల హృదయంతో
1: plunge into service activities.
0: 10 లక్షల రూపాయలు మీకు అందిస్తున్నాను.
1: Today I born out of with this feeling of love and compassion I am giving you a sum of 10 lakh rupees.
0: Dr. Subbarao, Andhra Pradesh. Gogai, Assam. Gupta, Bihar. Mathur.
2: Next one is Bhardwaj from Delhi. Mr. R.S. Prasad from Haryana.
0: Gujarat?
3: Yes.
0: Mathur.
2: హిమాచల్ ప్రదేశ్
0: హర్యానా.
2: దెన్ కర్ణాటక మిస్టర్ ఏ మోహన్ రావు. కేరళ కేఎస్ మేనన్. మధ్యప్రదేశ్ మిస్టర్ హింగోరాణి. మహారాష్ట్ర శ్రీకాంత్ సావంత్.
0: మధ్యప్రదేశ్.
2: ఒరిస్సా మిస్టర్ పాని. పంజాబ్ మిస్టర్ బీకే సోని. రాజస్థాన్ కేఎస్ గోయల్. తమిళనాడు డాక్టర్ పూనమ్. ఉత్తరప్రదేశ్ కమలా మాల్. వెస్ట్ బెంగాల్ నితిన్ మజ్ముదార్. దీస్ ఆర్ ఆల్ స్టేట్ సేవాదల్ కన్వీనర్. As you know, the Education and Human Values Program is being introduced in primary education in almost all the states of India. Last year, Bhagwan has graciously granted the sum of rupees 1 lakh for the use of the teachers for their transport and other expenses. Today, Bhagwan has graciously been donating rupees 50,000 to the state trust. Shri Manima, take it.
4: ప్రేమ ముదిత మనసిక.

0: Sridhara, God, is love. His form is love. Without knowing a fraction of the spirit of love, how do you expect happiness out of all this that you have around, the material and the various activity that goes on?
1: ప్రేమ ఈనాటి మానవుడు ఉపయోగించేటువంటి యొక్క పదమునకు అనేక విధములైనటువంటి అర్థములు గుర్తించుకుంటూ వస్తున్నారు.
0: మ్యాన్ అండర్స్టాండ్స్ లవ్ టుడే ఇన్ వేరియస్ కనోటేషన్స్ అండ్ గివ్స్ వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్.
1: పుట్టిన ప్రతి శిశువు కూడాను తానెవరో, తానెక్కడ ఉన్నానో, తాను ఎందుకోసం పుట్టాను అనేటువంటి విషయములు ఏమాత్రము కూడాను తెలియనటువంటి ఆ శిశువు ప్రథమములో తల్లిని ప్రేమిస్తుంటాడు.
0: The child who does not know any sort of questions of this nature, who am I, why am I born, for whose sake, doesn't know anything at all, but finds delight on the lap of the mother.
1: ఇది ఏమి, ఎందుకు అనేటువంటి విషయం కంటే ప్రేమ చాలా ఉత్తమమైనటువంటిదని ఆ శిశువే జగత్తుకు ప్రబోధిస్తూ వస్తుంది.
0: ఇట్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ ద చైల్డ్ టు ద వరల్డ్ దట్ లవ్ డస్ నాట్ నో ఎనీథింగ్ లైక్ వై, వేర్, వెన్ అండ్ సో ఆన్.
1: ప్రేమ ప్రతి మానవుని హృదయం నుండి మొట్టమొదట ప్రేరేపించేటువంటిది.
0: It is the love that originates first in the heart.
1: ఈ ప్రేమ ప్రేరేపణ తర్వాతనే అన్ని సంకల్పములు కూడాను ఆవిర్భవిస్తుంటాయి.
0: And this love prompts the thought process thereafter.
1: మానవుని హృదయము నుండి ఆవిర్భవించేటువంటి మొట్టమొదటి శబ్దము ప్రేమ.
0: The first sound that comes out of the heart is this love.
1: మానవ జీవితమునకు, జీవితమనే వృక్షమునకు ఈ ప్రేమనే వేరు.
0: For this tree of life, love is the root.
1: జ్ఞానమే దీని ఫలము.
0: Wisdom is the fruit.
1: అని ఉపనిషత్తులు చాటుతూ వచ్చాయి.
0: That is the teaching of Upanishads.
1: కానీ నా ఉద్దేశము ఒకటి వేరు, రెండవది ఫలము అని విభజించటము చాలా సరైనటువంటిది కాదు. మానవ జీవితమే ప్రేమమయం.
0: But Bhagavan opines that one cannot classify, diversify like that the whole tree of
1: జీవితమే ప్రేమ, ప్రేమనే జీవితము.
0: Life is love, love is life.
1: ఒకానొక సమయంలో
0: at one time
1: ఒక భక్తుడు జీసస్ దగ్గరికి వచ్చి, ప్రభుజీ, నన్ను నేను రక్షించుకోవడానికి ఏ పని చెయ్యాలి, ఏది నన్ను నన్ను రక్షించుకోవడానికి సహాయం చేస్తుంది అని ప్రశ్నించాడు.
0: A devotee approached Jesus Christ and has put this question, what is that I should do in order to protect myself?
1: పిచ్చివాడా, సర్వమును రక్షించేటువంటిది భగవంతుడే.
0: ఓ మ్యాడ్ క్యాప్, ఇట్స్ గాడ్ హూ ప్రొటెక్ట్స్ ఆల్.
1: అట్టి ప్రేమమయమైనటువంటి భగవంతుని నీవు ప్రేమిస్తూ పోతే ఆ ప్రేమనే నిన్ను రక్షిస్తుంది అన్నాడు.
0: ఇఫ్ యు లవ్ దట్ లవ్ ఇన్ గాడ్, ద వెరీ లవ్ విల్ ప్రొటెక్ట్ యు.
1: అదే విషయమును భగవద్గీత యందు కూడాను అర్జునుడు ప్రశ్నించాడు. కృష్ణ, నీకు ఎవరిపైన అభిమానం అధికము, ఎవరంటే నీకు ప్రీతి అని ప్రశ్నిస్తాడు.
0: The same thing you find there in Gita, where Arjuna puts a question to Krishna, who is dearest to you, Lord?
1: ఎవరు నన్ను నిశ్చలముగా, నిస్వార్థముగా, దృఢమైన విశ్వాసంతో ప్రేమింతురో వారే నా సన్నిహితుడు అన్నాడు.
0: He said, the one with steady, selfless, strong faith is so close to me.
1: అట్టి ప్రేమ తత్వాన్ని దృష్టి యందుంచుకొని అందరి యందు ఉండినటువంటి యొక్క ప్రేమతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి సర్వులను ప్రేమిస్తూ ఉండేటువంటి వాడు నాకు అమితమైనటువంటి యొక్క అభిరుచి, అటువంటి వాడైనా ప్రియ శిష్యుడు అన్నాడు.
0: ఫర్దర్ హీ సెడ్, వన్ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ద లవ్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ యూనిఫామ్ ఇన్ ద సేమ్ ప్యాటర్న్ అండ్ లవ్స్ ఎవ్రీబడి ఈక్వలీ ఇస్ డియరెస్ట్ టు మీ.
1: ప్రేమ సాధించలేనటువంటిది జగత్తులో ఏదీనూ లేదు.
0: There's nothing that the love cannot accomplish in this world.
1: కఠినమైన క్రోధాన్ని కూడా నువ్వు ప్రేమ సాధిస్తుంది.
0: The love even can, it can conquer anger, pacify.
1: అసూయ, దంభము, క్రోధము ఇత్యాది క్రూర భావములు కూడాను చల్లార్చేటువంటిది ఒక్క ప్రేమ మాత్రమే.
0: The wicked qualities like jealousy, pomp and anger are all pacified by love.
1: ప్రేమను అమృతమునకు ప్రక్కలో ఉంచినప్పుడు ఈ అమృతము ప్రేమ కంటే మధురమైనటువంటిదిగా కనిపించదు.
0: When you keep love and amrita, the nectar, side by side, the nectar is not sweeter than love.
1: బుద్ధుడు ప్రయాణం చేయుచున్న సమయమునందు ఒక రాక్షసుడు, అసూయాపరుడైనటువంటి రాక్షసుడు ఎదురొచ్చి, బుద్ధుడా, ఈనాడు నీవు నాకు ఆహారంగా నీవు సిద్ధంగా ఉండు అని కత్తినెత్తాడు.
0: As Buddha was passing by, he came across a jealous demon who said, Buddha, be prepared to be my food. And he lifted his sword.
1: బుద్ధుడు పక్కున నవ్వి, ఓ అసూయ రాక్షసి, నిన్ను కూడాను నేను ప్రేమిస్తున్నాను అన్నాడు.
0: Buddha smiled and said, Oh, the demon full of jealousy, I love you too.
1: ఈ ప్రేమ అనేటువంటి పదము వినగానే ఆ అసూయ రాక్షసి కూడాను మార్పు చెంది శాంతికి చిహ్నంగా ఒక పావురము యొక్క ఆకారం ధరించి ఎగిరిపోయింది.
0: Listening to the very word of love, even the demon of jealousy transformed, got pacified, changed into pigeon and left the area.
1: ప్రేమ పదమును వినగానే ఇన్ని మార్పులు కలుగుతున్నప్పుడు, ప్రేమనే కలిగినప్పుడు ఇంకా ఎన్ని మార్పులు మనము కలిగించుకోవచ్చు.
0: On listening to the very word of love, when there is such a transformation, what more will be there if you practice it and possess it?
1: కనుక ఈ జగత్తునందు దేనిని మనము సాధించవలనన్నను ప్రేమ చేత సులభంగా మన వాంఛను నెరవేర్చుకోవచ్చు.
0: So in this world, we can achieve anything, fulfill any desire with this love.
1: దైవాన్ని సాధించగలిగినటువంటి ఈ ప్రేమ శక్తికి ఈ జగత్తునందు సాధించలేనటువంటిది ఏమిటి ఉన్నది?
0: We can even attain God with love. Then you can imagine what that cannot be achieved with it.
1: ఈ ప్రేమకు ఐదు పేర్లు ఉన్నవి.
0: Love has five names.
1: మొదటిది శాంతము.
0: The first peace, శాంతము.
1: రెండవది దాస్యము.
0: The second servitude, దాస్యము.
1: మూడవది వాత్సల్యము.
0: The third affection, వాత్సల్యము.
1: నాలుగవది సఖ్యము.
0: Fourth one, sakhya, friendship.
1: ఐదవది మాధుర్యము.
0: The fifth one is sweetness, మాధుర్యము.
1: ఇవన్నీ కూడాను ప్రేమకు పర్యాయ పదములే.
0: These are the synonyms of this word love.
1: శాంతము ప్రేమకు ఎట్లా పర్యాయ పదం అవుతుంది అని మనం విచారించవచ్చును.
0: We may question how peace can be a synonym to this word.
1: శాంతి అంటే ఏమిటి?
0: What do you mean by peace?
1: ఎవరన్న ఎన్ని అన్నప్పటికీ బదులు చెప్పక, నోరెత్తక, కేవలము మౌనంగా ఉండటం శాంతమని భావిస్తున్నారు. అది కాదు శాంతం.
0: We consider peace means remaining silent, keeping our mouths shut.
1: మానవుని
0: యందు ఉన్నటువంటి anything.
1: దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చర్యలు, దుర్భావములు, ఇలాంటి క్రూరమైనటువంటి భావములను ఏనాడు తన హృదయం నుండి వేరు చేయునో అట్టి స్థితికే శాంతము అంటారు.
0: పీస్ ఈజ్ ఎ స్టేట్ వెన్ వీఆర్ ఫ్రీ ఫ్రామ్ ఆల్ వికెడ్ థాట్స్, బ్యాడ్ థింకింగ్ అండ్ ఈవిల్ టెండెన్సీ అండ్ టెంపరమెంట్.
1: ద్వేషము నిర్మూలము గావించుకున్న తర్వాత ఉండేటువంటి హృదయ భావమునికి శాంతము అంటారు.
0: Peace is a state when this hatred is totally annihilated.
1: సమత్వము, సమైక్యతా, సప్రాప్తత్వము కలిగినటువంటి యొక్క హృదయమునకి శాంతము అంటారు.
0: Peace is a state where you enjoy equality, equanimity, fraternity.
1: అనగా ఈ దుర్గుణములను మనం దూరం గావించుకున్నప్పుడు మిగిలేది ఒక్కటే
0: ఇట్ ఓన్లీ మీన్స్ వెన్ వీ గివ్ అప్ ఆల్ ద బ్యాడ్ క్వాలిటీస్ అది ఓన్లీ వన్ రిమైన్స్
1: దివ్యత్వమైనటువంటి దైవత్వము
0: దట్ ఈస్ ద డివినిటీ
1: దీనిని వేదాంత పరిభాష యందు అనేక విధములుగా వర్ణిస్తూ వచ్చారు
0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ వేరియడ్ వేస్ ఇన్ వేదాంతిక్ పార్ట్
1: మానవుడు ఈ జగత్తునందు తెలుసుకోవలసినటువంటి విషయములు ఎన్నో ఉంటున్నవి
0: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు నో ఇన్ దిస్ వరల్డ్
1: కానీ ఇన్నింటిని వదిలిపెట్టి వేదాంతము ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు ఇత్యాది మహాపవిత్రమైన గ్రంథములన్నీ కూడాను స్వమివసే వివేచ్ఛ స్వవిమర్శే మోక్ష అన్నాడు తనను తాను గుర్తించుకున్నటువంటిదే మోక్షము అని బోధించింది
0: వేదస్ ఉపనిషత్స్ అండ్ బ్రహ్మసూత్ర సీక్రెట్ టెక్స్ట్ left out all the material, so much of the things that we are supposed to know,
1: Swavimarsi.
0: But stress on the self-inquiry.
1: Swavimarsi. Tanantanu vimarsinchukotamu.
0: We should proceed on the path of self-inquiry.
1: Emiti? Nenevaru. Nenevaru. Nenevaru. Nenevaru. Aneetvanti yokka ee vimarsana bhavame mottamotta manam telusuko. Ade mochamu annadu.
0: What we should know is, in the path of self-inquiry, we have to put a question like this, who am I? That gives you liberation.
1: ప్రపంచంలో ఎన్నో పదార్థములు ఉన్నాయి తెలుసుకోవటానికి.
0: There's so many objects in the material world.
1: ఎన్నో విషయములు ఉన్నాయి తెలుసుకోవటానికి.
0: There are lots of things to know.
1: ఇన్నింటిని వదలి నిత్య జీవితంలో ఉపయోగించి ఉన్నటువంటి నేను అనేటువంటి పదమును తెలుసుకోవటం ఏమంత గొప్పదా.
0: Brushing aside all those many things, myriad things outside, what is it that you gain by knowing yourself?
1: యావత్ ప్రపంచమంతా కూడా బ్రహ్మాండమంతా వ్యాపించి ఉంటుంది
0: దిస్ వర్డ్ ఐ ఈ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది యూనివర్స్
1: ఐ ఒకే అక్షరమే
0: ఐ ఈ సింగిల్ లెటర్డ్ వన్
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ దీనికంటే రెండవది ఇంకోటి లేదు బ్రహ్మ
0: ఇట్స్ ఓన్లీ వన్ నాట్ టూ దిస్ ఇస్ డివినిటీ నథింగ్
1: కనుకనే సర్వము ఈ నేను అనేటువంటి ఒక పదమునందు మాత్రమే ఇమిడి ఉంటున్నది
0: సో ఎవ్రీథింగ్ ఇస్ కంటైన్డ్ విద్ ఇన్ ది సింగిల్ లెటర్డ్ ఐ
1: భగవద్గీత యందు ప్రతి అడుగుడను మాం ఏకం అన్నాడు
0: ఇన్ గీత ఇట్ ఈస్ రిపీటెడ్లీ సెడ్ ఐఎమ్ వన్
1: ఆ ఏకత్వాన్ని శరణం మామేకం శరణం రజ
0: ఇట్ ఓన్లీ మీన్స్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు దట్ వన్
1: మోక్ష ఇష్యామి మా సుచ నేను అన్నాడు
0: హీ సెడ్ ఐ ఓన్లీ కన్ఫర్ యు లిబరేషన్
1: ప్రతి పదమునందు కూడాను నేను నేను నేను అనేటువంటి పదమును ఉపయోగిస్తూ వచ్చాడు
0: అట్ ఎవ్రీ స్టేజ్ ది సింగిల్ లెటర్డ్ ఐ ఈస్ రిపీటెడ్లీ స్ట్రెస్డ్
1: ఈ నేను అనేటువంటి పదము ఇంత గొప్ప శక్తివంతమైనటువంటిది
0: సో దిస్ సింగిల్ లెటర్డ్ వర్డ్ ఐ ఈస్ మైటీ
1: కోటీశ్వరుని మొదలు కూటి పేద వరకు పండితుని మొదలు పామరుని వరకు అజ్ఞాని మొదలు ప్రజ్ఞాని వరకు కూడాను తనను తాను ప్రకటించుకునే సమయం లోపల తనను తాను చెప్పుకునేటువంటి సమయం లోపల నేను అనేటువంటి పదం రాకుండా రెండో పదం వాడు ఉపయోగించుకోలేడు
0: రైట్ ఫ్రమ్ ద టాప్ మిలేనియర్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ ఎ పాపర్ an illiterate ignorant one to the level of a scholar everyone introduces one's own self with this word I
1: nenu vachanu
0: he says I have come
1: nenu pothunnanu
0: I am going
1: nenu chuchanu
0: I have seen
1: nenu vinnanu
0: I heard
1: nenu maatladutunnanu
0: I speak
1: ఈ అన్నింటి ఎందుకు నేను అనేటువంటిది ఏకంగా ఉంటుండాలి
0: ఇన్ ఆల్ దిస్ అటరెన్సెస్ దిస్ ఐ ఈస్ కామన్
1: ఈ నేను అనేటువంటిది ఏమిటి
0: దెన్ వాట్ ఈస్ దిస్ ఐ
1: అది ఏ వేదాంతం నందు రెండే రెండు పదములు
0: ఇన్ వేదాంత దెర్ ఆర్ ఓన్లీ టూ వర్డ్స్
1: ఇది నేను ఈ రెండే ముఖ్యమైనటువంటివి
0: వన్ ఈస్ ఇది దిస్ అండ్ అదర్ నేను ఐ
1: ఇది ఏమి ఖర్చీపు
0: What is this? This is kerchief.
1: Idi emi tumbler.
0: What is this? This tumbler.
1: Idi emi table.
0: What is this? This is a table.
1: Itane varu oka manishi.
0: Who is he? He is a human being.
1: Idi emiti oka bhavanamu.
0: What is this? A mansion.
1: Anta idi idi idi ane itvanti lekunda ye oka padarthani kodanu manamu charchinchatakkani chusutakkani vicharinchatakkani veelu kaadu.
0: It's not possible either to inquire or to see or visualize and say without using this word this
1: ee drishyakalpitamaina jagat antai kodunu idi ante
0: therefore all this apparent world that you see
1: maatalani pillavaadu kodunu ammato cheyabattukoni velutunnappudu amma emiti idi emiti idi emiti idi అని ఇది ఇది అని ఉపయోగిస్తూ ఉంటాడు.
2: The child who cannot even speak properly while holding the hand of the mother goes on questioning, what is this? What is this?
1: Amma, ఇది ఎందుకు?
2: Mother, what for is this? Why?
1: అంతా ఇది.
2: Everything is this.
1: ఇది అనగా దృశ్యకల్పితమైనటువంటి జగత్తుకు ఇది అని పేరు.
2: This jagat, the world which is apparent, is called this ఇది.
1: ఇది దృశ్యము.
2: This is the scene.
1: ఈ దృశ్యమును చూచేటువంటి నేనే ద్రష్ట.
2: This scene is seen by me, the eye,
1: నేను
2: the seer.
1: వాడు ద్రష్ట.
2: This eye is the seer.
1: జగత్తంతా దృశ్యమే.
2: The whole world is the seer.
1: దేనినైనా నీవు చూడు.
2: You may see any.
1: దేనినైనా విను.
2: You may hear any.
1: దేనినైనా చదువు.
2: You read any.
1: దేనినైనా పట్టు.
2: You catch hold of anything. దేనినైనా
1: చెయ్యి.
2: You do any.
1: అంతా ఇదే.
2: All this is this only.
1: అయితే ఇక్కడ రెండు విధమైనటువంటి శాస్త్రములు ప్రబోధిస్తూ ఉన్నాయి.
2: However, there are two interpretations.
1: భౌతికమైనటువంటి శాస్త్రము,
2: వన్ ద ఫిజికల్.
1: ఏమి?
2: వాట్?
1: ఆధ్యాత్మిక శాస్త్రము, ఎందుకు?
2: ద స్పిరిచువల్ క్వశ్చన్ ఇస్ దిస్, వై?
1: అయితే వేదాంత శాస్త్రము రెండింటి యొక్క చేరికనే ఉంటుండాలి.
2: బట్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ గాట్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్.
1: ఎందుకు అనేటువంటి యొక్క ప్రశ్న కూడాను వేదాంతంలో వస్తుంది.
2: హియర్ ఇన్ వేదాంత వీ ఆల్సో
1: ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడాను భౌతికంలో వస్తుంది.
2: వాట్ రిఫర్స్ టు దిస్?
1: భౌతిక శాస్త్రము వేదాంత శాస్త్రము రెండూ చూడినటువంటిది వాట్ అండ్ వై అనేటువంటి యొక్క దీనికి ఆన్సర్.
2: ద వరల్డ్లీ నాలెడ్జ్ అండ్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ బోత్ దీస్ డీల్ దీస్ టూ క్వశ్చన్స్, వాట్ అండ్ వై.
1: కానీ ఈనాటి భౌతిక శాస్త్రము వాట్ వాట్, ఈ భూమి ఎందుకోసం తిరుగుతుండాలి?
2: ద వరల్డ్లీ నాలెడ్జ్ లిమిట్స్ టు వాట్, వై ది వరల్డ్ రివాల్వ్స్, ఎర్త్ రివాల్వ్స్.
1: తిరుగుతున్నాదని మాత్రమే చెప్తున్నాడు, కానీ సైంటిస్టు దేనికోసం తిరుగుతుండాలి అని చెప్పలేడు.
2: ద సైంటిస్ట్ మియర్లీ సేస్ దట్ ద వరల్డ్, ద హోల్ ఎర్త్ రొటేట్స్, రివాల్వ్స్, బట్ ఇట్ డజంట్ సే వై.
1: సూర్యుడు తిరుగుతుండాలి.
2: ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్.
1: ఎందుకు తిరుగుతుండాలి?
2: వై?
1: నో ఆన్సర్.
2: నో ఆన్సర్.
1: రాత్రి వేళ చుక్కలు వెలుగుతున్నాయి.
2: వి ఫైండ్ ద స్టార్స్ గ్లిటరింగ్ ఇన్ ద నైట్.
1: పగటి వేళ చుక్కలు వెలగటం లేదు.
2: ఇన్ ద డే టైమ్ దే డు నాట్.
1: చెప్పగలుగుతున్నా ఎందుకోసం వెలగటం లేదు?
2: వై నాట్?
1: కనుకనే వై అనేటువంటిది ఎవ్వరు కూడా చెప్పడానికి వీలు కానటువంటి పరిస్థితి.
2: సో నో వన్ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ వై.
1: ఇది ఒక్క ఆధ్యాత్మిక మాత్రమే సులభంగా దీన్ని తీర్చగలదు.
2: ఇట్ ఇస్ ఓన్లీ ది స్పిరిచువల్ నాలెడ్జ్ దట్ కెన్ గివ్ ది ఆన్సర్.
1: అయితే ఈ వాట్ నందును వై ఎందును కూడాను ఉన్నది ఒక్కటే.
2: హవెవర్ ఇన్ దీస్ టూ బేసిక్ క్వశ్చన్స్, వాట్ అండ్ వై, దేర్ ఇస్ వన్ థింగ్.
1: ఉదాహరణము,
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: రాములు అని పేరు కలిగినటువంటి వాడు రావణుడు అనేటువంటి వేషం వేసుకున్నాడు.
2: ఎ పర్సన్ బై నేమ్ రామ హస్ స్టార్టెడ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ రావణ.
1: కానీ ఈ ధరించినటువంటి వేషంతో కూడినటువంటి రావణుడు వేదిక పైన రావణుడు వలె యాక్ట్ చేస్తున్నాడు.
2: దిస్ పర్సన్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ విత్ డ్రెస్ ఆఫ్ రావణ స్టార్టింగ్ ప్లేయింగ్ హిస్ రోల్.
1: కానీ రావణుడు వలె యాక్ట్ చేస్తున్నప్పటికీ రాముడు సాక్షిపూతుడిగానే ఉన్నాడు.
2: Though he was playing the role of Ravana, the Rama stood as the witness.
1: Act chesedanta kudanu Ravanude.
2: All the acting refers to Ravana only.
1: Act chesinanta matrana Ramulu Ravanudu kaledu.
2: This action does not make Rama a Ravana.
1: Ravanudu yendu kudanu Ramulu unnadu kani Ramulu yendu Ravanudu ledu.
2: In Ravana there is Rama, but there is no Ravana in Rama.
1: Kanuka ee vishwa jagattunandu ee vishwa nataka rangamunandu జగత్తంతా కూడా ఒక విధమైనటువంటి వేషము ధరించి అనేక విధమైనటువంటి యాక్ట్ చేస్తున్నది.
2: దేర్ఫోర్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఎ డ్రామా విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఎటర్నల్లీ.
1: ఈ అన్నింటి యందు కూడాను ఆత్మ అనేటువంటిది సాక్షిభూతంగానే ఉంటుండాలి.
2: ఇన్ ఆల్ ద స్పిరిట్ రిమైన్స్ యాజ్ ద విట్నెస్.
1: ఈ రావణుడు చేసేటువంటి యొక్క చెడ్డ పనులకు కానీ లేక తపస్సంపన్నమైనటువంటి మంచి పనులకు కానీ ఇంకే విధమైనటువంటి పనులకు కానీ ఈ యొక్క రాముడు ఏమాత్రము సంబంధించినటువంటి వాడు కాదు.
2: While playing the role of Ravana, he does penance and indulges in certain wicked activities. Rama has got nothing to do.
1: Oka natana chesetuvanti okka drishyamu.
2: All the life that we pass through is something like action, acting.
1: Oka natana sutradhari.
2: Man plays the role of an actor.
1: Kani tane bhokta, tane karta, tane anni ani bhavistunnadu.
2: He considers that he is the director, that he is the doer, that he is the action.
1: Kani Ramudu, nenu karta, nenu bhokta anetundi ee maatram akada uchcharinchadu.
2: But here the Rama doesn't think.
1: Tanu sakshi bhutude.
2: He stands as a witness.
1: Ade vidhamgane ఈనాడు జగత్తులో మనం చూస్తున్నటువంటి సర్వము కూడాను ధరించిన వేషములే.
2: Therefore in this world what all we see is a vesture.
1: ఇవన్నీ కేవలము ఆధారములే.
2: That's all the one that
1: you దేనికి ఆధారములు జగత్తుకు మాత్రమే. మానవుడు ఒక నటన సూత్రధారి.
2: Man plays the role of an actor.
1: కానీ తానే భోక్త, తానే కర్త, తానే అన్ని అని భావిస్తాడు.

0: కానీ జగత్తుకు ఏది ఆధారము?
1: బట్ వాట్ ఈస్ ది బేసిస్ ఫౌండేషన్ ఫర్ దిస్ వరల్డ్?
0: అది ఏ ఆత్మ.
1: దట్ ఈస్ ది స్పిరిట్, ది ఆత్మ.
0: ఈ జగత్తంతా కూడాను కేవలము ఒక భౌతికమైన శాస్త్రంతో కూడినటువంటిది.
1: ది హోల్ వరల్డ్ పర్టైన్స్ టు మెటీరియల్ వరల్డ్ నాలెడ్జ్.
0: దీనికి సాక్షిభూతుడైనటువంటి ఆత్మస్వరూపుడే దీనికి ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి వాడు.
1: దేర్ఫోర్ ద ఎటర్నల్ విట్నెస్ ఆత్మ ఈ స్పిరిచువల్.
0: ఇది ఒక్క విషయాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ వన్ ఫ్యాక్టర్ హియర్ క్లియర్లీ.
0: ఈ ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది 25 తత్వములతో కూడినటువంటిది.
1: ద స్పిరిచువల్ నాలెడ్జ్ హ్యాస్ 25 ఆస్పెక్ట్స్.
0: ఏమిటి ఇవి?
1: వాట్ ఆర్ దే?
0: 5 కర్మేంద్రియములు,
1: ద 5 సెన్సెస్,
0: 5 జ్ఞానేంద్రియములు,
1: 5 సెన్సెస్,
0: 5 ప్రాణములు,
1: 5
0: కోశములు,
1: 5 లైఫ్ షీట్స్.
0: 20 అయిపోయినాయి.
1: They make a total of 25.
0: Manasu, buddhi, chittamu, ahankaramu, ivi nalugainayi.
1: The 4, the mind, the intellect.
0: 24 ayipoyindi.
1: And they make
0: 24 ekkada nunchi vachayi?
1: Where from you get this 24?
0: జీవుడు కల్పించుకున్నటువంటివే.
1: దే ఆర్ ఆల్ ద మేకింగ్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్.
0: మనసు కల్పించుకున్నటువంటివే.
1: ఇట్స్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
0: కనుకనే కల్పించుకున్నటువంటి జీవుడు 25వ వాడు.
1: దేర్ఫోర్ ద ఇండివిజువల్ సోల్, ద క్రియేటర్ ఇస్ ద
0: 25వ వన్. ఇది నేను కల్పించుకున్నటువంటివే, ఇది సత్యం కాదు అని గుర్తించుకొని ఏనాడు ఈ జీవుడు ఈ 24ను త్రోసిలేస్తాడో అప్పుడే ఈ జీవుడు దేవునితో ఏకమైపోతాడు.
1: That day when the individual soul recognizes that all the 24 aspects of his own making, he stands apart as the only one.
0: Ah, 26 vaade devudu.
1: That 26th one is divine.
0: Indriyamulanta kudanu kevalam 24.
1: All the senses certainly
0: 24. Bhogamulanta kudanu మనసే కల్పించుకుంటుండాలి.
1: ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ది మేకింగ్ ఆఫ్ ది మైండ్.
0: మనసే కల్పించుకుంటుంది.
1: ఇట్ ద క్రియేషన్ ఆఫ్ ది మైండ్.
0: నీవు రాత్రి వెళ్లి నీవు నిద్రపోతున్నావు.
1: నైట్ టైమ్ యు స్లీప్.
0: ఈ నిద్రలో ఒక కల వచ్చింది.
1: దేర్ ఇన్ ది స్లీప్ యు డ్రీమ్.
0: ఆ కలలో నీవే ఉన్నావు.
1: యు ఆర్ దేర్ ఇన్ యువర్ డ్రీమ్.
0: నీ స్నేహితులంతా నీతో సినిమా చూస్తున్నారు.
1: యువర్ ఫ్రెండ్స్ ఆల్సో ఆర్ వాచింగ్ సినిమా.
0: నీవు సినిమాతో కూడా పిల్లలతో కూడా చేరి నీవు ఒక పిక్నిక్ గా వెళ్ళావు.
1: యు ఆల్సో వెంట్ ఆన్ ఎ పిక్నిక్ అలాంగ్ విత్ ఫ్రెండ్స్.
0: కానీ ఈ స్వప్నం లోపల ఈ పిక్నిక్ ఏమిటి, ఈ స్నేహితులు ఏమిటి, ఈ యొక్క జడమేమిటి, ఇవన్నీ కూడా అనేక దృశ్యములంతా చూస్తున్నాడు.
1: దేర్ ఇన్ ఎ డ్రీమ్ హీ ఎంజాయ్స్ ద పిక్నిక్, ద ఫ్రెండ్స్ అండ్ ద వాటర్ అండ్ ద సినిమా.
0: ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: వేర్ ఫ్రమ్ హ్యావ్ దే కమ్?
0: మనస్సే సంకల్పించుకుంది, మనస్సే సృష్టించుకుంది.
1: ఇట్ ఈస్ ఆల్ ద క్రియేషన్ ఆఫ్ ద మైండ్.
0: తాను చచ్చినట్టు తానే చూస్తున్నాడు ఆ స్వప్నంలో.
1: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ సీస్ హిజ్ ఓన్ డెడ్ బాడీ.
0: ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
0: ఇది కూడా తానే కల్పించుకున్నాడు.
1: ఇట్స్ ఆల్సో హిజ్ ఓన్ క్రియేషన్.
0: కనుకనే కల్పితములన్నీ కూడాను దూరం చేసినప్పుడే,
1: సో వెన్ వన్స్ ఆల్ దిస్ క్రియేషన్ ఇస్ గాన్,
0: సాక్షిభూతుడైనటువంటి భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: యు విల్ హావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ హూ ఇస్ ద విట్నెస్.
0: కనుక ఈ కల్పించుకున్నటువంటి జీవతత్వము అది ఏ వైబ్రేషన్.
1: ఆల్ దాట్ విచ్ ఇస్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ ఈస్ ద ఇండివిజువల్.
0: ఈ వైబ్రేషన్ అనేటువంటిది ఈ మెటీరియలైజేషన్ తో ఏకమై ఉంటుండాలి.
1: దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ కాంబినేషన్ విత్ మెటీరియలైజేషన్.
0: అదే భూర్, ఇదే మెటీరియలైజేషన్.
1: దిస్ ఫస్ట్ వన్ భూర్ ఇస్ మెటీరియల్.
0: భూవహ వైబ్రేషన్ ప్రాణము.
1: ద సెకండ్ భూవహ ఇస్ ద లైఫ్.
0: సువహ రేడియేషన్ జ్ఞానము.
1: సువహ ద విజ్డమ్ ఇస్ రేడియేషన్.
0: రేడియేషన్ అనేటువంటి జ్ఞానము సాక్షిభూతము.
1: దట్ రేడియేషన్ విజ్డమ్ ఇస్ ద విట్నెస్.
0: దీనిని వేదాంతము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: This Vedanta declares as Brahman wisdom.
0: ఇది అద్వైతము.
1: This is non-dualism.
0: ఏమిటి ఈ కల్పించుకున్నటువంటి దాన్నంత కూడాను త్యజించి ఏది కల్పన కానటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి దానిని మనం నిరూపిస్తామో అది ఏ నిజమైన వేదాంతం.
1: That day when you give up everything of your own making and realize that eternal truth which is your own self, that is spirituality.
0: Anandam ekkada undi?
1: Then where is bliss?
0: Neeve anandamu.
1: You are the embodiment of
0: truth. Ekkada undi?
1: Where is truth?
0: Neeve truth.
1: You are the truth.
0: You are the embodiment of truth.
1: You are the embodiment of truth.
0: Speak the truth.
1: You always speak the truth.
0: నీవు ఎంబాడిమెంట్ ట్రూత్. కాబట్టి నీవు ట్రూత్ లోనే ఉండాలి.
1: సిన్స్ యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, యూ షుడ్
0: ఆల్వేస్ బి ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బి లవ్.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్, బి ఇన్ లవ్.
0: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్,
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్.
0: నీవెప్పుడు శాంతిగానే ఉంటుండు.
1: యు బి ఇన్ పీస్.
0: ఎందువల్ల?
1: వై?
0: నీవే శాంతి యొక్క స్వరూపము.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్
0: పీస్. నీవే సత్యం యొక్క స్వరూపము.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: నీవే ప్రేమ యొక్క స్వరూపము.
1: యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: దీన్ని ప్రత్యేకంగా

0: వెతకగలవు.
1: వై డు యూ సెర్చ్ ఫర్ దెన్?
0: తానే ప్రేమ అయి తాను వెతుకుతున్నాడంటే ఇది కేవలం మూర్ఖత్వము.
1: యూ బీయింగ్ లవ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ లవ్ అవుట్ సైడ్.
0: ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక వ్యక్తి ఒక గదిలో ప్రవేశించి ఏమిటి అంతా వెతుకుతున్నాడు పాపం.
1: A person entered into a room and he was searching for something.
0: Anni kanipistunnayi ee vyaktiki.
1: This person is able to see all.
0: Yenadu chudanatvanti vanni kudunu kanipistunnayi.
1: He saw many which he never
0: Kani
1: saw before.
0: Kani okkati kanipinchatam ledu.
1: But he is not able to see one.
0: Emiti adi?
1: What is that?
0: తనం తాను తెలుసుకోవటం లేదు, తనం తాను కనిపించటం లేదు. ఇంకా అన్ని కనిపిస్తున్నాయి ఆ రూమ్ లో.
1: దేర్ ఇన్ ద రూమ్ హీ సీస్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ హీ డస్ నాట్ సీ హిజ్ ఓన్ సెల్ఫ్.
0: తాను తప్ప అన్ని కనిపిస్తున్నాయి ఆ యొక్క రూమ్ లో.
1: దేర్ ఇన్ ద రూమ్ హీ ఫైండ్స్ ఎవ్రీథింగ్ ఎక్సెప్టింగ్ హిమ్.
0: అదే రీతిగా ఈనాటి మానవుడు ఈ విశాల ప్రపంచమునందు, ఈ దృశ్యకల్పితమైన ప్రపంచమునందు అన్నింటినీ వెతుకుతున్నాడు.
1: In this vast world, in this apparent physical world, man is such a beautiful thing. He finds everything that he seeks. But he doesn't find the seeker.
0: Adiye Vedantam yokka rahasyam.
1: This is the secret in spirituality.
0: Yedi kavalani vetukutunnado,
1: that for which he is searching.
0: Satyanni anveshan chestunnado.
1: He is in search of truth.
0: కానీ సత్యం ఉన్నది.
1: బట్ దేర్ ఇస్ ట్రూత్.
0: తానే సత్యము.
1: ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ ట్రూత్.
0: కానీ సత్యమును బయట వెతుకుతున్నాడు.
1: బట్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ట్రూత్ అవుట్
0: సైడ్. తనలో ఉండినటువంటి ఆనందాన్ని బయట వెతికితే మనకు లభ్యమవుతుందా?
1: వెన్ ది బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ, కెన్ యూ ఎవర్ గెట్ ఇట్ అవుట్ సైడ్?
0: తన మెడలో హారం వేసుకుని నా హారం ఎక్కడ, హారం ఎక్కడ అని బయట వెతికితే హారం చిక్కుతుందా?
1: యూ హ్యావ్ ద నెక్లెస్. When you search for it outside, can you ever get it?
0: Tana mukku paina addalu pettukoni na addalu ekkada, addalu ekkada nitte ekkada vetukutayi.
1: You have put on your glasses already, sitting on the nose, but you search for them outside.
0: Anta taniyende untundi taanu bayata vetukutunnadu.
1: Everything is within you, but you are in search outside.
0: Kaaranam emiti?
1: What's the reason behind it?
0: దేహాత్మ బుద్ధియే దీనికి అన్నిటికీ ఇంత మూల కారణం.
1: It is only body identification that is the main cause.
0: ఈ దేహం పైన నేనే దేహము అనేటువంటి భావం చేతనే ఈ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు.
1: హి స్పెండ్స్ హిస్ లైఫ్ విత్ ద టోటల్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ.
0: సత్యమునకు దూరంగా ఉంటున్నాం మనం.
1: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ ట్రూత్.
0: అందువలననే శాంతమునకు అత్యంత దూరంగా ఉంటున్నాం.
1: దట్ రీజన్ వి ఆర్ డిస్టెంట్ ఫ్రమ్.
0: అందువలననే ప్రేమకు కూడాను మరింత దూరంగా ఉంటున్నాం.
1: దేర్ఫోర్ వి ఆర్ ఫార్ ఆఫ్, కట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ లవ్.
0: నాకు ప్రేమ ఉంది.
1: I have love.
0: నా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను.
1: ఐ లవ్ మై
0: పేరెంట్స్. నా అక్కతమ్ముళ్ళను ప్రేమిస్తున్నాను.
1: ఐ లవ్ మై సిస్టర్స్.
0: ఈ ప్రేమ ప్రేమ కాదు.
1: దిస్ ఇస్ నాట్ లవ్.
0: తల్లి తండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్నా తమ్ముల ప్రేమ, అక్కా చెల్లెండ్రి ప్రేమ, ఇవన్నింటి ఎందుకును ఇంతో అంతో స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
1: ద లవ్ ఇన్ పేరెంట్స్, ద లవ్ అమంగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేర్ ఈస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కానీ స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఆత్మ ప్రేమ.
1: ద సెల్ఫ్లెస్ లవ్
0: తనను తాను ప్రేమించుకునేటువంటి స్వార్థరహితమైనటువంటి ప్రేమ.
1: ద లవ్ ఆఫ్ ద సెల్ఫ్ is really self.
0: తానంటే ఎవరు? దేహం కాదు.
1: The self doesn't mean the body.
0: తానే.
1: This I is I only.
0: దీనికి ఒక్క ఆకారం లేదు.
1: It has no specific form.
0: అది ఏ మధురమైనటువంటిది.
1: That is nectarine.
0: ఆ మధురమైనటువంటి యొక్క తత్వమునే ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
1: And this nectarine spirit is called love.
0: ఇందులో షడ్విధములైనటువంటి ప్రేమ యందు,
1: in all these forms of love,
0: శాంత భక్తి, సఖ్య భక్తి, దాస్య భక్తి, అనురాగ భక్తి, వాత్సల్య భక్తి, మధుర భక్తి, ఆరు. ఈ ఆరింటి యందు కట్టకడపడది మధుర భక్తి.
1: అమంగ్ ది సిక్స్ ఫార్మ్స్ ద లాస్ట్ ఫైనల్ ఈజ్ స్వీట్.
0: ఈ మధురమును గ్రోలే సమయం లోపల దేనికి కూడా తన శక్తినే తాను మర్చిపోతుంది.
1: యాజ్ హీ ఎంజాయ్స్ పాసెస్ త్రూ ద సిక్స్త్ స్టేజ్
0: తుమ్మెద ఉంటుంది.
1: Here you find the bee.
0: Black bee.
1: Black bee.
0: అది కఠినమైనటువంటి వుడ్డును కూడాను బాగా రంధ్రం చేసి లోపల ప్రవేశించుకుంటుంది.
1: It can also can drill itself into the wood, strong wood.
0: ఇంత శక్తి ఉంటుండాలి ఈ బ్లాక్ బీ లో.
1: The black bee is so powerful.
0: కానీ అది పువ్వులో ఉన్నటువంటి తేనెను గ్రోలే నిమిత్తమై పువ్వు లోపల పోయి ప్రవేశిస్తుంది.
1: ఇన్ ఆర్డర్ టు డ్రా హనీ ఫ్రమ్ ఎ ఫ్లవర్, ఇట్ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్.
0: ఆ పువ్వు యొక్క రేఖలు చాలా పల్చగా ఉంటుంటాయి.
1: ద పెటల్స్ ఆఫ్ ద ఫ్లవర్ ఆర్ సో టెండర్.
0: కానీ సాయంకాలం అయ్యేటప్పటికి అది ముడుచుకుంటుంది ఆ రేఖలు.
1: ద పెటల్స్ క్లోజ్ బై ది ఈవినింగ్ టైమ్.
0: ఇంత కఠినమైనటువంటి చెక్కను కూడా తలుచుకుని లోపల పోయేటువంటి యొక్క ఈ శక్తి కలిగినటువంటి యొక్క తుమ్మెదకు చాలా పల్చనటువంటిది, మెత్తనైనటువంటిది, సులభమైనటువంటి ఈ రేఖలను మాత్రం తప్పించుకుని బయటకు రాలేకపోతుందా? దేనివల్ల?
1: దిస్ బ్లాక్ బీ విచ్ కెన్ గ్రో ఇన్ టు ద స్ట్రాంగ్ వుడ్ cannot get into the flower though it is surrounded by tender soft delicate
0: tana shaktini tanu marchipoyindi
1: it has forgotten its own potentiality the strength
0: anduvalne bandhipabadi poyindi
1: therefore it is bound
0: ee naadu kudanu prati manavudu kuda ante
1: that is the same plight of
0: tan evaru atma swaroopudanu
1: who is he is embodiment of
0: tana shaktini tanu marchipothunnadu
1: he has forgotten his own truth
0: tana swaroopanni tanu marchipothunnadu
1: he has forgotten his truth
0: anduvalne jagatanta dukkhamayanga kanipistundadi
1: therefore we find misery all over
0: jagamanta kudanu asantimayanga kanipistundadi
1: there is restlessness in this world
0: jagattulo ashanti ledu
1: in fact there is nothing
0: jagattulo dukkham ledu
1: there is no sadness
0: anni niyande untunnayi
1: all these are within you
0: ninnu neevu marchipoyi
1: forgetting your own self
0: ఏకమే నేను అనుకోవటం చేతనే
1: ఈ
0: కష్టములకు నష్టములకు దుఃఖములకు వాంఛలకు ఇన్ని విధమైనటువంటి దీనికి గురి అయిపోతున్నావు
1: you forget your own self and you identify the body therefore you pass through this sadness and the misery and the grief
0: ఏకమే నేను అని భావిస్తున్నావు
1: you consider yourself the body
0: పెద్ద తప్పు
1: is a big mistake
0: ఇది నా దేహం అని చెప్పు తప్పు లేదు
1: there's no mistake if you say this my body
0: కానీ దేహమే నేను మాత్రం చెప్పకూడదు ఇది పరమ విరుద్ధమైనటువంటిది
1: you can never say that I am the body
0: కన్నులు మూసుకున్నప్పుడు
1: when you close your eyes
0: మంచి పవర్ఫుల్ బల్బులు పెట్టుకున్నప్పటికీ చీకటిగానే ఉంటాయి
1: there may be powerful bulbs around when you close your eyes it will be pitch dark
0: సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు ఉదయిస్తున్నాడు
1: the sun is shining
0: కానీ కన్నులు మూసుకుని సూర్యుని వైపును చూస్తే ఏమాత్రము మనకు వెలుతురు కనిపించదు
1: while closing your eyes and look at the sun you cannot see the light
0: కారణం ఏమిటి
1: why
0: తన కన్నులు తాను మూసుకున్నాడు
1: because you have closed your eyes
0: అదే విధంగానే
1: like
0: జగత్తంతా ఇప్పుడు నువ్వు దైవత్వం అనేటువంటి ప్రకాశిస్తూ ఉంటుండాలి
1: the divinity is shining all over the
0: మాధుర్యమైనటువంటి శాంతిని జగత్తుకంతా కూడా నువ్వు చాటుతూ ఉంటుండాలి
1: and this peace is propagated and publicized
0: కానీ దీనిని వీడు గుర్తించడం లేదు
1: but we are not recognizing it
0: కారణం
1: what's the reason
0: దేహాభిమానం అనేటువంటిది కప్పుకున్నాడు
1: because we are covered in compass
0: దీనికి ఒక చిన్న ఉదాహరణము
1: a small example
0: ఒక క్యాండిల్ పెట్టండి
1: here you have a candle
0: ఈ క్యాండిల్ పెట్టి
1: with this candle
0: oka kundakanta kudunu 10 randramulu kotti aa candle paina moosi pettandi
1: and bring a pot make 10 holes and put it over this candle
0: candle okkate jyoti
1: candle is one light
0: kaani kundaku 10 randramulu untam cheta 10 jyotulu vale kanipistundi adi
1: as the pot has 10 holes it appears as if there are 10 candles inside
0: dani paina dattamainatundi oka towel kappandi
1: and cover the pot with it thick
0: ye jyoti kanipinchadu
1: you don't find any light
0: jyote ledane manu bhavisthamu
1: you think that there is no light at all
0: aa towel koncham teesinappudu
1: when you remove the towel
0: no 10 jyotulu unnaye ani bhavisthamu
1: you will know that there are 10 candles
0: kaani 10 jyotulu kuda levu
1: no there are no 10
0: aa kundana pagalagottandi
1: break the pot
0: okay jyoti
1: you find only one candle light
0: adi ee vidhamgane ekaatma bhavam aneetundi jyoti okkate untundadi
1: there is only one light that is the oneness unity
0: vadi randramulato koodinatundi ee deham aneetundi oka akunda kappinaamu
1: you cover it up this single light by means of a pot with 10 holes the pot is the body
0: deham aneetundi tholutittiga bhavisthunnamu kundavale bhavisthunnamu
1: you consider the body as the pot
0: ఎన్ని విధములుగా దీనిని పరిశుద్ధం చేసి ఎంత స్నోపు సోపు ఇంకా అన్ని కదా వేసి పౌడరు ఇంకా అనేక విధమైనటువంటి సుగంధాలు చల్లినప్పటికీ 9 చిల్లుల తోలు తిత్తియే కానీ కాంతి కలిగిన వజ్రఘటము కాదు
1: యు మే మేక్ యూజ్ ద ఫాల్ కాస్మెటిక్స్ ద పౌడర్ అండ్ సెన్స్ వాట్ నాట్ but after all this body is like a pot with a 10 holes
0: nimishamulaku neechulurune kaani punugu javvajilu puttabovu
1: minute to minute emits a foul smell but never the fragrance or aroma
0: idiya manamu
1: we cannot enter
0: idiya daivamu
1: are you the body
0: idiya atma
1: either this
0: idiya nenu kaadu kaadu
1: this is not the true I no
0: ఇదంత ప్రాకృత సంబంధమైనటువంటి యొక్క వాంఛన చేత కప్పబడినటువంటివి
1: ఆల్ దిస్ ఇస్ సంథింగ్ కవర్డ్ బై ది నెట్వర్క్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్
0: కనుకనే తమో గుణం అనేటువంటి దట్టమైన టవల్ ను మొట్టమొదటి తీసివేయి
1: దేర్ఫోర్ రిమూవ్ దట్ స్ట్రాంగ్ థిక్ టవల్ ఆఫ్ బెస్టియల్ టెంపర్మెంట్
0: తమో గుణం రెండవది ఈ రజోగుణం అనేటువంటి కుండను మనం పగలగొట్టేసేయండి
1: ద సెకండ్ థింగ్ వీ మస్ట్ బ్రేక్ ది పాట్ ఆఫ్ ఎమోషన్ ఆర్ రజస్.
0: అప్పుడు భిన్నత్వం పోయి ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది. ఏకం సత్వే విప్రా బహుదా వదంతి, ఆత్మ ఒక్కటే అని కనిపిస్తుంది.
1: దెన్ దేర్ విల్ బి నో మోర్ ఆఫ్ డైవర్సిటీ ఆర్ డూప్లిసిటీ ఆర్ మల్టిప్లిసిటీ.
0: ఒకవైపున రజోగుణము, ఒకవైపున తమో గుణము, రెండింటినీ కప్పుకొని మనము ఏది జ్యోతి, జ్యోతి ఎక్కడ, జ్యోతి ఎక్కడ అని విచారిస్తున్నాము.
1: ఆన్ వన్ హ్యాండ్ వీఆర్ కవర్డ్ బై ద పాట్ ఆఫ్ రజస్ బై ది టవల్ ఆఫ్ తామసిక్ క్వాలిటీ. హౌ డు యూ ఫైండ్ ద లైట్?
0: కనుక
1: సో
0: తామసము విడుక తత్వము ఎటుగలుగు.
1: వితౌట్ గివింగ్ అప్ దిస్ డల్నెస్ తామసిక్ క్వాలిటీ,
0: రాజసము విడుక రాదు భక్తి.
1: వితౌట్ గివింగ్ అప్ దిస్ ఎమోషనల్ రాజసిక్ యు కెనాట్ హావ్ డివోషన్.
0: గొప్ప సాధనం బగునయ్యా.
1: That piousness, sattvic quality, is the highest.
0: Neenu Bharatiya veerasutuda.
1: O sons of valor of Bharat, listen to this.
0: Tattvam kavalani aashistunnavu. Tamasammu viduka, viduvaka, tattvammu etukuduru.
1: You want spiritual knowledge without giving up this bestial
0: rajasammu viduka,
1: spiritual knowledge?
0: Radu bhakti.
1: Without the giving up this emotional aspect, rajasic, you cannot have devotion.
0: Rajasikamaneti yokka dveshamu, asuya, dambamu, ilanti krodhamu, ilanti rajasika bhavalu mana hrudayamulo nimpukoni భక్తి రావాలి, భక్తి రావాలని చెట్ట వస్తుంది.
1: When you fill your heart with rajasic qualities like anger, the envy and jealousy, how do you expect devotion?
0: భక్తి పరమ మధురమైనటువంటిది భక్తి.
1: Devotion is so sweet.
0: పరమ సాత్వికమైనటువంటిది భక్తి.
1: Devotion is pious.
0: అతి మృదువైనటువంటిది భక్తి.
1: It is so soft.
0: ఇలాంటిది ఈ కఠినంలో ఎట్ట ప్రవేశిస్తుంది?
1: How do you expect it? How do you expect it to be present in strong one?
0: గోవులంతా ఉండినటువంటి మంద లోపల పులివై ప్రవేశించిందంటే ఒక గోవైనా మిగులుతుందా?
1: When a tiger is to enter into a cow herd, there cows around, do you think the cows would stand there?
0: ఏమీ మిగలదు.
1: None would remain there.
0: ఈ సాత్వికమైనటువంటివన్నీ మనలో ఉండినప్పటికీ ఈ రాజసికమైనటువంటి పులి వంటి యొక్క క్రూరమృగం ఇందులో ప్రవేశిస్తే, క్రోధము, ద్వేషము, అసూయ, దమ్మము ఇలాంటి క్రూరమృగం ప్రవేశిస్తే ఈ సాత్వికమైన గోవులు ఏమైపోతాయి?
1: When there are so many tigers, each signifying the anger, the jealousy, and the avarice and the hatred, how do you expect the sattvic quality, the cow,
0: to enter? దైవాన్ని పొందాలని గాఢమైన విశ్వాసము, ఒక శ్రద్ధ ఉంటుంటే ప్రేమను పెంచుకో.
1: In order to attain God, in order to have this confidence, develop love.
0: కాదు పెంచుకున్నట్టు వీలు కాదు.
1: It's not possible to foster.
0: ప్రేమ ఉంది.
1: There is love.
0: ఆ ప్రేమనే నీ యొక్క ప్రాణము.
1: And this love.
0: ఆ ప్రేమనే నీ యొక్క జీవితము.
1: And your love is your life.
0: నీ యొక్క దైవము.
1: And this love is God.
0: ఆ ప్రేమను మనము తెలుసుకోవాలి.
1: We have to know this love.
0: ఎట్లా?
1: How?
0: ఆధ్యాత్మిక తత్వం ద్వారా తెలుసుకోవాలి.
1: వీ కెన్ నో దట్ ఓన్లీ త్రూ
0: మనసు. దేనిని కల్పించుకుంటున్నాడో ఆ కల్పించుకునేటువంటి దాన్ని దూరం చేయాలి.
1: వీ హావ్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్ బై ద మైండ్ ఇన్ పర్టికులర్.
0: ఇప్పుడు చూడండి, బక్కబడినటువంటి ఆవును అనేక విధములుగా దానికి తగినటువంటి భూసాగి సంత అందిస్తుంటే కొంతకాలంలో బాగా పుష్టిగా వస్తుంది.
1: ఎ వీక్ కౌ ఇఫ్ యూ ఫీడ్ ఇట్ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్ ఇట్ విల్ గో స్ట్రాంగ్.
0: ఆ యొక్క గోవుకు మనము నిత్యము అందించవలసినటువంటి ఆహారం ఏమైనా మనం అందించకుండాగినపోతే అది బక్కబడిపోయి కింద పడిపోతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ డోంట్ ఫీడ్ ది కౌ విత్ ద ఫోడర్ ఇట్ బికమ్స్ వీక్.
0: అదే విధంగానే ఈ మనస్సు అనేటువంటిది అన్ని విధములుగా కూడాను మానవుణ్ణి ముంచి వేస్తుండాలి.
1: ఇట్స్ ద మైండ్ దట్ డ్రౌన్స్ దట్ రూయిన్స్ ఎవ్రీబడీ.
0: ఈ మనసుకు మనం ఎక్కువ ఘనతను అందిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ అటాచ్ ఆల్ వాల్యూ టు దిస్ మైండ్.
0: ఈ మనసును ఎక్కువగా గౌరవిస్తున్నాము మనము.
1: వి రెస్పెక్ట్ దిస్ మైండ్ ఎ లాట్.
0: ఈ మనసుకు కావలసినటువంటి యొక్క సదుపాయాలు చేస్తున్నాము.
1: వి ప్రొవైడ్ ఆల్ కన్వీనియన్సెస్ టు ద మైండ్.
0: ఈ మనసే మన దైవమని భావించి దాని ఒక పెద్ద హృదయ సింహాసన పైన ప్రతిష్ఠించుకుంటున్నాము.
1: వి కన్సిడర్ మైండ్ ఇస్ ద డివైన్ అండ్
0: గిట్టంగా పెరిగిపోతుండాలి.
1: దేర్ఫోర్ మైండ్ హాస్ గ్రోన్ సో స్ట్రాంగ్.
0: బాగా బంచిపోతుండాలి.
1: ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్.
0: దాన్ని అదుపులో పెట్టడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు కంట్రోల్ సచ్ ఎ మైండ్.
0: ఇంకా మనం అలంకారం చేసి ఉంటుంది.
1: ఇస్ దట్ ఫర్ దట్ రీజన్ వీఆర్ హియర్?
0: కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి విరజాజి పూదండ విధవకేల. కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి టోపి.
1: Why a monkey needs a cap of pearls?
0: ఈ యొక్క కోతిని తీసుకుని పోయి సింహాసనం పైన కూర్చోబెడితే అది ఊరుకుంటుందా?
1: If you keep the monkey and ask it to be there on the throne, will it keep quiet?
0: బుద్ధిలో పుట్టినిల్లు పెట్టని పేరు.
1: This monkey is known for its wavering nature.
0: సింహాసనాన్ని కూడా పాడు చేస్తుంది.
1: It will spoil the very throne.
0: అందుకోసమనే తెలుగులో ఒక చిన్న సామెత ఉంటుండాలి.
1: So there is a proverb in Telugu language.
0: కులికే వాణ్ణి తీసుకుని పోయి ఒలుకుల్లో పెడితే ఒలుకులంతా చెడగులికి నాడట. అనగా కులికేటువంటి వాడు ఒలుకుల్లో పోయినా గానీ కులకడం మానడు. డ్యాన్స్ చేయటం. ఈ విధంగా మంకీ, మ్యాడ్ మంకీ ఈ మైండ్.
1: మైండ్ ఈజ్ ద మ్యాడ్ మంకీ.
0: నిరంతరం కూడా మైండ్ మైండ్ మైండ్ మైండ్ అని దీన్ని చింతించడం చేత ఇది మరింత బలిచిపోతుంటుండాలి.
1: బై కాన్స్టెంట్లీ పాండరింగ్ ఓవర్ థింకింగ్ ఆఫ్ ద మైండ్ ఇట్ గ్రోస్.
0: మనసునే మనం చింతించకూడదు.
1: వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ ద మైండ్.
0: నీవు కావాల్సింటే దైవాన్ని చింతించు.
1: ఇఫ్ నెసరీ థింక్ ఆఫ్ గాడ్.
0: లేకపోతే డిస్క్రిమినేషన్ బుద్ధిని చింతించు.
1: ఆర్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేట్
0: మైండ్. ఏ మాత్రం కూడా మనం చింతించకూడదు.
1: నెవర్ థింక్ ఆఫ్ యువర్ మైండ్.
0: దానిని చింతించడానికి దానికి అధికారిగా అధికారమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మైండ్ హ్యాస్ నో రైట్.
0: అధికారమైనటువంటి వారిని చింతించిన ఒక ఫలితం ఉంది, కానీ ఇది ఏముంది మనసుకు అధికారం?
1: యు విల్ బి రివార్డెడ్ ఇఫ్ యు థింక్ ఆఫ్ యువర్ పర్సన్ ఇన్ అథారిటీ.
0: మైండ్
1: ద మైండ్ ఇస్ సో మీన్.
0: హీనమైనటువంటి మైండ్
1: ఇస్ సో మీన్ అండ్ లో.
0: కోరికలతో కూడినటువంటిది మైండ్.
1: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్.
0: వాంఛనతో చేరినటువంటిది మైండ్.
1: ఫుల్ ఆఫ్ డిజైర్.
0: ఎప్పుడు కూడా పెడమార్గం పట్టించేటువంటిది మైండ్.
1: ఇట్ ఆల్వేస్ డైరెక్ట్స్ యు అలాంగ్ ద రాంగ్ పాత్.
0: మిస్లీడ్ చేస్తుంది.
1: ఇట్ ఆల్వేస్ మిస్లీడ్
0: బ్యాడ్. ఇంత కూడా క్యారెక్టర్ డెవలప్ చేస్తుంది.
1: అండ్ ఇట్ డెవలప్స్ బ్యాడ్ క్యారెక్టర్.
0: కనుక మనసును మనం ఏమాత్రం కూడా గౌరవించకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ రెస్పెక్ట్ ద మైండ్.
0: కనుక మైండ్ రెస్పెక్ట్ కూడదు అంటే ఏ విధంగా చెయ్యాలి?
1: How should we follow this path?
0: Adiye, less luggage, more comfort.
1: Less luggage, more
0: comfort. Korikalu tagginchukovali, sankalpalu tagginchukovali.
1: Therefore, we should put a full stop to
0: our thought process. Sankalpalu tagginchukunte manasu yokka swaroopame potundi.
1: If you reduce your desires, the mind will lose its form.
0: Chudandi, idi batta.
1: See, this is a cloth.
0: Idi batta, daramulu yokka cherika.
1: It's a combination of threads.
0: ఈ దారంలో యొక్క చేరిక చేత ఇది బట్టగా మనకు కనిపిస్తుంది.
1: బికాస్ ఆఫ్ ద యాన్ క్లోజ్లీ ఇంటర్వోవెన్ యు ఫైండ్ ద క్లాత్.
0: బట్ట మనకు ఒక్క అక్కర లేదనుకున్నప్పుడు,
1: వెన్ యూ డోంట్ వాంట్ దిస్ క్లాత్,
0: దీన్ని ఎక్కడో తీసుకుని పోయి కాల్చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బర్న్ ఇట్ ఎనీవేర్.
0: ఒక్కొక్క త్రాడు ఒక్కొక్క త్రాడు ఒక్కొక్క త్రాడు తీసివేసేయి.
1: Remove the threads, yarn separately.
0: Sulabhanga batta adrushyamaipothundi.
1: Easily this cloth would vanish.
0: Kalukune bundle of desires is mind.
1: Mind is a bundle of desires.
0: Ee desires okkote okkote teeseste ఈ మైండే ఉండదు.
1: ఇఫ్ యూ రిమూవ్ ద డిజైర్ వన్ ఆఫ్టర్ ద అదర్ దేర్ వుడ్ బి నో మైండ్.
0: దీనిని వేదాంతిక్ పరిభాష యందు వైరాగ్యము అని చెప్పారు.
1: దిస్ ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇస్ కాల్డ్ రెనన్సియేషన్.
0: వైరాగ్యం అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై రెనన్సియేషన్?
0: ఆస్తి ఆలి వీడి అడవికే గుట కాదు.
1: ఇట్స్ నాట్ రన్నింగ్ టు ద ఫారెస్ట్ లీవింగ్ యువర్ ఫ్యామిలీ అండ్ ప్రాపర్టీ.
0: భావమందు దుష్ట భావము వీడితే త్యాగమగును, అది యోగమగును.
1: సాక్రిఫైసింగ్ ద బ్యాడ్ క్వాలిటీస్, గివింగ్ అప్ వికెట్ టెంపరమెంట్ ఈజ్ రియల్ సాక్రిఫైస్. కనుకనే
0: మనసు లేకుండా మనం చేసుకోవాలనుకుంటే, మనసును గౌరవించకుండా చూసుకోవాలనుకుంటే కోరికలు తగ్గించుకోవాలి. ఇది అనేటువంటిది అంతా కూడా జగత్ సంబంధమైనటువంటిది.
1: Therefore what all we refer to this, ఇది ఇది is the world. This is the scene.
0: మన దేహం కూడా మనకు ఒక దృశ్యమే.
1: You, this body is also a scene.
0: ఈ దేహాన్ని నువ్వు చూసుకుంటున్నావు.
1: You see your own body.
0: కాబట్టి చూసేది ఎవరు?
1: Who is the seer?
0: చూసేటువంటి వాడే ద్రష్ట.
1: The seer is the one
0: there. చూడబడేటువంటిది అంతా దృశ్యమే.
1: All that is seen is a scene only.
0: ఈ రూపనామంతో కూడినటువంటి యొక్క ఈ జగత్ అంతా కూడా దృశ్యమే.
1: ద హోల్ వరల్డ్ ఫుల్ ఆఫ్ నేమ్ అండ్ ఫామ్ ఈజ్ ద సీన్.
0: కనుక ద్రష్ట అనేటువంటిది అది ఆత్మతత్వము.
1: సో ది సియర్ ఈస్ ద స్పిరిట్ ఆర్
0: అది సాక్షిభూతము.
1: దట్ ఈస్ ద విట్నెస్.
0: అన్నింటి కూడా విట్నెస్ గా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ద విట్నెస్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ఎట్లా? రావణుడు ఎంత నాటకం ఆడుతున్నప్పటికీ నీ డ్రామా పైన.
1: Though there may be a lot of acting going on the stage in a drama.
0: Ramulu andulone unnadu.
1: There is Rama there.
0: Kaani sakshibhutudiga unnadu.
1: But he remains there as a witness.
0: Ichcharu kaadu mari veeru.
1: There are not two.
0: Okkade.
1: Only one.
0: Ravanudu Ramulu iddaru okkate.
1: Ravana and Rama are one and the same.
0: Ramulu Ravanudu vesham vesiyadu ante.
1: Rama is playing the role of Ravana.
0: Aatma జీవాత్మ రెండు ఒక్కటే.
1: ఇండివిజువల్ సోల్ అండ్ సూపర్ సోల్ ఆర్ వన్.
0: ఆత్మనే జీవాత్మ వేషం వేసుకుని దృశ్యంగా కనిపిస్తుంది.
1: అండ్ ఇట్ ఈస్ ది సూపర్ సోల్ దట్ టేక్స్ ది రోల్ ఆఫ్ ఇండివిజువల్ సోల్ అండ్ అపియర్స్ ఎస్ ఎ సెపరేట్ ఎంటిటీ.
0: కనుక ఈ జగన్నాటక రంగం నందు ఈ జీవుడు ఈ వేషమును వేసి అనేక విధములుగా కూడాను నటన సరుపుతున్నాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ ద స్టేజ్ ఇన్ ద డ్రామా ది ఇండివిజువల్ ఇస్ ప్లేయింగ్ ఎ రోల్ హియర్.
0: ఎన్ని విధంగా నటన జరిపినప్పటికీ
1: హి మే యాక్ట్ వెల్.
0: రాముడు సాక్షిభూతంగానే ఉన్నాడు.
1: బట్ రామా రిమైన్స్ ఎస్ ఎ విట్నెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్?
0: రాముడు ధరించినటువంటి వేషమే ఈ రావణుడి వేషము.
1: దిస్ రావణ ఇస్ ద డ్రెస్ ఆర్ ద రోల్ టేకెన్ అప్ బై రామా హింసెల్ఫ్.
0: ఈ డ్రెస్ ను ఏనాడైనా మనం మొదలు పెట్టాల్సిందే.
1: వి ఆర్ బౌండ్ టు గివ్ అప్ దిస్ డ్రెస్ వన్ డే ఆర్ అదర్.
0: కానీ రాముడు రాముడుగానే ఉంటాడు.
1: బట్ రామా రిమైన్స్ ఎస్ రామా త్రూ అవుట్.
0: ఈ రావణుడిగా ఉన్నప్పుడు కానీ రాముడిగా ఉండినప్పుడు కానీ రాముడు ఏమాత్రమూ మారడు.
1: ఎయిదర్ ఇన్ ద రోల్ ఆఫ్ రావణ ఆర్ రామ హీ డస్ నాట్ చేంజ్.
0: వేషములు మాత్రం మారుతుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ది డ్రెస్ దట్ చేంజెస్.
0: ఇందుకలడు అందులేడన్న సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ ఈస్ హియర్ అండ్ దట్ ఈస్ నాట్ దేర్.
0: కనుకనే దైవత్వం అనేటువంటిది ఒక్కటే.
1: డివినిటీ ఈస్ వన్.
0: అది ఏకం సత్.
1: దట్స్ ఓన్లీ వన్.
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
0: కనిపించేది అనేకము.
1: బట్ యు ఫైండ్ ఇట్ మెనీ.
0: ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: వి హావ్ టు నో దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇది సర్వము చేస్తున్నటువంటి పని.
1: ఇట్స్ దిస్ దట్ డస్ ఎవ్రీథింగ్.
0: కనుకనే
1: సో
0: ఎందుకు అనేటువంటిది ఆన్సర్ చెప్పాలంటే ఆత్మనే ఎందుకు ఆన్సర్ అని చెప్తుంది.
1: సో ఇట్ ఇస్ ద సోల్ ద ఆత్మ దట్ రెస్పాండ్స్ టు దిస్ క్వశ్చన్.
0: ఆన్సర్ చెప్పాలంటే భౌతికమైన శాస్త్రమే ఆన్సర్ చెప్తుంది.
1: ఇట్ ఇస్ ద వరల్డ్లీ నాలెడ్జ్ దట్ ఆన్సర్స్ దిస్ క్వశ్చన్. వాట్
0: ఇది మైక్.
1: దిస్ ఇస్ ద మైక్.
0: ఇది ఎట్ట చేశారు.
1: హౌ ఇస్ ఇట్ మేడ్.
0: ఏ విధంగా చేశారు.
1: హౌ ఇస్ ఇట్
0: అని చెప్పగలడు.
1: వన్ కెన్ సే.
0: అయితే
1: హౌఎవర్
0: ఈ మైక్ కు ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఒకటి ఉంటుంది.
1: యు ఫైండ్ స్టెయిన్లెస్ స్టీల్ దేర్ మెటీరియల్.
0: ఈ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఏ విధంగా చేశారు.
1: హౌ ఇస్ ఇట్ మేడ్.
0: దీనికి మూలాధారం అనేటువంటిది ఒకటి ఉంటుంది.
1: ఇట్ హాస్ గాట్ ఎ ప్రైమల్ బేసిస్.
0: మూలాధారం చేయకుండా ఈ జగత్తు నందు ఏ సైంటిస్ట్ అయినా కూడా ఏ పదార్థాన్ని కూడా నిర్మించలేడు.
1: వితౌట్ ది ప్రైమర్ బేసిస్ నో సైంటిస్ట్ కెన్ ఎవర్ మేక్ ఎనీథింగ్.
0: ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఆక్సిజన్.
0: హైడ్రోజన్ ఉంటుండాలి.
1: హైడ్రోజన్ దేర్.
0: ఏ సైంటిస్ట్ సృష్టించాడు?
1: Which scientist created this?
0: ఇది దైవం యొక్క సృష్టి.
1: It's all God's creation.
0: ఈ వెలుతురునంతా కూడా ప్రకాశాన్ని దైవమే సృష్టించాడు.
1: All the light.
0: సూర్య చంద్రులను దైవమే సృష్టించాడు.
1: The sun and the moon are created by God.
0: ఈ గాలి వానలు దైవమే సృష్టించాడు.
1: It's all the wind and the rain.
0: జలము ఆకాశము దైవమే సృష్టించాడు.
1: And the space and earth.
0: ఫ్రీగా అందించినటువంటిది.
1: And they're all gifted to us freely.
0: ఈ ఏమాత్రం కూడా దైవం ఒక కాస్ట్ తీసుకోవటం లేదు.
1: God doesn't collect any money from us.
0: కానీ దీని ద్వారా కల్పించుకున్నటువంటి పదార్థములకు మనం కొనుక్కోవలసి వస్తాం.
1: విత్ దీస్ థింగ్స్ వి మేక్ సర్టన్ అదర్స్ విచ్ వి బై.
0: ఇది టంబ్లర్.
1: దిస్ ఇస్ ద టంబ్లర్.
0: ఏమిటి టంబ్లర్ ఇది?
1: వాట్ సార్ట్ ఆఫ్ టంబ్లర్?
0: ఏంటి టంబ్లర్?
1: ది సిల్వర్ టంబ్లర్.
0: టంబ్లర్ ను ఒకరు చేసినాడు కానీ
1: దిస్ వన్ దట్ మేడ్ దిస్.
0: వెండిని ఎవడు చేయలేదు.
1: బట్ నోబడి మేడ్ సిల్వర్.
0: ప్లేట్ ను ఒకరు చేశాడు కానీ
1: ప్లేట్ ఈస్ మేడ్ బై వన్.
0: ఈ ప్లేట్ లో ఉన్నటువంటి వెండి ఆధారమైన పోతమే.
1: బట్ ద సిల్వర్ ఆఫ్ ద ప్లేట్ ఇస్ సెపరేట్.
0: పిల్లలకందరికీ చక్కగా అర్థమవుతుంది.
1: ఆల్ స్టూడెంట్స్ కెన్
0: అండర్స్టాండ్. ల్యాబొరేటరీలో పోతారు.
1: యు గో టు ద ల్యాబొరేటరీ.
0: ల్యాబొరేటరీలో పోయినప్పుడు
1: దేర్
0: ఆక్సిజన్ తీసుకుంటారు.
1: యు కలెక్ట్ ఆక్సిజన్.
0: హైడ్రోజన్ తీసుకుంటారు.
1: ఆల్సో కలెక్ట్.
0: రెండింటిని చేరుస్తారు.
1: యు కంబైన్.
0: వాటర్ గా చేస్తారు.
1: అండ్ యు మేక్ వాటర్.
0: నేను వాటర్ చేశాను అనుకుంటున్నాడు.
1: హి థింక్స్ దట్ ఐ హావ్ మ్యానుఫ్యాక్చర్డ్ వాటర్.
0: నీ మొహం, నువ్వేమిటి వాటర్ చేయటము?
1: వాట్ ఎ ఫూల్ యు ఆర్. యు ఆర్ మేకింగ్ వాటర్.
0: ఈ ఉన్నటువంటి మూలాధారమైనటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపినావే కానీ వాటర్ నువ్వు చేయలేదు.
1: యు హావ్ ఓన్లీ కంబైన్డ్ ద హైడ్రోజన్ ఆక్సిజన్ విచ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్.
0: ఈ ఆధేయాన్ని నువ్వు చూపుతున్నావే కానీ ఆధారం ఎక్కడ?
1: యు ఆర్ ఓన్లీ షోయింగ్ దాట్ విచ్ యు మేడ్ బట్ యు ఆర్ నాట్.
0: అదే విధంగానే సర్వమునకు ఆధారము ఆత్మతత్వమే.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఆత్మ ద స్పిరిట్ విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్.
0: ఉన్నది రెండే రెండు ఈ జగత్తునందు మనకు కనిపిస్తుండే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ ఓన్లీ
0: దృశ్యము దృక్కు.
1: One is the seen, other is the look.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే.
1: The unity of these two.
0: సాధన యొక్క ఫలితము.
1: Is the result of spiritual practice.
0: దృశ్యము దిక్కులో చేరిపోతుంది.
1: And the seen joins in that vision.
0: కానీ దృశ్యము దిక్కులో చేరుతుంది.
1: The seen also joins.
0: దృశ్యము దిక్కులో చేరినా దిక్కు దృశ్యంలో చేరినా ఒక్కటే.
1: The scene may join in the looks or the vision may join in the scenario.
0: కారణం ఏమిటి?
1: What the reason?
0: రెండుగా కనిపించేటువంటిది ఒక్కటే.
1: It's only one that appears as two.
0: ఒక విత్తనం ఉంది.
1: Here is the seed.
0: విత్తనమునకు రెండు బద్దలు ఉన్నాయి.
1: It has two cotyledons.
0: ఈ రెండు బద్దలు చేరినప్పుడే
1: when both the cotyledons are there
0: అది భూమిలో పెట్టినప్పుడు మొక్కగా వస్తుంది.
1: When you just plant it,
0: ఈ రెండు బద్దలను వేరు చేసి నీ భూమిలో పెట్టి మొక్క రాదు.
1: When you separate out they will never germinate.
0: ఇది నెగటివ్ అండ్ పాజిటివ్ రెండూ చేరినప్పుడే లైట్ మనకు ప్రాప్తిస్తుంది.
1: దీస్ టూ కాంట్రడిక్షన్స్ స్టాండ్ ఫర్ నెగటివ్ అండ్ పాజిటివ్.
0: అయితే
1: హౌఎవర్
0: నెగటివ్ ముఖ్యమా పాజిటివ్ ముఖ్యమా?
1: ఈజ్ ఇట్ దట్ నెగటివ్ ఇంపార్టెంట్ ఆర్ ద పాజిటివ్?
0: పాజిటివ్ ఉంటేనే నెగటివ్ ని మనం ప్రయత్నపూర్వకంగా సృష్టించుకుంటున్నాం.
1: విత్ ది ప్రెసెన్స్ ఆఫ్ ద పాజిటివ్.
0: కరెంట్ లేకపోతే ఈ బల్బులు ఎవడు సృష్టించాడు?
1: వితౌట్ ద కరెంట్ హూ ఇస్ గోయింగ్ టు
0: కరెంటే లేకపోతే ఫ్యాన్ ఎవడు సృష్టించాడు?
1: విత్ ద కరెంట్ హూ విల్
0: జనరేట్ ది మైక్లు ఎవడు సృష్టిస్తాడు?
1: వితౌట్ ద కరెంట్ హూ విల్
0: మ్యానుఫ్యాక్చర్ ది మైక్? అన్నిటికీ ఆధారం కరెంటే. కరెంట్ ఉండటం వల్లే ఈ యొక్క ఆధేయములన్నీ కూడా సృష్టించబడుతున్నాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద కరెంట్ యు మేక్ యూజ్ ఆఫ్ ద బల్బ్స్ అండ్ ద మైక్ అండ్ ద ఫ్యాన్.
0: కనుక
1: సో
0: ఆధారమైనటువంటి యొక్క ఆత్మతత్వం ఉండంగానే ఈ అధేయమైనటువంటి దృష్టి కల్పితమైన జగత్తంతా కూడాను సృష్టింపబడుతుండాలి.
1: సో విత్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఆత్మా ద స్పిరిట్ యు ఫైండ్ ఆల్ ద రెస్ట్ ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఆధారాన్ని మనం మొట్టమొదట తీసుకోవాలి.
1: యు కన్సిడర్ దట్ ఫండమెంటల్ బేసిస్ ఫస్ట్.
0: ఈ యొక్క ఆధారం అనేటువంటిది మూలాధారం లేకపోతే దేనిని కూడాను మనం సృష్టించలేము.
1: వితౌట్ దిస్ ఫండమెంటల్ బేసిస్ యు కెన్నాట్ మేక్ ఎనీథింగ్.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ఆధారాన్ని విస్మరిస్తున్నాము.
1: బట్ టుడే వి ఆర్ ఫర్గెటింగ్ దిస్ ఇంపార్టెంట్
0: ఫ్యాక్టర్. ఆధేయాన్ని అత్యంత ముఖ్యంగా భావిస్తున్నాము.
1: బట్ వి కన్సిడర్ థింగ్స్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్.
0: ఇది ఏ మూర్ఖత్వము!
1: దిస్ ఇస్ ఫూలిష్.
0: ఇది ఏ అజ్ఞానము!
1: దిస్ ఇగ్నోరెన్స్.
0: చూచారా? కనుక ఈ ప్రపంచం యొక్క దీని ఎంతో జీవిత సత్యంబు తెలిపిది ఎందరో.
1: మెనీ పీపుల్ హ్యావ్ ఎక్స్ప్రెస్ ద మిస్టరీ ద ట్రూత్ ఆఫ్ లైఫ్.
0: ఎందుకు వింటం లేదు ఈ మానవుడు?
1: వై డోంట్ వీ హియర్ పే హీట్ టు దేర్ వర్డ్స్?
0: వినలేకున్నావు ఎందుకోసం?
1: వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు పే హీట్ టు దేర్ టీచింగ్?
0: ఇది మరణమని ఎందరో బోధిస్తున్నారు.
1: మెనీ టీచ్ దట్ ద బాడీ ఇస్ డర్ట్ అండ్ పొల్యూటెడ్.
0: దీని దగ్గరికి పోవద్దురా అని బోధిస్తున్నారు.
1: దే ఆల్సో టెల్ యు నాట్ టు.
0: ఎందుకు పోతున్నాడు?
1: దెన్ వై డు యు బాదర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ద బాడీ?
0: అజ్ఞానం ఇది అని, ప్రజ్ఞానం అది అని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు వెర్రివాడా.
1: ఓ ఫూలిష్ మ్యాన్, యు నెవర్ హర్డ్ దట్, యు నెవర్ బాదర్ టు హియర్ వెన్ ఇట్ ఈస్ సెడ్ దిస్ ఈస్ ఫిజికల్ అండ్ ఎఫీమరల్ దట్ ఈస్ పర్మనెంట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద స్పిరిట్. భావం అంతా
0: సంసార సాగరం అని బోధించుచున్నారు.
1: This life is an ocean, that's their teaching.
0: వినిపించుకోలేవేదేవేది వెర్రివాడ.
1: Oh foolish man, you never heard that.
0: ఎందుకు మీరు వినటం లేదు?
1: Why don't you hear?
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: కాని ఇది సత్యము అనేటువంటి యొక్క దీన్ని తెలియకుండా పోవటం చేతనే వినిపించుకోవటం లేదు.
1: Because he does not know that this is the truth, he doesn't care to listen.
0: కనుక ప్రతి విషయాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
1: Therefore, we have to recognize every aspect.
0: ఆధ్యాత్మిక తత్వమునందు చక్కని పరివర్తన రావాలంటే మంచి అభ్యాసం రావాలి.
1: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ఇఫ్ దేర్ ఇస్ టు బి ట్రాన్స్ఫర్మేషన్, వీ షుడ్ గుడ్ హ్యాబిట్స్.
0: దురభ్యాసమును దూరం చేయాలి.
1: వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ హ్యాబిట్స్.
0: ఈ దురభ్యాసముల చేతనే మానవత్వము దానవత్వంగాను పశుత్వంగాను మార్చుకుంటున్నాం.
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ వీ బికమ్ డెమోనిక్ అండ్ బీస్టియల్ ఇన్ అవర్ నేచర్.
0: కనుక మనం పశువులు కాదు,
1: వీ ఆర్ నాట్ యానిమల్స్.
0: మనం రాక్షసులు కాదు,
1: వీ ఆర్ నాట్ డెమన్స్.
0: మనుష్య జన్మమెత్తినటువంటి యొక్క దైవత్వమే.
1: We are born as humans, fully divine.
0: అట్టి దైవత్వాన్ని ఇంత అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టటమా?
1: Why should we make this divinity latent within us unsacred?
0: నరసింహన్ చెప్పాడు.
1: నరసింహన్ సే
0: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని.
1: You can get the wisdom only with sincerity.
0: ఆ శ్రద్ధను మన సంజయ్ సహాని చెప్పాడు. చేయిస్తన్నాడు.
1: సంజయ్ సహాని సెడ్ ది శ్రద్ధ మెన్స్
0: శ్రద్ధ ఫెయిత్ కాదు, ఫెయిత్ శ్రద్ధ కాదు.
1: శ్రద్ధ ఈజ్ నాట్ ఫెయిత్ అండ్ ఫెయిత్ ఈజ్ నాట్
0: ఫెయిత్ అనగా నమ్మకము.
1: ఫెయిత్ ఈజ్ బిలీఫ్.
0: శ్రద్ధ అనగా ఒక విధమైనటువంటి యొక్క ఉత్సాహము.
1: శ్రద్ధ మీన్స్
0: శ్రద్ధ.
1: శ్రద్ధ మీన్స్ సిన్సెరిటీ, ఎర్నెస్నెస్.
0: కనుక శ్రద్ధ, శ్రద్ధ అనేటువంటి దానికి ఒక విధమైన విశ్వాసం అన్నారు.
1: సో ఇట్ ఈస్ సెడ్ దట్ శ్రద్ధ ఎర్నెస్నెస్
0: విశ్వాసం అనేటువంటిది నమ్మకము.
1: ఫెయిత్ ఈజ్ ఫెయిత్.
0: శ్రద్ధ అనేటువంటిది ఇంట్రెస్ట్.
1: ది శ్రద్ధ మీన్స్ ఎర్నెస్నెస్ ఇంట్రెస్ట్.
0: కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది.
1: నో ఇంట్రెస్ట్ టుడే.
0: విశ్వాసము పోయింది.
1: నో ఫెయిత్
0: ఇన్ రెస్ట్.
1: బట్
0: తమో గుణంగా మనము కేవలం ఒక విధమైన పశువుల కంటే హీనమైపోతున్నాము.
1: హీ ఆల్వేస్ రిమైన్స్ ఇన్ డల్నెస్. తమో గుణ వర్స్ దెన్ అనిమల్స్.
0: కాదు కాదు, మానవుడైనందుకు
1: being a human
0: మనం ఇతరులకు ఆదర్శవంతమైనటువంటి నడకను నేర్పించాలి.
1: వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే యాస్ టు సెట్ అన్ ఐడియల్ టు
0: అదర్స్. లేకపోతే మన దురభ్యాసమును చూచి అందరు కూడా ఒక దూషిస్తారు, పరిహసిస్తారు.
1: వాచింగ్ ది బ్యాడ్ హ్యాబిట్స్ విత్ ఇన్ us, everybody will make fun of you.
0: మానవుల్లో వానికి ఏమాత్రం కూడా చోటు లేకుండా బయటికి నెట్టి వేస్తారు.
1: హీ విల్ హ్యావ్ నో ప్లేస్ ఇన్ సొసైటీ, హీ విల్ బి ఆస్క్డ్ టు గెట్ అవుట్.
0: సొసైటీకి విరుద్ధమైనటువంటి చర్యలు మనం చేసుకోవటం చేత, దేహమునకు విరుద్ధమైనటువంటి చర్యల్లో మనం ప్రవేశింపజేసుకోవటం చేత మానవత్వం అనేటువంటిది మాలిన్యమైపోతుంది.
1: యాజ్ వి యాక్ట్ అగైన్స్ ద నార్మ్స్ ఆఫ్ సొసైటీ, యాజ్ వి యాక్ట్ అగైన్స్ ద నార్మ్స్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, వి ఫైండ్ నో ప్లేస్ ఎనీవేర్.
0: మాలిన్యం అనేటువంటి దాన్ని మనం దూరం గావించుకోవాలంటే మాధవత్వం అనేటువంటి చింతన మనం చేయాలి.
1: సో ఇన్ ఆర్డర్ టు బి అవే ఫ్రమ్ దిస్ మాలిన్య ఆర్ పొల్యూషన్, వీ షుడ్ వర్షిప్ మాధవ ద డివినిటీ.
0: ఈ 25 తత్వములు కూడా మనం దూరం గావించుకున్నప్పుడే 26వది మనమే సాక్షాత్కరిస్తాడు.
1: వెన్ వీఆర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ దీస్ 25 ఆస్పెక్ట్స్, వీ నో ది 26th ప్రిన్సిపల్స్
0: చెప్పాడు.
1: సో రామదాస్ సార్,
0: మాయాకులో నాయ, మాయాకు నీ నాయ, మాయా 25 మర్మము నాయ, మాయా 25 మర్మము తెలిసితే మాయా మాయా మాయా మరి బయలాయ.
1: ది హోల్ థింగ్ ఇస్
0: రామదాస.
1: It is the one composition of Ramadasa who said that there are 25 aspects of illusion. When once you know the illusion will vanish on its own.
0: Maya, maya, maya, 25 mantramalu.
1: We say this illusion has got 25.
0: 25 tattvamulu kuda mayane.
1: All these 25 are illusive.
0: ఇలాంటి మాయతో కూడినటువంటి దాన్ని మనం ఎందుకు ఫాలో చేయాలి, అనుసరించాలి?
1: వై షుడ్ వి ఫాలో దిస్ ఇల్యూషన్?
0: ఈనాడు అట్లా అనుసరిస్తున్నాము.
1: వి డూ దట్ టుడే.
0: అందువల్లనే అజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ఎక్కువగా కప్పుకుంటున్నాం.
1: దేర్ఫోర్ వి ఆర్ కవర్డ్ బై ఇగ్నోరెన్స్.
0: తెలుసును ప్రతి మానవునికి నేను చేసేది ఇది తప్పు అని తెలుసు.
1: ఎవ్రీవన్ నోస్ వాట్
0: నీ కాన్షియన్స్. నీ తెలిసి కూడా నువ్వు చేయకుండా పోవటం వల్ల నీవు రాక్షసుడి కంటే హీనమే.
1: వెన్ యూ డోంట్ ఫాలో ద డిక్టేషన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్, యువర్ ఈక్వల్ టు డెమన్.
0: నీ కాన్షియన్స్ ని నీవు విరుద్ధంగా చేసినప్పుడు ఇంక బయట వారి గౌరవం నీకు ఎక్కడ ఉంది?
1: వెన్ యూ యాక్ట్ అగెన్స్ట్ యువర్ ఓన్ కాన్షియన్స్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు బి రెస్పెక్టెడ్ బై?
0: బయట వారు నిన్ను గౌరవించినప్పుడు నీవు జీవించే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ హియర్ ఆన్ ఎర్త్ వెన్ యూ ఆర్ నాట్ రెస్పెక్టెడ్ బై పీపుల్?
0: కాదు, మనం సమాజంలో పుట్టాము.
1: We are born in society.
0: సమాజంలో పెరుగుతున్నాము.
1: We grow in
0: society. సమాజం యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలి.
1: We should uphold our own respect and dignity.
0: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్ సెల్ఫిష్.
1: We are merely selfish and utterly selfish.
0: ఈ స్వార్థమే స్వార్థం అనేటువంటిది మహాపిచాచంగా మారిపోతుంది.
1: It is only the selfishness that robs like a demon.
0: కొంతవరకు త్యాగం మనలో బయలుదేరాలి.
1: We should cultivate the sacrifice.
0: దీనిని మనం చేయాలంటే అదే సత్యము.
1: And cultivation of the spirit of sacrifice.
0: సత్యమనగా ఏంటి? స్నేహం కావాలి.
1: ఫ్రెండ్షిప్ ఈజ్ నీడెడ్.
0: ఎవరి స్నేహము?
1: విత్ హోమ్?
0: ఏదో వాడి స్నేహమో వీడి స్నేహమో ఈమె స్నేహమో ఆమె, ఇవి కాదు స్నేహాలు.
1: దీస్ ఆర్ నాట్ ఫ్రెండ్షిప్స్, జాయినింగ్ హ్యాండ్స్ విత్ అదర్స్.
0: అదే ఒక్కటి దైవముతో స్నేహం కావాలి.
1: వీ షుడ్ బి ఫ్రెండ్, గాడ్ ఈజ్ ది ఓన్లీ ఫ్రెండ్.
0: అది ఏ సత్యము?
1: దాట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్.
0: ఆ సత్యం అనేటువంటి దాన్ని మనం సాధిస్తున్నా సౌఖ్యానంతా సాధించిన వారమైపోతాం.
1: వెన్ వన్స్ యూ అకంప్లిష్ ది సఖ్య ద
0: ఫ్రెండ్షిప్
1: ఉండాలి. అండ్ వీ షుడ్ హ్యావ్ ద
0: సర్వ సౌఖ్యములు కూడా సఖ్యం నుంచినే మనకు వస్తుండాలి.
1: ఆల్ సౌఖ్య ద ప్లెజర్ ఇస్ అవుట్ ఆఫ్ సఖ్య ఫ్రెండ్షిప్.
0: సఖ్యము సఖ్యం లోపల నిజంగా సౌఖ్యం లేదు.
1: ఇన్ ది వరల్డ్లీ ఫ్రెండ్షిప్ దేర్ ఇస్ నో ప్లెజర్ ఆర్ కంఫర్ట్.
0: చూచావా, మీకు తెలుసును.
1: యు నో దిస్.
0: కుచేలుడు కృష్ణునితో సఖ్యం చేశాడు బాల్యమునందు.
1: కుచేల వాజ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ.
0: కానీ ఇతనికి అనేక మంది బిడ్డలు కలగటం చేత సంసారంలో మునిగి అనేక బాధలకు గురి అవుతూ వచ్చాడు.
1: కుచేల సఫర్డ్ బికాస్ హి హాడ్ మెనీ చిల్డ్రన్.
0: అయ్యో, ఈ పరిస్థితి యందు నన్ను గట్టుకు చేర్చేవారెవరు, నన్ను ఆదరించేవారెవరు, నా కష్టాలు తీర్చేవారెవరని చాలా విచారపడుతూ ఉన్నాడు.
1: హి ఫీల్స్ సో బ్యాడ్ అండ్ సో సాడ్ బికాస్ హి ఇస్ వెరీ మచ్ వరీడ్ యాస్ హూ వుడ్ కమ్ టు హిస్ రెస్క్యూ.
0: బాల్యమునందు కృష్ణుని యొక్క స్నేహము, గురుకులములో అతని యొక్క స్నేహం చేశాడు.
1: ఇన్ చైల్డ్హుడ్ హి వాస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ కృష్ణ దేర్ ఇన్ గురుకుల.
0: చేయటం చేత భార్య జ్ఞాపకం చేసింది.
1: ఇస్ ఎ వైఫ్ హూ రిమైండెడ్ హిమ్ ఆఫ్ ది ఏజ్ ఓల్డ్ ఫ్రెండ్షిప్.
0: కృష్ణుడు భగవంతుడు కదా.
1: కృష్ణ ఇస్ గాడ్.
0: మీకు స్నేహితుడు కూడా కదా.
1: హీస్ యువర్ ఫ్రెండ్.
0: కనుక అతన్ని ఆశ్రయించకూడదా?
1: వై డోంట్ యూ అప్రోచ్ హిమ్?
0: నీ కష్టములంతా పరిహారం అవుతుంది అన్నాడు.
1: హి విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్.
0: కానీ ఈ కుచేలునికి డౌట్. సంశయాత్మ వినశ్యతే. సంశయము, అతను నన్ను పలకరిస్తాడో లేడు, అతను నన్ను చూస్తాడో లేడు అనేటువంటి డౌట్ ఉంటాయి. ఈ డౌట్ ఉన్నటువంటి వానికి సందేహమే, సందేహం ఉన్నటువంటి వానికి అన్ని హీనమే జరుగుతుంటాయి.
1: Kuchela was full of doubts. He is very much bothered whether Krishna would talk to him, would see him. A doubting Thomas is bound to die, perish.
0: Anni vidhara kudanu vinasmaipothadu.
1: And he will face the failure at every instance, at every step. We should not doubt.
0: Kaadu kaadu. Daivamu. ఏదో సామాన్యమైన మానవులు ఎవరైనా మర్చిపోవచ్చును, దైవం మరవడు అనేటువంటి అవిశ్వాసము, అదే శ్రద్ధావాన్ అవతేగ్న. ఆ శ్రద్ధ ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్
0: విశ్వాసం ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ ఎర్నెస్నెస్, దట్ ఫెయిత్ దట్ గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. ది ఆర్డినరీ పీపుల్ నే ఫర్గెట్.
0: విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు.
1: స్ట్రెంగ్థెన్ దట్ ఫెయిత్.
0: వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి.
1: హి అప్రోచ్డ్ కృష్ణ.
0: ఎవరైనా మరుస్తారు.
1: అదర్ పీపుల్ మే ఫర్గెట్.
0: ఈ యొక్క బిచ్చగానే వలె పోయినటువంటి కుచేలుని ఎవరు ఆదరిస్తారు?
1: Who హూ విల్ సర్టన్లీ కమ్ టు హిస్ రెస్క్యూ?
0: గేట్ రానివరు.
1: నోబడీ విల్ అలౌ హిమ్ టు ది డోర్ స్టెప్.
0: కానీ
1: బట్
0: కుచేరుడు వచ్చి ద్వారం దగ్గర నిలిచాడని వార్త విన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ హర్డ్ ద అరైవల్ ఆఫ్ కుచేరు.
0: పరుగెత్తిపోయాడు కృష్ణుడు.
1: కృష్ణ ర్యాన్ ఆల్ ద లాంగ్ డిస్టెన్స్.
0: కుచేరుని కౌగలించుకున్నాడు.
1: హీ హగ్డ్ హిమ్.
0: ఓ మిత్రుడా, ఎంత కాలమైంది నిన్ను చూచి.
1: ఓ ఫ్రెండ్, ఇట్స్ లాంగ్
0: బ్యాక్. ఎక్కడ ఉన్నావు, ఏ విధంగా ఉన్నావని పలుకరించడానికి ఒక కారణం రావాలి కదా.
1: He found a plea to talk to him what happened to you all these days.
0: కనుకనే కష్టమైనది ఈ దైవత్వం అనేటువంటి జ్ఞాపకం వస్తుంది.
1: It's only in times of difficulties we'll think of God.
0: దీనికి ఒక చిన్న దృష్టాంతరము.
1: A small example, illustrations.
0: 13 సంవత్సరములను కూడాను అరణ్యవాసం జరిగిన తర్వాత పాండవులు ఇంటికి వచ్చారు.
1: Completing the 13 years period of exile, Pandava
0: returned. ఆనందంతో కుంతీ దేవి కృష్ణునికి పోయి నమస్కారం చేసింది.
1: కుంతి paid her respects to Krishna because her sons could complete that period of 13 years of exile.
0: నీకు ఆనందమేన, ఇంకా ఏం కావాలి కోరుకో నేను ఇస్తాను అన్నాడు కృష్ణుడు.
1: And Krishna said, are you happy? Whatever you want, I am ready to grant your boon.
0: Krishna, నాకేమీ అక్కర్లేదు.
1: She said, Krishna, I don't want any.
0: నీ యొక్క అండదండలు, నీ యొక్క ఆప్యాయత, నీ యొక్క ఆదర్శము, నీ యొక్క సమీపత్వము నాకు కావాలనుకుంటే నీవు నాకు నిరంతరము కష్టములనే ప్రసాదించమని.
1: If I am to have your proximity, if I am to enjoy your support, let me face all the tragedies and difficulties in life.
0: అడవిలోపల పడరాని బాధలు పట్టడం చేతనే, తినరాని తిండిని తినిచేట చేతనే, కందమూరాదులు పూజించటం చేతనే అనేక కష్టములు గురి అయ్యారు. ఆ కష్టముల్లో నీవు నిరంతరం కూడాను వారికి వెంట జంట ఇంట ఉండి కాపాడుతూ వచ్చావు.
1: Krishna, you supported us. You are always with us. You came to our rescue many a time. At a time when we suffered so many troubles and turmoils, difficulties there in the
0: forest.
1: If I am to enjoy this proximity, I am ready to face the problems and difficulties.
0: ఇది సత్యసాయి యొక్క చరిత్ర యందు ఒక చక్కని ఘట్టము ఎవరికి తెలియదు.
1: This had happened in the life of Bhagavan. No one knows this.
0: సమ్మర్ క్లాసులు జరుగుతుండేటువంటి ప్రతి సంవత్సరము,
1: ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ సమ్మర్ క్లాసెస్.
0: బెంగళూరు లోపల కొత్తగా హాస్టల్ కల్పించాలి, పిల్లలు అధికమైపోతున్నారు, వాళ్లకు ఆధునికంగా తగినటువంటి అనుకూలాలు చేయాలని హాస్టల్ కట్టడానికి ప్రారంభించాము.
1: ఇట్ వాజ్ డిసైడెడ్ టు కన్స్ట్రక్ట్ ఎ హాస్టల్ టు అకామిడేట్ ఇంక్రీజింగ్ స్ట్రెంగ్త్.
0: సంవత్సరం లోపల పిల్లలందరినీ తీసుకుని నేను ఊటీకి వెళ్లాను సమ్మర్ క్లాస్ జరపడానికి.
1: దట్ ఇయర్ భగవాన్ our students and he went to Ooty to conduct summer classes.
0: Summer classes in Ooty lo chakkaga anni vidhala saukaryanga sadupayanga jariginayi.
1: There summer classes were held successfully there in Ooty.
0: Inka rendo dinamu anta Bangalore ki raavali.
1: And they had to return to Bangalore on the following day.
0: Pillalu nenu
1: Bhagwan told boys,
0: pillalu ఎట్టైనా boy, మీరు ఊటీకి వచ్చారు.
1: You have come to Ooty anyway.
0: చూడటానికి ఒక విధమైనటువంటి కన్నులు కూడా ఉన్నాయి కదా.
1: And you have eyes to see.
0: సైట్ సీన్స్ అంతా కూడా మీరు చూడవలసి వస్తుంది.
1: You may have to go around
0: for sightseeing. The
1: creation, all the scenario around is so beautiful. Better you go for sightseeing.
0: మాకు అక్కర్లేదు, స్వామి కూడా రావాలన్నారు. మా పిల్లలు చాలా మొండి పిల్లలు.
1: Our students are so determined that they wanted Bhagavan to follow them.
0: స్వామి మీరు కూడా రావాలి అన్నారు.
1: Because of intense love they said, Swami, you should follow us.
0: వారికి నచ్చ చెప్పాను, నాయనా నేను వచ్చిందంటే క్రౌడ్ అంతా వచ్చి చేరిపోతుంది, అక్కడ మీకు ఏమాత్రం కూడా సదుపాయం కూడా ఉండదు, దృశ్యాలు చూడటానికి కూడా వీలు కాదు, మీరే వెళ్లి రండి అన్నారు.
1: భగవాన్ ట్రై టు కన్విన్స్ దెమ్, ఇఫ్ ఐ ఆల్సో ఫాలో యూ దేర్ విల్ బి హ్యూజ్ క్రౌడ్, యు నాట్ బి ఏబుల్ టు సీ ఎనీథింగ్.
0: పిల్లలకు ఒక విధమైన స్వార్థం అనేటువంటిది ఉంటుంది.
1: బట్ ద మోడర్న్ బాయ్స్ దే హావ్ సెల్ఫిష్నెస్.
0: స్వామి కూడా రావాలి లేకపోతే మేము పోము అని కూర్చున్నారు.
1: దే సెడ్ వి ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు గో వితౌట్ యు స్వామి, దే సెడ్.
0: సరే వెళ్ళండి అని బస్సులు అంతా అరేంజ్మెంట్ చేసి దొడ్డబెట్ట అనేటువంటిది ఒకటి ఉండాలి ఊటీ లోపల.
1: భగవాన్ అరేంజ్డ్ బస్సెస్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ దేర్ ఇస్ ఎ ప్లేస్ బై నేమ్ దొడ్డబెట్ట. దేర్
0: 8000 అడుగులు ఎత్తుగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ సో హై 8000
0: ఫీట్. ఊటీ లోపల చాలా ఎత్తైన ప్రదేశము.
1: ఇట్ ఇస్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్.
0: కాబట్టి దొడ్డబెట్టకంతా మీరు వెళ్లి రండి అన్నాను.
1: భగవాన్ సెడ్ బెటర్ యు గో టు దొడ్డబెట్ట.
0: సరే స్వామి రావాలి, అక్కడంతా ఫోటోలు తీసుకోవాలి, అవి ఇవి చాలా ఈ కాలం పిల్లల యొక్క అభిరుచులు అట్లా ఉంటాయి.
1: The taste of students, modern students, they want to have individual photographs with Bhagavan.
0: Sorry,
1: there
0: sir, andaru pondi meer bus lanta digi akkadanta photos ready ayye lopala nenu ostanu annanu.
1: Bhagavan said, all bus transport arrangements are made, you be there ready, I'll come there.
0: Varanta poyina tarvata
1: and they all left.
0: Oka ara gantaku nenu nandanavana vachi దొడ్డబెట్టకు పోతున్నాను.
1: ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ భగవాన్ స్టార్టెడ్ దేర్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ నందనవనం.
0: ఎవరో ఇద్దరు పాపం యువకులు,
1: టూ యంగ్స్టర్స్,
0: నందనవనంకు పోయి స్వామిని చూడాలని పోయారు.
1: దే కేమ్ టు నందనవన టు సీ స్వామి.
0: అక్కడ నందనవనంలో లేడు, దొట్ట పెట్టకు పోయాడు స్వామి అన్నారు.
1: దేర్ ది టూ యంగ్స్టర్స్ కేమ్ టు నో దట్ భగవాన్ లెఫ్ట్.
0: మోటార్ సైకిల్ పైన ఒకే స్పీడ్ గా వస్తున్న స్వామిని చూడాలి, స్వామిని చూడాలి, స్వామిని చూడాలి.
1: దే స్టార్టెడ్ ప్రొసీడింగ్ ఆన్ మోటార్ వెహికల్స్ టు సీ స్వామి.
0: ఈ విధంగా స్పీడ్ గా వస్తున్నారు
1: వెనక, హై స్పీడ్.
0: ఎవరు ఈ విధంగా వస్తున్నారు ఈ పిల్లలు?
1: హూ ఆర్ దీస్ బాయ్స్ ఫాలోయింగ్ మీ
0: అనుకునేటప్పటికీ కొంతమంది చెప్పారు, కాదు ఎవరో రౌడీ పిల్లలు ఉన్నారు.
1: Somebody said after all that some rowdies.
0: కాదు కాదు, తెలియకుండా అట్లా చెప్పకూడదు, వారు స్వామి దర్శనం కోసం వస్తున్నారు అన్నాను.
1: Don't say like that without knowing the truth. They are coming to see me.
0: ఒక టర్నింగ్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాళ్ళు నా కారు సైడ్కి వచ్చి నన్ను చూడాలని చెప్పిన ఆశచేత స్పీడ్ గా దగ్గరకు వచ్చేసారు.
1: There is one turning point. These two boys on motorcycles, they came there at high speed.
0: Motorcycle padipoyindi.
1: When they just approached the turning point, the motorcycles fell.
0: Idduru pillalu kuda motorcycle nunchi padipoyaru.
1: The two boys fell down.
0: Tatchane nenu kaaru aapi
1: Bhagavan stopped his car.
0: Nenu vaari daggariki poyi
1: Bhagavan went close to them.
0: Vaari kainatuvanti mattinanta tudichi
1: he wiped out all the
0: dust. Naina emaina debba tagilinda endukosam inta speed ga vacharu ee vidhanga raakoddu chudalanukunte neevu nandaravanam raavachunu kaani ani vaadu cheppavalsina bodhananta cheppi వారితో సమాధానం చేసి నా కారులో ఉన్నటువంటి రెండు కమలా పండ్లు వాళ్ళకి ఒలిచి వాళ్ళకి ఇచ్చి దాహం తీర్చుకోండి అని చెప్పాను.
1: భగవాన్ కేమ్ దేర్ సాఫ్ట్లీ అండ్ వైప్డ్ అవుట్ ఆల్ ద డస్ట్ ఓవర్ దేర్ టోల్డ్ దెమ్ ఇట్స్ నాట్ ద వే టు ఫాలో మీ లైక్ దిస్ ఎట్ హై స్పీడ్ యూ షుడ్ నాట్ హావ్ డన్ ఇట్ హి సెడ్.
0: అప్పుడు ఆ పిల్లలు ఇద్దరు చెప్తున్నారు
1: అండ్ ఆఫర్ దెమ్ టు
0: కాలేజీ పిల్లలు.
1: The two boys are college
0: Swami,
1: students.
0: Swami, మీ దర్శనం కావాలని మేము వచ్చాము.
1: Bhagavan, we have come here to see you.
0: నిజంగా ఈ కష్టం జరగటం చేతనే, మోటార్ సైకిల్ నుంచి పడిపోవడం చేతనే దర్శనమే కాదు, సంభాషణమే కాదు, స్పర్శమే కాదు, ప్రసాదం కూడా మాకు లభించలేదు.
1: The boys immediately said, Bhagavan, because of this difficulty, because of this accident, because we fell down from the motorcycles, we could see you, we could touch you, we could speak to you, we could receive prasadam.
0: మా దగ్గరికి వచ్చి మా తలని నిమిరి మా వీపులంతా నిమిరి ఎక్కడ దెబ్బ తగిలింది ఏమిటని ఇంత ఆప్యాయంగా పలకరించే వారు ఎవరున్నారు లోకములు?
1: Without this, had not this accident happened, you would not have caressed and fondled us.
0: కనుక స్వామి, మీ దర్శనాన్ని మేము ఆశించాము, శ్రద్ధతో మేము వచ్చాము.
1: We wanted to see you. We came in all earnest.
0: Darshana sparshana sambhashana moodu jarigipoyinayi maaku.
1: We could see you. We could touch you. We could converse with you.
0: Kanaka ee moodu labhyamayyetundi ee rakamaina kashtamulu maaku ichina santoshame moodu maaku anugrahinchandi
1: anna. If we are to have this triple benefit, we are ready for any accident, for any difficulty.
0: Ee kunti korinatundi.
1: This is the prayer of Kunti.
0: Ee kashtallo bhagavantudu anta aapyayanga chuchenta sukhallo chudadu.
1: Naturally you will think of God and God will think of you with all affection in times of
0: difficulty. కానీ సుఖములో కూడా చూచేటువంటి అవకాశాలు ఉంటున్నాయి.
1: Of course there is scope in times of pleasure.
0: కనుక భగవంతుని యొక్క చూపులకు కష్టమే సుఖమే అనేటువంటిది కాదు.
1: From the God stand point of view there is nothing like pleasure and pain.
0: ఆ కుచేలుడు పోయాడు.
1: Kuchela went there.
0: ఆ యొక్క భవనంలో చేరాడు.
1: There he entered the
0: palace. అడగవలసింది ఏదో అడగనే లేదు.
1: He has not asked what he really wanted.
0: మనసరిగిన మానవులకు అడగవలసిన అక్కర్లేదు.
1: The one who knows your mind, you don't need to ask him.
0: తిరిగి అంతా భోజనం ఇదంతా పెట్టి విశ్రాంతి అయిన తర్వాత కుచేలా నీవు ఇంక నీ ఇంటికి వెళ్ళు అని ఒక విధమైనటువంటి పల్లకీనిచ్చి పంపించాడు.
1: The food is served and he was asked to take rest for some time and then he was asked to go in a palanquin.
0: కొంత దూరం వచ్చిన తర్వాత అయ్యో ఎంతని మూర్ఖుణ్ణి నేను, నా పిల్లలు ఏ విధమైనటువంటి ఆహారం లేకుండా అవస్థలు పడుతున్నారు, నేనేనో పంచపక్ష ప్రమాణాలంతా భుజించాను, కృష్ణుణ్ణి అడగలేకపోయానే అని పాపం చింతించాడు.
1: As he was returning, traveling to some distance, on his return journey he started feeling like this. What happened to my children? What is they are facing all problems.
0: Goppa bhavanam erpadipoyindi.
1: By the time he reached the spot he could see
0: her sarvalankara sutralaipoyi anni aabharanalu dharinchindi.
1: He saw his wife full of jewels.
0: Pedda rani vale vachindi itani sanmaninchadaniki.
1: Wife came there to receive him like a queen.
0: Chuchadu ee evaro Sri Lakshmino lekapothe na bharyana ani sandehinchadu.
1: And Kuchela doubted, is she the queen or my wife?
0: ఆమె దగ్గరకు వచ్చి
1: అండ్ షీ కేమ్ క్లోజ్ టు హిమ్.
0: నాథా, కృష్ణుడు ఏమన్నాడు?
1: షీ వెంట్ ఆన్ ఆస్కింగ్ వాట్ డిడ్ కృష్ణ సే.
0: ఇతనికి ఏమీ తోచలేదు.
1: వెల్ హీ కుడెంట్ సే ఎనీథింగ్.
0: సతీ,

0: హ్యావింగ్ కమ్ టు నో ఆఫ్ మై అరైవల్ హి హస్ సెంట్ హిస్ అటెండెంట్స్ టు
1: రిసీవ్ మీ దేర్.
0: ద మోమెంట్ హి కేమ్ టు నో మై అరైవల్
1: ద్వారపాలుల చేత ఆజ్ఞయం పే
0: హ్యావింగ్ కమ్ టు నో మై అరైవల్ హి సెంట్ హిస్ గేట్మెన్ టు రిసీవ్ మీ.
1: దిక్కున గద్దె దిగి నగుమోము తోడ నన్ను అండజేర్చే.
0: ద మూమెంట్ హి సా మీ హి గాట్ డౌన్ ఫ్రమ్ హిస్ థ్రోన్ అండ్ హి హగ్డ్ మీ.
1: మోనరించి మోము వాచినట్టు ఎగ దిగ చూచి కౌటన్ బిగుచుకొని
0: హీ స్టార్టెడ్ స్టేరింగ్ ఎట్ మీ ఫ్రమ్ టాప్ టు టో.
1: దేవి ఏమందు అతని దీనపరత.
0: వాట్ ఎమ్ ఐ టు సే అబౌట్ హిస్ కంపాషన్.
1: ప్రేమయే తాను తానే ప్రేమ.
0: హీస్ లవ్ హీస్ పర్సోనిఫైడ్.
1: పేద కుచేరుని అటుకులు తిని పిటికెడు తిని బహుళ భాగ్యంబు నొసంగు వారు కలరే.
0: ఇస్ దేర్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్ హూ గివ్ యూ ఆల్ ద ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ?
1: ఎవరిస్తారు
0: టేకింగ్ ఫిస్ట్ఫుల్ ఆఫ్ వీట్ అండ్ రైస్?
1: పిటికెడు అటుకులు తినేసి ఇంత భాగ్యాన్ని ఇస్తున్నాడా భగవంతుడు? ఆహా, ఇటువంటి భగవంతుని యొక్క శక్తిని ఎంత నేను గుర్తించుకోలేకపోయాను, ఎంత మూర్ఖుడను, ఎన్ని విధమైన అజ్ఞాని నేను అని తనను తాను నిందించుకొని ఆ గృహమునంతా చూచి కృష్ణా ఇది ఎంత నీ ప్రసాదమే అనుకున్నాడు.
0: కుచేల స్టార్టెడ్ బ్లేమింగ్ హిమ్సెల్ఫ్. ఇస్ దేర్ ఎనీబడీ హూ విల్ గివ్ యూ సో మచ్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ ఆల్ ద రిచెస్ ఇన్ దిస్ వరల్డ్?
1: పూర్వకంగా భగవంతుని ప్రేమించినటువంటి వానికి ఎట్టి కొరత కూడా ఉండదు.
0: ఇంటెన్స్ లవ్ హోల్ హార్టెడ్లీ దేర్ విల్ బి నో డెత్ ఆర్ షార్టేజ్.
1: నమ్మక చెడిన వారలున్నారు కానీ నమ్మి చెడినట్టి వారు ఒక లేరు లేరు లేరు.
0: దేర్ ఆర్ పీపుల్ హూ హావ్ రూయిన్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ లవ్ హావింగ్ ఫుల్ ఫేత్ దేర్ ఆర్
1: కానీ దురదృష్టవశాత్తు నమ్మకుండా చెడిపోతున్నారు చాలా మంది.
0: బట్ అన్ఫార్చునేట్లీ మెనీ రూయిన్ దెమ్సెల్వ్స్
1: చెడిపోవడం కూడా ఎట్టటంటి
0: దే హావ్ నో ఫేత్
1: చాలా పెద్ద పర్వతం నుంచి కింద పడిపోయినట్టుగా పడిపోతున్నారు.
0: బికాజ్ దే హావ్ నో ఫేత్ దే ఫాల్ డౌన్ ఫ్రమ్ ద మౌంటెన్ టాప్
1: అయిపోతున్నారు.
0: దే రూయిన్ దెమ్సెల్వ్స్ టోటలీ.
1: కానీ నమ్మినటువంటి వారు పాతాళ లోకం నుంచి కూడాను వైకుంఠానికి తీసుకుని పోతున్నాడు.
0: దోస్ విత్ ఫుల్ ఫెయిత్ రైట్ ఫ్రమ్ ద బాటమ్ దే రైజ్ టు ద వెరీ హెవెన్ ఇట్సెల్ఫ్.
1: కనుకనే నమ్మకం చాలా ప్రధానము.
0: దెర్ఫోర్ ఫెయిత్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: విశ్వాసం, ఫెయిత్, ఫెయిత్, ఫెయిత్,
0: ఫెయిత్ అండ్ ఫెయిత్, ఫెయిత్ అలోన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: కనుక దీనిని ఒక ప్రేమతోనే మనం సాధించాలి.
0: దిస్ యు కెన్ అచీవ్ త్రూ లవ్.
1: దృశ్యమంతా దృక్కైపోతుంది.
0: ఆల్ ద సీన్ విల్ బికమ్ ద విజన్.
1: కనుక ఈ దృశ్యమంతా కూడా దుక్కు నుంచి వచ్చినటువంటిది.
0: అండ్ ఆల్ ది సినారియో యూ ఫైండ్ బికాస్ అవుట్ ఆఫ్ యువర్ ఓన్ విజన్.
1: కనుక ఆ ప్రేమ చేతని సాధించండి.
0: అండ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ త్రూ లవ్.
1: గడిచిన 4 దినములు కూడాను పల్లెల ప్రజలు వచ్చి, ఆంధ్ర పల్లెల పల్లెలు వచ్చి ఇదంతా కూడా ఒక విధమైనటువంటి ఒక వైకుంఠంగా అనుభవించుకుంటూ పోయారు.
0: Villages from all over the state of Andhra Pradesh came to this center and enjoyed this place for the last 4 days and called it a heaven. The villagers are innocent.
1: వారంతకుడిని పవిత్రమైన హృదయం కలవారు.
0: They are sacred hearted.
1: ఒక దృఢమైనటువంటి విశ్వాసం కలవారు.
0: They have strong faith.
1: భారతీయ సంస్కృతి అనేటువంటిది ఇంకా పల్లెలు ఎందే అంతో ఇంతో ఉంటుండాలి.
0: The culture of Bharat is preserved there in villages.
1: నిజంగా వారు పడినటువంటి ఆనందము ఎంత ఆనందము ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించలేరు.
0: Their joy in the state of bliss is beyond all
1: known భక్తి
0: measure. That is true devotion.
1: ఈ ఆంధ్రాల నుంచి వచ్చినటువంటి యొక్క ఈ ప్రజల యొక్క ఆనందము అందరి హృదయాలు కూడా కరిగించి కదిలించి మెదిలించిపోయినాయి.
0: The bliss enjoyed by the people of Andhra Pradesh melted the hearts of everybody.
1: Kanukane varu nirantarapunnu sukshemanga aanandanga divyamainatundi margam lopala daivatvani anubhavistarani nenu aashistu aashirvadistu nenu viramistunnanu.
0: Bhagavan blesses all those that have come to this place from villages. Let they be happy. Let they be blissful. Let they be spiritual throughout their lifetime. Blessing you all, Bhagwan brings his discourse.

0: కర్మము వలె వృద్ధి పొంది కర్మము నెచను. కర్మమే నరులకు దైవము, కర్మమే నిజ భక్తులకు కారణమిల్లో. కర్మమే నిజ భక్తులకు కారణమిలలో.
1: ద బీయింగ్ టేక్స్ బర్త్ బికాస్ ఆఫ్

0: responsible for sustenance and the growth. It is action verily is divine, and it is the action that makes a devotee a true devotee indeed.
1: ప్రేమ స్వరూపులార,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు లోకములో కోట్లాది మంది చదువుతూ ఉన్నారు, చదివినారు.
0: ఇన్ దిస్ వరల్డ్ టుడే యు ఫైండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ దే ఆర్ స్టిల్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కానీ వీరి వలన ఎట్టి మార్పు కూడా ఏమాత్రమూ జరగలేదు.
0: This education has not brought any transformation at all.
1: ఈ నాటి వరకు కూడాను విద్యార్థుల యొక్క మనసు విద్యార్థులపైనే ఉంటున్నది, కానీ ఏమాత్రము ప్రజాభిమ లోపల చేరలేదు.
0: All the effects center around the student only. He doesn't think of the ambience, the surroundings and the position.
1: కనుకనే ఈ విద్య వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ నో యూజ్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్.
1: కేవలం ఉద్యోగ నిమిత్తము, పట్టకుటి నిమిత్తము, సంసారం పోషించుకునే నిమిత్తము ఈ విద్య పనికి వస్తుందే, కానీ ఇంకా దేనికి కూడాను ఆధ్యాత్మికంలో లౌకికంలో ఏమాత్రం కూడా పనికిరాదు.
0: దిస్ ఎడ్యుకేషన్ దట్ వీ అక్వైర్ ఈజ్ యూస్ఫుల్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్, to get ourselves employed and to carry out our family, but is not useful from the spiritual point of view and not even from the worldly sense.
1: ముఖ్యముగా విద్యలో ప్రతి మానవులకు నాలుగు రకములైనటువంటి విద్యలు ఉన్నవి.
0: ఎవ్రీ వన్ విల్ నోటీస్ ద ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: అయితే ఈ నాలుగు మార్గములందు కూడాను ఏది మంచిది అనేటువంటి విషయము నీకు నీవు నిర్ణయం చేసుకోవాలి.
0: ఆఫ్ దీస్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ యు హావ్ టు డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్ విచ్ వన్ సర్వ్స్ బెస్ట్.
1: అందరూ చదువుతున్నారు,
0: ఆల్ స్టడీ నో డౌట్,
1: గొప్ప గొప్ప డిగ్రీలు కూడా పొందుతున్నారు.
0: They also acquire very high degrees.
1: అందరు PhD కూడా చేస్తున్నారు.
0: Some also get their PhD degrees.
1: కానీ PhD అంటే ఏంటి అర్థం?
0: What is the meaning of PhD?
1: అదే విధముగానే ఈ చదువు అంటే ఏమిటి అర్థము?
0: What is the meaning of this education?
1: అయ్యా, మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అని ప్రశ్నించినప్పుడు చదువుకుంటున్నాడు.
0: If you put a question, what is that your son doing? The answer is, he is studying, chadukuntunnadu.
1: Andaru kuda nu chadukunnare.
0: All study, all try to educate themselves.
1: Chadukunnare kani chadu nerchaledu.
0: They have bought education, chadukunnaru. They bought education, but they have not acquired education.
1: ఆ విధంగా అందుకున్నటువంటిది నిజమైన చదువు.
0: Therefore, it is a true education that you acquire all by yourself.
1: ఏదో గ్రంథంలో రాసినటువంటి విషయాలను ఉపాధ్యాయుడు బోధిస్తే దానిని నిత్యమైనటువంటిది, సత్యమైనటువంటిది ఈ విద్య అని బోధిస్తున్నారు.
0: Teachers gather information from these texts and teach in the classroom. And you consider these lessons as eternal truth.
1: Anta kulinave gani tanu andukunnatunti vikalu.
0: All that is just stuffed in, but it has not been acquired in its originality.
1: Kanuka ee naadu mema aa vidhipai chaduvu chaduvamu.
0: We don't want that type of education today.
1: Manu endunnatunti yokka antarvani yokka tattamu manu gurtinchukovadaniki prayatninchali.
0: We must make every attempt to listen to our inner voice.
1: Kanuka manamu ye chadu chadvali.
0: So what education we should acquire?
1: Kevalam aksharamato printikobadinatvanti ee grantamulu matrame chadivinanta matramana manaku telivitechadu galagavu.
0: By mere

0: only learning the alphabets and being able to read the books in front of us, that will never make us educated.
1: Kana manamu ee chaduvunu mana lopam nunchi tevali gaani bayata nunchi koragoddu.
0: Therefore we should not stuff the knowledge from outside. We should bring out that which is latent, immanent within us.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: అంతర్వాణి చదువు చదువు కాదు, బాహ్య చదువు చదువు కాదు.
0: ది ఇన్నర్ వాయిస్ ఈజ్ ద ట్రూ ఎడ్యుకేషన్ అండ్ నాట్ ది ఎక్స్టర్నల్ నాలెడ్జ్.
1: అందువల్లనే ఈ సత్యాన్ని గుర్తించుకున్నటువంటి పెద్దలు ఈనాడు విచారిస్తున్నారు.
0: ది ఎల్డర్స్ హూ హావ్ రికగ్నైజ్డ్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ ఆఫ్ ఇట్స్ అబ్సెన్స్ టుడే.
1: చదువుతున్నాము, ఎగ్జామినేషన్ లో రాస్తున్నాము, పాస్ అవుతున్నాము, డిగ్రీలు పొందుతున్నాము.
0: వి స్టడీ అట్ హోమ్, రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్, వి గెట్ త్రూ ద ఎగ్జామినేషన్ అండ్ గెట్ ద డిగ్రీ.
1: అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నటువంటి విషయమే.
0: దిస్ ఇస్ ది వన్ దట్ ఎవ్రీ వన్ డస్.
1: అయితే మనం ఏ విధంగా చదవాలి, చదువు అందుకోవాలి కానీ చదవలసినటువంటి అవసరం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ రిసీవ్ the essence of education and not merely go through the books.
1: Man antarvaalu nunchi vacheetundi oka chaduvu nijamaina chaduvu.
0: The true education from within the inner voice is the true education and not the secular or formal one.
1: Satyamu dharmamu shanti prema అహింస, ఈ ఐదు కూడా పంచభూతములే.
0: ట్రూత్, రైచియస్నెస్, పీస్, లవ్, నాన్ వయలెన్స్ ఆర్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ ఐదు కూడా చేరినప్పుడే తాను పంచభూత స్వరూపుడు కాగలరు.
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ కాన్స్టిట్యూట్ ది యువర్ ఓన్ సెల్ఫ్ ఎవ్రీ ఇండివిజువల్.
1: ఈ పంచభూతముల యొక్క తత్వమే మానవుని యొక్క జీవితము.
0: The human life is constituted by these five elements.
1: కాని ఈ నాడు ఈ పేర్లు వింటున్నారు కానీ చదవటం లేదు.
0: Today people mention their names, verbosity, but they don't go through in depth.
1: ఆ విన్నటువంటి యొక్క ఈ పంచవాచకములను కూడా మనం ప్రాక్టికల్లో పెట్టాలి.
0: All that is heard should be put to practice.
1: మనం పెట్టనక్కర్లేదు. మన అంటే ఈ పంచభూతములు కూడా ఉంటున్నవి.
0: We have not realized the five elements are within us.
1: సత్యము,
0: ట్రూత్.
1: సత్యము అనేటువంటిది మనం ఎక్కడ చదివినాం?
0: ట్రూత్, వేర్ హ్యావ్ యూ లెర్న్డ్ ఇట్? వేర్ హ్యావ్ యూ స్టడీడ్ ఇట్?
1: మన అంటే ఉంటున్నది ఆ సత్యము.
0: ద ట్రూత్ ఈజ్ విదిన్ యూ.
1: ధర్మము, ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ అక్వైర్డ్ ఇట్?
1: ఆ ధర్మం కూడా మన అంటే ఇమిడి ఉన్నది.
0: Dharma, righteousness is within you.
1: Truth is God.
0: Truth is God.
1: Not God is truth.
0: Not God is truth.
1: ఈ ట్రూత్ అనేటువంటిది ఎవరి నుంచి వస్తున్నది? తమ యొక్క సంకల్పం నుంచినే తనకు వస్తున్నది.
0: Truth is not anywhere from outside. It is from within only.
1: కానీ తన నుంచి వచ్చినదని తనకు తెలియదు.
0: Though it lies within us, we do not cognize it.
1: అవి నేచురల్ గా వచ్చేటువంటివి.
0: It is just natural manifestation.
1: కానీ ఈ సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింసలు మనము పుస్తకాల నుంచి చదివినటువంటి పదములు.
0: The truth, righteousness, peace, love and non-violence, the human values are those we study in books.
1: ఈ సత్యమును మనం చెప్పవలనన్నా దీనికి అనేక రకమైనటువంటి కొన్ని నియమములు ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు డిక్లేర్ ట్రూత్ వీ షుడ్ ఫాలో సమ్ డిసిప్లిన్.
1: ట్రూత్ అనేటువంటిది కేవలము రెండు పదములు మాత్రమే ఉంటుండేది.
0: ట్రూత్, సత్య హ్యాస్ గాట్ టూ లెటర్స్ హియర్. సత్య,
1: సత్య,
0: సత్య,
1: సత్య అనగా సత్య రెండు అక్షరాలు ఉంటుంటాయి.
0: Here there are two letters, sa, tya.
1: ఈ రెండు అక్షరాలకు మనం ఎంత చదువుతుందన్నా
0: ఫర్ దీస్ టూ లెటర్స్ షుడ్ యు రీడ్ సో మచ్.
1: కానీ సత్యం అనేటువంటిది సత్యం నాస్తి పరో ధర్మ.
0: దేర్ ఇస్ నో అదర్ ధర్మ బియాండ్ ట్రూత్.
1: ట్రూత్ యొక్క పదములే ధర్మము.
0: అండ్ ది వెరీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ వెరీ ధర్మ.
1: అది ఆచరించడమే ఇది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
0: ట్రాన్స్లేటింగ్ ట్రూత్ ఇన్ టు యాక్షన్ ఈజ్ ధర్మ రైటియస్నెస్ విచ్ ఈజ్ అవర్ డ్యూటీ.
1: మనం చెప్పిన దానిని చేసి చూపించడం.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్.
1: మనము చెప్పడము, తలచడము, చేయటము.
0: There are three aspects. One we say, the second we think, and third we do.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి సత్యం.
0: The harmony of thought, word, and deed is satya, truth.
1: ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా చెప్పాలి?
0: This truth, how is it to be spelt out, declared?
1: ఇది ఏ విధంగా తన లోపల ప్రవహిందో ఆ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించి దాన్ని మనం కూడా లోపల వెళ్ళాలి.
0: As the truth is within us, we should also turn inward to know its origin.
1: సత్యం చెప్పడమే కానీ చేయటం అనేటువంటిది కాదు.
0: Truth is said and it is not done.
1: సత్యం పలుకు.
0: Speak truth.
1: ధర్మం చేయి.
0: Act righteously.
1: కానీ ఈనాడు సత్యాన్ని చెప్పుతున్నారు.
0: But today, truth is just said.
1: ధర్మమును చేస్తున్నారు.
0: దే ఆల్సో ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: కనుక మనము చేసి చూపించడమే నిజమైనటువంటి ధర్మము.
0: ద ట్రూ ధర్మ లైస్ ఇన్ డిక్లరేషన్ విచ్ ఇస్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ టోటో.
1: చెప్పి దానిని అనుసరించడమే నిజమైనటువంటి సత్యము.
0: ద ట్రూత్ ఆఫ్ దిస్ ట్రూత్ లైస్ ఇన్ వాట్ ఈస్ సెడ్ అండ్ పుట్టింగ్ ఇట్ టు ప్రాక్టీస్ ఇన్ ట్రూ స్పిరిట్.
1: కనుక మనం ఏది సత్యము ఏది ధర్మము అనేటువంటిది కూడా మనం తెలుసుకోవటం లేదు.
0: వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రూత్ సత్య అండ్ రైచియస్నెస్ ధర్మ.
1: ఈనాడు మా పిల్లలందరూ కూడా కేవలం చెప్పడం మాత్రమే కాదు చేస్తూ ఉన్నారు.
0: టుడే అవర్ స్టూడెంట్స్ దే నాట్ నియర్లీ సే స్పీక్ అవుట్ బట్ దే ఆల్సో యాక్ట్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: ఆ ప్రాక్టీస్ కూడా నువ్వు ఎట్లా చేస్తున్నారు?
0: హౌ ఆర్ దే ప్రాక్టీసింగ్ దిస్ ట్రూత్?
1: తమ యొక్క నాలుక నుంచి వచ్చినటువంటి యొక్క పదములను,
0: ద వర్డ్స్ దట్ దే స్పీక్ అవుట్ విత్ హెల్ప్ ఆఫ్ ద టంగ్,
1: దానిని మృంగివేసి
0: దే జస్ట్ స్వాలో ఇట్.
1: ఆ మృంగినటువంటి ఎసెన్స్ దాన్ని తిరిగి తన బయటకు తీవటం.
0: అండ్ దట్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్.
1: కానీ చేస్తున్నారే కానీ దాన్ని బయటకు తీపటం లేదు.
0: దే డూ ఇట్, దే ఫాలో, బట్ దే డోంట్ పబ్లిసైజ్ ఇట్.
1: ఇది పబ్లిక్ చేసేటువంటి తాము చేసి చూపించినప్పుడే ఇది పబ్లిక్ అవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ పబ్లిసిటీ ఇట్ ఈస్ నోన్ టు పబ్లిక్ ఇఫ్ ఓన్లీ యూ యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యూ సే.
1: సత్యం చెప్పు.
0: స్పీక్ ట్రూత్.
1: ధర్మం చేయి.
0: యాక్ట్ along the path of righteousness.
1: ఇవే రెండు మన భారతీయుల యొక్క సంస్కృతి యొక్క పదములు.
0: దీస్ టు రిఫ్లెక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్.
1: ఈ యొక్క పంచభూతముల యొక్క స్వరూపం లోపల ఉన్నటువంటి ఈ రెండు కూడాను మిగిలిన మూడు భూతములు కూడాను సృష్టిస్తుంది.
0: దీస్ టు ఎసెన్షియల్ సత్య ధర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బర్త్ ఫర్ ద ఆరిజిన్ ఆఫ్ ది రిమైనింగ్ త్రీ.
1: సత్యమే లేకపోతే ధర్మం ఉండదు. ధర్మమే లేకపోతే శాంతి కలగదు. శాంతియే లేకపోతే ఆనందం మనకు లభించదు.
0: వెన్ దేర్ ఇస్ నో ట్రూత్ దేర్ ఇస్ నో రైచియస్నెస్. వెన్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ దేర్ ఇస్ నో పీస్. వెన్ దేర్ ఇస్ నో పీస్ దేర్ ఇస్ నో ఆనంద ఆర్ బ్లెస్.
1: కనుక సత్యం నుంచి ధర్మం పోవాలి.
0: దేర్ ఫోర్ వీ హావ్ టు ట్రావెల్ ఫ్రమ్ సత్య ట్రూత్ టు ధర్మ రైచియస్నెస్.
1: ఈ ధర్మం వెళ్ళిన తర్వాత
0: హ్యావింగ్ రీచ్డ్ ధర్మ
1: మనము సరి అయినటువంటి స్థితిని పొందుతాము.
0: విల్ అటైన్ ది కరెక్ట్ పొజిషన్.
1: సత్య ధర్మం రెండు కూడా బ్యాలెన్స్ తో నిలిచినటువంటివి.
0: సత్య ధర్మ మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
1: సరైనటువంటి బ్యాలెన్స్ ఉండాలంటుంటే సత్యము ధర్మము రెండు కూడా సమానంగా మన ఉండాలి.
0: టు మెయింటైన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ సత్య అండ్ ధర్మ షుడ్ బి ఈక్వల్.
1: ఇవి రెండు ఉంటున్నప్పుడే మనలో ప్రేమ కలుగుతుంది.
0: వెన్ దీస్ టూ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేర్ బి ప్రేమ ఆర్ లవ్ విత్ ఇన్ అస్.
1: ప్రేమ కలిగినప్పుడే
0: వెన్ వన్స్ దేర్ ఇస్ లవ్
1: శాంతి లభిస్తుంది.
0: యూ విల్ ఎక్వైర్ పీస్, యూ విల్ బి పీస్ఫుల్.
1: కానీ ఈ పీస్ కలిగినప్పుడే
0: వెన్ వన్స్ యు ఆర్ ఇన్ పీస్
1: త్యాగం వస్తుంది.
0: యు ఆర్ రెడీ టు సాక్రిఫైస్ త్యాగ.
1: ఈ త్యాగమే మానవుని యొక్క వైరాగ్యము.
0: ద త్యాగ సాక్రిఫైస్ ఈస్ రెనన్సియేషన్ ఆర్ వైరాగ్య.
1: అన్ని త్యాగం చేస్తున్నాం మనము.
0: వీ సాక్రిఫైస్ ఆల్.
1: త్యాగం చేయనటువంటి వస్తువు మన దగ్గర ఒక్కటి కూడా లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ దట్ వీఆర్ నాట్ ప్రిపేర్ టు షేర్ ఆర్ సాక్రిఫైస్.
1: కానీ అన్ని వింటున్నాము, చదువుతున్నాము.
0: వీ హియర్ అండ్ వీ ఆల్సో రీడ్.
1: దాని యొక్క స్వరూపం మీ ఎత్తిదేనటువంటి మీరు ఏమైనా గుర్తించారా?
0: హ్యావ్ యూ రియలైజ్ ఇట్స్ ఫండమెంటల్ ట్రూత్, ఇట్స్ ట్రూ ఫార్మ్ ఎట్ ఎనీ టైమ్.
1: ఇది చేసి చూపించాలి.
0: యూ షుడ్ యాక్ట్, యూ షుడ్ ప్రాక్టీస్ అండ్ దెన్ డెమాన్స్ట్రేట్.
1: మన నుండి లోపల నుంచి వచ్చేటువంటిదే కాదు సత్యము, బయట నుంచి కూరేటువంటిది కాదు.
0: ద ట్రూత్ ఈస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్, ఇట్ ఈస్ నాట్ టు బి స్టఫ్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: సత్ అనేటువంటిది ఇది కేవలం ఒకే పదమే.
0: ద సత్ ఈస్ జస్ట్ వన్ వర్డ్.
1: సత్ గుణము,
0: సత్ గుణ
1: అంటే గుణం అనేటువంటిది ఏంటది, దానికి రూపం లేదే.
0: దిస్ క్వాలిటీ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్.
1: అదే సత్.
0: That is Sat.
1: Dharma anetvanti emiti idi oka padame.
0: Dharma likewise is also a word.
1: Aa dharma anetvanti chesi tirvasindi.
0: Dharma must be practiced.
1: Shanti appude manaku shanti kalugutundi.
0: Then only you will be at peace within yourself.
1: Ee shanti kaliginappude santosham bayalderutundi.
0: Then once you are at peace you will be happy.
1: Ee rendu lekunda maatramu సంతోషమైనది కలగదు మనకు.
0: వితౌట్ దీస్ టూ సత్య అండ్ ధర్మ యూ కెన్ నెవర్ బి ఎట్ పీస్, యూ కెన్ నెవర్ బి హ్యాపీ.
1: కనుక మొట్టమొదట మనం సత్యమే నేర్చుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెర్న్ సత్య ట్రూత్.
1: జరిగింది జరిగినట్టుగా చెప్పడమే అది సత్యము.
0: టు సే వాట్ హ్యాడ్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఈజ్ ట్రూత్.
1: జరిగింది చెప్పకుండా ఏదో తనలో పెట్టుకుని సత్యము అని అంటే అది ఎట్లా తెలుస్తుంది?
0: Without telling what had actually happened, by hiding certain facts, how do you say it is truth?
1: Truth ante emtini?
0: What is truth?
1: Palakatamu.
0: Speaking out.
1: Tanalo unnatvanti yokka satyanni palakali.
0: What is within you must be spoken out, must be said.
1: Adi cheppinappude talaku dharmam erpadutundi.
0: By speaking out, what is within truly is dharma, righteousness.
1: ఈ సత్యధర్మం రెండు చేరినప్పుడే లెఫ్ట్ అండ్ రైట్ అని నడుచుకుంటారు.
0: సత్యధర్మ ఆర్ సంథింగ్ లైక్ ఇన్ అవర్ వాకింగ్ స్టైల్, లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ గో హెడ్.
1: ఈ రెండు నడిచినప్పుడే మనం చేరవలసిన స్థానం చేరుతాం.
0: దిస్ వాక్ వుడ్ బి పర్ఫెక్ట్ అండ్ ఇట్ వుడ్ టేక్ అస్ టు ది డెస్టినేషన్.
1: కనుక మనం సత్యధర్మం రెండింటినీ కూడా కలుపుకొని సరైనటువంటి అర్థం తెలుసుకుని మనం జీవితం జరిపేవారు.
0: దేర్ఫోర్ వీ షుడ్ అండర్స్టాండ్ సత్య అండ్ ధర్మ in the true spirit, in
1: the
0: a
1: proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: ఈ మ్యాన్కైండ్ అంటే ఏమిటది?
0: What is this mankind?
1: అంటే కరుణతో చూడినటువంటిది.
0: Mankind is the one with kindness.
1: సత్యము ధర్మము రెండు చేసినప్పుడే ఇది కూడినట్టవుతుంది.
0: And it is the combination of satya, the truth, and dharma, righteousness.
1: ఈ రెండు చేసినప్పుడే
0: when both of them are in union,
1: మనం కోరినటువంటి యొక్క స్థానంలో మనం చేరగలము.
0: విల్ సర్టన్లీ రీచ్ దట్ పాయింట్ వేర్ వీ వుడ్ లైక్ టు రీచ్.
1: సత్యము ధర్మము రెండు కూడా మనం జరుపుకుంటా చేరవలసిన స్థానం చేరాలనుకుంటే అది ఎలా చేరగలరు?
0: వితౌట్ ది సత్య అండ్ ధర్మ యూ కెనాట్ రీచ్ యువర్ డెస్టినేషన్, ద పాయింట్ వేర్ యూ వాంట్ టు గో.
1: కనుక సత్య ధర్మం రెండింటినీ కూడా మనం ఆధారం తీసుకుని
0: బేసింగ్ ఆన్ సత్య అండ్ ధర్మ
1: సత్యము అనేటువంటి దాన్ని మింగివేసినప్పుడు
0: when once we keep within that truth within us,
1: dharmamuku aadharam emiti?
0: What is the foundation for dharma then?
1: Satyame oka foundation.
0: Truth satya is the foundation.
1: Dharmam anetuvanti oka punadi.
0: Dharma ఈజ్ వన్ దట్ ఈస్ ద బేస్ ఆన్ దిస్ ఫౌండేషన్.
1: రెండింటి యొక్క చేరికనే సత్య ధర్మములు.
0: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ సత్య అండ్ ధర్మ ఆర్ సఫైస్.
1: అప్పుడు పునాది మంచిగా ఉంటున్నప్పుడే గోడలు ఎన్నైనా కట్టచ్చు.
0: వెన్ ది ఫౌండేషన్ ఈజ్ స్ట్రాంగ్ యూ కెన్ రేజ్ వాల్స్.
1: ఎంతటి మనం రూములు అయినా కూడా కల్పించవచ్చు.
0: అండ్ దెన్ దేర్ ఆఫ్టర్ వీ కెన్ మేక్ రూమ్స్ ఇన్ ద మ్యాన్షన్.
1: కనుక సత్యధర్మములు శాంతి ప్రేమలు ఈ రెండు కూడా సత్యధర్మముల నుంచి చెప్పు బయలుదేరినవే.
0: దేర్ఫోర్ సత్యధర్మ ఆర్ ద బిగినింగ్ ద ఫౌండేషన్ ఫర్ శాంతి అండ్ ప్రేమ టు ఫాలో.
1: ఈ నాలుగు చేరిన అప్పుడు వారికి ఆనందము.
0: ఆల్ దీస్ ఫోర్ టుగెదర్ విల్ కన్ఫర్ బ్లిస్ టు ఎవ్రీవన్.
1: కనుక ఈ ఆనందమే మన జీవిత లక్ష్యము.
0: దేర్ఫోర్ దిస్ బ్లిస్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ అవర్ లైఫ్, గోల్ ఆఫ్ అవర్ లైఫ్.
1: అయితే ఈ గోల్ ఆఫ్ లైఫ్ అనేటువంటిది మనం ఏది అని అనుకుంటామంటే ఏదో కొన్ని టాస్క్ పెట్టుకునేది దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే దానివల్ల ఒకటి ఏర్పడుతుంది అని అనుకుంటారు.
0: వి థింక్ అవర్ గోల్ ఆఫ్ లైఫ్ సెంటర్స్ రౌండ్ ద కంటిన్యూటీ ఆఫ్ థాట్స్, థింకింగ్ ఓరియంటెడ్.
1: కనుక మనము రెండింటిని కూడా ఏకప్ చేసినప్పుడే సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
0: దేర్ఫోర్ వీ షుడ్ యూనిఫై సత్య అండ్ ధర్మ ఇన్ ఆర్డర్ టు బి బ్లిస్ఫుల్.
1: రెండు పాదములు కూడా నచ్చినప్పుడే బ్యాలెన్స్ నిలుస్తుంది.
0: వెన్ వన్స్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ బోత్ ద ఫీట్ యూ కెన్ మెయింటైన్ బ్యాలెన్స్.
1: కనుక ఆ బ్యాలెన్స్ నిలిచినప్పుడే మనం ఎన్ని భవములైనా కట్టవచ్చు.
0: అండ్ వెన్ వన్స్ దేర్ ఇస్ బ్యాలెన్స్ దట్స్ క్వైట్ సేఫ్ అండ్ స్ట్రాంగ్ యూ కెన్ రైజ్ ఎనీ నంబర్ ఆఫ్ స్టోరీస్ ద బిల్డింగ్.
1: ఈనాడు కొంతమంది అంటే విద్యావంతులే లౌకిక విద్యను నేర్చినటువంటి వారే.
0: Today in this world, some people who acquired this secular knowledge,
1: భౌతిక మేనేజ్మెంట్ యొక్క కర్మలు వేరు.
0: ద వరల్డ్లీ యాక్షన్స్ ఆర్ సెపరేట్.
1: దాని యాక్షన్ లో వచ్చేటువంటి యొక్క అభివృద్ధియే దీనికి తగినటువంటి ధర్మము.
0: Therefore, the worldly actions will give you the worldly progress. That is dharma.
1: కనుక ఈ ధర్మం అనేటువంటిది చేసి చూపించాలి.
0: Therefore, dharma should be acted upon.
1: సత్యం అనేటువంటిది చెప్పి చూపించాలి.
0: And it should be said and also should be translated to action.
1: Kanuka no satya dharmam rendu kuda nu balance lo pettukunte prema shanti anetvadi entaina manaku labhistundi.
0: Therefore when once we keep perfect balance between these two satya dharma you can acquire shanti and prema.
1: Satya dharmam nu nadchukunnappude shanti manlo yerpadutundi.
0: When once we proceed along satya dharma the peace will be installed there.
1: ఎవరైనా కూడా ఇంజనీర్స్ పోయి అయ్యా ఈ బిల్డింగ్ పైన ఇంకొక బిల్డింగ్ ఏమైనా కట్టచ్చునా అని అడిగినప్పుడు అయ్యా దాన్ని పునాది చూడాలప్ప అంటాడు.
0: ఇఫ్ ఎన్ ఇంజనీర్ పుట్స్ ఎ క్వశ్చన్ కెన్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ ఫ్లోర్స్ ఫ్యూ మోర్ స్టోరీస్ టు దిస్ బిల్డింగ్ దే విల్ సే వీ మస్ట్ చెక్ ద ఫౌండేషన్.
1: ఆ ఫౌండేషన్ పట్టియే మన అభివృద్ధి పైకి వస్తుంది.
0: ది ఫర్దర్ కన్స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ద ఫౌండేషన్.
1: పునాది నుంచి మనం సరైనటువంటి పద్ధతిని మనం అనుసరించాలి.
0: We should follow the correct procedure right from the state of foundation.
1: Kanuka.
0: Therefore.
1: Motta motta satya dharmamulu manamu aadharam chesukovali.
0: Therefore we should base, rely on satya and dharma.
1: Satya and dharmam. Satyam vadalakunda dharmam cheyakunda unte adi em matram prayojanam undadu.
0: It is useless if we don't speak truth, if we do not follow the path of dharma.
1: Truth palukutaru chaala mandi.
0: Many speak. People speak truth.
1: Kani cheptare kani chestuvaledu.
0: They say but they don't act according to what is said.
1: Kalugune chesi chupinchinappude adi sarainatvanti dharmam ga rupamundi.
0: So when one acts according to what is said, that is proper way.
1: Ee proper way ne manam pattukovali.
0: We should proceed along this proper way.
1: Shanti premalu koreetvanti prati vyakti kudanu satya dharmamulu anusarinchali.
0: Those who want to have this peace and love must certainly be in possession of these two, satya and dharma.
1: Inaadu satyam cheptunnaru andamandi.
0: Today many people speak truth.
1: Andulo dharma em maatramu ledu.
0: But there is no trace of dharma there.
1: Kanuka satyam okati undi ee dharmam lekapothe em prayojanamu.
0: While you retain truth, without dharma it is useless.
1: కనుక సత్య ధర్మం రెండు కూడా మనం ఆధారం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ సత్య అండ్ ధర్మ యాజ్ ద మెయిన్ క్రైటీరియా.
1: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
0: ట్రూత్ ఈజ్ పర్మనెంట్.
1: ధర్మం ఆల్సో పర్మనెంట్.
0: ధర్మ ఈజ్ ఆల్సో పర్మనెంట్.
1: రెండు పర్మనెంట్ ప్లస్ ప్లస్ ప్లస్. అనుకునేప్పుడు మంచి భద్రమైనటువంటి ఒక బలం వచ్చేస్తుంది.
0: సత్య అండ్ ధర్మ విచ్ ఆర్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ వుడ్ యాడ్ ఆన్ అండ్ ఎన్ష్యూర్ ఆల్ ద సేఫ్టీ అండ్ స్ట్రెంగ్త్.
1: సత్యధర్మంలో రెండు లేకపోయినప్పుడు ఈ యొక్క ప్రేమకు ఏమాత్రము బలం ఉండదు.
0: వేర్ దెర్ ఇస్ నో ట్రూత్ అండ్ ధర్మ దెర్ ఇస్ నో ప్లేస్ ఫార్ ప్రేమ అండ్ లవ్.
1: ఎక్కడైనా కోర్టుకు వెళ్ళినప్పుడు కూడాను సత్యం ఏమిటి అని అడుగుతారు.
0: ఇఫ్ యూ గో ఎనీవేర్ పీపుల్ విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద ట్రూత్ దేర్ వాట్ ఈస్ సత్య దేర్.
1: సత్యం అంటే ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పడం.
0: హియర్ సత్య మెంట్ ద నరేషన్ డిస్క్రిప్షన్ ఆఫ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్ ఆర్ ట్రాన్సాక్టెడ్.
1: అది యాక్షన్ లేకుండా ఉంటున్నప్పుడు ఏ విధంగా చెప్పగలరు నీవు?
0: వెన్ ఇట్స్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సే అబౌట్ ఇట్?
1: సత్య ధర్మం రెండింటి కూడా ఏకం చేసినప్పుడే
0: వెన్ యూ యూనిఫై సత్య అండ్ ధర్మ
1: శాంతి మనకు ఏర్పడుతుంది.
0: దెన్ యూ విల్ అటైన్ పీస్.
1: ఈ శాంతి ఏర్పడినప్పుడే
0: దెన్ వన్స్ శాంతి ఇస్ అటైన్డ్
1: మనకు సౌఖ్యం కలుగుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్
1: సౌఖ్యం కలిగినప్పుడే
0: హ్యాపీనెస్ వెన్ వన్స్ విత్ దట్
1: మనకు ఈ విద్య పైన మనకు అభివృద్ధి కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ అడ్వాన్స్ ప్రోగ్రెస్ ఇన్ ఎడ్యుకేషన్
1: ప్రేమ స్వరూపులారా
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: దీన్ని ప్రాక్టికల్ లో పెట్టినప్పుడే
0: when once you put it in the practical field
1: adi nijamainatvanti shanti yerpadutundi.
0: You will earn the true peace.
1: Kaduka manam anni kulanu manayende untunnayi gaani satya dharma shanti prema anatvanti ekkada bayatu nunchi grandham nunchi teeskovu raavatam ledhu teachers manaku bodhichatam ledhu.
0: Therefore all these fundamental human values are within us. They are not taken from outside. They are not merely taught by teachers.
1: ఈ టీచర్స్ కూడా బోధించినప్పుడు ఈ సత్యాన్ని లోకమైన లోక సంబంధమైన సత్యంగా భావిస్తారు.
0: టీచర్స్ వైజ్ టీచింగ్ ట్రూత్ దే టేక్ ఇట్ ఇన్ ద వరల్డ్లీ ఫిజికల్ సెన్స్.
1: కానీ ఈ సత్యమైనటువంటి ప్రాపంచికమైనటువంటి భౌతిక లక్షణంగా తీసుకున్నప్పుడు ఇది పూర్తి అధర్మమే అవుతుంది.
0: వెన్ వన్స్ యూ కన్సిడర్ ట్రూత్ యాజ్ ఫిజికల్ అండ్ వరల్డ్లీ ఎఫిమరల్ థింగ్ ఇట్ ఈస్ అధర్మ అన్రైచువస్.
1: ఈ రెండు ప్రాక్టికల్ జరిగినప్పుడే దానికి మంచి అంతర్బలం ఏర్పడుతుంది. అంతర్బలము
0: యూ విల్ హ్యావ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ వెన్ వన్స్ యూ యూనిఫై ట్రూత్ అండ్ ధర్మ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: కనుక అప్పుడే నీకు మంచి ధైర్యం కూడా కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఆల్ ద స్ట్రెంగ్త్ అండ్ ద కరేజ్.
1: ఆ శక్తి వచ్చినప్పుడే ఇంకొకరు చెప్పనక్కర్లేదు.
0: వెన్ వన్స్ యూ హ్యావ్ దిస్ స్ట్రెంగ్త్ యూ డోంట్ నీడ్ టు బి స్పెషల్లీ టోల్డ్ ఆర్ రిమైండెడ్ బై ఎనీబడీ.
1: కనుక మనము ఎవరిని అడగనక్కర్లేదు అంటే ఎవరిని మనం ఏమాత్రం వేడుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు రన్ ఆఫ్టర్ పీపుల్ వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టు సత్య అండ్ ధర్మ.
1: సత్య ధర్మంలో రెండింటి కూడా చేసుకునేప్పుడే
0: వెన్ వన్స్ సత్య అండ్ ధర్మ ఆర్ టుగెదర్
1: సత్యం యొక్క ప్రతిబింబమే ధర్మము.
0: అండ్ ఇట్ ది ధర్మ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ సత్య ద ట్రూత్.
1: సత్య ధర్మం రెండు కూడా ఏకమైనప్పుడే
0: వెన్ సత్య అండ్ ధర్మ ఆర్ వన్
1: ఒక ఫార్మ్ ఏర్పడుతుంది.
0: దేర్ విల్ బి ఎ ఫార్మ్
1: అప్పుడు అదే మనం శాంతి అనేటువంటి దాన్ని పెడుతున్నాం.
0: దట్ ఫార్మ్ ఈ శాంతి పీస్
1: ఈ శాంతి అనేటువంటి మన రోజు చేసినప్పుడే
0: వెన్ వన్స్ దిస్ పీస్ ఇస్ విత్ ఇన్ అస్
1: సంతోషం అనేటువంటిది కలుగుతుంది.
0: విల్ బి హ్యాపీ ఇన్ సంతోష.
1: ఈనాడు మనం సంతోషంగా ఉండాలనుకుంటుంటే సత్య ధర్మం రెండింటినీ కూడా ఏకం చేయాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు బి హ్యాపీ వాట్ యూ షుడ్ డూ టుడే ఈస్ దట్ యూ షుడ్ కంబైన్ సత్య అండ్ ధర్మ.
1: కనుక ఈనాడు సత్యం వేరు ధర్మం వేరు ఉంటున్నప్పుడే ఈ రెండింటి యొక్క ఏకత్వము లేకపోవటం చేత అది మూడవది శాంతి అనేటువంటిది మనకు లభించటం లేదు.
0: టుడే వీఆర్ నాట్ యూనిఫైయింగ్ సత్య అండ్ ధర్మ. దేర్ ఫోర్ దేర్ ఇస్ నో శాంతి దేర్ ఇస్ నో పీస్ ఎట్ ఆల్ ఇన్ ది మోడర్న్ వరల్డ్.
1: ఎవరినైనా మీరు ప్రశ్నించండి, అయ్యా నీవు సంతోషంగా ఉన్నావా?
0: యు ఆస్క్ ఎనీబడీ ఆర్ యూ హ్యాపీ?
1: ఎక్కడండి, నాకు పెద్ద సంసారం కట్టుకున్నాను, పిల్లలు ఎక్కువ మంది ఉంటున్నారు, వీళ్ళకంత మ్యారేజ్ చేయాలా, వీళ్ళకంత చదువు చెప్పించాలా, అన్ని విధాల బాధ్యత నా పైన ఉంటుండాలి, నేను ఏ విధంగా శాంతిగా ఉండాలను అంటాడు.
0: ఇఫ్ యూ పుట్ దిస్ క్వశ్చన్ వాట్ హ్యాపీనెస్ వాట్ హ్యాపీనెస్ ఐ హావ్, ఐ హావ్ బిగ్ ఫ్యామిలీ, ఐ హావ్ మెనీ చిల్డ్రన్, ఐ హావ్ టు బ్రింగ్ దెమ్ అప్, ఐ హావ్ టు గెట్ దెమ్ మ్యారీడ్, ఐ హావ్ మెనీ రెస్పాన్సిబిలిటీస్ టు డిశ్చార్జ్.
1: ఈనాడు మానవుడు యందు బలం లేకుండా పోవటము బలహీనుడు కావడానికి కూడా మూల కారణం ఏమిటి? సత్య ధర్మములు వేరు వేరు చేస్తున్నారు.
0: టుడే దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్, ఆల్ ఆఫ్ అస్ ఆర్ వీక్ బికాస్ వీఆర్ సపరేటింగ్ సత్య అండ్ ధర్మ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: కనుక మీరు దీన్ని ఒకదాని ఒకటి సపరేట్ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ సపరేట్ సత్య అండ్ ధర్మ.
1: రెండింటిని ఏకం చేయాలి.
0: వి షుడ్ కంబైన్ దెమ్.
1: కనుక అప్పుడే మనకు సరైనటువంటి ఒక ఫలం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ద ట్రూ స్ట్రెంగ్త్.
1: కనుక మనం ట్రూ ఫ్రెండ్ అనేటువంటి కావాలంటే సత్యధర్మంతో కూడినటువంటి వ్యక్తి మనకు కావాలి. ఈ రెండు కూడా యూనిటీ అయినప్పుడే సరైనటువంటి ఇది మనకు లభిస్తుంది.
0: వెన్ వన్ దీస్ టూ ఆర్ యూనిఫైడ్ యూ విల్ హ్యావ్ యువర్ ఎయిమ్ ఫుల్ఫిల్డ్, గోల్ రీచ్.
1: కానీ ఈ రెండింటినీ మనం వేరు వేరు చేసినప్పుడు డివైడ్ అవుతుంది.
0: వెన్ వన్స్ యూ సెట్ దెమ్ అపార్ట్ యు ఆర్ డివైడింగ్ దెమ్.
1: ఈ డివైడ్ అయినప్పుడు ఇవి ఎట్ట వస్తుంది సత్యం, ఎట్ట వస్తుంది ధర్మము.
0: Where there is a division or duality, how do you expect truth? How do you expect dharma?
1: ఈనాడు పూర్వపు శతాబ్దాలు చదువులందరూ కూడాను దీన్ని వేరు వేరు చేయటం చేతనే కలిగినటువంటి భిన్న భిన్న అభిప్రాయాలు కలిగి భేదాలు ఏర్పడి ఒకరికొకరు కేవలము అడాయి చేసుకుంటున్నారు.
0: బికాస్ పీపుల్ సపరేటెడ్ సత్య అండ్ ధర్మ, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్, దేర్ ఇస్ మెనీ మెనీ డిఫరెన్స్ ఒపీనియన్ అమంగ్ ది మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: కనుక ప్రతి దాని ఎందుకు యూనిటీ ఉండాలి.
0: దేర్ఫోర్ దిస్ యూనిటీ ఇస్ ఎసెన్షియల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: ఆధ్యాత్మికం అంటారు,
0: స్పిరిచువాలిటీ వి సే.
1: ఈ ఆధ్యాత్మికం అనగా ఏమిటి? లౌకికము, భౌతికము, ఈ ఆధ్యాత్మికము మూడింటి యొక్క ఏకత్వమే సరైనటువంటి ఆధ్యాత్మికం.
0: ది స్పిరిచువాలిటీ మీన్స్ దట్ విచ్ ఇస్ ఎఫిమరల్ అండ్ దట్ విచ్ ఇస్ ఎటర్నల్, దట్ విచ్ ఇస్ మండేన్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఒక బలం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ట్రూ స్ట్రెంగ్త్.
1: కనుక మనము మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఈజ్ ఎసెన్షియల్.
1: నీవు ఒక సంకల్పం చేశావు,
0: యూ హ్యావ్ వన్ థాట్.
1: ఆ సంకల్పమును నీవు నోటుతో చెప్పినప్పుడే
0: వెన్ వన్స్ యూ ఎక్స్ప్రెస్ యువర్ థాట్
1: అప్పుడు ఇతరులకు బోధపడుతుంది.
0: అదర్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
1: బోధపడినప్పుడే
0: వెన్ వన్స్ దే అండర్స్టాండ్
1: దానికి అర్థం తెలుసుకుంటారు.
0: దే విల్ నో ఇట్స్ మీనింగ్ ఇన్ ది కరెక్ట్ స్పిరిట్.
1: ఇది కరెక్ట్ అయినప్పుడు దాంతో నీవు బలం సంపాదిస్తావు.
0: విత్ పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ దెన్ యూ విల్ హ్యావ్ ది ప్రాపర్ గుడ్ స్ట్రెంగ్త్.
1: మన దేహం ఉంది,
0: హియర్ ఇస్ ద బాడీ.
1: దేహం అనేటువంటిది అన్నిటితో కూడినటువంటిది. దేహం
0: బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద ఆర్గన్స్ ఆర్ ద లింబ్స్.
1: కనుక ఈ బాడీ ఒకటి ప్రధానమైనటువంటిది.
0: బాడీ ఇస్ ద మెయిన్ థింగ్.
1: అయితే ఇది ఎందుకు ప్రధానము?
0: Why is it main thing important?
1: దీని ప్రధానత ఇచ్చినప్పుడే
0: when once we take it as main thing
1: మనోబుద్ధులకు మంచి బలం వస్తుంది.
0: Body as the fundamental basis, the mind and intellect would be strong enough.
1: ఈనాడు మనము బలమును దేహానికి ఇవ్వటం లేదు.
0: Therefore, the strength is not merely confined to, limited to body alone.
1: కనుక మనము ఈనాడు బాడీని సరైనటువంటి భద్రంగా చూసుకోవాలి.
0: Therefore, to begin with, we should keep this body hale and healthy.
1: చూడండి, మనం భుజిస్తున్నాము.
0: We take food.
1: భుజించినప్పుడు దేహానికే భుజిస్తున్నామని అనుకోకూడదు.
0: Never consider that you are eating for the body.
1: కానీ మైండ్ కూడా కొంచెం భుజించాలి.
0: The food is necessary for the mind also.
1: ఈ మైండ్ కూడా కొంచెం ఆహారం ఇచ్చేటప్పుడే
0: when once the food is given to the mind,
1: బుద్ధిని డెవలప్ చేస్తుంది.
0: ఇట్ డెవలప్స్ బుద్ధి ఆర్ ఇంటలెక్ట్.
1: ఈ మనోబుద్ధులు రెండు కూడా ఏకమైనప్పుడే
0: దెన్ వన్స్ మైండ్ అండ్ ఇంటలెక్ట్ ఆర్ వన్,
1: అప్పుడు మనము తగినటువంటి ఒక బలంతో ఎంతైనా బలం సాధించవచ్చు.
0: దెన్ వీల్ హ్యావ్ ద ప్రాపర్ స్పిరిట్, ద ప్రాపర్ స్ట్రెంగ్త్ టు ప్రొసీడ్ అహెడ్.
1: మీరు ఎవరైనా డాక్టర్ అడగండి, మీరు ఏమైనా దేహానికి భుజిస్తున్నారు చక్కగా.
0: యూ ఆస్క్ ఎనీ డాక్టర్, వీఆర్ ఈటింగ్ వెల్ ఫర్ అవర్ బాడీ.
1: సార్, మా బాడీ కొంచెం బలంగా ఉందా అని అంటారు.
0: దే ఆస్క్ సార్, డూ ఐ హ్యావ్ ప్రాపర్ స్ట్రెంగ్త్?
1: ఆయన, బాడీ కొంచెం బలంగా ఉంది కానీ తెలివితేటలను గుర్తించడానికి మైండ్ కూడా చాలా అవసరం.
0: యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్, బట్ ద మైండ్ ఈజ్ నాట్ దాట్ స్ట్రాంగ్ టు బి ఇంటెలిజెంట్.
1: ఈ మైండ్ వీక్ గా ఉన్నప్పుడు బుద్ధి కూడా వీక్ గా ఉంటుంది.
0: వెన్ వన్స్ ద మైండ్ ఈజ్ వీక్, intellect also would be weak.
1: Manasu, buddhi, chittamu, indriyamu, antakarana anniti endukulanu ekamainatundi ee deham.
0: Therefore, body unifies all these, the mind, the intellect, and then the inner senses, antakarana.
1: Annintikini antakarana atyavashyam.
0: Inner senses, antakarana, are most essential.
1: Kani daniki matram manam ee matram lakshyam cheyakunda ఏదో మనకు శరీర బలం బాగుంటుంటే చూస్తే చాలు, ఎవరైనా చూస్తే అయ్యా చాలా బాగా బలంగా పుష్టిగా ఉంటున్నావు అని అంటారు.
0: వీ డోంట్ కన్సిడర్ ది అంతఃకరణ ఇన్నర్ సెన్సెస్ బట్ వీ జస్ట్ గో బై ద ఫిజికల్ వ్యూ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ వీ థింక్ హీఈస్ ఫైన్.
1: కానీ ఈనాడు సరైనటువంటి బలం చూపటం లేదు.
0: బట్ వీ డోంట్ హ్యావ్ ద ప్రాపర్ స్ట్రెంగ్త్ ఇన్ ద ట్రూ స్పిరిట్.
1: కనుక మనం ఏ ఒక్కదాన్ని చూసినప్పటికీ అన్నింటి యొక్క ఏకత్వం చేయాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ యూనిఫై, వీ షుడ్ కంబైన్, బ్రింగ్ అబౌట్ హార్మనీ.
1: కనుక ఈనాడు కూడా యూనిటీ అనేటువంటి జరిగినప్పుడే ప్యూరిటీ అనేటువంటిది లభిస్తుంది.
0: దేర్ఫోర్ టుడే వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దిస్ యూనిటీ. అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ వీ కెన్ డెవలప్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ ఏర్పడినప్పుడే,
0: వెన్ వన్స్ ప్యూరిటీ ఇస్ ఎస్టాబ్లిష్డ్,
1: దానికి తగినటువంటి ఈ స్వరూపం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ హ్యావ్ ద ప్రాపర్ ఫార్మ్ ఆఫ్ ది డివినిటీ.
1: కనుక మనం ప్రతి ఒక్కదానికి కూడా ఒక స్వరూపాన్ని సృష్టించాలి.
0: దేర్ఫోర్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్ వీ షుడ్ అస్యూమ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సరైనటువంటి అర్థం తెలుసుకున్నటువంటి వాడు చక్కగా చదువుతాడు.
0: ది వన్ హూ అండర్స్టాండ్ ఇట్ వెల్ విల్ స్టడీ ప్రాపర్లీ ఇన్ ది కరెక్ట్ వే.
1: అది అండర్స్టాండింగ్ చేసుకోలేనప్పుడు ఎంత చదువు చదివినా కానీ వ్యర్థమే అవుతుంది.
0: వితౌట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ యూ మే రీడ్ ఎనీ లెంగ్త్ ఎనీ లాంగ్ అవర్స్ ఇట్స్ ఆల్ యూస్లెస్.
1: కనుక మొట్టమొదటి అర్థం చేసుకోవాలి.
0: ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ పర్ఫెక్ట్లీ.
1: అండర్స్టాండింగ్ చేసుకుంటే దాని యొక్క లోతులు కూడా తెలుస్తుంది.
0: దెన్ వన్స్ వీ అండర్స్టాండ్ వీల్ నో నోటీస్ ఇట్స్ డెప్త్ అండ్ ప్రొఫండిటీ.
1: కనుక యూనిటీ అనేటువంటిది అన్నిటికీ చాలా గొప్పది.
0: Therefore, unity is highest and noblest of all.
1: కనుక ప్రతి మానవుడు కూడాను కేవలం దేహాన్ని పెంచుకుంటే ప్రయోజనం లేదు, మనోబుద్ధులు రెండు కూడా ఏకం కావాలి.
0: Therefore, if every man considers the body is important, it is not enough. The mind and intellect should also unite.
1: Body and mind రెండు కూడా ఏకమైనప్పుడు,
0: when one's body and mind are united,
1: ఈ బుద్ధి అనేటువంటిది తనంతట తానే వస్తుంది. వెంట
0: ఇంటెలెక్ట్ ఫాలోస్ ఆటోమేటికల్లీ ఆన్ ఇట్స్ ఓన్.
1: కనుక మనం బుద్ధికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు మేక్ స్పెషల్ ఎఫర్ట్ టు డైరెక్ట్ ది ఇంటెలెక్ట్.
1: మైండ్ ని మాత్రం మనం ప్రయత్నపూర్వకంగా సాధించండి, ఏమి సాధించాలని ప్రయోజనం లేదు.
0: ఇఫ్ యూ డోంట్ పుట్ ఇన్ స్పెషల్ ఎఫర్ట్ టు హ్యావ్ ద మైండ్ ఇన్ ద ప్రాపర్ డైరెక్షన్, ఆల్ అదర్ ఎఫర్ట్స్ ఆర్ ఇన్ వెయిన్.
1: కనుక మనము మైండ్ కు తగినటువంటి బలం ఇవ్వాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ద స్ట్రెంగ్త్ టు ద మైండ్.
1: మైండ్
0: మైండ్
1: ఈ మైండ్ కు బలం వచ్చినప్పుడే ఈ మైండ్ అన్నింటినీ సాధిస్తుంది.
0: దెన్ వన్స్ ద మైండ్ ఈజ్ స్ట్రాంగ్ ఇట్ విల్ ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్.
1: కనుక మనసుకు మొట్టమొదట మనం స్థానం ఇవ్వాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ గివ్ ప్రాపర్ ప్లేస్, కరెక్ట్ ఇంపార్టెన్స్ టు దిస్ మైండ్.
1: మైండ్ ఏంటంటే దానికి ఒక రూపమే లేదు.
0: మైండ్ హ్యాస్ నో డెఫినెట్ ఫార్మ్.
1: మైండ్ అనగా సంకల్పముల యొక్క చేరికనే.
0: మైండ్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
1: ఈ థాట్స్ అనేటువంటిది కూడినప్పుడే జరిగినటువంటి బలం వచ్చేసేస్తుంది.
0: ది థాట్స్ కాన్స్టిట్యూట్ ద మైండ్ విచ్ ఇస్ పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్.
1: చూడండి, ఇది కర్చీఫ్.
0: దిస్ ఈజ్ ద కర్చీఫ్.
1: కర్చీఫ్ అనేటువంటిది ఏమి చేరింది? దారం అటు ఇటు అటు ఇటు అటు ఇటు దారం చేరిపోయింది.
0: The kerchief is here because of the threads which are interwoven in cross directions.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం కావటం చేతనే ఇది ఒక క్లాత్ గా తయారైంది.
0: Because the threads which are closely interwoven, you could find the kerchief here.
1: కనుక మనము మొట్టమొదట మైండ్ ను శరీరపు అభ్యాసంలో పెట్టాలి.
0: Therefore, we should train the mind, control the mind to begin with.
1: Seyo hi gnana abhyasat, jana dhyana visheshate. ధ్యానత్కర్మ పరత్యాగే త్యాగత్యాంతి అనంతరం.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ దట్ మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు అచీవ్ ఎవ్రీథింగ్. బై ప్రాక్టీస్ ఓన్లీ వన్ కెన్ కంట్రోల్ ద మైండ్.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కూడా కలుగుతుంది.
0: అండ్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు కీప్ అవర్ మెమరీ రిటెన్షన్ మచ్ మోర్ దాన్ బిఫోర్.
1: ఇంతే కాదు, కేవలం దాన్ని ఏకత్వం చేయడం మాత్రమే కాకుండా దాన్ని సరైనటువంటి బుద్ధిపూర్వకంగా దాన్ని బుద్ధిలో కూడా కలపాలి.
0: Not merely combining the both body and the mind, we should also see the intellect also joins there.
1: అప్పుడు నాలుగింటి యొక్క ఏకత్వమే మానవ యొక్క శరీరం.
0: Therefore, the human body has got the combination of all these four ద బాడీ, ద మైండ్, ఇంటెలెక్ట్ అండ్ ఇన్నర్ సెన్సెస్.
1: అప్పుడు ఆ విధంగా చేర్చడానికి మనం ఏం ప్రయత్నం చేయాలి?
0: వాట్ ఎఫర్ట్ షుడ్ వి మేక్ టు కంబైన్ ఆల్ దీస్ ఫోర్?
1: ఆర్గనైజేషన్ చాలా చక్కగా ఉండాలి.
0: దేర్ షుడ్ బి కరెక్ట్ పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శ్రద్ధాభక్తి ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ శ్రద్ధ, ద సిన్సిరిటీ, స్టెడ్ ఫాస్ట్నెస్, భక్తి అండ్ డివోషన్.
1: కనుక శ్రద్ధాభక్తి మనకు ఏర్పడాలంటే మొట్టమొదటి ఒకటి ప్రాక్టీస్ చేయాలి.
0: ఫర్ స్టెడ్ ఫాస్ట్నెస్ అండ్ డివోషన్ వన్ షుడ్ ప్రాక్టీస్.
1: ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ వస్తే కొంతకాలం అదే సరిపోతుంది.
0: దెన్ వన్స్ యూ ప్రాక్టీస్ లైక్ దిస్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అండ్ పర్ఫెక్ట్.
1: కనుక మీరు ప్రాక్టీస్ లోపల అన్నిటి కూడా సాధించవచ్చు.
0: ఎనీథింగ్ కెన్ బి అచీవ్డ్, అకాంప్లిష్డ్ బై ప్రాక్టీస్ ఓన్లీ.
1: ఇది ప్రాక్టీస్ లేకుండా ఏది కూడా మనం చేయలేము.
0: యూ కెనాట్ డూ ఎనీథింగ్ విదౌట్ ప్రాక్టీస్.
1: తటలో ఉన్నటువంటి అన్నము పొట్టలో చేరాలంటే నోటికి చేతికి పనిపెట్టాలి.
0: ద ఫుడ్ ఈజ్ దేర్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్. ఇన్ ఆర్డర్ టు ఈట్ యూ షుడ్ డూ సమ్ స్పెసిఫిక్ వర్క్ టు యువర్ హ్యాండ్ టు పికప్ ఫుడ్ అండ్ ఈట్.
1: ఈ రెండింటికి ఏకత్వమే లేకపోతే అసలు బుద్ధి ఏమాత్రం పెరగదు.
0: వెన్ దీస్ టూ డు నాట్ యాక్ట్ టుగెదర్ ఇన్ యూనిసన్ యూ కెనాట్ ఈట్ అట్ ఆల్.
1: ప్రతిదానికి ద్వైతమైనటువంటి లేకుండా అద్వైతమైనది మనకు లభించదు.
0: వితౌట్ దిస్ డ్యువాలిటీ యూ కెనాట్ విజువలైజ్ నాన్ డ్యువాలిజం.
1: కనుక మీరు యూనిటీ అనేటువంటి దాన్ని పెంచుకోండి.
0: దేర్ఫోర్ ఫాస్టర్ డెవలప్ యూనిటీ మోర్ అండ్ మోర్.
1: ప్యూరిటీ ఉండినప్పుడే ప్యూరిటీ వస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ యూనిటీ ఓన్లీ యూ విల్ గ్రో ప్యూరిటీ.
1: ఈ ప్యూరిటీ వచ్చినప్పుడే డివినిటీ ఏర్పడుతుంది.
0: వెన్ వన్స్ ఇస్ ప్యూరిటీ యూ విల్ ఎక్స్పీరియన్స్ ది డివినిటీ.
1: కనుక మనం డివినిటీ రావాలంటే మనం రెండింటిని ఏకత్వం చేయాలి.
0: సో ఇన్ ఆర్డర్ టు అటైన్ డివినిటీ వీ షుడ్ యూనిఫై దీస్ టు, యూనిటీ అండ్ ప్యూరిటీ.
1: ఈ యూనిటీ చేసినప్పుడే మనకు అన్ని కూడా ఏర్పడిపోతుంది.
0: విత్ దిస్ యూనిటీ ఎవ్రీథింగ్ వుడ్ బి సెట్ రైట్.
1: ఈనాడు యూనిటీకి ఎవరు కూడా ప్రయత్నం చేయటం లేదు.
0: టుడే నో వన్ ఈజ్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ దిస్ యూనిటీ.
1: యూనిటీ లేకుండా కేవలం ప్యూరిటీ మాత్రమే ఉంటుండాలంటే అది సాధ్యం కాదు.
0: Without this unity, you cannot reach the state of purity. It is impossible.
1: కనుక ప్రతి ఒక్కరు కూడాను సేయోహి జ్ఞాన అభ్యాసాత్.
0: Therefore, everyone must practice.
1: జ్ఞానా ధ్యానం విశేషితే.
0: And out of this practice, you will be able to acquire.
1: ధ్యానత్ కర్మ పరత్యాగే.
0: And thereafter, you will be doing perfect action.
1: పరత్యాగి విస్ అదే కర్మ విమోచన అయిపోయింది.
0: And then you will be free from this karma or bondage.
1: అప్పుడే ఈ కర్మ అనేటువంటిది లేకుండా పోయడం వల్ల మానవుడు సులభంగా చేయకపోతున్నాడు.
0: వెన్ వన్స్ యూ ఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ దిస్ కర్మ ఆర్ బాండేజ్ యూ విల్ బి అటైనింగ్ దట్ ఇమ్మోర్టల్ స్టేట్ ఆటోమేటికలీ.
1: కనుకనే ఈ కర్మ అనేటువంటిది ఒక బంధన కింద చేరుతుందని మీరు అనుకుంటారు. బంధన కింద ఏమాత్రము చేరదు.
0: యూ థింక్ దట్ కర్మ యాక్షన్ ఈజ్ బాండేజ్? నో,
1: ఇది బాండేజ్ కానే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ బాండేజ్.
1: ఈ బాండేజ్ నుంచినే అన్ని విధాలు కూడా నువ్వు విముక్తి చెందవచ్చు.
0: ఇట్ ఈస్ దిస్ బాండేజ్ దట్ టేక్స్ యూ టు లిబరేషన్.
1: ఈ లిబరేషన్ అనేటువంటిది కేవలం ఊరికి రామ రామ రామ రామ వచ్చేటువంటిది కాదు. ఇది
0: లిబరేషన్ ఈజ్ నాట్ ద స్టేట్ దట్ కుడ్ బి అటైన్డ్ బై రిపీటింగ్ గాడ్స్ నేమ్ రామ్ రామ్.
1: చాలా మంది అడుగుతుంటారు, స్వామి మాకు ఎప్పుడు లిబరేషన్ వస్తుంది?
0: మెనీ పీపుల్ ఆస్క్ భగవాన్, స్వామి వెన్ ఆర్ వీ గోయింగ్ టు బి లిబరేటెడ్.
1: చేయవలసిన ధ్యానం చేసినప్పుడే కదా ఇక లిబరేషన్ కూడా కలుగుతుంది.
0: భగవాన్ రిప్లైస్, వెన్ వన్స్ యూ డూ, వెన్ వన్స్ యూ సాక్రిఫైస్, ఫాలో ప్రొసీజర్, దెన్ ఓన్లీ యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్ లిబరేటెడ్.
1: కనుక మీరు ప్రతి ఒక్క దానికి సాధన చేయండి.
0: దేర్ఫోర్ యూ షుడ్ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఫర్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: సాధన లేకుండా కూడా సాధ్యం కాదు.
0: వితౌట్ సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్ నథింగ్ కెన్ బి అటైన్డ్.
1: విద్యార్థులారా, విద్యార్థినీయులారా,
0: స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మెడిటేషన్ చేస్తున్నామేమో అంటారు.
0: వి సే దట్ వి ఆర్ మెడిటేటింగ్.
1: మెడిటేషన్ అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ మెడిటేషన్?
1: మనస్సు ఏకత్వంగా చేసుకోవడమే మెడిటేషన్.
0: వన్ పాయింటెడ్నెస్, వన్ పాయింటెడ్ అటెన్షన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ మెడిటేషన్.
1: అన్ని వైపులా పరిగెత్తుతున్నటువంటి ఒక మనసును ఒక మార్గంలో పెట్టాలి.
0: ద మైండ్ విచ్ ఇస్ వేవరింగ్ ఇన్ ఆల్ డిఫరెంట్ డైరెక్షన్స్ విల్ హ్యావ్ టు బి వన్ పాయింటెడ్, సింగిల్ మైండెడ్నెస్.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక సూటి అయినటువంటి ఒక గమ్యం చేరుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్స్ ఎ స్ట్రైట్ మెథడ్ టు రీచ్ ది డెస్టినేషన్.
1: ఎన్ని రకాలుగా మనసు అటు ఇటు చెందుతుంది.
0: మైండ్ గోస్ ఆన్ వేవరింగ్ హిదర్ అండ్ థిదర్.
1: ఇది చేసేటప్పుడు మనం అప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి.
0: వి షుడ్ బి కాషస్ వెన్ మైండ్ స్టార్ట్స్ వేవరింగ్.
1: కనుక ఈ మైండ్ అనేటువంటిది చేయకుండా ఉండే కదలికి ఎన్ని ప్రయత్నంలో అన్ని ప్రయత్నం చేస్తున్నారు మీరు.
0: వి మేక్ ఆల్ అటెంప్ట్స్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ మైండ్ డస్ నాట్ వేవర్, ఇట్ డస్ నాట్ మూవ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్.
1: కనుక మైండ్ ను మొట్టమొదటి మైండ్ ను దృష్టి వదలకుండా మైండ్ పైనే పెట్టాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్, సింగిల్ పాయింటెడ్ అటెన్షన్ ఆన్ దిస్ మైండ్ సచ్ దట్ ఇట్ వుడ్ నాట్ వేవర్.
1: కానీ ప్రపంచంలో ఈ చంచలించడం అనేటువంటిది చాలా సహజమైపోయింది.
0: ఇన్ దిస్ వరల్డ్ ద వేవరింగ్ నేచర్ హ్యాస్ బికమ్ క్వైట్ న్యాచురల్.
1: కానీ అది న్యాచురల్ కాదు.
0: ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ అట్ ఆల్.
1: ఇది కేవలం మన ప్రాక్టీస్ వల్ల అది చనిపోతుండదు, కానీ నిజంగా అది న్యాచురల్ కాదు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ ప్రాక్టీస్ యూ హ్యావ్ బికమ్ సో వేవర్డ్, బట్ ఇట్స్ నాట్ ఇట్స్ న్యాచురల్ క్వాలిటీ.
1: కారులో బయలుదేరుతున్నప్పుడు ఆఫీస్ కు అనుకుంటుంటావు రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని. రామ్ అనేటువంటి పదములకు రామ్ అనేటువంటి రూపములకి కనెక్షన్ పెట్టి నువ్వు రామ్ రామ్ అని.
0: యూ గో బై యువర్ కార్ టు గో టు యువర్ ఆఫీస్ అండ్ గో ఆన్ చాంటింగ్ రామాస్ నేమ్ రామ్ రామ్. ఇట్ ఇస్ నాట్ ఎనఫ్. రామాస్ నేమ్ షుడ్ బి కంబైన్డ్ విత్, షుడ్ అకంపనీడ్ బై ద ఫార్మ్ ఆఫ్ రామ, దెన్ ఓన్లీ ఇట్ ఇస్ ప్రాపర్ అండ్ కరెక్ట్.
1: కనుక నీ కంపెనీని కొంచెం వరకు దాన్ని కూడా సెర్చ్ చేసుకోవాలి.
0: Therefore, as we repeat God's name, we should do it in the correct path.
1: Satyangatve nisangatvam, nisangatve nirmohatvam, nirmohatve nischaritatvam, nischaritatve jivanmukti.
0: Therefore, it's only out of good company we'll be in the proper way of life. Then we'll develop a sort of detachment, and then we'll be free from this disillusionment, and then we'll be awakened finally.
1: Kanuka meeru ekagrata kavalanukunnappudu మీరు దీన్ని ఇష్టం వచ్చినట్టుగా చెల్లించకూడదు.
0: దేర్ఫోర్ టు డెవలప్ కాన్సన్ట్రేషన్ వి షుడ్ నాట్ అలౌ అవర్ మైండ్ టు వేవర్.
1: చాలా మంది చేస్తుంటారు ఈ విధంగా.
0: మెనీ పీపుల్ డూ ఇట్ ఇన్ దిస్ వే.
1: సాధన చేస్తూ కన్నులు మూసుకుంటారు.
0: ఇన్ మెడిటేషన్ దే క్లోజ్ దేర్ ఐస్.
1: కానీ ఈ ఐస్ కూడా ఎట్లా చూడాలంటే పూర్తి మూయకూడదు.
0: యూ షుడ్ నాట్ క్లోజ్ యువర్ ఐస్ కంప్లీట్లీ.
1: ఇది అర్థ నిమ్మితము ముక్కు తట్టు చూడాల.
0: యూ షుడ్ డైరెక్ట్ ద ఫోకస్ యువర్ అటెన్షన్ ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
1: ఈ దృష్టిని ముక్కు
0: దేర్ఫోర్ యువర్ వ్యూ షుడ్ బి ఆన్ ద టిప్ ఆఫ్ ద నోస్.
1: అట్లా చూసుకుంటుండగా కొద్దిసేపటిగా అయిపోతే తిరిగి క్లోజ్ అయిపోతుంది.
0: ఇన్ ద ప్రాసెస్ దే విల్ బి క్లోజ్ టోటలీ.
1: ఆ విధంగా కూడా ఫెయిల్ కాకూడదు.
0: And you should not fail even in this way.
1: పూర్తి కన్నులు తెరిచి చూడకూడదు.
0: Nor you should open your eyes totally.
1: అది అర్ధ నిమీలిత నేత్రమై ఉండాలి.
0: It is అర్ధ నిమీలిత, half closed eyes.
1: అప్పుడే కొంచెం హాఫ్ క్లోజ్ గా ఉంటుంటే ముక్కు తట్టు చూస్తుంది.
0: When once your eyes are half closed, you can direct it towards the tip of the nose.
1: అప్పుడు డైరెక్ట్ గా మనం చెందిపోతుంది.
0: And then you can reach directly.
1: Kanuka meeru ee vidhamainatuvanti oka sthitini kuda meeru kanukoni peddalate telusukoni dani practice chestunnavali.
0: Therefore we should know the correct procedure and learn from elderly experienced people and proceed.
1: Appudu idi sarayinatuvanti sthanam chikkutundi.
0: And then only you'll hold on to the correct spiritual path.
1: Ee vidhamainatuvanti bhakti lekapoyinappudiki
0: you may not be doing anything.
1: Manlo unnatvanti yokka ekagratanu sakkaga pettukunte adhe anni vidhala bhakti chestundi.
0: Then once that concentration is so powerful and strong within you, you will be attaining all the rest of the things to follow.
1: Kanuka meeru rest of the people aa vidhanga bayata vaallanu tagineetvanti oka sthitilo teppinchali.
0: Therefore we should practice and also help others, all other people, to follow your example.
1: Kevalam mana inti varini matrame shantiga pettadam kadu.
0: It is not enough you and your family members are in peace.
1: Kani meeku chuttu pattamlo undetundi vaaru kuda shantiga dinchovali.
0: The entire neighborhood should be peaceful.
1: Andaru shantiga undinappude ee kuda shanti erpadutundi. Kani
0: when all are peaceful, యూ విల్ రిమైన్ ఇన్ పీస్.
1: కనుక మనము ఎవరిని శాంతి లేకుండా తన మాత్రమే శాంతిగా ఉండాలంటే అది సెల్ఫిష్ అవుతుంది.
0: ఇఫ్ అదర్స్ ఆర్ నాట్ పీస్ఫుల్, ఇఫ్ ఆల్ అదర్స్ ఆర్ రెస్ట్లెస్, యూ కెన్ నెవర్ బీ ఇన్ పీస్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: నీవు సాధన చేస్తుంటుంటే నీ యొక్క దృష్టి మాత్రమే నీ మనసులో పెట్టుకుంటావు, కానీ మిగతా వారి యొక్క స్థితి ఎట్టుండేదో ఏమైందో అది ఎవరికి తెలియదు.
0: వైల్ ఫాలోయింగ్ ఎ స్పిరిచువల్ పాత్ యూ థింక్ ఆఫ్ యువర్ గోల్, యూ థింక్ ఆఫ్ యువర్ వెల్ఫేర్ అండ్ యు ఆర్ నాట్ బాదర్డ్ ఆఫ్ అదర్స్.
1: కనుక మనం అందరి దృష్టి పెట్టుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఎవ్రీబడి.
1: అందుకోసమని ఇది ఒక విధమైన ధ్యానం వంటిది.
0: ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ధ్యాన మెడిటేషన్.
1: ఈ మెడిటేషన్ అనేటువంటిది ఎట్ట చేస్తుంటారు?
0: హౌ డూ యూ మెడిటేట్?
1: కానీ చంచలంగా చేస్తుంటారు.
0: వీ డూ ఇట్ ఇన్ ఎ ఫసీ వే, ఇన్ ఎ వేవర్డ్ వే.
1: ఒక నామాన్ని మనం తీసుకున్నప్పుడు,
0: వెన్ వన్స్ వీ టేక్ వన్ చోజన్ నేమ్,
1: ఒకే నామం ఉండే ఉండాలి.
0: వీ షుడ్ హావ్ వన్ చోజన్ నేమ్ ఆఫ్ గాడ్.
1: అంతేగాని పది నిమిషానికి మార్చకూడదు.
0: వీ షుడ్ నెవర్ చేంజ్ ఫ్రమ్ వన్ నేమ్ టు అనదర్.
1: ఆ విధంగా మనము ఏకాత్మ భావంతో ఉండేటప్పుడే అది డివినిటీ చేయబడుతుంది.
0: విత్ దిస్ వన్ పాయింటెడ్ అటెన్షన్ హోల్డింగ్ ఆన్ టు వన్ చోజన్ నేమ్ విల్ అటైన్ డివినిటీ.
1: కనుక ధ్యానం అనేటువంటిది కూడాను కేవలం మాటలతో చెప్పేటువంటిది కాదు.
0: దేర్ఫోర్ మెడిటేషన్ ఈజ్ నాట్ కన్ఫైన్డ్ టు ఎక్స్ప్రెషన్.
1: అది ఎవరు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు.
0: నో వన్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్.
1: ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎట్ట వస్తుందంటే తనమంతటా తామే రావాలి.
0: మెడిటేషన్ ఈజ్ ఎ హ్యాపెనింగ్, మెడిటేషన్ ఈజ్ నాట్ డన్, ఇట్ హ్యాపెన్స్ ఆన్ ఇట్స్ ఓన్.
1: ఆ విధమైనటువంటి చూసుకుని మీరు తగినటువంటి యొక్క సాధన చేస్తే ఎంతైనా మీరు సాధిస్తారు.
0: విత్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ వ్యూ, ఇఫ్ వీ అండర్టేక్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ కెన్ రీచ్ ద గోల్.
1: కొంచెం మహమ్మడియన్స్ చూసండి, వాడు ఏమి చేయరు.
0: యూ జస్ట్ కన్సిడర్ మహమ్మడియన్స్,
1: తపం చేయరు, భజన చేయరు, ఏమి చేయరు.
0: దే డోంట్ డూ ఎనీ పెనెన్స్, దే డోంట్ డూ ఎనీ భజన్, దే డోంట్ డూ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్.
1: ఒకటి మాత్రం వారు చేస్తుంటారు.
0: బట్ వన్ థింగ్ దే ఫాలో స్ట్రిక్ట్లీ,
1: అందరూ భగవంతుడు భగవంతుడు అని చెప్పి చెప్పుకుంటారు.
0: ఆల్ ప్రైజ్ ద లార్డ్, స్పీక్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కాబట్టి నేను కూడా ఆ భగవంతుడి పేరు చెప్పుకుంటుంటాను.
0: ఐ ఆల్సో ప్రే టు గాడ్, సేమ్ గాడ్.
1: అంతే చాలు.
0: దట్ ఈస్ ఎనఫ్.
1: దాని యొక్క జపం కింద గాని తపం కింద గాని తీసుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ పెనెన్స్, యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ యాజ్ అ మియర్ రెపిటేషన్.
1: కనుక మనం నిరంతరం కూడా దైవం పేరు చెప్తుంటే చాలు.
0: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ఐ థింక్ ఆఫ్ హిస్ మ్యాచ్లెస్ గ్లోరిఫైడ్ నేమ్.
1: మాకు ఒక్కడే ఉండేది అల్లాహో అక్బర్.
0: ఓన్లీ వన్ గాడ్ ఎగ్జిస్ట్, అల్లాహో అక్బర్.
1: కనుక అతని కంటే గొప్పవారు ఎవరు లేరు.
0: దేర్ ఇస్ నో వన్ గ్రేటర్ దాన్ అల్లాహో అక్బర్.
1: ఆ ఒక్క నమ్మకం చేతనే వాడు గమ్యం చేరుతున్నారు.
0: విత్ ద టోటల్ ఫెయిత్ దే రీచ్ ద వేర్ గోల్.
1: కనుక మనము ఆ నమ్మకాన్ని ఒకటి పెట్టుకుని
0: విత్ దట్ ఫెయిత్,
1: నమ్మకం అని రెండు నయనంబు లేని అందులో అవని అందు.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: కనుక మనము అంధకారంలో పడకూడదు.
0: వీ షుడ్ నెవర్ బి ఇన్ డార్క్నెస్.
1: ఉన్నాడో లేదు.
0: వీ షుడ్ నెవర్ డౌట్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్.
1: అందరూ ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అనేటువంటి సత్యం రావటం చేత ఆ సత్యాన్ని మనం పట్టుకోవాలి.
0: వీ షుడ్ హోల్డ్ ఆన్, క్లింగ్ ఆన్ టు ద ఫీలింగ్ ఆఫ్ ద ట్రూత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ ఎగ్జిస్ట్, దట్ గాడ్ డ్వెల్స్ విత్ ఇన్ అస్.
1: కనుక ఆ విధమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకుని మనం నామస్మరణ చేస్తుంటే అంత తానే తీసుకుంటాడు.
0: విత్ దిస్ టోటల్ ఫెయిత్ ఇఫ్ యూ రిపీట్ గాడ్స్ నేమ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్.
1: కనుకనే మనము సరైనటువంటి నమ్మకం లేకుండా ఊరికి మనం జపం జపం చేస్తుంటే ప్రయోజనం ఉండదు.
0: వితౌట్ ప్రాపర్ ఫెయిత్ దేర్ ఇస్ నో యూస్ ఇన్ మియర్ చాంటింగ్ ఆర్ టేకింగ్ టు పెనెన్స్.
1: చాంటింగ్ చేస్తూ రావాలి.
0: యూ కెన్ చాంట్ రిపీట్ గాడ్స్ నేమ్,
1: కానీ చాంటింగ్ లోపల కూడా వెనుకో ముందు కూడా చూడకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ డూ ఇట్ ఇన్ సచ్ ఎ వే యాజ్ టు ఎంటర్టైన్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్.
1: అంతర్వాణి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ది ఇన్నర్ వాయిస్.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఆనందం కలుగుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ట్రూ బ్లిస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: చాలా మంది మా పిల్లలు కూడాను ధ్యానంలో కూర్చుంటారు.
0: మెనీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ సిట్ ఫర్ మెడిటేషన్.
1: కూర్చుంటారు కానీ ఏం చేస్తారో ఏమిటో అర్థం కాదు.
0: దే సిట్ అండ్ మెడిటేట్. వాట్ దే డూ వీ డోంట్ అండర్స్టాండ్.
1: కానీ మనకు అండర్స్టాండింగ్ అయ్యేది కూర్చోవటము, కళ్ళు మూసుకోవటము.
0: వాట్ వీ అండర్స్టాండ్ బై మెడిటేషన్ ఇస్ టు సింప్లీ సిట్ విత్ క్లోజ్డ్ ఐస్.
1: ఈ కూర్చున్నటువంటి వాడు సరైనటువంటి మనసుతో కూర్చోవాలి.
0: The one who sits for meditation should have concentrated mind.
1: ఉత్తమమైన మనం కోరాల్సింది ఒకటే.
0: What we should aspire for is only one.
1: Concentration చాలా అవసరం.
0: Concentration is most essential.
1: అది ఒకటి చక్కగా ఉంటుంటే మిగతా అన్ని కూడా సరిపోతాయి.
0: When once the concentration is total, all the rest of the things will be perfect.
1: కనుక మీరందరూ కూడా సరైనటువంటి స్థితిలో కూర్చోవాలి.
0: Therefore, we should sit for meditation in the correct posture.
1: Kani chaala mandi padmasana vesukoni chakka kurchuntaru.
0: Some sit in padmasana in the correct posture.
1: Kani kurchuntaru gaani mind matram ishtamachetu telipthadu.
0: Though they sit in padmasana, mind goes about everywhere.
1: Kaga mind ekkada kuda pampakoddu.
0: We should not allow our mind to go around.
1: మనసును ఏక స్థానంలో పెట్టినప్పుడే అప్పుడు నీకు ఏకాగ్రత కలుగుతుంది.
0: When once the mind has got this single pointed attention, you can certainly attain.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
0: We should know this truth.
1: Truth is God.
0: Truth is God.
1: God అనేటువంటి వాడు truth అవుతున్నాడు.
0: God is truth.
1: Truth is God.
0: Truth is God.
1: God is truth.
0: God is truth.
1: కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చక్కగా పెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ అండర్స్టాండ్ క్లియర్లీ ద యూనిటీ ఆఫ్ దీస్ టూ, ఆఫ్ దీస్ టూ, ట్రూత్ ఈస్ గాడ్ అండ్ గాడ్ ఈస్ ట్రూత్.
1: కనుక మీరు ఏ విధమైన చర్చలకి అవకాశం ఇవ్వకుండా అప్పుడప్పుడు మీరు కొంచెం ధ్యానం కూడా అంటే భగవంతుడి యొక్క రూపాన్ని కూడా తలుచుకుంటుంటే చాలా మంచిది.
0: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్, నెవర్ ఆర్గ్యూ, జస్ట్ have a kind of love for a specific form of your chosen deity.
1: Kani meeru tarchukuntunte prayojanam ledu.
0: It is not enough if you merely think.
1: Avidanga unnadu anetundi namakanni meeru penchukovali.
0: You should have total faith in the very existence of the divinity.
1: Kani chaala mandi ichi pooja chestuntaru.
0: Many people worship every day.
1: Kani pooja chestuntaru gaani ఏం చేస్తుంటారో ఎవరికి తెలియదు.
0: దో దే వర్షిప్ దే జస్ట్ డూ ఇట్ మెకానికల్లీ. వాట్ దే డూ నాట్ నో దెమ్ సెల్వ్స్.
1: కేశవాయన మహా,
0: కేశవాయన
1: మహా, నారాయణ మహా అని అంటుంటారు. కేశవాయన మహా అంటే కేశవుణ్ణే తెచ్చుకోవాలి.
0: దే రిపీట్ సో మెనీ నేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వన్స్ దే కేశవాయన మహా, దే షుడ్ థింక్ ఆఫ్ కేశవ ఓన్లీ.
1: ప్రతి ఒక్కటి కూడా నువ్వు చెప్పిన పదములకు తగినటువంటి అర్థం తెలుసుకోవాలి.
0: సో వాట్ ఎవర్ వీ సే, వీ షుడ్ నో ది మీనింగ్ ఆఫ్ ఎవ్రీ వర్డ్.
1: మీరు తలుచుకుంటారు స్వామి ఏం చేస్తుంటాడు.
0: యు మే బి థింకింగ్ వాట్ ఈస్ దట్ స్వామి ఈస్ డూయింగ్.
1: ఇక లవ్ చేస్తే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మెర్లీ లవ్.
1: ఆ ప్రేమలో ఉన్నటువంటి ఒక ప్రాణతత్వాన్ని వారికి బోధించాలి.
0: యూ షుడ్ టీచ్ the life of love clearly to everybody.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక శక్తి కలుగుతుంది.
0: Then only you will have the correct energy, the proper strength.
1: కనుక మీరందరూ ఎక్కడ చూస్తున్నారు కానీ దీపాలు ఇన్ని కనపడుతున్నాయి.
0: You find so many bulbs here.
1: ఇన్ని బల్బ్స్ ఉన్నాయి కానీ లైట్ ఏమో ఒకటే.
0: Though there are so many bulbs, light is one.
1: ఈ లైట్ ఉన్నప్పుడు ఏదైతే మనకి
0: when this light is one, there may be any number of bulbs.
1: Antarvani yokka satvani motta motta gurtinchali.
0: Therefore that we should understand the inner current, that is inner voice, antarvani.
1: Kanuka ee antarvani yokka sambandhame maatalu paatalu vijatalu.
0: Therefore it is the inner current, inner voice, which is the inner flow, undercurrent of all the words that said, of all the thoughts that have been thought over.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే ఎంతైనా బాగుపడుతుంది.
0: When once we know this truth, we can certainly progress and advance spiritually.
1: మీకు ఇష్టమొచ్చినటువంటి జ్ఞానం తెచ్చుకోవచ్చు.
0: you can certainly mention, chant the name of the God of your choice.
1: అప్పుడే ఏకత్వం అయిపోతుంది.
0: Then only there will be unity.
1: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్ళి సత్యమైనటువంటి ఎట్లుంటుందో చూస్తామని మీరు ప్రయత్నం చేయకండి.
0: Don't make an attempt to travel to long distances in search of truth.
1: Truth, truth.
0: Truth is truth.
1: ఎక్కడ చూసినా ఉంటుంది.
0: This truth is everywhere.
1: Truth is everywhere.
0: Truth is everywhere.
1: ఎక్కడ ఇవి ఇక్కడ సత్యము.
0: Here is truth.
1: ఇదే సత్యము.
0: This is truth.
1: ఇదే సత్యము.
0: That is truth.
1: అని చెప్పుకుంటే అంతా సత్యమే.
0: Therefore, you find truth everywhere, all over.
1: కనుక భగవంతుడికి సత్యం అప్పుడే ఏకత్వం అయిపోతుంది.
0: Then only there will be unity.
1: కనుక మీరు ఏదో పెద్ద దూరంగా వెళ్ళి సత్యమైనటువంటి ఎట్లుంటుందో

0: సత్యమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్ దట్ ఈస్ డివైన్.
0: ఏ విధంగా చేసినా కానీ సరియే.
1: వాట్ ఎవర్ ఈస్ డన్ విత్ దిస్ అండర్స్టాండింగ్
0: మనం ఈ కదిని కట్టి పట్టుకోవాలి.
1: అండ్ వీ షుడ్ హోల్డ్ ఆన్ టు దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: ప్రాచీన ఋషులంతా కూడాను
1: ఆల్ ది ఏన్షియంట్ సేజెస్
0: వారు ఎన్నో సాధనలు చేశారు.
1: దే హావ్ అండర్ టేకెన్ మెనీ స్పిరిచువల్ పాత్స్.
0: కానీ కట్ట కనపడికి ఏం చేశారు? వాడికి ఏది నమ్మకం లేకుండా పోయింది.
1: ఫైనల్లీ దే కుడ్ నాట్ రిపోజ్ ఫెయిత్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ దోస్.
0: తన యొక్క ప్రతిబింబం మీద కనిపిస్తూ వచ్చేసి
1: దే సీ దేర్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్.
0: తాను చేసేటువంటిదంతా కూడాను తన కృత్రిమమైనటువంటి.
1: వాట్ ఎవర్ దే హావ్ డన్ ఆల్ దోస్ ఆర్ ఆర్టిఫిషియల్.
0: ఆర్టిఫిషియల్ చేసే ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ యూజ్ బై ఫాలోయింగ్ దీస్ ఆర్టిఫిషియల్ మెథడ్స్.
0: కనుక మనం ఇలాంటి ఆర్టిఫిషియల్ పోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ అడాప్ట్ దీస్ ఆర్టిఫిషియల్ ప్రొసీజర్స్.
0: హృదయానికి సంపూర్ణంగా తృప్తి కలగాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ టు అవర్ హార్ట్.
0: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు.
1: హార్ట్ మీన్స్ నాట్ ది ఫిజికల్ హార్ట్ ఎనీవే.
0: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ కాదు, తాను అనేటువంటి దాంట్లో తీగల.
1: హార్ట్ హియర్ మీన్స్ ది ఐనెస్, దట్ ఐనెస్ అట్ ద సెల్ఫ్.
0: సెల్ఫ్ పైన నమ్మకం పెట్టుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ దిస్ సెల్ఫ్.
0: అది పెట్టుకుని మీరు చేయండి, తప్పక మీకు లభిస్తుంది.
1: విత్ దిస్ ఫెయిత్ ఇన్ ది ఆన్ ద సెల్ఫ్ యూ కెన్ ప్రొసీడ్ ఇన్ ఎనీ డైరెక్షన్, యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: కానీ మీరు వింటుంటే ఏమి మీకు అర్థం కావటం లేదు. కానీ
1: యాజ్ యూ లిసన్ యూ మే నాట్ బి అండర్స్టాండింగ్.
0: తింటే కానీ అర్థం కాదు.
1: అన్లెస్ యూ ప్రాక్టీస్ యూ కెనాట్ అండర్స్టాండ్ టోటలీ.
0: కనుక మీరు వినటమే కాకుండా తినాలి.
1: నాట్ సింప్లీ లిసన్ అబౌట్ ఇట్, యూ షుడ్ ఆల్సో కన్స్యూమ్ అండ్ నో ద టేస్ట్.
0: ఈ విధంగా చేసుకుని ఒకదానికొకటి తలుచుకొని కళాతోటి కన్ఫ్యూజన్ అయిపోయి డిప్రెషన్ అయిపోతుంటుంది.
1: బట్ వాట్ వీ డూ ఇస్ వీ గో ఆన్ మిక్సింగ్ అప్ థింగ్స్, మేకింగ్ ఎ మెస్ ఆఫ్ ఇట్ అండ్ ల్యాండ్ అప్ ఇన్ కన్ఫ్యూజన్.
0: అందులో ఈనాడు యువకులంతా కూడాను ఈ మెడిటేషన్ అనేటువంటి చాలా చేస్తున్నారు.
1: మెనీ యంగ్స్టర్స్ ఆర్ ఫాలోయింగ్ మెడిటేషన్ టెక్నిక్స్.
0: మెడిటేషన్ అంటే ఏమిటి వాడికే అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ మెడిటేషన్ ఈజ్.
0: ఏం చేస్తున్నాం మనము అనేటువంటి అర్థం కాదు.
1: దే డోంట్ నో వాట్ దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్.
0: నేను చేస్తున్న పని ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ ఐఎమ్ డూయింగ్?
0: దీన్ని మెడిటేషన్ అంటారా?
1: కెన్ ఐ కాల్ ఇట్ మెడిటేషన్?
0: కాదు కాదు.
1: నో,
0: మెడిటేషన్ ఏమిటంటే ఒక్కదాన్ని తప్ప రెండవ దాన్ని మనం పట్టుకోకూడదు.
1: మెడిటేషన్ మీన్స్ సింగిల్ పాయింటెడ్ అటెన్షన్, టోటల్ అటెన్షన్ ఓన్లీ ఆన్ వన్.
0: పిల్లలారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చక్కని ఆరోగ్యవంతులైపోయి ఆనందవంతులైపోయి దైవత్వాన్ని మీరు ఎంతైనా కూడా దివ్యంగా భావించి మీరు సాధన చేయండి.
1: భగవాన్ బ్లెస్సెస్ యూ దట్ షుడ్ బి హెయిల్ అండ్ హెల్దీ, దట్ యూ షుడ్ బి బ్లిస్ఫుల్, దట్ యూ షుడ్ ప్రొసీడ్ స్పిరిచువల్ పాత్ అండ్ దట్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎవ్రీ వే.
0: ఇంతవరకు చేసినటువంటి కూడా వ్యర్థం కాలేదు.
1: ఆల్ దట్ యు హ్యావ్ డన్ టిల్ నౌ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్ ఎ వేస్ట్.
0: కానీ అందులో ఏదో కొత్తగా ఉంటుంటాయి.
1: బట్ హౌఎవర్ యూ ఫైండ్ ఇట్స్ ఓన్ ఇంపాక్ట్ విత్ ఇన్ యూ.
0: ఇంతో అంతో లేకుండా మాత్రం పూర్తి పోదు.
1: సర్టన్లీ యు ఆర్ లెఫ్ట్ విత్ సమ్ రిజల్ట్, ఈజ్ నాట్ టోటల్లీ ఇన్ వెయిన్.
0: ఆ విధంగా ఉన్నది అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకుని సాధన చేయండి.
1: సో వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్, full faith on existence and proceed henceforth.
0: Kanaka me faith chaala important.
1: So faith is very important.
0: Nammakam anu rendu nayanammule ledi.
1: Today we have lost both the eyes of faith.
0: Andulaye avani endu.
1: Today in this world we are completely blind.
0: Completely blind ga untunte kuda manchide.
1: We are completely blind, it is good to some extent.
0: కానీ కొన్ని సమయంలో అది బ్లైండ్ గా ఉంటుంది, కొన్ని సమయంలో అన్ని దృశ్యంగా కనిపిస్తుంది.
1: Sometimes we are blind, at times blurred vision, there is a kind of shifting from one position to another.
0: ఆ విధంగా మీరు షిఫ్టింగ్ పోకూడదు.
1: You should not shift your vision like that.
0: ఏకత్వంగా ఉంటుండాలి.
1: There should be oneness in every aspect.
0: కానీ ఇది ఆ వ్యక్తిని బట్టి చెప్పవచ్చు.
1: This can be stated at the individual

0: కనుక ఇది అందరికీ ఒక సూర్య పొందపట్టడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మేక్ ఇట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వ్యూ ఇట్ ఇన్ ఎ యూనిఫామ్ వే ఇన్ ఎ యూనిఫామ్ ప్యాటర్న్.
0: ఆ వ్యక్తి యొక్క సాధన దినము ఎట్లా ఉంది అని గుర్తించుకుని దాన్ని దగ్గర మార్చుకుంటూ పోతే తప్ప అన్ని విధాలు ఫలితం లేదు.
1: ఇఫ్ ది ఇండివిజువల్ కాగ్నైజెస్ ద ప్రొసీజర్ మెథడ్ అండ్ ద టెక్నిక్ దట్ హీ అడాప్ట్స్ హీ కెన్ బ్రింగ్ అబౌట్ ప్రాపర్ ఆల్టరేషన్ మాడిఫికేషన్ అండ్ రెక్టిఫై దేర్ ఆఫ్టర్.
0: కనుక మీరు ఏది చేయగలిగిన వీలు లేకపోతే ఒక నామస్మరణ చేసుకుంటుకోండి.
1: ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు డూ ఎనీథింగ్ అట్లీస్ట్ డూ నామస్మరణ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్.
0: భజన బినా సుఖ శాంతి నహి.

రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ అ డౌన్ పోర్ ఆఫ్ మదర్లీ లవ్ ఆఫ్ భగవాన్ బాబా ఇన్ హిస్ డిస్కోర్స్ డెలివర్డ్ ఆన్ 19th October 1996. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ టీచర్స్ హిస్ విమెన్ చిల్డ్రన్ ద గ్లోరీ ఆఫ్ ఉమెన్హుడ్, దేర్ యునీక్ క్యాపబిలిటీ ఆఫ్ బ్రింగింగ్ అప్ ద బ్రేవ్ అండ్ పయస్ ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ బిల్డింగ్ అప్ అ బ్యూటిఫుల్ హోమ్ విచ్ ఇస్ వెరీలీ ది గ్రౌండ్ ఆఫ్ ధర్మా.

0: పరిపాటైపోయెను దుష్కృతంబిలను. శ్రీపతి భక్తి పోయే వివరింపగలేని దురంత కృత్యము దాపురమయ్యే లోకమున తాపసలోక శరణ్యుడైన శ్రీపతి నామ చింతనమే చేకూర చేయు సుఖంబు మానవా, చేకూర చేయు సుఖంబు మానవా మానవా.
1: దేర్ ఇస్ నో ఫియర్ ఆఫ్ సిన్, ద వికెడ్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ ఆల్ అరౌండ్. దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ డివోషన్ టు explain exactly, you find people treading along the wrong path. There is only one refuge at the lotus feet of God. The repetition chanting the name of God will rescue us all.
0: Udyogamulu cheyam, udyogamulu cheyam, nuditalandaru pova, gruhakrutyamunu teerchu గృహిణులెవరు.
1: ఇఫ్ ఆల్ విమెన్ ఆర్ టు గో ఫర్ జాబ్, హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్?
0: ఆలు మగలిరువురు ఆఫీసునకు పోగా పిల్లల పోషించు తల్లులెవరు?
1: ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ టు అటెండ్ దేర్ డైలీ ఆఫీస్ వర్క్, who will take care of children at home?

0: If you are to go to schools and teach other children, who are going to teach your children at home?
1: పుస్తకాల్చే బట్టి పురుషుల వలె పోవ వంట ఇంటిని దిద్దు వనితలెవరు.
0: If you also attend your offices carrying the files and books, who will cook at home?
1: డబ్బు వలన కలుగు ఇబ్బంది తీరిన ఇంటి పనుల కొరత ఎంతయుండు.
0: Though the financial problems are solved, yet there is dirt, there is a lacuna at home.

0: Truly speaking, working women have no trace of happiness or comfort.
1: Prema swarupulaina,
0: embodiments of love.
1: Divyatma swarupulara,
0: embodiments of divine atma.
1: స్త్రీలు చదవకూడదని కాదు నా ఉద్దేశం, చదవవలసింది.
0: ఇట్స్ నాట్ భగవాన్స్ వ్యూ దట్ విమెన్ షుడ్ నాట్ బి ఎడ్యుకేటెడ్, దే షుడ్ లెర్న్.
1: ఉద్యోగములు చేయవలసినదే,
0: దే షుడ్ ఆల్సో డూ జాబ్స్.
1: కానీ స్త్రీలు అందుకుంటున్నటువంటి యొక్క ఆ దివ్యమైనటువంటి యొక్క బిరుదులకు సార్థకతను అందించాలి.
0: బట్ యట్ దే హ్యావ్ టు స్టాండ్ అండ్ ఫుల్ఫిల్ దేర్ ఆబ్లిగేషన్స్, come up to the expectations of the titles they bear.
1: Mottamodati birudu grihalakshmi.
0: The first title of a woman is grihalakshmi.
1: Aa grahamunaku taginatvanti yokka saubhagyanni sausilyanni saujanyanni chekutsali.
0: She should see that there will be wealth and prosperity and the character maintained in the family.
1: Kani ime grihalakshmi kani aapisu lakshmi kaadu.
0: Woman is grihalakshmi but not office lakshmi.
1: Yemeke rendo birudu ardhangi.
0: She has second title ardhangi.
1: Evariki ardhangi? Patiki ardhangi gaani paniki ardhangi kaadu.
0: She is ardhangi half body to her husband and not to the work she does.
1: Yemeke moodava birudu illaru.
0: The third title of a woman is illaru.
1: Intiki aali kaani office ku aali kaadu.
0: She is the housewife, servant of the family, not to the office.
1: Dharmapatni nalugovadi.
0: The fourth title dharmapatni.
1: Sarva dharmamulaku nilayamainatundi gruham.
0: The house is the center of all dharma, righteousness.
1: Prachina kalam nundi bharata desamunandu ప్రచార ప్రబోధన సలుగుతూ వచ్చినటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైన ధర్మములకు అది ఏ పుట్టినిల్లు.
0: ఫర్ ఆల్ ది నోవెల్ యునీక్ ఎవర్ గ్రీన్ పాత్ ఆఫ్ రైచువస్నెస్ ఇట్ ద హౌస్ అట్ ద సెంటర్ ఆఫ్ యాక్టివిటీ.
1: మనం ఈనాడు కాపాడవలసినటువంటిది ధర్మమును సత్యమునే కాని దేశమును కాదు.
0: Today what we have to uphold and protect are these two, righteousness and truth, and not the country.
1: Satya dharmamunu manam kaapadinappudu avye deshanni kaapadtayi.
0: When once the truth and righteousness are protected, they will protect the country in turn.
1: Kanuka mana grahamunandu dharmavibharana cheyali.
0: Therefore in our home we should see there will be dharma.
1: Grahamanaga kevalam samanyamainatundi kaadu.
0: A home is not an ordinary one.
1: Valadanna sadgandha పఠన కష్టములేక పలు శాస్త్రములు నేర్పు పాఠశాల.
0: ఎ హోమ్ ఈజ్ ఎ స్కూల్ వేర్ దెర్ విల్ బి లర్నింగ్ ఆఫ్ సీక్రెట్ టెక్స్ట్.
1: శ్రమలేక తమయంత సర్వం కు సమకూర్చు ఆనందమొసగు విహార భూమి.
0: ఎ హోమ్ ఈజ్ ద సెంటర్ of pleasure and comfort and conveniences where you'll have everything without any exertion.
1: Ajaharadulanaina aadimpagala bhavya mahima cheyakuchu sanmantra shala.
0: A home is so charismatic that it would make even Brahman turn and dance in delight.
1: Pati gruhambe satulaku paathashala.
0: It is the home where the husband stays is the school for the wife.
1: Mana grahamu oka aadarshamainatvanti oka paathashala.
0: Home is an ideal school for learning.
1: Desamunu uddharimpa chesetvanti oka dharmamunaku nilayamu.
0: It is the center of dharma that works for the emancipation of the country.
1: Lokanni samrakshinchetvanti oka satya deepamu veligetvantidi ee grahamu.
0: Home is the light of truth that will hold and protect the world.
1: Kanuka enni chaduvulu chadivinappatikini enta adhikaram cheyabattinappatikini mottamota tana gruhamunu sarididdukovatam streela yokka pratyekamaina kartavyam.
0: Therefore women should understand, no matter of their education or the position of authority they occupy, they should protect the home first.
1: Aneka velu lakshalaku kottaku sambandhinchinatundi vidyarthulaku లేక పసిపాపలకు మాతృమూర్తి అయినటువంటిది ఈ తల్లి.
0: For all the thousands and lakhs of the children that go to schools, is the mother who is the first teacher.
1: పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను తల్లియే ప్రథమ గురువు.
0: Is the mother who is the first teacher to every child.
1: అట్టి గురువు తమ బిడ్డలను వదలి పర బిడ్డలకు బోధించడానికి వెళ్ళినప్పుడు ఇది తమ గృహం ఏ గతిగాగలదు?
0: If mother, the first teacher, is to leave her home and teach other children, who will take care of her own children?
1: భారతీయ స్త్రీకి ప్రధాన కర్తవ్యము, ముఖ్యమైన ఆదర్శము, లక్ష్యము తమ గృహమును తాను చక్కదిద్దుకోవటమే.
0: The first and the foremost, the responsibility and the ideal for everyone is to set right one's own family.
1: యావత్ ప్రపంచమునప్పుడును గృహమునే ఆధారభూతమును.
0: It is the home which is the foundation for the entire world.
1: ఇల్లు బాగుపడితే జగత్తంతా బాగుపడుతుంది.
0: If the home is set right, the whole world would be perfect.
1: ఈ దృశ్య కల్పితమైన జగత్తునందు ఎన్ని సౌభాగ్యములు, ఎన్ని సంతోషములు, ఎన్ని ఆహ్లాదములు, ఎన్ని ఆనందములు అనుభవించినప్పటికీ ఇంటిలో ఆనందమే లేకపోతే అది ఒక పెద్ద నరకం వలె తోస్తుంది.
0: There might be present a lot of comfort and joy and pleasure in the outer world. If there is no happiness at home, it is a very hell.
1: కనుకనే ఇల్లే స్వర్గము.
0: Therefore the home is the very heaven.
1: మన గృహమే కైవల్యము.
0: It is the very paradise.
1: ఇలాంటి ఇందును మొట్టమొదట సర్దిద్దుకోవటము స్త్రీల యొక్క ప్రధాన కర్తవ్యము.
0: సో ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఉమెన్ టు సెట్ హర్ హోమ్ రైట్.
1: అందువల్లనే మన భారతీయుల్లో ఆంధ్రులు చెప్పుకుంటారు ఇల్లు గెలిచి రచ్చగలచమన్నారు.
0: Therefore in Andhras they also say this, that one has to be well at home and then think of the rest later.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలందై కూడాను గృహలక్ష్మి వల్లనే ఇవి అభివృద్ధి కాంచినాయి.
0: Since ancient times, the glory and the prestige of the country depends on the woman.
1: Gata jeevudagu patin bratikinti yemugelche savitri bharata sadvikade.
0: Savitri, who brought her dead husband back to life, she is a woman of the sacred land.
1: Tana satya mahima che దామాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయ కాదే.
0: బికాస్ ఆఫ్ ద మిస్టర్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ ద వన్ దట్ హూ కుడ్ ప్యాసిఫై ద ఎంటైర్ ఫ్లేమ్ చంద్రమతి బిలాంగ్స్ టు భారత్.
1: కుల సతీత్వము అగ్ని గుండాన ప్రకటించే సీత భారత ధర జాతగాదే.
0: Sita, who could prove to the entire world her character by passing through the test of fire, belongs to this Bharat.
1: Kinisi durmada kiratiyu bhutigavinche damayanti bharata ramanigade.
0: Damayanti, who could set all her enemies down, who could kill, also belongs to this country Bharat.
1: Satva sagara veshti tashmatalamuna bharata dhati pativrata prabhava bhava సంపన్నతకు గానే పంట భూమి.
0: ఫర్ ఆల్ ద ప్రెస్టీజ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ ఇస్ ద భారత్ ఇస్ ద సెంటర్.
1: అఖిల దేశాలకిది ఉపాధ్యాయి కాదే.
0: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్
1: ఉపాధ్యాయి కాదు.
0: ఫర్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ దిస్ వరల్డ్ భారత్ ఈజ్ ద టీచర్.
1: ఇంతటి గొప్ప కీర్తిని సాధించినటువంటి పవిత్రమైనటువంటి భారతదేశం నందు ఆవిర్భవించినటువంటి యొక్క స్త్రీల యొక్క జన్మమే జన్మము.
0: Therefore, it is the life of woman that's really redeemed, who maintains the sanctity and the reputation of the family.
1: పవిత్రమూర్తి చిరకాలమునందు కూడాను శాశ్వత కీర్తిని సాధించినటువంటి యొక్క గంగానది మాతృభూమి కాదా?
0: The sacred Ganges is a very mother.
1: Gomata, Bhumata, Vedamata, ee matalu yokka nilayamu Bharat Desamu kada?
0: Is not the Bharat which is the center or the mother of the cow mother and also mother of this mother earth?
1: Itti pavitramainatundi matramurtulaku nilayamainatundi ee Bharat Desamu nandu ee naadu streelu kevalamu tama kartavyanni visvarinchi తాను అనేక విధమైనటువంటి బయట ప్రపంచం యొక్క విషయాలు విశ్వసించి తన యొక్క దివ్యత్వాన్ని తాను కోల్పోవటము ఇది సరి అయినటువంటి కాదని గుర్తించాలి.
0: ఎవ్రీ ఉమెన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఇస్ ద మదర్ ల్యాండ్ విచ్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ హర్ గ్లోరీ అండ్ ద శాంక్టిటీ. షీ ఫర్గెట్స్ హర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆబ్లిగేషన్ టు ద ఫ్యామిలీ. ఇట్స్ మోస్ట్ అన్ఫార్చునేట్.
1: పరమ పావనమైన భారతావని యందు పరమ పావనమైన భారతావని యందు సహనమన్నదే మనకు సత్వగుణము.
0: ఇన్ దిస్ మోస్ట్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ద ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద బ్యూటీ.

0: దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది.
1: What is that nectarine feeling, the divine feeling in this country? There is no other thought which is beyond the feeling towards a mother, which is most sacred in this land.
0: మానంబు కంటెను ప్రాణంబే ఘనమను, ప్రాణంబు కంటెను మానంబే ఘనమను, మన దేశ నీతిని మంటగల్పి.
1: Here in this country, it is the character which is more important than the life. Such a noble principle.
0: అనాది కాలము నుండి కూడాను భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక ప్రభావ తత్వము చేత శాశ్వత కీర్తిని సంపాదించి అందించినటువంటిది ఈ భారతదేశము.
1: ఇట్ ఈస్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ దట్ హెస్ పాస్డ్ ఆన్ హ్యాండెడ్ ఓవర్ ద సీక్రెట్ టీచింగ్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: నాటి మొదలు నేటి వరకు కూడాను లోక సమస్త సుఖినోభవంతు అన్నది హైందవ సాంప్రదాయము.
1: ఇట్ ఈస్ ద ట్రెడిషన్ ఆఫ్ ది సీక్రెట్ ల్యాండ్ వేర్ సిన్స్ దెన్ అండ్ నౌ వీ ప్రే ఫర్ ద వెల్ఫేర్.
0: ఈ సాంప్రదాయమును శాశ్వతంగా నిలబెట్టినట్టుగా అనేక మంది ఆనాటి రాజులు, ఆనాటి పతివ్రతామ తల్లులు, ఈ యొక్క స్త్రీలు కూడాను దీనికి అనేక విధమైన త్యాగములు చేస్తూ వచ్చారు.
1: Such a sacred tradition is maintained all over the generations down this day by kings and women of this land.
0: Itti anadi apramanamainatvanti yokka pramanamulanu taamu viswasinchi divyamainatvanti navyabhayamainatvanti ee bharatadeshamlo stree dharmanni ee naadu manamu uddarinchutakai kankana kattukovadaniki prayatninchali.
1: The nobility and the sacred traits of women are beyond all comparison, beyond all measure, which is divine and unique.
0: Chaduvulu chadivinanta maatrame na chaladu.
1: It's not enough if you are educated.
0: Chaduvulanniyu chadivi chalavimeki ayi magidi tannedugadu mandamatudu.
1: With all high education and knowledge, a foolish man does not know himself.
0: Yanta chaduvu chadivi ye niti unnanu heenuni gunambu manaledu.
1: With all high learning, a mean man would never give up his habit or temperament.
0: Tarachi chaduvu chaduva tarkavadame kani purna gnanam bepudu pondaledu.
1: After all this education will entertain argumentation, but you will never have the total wisdom.
0: Chadu

0: After all, we study and study and die ultimately. We should study and learn in order to be immortal.
1: అది ఆధ్యాత్మిక చదువు.
0: That is the spiritual learning.
1: మానవుడు ఈ మనస్సుతో సన్నిహిత సంబంధం ఉండినంత కాలం కూడాను ఈ ఆధ్యాత్మికమనేటువంటిది అతనికి హృదయాన్ని హత్తుకోదు.
0: So long the activity is linked with the mind, one cannot comprehend spirituality.
1: మనస్సు చమత్కారమైనటువంటిది.
0: Mind is mysterious.
1: దీని రూపము మరింత విశిష్టమైనటువంటిది.
0: Its form is especially significant.
1: దీని నిలయము మహా కీలకమైనటువంటిది.
0: And it has got all the hidden secret principle behind it.
1: దీని రూపము గుర్తించటకు వీలు కానటువంటిది.
0: No one can recognize its form.
1: అన్ని రూపములు తానే.
0: It assumes all forms.
1: తాను లేనటువంటి రూపం లేదు.
0: There's no form without it.
1: యావత్ ప్రపంచమంతా కూడాను ఈ మనసు పైననే ఆధారపడి ఉంటున్నది.
0: In fact, the whole world depends on the mind.
1: ఇట్టి మనస్తత్వాన్ని మానవుడు ఏనాడు గుర్తించునో ఆనాడే దివ్యత్వాన్ని కూడాను గుర్తించిన వాడవుతాడు.
0: That day when man understands the mind, he will be understanding the divinity.
1: మనస్సుకు రూపము లేదు.
0: Mind has no form.
1: అయితే దేనిని తాను ఆశ్రయించునో ఆ స్వరూపాన్ని పొందుతుంది.
0: However, that which it associates, it will assume that form.
1: ఈ మనసు నందు అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణములు సద్గుణములు కూడాను మిళితమై ఉంటున్నాయి.
0: There in the mind, there is a combination, mixture of good and bad.
1: పుణ్యము ఇదే అందిస్తుంది, పాపమును ఇదే చేయిస్తుంది.
0: It is responsible for the merit and the sin.
1: ఆనందమును అందిస్తుంది, దుఃఖమును చేకూరుస్తుంది.
0: ఇట్ మేక్స్ యూ బ్లిస్ఫుల్ అండ్ గ్రీఫ్ స్ట్రికెన్.
1: కన్నీరు తప్పించు, కన్నీరు తెప్పించు.
0: ఇట్ విల్ వైప్ అవుట్ ద టియర్ అండ్ మేక్ యూ షెడ్ ద టియర్.
1: జోగి భోగిగా చేయు, భోగి జోగిగా చేయు.
0: It will make a pauper a millionaire and a millionaire a pauper.
1: Pichulu battinchu pichivo ottunu.
0: It will make you mad and also cure your madness.
1: Ee cheyyanatvanti pani ledu.
0: There's nothing that it cannot accomplish.
1: Ee manasu anni parulu chestundi.
0: Your mind does everything.
1: Aithe dinni upayoginchukuneetvanti vidhanamlo untundadi ee manchi chedda.
0: However, the good and bad depends upon the way you make use of your mind.
1: ఈ మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించడానికి విద్యను కాదు ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్ దట్ విల్ హెల్ప్ యూ టు నో ద ట్రెండ్ ఆఫ్ ద
1: మైండ్. సంపదలు కాదు ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ది ప్రాస్పెరిటీ అండ్ ప్లెంటీ దట్ ద ఫౌండేషన్.
1: పదవి కీర్తులు కాదు దీనికి ఆధారము.
0: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ అండ్ ఫేమ్ దట్ హెల్ప్ యూ.
1: అయితే ఎన్నో చెడ్డ గుణములు ఉంటున్నాయి మానవుని ఎందు అనుకుంటున్నాం.
0: వి థింక్ దట్ మ్యాన్ హ్యాస్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్.
1: ఎన్నో చెడ్డ గుణములు లేవు. ఉన్నది ఒక్కటే.
0: There are no many bad qualities. In fact, there is only one.
1: Adiye enta srimantunnaina kodanu okka thuri tanaku aneka vidhamaina vipattulu kaligistundi.
0: The very same factor is responsible for a millionaire to face all problems.
1: Enta tapasakti sampannudainappudiki atannini okka paryayam lopala maarchi vestundi.
0: He may be one of deep penance, but he will change in a moment of time.
1: సర్వశక్తి సంపన్నుడైనటువంటి వాడిని కూడాను ఒక్క క్షణము లోపల తాను కిందికి త్రొగవేస్తుంది.
0: A man with all the capacities and potentialities will ruin
1: him. దేశమునందు ప్రతి భారతుని యొక్క ఇంటి యందు నిత్య సత్యములుగా ప్రకాశించేటువంటి రామాయణ భారత భాగవతమునందు ఉండేటువంటి యొక్క ప్రమాణములు ప్రతి ఒక్కరు కూడాను వెనుకకు తిరిగి చూడాలి.
0: Everyone of this country should certainly go through the pages of the sacred texts like Ramayana, Bharata and Bhagavata.
1: Ravanuni yokka shakti ittidi attidani evaru kodanu gurtinchalaru veelu kaadu.
0: The capacity of Ravana no one can estimate.
1: 64 vidyalu nechinatunti vaadu Ravanudu.
0: Ravana is an expert in all 16
1: forms. Mahashakti sampannudu Ravanudu.
0: Is mighty one.
1: Tana sodarudainatunti yokka kuberuni yokka rathamunu kodanu laakkoni అతనిని ఓడించినటువంటి వాడు.
0: హీ కుడ్ గ్రాప్ ద చారియట్ ఆఫ్ కుబేర్ అండ్ కాంకర్ హిమ్.
1: మహాతపస్సంపన్నుడు.
0: ఈజ్ ద వన్ ఆఫ్ డీప్ ఎనెన్.
1: కానీ అట్టి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి యొక్క రావణుని కూడాను ఒక్క క్షణం లోపల అధోగతికి తొక్కివేసింది.
0: సచ్ ఎ మైటీ కింగ్ రావణ హాస్ రూయిన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎ మోమెంట్.
1: ఏది అది?
0: వాట్ ఈస్ దాట్?
1: ప్రలోపము. అనగా దురాశ.
0: ఇట్స్ ఓన్లీ మీనింగ్ టూ మచ్ ఆఫ్ డిజైర్, ఎక్సెసివ్ డిజైర్.
1: ఇన్ని ఉండినప్పటికీ ఈ రావణుడికి ఏమి తక్కువ?
0: He has everything. What is that he runs short of?
1: కోరాని కోరికలు ఎందుకు కోరవలసి వచ్చింది?
0: Why should he desire which he should not?
1: ఇతని జ్ఞానం ఎక్కడ పోయింది?
0: What happened to his wisdom?
1: ఇతని తపశక్తి ఎక్కడ పోయింది?
0: What happened to his penance?
1: కానీ ఈ ప్రలోభము, ఈ దురాశ ఉండటం చేతనే అతను అతపతనమైపోయాడు.
0: ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఎక్సెసివ్ డిజైర్
1: అతను మాత్రమే పతనం కావటమే కాకుండా అతని రాజ్యాన్ని కూడా భస్మం గావించుకున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ కింగ్డమ్ ఇస్ పుట్ టు ఫ్లేమ్స్.
1: ఇంకా హిరణ్యకశిపుడు,
0: దెన్ హిరణ్యకశిపు,
1: ఇతనిలో లేనటువంటి శక్తి మరొకటి ఏమీ లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ కెపాసిటీ విచ్ ఇస్ మిస్సింగ్. మా
1: గొప్ప సైంటిస్ట్
0: హిరణ్యకశిపు ఇస్ ఎ వెరీ గ్రేట్ సైంటిస్ట్.
1: ఈనాటి విజ్ఞాన శాస్త్రజ్ఞులందరూ కూడాను అతని లోపల 1000 భాగమైన కూడాను తెలుసుకోలేనటువంటి వారు.
0: ఆల్ ద మోడర్న్ సైంటిస్ట్ ఆర్ నాట్ ఈవెన్ 1000th ఆఫ్ హిరణ్యకశిపు.
1: పంచభూతములను హస్తగతం గావించుకుని ఆటలాడించుకున్నాడు.
0: హీ కుడ్ కాంకర్ ఆల్ ద 5 ఎలిమెంట్స్ అండ్ ప్లే విత్ దెం.
1: అలాంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి హిరణ్యకశిపుడు కట్టగడపటికి ఈ ప్రలోభం చేతనే తాను కూడాను పతనమైపోయాడు.
0: సచ్ ఎ కేపబుల్ హిరణ్యకశిపు హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ ది డిజైర్.
1: గొప్ప రాజనీతి తెలుసుకున్నటువంటి వాడు దుర్యోధనుడు.
0: దుర్యోధన నోస్ ది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
1: అతనికి భుజబలము, బుద్ధిబలము, ధనబలము కావలసినంత ఉంటుండాలి.
0: హి హస్ గాట్ ఆల్ ద ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఆల్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద విల్.
1: ఇన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దీస్?
1: ఈ ప్రలోభమే అతనికి అతపతనం చేసింది.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ హెస్ రూయిన్డ్ హిమ్.
1: కనుక ఈ పవిత్రమైన చరిత్రలన్నీ కూడా మానవునికి ఏమి బోధిస్తున్నాయి?
0: వాట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది సీక్రెట్ హిస్టరీ?
1: దురాశ మంచిది కాదు అని ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: ఇట్ టీచెస్ యూ దట్ వన్ షుడ్ నాట్ ఎంటర్టైన్.
1: ఆశలు ఉండవలసినదే.
0: Yes, you should have.
1: అనుభవించవలసినదే.
0: You should experience.
1: ఆనందించవలసినదే.
0: You should be happy.
1: కానీ మితిమీరిన ఆశ మతిహాని కలుపుతుంది.
0: But if it is too much, it will turn you mad.
1: కనుక ఇట్టి మితిమీరిన ఆశ కలిగినటువంటి యొక్క పత్రులను సరైన మార్గంలో ప్రవేశపెట్టి వారికి సరైన బోధన చేసి వారిని సరైనటువంటి మానవులుగా తీర్చిదిద్దటానికి అనేక మంది స్త్రీలు ఎంతో ప్రయత్నం జరిపారు.
0: హస్బెండ్స్ హూ హ్యావ్ డిజైర్స్ బియాండ్ ఆల్ లిమిట్స్ ఆర్ పుట్ అండర్ చెక్ అండ్ కంట్రోల్ బై విమెన్.
1: భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ, భర్త దుర్మార్గుడై కీడు వడయు వేళ.
0: వెన్ హస్బెండ్ ఈస్ బ్యాడ్ అండ్ టర్న్స్ టు వికెడ్ యాక్టివిటీ,
1: మంత్రి ఎట్టుల మేల్కీళ్లు మనవి చేసి,
0: లైక్ ఎ మినిస్టర్ షీ టీచర్స్ హిమ్
1: పతికి హితమును గడపుగా పరతులెపుడు అరయవలయు మండోదరి ఎట్లు భువిని.
0: ఎవ్రీ వుమన్,
1: ఆ పతికి ఎన్ని హితములు బోధించింది, ఎన్ని విధములుగా సుబోధన చేసింది, కానీ అతను వినిపించుకోలేదు.
0: మండోదరి టాట్ ఆల్ గుడ్ థింగ్స్ టు రావణ, బట్ రావణ డిడ్ నాట్ పే హీట్ టు హర్.
1: ఆమె సుబోధన వల్లనే అతను 10 బ్రతకగలిగాడు.
0: బికాస్ ఆఫ్ హర్ గుడ్ టీచింగ్ రావణ కుడ్ సర్వైవ్ ఫర్ 10 months.
1: కనుక ఈ విధంగా ప్రాచీన కాలం నుండి కూడాను భారతీయ నారీమణులు ఎన్ని విధములైనటువంటి యొక్క ఆదర్శాలను నిరూపించి అందించి దేశాన్ని కాపాడుతూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ విమెన్ హ్యావ్ సెట్ ఏ సీక్రెట్ ఐడియల్ అండ్ హ్యావ్ బిన్ ప్రొటెక్టింగ్ దిస్ కంట్రీ.
1: దివ్యాత్మ స్వరూపులైన నారీమణులారా,
0: విమెన్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ సోల్ అండ్ స్పిరిట్,
1: మీరు ఈనాటి నుండి అయినా కూడాను మన గృహంలో సరైనటువంటి మార్గాన్ని అభివృద్ధిపరిచి ఆ దివ్యత్వమనేటువంటి యొక్క మొక్కను నాటి పవిత్రమనేటువంటి యొక్క మార్గంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నించాలి.
0: రైట్ ఫ్రమ్ దిస్ డే యు సీ దట్ యు ప్లాంట్ ద సాప్లింగ్ ఆఫ్ డివినిటీ అండ్ సీ దట్ ఇట్ గ్రోస్ ఇన్ యువర్
1: ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని చక్కగా గుర్తించి వర్తించాలి.
0: నో ది ట్రెండ్ అండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: మానవుని ఒక్క క్షణం లోపల దానవునిగా మారుస్తుంది.
0: ఇట్స్ ద మైండ్ దట్ మేక్స్ ద మ్యాన్ చేంజ్ ఇంటు ఎ డెమన్.
1: దానవుని ఒక్క క్షణం లోపల పశువుగా మారుస్తుంది.
0: ఇట్ మేక్స్ ఎ డెమన్ టర్న్ ఇంటు ఎన్ అనిమల్.
1: పశువును ఒక్క క్షణం లోపల పశుపతిగా మారుస్తుంది.
0: ద వెరీ అనిమల్ పశువు బికమ్స్ పశుపతి ద లార్డ్.
1: ఇన్ని విధమైనటువంటి శక్తి సామర్థ్యంతో సర్వల హృదయమునందు కూడాను సంచరించుతున్నటువంటి మనస్సు ఒక్కటే ఒక్కటే ఒక్కటే.
0: It is the only mind, single mind, that moves about all over the body.
1: Itti manasu yokka tattvanni chakkaga gurtinchi dani sariyaina kutti margamlo pravesh pettukovali.
0: One should know the nature of the mind and see that it works along the proper line.
1: Hey manasa,
0: O mind,
1: neevu talachinattuga neevu vartinchakoddu.
0: Don't behave as you think.
1: Neevu evaru
0: వాయు
1: ఇంద్రియములకు అధిపతి అయినటువంటి వాడు.
0: యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
1: నీవు ఇంద్రుడు.
0: యువర్ నేమ్ ఇస్ ఇంద్ర, మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్.
1: మన చరిత్ర యందు ఇంద్రుని అనేక విధంగా మనం వర్ణిస్తున్నాము.
0: We describe Indra in a very
1: way. Indra ante ye lokamlono ledu mana indriyamulakanta adhipati ainatti manase indrudu.
0: Indra is not present in a separate world. Indra is the master of the senses.
1: Kanukane vedamunandu chandrama manaso jata chaccho suryo ajayata mukha indrascha agnascha mana yokka indrattam anetundi mana yokka gunamunande untunnadi.
0: The position of Indra lies in our character and the quality.
1: కనుకనే ఇంద్రియములకు అధిపతి అయినటువంటి ఈ మనసును మనం స్వాధీనం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ హావ్ కంట్రోల్ ఓవర్ దిస్ మైండ్.
1: ఈ ఇంద్రుడు బుద్ధికి స్వాధీనుడై ఉంటున్నాడు.
0: అండ్ ఇంద్ర ద మైండ్ షుడ్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఇంటెలెక్ట్.
1: బుద్ధి ఆత్మకు స్వాధీనుడై ఉంటున్నాడు.
0: ఇంటెలెక్ట్ బుద్ధి ఇస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఆత్మ ద సోల్.
1: కనుకనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్ని కూడాను ఒక ఆత్మభావంతో అన్ని కూడాను మనకు వశమైపోతాయి.
0: విత్ ద ఫీలింగ్ ఆఫ్ ది స్పిరిట్ యు విల్ హావ్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు దేశము ఏ విధమైన పరిస్థితిలో ఉంటున్నదని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు.
0: టుడే ద ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ వెరీ వెల్ నోన్.
1: ఎక్కడ చూసినా ఎక్కడ విన్నప్పటికీ భయంకరమైనటువంటి దృశ్యములే మనకు గోచరిస్తున్నాయి, వినిపిస్తున్నాయి.
0: వేర్ ఎవర్ యు గో, వాట్ ఎవర్ యు లిసన్ టు, యు సర్టెన్లీ కమ్ అక్రాస్. దీనికంతా
1: మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద మెయిన్ కాజ్?
1: మూలాధారం ఏమిటి?
0: వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దిస్?
1: కేవలము మనలో ఉండినటువంటి మన ప్రభావాన్ని మనం గుర్తించుకోలేకపోవటమే.
0: ది అబ్సెన్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ద మెయిన్ కాజ్.
1: మితిమీరిన ఆశలు పెరిగిపోవటమే.
0: టూ మెనీ డిజైర్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: దీనికి తగినట్టుగా స్వార్థము స్వప్రయోజనము చాలా అధికమైపోయింది.
0: అబౌ ఆల్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఆన్ ద రైజ్.
1: అన్నింటికీ మూల కారణం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటమే.
0: ద మెయిన్ కాజ్ that one has lost to self confidence.
1: ఆత్మవిశ్వాసం అత్యవసరము.
0: Self confidence is most essential.
1: అట్టి ఆత్మవిశ్వాసమే లేకపోయినప్పుడు అన్ని మనకు అపశకునములే.
0: Without self confidence you will face failures.
1: అన్ని మనకు అశాంతులే.
0: You will be in restlessness.
1: అశాంతితో మునిగినటువంటి వానికి ఏది కావాలి? ఇంకా ప్రపంచమే వానికి అక్కర్లేదు.
0: The one who is restless is not bothered of the world.
1: శాంతి సంతోషంతో ఉండినటువంటి వానికి ఈ ప్రపంచం కావాలి.
0: The one in peace and happiness needs this world.
1: ఏ మానవుని యందు వెతికినప్పటికీ ఏ కించిత్తైన కూడాను శాంతి కనిపించడం లేదు.
0: You think of any man, he has no peace at all.
1: ఈ శాంతి కోసమైపోయి చాలా మంది భూమిని వదిలిపెట్టి చంద్రమండలానికి వెళుతున్నారు.
0: టు హ్యావ్ పీస్ పీపుల్ లీవ్ దిస్ ఎర్త్ అండ్ ట్రై టు ట్రావెల్.
1: ఆ చంద్రమండలం వెళ్ళినప్పటికీ శరీరం చల్లబడుతుండాలి కానీ మనసు వేడెక్కుతుండాలి.
0: ఈవెన్ ఇఫ్ ది రీచ్ ల్యాండ్ ఆన్ ద మూన్ ద బాడీ ఈస్ కూల్ బట్ ద మైండ్ ఈస్ హాట్.
1: హస్తమున అణుబాంబు నుంచుక
0: దే హ్యావ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్.
1: అరచుచుందురు శాంతి శాంతని
0: yet they shout peace peace.
1: ఏమిటి ఇది? ఎక్కడి నుంచి వచ్చింది ఈ శాంతి? ఎక్కడి నుంచి వస్తుంది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ పీస్?
1: చేతిలో ఉన్నది బాంబు.
0: యూ హ్యావ్ ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్.
1: అలాంటి బాంబు పట్టుకున్నటువంటి వాడికి శాంతి వస్తుందా? అశాంతితో భయంకరమైనటువంటి దీంతో కురిగిపోతాడా?
0: విత్ ది ఆటమ్ బాంబ్ ఆన్ హ్యాండ్ విల్ యూ బీ ఇన్ పీస్ ఆర్ రెస్ట్లెస్?
1: ఈనాడు కలియుగమునందు అనేక విధములైనటువంటి యొక్క మార్గం లోపల ఈ భయంకరమైనటువంటి దృశ్యములు మనకు గోచరిస్తున్నాయి.
0: ఆల్ దిస్ వికెడ్ హారిబుల్ సినారియో ఈజ్ ఆల్ అరౌండ్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్
1: దివ్యాత్మ స్వరూపులారా, అందరి ఎందు ఉండనటువంటిది ఆత్మ ఒక్కటే.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ స్పిరిట్ ఈజ్ ఓన్లీ ది సేమ్.
1: తన ఆత్మను తాను నమ్మి జీవించడానికి ప్రయత్నించండి.
0: యు హ్యావ్ టోటల్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ లీడ్ యువర్ లైఫ్.
1: తనను తాను నమ్మలేకపోతున్నాడు ఈనాటి మానవుడు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు బిలీవ్ హిమ్సెల్ఫ్.
1: ఇలాంటి పరిస్థితి లోపలే ఈ విధమైనటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు మనకు సంభవిస్తున్నాయి.
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఓన్లీ హీ ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: కనుక మనకు ఆధారమైనటువంటి ఒక్క భగవత్ నామమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద నేమ్ ఆఫ్ ద గాడ్ విచ్ షుడ్ బి ద ఫౌండేషన్.
1: నామము కూడా గృహము నుండి ఆవిర్భవించాలి.
0: ద నేమ్ ఆఫ్ ద లార్డ్ షుడ్ ఎమినేట్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ.
1: మన ఇంటి నుండి కూడా అది బయలుదేరాలి.
0: ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ హోమ్స్.
1: అప్పుడే మన పిల్లల యందు కూడాను ఈ దివ్యమైనటువంటి భావములు ఏర్పడుతుంటాయి.
0: దెన్ చిల్డ్రన్ ఆల్సో విల్ హ్యావ్ డివైన్ థాట్స్.
1: ఈ పిల్లలే భావి భారతోద్ధారకులు.
0: చిల్డ్రన్ టుడే ఆర్ ఫ్యూచర్ సిటిజన్స్.
1: కనుక మన బిడ్డలను మనం సరైనటువంటి మార్గంలో పెంచడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి తల్లులు శ్రీమంతులైనటువంటి వారు తమ బిడ్డలను కూడా తాము చూసుకోవటం లేదు.
0: అన్ఫార్చునేట్లీ మదర్స్ టుడే అండ్ రిచ్ పీపుల్ ఇన్ పర్టికులర్ ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్
1: ఆయా చేతికి అప్పచెప్పుతున్నారు, హాయిగా కూర్చుంటున్నారు.
0: దే పాస్ ఆన్ దేర్ చిల్డ్రన్ టు ద సర్వెంట్ మెయిడ్ అండ్ జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ టు హర్.
1: కట్ట గడపడికి ఏమైపోతుంది?
0: వాట్ హ్యాపెన్స్ అట్ ది ఎండ్?
1: ఈ పుట్టిన బిడ్డలు ఆయా చేతిలో పెరగటం చేత ఆయా చస్తేనైనా ఏడుస్తారు, కానీ అమ్మ చస్తే ఏడ్చరు.
0: The child who is fostered by the servant maid will cry when the servant maid dies, but she will never cry when her mother dies.
1: Karanamemiti talliki parichayame ledi ee bidda,
0: because she has no knowledge of the mother.
1: Kalukune prathina kalam nundi talli palato తాను పెరిగి తల్లి స్పర్శతో తాను అభివృద్ధి గాల్చినటువంటి పిల్లడు మహా గుణవంతుడుగా మారుతుంటారు.
0: దేర్ఫోర్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద చిల్డ్రన్ ఆర్ ఫెడ్ బై ద మదర్ అండ్ బ్రాట్ అప్ బై ద వెరీ మదర్. దేర్ఫోర్ దే కుడ్ బికమ్ గుడ్ అండ్ రైట్.
1: కరవైపోయినది.
0: టుడే వాట్ హ్యాపెన్డ్?
1: తల్లి పాలే కరవైపోయినది, టిన్ని పాలు అధికమైపోయినవి.
0: టుడే ది బేబీస్ ఆర్ నాట్ ఫెడ్ బై ద మదర్, దే ఆర్ జస్ట్ ఫెడ్ బై ద టిన్ మిల్క్.
1: కనుకనే ఈనాటి పిల్లలకంతా కూడా టిన్ను బూతులే వస్తున్నాయి.
0: దేర్ఫోర్ చిల్డ్రన్ హ్యావ్ ద టెంపర్మెంట్ ఆఫ్ ది టిన్.
1: ఇలాంటి బుద్ధులు రాకుండా తల్లిని చూసుకోవడానికి తగిన జాగ్రత్త పడాలి.
0: సో మదర్ షుడ్ టేక్ ఎవ్రీ కేర్.
1: ఈ విధమైనటువంటి గృహాన్ని మనం కాపాడుకుంటే దేశమనే కాపాడిన వారం అవుతాం.
0: ఇఫ్ యూ సేవ్ గాడ్ యువర్ ఫ్యామిలీ, యుల్ బి ప్రొటెక్టింగ్ ద కంట్రీ.
1: కనుక దేశాని కోసమని నీవు పాటుపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్ ద కంట్రీ.
1: సత్యమును పలికే రీతిగా పిల్లలకు బోధించు.
0: Teach your children to speak truth.
1: Dharmam ante emto pillalu bodhinchu.
0: Teach them what dharma is.
1: Mana dharmam emto pillalu bodhinchu.
0: Tell them our own dharma.
1: Mahaneeyulaku charitralanta kodunu chakkaga shravanam cheyinchu.
0: Tell them all the sacred stories of noble souls.
1: Chinna pillala time nunchi kodunu prachinulainatundi musulmanu vaalu aa pillalku manchi kathalu cheptu undetundi vaaru.
0: In good old days the elderly people taught good stories to the children.
1: Yeri naati peddalu.
0: Where are such elders?
1: ఆనాటి పెద్దలను చూస్తే ఈనాటి వారంతా కూడా వారిని పరిహసిస్తారు.
0: Modern people will make fun of such elders.
1: కాదు కాదు.
0: Not so.
1: ఆనాటి పెద్దలు చేసినటువంటి నాటినటువంటి విత్తనములే ఈనాడు ఇంకా ఎంతో ఎంతో పల్లలు ఎందు అభివృద్ధి అవుతున్నాయి.
0: Seeds sown by elders of those days, we find the fruits today in villages.
1: కనుక మన భారతీయ సంస్కృతిని పునరుద్ధరింపజేయడానికి స్త్రీలే దీనికి సరైనటువంటి యొక్క ఆధారభూతుడు.
0: The culture of Bharat can be upheld, can be rejuvenated by women only.
1: Kanaka maha viluvainatundi mana prachina samskruti.
0: Our Bharat culture of Bharat is highly valuable.
1: Tellavaru lechina modale bhagavat yokka naamamto prarambhamainatundi.
0: We begin our day by thinking of God.
1: Meekandariki telusu,
0: you all know,
1: kaashi kshetramnandu kudanu maraninche samaya lopala sri rama rama rameti rame rame manorame ani chevullo palukutu untaru.
0: There in that kaashi, the Benares, at the time of death they chant the name of God.
1: Smarana antakalamulo aadharana kosamani.
0: It only means if the God's name is chanted at the end, it will help.
1: Antakalamulo derina manam aadharanga teesukoni smaristamo adi e punarjanmamulo punadi.
0: Whatever we think at the end will be the foundation for the next life.
1: Kanuka manamu mana pillalaku ఏ పిచ్చి పిచ్చి మాటలో, ఏ పిచ్చి పిచ్చి పలుకులో, ఏ పిచ్చి పిచ్చి పద్యాలో చెప్పకుండా పవిత్రమైనటువంటి యొక్క దైవ చింతనను వారికి బోధించడానికి ప్రయత్నించాలి.
0: సో వీ షుడ్ నెవర్ టీచ్ అవర్ చిల్డ్రన్ సిల్లీ స్టోరీస్ అండ్ సిల్లీ సాంగ్స్. టీచ్ దెమ్ ద డివైన్ స్టోరీస్.
1: పూర్వకాలంలో అక్షర శ్రీకారం చేసే సమయంలో ఓం నమస్తివాయ పంచాక్షర నామాన్ని బోధించేవారు.
0: ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ ద లెటరింగ్ స్కూలింగ్ బిగిన్స్ బై రైటింగ్
1: ఓం నమో నారాయణాయ అని అష్టాక్షర నామాన్ని స్మరింపజేసేటువంటి.
0: ఆర్ దే మేక్ దెమ్ లెర్న్ ఓం నమో నారాయణాయ.
1: ఇప్పుడు పిల్లలకి ఏమిటి అక్షరాభ్యాసములు?
0: టుడే హౌ వి స్టార్ట్ లెర్నింగ్?
1: అక్షరాభ్యాసములే లేవు.
0: దేర్ ఇస్ నో ఫార్మల్ బిగినింగ్ ఆఫ్ లెర్నింగ్.
1: బ్లాక్ షీప్.
0: They start this bab bab black sheep.
1: Yem kiva mana pillalu cheppetundi.
0: Is that what we should teach?
1: Ding dong bell pushes in the bell ani. Ilanti vanni pillalu cheptunna manamu.
0: We teach a silly things.
1: Idi kaadu mana pillalu hrudayallo natavalsinatundi. Rama Krishna Govinda Narayana ilanti pavitra naamanni manam prabodhinchali.
0: We should implant and imprint sacred names of Rama Krishna on their hearts.
1: చైతన్యుడు చెప్పేటువంటి వాడు
0: వాట్ చైతన్య సార్
1: జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతం జిహ్వీ రసజ్ఞే మధుర ప్రియేతం. ఓ రుచి ఎదిగినటువంటి నాలుక,
0: ఓ టంగ్ ఓ నౌ,
1: ఓ పవిత్రమైనటువంటి నాలుక,
0: ఓ సీక్రెట్ టంగ్,
1: నీవు స్మరించవలసినటువంటిది ఈ ప్రాప్తి సంబంధమైనటువంటి పలుకులు కాదు.
0: వాట్ షీ షుడ్ అటర్ ఇస్ నాట్ ద వరల్డ్లీ థింగ్స్.
1: మధురప్యేకం ఆవర్ణయేత మధురాక్షరాణి, మధురమైనటువంటి అక్షరాన్ని ప్రబోధించాలి.
0: యూ షుడ్ ఓన్లీ అటర్ దట్ నెక్టరైన్ వర్డ్.
1: ఏమిటి ఆ మధురమైనటువంటిది?
0: వాట్ ఆర్ దే?
1: ఏది ఆ మధురమైనటువంటి పలుకులు?
0: వాట్ ఆర్ దో స్వీట్ వర్డ్?
1: గోవింద దామోదర మాధవేతి,
0: దట్స్ ది స్వీట్ వర్డ్ దట్ యూ షుడ్ అటర్, ఆర్ గోవింద అండ్ దామోదర.
1: ఈనాటి భక్తుల యొక్క కన్నుల దృష్టి ఏ విధంగా ఉంటుండాలి?
0: వాట్ షుడ్ బి అవర్ లుక్స్ పర్టికులర్ డివోటెడ్?
1: చంద్రుని యొక్క దృష్టి వలె ఉంటుండాలి.
0: ఇట్ షుడ్ బి లైక్ దట్ ఆఫ్ ఎ మూన్.
1: వెన్న వంటి పలుకుల వలె ఉంటుండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి లైక్ దట్ ఆఫ్ బటర్.
1: తేనె వంటి హృదయంగా ఉంటుండాలి.
0: అవర్ హార్ట్ షుడ్ బి లైక్ ఎ నెక్టర్.
1: ఇది ఈనాటి మానవునికి అత్యవసరము.
0: దిస్ మోస్ట్ ఎసెన్షియల్ టుడే.
1: పలుకులు చూస్తే చాలా కఠినమైనటువంటి పలుకులు.
0: టుడే అవర్ వర్డ్స్ ఆర్ హార్ష్.
1: కాదు కాదు.
0: నో,
1: వెన్న వంటి పలుకులుగా ఉండాలి.
0: ఇట్ షుడ్ బి సో సాఫ్ట్ లైక్ బటర్.
1: అది మధురమైనటువంటిది గాను
0: ఇట్ షుడ్ బి స్వీట్.
1: ఒక సున్నితమైనటువంటిది గాను
0: ఇట్ షుడ్ బి సాఫ్ట్.
1: ఇలాంటి పలుకులు మనం పలకాలి.
0: వీ షుడ్ స్పీక్ సచ్ వర్డ్స్.
1: ఇంకా కన్నులతో చూసే దృష్టి ఏమిటి?
0: హౌ షుడ్ బి అవర్ లుక్స్?
1: వికారమైనటువంటి దృష్టిలంతా మనం చూస్తున్నాము.
0: We always have bad looks and watch bad things.
1: వినోదములైనటువంటి దృష్టిని చూస్తున్నాము.
0: We also watch entertainment.
1: విజ్ఞాన సంబంధమైనటువంటి దృష్టిని మనం చూడటం లేదు.
0: We don't have the sacred look in particular.
1: కనుకనే కన్నుల నుంచినది ఎందుకు తెలుసా?
0: You know why eyes are gifted?
1: అన్ని చూచేందుకు.
0: Only to see everything?
1: కాదు కాదు కాదు.
0: No.
1: కైలాసవాసు నీ కన్నులారా చూచేందుకురా?
0: Eyes are gifted to see God.
1: నిన్ను శిరిడి నేడు పత్రి ఉన్నవాడని పేరు కానే.
0: ఇట్స్ ఓన్లీ
1: శిరిడి నేడు పత్రి ఉన్నవాడని పేరే కాని తన్ను భావన చేయు భక్తుల కన్నులందే మెలగునన్నా.
0: ఇట్ ఈస్ ఓన్లీ సెడ్ ఫర్ నేమ్
1: చెప్పి చూడరోరన్నా ఈ సాయి దేవుని ఎన్నగా ఎందైన కరడన్నా.
0: It is only said for name's sake that he was there then in Shirdi and now in Parthi. But actually speaking, he is present in the very eye of those that yearn and pine for God.
1: Kanukane, mani yokka bhavamlanta kudanu, oka divyamainatundi bhavamuga, daiva sambandhamainatundi bhavamuga, mana hrudayamlo chitrinchukovali.
0: Therefore, we should have divine feelings and godly thoughts.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: a small example.
1: ఈనాటి మానవుడి యొక్క విశ్వాసం ఎంతవరకు దిగజారిందంటే, దేవుడు తిరుపతిలో ఉంటున్నాడు, భద్రాచలంలో ఉంటున్నాడు, లేక బద్రీలో ఉంటున్నాడు, కేదార్నాథ్లో ఉంటున్నాడు, అమర్నాథ్లో ఉంటున్నాడు అని చెప్తే మన ప్రయాణాలకంతా మూటా ముండు కట్టి మనం ప్రయాణం చేస్తున్నాం.
0: లెట్ ఇస్ అండర్స్టాండ్ ద ఫెయిత్ టుడే థింకింగ్ దట్ గాడ్ ఈస్ దేర్ ఇన్ భద్రాచల, బదర్ ఇన్ కేదార్.
1: మనసు యొక్క సంకల్పం యొక్క చేస్తలే.
0: దట్స్ ఆర్ ఆల్ ది యాక్షన్స్ బికాస్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ ద మైండ్.
1: కానీ నాయన, దేవుడు అక్కడ ఇక్కడ లేదు, నీ హృదయమందే ఉంటున్నాడు అని చెప్తే ఎవరూ విశ్వసించరు.
0: Nobody will believe if you are to say God is present in your heart.
1: అంత సమీపంలో ఉండినటువంటి దైవాన్ని విశ్వసించరు.
0: He has no faith in God. He is
1: ఎక్కడో ఉన్నాడంటే డబ్బును ఖర్చు పెట్టుకుని ప్రయాణం అయిపోయి శ్రమలు పడేనా చేస్తారు.
0: But if we say God is somewhere, he exerts and strains to travel.
1: కనుకనే బయట ఉన్నాడనుకోవటము అది భ్రమ.
0: It is only a illusion to think God
1: is outside. మన ఎందే ఉంటున్నాడు, మన హృదయం నందే ఉంటున్నాడు అనిపిడి అది సత్యం.
0: The truth of truths is God is in you.
1: కనుకనే అతనే సర్వవిధమైనటువంటి యొక్క గైడెన్స్ ఇస్తున్నాడు.
0: It is only God who guides you in every aspect.
1: అట్టి సత్యాన్ని ఈనాడు మనం విస్మరించాము.
0: We have forgotten such truth.
1: కనుకనే బయట ప్రపంచంలో ఏమీ లేదు.
0: In the external outer world,
1: ఉన్నదంతా మన యందు ఉన్నటువంటిదే ప్రతిబింబిస్తుండాలి.
0: That everything in you, it reflects.
1: ఏది చేస్తే దానికి ప్రతిఫలం అందిస్తున్నారు.
0: God will give you all the consequences to your actions.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను మంచిని చేసి, మంచిని చూచి, మంచిని తలచి మంచిగా జీవించాలి.
0: Therefore, everyone should do good, see good, listen to good, act good, and do everything good.
1: ఇది ఏ నిజమైనటువంటి వేదాంతము.
0: This is true philosophy.
1: భగవంతుడు ఎక్కడోనో లేడు.
0: గాడ్ ఈస్ నాట్ ప్రెసెంట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: నీ హృదయం నందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ విద్ ఇన్ యూ.
1: కనుకనే అట్టి హృదయ స్థాయి అనేటువంటి దైవత్వాన్ని పరిపూర్ణమైనటువంటి దీంతో విశ్వసించాలి.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్ హూ రిజైడ్స్ ఇన్ యూ.
1: భగవంతుడు పరిపూర్ణుడు కనుకనే మనం కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకోవాలి.
0: గాడ్ ఈస్ టోటల్ అండ్ హోల్ అండ్ ఫుల్. యూ షుడ్ డెవలప్ ఫుల్ లవ్.
1: కనుకనే పూర్ణ మద పూర్ణమిదం పూర్ణాత్మ దర్శితే. అతను పూర్ణుడే, మనము పూర్ణుడే.
0: గాడ్ ఈస్ టోటల్ అండ్ ఫుల్ సోల్ ఫర్ యూ.
1: ఇలాంటి విశ్వాసం మనలో అభివృద్ధి కావాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ ఎ ఫెయిత్.
1: పూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతుని మనం అపూర్ణంగా మనం ప్రార్థిస్తే మన పరిస్థితి ఏమాత్రమూ కాదు.
0: God who is whole and total, you cannot realize him with this fragmented look.
1: పరిపూర్ణ స్వరూపుడైన భగవంతుని పరిపూర్ణమైనటువంటి హృదయంతో ప్రార్థించాలి.
0: God who is the embodiment of totality can be worshipped with the total faith and love.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటే.
0: So everyone, that which is ready every time is
1: love. రావచ్చు పోవచ్చు,
0: anger may come and
1: go, అహంకారం రావచ్చు పోవచ్చు,
0: ego may come
1: అసూయ రావచ్చు పోవచ్చు,
0: jealousy may come and go,
1: అభిమానం రావచ్చు పోవచ్చు,
0: attachment may come and go.
1: ఎప్పటికీ రాకపోకలు లేనటువంటి యొక్క దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి శాశ్వత శక్తి ప్రేమ ఒక్కటే.
0: దట్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్ ఇస్ దట్ ఎవర్ గ్రీన్ నోవెల్ యూనిక్
1: ప్రేమ సర్వుని యందు ఉంటున్నది.
0: దట్ లవ్ ఇస్ ప్రెజెంట్ ఎవ్రీవన్.
1: కనుకనే ప్రేమ చేత మన జీవితాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లీడ్ అవర్ లైఫ్స్ విత్ లవ్.
1: ఆ ప్రేమకు స్త్రీలే పుట్టినిల్లు.
0: ఎ వుమన్ ఇస్ ద సెంటర్ ఆఫ్ లవ్.
1: దానినే భక్తి అన్నారు. భక్తి,
0: దట్ ఇస్ కాల్డ్ భక్తి డివోషన్.
1: జ్ఞానమును పురుషుడు అన్నారు.
0: మ్యాన్ ఇస్ విజ్డమ్.
1: భక్తి అనేటువంటి యొక్క స్త్రీ యందు అంతఃపురంలో కూడా ప్రవేశముంటుంటారు. కనుక ఇట్టి భక్తి ప్రపత్తులకంతా కూడా మూలాధారమైనటువంటి ఆధారము స్త్రీలే.
0: ఇట్స్ ఓన్లీ ఉమెన్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
1: వేరుగా భావించండి, ఈనాడు ఇక్కడికి వచ్చినటువంటి పురుషులందరికీ కూడా మొట్టమొదటి స్త్రీల యొక్క ప్రబోధన చేతనే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు.
0: All men here, or they are here because of the women who taught them to be here.
1: వారే అట్టి పవిత్రమైన భావం చేత పతులను లాక్కొని వస్తున్నారు.
0: విమెన్ టాక్ దెమ్ ఇన్ ఏ సీక్రెట్ వే అండ్ డ్రాగ్ దెమ్.
1: వారు చేసే పని చాలా పవిత్రమైన పనియే కానీ మరొకటి కాదు.
0: వాట్ ఆల్ దట్ విమెన్ డూ ఇస్ సీక్రెట్ థింగ్ ఓన్లీ.
1: తాము తరించాలి, తమ పతులు తరించాలి.
0: And her life should be redeemed, so also her husband.
1: అనేటువంటి ఉత్తమమైనటువంటి భావం చేత, విశాలమైన భావం చేత ఈ భక్తి ప్రపత్తులను పెంచుకుంటూ వచ్చారు.
0: Therefore women have that noble exalted feelings and thoughts.
1: కనుక స్త్రీలంటే కేవలంగా మనం భావించరాదు.
0: We should not consider an ordinary
1: మహాశక్తివంతులు.
0: Highly powerful.
1: అందువల్లనే భగవద్గీతలో కూడాను స్త్రీల లోపల ఏడు శక్తులు ఉంటున్నాయి.
0: Therefore భగవద్గీత says that a woman has seven powers.
1: మగవాణి యందు మూడు శక్తులు మాత్రమే ఉంటున్నాయి.
0: Man has only three powers.
1: ఇంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు స్త్రీలు.
0: విమెన్ ఆర్ సో పవర్ఫుల్.
1: అలాంటి వారిని మనం కేవలంగా చూచి, వారిని హాస్యాస్పదంగా చూచి, వారి తుచ్చమైనటువంటి జీవితంగా భావిస్తున్నాము. చాలా పొరపాటు, అదే పెద్ద పాపం.
0: ఇట్స్ వర్స్ట్ ఆఫ్ ది సిన్స్ టు కన్సిడర్ విమెన్ రాదర్ చీప్ ఆర్ నెగ్లెక్ట్ దెమ్.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: పతులను బ్రతికించుకున్నటువంటి సతులు అనేక మంది ఉంటున్నారు.
0: ఎన్నో
1: వాళ్ళకి బ్రతకపోయినప్పటికీ వాళ్ళకి శాంతిని అందించడానికి తగినటువంటి ప్రయత్నాలు చేశారు.
0: Though the husbands are no more, yet they pray for their husbands.
1: సతులను బ్రతికించుకున్నటువంటి పురుషులు ఒక్కడున్నాడా?
0: Is there any one husband who prays for his wife?
1: పోతే పోయిందని రెండో వివాహానికి సిద్ధం అవుతాడు.
0: If the wife dies, the husband is ready for the second marriage.
1: ఇలాంటి ప్రాచీన సంస్కృతి యందు మన భారతదేశము పుట్టి పెరిగి అభివృద్ధి గాంచినటువంటిది.
0: భారత్ హెస్ గ్రోన్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్.
1: కనుక స్త్రీలను మనము కేవలంగా చూడకూడదు.
0: సో వీ షుడ్ నాట్ కన్సిడర్ విమెన్ ఇన్ ద ఆర్డినరీ వే.
1: ఎక్కడ స్త్రీలను గౌరవిస్తామో ఆ ఇంటి యందు సర్వ సౌఖ్యములు కూడా అభివృద్ధి పొందుతాయి.
0: వేర్ ఎవర్ విమెన్ ఆర్ హైలీ
1: సర్వ కళ్యాణములు కూడా చేకూరుతాయి.
0: దట్ హోమ్ విల్ బి ఆస్పిషియస్ and it will prosper and
1: కనుక స్త్రీలను మనం ఏమాత్రం కూడా దూషించరాదు, విమర్శించరాదు, హింసించరాదు.
0: Therefore we should never criticize. We should not consider them ordinary or
1: cheap. కలహంటి కలకంటి కంటి కన్నీరులకిన స్త్రీ ఇంట నుండరదు అన్నారు.
0: If the woman said
1: that here, కంటి నీరేగిన వచ్చినట్టి ఇంకా ఇంటిలో స్త్రీ సంపదలు ఉండవు.
0: If a woman said that here, there will be no prosperity, there will be no wealth in that family.
1: కనుకరి ఇట్టాటి సాంప్రదాయంతో కూడి ఉన్నటువంటిది మన పవిత్రమైన భారతదేశం.
0: The sacred Bharat has got such a rich tradition.
1: కనుక ఏ సమయం చిక్కినప్పటికీ భగవత్ నామాన్ని స్మరించి భగవత్ యొక్క చింతన చేత కాలాన్ని సార్థకంగా గావించుకోవాలి.
0: Therefore sanctify any time that is left to you chanting the name, singing the name of God.
1: ప్రేమ ముదిత మనసే కో

భవ సముద్ర సుఖద నావ ఏక రామనా పరమ శాంత.

మాతా పితా బంధు సఖ సబకి రామ మాతా పితా బంధు సఖ సబకి రామ భక్త జ

0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, సర్వం కల్విదం బ్రహ్మ, విశ్వం విష్ణుస్వరూపం. ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు అండ్ గాడ్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్. భాస్కర బింబే దీప్తం దైవం, సూర్యుని యొక్క కిరణముల యొక్క ముందు ప్రకాశించేటువంటి వాడు, ప్రకటించేటువంటి వాడు దైవమే.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ షైన్స్ అండ్ డిక్లర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద రేస్ ఆఫ్ సన్.
0: లోచన మధ్య సుప్తం దైవం, ప్రతి మానవుని యొక్క నేత్రముల మధ్య జగత్తును చూపించి ప్రకటింపజేసి వికసింపజేసి ప్రకాశింపజేసేటువంటి వాడు దైవం.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ మేక్స్ ద ఐ ఫంక్షన్ అండ్ సీ అండ్ ఎంజాయ్ ది మేనిఫెస్టెడ్ ఫార్మ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈస్ ద వరల్డ్.
0: చితకర మండల గుప్తం దైవం, చంద్రుని మధ్య ఉన్నటువంటి యొక్క చల్లదనము, తెల్లదనము, లోక శాంతిని అందించేటువంటి యొక్క దివ్యత్వము దైవమే.
1: ద కూల్నెస్, ద వైట్నెస్ అండ్ ద ఇమెన్స్ పీస్ విచ్ మూన్ కన్ఫర్స్ ఆన్ ద వరల్డ్ ఈజ్ ఆల్సో గాడ్.
0: త్రిగుణిత భవన వ్యాప్తం దైవం, త్రికాలాత్మకమైనటువంటి ఈ జగత్తునందు, త్రిమూర్తాత్మకమైనటువంటి ఈ జగత్తునందు త్రిగుణ స్వరూపములో ప్రకటించేటువంటి యొక్క దివ్యత్వం భగవంతమే.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ టైమ్స్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ త్రీ మూర్తిస్ ట్రినిటీ, ఇట్ ఈస్ గాడ్ హూ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ క్వాలిటీస్.
0: ప్రకృతి యొక్క చిత్రము మహావిచిత్రము.
1: ద నేచర్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ రాదర్ వండర్ఫుల్.
0: ఎవరూ దీనిని గుర్తించలేరు.
1: నో వన్ క్యాన్ రియలైజ్ దిస్.
0: ముంచిన, తేల్చిన, అనుగ్రహించిన, ఆగ్రహించిన ప్రకృతి.
1: ఇట్ ఈస్ ది నేచర్ విచ్ కెన్ గివ్ యూ కన్ఫర్ ఆన్ యూ గ్రేస్ or which can show its own anger, which can confer everything on the man.
0: Jeeva koti paina aadhipathyam prakruti di.
1: Nature exercises its own mastery over man.
0: Ee prakruti trigunatmakamainatundi.
1: This nature and creation consists of three qualities.
0: Ee trigunatmakamainatundi prapanchame త్రిమూర్తి స్వరూపము.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ క్వాలిటీస్ ఈజ్ ఆల్సో ది ఫార్మ్ ఆఫ్ ట్రినిటీ.
0: ఇవి ఏ సృష్టి స్థితి లయమునకు త్రిగుణములే మూల కారణం.
1: ఫర్ ది క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ డిజల్యూషన్ ఇట్ ఈస్ దీస్ త్రీ క్వాలిటీస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో
1: the form and the nature of these three qualities,
0: vishesha vikaralato
1: the special features and the way that they function,
0: sarasa sallapalato
1: the joy and the sorrow they are capable of conferring,
0: lokaralo prakashinchetuntedi prakatimpa chesetuntedi trigunamle.
1: It is these three very qualities which fill the world with all these things and which make the creation express itself in all this variety.
0: Manavudu digga jeevitam kosam kaadu aashinchavalsinadi, divya jeevitam kosam aashinchali.
1: What man should aspire for is not for a long life but for divine life.
0: Divyamainatundi ee prakruti yandu divyamainatundi manavattamu divyattani pondatame pradhana kartavyam.
1: The most important duty of humanity is to see that they become divine as they are living in the divine nature.
2: సృష్టి యొక్క రహస్యము సృష్టికర్తకు తప్ప అన్యులకు అర్థం కాదు.
1: The secret of creation is known to the creator alone, to none else.
2: సృష్టి యొక్క రహస్యమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి వారే ఈ సైంటిస్ట్.
1: The scientists are those who try to understand the secrets of nature.
2: ఈ సృష్టి యొక్క రహస్యమును కూడాను పరిపూర్ణంగా ఎవరు కూడాను గుర్తించలేరు.
1: No person would be able to understand the secrets and the mystery of nature in all its fullness.
2: ఈ వైజ్ఞానమునందు ఈనాటి పరిశోధన రేపటికి పాతదైపోతుంది.
1: In science, today's research becomes outdated tomorrow.
2: రేపటి దినము యొక్క పరిశీలన ఎల్లుండికి పాతదైపోతుంది.
1: And tomorrow's research get exploded.
2: కాని ఈ వైజ్ఞానిక వ్యక్తి యందు పాతదంతా రోతదిగా భావించుకుంటూ పోతుంటాడు.
1: In the science, what happens is everything old is considered as out of fashion.
2: కనుక సృష్టి అంతయి కూడాను కేవలము క్షణ క్షణములకు మార్పు చెందినటువంటిది.
1: సృష్టి, ది క్రియేషన్ అండర్గోస్ కంటిన్యూస్ చేంజ్.
2: ఇది నిత్యమైనది సత్యమైనటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ అండ్ దిస్ ఇస్ నాట్ ఎటర్నల్.
2: నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క తత్వము సృష్టికర్తనే.
1: ఇట్ ఈస్ ది క్రియేటర్ హూ ఈస్ పర్మనెంట్, హూ ఈస్ ఎటర్నల్ అండ్ హూ ఈస్ ట్రూత్.
2: సృష్టికర్తను పరిశీలన చేసి పరిశోధన చేసి సృష్టికర్తను పొందేటువంటిదే ఆధ్యాత్మిక మార్గం.
1: స్పిరిచువాలిటీ ఈజ్ దట్ పాత్ విచ్ మేక్స్ యూ ఫస్ట్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు ద క్రియేటర్ అండ్ అండర్స్టాండ్ క్రియేటర్ అండ్ దెన్ గో ఫర్ క్రియేషన్.
2: ఈ చరాచర ప్రపంచమంతా కూడాను కేవలం త్రిగుణాత్మకమై ఉన్నటువంటిది.
1: ద ఎంటైర్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అలోన్.
2: కనుక గుణాతీతమైనటువంటి తత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తిత్వమే నిజమైనటువంటి మానవత్వం.
1: ద రియల్ హ్యూమానిటీ కన్సిస్ట్ ఆఫ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ట్రాన్సెండెంటల్ ట్రూత్ రాదర్ దాన్ ద ట్రూత్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు ది చేంజెస్.
2: భగవంతుడు ఆత్మస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
2: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మమన్నా సత్యమన్నా అనంతమన్నా ఆత్మ అన్నా భగవంతుడన్నా దేవుడన్నా ఇవి అన్ని కేవలము ఒక్క పదము యొక్క పర్యాయములే.
1: ట్రూత్, విజ్డమ్, ఇన్ఫినిటీ, డివినిటీ, ఆల్ దీస్ ఆర్ ఆల్ సినోనిమ్స్.
2: కనుక మొట్టమొదట ఆత్మ నుండి పంచభూతములు ఆవిర్భవించాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ టేకన్ దేర్ బర్త్ ఫ్రమ్ ఆత్మ.
2: అయితే పంచభూతముల యందు పంచతత్వముల యొక్క తత్వాన్ని ఇముడ్చుకుని ఉంటున్నాయి.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యావ్ ఇంబెడెడ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్ ద ఫైవ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపుల్స్.
2: ఈ పంచభూతముల నుండి కూడాను పంచీకృతము ఆరంభమైంది.
1: పంచీకృత హ్యాస్ ఎమనేటెడ్ ఫ్రమ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
2: ఈ పంచీకృత భావము నుండి ఆవిర్భవించినటువంటివే ఈ త్రిగుణములు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ హ్యావ్ టేకన్ దేర్ బర్త్ ఫ్రమ్ దిస్ పంచీకృత.
2: ఈ త్రిగుణముల యొక్క ఆకారమే ఈ విశ్వం.
1: దిస్ వరల్డ్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్.
2: ఈ విశ్వమునందు సత్వ, రజో, తమో గుణములు అనేటువంటి త్రిగుణాత్మక స్వరూపము నిండి ఉంటున్నది.
1: దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అలూన్, సత్వ, రజ అండ్ తమ.
2: ఈ సత్వ సృష్టి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ ది క్వాలిటీ ఆఫ్ సత్వ.
2: సత్వ సృష్టి యొక్క సమస్తి యొక్క సత్యాంశమే అంతఃకరణ.
1: అంతఃకరణ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది కలెక్టివిటీ ఆఫ్ ది క్రియేషన్.
2: పంచభూతముల యొక్క సమష్టి సత్వాంశమే ఈ అంతఃకరణ.
1: దిస్ అంతఃకరణ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సత్వ అసోసియేటెడ్ విత్ 5 ఎలిమెంట్స్.
2: అయితే ఈ ఆకాశము నుండి కూడాను సప్త సృష్టి అయినటువంటి యొక్క ఇది వ్యష్టి సత్తాన్ని అనుభవిస్తూ వచ్చింది.
1: ఫ్రమ్ దిస్ ఈథర్ స్కై వాట్ హాస్ ఎమినేటెడ్ యాజ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రియేషన్ హ్యాస్ ఎంజాయ్డ్ ఆల్వేస్ దిస్ సత్వ క్వాలిటీ ఇట్సెల్ఫ్.